0: devote this body and use this body in performing duties and actions which will be helpful to others. This is what young people should do and how they should spend their time.
1: ఈ వయసులోపల మనము ఇతరులకు సేవ చేసేటువంటి దీంట్లోపల మనము సిద్ధంగా ఉండాలి, కానీ ఇతరులతో మనం చేయించుకోవడానికి సిద్ధంగా ఉండకూడదు. అది సోమరత్వము. ఇతరులకు సేవ చేయటము సోహం తత్వం.
0: In this age, we should be ready to do service to others. We should not allow ourselves to be served by others. To be served by others is idleness. To serve others is the aspect of soham.
1: కనుక మనం యువకులైనటువంటి మీరు మీ సోమరత్వాన్ని కొంతవరకు నువ్వు పక్కకు నెట్టి భగవత్ విశ్వాసం మీ హృదయమునందు అభివృద్ధి పరచుకుని సర్వజీవుల యందు కూడా నువ్వు సర్వేశ్వరత్వం అనేటువంటి యొక్క దివ్యత్వాన్ని మీరు కొంతవరకు విశ్వసించి మీ యొక్క సేవను సార్థకమనవించుకోవటానికి పవిత్రమైనటువంటి చరిత్రలో అర్థం చేసుకోవటానికి తగిన ప్రయత్నం చేయండి.
0: యంగ్ పీపుల్ షుడ్ పుష్ అసైడ్ ది ఫీలింగ్ ఆఫ్ ఐడిల్నెస్. దే షుడ్ డెవలప్ ఫెయిత్ ఇన్ గాడ్ అండ్ యూ షుడ్ రిగార్డ్ ఆల్ లివింగ్ బీయింగ్స్ యాజ్ ఈక్వల్ అండ్ యూ మస్ట్ డూ సర్వీస్ అండ్ సేక్రెడ్ సర్వీస్.
1: దీనికి మన చరిత్ర లోపల అనేక రకములైనటువంటి అంతరార్థాలు కూడా ఉండటం కద్దు.
0: దర్ ఈస్ an inner meaning in all our stories and in all our itihasas.
1: దీనికి కొన్ని రకములైనటువంటి ప్రయత్నాలు కూడా మనం చేయాలి.
0: We must also make some effort in this direction.
1: ఒక చిన్న ఉదాహరణము.
0: It's one small example.
1: ఈశ్వరుడు అనగా కేవలము మనము జటాజూటధారి అయి త్రిశూలధారి అయి త్రినేత్రధారి అయి కొంతవరకును గజ చర్మమును గట్టుకుని తదుపరి విభూతిని పూసుకొని అని అనేక రకములైనటువంటి స్వరూపములతో ఉండటము అనేటువంటిది మనకు ఈ లోకరీతిగా ఒక విధమైనటువంటి అనుభూతి.
0: ఇఫ్ వీ థింక్ ఆఫ్ ఈశ్వర ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ ది ప్రెసెంట్ డే వరల్డ్ వీ అట్ వన్స్ పిక్చర్ సమ్ వన్ హూ హాస్ టైడ్ అప్ హిస్ హెయిర్ హూ హాస్ గాట్ ఎ త్రిశూల ఇన్ హిస్ హ్యాండ్ హూ హాస్ గాట్ త్రీ ఐస్ అండ్ హూ హాస్ గాట్ ఎ లెపర్డ్ స్కిన్ ఆన్ హిమ్ అండ్ సో ఆన్ దిస్ ఇస్ ది కైండ్ ఆఫ్ ఫీలింగ్ వీ గెట్ ఇన్ దిస్ ప్రెసెంట్ డే వరల్డ్.
1: దీనినే మనం చక్కగా వర్ణించాలనుకున్నప్పుడు మౌళిగులకెడు చంద్ర మర్ఖండ కలతోడ బెడదారు గుంపెడు జడలతోడ జడలలో ప్రవహించు చెదలేటి జిగుతోడ డంబైన పాల నెత్రమ్ముతోడ నల్ల నేరెడు వంటి నల్లని మెడతోడ గరమును నాగ కంకణముతోడ నడుమును చుట్టిన నాగచర్మముతోడ మైనిండ నలది భస్మముతోడ కుదురుదిచ్చిన దొడ్డ కుంకుమొట్టుతో తాంబూల రాఘాద రమ్ముతోడ తటహేమమై వద్ద తాటంకములతోడ విక్షాస్త్రవద్దయ వృచ్చుతోడ నల్ల గొలవల దురుమాడి కొల్లలాడు మెరుగు చామన ఛాయ మేరుతోడ శైలి రాజేంద్రతనుడు ప్రత్యక్షమాయన్నన్నాడు. అనగా ఈశ్వరుని యొక్క తత్వానికి మనం ఇన్ని రకములైనటువంటి యొక్క వర్ణనలు మన భారతదేశం నందు భక్తిపూర్వకమైనటువంటి ప్రపత్తి మార్గం నందు అనుభవిస్తూ ఉండటం కూడాను కద్దు.
0: ది సేమ్ పిక్చర్ విచ్ వీ హ్యావ్ ఆఫ్ ఈశ్వర కెన్ ఆల్సో బి డిస్క్రైబ్ ఇన్ ఎ బ్యూటిఫుల్ పోయమ్ ఇన్ ఎ డివోషనల్ మేనర్ బై గివింగ్ ది డిస్క్రిప్షన్ ఆఫ్ వాట్ హీఈస్ వేరింగ్ ఆఫ్ వాట్ హీఈస్ హ్యావింగ్ రౌండ్ హిమ్ ఆఫ్ ది కలర్ విచ్ హీ ఎగ్జిబిట్స్ ఆఫ్ హిస్ మ్యాటెడ్ హెయిర్ అండ్ సో ఆన్ దిస్ కెన్ బి ఎ బ్యూటిఫుల్ పోయెటిక్ డిస్క్రిప్షన్ of the same picture of Ishvara.
1: Aithe Ishvaratvam anaga sakala aishwaryamunu kalagaadaneetundi Ishvaratvaniki sariyainatundi artham.
0: The real meaning for Ishvara is one who has got all kinds of prosperity and wealth.
1: Aithe itti Ishvaratvamlo shreshthamainatundi vaadu Maheshwarudu ani.
0: In this aspect of Ishvara, the one who is at the highest is Maheshwara.
1: Atti Maheshwarini yokka sankalpamu chetane ee srishti sthiti layamulaneetuvanti kudanu kalugutunnavaneetuvanti kudanu mana yokka samskruti yokka artham.
0: It is by the very thought, by the sankalpa of such Maheshwara, we believe that all this creation, this maintenance and this destruction is going on.
1: Itti Maheshwarini yokka vayu bhagamune ఒక విష్ణువని దక్షిణ భాగమునే శివుడని ఈ రెండింటికి మధ్య భాగమునే రుద్రుడని కూడాను చెప్పటం కద్దు.
0: ఇట్ ఈస్ ఆల్సో కస్టమరీ ఫర్ అస్ టు డిస్క్రైబ్ మహేశ్వర యాజ్ వన్ పార్ట్ ఆఫ్ హిమ్ యాజ్ విష్ణు అనదర్ పార్ట్ యాజ్ శివ అండ్ సెంట్రల్ పార్ట్ యాజ్ రుద్ర.
1: అయితే శివుడనగా మనకు సుఖమును కలిగించేటువంటి వాడు మంగళమును అందించేటువంటి వాడు కనుకనే అతనికి శివుడని కూడాను ఒక పేరు.
0: ది నేమ్ శివ సిగ్నిఫైస్ దట్ హీఈస్ వన్ హూ గివ్స్ అస్ ప్రాస్పెరిటీ హూ గివ్స్ అస్ హ్యాపీనెస్ దట్ ఈస్ వై హీ గెట్స్ ది నేమ్ శివ.
1: మనకు అనేక రకములైనటువంటి మార్గదర్శకుడుగా నిలిచి సకలైశ్వర్యములు కూడాను మనకు అందించి ఇహమునకు పరమునకు మార్గమును నిరూపించి జ్ఞానైశ్వర్యము ధనాశ్వర్యము గుణాశ్వర్యము బలైశ్వర్యము ఇవన్నీ కూడాను ఐశ్వర్యములకే సంబంధించినటువంటివి కనుక సకలైశ్వర్యములు కూడాను మనకు అందించేటువంటి వాడు కనుకనే అతనిని శంకరుడు అని కూడాను పిలుస్తూ వచ్చారు.
0: ఆన్ ది అదర్ హ్యాండ్ one who gives us all the who shows us all the ideal paths, who gives us all kinds of wealth, wealth like money, wealth relating to wisdom, wealth relating to attributes and qualities, all kinds of wealth he who gives to us, he has also been described as Shiva or Shankara.
1: Sam karudu kara anaga emti neeku sam anaga sukhamunu andincheetunte vaadu అనగా చిదానందమును అందించేటువంటి వాడు సచ్చిదానందమును అందించేటువంటి వాడు.
0: శం కర దట్ ఈస్ కర ఇస్ వన్ హూ డస్ హూ హ్యాండ్స్ ఇన్ శం ఈస్ ప్రాస్పెరిటీ ఆల్ కైండ్స్ ఆఫ్ ఆనంద చిదానంద ఆర్ సచ్చిదానంద ఈస్ కాజ్డ్ బై శంకర.
1: సాధువుల యొక్క హృదయ స్థాయి అయినటువంటి వాడు కనుకనే అతని యొక్క హృదయములందు తాను శయనించువాడు కనుకనే శివుడని కూడాను మరి చెప్తూ వచ్చారు.
0: There is also a meaning for Shiva because he is one who resides in the hearts of sadhus and therefore he is called Shiva.
1: Itti pavitramainatundi atthamulnu puraskarinchukoni ninnati dinamu pragnalu mooduga cheppanu jeeva pragna eeshwara pragna aatma pragna ani.
0: It is in the context of these sacred meanings and having these sacred meanings in my mind, yesterday I told you that there are three kinds of prajna: the jeeva prajna, the ishvara prajna and the atma prajna.
1: Jeeva prajna tanam taanu bandhinchunani, ishvara prajna paralanu bandhinchunani, atma prajna bandha vimochana jarputundani telipanu.
0: It was mentioned to you yesterday that jeeva prajna binds himself, binds oneself, whereas Ishvara Prajna can bind others. But the Atma Prajna does not bind anyone. It liberates and frees you.
1: Aithe kontamandiki Ishvara Prajna aneetvantidi itarulu etla bandhinchunu aneetvanti oka sandehamu bayalderindi.
0: Some people have got a doubt in their mind how Ishvara Prajna can bind even others.
1: Anaga aishwaryamula cheta parulanu bandhinchadaniki taginatvanti prayatnam salapavachu.
0: That means by using wealth one can make an attempt to bind others.
1: Anaga yetti aishwaryamulaga dhanamuto bandhinchavachu balamuto bandhinchavachu janamuto bandhinchavachu buddhito bandhinchavachu gunamuto bandhinchavachu premato bandhinchavachu ivanni kudanu aishwaryamul kindane lekka.
0: What kind of wealth? Wealth has got a very wide meaning. We can bind others with wealth when it takes the shape of money. We can bind others with wealth when it takes the shape of strength or power. We can also bind others when it takes the shape of intelligence. We can bind others with love. With all these are different forms of aishwarya or wealth.
1: Inti kadu jnanamu cheta kudanu bandhinchavachu andukosamane bhaktudu bhakta paradhinudu annadu. Bhakti cheta bhagavantunni bandhinchadam cheta bhaktuniki swadhinudu ayipoyadu bhagavantudu.
0: Not only this, we can bind others by jnana or by wisdom. That is why God is called Bhakta Paradhina. The devotee can bind God to himself by his devotion.
1: Kanuka manam aishwaryamuto ishwarattamuto bandhipabadatam anetvanti oka vidhamainatvanti sada asattu lopala undetvanti oka tattvaniki idi samanvayam aipothuntadi.
0: Therefore this idea that aishwarya or the nature of ishvara in so many different forms can be used to bind one, this is something which is in the nature of neither truth nor untruth. This is between truth and untruth.
1: Yavaru jnanamunu pondi jnayata jneya swaroopamunu dharinchinappudu aa padamu yokka aanandamu lopala taanu tanmayattudai untuntadu atti vaanini తదేవత్వం అనేటువంటి రీతి కింద చెప్తూ వచ్చారు.
0: ది వన్ హూ హ్యాస్ అక్వైర్డ్ ది అల్టిమేట్ విజ్డమ్ అండ్ బికమ్స్ ఐడెంటికల్ విత్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ హిస్ విజ్డమ్ దెన్ హీ బికమ్స్ వెరీ హ్యాపీ అండ్ హీ ఈజ్ రిఫర్డ్ టు యాజ్ తదేవత్వం.
1: తత్ ఏవత్వం అనగా ఇతను ఒక విధమైనటువంటి యొక్క ఆనందము లోపల ఉండి జ్ఞానమును పూర్తి పొంది తాను జ్ఞేయ స్వరూపునిగా ఉంటున్నాడు.
0: దిస్ మీన్స్ దట్ దిస్ పర్సన్ ఈజ్ ఇన్ గ్రేట్ బ్లిస్ అండ్ హీ హాజ్ రీచ్డ్ ది అల్టిమేట్ విజ్డమ్ అండ్ ఇన్ దట్ బ్లిస్ హీఈస్ లైక్ హీఈస్ వన్ విత్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ హిస్ విజ్డమ్ ది జ్ఞేయ స్వరూప.
1: అయితే జ్ఞాత జ్ఞేయమును చూస్తూ ఆనందము లోపల కొంతవరకు కూడాను తత్ అనేటువంటి దాన్ని విచారణ సలుపుతూ ఉంటాడు. ఇటువంటి వారినే తమేవ తత్ అన్నారు.
0: బట్ దిస్ జ్ఞాత ది పర్సన్ హూ ఈస్ హ్యావింగ్ ది విజ్డమ్ వైల్ లుకింగ్ ఎట్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ హిస్ విజ్డమ్ ఇన్ హిస్ గ్రేట్ బ్లిస్ హీ సమ్టైమ్స్ ఫైండ్స్ గ్రేట్ హ్యాపీనెస్. దిస్ ఈస్ రిఫర్డ్ టు యాజ్ త్వమేవ తత్వం.
1: తత్యేవ తత్వం, తత్యేవ తత్వం, త్వమేవత్వం అనేటువంటి రెండింటి యందు కూడా ఉన్నటువంటి వ్యత్యాసమును మనం విచారణ చేసినప్పుడు ఒక స్థానం గురువుది, రెండవ స్థానం శిష్యుంది.
0: ఇన్ దీస్ టూ స్టేట్మెంట్స్ తత్ ఏవ త్వం, త్వం ఏవ త్వం, వెన్ యూ లుక్ ఎట్ త్వం ఏవ తత్, వెన్ యూ లుక్ ఎట్ దీస్ టూ థింగ్స్ యూ విల్ ఫైండ్ దట్ వన్ ప్లేస్ బిలాంగ్స్ టు ది గురు అండ్ ది అదర్ ప్లేస్ బిలాంగ్స్ టు ది డిసైపుల్.
1: అనగా తత్వస్థానమునందు కూర్చొని త్వమ్మును సరిగా బోధించేటువంటి వాడు ఒక గురువు.
0: దిస్ మీన్స్ దట్ వన్ హూ సిట్స్ ఇన్ ది ప్లేస్ డెసిగ్నేటెడ్ యాజ్ తత్ అండ్ హూ ఎక్స్ప్లెయిన్స్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ త్వమ్ హీఈస్ ది గురు.
1: త్వం స్థానమునందు తాను కూర్చొని తత్ స్థానమును విచారించేటువంటి వాడు శిష్యుడు.
0: The one who sits in the place of Tvam and makes an inquiry about the nature of Tat, he is the disciple or the student.
1: Kanuka guru aneetvanti vaadu sat aneetvanti yokka sthanam lopala nilchinetvanti vaadu.
0: Guru stands in the place of Tat.
1: Sat
0: anaga
1: aa sattuku samipamlone nivasincheetvanti vaadu shishyudu.
0: The disciple or the student also lives in close proximity to this sat.
1: Kanuka samipamunde sancharinchetvanti shishyuniki sat bhavamule raavali. Aa sat bhavamulanu abhiruddhi parichukunnappudu tirigi guruvu taanu iddaru kudunu ekamayyetvanti paristhiti kinda vachi tadvara nivrutti lopala kudunu leenam avataniki avakasam untuntadi.
0: This student who is living in the close proximity of sat, he has the opportunity of himself getting sadbhava, the good idea about sat.
1: Deniki samipamlo manam untamo dani yokka swabhavam manaku alavadali appude daniki samipamlo unnandu sariyainatundi artham.
0: When you are in proximity of something, then you must get yourself the nature of that something, then only you will be described as being in its proximity. Once you get that opportunity, the student then becomes one with the guru and he has an opportunity of getting into the nivrutti state.
1: Inka rendo vishayanga meeku chakkaga artham cheppalanukunnappudu mana bharatadeshamulo kontha bhagavatti yokka aaradhanalu salaputu upavasamulu salapatamu upasanalu cheyatamu ilanti vanta kodanu jarugutu undatam kodanu sahajam.
0: If I have to explain to you easily and more clearly, one has to state that it is the practice in our country that while worshipping God, we undertake fasts sometimes.
1: Idi upasana aneetvanti daniki upavasamu aneetvanti daniki manam chakkaga artham teeskovali. Vasam anaga nivasinchatamu, upa anaga samipamu, samipamulo nivasinchatamu upavasamu, upa asana samipamulo kurchotamu upasanam.
0: To get at the significance of this, we have to understand the correct meaning of the two words upavasana and upasana. Upavasana is to live close by. Upasana is to sit close by.
1: Aithe ee daggara kurchotam cheta manaku kaligeetvanti vacheetvanti phalitam emiti?
0: What is it? What is the benefit that we will get by sitting in close proximity?
1: మనం ఉడుకుగా ఉండినప్పుడు, ఎక్కువ వేడిగా ఉండినప్పుడు మనం ఎయిర్ కండిషన్లు వేసుకోవటమో లేక చల్లదనమైనటువంటి యొక్క ప్రదేశంలోకి వెళ్లటమో జరుగుతూ ఉంటుంది.
0: When we feel very warm, we either put on the air conditioner or we go to a place which is cool.
1: అయితే ఎయిర్ కండిషన్ కి సమీపంలో మనం కూర్చోవటం వల్ల మనకు వచ్చినటువంటి ఫలితం ఏమిటంటే మనను బాధించుతున్నటువంటి వేడి దూరం అయ్యి ఆ యొక్క మనకు సుఖమినిచ్చేటువంటి యొక్క చల్లదనమును మనం అందుకోగలుగుతున్నాం.
0: What is the benefit that we get by sitting near an air conditioner? The benefit is what the heat that is troubling us goes away from us and the coolness that is available from the air conditioner comes to us and gives us some comfort.
1: Inka chalikalam lopala manam nippulu veskoni daniki chuttu kurchotamo leka heater ni pettukotamo jarugutuntadi daniki daggara kurchotam valla em ayipoyindi manamlo baadhistunnatundi chali dooram ayipoyindi మనకు ఆయన ఇచ్చేటువంటి యొక్క వేడి మనము సంతోషపడుతున్నది.
0: ఆన్ ది అదర్ హ్యాండ్ ఇన్ ఎ కోల్డ్ సీజన్ వి సిట్ రౌండ్ ఎ ఫైర్ ఆర్ వీ హ్యావ్ ఎ హీటర్ నియర్ అస్ హౌ డు వీ గెట్ ది బెనిఫిట్ ది బెనిఫిట్ ఈస్ ది కోల్డ్ దట్ ఈస్ ట్రబులింగ్ అస్ గోస్ అవే ఫ్రమ్ అస్ అండ్ ది హీట్ దట్ విల్ గివ్ కంఫర్ట్ విల్ కమ్ టు అస్.
1: అయితే ఈనాడు మనము ఉపాసనలు ఉపవాసములు దేని నిమిత్తమై చేస్తున్నామంటే భగవత్ నిమిత్తమై మనం ఉపవాసం చేస్తున్నాం. అనగా భగవంతునికి సమీపములో కూర్చోటము భగవంతుని యొక్క దీనికి సమీపానికి పోవటము జరుగుతూ ఉంటుంటది.
0: సో టుడే వై ఆర్ వి అండర్టేకింగ్ ఉపాసన ఆర్ ఉపవాసన? దిస్ ఇస్ బికాస్ వీ వాంట్ గో క్లోజ్ టు గాడ్ ఆర్ వీ వాంట్ గో అండ్ లివ్ నియర్ టు గాడ్.
1: అయితే భగవంతునికి సమీపంలో కూర్చోవటం వల్ల భగవంతునికి సమీపంలో పోవటం చేత మనకొచ్చినటువంటి ఫలితం ఏమిటంటే భగవంతుని యొక్క సచ్చిదానందం మనకొస్తుంది, మనలో ఉన్న దుర్గుణములు మనకు దూరం అయిపోతుంది.
0: వాట్ ఈస్ ది బెనిఫిట్ ఆఫ్ గోయింగ్ క్లోజ్ టు గాడ్ ఆర్ ఆఫ్ బీయింగ్ నియర్ హిమ్? ది బెనిఫిట్ ఈస్ దట్ ది సచ్చిదానంద విచ్ ఈస్ విత్ గాడ్ విల్ కమ్ టు అస్ అండ్ ఆల్ ది బ్యాడ్ క్వాలిటీస్ విచ్ ఆర్ ట్రబులింగ్ అస్ అండ్ విచ్ ఆర్ ఇన్ అస్ విల్ గో అవే ఫ్రమ్ అస్.
1: కనుక భగవంతునికి సమీపంలో పోయేటువంటి యొక్క ప్రయత్నం లోపల దీనిని మనం ఉపవాసమని కాని ఉపాసనని కాని మనం కొంతవరకు ఉపయోగించుకోవటంలో ఒక అర్థం ఉంది. కానీ అట్టు కాకుండా ఈనాడు భగవంతుని కోసం ఉపవాసం చేస్తున్నామనేది ఉపాసన ఉపాసన ఉపాసన అనేది ఒక అర్ధ డజన్ చపాతీలు డజన్ ప్లాంటన్స్ చేర్ మిల్క్ త్రాగేది ఉపవాసం ఉపవాసం అనేది. ఇది ఉపవాసం కింద సంబంధమా?
0: సో there is some meaning in our understanding upasana or upavasana in our attempt to go closer to God and to be near him in close proximity to him. But by talking about upasana and upavasana, if we want to fast and on that day of fast we eat one dozen chapatis, one dozen bananas and one fair of milk, is there any meaning in this upavasana?
1: Kanuka manamu pavitramainatti bharatiya samskruti yandu అందించినటువంటి ఆదర్శములకు సరైనటువంటి అర్థములు మనం తీసుకొనక మన యొక్క ప్రార్థనలు కాని మన యొక్క సాధనలు కాని కొంతవరకు మనం వ్యర్థపరచుకుని నిరాశకు గురి అయిపోతుంటున్నాము.
0: In the sacred culture of our country, the ideas that have been handed over to us are not being understood correctly by us. We are taking wrong meanings for these ideas that have been handed over to us, and to some extent we are being disappointed at the results of our sadhanas or our practices.
1: Prema swaroopulaina vidyarthulara itti yadarthamainatundi vishayanni meeru artham chesukovani nimittamai ee okka nela ee okka summer class lo meeru cheraru. ఈ క్లాసు లోపల మీరు పవిత్రమైనటువంటి విషయాన్ని మీరు చక్కగా హృదయంతో చేర్చుకుని ఇంకా మున్ముందు దీనిని సక్రమమైనటువంటి మార్గంలో అవలంబించి దానిని ప్రవేశపెట్టి తద్వారా మీ యొక్క మిత్రులైనటువంటి వారికి ఇంకా భవిష్యత్తునకు మన భారతదేశమునకు తగినటువంటి యొక్క మార్గమును మీరు చేపడతారని దానికి తీర్చిదిద్దుతారని కూడాను నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: Pavitratma Swarupas, students, you have come here for this summer class and you are staying here for a month with a specific view to understand the truth about these things. You must take the truth about these things into your heart and put it along the right path. Not only that, when you go back, thereby you must give these sacred ideas to your friends. You must enable the future of your country to be glorious. And I hope and I am blessing you that you will be able to do this, and I will bring this discourse to a close.

0: On 28th April 1998, Bhagawan Baba, out of his infinite compassion, gave some divine guidelines to spiritual aspirants about keeping up purity of heart, without which the spiritual practices remain an endless struggle. Radio Sai brings you now that compassionate divine discourse.
1: మంచి కాలము పదవులు మంచి బ్రతుకు మంచి కాలము పదవులు మంచి బ్రతుకు కోరుచుందురు మనుజులు కోరబోరు మంచి బుద్ధులు జ్ఞానంబు మంచి నడత కోరబోరు మంచి బుద్ధులు జ్ఞానంబు మంచి నడత ఇంతకన్నను వేరెద్ది ఎరుగపరతూ

0: The entire humanity wants to have very good time, good positions and good living. But yet none of us desire for the wisdom, good behavior and good intellect. What else is to be communicated to this august assembly of noble and pious souls?
1: Prema swarupulara.
0: Embodiments of love.
1: Inati manavudu. Prapancham nandantainu. అనేక విధమైనటువంటి యొక్క స్వరూపమును చూస్తున్నాడు.
0: మ్యాన్ టుడే సీస్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ద వెరైటీ ఆఫ్ ఫార్మ్స్ అరౌండ్.
1: అనేక విధమైనటువంటి యొక్క పదార్థములను చూస్తున్నాడు.
0: మ్యాన్ ఆల్సో వాచెస్ ద మెటీరియల్ ఆఫ్ వేరీడ్ నేచర్.
1: అనేక విధమైనటువంటి యొక్క పరిస్థితులను గుర్తిస్తున్నాడు.
0: హీ ఆల్సో రికగ్నైజెస్ ద వేరీడ్ సిచ్యువేషన్స్ అండ్ కండిషన్స్.
1: ఇంకా పరిశోధనలు యందు ఏ విధమైనటువంటి తక్కువ లేదు.
0: దేర్ ఇస్ నో షార్టేజ్ ఇన్ రీసెర్చ్ అండ్ ఎక్స్పెరిమెంట్.
1: అన్నింటినీ పరిశోధనలు సల్పుతున్నాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ హీ ఎక్స్పెరిమెంట్స్ ఎవ్రీథింగ్.
1: పరిశోధనలు లేనటువంటి ఒక పదార్థం ఈ జగత్తునందు కానరాదు.
0: దేర్ ఇస్ నో మ్యాటర్ విచ్ కెన్ నాట్ బి ఇన్వెస్టిగేటెడ్ అండ్ ఎక్స్పెరిమెంటెడ్.
1: కానీ
0: బట్
1: అన్నింటినీ చూడగలిగేటువంటి వ్యక్తి, అన్నింటినీ పరిశోధించవలసినటువంటి వ్యక్తి, అన్నింటినీ పరిశీలించవలసినటువంటి వ్యక్తి తానెవరో తనను గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: హియర్ ఇస్ ఎన్ ఇండివిజువల్ హూ కెన్ సీ ఆల్, హూ కెన్ ఎక్స్పెరిమెంట్, హూ కెన్ ఇన్వెస్టిగేట్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్, బట్ హీ డస్ నాట్ నో హూ హీ ఈజ్.
1: ఒకనొక సమయం నందు
0: ఎట్ వన్ టైమ్
1: బ్రిటిష్ ప్రెసిడెంట్ అయినటువంటి చర్చిల్,
0: ద బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ చర్చిల్,
1: అన్నింటినీ పరిశోధనలు సలిపి
0: investigated all,
1: oka vishayanni matramu jagattunuku chaadutu vachadu,
0: started propagating one point,
1: man has conquered all, but he has not conquered himself, ee naati manavudu annintini cheyagu chudagalutunnadu.
0: Man today
1: taanevaro tanu telusukotaniki prasidhi తగినటువంటి ప్రయత్నం చేయటం లేదు.
0: మ్యాన్ టుడే ఈజ్ ఏబుల్ టు సీ ఎవ్రీథింగ్ ఆల్ అరౌండ్ బట్ ఈజ్ నాట్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు నో హిజ్ ఓన్.
1: తానెవరో తనకు తెలియకుండా అన్నింటినీ పరిశీలన చేసి ప్రయోజనం ఏమిటి?
0: ఇఫ్ యూ డోంట్ నో హూ యూ ఆర్ వాట్ ఇస్ ది యూజ్ బై ఇన్వెస్టిగేటింగ్ అండ్ నోయింగ్ ఎవ్రీథింగ్.
1: యావత్ ప్రపంచమును కూడా నువ్వు గుర్తించి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ ది యూజ్ ఇన్ నోయింగ్ ద హోల్ వరల్డ్.
1: ఒక వ్యక్తి ఒక రూములో ఏదో ఒక పదార్థమును వెతుకుతూ ఉన్నాడు.
0: A person was searching for some object in a room.
1: కాని ఆ రూమ్ నందు ఉన్నటువంటి సమస్త పదార్థములు తాను చూడగలుగుతున్నాడు.
0: He is able to see all the objects in that room.
1: కాని ఒక్కదానిని మాత్రం తాను చూడలేకపోతున్నాడు.
0: One he is not able to see.
1: ఏది అది?
0: What's that?
1: ఎవరు ఏ పదార్థములు వెతుకుతున్నాడో ఆ వ్యక్తిని మాత్రం చూడలేకపోతున్నాడు.
0: The person who sees everything is not able to see himself.
1: కనుక తనంతాను చూడక ఎన్ని పదార్థములు చూచినప్పటికీ వచ్చినటువంటి లాభం ఏమిటి, ఫలితం ఏమిటి?
0: ఇఫ్ వన్ డస్ నాట్ నో వన్స్ ఓన్ సెల్ఫ్ వాట్ ఇస్ ద రిజల్ట్, వాట్ ఇస్ ద రివార్డ్ బై నోయింగ్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఆల్ అరౌండ్ ఇన్ దిస్ వరల్డ్.
1: ఈనాటి ప్రపంచమునందు
0: ఇన్ దిస్ మోడర్న్ వరల్డ్
1: పవిత్రమైన జీవితాన్ని ధరించి,
0: హావింగ్ టేకెన్ అపాన్ వన్ సెల్ఫ్ ద సీక్రెట్ లైఫ్,
1: పవిత్రమైన మానవత్వాన్ని వహించి,
0: హావింగ్ టేకెన్ ది సీక్రెట్ లైఫ్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్,
1: పవిత్రమైన హృదయాన్ని తాను పోషించుకొనక,
0: ఇఫ్ హి డజంట్ సస్టైన్ ద సీక్రెట్ హార్ట్,
1: ఈ హృదయమునందు ఏవి నివసిస్తున్నవి అనేటువంటి విషయాన్ని గుర్తించక,
0: ఇఫ్ హి డజంట్ రికగ్నైజ్ ద డివినిటీ విద్ ఇన్ ద హ్యూమన్ హార్ట్.
1: కానీ ప్రాకృతమైన భౌతికమైన జీవితంలో తన యొక్క సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు.
0: He is not able to recognize his own truth, the true self, in this fleeting, ephemeral, temporal world.
1: Sadhu jantulanaga govulu nivasinchetvanti gruhamunandu,
0: at a place where pious cows live,
1: pululu todellu praveshiste aa pasuvulu emaipothayi?
0: What will happen if tigers and wolves are to step in there?
1: Not jackals.
0: Jackals step in there.
1: కనుక మానవుని హృదయమునందు పవిత్రమైనటువంటి సాత్వికమైనటువంటి యొక్క సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, సహనము, సానుభూతి ఇలాంటి గోవులు నివసించేటువంటి ఒక ప్రదేశం లోపల.
0: ఇన్ ఎ హ్యూమన్ హార్ట్ విచ్ హెస్ గాట్ ద ప్లేస్ ఫార్ పాయస్ కౌస్ సచ్ ఎస్ ద ట్రూత్ రైచియస్నెస్ పీస్ లవ్ ఫర్ బేరన్స్ సాక్రిఫైస్ అండ్ సో ఆన్.
1: పులుల వంటి కోపములు, తోడేళ్ల వంటి ద్వేషములు ఇందులో ప్రవేశిస్తే ఈ సాత్వికమైనటువంటి పశువులు ఏ గతి అవుతాయి?
0: What will happen if the tiger of anger ends in there? If a jackal of jealousy steps in there, what will happen to these pious cows?
1: కనుక ఈనాటి మానవుడు ఈ దుర్గుణములను, దుశ్చింతువులను లోపల ప్రవేశించుకొని తన సాత్వికమైనటువంటి యొక్క భావమును కోల్పోతున్నాడు.
0: Because of these wicked thoughts and wicked feelings and sentiments within, he has lost all the pious qualities.
1: మానవుడు తన యొక్క సాత్వికమైనటువంటి గుణములను పోషించుకునవలన కాపాడుకునవలన ఈ దుర్మార్గమైనటువంటి యొక్క భావమును లోపల ప్రవేశింప చేయకూడదు.
0: In order to grow more and more pious, he should give up the wicked thoughts and wicked feelings immediately.
1: ఈనాటి మానవుని యందు అసూయ, అహంకార, ద్వేషములు అమితంగా నించిపోయినవి.
0: In man today, we find the jealousy, ego and hatred ever on the rise.
1: ఇట్టి హృదయమునందు పవిత్రమైనటువంటి గుణములు ఏ రీతిగా నిలచగలవు?
0: In such a human heart, how do you expect the sacred qualities to live in?
1: ఒకడు ఒక గృహము నిర్మించుకున్నాడు.
0: A person has built a home for him.
1: ఆ గృహమునకు సింహద్వారాన్ని కూడా ఉంచుకున్నాడు.
0: He has the main door also for his
1: ఈ సింహద్వారం ఏ నిమిత్తమై నియమించాడు?
0: Why the main door is kept?
1: తాను, తనకు ఇష్టమైనటువంటి వారు, తన బంధువులు, తన కుటుంబీకులు అందులో ప్రవేశించడానికి ఈ డోర్ నియమించుకున్నాడు.
0: The main door is meant so that he would get in, his friends and relations would find a place to get into the
1: కాని బజారులో పోయేటువంటి కుక్కలు, నక్కలు, కోతుల నుండి విడిచడానికి వీలు కాదు.
0: The main door is not meant for the street dogs and monkeys to get into the home.
1: కాని అదే విధంగానే ఈ దేహో దేవాలయ ప్రభుతో జీవో దేవ సమాతనః దేహం అనేటువంటి ఒక గృహమునందు
0: in this body a home
1: అనేక విధమైనటువంటి యొక్క ద్వారములు నిర్మించుకున్నాడు.
0: He has many doors.
1: కాని ఈ డోర్లు నిర్మించుకున్నానని బజార్లో పోయేటువంటి వాటినంతా కూడా లోపల ప్రవేశపెట్టాడు.
0: For the simple reason the doors are there, he would not allow any wayside animals to get in.
1: అయితే ఈనాటి మానవుడు
0: man today
1: కొన్ని విధమైనటువంటి అనవసరమైనటువంటి వాటినంతా కూడా లోపల ప్రవేశపెట్టుకుంటున్నాడు.
0: ఈస్ పర్మిటింగ్ ఆల్ అన్వాంటెడ్ అన్నెసెసరీ స్టఫ్.
1: ఈ ద్వేషము, అసూయ, అహంకారము లోపల ప్రవేశిస్తే అందులో జీవించేటువంటి యొక్క సద్గుణములు, సదాచారములు ఏ గతి పడతాయి?
0: వెన్ హేట్రెడ్, jealousy, ego ought to find a place in our heart, what will happen to truth, righteousness, peace and love, the pious qualities?
1: మానవుడు మూడు విధమైనటువంటి సాధనలో జీవితాన్ని గడుపుతున్నాడు.
0: మ్యాన్ లివ్స్ ఆన్ అర్త్ ప్రొసీడ్ అలాంగ్ త్రీ ఫోల్డ్ పాత్ ఆఫ్ స్పిరిచువల్ ప్రాక్టీస్.
1: స్వార్థ ప్రేమ ఒకటి.
0: వన్ ఇస్ సెల్ఫిష్ లవ్.
1: సమష్టి ప్రేమ ఒకటి.
0: లవ్ ఆఫ్ ద కమ్యూనిటీ, సోషల్.
1: పరమ ప్రేమ మరొకటి.
0: థర్డ్, సుప్రీం లవ్.
1: ఈ మూడింటి యొక్క గుణముల చేతనే భగవంతుని ప్రేమిస్తున్నాడు.
0: మ్యాన్ లవ్స్ గాడ్ ఇన్ దీస్ త్రీ లైన్స్.
1: స్వార్థ ప్రేమ అనగా ఏమిటి?
0: What do you mean by selfish love?
1: తన యొక్క సుఖము, తన యొక్క ఆనందము, తన యొక్క కంఫర్ట్ తాను మాత్రమే చూసుకుంటున్నాడు.
0: Selfish love is to think of one's own happiness, to think of one's own pleasure, to think of one's own conveniences.
1: కాని అన్యోన్య ప్రేమ అనేటువంటిది తాను, తన వారు, తన బంధువులు అందరూ కూడా క్షేమంగా ఉండాలని ఆశిస్తూ జీవిస్తున్నాడు.
0: But the next one is mutual love, anyonya prema, where he thinks of his own welfare, the members of the family and all his relations.
1: Paraptha prema anaga loka samastha sugino bhavantu sarvulu chemanga undalaneetundi vishalamaitundi bhavamto bhagavantuni premistunnadu.
0: The spiritual love is the love that wants everyone of us to pray to God such that everybody would be happy and live in peace.
1: Ee swartha prema anetundi
0: this selfish love
1: oka room lo nimminchukunnatundi light vantidi.
0: ఈజ్ లైక్ ఎ లైట్ ఇన్ ఎ రూమ్.
1: కానీ ఆ రూమ్ లో నిర్మించుకున్నటువంటి లైట్ ఆ రూమ్ కు మాత్రమే ప్రకాశం అందించగలదు.
0: లైట్ ఇన్ ఎ రూమ్ వుడ్ బి ఏబుల్ టు బర్న్ ద లైట్ ఇన్ విత్ ఇన్ ద రూమ్.
1: మరొక రూమ్ కు మరొక గదికి ఏమాత్రము ప్రకాశాన్ని అందించదు.
0: అండ్ ఎ బల్బ్ ఇన్ ఎ రూమ్ వుడ్ నాట్ బి ఏబుల్ టు షెడ్ లైట్ టు ద నైబరింగ్ రూమ్స్.
1: అన్యోన్య ప్రేమ అనేటువంటిది చంద్రుని కాంతి వంటిది.
0: బట్ అన్యోన్య ప్రేమ ద మ్యూచువల్ లవ్ ఈజ్ సంథింగ్ లైక్ మూన్ లైట్.
1: ఈ మూన్ లైట్ అన్ని వైపులా కూడా కనిపిస్తుంది.
0: మూన్ లైట్ ఈజ్ సీన్ ఇన్ ఆల్ డైరెక్షన్.
1: కానీ స్పష్టంగా కనిపించదు.
0: యట్ ఇట్ ఈస్ నాట్ వెరీ క్లియర్.
1: కొన్ని విధమైనటువంటి యొక్క డౌట్స్ కు అవకాశం ఇస్తుంది.
0: దేర్ ఇస్ వైడ్ స్కోప్ ఫర్ డౌట్స్.
1: త్రాడును చూచి పామని భావిస్తుంది.
0: A rope is mistaken as a serpent.
1: ఒక మొద్దును చూచి మనిషిని భావిస్తుంది.
0: A wood is mistaken as a human.
1: లైట్ ఉంది కానీ
0: there is
1: ప్రకాశవంతమైనటువంటి లైట్ కాదు.
0: లైట్ ఇస్ దేర్ ఇస్ నాట్ దట్ షైనింగ్.
1: ఇది ఏ అన్యోన్య ప్రేమ.
0: దిస్ ఇస్ అన్యోన్య ఆర్ మ్యూచువల్.
1: పరాత్మ ప్రేమ అనేటువంటిది సన్ లైట్.
0: ద స్పిరిచువల్ లవ్ ఇస్ ద సన్ లైట్.
1: ఇది అన్ని వైపులా అన్ని ప్రాంతములందు అన్ని విధమైనటువంటి ఒక స్వరూపాన్ని సుస్పష్టంగా గోచరం గావిస్తుంది.
0: ది సన్ లైట్ విల్ మేక్ ఎవ్రీ ఆబ్జెక్ట్ ఆల్ ఓవర్ ఎవ్రీవేర్ వెరీ క్లియర్ అండ్ అపారెంట్.
1: ఇట్టి పరాత్మ ప్రేమను మనం పొందినప్పుడే ఈ స్వార్థ అన్యోన్య ప్రేమల చేత మనం ఏమాత్రం బాధపడనక్కరండి.
0: When once you develop this spiritual love, you are not bound by the effects of the mutual love and selfish love.
1: కానీ దురదృష్టవశాత్తు ఈనాటి ప్రేమ స్వార్థ ప్రేమగా రూపొందుతూ వచ్చింది.
0: మోస్ట్ అన్ఫార్చునేట్లీ ద మోడర్న్ లవ్ ఈజ్ అట్టర్లీ సెల్ఫిష్.
1: తాను తప్ప, తన సుఖము తప్ప, తన యొక్క క్షేమం తప్ప ఇతరుల యొక్క క్షేమాన్ని ఏమాత్రం ఆశించటం లేదు.
0: దిస్ లవ్ సింప్లీ లిమిటెడ్ టు ఐ అండ్ మైన్, దట్స్ ఆల్, నన్ ఎల్స్.
1: ఇట్టి ప్రేమ చేతనే మానవుడు అనేక విధమైనటువంటి యొక్క కష్టములకు నష్టములకు గురి అవుతున్నాడు.
0: ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ది సెల్ఫిష్ లవ్ మ్యాన్ సఫర్స్ బికాస్ ఆఫ్ మెనీ వరీస్ ఎంగ్జైటీస్ లాసెస్. ది స్పిరిచువల్ లవ్ యు ఆర్ నాట్ బౌండ్ బై ది ఎఫెక్ట్స్ ఆఫ్ ద మ్యూచువల్ లవ్ అండ్ సెల్ఫిష్ లవ్.
1: కానీ దురదృష్టవశాత్తు ఈనాటి ప్రేమ స్వార్థ ప్రేమగా రూపొందుతూ

0: కల్టిస్.
1: ఇంకా అన్యోన్య ప్రేమలో ఉండినటువంటి యొక్క ఆనందం ఏమిటి?
0: What is happiness in this mutual love?
1: తాను తన కుటుంబము తన బంధువులకు మాత్రమే పరిమితం భావించుకుంటున్నాడు.
0: It is restricted to the person, the family and relations.
1: ఎవరు బంధువులు?
0: Who are our relations?
1: ఎవరు తనవారు?
0: Who belong to you?
1: అని విచారణ చేస్తే అందరూ తనవారే.
0: Really speaking, if you inquire,
1: అందరూ బంధువులే.
0: All our are our relations.
1: కానీ అందరి ఎందుకును ఏకాత్మ తత్వం ఉంటుండాలి.
0: There is the principle of oneness in everyone.
1: కనుక ఈ ఆత్మతత్వాన్ని మనం గుర్తించుకుంటే అందరూ మన బంధువులే.
0: When once you understand the atmic principle, you will be convinced that all are our relations.
1: కానీ ఆత్మిక్ ప్రిన్సిపల్ ను మనం ఏమాత్రం గుర్తించుకొనక,
0: but we are not recognizing this atmic principle.
1: కేవలము తాను తన వారు అనేటువంటి యొక్క దేహాభిమానములకు లోబడిపోతున్నారు.
0: He submits himself to I and mind body feeling.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణ ఉంటుండాలి.
0: ఫర్ దిస్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్,
1: సర్వము భగవంతుని యొక్క ప్రేరణ చేతని, భగవంతుని యొక్క ఆజ్ఞ చేతని, భగవంతుని యొక్క సంకల్పం చేతని జరుగుతూ ఉండదు.
0: ఎవ్రీథింగ్ హ్యాపన్స్ యాజ్ పర్ ద డివైన్ విల్, యాజ్ పర్ ద డివైన్ కమాండ్.
1: ఒక పెద్ద వ్యక్తి తన బిడ్డలను తీసుకుని రైల్లో ప్రయాణమైపోతున్నాడు.
0: ఎన్ ఎల్డర్లీ పర్సన్ వాజ్ ట్రావెలింగ్ ఇన్ ఎ ట్రైన్ అలాంగ్ విత్ హిస్ చిల్డ్రన్.
1: కానీ పిల్లలకు చెప్పాడు.
0: He told his children,
1: మీ టికెట్స్ అంతా కూడా నేను తీసుకున్నాను, నా దగ్గర ఉంచుకున్నాను.
0: I have with me all your tickets.
1: మీరు ఎక్కడ ఏ స్టేషన్ వస్తే అక్కడంతా మీరు దిగకూడదు.
0: Don't get down anywhere at any station.
1: నేను దిగిన దగ్గర మాత్రమే మీరు దిగండి.
0: Oh children, you should get down where I get down.
1: దీనిని జాగ్రత్తగా ఉంచుకోండి.
0: And be careful, he said.
1: అని చెప్పి రైల్లో ప్రయాణమైపోతున్నాడు.
0: సో సేయింగ్ హి వాస్ జర్నీయింగ్ ప్రొసీడింగ్.
1: కానీ ఈ పిల్లలంతా స్టేషన్ వచ్చిన దగ్గర అంతా చూస్తున్నారు. అందుకు కనిపించేటువంటి తిండి యొక్క ఫలములు పదార్థములు చూస్తున్నారు.
0: చిల్డ్రన్ వర్ వాచింగ్ త్రూ ద విండోస్ ఎట్ ఎవ్రీ స్టేషన్ ఆల్ ద ఈటబుల్స్ లైక్ ఫ్రూట్స్ అండ్ సో ఆన్.
1: అయ్యో దిగితే అవన్నీ తీసుకోవచ్చును కదా, భుజించవచ్చును కదా అని ఆశిస్తున్నారు.
0: దే రియల్లీ వాంటెడ్ టు గెట్ డౌన్ ఎట్ ఎవ్రీ స్టేషన్ అండ్ బై ఆల్ ద ఈటబుల్స్.
1: కానీ తండ్రి చెప్పినటువంటి దీన్ని పాటిస్తూ ఎవరు దిగలేదు.
0: బట్ నన్ ఆఫ్ ది చిల్డ్రన్ గాట్ డౌన్ ఇన్ స్ట్రిక్ట్ అడిహరెన్స్ ఆఫ్ ది ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ద ఫాదర్.
1: ఎంతసేపు అయినప్పటికీ తండ్రి దిగలేదు, పిల్లలు విసుగు పొందారు.
0: ద ఫాదర్ డిడ్ంట్ గెట్ డౌన్ ఫర్ లాంగ్ అండ్ చిల్డ్రన్ వర్ డిస్గస్టెడ్.
1: కానీ కొన్ని స్టేషన్లు దిగడానికి ప్రయత్నం చేశారు.
0: దే మేడ్ హౌఎవర్ సమ్ అటెంప్ట్ టు గెట్ డౌన్ ఎట్ సర్టెన్ ప్లేసెస్.
1: అందులో పెద్దవాడైనటువంటి వ్యక్తి చెప్పాడు.
0: ది ఎల్డెస్ట్ చైల్డ్ సెడ్,
1: నాన్న ఆజ్ఞ ప్రకారము అతను దిగుకోకుండా మనం దిగడానికి వీలు కాదన్నారు.
0: యాజ్ పర్ ఫాదర్స్ కమాండ్ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ ఫర్ అస్ టు గెట్ డౌన్ అన్లెస్ ఫాదర్ గెట్స్ డౌన్.
1: టికెట్ అన్న దగ్గరే ఉంటుండాలి.
0: బికాస్ టికెట్స్ ఆర్ విత్ హిమ్.
1: మన దగ్గర టికెట్ లేకుండా దిగినట్టు మనం చాలా కష్టములకు గురి అవుతాము.
0: ఇఫ్ వీ గెట్ డౌన్ వితౌట్ ఎ టికెట్ విల్ బి ఇన్ హాట్ వాటర్స్.
1: కనుక మనం దిగకూడదు అని వారిని నివారించాడు.
0: సో హీ ప్రివెంటెడ్ అదర్ చిల్డ్రన్ ఫ్రమ్ గెటింగ్ డౌన్ దేర్.
1: అనగా ఏమిటి దీన్ని అని అర్థము.
0: వాట్ ఈస్ ది మీనింగ్ హియర్?
1: భగవంతుడే తండ్రి.
0: గాడ్ ఈస్ ద ఫాదర్.
1: ప్రతి మానవుడు అతని బిడ్డలే.
0: ఎవ్రీ వన్ ఆఫ్ అస్ ఈజ్ హిస్ హ్యూమన్ బీయింగ్.
1: జీవితం అనేటువంటి రైల్లో ప్రయాణం అవుతున్నారు.
0: దిస్ ఈస్ ద జర్నీ ఆఫ్ ఎ ట్రైన్ జర్నీ.
1: భగవంతుడు చెప్పాడు తండ్రి, ఎవరు మీరు ఇష్టం వచ్చిన దగ్గరంతా మీరు దిగకూడదు.
0: గాడ్ ద ఫాదర్ సెడ్, డోంట్ గెట్ డౌన్ యాజ్ యూ లైక్.
1: నా ఆజ్ఞ ప్రకారం నేను దిగిన దగ్గరే మాత్రమే మీరు దిగాలి.
0: యాజ్ పర్ మై కమాండ్ యూ హ్యావ్ టు ఫాలో మీ, యూ హ్యావ్ టు గెట్ డౌన్.
1: శాసించాడు.
0: That was the command.
1: Kani ee shasana evar kuda nu sirsavahinchatam ledu.
0: But no one is following his command.
1: Vaaru ishtanusaram vaaru pravartistunnaru.
0: They are behaving as per whims and fancies.
1: Kani ticket tanna daggara unchukunnadu kanukane manaku aneka kashtamulu galugutunnayi.
0: As the ticket is with our father God, we are facing all the problems as we get down everywhere.
1: కొన్ని రకములైనటువంటి ఒక ట్రైన్ ట్రావెల్స్ అంతా ఉంటుంటాయి.
0: దర్ ఆర్ సర్టన్ ట్రైన్ ట్రావెల్స్ జర్నీస్.
1: గూడ్స్ పెట్టెలంతా కూడా అనేకంగా వస్తూ ఉంటాయి.
0: వి ఆల్సో ఫైండ్ సెవెరల్ గూడ్స్ కంపార్ట్మెంట్.
1: ఒక్కొక్క గూడ్స్ పెట్టెలు కూడాను రిటర్న్ అని డేట్ వేసి ఉంటారు.
0: ఎవ్రీ గూడ్స్ కంపార్ట్మెంట్ విల్ క్యారీ ఎ ట్యాగ్ రిటర్న్.
1: కానీ ఆ కాలం వచ్చేటప్పటికి, ఆ దినం వచ్చేటప్పటికి, ఆ డేట్ వచ్చేటప్పటికి ఆ యొక్క గూడ్స్ పెట్టెలంతా వెనక్కి తిరుగుతూ ఉంటాయి.
0: On the appointed day, these goods compartments will have to necessarily return.
1: మన జీవితాలు కూడాను గూడ్స్ పెట్టెల వంటివే.
0: Our lives are also like goods compartments.
1: దీంతో రిటర్న్ అనేటువంటిది రాశారు.
0: Return is written there.
1: కానీ రాసినటువంటి రిటర్న్ అనేటువంటి డేట్ ఎవరికి తెలుస్తుంది? స్టేషన్ మాస్టర్ మాత్రమే తెలుస్తుంది.
0: But the date of return written on the compartments of our lives is known to the station master only.

0: Station master is God.
1: This station master is God himself.
0: కనుక ఆ రిటర్న్ డేట్ అనేటువంటిది అతనికి మాత్రమే తెలుస్తుంది, కానీ ఎవరికి తెలియదు.
1: సో ద డేట్ ఆఫ్ రిటర్న్ ఈజ్ నోన్ టు ద స్టేషన్ మాస్టర్, గాడ్ హింసెల్ఫ్ అండ్ నన్ ఎల్స్.
0: అతను మాత్రమే ఈ రిటర్న్ చేస్తున్నాడు.
1: హీ ఓన్లీ రెస్పాన్సిబుల్ ఫర్
0: కానీ మనం దానికి విచారణ చేస్తున్నాము.
1: బట్ వీ వరీ అబౌట్ ఇట్.
0: దేనికోసము?
1: వై?
0: అజ్ఞానం చేత.
1: It's out of ignorance.
0: అధికారి ఎవరు అనేటువంటి సత్యాన్ని గుర్తించలేకపోవడం చేత.
1: ఇట్స్ అవర్ వీక్నెస్ దట్ వీ డోంట్ నో హూ హాస్ ది అథారిటీ టు డూ దాట్.
0: కనుక దైవమే దీనికి అన్నింటికీ గొప్ప, దైవమే దీని అన్నింటికీ పెద్ద అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించుకోలేకపోతున్నాం.
1: వీ అండర్స్టాండ్ గాడ్ ఈజ్ ది సుప్రీం అథారిటీ, హీఈస్ ద వన్ ఆఫ్ ఎగ్జాల్టెడ్ పొజిషన్.
0: ఒక్కటి కూడా అతని ఆజ్ఞ ప్రకారమే జరుగుతూ ఉంటుండాలి.
1: ఎవ్రీథింగ్ హ్యాపన్స్ అకార్డింగ్ టు డివైన్ విల్.
0: కానీ మానవుడు ఈ సత్యాన్ని గుర్తించుకోలేక,
1: man is not able to know.
0: దేహాభిమానం కలిగినటువంటి మానవుడు,
1: man with body attachment,
0: నేను చేశాను, నేను చూసినాను, నేను అనుభవిస్తున్నాను అనేటువంటి అహంకారానికి స్థానమిచ్చి,
1: gives scope for ego, feeling that I have done it, I have seen it,
0: కానీ అనేక రకమైనటువంటి అవస్థలకు గురి అవుతున్నాడు.
1: అండ్ so he is put to troubles.
0: కనుక మనం ఈనాడు గుర్తించవలసింది ఒక్కటి,
1: what we have to know today,
0: ఏది జరిగినా,
1: whatever happens,
0: ఏది చూచినా,
1: whatever that is,
0: ఏది అనుభవించినా,
1: whatever is experienced,
0: భగవంతుని యొక్క నిర్ణయాలు అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి.
1: వాట్ ఎవర్ ఈజ్ సీన్, వాట్ ఎవర్ ఈజ్ హర్డ్, వాట్ ఎవర్ ఈజ్ డన్ ఈజ్ ఇన్ స్ట్రిక్ట్ అకార్డెన్స్ టు గాడ్స్ విల్.
0: ఒక్కటి కూడా భగవంతుని యొక్క ఆజ్ఞ లేకుండా జరగడానికి వీలు కాదు.
1: నథింగ్ కెన్ హ్యాపన్ విదౌట్ గాడ్స్ విల్.
0: కానీ అందరూ ఈ యొక్క సత్యాన్ని నమ్మటం లేదు.
1: ఆల్ డోంట్ హ్యావ్ ఫెయిత్ ఇన్ దిస్.
0: కానీ నమ్మని వారి గతి అంతే.
1: That will be the plight of those non-believers. Those in full faith will find their life full of bliss in this world.
0: ఏ చిన్న విషయం నందు కూడాను దైవం యొక్క ఆజ్ఞ లేకుండా ఏ చిన్న విషయము జరగదు.
1: ఎనీ టైనియెస్ట్ సింప్లెస్ట్ థింగ్ కెన్ నాట్ హ్యాపన్ వితౌట్ గాడ్స్ విల్.
0: కదలదు నీదు సంకల్పం లేనిది గడ్డిపోచేయు.
1: ఓ గాడ్, ఈవెన్ గ్రాస్ బ్లేడ్ కెనాట్ మూవ్ వితౌట్ యువర్ విల్.
0: అది ననగనేలాగా.
1: Why that and this?
0: Tipilakari Brahma Paryantamu Neevi.
1: Right from ant to the cosmic Brahman, you are pervading.
0: Adi Yerungaru.
1: That is not known.
0: Madi Galangaru.
1: They don't understand.
0: Mudavu Jandaru.
1: They are not happy.
0: Bhuvini Kondaru.
1: Some people don't understand.
0: Vivekamulo Vartinchadani Kadu Virraveekidaru Kani Kadaki Yevati Eppudu Galugunu.
1: They are egoistic of their intellect and their mental comprehension. What is going to happen to them?
0: Kanuka Prati Okkati Kudanu Bhagavat Adna Prakarame Jarugutuntadi.
1: Everything happens as per God's will.
0: Deenni Visheshinchinatunte Vare Dhanyulu.
1: Those that have full understanding of this.
0: దీనిని అనుసరించినటువంటి వారే పుణ్యులు.
1: రియలీ మెరిటోరియస్ పర్సన్.
0: దీన్ని ఉల్లంఘించినటువంటి వారే పాపులు.
1: అండ్ దోస్ దట్ ట్రాన్సెండ్ డిజోబే
0: ఉల్లంఘించినటువంటి వారే దుఃఖితుడు.
1: అండ్ దోస్ దట్ డిజోబే
0: సుఖము దుఃఖము అనేటువంటిది మన యొక్క ప్రవర్తన పైన ఆధారపడి ఉన్నది, కానీ భగవంతుని యొక్క సంకల్పం పైన కాదు.
1: ప్లెజర్ అండ్ పెయిన్ డిపెండ్ ఆన్ అవర్ యాక్షన్స్ అండ్ నథింగ్ టు డూ విత్ గాడ్స్ విల్.
0: కనుకనే మన యొక్క ప్రవర్తనలు, మన యొక్క నడతలు సక్రమమైనటువంటివిగా మనం తీర్చిదిద్దుకోవాలి.
1: దేర్ఫోర్ వీ హావ్ టు మోల్డ్ అవర్ బిహేవియర్ అండ్ కాండక్ట్ ఇన్ ద రైట్ డైరెక్షన్.
0: దుర్మార్గమైనటువంటి భావాలను మన హృదయంలో ప్రవేశపెట్టకూడదు.
1: వీ షుడ్ నాట్ పర్మిట్ వికెడ్ థాట్స్ టు గెట్ ఇన్ టు అవర్ హార్ట్.
0: కారణం ఏమనగా,
1: వాయ్,
0: అందులో జీవిస్తున్నటువంటి యొక్క సద్భావములు, సచ్చింతనలు, సదాలోచనలు, సచ్చర్యలు ఇవన్నీ కూడా మరణించడానికి అవకాశం ఉంటుండాలి.
1: వెన్ వికెడ్ థాట్స్ ఎంటర్, దేర్ ఇస్ ఎవ్రీ స్కోప్ for the good sentiments, sacred feelings to vanish.
0: ఈ దుష్ట గుణములు అన్ని కూడా కేవలం క్రూర మృగముల వంటివి.
1: All wicked thoughts are wild animals.
0: ఇట్టి క్రూర మృగముల చేత ఈ సాత్వికమైనటువంటి యొక్క animals చిక్కితే ఏ గతి పడతాయి?
1: Because of these wild, cruel animals, what will happen to the pious cows?
0: కనుక ఇట్టి దుర్మార్గమైనటువంటి భావములు వచ్చినప్పటికీ దాన్ని ప్రవేశపెట్టకుండా చూసుకోవాలి.
1: In spite of the fact that wicked thoughts do enter, we should take every care as not to permit them. We have to drive them out immediately.
0: కాలమునే వ్యర్థం చేయకూడదు.
1: We shouldn't waste time.
0: ఆలస్యం చేయకూడదు.
1: We should not delay.
0: ఆలస్యం అమృతం విషం అన్నారు.
1: And if you delay, even nectar becomes a poison.
0: కనుక ఆలస్యం అనేటువంటిది ఇందులో ఏమాత్రమూ పనికిరాదు.
1: We should never delay in these matters.
0: ఎప్పుడు దుష్ట భావన మనలో సంకల్పం ప్రారంభమైందో,
1: the moment the wicked thought arises,
0: తక్షణమే దాన్ని ఇది సరైనటువంటిది కాదు,
1: ఇమీడియట్లీ అండర్స్టాండ్
0: లోపల ప్రవేశిస్తే నా సద్భావములు సద్గుణములు సచ్చింతనలు భస్మమైపోతాయి.
1: ఇఫ్ వికెట్ థాట్ గెట్స్ ఇన్ టు మీ ఆల్ పాయస్ క్వాలిటీస్ వుడ్ గెట్ దెమ్ బర్న్డ్ ఇన్ టు యాషెస్.
0: కనుక నీ హృదయంలో ప్రవేశపెట్టవలసినటువంటిది సద్భావములు సచ్చింతనలు సదాలోచనలు సత్కర్మలు.
1: దేర్ఫోర్ గుడ్ ఫీలింగ్స్ గుడ్ థాట్స్ గుడ్ ఎమోషన్స్ గుడ్ సెంటిమెంట్స్ హ్యావ్ గాట్ టు బి ఇన్ యువర్ హార్ట్. వాట్ ఈస్ దిస్ సత్?
0: సత్ అనగా త్రికాల భాగ్యం. సత్
1: సత్ which is same in all the three periods of time.
0: మూడు కాలముల యందు కూడాను మార్పు చెందినటువంటిది సత్.
1: సత్ is that which is changeless in all the three periods of time. అట్టి భావములను ప్రవేశపెట్టాలి. We should have such feelings within us.
0: ఇది నిజమైనటువంటి సాధన.
1: This is true spiritual practice.
0: సాధనలు మాత్రం చేస్తూ
1: we do practice.
0: హృదయములో ఈ క్రూర మృగములను ప్రవేశపెడుతుంటే సాధన చేసే ప్రయోజనం ఏమి?
1: While doing spiritual practice, if we have in our heart all these wicked wild animals, what will happen?
0: ఒక్కటిగా కాదు అన్ని కూడాను ఒకతూరి నిర్మూలమైపోతాయి.
1: All our spiritual paths, endeavors, pursuits will be totally ruined.
0: ఒక చిన్న ఉదాహరణ.
1: A small example.
0: ఒక దారంను మనం చెండు కడుతున్నాము.
1: You are just winding a thread.
0: కానీ ఒక్కొక్క తూరి ఒక్కొక్క రౌండ్ చెందుతుండాలి.
1: యూ హావ్ బీన్ వైండింగ్ వన్ ఆఫ్టర్ అనదర్.
0: కానీ ఈ బంతిని చాలా గట్టిగా పట్టుకోవాలి.
1: బట్ యూ హావ్ టు హోల్డ్ ది సెంట్రల్ స్టిక్ టైట్.
0: ఈ విధంగా పట్టుకుని దారం చుడుతూ ఉంటే
1: యాజ్ యూ వైండ్ వన్ ఆఫ్టర్ అనదర్ ద థ్రెడ్
0: క్రమక్రమేణ ఆ దారపు చెండు పెద్దదవుతుంది.
1: అండ్ దిస్ వుడ్ బి గ్రోయింగ్ బిగర్ అండ్ బిగర్.
0: మనం ఏమైనా అలక్ష్యం చేసి ఆ దారపు చెండు చేయి నుంచి వదిలిపోతే ఎన్నో చుట్టినటువంటి రౌండ్ తగ్గిపోతాయి.
1: But by neglect, if you drop this bundle of threads, they will drop down and spread hither and thither.
0: అనేక విధమైనటువంటి ఒక దీంట్లో లూజ్ అయిపోతాయి.
1: And all the thread windings which you have been doing, they get loose.
0: ఒక్కటే చుట్టేది.
1: But winding is one and the same.
0: చేయి జారిపోయిందటంటే అనేక చుట్టంతా కూడా వ్యర్థమైపోతుంది.
1: But when once you drop, they will be spread everywhere.
0: కనుకనే మనం చేసేటువంటి సాధనలు చాలా తక్కువది.
1: What the spiritual practice we do is less.
0: కానీ దానిని మనము అలక్ష్యం చేసిందంటే అనేక జన్మముల యొక్క స్పిరిచువల్ బాధలంతా కూడా కోల్పోతాం.
1: When once you neglect your spiritual practice today, all the merit of the past lives are going to be ruined and totally lost.
0: చెప్పటికని సుఖదుఃఖ సమయకృత్వ లాభోలాభిజయ ఈ రెండు కూడాను సమత్వంగా భావించుకుని మనం జీవించడానికి ప్రయత్నించాలి.
1: వాట్ ఎవర్ దట్ మైట్ బి డన్ వీ హ్యావ్ టు డెవలప్ ద స్పిరిట్ ఆఫ్ ఈక్వానిమిటీ యాజ్ టు కన్సిడర్ ప్రాఫిట్ అండ్ లాస్ విక్టర్ అండ్ డిఫీట్ విత్ ఈక్వల్ మైండెడ్నెస్.
0: అప్పుడే మనకు సరైనటువంటి ఫలితం కూడా దక్కుతుంది.
1: దెన్ యూ విల్ హ్యావ్ ప్రాపర్ రివార్డ్.
0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మానవుడు నిజంగా సాధన చేయవలసినటువంటిది ప్రేమమయమైనటువంటి యొక్క దైవభక్తి, త్యాగమయమైనటువంటి రాజశక్తి. ఈ రెండింటి వల్లనే దేశం ఉద్దారం అవుతుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ ద ట్రూ స్పిరిచువల్ ప్రాక్టీస్ విచ్ యూ హ్యావ్ టు అడాప్ట్ టుడే ఈస్ దిస్ డివోషన్ అండ్ సాక్రిఫైస్ ఫర్ విచ్ ద హోల్ కంట్రీ వుడ్ డెవలప్ అండ్ ప్రాస్పర్.
0: ఈనాడు త్యాగమయమైనటువంటి యొక్క రాజకీయం కనిపించడం లేదు.
1: Today we find the politics without any sacrifice. And we don't find devotion with full of love. In order to be happy in this world, the secular knowledge. In order to be happy in the other world, the spiritual knowledge. A spiritual endeavor with full of love is advisable. It encourages the human spirit. And the politics which sacrifice is needed for the world.
0: జగత్తును బాగు చేయాలంటే
1: to correct the world,
0: త్యాగమయమైనటువంటి జీవితంతో ఈ జగత్తులో ప్రవేశించాలి.
1: We should step in with the spirit of sacrifice.
0: జీవితాన్ని ధన్యం కావించాలంటే ప్రేమమైన జీవితంలో మనం ప్రవేశించాలి.
1: In order to work for liberation, we should have this devotion full of love.
0: త్యాగమే నిజమైన యోగము.
1: త్యాగ సాక్రిఫైస్ ఈజ్ యోగా స్పిరిచువల్ ఈ
0: యోగమును మనం అనుభవించినప్పుడే ప్రేమమయమైనటువంటి జీవితం మనకు ప్రకాశిస్తుంది.
1: వెన్ వన్స్ వీ ప్రాక్టీస్ దిస్ యోగా ఆఫ్ త్యాగ ఆర్ సాక్రిఫైస్ వీల్ డెవలప్ లవ్.
0: యోగ చిత్తవృత్తి నిరోధక.
1: Yoga helps for sense control.
0: Sukarma kausalam.
1: Yoga is nothing but discharging the duty with all excellence.
0: కనుక ఈనాటి మానవుడు తనంతాను మొదలు గుర్తించి ఇతరులను గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: సో మ్యాన్ టుడే షుడ్ నో హింసెల్ఫ్ ఫస్ట్ అండ్ నో ద రెస్ట్ నెక్స్ట్.
0: తనను తాను తెలుసుకొనక
1: వితౌట్ నోయింగ్ వన్స్ ఓన్
0: దైవం అనేటువంటి వాడిని వెతకడం గుర్చుకుంటుంటే దైవం ఏ రీతిగా లభ్యమవుతాడు?
1: హౌ డు ఎక్స్పెక్ట్ హిమ్ టు నో గాడ్ అండ్ అటైన్ రీచ్ గాడ్?
0: ఒకానొక ఒక సమయంలో అనిబిసెంట్ కూడా చెప్పింది.
1: అట్ వన్ టైమ్ అనిబిసెంట్ ఆల్సో సెట్ సేమ్.
0: ఏమని?
1: వాట్ డిడ్ షీ సే?
0: ప్రతి సాధకుడు కూడా దైవాన్ని వెతుకుతున్నాడు, దైవాన్ని వెతుకుతున్నాడు అని అనుకుంటున్నారు.
1: అనిబిసెంట్ సెడ్ లైక్ దిస్, ఎవ్రీ సీకర్ ఈ సర్చింగ్ ఫర్ గాడ్, సర్చింగ్ ఫర్ గాడ్.
0: కాదు కాదు,
1: నో నో,
0: సాధకుడు దైవాన్ని వెతకటం లేదు.
1: సీకర్ ఈజ్ నాట్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్.
0: ఎందుకనగా ఎక్కడ చూసినా దైవమే ఉంది.
1: వై
0: సర్వము దైవమయంగానే ఉంటుండాలి, నువ్వు వెతికేది ఎక్కడ?
1: వై బికాస్ గాడ్ ఈజ్ ఆల్ పర్వేసివ్, గాడ్ ఈజ్ ఎవ్రీవేర్, వేర్ ఇస్ ద నీడ్ టు సర్చ్ ఫర్ హిమ్.
0: దైవమే సరైనటువంటి వాడిని వెతుకుతున్నాడు, సరైన భక్తుడిని.
1: ఇన్ ఫ్యాక్ట్ గాడ్ ఈజ్ ఇన్ సర్చ్ ఆఫ్ ఎ గుడ్ డివోటీ.
0: కాబట్టి ఆ గుడ్ డివోటీ అంటే ఎవరు?
1: హూ ఇస్ ఎ గుడ్ డివోటీ?
0: సద్భావములు కలిగినటువంటి వాడే,
1: ద వన్ విత్ గుడ్,
0: సదాచార సంపన్నుడే,
1: గుడ్ ప్రాక్టీస్,
0: సచ్చింతంలో అభివృద్ధి పొందినటువంటి వాడే,
1: గుడ్ థాట్స్,
0: ఇలాంటి గుణములు కలిగినటువంటి వాడే భగవంతుడు వెతుకుతున్నాడు.
1: సో ఎ డివోటీ విత్ గుడ్ థాట్స్, విత్ గుడ్ సెంటిమెంట్స్, గుడ్ ఫీలింగ్స్ ఈజ్ సర్చ్డ్ బై గాడ్.
0: భక్తుడు భక్తుడు అంటే కేవలం భజన చేసిన వాడు మాత్రమే భక్తుడు కాదు.
1: డివోటీ ఈజ్ నాట్ మియర్లీ ద వన్ హూ చాంట్స్ ద నేమ్ ఆఫ్ గాడ్.
0: టేప్ రికార్డు కూడా భజన చేస్తూ ఉండాలి.
1: వి ఫైండ్ ద టేప్ రికార్డ్ ఆల్సో సింగింగ్ ద గ్లోరీ.
0: ప్లేట్ కూడా భజన చేస్తుండాలి.
1: సో ఆల్సో గ్రామోఫోన్ ప్లేట్.
0: ఇవి రెండు కూడా లైఫ్ లెస్, చైతన్యమయమైనటువంటిది కాదు.
1: బోత్ ఆఫ్ దెమ్ ఆర్ లైఫ్ లెస్.
0: కానీ చైతన్యమయుడైనటువంటి మానవుడు భజన చేసినప్పుడు హృదయపూర్వకంగా భజన.
1: But the man of with life, with awareness,
0: should do it.
1: Every word should come out of
0: heart. రూపం ఉంటుండాలి.
1: అండ్ దేర్ ఇన్ ద హార్ట్ వీ ఫైండ్ ద ఫార్మ్ ఆఫ్ లవ్.
0: ప్రేమ నుండియే బయటపడుతున్నాయి.
1: అండ్ ఆల్ థింగ్స్ కమ్ అవుట్ ఆఫ్ లవ్ ఓన్లీ.
0: దివ్యాత్మ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ ఆత్మ.
0: ఈ ప్రేమకి ఆత్మ అని పేరు.
1: దిస్ లవ్ ఇస్
0: ఈ ప్రేమకి బ్రహ్మ అని పేరు.
1: లవ్ ఇస్ బ్రహ్మ.
0: సర్వము బ్రహ్మమయంగా మారుతుంటాది.
1: The whole cosmos is Brahman.
0: బ్రహ్మను వెతుకుతున్నారు చాలా మంది.
1: Many are in search of Brahma.
0: ఎక్కడ ఉన్నాడు బ్రహ్మ?
1: Where is Brahma?
0: తన యందే ఉన్నాడు.
1: He is within
0: you. తన యందు ఉన్నటువంటి బ్రహ్మను బయట వెతికితే ఎలా చిక్కుతాడు?
1: When God is within you, you want to search for him outside.
0: కనుక నీటి యందే పుట్టి,
1: having been born in water,
0: నీటి యందే నిలిచి,
1: standing in water,
0: నీటి యందు అణంగు నీటి బుడగ,
1: the water bubble subsides, merges back into water.
0: నరుడు బుద్బుదంబు,
1: human being is the bubble.
0: నారాయణుడు నీరు.
1: God is water.
0: కనుకని మనం మొట్టమొదట నిన్నటి దినం పిల్లలు చెప్పాను, గొప్పవారు కావాలి గొప్పవారు కావాలి అనేటువంటి భావాన్ని మనలో పూర్తి దూరం చేసుకోండి.
1: భగవాన్ వాజ్ టాకింగ్ టు బాయ్స్ యెస్టర్డే, డోంట్ ట్రై టు బి గ్రేట్, డోంట్ ట్రై టు బి గ్రేట్.
0: మంచివారు కావాలని విశ్వసించండి.
1: హ్యావ్ ఫుల్ ఫెయిత్ అండ్ వర్క్ టు బి గుడ్ మ్యాన్.
0: మంచివారైనప్పుడే మంచి లోప సర్వము మనకు లభ్యమవుతుంది.
1: వెన్ వన్స్ యు ఆర్ గుడ్ ద రెస్ట్ విల్ ఫాలో ఆటోమేటిక్.
0: గొప్పవారైపోతే గొప్పతనం లోపల మంచితనం ఉండదు.
1: A great man need not necessarily be good.
0: మంచితనాన్ని పెంచుకున్నప్పుడు మంచితనంలో కూడా గొప్పతనం ఉంటుంటుంది.
1: If you are good, there lies greatness.
0: అయితే ఎట్టివాడు గొప్పవాడు, ఎట్టివాడు మంచివాడు?
1: And who is great and who is good?
0: దీంతో ఒక చిన్న ఉదాహరణ.
1: A small example.
0: ప్రతి జీవి యందు కూడాను,
1: in every human being,
0: దైవత్వాన్ని చూచినటువంటి వాడు మంచివాడు.
1: The one who finds divinity in every living creature is a good person.
0: దైవత్వంలో కూడాను మానవత్వాన్ని చూచినటువంటి వాడు గొప్పవాడు.
1: In fact, the one who finds the human quality in God is a great man.
0: మానవాకారం ధరించినటువంటి రాముని చూచి,
1: watching Rama who is
0: మానవుడు మానవుడు మానవుడని గుర్తించుతూ వచ్చాడు రావణుడు.
1: రావణ హ్యాస్ అండర్స్టూడ్ రామా యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: అనగా దైవంలో కూడాను నారాయణలో కూడాను నరుణ్ణి చూస్తూ వచ్చాడు ఈ యొక్క రావణుడు.
1: రావణ హ్యాస్ సీన్ ఎ హ్యూమన్ ఫార్మ్ ఇన్ గాడ్ రామచంద్ర.
0: కానీ నారాయణుడు అట్ట కాదు.
1: బట్ నారాయణ ఇస్ నాట్ లైక్.
0: సర్వజీవులు ఎందుకును నారాయణుని చూస్తూ వచ్చాడు.
1: ఇన్ఫాక్ట్ రామ హ్యాస్ బీన్ సీయింగ్ నారాయణ.
0: సర్వజీవులు కూడా మిర్రర్ వంటివి, ఒక అద్దం వంటివి.
1: ఆల్ క్రీచర్స్ ఆర్ లైక్ ఎ మిర్రర్.
0: అద్దంనే ప్రకృతి అని పిలుస్తున్నారు.
1: దిస్ మిర్రర్ ఆఫ్ నేచర్.
0: అద్దంలో కనిపించేటువంటి ప్రతి బింబం కూడాను తన యొక్క ఆకారమే కాని మరొకటి కాదు.
1: ఎవ్రీ రిఫ్లెక్షన్ ఇన్ ఎ మిర్రర్ ఇస్ డివైన్, నథింగ్ ఎల్స్.
0: కనుకనే భగవంతుడు,
1: సో గాడ్,
0: ప్రకృతి అనేటువంటి అద్దాన్ని మానవునికి అందించాడు.
1: హ్యాస్ గివెన్ humanity the mirror of nature.
0: అచ్చం దేని కోసం అందించాడు?
1: Why the mirror of nature is given?
0: తన ముఖాన్ని చూచుకొని అందులో ఉన్నటువంటి దోషములను తుడుచుకోమని చెప్పించాడు.
1: The mirror is given so as to correct yourself watching your reflection there.
0: కానీ ఈనాటి మానవుడు తన ముఖాన్ని తాను చూచుకోవటం లేదు అద్దంలో.
1: Man today is not watching his face in the mirror.
0: ఈ అద్దం ఇంకొకరి ముఖం ముందు పెడుతున్నాడు.
1: In fact, he is keeping the mirror in front of another person.
0: కనుక వారి ముఖం కనపడుతుంది కానీ నీ ముఖం నీకు కనిపించదే.
1: Therefore, you find the reflection of the other man and not you. viewers.
0: కనుకనే అద్దమే రిఫ్లెక్షన్ రియాక్షన్ రిసౌండ్.
1: And this mirror is the reaction, reflection and resound.
0: ఒకానొక అమాయకుడు,
1: an innocent person,
0: కొండలకు గోవును తోసుకుని పోయాడు,
1: was rearing cows near the mountain.
0: కానీ ఒక రెండు కొండల మధ్య లోపల తన యొక్క గోవులను మేపుకుంటూ ఉన్నాడు.
1: He was rearing cows at a place located in between two mountains. He sat on a boulder.
0: పిల్లంగోయి ఊదుతూ ఉన్నాడు.
1: He was playing on his flute.
0: ఈ పిల్లంగోయి ఊదటం చేత,
1: as he was playing on the flute,
0: ఎక్కడి నుంచి తిరిగి ఇంకొక పిల్లంగోయి వినిపిస్తుండాలి.
1: He was listening to some sound from somewhere else.
0: ఏమిట్రా, నేను ఊదినటువంటి పిల్లగోయి ఇంకోటి ఊతున్నాడు, వాడు ఎక్కడున్నాడు అని విచారం చేశాడు.
1: దిస్ ఇన్నోసెంట్ బాయ్ స్టార్టెడ్ క్వశ్చనింగ్, ఐఎమ్ ప్లేయింగ్ ఆన్ ద ఫ్లూట్, విల్ ఐ ఫైండ్ సమ్ వన్ ఎల్స్ ప్లేయింగ్ ఆన్ దిస్ ఫ్లూట్.
0: ఆ పిల్లంగోయి పక్కన పెట్టాడు.
1: హీ కెప్ట్ హిస్ ఫ్లూట్ అసైడ్.
0: ఎవర్రా నీవు అని ప్రశ్నించాడు.
1: హీ సెడ్ హూ ఆర్ యూ.
0: తిరిగి ఎవర్రా నీవు అనేటువంటి శబ్దం వచ్చింది.
1: దెన్ హీ హెర్డ్ ద సౌండ్ హూ ఆర్ యూ.
0: ఓ, వాడు నాతో పోట్లాడుతున్నాడా.
1: Then he thought, oh, he's the other person fighting with me. And then he started accusing him.
0: తిరిగి వాడు కూడా ఇష్టమొచ్చినట్టుగా తిట్టాడు.
1: The other person also accused him.
0: విసుగుపొందాడు, గోవును తీసుకున్నాడు, ఇంటికి వచ్చాడు.
1: Out of utter disgust, he brought home all the cows.
0: అమ్మ దగ్గరికి వచ్చి ఏడ్చాడు.
1: He cried in front of his mother.
0: అమ్మ, ఎవరో ఆ కొండ లోపల ఇంకొకరు నావనే నదే గొంతుతోనే మాట్లాడుతున్నాడు.
1: He complained to his mother, mother, there's some other person who is speaking like me.
0: తిరిగి అదే మాటనే ఇస్తున్నాడు.
1: Whatever I say, he started repeating.
0: నేను ఏ విధంగా విమర్శిస్తే అదే రీతిగానే విమర్శిస్తున్నాడు.
1: Whatever scolding I did, the other person also did.
0: అతను పెద్దవాడు కాదు.
1: He's not a big man.
0: బహుశా నా వయసు వాడిగా ఉంటుంటాడు.
1: Probably of my age.
0: విమర్శించడానికి ఏం అధికారం ఉంటుండాలి?
1: What right has he to scold me?
0: అని చెప్పేటప్పటికి వాడిని ఎట్టైనా నీవు దండించాలి అని తల్లితో చెప్పాడు.
1: And he told his mother, you must certainly beat him anyway.
0: రేపటి దినం నీ వెంట నేను వస్తానైనా, వాడెవరో నేను పరీక్షిస్తానున్నది.
1: ద మదర్ ప్రామిస్ టుమారో ఐ విల్ ఫాలో యూ అండ్ ఫైండ్ అవుట్ హూ ద అదర్ మ్యాన్.
0: పిల్లవాడితో తల్లి వెళ్లింది రెండవ దినం.
1: మదర్ ఫాలోడ్ ద చైల్డ్ ఆన్ ద ఫాలోయింగ్ డే.
0: మొట్టమొదట పిల్లంగోయి ఊదాడు.
1: ఫస్ట్ ద బాయ్ ప్లేడ్ ఆన్ ద ఫ్లూట్.
0: తిరిగి పిల్లంగోయి రీసౌండ్ వచ్చింది.
1: అండ్ దేర్ హీ లిసన్ టు ద సేమ్ సౌండ్.
0: చూడు, వాడు తిరిగి నావలనే ఊతున్నాడు.
1: ద బాయ్ సెడ్, మదర్ సీ, దట్ అదర్ బాయ్ ఇస్ ఆల్సో ప్లేయింగ్ ద ఫ్లూట్.
0: మరి వీడు కేక వేశాడు.
1: దెన్ ద బాయ్ షౌటెడ్.
0: తిరిగి మరొక కేక వినిపించింది.
1: అగైన్ హీ హెర్డ్ ద షౌటింగ్ బ్యాక్.
0: అప్పుడు చూడమ్మా, వీడే నన్ను ఈ విధంగా అవమానం చేస్తున్నాడు.
1: సీ మదర్, సీ ది అదర్ ఫెలో ఈజ్ పుట్టింగ్ మీ టు షేమ్ బై షౌటింగ్ ఎట్ మీ.
0: తల్లి అంతా గుర్తించింది.
1: మదర్ రికగ్నైజ్ ద హోల్ డ్రామా.
0: ఇది వేరు కాదు.
1: ఈజ్ నాట్ సెపరేట్.
0: ఇది ఈ ఒక్క కొండ లోపల పలుకురాయి ఉంటుండాలి. పలుకురాయి ఉంటుండాలి.
1: దేర్ ఇస్ ఎ స్టోన్ దట్ ప్రొడ్యూసెస్ రిసౌండ్.
0: కనుక అంతే తప్ప మరొక వ్యక్తి లేడు ఇక్కడ.
1: దేర్ ఇస్ నో సెకండ్ పర్సన్ దేర్.
0: కొండంతా కూడా రాయిమయమే.
1: యు ఫైండ్ ద హోల్ మౌంటైన్ ఫుల్ ఆఫ్
0: సముద్రం అంతా జలమయమే.
1: ద ఓషన్ ఇస్ ఫుల్ ఆఫ్ వాటర్.
0: అలవంతా కాష్టమయమే.
1: అండ్ ద హోల్ ఫారెస్ట్ ఆఫ్ వుడ్.
0: భూమంతా మృమయమే.
1: అండ్ ఎర్త్ ఇస్ ఆఫ్ క్లే.
0: దేహమంతా మాంసమయమే.
1: ద బాడీ ఇస్ ఫుల్ ఆఫ్ ఫ్లెష్.
0: ఈ పంచభూతముల యొక్క తత్వాన్ని చక్కగా గుర్తుంచుకున్నప్పుడు మరొక వ్యక్తి మనకి ఏమాత్రం కూడా విమర్శించడు లేదు.
1: వెన్ వన్స్ వి అండర్స్టాండ్ దట్ వి హావ్ ఫైవ్ ఎలిమెంట్స్ స్ప్రెడ్ ఎవ్రీవేర్, దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ ఎనీ డిఫరెన్సెస్.
0: కనుక ఎవరో విమర్శిస్తున్నా అంటే ఎవరో కాదు.
1: నో వన్ అక్యూజింగ్ యూ. నో,
0: ఈ ప్రకృతికి రీసౌండ్ రిఫ్లెక్షన్ రియాక్షన్ ఉంటుండాలి.
1: దిస్ నేచర్ హెస్ గాట్ విత్ ఇట్ రియాక్షన్ రిఫ్లెక్షన్ అండ్ రిసౌండ్.
0: కనుక ప్రకృతి యొక్క ప్రభావమే ఈ యొక్క రెండింటికి మూల కారణం కానీ మరొకరు కాదు.
1: ఇట్ ఈస్ ది ఎఫెక్ట్ ఆఫ్ ది నేచర్ దట్ ఇస్ ద కాజ్ ఫర్ దిస్.
0: అలాంటి ప్రకృతిని వశం చేసుకో.
1: And have a control on this nature.
0: ఈ ప్రకృతికి నీవు వశం కాకూడదు.
1: And don't submit yourself a victim.
0: అప్పుడే నీవు జయించిన వాడు అవుతావనింది.
1: Then you will be able to conquer.
0: మనం ఈనాడు మన దేహమే ప్రకృతి.
1: Our body is nature, prakriti.
0: దేహానికి మనం వశం కాకూడదు.
1: We shouldn't submit ourselves to the body.
0: ఈ యొక్క దేహాన్ని మనము స్వాధీనం చేసుకోవాలి.
1: We have to exercise full control on the body.
0: దేహాన్ని మన యొక్క కంట్రోల్ చేసుకున్నప్పుడు,
1: when you control the body,
0: మనసు కూడా కంట్రోల్ అవుతుంది.
1: The mind also will come under control.
0: అప్పుడు ఆత్మస్వరూపం గోచరిస్తుంది.
1: When mind is also under control, you will find ఆత్మ there.
0: ఆత్మను మనసును విసర్జించి కేవలం దేహమును మాత్రమే దృష్టి అందించుకున్నప్పుడు ఇది కేవలము ఒక విధమైనటువంటి రాక్షసత్వం అయిపోతుంది.
1: We have forgotten ఆత్మ. We have forgotten the mind. We are following just the body, which is a demonic temple.
0: ఆత్మను విసర్జించి మనస్సు దేహాన్ని మాత్రమే ఉంచుకున్నప్పుడు ఇది అనిమల్ గా రూపొందుతుంది.
1: On the other hand, we forget atma, we go by the body and the mind, that is animal quality.
0: దేహము మనస్సు ఆత్మ మూడింటి యొక్క ఏకత్వాన్ని గుర్చినప్పుడు మానవత్వంగా రూపొందుతుంది.
1: On the other hand, if we have these three, the body, mind and atma, you are a human being.
0: త్యజించినప్పుడు అది దైవత్వంగా మారుతుంది.
1: And in fact, once you sacrifice the mind and the body,
0: దైవత్వం కావడానికి కేవలం ఒక ఆత్మతత్వమే చాలు.
1: టు రీచ్ అటైన్ డివినిటీ ఆత్మ ఈజ్ ఎనఫ్.
0: దేహము మనస్సుతో కూడినటువంటి ఆత్మను విసర్జించినప్పుడు ఇది కేవలము ఒక పశుత్వంగా మారుతుంది.
1: ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ యు ఫర్గెట్ ఆత్మ గో బై ద బాడీ అండ్ ద మైండ్ ఇట్ ఈస్ బీస్టియల్ టెంపర్మెంట్.
0: ఆత్మను దేహాన్ని విసర్జించి కేవలం ఒక మనసుకో ఉన్నప్పుడు ఇది రాక్షసత్వంగా రూపొందుతుంది.
1: ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ యు ఫర్గెట్ ఆత్మ అండ్ ద బాడీ ఫాలో ద మైండ్ ఇట్ ఈస్ డెమోనిక్.
0: రాక్షసత్వము పశుత్వము మానవత్వము దివ్యత్వము మూడు కూడా ఒక మానవుని యొక్క హృదయతత్వం అందే ఉంటుంది.
1: దేర్ ఫోర్ ఇన్ ద హ్యూమన్ లైఫ్ we find all the three, the demonic, the bestial and the human temperaments.
0: కరక మొట్ట మొట్ట మన మానవుడిగా ఉండాలంటే దేహము మనసు ఆత్మ మూడింటి యొక్క ఏకత్వంతో మనం జీవించాలి.
1: Therefore as a human being to have the human quality we should have the unity understanding of these three, body mind and
0: ఆత్మ. ఆత్మ తత్వం ఉంచుకొని దేహ తత్వాన్ని విసర్జించాలి.
1: Slowly we have to give up this body feeling, develop the mind and ఆత్మ.
0: అప్పుడే మన నుంచి అనిమల్ తత్వం దూరం అయిపోతుంది.
1: Then the animal traits would run away from you.
0: ఈ మనస్సును ఆత్మను దేహాన్ని రెండింటిని విసర్జించి ఆత్మతత్వాన్ని మాత్రమే ఉంచుకోవాలి.
1: అండ్ యూ హావ్ టు కీప్ ఓన్లీ ఆత్మిక్ ఫీలింగ్ గివింగ్ అప్ ద మైండ్ అండ్ ద బాడీ.
0: దివ్యత్వంగా రూపొందుతాము.
1: దెన్ యూ బికమ్ వెరీ డివైన్.
0: కనుక ప్రతి ఒక్కటి కూడా నువ్వు దైవం యొక్క నిర్ణయం జరుగుతుండదు కానీ దీనికంటే భిన్నంగా జరగటం లేదు.
1: ఎవ్రీథింగ్ హ్యాపన్స్ అకార్డింగ్ టు గాడ్స్ విల్ అండ్ నథింగ్ బియాండ్.
0: ఏది జరిగినప్పటికీ
1: whatever might happen
0: anta daivagnani
1: it's all god's
0: daiva sankalpame
1: it's god's
0: daiva ninnayame aneetundi drudha sankalpamto manam undinappude sarvamunu manam sadhinchagalam.
1: When we have got this strong feeling that everything happens according to
0: life
1: god's command and divine will, we'll be able to face everything. Life is a challenge, meet it.
0: Life is a game, play it.
1: Life is a game, play it.
0: Life is love, enjoy it.
1: Life is love, enjoy
0: it. Life is a dream, realize it.
1: Life is a dream, realize it.
0: ఈ యొక్క దీని లోపల మనం దైవను అనుభవిస్తూ పోవాలి.
1: It is in this process we have to experience our life.
0: అన్నిటిని ఛాలెంజ్ని మనం మీట్ చేయాలి.
1: We should be prepared to meet the challenges of life.
0: ఎలాంటి కష్టములు వచ్చినప్పటికీ మనం ఎదుర్కోకూడదు.
1: We should never be afraid of it. We should never waver.
0: ధైర్యంగా దానిని ఎదుర్కోవడానికి పూనుకున్నప్పుడే దీన్ని మనం పూర్తి దివ్యత్వాన్ని పొందగలము.
1: When we resist with all the courage all the challenges of life, you can attain divinity.
0: అక్కడ డౌట్స్ కూడా అవకాశం ఇవ్వకూడదు.
1: Never give scope for doubts there.
0: డౌట్స్ వచ్చినా మనం కన్ఫ్యూజన్ అయిపోతాం.
1: When once doubts are there, you'll be utterly confused.
0: కన్ఫ్యూజన్ వచ్చినా
1: when once confusion comes
0: ఒక ఫ్యూజ్ అయిపోతుంది.
1: When once there is confusion, the fuse of the heart is gone.
0: కనుక ఈ కన్ఫ్యూజన్ కి ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు.
1: సో నెవర్ గివ్ ఎ స్కోప్ ఫర్ కన్ఫ్యూజన్.
0: ఎక్కడ డౌట్ వస్తుంది?
1: వేర్ డూ యూ డౌట్?
0: సత్యాన్ని గుర్తించుకోలేనప్పుడు డౌట్స్ వస్తుంది.
1: యూ డౌట్ వెన్ యూ డోంట్ నో ద ట్రూత్.
0: సత్యాన్ని గుర్తించుకుంటే డౌట్ కు అవకాశమే లేదు.
1: వెన్ యూ నో ద ట్రూత్ యూ నెవర్ డౌట్.
0: పలాని వాడు అనిల్ కుమార్ అని గుర్తించుకున్న తర్వాత డౌట్ కి ఎందుకు అవకాశం ఇస్తుంది?
1: వెన్ వన్స్ యూ నో దట్ సో అండ్ సో ఇస్ అనిల్ కుమార్, వై డూ యూ డౌట్?
0: అనిల్ కుమార్ ను గుర్తించుకోలేకపోయిన సమయంలోనే డౌట్స్ వస్తుంది. ఇది అనిల్ కుమారా లేక ఇంకొక ప్రొఫెసరా?
1: As you cannot, you have not known him completely, you doubt whether he is Anil Kumar or someone else.
0: కనుకని ఈ డౌట్స్ కంట సరైనటువంటి యొక్క అర్థాన్ని గుర్తించుకోలేకపోవటమే.
1: వి ఆర్ నాట్ ఏబుల్ టు నో ద కరెక్ట్ మీనింగ్ బిహైండ్ ఆల్ దిస్ డౌట్.
0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: అన్ని విధమైనటువంటి యొక్క మీనింగ్లు, అన్ని విధమైనటువంటి యొక్క సారములు, అన్ని విధమైనటువంటి యొక్క తత్వములు ఒక్క ప్రేమ తత్వమునందు మాత్రమే ఉంటున్నాయి.
1: The meaning of all great things, the essence of all wonderful things lies in this central cardinal principle of
0: law.
1: This essence of all sacred texts.
0: Sarva margamulu yokka gamyamu.
1: It is the goal of all spiritual
0: sarva rasamulu yokka rasamu.
1: It is the essence of all juices.
0: Adi prema rasamu.
1: That is the juice of love.
0: Ee prema rasanni manam pondinamante
1: then once you enjoy the essence of love,
0: anumanamulaku sandehamulaku avakasamu undadu.
1: There will be no doubt and there will be no questioning either.
0: Kanaka prema chetaney mana jeevithamu sarthakam gaavinchukovali.
1: In fact we can redeem our lives.
0: Prema chetaney mana yokka jeevithanu gamyanni varaku prayatam cheyali.
1: By love we can reach the destination.
0: కనుక మన హృదయం లోపల దుర్భావములు దుశ్చింతలను సాధ్యమైనంత వరకు లోపల ప్రవేశించకుండా చూసుకోవాలి.
1: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ వీ షుడ్ నెవర్ గివ్ ఎనీ స్కోప్ ఫర్ బ్యాడ్ థాట్స్, బ్యాడ్ సెంటిమెంట్స్ ఇన్ అవర్ హార్ట్. దుర్భావములు
0: దుశ్చింతలు అనేటువంటిది కేవలం మృగముల లక్షణంతో కూడినటువంటి.
1: బికాస్ బ్యాడ్ థాట్స్ బ్యాడ్ ఫీలింగ్స్ ఆర్ యానిమల్ క్వాలిటీస్.
0: కనుకని సీ నో ఈవిల్ సీ వాట్ ఈస్ గుడ్.
1: సీ నో ఈవిల్ సీ వాట్ ఈస్ గుడ్.
0: హియర్ నో ఈవిల్ హియర్ వాట్ ఈస్ గుడ్.
1: హియర్ నో ఈవిల్ హియర్ వాట్
0: టాక్ నో ఈవిల్ టాక్ వాట్ ఈస్ గుడ్.
1: టాక్ నో ఈవిల్ టాక్ వాట్ ఈస్ గుడ్.
0: No evil, think what is good.
1: Think no evil, think what is good.
0: Do no evil, do what is good.
1: Do no evil, do what is good. This is the way to God.
0: కనుక ఈ పంచ ఇంద్రియములను కూడాను పవిత్రం గావించుకోవడానికి తగినటువంటి ప్రయత్నమే నిజమైన సాధన.
1: The true effort to make the five senses sacred is the real spiritual practice sadhana.
0: నమ్మకాన్ని మొట్టమొదట బలపరచుకోవాలి.
1: We have to strengthen this faith.
0: నమ్మినటువంటి వారికి ఏనాటికి నష్టం లేదు, కష్టం లేదు.
1: The one of full of faith, strong faith will never be put to loss or difficulty.
0: ఈ కష్టములు, దుఃఖములు, విచారములు.
1: The faithless people are full of anxieties and troubles.
0: నమ్మి చెడినట్టి వారి లోకాన లేరు, లేరు.
1: In fact, in this world there are none who are spoiled.
0: నమ్మక చెడిన వారు ఉన్నారు, కానీ
1: there are people who are ruined who are faithless.
0: నమ్మక చెడిపోయినటువంటి వారు ఉన్నారు.
1: Without faith,
0: కానీ నమ్మి చెడినట్టి వారు ఎక్కడా లేరు.
1: There are people who have ruined themselves for lack of faith, but there are none who are spoiled with
0: faith. సరైనటువంటి నమ్మకం మానవుని యందు అభివృద్ధి కావాలి.
1: మ్యాన్ షుడ్ డెవలప్ ది కరెక్ట్ ఫెయిత్ విద్ ఇన్ హిమ్సెల్ఫ్.
0: ఏది జరిగినప్పటికీ ఇది నా మంచి కోసమే.
1: వాట్ ఎవర్ మైట్ హ్యాపెన్ ఇట్ ఇస్ ఫర్ మై ఓన్ గుడ్.
0: ఇట్ ఈస్ మై ఓన్ గుడ్.
1: ఇట్స్ ఫర్ మై ఓన్ గుడ్.
0: ఇట్ ఈస్ మై ఓన్ గుడ్.
1: ఇట్స్ ఫర్ మై ఓన్
0: గుడ్. ఇట్ ఈస్ మై ఓన్ గుడ్ అనేటువంటి ఒక చింతను బలపరచుకోవాలి.
1: వీ షుడ్ హ్యావ్ ది ఫీలింగ్, కాన్స్టెంట్ ఫీలింగ్, వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఇన్ అవర్ లైఫ్ ఇట్స్ ఫర్ మై ఓన్ గుడ్, ఫర్ మై ఓన్ గుడ్.
0: భయానికి కూడా అవకాశం ఉండదు.
1: దెన్ దెర్ విల్ బి నో ఫియర్.

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 12th discourse on Gita Bhagavan delivered on 14th August 1984. In this discourse, Bhagavan teaches us Abhyasa and Vairagya, that is spiritual practice and detachment, which are the two ways he had prescribed in Gita to achieve control of mind. Sri Bhagavan Uvacha.
1: Indriyartheshu vairagyam, vairagyam sampajitam. Indriyartheshu vairagyam, vairagyam sampajitahani. Samsara chakramunaku chittamu nabhi vantedi.
2: Padhi wheel of samsara, mind is the central focal point.
1: Chitti chittamunu nigrahinchutaku vairagyamu pradhanamaina kilaka sthanamunu akraminchinadi.
2: To reach this particular important and focal point, detachment or vairagya, renunciation, is very important.
1: Atmaku, manasu, kappu padinatuvantidi.
2: Mind is covering atma.
1: Idi avaranam ani kuda cheppabadutundi.
2: It is also described as avaranamu.
1: Manasuku avaranamu, atmaku avaranamu manasu.
2: Mind is a cover of atma.
1: ఈ ఇంద్రియముల చేత బంధింపబడినటువంటిది మనస్సు.
2: మైండ్ హెస్ బీన్ టైట్ డౌన్ బై సెన్స్ ఆర్గన్.
1: ఇంద్రియములు ఇంద్రియార్థం నిమిత్తమై వాటిపైన ప్రసరింపబడి తద్వారా ఇంద్రియములు బంధనకు దుఃఖమునకు గురి అవుతున్నవి.
2: సెన్స్ ఆర్గన్స్ అట్రాక్టెడ్ బై ది సెన్స్ ఆబ్జెక్ట్స్ గెట్ బౌండ్ by the object.
1: Indriyarthamulainatunti vishayamunu arikattutaku vairagyamu atyavasaram.
2: If you want to have control over the sense organs, detachment is essential.
1: Vairagyamu dwara indriyarthamulainatunti vishayamunu arikattinappudu indriyamulu మనస్సును ఏమాత్రం కూడాను కట్టివేయటకు వీలు కానటువంటి పరిస్థితి ఏర్పడుతుంది.
2: ఇఫ్ యూ కెన్ హ్యావ్ డిటాచ్మెంట్ ఫార్ ది సెన్స్ ఆబ్జెక్ట్స్, దెన్ సెన్స్ ఆర్గన్స్ విల్ నాట్ బికమ్ వెరీ ఎఫెక్టివ్. దే వుడ్ నాట్ బి ఏబుల్ టు బైండ్ ది మైండ్.
1: ఇంద్రియముల బంధనం నుండి దూరమైనటువంటి మనస్సు తన యొక్క ఆవరణమును విసర్జిస్తుంది.
2: మైండ్ విచ్ ఈస్ ఫ్రీడ్ ఫ్రమ్ ది control of the senses, it could not be able to just exercise its own influence over the atma.
1: అప్పుడు ఆత్మ స్వస్వరూప దర్శనాన్ని సందర్శింపచేస్తుంది.
2: Then atma would be able to just get a real vision of its own self.
1: ఏతావత ఆత్మ సంస్కారముల కోసం ఆత్మ సాక్షాత్కార నిమిత్తము వైరాగ్యము అత్యవసరమని ప్రబోధించింది గీత.
2: Gita has taught that detachment and renunciation are essential for having a vision of atma.
1: Patanjali sutramunu aadharam chesukoni indriyamulu anaga vininatvanti vishayamulu kaani chuchinatvanti vastulu paina kaani manasu ఒక విధమైనటువంటి కాంక్షను దూరము గావించుకోవటమే వైరాగ్యమని నిరూపించింది.
2: ఆన్ ది బేసిస్ ఆఫ్ పతాంజలిస్ యోగ సూత్ర, ఇట్ హెస్ బీన్ ప్రూవ్డ్ దాట్ డిటాచ్మెంట్ రెఫర్స్ టు నాట్ బీయింగ్ స్వేడ్ బై మైండ్, నాట్ బీయింగ్ స్వేడ్ బై the articles and the objects which attract the sense organs like ear and eye.
1: Vishaya swaroopamulu undi aasaktini dooram cheyatame vairagyam ani kudanu sthiram chesindi.
2: Freed from the slavery of the sense organs, from the sense objects, this may be described as detachment, vairagyam.
1: Ee lokamunandu gala vastuvulu kaani పరలోకమునందున్నటువంటి వస్తువులు కాని అనిత్యములని వాటిపైన కొంత ఆసక్తిభావమును దూరము జావించుకొని అట్టి వస్తువులు ఏడ వైరాగ్యమును పొందటము అత్యవసరమని ప్రబోధించింది శంకర భాష్యం.
2: శంకర భాష్యం హాస్ ప్రీచ్డ్ అండ్ టాట్ దట్ వన్ షుడ్ రియలైజ్ that the objects of this world and the objects of the other world, all of them are transient, and knowing that they are transient, one should not have any attachment to these sense objects. This is vairagya.
1: Ika shruti yokka pramanamunu puraskarinchukoni drishyakalpitamainatundi yokka deshamu modalu brahmadevunu varaku undinatundi yokka vastu visarjaniye అనగా వస్తువులపైన రోతయే ప్రధానమైన వైరాగ్యమని కూడాను బోధించింది.
2: ఆన్ ది బేసిస్ ఆఫ్ ది ప్రూఫ్స్ ఒబ్టైన్డ్ ఇన్ శృతి, ఇట్ హస్ బీన్ ప్రూవ్డ్ రైట్ ఫ్రమ్ ద మ్యాన్ ఇన్ ద ఫెనామినల్ వరల్డ్ రైట్ అప్ టు ద బ్రహ్మతత్వ, ఎవ్రీథింగ్ ఈజ్ ఎఫెమరల్ ట్రాన్సియెంట్ అండ్ వన్ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ అటాచ్మెంట్ టు దెమ్.
1: క్రమక్రమేణ ఇంద్రియాసక్తమైనటువంటి యొక్క వస్తువుల యొక్క ప్రభావమే మానవునికి బంధనకు హేతు అని కూడాను నిరూపించింది.
2: ఇట్ హెస్ ఆల్సో గ్రాడ్యువలీ అండ్ స్లోలీ బట్ స్టడీలీ ప్రూవ్ దట్ ఎనీ టైప్ ఆఫ్ అటాచ్మెంట్ టు దీస్ సెన్స్ ఆబ్జెక్ట్స్ ఇట్ ఈస్ గోయింగ్ టు బీ ఎ బాండేజ్.
1: కట్టెలు తీసివేసిన అగ్ని తమంతట తామే చల్లారున్నట్టుగా మన వాంఛనను అరికట్టినప్పుడు ఇంద్రియములు తమంతట తామే అరికట్టబడతాయి.
2: జస్ట్ యాజ్ after removing the firewood the fire automatically gets extinguished, so also once the sense objects are removed the senses become powerless.
1: Shastramu deenni marinta kathinanga kudanu chasinchindi.
2: Scriptures have declared in a very rigorous way the truth behind this.
1: Brahmasthanam ayina kudanu తృణపాయంగా భావించేటువంటి యొక్క విరాగియే నిజమైన వైరాగి అని నిర్ణయం చేసింది.
2: ఓన్లీ దట్ పర్టికులర్ పర్సన్ హూ కన్సిడర్స్ ఈవెన్ ద అబోర్డ్ ఆఫ్ బ్రహ్మన్ ఇట్ సెల్ఫ్ యాజ్ సంథింగ్ ట్రివియల్, హూ డస్ నాట్ కేర్ ఫర్ సచ్ హైయెస్ట్ థింగ్స్ ఆల్సో, హీఈస్ అ రియల్ వైరాగి అండ్ రినౌన్సర్.
1: నచికేతుడు యముని దగ్గరికి వెళ్లినప్పుడు ఈ యముడు అనేక విధములైనటువంటి బోధలు సలిపి నచికేతునకు ఈ లౌకిక సంబంధమైన భోగభాగ్యములకు ఎట్టి కొరతను లేనటువంటి యొక్క స్థిరశక్తిని నేను అనుగ్రహిస్తానని చెప్పగా నచికేతుడు ఈ అస్థిరము అశాశ్వతము అసత్యమైనటువంటి యొక్క జగత్ వ్యామోహములకు నేను ఏమాత్రం కూడా లొంగను, ఇట్టివి నాకు అక్కరలేదు, భూమండలాన్ని ఏనేటువంటి యొక్క శక్తిని నాకు ఇచ్చినప్పటికీ నేను దీన్ని తృణీకరిస్తాను, నాకు కావలసినది ఆత్మాన్వేషణ ఆత్మ సందర్శనం కావాలని ఆశించాడు నచికేతుడు.
2: వెన్ నచికేతస్ వెంట్ టు యమ, యమా టోల్డ్ హిమ్ దట్ ఐ వుడ్ గివ్ యూ ఎ కంప్లీట్ మాస్టరీ అండ్ కమా అండ్ లార్డ్షిప్ ఓవర్ ఆల్ ద వెల్త్ అండ్ ఆల్ ద పవర్స్ ఆఫ్ ద వరల్డ్, బట్ నచికేత సెడ్ వెల్ దిస్ ఆర్ ఆల్ ట్రాన్సియెంట్, ఐ డు నాట్ వాంట్ ఎనీథింగ్ లైక్ దట్, ఐ వుడ్ లైక్ టు హ్యావ్ ఎ విజన్ ఆఫ్ ఆత్మ అండ్ ఐ వుడ్ లైక్ టు హ్యావ్ ఎన్ ఇన్క్వైరీ ఇన్ టు ఆత్మ అండ్ ది ట్రూత్ ఇట్సెల్ఫ్.
1: ఇంద్రియార్థములైనటువంటి విషయములందు ఆసక్తి కలిగినటువంటి వ్యక్తికి ఈ బంధనలు ఈ దుఃఖములు.
2: All the bondages and all the sorrow is for the person who is swayed by the objects of the senses.
1: Manamu oka gruhamunandu aneka samvatsaramulu manamu kaapuram untunnam.
2: Let us assume that we have been living in a particular house for a long period of time.
1: Okanoka dinamulo aa illunu vadali maroka intiki manam povalsi vachindi.
2: On a particular day, we had to leave that house and go to another dwelling place.
1: Appudu manavi ani bhavinchinatundi samasta padarthamulanu pack chesi oka lorry lo veskune velutam.
2: In that case, we would pack all the articles which belonged to you, which were in that house, and put them in a lorry and take them with us to the next dwelling.
1: Kadapatiki idi naadi ani anukunnatuvanti okka paata cheppulu paata paragalu kudanu newspaper lo pack chesi lorry lo vestam.
2: It is a common experience that even to the extent of the worn out chapels and the broomsticks are also being packed in a newspaper to carry with us because we think they belong to us.
1: Karanam emiti ivi naavi naavi ani ee indriya vastulu paina indriyartham anukunte ee vastulu paina mamakarame ee vidhamainatvanti shraddhaku ee vidhamaina bandhanaku karanam.
2: What is the reason for this kind of attitude? The reason is that we are bound by the attachment of the senses and have developed an attachment for the sense objects, and therefore we even so much of interest in packing them and taking with us.
1: Oka college principal leka oka school headmaster untuntaru.
2: Let us take another example of a college principal or a headmaster of a school.
1: Aa vidya samasthe yendu aneka vastuvulu untuntayi.
2: In that educational institution a number of articles will be there.
1: Viruvu galiginatvanti oka laboratory lokala materials kuda untuntayi.
2: Highly valuable equipment will be there in the lab.
1: Aneka kurchilu untuntayi.
2: Number of chairs will be there.
1: Desks untuntayi.
2: A lot of furniture.
1: Tables untuntayi.
2: Tables.
1: Wall clock untuntadi.
2: Wall clock will be there.
1: Ee vidhanga enno vastuvulanta kudanu ee oka vidya samasthalo untuntayi.
2: In this way, a number of valuable articles may be there in the educational institution.
1: Aithe, aa principal, aa headmaster, transfer ayipoyinappudiki, leka retired ayinappudu kudanu, taamu sulabhanga vachinatuvanti vaadu vachinattuga aa schoolunu vadali bayata vellutadu.
2: But when the headmaster of that school retires or is transferred, she would not get attached to them. She would go away with a free mind as he came.
1: Ayyo. ఇన్ని ఎక్విప్మెంట్స్ ఎట్లా నేను వదిలిపెట్టి పోవాలి, ఇన్ని చైర్స్ ఎంత ఎట్లా వదలాలి, ఇన్ని డెస్క్ను ఎట్లా వదలాలి అని ఏమాత్రమో తాను చింతించడు.
2: హీ డస్ నాట్ వరీ అండ్ బాదర్ హిమ్సెల్ఫ్ దట్ హౌ టు లీవ్ ఆల్ దీస్ వాల్యుబుల్ ఆర్టికల్స్ చైర్స్ డెస్క్ బెంచెస్ ల్యాబ్ ఎక్విప్మెంట్ ఎట్సెట్రా వెన్ హీస్ లీవింగ్.
1: కారణం ఏమనగా ఇవి నావి కాదు.
2: The reason is he knows fully well that they do not belong to
1: the management varu ye trust varu ye prabhutvamu ivi naavi kaadu aneetvanti okka tiraskara bhavam cheta daanni ye maatram kodunu chintinchukunda vellutadu.
2: These articles belong to either the management or to the trust or to the government. They do not belong to me, and therefore with a sense of detachment or indifference he leaves the school.
1: Deenini anapeksha annaru. ఎందుకంటే అపేక్షక అవకాశం లేదు, ఎందుకంటే ఇది నాది అనేటువంటి మమత్వం అందులో లేదు.
2: దిస్ ఈస్ డిస్క్రైబ్డ్ యాజ్ డిటాచ్మెంట్ అనపేక్ష బికాస్ హీ నోస్ దట్ దే డు నాట్ బిలాంగ్ టు హిమ్.
1: మమత్వం ఉన్న చోటే ఈ యొక్క బంధన ఈ దుఃఖం.
2: వేర్ దెర్ ఈస్ మైనెస్ పొసెసివ్నెస్ దెర్ ఈస్ ది ప్రాబ్లమ్ ఆఫ్ సఫరింగ్.
1: మమత్వము లేని ఉపేక్షా స్థాయి ఎందు ఎట్టి దుఃఖమునకు కాని ఎట్టి బంధమునకు కాని అవకాశం ఉండదు.
2: ఇఫ్ వన్ డస్ నాట్ హ్యావ్ దట్ ఫీలింగ్ ఆఫ్ పొసెసివ్నెస్ హీ వుడ్ నాట్ బి బౌండ్ బై ఎనీథింగ్, హీ వుడ్ నాట్ బి సబ్జెక్ట్ టు బాండేజ్ అండ్ సఫరింగ్.
1: కనుకనే మానవునికి ఇన్ని బంధనాలకు ఇన్ని దుఃఖములకు మూల కారణము ఈ విధమైనటువంటి యొక్క అభిమాన మమకారములే.
2: Therefore, for all this bondage of the man and all this suffering and sorrow of the man, it is this I and minus ahankara mamakara which are responsible.
1: Jagattunandunnatundi samasta padarthamulu kudanu viniyoginchuko.
2: All the objects which you can find in the world, you may make use of them.
1: Vastu visajjana gavinchako.
2: Don't give up the objects itself.
1: Karmatyagamu cheyavaddu.
2: Don't give up action.
1: వస్తువు పైన ఉన్నటువంటి అభిమానము కర్మల పైన ఉన్నటువంటి అభిమానమును మార్పు చేసుకో.
2: ఓన్లీ ది అటాచ్మెంట్ టు ది ఆబ్జెక్ట్స్ అండ్ ది అటాచ్మెంట్ టు ది యాక్టివిటీ అండ్ ది వర్క్ దాట్ విల్ హావ్ టు బి ట్రాన్స్ఫార్మ్డ్ అండ్ చేంజ్.
1: దాని ఫలితం పైన మమత్వాన్ని విసర్జించు.
2: గివ్ అప్ ద ఫ్రూట్స్ ఆఫ్ ది యాక్షన్.
1: నీ కర్తవ్య కర్మలు నీవు ఆచరించు.
2: పర్ఫార్మ్ యువర్ డ్యూటీస్ విత్ ద సెన్స్ ఆఫ్ డెడికేషన్.
1: వస్తువునందలి దోషములను విసర్జించు.
2: Give up the defects in the objects.
1: Vastuvunande dosharam neevu gurtinchinappudu vastuvu tamantadu taame veedipothundi.
2: The moment you recognize the defects and the flaws in an object, you would be able to overcome the attachment for them.
1: Puttutaku puramu thalli evaru bidda evaru.
2: Before you are born, who is father and who is the son?
1: Kattukonutaku puramu bhartha evaru bharya evaru.
2: Before marriage, who is husband and who is wife?
1: Kattukunna tarvata bharya bhartalu, puttina tarvatane amma biddalu.
2: Only after the marriage, husband and wife. Only after birth,
1: daniki puramu leru, dani tadupari leru.
2: Before that, there was no relationship. After that, there is no relationship.
1: Madhyalo kaligineetundi sambandha bandhavyamule ee mamattamulu ee abhimanamulu.
2: Only in the transitory period there will be that kind of attachment, there will be that kind of possessiveness.
1: Ivi mana bhava doshamu drishti doshamulu yokka prabhavamulu.
2: This is all the effect of the defects in our vision and the defects in our approach.
1: Mana samasta dukkhamulaku kudanu mana doshamulu yokka prabhavamule deeniki moola karanam.
2: For all our sorrows, defects in our feeling and in our attitude which is responsible.
1: Kanuka ee doshamulanu manam chakkaga gurtinchinappudu ee vidhamainatundi yokka mamattvamuniki ee maatramu avakasam undadu.
2: There would be no room whatsoever for this kind of possessiveness and mamatva once you recognize the defects in the object.
1: Kanukane deeniki okadaniki tarakamani rendavu daniki marakamani pilchabadtaru.
2: Therefore, these two have been described as one as tarakam and the other as there would be that kind of possessiveness.
1: మన భావ దోషము దృష్టి దోషముల యొక్క ప్రభావములు.
2: దిస్ ఇస్ ఆల్ ద ఎఫెక్ట్ ఆఫ్ ది డిఫెక్ట్స్ ఇన్ అవర్ విజన్ అండ్ ది డిఫెక్ట్స్ ఇన్ అవర్ అప్రోచ్.
1: మన సమస్త

0: Therefore, these two have been described as one as Tarakam and the other as Marakam.
1: Tyagam Tarakam. Abhimanam Marakam.
0: Detachment is Tarakam. Attachment is Marakam.
1: కనుక ఈ తారక తత్వం అనేటువంటిది ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి?
0: హౌ టు అండర్స్టాండ్ దిస్ పర్టికులర్ ప్రిన్సిపల్ ఆఫ్ తారక ప్రిన్సిపల్ డిటాచ్మెంట్?
1: కనుకనే వేదాంత సూత్రమునందు ఎరుపు మర పనకుండ జాగ్రత్త నిరతముగ స్వప్న సుషుప్తిలో అరమరలు లేకుండా ఎప్పుడు తరచుగను జీవాత్మ చదివిడి తారకం అన్నాడు. ఎరుపు మరుపు అనకుండ నిరతముగ స్వప్న సుషుప్తిలో అరమరలు లేకుండా ఎప్పుడు తరచుకొని జీవాత్మ చదివేది తారకం. జీవాత్మ తత్వం అనేటువంటిది బ్రహ్మతత్వం నుండే లగ్నమై ఉంటుంటుంది.
0: ఇట్ ఈస్ సెడ్ దాట్ వితౌట్ ఫర్గెటింగ్ ఎనీ పర్టికులర్ థింగ్ బీట్ ఇన్ ద స్టేజ్ ఆఫ్ స్లీప్ ఆర్ సుషుప్తి ఆర్ డ్రీమ్ స్టేజ్ వన్ షుడ్ బి అవేర్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దాట్ హీ జీవతత్వ అండ్ అసోసియేటింగ్ హిమ్సెల్ఫ్ విత్ జీవతత్వ త్రూ అవుట్ కంటిన్యూస్లీ ఆల్ ద టైమ్ దట్ ఈస్ తారకం.
1: కనుక స్వప్న సుషుప్తిని ఎందు కూడాను ఈ అభిమాన మమకారములను ఏమాత్రం కూడాను అభివృద్ధి గానించుకోకూడదని దీని యొక్క సూచన.
0: ది ఇండికేషన్ గివన్ బై దిస్ పర్టికులర్ స్టేట్మెంట్ ఈస్ దట్ ఈవెన్ డ్యూరింగ్ డీప్ స్లీప్ ఆర్ డ్రీమ్ స్టేజ్ వన్ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ అటాచ్మెంట్ అండ్ బాండేజ్.
1: జాగ్రత్త అవస్థ ఎందు దీని యొక్క మమత్వమును మనము బలపరుచుకున్నప్పుడే స్వప్నావస్థ ఎందు దీని స్వప్న సూక్ష్మ రూపము మనకు గోచరమవుతుంటుంది.
0: డ్యూరింగ్ ది వేకింగ్ స్టేజ్ వి విల్ డెవలప్ అండ్ ఎన్కరేజ్ ఎ సెన్స్ ఆఫ్ అటాచ్మెంట్ ది సటిల్ ఫారం విల్ బి దేర్ ఇన్ ది డ్రీమ్ స్టేజ్ అండ్ ది డీప్ స్టేజ్.
1: స్వప్నావస్థ కేవలము అడ్డం వంటి స్థితి.
0: డ్రీమ్ స్టేజ్ మే బి కంపేర్డ్ టు ఎ స్టేజ్ వేర్ యు గెట్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ ఇన్ ఎ మిర్రర్.
1: జాగ్రత్త ఎందు మనం ఏమి అనుభవించలేమో దాని యొక్క ప్రతిబింబములే ఈ స్వప్నావస్థల నుండి అప్పుడప్పుడు కనిపిస్తుంటాయి.
0: వాట్ ఎవర్ యు ఎక్స్పీరియన్స్ ఇన్ ది వేకింగ్ స్టేజ్ ఇట్స్ రిఫ్లెక్షన్ ఇన్ ఇట్స్ ఇమేజ్ కెన్ బి సీన్ ఇన్ ద డ్రీమ్ స్టేజ్.
1: కనుక జాగ్రత్త స్వప్నములు రెండు కూడాను బింబ ప్రతిబింబములే.
0: దేర్ఫోర్ ద వేకింగ్ స్టేజ్ అండ్ ది డ్రీమ్ స్టేజ్ ఇస్ సంథింగ్ లైక్ అన్ ఆబ్జెక్ట్ అండ్ ఇట్స్ ఇమేజ్.
1: కనుక జాగ్రత్త అవస్థ ఎందు మనము సరి అయిన మార్గమును అనుసరించి సరి అయిన సత్యమును గుర్తించి మనము పవిత్రమైనటువంటి యొక్క స్థాయిని మనం పొందినప్పుడు స్వప్నావస్థ ఎందు కూడాను దీని యొక్క ప్రతిబింబమైనటువంటి నిత్యత్వము సత్యత్వమును మనం దర్శించటకు వీలవుతుంది.
0: ఇఫ్ ఇన్ ది వేకింగ్ స్టేజ్ వీ టేక్ ద రైట్ పాత్ వీ రికగ్నైజ్ ద ట్రూత్ అండ్ కండక్ట్ అవర్ సెల్స్ ఇన్ ద లైట్ ఆఫ్ ద పర్టికులర్ ట్రూత్ ఈవెన్ ఇన్ ద డ్రీమ్ స్టేజ్ వీల్ గెట్ ఇట్స్ రిఫ్లెక్షన్ వీల్ బి ఆన్ ద రైట్ పాత్.
1: కనుక ఈ విధంగా కూడాను వైరాగ్య స్థితిని క్రమక్రమేణ వస్తుదోషములను ఆధారం చేసుకుని విసర్జించుటకు ప్రయత్నించాలి.
0: ఇన్ ద సేమ్ వే వీల్ హావ్ టు రికగ్నైజ్ ద డిఫెక్ట్స్ అండ్ ద ఫ్లాస్ ఇన్ ది సెన్స్ ఆబ్జెక్ట్స్ అండ్ స్లోలీ వీల్ హావ్ టు ఓవర్కమ్ అండ్ గివ్ అప్ అటాచ్మెంట్ టు దెమ్.
1: కాల మార్పు చేత సర్వం కూడాను మార్పు చెందినవి.
0: అన్ అకౌంట్ ఆఫ్ చేంజెస్ ఇన్ ద టైమ్ ఎవ్రీథింగ్ ఎల్స్ అండర్ గోస్ ఎ చేంజ్.
1: ఈనాడు వండినటువంటి వంట చాలా మంచిదిగా మనం భావిస్తాము.
0: ఫుడ్ విచ్ ఇస్ కుక్డ్ జస్ట్ టుడే వుడ్ బి కన్సిడర్డ్ వెరీ ఫ్రెష్ అండ్ వెరీ నైస్.
1: ఎండు కుక్డ్గా ఉండినప్పుడు దీని యొక్క రుచి దీని యొక్క ఆరోగ్యము చాలా అనుకూలవంతంగా ఉంటుంటుంది.
0: వెన్ ఇట్ ఈస్ ఫ్రెష్ ఇట్స్ టేస్ట్ and its potentialities for bringing about good health will be extraordinary.
1: ఇది కేవలం అమృతమయంగా ఉంటుంటుంది.
0: This will be nectarine.
1: అదే రెండు దినములు మనం ఉంచుకుని తిన్నప్పుడు ఇది విషంగా మారిపోతుంది.
0: The same thing becomes poisonous after a lapse of 2 days.
1: ఏ దానిని మనం మంచిదని విశ్వసించినామో ఆశించినామో అనుభవించినామో అది కొంతకాలమునకు అది విషంగా మారిపోయి చెడ్డదిగాను అయిష్టంగాను అనారోగ్యం అందించేటువంటి పదార్థంగా రూపొందుతుంది.
0: వాట్ ఎవర్ వీ కన్సిడర్ గుడ్ యూస్ఫుల్ హెల్తీ అండ్ ఓవర్ బెనిఫిట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇట్ చేంజ్ ఇన్ టు బ్యాడ్ యూజ్లెస్ హార్మ్ఫుల్ ఆబ్జెక్ట్.
1: దీనిని పురస్కరించుకుని ఆర్తి అర్థార్థి జిజ్ఞాసి జ్ఞాని అని ఒకే స్థితి అయింది ఉన్నటువంటి వ్యక్తి యొక్క మార్పులని భావించుకోవచ్చు.
0: In this context, we can also just see the 4 types of bhaktas, Arthi, Artharthi, Jignasu and Gnani. Over a period of time, the same person will be undergoing these changes.
1: Puttina tachaname pasibidda antaru, child antaru.
0: Immediately after the birth, the newly born one is described as the child.
1: 10 samvatsaramulayyetappatiki, atani pillavadu, oka boy.
0: After 10 years, the same person is described as a boy.
1: అతని 30 సంవత్సరాలకి మనిషి అవుతాడు, మ్యాన్ అంటారు.
0: ఆఫ్టర్ 30 ఇయర్స్ ద సేమ్ పర్సన్ ఇస్ డిస్క్రైబ్డ్ యాజ్ మ్యాన్.
1: అతని 75 సంవత్సరాలకి తాత అంటారు, గ్రాండ్ ఫాదర్ అవుతాడు.

0: after 75 years, the same person is described as grandfather.
1: Changed boy, man and grandfather. ఈ నలుగురు కూడాను ఒక్కడే కాని నాలుగు స్వరూపాలు ధరించలేదు.
0: It is the same person who has been described at different points of time as child, boy, man and grandfather, not four different people as such.
1: కాల మార్పు చేత రూపములు నామములు మార్పులు కలిగినాయి.
0: On account of changes in the time and passage of time, there were different names and different forms given for the same object.
1: కనుక జంతువునాం నరజన్మ దుర్లభం, ఈ పవిత్రమైన మానవ జన్మమును భావించినటువంటి ఈ మానవ జన్మమునందే ఇలాంటి వికారములు, ఇలాంటి దోషములు, ఇలాంటి షడ్వికారములతో కూడినటువంటిదిగా ఉండినప్పుడు ఇంకా మిగిలినటువంటి యొక్క జీవులు ఎందుకని, మిగిలిన యొక్క వస్తువులు ఎందుకని మార్పులు లేకుండా ఉండునా?
0: Man's life is considered to be very impossible to just get easily, and even in case of such a man, his body undergoes so many changes over a period of time, then what to think of other objects?
1: Manishi yandu goppa dosham emtante marpu chendatame goppa dosham.
0: If you ask what is the greatest defect in man, it is the changes to choose the coming
1: manchi kaani cheddadi kaani marpu marpe.
0: Be it good or bad, a change remains a change.
1: ఈ మార్పు అనేటువంటి దోషం ఉండేటువంటి కనుక దానిని ఏమాత్రం కూడా మమత్వంగా భావించరాదు.
0: As there is a change which is inherent in this particular man, one should not try to develop possessive instinct and minus for that.
1: తల్లిదండ్రులు ఎవరు?
0: Who is father and who is mother?
1: తనయులు మరి ఎవరు?
0: Who are the children?
1: మిత్రులు ఎవరు?
0: Who are friends?
1: ఇలా శత్రులు ఎవరు?
0: Who are enemies?
1: ధనములు ఎవరి?
0: Whose is money?
1: ధాన్యములు ఎవరివి?
0: Whose is charity?
1: గృహములు ఎవరివి?
0: Whose are the house?
1: గ్రేస్తులు ఎవరు? గ్రేస్తులు ఎవరు?
0: Who are the family men?
1: మనం ఎవరము?
0: Who are we?
1: పూర్వమందెచ్చటుంటిమి. పూర్వమందెచ్చటుంటిమి.
0: Where were we in the
1: ముందు ఎచ్చటుందువు?
0: Where would we be in the future?
1: జరుగలేదు.
0: We do not know that.
1: కనుక ఇలాంటి మార్పులతో కూడినటువంటి మానవత్వమునకు ఒక మమత్వమును పెట్టుకోవటంలో ఇదే ఒక పెద్ద దోషం.
0: When we just can experience so many changes which will be coming about in a man, how can we develop any sort of attachment for man as such?
1: కనుక ఈ దోషములను గుర్తించుకొని క్రమక్రమేణ వైరాగ్యమును అవలంబించటము అత్యవసరమని ప్రబోధించింది గీత.
0: Gita has taught that one has to recognize all these defects which will be coming over as changes, and one should not develop attachment, one should develop detachment.
1: రెండవది అభ్యాసం.
0: The second one is constant practice.
1: అభ్యాసం అంటే ఏమిటి? ప్రాక్టీస్ అని అనుకుంటున్నాం మనం.
0: అభ్యాసం, we just describe it as practice.
1: ఎలాంటి ప్రాక్టీస్?
0: What type of practice can be called అభ్యాసం?
1: దీనిని తపస్సు అని చెప్తూ వచ్చారు.
0: It is truly described as tapas.
1: తపస్సు అనగా అందరూ ఈ పదము వినగానే భయపడతారు.
0: The moment people hear this word tapas, they get frightened a little.
1: ఏ అడవికి పోవటమో, ఏ ఆకులలములు మేయటమో, ఏ కందమూలాదులు భక్షించటమో, కాయాన్ని పుష్కింప చేసుకోవటమో, ఏదో ఈ విధమైనటువంటి వృత్తులతో కూడినటువంటిది తపస్సు అని మనం భావిస్తున్నాము.
0: We invariably associate tapas with going to forest, eating whatever roots and fruits are available in the forest, and thus exposing ourselves to the risk of all suffering, etc.
1: ఇది తపస్సుకు సంబంధించినటువంటిది కాదు.
0: This is truly speaking not tapas.
1: ఇది బాహ్య వృత్తుల లోపల ఒక విధమైనటువంటి యొక్క శరీరమును త్యాగం చేసేటువంటి మార్గము.
0: In a way, this is externally putting the body to certain suffering and sacrificing the body.
1: అయితే నిజమైన తపస్సు ఏమనగా రజస్సును తమస్సును తపింప చేయటం.
0: ట్రూలీ స్పీకింగ్ తపస్ రెఫర్స్ టు పుటింగ్ ది రజోగుణ అండ్ తమోగుణ అయిన టు రియల్ టార్చర్.
1: ఇంద్రియముల యొక్క దోషములను నిర్మూలము గావించటం.
0: రిమూవింగ్ ది డిఫెక్ట్స్ ఆఫ్ ది సెన్స్ ఆర్గన్స్.
1: దీనిని తపస్సు అని చెప్తారు.
0: This may be described as tapas.
1: ఈ తపస్సు మూడు విధములుగా ఉంటున్నది.
0: There are three types of tapas.
1: శారీరక, వాచక, మానసికములని మూడు.
0: One is the tapas of the body, the other is tapas of the talk or the tongue, and the third one is mental tapas.
1: శారీరక తపస్సు అనగా
0: physical tapas refers to,
1: ఇది కొన్ని విధములైనటువంటి మంచి కార్యములో ప్రవేశపెట్టి,
0: this is using the body in performing certain good actions,
1: దేవతలను ఋషులను మహనీయులను గౌరవించి ప్రార్థించి వారికి కృతజ్ఞతలుగా ఉండేటువంటి ఒక మార్గము.
0: Praying to great people, God's mercies and expressing our sense of gratitude towards them.
1: వారి అనుగ్రహమునకు పాత్రులు కావటం చేత మానవుని యందున్నటువంటి యొక్క అహంకారము మమకారము క్రమక్రమేణ కొంతవరకు క్షీణిస్తుంది.
0: If we can earn their grace, then the ahankara and mamakara, egoism and this possessiveness, they would be slowly...
1: ఈ అహంకారగర్వ మమకారములు క్షీణించిన తక్షణమే వినయ విధేయత పెరుగుతుంది.
0: Once this ahankara and mamakara, egoism and the possessive mindedness, they decline, then automatically good qualities will develop.
1: సదాచార సంపన్నుడు అవుతాడు.
0: One would develop good behavior.
1: సత్కర్మలలో ప్రవేశిస్తాడు.
0: One would enter into good acts.
1: సత్సంగములు ఎంత చేరుతాడు.
0: One will have good association.
1: తద్వారా భగవద్గీతలు రామాయణము భాగవతము భారతము ఇత్యాది గ్రంథములంతా కూడా పఠిస్తాడు.
0: Through that he would start reading and studying Bhagavad Gita, Ramayana, Mahabharata and such sacred scriptures.
1: ఇలాంటివి కాకుండా కొన్ని దాన ధర్మాది కర్మల యందు కూడాను తాను పాల్గొంటాడు.
0: ఇన్ అడిషన్ టు దిస్ హి వుడ్ ఆల్సో అండర్టేక్ చారిటీ అండ్ సచ్ అదర్ యూస్ఫుల్ యాక్టివిటీ.
1: ఇందులో విద్యాదానము,
0: ఇన్ దిస్ గివింగ్ ది చారిటీ ఆఫ్ ఎడ్యుకేషన్,
1: వైద్యదానము,
0: చారిటీ ఆఫ్ మెడిసిన్,
1: శ్రమదానము,
0: చారిటీ ఆఫ్
1: అన్నదానము,
0: చారిటీ ఆఫ్ ఫుడ్.
1: ఈ విధంగా భూదానము, గోదానము, సువర్ణదానము, ఇలాంటి దానములు అనేకంగా చేసి ఇందులో కూడాను శారీరకమైనటువంటి యొక్క పవిత్రతను కూడాను పెంచుకుంటాడు.
0: డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చారిటీ లైక్ గివింగ్ ల్యాండ్, కౌస్, గోల్డ్ ఇన్ ఆర్మ్స్ అండ్ ఇన్ చారిటీ, అండ్ త్రూ దాట్ యూ డెవలప్ సర్టన్ అమౌంట్ ఆఫ్.
1: అనగా శరీరమును పవిత్రమైన కర్మలలో ప్రవేశపెట్టడం.
0: ఇన్ అదర్ వర్డ్స్ putting the body in the sacred activity.
1: Etti doshamulaku kudanu thanu guri kaakunda chuchukovatam.
0: Seeing that he doesn't expose himself to any defects in
1: bhautika prapanchamunandu etti durmargamunaku kudanu palapadakunda undatam.
0: In the physical world, not doing any activity which is harmful and bad.
1: Ee rajota guna tamo gunamulaku thanu sattudu kaakunda undatam.
0: Not coming under the spell of rajoguna and tamoguna.
1: Veeti bari nundi taanu sadhyamaina varaku tappinchukunataku prayatninchatam.
0: To escape and free himself from the bondage of these two gunas, rajas and tamas.
1: Idi sharirika tapasso ani chepparu.
0: This may be described as the bodily penance.
1: Inka tapas. Vachaka tapasso.
0: Then the next one is vachaka tapas.
1: Vachaka managa pavitramaina tunti ప్రియమైనటువంటి సత్యమైనటువంటి మాటలను ప్రవేశపెట్టాలి.
0: వాచక తపస్సు రెఫర్స్ టు యూజింగ్ డియర్, గుడ్, స్వీట్ అండ్ నోబుల్ వర్డ్స్.
1: సత్యము కదా అని కొంచెం తీవ్రమైనటువంటిదిగా ఉండకూడదు,
0: ఈవెన్
1: కటువైనటువంటిదిగా ఉండకూడదు.
0: ఈవెన్ వన్ స్పీక్ వెన్ వన్ స్పీక్స్ ట్రూత్ యూ షుడ్ నాట్ బి సివియర్, షుడ్ నాట్ బి కటింగ్ అండ్ యూ షుడ్ నాట్ బి హర్టింగ్.
1: సత్యము కదా అని ఇతరులు బాధించేటువంటిదిగా కూడా ఉండకూడదు.
0: Even if it is truth, you should not be for hurting others.
1: Satyamu kada ani itarni himsinchetvantidiga kuda undakoddu.
0: Even if it is truth, you should not be violent to others.
1: Satyamu kada ani apreetikaramaintidi kuda nu cheppakoddu.
0: Even if it is truth, you should not be very harmful or hurting to others.
1: Darini aadharamu chesukoni anudvegakaram vakyam satyam preeti hitam cheyattu anindi Gita.
0: In this context, Gita has said that truth must be dear, sweet and very non-violently put.
1: Kanuka ee pavitramaina pinti oka naluku cheta parulanu santosha petti anukoola parichi aananda parichetunte reetiga nenu upayoginchukovali.
0: Use the sacred tongue that is given to you for giving joy to others, delight to others and for helping others.
1: మనసుని ఏమాత్రం కూడా నొప్పింపరాదు.
0: యు షుడ్ నాట్ గివ్ ఎనీ సఫరింగ్ టు ది మైండ్.
1: ఈ వాక్కు చేత దైవ చింతను కూడా అభివృద్ధి పరచుకోవాలి.
0: యువర్ థాట్ షుడ్ హెల్ప్ యూ టు డెవలప్ థింకింగ్ ఆఫ్ గాడ్.
1: దైవం యొక్క లీలా గుణగణ విశేషములను కూడా వర్ణించాలి.
0: యు షుడ్ యూజ్ యువర్ టంగ్ టు డిస్క్రైబ్ ఆల్ ది అట్రిబ్యూట్స్ అండ్ ఆల్ ది గ్లోరీ ఆఫ్ ద లార్డ్.
1: పరులకు సహాయకరమైనటువంటి యొక్క పదములను కూడా అందులో ఉపయోగ పెట్టాలి.
0: You should use words which would be highly helpful to others.
1: Itarulaku sariyainatundi margaanni bodhinchali.
0: You should use the tongue and your talk to show the right path for others.
1: నీవు అనుభవించినటువంటి యొక్క సత్కర్మలను యొక్క ఫలితములను ఇతరులకు కూడాను అందించడానికి ప్రయత్నించాలి.
0: All the great good experiences that you have, you should be able to explain these things to others.
1: నీకు సాధ్యమైనంత వరకు కూడాను ఇతరులు పెడమార్గమునందు పోతుంటే వాక్కు ద్వారా వాళ్ళను చాలా వరకు కూడాను సంస్కరింప చేయడానికి ప్రయత్నించాలి.
0: You will have to correct people if they are going on the wrong path by using good words and your sweet tongue.
1: కనుక సత్యము లోపల ఏమాత్రం కూడాను అసత్యము ప్రవేశించకుండా చూసుకోవాలి.
0: One has to take care to see that no amount of falsehood enters into your
1: talk. సత్యవ్రతుడు కావాలి.
0: You should become a సత్యవ్రత.
1: అహింస పరుడు కావాలి.
0: You should become non-violent.
1: ఈ సత్య అహింస ఈ రెండింటి యందు కూడాను ఒక్కొక్కటి మనకు అనేక విధములైనటువంటి యొక్క చిక్కులు కలుగుతూ ఉంటాయి.
0: There could be quite a few problems which you will have to encounter if you are following the path of truth and non-violence.
1: ఈ తపస్సుకు అనేక ఇక్కట్లు కూడాను అడ్డు తగులుతూ ఉంటాయి.
0: Quite a few problems you may face if you want to pursue this particular path.
1: ఒక మహర్షి ఈ రెండిని ప్రతిజ్ఞ చేసుకుని నేను నిరంతరము సత్యమునే చెప్తాను, ఎవరికి ఎట్టి అపకారము చేయకూడదు అనేటువంటి ఈ రెండు వాక్కులపైననే తాను దీక్షను సాధించి తపస్సు గావిస్తున్నాడు.
0: ఏ పర్టికులర్ మహర్షి వాస్ డూయింగ్ పెనాన్స్ టేకింగ్ ఎ నోట్ దట్ యు వుడ్ ఫాలో ది పాత్ ఆఫ్ ట్రూత్ అండ్ నాన్ వయలెన్స్ కమ్ వాట్ మే.
1: ఈ ఋషి యొక్క ప్రతిజ్ఞను విన్నటువంటి ఒక దుర్మార్గుడు వేటగాడు ఈ ఋషి యొక్క ప్రతిజ్ఞను ఏమాత్రం ఏ విధంగానైనా భంగము గావించాలని కొంచెం దీక్ష పూనాడు వాడు.
0: One bad hunter who heard this particular oath being taken by this Maharshi took an oath to see that this particular oath is broken by this Maharshi.
1: Oka jinkanu aa Maharshi tapas chestu undetundi oka pradesham nunchi aa tapas chestunna vyakti eduruga parigetti poyetattuga taanu tarumukoni vachadu.
0: This hunter drove a deer in such a way that it passed in the in the front of that particular rishi who was doing tapas.
1: దీనిని ఈ తపస్ చేసేటువంటి వ్యక్తి చూచాడు.
0: This person who was doing penance, he saw it.
1: తక్షణమే అది వెళ్లి ఒక పొదలో చేరిపోయింది.
0: The deer went and hid itself in a bush.
1: దానిని కూడా చూచాడు ఈ తపస్వి.
0: The person, this maharshi, saw that particular incident also.
1: ఈ వేటగాడు పరిగెత్తి వచ్చి, స్వామి ఇటువైపున ఒక జింక వచ్చింది, మీరేమైనా చూచితురా అని ప్రశ్నించాడు.
0: దిస్ హంటర్ కేమ్ రన్నింగ్ అండ్ ఆస్క్డ్ మహర్షి, స్వామి, హావ్ యూ జస్ట్ సీన్ ఎ డియర్ పాసింగ్ త్రూ దిస్ వే?
1: చూచితిని అని చెప్పితే దాన్ని చంపుతాడు, అపకారం చేసిన వాడిని అవుతాను. చూడలేదు అని చెప్తే అసత్యమాడిన వాడిని అవుతాను. ఇప్పుడు ఏం చెయ్యాలి అని యోచించాడు ఈ ఋషి.
0: This rishi was put to a real problem as to whether to tell the truth, and if he tells the truth, then he would be harming that particular deer. If he doesn't tell the truth, he will have violated the principle of telling the truth.
1: ఏది చేసినా కూడాను నిజం చెప్పినా కష్టమే, అసత్యం చెప్పినా తన మనసు అంగీకరించదు. ఇలాంటి పరిస్థితి లోపల తాను ఒక యుక్తి యోగమును అనుసరించాడు.
0: He was faced with a problem of telling truth and incurring a particular sin, or not telling truth and dissatisfying himself. In this particular context, he adopted a very fine procedure.
1: Nayana, yedi chuchelo adi palukadu, yedi palukunu adi chudaledu.
0: He said,
1: kannulu chuchinayi kani kannuluku cheppeki noru ledu, noru cheppagaladu kani noru chudaledu.
0: He said in an enigmatic way that whatever has just seen, it cannot tell. Whatever has can tell, it has not seen.
1: చూచినది ఒక్కటి, చెప్పుట మరొకటి, ఇది ఎట్ట సత్యమవుతుంది? చెప్పుట ఒకటి, చూచుట ఇంకోటి, ఇది ఎట్ట సత్యమవుతుంది? కనుక నీ దారిని నీవు వెళ్ళమన్నాడు.
0: How can it be truth? Because eyes have seen and the mouth has to tell. Mouth has to tell, but it has not seen. This cannot be truth.
1: ఇలాంటి పరిస్థితిలో ఈ విధమైన యోగాన్ని అనుసరించవలసి వస్తుంది. అసత్యము చెప్పకూడదు, సత్యము చెప్పకూడదు.
0: In such difficult situations, one may adopt this particular policy. One should not tell untruth. One cannot tell truth also.
1: Kanuka vaaktapasmandu madhya madhya ilanti konni paristhithulu manaku tagilinappudu manu rendintikini koncham santipta avasthalo undinattuga manu baadinchukokunda rendintini tappinchukoni tirigeetundi yuktini manu abhivruddhi parchukovali.
0: When one is following this particular vaachaka tapas, one may face such difficult situations, then he should not tell untruth. But he should adopt the policy and he should see that he escapes without uttering.
1: ఎలాంటి పరిస్థితుల్లో అయినా కూడా అసత్యం ఆడకూడదు.
0: Whatever may be circumstances, one should not utter a lie. One should not utter untruth.
1: నీకు ఇష్టం లేకపోతే నీ మౌనం వహించు గాని అసత్యం చెప్పనద్దు. అక్కర్లేదు.
0: If you do not want to tell untruth, you can keep quiet and observe silence rather than utter untruth.
1: దీనికి ఆధారమైనటువంటిది ఇంకా మానసిక తపస్సు.
0: The basis for this is మానసిక తపస్సు.
1: ఈ మానసిక తపస్సు లోపల సద్భావమును పెంచుకోవాలి.
0: In the mental tapas or manasika tapas, you have to develop good qualities and virtues.
1: Manasulo elanti chintalu manam chestuntamo manam mukhamlo alantidiga vastuntundali.
0: Whatever thoughts will be flashing in your mind, your face
1: is the index of life, mind ani.
0: That is how it is just said, face is the index of mind.
1: Mana manasulo emi chintistamo dani yokka prabhavame mana mukhamlo kanipistuntadi.
0: Whatever thoughts are going on in our mind, they are reflected in our face.
1: Manu vicharanga untunte lopala mukham kuda enu vicharangane kanipistundi.
0: Mentally, if we are grief stricken, our face reflects the grief.
1: Lopala pavitramaina bhavamule abhirudhi avutunte mukhamunandu chirunagulu chindulu dokkutuntayi.
0: If there are sacred thoughts in the mind, the face will be very cheerful.
1: Kanuka manasu yokka prabhavame manushi yokka mukhamulo prakatistuntadi.
0: The effect of the mind and the thoughts in the mind can be just seen in the face.
1: Kanukulo manchi bhavamulu manchi talampulu manchi chintanalu manasunandu undinappude manavudu bahyanga kudanu manchi aanandanni anubhavistadu.
0: Only when man has sacred thoughts, sacred feelings and sacred ideas in his mind, he would be able to just live a happy and cheerful life.
1: లోపల భయంకరమైనటువంటి బాధలు తను హింసిస్తూ ఉండగా బయట మాత్రం ఊరికే సినిమా నవ్వులు మాదిరి నవ్వితే ఇది కేవలం ఆర్టిఫిషియల్ నవ్వులుగా ఉంటుంటది.
0: ఇఫ్ ఇన్సైడ్ హిజ్ ఓన్ మైండ్ అండ్ హార్ట్ హీఈస్ అండర్ గోయింగ్ రియల్ ఆగ్నీ అండ్ రియల్ గ్రీఫ్, హీ వుడ్ నాట్ బి ఏబుల్ టు జస్ట్ స్మైల్ న్యాచురలీ, ఇట్ వుడ్ బి సంథింగ్.
1: లోపల బాధలు హింసిస్తుంటాయి, కాలుస్తూ ఉంటాయి. పైన చూసినప్పుడు ఏమయ్యా ఎట్టున్నా బాగున్నా, ఏదో ఒక విధమైన రీతిగా ఒక ఇదిగా చేసినట్టుగా ఉంటుంది. దానివల్లనే మనిషి యొక్క భావములను తక్షణమే గుర్తించడానికి వీలవుతుంది. ఓ, ఇతను ఏదో విచారంగా ఉన్నాడు అని గుర్తించవచ్చు.
0: ఇఫ్ దెర్ ఆర్ సమ్ థాట్స్ విచ్ ఆర్ టార్చరింగ్ ఇన్సైడ్ ద మైండ్, ఇఫ్ వెన్ హీ ఈస్ అకాస్టెడ్, ఇఫ్ యు వాంట్ టు స్మైల్ అట్ ఇట్, ఇట్ వుడ్ బి ఆర్టిఫిషియల్, ఇట్ వుడ్ బిట్రే వాట్ ఎవర్ ఫీలింగ్స్ ఆర్ దేర్ ఇన్సైడ్ ద హార్ట్.
1: కనుక అట్టుండకుండా నిరంతరము మనసును ఆనందంతో ముంచేటువంటి పరిస్థితిని మనం తెచ్చుకోవాలి.
0: We should not be driven to that particular state. We should always keep ourselves happy mentally and throughout.
1: ఎప్పుడిది ఆనందంగా ఉంటాది, సుఖంగా ఉంటాది, నిరంతరము మంచి చింతలు చేసినప్పుడే సుఖంగా ఉంటాది.
0: When would one be happy? When would one be always joyous? Only when the thoughts are good and sacred would be so.
1: ఈ మంచి చింతలు చేయడానికి సాధ్యం ఎంతవరకును వాక్కును అరికట్టుకోవాలి.
0: In order to have good and sacred thoughts inside mind, to the extent possible, you should exercise control over
1: your thoughts. Dinamuna konni gantalaina kudanu maunam vahinchali.
0: At least a few hours in a day, one should observe silence.
1: Appude ee matala yokka sandarbham lopala manasuku vishranti chikkutundi.
0: Only in that case, mind gets rest from these words and the thought waves.
1: నిరంతరము దీనికోసం నిమిత్తమై కొన్ని జపములు ధ్యానములు ఇలాంటివంతా కూడా ఆచరించినప్పుడు మనసు పరిశుద్ధం కావడానికి ఒక అవకాశం ఉంటుంది.
0: జపం, రిపిటేషన్ ఆఫ్ ద నేమ్, ధ్యానం, మెడిటేషన్ ఆర్ రిసార్టెడ్ టు ఇన్ ఆర్డర్ టు గివ్ సమ్ కైండ్ ఆఫ్ రెస్ట్ ఫర్ ద మైండ్.
1: కనుకనే జపతప ధ్యానములన్నీ కూడాను, వేదాధ్యాయములన్నీ కూడాను ఈ యొక్క మనస్సును పవిత్రముగా ఉంచుకునేటువంటి అంతర్బహిర్శుచి శుచి అన్నారు.
0: Repetition of the name and thinking of the Lord and doing meditation etc. are resorted to in order to bring about purity both inner and outer.
1: దేహమునకు నిత్యము మనము ఏ విధంగా కూడాను స్నానము చేసి ఒక సంస్కారము గావించుకునో అదే విధంగాని మానసిక సంబంధమైనటువంటి యొక్క దుర్భావములకు కూడాను ఈ విధమైనటువంటి సంస్కారం చేయుటకై కొన్ని భగవత్ చింతనలు మనం చేయాలి.
0: Just as body is given a bath every day and thus it is cleansed and transformed into pure and clean thing, in the same way mind has to be given certain amount of training, certain amount of dhyana and
1: శారీర పరిశుద్ధము మాత్రమే మనం లక్ష్యం ఉంచుకుంటున్నాము కానీ మానసిక పరిశుద్ధతకి ఏమాత్రం కూడా తగిన కృషి చేయటం లేదు.
0: We have been keeping in view only the physical cleanliness but not the mental cleanliness as it is required.
1: సచ్చింతనలు సదాలోచనలు సద్భావములు కూడా మానసిక పరిశుద్ధతకు సరైనటువంటి పరికరములు.
0: Good thoughts, good feelings, good actions will go a long way in order to bring about mental cleanliness.
1: Kanukane tapasthanaga sharira vachaka manasikama yokka samanvayamainatundi yokka parivartane prabhavame idi tapasu.
0: Tapas truly means bringing about physical, mental and also the use of the tongue, bringing about a unity and unison between these three things. This is called real tapas.
1: Itti త్రిగుణముల యొక్క ఏకత్వాన్ని, త్రిగుణముల యొక్క త్రిపుటిని యొక్క సంపూర్తిని అనుభవించినటువంటి మహనీయుడే ఒక విధమైనటువంటి మహాత్ముడు అని చెప్పవచ్చు.
0: ఎ రియల్ మహాత్మా ఇస్ వన్ హూ హాస్ బీన్ ఏబుల్ టు ఎంజాయ్ యూనిటీ ఆఫ్ ఆల్ దీస్ త్రీ అట్రిబ్యూట్స్ గుణాస్ అండ్ త్రీ.
1: మనస్సు ఏకం, వచస్ ఏకం, కర్మణ్ ఏకం మహాత్మనం అన్నారు.
0: మైండ్, వర్డ్ అండ్ డీడ్, ఇఫ్ దే ఆర్ ద సేమ్, if they are one in unison with the other.
1: Manas anyat, vachas anyat, karman anyat, duratmanam manna.
0: If mind is different, word is different and deed is different, he is a bad person.
1: Kanuka tapasthanaga deeni yokka antarathame vanaga mana yokka rajoguna tamogunamula yokka ekatvanni nirmoolatvanni gavinchi indriyuli yokka doshamulanu nirmoolamu chesi మూడు గుణముల యొక్క ఏకత్వాన్ని అనుభవించేటువంటి పరిస్థితికే తపస్సు అని.
0: తపస్ రెఫర్స్ టు రిమూవింగ్ ద డిఫెక్ట్స్ అండ్ డిస్ట్రాయింగ్ దీస్ రజోగుణ అండ్ తమోగుణ ఆర్ మర్జింగ్ దీస్ థింగ్స్ ఇన్ సత్వగుణ అండ్ ఎంజాయింగ్ ఆల్ దీస్ థింగ్స్ టుగెదర్ యాజ్ వన్ గుణ. దిస్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ తపస్.
1: సాత్వికము చేత రజస్సును అరికట్టి, రజస్సు ద్వారా తమస్సును అరికట్టి, మూడింటి యొక్క తత్వము ఏకత్వంగా భావించేటువంటి స్థితియే తపస్సు.
0: Tapas may be again described as controlling rajas with the help of sattva, controlling tamas with the help of rajas and enjoying all these things, three things as
1: one. Kanda kadapadiki sattvikam kudanu teesiveyali.
0: Ultimately one has to overcome even the sattva guna itself.
1: Mana kaalilo oka mullu virigindi.
0: Suppose you have
1: mullu.
0: Suppose you have treaded on a particular thorn as such.
1: ఆ ముళ్ళు తివ్వాలంటే ఒక గొడ్డలో, ఒక కొడవో, ఇంకొకటి కొడవలో, ఇంకే విధమైన కట్టో మనం తీసుకోనక్కర్లేదు.
0: ఇఫ్ యూ వాంట్ టు రిమూవ్ థార్న్ ఫ్రమ్ యువర్ ఫుట్, దర్ ఇస్ నో నీడ్ ఫర్ గోయింగ్ ఇన్ ఫర్ ఎ స్వోర్డ్ ఆర్ ఎ కడ్జల్.
1: తిరిగి ఇంకొక ముళ్ళు ద్వారానే ఈ ముళ్ళును తివ్వాలి.
0: యూ హావ్ టు టేక్ అనదర్ థార్న్ టు రిమూవ్ దిస్ పర్టికులర్ థార్న్ విచ్ హాస్ ఎంటర్డ్ ఇన్ యువర్ ఫుట్.
1: అయితే ఒక ముళ్ళు తీసుకుని మనకు విరిగిన ముళ్ళును తీసాము, తీసిన తర్వాత విరిగిన ముళ్ళును, తీసిన ముళ్ళును రెండింటినీ తీసి పారవేయాలి.
0: You have to use an extra thorn to remove the thorn which has gone into your foot. Once you take that thorn out of the foot, you have to throw both the things out.
1: Adi vidangane ee raja tamo gunamulu unnatundi oka mundu manavulu baadhisthuntai.
0: In the same way, these gunas, these attributes of rajas and tamas will be giving us a lot of trouble.
1: Veetini sattvikamainatundi oka mundu tho tivvali.
0: With the help of or with the thorn of sattva guna, you have to remove these two.
1: ఈ రెండింటిని తీసే వరకు మాత్రమే ఈ ముళ్ళు మనం భద్రం చేసుకోవాలి.
0: Until you remove these two gunas, rajoguna and tamoguna,
1: ఈ రెండు ముళ్ళు తీసిన తర్వాత ఈ ముళ్ళును కూడా మనం పారవేయాలి.
0: Once you remove them or overcome these two gunas with the help of sattvaguna, you will have to give up
1: even sattvagunamu bangaru chaini vantidi.
0: Sattva attribute may be described as a gold.
1: Rajogunamu copper chaini vantidi.
0: Rajoguna may be described as a copper chain.
1: Tamogunamu inapa gunu kolchu vantidi.
0: Tamoguna will be described as an iron chain.
1: Manaku vesinatundi moodu moodu bandhanle.
0: All the three chains bind us only.
1: Bandhanemo samaname.
0: The binding is common for all the three.
1: Chain yokka viluvu matram hechu takkuluga untunnayi.
0: The value of the chains may be different. Bondage remains bondage. In other words, even sattva guna is a bondage only. You will have to transcend that.
1: Sattvagunamu daivatvaniki chere anta varaku matrame adi avasaram.
0: Only until you reach divinity, you need sattva guna.
1: Daivatvamto cherin tarvata ye gunamunu manaku akkarledu.
0: Once you merge in Lord, there is
1: amanaskudaipothadu.
0: He becomes an amanaska.
1: Ee amanaska sthiti lopala inka ee gunamulu ekkadavi?
0: In the stage of amanaska, the question of three attributes, three gunas doesn't arise at all.
1: Kanuka ee moodintini daivarpanaga manam bhavinchinappude sarvakarma bhagavat prityarthanga aipothundi.
0: Only when we offer all these three attributes also as an offering to the Lord, then only we will be able to just free ourselves from all the
1: things. Kanukane ee manasunu swadhinam nanduchukunutaku abhyasamu vairagyamu atyavasaramani గీత ప్రత్యేకంగా బోధిస్తూ వచ్చింది.
2: Gita has specially been teaching, therefore, that to have a control over the mind, practice and also detachment are very essential.
1: Abhyasam ante laukika sambandhamainatvanti okka abhyasamulu kaadu. ఈ శారీరకంగా మానసికంగా వాక్కురీతిగా కొన్ని విధములైనటువంటి యొక్క పవిత్రమైనటువంటి యొక్క దీనిని అనుభవించేటువంటి యొక్క అభ్యాసం.
2: ప్రాక్టీస్ డస్ నాట్ రెఫర్ టు ది నార్మల్ ఆర్డినరీ డే టు డే ఫిజికల్ ప్రాక్టీసెస్ యాజ్ సచ్. యూజింగ్ ద బాడీ, యూజింగ్ ద మైండ్, యూజింగ్ ద టంగ్ ఇన్ సచ్ ఎ వే దట్ వుడ్ బి ఏబుల్ టు జస్ట్ డెవలప్
1: డిటాచ్మెంట్. దైవ సంబంధమైనటువంటి కార్యములలో ప్రవేశించాలి.
2: ప్రాక్టీస్ రెఫర్స్ టు ప్రాక్టీసింగ్ థింగ్స్ విచ్ విల్ హెల్ప్ యూ టు రీచ్ ది
1: సత్య నిత్యమైనటువంటి యొక్క వస్తువుల యొక్క సంబంధమై ఉంటుండాలి.
2: దే షుడ్ బి అసోసియేటెడ్ విత్ ద ట్రూత్.
1: నిర్మలమైనటువంటిగా ఉంటుండాలి.
2: దే షుడ్ బి ప్యూర్.
1: ఇవే నిజమైనటువంటి తపస్సుకు సరి అయిన పరికరములు.
2: దిస్ ఆర్ రియల్ ఇన్స్ట్రుమెంట్స్ ఫర్ డూయింగ్ తపస్.
1: ఇలాంటి పరికరములను మనము అభివృద్ధి గావించుకొని పవిత్రమైనటువంటి జన్మను సార్థకం గావించుకొని దైవానుగ్రహానికి పాత్రలు కావాలని ఆశిస్తున్నాను.
2: స్వామి హస్ బీన్ విషింగ్ అండ్ డిజైరింగ్ దట్ విల్ హావ్ యూ డెవలప్ దీస్ ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ తపస్ అండ్ ఆఫర్ దిస్ పర్టికులర్ థింగ్ అట్ ద లోటస్ ఫీట్ అండ్ దెన్ శాంక్టిఫై అవర్ లైఫ్.
3: That was the 12th in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. In this discourse which Bhagavan delivered on 14th August 1984, he just taught us Abhyasa and Vairagya, that is, spiritual practice and detachment. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: ఈ భౌతికమైనటువంటి జీవితము శాశ్వతమైనది కాదు, అస్థిరమైనది.
1: This physical life is not permanent, it is temporary.
0: Astiram yavanam dhanam. ఈ యవనము ధనము కదిలిపోయే మేఘముల వంటివి, ఇవి కూడాను అస్థిరము, స్థిరములు కావు.
1: యూత్ అండ్ వెల్త్ యాజ్ వెల్ ఆర్ ఫ్లీటింగ్, దే పాస్ బై లైక్ క్లౌడ్స్.

0: భార్యాబిడ్డలు, బంధుమిత్రులు వీరందరూ కూడాను మించువలే అతి క్షణములో మారుమయ్యేటువంటి వారు.
1: Wife, children, relations and friends, they also change and vanish like mist.
0: Lightning.
1: Like lightning.

0: మానవ జీవితములో సత్యమైన నడత, సత్కీర్తి ఇవి రెండు కూడాను శాశ్వతమైనటువంటివి.
1: ఇన్ హ్యూమన్ లైఫ్ టూ ఆర్ పర్మనెంట్. వన్ ఇస్ గుడ్ కాండక్ట్, ట్రూత్ఫుల్ కాండక్ట్ అండ్ రెప్యుటేషన్.
0: లోకములో మానవాభ్యుదయ నిమిత్తమై, మానవ నిర్మాణ నిమిత్తమై, మానవ యొక్క అభివృద్ధి నిమిత్తమై అనేక విధములైనటువంటి మతములు ప్రారంభమైనవి.
1: ఇన్ దిస్ వరల్డ్ ఎయిమింగ్ ఎట్ ది హ్యూమన్ వెల్ఫేర్, ప్రోగ్రెస్ అండ్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ హ్యుమానిటీ, మెనీ రిలీజియన్స్ ఆర్ ఫౌండెడ్.

0: గొప్పని, మహావీర గొప్పని, బుద్ధులనగా.
1: The Buddhists say, Lord Buddha, and Jains say that Mahavir is great.

0: మనకు గొప్పని సిక్కులనగా.
1: The Parsi say that Zoroaster is great, while Sikhs say that Nanak is great.
0: Saiye goppani Baba bhaktulu cheppa andarokkate ani kondaranaga.
1: Baba devotees say that Sai Baba is the Lord, while few say that all are equal.
0: సర్వమత సమ్మతం వైన దేవుడు ఒకడే.
1: గాడ్ ఈజ్ వన్ యాక్సెప్టబుల్ టు ఆల్ రిలిజియన్స్.
0: అతడే సత్యము, అతడే ధర్మము, అతడే శాంతియు, అతడే ప్రేమస్వరూపుడు.
1: That God is truth, that God is righteousness, that God is peace, that God is love.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: Manava jeevitamulo bhinnatvani dooram chesi aikamatyani abhiruddhi parachi jeevitamu aadarshavantamaina jeevitamuga మానవ సమాజములకు అందించే నిమిత్తమై ఏర్పడినటువంటిదే ఈ మతం అనేటువంటి సత్యాన్ని గుర్తించి వర్తించడం అత్యవసరం.
1: ఇట్స్ మోస్ట్ ఎసెన్షియల్ టు రియలైజ్ దట్ ది ఇంటెన్షన్ ఆఫ్ ఎనీ రిలిజన్ ఇస్ టు బ్రింగ్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ యూనిటీ ఇన్ దిస్ వరల్డ్ ఆఫ్ డైవర్సిటీ సో దట్ వీ లీడ్ ఎన్ ఐడియల్ లైఫ్.
0: అన్ని మతముల యొక్క సారము, అన్ని గ్రంథముల యొక్క మూలము, అన్ని ప్రయాణముల యొక్క గమ్యము ఒక్కటే.
1: ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ రిలిజన్స్ అండ్ ద సమ్మరీ ఆఫ్ ఆల్ సీక్రెట్ టెస్ట్ అండ్ ద గోల్ ఆఫ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ట్రావెల్ ఈజ్ వన్ అండ్ ద సేమ్.
0: కానీ మానవుడు స్వార్థపరుడై, సంకుచిత హృదయుడై, స్వప్రయోజన నిమిత్తమై మతమును అడ్డమునుంచుకొని మానవుడు అనేక విధములైనటువంటి యొక్క కలహములకు కాలు దూతున్నాడు.
1: బట్ ఇన్ ద నేమ్ ఆఫ్ రిలిజియన్ వీఆర్ హెడింగ్ టువర్డ్స్ కాన్ఫ్లిక్ట్ అండ్ ఫైట్ బికాస్ ఆఫ్ సెల్ఫిష్నెస్, నారో మైండెడ్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
0: మతములన్నీ చేరి మంచిని బోధించే తెలిసి మెలుగవలను తెలివితోడ.
1: All religions teach good things. We have to conduct ourselves with intelligence.
0: Matulu manchimaina matamedi cheddadi.
1: If our minds are good, which religion is bad?
0: Vinudu Bharatiya veerasutuda.
1: O valiant son of Bharat, listen to this.
0: Niti nijayiti ధర్మము దానము, సత్యము సాంప్రదాయము, సహనము అహింస అన్ని మతముల యొక్క ప్రణామములు ప్రధానమైన ప్రమాణములు.
1: ద స్టాండర్డ్ ద మెయిన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆల్ రిలిజన్స్ ఆర్ ద మొరాలిటీ, ది ఇంటెగ్రిటీ, చారిటీ, రైచియస్నెస్, ట్రూత్, ట్రెడిషన్, ఫర్బేరెన్స్ అండ్ నాన్ వయలెన్స్.
0: అన్ని మతములు కూడాను అంగీకరించినటువంటివి ఈ యొక్క సమన్వయమైనటువంటి సత్య స్వరూపములు.
1: దీస్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రూత్ ఆర్ యాక్సెప్టెడ్ బై ఆల్ రిలిజియన్స్.
0: ప్రాచీన కాలము నుండి ఈ ప్రపంచమునందు అనేక విధములైనటువంటి మతములు అభివృద్ధిగాంచి భిన్నత్వమును ఆశించి ఏకత్వమును విస్మరించి మానవత్వమును కోల్పోతూ వస్తున్నారు ఈ యొక్క కాలమునందు.
1: రిలిజన్స్ ఇన్ ఏన్షియంట్ టైమ్స్ హావ్ ఫర్గాటన్ దిస్ మెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ అండ్ ఆల్వేస్ మెయింటైన్డ్ దిస్ డైవర్సిటీ విత్ ద రిజల్ట్ ద హ్యూమన్ వాల్యూ ఈజ్ టోటలీ గాన్.
0: మానవ జీవితమునందు ఏకత్వమైనటువంటి యొక్క దివ్యత్వము గుర్తించుకోవటం అత్యవసరము.
1: ఇన్ హ్యూమన్ లైఫ్ ఇట్స్ మోస్ట్ ఎసెన్షియల్ to realize the spirit of oneness in this divinity.
0: క్రీస్తు శకమునకు పూర్వము 350 సంవత్సరములకు పూర్వము యూదు అనే దేశమునందు యూదులు జీవించేటువంటి వారు.
1: 350 BC before Christ, Jews lived.
0: అయితే ఈ యూదులు యందే ముస్లిం మతము క్రిస్టియన్ మతము ప్రారంభమైంది.
1: However, among Jews, there were religions such as Islam and Christianity.
0: ఈ యూదుల యొక్క దేశమునందు పుట్టినటువంటి వారందరికీ యూదులు అని పేరు.
1: People of that land, they are all Jews.
0: ఇస్లాములకు క్రైస్తవులకు పుట్టిన ఇల్లు ఈ యూదు దేశము.
1: That land is the birthplace of both the religions, Islam and Christianity.
0: ఈ దేశమునందు హిబ్రూ అనేటువంటి భాష చాలా ప్రాముఖ్యమైనటువంటిది.
1: The language, Hebrew language, was very prominent.
0: Hebrew,
1: very prominent.
0: ఈ హిబ్రూ అనేటువంటి భాష సంస్కృతమునకు ఇంచుమించు సమీపంగా ఉండేటువంటిది.
1: This Hebrew language, more or less equal to our Sanskrit.
0: ఈ భాషతో అనేక విధములైనటువంటి మానవ జీవితం యొక్క ఆదర్శాలను ప్రబోధిస్తూ వచ్చింది.
1: Many of the ideals to the entire humanity are contained in the language Hebrew.
0: అనాటి ప్రజలు ఆస్తిక హృదయులై పవిత్ర భావముతో దైవత్వాన్ని విస్మరించక తమ యొక్క జీవితమును దైవం యొక్క సన్నిధికి పంపేటువంటి మార్గమును ప్రయాణం సల్పుతూ వచ్చారు.
1: In those days, all believers of God entertained sacred thought with their mind fully concentrated on God.
0: వారికి మరొక దైవం లేదు.
1: They have no other thought.
0: లూ, బెల్, తేజ్ అనేటువంటి రూపాలను నిర్మించుకొని వీరే దైవంగా పూజిస్తూ వచ్చారు.
1: They made palms, low, bell, and started worshipping those images.
0: ఈ విధముగా వారు దేవతలను తామే కల్పించుకొని ఆ దేవతల పైన ఒక నిశ్చలమైనటువంటి ఒక మనసుతో తమ జీవితమును ఆనందంగా గడుపుతూ వచ్చారు.
1: These deities are of their own imagination. They worshipped with their heart and soul and spent their life.
0: ఆ మతములో పురుష స్వరూపుడైనటువంటి అన్ని మతములకు శ్రేష్ఠుడైనటువంటి ఇబ్రహము అనేటువంటి వాడు ఒకడు ఉండేవాడు.
1: ఇబ్రహం. There's one masculine by name Ibrahim.
0: అతని యొక్క సంతతి వాడే ఈ యొక్క యోసఫ్.
1: Joseph?
0: Not Joseph, Yosef.
1: Yosef belongs to that progeny.
0: కానీ ఆనాటి యోసఫ్ అనేటువంటి యొక్క పేరే ఈనాడు జోసఫ్ అనిగా మారిపోయింది.
1: Joseph then is Joseph now.
0: వీరు కేవలము కర్ర పని వృత్తుల చేత తమ జీవితమును గడుపుతూ వచ్చేటువంటి వాడు.
1: They were carpenters in those times and carried out living.
0: అదే గ్రామమునందు మరియా అనే ఒక కన్య ఉండేటువంటి.
1: There at that place there is one lady by name Maria.
0: ఈ మరియానే ఈనాడు మేరీ అని పేరైపోయింది.
1: That Maria today is called Mary.
0: యోసఫ్ జోసఫ్ మరియాకు మేరీ అనేటువంటి పేరు మార్పు చెందుతూ వచ్చింది.
1: యోసఫ్ ఇస్ నౌ జోసఫ్, మరియా దెన్ నౌ మేరీ.
0: వీరిరువురు కూడాను భగవంతుని యొక్క పరిపూర్ణ విశ్వాసం కలిగినటువంటి వారు.
1: దే హ్యాడ్ అబ్సల్యూట్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: వారి యొక్క కులగురువైనటువంటి యొక్క ఇబ్రహం అనేటువంటి యొక్క తత్వము కొంత విచారణ చేస్తూ దైవము ఈ సృష్టిని ఏ విధంగా చేస్తూ వచ్చాడు అని విచారణ జరుపుతూ వచ్చారు.
1: దే కాన్సన్ట్రేటెడ్ ఆన్ దే ఫ్యామిలీ డైటీ ఇబ్రహోమ్ అండ్ కాంటెంప్లేటెడ్ ఆన్ ద సీక్రెట్స్ ఆఫ్ క్రియేషన్.
0: ఈ క్రీస్తు మతం అనేటువంటిది 2000 సంవత్సరములప్పుడు పుట్టినటువంటిది కాదు. దానికి పూర్వమే 350 సంవత్సరములే ఈ క్రీస్తు మతం పుట్టింది.
1: క్రిస్టియానిటీ ఈజ్ నాట్ జస్ట్ 2000 ఇయర్స్ ఇన్ ఇట్స్ ఆరిజిన్. ఇట్ వాస్ దేర్ ఈవెన్ బిఫోర్ క్రైస్ట్ 350 years.
0: Andulo Bhagavantuni yokka tattvamu ati sulabhanga prabodhistu vachindi.
1: There the divinity is explained very clearly.
0: Bhagavantudu 6 dinamala lopane ee srishtinanta kodanu erparchadu ani vaari yokka vishwasam.
1: Their faith is that God created the whole world in 6 days' time.
0: Modati dinamu.
1: First day.
0: Prakashanni srishtinchadu.
1: First day the brilliance, light is created.
0: Rendava dinamu. Gali meghamulanu srishtinchadu.
1: Second day the wind and the cloud.
0: Moodava dinamu. Suryudu, chandrudu, nakshatrani srishtinchadu.
1: Third day sun, moon and stars are created.
0: నాలుగవ దినము భూమిని సముద్రాన్ని సృష్టించాడు.
1: ఫోర్త్ డే ఎర్త్ అండ్ ఓషన్ ఆర్ క్రియేటెడ్.
0: ఐదవ దినము చేపలను పక్షులను సృష్టించాడు.
1: ఫిఫ్త్ డే ఫిష్ అండ్ బర్డ్స్ ఆర్ క్రియేటెడ్.
0: ఆరవ దినము పశువు అనగా మృగములను మనుషులను సృష్టించాడు.
1: సిక్స్త్ డే ది అనిమల్స్ అండ్ హ్యూమన్స్ ఆర్ క్రియేటెడ్.
0: ఇవియే ఈ యొక్క మానవ సృష్టి ఎందున్నటువంటి ప్రధానమైనటువంటి జీవులు.
1: దే ఆర్ ది మెయిన్ క్రీచర్స్ in this world.
0: ఆ తరువాత సబ్రూత అనేటువంటి ఒక పదముతో ఒక భగవంతుడు విశ్రాంతి తీసుకుంటూ వచ్చాడన్నమాట.
1: God took rest in the name of Sabruta the seventh day.
0: దానిని సండే అని చెప్పారు.
1: That's called Sunday.
0: ఆ సండేలో భగవంతుని ప్రార్థించవలసినటువంటి ఒక స్తుతి అనగా సుదినము అని నిర్ణయించు వచ్చారు.
1: Sunday is the good day when they pray to God.
0: కనుకనే క్రైస్తవులందరూ కూడాను సండే ఈ యొక్క చర్చకు వెళ్లి భగవంతుని ప్రార్థించడం జరుగుతూ వచ్చింది.
1: So Christians attend churches on Sunday the Sabbath day and offer prayers.
0: క్రమక్రమేణ భగవత్ యొక్క సంకల్పం చేతను ప్రభావం చేతను దివ్యమైనటువంటి శక్తి చేతను ఈ యొక్క యోసెఫ్ అండ్ మరియా ఇరువురికి ఒక కుమారుడు కలిగాడు.
1: As times passed by, God willed that way that Joseph and Maria gave birth to a child.
0: అతనికి పేరే యేసు అన్నారు.
1: The name of the child is యేసు.
0: యేసు ఈ పదమునకు అర్థం ఏమిటి?
1: What's the main meaning of this యేసు?
0: యే అనగా ఒక్కటి.
1: A means one.
0: Su anaga pavitramu.
1: Su means say that which is
0: pavitramu
1: sacred.
0: Pavitramu okkate ee jagattunandu.
1: It's the sanctity which is one.
0: Atanu okkade ga daivamu ane itvanti reetiga yudhulu vishwasistu vacharu.
1: Jews had full faith on this. God is only one who is sacred.
0: Kani kramakramina Yesu yokka prabhavamu dinadinamunku perugutu cheta అనేక మందికి అనేక ఆపోహలు ప్రారంభమైనాయి.
1: As the name of యేసు is spreading far and wide, there were doubts at that moment.
0: లేత వయస్సు నుండి తండ్రి మరణించడం చేత తల్లికి తగినటువంటి సహాయములు చేయాలని మాతృదేవోభవ పితృదేవోభవ అనేటువంటి అంశమును లక్ష్యమునందు ఉంచుకొని ప్రబోధన సల్పుతూ వచ్చాడు.
1: At the tender age, as he lost his father only to help his mother, in full acknowledgement of the statement that mother is God and father is God, he started serving her.
0: Vaari sevalu manaku chaala aadarshavantamainatuvi.
1: Service unto the parents is really ideal.
0: Endu nimittamai.
1: Why?
0: Mana yokka blood, food, head, duddu anta tallidandrulu yokka gifte.
1: The blood, food and head are the gifts of the parents.
0: కనుక మొట్టమొదట ఈ తల్లిదండ్రులకు మనం కృతజ్ఞత చూపాలి.
1: Therefore we should express our gratitude to
0: our parents. యువకులకంతా కూడాను ఈ విధమైనటువంటి యొక్క సుబోధలు సల్పుతూ వచ్చాడు జీసస్.
1: జీసస్ taught in this way the good teaching to youngsters that they have to be grateful to their parents.
0: లేత వయస్సు నుండి 11వ సంవత్సరం లోపల జెరూసలంలో చేరాడు.
1: At the age of 11 he stepped into Jerusalem.
0: ఈ జెరూసలంలో ప్రవేశించేటప్పటికి తల్లి చాలా కంగారు పడిపోయింది.
1: మదర్ వాస్ వెరీ మచ్ వరీడ్ ఎట్ ద సైట్ ఆఫ్ దిస్.
0: ఆ మందిరములో అనేక విధములైనటువంటి యొక్క హింసలు జరుగుతూ ఉండినాయి.
1: దేర్ ఇన్ ద టెంపుల్ దేర్ వర్ మెనీ వైలెంట్ అటాక్స్ టేకింగ్ ప్లేస్.
0: హింసలు కూడాను జరుగుతూ వచ్చాయి.
1: వైలెన్స్ వాస్ దేర్.
0: ఈ హింసను నివారణ గావించి దైవము సర్వభూతములు ఎంత ఉంటున్నాడు అనేటువంటి సత్యాన్ని కూడాను నిరూపించే నిమిత్తమై ఆ హింసలను మానిపించుతూ వచ్చాడు.
1: హి ప్రివెంటెడ్ వయలెన్స్ అండ్ థాట్ దట్ గాడ్ డ్వెల్స్ ఇన్ ఎవ్రీవన్.
0: ఓ ప్రజలారా,
1: ఓ పీపుల్,
0: మీరు ఉపకారం చేయటకు వీలు కానప్పటికీ ఊరుకు కూర్చోండి, అంతేకాని అపకారం మాత్రం చేయకూడదు.
1: హి సెడ్ సో, ఓ పీపుల్ ఇఫ్ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ టు హెల్ప్, కీప్ క్వైట్, నెవర్ హార్మ్ ఎనీబడీ.
0: హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్.
1: దిస్ వాజ్ హిస్ మెసేజ్, హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్.
0: ఇది అన్ని మతములు ఎందు ఉండినటువంటి యొక్క సమానమైనటువంటి సారమే.
1: This is the essence of all
0: religions. సర్వ మతముల యొక్క సమన్వయమే.
1: It is the integration of all religions.
0: ఈ ప్రబోధను ప్రజలయందు చాటుతూ వచ్చాడు యేసు.
1: This teaching is meant for the entire humanity.
0: తదుపరి రోగిష్ఠులకు ఆరోగ్యం అందిస్తూ వచ్చాడు.
1: He also gave relief to those who are sick.
0: అన్నపానాదుల చేత బాధపడేటువంటి వారికి ఏదో ఒక విధమైన ఆహారం అందిస్తూ వచ్చాడు.
1: He supplied food to those who are hungry.
0: ఈ విధమైనటువంటి సహాయమును చూస్తూ కొంతమంది ఇతను దైవం యొక్క బిడ్డ, సన్ ఆఫ్ గాడ్ అని చెప్తూ వచ్చారు.
1: వాచింగ్ ఆల్ దీస్ గుడ్ డీడ్స్ సమ్ కాల్డ్ హిమ్ ద సన్ ఆఫ్ గాడ్.
0: కానీ ఈ పేరు క్రమక్రమేణా అది సన్ ఆఫ్ గాడ్ గా మారిపోయింది.
1: లేటర్ ఇట్ హాస్ బికమ్ వెరీ ద నేమ్ సన్ ఆఫ్ గాడ్.
0: కానీ తండ్రి ఒకడున్నాడు అనేటువంటి సత్యాన్ని కూడాను నిరూపిస్తూ వచ్చింది.
1: ఇట్ ఆల్సో షోస్ ద క్లియర్ ప్రూఫ్ దట్ దేర్ ఈస్ ఫాదర్ గాడ్ అబౌవ్.
0: ఇతని యొక్క పేరు ప్రతిష్టలు, కీర్తి ప్రతిష్టలు కూడాను పెరుగుతూ వచ్చాయి.
1: ద నేమ్ అండ్ ద ఫేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ హస్ స్ప్రెడ్ ఫార్ అండ్ వైడ్.
0: ఈ సమయమునందు ఇక్కడ రెండు తెగలు ఏర్పడి ఉన్నాయి.
1: హియర్ అట్ దిస్ మోమెంట్ దేర్ ఆర్ టూ స్కూల్స్.
0: క్యాథలిక్స్ అనేటువంటి వారు, అందులో రోమన్ క్యాథలిక్స్ ఉండేటువంటి వారు ప్రధానమైన చర్చం.
1: ద ఫస్ట్ గ్రూప్ ఆఫ్ థాట్ రోమన్ క్యాథలిక్స్.
0: వారి యొక్క అభిష్టములంతా కూడా ఎదుర్కొనేటువంటి వారు మరొక తెగ.
1: ద నేమ్ సన్ ఆఫ్ గాడ్.
0: కానీ తండ్రి ఒకడున్నాడు అనేటువంటి సత్యాన్ని కూడాను నిరూపిస్తూ వచ్చింది.
1: ఇట్ ఆల్సో షోస్ ద క్లియర్ ప్రూఫ్ దట్ దేర్ ఈస్

0: కాన్ఫ్లిక్ట్స్ ఉండేటువంటి వారు ప్రధానమైన లక్ష్యం.
1: ద ఫస్ట్ గ్రూప్ ఆఫ్ థాట్ రోమన్ కాథలిక్స్,
0: వారి యొక్క అభిష్టములంతా కూడా ఎదుర్కొనేటువంటి వారు మరొక తెగ తయారైపోయింది.
1: దర్ఇస్ అనదర్ గ్రూప్ దట్ ఫాట్ విత్
0: ప్రొటెస్టెంట్స్ ఉన్నారు.
1: దిస్ గ్రూప్ ఇస్ కాల్డ్ ప్రొటెస్టెంట్స్.
0: ప్రొటెస్టెంట్ అంటే దాన్ని ఎదుర్కొనేటువంటి వారు అని దీని అర్థం.
1: యాజ్ దే ప్రొటెస్టెడ్ దే ఆర్ ప్రొటెస్టెంట్స్.
0: కనుకనే దీని యొక్క యూదు తత్వం లోపల రెండు తెగలుగా మారిపోతూ వచ్చింది.
1: సో అమంగ్ జూస్ దీస్ ఆర్ ది టూ గ్రూప్స్,
0: క్యాథలిక్స్ ప్రొటెస్టెంట్స్.
1: క్యాథలిక్స్ అండ్ ప్రొటెస్టెంట్స్.
0: ఇవి క్రమక్రమేణా పెరిగి ఈ భేదములు ఈ ద్వేషములు దినదినాభివృద్ధి పొందుతూ వచ్చాయి.
1: ద డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ హస్ ఇంక్రీస్డ్ డే బై డే.
0: దానివల్ల జీసస్ యేసు కూడాను చాలా ప్రమాదములు సంభవిస్తూ వచ్చాయి.
1: దిస్ లెడ్ టు జీసస్ హూజ్ లైఫ్ వాజ్ ఇన్ డేంజర్.
0: అందులో యెరూషలేములో ఉన్నటువంటి యూదులు ఇతన్ని ఏమాత్రము ప్రవేశించడానికి అంగీకరించలేదు.
1: Jews there in Jerusalem did not permit Jesus to go there.
0: ఈ విధముగా మతకల్లోలములు కలహములు దినదినాభివృద్ధి పొందుతూ వచ్చాయి.
1: Like this, religious conflict and fighting was on ever on the rise.
0: ఇందులో కొన్ని 250 తెగలుగా మారిపోతూ వచ్చాయి.
1: There were 250 schools of thought, divisions there.
0: దీనిలో ఈ యొక్క కొన్ని కొన్ని దేశముల యొక్క సంబంధాలు కూడా చేరిపోతూ వచ్చాయి.
1: దే ఆల్సో మోనోపలైజ్డ్ సర్టెన్ కంట్రీస్.
0: యూదుల్లో ఒక విధమైనటువంటి యొక్క తెగలు ఏర్పడి ఈ యొక్క జీసస్ ను అనేక విధములుగా హింసించడానికి కూడా పూనుకున్నారు.
1: బికాస్ ఆఫ్ సో మెనీ గ్రూప్స్ దేర్ దే ఆల్ అటెంప్టెడ్ ఈవెన్ టు హార్మ్ జీసస్.
0: రోమన్లు ఒకవైపున,
1: రోమన్
0: క్యాథలిక్స్ ఒకవైపున,
1: క్యాథలిక్స్ అదర్ సైడ్,
0: లూథర్స్ ఒకవైపున, లూథర్
1: ఆన్ అదర్ సైడ్,
0: స్వీడన్స్ ఒకవైపున, లండన్ ఒకవైపున, ఈ విధంగా ఒక్కొక్క తెగలు ఒక్కొక్క రీతిగా మారుతూ వచ్చినాయి.
1: దేర్ సో మెనీ గ్రూప్స్ విచ్ వెంట్ ఆన్ చేంజింగ్.
0: ఈ హింసల లోపల మతములు అధికమయ్యే కొలది మతులు కూడాను అధికమవుతూ వచ్చాయి.
1: ఆల్ దిస్ డిఫరెన్సెస్ ఆర్ బేస్డ్ ఆన్ వయలెన్స్ అండ్ దట్ లెడ్ టు మ్యాడ్నెస్.
0: ఈ మతాభిమానం వల్ల మానవుల్లో ఒక విధమైనటువంటి రాక్షసత్వం ప్రారంభమైంది.
1: బికాస్ ఆఫ్ దిస్ అటాచ్మెంట్ టు గ్రూప్ అఫిలియేషన్స్ నేచురల్లీ దేర్ వాస్ కాన్ఫ్లిక్ట్ అండ్ ఫైటింగ్.
0: ఈ మతాభిమానములకు మూల కారణము అహంకారము, ఒక విధమైన దురభిమానమే.
1: రిలీజియస్ అఫిలియేషన్ లీడ్స్ టు ఈగో.
0: ఈ విధమైనటువంటి దాన్ని పురస్కరించుకుని ఈ జీసస్ యొక్క పదములు సత్యమా కాదా అనేటువంటి దీంతో అనేక మంది తబ్బిబ్బైపోతూ వచ్చారు.
1: దిస్ లెడ్ టు కన్ఫ్యూషన్ అమంగ్ దెమ్ యాజ్ టు వాట్ జీసస్ సెడ్ రైట్ ఆర్ రాంగ్.
0: ఆయనే మొత్తం ఒకటి చెప్పాడు, నేను భగవంతుని యొక్క మెస్సెంజర్ అని.
1: హీ హింసెల్ఫ్ డిక్లేర్డ్ ఫస్ట్ దట్
0: నేను మాత్రమే కాదు అందరు కూడా నువ్వు దూతలే, భగవంతుని యొక్క దూతలే.
1: హి సెడ్ ఐ యామ్ ద మెసెంజర్ ఆఫ్ గాడ్, నాట్ ఓన్లీ మీ హియర్, ఆల్ ఆఫ్ యు ఆర్ ద మెసెంజర్స్ ఆఫ్ గాడ్.
0: కనుక ప్రతి మానవుడు కూడాను భగవంతుని మెసెంజరే.
1: సో ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఇస్ ద మెసెంజర్ ఆఫ్ గాడ్.
0: కానీ ఆ సత్యాన్ని మానవుడు విస్మరించి తానే ఒక విధమైనటువంటి యజమానుడిగా భావించి ఈ మెసెంజర్ అనేటువంటి యొక్క అర్థమును విరుద్ధంగా మారిపోతూ వచ్చింది.
1: బట్ హి హస్ ఫర్గాటన్ దిస్ ట్రూత్ and man considers that he is the master and head today.
0: Aithe Yesu ee satyanni abhirudhiga avinchukuntu poyadu.
1: But Yesu propagated this truth only.
0: Modatu I am the messenger of God annadu.
1: The first declaration is I am the messenger of God.
0: Tadupari I am the son of God annadu.
1: The second statement is
0: samipaniki pothu vachadu bhagavantunaku.
1: The son of God indicates proximity.
0: అనగా తండ్రికి కుమారునికి సంబంధ బాంధవ్యం ఉన్నట్టుగా నిరూపించాడు.
1: It only means there's intimate relationship between father and the son.
0: మరొక పర్యాయం సాధన సల్పుతూ I and my father are one అన్నాడు.
1: As he went on doing spiritual endeavor and practice, he declared I and my father are one.
0: తదుపరియే Holy Ghost.
1: Finally comes Holy Ghost.
0: ఇవి అన్ని మతములు యందు కూడాను ఉన్నటువంటి యొక్క సిద్ధాంతములే.
1: These are the principles present in all religions.
0: అది హిందువులు యందు కూడాను, ద్వైతము, విశిష్టాద్వైతము, అద్వైతము అని కూడాను ఈ మూడింటి యొక్క అర్థములు నేను నిరూపిస్తూ వచ్చింది.
1: The Hinduism also advocates these three: dualism, qualified non-dualism and non-dualism.
0: పర్సన్ దీంట్లో కూడాను I am in the light. The light is in me. I am the light. అనేటువంటి ఈ మూడు తెగలకే సమ

0: being bhavistuvachchara.
1: The Persian concept also reveals the same. I am in the light is in me, and I am the light.
0: Sarva matamula yokka samanvayanni prabodhistu sarva manamula yokka ekatvanni abhivruddhi parichetvati nimittamai Jesu tana dehanni arpitam chestu vachadu.
1: Jesus sacrificed his body to establish and to bring in the synthesis of all schools of thought.
0: ఇలాంటి తత్వం అనేటువంటి దాన్ని మనం అర్థం చేసుకునలేక వీరు క్రిస్టియన్స్, వీరు ముస్లింలు, వీరు హిందువులు, వీరు పార్షియన్స్, వీరు ఈ విధంగా మనం భేదానికి ఒక అవకాశం అందించి కట్టకడబటికి మానవత్వాన్ని మనం నిర్మూలన చేసుకుంటున్నాం.
1: We don't understand this philosophy clearly and we give ample scope for divisions and we completely ruin, burn to flame the human value and the quality.
0: ఈనాటి మానవుడు మహనీయుల యొక్క జన్మదినోత్సవం మాత్రమే జరుపుకుంటున్నారు కానీ మహనీయుల యొక్క ఆదేశాలను ఆచరణలో పెట్టడం లేదు.
1: టుడే వి ఆర్ సెలబ్రేటింగ్ ద బర్త్డే ఆఫ్ గ్రేట్ పీపుల్ బట్ వి డోంట్ ఫాలో దేర్ కమాండ్.
0: కానీ మనము ఈ యొక్క జన్మోత్సవం జరుపుకోవటం గొప్పతనం కాదు.
1: దేర్ ఇస్ నథింగ్ గ్రేట్ ఇన్ సెలబ్రేటింగ్ ద బర్త్డే.
0: వారి యొక్క ఆశయాలను, వారి యొక్క ఆదేశాలను మనం ఆచరణలో పెట్టడానికి తగిన కంకణం కట్టుకోవాలి.
1: వీ షుడ్ డిటర్మిన్ టు ట్రాన్స్లేట్ ఇన్ టు యాక్షన్ ప్రాక్టీస్ దేర్ టీచింగ్ అండ్ ఐడియల్స్.
0: ఈ జీసస్ చెప్పినటువంటివన్నీ కూడాను సరి అయినవా కాదా అని అనేక విధములుగా కూడాను అనేక మంది పండితులు దీనిని పరిశోధన జరుపుతూ వచ్చారు.
1: Scholars started investigating the validity of this statement made by Jesus Christ.
0: అయితే ఇందులో చాలా 1530 సంవత్సరముల క్రిందట ఉండినటువంటి మ్యాటర్ అంతా ప్రోగ్ చేసుకుంటూ వచ్చారు.
1: దే కలెక్టెడ్ ఆల్ ద మ్యాటర్ దట్ ఎగ్జిస్టెడ్ ప్రయర్ టు 1530.
0: ఇవి 530 లోపల ఒక ఇంగ్లాండ్ లోపల ప్రత్యేకమైనటువంటి ఒక బుక్ రాశారు.
1: ఆల్ దట్ వాస్ కంపోజ్డ్ ఇంటు వన్ బుక్ దేర్ ఇన్ ఇంగ్లాండ్.
0: దానిని పెద్దదిగా ఉంటే అందరూ కూడా చూడగలరని చాలా చిన్న బుక్గా చేసి రష్యన్స్ బ్లాక్స్ ఓషన్ దగ్గర ఒక పెద్ద బిల్డింగ్ పెట్టి దాంట్లో పెట్టారు.
1: రష్యన్స్ మేడ్ ఇట్ ఏ స్మాల్ బుక్ అండ్ కెప్ట్ దేర్ నియర్ ద బ్లాక్ సీ ఇన్ సేఫ్ కస్టడీ.
0: ఆ చిన్నదాని ఉంటే సమస్తము ఇమిడి ఉంటుండాలి.
1: ఇన్ ద టైనీ బుక్ ఎవ్రీథింగ్ ఇస్ రిటన్ దేర్.
0: ఇది ఆ బుక్.
1: దిస్ ఇస్ దట్ బుక్.
0: దిస్ ఇస్ ది బుక్.
1: దిస్ ఇస్ ద బుక్.
0: దిస్ ఇస్ ది బుక్.
1: దిస్ ఇస్ ద బుక్ ద బైబుల్.
0: This is papers.
1: These are the papers you see from there.
0: ఇది ప్రధానమైన చిహ్నం ఈ యొక్క కత్తిలో ఉంటుండాలి. ఇది క్రాస్.
1: You find the cross on there, on the book.
0: ఇది సర్వ మతముల యొక్క సమన్వయాన్ని బోధించేటువంటి యొక్క పద్ధతి అని కూడా వారు నిరూపిస్తూ వచ్చారు.
1: They also proved the fact is the procedure to establish synthesis of all religions.
0: ఈ గ్రంథములో ఉండినటువంటివి ఏ యొక్క బైబుల్లో కూడా లేవు.
1: ఆల్ దట్ ప్రెజెంట్ హియర్ ఇస్ నాట్ ప్రెజెంట్ ఎనీవేర్ ఇన్ ద బైబుల్.
0: ఇది చాలా నూతనమైనటువంటి యొక్క యేసు యొక్క చరిత్ర.
1: దిస్ ఇస్ న్యూ బ్రాండ్ న్యూ స్టోరీ ఆఫ్ జీసస్.
0: భగవంతుని యొక్క విషయాలు తెలుసుకోవటము అందరికీ సాధ్యం కాదు.
1: ఇస్ నాట్ గివెన్ టు ఎవ్రీబడీ టు నో ద డివినిటీ.
0: అయితే భగవంతుని యొక్క తత్వం తెలుసుకోవాలంటే భగవద్భావమే మన యందు ఆవిర్భవించాలి.
1: To know the divine, we should develop divine thoughts.
0: Indulo undinatvanti ee daram idi gurtu pettina daram lopala prati matam nandu undinatvanti okka samanvayanni bodhinchetvanti oka shlokam untundali.
1: Here you find the bookmark thread there. Every thread has got the text of every religion.
0: Sarva dhammam parityajya mam jekam saranam vraja అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మాసుచ అనేటువంటి భగవద్గీత యొక్క సారాన్ని ఈ యొక్క గుర్తు లోపల ఇమిడ్చి వచ్చారు.
1: మోస్ట్ ఇంపార్టెంట్ శ్లోక ఆఫ్ భగవద్గీత ఈజ్ రైట్ ప్రెజెంట్ హియర్ ఇన్ ద బుక్ మార్క్.
0: అన్ని ధర్మముల యొక్క సారము ఒక్కటే.
1: ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ రిలిజియన్స్ ఇస్ వన్.
0: భగవంతునికి అర్పితము గావించడమే మానవుని యొక్క ప్రధానమైన కర్తవ్యము.
1: Surrender is the main duty of everyone.
0: Surrender anaga taanu bhagavantudu okkate aneetundi ekatvaniki raavali.
1: Surrender means the feeling of oneness. I and God are one.
0: Kaaranam emiti?
1: Why?
0: Niyendunnade naayendu, naayendunnade niyendunnade.
1: The reason is that who the one present in you is present in me. Bodies are different.
0: కేవలం ఒక విధమైనటువంటి ఒక బెలూన్లు వంటివి.
1: బాడీస్ ఆర్ లైక్ బెలూన్స్.
0: ఇవి కేవలం ఒక బల్బుల వంటివి.
1: దే ఆర్ లైక్ బల్బ్స్.
0: ఈ బల్బుల లోపల ఉండేటువంటి కరెంటు అంతా ఒక్కటే.
1: ద కరెంట్ పాసింగ్ త్రూ ఆల్ దీస్ బల్బ్స్ ఇస్ వన్.
0: కలర్స్ డిఫరెన్స్.
1: దేర్ ఇస్ డిఫరెన్స్ ఇన్ కలర్.
0: వోల్టేజ్ ఇస్ డిఫరెన్స్.
1: వోల్టేజ్ డిఫర్స్.
0: కానీ కరెంట్ ఒక్కటే. ఆ దివ్యత్వం ఒక్కటే.
1: ద కరెంట్ డివినిటీ ఇస్ వన్.
0: ఏకోహం బహుశ్యాం అది కూడా దీంట్లో ఉంది.
1: This book contains that important dictum saying that one manifests into many.
0: ఒక దైవమే సర్వుల యందు ఉంటున్నాడు.
1: Only one God is present in everyone.
0: ఈ ఉపాధి భేదమును పురస్కరించుకొని మీరు ఈ విధంగా కూడా కలహాలకు ముందంజ వేయకూడదు.
1: Never follow the differences basing on the differences of the body.
0: కలహములకు అవకాశమే లేదు.
1: There is no chance or scope for conflict.
0: కేవలం దేహాభిమానమే ఈ కలహములకు మూల అభిమానం.
1: It is the body attachment which is responsible for fights.
0: దేహాన్ని మనం శాశ్వతంగా నమ్మకూడదు.
1: Never believe that body is permanent.
0: Body is like a water bubble.
1: Body is like a water bubble.
0: Mind is like a mad monkey.
1: Mind is like a mad
0: Don't
1: monkey.
0: Don't follow the mind. Don't follow the body. Follow the conscience and not.
1: Don't follow the mind, don't follow the body, follow the conscience.
0: అది ఈ యొక్క గ్రంథం యొక్క ప్రధానమైన లక్ష్యం.
1: That is the main principle of this text.
0: కనుకని మన కాన్షియన్స్ ని మనం ఫాలో చేస్తూ రావాలి.
1: So we should follow our conscience.
0: దీనిని భారతీయ సంస్కృతి యందు చిత్ అన్నారు.
1: This in the culture of Bharat is called chit.
0: సత్ చిత్ ఆనందం.
1: Three aspects, సత్ చిత్ ఆనందం.
0: ఈ మూడు యొక్క తత్వములు మన యందే ఉంటున్నవి.
1: All the three are within us.
0: అలాంటి తత్వాన్ని మనం ఈనాడు గుర్తించాలి.
1: We have to recognize this truth.
0: ఏదో మనం గ్రంథాలు చదువుతున్నాము.
1: We go through the books.
0: ఎక్కడ చిక్కితే ఆ పెద్దల దగ్గరికి అంతా మనం పరిగెత్తిపోతున్నాము.
1: We run after all great people.
0: కానీ వారు గ్రేటా కాదా అనేటువంటి విచారం చేయటం లేదు.
1: బట్ వీ డోంట్ ఎంక్వైర్ వెదర్ దే ఆర్ రియల్లీ గ్రేట్.
0: నీకంటే గ్రేట్ ఇంకొకరు లేడు.
1: దేర్ ఇస్ నో అదర్ పర్సన్ గ్రేటర్ దాన్ యూ.
0: కానీ నీ సత్యాన్ని నీవు తెలుసుకోలేకపోతున్నావు.
1: బట్ యూ డోంట్ నో యువర్ ఓన్ ట్రూత్.
0: ఏనుగు తన యొక్క బలము తాను గుర్తించుకోలేదు.
1: ఎలిఫెంట్ డస్ నాట్ నో ఇట్స్ స్ట్రెంగ్త్.
0: కనుకనే ఒక అంకుశాన్ని చూపించినటువంటి మావుటాకు లొంగిపోతుండాలి.
1: Therefore, it submits in itself to Mahout because of that iron rod.
0: ప్రపంచమంతా మన యందే ఉంటున్నది.
1: The whole universe is within you.
0: అంతా కూడా నీ యొక్క శక్తి యందే ఇమిడి ఉంటున్నది.
1: Everything is within your power.
0: అది ఫ్రీ విల్ అన్నారు.
1: That's called free will.
0: ఫ్రీ విల్ అనేటువంటిది ప్రత్యేకంగా లేదు.
1: Free will is not separate.
0: అది ఆత్మతత్వానికి సంబంధించినటువంటిది.
1: It is divine self, the spirit.
0: కనుకని అట్టి దివ్యత్వమునికే ఫ్రీ విల్ అన్నారు.
1: That divinity is called the free will.
0: కానీ ఇట్టి సత్యాన్ని విస్మరించి కేవలం దేహము యొక్క బలము ధనబలము భుజబలము బుద్ధిబలమే ప్రధానమని విశ్వసించి ఈ యొక్క భౌతిక బలములపైన ఆధారపడి ఉంటున్నారు.
1: We forget this fundamental principle. We rely on the body, the mind and intelligence.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: భగవంతుని పొందాలంటే,
1: in order to acquire divinity,
0: మనలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని మనం దర్శించాలంటే,
1: in order to find out the divinity within us,
0: నిన్ను నీవు తెలుసుకోవాలనుకుంటే,
1: if you want to know yourself,
0: నిర్మలమైన ప్రేమను నీవు పెంచుకోవాలి.
1: You should develop pure love.
0: ఈ ప్రేమనే అందరినీ కట్టివేసే పెద్ద పాశము.
1: It is this bond of love that binds everybody.
0: దీనిని ప్రేమ పాశము అన్నారు.
1: This is the bond of love.
0: అయితే ఈ క్రిస్టియన్ మతం లోపల 250 తెగలు ఉండినప్పటికీ ఆ యొక్క జీసస్ యొక్క తత్వాన్ని యావత్ ప్రపంచానికంతా చాటే నిమిత్తమై కంకణం కట్టుతూ వచ్చారు.
1: Although there are 250 schools and divisions in Christianity, they all propagate the principles of Jesus.
0: పురుషులు స్త్రీలు కూడాను ఎక్కడ చూసినా కూడాను ఒక ప్రచారంలోనే ఉంటున్నారు.
1: Even today you find men and women involved in evangelism.
0: అయితే ప్రచారం జోరుగా జరుగుతుండదే కానీ ఆచారం మాత్రం లేదు.
1: However this prachara propagation, there is no achara practice.
0: Practice చాలా ఇంపార్టెంట్.
1: Practice is very important.
0: ప్రచారం చేయవచ్చును.
1: You can propagate.
0: ప్రచారం చేసినంత మాత్రం అది శాశ్వతం కాదు.
1: That will never be permanent.
0: నీ ఆచరణ ప్రచారమే అత్యవసరమైనటువంటిది.
1: You can propagate by practicing what you say.
0: Through practice.
1: Through practice.
0: అదే ప్రధానమైనటువంటి యొక్క ఇది.
1: That is the fundamental thing.
0: నీవు చేసి అనుభవిస్తుంటే అందరూ కూడా నిన్ను అనుసరిస్తూ వస్తారు.
1: When you practice and enjoy, others will follow you.
0: నీవు చెప్పటం ఒకటి, చేయటం మరొకటి.
1: You say something and act in a different way.
0: కనుకనే ఎవరు దానిని విశ్వసించలేకపోతున్నారు.
1: So nobody would ever believe you.
0: కనుక మొట్టమొదటి నీవు ప్రచారం చేయకపోయినప్పటికీ ఆచరిస్తూ పో, నీ యొక్క ఆచరణ అందరూ అనుసరిస్తారు.
1: డజంట్ మ్యాటర్ ఈవెన్ ఇఫ్ యు డోంట్ ప్రాపగేట్ బట్ ప్రాక్టీస్ ఇట్ ఇస్ ఎనఫ్.
0: కనుక ఈనాడు ప్రాక్టీస్ అనేటువంటిది చాలా అవసరమైనటువంటిది.
1: టుడే మోస్ట్ ఎసెన్షియల్ థింగ్ ఇస్ ప్రాక్టీస్.
0: అనేక పర్యాయం నేను పిల్లలకు చెప్తుంటాను.
1: భగవాన్ టెల్స్ టు అవర్ స్టూడెంట్స్ రిపీటెడ్లీ.
0: ఐదు రకములైనటువంటి నాలెడ్జ్ ఉంటుండాలి.
1: దర్ ఫైవ్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్.
0: కానీ ఈ కలియుగ ప్రభావం చేత బుకిష్ నాలెడ్జ్ పెరిగిపోతుండాలి.
1: యాజ్ అన్ ఎఫెక్ట్ ఆఫ్ కలి ఏజ్ వీ ఫైండ్ బుకిష్ నాలెడ్జ్
0: ఇంక్రీజింగ్. బుకిష్ నాలెడ్జ్ సూపర్ఫిషియల్ నాలెడ్జ్ గా ఉంటుండాలి.
1: దిస్ బుకిష్ నాలెడ్జ్ ఇస్ ది సూపర్ఫిషియల్ నాలెడ్జ్.
0: కానీ జనరల్ నాలెడ్జ్ జీరో.
1: బట్ జనరల్ నాలెడ్జ్ ఇస్ ఎ బిగ్ జీరో.
0: కామన్ సెన్స్ జీరో.
1: కామన్ సెన్స్ ఇస్ జీరో.
0: ఈ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ ఉంటుండాలి.
1: దేర్ ఇస్ డిస్క్రిమినేషన్.
0: కానీ అది సెల్ఫిష్ డిస్క్రిమినేషన్.
1: బట్ దట్ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్
0: దట్ ఇస్ నాట్ ఫండమెంటల్ డిస్క్రిమినేషన్.
1: ఇస్ నాట్ ఎనీవే ఫండమెంటల్ డిస్క్రిమినేషన్.
0: ఫండమెంటల్ డిస్క్రిమినేషన్ చేస్తే ప్రాక్టికల్ నాలెడ్జ్ నీలో వస్తుంది.
1: వెన్ వన్స్ యూ ఎక్సర్సైజ్ ఫండమెంటల్ డిస్క్రిమినేషన్ యూ విల్ డెవలప్ ప్రాక్టికల్.
0: ఫండమెంటల్ అనగా ఏమిటి? నా ఎందు, నీ ఎందు, వారి ఎందు, వీరి అందరి ఎందు ఉన్నది ఒక్కటే అనేటువంటి ఒక తత్వాన్ని నీవు అభివృద్ధి పరచుకోవాలి.
1: వాట్ ఈస్ దట్ ఈస్ ఫండమెంటల్ హియర్? యూ షుడ్ డెవలప్ ద ఫీలింగ్ దట్ సేమ్ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్.
0: అందరి ఎందు ఒకటే ఉంటుండాలి.
1: సేమ్ డివినిటీ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
0: మమాత్మ సర్వభూతాంతరాత్మ. ఈ ఆత్మనే సర్వుల ఎందు ఉంటుండాలి.
1: దట్ ఈస్ ది సేమ్ డివినిటీ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీబడి.
0: కానీ ఈనాటి మానవుడు
1: మ్యాన్ టుడే
0: తుచ్చమైనటువంటి నీటి బుడగ వంటి ఈ దేహాభిమానం చేతనే అనేక విధమైనటువంటి సంబంధాన్ని బాంధవ్యాన్ని విస్మరించి స్వార్థ స్వప్రయోజనాల కోసం పాటుపడుతున్నాడు.
1: బికాస్ మ్యాన్ ఈజ్ అటాచ్డ్ టు దిస్ బాడీ విచ్ ఇస్ సో మీన్ విచ్ ఇస్ లైక్ ఎ వాటర్ బబుల్ హీ హస్ ఫర్గాటన్ దట్ పర్మనెంట్ రిలేషన్షిప్ విత్ గాడ్.
0: సెల్ఫిష్నెస్.
1: సెల్ఫిష్ బికాస్ ఆఫ్ సెల్ఫిష్నెస్.
0: ఈ స్వార్థం అనేటువంటిది ఇన్ని విధమైనటువంటి యొక్క మానవత్వాన్ని నిర్మూలం కావిస్తుందా.
1: ఇట్ ఈస్ ది సెల్ఫిష్నెస్ దట్ కిల్స్ ద హ్యూమన్ క్వాలిటీ.
0: కనుకనే ఈ మానవత్వం అనేటువంటి అభివృద్ధి పరచాలంటే ఏకాత్మ భావాన్ని పెంచుకోవాలి.
1: ఇన్ ఆర్డర్ టు డెవలప్ దిస్ హ్యూమన్నెస్ వీ షుడ్ డెవలప్ దిస్
0: మానవత్వమైనటువంటిది మతంగా మనం విశ్వసించాలి.
1: వీ హావ్ టు అండర్స్టాండ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ యాజ్ ద రిలీజియన్.
0: అది రిలీజియన్. రిలీజియన్ అంటే ఏమిటి?
1: వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ రిలీజియన్?
0: రియలైజ్ రిలీజియన్.
1: టు రియలైజ్ ఈజ్ రిలీజియన్.
0: రియలైజ్ అంటే ఏమిటి? రియలైజ్ చేయాలి.
1: వాట్ ఈస్ దట్ యూ హావ్ టు రియలైజ్?
0: హూ ఆమ్ ఐ, హూ ఆమ్ ఐ, హూ ఆమ్ ఐ, హూ ఆమ్ ఐ.
1: యూ హావ్ టు రియలైజ్ వాట్ యు ఆర్. హూ ఆమ్ ఐ, హూ ఆమ్ ఐ?
0: నేను దేహమా?
1: ఆమ్ ఐ ద బాడీ?
0: కాదు.
1: నో.
0: నేను మనసా?
1: ఆమ్ ఐ ద మైండ్?
0: కాదు.
1: నో.
0: నేను బుద్ధియా?
1: ఆమ్ ఐ ద ఇంటెలెక్ట్?
0: కాదు.
1: నో.
0: నేను ఒక సెన్సెస్?
1: ఆమ్ ఐ ద సెన్సెస్? నో.
0: ఇవేవి కాదు.
1: నన్ ఆఫ్ దీస్.
0: నాది ఈ దేహము.
1: దిస్ బాడీ ఇస్ మై బాడీ.
0: మై బాడీ మీనింగ్ అనగా హూ ఇస్ దిస్ మై?
1: When you say my body, then who is this my?
0: This is my kerchief.
1: This is my kerchief.
0: Kerchief is separate from me.
1: Kerchief is separate from me.
0: My body means body is separate from me.
1: When you say my body, body
0: is separate
1: from
0: you?
1: Me. Then who are you?
0: ఈ విధమైనటువంటి యొక్క రియలైజ్ చేస్తూ పోతే క్రమక్రమేణ బాడీ, మైండ్, సెన్సెస్ ఇవన్నీ కూడాను ఇన్స్ట్రుమెంట్స్. యు ఆర్ ది మాస్టర్.
1: When once you inquire this way, you will realize that the body, mind, intellect and senses are the instrument.
0: Wife,
1: and you are the
0: children,
1: master.
0: Children, bandhavulu, mitru, antakudunu madhyalo vachetundi passing clouds, passing clouds.
1: Wife, children, friends, relations are like passing
0: before
1: clouds.
0: Before marriage, who is wife, who is husband?
1: Prior to the marriage, who is the wife and who is the husband?
0: Before birth, who is the son, who is the mother?
1: Before the birth, who is the son and who is the mother?
0: ఇవంతా మధ్యలో వచ్చిన అటాచ్మెంట్.
1: ఇట్స్ ఆల్ ద అటాచ్మెంట్ దట్ హెస్ కమ్ ఆన్ ద వే.
0: నాట్ లవ్, నాట్ లవ్, నాట్ లవ్.
1: ఇట్స్ నాట్ లవ్, ఇట్స్ నాట్ లవ్, ఇట్స్ నాట్ లవ్.
0: అటాచ్మెంట్.
1: ఇట్స్ ఓన్లీ అటాచ్మెంట్.
0: లవ్ యూ అండ్ ఫ్రమ్ డివినిటీ.
1: ఇట్స్ ఓన్లీ ద లవ్ రిలేషన్షిప్ బిట్వీన్ యూ అండ్ గాడ్.
0: అదే రియల్ లవ్.
1: దాట్ ఈస్ ద రియల్ లవ్.
0: బిఫోర్ బర్త్ దేర్ ఇస్ లవ్.
1: Before birth there is love.
0: After death there is love.
1: After death there is love.
0: Living time there is love.
1: During lifetime there is love.
0: Trikala bhajyam satyam. This is omnipresent love.
1: This love is indivisible, that remains the same in all the three periods of time.
0: Alanti love manam develop chesukovali.
1: We have to develop that divine love.
0: Ee madhyalo kadilipoye meghamulu vanti okka premanu penchukoni తన దివ్యత్వాన్ని తాను మర్చిపోతున్నాడు మానవుడు.
1: ది అటాచ్మెంట్ దట్ హస్ కమ్ ఇన్ బిట్వీన్ ఆన్ ద వే ఆఫ్ లైఫ్.
0: అదే
1: పాసింగ్ క్లౌడ్.
0: బిగ్గెస్ట్ ఫూలిష్నెస్.
1: వి హావ్ ఫర్గాటన్ ద డివినిటీ. దట్ ఇస్ ది బిగ్గెస్ట్ ఫూలిష్నెస్ ఇన్ హ్యుమానిటీ టుడే.
0: ఈ యొక్క తెలివి తక్కువ పని చేతనే మానవుడు తన యొక్క తత్వాన్ని తాను గుర్తించలేకపోతున్నాడు.
1: బికాస్ ఆఫ్ దిస్ అటర్ స్టేట్ ఆఫ్ ఫూలిష్నెస్ వి హావ్ ఫర్గాటన్ అవర్
0: ప్రాపంచిక సంబంధమైనటువంటి డ్యూటీస్. నువ్వు చేయి, తప్పులేదు.
1: డూ యువర్ వరల్డ్లీ డ్యూటీస్.
0: కానీ డ్యూటీ ఇస్ గాడ్.
1: డ్యూటీ ఇస్ గాడ్.
0: వర్క్ ఇస్ వర్షిప్.
1: వర్క్ ఇస్ వర్షిప్.
0: ఈ రెండింటి యొక్క భావంతో డూ యువర్ డ్యూటీ.
1: విత్ దీస్ టూ ఫీలింగ్స్ డూ యువర్ డ్యూటీ. డూ యువర్ డ్యూటీ సిన్సియర్లీ.
0: అంతేకాని ఒక అటాచ్మెంట్ తో నువ్వు చేయకూడదు.
1: డోంట్ డూ ఇట్ విత్ అటాచ్మెంట్.
0: కర్మణ్యేవ అధికారస్య మా ఫలేషు కదాచన. ఇది నా యొక్క అధికారం.
1: యు గాట్ ద రైట్.
0: ఈ కర్మ నిమిత్తమే ఈ కాయం వచ్చింది.
1: ద బాడీ ఇస్ గిఫ్టెడ్ టు డూ.
0: ఈ కర్మకాయం నిమిత్తమే కాలం వచ్చింది.
1: ద టైమ్ ఇస్ దేర్ సో దట్ యు మే డూ.
0: కాల కర్మ కారణమును కూడాను మన కర్తవ్యంగా విశ్వసించి దీని పనిలో ప్రవేశించాలి.
1: దేర్ఫోర్ యు అండర్స్టాండ్ ద టైమ్ అండ్ ద బాడీ అండ్ ద డ్యూటీ అండ్ డిశ్చార్జ్ యువర్ రెస్పాన్సిబిలిటీ.
0: గుర్తించినటువంటి వాడే యేసు.
1: ఇస్ యేసు హస్ నోన్ దిస్ ఫండమెంటల్ ట్రూత్.
0: తల్లి మేరీ చాలా మరియా చాలా గొప్ప భక్తురాలు.
1: మదర్ మరియా మేరీ ఇస్ అన్ ఆర్డెంట్ డివోటీ.
0: ఆమె నిరంతరం కూడాను దైవ చింతనే బోధించేటువంటిది ఈ బిడ్డకు.
1: షీ ఆల్వేస్ టాట్ హర్ సన్ టు థింక్ ఆఫ్ గాడ్ కంటిన్యూస్లీ.
0: ఒకనాడు
1: వన్ డే
0: ఒక పర్వతం పైన కూర్చొని
1: సిట్టింగ్ ఆన్ ద మౌంటైన్ టాప్
0: తన్ని మరణించిన తర్వాత తల్లి చాలా బాధపడుతుండాలి.
1: మదర్ వాజ్ ఫీలింగ్ సో సాడ్ బికాస్ ది డెత్ ఆఫ్ హర్ హస్బెండ్.
0: కూర్చున్నాడు 12 దినములు.
1: He sat there for 12 days.
0: ఏమిటి ఈ అటాచ్మెంట్?
1: What is this attachment?
0: ఈ అటాచ్మెంట్ ఎక్కడ నుంచి వచ్చింది?
1: Where from it came?
0: అని బాగా యోచన చేశాడు.
1: He inquired thoroughly.
0: మనం పెంచుకున్నదే.
1: It's one of our own making.
0: కానీ this is not God's gift.
1: But it's not God's gift.
0: ఇది దైవం యొక్క గిఫ్ట్ కాదు.
1: This attachment is not God's gift.
0: దైవం యొక్క గిఫ్ట్ బ్లిస్.
1: Bliss is God's gift.
0: దైవం యొక్క గిఫ్ట్ పీస్.
1: God's gift is peace.
0: దైవం యొక్క గిఫ్ట్ ట్రూత్.
1: God's gift is truth.
0: That is God's gift.
1: That is the God's gift.
0: ఇవంతా మధ్యలో కదిలిపోయేటువంటి మేఘములే.
1: All the rest are passing clouds.
0: దీనిని భగవద్గీత యందు మాతా నాస్తి పితా నాస్తి నాస్తి బంధు సహోదర అర్థం నాస్తి గృహం నాస్తి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త.
1: No wife, no family, no wealth whatsoever. Be careful.
0: ఎవరు సన్ను ఎవరు బిడ్డ ఎవరు తల్లి ఏ మాత్రము దేహానికి దేహానికి సంబంధమే.
1: It's only body connection. Actually speaking, who is the mother? Who is the son?
0: నేను తల్లి నుంచి వచ్చానని భావిస్తున్నాడు చాలా మూర్ఖుడు.
1: A foolish one thinks that he is born to his mother.
0: From mother.
1: He thinks that he is from mother.
0: Not from mother, through mother. That is important.
1: He is not from mother, he is through mother. That is important.
0: కాబట్టి through mother. అందరు through mother నుంచి వచ్చిన వాళ్ళే కానీ not from mother. From God.
1: So all are through mother, but we are from God.
0: ఈ సత్యాన్ని మనం చక్కగా గుర్తించుకోవాలి.
1: We have to know this truth clearly.
0: అందరూ భగవంతుని యొక్క బిడ్డలే.
1: All are the children of God.
0: Brotherhood of man, fatherhood of God.
1: This is the substance of brotherhood of man and fatherhood of God.
0: క్రమక్రమేణ రెండు కూడాను ఏకమైపోతుంది.
1: Gradually they become unified.
0: Father property లో సన్నుకు రైట్ వచ్చేస్తుంది.
1: The son has a right on father's property.
0: కనుక ఆ రైట్ కు మనం ఫైట్ చేస్తూ రావాలి.
1: So we have to fight for that right.
0: అది ఏ మానవుని యొక్క ప్రధానమైన సాధన.
1: దట్ ఇస్ ది మెయిన్ స్పిరిచువల్ పాత్ దట్ వన్ షుడ్
0: దైవం సమీపానికి సమీపానికి సమీపానికి పోవడానికి పూనుకోవాలి.
1: వన్ షుడ్ ట్రావెల్ క్లోజర్ అండ్ క్లోజర్ టు గాడ్.
0: అది ఏ సాధన.
1: దట్ ఈస్ స్పిరిచువల్
0: సాధన. అంటే ఊరికి జపం చేసుకోవటం సాధన కాదు.
1: ఇస్ నాట్ హోల్డింగ్ టాలిస్మన్.
0: ధ్యానంలో కూర్చోవడం సాధన కాదు.
1: నాట్ సిట్టింగ్ ఇన్ మెడిటేషన్.
0: టైం వేస్ట్.
1: ఇస్ ఆల్ టైం వేస్ట్.
0: మెడిటేషన్ చేస్తున్నావు అనుకుంటారు.
1: యు థింక్ యు ఆర్ మెడిటేటింగ్.
0: ఎవరిని చేస్తున్నావు మెడిటేషన్? నువ్వు
1: ఆన్ హూమ్ ఆర్ యు మెడిటేటింగ్?
0: నీవు వేరు దైవం వేరుగా ఉన్నాడు.
1: డూ యూ థింక్ దట్ యు ఆర్ సెపరేట్ ఫ్రమ్?
0: నీవు దైవాన్ని మెడిటేషన్ చేస్తున్నావు అంటే నీవు వేరు దైవం వేరు.
1: వెన్ యు సే దట్ యు మెడిటేట్ ఆన్ గాడ్ ఇట్ మీన్స్ యు ఆర్ సెపరేట్
0: ఫ్రమ్. నీవు దైవం యొక్క నామాన్ని స్మరిస్తున్నావు అంటే నీ పేరు వేరు దైవం పేరు వేరు.
1: వెన్ యు చాంట్ హిస్ నేమ్ యువర్ నేమ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ గాడ్స్ నేమ్.
0: ఇది సెపరేషన్ ని అభివృద్ధి చేస్తుండాలి.
1: దిస్ డెవలప్స్ ద ఫీలింగ్ ఆఫ్ సెపరేషన్.
0: ఈ సెపరేషన్ ఉండకూడదు మనకు.
1: దేర్ షుడ్ నాట్ బి సెపరేషన్ లైక్ దిస్.
0: ఈ డిటాచ్మెంట్ ఉండకూడదు.
1: దేర్ షుడ్ నాట్ బి ఎనీ కైండ్ ఆఫ్ దిస్
0: అటాచ్మెంట్. ఉండకూడదు.
1: దేర్ షుడ్ నాట్ బి అటాచ్మెంట్.
0: ఓన్లీ ఏకత్వం.
1: ఇట్స్ ఓన్లీ వన్ పాయింట్. ఇట్ ఇస్ యూనిటీ.
0: అది నిజమైనటువంటి దైవం. నా యొక్క హృదయవాసి.
1: గాడ్ డ్వెల్స్ ఇన్ మై హార్ట్.
0: ఎక్కడ ఉన్నాడు నీకు దైవం?
1: వేర్ ఇస్ గాడ్?
0: దైవ భావమే నీకు హృదయం కాదు. ఇది హృదయం హృదయం కాదు గ్రాయి.
1: In fact, if there is no divine thought, it is not hridaya, heart. It is a stone.
0: Stone.
1: It is a stone.
0: Truth, daya. Daya galigina hridayame ee hridayamu.
1: Truth, daya. That which
0: daya
1: is compassionate.
0: Compassion lekapothe, this is only stone.
1: When there is no compassion, it is only a stone.
0: కనుకనే మనం ఈనాడు కంపాషన్ డెవలప్ చేసుకోవాలి.
1: సో టుడే వీ హావ్ టు డెవలప్ కంపాషన్.
0: అది ఏ జీసస్ ఇచ్చినటువంటి ప్రేమ తత్వము.
1: దట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ జీసస్.
0: Love is God. Live in love.
1: Love is God. Live in love.
0: Kanukani, start the day with love.
1: Start the day with love.
0: Fill the day with love.
1: Fill the day with love.
0: Spend the day with love.
1: Spend the day with love.
0: End the day with love.
1: End the day with love.
0: This is the way to God.
1: This is the way to God.
0: కనుక మనం ప్రేమ ప్రేమ ప్రేమతోనే ఉండాలి.
1: Therefore we should live in love continuously.
0: అటువంటి వాడే దైవానికి పరమ ప్రీతి కలిగినటువంటి వాడు.
1: He is beloved to God.
0: గోమద్భక్త అతనే నా భక్తుడు అని కూడా ఇంట్లో ఉంటుండాలి.
1: And here this book contains that saying that he is beloved to me, to God.
0: ఎవడు ప్రేమతో ఉంటున్నాడో దైవ ప్రేమను ఆశిస్తాడు వాడే నాకు నిజమైనటువంటి యొక్క మిత్రుడు.
1: The one full of love is a friend of God.
0: కానీ ఈనాటి ఫ్రెండ్స్ చాలా విరుద్ధమైనటువంటి ఫ్రెండ్స్.
1: ఫ్రెండ్స్ ఆఫ్ టుడే దే యాక్ట్ ఇన్ ఏ కాంట్రడిక్టరీ వే.
0: పాకెట్లో మనీ ఉంది.
1: దేర్ ఇస్ మనీ ఇన్ ద పాకెట్.
0: ఫాదర్ పొజిషన్ బాగా ఉంది.
1: ఫాదర్ ఇస్ కంఫర్టబుల్ ఇన్ పొజిషన్.
0: హలో హలో హలో హండ్రెడ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ అంతా వస్తారు.
1: యూ విల్ హావ్ హండ్రెడ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ సేయింగ్ హలో హలో.
0: పాకెట్లో మనీ లేదు.
1: పాకెట్ ఇస్ ఎంప్టీ.
0: ఫాదర్ పొజిషన్ పోయింది.
1: ఫాదర్ లాస్ట్ హిస్ పొజిషన్.
0: నో గుడ్ బై. గుడ్ బై కూడా చెప్పరు వాడు.
1: నో వన్ వుడ్ ఎవర్ సే ఈవెన్ గుడ్ బై.
0: ఇదే మన ఫ్రెండ్షిప్.
1: ఇస్ దట్ ఫ్రెండ్షిప్?
0: గాడ్ ఈస్ నాట్ లైక్ దట్.
1: గాడ్ ఈస్ నాట్ లైక్ దట్.
0: గాడ్ ఈస్ ఆల్వేస్ విత్ యూ, ఇన్ యూ, అరౌండ్ యూ.
1: గాడ్ ఈస్ ఆల్వేస్ విత్ యూ, ఇన్ యూ, అరౌండ్ యూ.
0: అలాంటి మిత్రుని మనం సంపాదించుకోవాలి.
1: వీ షుడ్ హావ్ సచ్ ఎ ఫ్రెండ్.
0: కనుకనే రియల్ మిత్ర ఫ్రెండ్ ఈస్ గాడ్.
1: So actually speaking, real friend is God.
0: అలాంటి శాశ్వతమైనటువంటి మిత్రుని మనం చేరిపోవడానికి చూడాలి.
1: గాడ్ ఈజ్ అవర్ పర్మనెంట్ ఫ్రెండ్.
0: ఈ ప్రపంచం యొక్క భూతులంతా కూడాను, కేవలం ప్రపంచం యొక్క భోగములన్నీ కూడాను కదిలిపోయే మేఘములు వంటివి, పాసింగ్ క్లౌడ్స్.
1: ఆల్ వరల్డ్లీ ప్లెజర్స్ అండ్ కంఫర్ట్స్ ఆర్ లైక్ పాసింగ్ క్లౌడ్స్.
0: ఇది ఎంతకాలం ఉంటుంది?
1: హౌ లాంగ్ దే లాస్ట్?
0: అనేక మంది కొత్త కొత్త వారంతా విదేశీయులు వచ్చి ఉంటారు.
1: మెనీ ఫారినర్స్ హావ్ కమ్ హియర్.
0: మార్పు జరిగినా దాని యొక్క ఫండమెంటల్ దీన్ని మనం మార్చుకోకూడదు.
1: వీ షుడ్ నెవర్ చేంజ్ అవర్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఇన్ స్పైట్ ఆఫ్ అదర్ చేంజ్.
0: ఇమీడియట్ బర్త్ ఇస్ ఎ చైల్డ్.
1: అట్ ది టైమ్ ఆఫ్ బర్త్ ఈజ్ ఎ చైల్డ్.
0: ఆఫ్టర్ 10 ఇయర్స్ ఈజ్ బాయ్.
1: ఆఫ్టర్ 10 ఇయర్స్ వీ కాల్ హిమ్ ఎ బాయ్.
0: ఆఫ్టర్ 30 ఇయర్స్ ఈజ్ మ్యాన్.
1: ఆఫ్టర్ 30 ఈజ్ అ మ్యాన్.
0: After 75 years, he is grandfather.
1: After 75 years, he is a grandfather.
0: Person is one.
1: But the person is one.
0: Difference of ages, difference of names.
1: The question is the difference in age.
0: Adhe fundamental.
1: That is the fundamental truth.
0: Unna vyakti okkade.
1: Only one person is
0: present. Atane child. Atane boy. Atane man. Atane grandfather.
1: The very same person at one time was the child, the boy, the man and grandfather later.
0: Adhe reetigane daivamu prarambham lopala sakara swarupudu.
1: So at the beginning God has a form.
0: తదుపరి కొన్ని కష్టములు బాధలు కలిగినప్పుడు ఆప్తుడిగా నిలుచుకుంటాడు.
1: ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీస్ వీ ప్రే టు గాడ్.
0: మరీ కొంతకాలం అర్థార్థిగా రూపొందుతాడు.
1: సమ్ టైమ్స్ వీ ఆస్క్ ఫర్ మనీ. వెల్
0: తదుపరినే జిజ్ఞాసి.
1: దెన్ హీ బికమ్స్ ఎన్ ఎంక్వైరర్.
0: ఆ విధమైనటువంటి దీంట్లో అనేక విధములుగా భగవంతుని మనము సన్నిహిత సంబంధ బాంధవ్యంగా తీసుకోవాలి.
1: లైక్ దిస్ వీ షుడ్ ఎస్టాబ్లిష్ ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ గాడ్.
0: ఒక చిన్న కథ.
1: ఎ స్మాల్ స్టోరీ.
0: ఒక శ్రీమంతునకు నలుగురు భార్యలు ఉన్నారు.
1: ఎ రిచ్ మ్యాన్ హ్యాస్ ఫోర్ వైవ్స్. ఫోర్ వైవ్స్. ఫోర్ వైవ్స్.
0: ఫోర్
1: వైవ్స్. ఫోర్ వైవ్స్.
0: ఈ ఫోర్ వైవ్స్ లోపల పెద్ద ఆమె చాలా ఆధ్యాత్మిక చిత్తం కలిగినటువంటిది.
1: ద ఫస్ట్ వైఫ్ ఈజ్ హైలీ స్పిరిచువల్.
0: రెండవ వైఫ్.
1: సెకండ్ వైఫ్.
0: ఆమెకు కొంత ఆరోగ్యం సరిలేకుండా ఉండేటువంటిది.
1: She is sick.
0: మూడవ వైఫ్.
1: థర్డ్ వైఫ్.
0: మంచి సద్గ్రంథాలంతా చదువుతూ ఉండేటువంటి ఆమె.
1: She reads so many good books.
0: ఫోర్త్ వైఫ్. మోడర్న్ వైఫ్.
1: ఫోర్త్ వైఫ్ ఇస్ ద మోడర్న్ వైఫ్.
0: అంత ఫ్యాషన్ శారీస్, ఫ్యాషన్ జ్యువెల్స్, ఫ్యాషన్ ఇవి ఇవన్నీ కావాలి ఆమెకు.
1: షీ ఈజ్ ఆఫ్టర్ మోడర్న్ ఫ్యాషన్, ఫ్యాషనబుల్ శారీస్, ఫ్యాషనబుల్ జ్యువెలరీ.
0: ఈ రిచ్ మ్యాన్ ఏదో పని పైన అమెరికాకు వెళ్ళాడు.
1: దిస్ రిచ్ మ్యాన్ వెంట్ ఆన్ ఎ మిషన్ టు అమెరికా.
0: అక్కడ పోయిన పని పూర్తి కాలేదు.
1: దేర్ హీ డిడ్ కంప్లీట్ హిస్ వర్క్.
0: ఇంకా పూర్తి పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చాడు.
1: సో హీ వెంట్ ఆన్ పోస్ట్ పోనింగ్ హిస్ రిటర్న్.
0: అప్పుడు భార్యలకు లెటర్ రాశాడు, నాలుగు లెటర్స్.
1: దెన్ హీ రోట్ ఫోర్ లెటర్స్ టు హిస్ వైవ్స్.
0: నేను వచ్చే వారంలో వస్తున్నాను, మీకు నలుగురికి ఏం కావాలో తక్షణమే నాకు ఒక మెసేజ్ గా పంపించండి అన్నారు.
1: హి సెడ్ ఐ యామ్ రిటర్నింగ్ నెక్స్ట్ వీక్, Write to me what you want
0: facts
1: from me.
0: Facts పంపించమన్నాడు.
1: He wanted the fax message to be sent immediately.
0: ఈ ఫోర్త్ వైఫ్ ఉంటుంది, మోడర్న్ గర్ల్.
1: The fourth wife, modern girl.
0: ఆమె రాసింది, ఆ దేశం లోపల మంచి లేటెస్ట్ శారీస్ జ్యువెల్స్ ఏమైనా ఉంటే తీసుకుని రా అన్నాడు.
1: Fourth wife wanted husband to bring with him latest fashionable sarees and jewelry.
0: Second wife, akkada mahaneeyulu yokka charitram emaina unte adi okati teeskunraandi ani.
1: Second wife wanted books with full of information, biographies of noble people.
0: Moodo bhari cheppindi, naa yokka rogamto nenu bharinchukolekapothunnanu, naaku ee rogaliki tagineetundi mandulu emaina latest medicine emaina unte teeskunraandi ani.
1: The third wife says that I am sick, I can't bear any longer, bring latest medicines.
0: First wife cheppindi,
1: first wife said,
0: నాకు ఏమి వద్దు,
1: ఐ డోంట్ వాంట్ ఎనీ,
0: మీరు క్షేమంగా ఇక్కడికి వచ్చి చేరండి అంతే చాలని.
1: ఇట్స్ ఎనఫ్ ఇఫ్ యు రిటర్న్ సేఫ్ బ్యాక్ హోమ్.
0: భర్త వచ్చాడు,
1: హస్బెండ్ రిటర్న్.
0: ఈమె రాసినటువంటి ఫోర్త్ వైఫ్ రాసినటువంటి జ్యువెల్స్ శారీస్ తీసుకొచ్చి ఆమెకు అందించాడు.
1: హీ పాస్డ్ ఆన్ ద లేటెస్ట్ శారీస్ అండ్ జ్యువెల్స్ టు ద ఫోర్త్ వైఫ్.
0: ఇంకా రెండవ వైఫ్ చేసినటువంటి ఆ గ్రంథాలంతా తీసుకొచ్చి ఆమెకి ఇచ్చాడు.
1: అండ్ ఆల్ బుక్స్ ఆర్ హ్యాండెడ్ ఓవర్ టు సెకండ్ వైఫ్.
0: మూడవ వైఫ్ అక్కడ ఆమెకు తగినటువంటి మందులు తీసుకుని వచ్చి ఇచ్చాడు.
1: అండ్ టు థర్డ్ వైఫ్ హి హ్యాండెడ్ ఓవర్ మెడిసిన్స్ లేటెస్ట్.
0: ఇంకా ఫస్ట్ వైఫ్ దగ్గర పోయి ఆమె దగ్గరనే ఇంట్లో ఉన్నాడు.
1: అండ్ దెన్ హి స్టార్టెడ్ స్టేయింగ్ విత్ ది ఫస్ట్ వైఫ్.
0: ఈ ముగ్గురు వైఫ్లకు కోపం వచ్చింది.
1: ఆల్ ది త్రీ అదర్ వైఫ్స్ వర్ వెరీ యాంగ్రీ.
0: ఎందుకు అక్కడనే ఉంటున్నావు, ఇక్కడ ఎందుకు రాకూడదు?
1: వై డు యూ స్టే దేర్, వై నాట్ విత్ us?
0: ఒక్క వైఫ్ ఉంటేనే సంసారంలో చాలా కష్టము.
1: ఇట్ ఈస్ సో డిఫికల్ట్ టు లివ్ విత్ వన్ వైఫ్.
0: ఇంకా రెండు వైపులు ఉంటుంటే ఇంకా చెప్పనక్కర్లేదు.
1: ఇట్స్ బియాండ్ మెజర్ ద లైఫ్ విత్ టూ వైఫ్.
0: మూడు వైపులు ఉంటుంటే శ్రీరామచంద్రుడు అరణ్యవాసం పోయినట్టుగా మూడు వైపులు పోతుంది.
1: త్రీ వైఫ్స్ ఆర్ రెస్పాన్సిబుల్ రామ బీయింగ్ సెంట్ టు ద ఎగ్జైల్.
0: ఇంకా ఫోర్ వైఫ్స్ ఉంటుంటే ఇంకా పట్టనక్కర్లేదు.
1: ఫోర్ వైఫ్స్ అన్బెరబుల్.
0: కనుక ఈ ముగ్గురు కూడా అతని పైన చాలా జగడ వేస్తూ వచ్చారు.
1: ఆల్ ది త్రీ స్టార్టెడ్ ఫైటింగ్ విత్ హిమ్.
0: అప్పుడు ఆయన చెప్పాడు,
1: దెన్ హి సెడ్,
0: ఇదిగో నీవు కోరింది నీకు ఇచ్చాను.
1: ఐ గేవ్ యూ వాట్ యూ వాంటెడ్.
0: నీవు కోరింది జ్యువెల్స్ శారీస్.
1: యూ వాంటెడ్ జ్యువెల్స్ అండ్ శారీస్.
0: నీవు కోరింది సద్గ్రంథములు.
1: యూ వాంటెడ్ గుడ్ బుక్స్.
0: నీవు కోరింది మందులు.
1: యూ వాంటెడ్ మెడిసిన్.
0: నీవు కోరింది నన్నే కోరింది.
1: బట్ యూ వాంటెడ్ మీ.
0: కాబట్టి నన్ను కోరిన ఆయన దగ్గర నేను పోయి ఉన్నాను.
1: సిన్స్ యూ వాంటెడ్ మీ ఐ స్టార్టెడ్ స్టేయింగ్ విత్ యూ.
0: సేమ్ గాడ్ ఈజ్ లైక్ సేమ్
1: గాడ్ ఈస్ గాడ్ యాక్ట్స్ ఇన్ ఎ సిమిలర్ వే.
0: కొందరు ఓ భగవంతుడా నాకు సిరి సంపదలు ఇవ్వమన్న వారికి సిరి సంపదలు ఇస్తుంటాడు.
1: ఇఫ్ సమ్ ప్రే టు గాడ్, ఓ గాడ్ ఐ వాంట్ వెల్త్ అండ్ కంఫర్ట్స్, గాడ్ విల్ గ్రాంట్ యూ.
0: ఇంకొకరికి నాకు మంచి గ్రంథాలంతా జ్ఞాన ఉపదేశములకు సంబంధించిన గ్రంథాలు ఏమంటే వాళ్ళకి అందిస్తుంటాడు జ్ఞానోపదేశం.
1: ఇఫ్ సమ్ ప్రే టు గాడ్ ఫర్ విజ్డమ్, సర్టన్లీ గాడ్ విల్ టీచ్ దెమ్, గివ్ దెమ్ విజ్డమ్.
0: ఇంకొకరికి రోగ నివారణ కావించే నిమిత్తమై వాళ్ళకి ఔషధాలయం కట్టించి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వారిని కట్టించి వాళ్ళకి అందిస్తూ ఉంటాడు.
1: గాడ్ ఆల్సో కన్స్ట్రక్ట్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఫర్ దోస్ హూ ఫాల్ సిక్.
0: మిగతా వాళ్ళకి భగవంతుడా నీవే నాకు కావాలన్న వారికి వాళ్ళకి సమీపం అయిపోతాడు.
1: బట్ టు దోస్ హూ ప్రే, ఓ గాడ్ వీ వాంట్ యూ, హీల్ బి వెరీ క్లోజ్ టు దెమ్.
0: అది ఏ ఇందులో ఉన్నట్టు ఆర్తి అర్థాతి జిజ్ఞాసి జ్ఞాని.
1: దీస్ ఆర్ ది ఫోర్ ఫార్మ్స్ ఆఫ్ అప్రోచ్ టు గాడ్.
0: కనుక మనం దేనిని కోరితే అదంతా భగవంతుడు ఇస్తాడు.
1: సో వాట్ ఎవర్ యూ వాంట్ గాడ్ విల్ గ్రాంట్.
0: కానీ ఇవన్నీ కాదు మనకు ముఖ్యము.
1: బట్ దే ఆర్ నాట్ దట్
0: ఇంపార్టెంట్. తానే ముఖ్యము.
1: గాడ్ ఈజ్ ఇంపార్టెంట్.
0: భగవంతుడు మనవాడైతే కావలసినంత మనం సంపాదించుకోవచ్చును.
1: ఇఫ్ యూ హ్యావ్ గాడ్ విత్ యూ, యూ విల్ హ్యావ్ ద రెస్ట్.
0: కనుకనే రియల్ వెల్త్ ఈజ్ గాడ్.
1: రియల్ వెల్త్ ఈజ్ గాడ్.
0: రియల్ హెల్త్ ఈజ్ గాడ్.
1: రియల్ హెల్త్ ఈజ్ గాడ్.
0: అటువంటి భగవంతుని కోరడానికి మానవుడు తగినటువంటి కృషి చేయాలి.
1: We should make every effort to pray for God.
0: ఎందుకోసము? మనం భగవంతుని నుంచినే వచ్చాం, భగవంతుని దగ్గరికే చేరిపోవాలి.
1: Because we are from God, we should be back to God.
0: ఇంతమంది ఈ హాల్లో చేరారు.
1: So many assembled here.
0: ఎక్కడి నుంచి వచ్చారు?
1: Where did you come from?
0: జర్మనీ, జపాన్, ఇటలీ, ఫ్రాన్స్, ఈ ఎక్కడ అన్ని దేశాల నుంచి వచ్చారు.
1: You belong to different countries all over the world and you are
0: here. అయితే ఇక్కడ ఎంత ఆనందంగా ఉండినప్పటికీ తెచ్చిన డబ్బు అయిపోయేటప్పటికి తిరిగి వెళ్లిపోతారు.
1: Though you are in a blissful state, when once the money is over, you have to go back.
0: And visa ayipoyetappudike velli povasthundi.
1: The moment visa expires, you must return.
0: Kaani daggara undadaniki veelu kaadu.
1: It's not possible to be here always.
0: Adhe reethigane
1: likewise
0: manam temporary ga kontha kaalam undi povatam kaadu.
1: It's not like a temporary stay.
0: పర్మనెంట్ వీసా సంపాదించాలి.
2: యూ షుడ్ హ్యావ్ ఎ పర్మనెంట్ వీసా.
0: అది ఏ గ్రేస్.
2: దట్ ఈస్ గాడ్స్ గ్రేస్ ఈస్ పర్మనెంట్ వీసా.
0: లవ్ లవ్ లవ్
2: దట్ యూ కెన్ గెట్ ఇట్ త్రూ లవ్ లవ్ అండ్ లవ్ అలోన్.
0: ప్రేమను సంపాదించుకుంటే పర్మనెంట్ గా అయిపోతుంది.
2: వెన్ వన్స్ యూ హ్యావ్ లవ్ యూల్ హ్యావ్ పర్మనెంట్ వీసా.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: మీరందరి ఎందుకు ప్రేమ ఉంటుండాలి.
2: దేర్ ఇస్ లవ్ ఇన్ ఎవ్రీ వన్.
0: ప్రేమను అభివృద్ధి పరచుకోండి.
2: డెవలప్ దట్ లవ్.
0: ఆ ప్రేమను 10 మందికి పంచుకోండి.
2: షేర్ ఇట్ విత్ పీపుల్.
0: ఆ ప్రేమను 10 మందితో అనుభవించండి.
2: యు ఆల్సో ఎక్స్పీరియన్స్ విత్ యువర్ ఫెలో పీపుల్.
0: ఈ ప్రేమ అనేటువంటిది
2: దిస్ లవ్
0: వన్ వే ట్రాఫిక్ కాదు.
2: దిస్ లవ్ ఇస్ నాట్ వన్ వే ట్రాఫిక్.
0: గివ్ అండ్ టేక్ గివ్ అండ్ టేక్ గివ్ అండ్ టేక్.
2: ఇట్ ఈస్ జస్ట్ టూ వే గివ్ అండ్ టేక్.
0: ఈ విధమైన దాంట్లో ఉండినప్పుడే మనకి ఇంకెక్కడ ఏ ఆశ్రమానికి పోనక్కర్లేదు.
2: వీ డోంట్ నీడ్ టు గో ఎనీవేర్.
0: అనేక మంది బుద్ధి తక్కువ వారంతా కూడా ఈ స్వామి ఆ స్వామి ఆ స్వామి ఊరికి తిరుగుతూ డబ్బునంతా ఖర్చు పెట్టుంటారు.
2: మెనీ ఫూల్స్ రన్ ఆఫ్టర్ పీపుల్. ఫూల్స్ ఫూల్స్ డబుల్ ఫూల్స్ ట్రిపుల్ ఫూల్స్ గో ఎవ్రీవేర్ సేయింగ్ దట్స్ వాట్.
0: ఎక్కడికి పోనక్కర్లేదు.
2: యూ డోంట్ నీడ్ టు గో ఎనీవేర్.
0: హృదయంలో మీ దైవం ఉంటుండాలి.
2: గాడ్ ఈస్ ఇన్ యువర్ హార్ట్.
0: ఒక్క నమ్మిన దానినే విశ్వసించండి.
2: హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ యువర్ గాడ్.
0: దినదినానికి మీ యొక్క మార్చుకోకూడదు.
2: డోంట్ చేంజ్ యువర్ ఫెయిత్ డే బై డే.
0: దినదినానికి మీ యొక్క విశ్వాసం మార్చుకోకూడదు.
2: డోంట్ చేంజ్ యువర్ కాన్సన్ట్రేషన్.
0: ఓన్లీ వన్ పాత్ వన్ బాత్.
2: యు ఫాలో వన్ పాత్. హ్యావ్ బిలీఫ్ ఇన్ వన్ గాడ్.
0: అది ఏ ప్రేమ తత్వము.
2: దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ లవ్.
0: ప్రేమ ముదిత మనసు.

ಭಕ್ತ ಜನರ ಜೀವನ ಧನ ಏಕ ರಾಮನ ಭಕ್ತ ಜನರ ಜೀವ

0: కింగ్డమ్ ఆఫ్ మదర్సాయని, అనంతపురం కళాశాల విద్యార్థినులు చాలా ఆనందముతో స్వామిసేవగా భావించి, జనసేవనే జనార్దన సేవ, మానవ సేవనే మాధవ సేవగా విశ్వసించి అనేక విధములైనటువంటి సేవలు సలుపుతున్నారు.
1: ది అలమ్నై అసోసియేషన్ ఆఫ్ గర్ల్స్ ఫ్రమ్ అనంతపూర్ క్యాంపస్ దే రెండర్డ్ సర్వీస్ విత్ ద ఫీలింగ్ దట్ సర్వీస్ టు మ్యాన్ ఈజ్ సర్వీస్ టు గాడ్.
0: వివాహములైన తర్వాత కూడాను విదేశంలో వెళ్ళినప్పటికీ ఈ క్రిస్మస్ డేకి వారితో పాటు వారి భర్తలను కూడాను తీసుకుని వస్తున్నారు.
1: Even after their marriage, though they settled abroad, they come here every year along with their husbands.
0: ఈ విధంగా తాము మారటమే కాకుండా తాము కట్టుకున్నటువంటి యొక్క భర్తలను కూడాను మార్పు చేయించి ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశింపచేస్తున్నారు.
1: It's not only transformation at the individual level. They brought transformation in their husbands and brought them here.
0: ఈనాటు అనేక మంది విద్యార్థులు కేవలం ఇన్ఫర్మేషన్ మాత్రమే తీసుకుంటున్నారు, కానీ నో ట్రాన్స్ఫర్మేషన్.
1: బట్ మెనీ స్టూడెంట్స్ థింక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బట్ దేర్ ఇస్ నో ట్రాన్స్ఫర్మేషన్.
0: ట్రాన్స్ఫర్మేషన్ చాలా అవసరమైనటువంటిది.
1: ట్రాన్స్ఫర్మేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: దేనివల్ల ఈ ట్రాన్స్ఫర్మేషన్ మనకు వస్తుంది?
1: హౌ కెన్ ఇట్ హ్యాపెన్?
0: సర్వీస్, సర్వీస్, సర్వీస్.
1: ఇట్ విల్ హ్యాపెన్ ఓన్లీ త్రూ సర్వీస్.
0: ది బెస్ట్ వే టు లవ్ గాడ్ ఈస్ టు లవ్ ఆల్ సర్వ్ ఆల్.
1: ది బెస్ట్ వే టు గాడ్ ఈస్ టు లవ్ ఆల్ అండ్ సర్వ్ ఆల్.
0: ఈ విధమైనటువంటి సేవలు చేస్తున్నారు.
1: దే టూ
0: 15 సంవత్సరం నుంచి దినదినాభివృద్ధి పొందించుకుంటూ ఒక్కొక్క సంవత్సరం కూడాను ఈ పాత విద్యార్థుల సంఖ్య పెరుగుతూ వస్తుంటుండాలి.
1: They have been working for the last 15 years and their number is increasing. Alumni.
0: ఏ ప్రదేశమును దుండినప్పటికీ ఆ ప్రదేశం లోపల ఈ సాయి యొక్క సంస్థను అభివృద్ధి పరిచి ఆ సేవల్లో వీరు పాల్గొంటున్నారు.
1: They may be anywhere. They participate in Sai organizational activity.
0: ప్రేమకు ఒక హద్దే లేదు.
1: Love has no limit.
0: ప్రేమకు ఒక భర్తే లేదు.
1: Love has no birth.
0: ప్రేమకు ఒక డెత్ లేదు.
1: Love has no death.

0: మై ఫామ్ అంటున్నారు. కాదు నా ఫామ్, ఎవరు పాడతారో వాళ్ళకి ఆ ఫామ్.
1: మై ఫామ్ రిఫర్స్ టు ఎనీవన్ హూ థింక్స్ దట్ వే.
0: లవ్ ఇస్ మై ఫామ్ అని మీకు మీరే అనుకోవాలి.
1: యూ షుడ్ సే లవ్ ఇస్ మై ఫామ్, యువర్ ఓన్ ఫామ్.
0: నా ఫామ్ లవ్.
1: మై ఫామ్ ఇస్ లవ్.
0: ట్రూత్ ఇస్ మై బ్రెత్.
1: ట్రూత్ ఇస్ మై బ్రెత్
0: అని మీకు మీరే అనుకోవాలి.
1: యూ షుడ్ సే టు యువర్ సెల్ఫ్.
0: స్వామి యొక్క తత్వం ఏకత్వంగా మారిపోతుంది.
1: దెన్ యూ విల్ అండర్స్టాండ్ ది ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ భగవాన్.
0: లవ్ ఇస్ మై ఫామ్, భగవంతుని లవ్ అనుకుంటే ప్రయోజనం లేదు.
1: యూ షుడ్ నాట్ థింక్ దట్ గాడ్స్ ఫామ్ ఇస్ లవ్.
0: మై లైఫ్ ఈజ్ మై మెసేజ్, ఎక్స్పాన్షన్ ఈజ్ మై లైఫ్. నా లైఫ్ ఏ నా మెసేజ్, కాబట్టి నీవు మెసెంజర్.
1: మై లైఫ్ ఈజ్ మై మెసేజ్, సో యువర్ మెసెంజర్.
0: కాబట్టి నీవు మెసెంజర్ అనుకుంటే నీ లైఫ్ ని నీవు మెసెంజర్ గా మార్చుకోవాలి.
1: దెర్ఫోర్ ఇన్ ఆర్డర్ టు బి మెసెంజర్ ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్.
0: No death, no birth for life, no death for life.
1: No birth, no death for love.
0: కనుకనే ఈ విధంగా స్వామి చెప్పినటువంటి తమకు తాము మార్చుకున్నప్పుడే పరిపూర్ణ ఐ అండ్ యు ఆర్ వన్ అనేటువంటి స్థితికి వస్తుంది.
1: సో యూ షుడ్ అప్లై స్వామి టీచింగ్స్ టు యువర్ ఓన్ సెల్ఫ్.
0: తత్వం అసి.
1: దట్స్ వాట్ ఈస్ మెంట్ బై తత్వం అసి. దట్ ద వాట్
0: అహం బ్రహ్మాస్మి.
1: అహం బ్రహ్మాస్మి, ఐఎమ్ బ్రహ్మన్.
0: ఈ సత్యాన్ని అనేక విధములుగా బైబుల్, ఖురాను, గ్రంథరాజ్యం, మహాగ్రంథం, భగవద్గీత అన్ని గ్రంథములు ఎందుకు కూడా అన్ని మతములు ఎందుకు కూడాను ఈ సత్యమునే బోధిస్తూ వచ్చింది.
1: ద సేమ్ ఫండమెంటల్ ట్రూత్ ఇస్ టాట్ బై ఆల్ సేక్రెడ్ టెక్స్ట్.
0: ఏ మతాన్ని కూడా మీరు ద్వేషించకూడదు.
1: డోంట్ హేట్ ఎనీ రిలీజియన్.
0: ఏ మతాన్ని కూడా మీరు ఏ విధమైనటువంటి యొక్క ఆశాస్పదంగా చూడకూడదు.
1: డోంట్ మేక్ ఫన్ ఆఫ్ ఎనీ రిలీజియన్.
0: నా మతం గొప్పది, ఆ మతం చిన్నది అనే తారతమ్యాన్ని ఏమాత్రమూ మీరు భావించరాదు.
1: డోంట్ హ్యావ్ ఎనీ డిఫరెన్సెస్ క్లెయిమింగ్ దట్ యువర్
0: రిలీజియన్.
1: ఆల్ ఆర్ వన్, బి అలైక్ టు ఎవ్రీవన్.
0: ఆ సత్యాన్ని మీరు ప్రపంచమంతా చాటాలి.
1: షేర్, ప్రొపగేట్ దిస్ ట్రూత్ ఆల్ ఓవర్ ది వరల్డ్.
0: అందరి యందు దైవమే ఉన్నాడు.
1: గాడ్ ఈజ్ ఇన్ ఎవ్రీవన్.
0: దైవం ఉండటమే కాదు, నీవు దైవ స్వరూపుడవు అనేటువంటి సత్యాన్ని మనం వాళ్ళకి దృఢపరచాలి.
1: గాడ్ ఈజ్ ఇన్ యూ అండ్ యు ఆర్ గాడ్. స్ట్రెంగ్థెన్ దిస్ ఫండమెంటల్ ట్రూత్.
0: ఈ సత్యాన్ని మీరు చాటినప్పుడే ఇదే నిజమైన సేవ.
1: When you propagate this truth, that's a real service.
0: ఈ సేవనే నిజమైనటువంటి సన్నిధికి కొనిపోయేటువంటి నావా.
1: It is the service that will take you to closer proximity, a boat.
0: ఈ సంసారమైన సాగరంలో ఈ యొక్క నావా అనేటువంటి దానిని ఆధారం చేసుకుని మనం సన్నిధి అనే పెన్ని దిరిపో చేరిపోవాలి.
1: In this ocean of life, take the help of this boat and gain the proximity.

0: స్మర నిత్యం అనిత్యత త్యజ దుర్జన సంసర్గం. ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: దుర్జన సంగము నుంచి మనం దూరం కావాలి. మొదలు
1: ద ఫస్ట్ ప్లేస్ వీ హ్యావ్ టు రన్ అవే ఫ్రమ్ ద బ్యాడ్ కంపెనీ.
0: భజ సాధు సమాగమం, మంచి వారితో చెలిమిని చేయాలి.
1: వీ షుడ్ జాయిన్ ద గుడ్ కంపెనీ.

0: నిరంతరం కూడాను పుణ్యకార్యములు మనం ఆచరించాలి.
1: డూ ఆల్వేస్ మెరిటోరియస్ డీడ్స్.
0: స్మర నిత్యం అనిత్యత. ఏది నిత్యము, ఏది అనిత్యము, ఏది సత్యము, ఏది అసత్యము అనేటువంటి విచారణ చేసి మనము ఏ కార్యమునందైనా కూడాను ప్రవేశించాలి.
1: We should take to any activity every day by making a kind of inquiry. What is truth? What is untruth? What is permanent? What is temporary? What is fleeting? What is immortal?
0: Prema Sarupulara.
1: Embodiments of love.
0: Inati Manavudu Prapanchamanandugala Samasta Vishayamulukudanu Teliskunatuku Prayatnistunnadu.
1: Man today is making every attempt to know all that is available in this world.
0: ఏ దేశమునందు ఏ స్థానమునందు ఏమి జరుగుతున్నది అనేటువంటి విషయాన్ని గాఢంగా విచారిస్తూ ఉన్నాడు.
1: Man is finding out by making deep inquiry what is happening all over the world, every country and every place.
0: కానీ దురదృష్టవశాత్తు ప్రతి మానవుడు ప్రపంచాన్ని గురించి విచారిస్తున్నాడే కాని తానెవరు అనేటువంటి తన తత్వాన్ని విచారించుటకు వెనుకంజ వేస్తున్నాడు.
1: బట్ మోస్ట్ అన్ఫార్చునేట్లీ మ్యాన్ వాంట్స్ టు నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ బట్ హీ ఫర్గెట్స్ ది బేసిక్ ఫ్యాక్ట్ టు నో హిమ్సెల్ఫ్.
0: తానెవరూ తెలుసుకొనక ప్రపంచాన్ని తెలుసుకుని ప్రయోజనమేమిటి?
1: వాట్ ఇస్ ది యూజ్ ఇన్ నోయింగ్ ద వరల్డ్ వితౌట్ నోయింగ్ యువర్ ఓన్ సెల్ఫ్?
0: ఈ ప్రపంచమంతయును తాను అనేటువంటి దీనిపైన ఆధారపడి ఉంటున్నది.
1: ద హోల్ వరల్డ్ డిపెండ్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఐ ఆర్ ఐనెస్.
0: కూటి పేద కాని కోటీశ్వరుడు కాని మొట్టమొదట తనను తాను పరిచయం చేసుకునే పూర్వము నేను నేను అనేటువంటి పదాన్ని ఉపయోగపెడతాడు.
1: బి దట్ బి ఎ పాపర్ ఆర్ ఎ మిలియనేర్, వెన్ వన్ హ్యాస్ టు ఇంట్రడ్యూస్ వన్స్ ఓన్ సెల్ఫ్ హీ యూజెస్ దిస్ వర్డ్ ఐ ఐ.
0: ఈ నేను అనేటువంటిది ఎవరు?
1: Who am I?
0: Meerevarandi ante nenu.
1: If we say who are you, well, I am here. He used
0: maraka paryaya meerevarandi ante nenu oka doctor.
1: If you still ask who are you, I am a doctor is the response.
0: Maraka paryaya meerevarandi ante nenu businessman antaru.
1: If you ask someone who are you, I am a businessman.
0: Business chesedi evaru?
1: Who is doing this business?
0: Business oka vrutti.
1: Business is a profession.
0: Doctor oka pani.
1: Doctor is a work.
0: కానీ పని సంగతి నీవు చెప్తున్నావు కానీ నీవెవరు మొట్టమొదట?
1: You are referring to your vocation, but what are you?
0: నా పేరు రామయ్య.
1: My name is రామయ్య.
0: నా పేరు కృష్ణయ్య.
1: My name is కృష్ణయ్య.
0: ఈ కృష్ణయ్య రామయ్య దేహమునకు పెట్టిన పేర్లు కానీ నీవు కాదే.
1: రామయ్య అండ్ కృష్ణయ్య ఆర్ ద నేమ్స్ గివెన్ టు ద బాడీ, దెన్ హూ ఆర్ యూ?
0: కనుక ఈ విధంగా విచారణ చేస్తూ పోతే వస్తువుల పేర్లు, దేశం పేర్లు, వృత్తుల పేర్లు, ఈ విధమైనటువంటి వృత్తులు దీన్ని వర్తిస్తున్నాయి కానీ తానెవరో అనేటువంటి సత్యాన్ని మానవుడు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: సో వన్ ఐడెంటిఫైస్ హిమ్సెల్ఫ్ ద బాడీ అండ్ ద కంట్రీ హీ బిలాంగ్స్ టు అండ్ ద ప్రొఫెషన్ హీ డస్, బట్ హీ డస్ నాట్ నో ఇన్ ద ట్రూ సెన్స్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ హూ ఎమ్ ఐ.
0: సరి అయిన ఆన్సర్ నేను పేరు ఆత్మ.
1: ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఐఎమ్ ఆత్మ.
0: ఈ రూపనామములు కూడాను క్షణములో మారిపోతుంటాయి.
1: The name and form change in a moment of time.
0: ఇవి స్థిరమైనటువంటివి కాదు.
1: They are not permanent.
0: ఇవన్నీ అస్థిరమైనటువంటివి.
1: They are temporary.
0: కానీ తాను స్థిరమైనటువంటి వాడు.
1: But he is permanent.
0: ఇలాంటి నిత్య సత్యమైనటువంటి ఒక తత్వాన్ని గుర్తించక అనిత్యము, అశాశ్వతము, అసత్యమైనటువంటి ఒక విషయాలను మానవుడు అనేక విధములుగా గుర్తించడానికి ప్రయత్నిస్తున్నాడు.
1: Without understanding this fundamental eternal truth, man is carried away by this ephemeral temporal world.
0: ఇలాంటి మానవుని వల్ల జగత్తుకు కలిగేటువంటి ఉపయోగం ఏమిటి?
1: What is the use of out of that such a man who does not know himself?
0: ఇలాంటి మానవుని స్వార్థ సప్రయోజనములతో మునిగి దేశం యొక్క క్షేమమును కాని సమాజం యొక్క సౌభాగ్యమును కాని ఏమాత్రము గుర్తించుకోలేకపోతున్నారు.
1: Such a man drowns himself in selfishness and self-interest and does not contribute to the progress of the society nor of the nation.
0: కూడాను సమాజంలో ఒక మెంబర్సే కానీ తాను ప్రత్యేకమైనటువంటి కాదు.
1: Every individual is a member in society, does not live
0: for himself. సమాజ క్షేమాన్ని గుర్తించినటువంటి వాడే తన క్షేమాన్ని తాను గుర్తించడానికి వీలవుతుంది.
1: The one who realizes the advancement of the society can work for himself.
0: వ్యక్తి కుటుంబము ఇవన్నీ కూడా దేనిపైన ఆధారపడి ఉంటున్నవి?
1: Individual and the family, they depend on what?
0: సమాజం పైన ఆధారపడి ఉంటుంది.
1: They depend on society.
0: ఇట్లా సమాజం యొక్క క్షేమాన్ని గుర్తించక తన స్వార్థాన్ని మాత్రమే లక్ష్యం నందించుకుని జీవించడానికి ప్రయత్నిస్తున్నాడు మానవుడు.
1: మ్యాన్ ఈస్ ట్రైంగ్ టు మేక్ అన్ అటెంప్ట్ టు లివ్ ఫర్ హిమ్సెల్ఫ్ వితౌట్ రియలైజింగ్ ద వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ అండ్ ఇట్స్ నీడ్.
0: ఆత్మవిశ్వాసాన్ని విస్మరిస్తున్నాడు.
1: హీ హాస్ ఫర్గాటన్ ద సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: ఏ మానవుడు ఏ చిన్న గృహం నిర్మించవలన నన్ను మొట్టమొదట పునాది భద్రంగా వేయాలి.
1: బీ దాట్ ఎనీ వన్ ఇఫ్ యూ వాంట్స్ టు బిల్డ్ ఎ హౌస్ foundation should be strong.
0: పునాదియే లేకుండినా భవనమే నిలవదు.
1: Without foundation the building will not stand.
0: కనుక ఈ పునాదియే ఆత్మవిశ్వాసము.
1: This foundation is self confidence.
0: ఆత్మవిశ్వాసం గట్టిగా ఉన్నప్పుడే తన జీవితమనే భవనము సుభద్రంగా ఉంటుంటది.
1: When the foundation of the self confidence is strong, the mansion of human life is safe.
0: ఈ పునాది దేనికోసం?
1: What for is the foundation?
0: గోడలు కట్టే నిమిత్తమై పునాది అత్యవసరం.
1: Foundation is essential to raise walls.
0: ఈ గోడలు ఏమిటి?
1: What are these walls?
0: ఎప్పుడు ఆత్మవిశ్వాసం తన యందు ఆవిర్భవించినో అప్పుడే ఆత్మ అనేటువంటి యొక్క విశ్వాసంతో తన ఆత్మ తృప్తి కూడాను కలుగుతుంది.
1: The moment he has the strong foundation of self-confidence, he develops self-satisfaction.
0: ఈ ఆత్మ తృప్తి ఆత్మవిశ్వాసం వల్లనే లభ్యమవుతుంది.
1: వన్ డిరైవ్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అవుట్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: ఈ సెల్ఫ్ తృప్తి ఆత్మతృప్తి దేని వల్ల అభివృద్ధి అవుతుంది?
1: హౌ డు యూ డెవలప్ దిస్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్?
0: స్వార్థ త్యాగము చేతనే ఈ యొక్క స్వార్థం అనేటువంటిది నిలిచిపోతుంది.
1: యు హ్యావ్ టు గివ్ అప్ దిస్ సెల్ఫిష్నెస్ అండ్ దెన్ యూ కెన్ గ్రో ఇన్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్.
0: ఈ సెల్ఫ్ సాక్రిఫైస్ అనేటువంటిది చేయటం చేతనే మానవత్వంలో కొంత శాంతి కలుగుతుంది.
1: యు కెన్ అటైన్ పీస్ బై ఫాలోయింగ్ ద పాత్ ఆఫ్ సెల్ఫ్ సాక్రిఫైస్.
0: అప్పుడే సెల్ఫ్ రియలైజేషన్ అనేటువంటి లైఫ్ మనకు అర్థమవుతుంది.
1: దెన్ వీల్ అండర్స్టాండ్ ద లైఫ్ ఆఫ్ సెల్ఫ్ రియలైజేషన్ దెన్.
0: కానీ ఈనాటి మానవుడు పురాది అయినటువంటి ఆత్మవిశ్వాసమనే విస్మరించినప్పుడు ఇంకా ఆత్మశాంతి ఏ రీతిగా లభ్యమవుతుంది?
1: మ్యాన్ టుడే హ్యాస్ ఫర్గాటన్ ద ఫౌండేషన్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: ఆత్మ తృప్తి ఏ రీతిగా లభిస్తుంది?
1: హౌ డు ఎక్స్పెక్ట్ హిమ్ టు హ్యావ్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్?
0: ఆత్మానందం ఏ రీతిగా తాను అనుభవించగలడు?
1: హౌ కెన్ యూ ఎక్స్పీరియన్స్ బ్లిస్ఫుల్ స్టేట్?
0: కనుక ఈనాటి మానవుడు ఆత్మను విస్మరించి దేహము మనస్సు బుద్ధి చిత్తము ఇంద్రియము అంతఃకరణ దీనిపైన మాత్రమే ఆధారపడి ఉంటున్నాడు.
1: Man has given up altogether the atmic principle and is carried away by the body, mind, intellect and senses.
0: కాని దీని అన్నిటికీ ఒక మాస్టర్ ఉంటున్నాడు.
1: But there lies a master for all these.
0: అది ఆత్మ.
1: Atma is the master.
0: కనుక నీ మాస్టర్ ది మైండ్, బి ఎ మాస్టర్ మైండ్.
1: So Bhagavan says, master the mind, be a master mind.
0: ఈ మనసు దేహము బుద్ధి చిత్తము ఇంద్రియము ఇవన్నీ కూడా కేవలము ఒక విధమైనటువంటి పనిముట్టు.
1: Body, mind, intellect and senses are merely instruments.
0: ఇందులోపల ఈ వైబ్రేషన్ ఆత్మ అనే వైబ్రేషన్ ఉండటం చేతనే ఈ దేహము మనస్సు బుద్ధి అన్ని పని చేస్తున్నాయి.
1: Because of the principle of Atma working through the vibration, that makes the body, the mind, senses work,
0: కానీ
1: operate.
0: ఈ సత్యాన్ని మానవుడు ఏమాత్రము గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: Man is not making an attempt to know this truth.
0: దైవత్వమే విస్మరించినటువంటి వానికి ఏ సుఖము ఏ శాంతి లభ్యం? ఆత్మ.
1: Atma is the master.
0: కనుక నీ మాస్టర్ ది మైండ్, బి ఎ మాస్టర్ మైండ్.
1: సో భగవాన్ సేస్, మాస్టర్ ద మైండ్, బి ఎ మాస్టర్ మైండ్.
0: ఈ మనసు దేహము బుద్ధి చిత్తము ఇంద్రియము

0: కానీ ఈ సత్యాన్ని మానవుడు ఏమాత్రము గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: మ్యాన్ ఇస్ నాట్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు నో దిస్ ట్రూత్.
0: దైవత్వమనే విస్మరించినటువంటి వానికి ఏ సుఖము ఏ శాంతి లభించదు.
1: Man will never have any peace or happiness if he forgets God.
0: ఏదో ఆనందంగా ఉన్నట్టు నటిస్తుంటారు కానీ ఆనందం ఏమాత్రం కూడా ఉండదు.
1: He pretends to be happy, but there's no trace of happiness.
0: ఆనందమునకు మాస్టర్ భగవంతుడే.
1: God is the master of this place. శాంతికి
0: యజమాని భగవంతుడే.
1: God is the master of
0: peace. ఎందుకోసం భగవంతుని ప్రార్థిస్తున్నాము?
1: Why do we pray to God?
0: నేను పలాని పని కోసమని పలాని ఫలితం కోసమని అని భావిస్తున్నారు. ఇది చాలా చెడ్డ భావము.
1: It's a very bad feeling to pray to God expecting certain boons and rewards.
0: భగవంతుని ప్రార్థించేటువంటిది ప్రాపంచిక సంబంధమైనటువంటి వృత్తుల కోసమని ఫలితం కోసం కాదు.
1: We should never pray to God for worldly gains and benefits.
0: తన దగ్గర ఏది లేదో,
1: that which is missing in us,
0: భగవంతుని దగ్గర ఏది ఉన్నదో దానిని పొందే నిమిత్తమై ప్రార్థిస్తున్నాడు.
1: We have to pray to God to obtain that which is with him, which is not with us.
0: తన దగ్గర లేనిది శాంతి.
1: We don't have peace.
0: అట్టి శాంతి స్వరూపుడైనటువంటి భగవంతుని ప్రార్థించి శాంతి తన నుంచి పొందడాని కోసం.
1: We have to pray to God, the embodiment of peace, and receive peace from him.
0: తన యందు లేనటువంటిది ఆనందము.
1: We have no bliss.
0: అట్టి ఆనందాన్ని భగవంతుని దగ్గర నుంచి పొందగోరి ప్రార్థిస్తున్నారు.
1: We pray to God to be blissful.
0: ఎన్ని పూజలు, ఎన్ని తపములు, ఎన్ని యజ్ఞములు, ఎన్ని యాగములు, ఎన్ని యాత్రలు చేసినప్పటికీ ప్రాపంచిక సంబంధమైనటువంటి విషయవాంచ కోసం కాదు.
1: The worship or the penance or the rituals or pilgrimage that we go on are not meant for worldly gains and profits. That which is not available in the world. We pray to God for that which is not available in the world, which is
0: very good.
1: No man inquires about this truth.
0: We have one
1: desire. It is not fulfilled, therefore we turn the photographs.
0: భక్తులు భక్తులే కాదు.
1: Such people are not devotees at all.
0: కేవలం ఒక ఇమాజినేషన్.
1: It was all
0: భక్తులు అనిపించుకుంటుంటారు.
1: They call themselves devotees.
0: నిజమైన భక్తులు కోరేటువంటిది ఒక్క ఆనందాన్ని కోరాలి.
1: A true devotee works for bliss.
0: ఆ ఆనందములోనే సర్వము మనకు లభ్యమవుతుంది.
1: That bliss confers the rest.
0: అందుకోసమనే భగవంతుని నిత్యానందం, పరమ సుఖదం, కేవలం జ్ఞానమూర్తి, ఈ సుఖము జ్ఞానమంతా కూడా ఆనందం వల్లనే మనకు లభ్యమవుతుంది.
1: This happiness and the wisdom we can derive out of the divinity God.
0: కనుక మానవుడు భగవంతుని ప్రార్థించే దేని నిమిత్తమైనటి శాంతి ఆనంద నిమిత్తమై ప్రార్థించటం.
1: Why man prays to God to attain peace and bliss?
0: మానవులారా, ప్రతి విషయమునందు కూడా మనం విచారణ చేసినప్పుడు దైవం అనేటువంటి వాడు మనకంటే ప్రత్యేకంగా లేడు.
1: When we inquire in depth, we will understand God is not separate from us.
0: మంచి చెడ్డలు అన్ని కూడాను మన యొక్క కర్మల ఫలితమే కానీ భగవంతుని యొక్క అనుగ్రహం కాదు.
1: Good and bad depend on our own actions, nothing to do with God.
0: ఏ విత్తనము నాటుకుందుమో ఆ మొక్కనే కలుస్తుంటాయి.
1: As you sow, so you reap.
0: కనుక మన ఫలితము మంచిది కానీ చెడ్డది కానీ భగవంతుని యొక్క అనుగ్రహం కాదు, మన యొక్క లోపములే.
1: The results and the consequences, be they good or bad, they depend on our own actions.
0: ఇట్టి సత్యాన్ని మానవుడు గుర్తించినప్పుడే,
1: when this truth is understood by man,
0: దివ్యత్వం అనేటువంటి ఒక ఆత్మతత్వాన్ని అర్థం చేసుకోగలడు.
1: He can understand the divine principle of ఆత్మ.
0: మానవుడు అనాది కాలం నుండి అనేక విధమైనటువంటి యొక్క సాధనలు సల్పుతూ వస్తున్నాడు.
1: Man has been undertaking many spiritual endeavors and pursuits
0: ఎన్ని
1: సాధనలు
0: చేసినప్పటికీ,
1: all the spiritual practices,
0: ఎన్ని ఉపన్యాసములు విన్నప్పటికీ,
1: in spite of listening to
0: ఎన్ని గ్రంథములు చదివినప్పటికీ,
1: in spite of reading the texts,
0: మన దృష్టి సరైనటువంటిదిగా లేనప్పుడు సర్వము వ్యర్థమే అయిపోతుంది.
1: When our vision is not proper, everything would be wasted.
0: అందువలనే బుద్ధుడు సమ్యక్ దృష్టి అని మొట్టమొదట ఉచ్చరించాడు.
1: Therefore Buddha wanted us to develop the correct vision, good
0: vision. ప్రతి మానవుడు కూడా మొట్టమొదట గుర్తించవలసినటువంటి దృష్టి.
1: So every man must develop good vision.
0: ఆ దృష్టియే సృష్టి.
1: This drishti vision is a srishti creation.
0: నుంచి వచ్చినటువంటిదే కానీ సృష్టి ప్రత్యేకమైనటువంటిది కాదు.
1: The creation is not different from the vision.
0: మన యొక్క దృష్టి నుంచి ఎలాంటిది ఉందో అలాంటి సృష్టి ప్రారంభమవుతుంది.
1: As is the vision, so is the creation.
0: కడకు బుద్ధుడు చాలా విచారం చేస్తూ వచ్చాడు.
1: Buddha inquired, investigated.
0: ఇంతకాలం నేను సాధన చేసి ఇన్ని విధమైనటువంటి విచారణ చెలిపి కట్టగడపటికి నేనేమి సాధించాను?

0: I followed spiritual path for long and made inquiry in depth. What is it I achieved at the end?
1: ఏమీ సాధించలేదు.
0: నథింగ్ వాట్ సో ఎవర్.
1: దీని అన్నిటికీ నా మనసే దీనికి అడ్డు తగులుతూ ఉంటుండాలి.
0: హీ అండర్స్టూడ్ దట్ మైండ్ స్టాండ్స్ అస్
1: సర్వ విధములైనటువంటి సాధనలకు మనసే దీనికి అడ్డు తగులుతుంది.
0: ఫర్ ఆల్ స్పిరిచువల్ పర్సూట్స్ మైండ్ ఇస్ ద మెయిన్ ఆబ్స్టకల్.
1: మనసును మరిచేటువంటి మార్గాన్ని నేను కనిపెట్టాలి అని సాధన చేస్తూ వచ్చాడు.
0: హీ వాంటెడ్ టు డిస్కవర్ ద పాత్ యాజ్ టు ఫర్గెట్ ద మైండ్ టోటలీ.
1: అప్పుడే అమనస్కుడైపోయాడు.
0: దెన్ హీ హాజ్ విత్ డ్రాన్ హిస్ మైండ్.
1: అమనస్కుడు కావడం చేతనే ఆత్మతత్వం తనకు లభ్యమైంది.
0: బికాస్ ఆఫ్ దిస్ అమనస్క ఆర్ విత్ డ్రాల్ ఆఫ్ ద మైండ్ హీ కుడ్ నో ఆత్మ.
1: మనసును మర్చిపోవటమే మనం చేయవలసిన సాధన.
0: ద స్పిరిచువల్ పాత్ కన్సిస్ట్ ఫస్ట్ ఫర్ గెటింగ్ వన్స్ ఓన్ మైండ్.
1: కానీ మనసును ఏ రీతిగా మరుస్తారు?
0: హౌ టు ఫర్గెట్ ద మైండ్?
1: ప్రాకృతమైన లౌకికమైన భౌతికమైన విషయాలపైన మనసును ఇమిడ్చి ఈ మనసును ఏ రీతిగా మార్చడానికి వీలవుతుంది?
0: విత్ అవర్ మైండ్ కంప్లీట్లీ డ్రౌన్డ్ ఇన్ వరల్డ్లీ ఎఫిమరల్ ఫిజికల్ ప్లెజర్స్ హౌ టు
1: మనసును మార్చడం అంటే చాలా సులభమైన మార్గమే.
0: టు డైవర్ట్ ద మైండ్ ఇట్స్ ఎ వెరీ ఈజీ పాత్.
1: ఏ విధంగా?
0: హౌ?
1: మనస్సు అనేటువంటి సంకల్పం లేకుండా,
0: without the thought of the existence of the mind,
1: బుద్ధి యొక్క ప్రభావాన్ని మనం చింతిస్తూ రావాలి.
0: We should think of the effects of the intellect.
1: ఈ బుద్ధి యొక్క ప్రభావాన్ని మనం చింతిస్తూ వచ్చేటప్పటికి ఈ దీని యొక్క డిస్క్రిమినేషన్ వల్ల ఉత్తమమైనటువంటి ఒక భావం మనలో ప్రవేశిస్తుంది.
0: యాజ్ వీ థింక్ ఆఫ్ ది ఇంటెలెక్ట్ ఇట్ స్టార్ట్స్ డిస్క్రిమినేటింగ్ అండ్ దెన్ వీల్ అండర్స్టాండ్ ద ఫండమెంటల్.
1: మానవుని యందు నాలుగు విధములైనటువంటి యొక్క జ్ఞానములు ఉంటున్నవి.
0: మ్యాన్ హ్యాస్ గాట్ ఫోర్ సార్ట్స్ ఆఫ్ నాలెడ్జ్.
1: కానీ ఈనాటి మానవ యుగంలందు,
0: ఇన్ దిస్ మోడర్న్ ఏజ్,
1: ఉన్నదంతా కూడా బుకిష్ నాలెడ్జ్.
0: All that exists today is bookish knowledge.
1: అది కేవలం ఒక superficial knowledge.
0: Bookish knowledge is a superficial knowledge.
1: దాని తర్వాత జనరల్ నాలెడ్జ్ కావాలి.
0: We need general knowledge.
1: ఈ జనరల్ నాలెడ్జ్ అనేటువంటిది ఒక ఆత్మవిశ్వాసంతోనే మనకు సరైనటువంటి జ్ఞానం లభ్యమవుతుంది.
0: The general knowledge can be obtained by developing self-confidence.
1: ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోవడం చేత ఈ నాలెడ్జ్ తప్పు మార్గాన్ని ప్రవేశపెడుతుంది.
0: Because of the lack of self-confidence, our knowledge is perverted.
1: తదుపరియ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ వస్తుంది.
0: Then we have to develop discrimination knowledge.
1: ఈ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ లోపలే ఈనాటి భక్తులందరూ మోసపోతున్నారు.
0: People are betrayed and deceived in this respect of discrimination knowledge.
1: తనకు అవసరమైనటువంటిది తనకు అనుకూలమైనటువంటి రీతిగా డిస్క్రిమినేషన్ చేస్తున్నాడు.
0: Man discriminates basing on his own conveniences and
1: తన రక్షణ నిమిత్తమై తన స్వార్థ నిమిత్తమై తన స్వప్రయోజన నిమిత్తమై డిస్క్రిమినేషన్ చేస్తున్నాడు.
0: Man discriminates keeping his selfishness and self-interest as aim.
1: Narrow discrimination.
0: This is narrow discrimination.
1: కానీ ఫండమెంటల్ డిస్క్రిమినేషన్ చేయాలి.
0: బట్ వి షుడ్ ఎక్సర్సైజ్ ఫండమెంటల్
1: డిస్క్రిమినేషన్. జగత్తుకు సమాజమునకు నాకు సర్వులకు కూడా అనుకూలమైనటువంటి డిస్క్రిమినేషన్ చేయాలి.
0: వి షుడ్ ఎక్సర్సైజ్ ఫండమెంటల్ డిస్క్రిమినేషన్ విచ్ ఇస్ గుడ్ ఫర్ యూ అండ్ గుడ్ ఫర్ ఎవ్రీబాడీ.
1: అది ఏ నిజమైనటువంటి యొక్క బ్రాడ్ మైండ్.
0: That is real broad-mindedness.
1: అది ఏ ఎక్స్పాన్షన్ లవ్.
0: That is expansion love.
1: తన నిమిత్తమే తాను చేసేటువంటి డిస్క్రిమినేషన్ తగ్గడం కంట్రాక్షన్ లవ్.
0: The discrimination on selfish grounds is contraction love.
1: కనుక లవ్ అనేటువంటి యొక్క సత్యాన్ని మనం చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: సో వీ షుడ్ నో ది ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ వెరీ క్లియర్లీ.
1: ఎవరినైనా మనం చూసినప్పుడు హలో హలో హలో అంటాం. ఇది లవ్వా? కాదు.
0: When we see anybody, when we meet anyone, we say hello, hello. Is that love? No.
1: Hello annanta matramana idi oka prema kadu.
0: Hello doesn't signify love.
1: Lopala hello kavali.
0: The hollowness inside is needed.
1: Etti bhavamulu, etti yochanalu, etti korikalu lekunda ninchali.
0: We should go beyond the feelings, thoughts and desires.
1: Idi ee vidhamainatundi dinla unnapude manasu yokka prabhavamu manlo ye matramu pani cheyadu.
0: When we conduct ourselves in this direction, we will not be victimized by the ways of the mind.
1: బుద్ధుడు ఆరు సంవత్సరాలు పనిచేసినప్పటికని కట్టకడకు తెలుసుకున్నటువంటిది ఇదియే.
0: దిస్ ఇస్ ద బేసిక్ ట్రూత్.
1: మనసును ఆధారం చేసుకుని తిరిగినంత కాలము నాకు ఏమాత్రమో ఆత్మతత్వం అర్థం కాలేదు.
0: After 6 long years of dependence, Buddha has come to this final result.
1: మనసును ప్రక్కకు నెట్టి,
0: he should brush aside the mind,
1: ఆదర్శంగా తీసుకుని,
0: take the intellect as ideal,
1: ఆత్మతత్వాన్ని పొందటం చేతనే బుద్ధి గ్రాహ్యం అతీంద్రియం అన్నారు.
0: As he attained atomic principle finally, relying on the intellect, it is understood that it's beyond
1: ఆత్మతత్వాన్ని అర్థం చేసుకోవాలంటే మొట్టమొదట మనము సరైనటువంటి ఒక మాతృభావాన్ని ఒక విధమైనటువంటి ఒక మనోభావాన్ని దూరం చేయాలి.
0: To understand the principle of the self or atomic principle, we should travel beyond the state of mind.
1: ఈ మనసు ఉండినంత వరకు కూడాను మనిషి ఏమాత్రం బాగుపడ్డు.
0: సో లాంగ్ ద మైండ్ లాస్ మ్యాన్ కెన్ నెవర్.
1: ఎన్ని జన్మలెత్తినప్పటికీ ఆ మనిషి మసిగానే ఉంటుంటాడు.
0: In spite of repeated births, he continues to be a human.
1: Manishi.
0: Manishi.
1: Ee naati manishi ye reetiga unnadu.
0: Manishi, human. How is
1: ma,
0: he?
1: Ma, ni, si.
0: Here there are three letters. Ma, ni, si.
1: Human. Ee vaipu nunchi chesthe si, ni, ma.
0: Read it in the reverse order.
1: Ee naati manishi cinema manishi vaadri tostundadi.
0: Read it in the reverse order. Ma, ni, si. Now it is si, ni, ma.
1: Kevalam act chesinattuga kanipistundadi kani hrudayapurvakanga thanu aashinchinattuga kanapattam ledu.
0: All everything appears to be pretension, action, not wholehearted involvement.
1: Manava.
0: మానవా.
1: మా అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ మా?
1: అజ్ఞానము.
0: ఇగ్నోరెన్స్.
1: నా అనగా ఏమిటి? లేకుండా.
0: విదౌట్ దాట్.
1: వా అనగా ఏమిటి? వర్తించటము.
0: వా, కండక్టింగ్ వన్స్ ఓన్ సెల్ఫ్.
1: అనగా ఏమిటి?
0: వాట్ డస్ ఇట్ మీన్?
1: మా అనగా మాయా.
0: మా, ఇల్యూజన్.
1: ఈ లేకుండా వర్తించినటువంటి వాడు నిజమైన మనిషి.
0: మానవ, ద వన్ హూ క్రాసెస్ దిస్ ఇల్యూజన్ అండ్ కండక్ట్స్ హిమ్సెల్ఫ్ ఈజ్ మానవ ఆర్ ఎ ట్రూ హ్యూమన్.
1: ఇది కేవలం ఇల్యూజన్ అని అంటున్నాము, మాయా అంటున్నాము.
0: వి సే మియర్లీ ఇట్స్ ఇల్యూజన్.
1: మాయ అనగా ఏమి?
0: వాట్ ఈజ్ ఇల్యూజన్?
1: మాయ అనగా ఏమీ లేనటువంటిది.
0: నథింగ్నెస్ ఈజ్ ఇల్యూజన్.
1: నా మాయా ఇది మాయహ అన్నారు. లేనటువంటి దానిని మాయగా మనం భ్రమిస్తున్నాము.
0: The non-existent state is taken as illusion.
1: నీ వేదైన ఒక మార్గంలో ప్రయాణం చేస్తున్నప్పుడు నీ వెంట నీ యొక్క ప్రతిబింబం వస్తూనే ఉంటుంది.
0: When you pass along a path, the shadow follows you.
1: ఈ ప్రతిబింబమే మాయా అన్నారు.
0: We call this shadow as illusion.
1: ఈ మాయ ప్రతిబింబాన్ని వదిలిపెట్టి మనిషి నడచడానికి వీలు కాదు.
0: Man cannot walk himself leaving the shadow.
1: Action, reaction, sound, resound.
0: Action, reaction, sound, resound.
1: ఈ యొక్క సౌండ్ అంతా మన యొక్క స్వరూపమే, మన యొక్క భావములి, మన యొక్క సంకల్పములి, అన్ని మనలో నుంచి ఆవిర్భవించినటువంటివి.
0: సౌండ్ సిగ్నిఫైస్ అవర్ ఓన్ ఫీలింగ్స్, అవర్ ఓన్ ఫామ్ అండ్ అవర్ ఓన్ థాట్.
1: కనుక ఈ సంకల్ప వికల్పములు ఉండినంత వరకు కూడాను మానవుని యొక్క తత్వము మానవునికి అర్థం కాదు.
0: సో లాంగ్ దేర్ ఆర్ థాట్స్ అండ్ కౌంటర్ థాట్స్, ద హ్యూమన్ క్వాలిటీ కెనాట్ బి అండర్స్టూడ్.
1: అదే మొన్న చెప్పాను.
0: దట్స్ వాట్ భగవాన్
1: మానవుని ఇంగ్లీష్ లో ఎంఏఎన్ మ్యాన్ అంటారు.
0: మానవ, హ్యూమన్ బీయింగ్ ఇన్ ఇంగ్లీష్ ఈజ్ మ్యాన్, ఎంఏఎన్.
1: ఎం అనగా ఏమిటి?
0: వాట్ ఈజ్ ఎం?
1: అదే మాయా.
0: ఎం స్టాండ్స్ ఫర్ మాయా, ఇల్యూజన్.
1: అనగా ఇది ఒక ప్రతిబింబము అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
0: వీ హావ్ టు రికగ్నైజ్ ద ఫ్యాక్ట్ దట్ వీ ఆర్ ఎ రిఫ్లెక్షన్.
1: ఏ ఆత్మతత్వాన్ని అనుభవించాలి.
0: వీ హావ్ టు ఎక్స్పీరియన్స్ ఏ దట్ స్టాండ్స్ ఫర్ ఆత్మ.
1: ఎన్ అనేటువంటి నిర్వాణాన్ని పొందాలి.
0: ఎన్ స్టాండ్స్ ఫర్ నిర్వాణ.
1: లభ్యమవుతుంది.
0: హౌ డు అటైన్ లిబరేషన్?
1: ఆత్మవిశ్వాసాన్ని పెంచుకున్నప్పుడే నిర్వాణ మనలో ప్రాప్తిస్తుంది.
0: నిర్వాణ, లిబరేషన్ ఇస్ పాసిబుల్ వెన్ వీ డెవలప్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: కనుక మొట్టమొదట మనము ఆత్మతత్వాన్ని విశ్వాసంగా తీసుకోవాలి.
0: సో వీ హ్యావ్ టు హ్యావ్ ఫుల్ కాన్ఫిడెన్స్ ఇన్ సెల్ఫ్.
1: ఆత్మవిశ్వాసం ఉండినంత వరకు కూడా మనకు ఎట్టి భయము లేదు.
0: సో లాంగ్ వీ హ్యావ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వీ నీడ్ నో ఫియర్.
1: ఈనాటి మానవుడు సుఖముతో దుఃఖముతో ఎన్నో విధమైనటువంటి కష్టములతో కుంగి కుషించిపోతున్నాడు మానవుడు.
0: మ్యాన్ ఇస్ డౌన్ ఫుల్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్, డిప్రెషన్ అండ్ డిసప్పాయింట్మెంట్.
1: ఈ ప్రపంచ సంబంధమైనటువంటి విషయ వాసనల పైన ఎంత అభిరుచి ఉన్నదో.
0: సో లాంగ్ హీ డిజైర్స్ ది వరల్డ్లీ ప్లెజర్స్.
1: దాంట్లో ఒక్క భాగమైన కూడా దైవం విశ్వాసం పైన లేదు.
0: He doesn't possess even a fraction of confidence in the world affairs towards God.
1: పుత్ర మిత్ర భరణ వ్యాపార సంభాషణే.
0: దట్ థాట్ యూ హ్యావ్ టువర్డ్స్ యువర్ ఫ్యామిలీ, ద వెల్త్ అండ్ ద ప్రాపర్టీ, యూ హావ్ స్పెండ్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ దట్.
1: ధన ధాన్య భోగ యశస్ లాభే సదా జాయతే.
0: That time and the worry and the time you spend for wealth, for grain and reputation.
1: Sachinta భువి నందనందన పదద్వంద్వారవిందే క్షణే.
0: అవుట్ ఆఫ్ దాట్ ఇఫ్ యూ స్పెండ్ ఎ ఫ్రాక్షన్.
1: దాంట్లో వెయ్యింటి ఒక భాగమైన కూడా భగవంతుని పాదముల పైన మనసు పెట్టడము ఎంతో అదృష్టము.
0: ఇఫ్ యూ కాన్సన్ట్రేట్ ఆన్ ద ఫీట్ ఆఫ్ గాడ్, 1000th ఆఫ్ ద లాట్ యూ స్పెండ్ ఫర్ అదర్స్.
1: ధన ధాన్య భోగ యశస్సు కోసం ఎంత నీవు పరితపిస్తున్నావో.
0: We get worried for all the wealth and property in the grain.
1: దాంట్లో ఒక క్షణ భాగం భగవంతుని విశ్వాసం పైన పెట్టకూడదా?
0: If we just develop confidence, faith in God, 1000th of all that, it is enough.
1: ఏ మాత్రమూ లేదు.
0: Nothing whatsoever.
1: ఈ అనిత్యమైనటువంటి దానిపైన సర్వమును ప్రాణమునే అర్పితం చేస్తున్నాడు మానవుడు.
0: For these temporary things we are ready to die.
1: అర్పితం చేసి ప్రయోజనం ఏమిటి?
0: Why should we sacrifice?
1: అనుభవించేది ఏమిటి?
0: What is we experience?
1: మనం అర్పితం చేయవలసినది భగవత్ విశ్వాసానికి అర్పితం చేయాలి.
0: In fact, we have to offer to our faith in God.
1: అప్పుడే సర్వ విధమైనటువంటి శాంతిని, లోక శాంతి, మనశ్శాంతి, అన్ని విధమైనటువంటి శాంతులు మనకు లభ్యమవుతాయి.
0: దెన్ ఇట్స్ పాసిబుల్ టు హ్యావ్ పీస్ అట్ ది ఇండివిజువల్ లెవెల్, అట్ ది మెంటల్ సైకలాజికల్ లెవెల్ అండ్ ఇన్ ది వరల్డ్ బై అండ్ లార్జ్.
1: కుటుంబకంగా సామాజికంగా కూడా ఎన్ని విధమైనటువంటి శాంతిని మనం అనుభవించవచ్చు.
0: వీ కెన్ ఎక్స్పీరియన్స్ పీస్ అట్ ది ఇండివిజువల్ లెవెల్, అట్ ద ఫ్యామిలీ లెవెల్ అండ్ అట్ ది సొసైటీ బై అండ్ లార్జ్.
1: కనుక మనం సొసైటీ దీన్ని లక్ష్యంలో పెట్టుకోవాలి.
0: సో వీ షుడ్ కీప్ ఇన్ వ్యూ ద సొసైటీ.
1: సొసైటీ లేకపోతే మనం లేము, మన ఫ్యామిలీ లేదు.
0: Without society, you and your family do not exist.
1: కనుక మొట్టమొదటి సొసైటీ.
0: సో సొసైటీ,
1: సొసైటీ నుంచి నేను పుట్టాను.
0: I am born in society.
1: నేను సొసైటీ ఒక మెంబర్.
0: I am a member in society.
1: ఈ సత్యాన్ని గుర్తించుకొని సమాజం యొక్క క్షేమాన్ని మనం ఆశిస్తూ రావాలి.
0: We fully know the truth that you are a member in society having been born.
1: కేవలం నీ ఆనందాన్ని మాత్రమే నీ లక్ష్యంగా ఉంచుకోకూడదు.
0: Don't concentrate yourself, self-centered.
1: దీనిని పురస్కరించుకొని లోక సమస్త సుఖినో భవంతు.
0: Basing on this, the prayer says, let all the world be happy.
1: ప్రాచీన కాలం నుండి పవిత్రమైన భారతీయ సంస్కృతి ఆధ్యాత్మిక తత్వ విచారం చేత యావత్ ప్రపంచమునకును సుస్థిర శాంతి భద్రతను అందిస్తూ వచ్చింది.
0: Since ancient times, because of the sacred thoughts, Bharatiyas prayed and worked for the welfare and the progress of the universe.
1: అన్ని దేశములకు శాంతి భద్రతను అందించినటువంటిది భారతదేశమే.
0: ఇట్స్ భారత్ దట్ ఎన్షోర్డ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ టు ఆల్ కంట్రీస్.
1: ఇది భారతదేశము.
0: దిస్ ఇస్ భారత్.
1: అందరూ భారతీయులే.
0: ఆల్ ఆర్ భారత.
1: భారతీయులు అనగా ఏమిటి అర్థము?
0: వాట్ ఇస్ ద మీనింగ్?
1: స్వప్రకాశమైనటువంటి జ్యోతి.
0: భా ఇస్ ద లైట్ దట్ షైన్స్.
1: ఆ రైతిని, ఆ యొక్క జ్యోతిని మనము వరించటమే భారతి.
0: టు బి ఆఫ్టర్ ది సెల్ఫ్ ఎఫల్జెంట్ లైట్ ఈస్ భారతి.
1: ఇటువంటి జ్యోతిర్మయమైనటువంటి యొక్క దైవత్వాన్ని మనం వరించినప్పుడే ఇది భారత అనేటువంటి నేమ్ సార్థకమవుతుంది.
0: వెన్ వీ లవ్ గాడ్ హూ ఇస్ ద లైట్, వీల్ బి రియల్లీ యాక్టింగ్ ఇన్ ఎ బిఫిటింగ్ వే యాజ్ భారతీయస్.
1: సంగీత సాహిత్య విద్యలందు కూడాను ఈ భారతి అనేటువంటి ఒక తత్వమును ఇమిడ్చి ఉంటున్నది.
0: మ్యూజిక్ అండ్ లిటరేచర్ ఆఫ్ దిస్ సేక్రెడ్ ల్యాండ్ ఆల్సో స్పీక్ ఆఫ్ దిస్ భారతి.
1: భారత అంటే ఏమిటి?
0: వాట్ యు మీన్ భారత?
1: భా భావము.
0: భా ఫీలింగ్ భావ.
1: రా రాగము.
0: రా ద ట్యూన్ రాగము.
1: తా తాళము.
0: తా ద బీట్.
1: భావ రాగ తాళ సమ్మితమైనటువంటిది భారతము.
0: భారత స్టాండ్స్ ఫర్ దీస్ త్రీ థింగ్స్, ద ఫీలింగ్, ద ట్యూన్ అండ్ ద బీట్.
1: అన్ని రంగములందు, నైతిక, భౌతిక, ధార్మిక, ఆధ్యాత్మిక, లౌకిక, రాజకీయ రంగములందు కూడాను భారతి అనేటువంటి సత్యాన్ని మంటమంటూ గుర్తించాలి.
0: ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్, ద సోషల్, మోరల్, ఎథికల్, ది స్పిరిచువల్, దిస్ భారత్ నేచర్.
1: భారతదేశం
0: ఇన్వర్డ్ ప్రిన్సిపల్.
1: భారతం అనగా ఏదో రాముడు తమ్ముడు భారతుడు అనుకుంటున్నాడు.
0: వీ థింక్ భరత ఈజ్ ది బ్రదర్ ఆఫ్ రామ.
1: కాదు కాదు.
0: నో,
1: ఇది అన్నింటికీ అతీతమైనటువంటిది.
0: ఇట్ ఈస్ బియాండ్ ఆల్.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క భారత తత్వాన్ని మనం గుర్తించాలి.
0: వీ షుడ్ నో ద నేచర్ ఆఫ్ భారత్ వెరీ క్లియర్లీ.
1: దైవ భావం ఆనాడు మనకు ఆవిర్భవిస్తుంది.
0: దెన్ ద డివైన్ థాట్స్ వుడ్ కమ్.
1: ప్రేమస్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: భగవంతుడు ప్రేమస్వరూపుడు.
0: గాడ్ ఈస్ ది ఎంబాడిమెంట్
1: ఆఫ్ లవ్. భగవంతుడు సత్యస్వరూపుడు.
0: గాడ్ ఈస్ ది ఎంబాడిమెంట్
1: ఆఫ్ భగవంతుడు శాంతి స్వరూపుడు.
0: గాడ్ ఈస్ పీస్.
1: భగవంతుడు ఆనందమయుడు.
0: గాడ్ ఈస్ బ్లెస్.
1: ఇట్టి ఆనందమయమైనటువంటి యొక్క భగవంతుణ్ణి మనం ఆనందంతోనే ప్రార్థించాలి.
0: గాడ్ ది బ్లెస్, we have to pray to him in the state of bliss.
1: Itti bhagavantunaku sat chit anandam anetundi saarthaka naamam.
0: The correct exact name of God is sat chit ananda.
1: Sat anaga emiti?
0: What do you mean by sat?
1: Shashvatam.
0: Sat means that which is
1: shashvatamaitundi yokka bhavam cheta shashvatamaitundi bhagavantuni manam prarthinchali.
0: God is permanent. With that eternal thought and feeling, we have to pray to him.
1: Chit anaga emiti?
0: What do you mean by chit?
1: Jnanamayamaitundi.
0: Wisdom.
1: ఈ జ్ఞానం ఎట్లా ఉండాలి?
0: హౌ షుడ్ ఇట్ బి?
1: ఆధ్యాత్మికంగా ఆవిర్భవించాలి.
0: ద విజ్డమ్ షుడ్ బి స్పిరిచువల్ విజ్డమ్.
1: సత్తును సత్తుతోనే పొందాలి, చిత్తును చిత్తుతోనే పొందాలి.
0: సో గాడ్ విజ్డమ్, వీ కెన్ రీచ్ హిమ్ త్రూ ద పాత్ ఆఫ్ విజ్డమ్. ద పర్మనెంట్ గాడ్ కెన్ బి రీచ్ త్రూ ద పర్మనెంట్.
1: ఆనందమును ఆనందంతోనే పొందాలి.
0: ద బ్లెస్ఫుల్ గాడ్ కెన్ బి అటైన్ త్రూ ద పాత్.
1: ఒక నిరాశతో, ఒక నిస్పృహతో, ఒక నిరాపేక్షతో ఏమాత్రము దాన్ని లక్ష్యం చేయకుండా ఉండకూడదు.
0: We can never reach God, the embodiment of bliss, through the path of frustration and disappointment, depression.
1: కనుక భగవంతుని యొక్క తత్వాన్ని మొట్టమొదటి గుర్తించడానికి తగినటువంటి సత్యము ప్రేమనే.
0: Therefore, the true principle to attain divinity is truth.
1: ప్రేమతో మనం భగవంతుని ఆరాధించినప్పుడు తాను ప్రేమనే అందిస్తుంటాడు.
0: When we worship God with love, he will give us his love.
1: యత్ భావం తత్ భవతి.
0: As is the feeling, so is the experience.
1: మానవుడు తన భావాన్ని పురస్కరించుకుని తన ఫలితాన్ని పొందుతూ ఉంటాడు.
0: మ్యాన్ ఫేసెస్ ద రిజల్ట్స్ అండ్ రివార్డ్స్ డిపెండింగ్ ఆన్ హిస్ ఫీలింగ్స్.
1: ఈనాటి మానవుని యందు ప్రేమ వేరు, భావం వేరుగా ఉంటుండాలి.
0: టుడే ఇన్ ద మోడర్న్ మ్యాన్ ద లవ్ అండ్ ఫీలింగ్ ఆర్ అపార్ట్ ఫ్రమ్ ఈచ్ అదర్.
1: నిన్న పిల్లలకు సాయంకాల సమయంలో చిన్నదిగా బోధించాను.
0: భగవాన్ టాట్ టు అవర్ బాయ్స్ ఇన్ ది ఈవినింగ్ సెషన్ యెస్టర్డే.
1: ఒక విధమైనటువంటి ఫ్లోర్ మిల్ ఉంటుంది.
0: హియర్ యు హ్యావ్ ఎ ఫ్లోర్ మిల్.
1: ఈ ఫ్లోర్ మిల్ లోపల పైన వీట్ వేసినప్పుడు వీట్ పౌడర్ కింద వస్తుంది.
0: ఇఫ్ యూ పుట్ వీట్ ఆన్ ద టాప్ ఆఫ్ ద ఫ్లోర్ మిల్ యూ గెట్ ది వీట్ పౌడర్ డౌన్ బిలో.
1: రైస్ పైన వేసినప్పుడు రైస్ పిండి కింద వస్తుంది.
0: ఇఫ్ యూ ప్లేస్ రైస్ యుల్ గెట్ రైస్ ఫ్లోర్.
1: కానీ ఈ మానవుని అనేటువంటి ఈ ఫ్లోర్ మిల్ లోపల
0: ద హ్యూమన్ బాడీ ద ఫ్లోర్ మిల్
1: ఫలం వేస్తే కింద మల వస్తుంది.
0: ఇఫ్ యూ పుట్ ఫల ద ఫ్రూట్ యూ గెట్ ది మల.
1: ఫ్లోర్ మిల్ బెటర్ కదా.
0: ద ఇన్నర్ట్ మెషిన్ ఫ్లోర్ మిల్ ఇస్ బెటర్.
1: ఏమిటి ఈ ప్రాణం ఉండి ఈ దేహము.
0: What is this body with life?
1: ఒకటి వేస్తే ఒకటి వస్తుండాలి.
0: When you put one thing, you get the different thing.
1: మన పిక్కిల్స్ ఏమైనా వడ్డించుకొని తింటే ఆ నాటి వడ్డించిన సాయంకాలానికి జీర్ణమైపోతుంది.
0: The pickle that's served is digested by the evening.
1: ఆ పిక్కిల్స్ ఒక జాడీలో పెట్టేస్తే 1 year ఉంటుంటా చెడిపోకుండా.
0: But the same pickle in a jar will be safe for 1 year.
1: కనుక ఈ జాడీ కంటే ఆ జాడీ ఎంతో మేలు కదా.
0: Therefore, instead of the body, the jar, the pickle jar is better.
1: పాంచభౌతికము దుర్బలమైన కాయంబు ఎప్పుడూ విడచేది ఎరుకలేదు.
0: ద బాడీ విత్ ఆల్ ద లిమ్స్ అండ్ ద సెన్సెస్ ఇస్ సో వీక్. వెన్ ఇట్ వుడ్ బి డ్రాప్ డౌన్ నోబడి నోస్.
1: శతవర్షముల దాకా మితము చెప్పిరి కాని నమ్మరాద మాట నెమ్మనమున.
0: దో లిమిటేషన్ ఇస్ పుట్ అట్ ద రేట్ ఆఫ్ 100 years, వీ కెనాట్ బిలీవ్ ఇన్ దాట్.
1: బాల్యమందు
0: in the childhood
1: leka prayamando
0: or youth
1: mudimiyando
0: old age
1: leka musaliyando
0: or advanced age
1: eppudu vidachedi erukaledu.
0: When one would die nobody knows.
1: Maraname nischayamu
0: death is certain.
1: Buddhimantudaina
0: if you are good intelligent
1: dehamunnantalo taanu teliyavalayu.
0: If you are intelligent enough while in life alive you should know yourself.
1: Idi mana dehamu
0: is this
1: ee dehama manamu kaadu malamutramula durga maamsa raktame kaani punugu javvaajilu puttabovu.
0: Can you identify yourself with this body which is full of urine fecal matter of foul smell?
1: మలినపు కొంప
0: ఇస్ ఎ డర్టీ సెంటర్.
1: రోగమున బ్రగ్గెడు సేవక గంప
0: ఇస్ ఫుల్ అఫ్లిక్టెడ్ విత్ డిసీజ్.
1: సంచలనము పొందు దుంప
0: ఇట్ పెరినేట్స్ లైఫ్.
1: భవసాగరమలే ఈదగలేని కంప
0: ఇట్ కెనాట్ క్రాస్ క్రాస్ దిస్ లైఫ్.
1: అంబులపగిలంబు మనమెప్పుదలంప
0: ఇట్స్ జస్ట్ ఫుల్ ఆఫ్ బోన్స్.
1: నమ్మబోకు మనసా.
0: డోంట్ కన్సిడర్ యువర్ సెల్ఫ్
1: మైండ్ దట్ పర్మనెంట్.
0: సరెండర్ యువర్ సెల్ఫ్ టు గాడ్.
1: నేను అన్ని చదువుకున్నటువంటి వాణ్ణి, అన్ని గ్రంథములు నేను తెలిసినటువంటి వాణ్ణి అని భావిస్తుంటాడు పండితుడు.
0: A scholar thinks that he knows everything having gone through many books.
1: పుస్తకములు పఠించితివి.
0: We have read books.
1: పూర్తిగా చూచితివి సర్వశాస్త్రములు.
0: I am thorough in all sacred texts.
1: నిష్ఠులమైన విద్యలను నేర్చితినంచును గర్వమేల.
0: Why do you pride yourself of all your scholarship?
1: నీ హస్తయుగము మోచి.
0: Joining both of your hands.
1: పరమాత్ముని భక్తితో కొల్వలేని ఈ పుస్తక గ్రంథమంతయును నిరత్తకముల్ కదా మానవా.
0: ఓ మ్యాన్ విత్ ఆల్ ద స్కాలర్షిప్ ఇఫ్ యూ కెనాట్ జాయిన్ బోత్ ది హ్యాండ్స్ అండ్ ఆఫర్ యువర్ సెల్యూటేషన్స్ ఎట్ ద లోటస్ ఫీట్ ఆఫ్ గాడ్ ఆల్ దిస్ ఆర్ ఇన్ వెయిన్.
1: నిద్ర నుండి లేచి
0: రైట్ ఫ్రమ్ ద టైమ్ యు
1: మరి నిద్రపోయడు దాది
0: అంటిల్ యూ గో టు స్లీప్
1: పొట్టకై హద్దును పద్దు లేక
0: వితౌట్ ఎనీ లిమిటేషన్స్
1: జీవితంబు
0: యూ వేస్ట్ యువర్ టైమ్.
1: నీ విద్యుల దారవోసి అరవింద దళాక్షుని విస్మరించి ఏ పెద్ద సుఖము నొందితివో ప్రీతిగా తెలుపుము మానవా.
0: యూ హ్యావ్ వేస్టెడ్ ఆల్ యువర్ టైమ్ ఇన్ లర్నింగ్ స్టడీంగ్ దీస్ థింగ్స్.
1: మనం సాధించినటువంటిది
0: వాట్ ఇస్ దట్ యూ అచీవ్డ్.
1: ఇన్ని రకమైనటువంటి శ్రమలకు ఓర్చుకుంటున్నాం.
0: యూ హ్యావ్ స్ట్రెయిన్డ్ యువర్ సెల్ఫ్ ఇన్
1: కానీ భగవంతుని యొక్క దర్శన శ్రమకు ఏమాత్రం ఓర్చుకోలేము.
0: బట్ యు ఆర్ నాట్ స్ట్రెయినింగ్ టు హ్యావ్ ద విజన్ ఆఫ్ ద లార్డ్.
1: ఒక సినిమా దగ్గర అయినా పోయి క్యూలో మనం నిల్చుకొని కావాల్సినంత కాలాన్ని తీసుకుంటాం.
0: యు ఆర్ రెడీ టు స్టాండ్ దేర్ ఇన్ ద క్యూ టు గో టు ఎ మూవీ ఫర్ ఎ లాంగ్ టైమ్.
1: ఒక బస్ స్టాండ్ లో కూడా సీటు కోసం ఎంతో కాలం క్యూలో నిల్చుకొని మనం శ్రమలు పడతాము.
0: టు బోర్డ్ ద బస్ యు ఆర్ ప్రిపేర్ టు స్టాండ్ ఇన్ ద
1: క్యూ. భగవంతుని కోసం ఒక క్షణం కొంచెం యోచించంటే చాలా టైము.
0: But we don't want to spend and wait for God.
1: Inki emiti nu sadinchedi?
0: What is the achievement?
1: Tuchyamaina puttu dani kosam wait chestunnavu.
0: We wait for mean things.
1: Deeni kosam kaadu manam wait cheyali.
0: We should not wait for mean things.
1: Bhagavantuni anugraham kosam manam wait cheyali.
0: We should wait for God.
1: Bhagavantuni aanandam kosam manam wait cheyali.
0: We should wait for God's bliss.
1: Appude nijamaina puttu jeevithamu.
0: That is true life.
1: Jeevitham ante kevalamu దేహాన్ని పెంచుకోవటము, భోజనాన్ని తినటము, హాయిగా జీవితాన్ని గడపటం ఇది కాదు.
0: లైఫ్ డస్ నాట్ మీన్ టేకింగ్ కేర్ ఆఫ్ ద బాడీ అండ్ లోడింగ్ ద బాడీ విత్ ద ఫుడ్ స్టఫ్.
1: బాడీ ది టెంపుల్ ఆఫ్ గాడ్.
0: బాడీ ఇస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్.
1: నీ దేహాన్ని రక్షించుకో, తప్పలేదు.
0: యు హవ్ టు సేఫ్ గాడ్ యువర్
1: బాడీ. కోసం
0: వాట్ ఫర్?
1: శరీర మాధ్యం కలు ధర్మ సాధకం.
0: ద బాడీ ఇస్ గిఫ్టెడ్ టు అండర్టేక్ అండ్ టు రెండర్ సర్వీస్ టు ఎవ్రీబాడీ.
1: ఒక వృక్షమును ఫలములంతా ఇస్తుంది అది.
0: ఏ ట్రీ బేర్స్ ఫ్రూట్.
1: కావలసినంత ఫలములు పుడుతున్నాయి.
0: ఇట్ ఈల్డ్స్ మెనీ ఫ్రూట్స్.
1: కానీ
0: బట్
1: ఈ ఫలములు నావి కదా అని ఆ చెట్టు ఏమైనా ఒక ఫలాన్ని భుజిస్తుందా?
0: బట్ ద సింపుల్ ఫ్యాక్ట్ దట్ ద ట్రీ బేర్స్ ఫ్రూట్ ఇట్ డస్ నాట్ ఈట్ సింగిల్ ఫ్రూట్.
1: నది ఫుల్ గా ప్రవహిస్తుంటుండాలి.
0: ద రివర్ ఫ్లోస్ ఇన్ ఫాల్.
1: నా నిండుకు ఇంత నీరు ఉంటుండాలి కదా అని ఆ నది తన ఏమైనా కొంచెమైన నీరు తాగుతుందా?
0: బికాస్ ఆఫ్ ప్లెంటీ ఆఫ్ వాటర్ దట్ ఫ్లోస్ రివర్ డస్ నాట్ డ్రింక్.
1: ఒక గోవు
0: ఏ కౌ
1: తన నిండుకు కావలసినంత క్షీరం పెట్టుకుంటుంది.
0: ఇట్ ఈల్డ్స్ మిల్క్.
1: తనలో క్షీరం ఉంది కదా అని ఒక చిటికడైనా తాను త్రాగుతుందా?
0: దో కౌ హాస్ గాట్ ప్లెంటీ ఆఫ్ మిల్క్ డస్ ఇట్ డ్రింక్?
1: పంచుతుంది.
0: ఇట్ డిస్ట్రిబ్యూట్స్ టు ఎవరీబడీ.
1: కానీ మానవుడు ఏం పంచుతున్నాడు?
0: వాట్ ఇస్ దట్ మ్యాన్ డిస్ట్రిబ్యూటింగ్?
1: ఏమి త్యాగం చేస్తున్నాడు?
0: వాట్ ఇస్ దట్ మ్యాన్ డస్?
1: ఏమి సమాజమునకు హెల్ప్ చేస్తున్నాడు?
0: హౌ డస్ హీ హెల్ప్ సొసైటీ?
1: నిరంతరం కూడా తాను.
0: మ్యాన్ ఇస్ ఆల్వేస్ సెల్ఫ్ సెంటర్డ్.
1: ఈ స్వార్థాన్ని ఏనాడు మానవుడు త్యాగం చేస్తాడో ఆనాడే తాను ఆ అనుగ్రహానికి గురి అవుతాడు.
0: దట్ డే మ్యాన్ సాక్రిఫైసెస్ ద సెల్ఫిష్నెస్ హీ వుడ్ బి ద రెసిపియెంట్ ఆఫ్ గాడ్స్.
1: లోకమంతా మంచిగా ఉండాలి.
0: హోల్ వరల్డ్ షుడ్ బి గుడ్.
1: లోకక్షేమాన్ని కోరినప్పుడు లోకం మన క్షేమాన్ని ఎందుకు కోరదు?
0: వెన్ వీ ప్రే ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద వరల్డ్, ధర్మో ఆల్సో డిజైర్స్ యువర్ గుడ్నెస్.
1: ధర్మాన్ని మనం రక్షించినప్పుడు ధర్మం మనల్ని రక్షిస్తుంది.
0: వెన్ యు అప్హోల్డ్ ధర్మ, ద ధర్మ విల్ ప్రొటెక్ట్ యూ ఇన్ టర్న్.
1: ధర్మ ఏవ హతోహంతి, దాన్ని మనం చంపినప్పుడు అది మనమని చంపుతుంది.
0: ఇఫ్ యూ కిల్ ధర్మ, ద ధర్మ విల్ కిల్ యూ ఇన్ టర్న్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మానవత్వం ఎంతో అదృష్టవశాత్తు మనకు లభ్యమైంది.
0: వీఆర్ బోర్న్ యాజ్ హ్యూమన్స్ బికాస్ ఆఫ్ గుడ్ లక్ అండ్ మెరిట్.
1: ఇట్టి అదృష్టవంతమైనటువంటి ఈ మానవ జన్మాన్ని సార్థకం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి.
0: దిస్ ఫార్చూన్ హ్యాస్ గాట్ టు బి రియలైజ్డ్ అండ్ వీ హ్యావ్ టు వర్క్ ఫర్ లిబరేషన్.
1: అంతేకాని ప్రాకృతమైనటువంటి సుఖ సంతోషముల కోసం పాటు పడకూడదు.
0: వీ షుడ్ నాట్ స్ట్రగుల్ ఫర్ వరల్డ్లీ ఎఫిమరల్ టెంపరల్.
1: ఇవన్నీ క్షణభంగురాలు.
0: దీస్ ఆర్ ఆల్ మొమెంటరీ.
1: కనుక ఎంతకాలం బ్రతికినప్పటికీ ఇవన్నీ క్షణభంగురాలి.
0: ఇన్ స్పైట్ ఆఫ్ లాంగ్ స్పాన్ ఆఫ్ లైఫ్ ఆల్ దీస్ ఆర్ ఫ్లీటింగ్ అండ్ మొమెంటరీ.
1: కనుకనే భగవంతుణ్ణి భజించాలి.
0: సో వీ హ్యావ్ టు ప్రే టు గాడ్.
1: ఎంతో అద్వైత జ్ఞానాన్ని బోధించినటువంటి ఒక శంకరాచార్యులు,
0: శంకర ద ప్రొపగేటర్, ద హెడ్ ఆఫ్ థియరీ ఆఫ్ నాన్ డ్యువలిజం,
1: భక్తిలో ప్రవేశించింది.
0: అల్టిమేట్లీ హీ ల్యాండెడ్ అప్ ఇన్ డివోషన్.
1: భజ గోవిందం, భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే.
0: హీ సేస్ ఓ ఫూలిష్ మ్యాన్, ప్రే టు గోవింద, ప్రే టు గోవింద, వర్షిప్ హిమ్.
1: సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి నహి రక్షతి డుక్ను కరణీ.
0: యాజ్ ది ఎండ్ అప్రోచెస్ నో స్కాలర్షిప్ వుడ్ ఎవర్ కమ్ టు యువర్ రెస్క్యూ.
1: పునరపి జననం, పునరపి మరణం,
0: ద బర్త్ ఆఫ్టర్ బర్త్,
1: పునరపి జనని జఠరే శయనం.
0: అగైన్ అండ్ అగైన్ వీ ఫైండ్ అవర్ సెల్స్ ఇన్ ద వూమ్ ఆఫ్
1: సంసారే బహు దుస్తారే.
0: ఇట్ ఇస్ సో డిఫికల్ట్ టు క్రాస్.

0: We pray to God, O God, show mercy and compassion towards us such that
1: Shankaracharya we have the portion of family.
0: The non-dualistic principle of Shankara
1: is sacred.
0: That non-dualistic philosophy is based on devotion.
1: ఈ భక్తి అనేటువంటిది ప్రతి మానవునికి అత్యవసరమైనటువంటిది.
0: డివోషన్ ఇస్ ఎసెన్షియల్ టు ఎవ్రీ మ్యాన్.
1: భక్తి అనగా కేవలము ఒక విధమైన ఆచారంతోటువంటిది కాదు.
0: డివోషన్ ఇస్ నాట్ మియర్లీ
1: ఆనందముతో ఆచరించి ఆనందించి అనుభవించడానికి తగినటువంటి ప్రేమతత్వం ఉండాలి.
0: ఇన్ ఆర్డర్ టు రియలైజ్ ఎక్స్పీరియన్స్ డివోషన్ వీ హ్యావ్ టు పార్టిసిపేట్ హ్యాపీలీ బ్లిస్ఫుల్లీ విత్ లవ్.
1: ఈ ప్రేమతత్వం లేనటువంటి మానవులకు ఎన్ని చేసి ప్రయోజనం లేదు.
0: Bereft of love, in spite of repeated activity, everything would be useless.
1: కనుక ప్రేమ చేతనే మనము అద్వైత జ్ఞానాన్ని పొందాలి.
0: Through love, you can attain non-dualistic wisdom. What is this non-dualism?
1: అంతా ఏకత్వమే.
0: Everything is one.
1: ఏకత్వంలో ఉన్నటువంటి అనేకత్వాన్ని ఈనాడు విభజించి అనేక అవస్థలకు గురి అవుతున్నారు. అది కాదు, అనేకత్వంలో ఉన్న ఏకత్వాన్ని గుర్తించాలి.
0: There are many people who view this oneness as many, but we have to know the unity in diversity.
1: ఇది ఒక వెండి టంబ్లర్.
0: దిస్ ఈజ్ ఎ సిల్వర్ టంబ్లర్.
1: కానీ ఇది వెండి టంబ్లర్.
0: దిస్ ఈజ్ సిల్వర్ వన్.
1: కానీ దీన్ని కరిగిస్తే టంబ్లర్ ఎక్కడ పోయింది?
0: ఇఫ్ వన్ వన్స్ యూ మెల్ట్ ఇట్ వాట్ హ్యాపెన్ టు ది టంబ్లర్?
1: లేదు,
0: దేర్ ఇస్ నో టంబ్లర్.
1: తర్వాత ఇది ఒక తట్ట.
0: అండ్ దెన్ ఇట్స్ ఎ ప్లేట్.
1: ఇది ఏమిటి? వెండి తట్ట.
0: ఇట్స్ ఎ సిల్వర్ ప్లేట్.
1: ఇది వెండి తట్ట, ఇది వెండి టంబ్లర్.
0: దిస్ సిల్వర్ ప్లేట్, దిస్ ఎ సిల్వర్ టంబ్లర్.
1: రూపనామాలు వేరు వేరే అయిపోయింది, కానీ అంతా కరిగిస్తే ఒకే వెండి.
0: ద నేమ్ అండ్ ద ఫార్మ్ ఆర్ డిఫరెంట్, బట్ ఎసెన్షియల్ ఇట్ ఇస్ సిల్వర్.
1: అద్వైతము.
0: That is non-dualism.
1: Okka mooladharamaina shakti cheta anekatvanni srushtinchadame oka advaitamu.
0: The primordial principle of divinity is responsible for plurality, multiplicity is non-dualism.
1: Kalukune mooladharamaina tattvanni manam chakkaga artham chesukovali.
0: So we have to understand this primordial principle.
1: Matamulanniyu veru.
0: Religions are different.
1: Margam okkate.
0: But path is one.
1: Vastra bhedamu veru. Vastu okkate.
0: Clothes are many, but the yarn is one.
1: Sungaramulu veru. Bangaram okkate.
0: Jewels are many, gold is one.
1: Ee rakamainatundi advaitanni manam chinchinchukuntu pothe. Poolanniyu veru. పూజలు ఒకటే.
0: ఫ్లవర్స్ ఆర్ మెనీ బట్ వర్షిప్ ఇస్ సేమ్.
1: వేరు వేరు రకమైనటువంటి పూలంతా ఉన్నాయి.
0: దర్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్.
1: పూజలు ఒకటే.
0: బట్ ద వర్షిప్
1: దైవత్వాన్ని ఆరాధించడానికి హృదయ పుష్పమే.
0: టు వర్షిప్ గాడ్ వీ నీడ్ ద ఫ్లవర్ ఆఫ్ అవర్ హార్ట్.
1: పూలన్నీ చేరి గుత్తిగా చేరి భగవంతునికి అర్పితం చేస్తే మెచ్చుకోడు, తాను పుచ్చుకోడు.
0: గాడ్ విల్ నెవర్ బి ప్లీజ్డ్ బై బ్రింగింగ్ ఆల్ ఫ్లవర్స్ టుగెదర్ హృదయ
1: పుష్పాన్ని పుచ్చుకుంటాడు.
0: గాడ్ యాక్సెప్ట్స్ ద ఫ్లవర్ ఆఫ్ అవర్ హార్ట్.
1: ఆ హృదయాన్ని భగవంతునికి అర్పితం చేయాలి.
0: వీ హావ్ టు ఆఫర్ అవర్ హార్ట్.
1: అది ఏ హృదయ పుష్పము?
0: దట్ ఈస్ ద ఫ్లవర్ ఆఫ్ అవర్ హార్ట్.
1: ఈ హృదయ పుష్పం నుండి సర్వము ఉంటుండాలి.
0: దేర్ లైస్ ఎవ్రీథింగ్.
1: ఆ హృదయమే భగవంతుని యొక్క పీఠమును.
0: The hridaya is the altar of
1: Bhagavantudu. Eppudu hridayavasi.
0: God dwells in our hridaya.
1: Ee hridayavasini ekkado poyi manam vetakanakkarledu.
0: We don't need to search for God elsewhere.
1: Manu antarmukham gaavinchukunnappudu aa daivattvam manaku gurtinchadaniki veelavutundi.
0: When you turn inward, you will be able to know the divinity within.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
0: సో ఎంబాడిమెంట్స్ ఆఫ్
1: బాహ్యమైనటువంటి యొక్క భ్రాంతిని కొంతవరకు మానుకోండి.
0: వి షుడ్ నాట్ బి క్యారీడ్ అవే బై ఎక్స్టర్నల్ డెల్యూషన్.
1: అంతర్ సంబంధమైనటువంటి ఆనందానికి మీరు కొంత ప్రయత్నం చేయండి.
0: వి షుడ్ మేక్ ఎఫర్ట్ టు అటైన్ దట్ ఇన్ఫినిట్ బ్లెస్.
1: ఇవన్నీ మనకు కావాల్సినవి బాహ్యము. తినడానికి అన్నం లేకపోతే, కట్టడానికి బట్ట లేకపోతే, ఉండడానికి ఇల్లు లేకపోతే మనం జీవించలేము.
0: ఫుడ్, రేమెంట్ అండ్ షెల్టర్ ఆర్ నీడెడ్ టు క్యారీ ఆన్ అవర్ లైఫ్.
1: అయితే ఈ అన్నం బ్రహ్మ.
0: బట్ ఫుడ్ ఈస్ గాడ్.
1: వస్త్రం బ్రహ్మ.
0: క్లాత్ ఈస్ గాడ్.
1: ఇందులో అద్వైతం ఉంది.
0: There is non-dualism here.
1: ఏమిటి అద్వైతం? ఇది వస్త్రము.
0: దిస్ ఇస్ క్లాత్.
1: ఇది వస్త్రం కాదు, దారము.
0: ఇస్ నాట్ క్లాత్.
1: ఇది దారం కాదు, పత్తి.
0: నాట్ థ్రెడ్స్.
1: కాబట్టి పత్తి, దారము, వస్త్రం మూడు ఒకటే.
0: సో కాటన్, థ్రెడ్స్ అండ్ క్లాత్ ఆర్ వన్.
1: ఇది కూడా అద్వైతమే.
0: దిస్ నాన్-డ్యూయలిస్ట్.
1: కాబట్టి తినే అన్నం అద్వైతమే, కట్టే బట్ట అద్వైతమే, నివసించే ఇల్లు అద్వైతమే.
0: దేర్ఫోర్ ద ఫుడ్ అండ్ ద డ్రెస్ వీ వేర్ అండ్ అవర్ హోమ్ ఆర్ నాన్-డ్యూయలిస్టిక్. సో దిస్ నాన్-డ్యూయలిజం ఇస్ ట్రూ విజ్డమ్.
1: అనగా విభజించడానికి వీలు కానటువంటిదే అద్వైతము.
0: దాట్ విచ్ కెనాట్ బి ఫ్రాగ్మెంటెడ్ ఆర్ డివైడెడ్ ఇస్
1: నాన్-డ్యూయలిజం. కూడాను
0: సచ్ నాన్-డ్యూయలిజం.
1: ఒక్క ప్రేమ చేతనే మనం పొందడానికి వీలవుతుంది.
0: కెన్ బి అటైన్డ్
1: త్రూ ది హృదయపూర్వకంగా భగవంతుని ప్రేమించండి.
0: లవ్ గాడ్ హోల్ హార్ట్.
1: ఒక క్షణంలో మీ యొక్క అభిష్టం నెరవేరుతుంది.
0: ఇన్ ఎ మినిట్ యువర్ డిజైర్ విల్ బి ఫుల్ఫిల్డ్.
1: కానీ డిజైర్ ను లక్ష్యం చేసుకుని ప్రేమించవద్దు.
0: బట్ వీ షుడ్ నాట్ బి డిజైర్ ఓరియంటెడ్ అండ్
1: ప్రేమించు.
0: లెట్స్ లవ్ గాడ్ డిజైర్లెస్లీ.
1: అప్పుడే నీ యొక్క అభీష్టం నెరవేరుతుంది.
0: దెన్ యువర్ డిజైర్ విల్ బి ఫుల్ఫిల్డ్.
1: ఒక పాయింట్ పైన దృష్టి పెట్టుకుని ప్రేమిస్తే అది ఏనాటికి ఫలించదు.
0: ఇఫ్ యూ కాన్సన్ట్రేట్ నీడ్ బేస్డ్ ఇట్ విల్ బి ఫ్యూటైల్ అటెంప్ట్.
1: కనుక
0: సో
1: భగవంతుని ప్రేమించదగినటువంటి ప్రతి వ్యక్తి కూడాను ప్రేమ చేతనే ఏ యొక్క డిజైర్స్ లేకుండాను భగవంతుని ప్రేమించాలి.
0: One should pray to God, embodiment of love,
1: desirelessly.
0: Has he given you all by
1: desire?
0: He granted you before you asked for.
1: Adugakuve o manasa, adugakuve o manasa.
0: O mind, don't desire, don't ask for.
1: Adugukoladi adi, adugunabadunani, adugakunnapani, vadivanagunani, adugakuve o manasa.
0: O mind, don't desire, don't ask for. If you ask for it, the file will be put down.
1: Adugane sabarini adarinchade.
0: Shabari is given refuge without
1: adugakatanakai. Madiyu jatayu kadaknegi sadgati galiginchade.
0: Without asking, that bird Jatayu is offered.
1: Adige kolde adugu padipothundi.
0: The more and more you desire, it will be put down, let down.
1: O manasa.
0: O mind, don't desire.
1: Enni adagaddu.
0: O mind, don't
1: adagu. Vastundi bhagavantuni adugu.
0: What should ask?
1: Bhagavantune naaku kavali.
0: You ask for God only.
1: Okkaru naakunte anni naaku labhyam avutayi.
0: If God is with me, everything else will
1: follow. Bangaru chetra unti enni ragalaina manam cheyinchukochchu.
0: With gold on hand, you can have many jewels.
1: Bhagavantuna naaku chain ichi, bhagavantuna naaku oka ring ichi, aa ring ringugane untadi, chain chainugane untadi.
0: On the other hand, if you ask for chain and ring apart, they will remain as such.
1: Bangarne koru.
0: Ask for gold.
1: Enni nagalaina cheyinchuko.
0: You can have many jewels.
1: Daivanni koru.
0: Desire for God.
1: Enni vidhamainatundi oka aanandanni nenu anubhavinchuko.
0: You can have all sorts of happiness. Daivanni
1: vismarinchi.
0: You forget God.
1: దైవం ఎక్కడివాడు?
0: Where is God?
1: అన్నింటికీ అధిపతి దైవము.
0: God is the master of all.
1: కానీ దీన్ని వదిలిపెట్టి ప్రకృతిని ఆశిస్తున్నాం మనము.
0: But yet we go by the world, forgetting God.
1: భగవంతుడు మూడు రకమైనటువంటి వాగ్దానాలు ఇచ్చాడు.
0: God made three promises.
1: ఈ మూడు వాగ్దానాలకు ప్రతి వ్యక్తి కూడా విరుద్ధంగా నడుచుకుంటున్నాడు.
0: Man is behaving up in the opposite direction.
1: అడుగు నన్ను ఇస్తానన్నాడు. అడుగు నన్ను ఇస్తాను.
0: Ask me, thou shalt be granted.
1: వెతుకు నన్ను కనిపిస్తాను.
0: Search, you will find me.
1: తట్టు నా తలుపు, నేను తెరుస్తాను.
0: Knock, it shall be opened.
1: ఈ మూడు చెప్పాడు.
0: He said these three.
1: కానీ వాటిని మనం మూడు చేస్తున్నామా?
0: Do we do all these three?
1: అడుగు నన్ను అన్నాడు భగవంతుడు.
0: God said, ask me.
1: కానీ నువ్వు భగవంతుని అడుగుతున్నావా?
0: Are you asking God?
1: ప్రకృతిని అడుగుతున్నావు.
0: You are asking the world.
1: అంతా ప్రకృతి ప్రకృతి ప్రకృతి ప్రకృతిని అడుగుతున్నావు.
0: You ask world and be are worldly.
1: వెతుకుతున్నావు నీవు నన్ను.
0: You search for me.
1: కానీ భగవంతుని వెతకటం లేదు.
0: But you are not searching God.
1: ఏంటి వెతుకుతున్నాడు?
0: What do you search?
1: సిరి సంపదల్ని వెతుకుతున్నాడు.
0: You are searching the conveniences and the wealth and property.
1: తలుపు కొడుతున్నాడు.
0: You knock.
1: చెప్పినవన్నీ చేస్తున్నాడు మానవుడు.
0: మ్యాన్ డస్ ఆల్ దట్ హి సెడ్.
1: విరుద్ధంగా చేస్తున్నాడు.
0: బట్ హి డస్ ఇట్ ఇన్ ద కాంట్రడిక్షన్.
1: ఏ తలుపును కొడుతున్నాడు?
0: వాట్ డస్ హి ట్యాప్? ద వాట్ డోర్ డస్ హి?
1: ఆనంద తలుపును కొట్టడం లేదు, దుఃఖ తలుపును కొడుతున్నాడు.
0: హి ఇస్ నాకింగ్, హి ఇస్ నాట్ నాకింగ్ ద డోర్స్ ఆఫ్ బ్లిస్. నో.
1: కనుకనే భగవంతుడు చెప్పినటువంటి దానికి కూడా విరుద్ధంగా మారిపోతున్నారు.
0: వి ఆర్ యాక్టింగ్ ఇన్ ద ఆపోజిట్ వే. ద గాడ్ సెడ్
1: చెప్పినట్టుగా చేయండి.
0: Do according to God's command.
1: దక్షిణం అడిగినట్టుగా ఇస్తాడు.
0: He will grant you immediately.
1: వెతికినట్టుగా చిక్కుతాడు.
0: You can see him wherever you search for.
1: హృదయ కవాటం తెరుస్తాడు.
0: Open the doors of your heart.
1: ఈ సత్యాన్ని విశ్వసించి
0: we have to have full faith in this truth.
1: చక్కగా ప్రేమించండి.
0: Love God well.
1: దైవం ఒక్కడే.
0: God is one.
1: ఇలాంటి దైవాన్ని ఏ రూపంతో ఏ నామంతోనైనా మీరు స్మరించండి.
0: యు కెన్ వర్షిప్ గాడ్ ఇన్ ఎనీ నేమ్ అండ్ ఎనీ ఫామ్.
1: స్మరించి ఏ వాంఛలతోనైనా మీరు స్మరించకండి.
0: బట్ డోంట్ ప్రే టు హిమ్ విత్ ఎనీ డిజైర్.
1: అతన్ని వాంఛతోనే నీవు వరించండి.
0: ఆస్క్ ఫర్ గాడ్, డిజైర్ హిమ్ ఓన్లీ.
1: భగవంతుణ్ణే కోరాలి.
0: ఆస్క్ గాడ్ వాట్ యు వాంట్, గాడ్ ఓన్లీ.
1: ప్రపంచంలో కావలసిన సిరి సంపదలంతా ఉన్నాయి.
0: దేర్ ఇస్ లాట్ ఆఫ్ మనీ.
1: ఉండేదాన్ని ఎందుకు అడగాలి భగవంతుని దగ్గర?
0: బట్ దాట్ ఇస్ ఆల్రెడీ ప్రెసెంట్ ఇన్ ద వరల్డ్. భవనాలంతా
1: ఉన్నాయి.
0: దేర్ మెనీ కంఫర్ట్స్.
1: ఈ భవనాలంతా ఉండేటువంటివి ఎందుకు అడగాలి?
0: వై డు యు ఆస్క్ ఫర్ దీస్ థింగ్స్?
1: అడగాలి.
0: యు ఆస్క్ దట్ విచ్ ఇస్ నాట్ హియర్. యు ఆస్క్ గాడ్.
1: ఈ విధంగా భగవంతుని ప్రార్థించిన వారు భగవంతుని ప్రేమను మాత్రమే మీరు ప్రార్థించాలి.
0: యు హావ్ టు ప్రే ఫర్ ద లవ్ ఆఫ్ గాడ్.
1: ప్రేమను మీరు ప్రార్థించినప్పుడు
0: వెన్ వన్స్ వి ప్రే ఫర్ హిస్ లవ్
1: లభ్యమవుతుంది.
0: You will
1: ఆ ప్రేమ ద్వారానే అనేక విధమైనటువంటి యొక్క ఫలితములు మీకు అందుకుంటాయి.
0: త్రూ లవ్ యు విల్ హ్యావ్ ఆల్ పాజిటివ్ రిజల్ట్స్ దేర్ ఆఫ్టర్.
1: ప్రేమముదిత మనస్.

0: మరచి నిన్న గూర్చి ఏ మానవుడు నిన్నటి దినమును గూర్చి మర్చిపోవును? మరచి రేపటి గూర్చి రేపటి దినమును గూర్చి ఏమాత్రము విచారించకుండా మర్చిపోవును. ఈ ప్రపంచమందు ఈ క్షణాన ఈ ప్రపంచములో ఈ క్షణములో చేయవలసినవన్నీ చేసి ఎవరు నిరూపించినో వాని హృదయమే పండినవాడు, అట్టివాని గుండెనే పండించుకున్నవాడు.
1: The one who forgets the yesterday, the one who has no concern about tomorrow, and the one who does all that is supposed to be done in this world right at this moment is the one whose heart is sacred, whose heart and the mind is sanctified and fructified.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: Gadichinadi gadichinadi.
1: Past is past.
0: రాబోవునది మనది కాదు.
1: ఫ్యూచర్ ఇస్ అన్సర్టన్.
0: ఇప్పుడు జరుగునదే మన యొక్క పంట.
1: ప్రెజెంట్ ఈజ్ ఆఫ్ అవర్ కన్సర్న్ రైట్ నౌ.
0: ఈ పండిన పంటను భుజించి ఆనందించి ఈ ఆనందమును 10 మందికి పంచుటమే మానవుని యొక్క హృదయ పంట.
1: ద ప్రెజెంట్ హ్యాస్ గాట్ టు బి ఎక్స్పీరియన్స్డ్ అండ్ హ్యాస్ గాట్ టు బి డిలైటెడ్ అండ్ టు బి షేర్డ్ విత్ అదర్స్.
0: నిజముగా మానవుడు చాలా అదృష్టవంతుడు.
1: ఇన్ ఫ్యాక్ట్ హ్యూమన్ బీయింగ్ ఇస్ వెరీ లక్కీ.
0: మానవుడు ఈ ప్రపంచ భూమండలములపైన అత్యంత స్వల్పుడు.
1: ఇన్ దిస్ ప్లానెట్ ఎర్త్ మ్యాన్ ఈజ్ సో సటిల్ సో స్మాల్.
0: స్వల్పుడే కాదు అల్పుడు.
1: నాట్ ఓన్లీ స్మాల్ బట్ లో టూ.
0: అల్పుడే కాదు అణుమాత్ర స్వరూపుడు.
1: నాట్ ఓన్లీ లో బట్ వెరీ మైన్యూట్.
0: ఈ అణుమాత్ర స్వరూపుడైన మానవుడు అనంతమైన జగత్తును గుర్తించడం అనేటువంటిది ఇది ఆశ్చర్యకరమైనటువంటి దృశ్యము.
1: ఇట్ ఈస్ రాదర్ సర్ప్రైజింగ్ సీయింగ్ టు ఫైండ్ అవుట్ ద మ్యాన్ హూ ఈస్ వెరీ మైన్యూట్ కాంప్రిహెండింగ్ ది ఇన్ఫినిట్ కాస్మాస్.
0: అణువునందే ఘనము ఘనమునందే అణువు కూడను ఏకమై అనంతమై అమృతమై ఆనందమైనటువంటి యొక్క అనుతత్వాన్ని పొందుతున్నాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ హి అటైన్స్ దట్ స్టేట్ ఆఫ్ ఎటర్నిటీ ఇమ్మోర్టాలిటీ బీయింగ్ ఎ మైక్రోకాజం ఫర్ హిమ్సెల్ఫ్ అండర్స్టాండింగ్ ద డివినిటీ ఇన్ ద మాక్రోకాజం.
0: నిన్న చెప్పాను.
1: భగవాన్ సెడ్ యెస్టర్డే
0: ఎవరి హృదయమనందు ప్రేమను పండించుకున్నో అట్టివాడే క్రైస్తవు.
1: Bhagavan said yesterday, he is a true Christian if he cultivates the crop of love in the field of his heart.
0: Yavane hrudayamunandu prema pantanu pandinchuno vaade sikku.
1: The one who grows the harvest of love in the field of heart is a true Sikh.
0: Yavane hrudayamunandu ee prema pantanu pandinchuno vaade Hindu.
1: The one who has got this field of love in his heart is a true Hindu.
0: Yavane hrudayamunandu ఈ ప్రేమను పండించును వాడే ముస్లిము.
1: The one who has got this crop of love is a Muslim.
0: వాడే మానవుండు వసుదయందు.
1: He is a true human being on earth.
0: ఇట్టి హృదయమునందు పవిత్రమైన ప్రేమ పంటను పండించుకునేటువంటి వాడే మానవుడు.
1: He is a true human being if he cultivates the sacred love in his heart.
0: ఈ ప్రేమ లేక మానవుడు లేడు.
1: No human being without love.
0: ప్రేమ లేక జీవితం కాదు.
1: And in fact it's not life bereft of love.
0: ఈ ప్రేమనే హిరణ్యగర్భుడు.
1: And this prema love is హిరణ్యగర్భ.
0: ఈ ప్రేమనే హిరణ్య స్వరూపుడు.
1: And it's the very embodiment of హిరణ్య.
0: ఈ హిరణ్యగర్భుడైనటువంటి యొక్క స్వరూపము మానవునకు కుడి భాగమునందు ఉంటుంది.
1: And this love which is in the form of హిరణ్యగర్భ is present on the right side of the body.
0: ప్రపంచమునందు ఉపయోగించుకునేటువంటి యొక్క హృదయము అనేటువంటి యొక్క హార్ట్ ఎడం వైపు ఉంటుంటుంది.
1: బట్ ఫిజికల్ హార్ట్ ఈస్ టువర్డ్ ద లెఫ్ట్ సైడ్.
0: ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి యొక్క హార్ట్ లెఫ్ట్ లెఫ్ట్ లెఫ్ట్.
1: ద ఫిజికల్ హార్ట్ లొకేటెడ్ ఆన్ ద లెఫ్ట్ సైడ్ హెస్ గాట్ టు బి లెఫ్ట్ అండ్ లెఫ్ట్.
0: ఎప్పుడో ఎక్కడో ఎప్పుడో ఏ విధమైనటువంటి పరిస్థితి ఎందు ఇది వదులుతాడు.
1: The human physical heart has got to be left at one point of time or other. When, where and how?
0: Hiranyagarbhudainatunti yokka hrudayamu kudi bhagamunandu untunnadi.
1: Whereas the Hiranyagarbha is located on the right side.
0: Idi eppudu kudanu right, right, right, no left.
1: Hiranyagarbha located on the right side is always right.
0: Adi eppatiki nee shastramu.
1: It is permanent.
0: Ide amrutattvamu.
1: It is immortal.
0: Ide amarattvamu.
1: It is eternal.
0: Ide prema tattvamu.
1: It is one of love.
0: Ide daivattvamu.
1: It is divine.
0: Ide sarvasvarupamu.
1: It is all encompassing.
0: Kanuka atti hiranyamu prati hrudayamunandu kuda untunnadi.
1: Such hiranya is present in the heart of everyone.
0: Manavuni endu maatrame kaadu.
1: Not merely a human.
0: Pashupakshi mrugadulu endu kuda untunnadi.
1: It is present in birds and beasts too.
0: Kanukune vedamu ఈశావాస్యం ఇదం జగత్ ఈశ్వర సర్వభూతానాం సర్వభూతములు యందు ఉన్నటువంటి ఒక హిరణ్య స్వరూపుడు అదియే.
1: దేర్ఫోర్ వేద డిక్లేర్స్ దట్ ఇట్ సేమ్ హిరణ్య స్వరూప విచ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్స్.
0: ఈ హిరణ్యము నుండియే వచ్చేటువంటిది ప్రేమ స్వరూపము.
1: ఇట్ ఈస్ లవ్ దట్ ఒరిజినేట్స్ అవుట్ ఆఫ్ దిస్ హిరణ్య.
0: ప్రేమ హిరణ్యగర్భుని ప్రతిబింబమే.
1: దేర్ఫోర్ లవ్ ఇస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ హిరణ్యగర్భ.
0: ఈ హిరణ్యగర్భుని ప్రతిరూపమే.
1: And it's the reflection of Hiranyagarbha.
0: ఈ హిరణ్యగర్భుని ప్రతి యాక్షన్.
1: అండ్ ఇట్స్ ది రియాక్షన్ ఆఫ్ హిరణ్యగర్భ.
0: రియాక్షన్ రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ ఇవి రెండు కూడాను మానవుని యొక్క హిరణ్యము నుండి ప్రారంభమైనటువంటివి.
1: ఇట్ ఇస్ త్రీ ప్రిన్సిపల్డ్ వన్ రియాక్షన్ రిఫ్లెక్షన్ రిసౌండ్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ హిరణ్యగర్భ.
0: ఇది తన స్వస్వరూపాన్ని గుర్తించవలేక మానవుడు.
1: మ్యాన్ ఇస్ నాట్ ఏబుల్ టు నో హిస్ ట్రూ నేచర్.
0: అనిత్యమైన అశాశ్వతమైనటువంటి లోక సంబంధమైనటువంటి వాంఛనలు ఎందు మానవత్వాన్ని అంకితం గావించుకుంటున్నాడు.
1: హీ స్పెండింగ్ ఆల్ ద టైమ్ డెడికేటింగ్ హిజ్ లైఫ్ ఫర్ దీస్ ఎఫిమరల్ ట్రాన్సియెంట్ టెంపోరల్ ప్లెజర్స్.
0: బంగారు నందు అనేక విధమైనటువంటి లోహములు చేర్చినప్పుడు ఆ బంగారు విలువనే పోతుంది. బంగారు యొక్క కాంతినే పోతుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ అస్ భగవాన్ సెడ్ యెస్టర్డే ఇఫ్ సో మెనీ మెటల్స్ ఆర్ మిక్స్డ్ అప్ ఇన్ ద గోల్డ్ ఇట్ లూజెస్ ఇట్స్ బ్రిలియన్స్ అండ్ ఇట్స్ వాల్యూ.
0: ఆ హృదయం అనేటువంటిది పవిత్రమైనటువంటి యొక్క సువర్ణ స్వరూపము.
1: ఇన్ ఫ్యాక్ట్ హార్ట్ ఇస్ సేక్రెడ్ గోల్డ్.
0: ఆ సువర్ణ స్వరూపమైనటువంటి హృదయం నందు ఈ ప్రాకృతమైనటువంటి వాంఛలు చేర్చుకోవటం చేతనే ఇవంతా ఒక లోహములో సమానము.
1: బికాస్ దిస్ గోల్డ్ ఇస్ మిక్స్ విత్ సో మెనీ ఇంప్యూరిటీస్ లైక్ అదర్ మెటల్.
0: ఈ లోహములు చేరటం చేత తన యొక్క స్వస్వరూపాన్ని మర్చిపోతుండాలి సువర్ణము.
1: బికాస్ ఆఫ్ ద అదర్ మెటల్స్ మిక్స్డ్ అప్ విత్ ద గోల్డ్ ఇట్ హెస్ లాస్ట్ ఇట్స్ ప్రిస్టైన్ ఫార్మ్.
0: తన యొక్క విలువను కూడా మర్చిపోతుండాలి ఈ సువర్ణము.
1: ఇన్ ఫ్యాక్ట్ ద గోల్డ్ హెస్ ఫర్గాటన్ ఇట్స్ ట్రూ వాల్యూ.
0: అనేక లోహములతో కూడినటువంటి యొక్క గోల్డ్ కు ఎవ్వరు కూడా విలువ ఇవ్వరు.
1: నో వన్ వుడ్ అటాచ్ ఎనీ వాల్యూ టు గోల్డ్ విచ్ ఇస్ మిక్స్డ్ విత్ అదర్ మెటల్స్.
0: ప్రపంచము ఈ స్థితి ఎందే ఉంటున్నది.
1: దిస్ ఇస్ ద ప్రెసెంట్ ప్లైట్ ఆఫ్ దిస్ వరల్డ్.
0: అనేక లోహములతో కూడినటువంటి యొక్క సువర్ణము ఏ విధంగా విలువ లేకుండా రూపకాంతులు లేకుండా శూన్యమైపోతున్నదో అదే విధంగానే మానవుని యొక్క దివ్యత్వం అనేటువంటి దాన్ని స్వస్వరూపాన్ని మర్చిపోవటం చేతనే తాను రాక్షసునిగా పశువుగా కేవలం దయ్యముగా రూపొందుతూ ప్రకాశిస్తున్నాడు.
1: జస్ట్ ఎస్ ది గోల్డ్ లూజెస్ ఇట్స్ వాల్యూ అండ్ ఇట్స్ షైనింగ్ బికాస్ ఆఫ్ ది మెటల్స్ మిక్స్డ్ ఓవర్ దేర్ ది హ్యూమన్ బీయింగ్ హ్యాస్ లాస్ట్ ది వాల్యూ ఆఫ్ ద డివినిటీ విదిన్ అండ్ ట్రాన్స్ఫార్మ్స్ హిమ్సెల్ఫ్ ఇంటూ డెమన్ అండ్ ఈవిల్ స్పిరిట్.
0: ఆరంభమయ్యేటువంటిది ఇందు నుండి ఆవిర్భవించేటువంటిది పవిత్ర ప్రమైన ప్రేమనే.
1: దట్ విచ్ ఎమనేట్స్ ఒరిజినేట్స్ అవుట్ ఆఫ్ దిస్ ఇస్ సేక్రెడ్ లవ్.
0: ఇది సెల్ఫ్లెస్ లవ్.
1: దిస్ ఇస్ సెల్ఫ్లెస్ లవ్.
0: ఈ లవ్ భగవంతుడు లివ్స్ బై గివింగ్ అండ్ ఫర్ గివింగ్. దానివల్ల మనకు ఫర్ గివింగ్ గివింగ్ జరుగుతూ ఉంటుండాలి.
1: దిస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ ఆఫ్ గాడ్ దట్ గివ్స్ అండ్ ఫర్ గివ్స్ కంటిన్యూస్లీ.
0: కానీ సెల్ఫిష్ లవ్ గెటింగ్ అండ్ ఫర్ గెటింగ్.
1: బట్ ది సెల్ఫిష్ లవ్ గోస్ రౌండ్ ది టూ గెటింగ్ అండ్ ఫర్ గెటింగ్.
0: కనుకనే ఈనాడు మర్చిపోవటము ఈనాడు వదిలిపోవటము ఈ యొక్క స్వార్థమైనటువంటి ప్రేమ చేతనే.
1: ది ఫర్గెటింగ్ అండ్ గెటింగ్ ఇస్ బికాస్ ఆఫ్ ది సెల్ఫిష్ లవ్.
0: భగవంతుని ప్రేమ వదలేది కాదు, మర్చేది కాదు, విడిచేది కాదు, పరిగెత్తేది కాదు, పారిపోయేది కాదు, జారిపోయేటువంటిది కాదు.
1: గాడ్స్ లవ్ కెన్ నాట్ బి డ్రాప్ డౌన్, ఇట్ వుడ్ నాట్ రన్ అవే, ఇట్ విల్ నెవర్ స్లిప్ ఎనీ మోమెంట్.
0: అట్టి దివ్యమైనటువంటి యొక్క ప్రేమతత్వం మానవునికి అత్యవసరము.
1: Such divine love is very essential to mankind.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణము.
1: For this a small example.
0: హనుమంతుడు రామాగ్ని శిరస వహించి లంకలో ప్రవేశించి సీతా యొక్క యోగక్షేమాన్ని తిరిగి తెచ్చి రామునికి అందించాడు.
1: హనుమాన్ ఫాలోడ్ ద కమాండ్ ఆఫ్ రామ. హి హస్ గాట్ ఇన్ టు దట్ లంక అండ్ బ్రాట్ బ్యాక్ టు రామ ద వెల్ఫేర్ అండ్ ద కండిషన్ ఆఫ్ సీత.
0: తదుపరి వర సైన్యంతో కూడి లంకలో ప్రవేశించి రావణ్ణి వధించి విజయాన్ని సాధించినటువంటి సమయంలో హనుమంతుడు సీత దగ్గరికి వెళ్లి, అమ్మ, రామ విజయం చేకూరింది, రావణ సంహారం జరిగినది, మీ యొక్క బంధన విమోచన అయినది అని చెప్పాడు.
1: Later is very essential to mankind.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణము.
1: For this a small example.
0: హనుమంతుడు రామాగ్ని శిరస వహించి లంకలో ప్రవేశించి సీతా యొక్క యోగ

0: అమ్మా, రామ విజయం చేకూరింది, రావణ సంహారం జరిగినది, మీ యొక్క బంధన విమోచన అయినది అని చెప్పాడు.
1: లేటర్ హనుమాన్ ఫాలోడ్ బై ది ఆర్మీ ఆఫ్ వానరస్ దే కిల్డ్ రావణ అండ్ దెన్ హనుమాన్ టోల్డ్ సీత దట్ రావణ వాస్ కిల్డ్ అండ్ షీస్ ఫ్రీ ఫ్రమ్ ద క్యాప్టివిటీ ఆఫ్ రావణ.
0: విన్నటువంటి సీతాదేవి, నాయన పరిపరి లంకాపురమును జొచ్చిన పురవర శౌర్యుడు నీవయ్యా అనింది. పరిపరి లంకాపురమును జొచ్చిన పురవర శౌర్యుడు నీవయ్యా.
1: In fact, you are the warrior, the one of bravery who has got into that Lanka.
0: Intati gauravani neevu teechukunnavu.
1: You have got that respect and esteem.
0: Puravara sevujundu ani goppa title ichindi Sita.
1: Sita gave him a very big title that you are the warrior of warriors.
0: Kaani ee title ee vishayam vinnagane Hanumantudu tala gonchukunnadu.
1: The moment Hanuman heard this title given to him by Sita, bent down his head.
0: Rama muddikanu konukoni samudramu daatina భద్రపరాకుండీవయ్యా అనేది రెండవ తోరి.
1: ఇన్ ఫ్యాక్ట్ షీ గేవ్ సెకండ్ టైటిల్.
0: రాముడిచ్చినటువంటి ఉంగరం తీసుకుని పోయి ఆ యొక్క సముద్రాన్ని దాటి సీతకు అందించినటువంటి యొక్క భద్రపరాకుండీవయ్యా అని వర్ణించింది.
1: అండ్ షీ ఆల్సో ప్రైజ్డ్ హిమ్ సేయింగ్ దట్ వేరింగ్ ద రింగ్ ప్రెజెంటెడ్ బై రామ యూ కుడ్ క్రాస్ దిస్ మైటీ ఓషన్.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: సీత యొక్క వార్తను చెప్పించి సీత యొక్క శిరోరత్నమును రాములకు అందించినటువంటి యొక్క గొప్ప ఘనుడయ్యా నీవు.
1: షీ ఆల్సో ప్రైజ్ హిమ్ సచ్ షీ సచ్ గ్రేట్ నోబుల్ వన్ బికాస్ షీ బ్రాట్ ద జ్యువెల్ ఆఫ్ సీత అండ్ గేవ్ టు రామ.
0: రఘుపతి కార్యం ఈడేర్చిన కపి రాజశిఖామణి నీవయ్యా అని మరొక టైటిల్ ఇచ్చింది.
1: అండ్ షీ ఆల్సో గేవ్ అనదర్ టైటిల్ యు ఆర్ ద కింగ్ ఆఫ్ కింగ్స్ హూ హావ్ డన్ హూ హావ్ ఫుల్ఫిల్డ్ ద కమాండ్ ఆఫ్ రామ.
0: ఈ వర్ణనలు వినేటప్పటికీ రాము హనుమంతుడు క్రమక్రమేణా కృంగిపోతూ వచ్చాడు.
1: Listening to the praises, Hanuman was depressed and frustrated.
0: ఈ సత్యాన్ని గుర్తించినటువంటి సీత, అయ్యో ఈ వర్ణనంతా కూడా నువ్వు హనుమంతుడికి ఏమాత్రం ఆనందాన్ని అందించలేదే.
1: సీత felt that how is it that Hanuman is not happy about these praises.
0: హనుమంత, నీ వంటి గుణవంతుడు ఈ జగత్తులో కనరాడే.
1: And Sita said, I have not come across such a virtuous one as you.
0: నీ బోటి బలవంతుడు ఈ జగత్తులో కనరాడే.
1: In this world there is none equal to you in respect to physical strength.
0: నీ బోటి హనుమంతుడు ఈ జగత్తులో రేరే.
1: A person equal to you is not found anywhere.
0: హనుమంత అని ఒక టైటిల్ ఇచ్చింది.
1: And she gave the title హనుమంత.
0: అనగా గుణవంతుడు బలవంతుడు హనుమంతుడు అనేటువంటి ఒక టైటిల్ అందుకుంది.
1: She gave the titles you are one of virtue, you are one of strength.
0: కానీ దానికి కూడా హనుమంతుడు ఏమాత్రమో ఆనందించలేదు.
1: Even those titles have not pleased Hanuman.
0: ఈ హనుమంతునికి ఆనందం నందించేటువంటి వార్తలు ఏమిటి, ఈ పదములు ఏమిటి అని చాలా లోతుగా ఆలోచించింది.
1: In fact, she has gone deep in thinking what titles, what praises would please Hanuman.
0: యోచన చేసింది.
1: She thought over.
0: హనుమంత, నీకు నా టైటిల్స్ ఏది కూడా నువ్వు విలువ లేకుండా పోయింది.
1: You are not attaching any value to these titles.
0: నిరంతరం కూడాను నీవు రాములకు ప్రేమ స్వరూపుడైపోయి రాముడు నీ హృదయం నివాసి అయిపోగాక అనింది.
1: అండ్ షీ బ్లెస్డ్ హిమ్ దట్ రామ షుడ్ డ్వెల్ ఇన్ ద హార్ట్ ఆఫ్ హనుమాన్ వన్స్ ఫర్ ఆల్.
0: తన యొక్క ప్రేమను నీవు పొందుదుగాక అనింది.
1: దట్ యు బి ద రిసిపియంట్ ఆఫ్ రామాస్
0: నిరంతరం కూడాను సర్వకాల సర్వావస్థలు ఎందుకు కూడాను సర్వదా సర్వకాలేషు హనుమంత రామ ప్రేమ స్వరూపుడు ప్రేమను నీవు పొందుదుగాక అనింది.
1: రామ ఇస్ వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్. Let that love be installed in your heart, everywhere, every time.
0: ఆ ప్రేమను పొందుదుగా కాలేటప్పటికి హనుమంతుడు ఎగిరి దుంకాడు.
1: Then once she said, let you receive the love, and Hanuman jumped in joy, ecstasy.
0: తల్లి, ఈ ప్రేమ కంటే మించింది ఈ జగత్తులో మరొకటి లేదు కదా.
1: Mother, there's nothing that is more than love.
0: ప్రేమకు నేను పాత్రుడు కావటం ఇంతకంటే నా విరుద్ధు నాకు ఒక్కటి లేదు.
1: If I'm deserving love of Rama, I don't want anything else.
0: దీనికి మించినటువంటి ఫలితం నాకు ఒక్కటి అవసరం లేదు.
1: I don't want anything greater than this gift.
0: జగత్ అంతా కూడా నా హస్తం నందు ఉంచినప్పటికీ నాకు ఆనందం కలగదు.
1: I will not be happy by catching hold of the whole world.
0: ఆ ప్రేమ కిరణమునకు నేను నోచుకున్నప్పుడు అది నా ధన్యం అయిపోతుంది నా జీవితము.
1: If I receive the rays of that love, it's enough for me.
0: చూశారా, పరమభక్తుడైన హనుమంతుడు, బలవంతుడైన హనుమంతుడు, గుణవంతుడైన హనుమంతుడు దేనిని కూడా లెక్క చేయక ఒక్క భగవంతుని ప్రేమ కోసమే పాటు పడుతూ వచ్చాడు.
1: సచ్ ఎ స్ట్రాంగ్ మైటీ వన్ ఎన్ ఆర్డినరీ డివోటీ హనుమాన్ కేర్డ్ ఫర్ లవ్ ఓన్లీ.
0: ఈ విధంగా పరమభక్తులైనటువంటి వారు భగవంతుని ప్రేమకు మాత్రమే పాత్రులు కావాలి.
1: దేర్ ఫార్ ఎ సిన్సియర్ డివోటీ షుడ్ యర్న్ అండ్ పైన్ ఫర్

0: ఆ ప్రేమనే సర్వస్వము.
1: ఇన్ ఫ్యాక్ట్ లవ్ ఇస్ లైఫ్.
0: ఈ ప్రేమనే ఈ లోకము.
1: అండ్ దిస్ లవ్ ఇస్ దిస్ వరల్డ్.
0: ప్రేమమయమైనటువంటి ఈ జగత్తు.
1: ద హోల్ వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ లవ్.
0: ఈ జగత్తునందు మనం ఉద్భవించి
1: హావింగ్ బీన్ బోర్న్ ఇన్ దిస్ వరల్డ్
0: ప్రేమను మనం తెలుసుకునలేకుండా
1: విదౌట్ అండర్స్టాండింగ్ లవ్
0: ప్రేమను కోల్పోయి
1: హావింగ్ లాస్ట్ లవ్
0: ద్వేషము అసూయ క్రోధము ఇలాంటి దుర్భావములను మనం నింపుకొని
1: ఫీలింగ్ అవర్ హార్ట్ విత్ హేట్రెడ్ జెలసీ అండ్ ద డిఫరెన్స్
0: మనుషులము మనుషులము అని చెప్పుకుంటున్నాం మనం.
1: యట్ డిక్లేర్ అవర్ సెల్వ్స్ యాజ్ హ్యూమన్స్
0: ఇది కాదు మనుష్యత్వము.
1: దిస్ ఇస్ నాట్ హ్యూమన్ క్వాలిటీ.
0: నీ మనుష్యత్వం అనేటువంటిది నీ హృదయతత్వాన్ని నీవు స్టడీ చేయి.
1: ది హ్యూమన్ క్వాలిటీ రిక్వైర్స్ యూ టు స్టడీ యువర్ నేచర్.
0: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈజ్ మ్యాన్ అన్నాడు.
1: దట్స్ వాట్ ఇస్ మీన్ బై ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈజ్ మ్యాన్.
0: ఈ ప్రాపర్ స్టడీ
1: వాట్ ఇస్ ద ప్రాపర్ స్టడీ.
0: అది ఏ హృదయం నందున్నటువంటి ప్రేమ తత్వాన్ని ఆవిర్భవింపచేసుకుని ప్రేమ పలుకులు పలికి ప్రేమ పనులు చేయటమే ఈ మనుష్యత్వము.
1: ద హ్యూమన్ క్వాలిటీ లైస్ ఇన్ కిండ్లింగ్ లవ్ విత్ ఇన్ స్పీకింగ్ విత్ లవ్ అండ్ యాక్టింగ్ విత్ లవ్.
0: దీనికంటే సాధించవలసింది ఏమిటింది?
1: దేర్ ఇస్ నథింగ్ మోర్ టు బి అచీవ్డ్.
0: బుద్ధుడు ప్రయాణమై వెళుతుండగా
1: వెన్ బుద్ధ వాజ్ పాసింగ్ బాయ్
0: ఒక పండితుడు బయలుదేరి వచ్చాడు.
1: హీ సా ఎ స్కాలర్ పండిట్
0: కంకణములు ధరించాడు.
1: అండ్ హీస్ హ్యావింగ్ ద డెకరేషన్
0: రుద్రాక్షలు వర్ణించాడు.
1: హీ వాజ్ హ్యావింగ్ రుద్రాక్ష.
0: బుద్ధ ఈ ప్రసంగంలో చాలా గొప్పగా వింటున్నారు.
1: పీపుల్ హ్యావ్ బీన్ లిసనింగ్ టు యువర్ డిస్కోర్సెస్.
0: కానీ
1: బట్
0: ఈ పండితుని నీవు జయించి బట్టే నేను నా శిష్యులు అందరూ కూడా మీ బుద్ధత్వాన్ని స్వీకరిస్తాము.
1: ఇఫ్ యూ విన్ ఓవర్ మీ ఐ అండ్ మై డిసైపుల్స్ విల్ ఫాలో యువర్ బుద్ధి.
0: 3,000 మంది శిష్యులు ఉంటున్నారు.
1: వెల్ ఐ హావ్ 3,000.
0: ఈ 3,000 మంది శిష్యులు కూడాను నాతో పాటు నీకు శరణాగతులైపోయి నీ సేవన్నే మేము చేస్తాము.
1: I and my 3,000 disciples will follow your Buddhism and serve you.
0: నీవు నాతో నీ ఓడిపోతేవంటే నీవు నా పాదక్రాంతుడు కావాలి అన్నాడు.
1: If you are to lose, you should follow me.
0: అప్పుడు చెప్పాడు బుద్ధుడు చిరునవ్వు నవ్వుతూ.
1: Then Buddha smilingly said,
0: పండిత సమదర్శనః.
1: A pandit will have equanimity.
0: పండితులకు సుఖము దుఃఖము అనేటువంటిది రెండు తెలియదు.
1: Pandit does not know the praise or blame.
0: గొప్ప హీనము అనేటువంటిది తెలియదు.
1: Nothing like great or low.
0: ఈ వర్ణన ఏమాత్రము ఉండదు.
1: దేర్ ఇస్ నో డిస్క్రిప్షన్ ఆఫ్ దిస్ నైట్.
0: పండిత అనగా సమత్వాన్ని పూరినటువంటి వాడే పండితుడు.
1: ఈక్వల్ మైండెడ్నెస్ ఇస్ హాల్ మార్క్ ఆఫ్ ఎ పండిట్.
0: కనుక నీవు పండితుడని ఏ రీతిగా చెప్పుకుంటున్నావు?
1: హౌ డు యు డిక్లేర్ యువర్ సెల్ఫ్ ఎ పండిట్?
0: ఈ అహంకారము,
1: ఇట్ ఇస్ ఈగో.
0: ఈ అహంకార భావం యొక్క స్వరూపమైన క్రోధము,
1: ఇట్ ఇస్ ఈగోయిస్టిక్ ఫీలింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యాంగర్.
0: ఇవి రెండు నీ యందు చేరినప్పుడు నీవు పండితుడు ఎలా అవుతావు?
1: వెన్ యు హావ్ ఈగో అండ్ యాంగర్, హౌ కెన్ యు కాల్ యువర్ సెల్ఫ్ ఎ స్కాలర్?
0: పండా పండా అనగా జన్మించినటువంటి వారికి తిరిగి మోక్షాన్ని అందించేటువంటి ఒక మంత్రములు ప్రబోధించేటువంటి వాడు పండ.
1: పండా ఇస్ ఎ స్కాలర్ హూ గివ్స్ ద మంత్ర దట్ గివ్స్ లిబరేషన్.
0: మరణించినటువంటి వారికి మోక్షప్రాప్తిని చేకూర్చేటువంటి మంత్రమును బోధించేటువంటి వాడు పండా.
1: ఎ టీచర్ హూ టీచర్స్ మంత్ర దట్ వుడ్ గివ్ లిబరేషన్ టు ద డిపార్టెడ్ వన్.
0: హరిద్వారము, ఋషికేశము, బద్రి, అమర్నాథ్, కేదార్నాథ్ ఇలాంటి ప్రదేశములందు పండాలు అని కొంతమంది ఉంటారు. అనగా మరణించినటువంటి వారికి మోక్షాన్ని అందించేటువంటి యొక్క మంత్రం ఉపదేశిస్తుంటారు.
1: ఇన్ పిల్గ్రిమ్ సెంటర్స్ లైక్ హరిద్వార్, ఋషికేశ్, బద్రీనాథ్, కేదార్నాథ్, యు హావ్ గాట్ ది పండాస్ హూ విల్ గివ్ మంత్ర.
0: పండా అనేటువంటి పదమునకు అర్థం కూడా తెలుసుకోలేకపోతున్నారు.
1: పీపుల్ డు నాట్ నో ద మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ పండా.
0: కనుక పండితుడు అనగా నీవు కాదు నాయన.
1: యు ఆర్ నాట్ పండిట్.
0: ఈ జగత్తునందు ఎన్ని గ్రంథములో చదివినటువంటి వారు ఉన్నారు.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ మెనీ హూ హావ్ గాన్
0: టు ఎంతమందో పండితులు ఉన్నారు.
1: దేర్ ఆర్ మెనీ పండిట్.
0: కానీ ఆత్మజ్ఞానం అనేటువంటిది పాండిత్యంతో అందించేటువంటిది కాదు.
1: ద నాలెడ్జ్ ఆఫ్ ది సెల్ఫ్ కెన్ నాట్ బి అక్వైర్డ్ బై మియర్ స్కాలర్.
0: దివ్య జ్ఞానం అనేటువంటిది గ్రంథములతో చదివేటువంటిది కాదు.
1: యూ కెనాట్ గెట్ ఇట్ బై గోయింగ్ త్రూ ద బుక్స్.
0: పవిత్రమైన యొక్క జ్ఞానము గురువుల చేత అందించుకునేటువంటిది కాదు.
1: సీక్రెట్ నాలెడ్జ్ కెనాట్ బి రిసీవ్డ్ ఫ్రమ్ ఎనీ ప్రిసెప్టర్.
0: ఇది ప్రపంచమంతా ఎన్ని గ్రంథములు చదివినప్పటికీ మనకు ప్రాప్తించేటువంటిది కాదు.
1: యు మే రీడ్ ఎనీ నంబర్ ఆఫ్ బుక్స్ ఇన్ దిస్ వరల్డ్, యూ కెనాట్ గెట్ ఇట్.
0: కట్టల కట్టల పుస్తకములంతా చదివేటువంటి వారు ఉంటున్నారు.
1: మెనీ హూ వుడ్ గో త్రూ బండిల్స్ ఆఫ్ బుక్స్.
0: అందులో ఒక్కటైనా పవిత్రమైనటువంటి పదములు ఆచరణలో పెట్టేటువంటి వారు ఉన్నారా?
1: ఆర్ దేర్ ఎనీ వన్ హూ వుడ్ ఫాలో అట్లీస్ట్ వన్ వర్డ్ దే రీడ్?
0: ఆచరణలో లేనిటువంటి పాండిత్యము ఎంత చదివినప్పటికీ ఇది ప్రయోజనం లేదు.
1: వితౌట్ ప్రాక్టీసింగ్ ఇట్ ఆల్ యువర్ స్కాలర్షిప్ ఈజ్ ఇన్ వెయిన్.
0: జీవితమంతా చదువుతూనే పోతుంటే ఆచరణలో పెట్టేది ఎప్పుడు?
1: When we spend all our life in reading, when are you going to practice it?
0: కనుక ఆచరణలేనటువంటి పాండిత్యము ఇది పాండిత్యమే కాదు నాయన.
1: So it's not through scholarship, it doesn't take you to practice.
0: నీ పాండిత్యం ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి?
1: What is the significance of scholarship?
0: అని ప్రశ్న ఇచ్చేటప్పటికీ జవాబు లేకుండా పోయింది.
1: When that question was put, there was no response.
0: పదమునకు అర్థమును గుర్తించి వర్తించటమే నిజమైనటువంటి మానవత్వం అన్నాడు.
1: The human quality requires to conduct one's own self as per the true meaning of the word.
0: ఇలాంటివంతా చదివి పదమునకు అర్థమును కూడా తెలుసుకుని దానిని ఆచరించకుండా పోయినప్పుడు అతని పాండిత్యం ప్రయోజనం లేనటువంటిది.
1: Having known all the vocabulary, nomenclature and terminology, if one does not practice of the words that he would read, what is the fun of it?
0: కవిం పురాణం అనుశాస్త్రం రణోరణీయాంశ స్వరేజ్ సర్వస్య దాతారం చింత రూప మాధిత్యవర్ణం తమస పరస్తాత్ అన్నాడు బుద్ధుడు. కవిం పురాణం అనుశాస్త్రం రణోరణీయాంశ స్వరేజ్ సర్వస్య దాతారం చింత రూప మాధిత్యవర్ణం తమస పరస్తాత్ అన్నాడు. నాయన కవి అంటే ఎవరనుకున్నావు?
1: హూ ఇస్ పోయట్? కవి
0: కొన్ని పదములు చేర్చినటువంటి వారు కాదు. కవి
1: పోయట్ ఇస్ నట్ ద వన్ హూ జస్ట్
0: వర్ణించినటువంటి వాడు కాదు. కవి
1: పోయట్ ఇస్ నాట్ ద వన్ ఆఫ్ నరేషన్ ఆర్ డిస్క్రిప్షన్ అలోన్.
0: త్రికాల భాగ్యం కవిత్వం అన్నారు.
1: ద పోయట్ ఇస్ ద వన్ హూ
0: మూడు కాలములు కూడా చక్కగా గుర్తించినటువంటి వాడు కవి.
1: కవి ద పోయట్ ఇస్ ద వన్ హూ వుడ్ రికగ్నైజ్ ద పాస్ట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్.
0: కాబట్టి నీవు ఏ రెండు కాలములు కూడా నువ్వు అనుభవించలేదు.
1: యూ హ్యావ్ నాట్ ఎక్స్పీరియన్స్ దీస్ టూ అట్లీస్ట్.
0: అతను భగవంతుడు ఒక్కడే కవి.
1: గాడ్ ఈస్ ద ఓన్లీ పోయట్.
0: కవి అనేటువంటి పదములకు భగవంతుడికి మాత్రమే పేరు.
1: ద టైటిల్ కవి పోయట్ అప్లైస్ టు గాడ్ అలోన్.
0: పురాణం అనగా ఏమిటి?
1: వాట్ యు మీన్ బై పురాణం?
0: కొన్ని చరిత్రలను పురాణ రీతిగా గ్రహించి దాన్ని వర్ణించి లిఖించి ప్రబోధించేటువంటిది ఈ చరిత్ర యొక్క పురాణము.
1: పురాణాది ఎపిక్ ఇస్ క్వైట్ ఏన్షియంట్. దట్ వుడ్ డిపిక్ ది హిస్టరీస్ ఆఫ్ మెనీ.
0: తిరిగి బుద్ధుడు చెప్పాడు, పురాణం అనగా నాయన దేహమనేటువంటి పురము లోపల నకసిక పర్యంతం కూడా సంచరించేటువంటి యొక్క దివ్యత్వాన్ని గుర్తించడమే పురాణం యొక్క అంతరార్థము అన్నాడు.
1: బుద్ధ సెడ్ ది ఇన్నర్ మీనింగ్ ఇస్ దిస్ ద బాడీ ఇస్ పురా వేర్ ది డివినిటీ డ్వెల్స్ ఫ్రమ్ టాప్ టు టో.
0: పురము
1: బాడీ ఇస్ పురా.
0: ఈ పురములో నకసిక పర్యంతం కూడా సంచరించేటువంటి యొక్క ఏ దివ్యత్వం కలదో అతనే పురాణుడు అన్నాడు.
1: పురాణ ఇస్ ద వన్ హూ రికగ్నైజ్ ద డివినిటీ దట్ మూవ్స్ అబౌట్ ఫ్రమ్ టాప్ టు టో ఇన్ దిస్ దేహ. ద బాడీ ఇస్ ద పురా.
0: అతను భగవంతుడు ఒక్కడే.
1: ఓన్లీ గాడ్ హింసెల్ఫ్ పురాణ.
0: తర్వాత అనుశాసితం.
1: ద థర్డ్ వన్ అనుశాసితం.
0: లోకములో దోషములు చేసినటువంటి వారు లేక అపకారము చేసినటువంటి వారికి కొంతమంది శిక్షించి శాసిస్తుంటారు.
1: దర్ మెనీ హూ కమిటెడ్ మిస్టేక్స్ and who harmed others also, they are punished periodically.
0: పరలోక సత్తును అపహరించినటువంటి వ్యక్తులను చెరసాలలో పెట్టి బీగం వేస్తారు.
1: Thieves are caught and they are kept behind the bars.
0: కానీ దేహాన్ని చెరసాలలో పెట్టి తాళం వేసారు. కానీ
1: the body is kept in prison and locked.
0: అతని మనస్సు ఎక్కడైనా సంచరించవచ్చు.
1: But the mind of the prisoner can go anywhere.
0: తన వారం చూడవచ్చును, ప్రపంచమంతా సంచరించవచ్చును.
1: ద మైండ్ ఆఫ్ ద బాడీ కెన్ విజిట్ హిస్ నియర్ ఇండియా, కెన్ గో అబౌట్ ఎవ్రీవేర్.
0: శాసించేటువంటి వాడు జగత్తులో లేడు.
1: దేర్ నన్ హూ కెన్ కమాండ్
0: దేహాన్ని శాసించేటువంటి యొక్క జడ్జెస్ కావలసినంత మంది ఉన్నారు.
1: దేర్ ఆర్ మెనీ జడ్జెస్ హూ వుడ్ పనిష్ ద బాడీ.
0: కానీ మనసును శాసించేటువంటి జడ్జి ఒక్క భగవంతుడు తప్ప మరొకటి కాదు.
1: గాడ్ ఈస్ ది ఓన్లీ జడ్జ్ హూ కెన్ కమాండ్ ద మైండ్ ఆఫ్
0: మ్యాన్. అనుశాసితుడుగా భగవంతుడు ఒక్కడే.
1: సో అనుశాసిత ద వన్ హూ కమాండ్స్ ద మైండ్.
0: ఈ విధంగా కూడా తాను అర్థం చెప్పి
1: టెలింగ్ ద మీనింగ్స్ లైక్ దాట్
0: ఆ పండితుడు నోరు మూయించాడు.
1: అండ్ హీ మేడ్ హిస్
0: అపవిత్రమైన అహంకారానికి అవకాశం ఇవ్వద్దు.
1: డోంట్ గివ్ ఎనీ స్కోప్ ఫర్ దిస్ ప్రైడ్ అండ్ ఈగో.
0: ఈ అహంకారం అతపతనము చేస్తుంది.
1: ఈగో విల్ రూయిన్ యు.
0: నాయన ఈ పిచ్చి అహంకారం పాండిత్య అహంకారమే.
1: అండ్ దిస్ మ్యాడ్నెస్ ఇస్ నథింగ్ బట్ ఈగో.
0: కేవలం భౌతికమైన లౌకికమైన తాత్వికమైనటువంటి పాండిత్యము.
1: ఇట్ ఇస్ ఆల్ వరల్డ్ ఇది ఫిజికల్ సెక్యులర్ నాలెడ్జ్.
0: దివ్యమైన భవ్యమైన నవ్యమైనటువంటి దివ్య పాండిత్యాన్ని నీవు తెలుసుకోవాలి.
1: ఎక్వైర్ ద డివైన్ నాలెడ్జ్ విచ్ ఇస్ నావెల్ విచ్ ఇస్ ఎవర్ గ్రీన్ విచ్ ఇస్ ఫ్రెష్ అండ్ డివైన్.
0: అర్పితమే దివ్యమైనటువంటి యొక్క నాలెడ్జ్.
1: సరెండరింగ్ టు గాడ్ ఈస్ ద డివైన్ నాలెడ్జ్.
0: దానిని నీవు గుర్తించడానికి ప్రయత్నించు.
1: దట్ యు ట్రై టు ఇంప్లిమెంట్.
0: నేను ఇంతకాలం కూడా సాధన చేశాను.
1: ఐ ప్రాక్టీస్ సో లాంగ్.
0: ఆకలి దప్పులు వదలాను.
1: And I have
0: నిద్రాహారములు మానాను.
1: I sacrificed the food and drink and sleep.
0: ఈ సత్యాన్ని గుర్తించాలని అనేక శ్రమలు పడ్డాను.
1: In fact, I strained a lot to know this.
0: నీవు చదివిన గ్రంథముల కంటే అధిక గ్రంథములే నేను చదివాను.
1: I have gone through more books than you.
0: నీవు దర్శించినటువంటి పండితుల కంటే నేను అధిక పండితులనే దర్శించాను.
1: In fact, I met many of the scholars more than you.
0: అనేక మంది గురువులను సేవించాను.
1: I served many preceptors.
0: కానీ నాకు తృప్తి కలగలేదు.
1: But I have no satisfaction.
0: దేనివల్ల?
1: Why?
0: మొట్టమొదటి ఒక్కదాన్ని అందరూ గుర్తించాలి.
1: ఫస్ట్ థింగ్, వన్ పాయింట్,
0: భగవంతుడు వరప్రసాదంగా అందించినటువంటి మానవులకు ఐదు.
1: God has given five gifts to mankind.
0: తాను స్వయంగా మనకు అందించినటువంటి ఒక గిఫ్ట్స్.
1: They are the gifts given personally by God.
0: వాటిని నీవు సార్థకం చేసుకో, నీవు గొప్ప పండితుడు అవుతావు.
1: Make them sacred, fulfill the purpose of them.
0: వాటిని నీవు పవిత్రంగా భావించుకున్నప్పుడే నీవు గొప్ప సాధకుడు అవుతావు.
1: If you observe the sacredness, naturally you can work for
0: it. నీవు సన్మార్గంలో పెట్టినప్పుడే నీవు కేవలము ఆధ్యాత్మిక తత్వాన్ని గుర్తించినటువంటి వాడు అవుతావు.
1: If you make proper use of them, it amounts to the knowledge of spiritual knowledge.
0: ఆత్మ జ్ఞానము అన్నాడు.
1: And that is atmic knowledge.
0: ఏమిటి ఆత్మ జ్ఞానం అనగా?
1: What is this atmic knowledge?
0: శబ్ద స్పర్శ రూప రస గంధము. ఈ పంచేంద్రియములను పవిత్రము గావించుకొని పంచేంద్రియములను అరికట్టుకుని పంచేంద్రియములను అదుపులో పెట్టుకోవటమే నిజమైన ఆనందానికి మూల కారణము అన్నాడు.
1: The main cause for bliss is to control the five senses and to experience them, the proper use of them.
0: ఈ భగవంతుడు అనుగ్రహించినటువంటి ఈ పంచేంద్రియములను పవిత్రం గావించుకోనక ఎన్ని గ్రంథములు చదివి ఏం ప్రయోజనం?
1: If we don't sanctify the five senses, what is the fun of going through many of the books?
0: నేను ఇప్పుడు ఈ ఐదు అనుసరించాను.
1: I followed them.
0: సన్మార్గంలో ప్రవేశపెట్టాను.
1: I made them in the proper way.
0: సద్విజయంలో నేను అర్థం చేసుకున్నాను.
1: I could understand the true meaning.
0: ఈ పంచేంద్రియములు నాకు అణిగిపోయాయి.
1: In fact, I have controlled the five senses.
0: నేను ఆనంద స్వరూపుడిగా ఉన్నాను.
1: Now I have become the embodiment of bliss.
0: అని చెప్పి,
1: so saying,
0: తన పిన్న తల్లి కుమారుడు అనుకుంటే ఆనందుని పిలిచి,
1: and he called Ananda.
0: Ananda.
1: He said, Ananda.
0: నీ పేరు ఆనందం.
1: Your name is Ananda.
0: కానీ నీలో ఏమాత్రమో ఆనందం కనిపించడం లేదు.
1: But there's no trace of bliss, Ananda.
0: ఇదిగో నేను నిర్వాణాన్ని పొందుతున్నాను.
1: I am attaining liberation.
0: నిర్వాణం అనగా ఏమిటి?
1: What do you mean?
0: నీ ఆనందంలో లీనం కావటమే.
1: Merger in bliss is nirvana, liberation.
0: నీటి యందే పుట్టి,
1: I am being born in water.
0: నీటి యందే నిలిచి, నీటి యందే పెరిగి, నీటి యంద అణంగు నీటి బుడగా.
1: It is the water bubble that grows out of, that's born out of the water, sustained in water, merges in water.
0: Budambu.
1: And man is water.
0: Narayanu neeru.
1: And this water is God himself.
0: Ee budagalanta kodanu neeti ende puttunnayi.
1: The bubbles are born in water.
0: Neeti ende nilustunnayi.
1: They are sustained in
0: neeti
1: water.
0: Neeti ende sancharistunnayi.
1: They move in water.
0: Neeti ende anigipothunnayi.
1: They submerge in water.
0: Idiye manavuni yokka jeevithamu.
1: This is human life.
0: Aanandam nunde manam puttamu.
1: We are born in bliss.
0: Aanandam nunde nilchamu.
1: We grow in bliss.
0: Aanandam nunde sancharistunnamu.
1: We move about in bliss.
0: Aanandam nunde neeram kavali.
1: And we will go back to this bliss.
0: ఇంతకంటే మరొక మార్గం మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ పాత్.
0: ఇది ఏ పరమ జ్ఞానము.
1: దిస్ ఇస్ సుప్రీం నాలెడ్జ్.
0: ఆనందం అనేటువంటిది ఈ పంచేంద్రియం యొక్క అదుపును మనం పెట్టుకున్నప్పుడే ఈ ఆనందం మనలో ఆవిర్భవిస్తుంది.
1: ట్రూ బ్లిస్ కెన్ బి అటైన్డ్ బై కంట్రోలింగ్ ద ఫైవ్ సెన్సెస్.
0: ఇది ఏ నిజమైన సాధన.
1: This is true spiritual practice.
0: Ram Ram Ram Raman japam chesthe kaadu sadhana.
1: Not merely chanting the name Ram.
0: Krishna bhajan chesthe kaadu sadhana.
1: Not merely bhajan.
0: Govinda Govinda ani mettekite kaadu sadhana.
1: Not by repeating Govinda's name. Gopala
0: Gopala ani yenuluthe kaadu sadhana.
1: Not shouting Gopala's name.
0: Kaani motta motta mani indriyanni arikattukovali.
1: First we should control our senses.
0: ఈ ఇంద్రియాలను సక్రమమైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
1: వి షుడ్ సీ ద ప్రొసీడ్ ఆన్ ద రైట్
0: పాత్. అప్పుడే మనం ఆత్మ జ్ఞానం మనకు ప్రాప్తిస్తుంది.
1: దెన్ విల్ గెట్ ఆత్మిక్ నాలెడ్జ్
0: అని చెప్పి,
1: సో సేయింగ్,
0: ఆ ఆనందుణ్ణి పిలిచి,
1: హి కాల్ ఆనంద,
0: నేను నిర్వాణం చేస్తున్నాను.
1: ఐఎమ్ అబౌట్ టు రీచ్ లిబరేషన్.
0: నీవు ఏమాత్రం కూడా నువ్వు కన్నీరు కార్చకూడదు.
1: డోంట్ షెడ్ టియర్స్.
0: నీవు నా సోదరుడు, నేను నీ సోదరుడు.
1: I am your brother.
0: నీవు ఆనందుడు, నేను ఆనందుడే.
1: యూఆర్ ద ఫార్మ్ ఆఫ్
0: నీవు బ్రహ్మస్వరూపుడు, నేను బ్రహ్మస్వరూపుడే.
1: యూఆర్ ద ఎంబాడిమెంట్ ఆఫ్ బ్రహ్మ.
0: అందరూ బ్రహ్మస్వరూపుడే.
1: ఆల్ ఆర్ ద ఎంబాడిమెంట్స్ ఆఫ్ బ్రహ్మ.
0: కనుక నీవు ఏమాత్రము చింతించవద్దు.
1: డోంట్ వరీ ఎనీ లాంగ్.
0: చేయి పెట్టాడు, అతనికి కూడా మోక్షం వచ్చేసి.
1: కీపింగ్ హిస్ హ్యాండ్ జెంటిల్ ఆన్ హిస్ బాడీ.
0: ఈ సత్యాన్ని గుర్తించి వర్తించినటువంటి వ్యక్తులు ఎప్పటికైనా ఏ క్షణంలోనైనా ఏ ప్రదేశంలో కూడాను తమ యొక్క దివ్యత్వాన్ని పొందవచ్చు.
1: Those that have recognized this fact and experience can attain the state of
0: మోక్ష ప్రాప్తికి ఎందుకు మనం ఇంత శ్రమలు పడుతున్నాం?
1: When liberation is so easy and simple, why do you struggle hard?
0: అనగా మనలో సత్యం ఏమిటో గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
1: ఇట్ ఓన్లీ మీన్స్ వీ హావ్ నాట్ మేడ్ ఎనీ ఎఫర్ట్ టు నో ది ఇన్నర్ ట్రూత్.
0: మన పవిత్రమైనటువంటి సువర్ణవర్ణమైనటువంటి యొక్క మన హృదయం లోపల అనేక ప్రాపంచిక వాంఛలు అనేటువంటి యొక్క ఇనుము, విత్తాడి, పెంగులు ఇవంతా కూడా లోహాలు చేర్చుకుంటున్నాము.
1: The golden inner truth is mixed with so many other metals like brass, the iron and the copper. Therefore, heart is polluted. Therefore, heart has forgotten bliss. The heart is not able to know its true
0: nature.
1: Therefore, the elders have said, the visualization experience of the true nature is bliss. Saswarupa, one's own true identity is
0: Salokyamu.
1: It is Salokya.
0: Adi e Sayujyamu.
1: Sayujya Marja.
0: Ah, Sayujya Salokyam yaka tattvani manu chakaga gurtinchukovali.
1: The nearness and the marja, we have to understand clearly.
0: Appude manaku nijamainatundi atmajnanam praptistundi.
1: Then only we deserve this atmic knowledge.
0: Atmajnanam anaga ekatvame atmajnanam anukuntunnam. Kaadu kaadu.
1: Atmic knowledge is not merely oneness.
0: ఇంద్రియములను పరిశుద్ధము గావించుకుని పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టడమే ఆత్మజ్ఞానము.
1: మేకింగ్ యూజ్ ఆఫ్ సెన్సెస్ ఇన్ ద ప్రాపర్ పాత్ ఇన్ ద ప్రాపర్ వే ఇస్ ఆత్మిక్ నాలెడ్జ్.
0: కపిల మహర్షి యోగః చిత్తవృత్తి నిరోధకః అన్నాడు.
1: సేజ్ కపిల సెట్ ది కంట్రోల్ ఆఫ్ సెన్సెస్ ఇస్ త్రూ యోగ.
0: దీనికంటే మించింది లేదు.
1: దెన్ నథింగ్ మోర్ దెన్ దిస్.
0: ఎన్ని జపములు చేసినా, ఎన్ని తపములు చేసినా, ఎన్ని పవిత్రమైన కర్మలు ఆచరించినప్పటికి ఇంద్రియములను నిగ్రహించుకోకుండా ఉండినా ఇవన్నీ కూడా నిరుపయోగం అవుతుంది.
1: యు మే టేక్ ఆస్టెరిటీస్ పెనెన్స్ అండ్ గుడ్ డీడ్స్ బట్ యెట్
0: సహజమైన
1: వన్ హస్ టు కంట్రోల్ సెన్సెస్.
0: మేము సహజ మానవులుగా ఉంటున్నాము, ఇంద్రియాన్ని నిగ్రహించుకోవటం అసాధ్యం కదా అని మీరు ప్రశ్నించవచ్చు.
1: యు మే క్వశ్చన్ వి ఆర్ హ్యూమన్ బీయింగ్స్ ఇస్ ఇట్ పాసిబుల్ టు కంట్రోల్ సెన్సెస్.
0: నిగ్రహం అంటే దాన్ని పూర్తి అరికట్టడం కాదు.
1: Control doesn't mean total arrest, not total arrest.
0: Karmalu anni kuda cheyandi.
1: Do all that you are supposed to do.
0: Neevu family kutumbamlo unnappudu nee kutumba dharmamulanta neevu nirvartinchuko.
1: As a householder, do all the responsibility duties.
0: Neevu vidyapatham anni kuda chakaga nerchuko.
1: You study, you learn.
0: Neevu vyapariga untunnappudu vyaparamku sambandhinchinatundi karmalu anni kuda neevu acharinchuko.
1: As a businessman, do all that you are supposed to.
0: Evaru ye vrittilo unnaro vaalla vrittini meeru chakkamaga anusarinchavachchu.
1: You may be of any profession, vocation, but you should do what you are supposed to. That's not happening.
0: సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం, అన్ని భగవంతుని యొక్క ప్రీత్యార్థంగా చేస్తున్నామని ఆ ఒక్క భావాన్ని నీవు సంపాదించుకుంటే అది ఏ ఇంద్రియ నిగ్రహం అవుతుంది.
1: యు హావ్ వన్ ట్రూ ఫీలింగ్ దట్ ఆల్ అవర్ యాక్షన్స్ ఆర్ ఆఫర్డ్ టు ద లోటస్ ఫీట్ ఆఫ్ గాడ్ హస్ టు ప్లీజ్ హిమ్, దట్ ఇస్ ఎనఫ్.
0: చెడ్డ మంచి అనేటువంటిది ఇక్కడ లేదు.
1: There is no discretion such as good and bad.
0: భగవంతుని సృష్టిలో చెడ్డ అనేటువంటిది ఎక్కడ వస్తుంది?
1: ఇన్ గాడ్స్ క్రియేషన్ దేర్ ఇస్ నథింగ్ దట్ ఇస్ బ్యాడ్.
0: నీ సృష్టిలో ఉన్నది చెడ్డ.
1: In fact, it is only your vision.
0: కానీ భగవత్ సృష్టి లోపల సర్వము పవిత్రమైనటువంటిది.
1: In God's creation, everything is sacred.
0: కనుక ఇట్టి పవిత్రమైనటువంటి దీని లోపల పరమాత్మ అర్పితమైనటువంటి ఎంత సులభంగా వస్తుంది.
1: In the sacred world, the surrender is so easy.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ఇది అర్పితమైనటువంటి చాలా కష్టంగా భావిస్తున్నారు మీరు.
1: You find dedication difficult.
0: ప్రపంచంలో ఈ వస్త్రాన్ని నేయాలంటే ఎంతో కష్టం.
1: Just to weave this cloth is so difficult.
0: Pattinanta teeskovali.
1: Cotton has to be taken.
0: Vitramulanta teesiparaveyali.
1: Dinni
0: mettaparchali. Dinni tarvata dinni oka daranga teeyali. Daranga teesinatundi dani machine lo vesi vastranga neeyali.
1: Cotton has to be collected, seeds have to be removed, and the yarn has to be interwoven so as to make the cloth. How difficult it is.
0: Prati pandinatundi pandanu pattini vastranga cheyalante kuda ento shrama padavalsi vastundi.
1: To make the cotton into cloth is so difficult.
0: పూచిన పూనంతా కూడాను తిరిగి దాన్ని చక్కగా ఆనందంగా అలంకారం చేయాలంటే ఎంతో కష్టమవుతుంది.
1: అండ్ యూ ఫైండ్ ద ఫ్లవర్స్ సో హ్యాస్ టు మేక్
0: ప్రపంచంలో సర్వము కష్టమయమైనటువంటిది.
1: ఇన్ ఫ్యాక్ట్ దిస్ వరల్డ్ ఎవ్రీథింగ్ ఇస్ హార్డ్.
0: కానీ నా ఉద్దేశము, నా దృష్టి లోపల భగవత్ అర్పితమైనటువంటిది దానికంటే సులభమైనటువంటిది, దానికంటే ఈజీ అయినటువంటిది మరొకటి లేదు.
1: But from Bhagavan's point of view, the surrender, dedicating to God, is so simple and easy. You just leave aside such a simple, easy one, but you struggle hard. And it's only very simple to collect the petals and rub them. And the surrender, dedication is much simpler than this. Why?
0: ఎందుకు కష్టంగా ఉంటుండాలి?
1: వై డూ ఫైండ్ ఇట్ డిఫికల్ట్?
0: భగవంతుడు అనేటువంటి విశ్వాసం దృఢంగా లేకపోయినప్పుడే ఇది కష్టంగా తోస్తుండాలి.
1: సిన్స్ ద ఫెయిత్ ఈస్ నాట్ స్ట్రాంగ్ వీ ఫైండ్ ఇట్ డిఫికల్ట్.
0: భగవంతుడు ఉన్నాడు.
1: దేర్ ఇస్ గాడ్.
0: ఉన్నాడయ్యా, దేవుడు ఉన్నాడయ్యా.
1: గాడ్ ఈస్ దేర్.
0: దేవుడు లేనటువంటి స్థానమే లేదు.
1: దేర్ నో ప్లేస్ వేర్ దేర్ నో
0: దేవుడు కానటువంటి మనిషే లేడు.
1: దేర్ నో పర్సన్ వితౌట్
0: దేవుడు కానటువంటి జీవుడే లేడు.
1: దేర్ నో బీయింగ్ వితౌట్
0: దేవుడు లేనటువంటి పదార్థమే లేదు.
1: దేర్ నో మెటీరియల్ వేర్ దేర్ నో డివైన్
0: సర్వత్ర భగవంతుని యొక్క స్వరూపమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ ది ఎంబాడీమెంట్ ఆఫ్ ది డివైన్.
0: ఈ సత్యాన్ని హృదయపూర్వకంగా నీవు విశ్వసించినప్పుడు నీకు ఈ కష్టమే కలగదు.
1: When you have strong faith in this inner truth, you will never find any
0: difficulty. When
1: the faith is defective, you find it difficult to achieve anything. Embodiments of love.
0: With
1: all your love,
0: love your God. With
1: all love, have faith in God.
0: ఈ యొక్క ఆత్మవిశ్వాసం చేతనే సర్వం కూడాను మనకు సమకూరుతుండాలి, సర్వం కూడాను విజయాన్ని సాధిస్తుండాలి.
1: విత్ ది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ యు ఆర్ బౌండ్ టు బి సక్సెస్ఫుల్ అకాంప్లిష్డ్.
0: దీనికి మించినటువంటి యొక్క ఫలితం మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ బియాండ్.
0: ఎంత కఠినమైన కార్యమైనా కూడాను భగవత్ విశ్వాసంతో సులభంగా మనం చేయవచ్చు.
1: ఇట్ మే బి వెనీ హార్డ్ టాస్క్ యెట్ విత్ గాడ్స్ గ్రేస్ యూ కెన్ విన్.
0: సంత సంబున వీధి వీధులు దంతశాలలు వాడమేదలు దంత చేసిన దంతవర్ణులు కాంతకేయుడి గృహముల స్థితి శ్రీరామ నా మనవి వినుమా అన్నాడు హనుమంతుడు.
1: హనుమాన్ సెడ్ ఐ కుడ్ జస్ట్ జంప్ అండ్ క్రాస్ ఓవర్ క్లైంబ్ అప్ ది డిఫరెంట్ స్టెప్స్ ఇన్ ద ఫ్లోర్స్ ఆఫ్ ది మ్యాన్షన్.
0: వీధి వీధులు
1: ఇన్ఫాక్ట్ ఐ వెంట్ ఆన్ ది స్ట్రీట్స్
0: దొంతిశాలలు వేడమేడలు
1: అండ్ ఐ కుడ్ ఆల్సో సీ ద మ్యాన్షన్స్ దేర్.
0: ఆ లంకలో ఉన్నటువంటి మేడలంతా కూడా ఆకాశాన్ని అంటుతున్నట్టుగా కనిపించినాయట.
1: మల్టీ స్టోరీడ్ మ్యాన్షన్స్ దేర్
0: ధనుజవల్లను
1: అండ్ ఐ కుడ్ కిల్ ఆల్ ద డెమన్స్ దేర్.
0: కాంతకేడి గృహంబులర్ సిటీ శ్రీరామ నా మనవి వినుమా.
1: రామ ఐ హావ్ సీన్ ది ప్యాలెసెస్ ఓవర్ దేర్ ప్లీజ్.
0: ఇంకంతా ఆనందించాడు పాపం రాముడు.
1: రామ వాజ్ సో హ్యాపీ.
0: హనుమంతుడు ఇంత బలవంతుడా, ఇంత గుణవంతుడా, ఇంత శక్తివంతుడా అన్నాడు.
1: హి సెడ్ హనుమాన్ ఇస్ వన్ ఆఫ్ దట్ వాలర్ ఇన్ ద స్ట్రెంగ్.
0: కరెక్ట్ కనబడికి ఒక్క వాక్యం మాత్రం చెప్పాడు రాముడు. కోపం వచ్చేసింది, ఆ అంబును తీశాడు.
1: అండ్ అవుట్ ఆఫ్ యాంగర్ హి టుక్ ద యారో అవుట్ ఆఫ్ ఇట్ సెడ్ వన్ స్టేట్మెంట్.
0: చెలగి పిల్లుల లోపులనున్నా చిలుక రీతి వణకుచునున్న పలువు రాక్షస మగవులెళ్లను బలిమితో ఖడ్గములు జరుపుచు తలలో దృంచే మంచు వైచగా తల్లడిల్లెడి సీత జూచితి శ్రీరామ నా మనవి వినుమా. చెరగి విల్లుల లోపులనున్న కేసు అంటారు, పక్షులు పెట్టేటువంటి ఒక కేసు ఉంటారు.
1: కేజెస్ వేర్ ద బర్డ్స్ ఆర్ కెప్ట్ దేర్.
0: చెలకి చిలకి రీతి వణకుచునున్నది, చిలుక రీతి మాదిరి వణకుతూ ఉంటుంది పాప ఆ సీత.
1: అండ్ సీత ఇస్ జస్ట్ షివరింగ్ లైక్ ద ప్యారట్. దేనివల్ల?
0: పలువు రాక్షస మగవులెళ్లను బలిమితో ఖడ్గములు జరుపుచు తలలు దుంచే మంచు వైచగా తల్లడిల్లెడి సీత జూచితి శ్రీరామ నా మనవి వినుమా.
1: Rama, listen to my prayer. I saw Sita shivering like the parrot kept in a cage because the demon surrounded, holding swords to cut off her head any moment of time.
0: అనే అయినప్పటికి రాములు లక్ష్మణులు విల్లు తీశారు, ఇంకో క్షణం కూడా ఉండడానికి వీలేదు రెండు దంపతి.
1: అండ్ రామ లక్ష్మణ టుక్ అవుట్ ద యారో సీట్
0: ఉన్నప్పుడు నేను భరించుకోలేను.
1: ఐ కాంట్ బేర్ ద సఫరింగ్ ఆఫ్ సీత.
0: ఏంటి సీత బాధ్య అనేటువంటి భావంతో ప్రేమించి దానిపైన క్రోధం తెచ్చుకోవటం కాదు.
1: ఇట్స్ నాట్ ద యాంగర్ బికాస్ ఆఫ్ అటాచ్మెంట్ టువర్డ్స్ వైఫ్.
0: సీత ప్రకృతి.
1: సీత ఇస్ నేచర్ ప్రకృతి.
0: ఈ ప్రకృతి యొక్క బాధను భరించుకోలేడు భగవంతుడు.
1: గాడ్ కెనాట్ బేర్ ద సఫరింగ్ ఆఫ్ దిస్ నేచర్ ప్రకృతి సీత.
0: కనుకనే ఈ ప్రకృతి యొక్క బాధను నివారణ కావించే నిమిత్తమై తాను సర్వ విధముల సందిగ్ధమయ్యాడు.
1: టు అలివియేట్ ఆల్ ద సఫరింగ్ హీ వాస్ ప్రిపేర్డ్.
0: ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ మీరు తీసుకోవాలి.
1: హియర్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్ యూ హావ్ టేకెన్ టు అకౌంట్.
0: లోకము లోపల పురుషార్థములు నాలుగు చెప్పారు.
1: In this world there are four primary objectives.
0: Dharma, artha, kama, mochamulu ani.
1: There are four primary objectives in life.
0: Kani veerunta kudunu ashrama vasamulainatundi varanta ee artham teeskuntaru.
1: Those that stay in hermitage will go by this meaning.
0: Ee purushartamulu nalu kudunu ashrama dharmale kani nijamaina dharmamulu kaadu.
1: In fact this is the code of conduct of hermitage. In fact they don't
0: ee pavitramaina yokka paratattvam yokka bodhanlu kaadu.
1: They are not spiritual in any way.
0: పురుషార్థము పురుషుడు చేయవలసినటువంటివి నాలుగు అన్నారు.
1: పురుషార్థ ద హ్యూమన్ బీయింగ్ ఇస్ సపోజ్ టు
0: కానీ ఈ పదం యొక్క అర్థాన్ని గుర్తించుకునేటువంటి వ్యక్తులు దీనికి అనేక రకములుగా అర్థములు కల్పించుకుని పురుషానగా మగవాడు అని వారు అర్థం తీసుకున్నారు.
1: ఇండివిజువల్స్ హూ డోంట్ నో ద కరెక్ట్ మీనింగ్ దే టేక్ పురుష ద వర్డ్ స్టాండింగ్ ఫర్ మ్యాన్.
0: మాకు స్త్రీలకు లేదా ఇదంతా అర్థము,
1: స్త్రీలకు
0: లేవా అని వారు వాదం చేసుకుంటూ వచ్చారు.
1: విమెన్ ఆల్సో ఆర్గ్యూ వాట్ డోంట్ దే అప్లై టు అస్.
0: పురుష అనగా
1: పురుష మీన్స్
0: ఆత్మ అని అర్థము.
1: పురుష మీన్స్ ఆత్మ.
0: చైతన్యము అని అర్థము.
1: అవేర్నెస్.
0: ప్రాణము అనే అర్థము,
1: లైఫ్
0: జీవుడు అనే అర్థము,
1: ఇండివిజువల్
0: ఈ ఆత్మకు చైతన్యమునకు ప్రాణమునకు ఈ యొక్క జీవతత్వానికి ఏమాత్రము లింగభేదములు లేవు.
1: ఫర్ దిస్ ఆత్మ ద అవేర్నెస్ ద లైఫ్ అండ్ ఫర్ ద ఇండివిజువల్ నేచర్ ఇట్ హస్ నో జెండర్.
0: స్త్రీ అనేటువంటి లింగభేదములు లేవు.
1: దేర్ ఇస్ నో డిఫరెన్సెస్ ఇన్ జెండర్.
0: పురుషార్థం అనగా ఆత్మధర్మమే పురుషార్థము.
1: పురుషార్థ మీన్స్ ద కోడ్ ఆఫ్ ది ఆత్మ.
0: చేతనా ధర్మమే పురుషార్థము.
1: ధర్మ ఆఫ్ దిస్ అవేర్నెస్
0: ప్రాణం యొక్క ధర్మమే పురుషార్థము.
1: ఇట్ ఇస్ పురుషార్థ ఆబ్జెక్టివ్ లైఫ్.
0: చైతన్యమే పురుషార్థము.
1: దిస్ అవేర్నెస్ ఇస్ పురుషార్థం.
0: ఇది ఒక వైబ్రేషన్.
1: ఇది వైబ్రేషన్.
0: ఇది ఒక రేడియేషన్.
1: దిస్ ఇస్ రేడియేషన్.
0: ఒక ప్రాణతత్వము.
1: దిస్ ఇస్ ద లైఫ్ ప్రిన్సిపల్.
0: దీనికి పురుషార్థము అన్నారు.
1: దిస్ ఇస్ కాల్డ్ ద ప్రైమ్ ఆబ్జెక్టివ్ ఆఫ్ లైఫ్.
0: పురుషార్థం అనేటువంటి దానికి అర్థం తెలియకోకుండా పురుషులు చేయవలసినవి ఇది స్త్రీలు చేయవలసినవి కొంత ఆశ్రమ ధర్మాలుగా విభజించుకున్నారు.
1: వితౌట్ అండర్స్టాండింగ్ ద మీనింగ్ ఆఫ్ పురుషార్థ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లైఫ్ వీ క్లాసిఫై క్యాటగరైజ్.
0: ఆత్మధర్మం ఏమిటి?
1: వాట్ ఈస్ ఆత్మిక్ ధర్మ?
0: అదే సాయుధ్యము.
1: దట్ ఈస్ మర్జర్ సాయుధ్య.
0: అది ఏ నిజమైనటువంటి పురుషార్థము.
1: దట్ ఈస్ ది మెయిన్ పురుషార్థ.
0: కామ అర్థ కామ అర్థం చెప్పాలి. అర్థం అనగా ఏమిటి? అర్థం ధనము.
1: అర్థ మీన్స్ మనీ.
0: ధనం అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ దిస్?
0: కనుక ధనకనక వస్తు వాహనాలు అంతా ధనంగా భావిస్తున్నాము.
1: నాట్ ది కన్వీనియన్స్ ద కంఫర్ట్.
0: ఇది కాదు పురుషుడు సాధించవలసినటువంటిది.
1: ఇట్స్ నాట్ ద వన్ యు ఆర్ సపోజ్ టు అచీవ్.
0: ఈ ధనము కాదు.
1: నాట్ దిస్ వెల్త్.
0: భగవంతుని యొక్క ధనము జ్ఞానధనమే. ఆ జ్ఞానధనాన్ని మనం సాధించాలి.
1: వి షుడ్ అచీవ్ దట్ వెల్త్ ఆఫ్ జ్ఞాన, వెల్త్ ఆఫ్ విజ్డమ్.
0: అద్వైత దర్శనం జ్ఞానం అదే మనం సాధించవలసిన
1: ద విజన్ అండ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ నాన్ డ్యూయాలిటీ.
0: టు ఓన్లీ వన్, ఓన్లీ వన్, ఓన్లీ వన్.
1: ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది ఓన్లీ వన్ నాట్ టు ఇస్ ద ట్రూ విజ్డమ్.
0: అట్టి జ్ఞానాన్ని సాధించినటువంటి వాడే నిజమైనటువంటి ధనాన్ని సాధించినటువంటి వాడు.
1: దేర్ఫోర్ ద వన్ హూ హస్ గాట్ దిస్ వెల్త్ ఆఫ్ విజ్డమ్
0: ఈనాటిది రేపు వెళ్లిపోతుంది.
1: అండ్ దట్ ఆఫ్ టుడే మే వానిష్ టుమారో.
0: కానీ ధనం అనేటువంటి ఇది కాదు.
1: దిస్ నాట్ ట్రూ వెల్త్.
0: కామం.
1: దెన్ కామ.
0: ఈ లౌకికమైనటువంటి దేహం వల్ల అనుభవించేటువంటి యొక్క విషయవాసనలు కాదు కామం.
1: కామ ది డిజైర్, నాట్ సెన్సువల్.
0: ఇవంతా కూడా ఎట్టి కామము? మోక్ష కామంలో మనం పోవాలి.
1: వాట్ సార్ట్ ఆఫ్ డిజైర్ షుడ్ వీ హ్యావ్? వీ షుడ్ డిజైర్
0: దివ్యత్వాన్ని పొందటమే మన యొక్క డిజైర్.
1: వీ షుడ్ డిజైర్ ద డివినిటీ, నథింగ్ ఎల్స్.
0: మన యొక్క సస్వరూపాన్ని తెలుసుకోవటమే డిజైర్.
1: వీ షుడ్ డిజైర్ టు హ్యావ్ దట్ ట్రూ నేచర్, అండర్స్టాండింగ్
0: ఆత్మతత్వాన్ని గుర్తించడమే నిజమైనటువంటి కామము.
1: టు రికగ్నైజ్ ది ఆత్మ ఇస్ ద ట్రూ డిజైర్.
0: యొక్క అర్థము.
1: దిస్ ఇస్ ద మీనింగ్.
0: కనుక ధర్మార్థ కామములుగా మానవుడు పుట్టినటువంటి వాడు,
1: మ్యాన్ హూ ఇస్ బోర్న్,
0: ఆత్మస్వరూపాన్ని గుర్తించాలి.
1: రికగ్నైజ్ దిస్ ట్రూ.
0: ఆత్మజ్ఞానాన్ని అర్థం చేసుకోవాలి.
1: అండర్స్టాండ్ ఆత్మిక
0: మోక్ష కామాన్ని ప్రేమించాలి.
1: ఎంటర్టైన్ ద డిజైర్.
0: ప్రేమ వల్లనే మానవ యొక్క జీవితం సార్థకమవుతుంది అన్నాడు.
1: అండ్ దెన్ హీ కెన్ వర్క్ ఫర్ హిస్ లిబరేషన్ బై లాగ్.
0: కనుకనే పదములకు ఎన్నో అర్థములుంటున్నాయి, కానీ ఎవరికి తగినటువంటి దాన్ని వారు స్వీకరిస్తున్నారు?
1: దీస్ టర్మ్స్ హ్యావ్ సో మెనీ మీనింగ్స్. పీపుల్ గో బై వెరీ వే.
0: ఆశ్రమ ధర్మాలు కానీ ఆధ్యాత్మిక ధర్మం కాదు.
1: That is just meant for the different stages in life.
0: ఆధ్యాత్మిక ధర్మం మనకు నిజమైనటువంటి ధర్మము.
1: The spiritual dharma is the true one.
0: అది ఏ సాలోక్య ముక్తి.
1: That is సాలోక్య ముక్తి. మర్జర్
0: ఏమిటి?
1: What is liberation?
0: భగవంతుని చేరిపోవటం అన్నారు.
1: మర్జర్ రీచింగ్ గాడ్.
0: కాదు కాదు, మన స్వరూపాన్ని, మన నడతలను, మన ప్రవర్తనను సర్వమును వదిలి భగవంతుల్లో లీనం కావాలి.
1: One has to merge in divine. In his true nature, in his true form.
0: Ganga, Godavari, Saraswati ప్రవహిస్తున్నాయి.
1: We find the rivers like Ganga, Godavari, flowing.
0: ఈ జలమంతా కూడా పవిత్రమైన సీతగా ఉంటుంది.
1: We also find the form also.
0: ఈ వంకర్లు టింకర్లు కానీ,
1: not the bends,
0: తన రూపనామములు కానీ, తన రుచిని కానీ పూర్తి మరచి సముద్రంలో చేరినప్పుడు తన రూపనామములు లేవు, తన రుచులు లేవు. అంతా సముద్రం యొక్క రుచి, అంతా సముద్రం యొక్క రూపమే, అంతా సముద్రం యొక్క దివ్యమే.
1: Rivers of different forms, different tastes. When once they merge in ocean, they get the name and the form and the taste of the ocean itself.
0: Ayyo, nenu Godavarini, nenu Krishnani, nenu Gangani, ani samudramlo vibhagam emaina unda? Ledu.
1: Do you find any categorization such as Godavari?
0: Daivatvanni pondinappudu ye vibhagamu untundadu.
1: Then once you attain divinity, there are no differences whatsoever.
0: Aniye advaita darshanam annaru.
1: That is the experience of non-dualism.
0: Atti divyatvanni chendatame purushartamu.
1: To attain the divinity is the objective of life.
0: ఇట్టి పవిత్రమైన ఆధ్యాత్మిక అర్థాన్ని మనం గుర్తించడమే నిజమైనటువంటి మానవత్వం.
1: కాంప్రిహెండింగ్ దట్ సేక్రెడ్ ఐడియల్ ఈస్ ద ట్రూ మీనింగ్ ఆఫ్ హ్యూమన్ లైఫ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈనాడు పవిత్రమైనటువంటి యొక్క సుదినమని,
1: టుడే సేక్రెడ్ డే,
0: శివరాత్రి యొక్క తత్వమని,
1: ఇస్ నేచర్ శివరాత్రి.
0: శివుడు ఈ జగత్తునంతా ఉద్ధారం చేసే సమయం లోపల,
1: Shiva, as he was emancipating this world,
0: ఆలాహలమును మింగటం చేతనే,
1: as he swallowed poison,
0: అతను తన్మయత్వమంతా కూడా నిర్మూలమైపోయిందని,
1: that he has forgotten himself,
0: తాను పడిపోయినాడని,
1: that he fell down,
0: అట్టు పడిపోయినప్పుడు ఆ వేడంతా కూడా ప్రపంచానికి ఎక్కిందని,
1: all that heat out of it has gone to the entire
0: world, ఆ వేడిని చల్లార్చే నిమిత్తమే హిమాచల పర్వతాన్ని సృష్టించాడని,
1: to cool it, to pacify the Himachala was created,
0: ఆ హిమాలయ పర్వతమునంతా కూడా తన కడుపైన పెట్టుకున్నాడని,
1: and that he kept that mountain Himachal on his stomach,
0: ఆ హిమాచలం వల్ల కడుపంతా చల్లబడిందని,
1: because of that ice that your whole heat could be pacified,
0: శివుడు లేచాడని,
1: then Shiva got up,
0: దీనిని శివరాత్రి అని చరిత్రలో చెప్తూ వచ్చారు.
1: అండ్ హిస్టరీ సేస్ దిస్ ఇస్ శివరాత్రి.
0: కాదు కాదు, ఇవన్నీ ప్రాకృతమైనటువంటి చరిత్రలు.
1: దట్స్ ఓన్లీ వరల్డ్ ఇంటర్ప్రిటేషన్.
0: ఇది లౌకికమైన చరిత్రలు.
1: ఇట్స్ వరల్డ్ హిస్టరీ.
0: ఇది కేవలము ఒక దృశ్యకల్పితమైన చరిత్రలు.
1: ఇట్స్ ద వన్ ఆఫ్ మ్యాన్స్ మేకింగ్ ఇమాజినేషన్.
0: హిమాలయం అంత తనయందే ఉంటుంది అది.
1: హిమాలయస్ మౌంటైన్స్ ఆర్ విదిన్ యూ.
0: తనకంటే మించినటువంటిది లేదు.
1: దేర్ నథింగ్ బియాండ్ యూ.
0: సర్వము ప్రపంచమంతా తనయందే ఉంటుంది.
1: ద హోల్ వరల్డ్ ఇస్ విదిన్ యూ.
0: అలాంటి పరమాత్మకు ఇంకొకటి సృష్టించడము మరణించడం అనేటువంటిది ఉండదు.
1: ఫర్ సచ్ గాడ్ దేర్ ఇస్ నో బర్త్ నో డెత్.
0: దేహములో మార్పులు చెందవచ్చును.
1: దేర్ ఆర్ చేంజెస్ ఇన్ ద బాడీ.
0: కానీ గుణములు మాత్రం ఎప్పుడు ఒక్కటే.
1: బట్ ద క్వాలిటీ రిమైన్స్ ద సేమ్.
0: ఎక్కడికి పోయినప్పటికీ ప్రేమ ప్రేమగానే ఉంటుంటుంది.
1: వేర్ ఎవర్ హీ ఇస్
0: లవ్. తీసుకుని పోయి నీవు నీళ్ళలో వేసి అది పానకంగా అవుతుంది.
1: టేక్ షుగర్ అండ్ మిక్స్ ఇట్ ఇన్ వాటర్.
0: ఆ చక్కెర తీసుకుపోయి కాఫీలో వేసి అది తీయగానే ఉంటుంటుంది.
1: షుగర్ మిక్స్ విత్ కాఫీ.
0: ఆ చక్కెర తీసుకుపోయి టీలో వేయి తీయగానే ఉంటుంది.
1: ఈవెన్ మిక్స్ ఇన్ టీ.
0: ఆ చక్కెర పాయసంలో వేయి తీయగానే ఉంటుంటాయి.
1: రైస్ పుడింగ్ ఇట్ కంటిన్యూస్.
0: చక్కెర లేనిటువంటి తీపి ఎక్కడ రాదు.
1: సో దెర్ కెనాట్ బి స్వీట్నెస్ విదౌట్ షుగర్.
0: అదే రీతిగా ఎక్కడికి పోయినప్పటికీ మారినటువంటిది ఆ సత్ సత్ సత్.
1: So that which is changeless wherever you go is the Sat, the
0: Sat
1: truth.
0: Anaga ade being eppudu undetundi adi.
1: Sat, the ever existent.
0: Ekkade poyina tiyega undetundi adi.
1: It is nectarine wherever you go.
0: Aa keep manaku akkada chikkadu.
1: And you don't get
0: money. Manivindi untundadi.
1: It is within us.
0: Manundi aavirbhavincheetundi yokka premane aa teepu.
1: It is love that comes out of us is nectarine.
0: Aa premana manamu vishesha sambandhamendi lekunda vishesha sambandhamendiga manam maarchukovali.
1: The nectar of love should be connected, should be related to God, not to the world.
0: Chakkara, chakkara, chakkara to samanamu.
1: It's equal to sugar.
0: Chitti.
1: Chit.
0: Chaitanya swarupamainatundi.
1: It's of awareness.
0: Adi ye, konda paina posina neellu kindike edugutayi gaani paiki povu.
1: Water from the mountain top flows downward.
0: Adi kindike vastayi.
1: It flows downward.
0: Kabatti adi ye chaitanyamu.
1: That is chaitanya awareness.
0: Ee sattanaitundi nippu guntalo pettina gaani velugu paike vastundi gaani kindiki povu.
1: Sat, the fire, always would move upward, upward.
0: Kanaka sattu eppudu undetundi.
1: So sat is ever existent. It's ever existent.
0: Ee rendu yokka ekatvame aanandamu.
1: The unity of the two.
0: Chakkara neelalo kalipinappudu em ayipothundi?
1: What?
0: Chakkara neelalo kalipinappudu idi chakkara kaadu neellu kaadu.
1: When once you mix sugar in water, it's neither sugar nor water.
0: ఈ రెండు కాకుండా సిరప్ మాదిరి అవుతుంది.
1: ఇట్ టేక్స్ ద థర్డ్ వన్ ద
0: సిరప్. సత్ ప్రత్యేకంగా ఉంది, చిత్ ప్రత్యేకంగా ఉంటుండాలి.
1: సో సత్ అండ్ చిత్ ఆర్ అపార్ట్.
0: ఈ రెండింటి యొక్క చేరికనే ఆనందంగా ఉంటుండాలి.
1: మిక్సింగ్ ఆఫ్ దీస్ టూ వుడ్ రిజల్ట్ ఇన్ బ్లిస్ ఆనందం.
0: సత్ అదే ఆత్మతత్వము.
1: ద సత్ విత్ ఇన్ అస్ ఇస్ ఆత్మ.
0: చిత్తే ఈ దేహము.
1: చిత్ ఇస్ ద బాడీ.
0: ఈ దేహమునే స్త్రీ అన్నారు.
1: అండ్ దిస్ బాడీ ఈస్ ద ఉమెన్.
0: ఆ సత్తే పురుషుడు అన్నారు.
1: And the sat is masculine.
0: ఈ చిత్తునే ప్రకృతి అన్నారు.
1: The chit is nature.
0: ఆ యొక్క చైతన్యమునే పరమాత్మ అన్నారు.
1: The chaitanya is
0: ప్రకృతి పరమాత్మ యొక్క ఏకత్వమే మానవత్వము.
1: The unity of the divinity and the humanity is the human life in general.
0: ప్రకృతి ఈ దేహము.
1: And the bodies of nature.
0: పరమాత్మ ఆత్మ.
1: God is Atma.
0: అదే దివ్యత్వము.
1: That is divinity.
0: అదే కాన్షియన్స్.
1: That is conscience.
0: ఈ కాన్షియన్స్ దేహం యొక్క సమూర్తమైనటువంటి స్వరూపమే మానవత్వము.
1: The conscience and the body together result in the human life.
0: కనుక ఇది అర్ధనారీశ్వర తత్వము మానవత్వము.
1: Human life is androgynous.
0: మానవుని యందే స్త్రీత్వం ఉండాలి, మానవుని యందే పురుషత్వం ఉంటుంది.
1: In fact, within every human being there is this masculine and the feminine nature.
0: ఈ ఏకత్వమే ఈ యొక్క మానవత్వము.
1: The combination of these two is a human being.
0: అర్ధనారీశ్వరుడనగా ప్రతి మానవుడు కూడా అర్ధనారీ.
1: Everyone is Ardhanarishvara, androgynous.
0: Dehamu, stri.
1: Body is feminine.
0: Atma, purushudu.
1: Atma is masculine.
0: Atanu, chaitanya swarupudu.
1: Is one of awareness.
0: Atanu, divya swarupudu.
1: And is divine.
0: Rendintu yokka ekatvam okka manavuni ende untundadi.
1: The unity of these two you find in man.
0: Deenine Shivaratri annaru.
1: This is Shivaratri.
0: Ee rendintu yokka ekatvani gurinchi prabodhinchetundi tattvame శివతత్వము అన్నారు.
1: దట్ విచ్ స్పీక్స్ ఆఫ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ ఆఫ్ దీస్ టూ ఇస్ ద నేచర్ ఆఫ్ శివ.
0: పవిత్రమైన శివతత్వాన్ని ఈనాడు మరచి
1: దట్ సీక్రెట్నెస్ ఆఫ్ శివ
0: జడమైనటువంటి మలమూత్ర దుర్గంధ మాంస రక్తంతో కూడినటువంటిగా భావిస్తున్నారు.
1: ఇట్ గోస్ బై దిస్ ఇనర్ట్ డల్ బాడీ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ ఫీకల్ మ్యాటర్.
0: ఇది నిజమే, మలమూత్ర దుర్గంధ మాంస రక్తంతో కూడినటువంటిదే.
1: ఎస్ ద బాడీ ఇస్ ఫుల్ ఆఫ్ ఫీకల్ డర్టీ మ్యాటర్
0: దీంతో ఉంటుండాలి.
1: But yet there lies divinity within.
0: ఇంత మాలిన్యమైనటువంటిది.
1: Yes, it's polluted.
0: కానీ దివ్యమైన నవ్యమైనటువంటి ఆత్మతత్వం చేరేటప్పటికి ఇదంతా నిర్మూలమైపోతుంది.
1: When once this divine, ever fresh, ever novel, the new divinity within, it becomes
0: ఆత్మ. ఆదర్శాన్ని చూపించాలంటే దేహమే మనకు ప్రధానము.
1: To set an ideal to this world, the body is important.
0: దేహం చేత కర్మలు ఆచరించి,
1: with this body we work.
0: హృదయం చేత ఆనందించి,
1: and we feel happy.
0: ఈ రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం అనుభవించడమే నిజమైనటువంటి ఆత్మజ్ఞానము.
1: We should experience the unity of these two and experience the state of bliss.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: దేహమే పార్వతి,
1: the body is పార్వతి.
0: ఆత్మనే ఈశ్వరుడు,
1: ఆత్మ ఇది ఈశ్వర.
0: ఒక గురువు ఉండేటువంటి వాడు.
1: There was one teacher.
0: ఆ గురువుకు అనేక మంది శిష్యులకంతా నామ బోధన చేస్తుండేటువంటి వాడు.
1: Yes, many disciples. And he used to teach them every day.
0: Oka bhaktuniki vachadu nayana namah shivaya aneetundi panchachara naamanni smarinchu annadu.
1: And he wanted one disciple to chant namah shivaya, one mantra.
0: Inkoka daggariki poyadu.
1: He went to another disciple.
0: Aham shiva soham, aham shivoham, shivoham shivoham annadu.
1: He wanted him to chant and repeat this shivoham shivoham.
0: Aa okka snehithudu chusi ayya shivoham shivoham ani kucchunna shivoham shivoham lechina shivoham shivoham japam chesina shivoham shivoham annam tintunna shivoham shivoham ee vidhanga tintunnave ee shivoham ante artham emti annadu.
1: Another person questioned like this. You go on chanting, repeating, Sivoham, Sivoham, while walking and sitting, eating every time. What do you mean by that?
0: Ayya, na guru bodhinchinatundi mantram annadu.
1: He said, that's the teaching of my
0: guru. Guru bodhinchadu nijame, kaani deeni artham emiti annadu.
1: Yes, it's true. That's given by your guru.
0: Sivoham,
1: meaning.
0: Nene Sivudu, deeni artham annadu.
1: The meaning of Sivoham is, I am Siva.
0: దీనిపైన ఎంతవరకు అతనికి నమ్మకం ఉంది అనేటువంటి పరీక్షించే కోసమని, అయ్యా నీవేమో శివుడు అంటున్నావు నిజమే, కానీ పార్వతి నీకేం కావాలి అన్నాడు.
1: దెన్ హి సెడ్ యు ఆర్ శివ నో డౌట్ దెన్ వాట్ ఇస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ యూ
0: సంబంధ బాంధవ్యం ఏమిటి అన్నాడు.
1: హి సెడ్ వాట్ ఇస్ ద రిలేషన్షిప్ బిట్వీన్
0: అపరాధం అని చెప్తున్నాడు.
1: దెన్ హి సెడ్ వాట్ ఇస్ సిన్ ఇట్ ఇస్ నో నథింగ్ లైక్.
0: కానీ నిజంగా ఆ యొక్క మంత్రం పైన ఆ పవిత్రమైన అర్థం పైన విశ్వాసం ఏమిటి, పార్వతి నా యొక్క అంగమే అని ఎందుకు చెప్పకూడదు.
1: In fact, he has got true faith that he is Lord Shiva. Why can't he declare that Parvati is his consort?
0: ఈ పార్వతి అనేటువంటి ఒక స్వరూపము లింగ భేదంగా తీసుకున్నాడు.
1: And he goes by the femininity for the word Parvati.
0: ఆత్మరీతిగా తీసుకున్నాడు.
1: And the one he has taken ఆత్మిక
0: form. ఇక్కడ రెండింటి యొక్క భేదముల వల్లనే మానవుడు దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు.
1: And here we find the bifurcation duality.
0: ఆ నమ్మకమే పూర్తి ఉంటుంటే,
1: if he has got strong faith,
0: నేను శివుడు, పార్వతి నా అంగమే.
1: Yes, I am Shiva and Parvati is part of
0: me. Mama vivamsa ane endukannakoddu.
1: Why can't he declare Parvati is just a spark out of him? Why not?
0: Kani ee naati manavudu aa vidhamainatundi nammakam lekunda.
1: Today man has lost that such strong faith.
0: Prati manavudu kudanu eeshwarattvamto koodinatundi vaade. Eeshwarudu kudanu parvatito koodinatundi vaade.
1: Every man is essentially Ishwara, divine.
0: Parvati mane yokka dehamu.
1: The body is Parvati.
0: Atmane Ishwarudu.
1: Atma is Ishwara.
0: Ee rendu yokka ekatvame manavattvamu.
1: The unity of these two is human life.
0: Manavattvam anetundi kottadi kaadu.
1: The humanness is not anything new.
0: Kottadi kaadu.
1: It's not new at all.
0: Ee padamlone untundadi.
1: The meaning is there in the very
0: Ma
1: word.
0: Ma kaadu.
1: Ma no.
0: Nava kottadi.
1: New.
0: Kottadi kaadu ee manavattvamu ani deeni artham.
1: Manava not new.
0: అలాంటి పవిత్రమైనటువంటి అనాది అయినటువంటి అగమ్యమైనటువంటి అనంతమైనటువంటి ఒక మానవత్వాన్ని మనం అర్థం చేసుకోలేకుండా పోతున్నాం.
1: ట్రూ హ్యూమన్ ఈజ్ ఇన్కాంప్రిహెన్సిబుల్ అన్కాంకరబుల్ ఇంపెరిషబుల్.
0: అంతేకాకుండా అక్షర రూపంగా తీసుకున్నప్పుడు మా నా వా మూడు అక్షరాలుగా ఉంటున్నాయి.
1: ఇఫ్ యూ థింక్ ఆఫ్ దీస్ త్రీ లెటర్స్ దే ఆర్ ద త్రీ లెటర్స్ మా
0: అనగా మాయా,
1: మాయా ఇల్యూషన్,
0: నా అనగా కాదు,
1: నా నెగేషన్,
0: వా వర్తించటము, మాయ లేకుండా వర్తించేటువంటి వాడే మానవుడు అని తెలుసుకోవటం దీని అంతరార్థం.
1: కండక్టింగ్ వన్ సోన్ సెల్ఫ్ ఫ్రీ ఫ్రమ్ డెల్యూషన్ ఇస్ ద ట్రూ మీనింగ్ ఫర్ దిస్ వర్డ్ మానవ.
0: అన్ని విరుద్ధంగానే అనుభవిస్తున్నాం మనము.
1: టుడే వీ గో బై ద కాంట్రడిక్టరీ ఇంటర్ప్రిటేషన్. నో వన్ నోస్ ది ట్రూ మీనింగ్.
0: ఇంత డీటెయిల్స్ ఎవరికూడా బోధించేటువంటి వారు లేరు.
1: దేర్ నన్ టు టీచ్ ది డీటెయిల్స్.
0: కనుకనే అజ్ఞానం చేత తలుచుకున్నటువంటిది సత్యంగా భావిస్తున్నారు.
1: సో వీఆర్ డ్రౌండ్ ఇన్ ఇగ్నోరెన్స్ అండ్ గో బై దీస్ ఇంటర్ప్రిటేషన్.
0: ఈనాటి నుంచైనా మీరు సత్యాన్ని గుర్తించి
1: అట్లీస్ట్ ఫ్రమ్ టుడే నో ద
0: ట్రూత్. నా దేహం ఈ ప్రకృతి, ఈ ప్రపంచమే.
1: Deha, the body, is this very world. Just as body is so important to me, the world is also important. Therefore, deha, the body, desha, the country, are the object and the reflection.
0: Reaction, resound.
1: And both of them have the relationship
0: of
1: reaction and reflection. Just as you keep your body safe and secure, you should also maintain the country in the similar way.
0: మంగళకరమైనటువంటి భావతత్వాన్ని మీరు అర్థం చేసుకోవాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా దీర్ఘ ప్రసంగాన్ని ముగిస్తున్నాను.
1: భగవాన్ వాంట్స్ us to understand the sanctity and the auspiciousness and the true meaning and the inner significance of Shivaratri and brings us this close. The Hiranyagarbha here,
0: ప్రతి ఒక్కరి హృదయమందు ఉంటున్నది.
1: This Hiranyagarbha that Bhagavan is showing to us is present in everyone.
0: ఇది ప్రతి ఒక్కరి కుడి భాగంలో ఉంటున్నది.
1: ఇట్ ఈస్ ప్రెసెంట్ ఆన్ ద రైట్ సైడ్ ఆఫ్ ఎవ్రీబడి.
0: కేవలం ఈ దేహం నుండి మాత్రమే వచ్చింది కాదు.
1: ఇట్ నాట్ ద వన్ దట్ హెస్ ఒరిజినేటెడ్ ఆఫ్ దిస్ బాడీ.
0: ఇది దేహం అంతా వ్యాపించి ఉంటుండాలి.
1: బట్ ఇట్ హెస్ స్ప్రెడ్ ఆల్ ఓవర్.
0: అది అనుకున్నప్పుడు ఒక స్వరూపాన్ని చేరుతుంది.
1: బట్ యాజ్ భగవాన్ విల్స్ ఇట్ టేక్స్ ఎ ఫార్మ్.
0: ఇలాంటి ఒక తత్వాన్ని మీరు వేరుగా భావించకండి.
1: డోంట్ కన్సిడర్ ఇన్ డిఫరెంట్ వే.
0: ఇది సర్వులు ఎందు ఉండేటువంటి దీనిని ఈ ఆవిర్భావమైనటువంటి సమయం లోపల ఎవరు చూచారో వారికి ఇంక జన్మ లేదు.
1: దోస్ దట్ హావ్ సీన్ దిస్ హిరణ్యగర్భ కమింగ్ ఆరిజిన్ ఆఫ్ ఇట్ విల్ నాట్ హ్యావ్ బర్త్ అగైన్.
0: వచ్చే సమయంలో దీని యొక్క ఆకారం చూడాలి.
1: యు మస్ట్ హావ్ సీన్ యాజ్ ఇట్ హాస్ కమ్ ద ఫార్మ్.
0: కనుకనే ఇలాంటి దర్శనమే, ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క భావనం గావించే నిమిత్తమే ఇలాంటివి అప్పుడప్పుడు ప్రదర్శించవలసి వస్తుంది.
1: These things have got to be done now and then to make you know the divinity.
0: దీనివల్ల ఒక విధమైనటువంటి మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వం వారికి అర్థమవుతుంది.
1: You can understand the latent, imminent divinity within you.
0: ఇది ఎక్కడ వేసినా కానీ పగలేటువంటిది కాదు.
1: It will not break. You may
0: పగలదు. ఎక్కడ వేసినా పగలదు.
1: You may drop it down anywhere.
0: అమృతత్వము చూడండి, ఎక్కడ వేసినా ఇది పగిలేటువంటిది కాదు.
1: ఇట్ విల్ నెవర్ బ్రేక్.
0: ఏ విధంగా కూడా మారేటువంటిది కాదు.
1: ఇట్ ఈస్ చేంజ్ లెస్.
0: ఇలాంటి దివ్యత్వం అనేటువంటిది ఎక్కడ కూడా జగత్తులో కానరాదు.
1: దిస్ డివినిటీ డోంట్ ఫైండ్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్.
0: బంగారుదైనా వేస్తే ముక్క అవుతుంది.
1: అండ్ ఈవెన్ గోల్డ్ వుడ్ బ్రేక్. బట్ దిస్ విల్ నాట్ బ్రేక్.
0: ఇలాంటి దివ్యత్వం అనేటువంటిది ఒక్క దైవత్వం దగ్గర మాత్రమే మనకు నిరూపణ అవుతుంది.
1: అన్బ్రేకబుల్ డివినిటీ యూ ఫైండ్ ఇట్ హియర్.
0: కానీ శివ శివ శివ శివ ఎన్న రాధా నీ కృతలీల బతికన మన

0: The last 20 years, there's no situation as this Lingodbhava. It stopped since 1970. The reason is Purnachandra Auditorium is so small. Lakhs and lakhs of devotees congregate to watch this
1: Lingodbhava.
0: At the time, their body condition and the desires are not aware of that time. Because of the stampede over there, they got their legs fractured, bones broken. In order to see that no one would be hurt, Lingodbhava was discontinued. Not only this, there are three types of linga.
1: What is
0: it?
1: Bhurbhuvasvaha.
0: Bhurbhuvasvaha.
1: Gayatri mantra nandunnatundi antaratham.
0: This is the meaning of Gayatri mantra.
1: Bhur. Idi materialization.
0: Bhur signifies materialization.
1: Bhuvaha. Idi a vibration.
0: Bhuvaha, vibration.
1: Suvaha. Idi a radiation.
0: Suvaha, radiation.
1: Ah, radiation is atmajnanam.
0: That radiation is atmajnanam.
1: Ah, vibration is pranajnanam.
0: Vibration is life.
1: E materialization is dehajnanam.
0: Materialization is the physical.
1: You are not one person but three.
0: So Bhagavan tells us quite often, you are not one but three.
1: The one you think you are is physical body.
0: The one you think you are is the physical
1: the
0: body.
1: The one others think you are mental body.
0: The one others think you are is mental.
1: The one you really are, that is Atmajnana.
0: The one you really are is Atma, the Spirit.
1: Jesus could have said, I am the messenger of God.
0: The same thing is stated by Jesus, I am the messenger of God.
1: Messengers. Adi a materialization.
0: It is the body that is the messenger, materialization.
1: I am the son of God. Adi aham brahmasmi.
0: The second statement, I am the son of God.
1: Anaga, nenu bhagavantuni yokka biddanu.
0: I am the son of God.
1: Anaga bhagavantudu veru bidda veru ga ayipoyindi.
0: It only means the
1: dvaitanga roopondindi.
0: Son and the father are different.
1: I and my father are one annadu.
0: The final state, I and my father are one.
1: Adi advaitanga maaripoyindi.
0: That is non-dualism.
1: Appude Holy Ghost annaru.
0: There comes Holy Ghost.
1: Ee vidhangane prati matamunandu kudanu.
0: In every religion,
1: ప్రతి విషయంలో కూడాను అంతరాత్మలు మూడుగా ఉంటుంటాయి.
0: In every religion, in every situation, there are three interpretations.
1: ప్రతి శివరాత్రి ఎందుకు కూడా ఒక్కొక్క సమయంలో మూడు కూడాను ఆవిర్భవించేటువంటివి.
0: Every శివరాత్రి, all these three would come out.
1: ఇప్పుడు కూడాను ప్రారంభమైంది కానీ,
0: even now it started.
1: నేను అడగదొక్కాను.
0: భగవాన్ kept it under check.
1: ఎందుకంటే ఇంకా దీని విషయం మీకు బాగా చెప్పాలి.
0: Because there are many things to be told to you, taught to you.
1: కనుక ముందు దీని యొక్క స్వరూపాన్ని చక్కగా చూడగలరు.
0: ఇన్ ఫ్యూచర్ యు ఆర్ గోయింగ్ టు సీ మెనీ మోర్ థింగ్స్ టు హ్యాపన్.
1: ఒక్క దైవత్వం దగ్గర తప్ప ఎక్కడ కూడా ఈ విధమైనటువంటి యొక్క ఆనందం అనేటువంటి మనకు ప్రాప్తించదని తెలుసుకోవాలి మీరు.
0: ఓన్లీ ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ భగవాన్ ద డివైన్ యు ఫైండ్ దట్ ఎక్స్టాటిక్ బ్లిస్ఫుల్ స్టేట్. Nowhere else in the world.
1: నేను మీ వలె నడుస్తున్నాను, మీ వలె మాట్లాడుతున్నాను, మీ వలె నవ్వుతున్నాను, మీ వలె తింటున్నాను, మీ వలె తిరుగుతున్నాను. ఇది ఇంత మాత్రమే, దేహాన్ని మాత్రమే ఆధారం తీసుకోకూడదు.
0: భగవాన్ మూవ్స్ అమిడ్స్ట్ అస్ టాకింగ్, సింగింగ్, ఈటింగ్, డైనింగ్,
1: ఏది చేసినా సెల్ఫ్లెస్ సెల్ఫ్లెస్ సెల్ఫ్లెస్.
0: భగవాన్ ఇస్ సెల్ఫ్లెస్ ఫ్రమ్ టాప్ టు టో.
1: నో కించిత్తైన ఒక వెంట్రుక మందమైన కూడా సెల్ఫిష్ లేదు.
0: నాట్ ఈవెన్ ఎ ట్రేస్ ఆఫ్ అయోట్ ఆఫ్ సెల్ఫిష్నెస్ దేర్.
1: అంతా పదార్థమే పదార్థమే పదార్థమే.
0: భగవాన్ ఇస్ బేసికలీ ఎసెన్షియలీ టోటలీ డివైన్.
1: దృఢంగా మీరు విశ్వసించాలి.
0: స్ట్రెంగ్థెన్ దిస్ ఫెయిత్ ఇన్ యూ.
1: తిరిగి మీరు అడగనక్కర్లేదు, ఎక్కడ ఉండినా కానీ మీ అభిష్టం నెరవేరుతూనే ఉంటాయి.
0: యు డోంట్ నీడ్ టు ప్రే ఫర్ యువర్ డిజైర్ టు బి ఫుల్ఫిల్డ్.
1: సంపూర్ణ విశ్వాసం లేనటువంటి వారికి ఈ కష్టములు నష్టములు దుఃఖములు అంతా వస్తూ ఉంటాయి.
0: ఇఫ్ యు డోంట్ హావ్ ద టోటల్ ఫెయిత్ యు సఫర్ యు ఫేస్ డిఫికల్టీస్.
1: మొట్టమొదటి ఆత్మ విశ్వాసాన్ని పెంచుకోండి.
0: ఫస్ట్ డెవలప్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: అది ఏ మొట్టమొదటి మనం చేసుకోవాల్సిన సాధన.
0: దట్ ద ఫస్ట్ స్పిరిచువల్ ప్రాక్టీస్ వీ హావ్ టు టేక్. ఈనాడు
1: నిజంగా మీరెంతో అదృష్టవంతుడు.
0: యు ఆర్ వెరీ లక్కీ సోల్స్ టుడే.
1: ఈనాడు సోమవారం.
0: టుడే ఇస్ మండే.
1: ఈ సోమవారం అనేటువంటి సోమశేఖరుని యొక్క స్వరూపమే.
0: మండే ఇస్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ సోమశేఖర.
1: ఈశ్వరునికి సోమవారం చాలా ముఖ్యము.
0: సోమవార మండే సో ఎండేరింగ్ టు ఈశ్వర.
1: దేహం కూడా పుట్టినటువంటి సోమవారమే.
0: భగవాన్ ఆల్సో వాస్ బోర్న్ ఆన్ మండే సోమవార.
1: కనుకనే సోమేశ్వర అన్నారు.
0: సో సోమేశ్వర
1: సోమశేఖర అన్నాడు.
0: సోమశేఖర
1: ఇలాంటి తత్వాలంతా కూడా కొన్ని అర్థములు కూడా నువ్వు గుర్తింపజేసేటువంటివి.
0: అండ్ దీస్ ఆర్ థింగ్స్ దట్ కన్వే ది ట్రూ మీనింగ్.
1: ఎక్కడ శివదేవాలయంలో సోమశేఖర్ సోమవారమే ఆరాధన జరుగుతుంది.
0: ఇన్ ఎవ్రీ టెంపుల్ ఆఫ్ శివ స్పెషల్ ప్రేయర్స్ ఆర్ ఆఫర్డ్ ఆన్ మండేస్ సోమవార.
1: కనుక ఇంకా మంగళవారం వస్తుంది.
0: దెన్ కమ్స్ మంగళవారం.
1: ఈ మంగళవారం మూల కారణం ఏమిటి?
0: వాట్ ఇస్ ది మెయిన్ కాజ్?
1: ఈనాడంతా మంగళవారము హనుమంతుని పూజిస్తుంటారు.
0: ఆన్ ట్యూస్డే మంగళవారం వి వర్షిప్ హనుమాన్.
1: అనగా రాముడు విజయాన్ని సాధించినాడని హనుమంతుడు పరిగెత్తిపోయాడు సీత దగ్గరికి.
0: యాజ్ రామ వాజ్ రిటర్నింగ్ సక్సెస్ఫుల్లీ ఆఫ్టర్ ద వార్,
1: తల్లి రాముడి యొక్క విజయాన్ని సాధించాడు.
0: ఓ మదర్, ఇన్ ఫ్యాక్ట్ వి ఆర్ రిటర్నింగ్ విక్టోరియస్లీ.
1: రావణ అయిపోయింది.
0: అండ్ రావణ డైడ్.
1: ఈ వార్త విన్న తక్షణమే సీత,
0: ద మూమెంట్ ద న్యూస్ వాస్
1: హనుమంత, ఈనాడు ఏ దినమో ఏమో నాకు తెలియదు
0: హనుమాన్, ఐ డోంట్ నో వాట్ డే ఇట్ టుడే.
1: నీవు మంచి వార్తను వినిపించావు కాబట్టి ఈనాడంతా మంగళవారము, ఈనాడు నీ పూజ జరుపుగాక అన్నాడు.
0: సిన్స్ యూ బ్రాట్ దిస్ గుడ్ న్యూస్, ద హ్యాపీ న్యూస్, విక్టోరియస్ న్యూస్,
1: మంగళకరమైన వార్త కనుకనే ఈనాడు మంగళవారము అన్నారు.
0: దేర్ఫోర్ లెట్ దిస్ డే బి కాల్డ్ మంగళవార ట్యూస్డే.
1: ఆనాడు త్రేతాయుగ లోపల సోమవారం, మంగళవారం, శనివారం, ఆదివారం ఇలాంటివంతా ఏమీ లేవు.
0: ఇన్ ద త్రేతా ఏజ్ దేర్ నథింగ్ లైక్ సోమవారం, మంగళవారం, మండే అండ్ ట్యూస్డే.
1: ఇవంతా కూడా ఇప్పుడిప్పుడు వచ్చినటువంటి ఈ వారాలు.
0: దీస్ ఆర్ ది డేస్ ఆఫ్ ద రీసెంట్
1: టైమ్. కూడా లేవు.
0: దేర్ ఆర్ నథింగ్ వాట్స్ ఎవర్ ఇన్ దోస్ టైమ్స్.
1: కనుకనే మంగళవారం అనేటువంటి హనుమంతుని పూజకు చాలా పవిత్రమైనటువంటిది అని.
0: మంగళవారం ట్యూస్డే ఇస్ వెరీ స్పెషల్ టు హనుమాన్.
1: ఈడ ఒక్కొక్కటి ఒక్కటి కూడా మన భారతీయ సంస్కృతిని పురస్కరించుకుని అన్ని కూడా అంతరాత్మను గురించినటువంటివి.
0: ద ట్రెడిషన్ అండ్ ద కల్చర్ ఆఫ్ భారత్ హెస్ గాట్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్.
1: కానీ ఈనాటి భారతీయులు భారతీయుల కల్చర్ అనేటువంటిది తెలుసుకోవటం లేదు.
0: భారతీయ ఆర్ అన్మైండ్ఫుల్ ఆఫ్ ద కల్చర్ ఆఫ్ భారత్.
1: ఈ కల్చర్ తెలుసుకోనటువంటి వాళ్లే అనేక రకములుగా పెడత్తములు భావించుకుని అనర్థంలో మునిగిపోతున్నారు.
0: దోస్ దట్ డు నాట్ నో ది కల్చరల్ వాల్యూస్ అండ్ ద మీనింగ్, దే గో బై ది రాంగ్ పాత్.
1: మంది కాస్ట్ కాదు కల్చర్.
0: అవర్స్ ఇస్ నాట్ కాస్ట్, ఇట్ ఇస్ కల్చర్.
1: ఈ కల్చర్ ను మనం లక్ష్యంలో పెట్టుకోవాలి.
0: వీ హావ్ టు ప్రిజర్వ్ అప్హోల్డ్ కల్చర్.
1: కాస్ట్ మారినా కూడా పోయినా కూడా పర్వాలేదు.
0: డజంట్ మ్యాటర్ ఇఫ్ యూ చేంజ్ ది ప్లేసెస్.
1: కనుక దివ్యాత్మ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ ఆత్మ.
1: ప్రేమమయమైన ఆత్మ ఒక్కటే తప్ప అన్ని కాదు.
0: ఇట్ ఈస్ ఆత్మ దట్ ఇస్ ఎంబాడిమెంట్ ఫర్ సానిఫికేషన్ ఆఫ్ లవ్.
1: కనుకనే ఆత్మనే ప్రేమ, ప్రేమనే ఆత్మ.
0: ఆత్మ ఇస్ లవ్, లవ్ ఇస్ ఆత్మ.
2: యు వర్ లిస్నింగ్ టు ఎక్సర్ప్ట్స్ ఫ్రమ్ అ డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ బాబా on the 15th of February 1999 in Prashanti Nilayam during the Shivratri celebrations. Bhagwan emphatically declared that there is no place in this universe that is not pervaded by God. He added that if we develop unwavering faith in this timeless truth, we will never face difficulties. Thank you, and Sai Ram from the Radio Sai team.

0: embodiments of divine love.
1: మనసును ఆయుధంబు ఒక్క మానవునికి చేతుల్లి.
0: ఓన్లీ మ్యాన్ హ్యాస్ అట్ హిస్ కమాండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ మైండ్.
1: ఈ మనసును శిక్షలో నిలుపు మానవుడే విజయుండు భూమిపై.
0: ద వన్ దట్ పర్టికులర్ మ్యాన్ హూ హ్యాస్ a complete command over the mind is going to be victorious on the earth.
1: Manasuku dasudai manuja matrudu evandunu shanti saukhyamul kanugonaledu.
0: That person who is a slave of the mind is not going to find peace and happiness in life.
1: Kanipinchutunnadi,
0: this is obvious. This is seen very clearly.
1: Swapnamantunan.
0: This is not seen in the dream.
1: Indriyamulato koodinatuvanti ee panchabhautika shariramu manasu kante veru kaadu.
0: This body, which is associated with five senses, is not different from senses.
1: మనసు
0: మైండ్
1: తన యొక్క విలాసార్థమై ఏర్పరచుకున్నటువంటి భవనమే ఈ శరీరము.
0: దిస్ బాడీ ఈజ్ ఎ మ్యాన్షన్ విచ్ ఇస్ బిల్ట్ బై మైండ్ ఫర్ ఇట్స్ ఓన్ జాయ్.
1: ఈ శరీరము మనసుకు కవచము వంటిది.
0: దిస్ బాడీ ఈజ్ ఆల్సో ప్రొవైడింగ్ ప్రొటెక్షన్ టు ద మైండ్.
1: ప్రతి దేహమునందు కూడాను ప్రతి దేహమునకును ఈ మనసే ఆధారము, మనసే కారణము.
0: ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్

0: for every body, this mind itself is the cause and this mind itself is the base.
1: నీరు లేని పంట యొక్క ఆస్తిక్యము, నీరు లేని పంట యొక్క ఆస్తిక్యము,
0: ది పొజిషన్ ఆఫ్ ఎ ఫీల్డ్
1: ఏ విధముగా
0: వితౌట్ హ్యావింగ్ వాటర్
1: మిథ్యా స్వరూపమై ఉండును,
0: జస్ట్ యాజ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి సంథింగ్ లైక్ ఎ డెల్యూషన్,
1: అటులని
0: ఇన్ ద సేమ్
1: మనసు లేనిటువంటి మానవత్వము, మానవ స్థితి ఈ విధమైనటువంటి అస్తిత్వంతో కూడి ఉంటుంటుంది.
0: The same thing is going to be the state of a person who doesn't have a mind.
1: Manase loka vyavaharamunaku karya kalapamulaku vilapamulakunu mooladharamu.
0: Mind is the very basis for all the activities of man, be it for his pleasure or be it done for his duty.
1: Indulo ఉపాధ్యాయుడు లేని గుడి మడి, దేవుడు లేని గుడి, కరెంటు లేని వైరు, నీరు లేని పైరు, ఈ విధంగా నిరర్థకము. మనసు లేని మానవత్వం కూడాను మరణించిన జీవితమే.
0: జస్ట్ యాజ్ దేర్ కెనాట్ బి ఎ స్కూల్ వితౌట్ ఎ టీచర్, ఎ టెంపుల్ వితౌట్ గాడ్, ఎ ఫీల్డ్ వితౌట్ వాటర్ ఈజ్ లైక్ a man without mind.
1: Kanuka itti manasuto kudinatunti manavattamu divyattamuga marchukovalanna manavuni prayatnam kudanu atyavasaram.
0: If man wants to transform such human nature into divinity, it is necessary that he should put in some effort.
1: Kani sarva samanyamuga మానవుడు మనసు శరీరం నందు బంధింపబడినటువంటిదిగా భావిస్తున్నాడు.
0: ఆర్డినరీలీ హ్యూమన్ బీయింగ్స్ టెన్ టు థింక్ దట్ మైండ్ ఈజ్ ఇంప్రిజన్డ్ ఇన్ ది బాడీ.
1: కనుకనే ఈ పాంచభౌతికమైనటువంటి శరీరం యొక్క క్షేమమునకై తన కాలమును తన కర్మను కూడాను వినియోగపరుచుకుంటున్నాడు.
0: దట్ ఈస్ ది రీజన్ వై man is utilizing all the time and action in order to give protection and to foster the body.
1: Dehame satyamu nityamani vishwasinchi dani nimittamai aneka vidhamulainatunti yokka prayatnamulu salputunnadu.
0: Believing that body is a permanent entity, body is going to last forever, he is making all the efforts to give protection and to look after the body.
1: కేవలము అన్నపయ ప్రాణముని ఆశ్రయించి తన జీవితమును నిరర్థకము చేసుకుంటున్నాడు.
0: సచ్ పర్సన్స్ ఆర్ వేస్టింగ్ దర్ లైఫ్, బేసింగ్ దర్ ఎంటైర్ లైఫ్ ఆన్ ఫుడ్.
1: బుద్ధి అను విజ్ఞానమయమును ఆశ్రయించి ఆ విజ్ఞానమయము చేత మనోమయమును జయించినటువంటి వాడే విఘ్నుడు కాగలడు.
0: దట్ పర్సన్ కెన్ బి కాల్డ్ ఎ వైజ్ పర్సన్ హూ conquers and achieves wisdom by controlling his mind.
1: Atane prajnanavantudu.
0: Such a person alone can be considered and described as a wise person.
1: Ee prajnanatattam anetundi satsankalpamulo chetane yerpadutundi.
0: Only by good thought one would be able to get that kind of wisdom.
1: Satsankalpamule manavuniki pradhanamainatundi aasti.
0: The most important property for any human being is his own good thoughts.
1: ఈ సత్సంకల్పములు సామాన్యమైన పుట్టివి కాదు.
0: These good thoughts cannot be considered very casually.
1: ఇవి చాలా బలమైనటువంటివి.
0: These are all very powerful.
1: చాలా పవిత్రమైనటువంటివి.
0: These are all sacred.
1: చాలా దివ్యమైనటువంటివి.
0: These are all very divine.
1: భవ్యమైనటువంటివి, నవ్యమైనటువంటివి.
0: These are all great and having a lot of power and impact.
1: వీటిని మనము ఏ విధముగా ఉపయోగించుకుందామో ఆ విధమైనటువంటి ఫలితమును అందిస్తుంది.
0: These are going to give the result depending upon how we make use of these good thoughts.
1: ఇలాంటి సత్సంకల్పములు సమయమును పురస్కరించుకొని సత్సంగముల చేత అవి అభివృద్ధి నొందుతూ ఉంటాయి.
0: దీస్ గుడ్ థాట్స్ వుడ్ డెవలప్ దెమ్సెల్వ్స్ డిపెండింగ్ అపాన్ ది సర్కమ్స్టాన్సెస్ అండ్ డిపెండింగ్ అపాన్ ది సిచ్యుయేషన్.
1: మనసనగా కేవలము తెల్లటి కాగితం వంటిది మాత్రమే కాదు.
0: మైండ్ ఈ కెనాట్ బి మియర్లీ కంపేర్డ్ టు ఎ వైట్ పేపర్.
1: అనేక జన్మల సంస్కారములను కర్మల యొక్క ముద్రను కూడి ఉంటుంటాది ఈ మనసు.
0: మైండ్ ఈజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ది టెండెన్సీస్ కల్టివేటెడ్ ఓవర్ ఎ నంబర్ ఆఫ్ బర్త్స్.
1: ఇది ఆత్మ యొక్క ప్రతిబింబంగా నిరూపిస్తూ ఉంటాది.
0: దిస్ కెన్ బి ఈవెన్ టేకెన్ యాజ్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ ఆత్మ.
1: మనకు ఈ లోకములో చాలా అధికమైనటువంటి ఆస్తి ఏమనగా ఈ ఆత్మతత్వమే.
0: ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ ఆర్ ది ఆత్మతత్వ ఈజ్ రియలీ ఎ వెరీ ఇంపార్టెంట్.
1: ది రిచెస్ట్ వెల్త్ ఈజ్ ఆత్మన్ అన్నాడు.
0: ది రిచెస్ట్ వెల్త్ ఈజ్ ఆత్మన్ అలో.
1: ఇట్టి ఆత్మతత్వాన్ని మనం గుర్తించడము చాలా కష్టం.
0: ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ దిస్ ఆత్మతత్వ.
1: ఆత్మ ప్లస్ మనసు ఈజ్ ఈక్వల్ మానవ అన్నారు.
0: ఆత్మ ప్లస్ మైండ్ ఈజ్ ఈక్వల్ టు మ్యాన్.
1: మనిషి మైనస్ మైండ్ ఈజ్ ఈక్వల్ ఆత్మ అన్నారు.
0: మ్యాన్ మైనస్ మైండ్ ఈజ్ ఈక్వల్ టు ఆత్మ.
1: కనుక మనసే రెండింటికి నీ మూల కారణం.
0: దేర్ఫోర్ మైండ్ ఈజ్ ది బేసిస్ ఫర్ బోత్.
1: ఈ రెండింటికి మాత్రమే కాదు, సృష్టికే మూల కారణం మనసు.
0: మైండ్ ఈజ్ నాట్ మియర్లీ ది బేసిస్ ఫర్ బోత్ దీస్ ఫ్యాక్టర్స్.
1: ఇన్ సర్వస్వమునకు మూల కారణం మనసే.
0: ఇట్ ఈస్ ది బేసిస్ ఫర్ ది ఎంటైర్ క్రియేషన్ అండ్ ఫర్ ఆల్ ది థింగ్స్ ఇన్ ద వరల్డ్.
1: కనుకనే మని ఏమ మనుష్యానాం కారణం బంధమోచ్యో అన్నారు.
0: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఇట్ ఈస్ సెడ్ మైండ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫార్ లిబరేషన్ యాజ్ వెల్ యాజ్ బాండేజ్.
1: ఈ స్థితిగతులకు ఏమాత్రం కూడా ఇది లొంగదు.
0: ఇట్ ఈస్ నాట్ సబ్జెక్ట్ టు బి కంట్రోల్డ్ బై ది సర్కమ్స్టాన్సెస్.
1: ఎట్టి పరిస్థితులు ఎందైనా కూడాను మానవుని ఎందు సత్సంకల్పమే ఉండినా అతని యొక్క జీవితము దివ్యమైనటువంటి జీవితంగా ఉంటుంటాది.
0: అండర్ వాట్ ఎవర్ సర్కమ్స్టాన్సెస్ బి ఇట్, ఇఫ్ మ్యాన్ హ్యాస్ గుడ్ థాట్స్ హిజ్ లైఫ్ వుడ్ బి హ్యాపీ.
1: కనుక ప్రతి మానవుని ఎందు కూడాను సత్సంకల్పం అనేటువంటి దానిని విచారించి దాని యొక్క విషయమును గుర్తించుకుని వర్తించడం అత్యవసరము.
0: ఇట్ ఈస్ దేర్ఫోర్ ఎ మ్యాన్ హ్యాస్ టు అండర్స్టాండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ గుడ్ థాట్స్ అండ్ కండక్ట్ హింసెల్ఫ్ ఇన్ సచ్ ఎ వే దట్ గుడ్ థాట్స్ ఆర్ ప్రాపర్లీ.
1: ప్రతి మానవుడు కూడాను సంకల్పం యొక్క శాసనమును దాని యొక్క పనులను తూచ విశాలమైన భావంతో విచారించవలసి వస్తుంది.
0: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ టు ఎన్క్వైర్ హౌ ది థాట్స్ సెండ్ ద కమాండ్స్ అండ్ ద కంపల్షన్.
1: ఇట్టి సత్సంకల్పమునకు సత్సంగం అవసరం.
0: ఫర్ గుడ్ థాట్స్ గుడ్ కంపెనీ ఈజ్ ఎసెన్షియల్.
1: ఈ సత్సంగము చేత తనకు పురముండినటువంటి యొక్క దుస్సంకల్పములను దూరం చేసి సత్సంకల్పములను ప్రోత్సహింప చేస్తాయి.
0: బై గుడ్ కంపెనీ యూ కెన్ గెట్ రిడ్ ఆఫ్ ది బ్యాడ్ థాట్స్ దట్ మే బి బాదరింగ్ యూ అండ్ యూ కెన్ డెవలప్ గుడ్ థాట్స్.
1: అనేక గ్రంథములు యందు అనేక ఆదర్శములను అనేక ఉపమానములతో కూడాను బోధిస్తూ వస్తున్నాయి.
0: క్వైట్ ఎ ఫ్యూ టెక్స్ట్ టీచ్ దీస్ థింగ్స్ విత్ గుడ్ ఐడియల్స్ అండ్ విత్ గుడ్ ఇల్లస్ట్రేషన్స్.
1: రత్నకారుడు ఒక హంతకుడు.
0: రత్నాకర వాస్ ఏ మర్డర్.
1: పాఠశాలలను అనేక విధములుగా హింసించి వారి ద్వారా అపహరించినటువంటి యొక్క ధనమును తన కుటుంబ పోషణకై వినియోగించుకునేటువంటి వాడు.
0: అమౌంట్స్ విచ్ యూస్ టు టేక్ అవే ఫ్రమ్ ది ట్రావెలర్స్ యూస్ టు మేక్ యూజ్ ఆఫ్ ఇట్ ఇన్ ఆర్డర్ టు క్యారీ ఆన్ హిస్ ఫ్యామిలీ యాక్టివిటీ.
1: అట్టి రత్నకారుడు సప్తర్షుల యొక్క సంపర్కము చేత తన యొక్క దుర్భావములను దుశ్చింతలను దూరము చేసుకుని తద్వారా తాను ఆదికవి అయినటువంటి వాల్మీకిగా మారుతూ వచ్చాడు.
0: సత్య రత్నకారుడు హీ బికేమ్ వాల్మీకి అన్ అకౌంట్ ఆఫ్ హిస్ కమింగ్ ఇన్ కాంటాక్ట్ విత్ ది సెవెన్ రిషీస్ సప్తర్షీస్.
1: ఇతను కేవలము ఒక ఆది కవికి మాత్రమే కాకుండా వ్యాసకవికి కూడాను సమానుడుగా కూడాను నిరూపించుతూ వచ్చింది.
0: హీఈస్ నాట్ మియర్లీ ది ఏన్షియంట్ పోయట్, హీ వాస్ డిస్క్రైబ్డ్ యాజ్ ఈక్వల్ టు వ్యాస.
1: సప్త ఋషులు కూడాను ఈ ఆది కవిని శ్లోకదాత వాల్మీకి అని, లోకదాత భగవంతుడని కూడాను దానిని బోధిస్తూ వచ్చారు.
0: సప్తర్షి ఈస్ డిస్క్రైబ్డ్ దిస్ ఫస్ట్ పోయట్ యాజ్ ఎ పర్సన్ హూ ఈస్ ఏ బ్లెస్సింగ్ టు ద వరల్డ్.
1: ఇంకా బుద్ధుని కాలమునందు అంగుళీకరుడు, ఇటు మహా దుర్మార్గుడు.
0: అనదర్ ఎగ్జాంపుల్ ఈస్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ అంగుళీక హూ వాస్ డ్యూరింగ్ ది డేస్
1: ఆఫ్ బుద్ధ. ఈ రత్నకారుని వలె బాటసారుని హింసించి వారి ద్వారా అనేక రకములైనటువంటి యొక్క ధనమును ప్రోగు చేసుకుని ఇంత మాత్రముతో వారిని వదలక వారి అంగుష్టములను ముకుందను కత్తిరించి వాటిని హారముగా ధరించేటువంటి యొక్క క్రూరుడు.
0: అంగుళీక వాజ్ సచ్ ఎ క్రూయల్ పర్సన్ దట్ యూజ్డ్ టు వేలే ది పీపుల్, రాబ్ దెమ్ ఆఫ్ ఆల్ దేర్ బిలాంగింగ్స్ అండ్ కట్ దేర్ థంబ్స్ అండ్ యూజ్డ్ టు పుట్ ది థంబ్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ గార్లాండ్ అరౌండ్ హిస్ నెక్.
1: కానీ అట్టి క్రూరుడైనటువంటి యొక్క అంగుళీకరుడు బుద్ధుని యొక్క సంపర్కం చేత తాను సాధకుడుగా మారిపోయాడు.
0: By the association and coming contact with Buddha, such a cruel person as Angulika became a great person.
1: Jagayi Madayi anetunti varu maraku tegaku sambandhinchinatunti varu.
0: Jagali and Matali also may be described to this particular category.
1: Veeru kudanu itti krura kutyamulu cheta jeevinchutu vacchetunti varu.
0: They also used to live a life based upon cruelty.
1: Chaitanyuni yokka sampakkamu cheta వారు పరమ భక్తులుగా మారి వారి భజన యందు నృత్యమునందే వారి కాలమంతా కూడాను అంకితం చేసుకుంటూ వచ్చారు.
0: బై కమింగ్ ఇన్ కాంటాక్ట్ విత్ చైతన్య అండ్ బై హిస్ అసోసియేషన్ దే ఆల్సో వర్ ట్రాన్స్ఫార్మ్డ్ అండ్ దే స్పెండ్ దర్ ఎంటైర్ లైఫ్ డాన్సింగ్ గివింగ్ పర్ఫార్మెన్స్.
1: ఈ విధముగా యుగ యుగమునందు కూడాను సత్పురుషుల యొక్క సంగము చేతను సంపర్కము చేతను వారి ఎందున్నటువంటి దుర్భావములను దుర్గుణములను దురాలోచనలను దూరము గావించుకుని సద్భావములను సచ్చింతనను సత్ప్రవర్తనను కూడాను అభివృద్ధి పరుచుకుంటూ వచ్చారు.
0: ఏజ్ ఆఫ్టర్ ఏజ్ దిస్ ఇస్ ఎ స్టోరీ. పీపుల్ కమింగ్ ఇన్ కాంటాక్ట్ విత్ గ్రేట్ సోల్స్ ఆర్ ట్రాన్స్ఫార్మ్డ్ అండ్ ది బికేమ్ ఎక్సలెంట్ ఐడియల్స్ అండ్ మోడల్స్.
1: కనుక ఈ సత్సంకల్పములకు మూల కారణము సత్సంగం యొక్క ప్రభావమే.
0: ఫర్ డెవలపింగ్ గుడ్ థాట్స్ వన్ వన్ షుడ్ గెట్ ఇన్ టచ్ విత్ గుడ్ కంపెనీ.
1: కేవలం ఎప్పుడో ఏ చరిత్ర ఎందు వ్రాయగలిగినటువంటి యొక్క కేవలం ఆధారములు మాత్రమే కాదు.
0: ఇట్ ఈస్ నాట్ మేర్లీ ద ఇన్సిడెంట్స్ విచ్ హావ్ బీన్ టోల్డ్ విచ్ ఆర్ హిస్టారికల్ అండ్ ఏన్షియంట్.
1: ఎట్టి స్థితిగతులు ఎందు కూడాను సత్సంకల్పములు అనేటువంటిది ఏనాటికైనా పూర్ణ స్వరూపాన్ని పొందుతుంది.
0: అదర్ ఇన్ వాట్ ఎవర్ సర్కమ్స్టెన్సెస్ ఇన్ వాట్ ఎవర్ ఈ బీ good thoughts are many a time very subtle.
1: Tamil rajyam lopala,
0: in Tamil Nadu,
1: oka 50 samvatsaramulaku puramu oka beeda kutumbamu brahmanu undeetundi varu.
0: There was a family of brahmins who were very poor living in Tamil Nadu.
1: Aa samayam lopala ఒక బీద కుటుంబంలో ఉండేటువంటి వారికి ఒక కుమారుడు కలిగాడు.
0: డ్యూరింగ్ దోస్ డేస్ వన్ పూర్ పర్సన్ హ్యాడ్ ఎ సన్.
1: ఆ పిల్లవాడు పెరుగుతూ పెరుగుతూ రాగా ఆ సమయం లోపల గాంధీ మహాత్ముని యొక్క సత్యాగ్రహములను తాను ఈ యొక్క భారతదేశం యొక్క దాసత్వాన్ని దూరం చేయాలనేటువంటి యొక్క ప్రచారము చాలా అధికంగా ఉండేటువంటిది.
0: డ్యూరింగ్ దోస్ డేస్ Gandhi's satyagraha movement was going on and this particular person was growing and he became aware of this particular movement.
1: Atanu kevalamu edo barista anekunte vallaku teliyaka edo lawyer ga chadivinadata ee lawyer ga chadivi desham yokka dasitvanni ee vidhanga dooram cheyadaniki kankanam kattukunnatundi maha punyatkudu ani pallallo vintu vacharu.
0: In the villages those days not really understanding that what barrister stands for. They were thinking that Mahatma Gandhiji was a lawyer. He had taken an oath to free the country from its slavery.
1: ఒకనాడు తల్లి కుమారుణ్ణి దగ్గర ఉంచుకొని ఏదో కథలు చెప్తున్న సమయం లోపల, నాయన నీవు కూడా నువ్వు గాంధీ వలె లాయర్ చదివి మన బీదవారి బాధలంతా కూడా నువ్వు తప్పించడానికి తగిన ప్రయత్నం చెయ్యాలా? అలాంటి మహావీరుడు కావాలి, మహాధర్మాత్ముడు కావాలి, మహాన్యాయపరుడు కావాలి అని అనింది.
0: ది ఫాదర్ ఆఫ్ ద పూర్ చైల్డ్ టుక్ హోల్డ్ ఆఫ్ ది చైల్డ్ అండ్ జస్ట్ సేడ్ దట్ లైక్ మహాత్మా గాంధీ యూ షుడ్ ఆల్సో బికమ్ ఎ లాయర్ అండ్ షుడ్ ఆల్సో స్పెండ్ యువర్ లైఫ్ ఇన్ సర్వింగ్ ద పూర్, సర్వింగ్ ద కంట్రీ.
1: ఆనాటి నుంచి ఈ పిల్లవాడు ఆ తల్లి యొక్క సువార్తలను హృదయమునందు చేర్చుకుని, నేను ఏనాటికైనా కూడాను నేను లాయర్ కావాలి, బీదవారి సమస్యలను సులభంగా తీర్చాలి, వారికి సేవలు చేయాలి అనేటువంటి యొక్క సత్సంకల్పాన్ని అభివృద్ధి పరుచుకుంటూ వచ్చాడు.
0: ఆఫ్టర్ లిజనింగ్ టు మదర్స్ వర్డ్స్ దట్ పర్టికులర్ బాయ్ ఆల్సో టుక్ ఎ రెజల్యూషన్ ఇన్ హిజ్ ఓన్ మైండ్ దట్ హీ షుడ్ ఆల్సో గ్రో ఇన్ టు ఎ యూత్ అండ్ టేక్ అప్ ది ప్రాబ్లమ్స్ ఆఫ్ ది పూర్ పీపుల్, సాల్వ్ దెమ్ అండ్ సర్వ్ దెమ్ అండ్ హెల్ప్ దెమ్.
1: ఈ పిల్లవాడు ఈ సత్సంకల్పములు పోషించుకుంటూ కన్న కష్టములు పడి ఏదో ఒక విధంగా ఈ బిఎల్ లోపల చేరాడు.
0: విత్ దీస్ గుడ్ థాట్స్ హీ జాయిన్ బిఎల్.
1: కానీ అతని ఇంటి యందు ద్వీపములు లేవు.
0: హీ వాజ్ సో పూర్ దట్ హీ కుడ్ నాట్ అఫోర్డ్ ఈవెన్ ఎ ల్యాంప్.
1: వీధి ద్వీపములలో కూర్చొని తన యొక్క పరీక్షనంతా కూడాను అనేక రకములుగా శ్రమపడి చదువుతూ వచ్చాడు.
0: సిట్టింగ్ ఇన్ ది స్ట్రీట్ లైట్ హీ యూస్ టు రీడ్ ఇన్ ద స్ట్రీట్ ల్యాంప్స్ అండ్ టుక్ ది ఎగ్జామినేషన్.
1: తన జీవితంలో అనేక దినములు పస్తు ఉండేటువంటి వాడు పాపం.
0: ఎ నంబర్ ఆఫ్ డేస్ హీ యూస్ టు ఫాస్ట్ ఫర్ వాంట్.
1: అతని స్థితిగతులు చూస్తే చాలా దీనంగా ఉండేటువంటివి.
0: హిస్ కండిషన్ వాజ్ రాదర్ ప్యాథెటిక్.
1: రేపటి దినం పరీక్ష అనగా ఆనాడు రాత్రి వీధి దీపముల ముందు కూర్చొని చదువుకుంటూ ఉన్నాడు. కానీ నిద్ర వచ్చింది.
0: ది నైట్ బిఫోర్ ది ఎగ్జామినేషన్ టు కమెన్స్ హీ సాట్ ఇన్ ది స్ట్రీట్ లైట్ అండ్ హీ ఫెల్ అస్లీప్ వైల్ రీడింగ్.
1: అయ్యో, ఈనాడు నిద్రపోకుండా చదవాలనుకున్నానే, నిద్ర వచ్చింది అని ఒక టీ కాఫీనైనా త్రాగుదామంటే తన చేతిలో కాసు లేదు.
0: హీ డిడ్ నాట్ హ్యావ్ ఈవెన్ sufficient money to have a cup of coffee in order to free himself from sleep.
1: Inaati vale coffee cuppu edo oka rupaya 2 rupayalu kaadu, aanaadu oka naya paisa.
0: The coffee never used to cost those days as much as it is today, like a rupee. It was only a paisa.
1: Kanaka aa paisa kuda nu atan daggara ledu.
0: He did not have even that much of money, even a pai for
1: edo kolaya daggariki poyyadu, konni neeru taagadu, mukham trutchukunnadu. తిరిగి వీధి దీపం దగ్గర వచ్చి కూర్చున్నాడు.
0: హీ వెంట్ డ్రాంక్ ఎ కప్ ఆఫ్ వాటర్ వైప్ హిస్ ఐస్ విత్ వాటర్ కేమ్ బ్యాక్ టు ది స్ట్రీట్ లైట్ అండ్ సాట్ డౌన్.
1: ఈ విధంగా శ్రమపడి తన పరీక్ష లోపల చక్కగా ఉత్తీర్ణుడయ్యాడు.
0: హీ అండర్వెంట్ దీస్ కైండ్ ఆఫ్ ట్రబుల్స్ అండ్ ప్రాబ్లమ్స్ అండ్ హీ పాస్ దిస్ లా ఎగ్జామినేషన్.
1: కానీ తన యొక్క సత్సంకల్పం మాత్రము క్షణక్షణము కూడాను తనను ఏమాత్రం కూడాను మరవకుండా జ్ఞప్తికి తెచ్చుకుండాలి.
0: ఎవ్రీ మోమెంట్ హీ వాజ్ రిమెంబరింగ్ హిస్ గుడ్ రెజల్యూషన్ అండ్ థాట్ అండ్ హీ నెవర్ ఫర్గాట్ హిస్ గుడ్ రెజల్యూషన్ ఈవెన్ వన్స్.
1: ఏదో చిన్న చిన్న లాయర్తో చేరి తాను కూడాను కోర్టుకు పోవటము, ఏదో వారితో నేర్చుకోవాల్సినటువంటి విషయాలంతా నేర్చుకోవటము, ఈ విధంగా కొంతకాలం కాలం గడుపుతూ వచ్చాడు.
0: ఆఫ్టర్ పాసింగ్ ది ఎగ్జామినేషన్ హీ బిగాన్ గోయింగ్ టు ది కోర్ట్స్ ఆఫ్ లా with small lawyers and learning the methods of argument in the courts of law.
1: Aithe itaniki bhagavantuni paina chaala vishwasam.
0: But one thing he had was implicit and great faith in God.
1: Naaku kashtamulu kaani sukhamulu kaani evichinappatikini bhagavantudu naa manchi kosame istadu anetundi bhavamu atanlo deerghanga undeyakunte.
0: He had a firm faith and belief that be it difficulties, problems or joy, whatever comes his way is given by God to him for his own good.
1: Tana mitrulu evaraina athaniki ee paristhitini chuchi ayyo emi neeki durgati vattinde bhagavantuni daya leda ante taanu cheppetundi vaadu. గాడ్ ఇస్ ఎవ్రీథింగ్ ఫర్ అవర్ ఓన్ గుడ్ అనేటువంటి వాడు.
0: ఇఫ్ ఎనీ ఫ్రెండ్ అప్రోచ్డ్ హిమ్ అండ్ జస్ట్ సింపతైజ్ విత్ హిమ్ అండ్ సెడ్ డస్ నాట్ గాడ్ హ్యావ్ ఎనీ సింపతి ఫర్ యూ, హీ యూస్ టు సే దాట్ వాట్ ఎవర్ గాడ్ డస్ ఈస్ ఫర్ మై ఓన్ గుడ్.
1: ఇంత విశ్వాసంతో పాటు ఆ సత్సంకల్పం కూడా చేరటం చేతనే అతని యొక్క జీవితము చాలా గొప్ప మార్పునకు వచ్చింది.
0: యాజ్ హీ హ్యాడ్ నాట్ మెర్లీ గుడ్ రిజల్యూషన్ అలాంగ్ విత్ దట్ గుడ్ థాట్ హీ హ్యాడ్ ఆల్సో ఫెయిత్ ఇన్ గాడ్, దేర్ ఫోర్ హీ మేడ్ గుడ్ ప్రోగ్రెస్.
1: స్వతంత్రం వచ్చిన తక్షణమే
0: ఆఫ్టర్ గెటింగ్ ఇండిపెండెన్స్
1: మెడ్రాస్ హైకోర్టునకు ప్రధాన న్యాయాధిపతిగా ఈ బారుని నియమించారు.
0: He was appointed as the Chief Justice for Madras High Court.
1: ఇతని యొక్క ప్రవర్తన, ఇతని యొక్క సరి అయినటువంటి యొక్క నీతి నిజాయితీలను గుర్తించుకుంటూ వచ్చారు అధికారులు.
0: The higher authorities took note of his extraordinarily good behavior, his integrity and character.
1: అతనే ముత్తుస్వామి అయ్యర్.
0: That person is నన్ అదర్ దాన్ ముత్తుస్వామి అయ్యర్.
1: ఈ ముత్తుస్వామి యొక్క స్థితిగతులు బదులు ఏ విధంగా ఉండేటువంటిది, ఈ సత్సంకల్పముల యొక్క ప్రభావం చేతను, తన యొక్క దైవ విశ్వాసము చేతను తలవని తలంపుగా తాను హైకోర్టు ప్రధాన న్యాయాధిపతిగా నియమించటం అనేటువంటిది ఇది కలలోని వార్తగా ఉంటుండాలి.
0: ఆల్దో హిస్ అర్లియర్ డేస్ ఆర్ సో బ్యాడ్, అన్ అకౌంట్ ఆఫ్ గుడ్ థాట్స్ అండ్ అన్ అకౌంట్ ఆఫ్ ఫెయిత్ ఇన్ గాడ్ he unexpectedly became the chief justice of the high court. This looks like a dream.
1: ee vidhamga bhakti daniki toduga satsankalpam anetundi undinappudu entaki dinineina manam sadhinchadaniki taginatundi arhulam avutam.
0: We would get the authority and the capacity to achieve anything if we have good thoughts and devotion to God.
1: ide vidhamga videshamulu endukudanu బజార్ లో బూట్సులకంతా కూడా పాలిష్ వేస్తూ న్యూస్ పేపర్లు అమ్ముకుంటూ,
0: ఇన్ ద సేమ్ వే ఇన్ సర్టన్ ఫారిన్ కంట్రీస్ దేర్ ఆర్ పీపుల్ హూ యూస్ టు సెల్ న్యూస్ పేపర్ అండ్ హూ యూస్ టు కాపీ
1: హోల్డర్ లోపల తట్టలు కడుగుతూ ఉండేటువంటి యొక్క వ్యక్తులు వారి యొక్క సంకల్పము చేతనే, సత్సంకల్పములు వారి యందు అభివృద్ధి గావించుకోవటం చేతనే వారు గొప్ప రైటర్స్ గా మారుతూ వచ్చారు.
0: But although their conditions were such, still on account of good thoughts and on account of faith in God, they occupied very high positions later in life.
1: Goppa vidyavantuluga kuda maararu.
0: They also became highly educated people.
1: Vaari jeevitananta kuda satrapattam chetanu sakkaryamulu chetanu sarthakam gaavinchukunnaru.
0: They sanctified their lives by good thoughts and good actions.
1: అదే ఇంగ్లాండ్ లోపల కవర్లు పైన అడ్రస్సులు రాసి ఇస్తూ జీవిస్తూ వచ్చేటువంటి వాడు ఒక వ్యక్తి.
0: దేర్ వాజ్ వన్ పర్సన్ హూ యూస్ టు యూటిలైజ్ హిస్ టైమ్ ఇన్ రైటింగ్ ది అడ్రస్సెస్ ఆన్ ది కవర్ అండ్ ఈ కౌట్ హిస్
1: లైఫ్. ఏదో కొన్ని నయా పైసాల వంటిది ఆనాడు షిల్లింగులు.
0: ఇన్ దోస్ డేస్ దే యూస్ టు కలెక్ట్ స్మాల్ ఫీస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ సమ్ షిల్లింగ్స్.
1: దానితోనే తన కడుపును నింపుకుంటూ ఒక్కొక్క దినం పస్తు పరుండుతూ ఈ విధంగా కాలం గడుపుతూ వచ్చాడు.
0: హీ యూస్ టు ఈక్ అవుట్ హిజ్ లైవ్లీహుడ్ ఇన్ దట్ పర్టికులర్ ఫ్యాషన్ సమ్ టైమ్స్ ఫాస్టింగ్ ఫర్ వాంట్ ఆఫ్ మనీ అండ్ బట్ సమ్ హౌ హీ లివ్డ్ ఎ లైఫ్ లైక్ దాట్.
1: ఆ కవర్లు రాసి వారికి ఇచ్చే సమయంలో
0: వైల్ హ్యాండింగ్ ఓవర్ ద కవర్స్ ఆఫ్టర్ రైటింగ్ ది అడ్రస్సెస్ హీ యూస్ టు
1: దైవము నిన్ను ఆశీర్వదించుగాక అని చెప్పేటువంటి వాడు.
0: హి యూస్ టు సే మే గాడ్ బ్లెస్ యూ.
1: ఇంతే కాకుండా మరికొంత కాలం లోపల చిన్న పిల్లలకు ట్యూషన్ చెప్తూ వచ్చేటువంటి వాడు.
0: నాట్ మెయిన్లీ దాట్, ఆఫ్టర్ సమ్ టైమ్ వాజ్ స్పెంట్ ఇన్ దిస్ పర్టికులర్ ఫ్యాషన్ హి యూస్ టు గివ్ ట్యూషన్ టు స్మాల్ చిల్డ్రన్.
1: ఆ పిల్లల్ని ఇంటికి పంపించే సమయంలో వారికి కూడా ఈ విధంగానే ఆశీర్వదించి పంపించేటువంటి వాడు.
0: హి యూస్ టు
1: God bless you అనేటువంటి వాడు.
0: He used to utter may God bless you whenever he sent those children also out of the tuition is over.
1: తన సంకల్పములు కూడాను ఏనాటికైనా నాకు ఈ విధంగానే జీవితం ఉంటుంది. ముందుకు భగవంతుడు నాకు ఉన్నతమైనటువంటి ఉత్తమమైనటువంటి స్థానంలో చేర్చి నా చేత సేవలు చేయించగలడు అనేటువంటి గాఢమైనటువంటి సత్సంకల్పం కూడాను ఉండేటువంటిది.
0: హి హ్యాడ్ ఎ ఫర్మ్ బిలీఫ్ ఇన్ గుడ్ థాట్స్ అండ్ హి వాస్ హోపింగ్ దట్ గాడ్ వుడ్ బ్లెస్ హిమ్ విత్ ఆల్ ది ప్రాస్పెరిటీ అండ్ విత్ ఎ గుడ్ పొజిషన్ సమ్ టైమ్ లేటర్ ఇన్ లైఫ్.
1: తాను ట్యూషన్ చెప్పేటువంటి పిల్లలకంతా కూడాను ట్రస్ట్ ఇన్ గాడ్ అని మొట్టమొదటి చెప్పేటువంటి వాడు.
0: To those children to whom he used to give tuition, he used to say in the very first instance, trust in God.
1: Intati gaadhamainatunte vishwasam kalinatunte vyakti.
0: The person was one who had such implicit and firm, strong faith.
1: Alanti vaadu tirigi taanu sankalpinchinattu gaani okanoka dinamu British deeniki prime minister ga ayyadu.
0: That person, by his own good thoughts and good resolutions and faith in God, became the Prime Minister of Britain.
1: Atane James McDonnell ani.
0: That person is James McDonnell.
1: He McDonnell anetunte vaadu ye coverl paina address rastunnatunte vaadu ye prime minister kavadaniki etuvanti yokka praapti undali etuvanti daivanugraham undali elanti satsankalpam undali.
0: You can imagine what extraordinary God's grace and what good thoughts and what good resolutions he would have had for becoming a prime minister.
1: Kanuka daiva vishwasamu manishi yokka satsankalpamu rendu cherinappudu negative positive ga untundi tadwara entaina phalatanni manamu sampadinchukovachu.
0: If one has faith in God and if one has good thoughts, it will be something like a negative and positive coming together leading to successful life.
1: Manavuni yokka sthitigatulu మనం ఏమాత్రం కూడా విచారించటం లేదు.
0: వి ఆర్ నాట్ ప్రాపర్లీ ఎన్క్వైరింగ్ ఆర్ లుకింగ్ ఇన్ టు ది సర్కమ్స్టెన్సెస్ ఇన్ విచ్ పీపుల్ ఆర్ ప్లేస్డ్.
1: మానవుడు దేహ నిర్మాణం ఎందు మాత్రమే కాకుండా మేధాశక్తి ఎందు కూడాను కుడము ఎందు గల జీవరాశులు అన్నింటికంటేనూ చాలా శ్రేష్టమైనటువంటి వాడు.
0: మ్యాన్ ఈజ్ సేక్రెడ్ కంపేర్డ్ టు ఆల్ ది అదర్ లివింగ్ బీయింగ్స్ ఆన్ ఆర్ బీట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది ఫిజికల్ బాడీ ఆర్ ఇంటెలెక్చువల్ కెపాసిటీస్.
1: తాను సంకల్పిస్తే తనకు చేత కానటువంటిది ఏమాత్రమూ లేదు ఉండదు.
0: ఇఫ్ ఓన్లీ హీ థింక్స్ ప్రాపర్లీ అండ్ టేక్స్ ఎ రెజల్యూషన్ దేర్ ఇస్ నథింగ్ విచ్ హీ కెనాట్ అచీవ్.
1: సంకల్పం మాత్రం చేత విశ్వాన్ని తన వశము గావించుకోగలడు.
0: బై ఎ ప్రాపర్ రెజల్యూషన్ హీ కెన్ గెట్ ఎ కంట్రోల్ ఓవర్ ది ఎంటైర్ వరల్డ్ ఇట్సెల్ఫ్.
1: కానీ ప్రాకృతికంగా మానవుడు చాలా దుర్బలుడు.
0: బట్ బై నేచర్ మ్యాన్ ఈజ్ ఆల్సో వీక్.
1: అతని యొక్క జీవితము చాలా ఒక అవధిలో ఉండేటువంటిది పరిమితిలో కూడినటువంటిది.
0: మ్యాన్స్ లైఫ్ ఈజ్ బౌండ్ బై సర్టన్ లిమిటేషన్స్ బై సర్టన్ లిమిట్స్.
1: ఎంత మేధావి అయినప్పటికీ తాను తన యొక్క జీవితము ఒక పరిమితిలో ఉండేటువంటిది అనేటువంటి విషయాన్ని మాత్రము మరువకూడదు.
0: వాట్ ఎవర్ high position or intellectual attainment he may have, a person should never forget that he is subject to certain limits.
1: ee parimitamainaatvanti yokka jeevitamunande tana yokka pavitramaina medha shaktini upayogapetti taginaatvanti aadarshavantuduga maarali.
0: Even with all the limits that a man has, he has to use his intelligence and become an ideal person.
1: ఈ యొక్క పరిమితంతో కూడినటువంటి ఈ జీవితమునందే తన యొక్క మేధాశక్తిని ఉపయోగపెట్టకున్నా ఈ మేధాశక్తి నిరుపయోగమైపోతుంది.
0: ఇఫ్ హీ డస్ నాట్ యూజ్ హిస్ ఇంటెలిజెన్స్ ఈవెన్ ఇన్ అ లైఫ్ విచ్ ఇస్ బౌండ్ ఆర్ విచ్ ఇస్ సబ్జెక్ట్ టు నంబర్ ఆఫ్ లిమిట్స్ ఇట్ వుడ్ బికమ్ యూజ్లెస్.
1: ఈనాడు మేధాశక్తిని మనం దుర్వినియోగపరుస్తున్నాం.
0: బట్ టుడే ఇంటెలిజెన్స్ ఇస్ బీయింగ్ మిస్యూస్డ్.
1: తక్కువమైన మార్గంలో ప్రవేశపెట్టడం లేదు.
0: It is not being used in the proper way.
1: సరైన రీతిగా దీనిని అర్థం చేసుకోవటం లేదు.
0: People are not understanding properly as to how to make
1: ఏదో తెలివితేటలు కలవని చెప్పి తాము ఒక విధమైనటువంటి యొక్క అపమార్గంలో దీన్ని ప్రవేశపెడుతున్నాడు.
0: By thinking that he is too clever, he is going in the wrong direction.
1: కారణము అతని యందు సత్సంకల్పములు లేకపోవటమే.
0: The reason as to why he is going in the wrong direction is he doesn't have good thinking, good thoughts.
1: ఈ సత్సంగముల యొక్క ప్రభావము చాలా ఉన్నతమైనటువంటిది.
0: ద ఇంపాక్ట్ అండ్ ది ఎఫెక్ట్ ఆఫ్ గుడ్ థాట్స్ ఈజ్ రాదర్ వెరీ హై.
1: కేవలము తన స్వార్థము సప్రయోజన నిమిత్తమై ఈ మేధాశక్తిని ఉపయోగపెడుతున్నాడు నేడు మానవుడు.
0: మ్యాన్ ఆఫ్ టుడే ఈజ్ మేకింగ్ యూజ్ ఆఫ్ ఆల్ హిస్ ఇంటెలిజెన్స్ ఫర్ హిస్ ఓన్ సెల్ఫిష్ పర్పసెస్.
1: కనుకని తన మేధాశక్తి ఉండినప్పటికీ దానికి తగినటువంటి యొక్క ప్రయోజనమును పవిత్రతను మానవుడు అందించలేకపోతున్నాడు.
0: ఆన్ అకౌంట్ ఆఫ్ దిస్ సెల్ఫిష్ థింకింగ్ హి హస్ నాట్ బీన్ ఏబుల్ టు పుట్ ది ఇంటెలిజెన్స్ టు గుడ్ పర్పసెస్ అండ్ టు అచీవ్ గుడ్ రిజల్ట్స్.
1: స్వార్థము సప్రయోజనము మితిమీరిపోవటం చేతనే తన యొక్క చేష్టలు అన్ని కూడాను అపమార్గమును అనుసరిస్తూ ఉన్నాడు.
0: ఆన్ అకౌంట్ ఆఫ్ ది సెల్ఫిష్నెస్ విచ్ మ్యాన్ హ్యాస్ ఆల్ ది యాక్షన్స్ ఆర్ టేకింగ్ ఎ రాంగ్ పాత్ అండ్ ఎ రాంగ్ డైరెక్షన్.
1: ఈనాటి ప్రతి మానవుని అడుగు కూడాను ధర్మము తప్పుతున్నది.
0: ఎవ్రీ మ్యాన్ ఈస్ స్టెప్పింగ్ అవుట్ ఆఫ్ ది పాత్ ఆఫ్ ధర్మ.
1: ప్రతి ఆచరణ క్రియారూప శూన్యమైపోతుండాలి.
0: ఎవ్రీ డీడ్ ఈజ్ నాట్ డన్ ప్రాపర్లీ.
1: ప్రతి ఆలోచనలోనూ దూరదృష్టి నశించిపోతుండాలి.
0: ఇన్ ఎవ్రీ థాట్ హీఈస్ మిస్సింగ్ ది లాంగ్ రేంజ్ పర్స్పెక్టివ్.
1: ప్రతి ఆశ దురాశగా మారుతుండాలి.
0: ఎవ్రీ డిజైర్ ఈజ్ ఎక్సీడింగ్ లిమిట్స్.
1: తన చూపులోనటువంటి ప్రేమరహితమవుతుండాలి.
0: హిజ్ విజన్ ఈజ్ డివైడ్ ఆఫ్ లవ్.
1: తన యొక్క వాక్కు సత్యమునకు దూరం అవుతుండాలి.
0: హిజ్ వర్డ్స్ ఆర్ ఫార్ రిమూవ్డ్ ఫ్రమ్ ట్రూత్.
1: నైతిక విలువ దినజనములకు జారిపోతుండాలి.
0: ది మారల్ వాల్యూస్ ఆర్ గెటింగ్ డిగ్రేడెడ్ డే ఆఫ్టర్ డే.
1: కేవలం కులమత ద్వేషములు రెచ్చగొడుతుండాలి.
0: డే ఆఫ్టర్ డే ది quarrels between on the basis of the caste or multiplying and increasing.
1: Prantiya durabhimanamulu
0: the
1: prantiya durabhimanamulu
0: parochialism
1: bandhu preeti
0: and love of his own relatives
1: idi kevalamu marana hastalaga maarutu unnai.
0: These are exceeding all limits.
1: Manavuni endundinatundi chaitanyam challabadutu undadi.
0: All the capacity and energy which man has
1: is the amount of asuyalu,
0: the hatred, anger and jealousy are exceeding.
1: Idi kevalam avadi tappi
0: they are crossing all limits.
1: Swechha viharam salputunnai.
0: They are becoming unbridled.
1: Papa bheeti ki badulu papa preeti ga marutundadi.
0: Instead of having fear of sin there is love of sin.
1: ఆధ్యాత్మికమన్న ఆశాస్పదంగా చూస్తున్నారు.
0: పీపుల్ ఆర్ లుకింగ్ విత్ అ లాట్ ఆఫ్ ఫన్ అట్ స్పిరిచువాలిటీ.
1: దీనికి కారణం ఏమిటి?
0: వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్?
1: మానవుడు కేవలము లౌకికమును భౌతికమును ఆశించి వాటిని విశ్వసించి
0: మ్యాన్ ఈస్ డెవలపింగ్ ఎ లాట్ ఆఫ్ ఫెయిత్ ఇన్ ద ఫిజికల్ నేచర్ అండ్ ఫిజికల్ కంఫర్ట్.
1: నీతి నిజాయితీలను కోల్పోవటమే.
0: హీఈస్ గివింగ్ అప్ మొరాలిటీ అండ్ ఇంటిగ్రిటీ.
1: మనసు యొక్క దివ్యత్వమైనటువంటి ఆత్మశక్తిని కూడా తాను గుర్తించుకోలేకపోవటమే.
0: హి హస్ నాట్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ ది ఎక్స్ట్రాడినరీ పవర్ దట్ హిజ్ ఓన్ మైండ్ అండ్ థాట్స్.
1: సంకల్పముల యొక్క ప్రభావమే.
0: దిస్ ఇస్ ఆల్ ఆన్ అకౌంట్ ఆఫ్ బ్యాడ్ థాట్స్ హీ ఇస్ ఇండల్జింగ్ ఇన్.
1: దురాశల యొక్క చేష్టలే.
0: హీ ఎక్స్ట్రాడినరీ గ్రీడ్ ఈజ్ ఆల్సో రెస్పాన్సిబుల్ ఫర్ దిస్.
1: మానవుడి మానవుడే చంపుకునేటువంటి యొక్క పరిస్థితికి ఈనాడు దిగజారిపోయింది.
0: హూ హావ్ కమ్ టు ఏ సచ్ ఎ డిగ్రేడెడ్ స్టేజ్ వేర్ఇన్ మ్యాన్ ఇస్ ట్రైయింగ్ టు కిల్ అనదర్.
1: మానవునికి మానవునికి మధ్య పచ్చి గడ్డి వేసిన కిన్నును భగ్గుమని మండేటువంటి పరిస్థితిగా ఉంటుండాలి.
0: ద హేట్రెడ్ బిట్వీన్ మ్యాన్ అండ్ మ్యాన్ ఇస్ సచ్ దట్ ఈవెన్ ఇఫ్ వి పుట్ గ్రీన్ గ్రాస్ బిట్వీన్ ది టూ దట్ విల్ బి రిడ్యూస్డ్ టు యాష్.
1: ఈ ద్వేషములకు మూల కారణం ఏమిటి?
0: వాట్ ఈస్ ది రీజన్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ హేట్రెడ్?
1: సంకల్పములు సరియైనటువంటివి కాకపోవటమే.
0: ఇట్ ఈస్ ఓన్లీ ద బ్యాడ్ థాట్స్ విచ్ ఈస్ ఇండల్జింగ్ ఇన్.
1: కనుక మానవుడు సత్సంకల్పములను పోషించుకోవటానికి ప్రయత్నించాలి.
0: ఇట్ ఇస్ దేర్ ఫోర్ మ్యాన్ హాస్ టు డెవలప్ గుడ్ థాట్స్.
1: ప్రభావశీలమైనటువంటి యొక్క ప్రాణశక్తితో ఇచ్చాశక్తి కూడినప్పుడే ఈ సంకల్పముల యొక్క ప్రభావము సరి అయిన స్థితిలో రూపొందుతుంది.
0: ఓన్లీ వెన్ ద విల్ పవర్ కమ్స్ ఇన్ కాంటాక్ట్ విత్ గుడ్ క్యారెక్టర్ హీ వుడ్ బి ఏబుల్ టు అచీవ్ ఎనీథింగ్.
1: ఇచ్చాశక్తి పెరిగినప్పుడే,
0: ఓన్లీ వెన్ హీ డెవలప్స్ విల్ పవర్,
1: నిర్ణయ శక్తి,
0: he will have the power to decide.
1: Medha shakti,
0: he will have intelligence.
1: Vichchana shakti,
0: he will have discrimination.
1: Grahana shakti,
0: he will have
1: vaak shakti,
0: comprehend.
1: Vaak shakti,
0: he will have the capacity.
1: Alochana shakti,
0: టు థింక్ టు టాక్
1: ఊహాశక్తి
0: అండ్ టు ఇమాజిన్
1: ఈ సప్తశక్తులు కూడాను ఈ ఇచ్చాశక్తితో లీనమై ఉంటుంటాయి.
0: ఆల్ దీస్ సెవెన్ టైప్స్ ఆఫ్ పవర్ ఆర్ అసోసియేటెడ్ విత్ ద విల్ పవర్.
1: ఈ ఇచ్చాశక్తి ఈ అన్ని ఇచ్చల లోపల అన్ని ఆశల లోపల రాజు వంటిది.
0: దిస్ విల్ పవర్ ఈజ్ అండర్ కరెంట్ ఇన్ ఆల్ ది అదర్ టైప్స్ ఆఫ్ ద పవర్ అండ్ ద డిజైర్.
1: ఇచ్చాశక్తి పెరగవరనన్నా మనం ఏమి చేయాలి?
0: If we have to develop willpower, what is it that we'll have to do?
1: Korikalu tagginchukovali.
0: We have to reduce our desire.
1: Oka chinna udaharanam.
0: One small example here.
1: Oka vyakti nenu cigarette tagali ani ishtamavutundi.
0: One person may have a desire to smoke a cigarette.
1: Lethu oka coffee tagali madhyapanam cheyagali ani.
0: It may be that he wants to have a cup of coffee or he wants to have a cup of alcohol.
1: Ilanti aasalu undinappudu vaatini manam visarjinchi.
0: If one has such a desire,
1: ఆశలను మనము అదుపులో పెట్టుకున్నప్పుడు
0: one should control such kind of desire and
1: వాటిపైన ప్రసరించుతున్నటువంటి యొక్క శక్తి ఇచ్చాశక్తిలో లీనమైపోతుంది.
0: If you can control such kind of desires, that controlled energy will join the willpower.
1: మానవునికి ఒక 20-30 కోరికలు ఉన్నాయనుకోండి.
0: Let us assume that every man has 20-30 desires.
1: ఈ కోరికలు ఎన్ని తగ్గించుకుంటే ఆ కోరికల పైన ప్రసరిస్తున్నటువంటి యొక్క శక్తి ఇచ్చాశక్తితో లీనమై ఇచ్చాశక్తిని బలపరుస్తుంది.
0: If you want to reduce your desires, the power which would have gone to satisfy those desires will be available for developing the willpower and they will strengthen the willpower.
1: కనుక ఈ విధంగా ఇచ్చాశక్తిని అభివృద్ధి గావించుకుంటే ఇంద్రుడిగా కూడాను మారవచ్చు.
0: If you can develop the willpower in this particular fashion, you can even
1: సంకల్పించుకున్నటువంటి దాన్ని విజయం చేయించుకోవచ్చు.
0: You can achieve anything that you want to achieve.
1: సర్వ విజయములకు కూడా ఇచ్చాశక్తియే కారణము.
0: ఫర్ ఆల్ దిస్ విక్టరీస్ ఇట్ ఇస్ ది విల్ పవర్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్.
1: కనుకనే ఇట్టి రహస్యమును గుర్తించుకున్నటువంటి ప్రాచీన ఋషులందరూ కూడాను తాము వైరాగ్యము అనేటువంటి పేరుతో సర్వ ఆశలను సర్వ కోరికలను కూడాను అదుపులో పెడుతూ వచ్చారు.
0: రిషీస్ ఆఫ్ ది ఏన్షియంట్ డేస్ హూ రికగ్నైజ్డ్ దిస్ కైండ్ దిస్ సీక్రెట్ దే ఫాలో ది పాత్ వేర్ ఇన్ దే గేవ్ అప్ ఆల్ ది అటాచ్మెంట్స్. They developed detachment and thus achieved many things otherwise.
1: Korikalu enta taggite ichchashakti anta perugutundi.
0: The willpower will develop proportionate to reduction in your desire.
1: Kanukani mana vanchalanu kramakrameena kudanu tagginchukovadaniki prayatninchali.
0: Therefore we should make an effort gradually to decrease our own desires.
1: Ee ichchashaktini manamu daivam veipuna marachali.
0: We should divert our willpower towards God.
1: ఇచ్చాశక్తి ఉండి కూడాను మనము దైవం వైపును మరల్చకున్నా ఈ ఇచ్చాశక్తి నిరుపయోగమవుతుంది.
0: You may have willpower. If you do not divert it towards God, it is a waste.
1: ప్రతి వ్యక్తి కూడాను ఒక ఇన్స్ట్రుమెంట్ ఒక పనిముట్టుగా మనం అనుకుంటున్నాము.
0: We are considering every human being as an instrument.
1: అయితే ఈ పనిముట్టు కూడాను ఆ పనికి తగినటువంటిదిగా ఉండాలి.
0: Even if you consider him as an instrument, he should be suitable. The instrument must be
1: దానిని ఉపయోగపెట్టేటువంటి వ్యక్తి మంచి బలశాలి అయినప్పటికీ
0: ద పర్సన్ హూ యూజెస్ ది ఇన్స్ట్రుమెంట్ హీ మే బి వెరీ స్ట్రాంగ్ పర్సన్.
1: ఆ గడ్డపారయందు సూటితనమే లేకపోయినప్పుడు ఈ యొక్క బలం కూడా నిరుపయోగమైపోతుంది.
0: ఇఫ్ ద ఇన్స్ట్రుమెంట్ ఈస్ నాట్ ప్రాపర్ వన్ ఇఫ్ ఇట్ డస్ నాట్ హ్యావ్ షార్ప్నెస్ దెన్ ఇట్ వుడ్ నాట్ బి యూస్ఫుల్.
1: ఆ యొక్క పనిముట్టు కూడాను చాలా బలమైనట్టుదిగాను చాలా సూటి అయినటువంటిదిగాను ఉంటుండాలి.
0: ఇన్స్ట్రుమెంట్ మస్ట్ బి నాట్ మెయిర్లీ స్ట్రాంగ్, ఇట్ మస్ట్ బి షార్ప్.
1: అప్పుడే తన బలం కూడాను సద్వినియోగం అవుతుంది.
0: దెన్ ఓన్లీ ది పర్సన్ హూ యూజెస్ ఇట్ విత్ హిస్ స్ట్రెంగ్.
1: మానవుని యందు ఎంత బలం ఉండినప్పటికీ ఆ పనిముట్టు ఉండవలసిన రీతిగా ఉండకుండా పోయినా ఈ పనిముట్టుతో ఏమాత్రం కూడాను పని జరపలేడు.
0: ద మ్యాన్ హూ యూజెస్ ది ఇన్స్ట్రుమెంట్ మే హ్యావ్ ఆల్ ది పవర్ అండ్ ది కెపాసిటీ ఇన్ హిమ్. But if the instrument is not proper one and if it does not have the proper requisite qualities, then he would not be able to make use of the instrument.
1: Adi vidhamga ichchashakti chala balavattaramainatundi ainappatikini.
0: In the same way, although willpower is having a lot of potentialities,
1: tana yokka bhavamulu bhagavat bhavamuluga marakunduna ee ichchashakti nirupayogamaipothundi.
0: If man's feelings are not divine, that willpower becomes a waste.
1: Kanuka manam ichchashaktito paatu kriyashaktini kriyashaktito paatu gnana shaktini manam poshinchukovali.
0: Therefore, we have to develop willpower, we have to develop the capacity for proper action, and also have to develop our own intelligence.
1: ఈ విధమైనటువంటి రీతిగా సత్యం కల్పనలను మనం అభివృద్ధి పరచుకున్నప్పుడు మనం సాధించలేనిటువంటిది ఏమాత్రము ఈ లోకంలో ఉండదు.
0: ఇఫ్ ఓన్లీ వీ కెన్ డెవలప్ గుడ్ థాట్స్ ఇన్ దిస్ పర్టికులర్ వే, దెర్ ఇస్ నథింగ్ ఇన్ ద వరల్డ్ విచ్ యూ కెనాట్ అచీవ్.
1: సర్వమును సాధించవచ్చు,
0: వీ కెన్ అచీవ్ ఎవ్రీథింగ్.
1: కనుక మన ఎందుకున్నటువంటి ఇచ్ఛాశక్తిని సత్సంకల్పములుగా మార్చుకోవాలి.
0: వీ హ్యావ్ టు దేర్ ఫోర్ ట్రాన్స్ఫార్మ్ అవర్ విల్ పవర్ ఇన్ టు గుడ్ థాట్.
1: సంకల్పముల యొక్క ప్రభావము మనిషి చచ్చినప్పటికీ సంకల్పములు చచ్చేటువంటివి కాదు.
0: ది థాట్స్ ఆర్ సో పవర్ఫుల్ దట్ ఈవెన్ ఇఫ్ మ్యాన్ డైస్ ది థాట్స్ ఆర్ నాట్ గోయింగ్ టు డై.
1: ఇవి అమరత్వమైనటువంటివి.
0: థాట్స్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ ఇమ్మార్టల్,
1: అమృతత్వమైనటువంటివి.
0: దే ఆర్ హావింగ్ దట్ కెపాసిటీ టు లాస్ట్ లాంగ్.
1: కనుక సంకల్పములను సరైన సంకల్పముగా మనం పోషించుకోవాలి.
0: ఇట్ ఈస్ దేర్ ఫోర్ వీ హ్యావ్ టు డెవలప్ గుడ్ థాట్.
1: ఈ సంకల్పముల చేతనే మానవత్వం అనేటువంటి దానిని మనం పవిత్రము గావించుకోవాలి.
0: ఓన్లీ బై గుడ్ థాట్స్ వీ కెన్ శాంక్టిఫై అవర్ హ్యూమన్ లైఫ్.
1: ఈ మానవత్వంలో ప్రధానంగా ఉండినటువంటి జీవతత్వమే ఈ యొక్క మనసు. మనిషి అనగా మనసే.
0: మ్యాన్ బేసికలీ రెఫర్స్ టు మైండ్.
1: మనసు అనగా సంకల్పముల యొక్క చేరికే.
0: మైండ్ మీన్స్ ఇట్ ఈస్ ఎ కాంగ్లోమరేషన్.
1: సంకల్పములుగా నిత్యము మనం అనుభవించేటువంటి ఒక పరిణామమే.
0: థాట్స్ రెఫర్ టు ద థింగ్స్ విచ్ వి ఎంజాయ్ ఇన్ డే టు డే లైఫ్.
1: కనుక జీవితం అంతా ఇప్పుడు ఈ సంకల్పం చేత నిండి ఉండేటువంటిది.
0: దేర్ఫోర్ లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ థాట్.
1: ఈ సంకల్పములు సక్రమమైనటువంటివి కాక ఎన్ని విధములైనటువంటి సాధనలు చేసినప్పటికీ ఇవి నిరుపయోగములే.
0: Without having good thoughts, whatever sadhana you undertake, it would be a waste.
1: Annitikini Bhagavat Vishwasam Atyavasaram.
0: For everything, faith in God is essential.
1: Bhagavat Vishwasam Leka.
0: Without having faith in God,
1: enni grandhamulu chadivinappatikini,
0: whatever number of books you read,
1: Upanishatru yokka bhavani manamu artham chesukunnappatikini,
0: even if we understand Upanishadu
1: Geeta kalamunu rolinappatikini,
0: even if we chant Gita,
1: Brahma Sutramunu minginappatikini,
0: even if we repeat Brahma Sutra,
1: japa dhyanamulu salpinappatikini,
0: even if we do japa and dhyana,
1: kevalamu oka dehamuto aacharinchinatvanti yokka drill vantivi.
0: All these will be so mechanical, as if it is something like a drill performed by the physical body alone.
1: Ivanta kudanu kevalam exercise vantivi.
0: This may be described as some kind of physical exercise.
1: ఈ ఫిజికల్ ఎక్సర్సైజ్ వల్ల కొంతవరకు దేహ భ్రాంతి మరింత అధికం కావచ్చు.
0: On account of physical exercise, the attachment to the body may grow also.
1: కనుక ఈ దేహముతో పాటు మన ఎందుండినటువంటి యొక్క భావములు కూడా నువ్వు పరిశుద్ధం గావించుకోవాలి.
0: We have to purify both the body and also the mind.
1: ఇది కేవలం ఒక్క భగవత్ విశ్వాసంతో తప్ప మరొక దాంతో ఇది శుభ్రం కాలేదు.
0: We can purify both body and mind only by having faith in God and by no other means.
1: Nammakamanu rendu nayanammu leni andhulairi manujulu avani endu.
0: A person who does not have faith, he is really blind person.
1: Taanu chudagayunna daivammu ledako.
0: If he does not see God, can you say that God doesn't exist?
1: Tanaku lede kaani manaku leda.
0: For such a person, God might not exist. But does not God exist for us who can see Him?
1: Kanuka mana vishwasanni manam abhivruddhi parchukovali.
0: Therefore, we have to foster our own faith.
1: Daivame lekundina,
0: if there is no God at all,
1: ee prakruti yokka chitra vichitramulanta kudanu evaru cheyagalugutunnaru?
0: All those things which have been taking place in a strange way in the nature, who is responsible for all these things to happen?
1: Kevalamu లక్షలాది నక్షత్రములంతా కూడా ఉండినప్పటికీ నేర రాలకుండా ఉంటున్నాయి.
0: దేర్ ఆర్ లాక్స్ ఆఫ్ స్టార్స్ బట్ దే ఆర్ నాట్ డ్రాపింగ్ డౌన్ టు అర్త్.
1: లోకాల చీకటినంతా కూడా హతమార్పే నిమిత్తమై సూర్యచంద్రాదులను దీపములుగా పెట్టుకుని తిప్పుచుండారు.
0: బై హోల్డింగ్ సన్ అండ్ మూన్ యాజ్ అ ల్యాంప్స్ దే ఆర్ ప్రొవైడింగ్ లైట్ టు దిస్ అర్త్.
1: అచ్చులేకనే ఈ పృథివీ అనేటువంటి చక్రము తిరుగుతూ ఉంటుండాలి.
0: Without axle, this earth is moving round and round.
1: ఏ జీతభత్యం కూడాను అందుకోకుండా కూడాను ప్రజలకంతా కూడాను చక్కని ఫ్యాన్లంతా వేసి గాలిని ఇస్తున్నారు.
2: వితౌట్ పేయింగ్, వితౌట్ రిసీవింగ్ ఎనీ సాలరీ, ద విండ్ గాడ్ ఈస్ ప్రొవైడింగ్ బ్రీజ్.
1: అనంతమైన ఆకాశం నేలరాలకుండా అక్కడ ఆపి ఉంటుండేది ఎవరి వల్ల?
2: హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ కీపింగ్ ది స్కై అట్ ఎ డిస్టెన్స్ వితౌట్ ఫాలింగ్ ఇట్ డౌన్?
1: చిత్రములంతా కూడా ఎవరు చేయగలుగుతున్నారు?
2: హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ దీస్ కైండ్ ఆఫ్ స్ట్రేంజ్ హ్యాపెనింగ్స్ అండ్ ఈవెంట్స్?
1: మానవాతీతమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి యొక్క అనుభూతులు ఎవరు అందిస్తున్నారు?
2: హూ ఈజ్ గివింగ్ ట్రాన్సెండెంటల్ ఎక్స్పీరియన్సెస్ ఫర్ ఆల్ ది హ్యూమన్ బీయింగ్స్?
1: కనుక అన్నిటికీ తెరచాటు తాండి తెర ముందు ప్రజలుంచి తాను అన్ని ఆడిస్తున్నాడు.
2: గాడ్ ఈజ్ బిహైండ్ ద కర్టన్ బట్ కీపింగ్ ది పీపుల్ బిఫోర్ ది కర్టన్ హీఈస్ మేకింగ్ దెమ్ ప్లే ద రోల్.
1: కనిపించినది కనిపించినటువంటి దానికి తినిపిస్తూ ఉంటాది. కనిపించినదే కనిపించు జగత్తును తినిపిస్తూ ఉండాలి.
2: ద వన్ విచ్ ఈస్ నాట్ విజిబుల్ ఈజ్ మేకింగ్ ఆల్ ద విజిబుల్ థింగ్స్ మూవ్.
1: అదే దివ్య శక్తి,
2: దట్ ఈస్
1: దైవశక్తి,
2: దట్ ఈస్ గాడ్స్ పవర్.
1: అదే సత్యశక్తి,
2: దట్ ఈస్ ది పవర్ ఆఫ్ ట్రూత్.
1: అదే ధర్మశక్తి,
2: దట్ ఈస్ ది పవర్ ఆఫ్ ధర్మ.
1: అదే ధర్మో రక్షతి రక్షితః,
2: దట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ది స్టేట్మెంట్ దట్
1: ఆ ధర్మాన్ని రక్షించే నిమిత్తమై మనం సత్సంకల్పాలను పోషించుకోవాలి.
2: ఫర్ ప్రొటెక్టింగ్ ధర్మ వీ షుడ్ డెవలప్ గుడ్ థాట్స్.
1: ఈ సత్య సంకల్పంలో మన యందు లేకుండా ధర్మ ఏవ హతోహంతి.
2: ఇఫ్ వి డు నాట్ హ్యావ్ గుడ్ థాట్స్,
1: ధర్మమును మనం హతం చేస్తాము, కానీ ధర్మము మనల్ని హతం చేస్తుంది.
2: వీఆర్ గోయింగ్ టు డెస్ట్రాయ్ ధర్మ అండ్ సచ్ ఎ స్టేట్ వుడ్ ఆల్సో డెస్ట్రాయ్ అస్.
1: కనుక ఈనాడు పవిత్రమైనటువంటి గురు పూర్ణిమ.
2: టుడే ఈజ్ సేక్రెడ్ గురు పూర్ణిమ డే.
1: ఈ గురు పూర్ణిమ విషయం అనేటువంటిది గోకాకు చక్కగా అర్థమయ్యే రీతిగా మీకు తెలిపాడు.
2: గోకాక్ ఎక్స్ప్లెయిన్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ గురు పూర్ణిమ డే ఇన్ ఎ క్లియర్ అండ్ ఎ బ్యూటిఫుల్ వే.
1: ఏదో కొన్ని విధమైనటువంటి గ్రంథముల వల్లనో ఉపదేశముల వల్లనో మానవుని ఎందున్నటువంటి అజ్ఞానం అనేటువంటి అంధకారము దూరం చేసుకుని ప్రజ్ఞానం అనేటువంటి ప్రకాశవంతమైనటువంటి జ్యోతిని వెలిగించుకోవటం.
2: బై రీడింగ్ ద బుక్స్ అండ్ బై లిసనింగ్ టు పీపుల్ వన్ వుడ్ నాట్ బి ఏబుల్ టు జస్ట్ ఫ్రీ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ ఇగ్నోరెన్స్.
1: అయితే ఏదో ఒక గురువును ఆధారంగా తీసుకుని
2: ఇఫ్ వన్ టేక్స్ వన్ అప్రోచెస్ ఎ గురు
1: అతని సుబోధనల చేత
2: బై హిజ్ ఓన్ గుడ్ టీచింగ్
1: మనం ఉన్నత స్థాయికి చేరుతాము అనే విశ్వాసం భారతీయులది.
2: ఇండియన్స్ బిలీవ్ దట్ బై సచ్ అన్ అప్రోచ్ దే వుడ్ బి రీచింగ్ ఎ హైయర్ స్టేట్.
1: ఇక్కడ గురువులు అనేక మంది ఉంటున్నారు.
2: There are different types of gurus.
1: శాస్త్ర సంబంధమైనటువంటి గురువులు 8 మంది.
2: There are 8 types of gurus according to శాస్త్రా.
1: బోధ గురువు,
2: one is the బోధ గురు,
1: వేద గురువు,
2: వేద గురు,
1: నిషిద్ధ గురువు,
2: నిషిద్ధ గురు,
1: నిషిద్ధ గురువు,
2: నిషిద్ధ గురు,
1: కామ్య గురువు,
2: కామ్య గురు,
1: కామ్య గురు,
2: కామ్య గురు, కామ్య గురు,
1: వాచక గురు,
2: వాచక గురు,
1: సూచక గురు,
2: సూచక గురు,
1: కారణ గురు,
2: కారణ గురు,
1: పీహిత గురు,
2: పీడిత గురు.
1: ఈ 8 మంది గురువులుగా ఉండేటువంటి వారు.
2: దీస్ ఆర్ ద 8 టైప్స్ ఆఫ్ గురుస్.
1: బోధ గురువు అనేటువంటి వారు కేవలము శాస్త్రార్థాన్ని మాత్రమే బోధించి,
2: బోధ గురు ఈజ్ వన్ హూ ఓన్లీ ఎక్స్ప్లెయిన్స్ శాస్త్రాస్,
1: దాని యొక్క నిబంధనలు,
2: హీ ఎక్స్ప్లెయిన్స్ ది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గివెన్ ఇన్ శాస్త్ర,
1: తగిన రీతిగా ఆచరించడానికి
2: హీ ఆల్సో ఎక్స్ప్లెయిన్ ది మెథడ్ ఆఫ్
1: ఉత్సాహ ఉత్సాహములు అందించేటువంటి వాడు.
2: హీ ఎక్స్ప్లెయిన్స్ హౌ టు ప్రాక్టీస్ దెమ్ అండ్ ఎన్కరేజెస్ వన్ టు లివ్.
1: వేద గురువు అనగా
2: వేద గురు
1: తత్వార్థాన్ని బోధించి,
2: వేద గురు ఈజ్ వన్ హూ టీచర్స్
1: తత్వదర్శనము గావించి,
2: హూ టీచర్స్ తత్వ అండ్ హూ ఆల్సో షో
1: తన మనస్సును దైవం వైపున మరల్చేటువంటి వాడు.
2: హూ డైరెక్ట్ ది మైండ్ ఆఫ్ దోస్ శిష్యాస్ టువర్డ్స్ గాడ్.
1: పీహిత గురువు అనేటువంటి వాడు.
2: ది థర్డ్ వన్ ఇస్ పీడ గురు.
1: అనేక విధమైనటువంటి సందేహములను దురూపమార్చి,
2: హీ విల్ బి రిమూవింగ్ ఆల్ ద డౌట్స్,
1: మనస్సును పరిశుద్ధముగా ఉంచి,
2: హీ విల్ ప్యూరిఫై ద మైండ్,
1: చిత్తశుద్ధితే తన ఆత్మతత్వాన్ని గుర్తించుకోపజేసేటువంటి వాడు.
2: హీఈస్ వన్ హూ విల్ బి ఏబుల్ టు ప్యూరిఫై ద హార్ట్ అండ్ బై ప్యూరిఫికేషన్.
1: నిషిద్ధ గురువు అనేటువంటి వాడు.
2: నిషిద్ధ గురు ఈజ్ ద ఫోర్త్ వన్.
1: కొన్ని కామ్యకర్మలను బోధించి
2: హీల్ బి టీచింగ్ పీపుల్ టు డిశ్చార్జ్ సర్టెన్ డ్యూటీస్
1: ఇహపరములు యందు మోదమును అందించేటువంటి వాడు
2: హి విల్ బి ఏబుల్ టు గివ్ అస్ జాయ్ బోత్ ఇన్ ది వరల్డ్ అండ్ ఇన్ ది వరల్డ్ హియర్ ఆఫ్టర్
1: కామ్య గురు అనేటువంటి వాడు
2: కామ్య గురు ఇస్ వన్
1: పుణ్య కార్యములు ఆచరింపజేసి
2: హి విల్ మేక్ పీపుల్ పర్ఫార్మ్ గుడ్ డీడ్స్
1: తద్వారా ఇహపరములు యందు సుఖమును అందించేటువంటి వాడు
2: అండ్ త్రూ దాట్ హి విల్ బి ఏబుల్ టు గివ్ జాయ్ ఇన్ దిస్ వరల్డ్ అండ్ ఇన్ ది వరల్డ్
1: సూచక గురువు అనేటువంటి వాడు
2: ద నెక్స్ట్ వన్ ఇస్ సూచక గురు
1: శమధమాది సప్తమతిని బోధించి
2: హీ టీచర్స్ శమధమాది ది సిక్స్ టైప్స్ ఆఫ్
1: మానవుని యొక్క ఇంద్రియాలని నిగ్రహింపజేసేటువంటి వాడు
2: హీ విల్ బి ఏబుల్ టు హెల్ప్ మ్యాన్ టు కంట్రోల్ హిస్ సెన్సెస్
1: ఇంకా వాచక గురువు
2: ద నెక్స్ట్ వన్ ఇస్ వాచక గురు
1: ఇతను యోగ తత్వమును బోధించి
2: హీ టీచర్స్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ యోగా
1: దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని అనుభవింపజేసేటువంటి వాడు
2: హీ మేక్ పీపుల్ ఎంజాయ్ అండ్ లివ్ ద డివైన్ ప్రిన్సిపల్స్
1: కారణ గురువు
2: ద నెక్స్ట్ వన్ ఇస్ కారణ గురు
1: జీవ బ్రహ్మ ఐక్యానుసంధానమును కలిగింపచేసేటువంటి వాడు
2: హీ విల్ బి ఏబుల్ టు మేక్ ది మ్యాన్ మర్జ్ ఇన్ బ్రహ్మ
1: కనుక కారణ గురువే ప్రధానమైనటువంటి గురువు
2: Therefore, of all the types of guru, Karana Guru is the most
1: important. He
2: would be able to effect transformation
1: of humanity to divinity.
2: He will be expounding the principle and the teaching, stating that there is the relationship between
1: జీవునకు దేవునకు భేదము లేదని చెప్పని నిరూపించేటువంటి వాడు.
2: He proves that there is no difference between God and man.
1: ఆచరణ రూపమైనటువంటి ప్రబోధులు సలిపేటువంటి వాడు
2: హీ ప్రాక్టీసెస్ అండ్ ఆల్సో ప్రీచెస్
1: ప్రత్యక్ష ప్రమాణములను నిరూపించేటువంటి వాడు
2: హీ విల్ బి ఏబుల్ టు డెమోన్స్ట్రేట్ ద రియాలిటీ ఆఫ్ ఆల్ ది
1: ఈ గురువు ఒక్క దైవము మాత్రమే
2: సత్య గురు ఇస్ ఓన్లీ గాడ్
1: కనుకనే అట్టి గురువుని గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పర బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అతనే బ్రహ్మ విష్ణు మహేశ్వరిగా భావించుకోవాలని నిరూపిస్తూ వచ్చేటువంటి వాడు
2: ఇట్ ఈస్ ఓన్లీ సచ్ టైప్ ఆఫ్ గురు హూ హాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ బ్రహ్మ విష్ణు అండ్ మహేశ్వర అండ్ హూ ఈస్ వర్షిప్డ్ దా
1: కనుక మనము లోక సంబంధమైనటువంటి వారందరూ కూడాను గోకాకు చెప్పినట్టుగా కొన్ని కొన్ని విషయాల లోపల మాత్రము వాళ్ళు టీచర్స్ మాత్రమే కాని వారిని గురువులని చెప్పడానికి వీలు కాదు
2: మోస్ట్ ఆఫ్ ది గురుస్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ టీచర్స్ Because they will be explaining only the worldly things.
1: Kanuka ilanti guruvulnu manam aashrayinchi mana yokka swasvaroopanni manam andukolemu anubhavinchalemu.
2: By approaching such gurus, we would not be able to understand our own basic reality.
1: Andulo ee naadu marinta vichitramainatti guruvuluga tayaravutunnaru.
2: Of all the deeds, if you just take the gurus of today, they are rather very strange.
1: చెవులో మంత్రం చెప్పడం చేతితో డబ్బు తీసుకోవటం
2: దే గివ్ ఏ మంత్ర ఇన్ ద ఇయర్ అండ్ డిమాండ్ మనీ ఫ్రమ్ ద హ్యాండ్
1: ఈ మంత్రముల యొక్క వ్యాపారంలో ఈనాడు మునిగిపోయినారు గురువులు
2: దే ఆర్ డూయింగ్ బిజినెస్ ఆఫ్ మంత్రాస్
1: మంత్రముల చేత కాని తంత్రముల చేత కాని ఏమాత్రం కూడాను మనకు దివ్యత్వం ప్రాప్తించదు
2: వీ విల్ నాట్ బి ఏబుల్ టు అచీవ్ అండ్ అటైన్ డివినిటీ బై మంత్రాస్ అండ్ తంత్రాస్
1: మనసు నందు కరుగుడు కట్టినటువంటి యొక్క ఈ మాలిన్యాన్ని ఏనాడు మనం పరిశుద్ధం గావించుకుందమో అప్పుడే మనకు ఈ పవిత్రమైనటువంటి యొక్క మంత్ర ప్రభావం మనకు ప్రాప్తిస్తుంది
2: దట్ డే వెన్ వీ ప్యూరిఫై అవర్ హార్ట్ ఫ్రమ్ ఆల్ ది బ్యాడ్ థాట్స్ విచ్ వుడ్ హావ్ బీన్ పెట్రిఫైడ్ ఇన్ అవర్ ఓన్ హార్ట్ వీ విల్ బి ఏబుల్ టు గెట్
1: కనుకనే చిత్తశుద్ధియే కర్మ మన కర్మలన్నీ కూడాను చిత్తశుద్ధిని గావించుకునే నిమిత్తమై ఈనాడు మనం ఆచరించవలసిందే
2: ఓన్లీ దెన్ విల్ బి ఏబుల్ టు గెట్ విజన్ ఆఫ్ గాడ్ అండ్ ఆల్ ది యాక్షన్స్ ఆర్ అండర్ టేకన్ for purification of the mind
1: ee vidhamaina vishwasamtho mana nitya jeevitanni gadapali
2: we have to live our day to day life with this kind
1: yedi
2: of belief
1: na edi chuchina edi cheppina edi vinna kudanu bhagavat vishwasamtone manamu vinali cheyali chudali
2: whatever we see whatever we tell whatever we do we have to do everything having full faith in
1: sarvam vishnumayam jagat
2: we have to recognize the immanent divinity in everything that we just see
1: sarvam sankalpamayam vishnumayam
2: All our thoughts must be full of divinity.
1: కనుక విష్ణువునకు సంకల్పమునకు భేదము లేదు.
2: There is no difference between thought and
1: సంకల్పమే విష్ణు స్వరూపము.
2: అవర్ థాట్స్ ఆర్ ది వెరీ
1: విష్ణుధారి మాత్రమే కాదు, సర్వత్రా వ్యాపించినటువంటి చైతన్య శక్తియే విష్ణువు.
2: విష్ణు ఈజ్ దట్ పవర్ విచ్ ఇస్ ఆల్ పవర్ పర్వేడింగ్. ఇట్ ఈస్ నాట్ ఎ ఫిజికల్ ఎంటిటీ విచ్ హ్యాస్
1: కేవలం లౌకికమైనటువంటి యొక్క పురాణముల చేత మనము లౌకికమైనటువంటి వాంఛనలే విశ్వసించి, లౌకికమైనటువంటి యొక్క భావముల్నే మనము విశ్వసించి మనం లౌకికమునందే మనం మునిగిపోతున్నాం.
2: బట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఈస్ వీఆర్ ఇండల్జింగ్ ఇన్ వరల్డ్లీ థాట్స్ అండ్ ఇమాజినింగ్ ఓన్లీ వరల్డ్లీ థింగ్స్ అండ్ వీఆర్ గెటింగ్ మర్జ్ అండ్ ఇమ్మర్స్డ్ ఇన్ దిస్ వరల్డ్లీ యాక్టివిటీ.
1: సర్వులు యందు దైవత్వం ఉంటుండాలి.
2: దేర్ ఇస్ డివినిటీ ఇన్ ఎవ్రీ వన్.
1: అది లేనటువంటి యొక్క జీవితమే లేదు, దేహమే లేదు.
2: దేర్ ఇస్ నో ఫిజికల్ ఎంటిటీ ఆర్ ఫిజికల్
1: యొక్క చైతన్య శక్తియే విష్ణువు.
2: విష్ణు ఈజ్ దట్ పవర్ విచ్ ఇస్ ఆల్ పవర్ పర్వేడింగ్. ఇట్ ఈస్ నాట్ ఎ ఫిజికల్ ఎంటిటీ విచ్ హ్యాస్
1: కేవలం లౌకికమైనటువంటి యొక్క పురాణముల చేత

0: యొక్క జీవితమే లేదు, దేహమే లేదు.
1: దేర్ ఇస్ నో ఫిజికల్ ఎంటిటీ, ఆ ఫిజికల్ బాడీ విచ్ డస్ నాట్ హ్యావ్ గాడ్ విత్ ఇన్ ఇట్.
0: కనుక సర్వులు ఎందుకు కూడాను దైవం ఉన్నాడనేటువంటి యొక్క విశ్వాసాన్ని మనం అభివృద్ధి గావించుకోవాలి.
1: We have to develop and foster the faith and belief that every human being,
0: ఎవరిని హింసించినా, ఎవరిని బాధించినా, ఎవరికి నొప్పి కలిగించినా, అది దైవానికే కలిగించినట్టుగా మనం విశ్వసించాలి.
1: ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ దేర్ ఇస్ గాడ్, అండ్ హూమ్సోఎవర్ యు హర్ట్, హూమ్సోఎవర్ యు హార్మ్, హూమ్సోఎవర్ యు పుట్ టు ట్రబుల్, యు ఆర్ కాజింగ్ ఆల్ దోస్ థింగ్స్ టు గాడ్ అలోన్. దిస్ ఫెయిత్ యు వుడ్ హావ్. హియర్ ఇస్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్. ఈ జగత్తులో
0: మనకు శాంతి ఉన్నదని మనం అనేక విధములుగా పోరాడుతున్నాము.
1: వి ఆర్ థింకింగ్ దట్ దేర్ ఇస్ పీస్ ఇన్ ది వరల్డ్.
0: శాంతి జగత్తులో లేదు.
1: Peace doesn't exist in the external.
0: Shanti niyande untundi.
1: Peace is in your own self.
0: Oka chinna udaharanam.
1: One small example.
0: Manam ekkadaina oka pattananiki camp vestam.
1: Let us just say that we have camped in a particular town.
0: Padidinala parinimittamai oka hotel lo praveshinchalani prayatnistamu.
1: We take a room in a hotel for staying 10 days.
0: Manam mottamota manam ye aaharanni bhujistamo ఆ ఆహారం సంబంధించినటువంటి హోటల్ను మనం వెతుకుతూ వెడతాం.
1: వెన్ వీ సర్చ్ ఫర్ ఎ హోటల్ ఇట్ వీ కీప్ ఇన్ వ్యూ ది టైప్ ఆఫ్ ఫుడ్ దట్ వీ టేక్ అండ్ దెన్ ఓన్లీ డిసైడ్ ది హోటల్.
0: హోటల్ ముందుగా ఏదో ఒక పేరు ఉంటుండాలి, బ్రాహ్మణ హోటల్ అని ఉంటుండాలి.
1: ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ హోటల్ దేర్ ఇస్ ఎ బోర్డ్ విచ్ సేస్ దట్ దిస్ ఇస్ బ్రాహ్మిన్స్ హోటల్.
0: మరొక వైపు చూచాడు, ఇది మిలిటరీ హోటల్ అని ఉంటుండాలి.
1: On the other side, there is another hotel with a board that this is a military hotel.
0: ఇంకొక వైపు చూచాడు, బ్రాహ్మణ మిలిటరీ హోటల్ అని వేశారు.
1: When they turned to the other side, there was another board for a hotel. It read like this, Brahmin's military hotel.
0: శాకాహారైనప్పుడు బ్రాహ్మణ హోటల్లో ప్రవేశిస్తాడు ఈ పేరును చూచి.
1: If he is a vegetarian, he will go into Brahmin's hotel.
0: ఇతనేమైనా మాంసాహారి అయిపోతే మిలిటరీ హోటల్లో ప్రవేశిస్తాడు.
1: ఇఫ్ హీ ఇస్ ఎ నాన్ వెజిటేరియన్ హీ మే టేక్ ఎ రూమ్ ఇన్ మిలిటరీ హోటల్.
0: అట్లు కాకుండా పేరును చూడకుండా,
1: బట్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ లైక్ దాట్, ఇఫ్ హీ డజంట్ అబ్జర్వ్ ది బోర్డ్,
0: కేవలం మిలిటరీ హోటల్లో ప్రవేశించి,
1: ఇఫ్ హీ ఎంటర్స్ ఇన్ టు మిలిటరీ హోటల్,
0: నాకు సాంబార్ రసం తీసుకురండి అంటే వాడు ఇస్తాడా?
1: If he orders for sambar and rasam, which are purely vegetarian stuff, would he be able to supply that?
0: Ayya, ikkada sambar rasam ledu, prakka hotel ku pomantadu.
1: He will say, well sir, you can't get sambar and rasam in this hotel. Please go to the next hotel.
0: Karanam emiti?
1: What is the reason?
0: Board chudakunda praveshinchatame deeniki karanam.
1: Why did this happen? It happened because the person entered the hotel without noticing the board.
0: Ade vidhamgane manam ee prapanchamulo praveshinchetappudu ee prapanchamunaku mundu undinatundi board nu manam chudakunda ee prapanchamulo praveshinchi shanti shanti shanti shanti ani adugutunnaru evaru oddistaru.
1: In the same way, we have entered into the world. We have not taken note of the notice board or the board of this world.
0: Ante aa board etta undi?
1: After entering the world, if we ask for peace,
0: anityam asukham lokam ani board untundali.
1: So what does the board read for this world? It says that this is not going to give you happiness,
0: anityam asukham. Ikkada shanti ekkada undi? Shanti leinatundi ee jagattu ani board untundali.
1: The board clearly describes that there is no peace here. It is not going to be a permanent.
0: Nijanga aa board chuchinte ఈ ప్రపంచంలో వచ్చి నాకు శాంతి కావాలని ఎవరైనా కోరుతాడా?
1: ఇఫ్ ఎ పర్సన్ హాస్ సీన్ దిస్ పర్టికులర్ బోర్డ్, వుడ్ హి బి ఆస్కింగ్ ఆఫ్టర్ కమింగ్ ఇన్ టు ది వరల్డ్ దట్ ఐ వాంట్
0: ఎక్కడ ఉంటుంది?
1: ఇన్ దట్ కేస్ వేర్ డు యు ఫైండ్ పీస్?
0: తన యందే ఉంటుంది.
1: పీస్ ఈస్ ఫౌండ్ ఇన్
0: తన యందు ఉన్నటువంటి శాంతిని తాను మరచి,
1: హి ఇస్ ఫర్గెటింగ్ పీస్ విచ్ ఈస్
0: ఇన్ జగత్తులో వెతకడానికి ప్రయత్నిస్తే ఇది దొరికేటువంటిది కాదు.
1: విచ్ ఇస్ ఇన్సైడ్ హిమ్. But if he is searching for such peace in the outside world, how would he get it?
0: Shanti ki karta bharta daivame.
1: The author and the director and the master and the person who is responsible,
0: kanuka atanni aashrayinchinappude manaku shanti labhistundi.
1: For peace is God. Only when you take shelter under God, you will be able to get peace.
0: Atanni aashrayinchaka manam shanti.

0: మనకు శాంతి లభించదు.
1: వితౌట్ అప్రోచింగ్ హిమ్ అండ్ వితౌట్ టేకింగ్ షెల్టర్ అండర్ హిమ్ హౌ టు గెట్ పీస్.
0: కనుక పీస్ పీస్ పీస్ ఏ విధంగా వస్తుంది? జగత్తులో అంతా పీస్ ఇస్తే దేర్ ఇస్ నో పీస్.
1: ఇఫ్ యు గో ఆన్ టెలింగ్ పీస్ అండ్ పీస్ హౌ డు యూ ఏబుల్ టు ఒబ్టెయిన్ పీస్? ద వరల్డ్ కన్సిస్ట్ ఆఫ్ ఫుల్ ఆఫ్ హాస్టిలిటీ.
0: అణుబాంబు ఉంచుక హరచుతుందరు శాంతి శాంతిని.
1: కీపింగ్ ఆటమ్ బాంబ్ ఇన్ ద పామ్ పీపుల్ ఆర్ క్రైయింగ్ వీ వాంట్ పీస్ పీస్ అండ్ పీస్.
0: చేతిలో ఉండేది ఆటమ్ బాంబు.
1: ఇన్ యువర్ పామ్ యు ఆర్ హోల్డింగ్ ఎన్ ఆటమ్ బాంబ్.
0: శాంతి శాంతిని ఎక్కడొస్తుంది? భయంగా ఉంటుండాలి, శాంతి ఎక్కడొస్తుంది?
1: If you are crying for peace, how would you be able to get peace? You are only having fear.
0: ఎప్పుడు ఈ ఆటమ్ బాంబును దూరం వేస్తామో అప్పుడే మనకు శాంతి
1: వస్తుంది. If you throw away the autumn bomb, then only you can think of
0: కనుక జగత్ భావము అనేటువంటి దాన్ని మనం దూరం తోసినప్పుడే, దైవ భావం మనలో ప్రవేశించినప్పుడే శాంతి మనకు లభిస్తుంది.
1: If you are getting yourself freed from the worldly thoughts and you fill yourself with the divine thoughts, then only you can get peace.
0: ఈ విశ్వాసాన్ని ఈనాడు మనం పెంచుకోవాలి.
1: This kind of belief and faith
0: ఈ విశ్వాసాన్ని మనం ఈనాడు చాటాలి.
1: This alone will have to just declare.
0: ఈ గురు పౌర్ణమి దినము,
1: ఆన్ దిస్ గురు పూర్ణిమ డే,
0: ఏ అష్టాక్షర నామము ఉపదేశించడానికి నేను పూనుకోలేదు.
1: స్వామి ఇస్ నాట్ అండర్టేకింగ్ టు గివ్ ఎనీ
0: అష్టాక్షర నామాన్ని మీకు ఉపదేశించడానికి నేను సిద్ధముగా లేను.
1: స్వామి ఇస్ నాట్ రెడీ టు జస్ట్ గివ్ ఎనీ ఎయిట్ లెటర్డ్ మంత్ర.
0: ఏ ఉపనిషత్తులో, ఏ భగవద్గీతలో, ఏ విధమైన బ్రహ్మసూత్రాల్లో చదవమని నేను బోధించడం లేదు.
1: స్వామి ఇస్ నాట్ ఆల్సో టీచింగ్ దట్ యు షుడ్ రీడ్ భగవద్గీత, యు షుడ్ రీడ్ ఉపనిషత్, యు షుడ్ రీడ్ బ్రహ్మసూత్ర.
0: ఈ పంచాక్షర నామం ఒకటి ఉండాలి.
1: దేర్ ఈస్ ఓన్లీ వన్ ఫైవ్ లెటర్డ్ వర్డ్.
0: దేవుడు దేవుడు ఉన్నాడు,
1: దేవుడు
0: దేవుడు ఉన్నాడు. ఈ ఐదు అక్షరాల నామాన్ని మీరు ప్రధానంగా తీసుకోండి.
1: దేవుడు ఉన్నాడు మీన్స్ గాడ్ ఎగ్జిస్ట్. There are five letters in this. You take
0: Devudunnadu.
1: In this Telugu statement, Devudunnadu, there are five letters.
0: Ee yokka vishwasamunu manamu nirantaram kudanu chintistu bhavistu aacharistu aanandistu andistu unte intakante lokam yokka kalyanam marakatu ledu.
1: The meaning of that mantra is God exists. If only you remember this particular mantra, that God exists, and if you live it, and if you constantly repeat it, and if you were to just contemplate upon this, there is no need for any other mantra at all.

లోకాల చీకట్లు గోకార్ప రవిచంద్రు దీపాలు గగనాన త్రిప్పుచున్నాడయ్యా, ఉన్నాడయ్యా దేవుడున్నాడయ్యా, కన్నులకు కనిపించకున్నాడయ్యా. లక్షలాదిగనున్న నక్షత్రములనెల్లా నేలరాల్పక మింట నిలుపుచున్నాడయ్యా, ఉన్నాడయ్యా. ఈ దారుణీ చక్రం ఇరుసు లేకుండగా

ఆపుచున్నట్టి ఆకాశమును ఆపుచున్నాడయ్యా. పొంగి పొరలుచు వచ్చి పృథ్వీపై పడకుండా కలరి రాయుని కాళ్ళు ముడిచాడయ్యా. కనిపింతకేమి చేస్తున్నాడయ్యా. తెరచాటుతానుండి తెర వెనుక భజలుండి తెరచాటుతానుండి తెర ముందు ప్రజలుంచి తైతక్కలాడించుచున్నాడయ్యా. ఉన్నాడయ్యా దేవుడు ఉన్నాడయ్యా. ఉన్నాడయ్యా దేవుడు ఉన్నాడయ్యా. కన్నులకు కనిపించుతున్నాడయ్యా.

0: లేరు. ఈనాటి ఉపదేశంగా భావించి ఎక్కడికి పోయినా ఎలాంటి పరిస్థితి లేదైనా ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడని టేబుల్ కొట్టి చాటాలి. ఈ విశ్వాసాన్ని మీరు బలపరుచుకుంటే లోకమంతా నిత్య కళ్యాణం పచ్చనతో అంటూ కలకలలాడుతూ కిలకిల నవ్వుతుంది.
1: యు హ్యావ్ రిపీటెడ్ ద మంత్ర దట్ గాడ్ ఎగ్జిస్ట్ అండ్ ఆల్ ద మిరేకల్ దట్ హి పర్ఫార్మ్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ నేచర్ అండ్ ద థింగ్స్ దట్ యు జస్ట్ సీన్. నౌ దిస్ పర్టికులర్ ఫెయిత్ షుడ్ హ్యావ్ దిస్ మంత్ర ఐ షుడ్ రిపీట్ వేర్ ఎవర్ యు గో యు షుడ్ హ్యావ్ సచ్ స్ట్రాంగ్ ఫెయిత్ ఎంఫాటికలీ వితౌట్ హ్యావింగ్ ఎనీ ఫియర్ ఆఫ్ కమిటింగ్ ఎనీ మిస్టేక్ యు షుడ్ డిక్లార్ దట్ గాడ్ ఎగ్జిస్ట్ అండ్ యు షుడ్ లివ్ విత్ దట్ ఫెయిత్ దెన్ దేర్ ఇస్ నో నీడ్ ఫార్ లర్నింగ్ ఎనీ అదర్ మంత్ర అట్ ఆల్ ఫార్ అటైనింగ్.
0: ఈ విధమైన ప్రచారం చేత పాప భీతి దైవ ప్రీతిని మనం అభివృద్ధి పరుచుకుంటాం.
1: బై దిస్ కైండ్ ఆఫ్ టీచింగ్ వీ వుడ్ బి ఏబుల్ టు జస్ట్ డెవలప్ ది ఫియర్ ఆఫ్ సిన్ అండ్ ద లవ్ ఆఫ్ గాడ్.
0: ఎలాంటి సమస్యలు వచ్చినప్పటికీ దాన్ని ఎదుర్కొనేటువంటి యొక్క ధైర్య సాహసము ఈ ఉన్నాడయా అనేటువంటి విశ్వాసమే మనకు బ్రహ్మాస్త్రంగా మారుతుంది.
1: ఇఫ్ ఓన్లీ వీ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ ఫర్మ్ ఫెయిత్ దట్ గాడ్ ఎగ్జిస్ట్ వాట్ ఎవర్ మే బి ది టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అండ్ ది ఇంటెన్సిటీ ఆఫ్ ది ప్రాబ్లమ్ దట్ వీ ఫేస్ వీ కెన్ ఫేస్ దెమ్ విత్ కరేజ్.
0: ఏ రామ మంత్రం కంటే, ఏ కృష్ణ మంత్రం కంటే, ఏ శివ మంత్రం కంటే, ఏ యొక్క సహస్ర మంత్రముల కంటే కూడాను ఉన్నాడు అనేటువంటి యొక్క మంత్రమే చాలా బలమైనటువంటి మంత్రము.
1: కంపేర్డ్ టు రామ మంత్ర ఆర్ కృష్ణ మంత్ర ఆర్ ది సహస్ర మంత్రాల్ దట్ యు మే హావ్ ది మంత్ర
0: లేకుండా ఎన్ని మంత్రములు చెప్పినప్పటికీ ఇది ప్రయోజనం లేదు.
1: The mantra that God exists alone would be sufficient. Without having this faith, whatever mantras you repeat, it is a sheer waste.
0: Mantra shakti kante yantra shakti kante chitta siddhi chala pradhanamain kuntedi.
1: Compared to the power of mantra, the power of yantra is greater. And compared to that, the purity of the heart, that is the greatest.
0: Mana vishwasam hrudayam nundi aavirbhavinchali.
1: Our faith must come from the core of our heart.
0: అక్కడే ఉన్నాడు దైవము.
1: గాడ్ రియలీ ఎగ్జిస్ట్ ఇన్ ద కోర్ ఆఫ్ హార్ట్.
0: భగవద్గీత యందు భగవంతుడు దేహములో ఎక్కడ ఉన్నాడనేటువంటి యొక్క సత్యాన్ని చక్కగా నిరూపిస్తూ వచ్చాడు.
1: ఇన్ భగవద్గీత ఇట్ హెస్ బీన్ వెరీ క్లియర్లీ ఎస్టాబ్లిష్డ్ రిగార్డింగ్ వేర్ ఎగ్జాక్ట్లీ గాడ్
0: వైశ్యానరో భూత్వ ప్రాణినాం దేహమాశ్రిత. ఈ దేహాన్ని ఆశ్రయించి నేను వైశ్యానరుడుగా నీ యొక్క ఉదరంలోనే నీ యొక్క కడుపు ఎందే ఉంటున్నానన్నాడు.
1: ఇట్ ఈస్ డిక్లర్డ్ ఇన్ భగవద్గీత దాట్ టేకింగ్ షెల్టర్ ఇన్ యువర్ బాడీ ఐఎమ్ డిసైడింగ్ ఇన్ ది ఫారమ్ ఆఫ్ వైశ్వానరా ఇన్ యువర్ ఓన్ స్టమక్.
0: కనుక నీ కడుపునకు ఎట్టి పదార్థం వేస్తావో ఆ పదార్థాన్ని జీర్ణించి సర్వాంగానికి అదే సప్లై చేస్తుంది.
1: దేర్ఫోర్ వాట్ ఎవర్ ఫుడ్ యు టేక్ ఈస్ డైజెస్టెడ్ దేర్ అండ్ ఇట్ ఈస్ సప్లైడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ టు ది ఎంటైర్ బాడీ.
0: కనుక నీవు చెడ్డ భావంలో ఎట్టి పదార్థము నీ యొక్క జఠరాగ్నికి అందిస్తే అక్కడ నుంచి చెడ్డ ఫలితమే నీకు అందిస్తుంది.
1: ఇఫ్ యు దేర్ ఫోర్ గివ్ బ్యాడ్ థాట్స్ యాజ్ ఎ ఫుడ్ యుడ్ బి గెటింగ్ బ్యాడ్ రిజల్ట్స్ దేర్ ఆఫ్.
0: పవిత్రమైనటువంటి భావములు అనేటువంటి పదార్థాన్ని నీ యొక్క జఠరాగ్నికి అందిస్తే అక్కడ పవిత్రమైనటువంటి ఫలితమే నీకు అందిస్తుంది.
1: ఇఫ్ ఓన్లీ యు ఆఫర్ గుడ్ థాట్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఫుడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గుడ్ థాట్స్
0: అదృష్టమునకు దురదృష్టమునకు మన సంకల్పమే మూల కారణం.
1: బి ఇట్ ఫర్ గుడ్ ఫార్చ్యూన్ ఆర్ బ్యాడ్ ఫార్చ్యూన్ ఇట్ ఈస్ అవర్ థాట్స్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్.
0: సంకల్పం అనేటువంటి బీజము నుండే కర్మలు అనేటువంటి ఫలితములు ఉద్భవిస్తున్నాయి.
1: ది ఫ్రమ్ ది సీడ్ ఆఫ్ థాట్ యూఆర్ గెటింగ్ ది
0: కర్మములు అనేటువంటి బీజము నుండే అభ్యాసములు అనేటువంటి యొక్క ఫలములు అందిస్తున్నాయి.
1: యూఆర్ గెటింగ్ ది ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్ అండ్ ఫ్రమ్ ది ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్ యూఆర్ గెటింగ్ ది ఫ్రూట్స్ ఆఫ్ హ్యాబిట్.
0: అభ్యాసములు అనేటువంటి యొక్క బీజముల నుండి శీలము అనేటువంటి యొక్క ఫలములు అందిస్తుండాలి.
1: ఫ్రమ్ ద సీడ్ ఆఫ్ హ్యాబిట్ యు ఆర్ గెటింగ్ ద ఫ్రూట్స్ ఆఫ్ క్యారెక్టర్.
0: శీలం అనేటువంటి యొక్క బీజం నుండి అదృష్టం అనేటువంటి ఫలములు లభిస్తున్నాయి.
1: ఫ్రమ్ ద సీడ్ ఆఫ్ క్యారెక్టర్ యు ఆర్ గెటింగ్ ద ఫ్రూట్ ఆఫ్ ఫార్చ్యూన్.
0: కనుక మన యొక్క అదృష్టమునకు శీలం అనేటువంటి యొక్క బీజమే ఆధారము.
1: ఫర్ అవర్ గుడ్ ఫార్చ్యూన్ ఇట్ ఇస్ క్యారెక్టర్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్.
0: శీలం అనేటువంటి ఫలమునకు మన అభ్యాసమే ఆధారము.
1: ఫర్ క్యారెక్టర్ ఇట్ ఇస్ ది హ్యాబిట్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్.
0: ఈ అభ్యాసమునకు కర్మనే ఆధారము.
1: ఫర్ హ్యాబిట్ ఇట్ ఇస్ యాక్షన్ అండ్ ది డీడ్స్
0: ఈ కర్మకు మన సంకల్పమే మూలము.
1: ఫర్ ద డీడ్ అండ్ యాక్షన్ ఇట్ ఇస్ ది థాట్స్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్.
0: కనుక మన అదృష్టము దురదృష్టము సంకల్పం పైనే ఆధారపడి ఉంటుంది.
1: దేర్ ఫోర్ వీ కెన్ రైట్లీ సే దట్ ఫర్ గుడ్ ఫార్చ్యూన్ ఆర్ బ్యాడ్ ఫార్చ్యూన్
0: కనుక మన సంకల్పమును సరైన రీతిగా మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: దేర్ ఫోర్ విల్ హావ్ టు టేక్ కేర్ టు సీ దట్ వి హావ్ ఓన్లీ గుడ్
0: సంకల్పం యొక్క శాసనాన్ని చక్కగా మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వీ హావ్ టు మేక్ ఎఫర్ట్స్ టు అండర్స్టాండ్ ద సీక్రెట్స్ ఆఫ్ అవర్ థాట్స్.
0: దాని పనులు కూడా విశాలమైన హృదయంతో మనం విచారించాలి.
1: ఈవెన్ ది వే దట్ ది థాట్స్ వర్క్ వీ షుడ్ అండర్స్టాండ్ ద బ్రాడ్.
0: వచ్చిన తక్షణమే మనం క్రియారూపాన్ని ధరించడం మంచిది కాదు.
1: ద మొమెంట్ ఎ థాట్ కమ్స్ వీ షుడ్ నాట్ ట్రాన్స్లేట్ ఇట్ ఇంటు యాక్షన్.
0: మంచిదా చెడ్డదా, ఇది చేయతగినదా చేయతగనదా అనేటువంటి విచారణ సల్పాలి.
1: వీ హావ్ టు ఎగ్జామిన్ వెదర్ ఇట్ ఇస్ ఎ గుడ్ థాట్ ఆర్ ఎ బ్యాడ్ థాట్, వెదర్ ఇట్ ఇస్ ఎ థాట్ వర్త్ ఆఫ్ డూయింగ్ ఆర్ నాట్ డూయింగ్, దెన్ ఓన్లీ యూ షుడ్ డూ ఇట్.
0: దీని వలన సమాజంలో కానీ నాకు కానీ మంచి జరుగుతుందా లేక హాని జరుగుతుందా అని కూడా నువ్వు విచారించాలి.
1: యూ షుడ్ ఆల్సో ఎగ్జామిన్ వెదర్ బై సచ్ థాట్ ఇట్ ఇస్ గోయింగ్ టు డూ సమ్ గుడ్ ఫర్ ద సొసైటీ అండ్ మీ ఆర్ బ్యాడ్.
0: జీవితం అంతా ఇప్పుడు మన అదృష్టము దురదృష్టములు అనేటువంటిది మన సంకల్పం పైన ఆధారపడింది, కానీ ఇతరులు దీనికి కర్తలు కాదు కారణలు కాదు.
1: ఫర్ గుడ్ లక్ ఆర్ బ్యాడ్ లక్ ఇట్ ఇస్ ఓన్లీ అవర్ థాట్స్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్, అదర్స్ ఆర్ నాట్ రెస్పాన్సిబుల్.
0: ఏదో మన బలహీన చేత వారి వల్ల నాకు ఇట్లా జరిగింది వీరి వల్ల ఇట్లా జరిగింది అని మనం భ్రమిస్తున్నాము.
1: అన్ అకౌంట్ ఆఫ్ అవర్ ఓన్ వీక్నెస్ వీ గెట్ ఇన్ టు ది డెల్యూటెడ్ ఫీలింగ్ దట్ సమ్వన్ ఇస్ హార్మింగ్ అస్ ఆర్ సమ్వన్ ఇస్ డూయింగ్ సమ్ గుడ్ టు అస్.
0: సుఖమునకు దుఃఖమునకు మన సంకల్పమే కారణం.
1: ఫర్ జాయ్ ఆర్ సారో ఇట్ ఇస్ అవర్ థాట్స్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్.
0: మన బాధలకు ఆనందానికి కూడా మన యొక్క సంకల్పములే కారణము.
1: ఫర్ ది పెయిన్ ఆర్ ప్లెజర్ ఇట్ ఇస్ అవర్ థాట్స్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్.
0: కనుక సత్సంకల్పమును అభివృద్ధి పరుచుకున్నటువంటి మానవుడే ఈ జగత్తునందు సర్వేశ్వరత్వాన్ని అనుభవించడానికి అధికారి అవుతాడు.
1: దట్ మ్యాన్ హూ డెవలప్స్ గుడ్ థాట్స్ విల్ హ్యావ్ ది రైట్ టు రీచ్ ది సర్వేశ్వరత్వ ఆర్ ద డివినిటీ.
0: కనుక ఇట్టి దివ్యత్వమైనటువంటి యొక్క విశ్వాసాన్ని బలపరుచుకునేది నిమిత్తమై ఈ పంచాక్షర నామాన్ని నిరంతరము కూడాను ఉన్నాడయా దేవుడు ఉన్నాడయా ఉన్నాడయా దేవుడు ఈ విధమైనటువంటి మంత్రాన్ని ఉచ్చరించాలి.
1: ఇన్ ఆర్డర్ టు డెవలప్ దిస్ కైండ్ ఆఫ్ గుడ్ థాట్స్ కంటిన్యూస్లీ అండ్ కాన్స్టెంట్లీ షుడ్ గో ఆన్ రిపీటింగ్ దిస్.
0: బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, బ్రహ్మతత్వాన్ని ఎరిగినటువంటి వాడు బ్రహ్మగా మారిపోతాడు.
1: షుడ్ రిపీట్ దిస్ పంచాక్షరి మంత్ర గాడ్ ఎగ్జిస్ట్ గాడ్ ఎగ్జిస్ట్. ది వన్ హూ నోస్ బ్రహ్మ విల్ బికమ్ బ్రహ్మన్.
0: ఎందుకంటే ఉన్నాడు ఉన్నాడు ఉన్నానంటే తాదాత్మ భావన పొంది ఉండే ఉండి సాక్షాత్కారాన్ని అందిస్తాడు.
1: యాజ్ యూ గో ఆన్ రిపీటింగ్ ద గాడ్ ఎగ్జిస్ట్ గాడ్ ఎగ్జిస్ట్ గాడ్ ఎగ్జిస్ట్ యూ టెన్ టు బికమ్ గాడ్ హింసెల్ఫ్.
0: ఈ విశ్వాసములకు ఎన్ని అంతరాయములు కలిగినప్పటికీ
1: వాట్ ఎవర్ అబ్స్టికల్స్ మే కమ్ ఇన్ ద వే ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ ఫెయిత్
0: మనం వెనుకంజ వేయక ముందంజ వేస్తూ పోవాలి.
1: వీ షుడ్ నెవర్ పుట్ అవర్ స్టెప్ బిహైండ్, వీ షుడ్ గో ఫార్వర్డ్ అండ్ గో అహెడ్.
0: దీనివల్ల మనము నిజమైన యొక్క ఆత్మశక్తిని మనం సాధిస్తాం.
1: ఓన్లీ బై దిస్ పర్టికులర్ ప్రాసెస్ వీ కెన్ అటైన్
0: ఆనందాన్ని అనుభవిస్తాం.
1: వీ విల్ ఎంజాయ్ ది లైఫ్,
0: దేశానికి ఆనందాన్ని కూడా నువ్వు అందిస్తాం.
1: విల్ బి ఏబుల్ టు గివ్ జాయ్ టు ది వరల్డ్.
0: అంతేకాని ఉన్నాడో లేదో ఉన్నాడో లేదో ఉన్నాడో లేదో అని ఈ సంశయాత్మ వినస్థితి సంశయంతో మనము ఈ జీవితాన్ని నాశనం చేసుకోకూడదు.
1: ఆన్ ది అదర్ హ్యాండ్ ఇఫ్ యు ఇండల్జ్ ఇన్ డౌట్స్ వెదర్ గాడ్ ఎగ్జిస్ట్ ఆర్ God doesn't exist at all, we are going to ruin ourselves.
0: ఈ సంశయం ఉన్నటువంటి వాడు
1: ఏ పర్సన్ హూ
0: సర్వవిధములను కూడాను అధముడైపోతాడు.
1: ఏ పర్సన్ హూ ఎంటర్టైన్ సచ్
0: ఏ యొక్క విషయమునకైనా కూడాను ఒక శక్తిని మనం అనుభవించాలి.
1: ఏ పర్సన్ హూ ఎంటర్టైన్ డౌట్స్ విల్ గెట్ రూయిన్ ఫర్ వాట్ ఎవర్
0: ఈ ధైర్య సాహసమునకు ఒక విధమైనటువంటి యొక్క నమ్మకం పోషించుకోవాలి.
1: ఫర్ డెవలపింగ్ దట్ కైండ్ ఆఫ్ ఫెయిత్ వీ షుడ్ హ్యావ్ ద కరేజ్.
0: నమ్మకము లేకపోతే దేనిని కూడా మనము అనుభవించలేము.
1: వితౌట్ హ్యావింగ్ ఫెయిత్ వీ వుడ్ నాట్ బి ఏబుల్ టు ఎంజాయ్ ఎనీథింగ్.
0: కనుక నిత్య జీవితంలో నమ్మకంతోనే మన జీవితాన్ని గడుపుతూ వస్తున్నాం.
1: ఈవెన్ ఇన్ అవర్ డే టు డే లైఫ్ వీ లివ్ ఎ లైఫ్ బేస్డ్ అపాన్ ఫెయిత్.
0: ఈనాడు ఏదో ఒక ఇంటికి పునాది వేసి వచ్చే సంవత్సరం ఓపెనింగ్ చేసుకుంటాము అనేటువంటి నమ్మకమే లేకపోతే పునాది వేయలేము.
1: ఇఫ్ వీఆర్ కన్స్ట్రక్టింగ్ హౌస్ we are hoping to enter into that house after it is constructed. If we don't have faith
0: of rodunne manam suit boot hat boot anta veskoni office ki velipoyi tirigi sayankalaku nenu intiki vastano ledo anukunti vadi office ki poledu.
1: If a person is not having sufficient faith whether he would be able to come back to house at all, he would not be going to
0: the bank iskoni market ki poyi kooragayalu iskoni raavalanukunte ore nenu kooragayalu iskoni intiki vastano ledo appudu varaku untano ledo ante vidu market ki podu.
1: If a person entertains doubt whether you would be able to reach back home after buying the vegetables.
0: కనుక ఇట్టి చిన్న విషయాల లోపల కూడా మనం ఎంతో విశ్వాసంగా ఉండటం చేతనే మనం ఇన్ని కార్యములు మనం సాధించగలుగుతున్నాం.
1: Even in such small day to day activities because we are having faith We have been able to achieve many things in the world.
0: కనుక విశ్వాసమే మన శ్వాసగా మనం భావించాలి.
1: We have to treat faith as our life breath.
0: విశ్వాసం లేకపోతే శ్వాసం లేనటువంటి జీవితమే.
1: A life which does not have faith is
0: అన్ని విశ్వాసముల కంటే కూడాను ఆత్మవిశ్వాసం చాలా ప్రధానమైనటువంటిది.
1: Of all the faith, this self faith in self that is very important. Self confidence.
0: ఇది ఆత్మవిశ్వాసం చేత మనం ముందంజ వేయాలి కానీ ఏమాత్రం కూడా వెనక్కి తిరగకూడదు.
1: With self confidence and faith in ourselves, we have to go ahead. We should never look back.
0: కనుక ఈనాటి నుండి మీరు ఈ దైవ విశ్వాసాన్ని అభివృద్ధి పరచుకొని సమాజంలో సేవల్లో మనం పాల్గొని తోటి మానవుల యందు మనం కొంతవరకును బాధలను కూడా పంచుకొని తగినటువంటి యొక్క సమాజ సేవలో మనము జీవితాన్ని అంకితం గావించాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా దీర్ఘ ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: From today onwards at least, we have to take a resolution and have full faith in ourselves and God and participate in service activity, serve humanity, share in their difficulties and problems and sanctify our life. Thus Swami is bringing his divine discourse to close.
0: Yavariki seva chesina daivaniki seva chestunnanu ani bhavinchandi.
1: To whomsoever you render service, you have to think that such service is rendered to God himself.

ఆశ వ్రతమును విడువక చేసిన సరిరావు హరి నామస్మరణ కన్న అశ్వమేధములు

0: One might have mastered and turned the pages of Vedas and Vedangas. One might be capable of writing poetry and himself be a great poet. But if he does not have the purity of the heart, he comes to only destruction and ruin. This is the word of Sai, which explains the path of truth.
1: Prema Swarupulara.
0: Embodiments of divine love.
1: ఎంతటి తెలివితేటలు గలవాడైనను, ఎంతటి విద్యావంతుడైనను, అంతఃకరణ పరిశుద్ధియే లేకుండినా ఆత్మానందమును అనుభవించలేడు.
0: హౌఎవర్ క్లవర్ ఎ పర్సన్ బి, హౌఎవర్ మచ్ ఆఫ్ ఎడ్యుకేషన్ హీ మైట్ హావ్ అక్వైర్డ్, ఇఫ్ హీ డస్ నాట్ హ్యావ్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్, హీ కెనాట్ ఎంజాయ్ బ్లిస్ ఆఫ్ ఆత్మ.
1: చిత్తశుద్ధి నిమిత్తమై ధ్యాన తప యోగ ధర్మం ఇత్యాది సత్కర్మలు ఆచరించి,
0: ఫర్ ది సేక్ ఆఫ్ ఒబ్టైనింగ్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్ పీపుల్ మే అండర్టేక్ మెడిటేషన్ తపస్ యోగ అండ్ పర్ఫార్మింగ్ చారిటీస్.
1: ఫలాపేక్షరహితమైనటువంటి దాన ధర్మాదులను కలిపి సామాజికమైనటువంటి యొక్క కర్తవ్య కర్మలను నిర్వర్తించడమే చిత్తశుద్ధికి ప్రధానమైనటువంటి మార్గము.
0: బట్ ది ప్రాపర్ పాత్ టు అక్వైర్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్ ఈజ్ పర్ఫార్మింగ్ యాక్షన్ నాట్ ఎక్స్పెక్టింగ్ ది ఫ్రూట్స్ దేర్ ఆఫ్ అండ్ ఫర్ ది సర్వీస్ ఆఫ్ ది హ్యుమానిటీ అలోన్.
1: ఆనందం అన్నది కేవలం మనం కొత్తగా సంపాదించుకునేటువంటిది కాదు.
0: బ్లిస్ ఈజ్ నాట్ సంథింగ్ which you are going to acquire anew or afresh.
1: Anandam manavuni yokka swarupam.
0: The very nature and form of a human being is bliss itself.
1: Tana swaroopani tana sandarshinchadame manavuni yokka pradhana kartavyam.
0: It is the primary duty of man to realize his real nature.
1: Tellavari modalu ratri parundunnanta varakunu puttinamulo gatti gittunnanta varakunu ఈ ఆనంద నిమిత్తమై మానవుడు అనేక విధములుగా తాపత్రయపడుతూ అరుణ చాచుతూ అనేక విధములుగా దీనిని పొందుటకు ప్రయత్నిస్తున్నాడు.
0: ఫ్రమ్ ద డాన్ ఆఫ్ ద డే టు ద డస్క్, ఫ్రమ్ హిజ్ వెరీ బర్త్ టు ద డెత్, మ్యాన్ హస్ బీన్ మేకింగ్ ఫ్రాంటిక్ ఎఫర్ట్స్ టు అక్వైర్ దిస్ బ్లిస్.
1: అయితే ఇంద్రియ సంబంధమైనటువంటి యొక్క ఆనందమును అనుభవించుచు, ఇది ఏ నిత్యానందము సత్యానందమనే భావించి కేవలము ప్రతిబింబానంద నిమిత్తమై తాను ప్రాకులాడుతున్నాడు.
0: బట్ వాట్ హీఈస్ యాక్చువల్లీ ఎంజాయింగ్ ఈజ్ ద జాయ్ అరైజింగ్ అవుట్ ఆఫ్ ది సెన్స్ ఎంజాయ్మెంట్. బట్ ఇట్ ఈస్ ఓన్లీ ఏ రిఫ్లెక్షన్ ఆఫ్ ద రియల్ ఆనంద. ఇట్ ఈస్ ఓన్లీ ఏ రిఫ్లెక్షన్ అండ్ ఎన్ ఇమేజ్ ఆఫ్ రియల్ ఆనంద, నాట్ రియల్ ఆనంద ఇట్ సెల్ఫ్.
1: కానీ ఈ ప్రతిబింబానందము నిత్యానందము కాని ఆత్మానందము కాని కానేరదు.
0: దిస్ రిఫ్లెక్టెడ్ ఆనంద ఆర్ జాయ్ కెనాట్ బి ఈక్వల్ టు ద ట్రూ ఆనంద ఇట్సెల్ఫ్.
1: అక్షయానందం, అద్వైతానందం, అతీతానందమైనటువంటి యొక్క బ్రహ్మానందమునే మానవుడు నిజముగా అనుభవించవలసినటువంటిది.
0: వాట్ మ్యాన్ హ్యాస్ టు రియలీ ఎంజాయ్ ఈస్ దాట్ పర్టికులర్ బ్లిస్ which arises out of the experience of oneness and unity.
1: ee chanikamainatvanti yokka bhautika aanandamulu anubhavinchukoladi korikalu perugune kaani tarugavu.
0: As man goes on enjoying more and more these transitory and transient pleasures, his desires will multiply. They go on multiplying.
1: Tanato bandhamunu kalpinchukoni అది కేవలం ఒక ఊరిగా మారుతుండాలి మానవునికి.
0: దే బికమ్ సచ్ గ్రోత్ ఆఫ్ డిజైర్స్ క్రియేట్ అ టైప్ ఆఫ్ బాండేజ్ అండ్ దే ఆర్ గోయింగ్ టు కిల్ హిమ్.
1: ఇలాంటి భౌతిక ఆనందముల నిమిత్తమై మానవుడు అనేక విధములైనటువంటి యొక్క త్యాగమునకు పూనుకుంటున్నాడు.
0: ఫర్ ద సేక్ ఆఫ్ దిస్ ఫిజికల్ అండ్ సెన్షువల్ ఎంజాయ్మెంట్ man is prepared to make a number of sacrifices.
1: మానవుడనగా కేవలము మనసుకు ఆవరణ ఉన్నటువంటి ఆత్మ ఈ తత్వాన్ని తాను గుర్తించుకున్నప్పుడు మనసుకు యువతలనున్నటువంటి యొక్క దేహమును మాత్రమే తాను ఏమాత్రం కొను విశ్వసించడు.
0: వన్స్ మ్యాన్ రికగ్నైజెస్ దాట్ ది రియల్ మ్యాన్ స్టాండ్స్ ఫార్ ది ఎంజాయ్మెంట్ ఆఫ్ ట్రాన్సెండెంటల్ బేస్ విచ్ కమ్స్ బియాండ్ ద సెన్సెస్ హీ వుడ్ నాట్ ఆస్పైర్ ఫార్ ది సెన్స్ ఎంజాయ్మెంట్స్ విచ్ ఆర్ బిలో సెన్స్.
1: మనసుకు ఈవలనున్నటువంటిదే శరీరము, మనసుకు ఆవరణ ఉన్నటువంటిదే ఆత్మ.
0: ఆత్మ ఈజ్ ట్రాన్సెండింగ్ ది మైండ్, ఇట్ కమ్స్ బియాండ్ మైండ్, వెరస్ బాడీ కమ్స్ విత్ ఇన్ ది పర్వ్యూ ఆఫ్ మైండ్.
1: ఆత్మతత్వము నిత్యమైనటువంటిది, అమృతమైనటువంటిది.
0: ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ ఈజ్ ఎ పర్మనెంట్ ఎక్స్పీరియన్స్.
1: చావు పుట్టుక లేనట్టి శాశ్వతుండు ఆది మధ్యాంతరహితుడనాదివాడు, తాను చావక పుట్టక చంపబడక అన్నిటను ఆత్మరూపుడై అమరుచుండు.
0: దట్ ఆత్మన్ డజంట్ హ్యావ్ ద బర్త్ ఆర్ ద డెత్, ఇట్ డజంట్ హ్యావ్ ద బిగినింగ్ ద మిడిల్ అండ్ ద ఎండ్, ఇట్ డజంట్ kill or it is not being killed. That is the one which lives permanently and which doesn't have birth or death.
1: Itti nitya satyamainatundi oka amrutattvamana aanandimpajeyatundide aatma tattvam.
0: The principle of atma is one which can give you an experience of this bliss which is permanent and which is associated with the truth.
1: Inka dehama marinapu kompa.
0: If you take the physical body is a basket of
1: rogamuna mraggedu devaka gampa.
0: It is one which is full of diseases.
1: Jata sanchalanamu pondu dumpa.
0: This is the something like a vegetable which undergoes a number of
1: bhavasagaram edagaleni kampa.
0: This is the one which cannot help you to swim the ocean of
1: ammula padulammu manameppu dalampa.
0: If only you were to reflect a little, you find this as this is the physical body.
1: Itti anityamo achastamo asatyamainatvanti yokka niti budaga vanti yokka dehamunu manam viswasinchi nitya satya nirmalamainatvanti yokka aatma tattvanni manam vismaristunnamu.
0: But we are placing so much of confidence in this particular body which is temporary, which is not going to be permanent, which is something like a water bubble, but we are giving
1: ee kaaranam chetane manam aanandinchavalsinatundi yokka aanandamunaku aatmaanandamunaku ati dooramai pothunnam.
0: As we are not caring for the principle of atma, we are becoming distant to the joy and the bliss which is
1: meghamulu kappinache suryuni vale.
0: It is like the sun behind the clouds.
1: Nimulu kappina nippu vale.
0: It is the cinders covered by the ash.
1: Sorakappina kanti drishti vale.
0: It is like the cover for the eye which has covered the
1: paachi kappina neeru vale.
0: It is the moss which has covered the water.
1: Raga dveshamulato kappinatvanti yokka ee chittamunaku aatmanandam ee reetiga labhyam avutundi.
0: For the heart which is covered by the attachment and the hatred, how can it experience the ananda or the bliss of atma?
1: Meghamulu kadil tarvatane chandrunu suryunu chudavachunu.
0: Only when the clouds move away you will be able to get a vision of sun.
1: Nimuru oopina tatchane manam nippunu chudavachunu.
0: Only when the cover disappears you will be able to the
1: raga dveshamulanu దూరము గావించినప్పుడే ఈ ఆత్మానందమును అనుభవించవచ్చును.
0: యూ విల్ బి ఏబుల్ టు ఎంజాయ్ ది ఆత్మానంద ఆఫ్ ద బ్లిస్ ఆఫ్ ఆత్మ ఓన్లీ వెన్ యు ఆర్ ఫ్రీ ఫ్రమ్ అటాచ్మెంట్ అండ్ హేట్రెడ్.
1: కనుకని మానవత్వం అనేటువంటి యొక్క దివ్యత్వాన్ని గుర్తించి వర్తించడమే ప్రధానమైనటువంటి కర్తవ్యము.
0: ఇట్ ఇస్ ద ప్రైమరీ డ్యూటీ ఆఫ్ ద మ్యాన్ దేర్ ఫార్ టు కండక్ట్ హింసెల్ఫ్ ఇన్ ది నాలెడ్జ్ ఆఫ్ వాట్ ఈస్ ట్రూ ఆత్మ.
1: మానవుడనగా కేవలము ఈ పాంచభౌతికమైనటువంటి దేహము ధరించినటువంటి వాడు కాదు.
0: మ్యాన్ డస్ నాట్ నెసెసరీ మీన్ ద వన్ హూ ఈజ్ మేడప్ ఆఫ్ a body consisting of five elements.
1: ఈ ఆత్మానందమనేటువంటిది నిహి నిక్షేపము.
0: He is the one.

0: who has to aspire for the bliss of Atma.
1: లోకములో నిధి నిక్షేపమును అనేక విధములుగా భద్రము గావించి దానిని అనేక విధములుగా కాపాడుతూ ఉంటుంటారు.
0: మ్యాన్ ఈస్ టేకింగ్ ఎ లాట్ ఆఫ్ కేర్ టు ప్రొటెక్ట్ ద వరల్డ్లీ వెల్ అండ్ ది రిచెస్.
1: దీనిని ఎన్ని విధములైనటువంటి కాపలాల్లో చేస్తుంటారు.
0: దే టేక్ ఆల్ ది ప్రొటెక్షన్ టు సీ దట్ ఇట్ ఈస్ సేఫ్.
1: అదే విధముగానే మానవుని యొక్క జీవితం యొక్క కర్తవ్యమైనటువంటి ఆనందమును అనే నిధిని నిక్షేపమును ఈ అహంకారం అనేటువంటి సర్పము కాపాడుతూ ఉంటుండాలి.
0: ది వెల్త్ ఆఫ్ ఆత్మ విచ్ ఇస్ సో ప్రెషియస్ ఈజ్ బీయింగ్ టేకన్ కేర్ ఆఫ్ బై ది స్నేక్ ఆఫ్ అహంకార ద ఈగో సెన్స్.
1: ఏనాడు ఈ అహంకారం అనేటువంటి సర్పమును నిర్మూలము గావించమో ఆనాడే మనకి ఆనందం అనేటువంటిది లభ్యమవుతుంది.
0: ఓన్లీ వెన్ యూ కిల్ దిస్ స్నేక్ ఆఫ్ ఈగో దెన్ ఓన్లీ యూ విల్ బి ఏబుల్ టు గెట్ ద వెల్త్ ఆఫ్ ఆత్మిక్ బ్లిస్.
1: అహంకారం ఉండినంత వరకు కూడాను మనం ఆత్మానందములకు అతి దూరంగానే ఉంటున్నాం.
0: యాజ్ లాంగ్ యాజ్ యూ హ్యావ్ ఈగో యూ విల్ బి డిస్టెంట్ టు ది రియల్ బ్లిస్ ఆఫ్ ఆత్మ.
1: కనుక మానవుడు రాగద్వేషములకు దూరమై అహంకారం నిర్మూలన చేసి నిస్వార్థమైనటువంటి యొక్క కర్తవ్య కర్మలు ఆచరించడమే ప్రధానమైనటువంటి యొక్క లక్ష్యము.
0: ద మెయిన్ ఆబ్జెక్ట్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్ దేర్ ఫోర్ ఈజ్ టు ఫ్రీ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ attachment and hatred and kill the ego and enjoy the bliss of atma.
1: Nijamuga manavudu ananda swarupudu.
0: Truly speaking, man is the very embodiment of
1: aanu aashinchinade aanandame.
0: He aspires only for bliss.
1: Sakhyo ee saukhyamato koodinatvanti okka nidhi ee okka manavattamu.
0: Human being is basically the one
1: సౌఖ్యాభుధి అనగా ఆనంద సాగరము.
0: సౌఖ్యాభుధి ఇట్ మీన్స్ ద ఓషన్ ఆఫ్ బ్లిస్.
1: తన లోపల వెలుపల చుట్టూ పైన క్రింద ఉన్నటువంటిదంతా ఆనందమే.
0: ఇన్సైడ్ ద మ్యాన్ అవుట్ సైడ్ అండ్ ఎవ్రీవేర్ ఎల్స్ దెర్ ఇస్ ఓన్లీ బ్లిస్.
1: ఆనందం నుండే మునిగి నిల్లాడుతున్నటువంటి యొక్క మానవుడు ఆనంద నిమిత్తమే అరుణ్ దాచుతున్నాడంటే ఇది కేవలం అజ్ఞానం కాదా?
0: ఆల్దో మ్యాన్ is full of bliss outside, inside, if he is aspiring for bliss, does it not look ridiculous?
1: Anandam tanigende untunnadi.
0: Bliss and joy is within man.
1: Ananta swaroopudai anandamayudaina undinappatikini alpamainatundi dehamane taanani bhravinchutam chetane taanu ee aanandamunu kolipothunnadu.
0: Although he is the very embodiment of bliss infinite, as he is continuously thinking of the human body, he is losing ఎంజాయ్మెంట్ ఆఫ్ ది బ్లిస్.
1: జీవితం యొక్క గమ్యము దైవమును చేరటమే కాని చావటం కాదు.
0: ది గోల్ ఆఫ్ లైఫ్ ఈజ్ టు రీచ్ గాడ్ అండ్ నాట్ టు డై.
1: కనుక సముద్రమునకు అంశము నది.
0: రివర్ ఈజ్ ఓన్లీ అన్ ఆస్పెక్ట్ ఆఫ్ ఓషన్.
1: ఈ నది సముద్రంతో చేరినప్పుడే దీనికి ఆనందము.
0: ఓన్లీ వెన్ ద రివర్ జాయిన్స్ ది ఓషన్ ఇట్ గెట్స్ రియల్ జాయ్.
1: నదికి అంశమే చేప.
0: ఫిష్ ఈజ్ అన్ ఆస్పెక్ట్ ఆఫ్ ద రివర్.
1: ఈ జలమును వదిలి ఒక్క క్షణమైనా కూడా నువ్వు జీవించలేదు ఈ చేప.
0: ఫిష్ కెనాట్ లివ్ వితౌట్ బీయింగ్ ఇన్ వాటర్ ఆర్ ఇన్ ద రివర్ ఈవెన్ ఫర్ ఎ మూమెంట్.
1: తల్లికి అంశము బిడ్డ.
0: చైల్డ్ ఈజ్ అన్ ఆస్పెక్ట్ ఆఫ్ మదర్.
1: తల్లిని వదిలి జీవించగలదా ఈ బిడ్డ?
0: కెన్ ది చైల్డ్ లివ్ వితౌట్ మదర్ ఫర్ ఎ మూమెంట్?
1: చెట్టుకు కొమ్మనే అంశము.
0: ద branches are the aspects of tree.
1: Chettinu vidichi komma bedagaledu.
0: A branch cannot live without being attached to a tree.
1: Kalukane daivamsame manavudu.
0: Therefore we have to recognize man is an aspect of
1: manavudu. Daivamnu vidichi undaledu, bedagaledu.
0: Man cannot live away from divinity.
1: Kalukane daivamnu chere nimittamai ఈ మానవత్వం ప్రాప్తించినటువంటి సత్యాన్ని మనం గుర్తించడం అత్యవసరము.
0: దేర్ఫోర్ వి హావ్ టు రికగ్నైజ్ ఎసెన్షియలీ దట్ వి ఆర్ ఆల్ ది ఆస్పెక్ట్స్ ఆఫ్ డివినిటీ ఆస్పైరింగ్ టు రీచ్ డివినిటీ ఇట్సెల్ఫ్.
1: మమైవాంసో జీవలోకే జీవభూత సనాతనః. నా అంశమే సర్వుని ఎందుకును ఉండనటువంటిది అనేటువంటిది సత్యాన్ని భగవద్గీత బోధిస్తూ వచ్చింది.
0: భగవద్గీత హాస్ డిక్లర్డ్ అండ్ టాట్ దట్ ఇట్ ఇస్ ది ఆస్పెక్ట్ ఆఫ్ డివినిటీ విచ్ ఇస్ ఫౌండ్ ఇన్ ఎవ్రీ లివింగ్ బీయింగ్.
1: అహమాత్మ గుడాకేశ, నేను సర్వజీవుల యందు కూడాను ఆత్మస్వరూపుడై ఉన్నాడు అని బోధించాడు.
0: Krishna has also taught that I am living as the Atma Swarupa in every human being.
1: Pashuvale prakritik banasi jeevinchadam kaadu manavudu janminchinatvantidi.
0: Man is not born to be a slave of the nature.
1: Prakriti prabhu aitanu jeevinchali.
0: He has to live as the master of nature.
1: Narudu narayanatvanni anubhavinchali.
0: Man has to enjoy the bliss of narayanatva.
1: Kotane prati manavudu kudunu shivoham shivoham shivoham achyutanandoham anandoham anetunte oka tattvanni manam anubhavinchali.
0: Therefore every man has to be taught that he is Shiva himself. He is Sachidananda himself.
1: Kanuka manamu mana satyanni manam gurtinchi kala sarpamu kaataku veyakunupe.
0: Therefore we have to recognize our own truth, and before we are beaten by
1: jeevitamaga munigipogu munupe,
0: before we are beaten by the snake of time, and before the life comes to an end,
1: atmanandani manam anubhavinchutaku prayatninchali.
0: We have to make efforts to enjoy the atmananda.
1: Mokshamu anante untundi pratyekamainatuvanti oka sthanam kaadu.
0: When we speak of moksha or liberation, there is nothing like a place where you get that.
1: Tana swarupamu tanu gurtinchukovatame mokshamu.
0: Recognizing one's real nature itself is liberation.
1: Tana swarupanni tanu sandarshinchatame mokshamu.
0: Getting a vision of your real nature itself is
1: moksha. Tanu tanu gurtinchukovatame mokshamu.
0: Recognizing oneself or himself is moksha.
1: Ilanti satyaniki manam ati dooramai, asatyaniki samipudamai, ashantiki anubhavinchadaniki prayatnistunnamu.
0: When we are distant for this basic truth and this real truth, we naturally suffer lack of peace.
1: Sarvatra undadetvanti aanandame.
0: Bliss exists everywhere.
1: Manam nivasinchunadi aanandame.
0: We also aspire to
1: mana jeevitame aanandamu.
0: We live in aananda and our life is
1: namakara abhimanamulu cheta manam kappabadi ee aavaranam chetane manam ashantini anubhavistunnamu.
0: On account of the ignorance and the ego sense, we are put to this kind of
1: life. Yenadu avarinchinatundi ee avaranaanni manam tolaginchukundamo aanade satya swaroopanni manam gurtinchadaniki veelavutundi.
0: Only when we remove ignorance which is covering us, would be able to get a real view of ananda and the bliss.
1: Ratri manam gaadha nidranu anubhavinchamu.
0: The previous night we had a good sleep.
1: Ee gaadha nidra lopala aanandanni anubhavinchamu.
0: In the sleep we had enjoyed and tasted
1: ee aanandam ekkada nunchi vachindi.
0: From where did this happiness?
1: Nidralo ee vastuvunu manam anubhavinchaledu.
0: We have not enjoyed that in a different way.
1: Ee vastuvunu manam andukoledu.
0: We have not come in contact with any object.
1: Ee vastuvunu manam chudaledu.
0: We have not seen any object.
1: Kaani ee aanandam ekkada nunchi vachindi?
0: Then where did we get this joy?
1: Idi bayata nunchi vachinatlu praveshinchinatundi kaadu.
0: Joy has not come from external.
1: Kaani endunnatundi aa aanandamane anni vidhamaina aavaranaanni tejinchadam cheta aanandanni anubhavistu vachadu.
0: The joy which is innate in us, only we would have enjoyed in the sleep. That is how we would have enjoyed sleep, joy in sleep.
1: Unnadi rendu tattvamulu.
0: There are only two things which are existing.
1: Okkati drukku, rendavudi drishyamu.
0: One is the vision, the other is the object of vision.
1: Ee drukku anetundi sakshibhutamainatundi oka atma tattvam.
0: The vision is standing for a witness of atma.
1: Drishyamu roopanamamato kudinatundi ee prakriti oka tattvam.
0: The object of vision is associated with nature.
1: Drukku chaitanyamu
0: form. There is no change in the vision.
1: Drishyamu jadamu.
0: The object is inert.
1: Ee jada chaitanyamulu rendintini veru bhavinchatame veru gavinchatame manavuni yokka pradhana kartavyamu.
0: The primary duty is to discriminate and identify the consciousness and the inertness.
1: Ee rendintini vibhajincheetundi yokka deeni ande manavuni yokka telivitetalanu abhivruddhi pachukovali.
0: Man has to develop all intelligence in discriminating between these two.
1: Ee vibhaga yogani anubhavinchinatundi vaade sariyaina sadhakudu.
0: A real sadhaka is one who has practiced this kind of
1: discrimination. Ee rendu chetane manavudu dukkhamunaku guri ayipothunnadu.
0: On account of mixing up of these two, man is put to grief.
1: Kaani ee satyanni gurtinchukolaleka manavudu aneka vidhamainatundi ee ashantiki guri ayipothunnadu.
0: As man has not recognized this basic truth, he has put a lot of strife and sorrow and grief.
1: Kanuka, dukku drishyamuni yokka bedamulanu gurtinchi deenini veru gavinchadame pradhanamainatundi yokka pani.
0: The most important work therefore is to recognize the difference between the subject and the object.
1: ఎంత కాలం ఈ లౌకికమైనటువంటి భోగభాగ్యములు అనుభవించినప్పటికీ ఇందులో శాశ్వతమైన సత్యమైన నిత్యమైనటువంటి యొక్క ఆనందాన్ని మనం అనుభవించలేము.
0: ఫర్ వాట్ ఎవర్ లెంగ్త్ ఆఫ్ టైమ్ యు మే గో ఆన్ ఎంజాయింగ్ ది ఆబ్జెక్ట్స్ ఆఫ్ సెన్సెస్, దేర్ ఇస్ నో ఎండ్ టు ఇట్, దేర్ ఇస్ నో రియల్ జాయ్ ఇన్ ఇట్.
1: ఇవి అనుభవించుకోలేదు కూడాను, ఇవి మరింత మనము బంధంలో చేర్చుతున్నవే కానీ, అశాంతి అందించుతున్నవే కానీ, శాంతి సుఖములకు ఏమాత్రం కూడా నువ్వు నోచుకోలేము.
0: యాజ్ యు గో ఆన్ ఎంజాయింగ్ మోర్ అండ్ మోర్ ది సెన్స్ ప్లెజర్స్, you will be aspiring for more and more, there will be no real joy at all.
1: By anubhavinchukoladi indriyamulu kodanu marinta balaheenam avutunnavu kani ivi balatattvanni pondatam ledu.
0: As you go on enjoying more and more sense enjoyments, senses become weakened, they can never be strengthened.
1: Oka chinna udaharanamu,
0: one small example for this.
1: Ee jalari oka deeniki kolanaku poi gaalam vestuntadu.
0: A fisherman goes to a river and spreads his net.
1: ఆ గాలమునకు కొస లోపల ఒక మునికిగా పెట్టి దీనికి కొన్ని రకమైనటువంటి ఒక మార్గమును ఒక రూపాన్ని ధరిస్తుంటాడు.
0: ఇన్ ది నెట్ అట్ ది ఎండ్ హి విల్ హావ్ కెప్ట్ సర్టన్ థింగ్స్ అస్ బైట్.
1: దానికి ఒక మాంసపు ముక్కను అతికించి జలములో దాన్ని పడవేస్తాడు.
0: ఎ పీస్ ఆఫ్ మటన్ వుడ్ హావ్ బీన్ స్టక్ టు ఆర్ పుట్ టు దట్ నీల్.
1: విజ్ఞానము లేని చేప ఈనాడు గొప్ప ఆహారం నాకు లభించినదని ఎంతో ఆశతో వచ్చి ఆ మాంసం మింగుతుంది.
0: ఫిష్ విచ్ డస్ నాట్ హ్యావ్ దట్ మచ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ టెంప్టెడ్ బై ది బెయిట్ ఇట్ గోస్ టు
1: ది మాంసము ముక్క ఎంత ఆనందాన్ని అందించిందో మరుక్షణము లోపలే ఇది తన అంత దుఃఖాన్ని కూడా అనుభవిస్తుంది.
0: దట్ పీస్ ఆఫ్ మటన్ విచ్ మైట్ హావ్ గివెన్ ఎ టెంపరీ జాయ్ టు ద ఫిష్ would have been responsible for
1: ఆ మాంసుటికి పిలిచిన చేత ఆ గాలము తాను అంచుకుని ప్రాణమును వీడుతుంది.
0: ఆన్ అకౌంట్ ఆఫ్ దట్ టెంప్టేషన్ అండ్ యీల్డింగ్ టు ద టెంప్టేషన్ ఫిష్ కమ్స్ టు గ్రీఫ్ అండ్ డైస్.
1: అదే విధంగానే క్షణభంగురమైన యొక్క ఇంద్రియ సుఖమునకు మనం లోబడి దీనిని ఎంతో ఆశగా అనుభవించి తదుపరి ఎంతో దుఃఖాన్ని కూడా మనం అనుభవిస్తున్నాము.
0: ఇన్ ద సేమ్ వే టెంప్టెడ్ బై ది సెన్స్ ప్లెజర్స్ we yield to them and we therefore in the later life
1: indulo shashvatamaina aanandamani kaani shashvatamaina tundi oka sukhamani kaani yenaadu kodalu ledu. Anityam asukham lokam,
0: in the sense pleasures and in the world there is nothing which is permanent joy at all, it is all temporary and it is not
1: kalukane buddhi kodalu sarvam dukham dukham sarvam chanikam chanikam annadu.
0: It is in this context Buddha also has declared that everything is temporary and everything is full of sorrow.
1: He said that 20 vare aanati maharajulu kalukane sarva saukhyamulu undinappadikini sarva sadupayamulu anubhavinchinappadikini sarva sanga parityagulai paramaatmani yokka aanandanni anubhavinchi nimittamai adavulaku prayanamai yellaru.
0: The king who could enjoy by mere commanding anything all the pleasures of life, as he realized this particular truth, he gave up all these comforts, went to the forest seeking the life of a
1: sadhana.
0: They also felt that it is the meditation which is going to give them
1: leka sarvamu kulanu bhagavat yokka swaroopame neetvanti yokka tattvanni manam anubhavinchinappudu itti atmanandanni manam anubhavinchavachchu.
0: There is another way, and the other way is to see that the entire nature is full of divinity only, then also we can get real bliss.
1: Manavudu moodu rakamulainatundi yokka tattvanni manam anubhavinchali.
0: Man has to enjoy three types of principles.
1: Indulo moodu rakamulainatundi aakashamulu untunnavi.
0: There are three types of akasha or sky.
1: Modati bhutaakashamu.
0: The first one is bhutakasha.
1: Rendavadi chittakashamu.
0: The second one is chittakasha.
1: Moodavadi chidakashamu.
0: The third one is chidakasha.
1: Ee oka bhutakashamulaga manaku kantiki kanipinchetundi ee bhoomandalam antai kudanu అడవులు, చెట్లు, కొండలు, సముద్రము, నదులు ఇవన్నీ కూడా భూతాకాశంలో చేరినవి.
0: భూతాకాశ ఇంక్లూడ్స్ ఆల్ దోస్ థింగ్స్ విచ్ కెన్ బి సీన్ బై ది ఐ లైక్ ది ట్రీస్ ద రివర్ ద మౌంటైన్స్ అండ్ ఆల్ ది నేచర్ దట్ యు కెన్ జస్ట్ సీ విత్ ది హెల్ప్ ఆఫ్ ద ఐ.
1: ఈ భూమండలం యొక్క నిడివి 8,000 మైళ్ళు ఉంటుంటుంది.
0: ది డయామీటర్ ఆఫ్ దిస్ ఎర్త్ ఈస్ 8,000 మైల్స్.
1: ఇది అంతయూ కాక దీనికంటే ఒక సూర్యమండలం అనేటువంటిది పెద్దదిగా ఉంటుండాలి.
0: దెర్ ఇస్ సన్ విచ్ ఇస్ బిగర్ దాన్ ఎర్త్.
1: అది 8,00,000 నిడువుగా ఉంటుంటుంది.
0: ఇట్ ఈస్ 8,00,000 మైల్స్.
1: దీనికంటే అది చాలా పెద్దది.
0: దట్ ఈస్ మెనీ టైమ్స్ బిగర్ దాన్ ఎర్త్.
1: దీనికంటే ఇంకా గొప్పమనేటువంటిది నక్షత్రాలంతా ఉంటున్నాయి.
0: దెర్ ఆర్ సీన్ బై ది ఐ లైక్ ది ట్రీస్ ద రివర్ ద మౌంటైన్స్ అండ్ ఆల్ ది నేచర్ దట్ యు కెన్ జస్ట్ సీ విత్ ది హెల్ప్ ఆఫ్ ద ఐ.
1: ఈ భూమండలం యొక్క నిడివి 8,000

0: ఇంకా గొప్పమైనటువంటి నక్షత్రాలు ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ స్టార్స్ విచ్ ఆర్ మచ్ బిగర్ దాన్ సన్.
0: ఈ నక్షత్రాలు అమితమైనటువంటి దూరంగా ఉంటున్నాయి.
1: దీస్ స్టార్స్ ఆర్ థౌజండ్స్ ఆఫ్ మైల్స్ అవే, లాక్స్ ఆఫ్ మైల్స్, క్రోర్స్ ఆఫ్ మైల్స్ అవే.
0: ఈ యొక్క నక్షత్రముల యొక్క నిడివి ఇట్టిది అట్టిదని ఇంతది అంతది అని చెప్పడానికి వీలు కాదు.
1: ది డయామీటర్ ఆఫ్ దీస్ స్టార్స్ ఈజ్ సో మచ్ దట్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు డిస్క్రైబ్ ఈవెన్.
0: కనుకనే ఇట్టి నక్షత్రముల యొక్క కాంతి ఒక్క క్షణమునకు, అనగా ఒక కనురెప్ప పాటకు 180-160 మైళ్ళు దూరం పోతుంటుంది.
1: లైట్ ఫ్రమ్ దీస్ స్టార్స్ ట్రావెల్స్ అట్ ఎ స్పీడ్ ఆఫ్ 186,000 మైల్స్ పర్ సెకండ్.
0: ఈ ఇంత ప్రయాణం చేసేటువంటి ఈ వెలుతురు ఇంకా కొన్ని నక్షత్రములు వెళ్తూ ఈనాటికి కూడా నువ్వు భూమికి చేరలేకుండా ఉంటుండాలి.
1: ట్రావెలింగ్ అట్ సచ్ ట్రెమెండస్ స్పీడ్ ఆఫ్ 186,000 మైల్స్ ఇట్ హాస్ నాట్ బీన్ ఏబుల్ టు రీచ్ అర్త్ అట్ సచ్ డిస్టెన్స్ దేర్ ఆర్ స్టార్స్.
0: ఈ విధంగా తాను ప్రయాణం చేస్తూ ఇది అంతా కూడా చేరితే ఈ నక్షత్రములు, సూర్యుడు, చంద్రుడు, భూమి అన్ని చేరినటువంటిదే ఒక భూతాకాశం.
1: భూతాకాశ ఇన్క్లూడ్స్ ఆల్ దీస్ థౌజండ్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ స్టార్స్, సన్, ఎర్త్ అండ్ ఎవ్రీథింగ్ ఎల్స్.
0: ఇంత భూతాకాశం అనేటువంటిది చిత్తాకాశంలో ఇమిడి ఉంటుంది.
1: సచ్ ఎ బిగ్ భూతాకాశ ఇస్ ఓన్లీ ఎ పార్ట్ ఆఫ్ చిత్తాకాశ.
0: ఈ చిత్తాకాశం అనగా ఏమిటి? మనం సందర్శించినటువంటి యొక్క దృశ్యములు అన్నీ కూడాను మన చిత్రములో అణుమాత్రంగా నిలిచిపోతుంటున్నాయి.
1: ద మీనింగ్ ఆఫ్ చిత్తాకాశ ఈజ్ దట్ ఆల్ దోస్ థింగ్స్ విచ్ వి కెన్ సీ బికమ్ ఎ స్మాల్ పార్ట్ అండ్ పార్సల్.
0: ఈ భూతాకాశం అంతా కూడాను ఈ చిత్తాకాశంలో చిన్న రూపకంగా నిలిచిపోతుండాలి.
1: ద ఎంటైర్ భూతాకాశ విల్ రిమైన్ ఓన్లీ యాజ్ అ స్మాల్ పార్టికల్ ఇన్.
0: అదే మానసిక తత్వము.
1: దట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ మైండ్.
0: ఈ మనస్తత్వంలో కూడాను చిదాకాశం అనేటువంటిది చాలా మరింత దీనిగా నిలిచిపోతుంటుంది.
1: ఈవెన్ దిస్ చిత్తాకాశ ఆర్ ద ప్రిన్సిపల్ ఆఫ్ మైండ్ ఈజ్ ఓన్లీ అ స్మాల్ పార్ట్ ఆఫ్
0: చిదాకాశమే ఆత్మస్వరూపము.
1: దిస్ చిదాకాశ ఈజ్ అనదర్ నేమ్ ఫర్ ఆత్మ.
0: ఈ ఆత్మ ఎందే భూతాకాశము చిత్తాకాశము ఇమిడి ఉంటుండాలి.
1: ఇన్ దిస్ ఆత్మ దిస్ భూతాకాశ అండ్ చిత్తాకాశ ఆర్ సబ్బర్జన్.
0: సమస్త బ్రహ్మాండం అంతా కూడాను ఈ యొక్క ఆత్మతత్వము నుండి ఇమిడి ఉండటం చేతనే ఆత్మనే సర్వస్వము అనేటువంటిది మనం గుర్తించడానికి వీలవుతుంది.
1: ద ఎంటైర్ క్రియేషన్ ఈజ్ ఓన్లీ అ స్మాల్ పార్ట్ ఆఫ్ ఆత్మ. Therefore we can say that Atma is everything.
0: Itti Atmanandanni anubhavinchadame mana pradhanamainatundi kartavyamu.
1: It is a primary duty of all of us to enjoy this Atma.
0: Anandamayilaikudanu anandanni aneka vidhamuluga kodanu baita prapanchamulo manam vetakadaniki prayatnistunnamu.
1: Although we are the very embodiments of Atmananda itself, still we are trying to search for Atmananda elsewhere.
0: Tana drishtini tana antarmukham gavinchukovali.
1: Man has to turn his thinking inwards.
0: Mana drishti bahirmukhamlo tirugutunnanta kaalam kudanu manaki Atmanandam labhyam kaadu.
1: So long as your vision goes outward, you will not be able to enjoy the bliss of Atma.
0: Kasturi mrugamu edo kontha vaasanu gamaninchi adavanta sanchiristundatta tana yokka kasturi vaasana ekkada nunchi vastundi ni.
1: A musk deer getting the smell of musk goes in search of it in the entire forest.
0: Tirigi ee kasturi mrugam alasipoyindi.
1: Going in search of that particular smell, it got tired and exhausted.
0: Oka challani chayakinda kurchoni vishranthini pondalanukundi.
1: It went near a tree and in the shade of the tree it wanted to take
0: alasipovatam cheta tana mukkulu tana boddu daggara pettukoni nidrinchadaniki prayatninchindi.
1: As it was tired, it kept its nose, its mouth near its stomach and it went to sleep.
0: Tacharame akarunchi edo kasturi vasana prarambhamayindi.
1: Immediately it got the smell of musk.
0: Kanakrameena ee vasana tanundi vastundadani gurtinchindi.
1: Gradually it realized that the smell of musk it is getting from within its own body.
0: Appudu ఈ యొక్క మృగము ఇంకెక్కడ కూడా సంచరించకుండా ఒకే స్థానంలో నిలిచిపోయింది.
1: వన్స్ ఇట్ రియలైజ్ దిస్ ట్రూత్ ఇట్ స్టేడ్ దేర్ ఇట్సెల్ఫ్ వితౌట్ గోయింగ్ ఇన్ సర్చ్ ఆఫ్.
0: అదే విధంగానే మానవుడు ఈనాడు ఈ ఆనందము బాహ్య ప్రపంచమునందు ఉన్నదని ప్రపంచములో సర్వత్రా కూడా సంచారం చేస్తున్నాడు.
1: లైక్ ద

0: talk, dear man, today, thinking that joy is
1: expected.
0: Thinking that joy is obtained in getting a job, he is looking for
1: job.
0: Expecting joy in business, he is also undertaking business. Similarly, expecting joy in cultivation and in agriculture, he is
1: undertaking.
0: His joy is not found either in the business or in the agriculture or in job. It is
1: కనుక మానవుడు తన దృష్టిని బహిర్ముఖం గావించుకున్నంత కాలం కూడాను ఆనందానికి దూరంగానే ఉంటాడు.
0: So long as man allows his vision to go external, he will be distant from the real
1: joy. ఏనాడు తన దృష్టిని తన అంతర్ముఖం గావించుకున్నో ఆనాడే సత్యానందమును అనుభవిస్తాడు.
0: Only when he turns his vision inward, he will be able to enjoy the bliss.
1: అదే అమరానందము, అదే ఆత్మానందము, అదే అమృతానందము.
0: దట్ ఈస్ ఆత్మానంద అండ్ అమృతానంద.
1: ఇట్టి ఆనంద నిమిత్తమై మానవుడు చేయవలసినటువంటి ప్రయత్నములకు ఏమాత్రం కూడా సమయం పెట్టడం లేదు.
0: బట్ మ్యాన్ ఈజ్ నాట్ మేకింగ్ ఎఫర్ట్స్ టు గెట్ అట్ దిస్ రియల్ ఆనంద ఆర్ ఆనంద.
1: లోక సంబంధమైన ఆనందములు క్షణికములని తెలుసును.
0: The worldly joy is only temporary. This is
1: కాని తెలుసుకుడును తాను గుర్తించుకోవడానికి ప్రయత్నించటం లేదు.
0: Knowing fully well this fact, still he is not
1: తన తెలివితేటలన్నీ కూడా బహిర్ముఖం గావించుకుంటున్నాడే కాని అంతర్ముఖంగా అభివృద్ధి గావించుకోవటం లేదు.
0: He is developing all his faculties of intelligence to go into the external world.
1: కావలసిన పరిశోధనలు జరుపుతున్నాడు.
0: He is undertaking a lot of research.
1: వైజ్ఞానికుడు తన శాస్త్రం లోపల బహిర్ముఖమైనటువంటి పరిశోధనలు సల్పి బహిర్ముఖమైన సత్యాన్ని గుర్తించుకుంటున్నాడు.
0: Scientist is making research into the matters relating to the external world.
1: కానీ ఈ పరిశోధనల వల్ల అంతర్ముఖమైన ఆనందం తనకు అర్థం కాదు.
0: But by such kind of researches, he would not be able to get a taste of the inner joy and bliss.
1: ఏనాడు ఆత్మానందమును అనుభవించాలని కోరుతాడో,
0: only that day when he aspires to have atma
1: atti manavudu bahirmukhamainatundi drishtini kontha varaku anuchukottukadaniki prayatninchali.
0: Such a man must make an effort to control his vision going external and outward.
1: Oka daivamunande itti atmanandam manaku praptinchunu kani vastu vahanadulu kandu kani vishayamulu endu kani vyaktulu endu kani manaki ee aanandam labhinchadu.
0: One can get bliss of this divinity and this sacredness only in divinity itself and not in the external objects and in nature.
1: కనుక అట్టి ఆనంద నిమిత్తమై ఆనాటి గోపికలన్నీ కూడాను అనేక విధమైనటువంటి పరితాపములు అనుభవిస్తూ వచ్చారు.
0: Gopikas of those days, expecting and aspiring for that kind of ananda, made every effort.
1: ఓ దైవమా, నిన్ను వదిలి ఒక్క క్షణమైనా మేము ఉండలేము.
0: They prayed, oh Lord, we would not be able to live without you even for a moment.
1: నీ తత్వం మా తత్వంగా మారిపోవాలి.
0: యువర్ ప్రిన్సిపల్ షుడ్ బికమ్ వన్ విత్ అవర్ ఓన్ ప్రిన్సిపల్.
1: మా తత్వమే నీ సత్యంగా మారిపోవాలి.
0: అవర్ ప్రిన్సిపల్ ఇట్ సెల్ఫ్ మస్ట్ బికమ్ ట్రూత్.
1: సత్యమే తత్వం కావాలి, తత్వమే సత్యం అయిపోవాలి.
0: ట్రూత్ మస్ట్ బికమ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద ఫిజికల్ బాడీ అండ్ దట్ ఇట్ సెల్ఫ్ మస్ట్ బికమ్.
1: ఈ విధమైనటువంటి ప్రజ్ఞాన దృష్టితో వాళ్ళు పరిశీలన చేస్తూ వచ్చారు.
0: విత్ దిస్ కైండ్ ఆఫ్ డిస్క్రిమినేషన్ they approached to understand
1: prajnanamne brahmaga bhavistu vacharu.
0: They considered that kind of prajnana as brahma itself.
1: Karukare prajnanam brahmani mahavakyamulo unnatunte okka satyanni ee vidhanga varu gurtistu vacharu.
0: Those people recognized what is contained in the mahavakya prajnana
1: brahma. Okka kshanamaina konnu daivanni vadali undetunte varu kadu.
0: They were not prepared to live even for a moment without divinity and
1: దైవం ఏ రూపము ధరించినప్పటికి ఆ రూపంలో సమీపంగానే తాము జీవించాలని ఆశించేటువంటి వారు.
0: దే వర్ ఆస్పైరింగ్ టు లివ్ టు డివినిటీ ఇన్ విచ్ అవర్ ఫారం హీ టేక్స్
1: సర్వత పాడిపాదం. భగవంతుడు సర్వస్వరూపుడు.
0: గాడ్ టేక్స్ ఎవ్రీ ఫార్మ్.
1: సర్వత్రా ఉండేటువంటి వాడు.
0: హీఈస్ ఎవ్రీవేర్.
1: ఇలాంటి పరమాత్మను ఎక్కడని వారు పరిశోధన చేయటం.
0: Where can you get him exclusively in one place? Where to search for him exclusively in one place?
1: Anta bhagavantuni yokka sankalpame.
0: Everything is the sankalpa and the will of Lord.
1: ఏకోహం బహుశ్యామని తానే సంకల్పించుకున్నాడు.
0: లార్డ్ హ్యాడ్ ఎ సంకల్ప అండ్ విల్ దట్ హీ వాజ్ వన్.
1: సర్వ రూపములను తానే,
0: ఆల్ ది ఫార్మ్స్ ఆర్ హిజ్.
1: వీటిని సంకల్పించుకుని అనేకత్వం ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించమనే కర్మ ఉపాసన జ్ఞాన మార్గాన్ని అందిస్తూ వచ్చాడు.
0: దే హావ్ ప్రిస్క్రైబ్డ్ కర్మ ఉపాసన అండ్ జ్ఞాన యాక్షన్ వర్షిప్ అండ్ విజ్డమ్.
1: ఈ మార్గం ద్వారా అనంత స్వరూపుడైనటువంటి పరమాత్ముడు ఏకస్వరూపుడైనటువంటి సత్యాన్ని గుర్తించుకోవాలి.
0: బై ఫాలోయింగ్ దీస్ త్రీ పాత్స్ వన్ షుడ్ బి ఏబుల్ టు రికగ్నైజ్ ది ఫ్యాక్ట్ దట్ గాడ్ ఈజ్
1: ప్రభువుకు అనేక నామ్.
0: దేర్ ఈజ్ ఓన్లీ వన్ బట్ విత్ డిఫరెంట్ నేమ్స్.
1: అంతేకాని అనంతత్వాన్ని ఏకత్వంగా మనం భావించాలి, అనేకత్వాన్ని ఏకత్వంగా విశ్వసించాలి.
0: We have to recognize and feel and enjoy the diversity with the underlying unity.
1: ఏకత్వాన్ని అనేకత్వంగా కూడా మనం భావిస్తున్నాము.
0: But on the other hand, today we are thinking in terms of diverse ways the underlying real unity.
1: కాదు మనం చేయవలసినటువంటిది.
0: This is not what we are to do.
1: మానవునికి క్షణ క్షణము కూడాను సందేహంతోనే మునిగిపోతున్నాడు.
0: Man is suffering every moment from various types.
1: మానవుడంతా కూడాను వేదములతో బాధలతో నిండి ఉంటున్నాడు.
0: Man is full of pain and
1: ఎక్కడ చూచినా భేదము.
0: Wherever he sees
1: కుల భేదము, మత భేదము, లింగ భేదము, వ్యవస్థల భేదము, ఆశ్రమ భేదములు, అన్ని భేదములే.
0: Differences based upon the caste, the community, the religion, the sex and everything else.
1: Yuddha bhayamu, adhika bhayamu, inka asti bhayamu, sarvamu bhayame.
0: And another thing is fear. Fear of the war, fear of the
1: anavrishtito bhayamu, adhika vrishtito bhayamu, yuddhamunito bhayamu, karma katakalato bhayamu. Ee bhayamu bhedamulu, ee rende manavuni bandhistuntunnayi.
0: The fear and the sense of difference. These are binding man. Different types of fear and different types of
1: ee baadalu vedamulu povalanukuntunnappudu kanakramina tyagam manam avalambinchali.
0: If you want to be free from the fear and the difference, you must develop sacrifice.
1: Tyagam chetane bhayamu vedamulu nirmoolamavutayi.
0: By a sense of sacrifice you can free yourself from fear.
1: Tyagam anaga emiti?
0: What do you understand by
1: kevalam illu vaakalu vadalatamu, కుటుంబాలు వదిలిపెట్టడం, అరణ్యాలకు పోవటం, ఇది కాదు త్యాగము.
0: సాక్రిఫైస్ డజంట్ స్టాండ్ ఫర్ గివింగ్ అప్ ది ఫ్యామిలీ అండ్ గోయింగ్ టు ది ఫారెస్ట్.
1: ఇది కేవలము మానవత్వం ఉండేటువంటి ఒక భేదభావాలను మనం దూరం చేయాలి.
0: ది ఓన్లీ సాక్రిఫైస్ రిఫర్ టు హియర్ ఈజ్ సాక్రిఫైసింగ్ ది బ్యాడ్ క్వాలిటీస్ ఇన్ మ్యాన్.
1: చాలామంది దుష్ట భావము వీడుటే త్యాగమగును, అదే యోగమగును. ఆస్తి ఆలి వీడి అడవి కేగుట కాదు.
0: గివింగ్ అప్ the bad thoughts and bad feelings in man, that is real sacrifice. Not giving up the family and going
1: dushta bhavanni manam vadatame nijamaina tyagam.
0: Giving up the wicked and the bad ideas in the man, that is real tyaga.
1: Sarva karma bhagavat pityartham anetunte oka satyamlo manam praveshinchali.
0: We have to enter into an area and the belief and the faith that everything is performed for the sake
1: and of manava jati. లౌకికంగా భౌతికంగా ఎంతయో అభివృద్ధి గాంచింది. కానీ నైతికంగా చూస్తే క్షుద్ర విమర్శలు, సంకుచితమైన భావములు మితిమీరిపోతున్నాయి.
0: బట్ ఇఫ్ యూ వ్యూ ఇట్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ మొరాలిటీ, దేర్ ఈస్ అ లాట్ ఆఫ్ మీన్నెస్ అండ్ వికెడ్నెస్.
1: ఏది చూచినా, ఏది చేసినా, ఏది చెప్పినా, ఏది అనుభవించినా స్వార్థం స్వార్థం స్వార్థం. స్వార్థం యొక్క చేతిలో కీలుబొమ్మై జీవిస్తున్నాడు మానవుడు.
0: Whatever he sees, whatever he tells, whatever he thinks, everything is emanating from selfishness, selfishness.
1: ఈ స్వార్థము సప్రయోజనమైనటువంటి యొక్క సంకేతం ఏనాడు మనం త్యజించుతామో ఆ నాడే మనకు ఆనందం ప్రాప్తి.
0: Only when we give up the bondage of the selfishness and the self-interest, then only we'll be able to just experience divinity.
1: కనుకనే ఈ స్వార్థమనేటువంటి దానిని మనం పరార్థంగా మనం మార్చుకోవాలి.
0: We have to transform this selfishness into పరార్థ అండ్ ఎక్స్పీరియన్స్.
1: సర్వము భగవత్ కర్మగా మనం విశ్వసించాలి.
0: వీ మస్ట్ బిలీవ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎన్ యాక్ట్ ఆఫ్ గాడ్ అండ్ ఫార్ గాడ్.
1: ఆనందమునందే మనం జీవించుకున్నామనేటువంటి భావాన్ని మనం అభివృద్ధి గావించుకోవాలి.
0: వీ హావ్ టు డెవలప్ ది ఫీలింగ్ దట్ వీఆర్ లివింగ్ ఓన్లీ బై ద బ్లిస్ ఆఫ్ డివినిటీ.
1: దుఃఖము దుఃఖము, దుఃఖములకు రూపం ఏమిటి?
2: సారో విల్ పే సారో. వాట్ ఇస్ ది ఫార్మ్ ఆఫ్ సారో?
3: మన యొక్క భ్రాంతుల యొక్క వికల్పమే.
2: ఇట్ ఈస్ ది మేనిఫెస్టేషన్ ఆఫ్ ఆల్ ది ఇల్యూజన్ విచ్ కాజెస్
3: మనకు రూపం లేదు.
2: దేర్ ఇస్ నో ఫార్మ్ ఫర్ సారో.
3: తన వాంఛించినటువంటిది లభించకుండా పోవటమే దుఃఖానికి కారణము.
2: ఇఫ్ యు వన్ డజన్ గెట్ వాట్ వన్ ఆస్పైర్స్ ఫార్, ఇట్ లీడ్స్ ఇన్ టు సారో.
3: ఈ వాంఛలకు రీజన్ ఏమిటి? దీనికి కారణం ఏమిటి?
2: వాట్ ఇస్ ద రీజన్ ఫర్ దీస్ డిజైర్?
3: ఈ వాంఛలంతా కూడా జగత్స్వరూపమైనటువంటి యొక్క భ్రాంతులే.
2: ఆల్ దీస్ డిజైర్స్ ఆర్ ద ఇల్యూజన్స్ ఆఫ్ ద వరల్డ్.
3: భ్రాంతులను అతిమైనటువంటి యొక్క స్థితిలో మనం ప్రవేశించాలి.
2: ఇఫ్ యూ కెన్ ఎంటర్ ఇన్ టు ఏ ట్రాన్సెండెంటల్ స్టేజ్ ఆఫ్ వేరే.
3: భ్రాంతులు గుణము చేతనే లభించినటువంటివి.
2: ఇఫ్ యూ ఆర్ ఫ్రీ ఫ్రమ్ ఇల్యూజన్, దెన్ విల్ బి
3: గుణాన్వితుడు భగవంతుడు.
2: గాడ్ ట్రాన్సెండ్ ఆల్ ది అట్రిబ్యూట్స్ అండ్ గుణ.
3: స్థాయిని మనం చెందినప్పుడే ఈ భ్రమలంతా కూడా బ్రహ్మమయంగా మారిపోతాయి.
2: ఓన్లీ వెన్ యూ రీచ్ ద స్టేజ్ వెన్ యూ ట్రాన్సెండ్ ఆల్ దీస్ గుణాస్ విల్ బి ఫ్రీ ఫ్రమ్ ఇల్యూజన్స్.
3: కనుకనే ఆనాటి గోపికల యొక్క భ్రాంతులు అన్నీ కూడాను కేవలం ఒక కృష్ణ భ్రాంతి తప్ప అన్య భ్రాంతులు వాళ్ళకి ఏమాత్రము లేవు.
2: ది గోపికాస్ ఆఫ్ దోస్ డేస్ ఓన్లీ హ్యాడ్ వన్ ఇల్యూజన్, ఇఫ్ యూ కెన్ కాల్ దట్ ఇల్యూజన్ అట్ ఆల్, ఇల్యూజన్ ఆఫ్ కృష్ణ.
3: చదవలేదు.
2: దే డిడ్ హ్యావ్ ఎనీ అదర్.
3: ఈ వేద శాస్త్ర ఇతిహాస పురాణములను పఠించలేదు.
2: దే డిడ్ నాట్ స్టడీ వేదాస్ అండ్
3: ఏ యజ్ఞయాగాది కృతములు ఆచరించలేదు.
2: దే డిడ్ నాట్ పర్ఫార్మ్ ఎనీ సాక్రిఫైసెస్.
3: నిర్మలమైనటువంటి ప్రేమ, నిస్వార్థమైనటువంటి యొక్క కర్మ.
2: దే హ్యాడ్ ఓన్లీ ఎ ప్యూర్ హార్ట్ అండ్ ప్యూర్ లవ్ అండ్ ఎవ్రీ యాక్ట్ ఎమినేటింగ్
3: ప్రేమ ఒక్కటే చాలు.
2: దాట్ లవ్ ఇట్ సెల్ఫ్ ఇస్ సఫిషియంట్.
3: అదే అనన్య ప్రేమ.
2: దాట్ ప్రేమ, దట్ లవ్ విచ్ ఇస్ యూనిక్,
3: దానినే పరమ భక్తి.
2: దాట్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్
3: దానినే సాధ్యభక్తి అని కూడా చెప్తూ వచ్చు.
2: గ్రేట్ డివోషన్ పరమభక్తి.
3: ప్రేమ ఎక్కడ ఉండునో అక్కడే శ్రద్ధ ఉంటుంది.
2: వేర్ దెర్ ఇస్ లవ్ దెర్ ఇస్ శ్రద్ధ.
3: ఎక్కడ శ్రద్ధనో శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, అక్కడ జ్ఞానం ఏర్పడుతుంది.
2: వేర్ దెర్ ఇస్ అర్నెస్నెస్ అండ్ ఇంట్రెస్ట్ దెన్ దేర్.
3: ఎక్కడ జ్ఞానమో అక్కడే సాధన.
2: Where there is wisdom, there is sadhana.
3: Ekkada sadhana, akkade sadhyam.
2: Where there is sadhana, one would be able to reach.
3: Aa sadhyame paramabhakti.
2: That sadhyam.
3: Aa paramabhakti ananya bhakti.
2: This paramabhakti itself is called ananya bhakti.
3: Idiye nijamainatundi tyagam.
2: This is true sacrifice.
3: Tana yokka deha bhrantulu kani, mano vanchalu kani.
2: One should not have one's own illusions of the body.
3: స్వరూపము కృష్ణుడే.
2: ఫర్ గోపికాస్ ఆల్ దీస్ థింగ్స్ వర్ ఓన్లీ వన్ థింగ్ అండ్ అబౌట్ దట్, దట్ ఈస్ అబౌట్ కృష్ణ.
3: కనుక ఈనాడు మనకు కావలసినటువంటిది కలియుగములో నామము.
2: ఇన్ ది కలి ఏజ్ వాట్ వి రియలీ నీడ్ ఈస్ ద నేమ్, సేక్రెడ్
3: జ్ఞానము, దానము,
2: సాక్రిఫైస్.
3: నామము దానము రెండే మనకు ప్రధానము.
2: There are only two things which are important.
3: Ye dhyanamu, ye naamam.
2: What name and what dhyanam?
3: Dhanam ante naamam pettatam kaadu. Dhanam ante annadhanamu. Naamam ante Bhagavat naamam.
2: Dana here, charity refers to feeding the food, giving food as charity.
3: Kaaranam emti? Annam Brahma.
2: Food itself is Brahma. That is how you should.
3: Ah, Brahma tattvani ee roopamlo manam anubhavinchali.
2: We should enjoy the bliss of Brahma tattva in giving food.
3: Naamamlo naamini manam darshinchali.
2: We have to get a vision of the named one in the name.
3: Kalvani ikkada jada chaitanyamlo rendu kudanu naama naamimuluga untunnayi.
2: The entire world consists of the form, the name.
3: Deenine kshetrajna kshetramuga roopanduttunnayi.
2: This also may be described as a kshetrajna.
3: Idi atma anatma ga roopanduttunnayi.
2: The same thing may be also described as atma and anatma.
3: Deenini dehi dehamulanu kuda pilchabadutunnayi.
2: The same thing may be described as body and the indwelling of the body.
3: Shariramu shariri anu kuda pilchabadutunnayi.
2: Same thing may be called as shariramu and shariri.
3: Anaga okati chaitanyamu okati jadamu.
2: That means one is conscious.
3: ఈ జడ చైతన్యముల యొక్క విభాగమును గావించడమే మన ప్రధానమైనటువంటి యొక్క సాధన.
2: ద రియల్ సాధన విచ్ యూ నాట్ అండర్టేక్ ఈస్ టు
3: రెండింటిని ఏకత్వం గావించడమే ప్రధానమైనటువంటి సాధన.
2: వీల్ హ్యావ్ టు బ్రింగ్ అబౌట్ యూనిటీ బిట్వీన్ కాన్షియస్నెస్ అండ్ ద ఇనర్ట్ వరల్డ్.
3: అందులో మనం ఏకమైనప్పుడే ఈ దివ్యత్వాన్ని మనం అనుభవిస్తాం.
2: వెన్ వి బికమ్ వన్ విత్ దిస్ పర్టికులర్ ఫీలింగ్ దెన్ వి ఎంజాయ్ డివినిటీ.
3: ప్రేమ స్వరూపులారా, ప్రేమ చేతనే పరమాత్మను పొందుటకు ప్రయత్నించాలి.
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్, ఓన్లీ త్రూ లవ్ వి విల్ బి ఏబుల్ టు
3: గెట్ దట్. ప్రేమ తప్ప అన్య మార్గంలో ఏమాత్రం కూడా భగవంతుని మనం పొందలేము.
2: వీ కెనాట్ గెట్ గాడ్ బై ఎనీథింగ్ అదర్ దాన్ దిస్ లవ్.
3: తపమును చేయవచ్చును,
2: వన్ పర్ఫార్మ్ తప్ప,
3: ఇది కేవలము ఒక విధమైనటువంటి ఒక సత్కర్మలుగా భావించవచ్చు.
2: దిస్ మే బి ఇన్ ఎ వే డిస్క్రైబ్డ్ యాజ్ గుడ్ యాక్టివిటీ.
3: ఇంకా యజ్ఞయాగాది క్రతంలో ఆచరించవచ్చు.
2: యజ్ఞాస్ అండ్ ది అదర్ టైప్స్ ఆఫ్ సాక్రిఫైసెస్
3: ద్వారా ఒక చిత్తశుద్ధి కలగవచ్చు.
2: త్రూ దాట్ వన్ మే బి ఏబుల్ టు అక్వైర్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్.
3: ఇది చిత్తశుద్ధి కర్మ. ఈ కర్మల ద్వారా చిత్తశుద్ధి కలగవచ్చు.
2: ఆల్ ద యాక్షన్స్ ఆర్ మెంట్ టు ప్యూరిఫై ది హార్ట్.
3: తద్వారా మనము స్వర్గాన్ని పొందవచ్చును.
2: త్రూ దాట్ వీ మే బి ఏబుల్ టు గెట్ హెవెన్.
3: క్షీణే పుణ్యే మత్స్యలోకం విశంతి, తిరిగి ఆ యొక్క పుణ్య ఫలములు నశించిన తక్షణమే తిరిగి మత్స్యలోకములు రావాల్సింది.
2: వన్స్ యూ ఎంజాయ్ ది మెరిట్స్ ఆఫ్ ఆల్ గుడ్ యాక్షన్స్ ఇలాంటి అగైన్ కమ్ డౌన్.
3: తాత్కాలికమైనటువంటి సుఖాన్ని కోరే మనం ఆచరిస్తున్నాము.
2: ఆల్ ది యాక్షన్స్ ఆర్ పర్ఫార్మ్డ్ ఫర్ ఓన్లీ టెంపరీ జాయ్.
3: ప్రేమ ఒక్కటి మాత్రమే డైరెక్ట్ గా భగవంతుని చెందడానికి వీలవుతుంది.
2: ఇట్ ఈస్ ఓన్లీ లవ్ విచ్ కెన్ లింక్ యూ అప్ అండ్ టేక్ యూ డైరెక్ట్లీ టు గాడ్.
3: సర్వులను మనం ప్రేమగా మనం చూడాలి.
2: వీ హావ్ టు లుక్ అబౌట్ ఎవ్రీ వన్.
3: సర్వుల ఎందు ఉండేటువంటి యొక్క ప్రేమ స్వరూపాన్ని మనం దర్శించాలి.
2: వీ హావ్ టు గెట్ అట్ ద విజన్ ఆఫ్ ద లవ్ విచ్ ఇస్
3: ప్రేమని. ఎవ్రీ మానవుడు జగత్తులో కానరాడు.
2: దెర్ ఇస్ నో హ్యూమన్ బీయింగ్ హూ ఇస్
3: ప్రేమలో ఎన్ని నామంలో పెట్టవచ్చును.
2: యూ మే గివ్ ఎనీ నంబర్ ఆఫ్ నేమ్
3: కానీ ప్రేమ ఒక్కటే.
2: బట్ లవ్ ఈజ్ వన్ అలోన్.
3: కనుకనే ఇట్టి ప్రేమను పొందడానికి మూడు మాత్రము ఆటంకములు చేస్తున్నాయి.
2: దేర్ ఆర్ త్రీ థింగ్స్ విచ్ ఆర్ కమింగ్ ఇన్ ద వే ఆఫ్ ఎంజాయింగ్ దిస్ కైండ్ ఆఫ్ లవ్.
3: మన పరమ శత్రువులు.
2: దీస్ ఆర్ అవర్ త్రీ గ్రేట్
3: శత్రువులు. ఎవరు?
2: వాట్ ఆర్ దోస్ త్రీ ఎనిమీస్?
3: కామ, క్రోధ, లోభ.
2: దోస్ త్రీ ఆర్ కామ, క్రోధ అండ్ లోభ.
3: ఈ కామక్రోధ లోభములు మూడు కూడా పరమ శత్రువులుగా రూపొంది సాధకుని అన్ని విధములు కూడా తను బంధిస్తున్నాయి.
2: డిజైర్, యాంగర్ అండ్ మైజర్లీనెస్, దీస్ ఆర్ బైండింగ్ మ్యాన్ టు ఆన్ ది
3: సంహార నిమిత్తమే రామాయణము, భారతము, భాగవతము ఈ మూడు కూడా తయారైనవి.
2: ద త్రీ స్క్రిప్చర్స్ రామాయణ, భారత అండ్ భాగవత కమింగ్ టు ఎగ్జిస్టెన్స్.
3: రామాయణం లోపల రావణుడు కామంగా రూపొందుతూ వచ్చాడు.
2: ఇన్ రామాయణ రామ ట్యాకిల్ దిస్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ డిజైర్.
3: తద్వారా క్రమక్రమేణా ముదిరిపోవటం చేతనే తనకు తాను తన యొక్క వంశంను కూడా నాశనము గావించుకున్నాడు.
2: ది రామాయణ టీచర్ ది లెసన్ దట్ డిజైర్ వెన్ ఇట్ ఎక్సీడ్స్ ఆల్ లిమిట్స్ విల్ కమ్ విల్ బ్రింగ్ ద ఎంటైర్ క్లాన్
3: పెరిగి పెన వేసుకుని ఊరిగా మారిపోయింది ఈ రావణుకు.
2: దిస్ డిజైర్ ఎక్సీడెడ్ ఆల్ లిమిట్స్ అండ్ ఇట్ బికేమ్ ఎ కాజ్ ఫార్ ది రూయిన్ ఆఫ్ రావణ.
3: తద్వారా తన వంశాన్ని నాశనం చేసుకున్నాడు, తన జాతిని కూడా భస్మం చేసుకున్నాడు.
2: త్రూ సచ్ కైండ్ ఆఫ్ అన్డిజైరబుల్ డిజైర్స్ అండ్ ఎక్సెసివ్ డిజైర్స్,
3: ఇది మనం రామాయణంలో గుర్తించవచ్చినటువంటి ప్రధానమైనటువంటి యొక్క అంశం.
2: దిస్ ఈజ్ ఎ గ్రేట్ లెసన్ విచ్ యూ హావ్ టు లెర్న్ ఫ్రమ్ రామాయణ.
3: భాగవతములో,
2: ఇన్ భాగవత,
3: దీనిలో హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు వీరు కేవలం ఒక ద్వేషంతో జీవిస్తూ వచ్చారు. క్రోధము.
2: హిరణ్యాక్ష అండ్ హిరణ్యకశిపు దే లివ్డ్ ఫుల్ ఆఫ్ హేట్రెడ్.
3: హిరణ్యకశిపుడు కేవలం హరి ద్వేషి,
2: హిరణ్యకశిపు హేటెడ్ హరి.
3: ఈ క్రోధము మండిపోయేటువంటిది.
2: దిస్ హేట్రెడ్ బర్న్డ్ హిమ్.
3: కానీ హిరణ్యకశిపుడు ఎలాంటి వాడు? ఈనాటి యొక్క వైజ్ఞానికుల లోపల మితిమీరినటువంటి శక్తి కలిగినటువంటి వాడు.
2: ఇఫ్ యూ కంపేర్ హిరణ్యకశిపు టు ద సైంటిస్ట్ ఆఫ్ టుడే, హీఈస్ ఫార్ సుపీరియర్ టు ద సైంటిస్ట్ ఆఫ్ టుడే.
3: సర్వత్రా పరిశోధనలు గావించాడు.
2: హీ హాడ్ కండక్టెడ్ రీసెర్చ్ ఇన్ ఆల్ ఏరియాస్.
3: పంచభూతములను అష్టమనందు వశం చేసుకున్నాడు.
2: హీ హాడ్ కంప్లీట్ కంట్రోల్ ఓవర్ ద ఫైవ్ ఎలిమెంట్స్.
3: భగవంతుడు ఎక్కడ ఎక్కడ అని సముద్రాలంతా గాలించాడు.
2: ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్ హీ వెంట్ టు ఫైండ్ గాడ్ ఇన్ ఆల్ ద ఓషన్.
3: చేపవలే జలములో సంచరించాడు, పక్షి వలె ఆకాశంలో ఎగురుతూ వెళ్లాడు.
2: లైక్ ఫిష్ హీ వెంట్ టు ద ఓషన్స్ అండ్ సర్చింగ్ ఫర్ గాడ్.
3: ఇవన్నీ సంపాదించి ప్రయోజనం ఏమిటి?
2: వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ డూయింగ్?
3: ఇవన్నీ ఇప్పుడు భౌతిక శక్తులే.
2: దిస్ ఆర్ ఆల్ ది ఎనిమీస్ ఆఫ్ డివోషన్.
3: దైవాన్ని మరచిన తర్వాత ఎన్ని ఉండి ఏం ప్రయోజనము?
2: ఇఫ్ వన్ ఫర్గెట్స్ గాడ్, వాట్ ఎవర్ ఎల్స్ వన్ మే హ్యావ్, వాట్ ఇస్ ది యూజ్?
3: హీరో బికమ్స్ జీరో ఇఫ్ హీ ఫర్గెట్ గాడ్ అన్నారు.
2: హీ డిక్లార్డ్ దట్ హీరో బికమ్స్ జీరో ఇఫ్ యూ ఫర్గెట్ గాడ్.
3: దైవాన్ని మరచినటువంటి శక్తిని ఎన్ని సంపాదించి ప్రయోజనం ఏమిటి?
2: వాట్ ఎవర్ పవర్స్ యూ అక్వైర్ విచ్ మేక్ యూ ఫర్గెట్ గాడ్, వాట్?
3: దైవాన్ని మరచిన చేతనే క్రోధం మితిమీరిపోయింది.
2: ది హేట్రెడ్ అండ్ యాంగర్ ఎక్సీడెడ్ ఆల్.
3: ఈ కోపం కలిగినటువంటి వానికి అన్ని కూడా నష్టములే కష్టములే.
2: ఫర్ ఎ పర్సన్ హూ ఇస్ ఫుల్ ఆఫ్ యాంగర్ హీ కమ్స్ టు,
3: వారికి నిందలే నిష్ఠూరములే, సమాజంలో మంచి పేరును ఏమాత్రం పొందలేడు.
2: He cannot get a good name in the society at all.
3: Kanna koduku gaani kattukunna bhariki gaani taanu virodhi gaane maarutadu.
2: He becomes an enemy even for his wife and child.
3: Kopamu galigina variki ye paniyu phalimpakundu.
2: Nothing can become fruitful for a person
3: who is ilu galugunu paapapu panulanu cheyitu cheepommani pinchukunata cheekuruchumi.
2: He commits all sorts of sins and everyone will be disgusted with him.
3: Tanakani bhanga puchunu.
2: He would lose all his wealth.
3: Tanakani gal gauravam dhaktam cheyu.
2: All the good name and reputation
3: he has. Tanavaru kedi cheyu.
2: He becomes an enemy even
3: jenu kopamu valla sarvamu chedugunu.
2: On account of anger everything will be
3: kalpane human hiranyakashpudu. కట్టగడపు తన కన్న కుమారుడనేటువంటి యొక్క ప్రేమ కూడా లేకుండా కుమారుని కూడా నానా అవస్థలు పెట్టాడు.
2: దిస్ ఇస్ ఇలస్ట్రేటెడ్ ఈవెన్ విత్ కేసు హిరణ్యకశ్యపు, హూ బికేమ్ ఎన్ ఎనిమీ ఆఫ్ హిజ్ ఓన్ సన్ అండ్ గేవ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ట్రబుల్ టు హిజ్ ఓన్ డియర్ సన్.
3: కనుకనే భాగవతము లోపల ఈ క్రోధమునకు హిరణ్యకశ్యపుడు చాలా ప్రతీతి.
2: ఇన్ భాగవత హిరణ్యకశ్యపు స్టాండ్ యాజ్ ఎన్ ఇలస్ట్రేషన్ ఫార్ ఎక్సెసివ్.
3: భారతము, ఈ భారతంలో మహాలోపి దుర్యోధనుడు.
2: దెన్ నెక్స్ట్ ఈజ్ మహాభారత. ది దుర్యోధన స్టాండ్స్ ఫార్ మైజర్లీనెస్.
3: హక్కులు కలిగినటువంటి వారికి, వారికి బాధ్యత ఉండినటువంటి వారికి ఏమాత్రం కూడా అవకాశం అందించలేదు.
2: పీపుల్ హూ హ్యాడ్ రైట్ టు ప్రాపర్టీ వర్ నాట్ గివన్ దట్ పర్టికులర్ రైట్ అట్ ఆల్ బై హిమ్.
3: పాండవులు ధర్మమూర్తులైనప్పటికీ,
2: పాండవర్స్ ఫర్ ది ఎంబాడిమెంట్స్ ఆఫ్
3: ధర్మ, మనమోపేటువంటి యొక్క స్థలం కూడా ఇవ్వనని అంత లోభిగా మారిపోయాడు.
2: దుర్యోధన బికేమ్ సచ్ ఎ గ్రేట్ మైజర్. హీ వాజ్ నాట్ ప్రిపేర్డ్ టు గివ్ ఈవెన్ ఎ స్మాల్ పార్టికల్ ఆఫ్ ల్యాండ్.
3: తనది కాలినటువంటి దానిని తాను అనుభవించాలని ప్రయత్నించాడు.
2: హీ వాంటెడ్ టు ఎంజాయ్ ది ప్లెజర్స్ ఆఫ్ థింగ్స్ విచ్ రియలీ డు నాట్ బిలాంగ్ టు హిమ్.
3: తనది కానిదటువంటి దాన్ని తాను అనుభవించాలని ఆశించి దాన్ని ప్రయత్నించేటువంటి వాడు ఎవరనగా దొంగ అన్నారు.
2: Who is that person who wants to enjoy things which do not belong to him? He is a thief.
3: Donganu shastram kani prabhutvam kani nishedhinchindi.
2: Be it scriptures or the government, they condemn a thief.
3: Karanam emiti? Tanadi kaanatvanti daalanu taanu aashistunnadu.
2: What is the reason for that kind of treatment?
3: Tanadi kaanatvanti daalanu pondalani bhamistunnadu.
2: A thief wants to enjoy things which are really which do not.
3: కరుణని దుర్యోధనుడు అన్ని విధముల కొడను పరాభవం ఉన్నాడు.
2: On account of this he was put to all types of shame.
3: ఏ కించిత్ మాత్రం కొడను ఇతరుకు ఇచ్చి పుచ్చుకునేటువంటి యొక్క విశాల భావం కోల్పోయినాడు.
2: He lost all the capacity to give anything to people who are entitled for it.
3: కనుకనే లోభివాణిని లోకము లోపల అనేక విధములుగా అడగడానికి ప్రయత్నిస్తే ఏమి దాంతో ప్రయోజనం ఉండదు.
2: Therefore in the world if you ask for anything from a miser you are not going to get anything at all.
3: ఇలాంటి యొక్క లోభితత్వమును అనుభవించటం చేతనే దుర్యోధనుడు తన జీవితాన్ని, తన యొక్క వంశాన్ని కూడా నాశనం గావించుకున్నాడు.
2: As Duryodhana was such a great miser he became responsible for
3: kanuka ramayanamulopala kamamu bhagavatamulopala krodhamu bharatamulopala lobhamu ee moodinti dwarane ee yokka puranamulanta kudanu manavuniki chakkaga prabodhistu vachayi.
2: In ramayana the desire and in bhagavata anger and in bharata it is the miserliness. These are the things which the bad effects of all these things are.
3: Ee adi kaligamulopala మూడు కూడా నూకు కూడినటువంటి మానవుడిగా తయారవుతున్నాడు.
2: the man of Kali has in him all these three together.
3: Ramayanamloni kaamamu niyandu imidi untunnadi.
2: In the man of today there is that desire of Ramayana in him.
3: Bhagavatamulonetunte krodham kuda tanu nindi untundadi.
2: Anger found in Bhagavata also is found in the
3: Bhagavatamuloni lohattam kuda nindi untundadi.
2: The miserliness found in Duryodhana.
3: ఏదో ఒక్క గుణముండటం చేతనే ఆ యొక్క వ్యక్తులంతా కూడా హతమారిపోగా ఈ మానవుని యందు మూడు గుణములు కూడా నిండి ఉండటం చేత వీడు ఇంకా ఎన్ని విధమైనటువంటి హీన స్థితికి జారిపోతాడు.
2: The men of those days, on account of even one weakness and one evil quality, they came to such suffering and ruin.
3: ఈ సర్వ దుర్గుణములు కూడా ఒక సర్వేశ్వర నామంతోనే మనం పరిహారం గావించుకోవచ్చు.
2: By the name of the Lord, you can be free from all the weaknesses and problems.
3: Kanuka ee naadu Shivaratri, Shivaratri. Shivaratri anaga enti? Mangalakaramainatundi raatri.
2: Today is Shivaratri. What does Shivaratri mean?
3: Raatri anaga chikatito koodinatundi.
2: It is an auspicious night.
3: Kaani ee naadu Shivaratri mangalakaramainatundi yokka deento koodinatundi.
2: As night is always associated with lack of auspiciousness.
3: Anaga chandrama manaso jata chacho suryo jayata. Manasukunu chanduniki sannigatha sambandha bandhavyam untundadi.
2: There is a close relationship between mind and moon.
3: Ee naadu chaturdashi.
2: Today is chaturdashi.
3: Chanduniki 16 kalalu.
2: There are 16 aspects.
3: Manavuni manasukunu 16 kalalu.
2: There are 16 aspects for man's mind.
3: ఈ నాడు 15 కళలను పూర్తి దాటి ఒక్క కళ యందు మాత్రమే ఉంటున్నాడు. కనుక అతి సమీపంలో ఉంటున్నాడు మనకు సన్నిధి చేరడానికి.
2: Man has conquered 15 aspects which are binding him and there is only one aspect left to reach the goal.
3: కనుక దైవత్వానికి అతి సమీపంలో ఉండేటువంటి ఒక మానవత్వము ఈనాడు ఏ యొక్క చిత్త శుద్ధితో భగవంతు నామస్మరణ చేస్తే అతి శీఘ్రంగా మనము ధన్యులమవుతాం.
2: యాజ్ హీస్ క్లోజ్ టు డివినిటీ, ఇఫ్ వన్ కెన్ డూ నామస్మరణ టుడే, వన్ వుడ్ బి ఏబుల్ టు అచీవ్ ది గోల్ ఫాస్టర్.
3: కనుక ఈనాడు ఏ యొక్క అన్య చింతనకు మనం అవకాశం ఇవ్వకుండా దైవ చింతన ఉంటే ఈ కాలమును సద్వినియోగం ఆలోచించుకోవటం అత్యవసరము.
2: Therefore, today we'll have to spend only with the thoughts on God.
3: అమూల్యమైనటువంటి ఈ కాలాన్ని అరక్షణం కూడా మనం వృధా చేయరాదు.
2: Time which is so precious should not be wasted even for a moment.
3: కాలం క్షణములకు కరిగిపోతున్నది ఐసుగడ్డ వలె.
2: Time like ice, it is becoming smaller.
3: లోతువడిన కుండ లోపల నీరు కారిపోయినట్టుగా మన ఆయు ప్రమాణం కారిపోతుంటుంది.
2: Life is becoming smaller and smaller, like water going out of a pot which has a hole.
3: ఇలాంటి పరిస్థితుల్లో మనము ఇంకా ఏదో ఎప్పుడో చూస్తామనేటువంటి యొక్క కాలాన్ని వ్యర్థం చేయడానికి మనం ప్రయత్నం చేయకూడదు.
2: అండర్ దీస్ సర్కమ్స్టెన్సెస్ వీ కెనాట్ గో ఆన్ పోస్ట్పోనింగ్ థింగ్స్ ఫర్ ఫ్యూచర్.
3: ఇలాంటి సదవకాశాన్ని మనం అనుభవిస్తూ ఈ సదవకాశాన్ని నిరంతరం కూడా ఆనందంతో మనము ప్రయత్నపూర్వకంగా సాధించాలి.
2: Such great good fortune that we have got now should be made use of for reaching the goal.

0: சுத்த சத்வமிதியே சூடரையா.
1: இட் இஸ் ஃப்ரம் ட்ரூத் த ஹோல் யூனிவர்ஸ் ஹேஸ் எமர்ஜ்ட் அண்ட் அல்டிமேட்லி இட் வில் மர்ஜ் பேக் இன்டு தட் பிரின்சிபல் ஆஃப் ட்ரூத். இன் ஃபேக்ட் தேர் இஸ் நோ பிளேஸ் இன் காஸ்மோஸ் வேர் தேர் இஸ் நோ ட்ரூத். It is that pure, unsullied truth which is present all over.
0: Satyam brujat. Priyam brujat. Na brujat satyam apriyam. Satyam vada. Dharmam chara. Idi Vedam yokka pradhanamainatuvanti yokka pramana vakyamulu.
1: The Veda wants us to speak truth. Veda wants us not to utter any lie, and we should speak truth in an acceptable way and conduct ourselves along the rightful path.
0: Jagatloni janminchinatundi pranulaku aaharam modalu.
1: For all the living beings, the food is most essential, which cannot be given up.
0: Aharame lekundina gatinchipothundi aa yokka jeevi.
1: The living creature naturally loses life if the food is not given.
0: Aithe ee aaharamunaku suryudu ati pramanam.
1: For this food, sun god is very necessary.
0: Surya prakashamu chetane వర్షం లభిస్తుంది, వర్షము చేతనే పంటలు పండుతాయి, ఈ పంటల యొక్క ప్రమాణమే ఆహారంగా రూపొందుతూ వస్తుంది.
1: బికాస్ ఆఫ్ ద హీట్ ఇన్ ద సన్ లైట్ వీ హ్యావ్ రెయిన్స్ అండ్ ద రెయిన్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద క్రాప్ అండ్ దాట్ కాన్స్టిట్యూట్స్ అవర్ ఫుడ్ సస్టైనింగ్ ది ఆర్గానిక్ వరల్డ్.
0: ఉపనిషత్తులు చెప్పినట్టుగా ప్రతి వాక్యమునందరూ కూడాను మూడు పదములు ప్రధానమైనటువంటి యొక్క ప్రమాణములు.
1: ఇన్ ఉపనిషత్స్ త్రీ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టాండర్డ్స్ డిక్టా.
0: ఈ ఆహారమునకు, ఈ ఆకలికి, ఈ యొక్క తృప్తికి సత్యమునందే మూడు పదములు ఏర్పడుతూ వచ్చింది.
1: ఫర్ ఫుడ్ అపిటైట్ అండ్ ది సేషియేషన్ of hunger, all these three are there within this principle of truth.
0: Sat pramanam anaga pranam.
1: Sat is life.
0: Ee anaga annam.
1: Ee is food.
0: Anaga suryudu.
1: Is sun.
0: Ee sun yokka prakasham chetane ఆహారం లభించి దేహమునకు పుష్టిని, సంతుష్టిని కలిగించి జీవితానికి హాయిని చేకూరుస్తుండాలి.
1: బికాస్ ఆఫ్ ద సన్ రేస్ అండ్ ద సన్ లైట్ వీ హ్యావ్ ద ఫుడ్ టు మెయింటైన్ అవర్ బాడీ అండ్ ద స్ట్రెంగ్త్.
0: సత్యము అనగా కేవలం ఉన్నది ఉన్నట్టు చెప్పటము, చూచింది చూసినట్టు పలకటము, ఇది మాత్రమే కాదు సత్యము.
1: Truth is not simply telling what is seen, what is heard, and what is thought of.
0: ఈ మూడు అక్షరములందు ఉండేటువంటి యొక్క మొట్టమొదటిది సత్, అదే ప్రాణము.
1: In these three, among the three, the first one is sat, life.
0: ఈ ప్రాణములో ఈ అనేటువంటి ఆకలి ఉన్నది.
1: In this life, there is ఈ, the appetite.
0: యం అనేటువంటి సూర్యుడు ఈ ఆకలిని తీరుస్తున్నాడు.
1: యం సన్ అపీజెస్ అవర్ హంగర్.
0: సత్యమనగా ప్రాణము, ప్రాణమునందు ఉన్నటువంటి ఆకలి, ఆకలిని తీర్చేటువంటి సూర్యుడు, ఈ మూడింటి యొక్క సర్వము ఈ సత్యమునందే ఇమిడి ఉన్నది.
1: సత్యం హ్యాస్ గాట్ దీస్ త్రీ కంపోనెంట్స్, ద లైఫ్ దట్ హ్యాస్ గాట్ ద హంగర్ అండ్ ద సన్ గాడ్.
0: సత్యంబునందు సర్వంబి సృష్టించే సష్టంబునందండిగె సర్వ సృష్టి సత్యమహిమ లేని స్థలమేది కనుగొన్న శుద్ధ సత్వమిదియ చూడరయ్యా అని చెప్పాను. ఇది ఏ సత్యము? ఈ సత్యమే జగత్తునంతా కూడాను కాపాడుతూ, ఆకలి తీరుస్తూ, పుష్టిని అందిస్తూ, ఆరోగ్యం చేకూరుస్తూ, పోషిస్తూ వస్తున్నది.
1: సో ది ఎంటైర్ యూనివర్స్ హస్ ఎమర్జ్ అవుట్ ఆఫ్ దిస్ ట్రూత్, సస్టైన్డ్ బై ట్రూత్ అండ్ మర్జెస్ బ్యాక్ ఇన్ టు ది ట్రూత్. దాట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ది ఫుడ్ అండ్ సస్టెనెన్స్ అండ్ హెల్త్.
0: సత్యము అనగా ప్రాణులను సృష్టించడము,
1: క్రియేటింగ్ ది క్రీచర్స్,
0: ఈ ప్రాణులకు తగినటువంటి ఆహారం అందించటము,
1: సప్లైయింగ్ ది నీడెడ్ ఫుడ్,
0: ఈ ఆహారం చేత తన యొక్క జీవితం పోషించుకోవటం,
1: అండ్ లైఫ్ ఇస్ మెయింటైన్ దేర్ బై.
0: ఇది సత్యం యొక్క అంతరార్థము.
1: దిస్ ఈస్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ సత్య ట్రూత్.
0: ఇంకా రెండవ అర్థం ఏమిటంటే సత్య.
1: ది సెకండ్ మీనింగ్ ఇస్ సత్య.
0: సత్య అనగా
1: సత్య,
0: సత్,
1: సత్,
0: సతయ,
1: సతయ,
0: ఇది సతయ.
1: దిస్ ఇస్ సతయ.
0: సతయ,
1: సతయ,
0: ఇది కూడా మూడు అక్షరంతో కూడినటువంటిది.
1: దిస్ ఆల్సో హ్యాస్ త్రీ లెటర్స్.
0: అయితే దీనిని ఇటువైపు నుంచి మనం చదువుకుండా వెనుక వైపు నుంచి మనం చదివినటువంటి ఇది ఏ అర్థం ఇస్తుందో గుర్తించాలి.
1: ఇన్స్టెడ్ ఆఫ్ రీడింగ్ ఇన్ దిస్ డైరెక్షన్, if we read it in the reverse direction, what meaning we get?
0: Satya,
1: satya,
0: ya anaga yama niyamadulu techa manavudu tapasu chesinappudu.
1: Ya stands for prescribed code with which we have to do penance.
0: Sakaram antundi satyamu.
1: Sa stands for satya, the truth.
0: Sakshatkaristundi,
1: it manifests.
0: సతయ, సా అనగా యమనియమాలతో కూడిన దీనిని తపస్సు చేసినప్పుడే ఈ సత్యస్వరూపమైనటువంటి సాక్షాత్కారం లభిస్తుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ వన్ కెన్ హ్యావ్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ సత్య ట్రూత్ ఇఫ్ వన్ అబ్జర్వ్స్ పెనెన్స్ ఇన్ స్ట్రిక్ట్ అడిహరెన్స్ టు యమ నియమ ద ప్రిస్క్రైబ్ డిసిప్లిన్.
0: ఈ సత్యమే దైవము.
1: ట్రూత్ ఈజ్ గాడ్.
0: సత్యం ఎక్కడ ఉన్నది? సర్వత్రా ఉంటున్నది.
1: వేర్ ఇస్ ట్రూత్? ఇట్ ఈస్ ఆల్ ప్రొవైడింగ్.
0: సత్యం లేని స్థానం లేదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో
0: సత్యం. కాని వస్తువు లేదు.
1: దేర్ ఇస్ నో ఆబ్జెక్ట్ విదౌట్.
0: సర్వము సత్యమునందే ఇమిడి ఉన్నది.
1: ఎవ్రీథింగ్ ఈస్ విత్ ఇన్ ద ట్రూత్.
0: కనుక సత్యము అనగా త్రికాల బాధ్యమైనటువంటి స్వరూపమే సత్యం.
1: ట్రూత్ మెంట్ విచ్ ఇస్ చేంజ్లెస్ ఇన్ ఆల్ ది త్రీ పీరియడ్స్ ఆఫ్ టైమ్.
0: యమనియమాలతో కూడినటువంటి యొక్క తపశ్శక్తియే సత్యము.
1: సత్య, ది ట్రూత్ ఈజ్ ది పవర్ ఆఫ్ పెనెన్స్ విచ్ ఇస్ డన్ ఇన్ అడ్హిరెన్స్ టు ఆల్ ది డిసిప్లిన్.
0: సత్య స్వరూపమైనటువంటి యొక్క సాక్షాత్కారమే ఈ యొక్క తపస్సు.
1: పెనెన్స్ ఫ్రక్టిఫైస్ బై ఎంజాయింగ్ ది మేనిఫెస్టేషన్ ఆఫ్ ట్రూత్.
0: కనుక సత్యం ఎక్కడ ఉన్నదనగా సత్య జ్ఞానం అనంతం బ్రహ్మ.
1: సో వేర్ ఇస్ ట్రూత్? సత్య జ్ఞానం అనంతం బ్రహ్మ.
0: సత్యమే జ్ఞానము.
1: ట్రూత్ సత్య ఇస్ జ్ఞానం, విజ్డమ్.
0: జ్ఞానం అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ విజ్డమ్?
0: అద్వైత దర్శనం జ్ఞానం.
1: ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ నాన్ డ్యుయాలిటీ ఇస్ విజ్డమ్.
0: రెండు కాని ఒక్కటే,
1: ఓన్లీ వన్ అండ్ నాట్ టూ,
0: అది ఏ సత్యం.
1: దట్ ఈస్ ట్రూత్.
0: ఇటు సత్యమును జ్ఞానం చేత లభిస్తుంది అని అర్థము.
1: It only meant one can acquire truth out of wisdom, jnana.
0: ఈ జ్ఞానం అనగా అనంతమైనటువంటిది జ్ఞానం.
1: జ్ఞాన, విజ్డమ్ ఇస్ ఇన్ఫినిట్.
0: ఏదో అంతో ఇంతో గ్రంథముల ద్వారా మనం చదువుకున్నటువంటి జ్ఞానం జ్ఞానం కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ఫ్రాక్షనల్ నాలెడ్జ్ ఆర్ టెక్స్చువల్ ఇన్ఫర్మేషన్.
0: అనంతమైన స్వరూపమే జ్ఞానము.
1: Jnana is infinite in its form.
0: దీనికి ఆది లేదు, అంత్యము లేదు.
1: It has no beginning nor end.
0: అటువంటి అనంతమైనటువంటి జ్ఞానతత్వాన్ని ప్రబోధించేటువంటిది సత్యం.
1: ఇట్ ఈస్ ట్రూత్ ఆర్ సత్య దట్ స్పీక్స్ టీచర్స్ ఇన్ఫినిట్ జ్ఞాన విజ్డమ్.
0: కనుక సత్యము అనగా కేవలము ప్రాకృతి రూపంలో మనం అనుభవించేటువంటి యొక్క పలికేటువంటి యొక్క పదముల యొక్క అంతరార్థములు మాత్రమే కాదు.
1: సో సత్య ట్రూత్ ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ వన్ by telling that what had happened, what we have seen and thought over.
0: వేదములకంతా కూడా సారమైనటువంటి యొక్క తత్వము సత్యము.
1: ది ఎసెన్స్ ఆఫ్ వేద ఈజ్ సత్య.
0: అనంతమైనటువంటి వేదములకు పుట్టుక స్థానము సత్యం.
1: సత్య ది ట్రూత్ ఈజ్ ద ఆరిజిన్ ఫర్ ది ఎంటైర్ వేద.
0: కనుక వేదముల యొక్క స్వరూపమే ఈ సత్యము.
1: సత్య ఈజ్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ వేద.
0: ఈ సత్యమునకు ఎట్టి అర్థమును బోధించుచున్నదో అది ఏ జ్ఞానము.
1: ద మీనింగ్ ఆఫ్ సత్య is jnana or wisdom.
0: Aa jnaname satyamu.
1: And that very wisdom is truth.
0: Kaluga ee vidhanga vicharana chestu potunte satyamunaku entaina kudunu anta artham untundadi.
1: Satya the truth has got so many interpretations.
0: Kanuka satyamunu mana vadaltima jagatte ledu.
1: If we give up truth, there is no world at all.
0: Anadi kalam nundi aneka mandi maharshulu తపస్సంపన్నులు త్యాగులు యోగులు ఈ సత్యాన్ని ఆశ్రయించి ఆనందంతో జీవితాన్ని గడుపుతూ వచ్చారు.
1: Since ancient times, the sages, seekers of truth and spiritualists, men of sacrifice, followed this principle of truth.
0: సమస్త సిద్ధ సంపదలు భోగ భాగ్యములు ఈ సత్యమునందే ఇమిడి ఉన్నవి.
1: Entire plenty and prosperity, all conveyance comforts are in this truth only.
0: కనుక సత్యమనగా కేవలము లౌకికమైనటువంటి అర్థములతో మనము సంభాషించుకోవటం కాదు.
1: ట్రూత్ ఈజ్ నాట్ వరల్డ్లీ కాన్వర్సేషన్ ఆఫ్ ఫ్యాక్ట్స్.
0: ఇట్టి సత్యమును ఈనాడు కాదు, ప్రాచీన కాలము నుండి పవిత్రమైనటువంటి ఋషులు ఈ సత్యాన్వేషణ నిమిత్తమై సర్వ సంపదలను కోల్పోయి అరణ్యములకు ఎగి తపస్సును ఆచరించి ఈ సత్యం యొక్క నిజస్వరూపాన్ని గుర్తిస్తూ వచ్చారు.
1: ఇట్ ఈస్ నాట్ ఎ క్వశ్చన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ టుడే. లాంగ్ బ్యాక్ ఇన్ ఏన్షియంట్ టైమ్స్ ద సేజెస్ మేడ్ థరో ఇన్వెస్టిగేషన్ అండ్ ఎంక్వైరీ అండ్ దే స్పెండ్ దేర్ టైమ్ ఇన్ ద ఫారెస్ట్ ఇన్ డీప్ పెనెన్స్ టు నో ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ట్రూత్.
0: ఈ సత్ అనగా శాశ్వతమైనటువంటిది అని అర్థం. మరొకటి
1: సత్ మీన్స్ దట్ విచ్ ఇస్ పర్మనెంట్.
0: ఈ సత్ అనేటువంటిది మారేటువంటిది కాదు.
1: సత్ ఈజ్ చేంజ్లెస్.
0: అది ఒక విధమైనటువంటి యొక్క బ్రహ్మస్వరూపము.
1: ఇట్ ఈస్ ద వెరీ పర్సానిఫికేషన్ ఆఫ్ బ్రహ్మన్.
0: ఈ సత్ అనేటువంటి యొక్క ప్రమాణ స్వరూపాన్ని మనం చక్కగా విచారణ చేయాలి.
1: వీ హ్యావ్ టు ఇన్వెస్టిగేట్ క్లియర్లీ ద రియాలిటీ ఆఫ్ దిస్ సత్య.
0: ఈ సత్ అనేటువంటిది ఫండమెంటల్ లైఫ్.
1: దిస్ సత్ సత్య ఈజ్ ఫండమెంటల్ లైఫ్.
0: అన్నింటికీ ఆధారమైనటువంటి యొక్క స్వరూపమే ఈ సత్.
1: సత్ ఈజ్ ద ఫండమెంటల్ ఫౌండేషన్ ఫర్ ఎవ్రీథింగ్.
0: ఈ సత్తే లేకపోతే లోకములో మరొకటి ఈ సృష్టింపబడినటువంటి చిత్ అనేటువంటిది కనిపించనే లేదు.
1: వితౌట్ దిస్ సత్ యు కెనాట్ విజువలైజ్ చిత్.
0: ఈ సత్ పవిత్రమైనటువంటి పవర్ఫుల్ అనేటువంటి ఒక శక్తి.
1: సత్ ఈజ్ ఎ సీక్రెట్ పవర్.
0: దీనినే పాజిటివ్ అన్నారు.
1: This is positive.
0: Chitta anetundi dinni aasrayinchi dini yokka aadharam cheta tama kartavya karmalanu raachinchetundi chitta.
1: It is chit that discharges all its obligations and duties basing on this sat.
0: Idi kevalamu oka vidhamainatundi yokka pramana swarupam kaadu. Idi
1: it is not anyway the main standard or fundamental.
0: Idi positive.
1: This is positive.
0: సత్ అనేటువంటిది పాజిటివ్.
1: సత్ ఇస్ పాజిటివ్.
0: చిత్ అనేటువంటిది నెగటివ్.
1: చిత్ ఇస్ నెగటివ్.
0: ఈ సత్ అనేటువంటిది ఈ పాజిటివ్ అనేటువంటి వ్యక్తి చిత్తుతో చేరినప్పుడే
1: వెన్ వన్స్ సత్ ద పాజిటివ్ జాయిన్స్ ద చిత్ నెగటివ్
0: ఈ సత్ చిత్ రెండు కూడినప్పుడే ఆనందం ఏర్పడుతుంది.
1: ద కాంబినేషన్ ఆఫ్ సత్ చిత్ విల్ ఈల్డ్ ఆనంద బ్లిస్.
0: సత్ అనేటువంటిది ఆహారం అని చెప్పాను.
1: భగవాన్ సెట్ సత్ ఇస్ ఫుడ్.
0: సత్ అనేటువంటిది మానవుని యొక్క దాహం కూడా తీర్చేటువంటి జలం వంటిది.
1: సత్ ఈజ్ లైక్ వాటర్ దట్ క్వెంచెస్ అవర్ థర్స్ట్.
0: అన్నం లేకపోయినా కూడా మనం బ్రతకవచ్చు, కానీ జలం లేకపోతే క్షణమైనా నివసించడానికి వీలు కాదు.
1: వన్ కెన్ లివ్ ఈవెన్ విదౌట్ ఫుడ్ బట్ వన్ కెనాట్ లివ్ విదౌట్ వాటర్.
0: కనుక సత్ అనేటువంటిది కేవలము ఒక ప్రాణస్వరూపమైనటువంటి ఒక జలం వంటిది.
1: Therefore, సత్ ఈజ్ వాటర్ విచ్ ఇస్ వెరీ లైఫ్.
0: చిత్ అనేటువంటిది నెగిటివ్ వంటిది.
1: చిత్ ఈజ్ నెగిటివ్.
0: ఈ నెగిటివ్ అనేటువంటిది సత్తు లేకపోతే దీని ప్రయోజనం ఏమాత్రమే ఉండదు.
1: చిత్ ద నెగిటివ్ ఈజ్ యూస్లెస్ వితౌట్ సత్.
0: జలంతో ఈ యొక్క చిత్ అనేటువంటిది చక్కగా చేర్చినప్పుడంటే,
1: when once we mix this chit in this sat, the positive
0: sat water, chit chakkara.
1: Sat is water, chit is sugar.
0: Chittulo pura kuda ruchi undutunnadi.
1: There is taste in chit.
0: Ee sat chittulo pura chakkani parimitamainatundi yokka gandham kuda untundali.
1: And also we find the aroma smell in chit.
0: కనుకని సత్ చిత్ ఈ రెండు కలిసినప్పటికీ ఆనందం ఏర్పడుతుంది.
1: వెన్ వన్స్ దీస్ టూ ఆర్ మిక్స్డ్,
0: సత్ లేకపోతే దీని ప్రయోజనం ఏమాత్రమే ఉండదు.
1: చిత్ ద నెగటివ్ ఈజ్ యూస్లెస్ వితౌట్ సత్.
0: జలంతో ఈ యొక్క చిత్ అనేటువంటిది చక్కగా

0: కనుకనే సప్త చిత్ ఈ రెండూ కలిసినప్పటికే ఆనందం ఏర్పడుతుంది.
1: వెన్ వన్స్ దీస్ టు ఆర్ మిక్స్డ్ సత్ చిత్ వీ గెట్ ఆనంద బ్లెస్.
0: జలమును పానకమని చెప్పరు.
1: We don't call water as a syrup.
0: Chakkaranu panakamani chepparu.
1: Nor the sugar either.
0: Chakkara jalamu rendu cherinappude niniki panakam antaru.
1: It is only the combination of sugar and water that make the syrup.
0: Kabatti bhagavantudu ye swarupamlo unnadu.
1: The form of God
0: panakamloni chakkara vale untunnadu.
1: Is like sugar in syrup.
0: ఈ చక్కెర అనేటువంటిది పానకం తప్పి చక్కెరగా ఉండడానికి వీలు కాదు.
1: అండ్ ద షుగర్ కెనాట్ బి సెపరేట్ ఫ్రమ్ ద సిరప్.
0: చక్కెరను వదిలి పానకం ఉండడానికి వీలు లేదు.
1: అండ్ ద సిరప్ కెనాట్ బి ఫ్రీ ఫ్రమ్ షుగర్.
0: కనుక నీ పాలలోని వెన్న వలె,
1: జస్ట్ అస్ ది బటర్
0: వెన్నలోని ఘీ వలె, నెయ్యి వలె,
1: జస్ట్ అస్ బటర్ ఇన్ ద మిల్క్,
0: ఇవన్నీ అవినాభావ సంబంధంతో కూడినటువంటివి.
1: దే ఆర్ ఇంటర్ డిపెండెంట్.
0: కనుకనే అనాది కాలం నుండి ఋషులు అనంతమైనటువంటి తపస్సులు ఆచరించి,
1: since ancient times the sages did deep penance.
0: ఈ సత్ చిత్ అనేటువంటి ఒక పదార్థమును గుర్తించి ప్రపంచానికి అందిస్తూ వచ్చారు.
1: They have fully recognized sat principle and chit and propagated in the world.
0: ఒకానొక సమయంలో ఒక పెద్ద వేద సభలు జరుగుతుండగా అందులో ప్రవేశించారు ఈ మహర్షులు.
1: Many of the sages participated in a very big congregation.
0: ఈ సత్చిత్ ఆనందమును వెతికే నిమిత్తమై అనేక ఋషులు ప్రయత్నాలు చేస్తూ వచ్చారు.
1: Many sages were making repeated attempts.
0: ఎంత తపస్సు చేసినప్పటికీ,
1: in spite
0: ఎంత దీక్ష పూనినప్పటికీ, కానీ ఈ యొక్క సత్ అనేటువంటి స్వరూపం గుర్తించడానికి వీలు కాలేదు.
1: ద లాంగ్ పెనెన్స్, austerities and vows will never help anybody to know sat and chit in reality.
0: అందులో సత్య స్వరూప అనేటువంటి ఒక స్వరూపం బయలుదేరింది.
1: There started the manifestation of satya.
0: అతను ఎక్కడికి వచ్చి,
1: he came
0: వేదః వేదం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసపరస్తాత్ అన్నాడు. వేదః వేదం పురుషం ఆదిత్యవర్ణం తమసపరస్తాత్. ఈ యొక్క వేదం అనేటువంటిది ఇట్టిది అట్టిది అని చెప్పడానికి వీలు కాదు.
1: వేద ఇస్ బియాండ్ ఆల్ మెజర్ అండ్ ఎస్టిమేట్.
0: ఇది అన్నింటి ఎందు కూడాను ఒక పానకంలో చక్కెర వలె ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ షుగర్ యాజ్ ఇన్ సిరప్.
0: ఎట్లా ఉంది?
1: హౌ ఇస్ ఇట్?
0: ఆదిత్యవర్ణం సూర్యుని కాంతి వలె ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ ఆఫ్ ద సేమ్ వే ఆఫ్ ది ఎఫల్జెన్స్ ఆఫ్ సన్.
0: సూర్యుని కాంతియే కాదు, తూజుని తేజస్సు కూడా ఉంటుండాలి.
1: ఇట్ హాస్ గాట్ ద బ్రిలియన్స్ ఆఫ్ సన్.
0: తమస పరస్తాత్, చీకటిగా కూడా ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ ఆల్సో పిచ్ డార్క్.
0: ఇందులో వెలుగు ఉంటుండాలి, చీకటి ఉంటుండాలి.
1: దేర్ ఇస్ లైట్ అండ్ డార్క్నెస్ టూ.
0: వెలుగు లోపలనే చీకటికి మంచి ప్రకాశము.
1: అండ్ బియాండ్ దిస్ డార్క్నెస్ దేర్ ఇస్ లైట్.
0: ప్రకాశమైనటువంటి ఒక చీకటిలోనే వెలుగుకు మంచి ప్రకాశము.
1: అండ్ దేర్ ఫోర్ ఇట్ ఈస్ ఓన్లీ ది డార్క్నెస్ ద లైట్ షైన్స్.
0: చీకటే లేకపోతే వెలుగునికి ఏమాత్రం ప్రకాశం లేదు.
1: వితౌట్ ద డార్క్నెస్ దేర్ కెనాట్ బి లైట్.
0: వెలుగే లేకపోతే చీకటి యొక్క స్వరూపం మనకు గుర్తించడానికి వీలు కాదు.
1: వితౌట్ ద లైట్ యూ కెనాట్ డిస్టింగ్విష్ ద డార్క్.
0: కనుకనే ఆదిత్యవర్ణం తమస పరస్తాత్ అన్నారు.
1: సో
0: ఈ విధంగా ఉంటున్నాడు భగవంతుడు.
1: God is beyond this darkness in the form of brilliance of sun.
0: Suryuni kaantito koodinatundi vaadu bhagavantudu.
1: He is of that intensity.
0: Aditya varnam tamasah parastat annaru.
1: He is beyond this darkness like the sunlight.
0: Aithe idi ekkada choochaaru meeru ani aneka mandi rishulu prashnistu vacharu.
1: Many sages have questioned, where have you seen that light?
0: పగలు చూచారా లేక రాత్రి చూచారా?
1: హ్యావ్ యూ సీన్ ఇట్ ఇన్ ద డే టైమ్ ఆర్ ఇన్ ద నైట్?
0: ధ్యానంలో చూచారా జాగ్రత్తలో చూచారా?
1: ఇస్ ఇట్ ఇన్ మెడిటేషన్ ఆర్ ఇన్ వేకింగ్ స్టేట్?
0: తుర్యావస్థలో చూచారా బ్రహ్మాస్త్రలో చూచారా?
1: ఇస్ ఇట్ ఇన్ ద అల్టిమేట్ స్టేట్ ఆర్ ఇన్?
0: ఈ విధంగా కూడా అవస్థల త్రయములు, కాలత్రయములు, స్థానత్రయములు అన్నిటినీ ప్రశ్నిస్తూ వచ్చారు.
1: They went on questioning the three levels of consciousness, the three places and the three periods of time.
0: అప్పుడు ఆ సత్య స్వరూపుడైనటువంటి సత్యం చెప్పింది.
1: అండ్ ది మానిఫెస్టేషన్ ఆఫ్ ట్రూత్ రిప్లైడ్ దట్ దీనికి
0: కాల భేదములు లేవు.
1: ఇట్ హస్ నో డిఫరెన్స్.
0: ఈ వయస్ భేదములు లేదు.
1: నో పొజిషన్స్.
0: దీనికి ఏ మాత్రం కూడాను ఒక స్వరూపాలు రావు.
1: ఇట్ హస్ నో డెఫినెట్ ఫార్మ్.
0: దీనికి డే అండ్ నైట్, పగలు రాత్రి అనేటువంటి ఒక వ్యత్యాసమే కనిపించదు.
1: ఇట్ హస్ నో డిఫరెన్సెస్ లైక్ ది డే అండ్ ద డార్క్.
0: కనుక ఇలాంటి ప్రదేశంలో ఇలాంటి పరిస్థితిలో మేము ఈ సత్యాన్ని చూచాం.
1: At that place, at that time, we have seen truth.
0: అయితే ఈ సత్యమును ఏ విధంగా చూచారు?
1: How have you?
0: ధ్యానావస్థలో చూచారా లేకపోతే జాగ్రత్త అవస్థలో చూచారా అని చెప్పమని చెప్పారు.
1: They wanted them to inform.

0: Let them know when they had this experience in waking or sleeping.
1: ఈ జాగ్రత్త అవస్థ నీ చర్మ సచ్చులు.
0: In the waking state, the physical eye helps you.
1: ఈ చర్మ సచ్చులతో అన్నియో చూస్తున్నాము.
0: With this physical eye, you see.
1: కేవలం ఈ చర్మ సచ్చులు మానవులకు మాత్రమే కాదు.
0: The physical eye is only not
1: mankind.
0: Animals and beasts also have eyes.
1: క్రిమికీటకాదులు కూడా ఈ యొక్క చర్మ చచ్చులు ఉన్నాయి.
0: Insects also have eyes.
1: కనుక ఈ జగత్తు లోపల సర్వ జీవులు కూడాను ఈ చర్మ చచ్చులతో చూస్తున్నారు.
0: In this world, all the living beings have eyes to watch.
1: చూచటం గొప్పతనం కాదు.
0: Nothing great in seeing.
1: కాబట్టి మానవ యొక్క చర్మ సచ్చములు భౌతికమైన రూపాన్ని చూపిస్తుంటాయి.
0: ద ఫిజికల్ ఐ షోస్ యు ఫిజికల్ ఆబ్జెక్ట్స్.
1: కానీ అందులో ఉన్నటువంటి అంతఃస్వరూపాన్ని నిరూపింపజేసేటువంటిదే నిజమైనటువంటి ఒక చర్చము.
0: సో ద రియల్ ఇన్నర్ ఐ ఇస్ ద వన్ దట్ మేక్స్ యూ టు సీ
1: జ్ఞాన చర్చము.
0: దట్ ఈస్ ది విజ్డమ్ ఐ.
1: కనుక మీరు ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు చూడవచ్చును.
0: యు కెన్ సీ ఎనీవేర్ ఎనీ టైమ్.
1: దేశకాల పరిస్థితుల యొక్క ప్రభావంలకు ఇది చిక్కేటువంటిది కాదు.
0: ఇట్ ఈస్ బియాండ్ టైమ్ అండ్ స్పేస్.
1: కనుక ఎప్పుడు పడితే అప్పుడు సర్వదా సర్వకాలేషు సర్వత్రా హరిచింతనం.
0: దేర్ఫోర్ యు కెన్ వాచ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఎనీవేర్ ఎనీ టైమ్.
1: కనుక ఇప్పుడైనా కూడా సరే మీరు
0: నౌ యు కెన్ సీ.
1: ఒక్కతూరి ఆ హృదయం లోపల ఉన్నటువంటి ఒక తేజస్సు మూర్తిని మీరు చింతించండి అన్నాడు.
0: Right now at this moment, contemplate on the light, the divine within you. Immediately then,
1: ee satya swarupudu vaari yokka nasudu paina button reeli pettadu.
0: The personification of truth has applied vermilion on their
1: forehead. Veda havedam purusham mahantam aditya varnam tamasa parastat ani vaallu kuda uchcharistu vacharu.
0: They too started repeating that they could visualize the brilliant light beyond the darkness.
1: Oh prajalara,
0: ఓ పీపుల్,
1: ఓ పండితులారా,
0: ఓ స్కాలర్,
1: ఓ యోగులారా, ఓ జ్ఞానులారా, మేము కూడా చూచాము ఆ యొక్క సత్య స్వరూపుణ్ణి.
0: ఓ పీపుల్ ఆఫ్ దిస్ వరల్డ్, ది సేజెస్ అండ్ సెయింట్స్ నో దట్ వి హావ్ సీన్ గాడ్.
1: ఎక్కడ చూచాము?
0: వేర్ హావ్ సీన్?
1: మేము కూడా సత్యం చూచిన దగ్గరనే వేదాహ వేదం పురుషం మహాంతమైనటువంటి యొక్క ఆదిత్య వర్ణంలో చూచాము.
0: We have seen him in all brilliance, in totality.
1: అది ఒక ప్రదేశంలో కనరాదు.
0: It is not limited to a place.
1: సర్వత్రా కనిపిస్తుంది.
0: It is present everywhere.
1: ఒక ప్రదేశంలో కనిపించేటువంటిది అణుమాత్రమైనటువంటి ఒక సత్యము.
0: The truth is only fragmentary if it is limited to a particular place.
1: అనంతమైనటువంటి సత్యము.
0: It is not అణు atom, but
1: అణు అనియాన్ మహతో మహీయాన్ అన్నది.
0: It is the smallest of the small and the biggest of the big.
1: కనుకనే అణువునందున చూడగా అణువునగుచు.
0: ఇట్ ఈస్ ద స్మాలెస్ట్ ఇన్ దిస్.
1: ఘనమునందున చూడగా ఘనమునగుచు.
0: అండ్ ది బిగ్గెస్ట్ అమంగ్ ది బిగ్.
1: అణువు ఘనములు రెండును కూడినట్టి.
0: ఇట్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ మైక్రోకాజం మాక్రోకాజం.
1: ఆనందమే ఈ సత్యం.
0: అండ్ దిస్ వెరీ బ్లెస్ ఇస్ ది సత్య, ది ట్రూత్.
1: కనుకనే ఇది ఆనందంతో కూడినటువంటి ఒక సత్యం.
0: సో ఇట్ ఈస్ ది ట్రూత్ ఆఫ్
1: ఆనందం. రంగు ఏమిటి?
0: What is the color of ananda?
1: ప్రకాశవంతమైనటువంటి యొక్క తెలిపే ఆనందము.
0: The whiteness is this ananda.
1: కనుక ఇది చీకటితో ఉండేటువంటిది కాదు.
0: It never exists in the dark.
1: ఇట్టి ఆనందము ఎక్కడ నుంచి వచ్చింది?
0: Where from you get it?
1: సత్యము నుండియే వచ్చింది.
0: And truth is the origin for ananda.
1: ఈ విధంగా ఋషులతోపల సత్యం వాదిస్తూ వచ్చాడు.
0: This has been the point of argument in sages.
1: ఇంత జరిగిన తర్వాత మీరెవరు అని ప్రశ్నించారు ఆ ఋషులు.
0: సేజెస్ ఆస్క్ దిస్ క్వశ్చన్, హూ ఆర్ యూ?
1: తమసపరస్తాత్ అన్నాడు.
0: దే సెడ్ ఇట్స్ బియాండ్ డార్క్నెస్.
1: చీకటి నుంచి తర్వాత వచ్చినటువంటి వాడిని నేనే.
0: ఐ హావ్ కమ్ బియాండ్ దిస్ డార్క్నెస్.
1: ఈ డార్క్నెస్ నుంచి ఎక్కడ నుంచి వచ్చింది?
0: వేర్ ఫ్రమ్ హ్యాస్ ఇట్ కమ్?
1: ఇది ప్రకాశం నుంచి ఆవిర్భవించింది.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఇస్ ద ప్రోడక్ట్ ఆఫ్ ద లైట్.
1: కనుక నీ ప్రకాశం నుంచి వచ్చినటువంటి సత్యము ఈ చీకటిలో నుంచి ఉంది.
0: దేర్ఫోర్ దిస్ ట్రూత్ విచ్ హస్ కమ్ అవుట్ ఆఫ్ ద లైట్ ఇస్ స్టిల్ దేర్ ఇన్ ద డార్క్.
1: దివ్యత్వమైనటువంటి ఒక సత్యము,
0: ద ట్రూత్ విచ్ ఇస్ డివైన్,
1: భౌతికమైనటువంటి ఒక చీకటిలో,
0: ఇన్ దిస్ ఫిజికల్ డార్క్నెస్,
1: సంచరిస్తూ ఉంటుండాలి.
0: ఇట్ మూవ్స్ అబౌట్ దేర్.
1: కానీ దానికి అన్ని కనిపిస్తుండాయి.
0: But it sees all.
1: అది ఎవ్వరికి కనిపించదు.
0: But that is not watched by any.
1: ఇది ఈనాడు మనం తెలుసుకోవాల్సినటువంటి సత్యం.
0: దిస్ ఈస్ ది ట్రూత్ వి ఆర్ సపోజ్ టు నో టుడే.
1: ఈనాడు ఎంతమందో విద్యావంతులు, ఎంతో మందో జ్ఞానులని, ఎంతమందో పండితులని, ఎంతమంది ప్రజ్ఞాశాలులని, ఎంతో సుజ్ఞానశాలులని పేరు పొందుతూ ఉన్నారు.
0: టుడే వి ఫైండ్ మెనీ ఎడ్యుకేటెడ్ పీపుల్, మెన్ ఆఫ్ విజ్డమ్.
1: కానీ వీరు తెలుసుకున్నటువంటి ఏమిటి?
0: బట్ వాట్ హ్యావ్ దే లెర్న్డ్?
1: తెలుసుకున్నది చూస్తే ఏమీ లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ దే హావ్ నాట్ నోన్ ఎనీథింగ్.
1: తన తత్వమే తనకు గుర్తించడానికి వీలు కాదు.
0: It could not be possible for them to know their
1: nature. కన్ను మూసుకుని చింతిస్తే తాను ఎవరు అనేటువంటి తనకే తెలియదు.
0: If you close your eyes, you do not know your true self.
1: కాని బయట కూడాను వెలుగులో కూడాను తన స్వరూపాన్ని తాను చూడలేడు.
0: Even in the light, you cannot know your form.
1: దీనికి కూడా ఒక అద్దమో లేక మరొక ప్రతిబింబమో ఉండినప్పుడే తన స్వరూపాన్ని తాను చూడగలడు.
0: You need a mirror to see your own form in the day.
1: కాబట్టి ఇది సాక్షాత్ స్వరూపం కాదు.
0: So it is not the direct visualization.
1: ఇది ప్రతిబింబ స్వరూపమే.
0: It is just an indirect form.
1: కనుక నీవు మీరందరూ చూసేది ప్రతిబింబ స్వరూపంలే కాని సాక్షాత్ స్వరూపం కాదు.
0: యు సీ ఓన్లీ ద రిఫ్లెక్షన్ బట్ నాట్ ద డైరెక్ట్ ఫామ్.
1: కనుకనే ఆదిత్యవర్ణం తమస పరస్తాత్.
0: సో ఇట్ ఈస్ సెడ్ ఆల్ ద బ్రిలియన్స్ బియాండ్
1: సూర్య ప్రకాశంతో కూడినటువంటి యొక్క తమస్సు నేను.
0: అండ్ ఐఎమ్ తమస్ ద డార్క్నెస్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ దిస్ లైట్ ఆఫ్ ద సన్.
1: తమస్సు అంటే చీకటి అని.
0: Tamas means darkness.
1: కానీ చీకటితో కూడినటువంటి వెలుగు నేను అంటున్నాడు.
0: బట్ ఐ ఆమ్ ది లైట్ ఇన్ కాంబినేషన్ విత్ ది డార్క్నెస్.
1: అనగా రెండింటి యొక్క ఏకత్వమే.
0: మీనింగ్ ద యూనిటీ ఆఫ్ ది టూ.
1: ఈ యూనిటీ అనేటువంటిది మంచి చెడ్డలు.
0: ఇట్స్ యూనిటీ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ గుడ్ అండ్ బ్యాడ్.
1: చెడ్డ లేకపోతే మంచికి విలువ లేదు.
0: Without bad, good has no value.
1: మంచి లేకపోతే చెడ్డకి ఏమాత్రం కూడా మనం గుర్తించలేము.
0: Without good, you cannot identify bad.
1: కనుక నా స్వరూపాన్ని మీరు గుర్తించడానికి సాధ్యం కాదన్నాడు.
0: సో హీ సెడ్ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ ఫర్ యూ టు నో మీ.
1: అయితే గుర్తించే తీరాలని మీరు హఠం పట్టారా చూడండి, ఇదంతా నా స్వరూపమే.
0: సిన్స్ యూఆర్ డిటర్మిన్ టు సీ మీ, నో దట్ దిస్ ఇస్ ఆల్ మై ఫామ్.
1: సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్.
0: ఐఎమ్ ది కాస్మిక్ ఫామ్, ద యూనివర్సల్ ఫామ్.
1: సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్.
0: విత్ ఆల్ ది థౌసండ్స్ ఆఫ్ హెడ్స్,
1: ఇన్ని తలలు, ఇన్ని స్వరూపములు, ఇన్ని విధమైనటువంటి చైతన్యములు ఉండేటువంటి తత్వము ఏ రీతిగా మీరు గుర్తించగలరు?
0: హౌ కెన్ యూ నో ద ఫామ్ విత్ సో మెనీ ఇన్ఫినిట్ నంబర్ ఆఫ్ హెడ్స్, ద ఇయర్స్, ద ఫీట్.
1: ఒక్కొక్క శరీరం నందు ఒక్కొక్క చైతన్యం కనిపిస్తుండాలి.
0: దేర్ ఇస్ చైతన్య అవేర్నెస్ ఇన్ ఎవ్రీ.
1: కానీ ఇన్ని చైతన్యములు మీకు కనిపించడం లేదే.
0: బట్ యూ డోంట్ సీ యువర్ ఓన్ చైతన్య.
1: కానీ అన్నిటి ఎందు చైతన్యం ఉన్నది.
0: బట్ దేర్ ఇస్ చైతన్య అవేర్నెస్.
1: ఆధ్యాత్మిక తత్వం అంటే తెలుసుకోవడం చాలా కష్టము.
0: ఇట్ ఈస్ డిఫికల్ట్ టు నో స్పిరిచువాలిటీ.
1: ఆధ్యాత్మికమనగా
0: స్పిరిచువాలిటీ మెంట్
1: తనకు తెలియనటువంటి ఒక సత్య స్వరూపాన్ని తెలుసుకోవటం.
0: ఓన్లీ టు నో ద ట్రూత్ విచ్ ఇస్ నాట్ నోన్ టు హిమ్.
1: తనకు కనిపించేటువంటి దాంట్లో కనిపించినటువంటి ఆనందాన్ని కనుక్కోవటం.
0: టు ఫైండ్ అవుట్ ద బ్లిస్ ఇన్ దట్ విచ్ ఇస్ సీన్.
1: కనిపించినటువంటి ఆనందం లోపల
0: in that bliss which is not seen.
1: ఆనంద పరిచేటువంటి ఒక స్వరూపాన్ని దర్శించాలి.
0: One has to visualize that blissful form.
1: ఇది ఎవరు దర్శించడానికి ప్రయత్నిస్తున్నారు?
0: And who are making attempt to see that blissful
1: form? ధ్యానాన్ని కూర్చుంటున్నారు.
0: We sit for meditation.
1: ఏదో కన్నులు మూసుకుంటున్నారు.
0: We close our eyes.
1: ఏదో ఒక స్వరూపాన్ని నిర్మించుకుంటున్నారు.
0: We assume a form.
1: కానీ ఇవన్నీ కూడాను ప్రతిబింబ స్వరూపములే కాని ప్రత్యక్ష స్వరూపములు కాదు.
0: They are only reflections but not the direct forms.
1: ఈ రిఫ్లెక్షన్, ఈ రియాక్షన్, ఈ రీసౌండ్లు ఎంతకాలం ఉంటుంటాయి?
0: దిస్ రియాక్షన్, రిఫ్లెక్షన్, రీసౌండ్, హౌ లాంగ్ డూ దే లాస్ట్?
1: ఈ రీసౌండ్ ఎక్కడి నుంచి వస్తుంది? నేను మాట్లాడుతున్నాను.
0: ఐఎమ్ స్పీకింగ్ ఫ్రమ్ హియర్.
1: నేను మాట్లాడేటువంటి శబ్దం అంతా మీరు వింటున్నారు.
0: ఆల్ దిస్ సౌండ్ యూ
1: హియర్. ఈ శబ్దమునకు మూలాధారం ఏమిటి?
0: వాట్ ఈస్ ది బేసిస్ ఫర్ దిస్?
1: కానీ నా యొక్క నోరు అంటున్నారు మీరు.
0: ఇట్ ఈస్ ఓన్లీ మై
1: కాదు కాదు కాదు.
0: నో నో.
1: కనుకనే ఇది నిశ్శబ్దం అనేటువంటిది కాదు.
0: ఇట్ ఈస్ నాట్ సైలెన్స్ టోటల్లీ.
1: ఇంకా రియాక్షన్,
0: రియాక్షన్
1: ఏమిటి? నేను చేతులు తిప్పటము, ఏం నేను నోరు కదిలించటము, ఇది రియాక్షన్ అవుతుందా?
0: అండ్ మేకింగ్ ఆల్ కైండ్స్ ఆఫ్ జెస్చర్స్, మూవింగ్ హ్యాండ్స్, కెన్ దట్ బి రియాక్షన్?
1: ఈ రియాక్షన్ కూడాను ఆ రీసౌండ్ యొక్క ప్రతిబింబమే.
0: రియాక్షన్ ఇస్ ఆల్సో రిఫ్లెక్షన్ ఆఫ్
1: రీసౌండ్ యొక్క ప్రతిబింబ రియాక్షన్ వచ్చి
0: and resound comes down in the form of
1: reality ni kapipuchistundadi
0: and it covers the reality.
1: ivu rendu kudanu navisthanam nundi avirbhavistunnayi.
0: These two emanate from the navel.
1: ledaina oka yokka vyaktini swaru gurinchi meeru maatadalanukunte,
0: if you want to converse with a person,
1: aa vyakti lopala meeru praveshinchali.
0: You should get into him.
1: aa vyakti yokka paristhitulanta gurtinchali.
0: You should know his position.
1: ఆ వ్యక్తి యొక్క ప్రభావం మీరు అత్యంతం చేసుకోవాలి.
0: యూ షుడ్ ఆల్సో నో ది ఎఫెక్ట్స్ దేర్ బై.
1: అప్పుడే నీవు ఆ వ్యక్తిని మీరు వర్ణించడానికి వీలవుతుంది.
0: దెన్ ఇట్స్ పాసిబుల్ ఫర్ యూ టు నో హిమ్ ఇన్.
1: అదే విధంగానే
0: యాక్షన్,
1: రియాక్షన్.
0: సిమిలర్లీ యాక్షన్,
1: సౌండ్, రీసౌండ్.
0: సౌండ్, రీసౌండ్.
1: కానీ రీసౌండ్ కు, రియాక్షన్ కు రిఫ్లెక్షన్ ఎప్పుడైతే ఉంటుంది,
0: But there is reaction, reflection.
1: ఈ రిఫ్లెక్షన్ అనేటువంటి దాన్ని మీరు గుర్తించాలి.
0: We have to know this reflection.
1: ఏమిటి ఇది రిఫ్లెక్షన్?
0: What is this reflection?
1: ఒక ఫ్లాష్ తీస్తే ఒక తూరి లైట్ వస్తుంది.
0: When once the click camera flash,
1: ఆ లైట్ వచ్చిన తక్షణమే చీకటి ఏర్పడుతుంది.
0: That flash will be immediately followed by dark.
1: ఈ చీకటి ఎక్కడ నుంచి వచ్చింది?
0: Where from you get this dark?
1: ఈ లైట్ ద్వారానే అది పోవటం వల్ల చీకటి కనిపిస్తుంది.
0: Because the flash, the light vanished, you find darkness there.
1: అది రియాక్షన్.
0: That is the reaction.
1: ఆ రియాక్షన్ లో వచ్చినటువంటి ఒక రీసౌండ్ ఏమిటి? అది ఏ శబ్దము?
0: The resound out of the reaction is this sound.
1: ఈ రీసౌండ్ లో వచ్చినటువంటి ఒక ఇది ఏమిటి?
0: What is that you get out of the sound?
1: రిఫ్లెక్షన్ లోపల వచ్చినటువంటి రియాక్షన్, రియాక్షన్ లో వచ్చినటువంటి ఒక రియాలిటీ.
0: And it is the reaction out of the reflection which is the reality.
1: ఇది ఏ నిజమైనటువంటి ఒక స్వరూపము.
0: This is the true form.
1: శరీరాన్ని నీవు ధరించకూడదు.
0: You cannot have
1: simple దేహాభిమానాన్ని మర్చిపోవాలి.
0: Forget the body attachment.
1: ఆత్మాభిమానం లక్ష్యమునందుంచుకోవాలి.
0: Be attached to the self.
1: ఈ ఆత్మాభిమానం చేతనే ఆ యొక్క రీసౌండ్ నాభి నుంచి ఆరంభమయ్యేటువంటి ఒక రీసౌండ్ మనం గుర్తించాలి.
0: When once you attach to the self, the resound starts from the navel.
1: ఇది ఏ నిజమైన సత్యము?
0: This is the true satya.
1: కానీ సత్యం అంటే ఇప్పుడు ఏ రీతిగా ఉంటుందో తెలిసిన?
0: You know what satya is?
1: ఎవరి ముందు వారికి తగినట్టుగా మాట్లాడేది.
0: We have to speak appropriate to the person whom we meet.
1: Adi resound antara?
0: Can you call it resound?
1: Adi leka satyam antara?
0: Can you call it truth?
1: Kaane kaadu.
0: No.
1: వాడి దగ్గర వాడి మాటలు, వీడి దగ్గర వీడి మాటలు, వారి దగ్గర వారి మాటలు, తనలో తన మాటలు, ఈ విధంగా కూడా సత్యం కానే కాదు.
0: We speak in different ways with the different people.
1: త్రికాలం యందు కూడా మార్పు చెందినటువంటిది ఏదో అది ఏ సత్యము.
0: In fact, truth is that which is changeless in all
1: past, present and future. మూడింటి యందు కూడా మార్పు చెందినటువంటిది సత్యము.
0: Satya is changeless in past, present and future.
1: కనుకనే నీవు మొన్న మాట్లాడినటువంటి మాట ఈనాడు మాట్లాడుతున్నావా అంటే లేదు.
0: Are you just talking what you said 2 days ago?
1: Monnati maata monnane, ninnati maata ninnane, neti maata netine.
0: You said something 2 days before, something yesterday, and today is altogether different.
1: Kanukane satyam ante moodu kaalamulu endu maarpu chendakoodadu.
0: Truth should not change in all the 3 periods of time.
1: అలాంటి సత్యాన్ని ఈనాడు గుర్తించిన వారు ఎంతమంది ఉన్నారు?
0: How many have recognized the truth today?
1: ఓన్లీ లౌకికమైన సత్యాన్ని గుర్తించినటువంటి వారు ఉన్నారా?
0: Are there any who have known the worldly truth?
1: లేదు.
0: No.
1: ఏమి చెప్పాడో స్వామి అనేటువంటిది కూడాను మీరు చక్కగా విని దాన్ని శ్రీసౌండ్ గా చెప్పటం లేదు.
0: You don't listen to Bhagwan carefully and repeat it.
1: సత్యమా అనుకుంటే అది సత్యం కాదంటారు.
0: If it is truth, you say no.
1: ఇంకా ఏది సత్యము?
0: Then what is truth?
1: తనకు తెలియనటువంటిదే సత్యము.
0: And he doesn't know what it is.
1: కనుక అలాంటి సత్యాన్ని నువ్వు ఉచ్చరించి ప్రయోజనం ఏమిటి?
0: What is the use in repeating such truth?
1: నీవు గుర్తించినటువంటి సత్యాన్ని నీకు చెప్పాలి.
0: Say that what you have known.
1: Past, present and future.
0: Past, present and
1: గడిచిన కాలమును, జరుగుతున్న కాలమును, జరగబోయే కాలమును, మూడు కాలములు కూడా నువ్వు ఏకం చేయాలి.
0: You have to unify the past, present and future.
1: ఈ మూడు కాలములు ఎందుకు మూడు గుణములు ఉండకూడదు?
0: There should not be three qualities.
1: త్రికాలం, త్రిగుణం, త్రిత్రం అన్నారు.
0: It is said 3 periods of time, the 3 attributes.
1: మూడు కాలములకు, మూడు పదములకు, మూడు యొక్క చూపులకు వ్యత్యాసం ఉంటుండాలి.
0: There is difference between 3 periods of time and 3 states.
1: కనుక మూడు కాలములు, మూడు శబ్దములు, మూడు విధమైనటువంటి యొక్క యాక్షన్లు అంతా ఒకటే అయిపోవాలి.
0: దేర్ఫోర్ ద 3 పీరియడ్స్ ఆఫ్ టైమ్ ద సౌండ్ అండ్ యాక్షన్స్ షుడ్ బి వన్.
1: అది ఏ సత్యం యొక్క స్వరూపము?
0: దట్ ఈస్ ద ఫార్మ్ ఆఫ్ ట్రూత్.
1: స్థలం మార్చుకోవడానికి వీలు కాదు.
0: యు కెనాట్ చేంజ్ ఇట్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్.
1: కానీ కొన్ని విషయం లోపల మార్పు చెందుతూ ఉంటుంది.
0: బట్ అండర్ సర్కమ్స్టాన్సెస్
1: ఆ మార్పు చెందేటువంటి
0: చేంజెస్
1: సత్యమే కాదు.
0: దట్ విచ్ చేంజెస్ కెనాట్ బి ట్రూ.
1: ఒక నిమిషంలో ఒకటి చెప్తున్నావు.
0: We say something in one moment.
1: మరో నిమిషంలో మరొకటి చెప్తున్నావు.
0: Later we say different.
1: అది సత్యం కాదు.
0: It is not true.
1: ఎప్పటికీ ఒక్కటే సత్యం బ్రూజా. సత్యం ఒక్కటే.
0: Truth is one.
1: Not two.
0: Not two.
1: రెండు కానటువంటి ఒక్కటే సత్యము.
0: Truth is one and not two.
1: ఏ విధంగా ఒకటే అవుతుంది?
0: How can that be one?
1: ఎప్పుడు చూసినా గానీ ఒకే దృష్టి అని ఉంచుకున్నావు, ఒకే సౌండ్, ఒకే రూపము, ఒకే ఆనందంతో కూడినటువంటిది అది నిజమైనటువంటి సత్యము.
0: It is reality or the truth when there is same sound and same form and same place.
1: ఇట్టి సత్యమని ఉపనిషత్తులు అనేక రకములుగా వర్ణిస్తూ వచ్చాయి.
0: Upanishads extolled this principle of truth in different ways.
1: ఏ విధంగా వర్ణిస్తూ వచ్చాయి?
0: How have they described?
1: ఈ సత్యమునకు వర్ణనే లేదు.
0: సత్యం ఇస్ బియాండ్ డిస్క్రిప్షన్.
1: సత్యమునకు రూపమే లేదు.
0: సత్య హ్యాస్ నో ఫామ్.
1: సత్యమునకు ఆనందం ఒక్కటే ప్రమాణము.
0: అండ్ ఆనంద ఇస్ ది ఎవిడెన్స్.
1: ఆ సత్యాన్ని నేను స్మరిస్తూ ఉండినప్పుడు,
0: as you contemplate on satya,
1: meekai meeru oka thori satyanni smaristundike kannulu musukoni,
0: close your eyes and contemplate on satya,
1: meeku teliyakane chirunavulu chindulu dokkutuntayi,
0: unknowingly you start smiling,
1: navvuni meeku prarambhamavutuntadi,
0: you start smiling,
1: aa smiling ekkada nunchi vastundadi,
0: where from has it come,
1: adi neelandindu nunchi vastundadi,
0: you smile from the feelings,
1: aa aanandamuna kaaranam emiti,
0: what is the cause for bliss,
1: ee dual mind undinappudu ee aanandam raadu.
0: So long you are dual minded, you cannot be blissful.
1: కరుణ ఆనందం ఎక్కడ నుంచి వచ్చింది?
0: Where from the ananda you got?
1: దైవం నుంచినే వస్తుంటుండాలి.
0: God is the source of ananda.
1: కరుణ నీ నుంచి నీ వచ్చినట్టుగా నీ భావిస్తున్నావు.
0: You think that it has come from
1: happiness within. Is union with God అన్నారు.
0: Happiness is union with God.
1: Union with God.
0: Union with God.
1: కలిసిపోయినటువంటి ఆనందమే.
0: And it's just union with
1: ఎవరితో God. ఎవరితో కలిసిపోయింది? దైవంతో కూడినటువంటిది.
0: The union is with God only.
1: దైవంతో కూడినటువంటి ఆనందము ఎప్పుడు కూడా శాశ్వతంగానే ఉంటుంది.
0: The happiness that you get in union with God
1: ఈ ప్రకృతి ద్వారా లభించినటువంటి ఆనందము ఒక నిమిషం ఆనందంగా ఉంటుంది, మరొక దినము ఇంకొక రకంగా ఉంటుంటుంది.
0: But the happiness that you get otherwise will last for a moment.
1: ఆ విధంగా మార్పు చెందేటువంటి ఆనందము దానికి ఆనందం అనే చెప్పారు.
0: It cannot be ananda or the bliss if it goes on changing.
1: ఎప్పటికీ మార్పు చెందనటువంటి సత్యం ఒకటి ఉంటుంది.
0: But there is satya which is changeless.
1: కానీ మీరు అది గుర్తించినారో లేదో,
0: whether you have known it or not,
1: నేను ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటాను.
0: భగవాన్ ఇస్ ఆల్వేస్ బ్లిస్ఫుల్.
1: ఎప్పుడు కూడా నవ్వుకుంటూనే ఉంటాను.
0: భగవాన్ ఆల్వేస్ స్మైల్స్.
1: మీరు ఎప్పుడైనా నా కష్టాలు పేసి చూసారా?
0: Did you find Bhagwan serious castoil face any time?
1: నాకు ఎప్పుడు కూడా అలాంటి ఫేసే రాదు.
0: No, Bhagwan is never serious.
1: ఎప్పుడు ఆనందంగానే ఉంటుంటాడు.
0: Bhagwan is always blissful.
1: ఈ ఆనందం ఎక్కడ నుంచి వస్తుందది?
0: What is the source?
1: అంతర్భావం నుంచి ప్రతిబింబించేటువంటి ఆనందము.
0: It is the source is inner feelings.
1: కొంతమంది ఒక నిమిషంలో ఆనందంగా ఉంటారు, మరొక నిమిషంలో సీరియస్ గా కనిపిస్తారు.
0: Some are blissful for some time and are serious at other times.
1: అప్పుడే చూసినప్పుడు, ఓ ఇతనిలో ఏదో మార్పు ఉందప్ప అంటారు.
0: అండ్ వీ కెన్ నోటీస్ ద చేంజ్ ది మూమెంట్ వీ సీ హిమ్.
1: కనుక ఇతరులకు ఈ విధంగా మార్పు ఉన్నదని తెలియనటువంటి స్థితిగా ఉండాలి మనం.
0: యూ షుడ్ బి ఇన్ దట్ వే దట్ నోబడి కెన్ నోటీస్ ద చేంజ్.
1: ఇది నిజమైన సత్యము.
0: దిస్ ఈస్ సత్య.
1: సత్యం అనేటువంటిది మార్పు చెందనటువంటిది.
0: సత్య ఈస్ చేంజ్లెస్.
1: ఇది దాచితే దాగేది కాదు.
0: యూ కెనాట్ హైడ్ ఇట్ ఈవెన్ ఇఫ్ యూ వాంట్.
1: పెట్టితే ఉండేటువంటిది కాదు.
0: అండ్ ఇట్ కెనాట్ బి కెప్ట్.
1: పట్టితే చిక్కేటువంటిది కాదు.
0: యూ కెనాట్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ ఇట్.
1: పట్టితే చిక్కదు.
0: యూ కెనాట్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ ఇట్.
1: పెట్టితే ఉండదు.
0: యూ కెనాట్ కీప్ ఇట్.
1: ఇంకేమైనా మనకు చేతి చేతికి అందదు.
0: అండ్ యూ కెనాట్ గెట్ ఇట్ హోల్డ్ ఇట్.
1: అందదు పొందదు.
0: యూ కెనాట్ ఎక్వైర్ ఇట్.
1: అది యొక్క ఆనందము.
0: దట్ ఈస్ ట్రూ బ్లిస్ ఆనంద.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: నిజమైనటువంటి ఉపనిషత్తు ఆనందం అనేటువంటిది,
0: ద రియల్ ఆనంద్ ఆఫ్ ఉపనిషత్,
1: అది సత్, ఉపనిషత్ గానే ఉంటుంటది.
0: రిమైన్స్ ఎస్ ఉపనిషత్ ఓన్లీ.
1: సత్ అనగా ఉండటము.
0: సత్ మీన్స్ ఎగ్జిస్టెన్స్.
1: ఎంత ఉండటము? కదలిక లేనట్టుగా ఉండాలి.
0: ఎగ్జిస్టెన్స్ విచ్ ఇస్ వితౌట్ మోషన్.
1: ఉపాలుగా మనకు సమీపంగానే ఉంటుంటది.
0: ఉపా మీన్స్ విచ్ ఇస్ క్లోజ్ టు యూ.
1: కానీ మన వైబ్రేషన్ తో అది కూడా ఏమాత్రం కదలదు.
0: Vibration will not affect any motility, movement.
1: అలాంటి సత్యమే నిజమైనటువంటి సత్యము.
0: అండ్ దట్ ఈస్ truth in reality.
1: ఒకవతోని మనం నవ్వకపోయినా గాని మన వైబ్రేషన్ దాన్ని నవ్విస్తుంటుంటది.
0: యూ మే నాట్ స్మైల్ బట్ వైబ్రేషన్స్ మేక్ యూ స్మైల్.
1: కనుక మనకు వైబ్రేషన్ కూడా లేదు.
0: దేర్ ఇస్ నో వైబ్రేషన్ టుడే.
1: ఎట్టి వైబ్రేషన్ కూడా మనకు రావు.
0: నో వైబ్రేషన్.
1: ఎట్టి రియాక్షన్, రీసౌండ్, రిఫ్లెక్షన్ కూడా ఉండదు.
0: నో రియాక్షన్, నో రిఫ్లెక్షన్, నో రీసౌండ్.
1: కనుకనే ఇలాంటిది నిజమైనటువంటి ఆనందము.
0: దిస్ ఇస్ ట్రూ బ్లెస్.
1: అట్టి ఆనందము ఒక ఉపనిషత్తు ద్వారానే మనకు లభిస్తుంది.
0: దిస్ ఆనంద బ్లిస్ యూ కెన్ గెట్ ఇట్ అవుట్ ఆఫ్ ఉపనిషత్.
1: ఆ ఉపనిషత్తులు ఎందుకున్నటువంటి ఋషులు,
0: సేజెస్ ఆఫ్ ఉపనిషత్,
1: ఆ ఋషులు దీనిని అనేక రకములుగా పరిశీలన చేస్తూ వచ్చారు.
0: దే హావ్ ఎక్స్ప్లోర్డ్ ఇన్ ది ఇన్ డెప్త్.
1: మీకు తెలుసును,
0: యు నో దిస్.
1: అనేక పర్యాయములు మీకు చెప్పాను.
0: భగవాన్ సెడ్ మెనీ టైమ్స్.
1: ఒక ఋషి ఉండేటువంటి వాడు.
0: దేర్ ఇస్ వన్ సేజ్.
1: అతనికి ఏ భేదములు ఉండేటువంటిది కాదు.
0: హి హాడ్ నో డిఫరెన్సెస్.
1: ఇది భగవత్ యొక్క ఆనంద ఫలమును పొందాలని తపస్సు చేస్తూ వచ్చాడు.
0: హి డిడ్ డీప్ పెనెన్స్ టు ఎక్స్పీరియన్స్ బ్లిస్ ఆనంద.
1: అతని పేరు ఋషిశృంగుడు. ఋషిశృంగుడు.
0: అండ్ హీ ఇస్ ఋష్యశృంగ.
1: ఋషిశృంగుడు అని
0: ఋష్యశృంగుడు.
1: అర్జును దండకారణ్యంలో ఉన్నాడు.
0: హి స్పెండ్ టైమ్ ఇన్ దండకారణ్య.
1: ఈ దండకారణ్యంలో ఉండినప్పుడు
0: వెన్ హి వాస్ దేర్
1: దేనికోసం ఉండినాడు?
0: వై వాస్ హి దేర్?
1: తన ఆశ్రమానికి ఎదురుగా ఒక పెద్ద వృక్షం ఉంటుండాలి.
0: దేర్ వాస్ ఎ జైజాంటిక్ ట్రీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిస్
1: హెర్మిటేజ్. అమృత ఫలము అనేటువంటిది కాచి ఉంది.
0: అండ్ దేర్ వాస్ ప్రెసెంట్ ఎ ఫ్రూట్ ఆఫ్ నెక్టర్.
1: కానీ ఆ ఫలం నిమిత్తమై తాను అనేక దినములు తపస్సు చేస్తూ వచ్చాడు.
0: హి డిడ్ పెనన్స్ టు అక్వైర్ దట్ ఫ్రూట్.
1: అదే మార్గం లోపల
0: అలాంగ్ ది సేమ్ పాత్
1: అరణ్యంలో సంచరిస్తూ
0: మూవింగ్ ఇన్ ద ఫారెస్ట్
1: ద్రౌపది యొక్క దృష్టి ఆ ఫలం పైన పడింది.
0: ద్రౌపది హ్యాడ్ ఎ గ్లాన్స్ అట్ దట్ ఫ్రూట్.
1: తక్షణమే ధర్మజుడికి చెప్పింది.
0: ఇమ్మీడియట్లీ షీ టోల్డ్ టు ధర్మజ,
1: మీరు ఆ ఫలం కొంటే మనం అందరూ 3 దినం 4 దినం చక్కగా భుజించవచ్చు అనింది.
0: షీ సెడ్ ఇఫ్ యూ ప్లక్ దట్ ఫ్రూట్ ఇట్ ఈస్ ఎనఫ్ ఫర్ ఫుడ్ ఫర్ 4 డేస్ ఫర్ ఆల్ ఆఫ్ అస్.
1: ధర్మజుడు ఆమెను సంతోషపెట్టే నిమిత్తమై కొట్టాడు దాన్ని.
0: ధర్మజ టు మేక్ హర్ హ్యాపీ షార్ట్ అన్ యారో.
1: క్రింద పడింది.
0: And the fruit fell on the ground.
1: దీన్ని ఎత్తుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు ధర్మజుడు.
0: ధర్మజ వాస్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు లిఫ్ట్ ఇట్.
1: చేత కాలేదు.
0: హి కుడ్ నాట్.
1: ద్రౌపది కూడా చేరింది.
0: ద్రౌపది అసిస్టెంట్.
1: ఆమె కూడా మహాశక్తి స్వరూపిణి.
0: షి ఇస్ ఆల్సో పవర్ఫుల్.
1: అగ్నిజ్వాల నుంచి ఉద్భవించినటువంటిది.
0: షి ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ ఫైర్.
1: కాదు, ఆమెకు చేత కాలేదు.
0: ఇట్ వాస్ నాట్ పాసిబుల్ ఈవెన్ టు హర్.
1: చూచారు ఫలముల నిమిత్తమై కందమూలాల నిమిత్తమై బయటపోయినటువంటి ఒక అర్జునుడు నకులు సహదేవుడు వీళ్ళందరూ వచ్చారు.
0: అండ్ ఆల్ అదర్ బ్రదర్స్ హూ వర్ ఇన్ సర్చ్ ఆఫ్ ది ఫుడ్ మెటీరియల్ ఆల్ అరౌండ్ ఆల్సో అసెంబుల్ దేర్.
1: ఏమిటి, ఇద్దరు కూడా వయసు అయినటువంటి వారు.
0: ద ఏజ్డ్ పీపుల్,
1: ఓల్డ్ పీపుల్, వీళ్ళెత్తితే అది చిక్కుతుందా అని వాళ్ళు ఆశ్రయం చేస్తూ వచ్చారు.
0: కెన్ దే లిఫ్ట్ దిస్ ఫ్రూట్? దే మేడ్ ఫన్ ఆఫ్ ది టూ.
1: వాళ్ళు కూడా ఎంతో ప్రయత్నం చేశారు.
0: దే టు ఆల్సో స్ట్రగుల్.
1: ఆ ఫలం కదలలేదు.
0: అండ్ ద ఫ్రూట్ డిడ్ నాట్ మూవ్.
1: ఈయన చూచాడు, తిరిగి భీముడు కూడా వచ్చాడు.
0: ఇన్ ద మీన్ టైమ్ భీమా అరైవ్డ్ దేర్.
1: భీముడు కందమూలాలు తీసుకుని పరిగెత్తి వచ్చాడు. ఎక్కడ పోయినారు మా అన్న, ఎక్కడ పోయినారు మా తమ్ముళ్ళు, ద్రౌపది ఎక్కడ ఉంది అని వెతుక్కుంటూ వచ్చారు.
0: భీమా కేమ్ దేర్ విత్ ఆల్ ద వెజిటబుల్స్ ఇన్ సర్చ్ ఆఫ్ హిస్ ఎల్డర్ బ్రదర్స్ అండ్ యంగర్ బ్రదర్స్.
1: చూచాడు, ఆ ఫలము కంటికి కనిపించింది.
0: హీ కుడ్ సీ విత్ ది ఐ దట్ ఫ్రూట్.
1: కంటికి కనిపించేటప్పటికి దీన్ని ఎత్తడానికి ఇంతమంది కావాలన్న,
0: ఆర్ దర్ సో మెనీ పీపుల్ రిక్వైర్డ్ టు లిఫ్ట్ దిస్ సింగిల్ ఫ్రూట్.
1: మా యొక్క సోదరుడు అయినటువంటి అర్జునుడు గాంధీవాన్ని ఎత్తినాడు అని చెప్పి చెప్తున్నారు.
0: అర్జున ఇస్ సో గ్రేట్ యాజ్ టు లిఫ్ట్ దట్ గాంధీవా.
1: ఏమిటో అతను ఎత్తే సమయంలో అది ఏ గాంధీవమో, బెండు గాంధీవమేమో.
0: వాట్ కైండ్ ఆఫ్ గాంధీవా? ఇట్ ఇస్ మేబీ మేడ్ అప్ ఆఫ్ కార్క్.
1: ఇట్ రండి, నేను తెచ్చుతానన్నాడు.
0: హి సెడ్ గో అసైడ్, నౌ ఐ విల్ డూ ఇట్.
1: పోయాడు, ఎడమ చేయి పట్టాడు.
0: అండ్ హి గాట్ హోల్డ్ ఆఫ్ హిస్ లెఫ్ట్ హ్యాండ్.
1: కదలలేదు.
0: హి డిడ్ మూవ్.
1: రెండు చేతులు పట్టాడు.
0: హి జాయిన్డ్ బోత్ హ్యాండ్.
1: తన బలము తన కండలములు అన్ని కూడాను కదిలించి పెట్టాడు.
0: హి యూస్డ్ ఆల్ హిస్ మజిల్ పవర్ అండ్ స్ట్రెంగ్త్.
1: కానీ వీళ్ళ అందరూ కూడా అక్కడ తిరుగాటం చూచింది. ఆ తిరుగాడినటువంటి వల్ల ఆ ఋషిసింహుడి యొక్క ఋషి అనగా రోమములన్నీ కూడాను పరచుకుని పోయినాయి.
0: Because of this little movement of the fruit, all the hair of the sage started moving.
1: Rishisingudu anaga romam namanta kudunu ashramanta prakinchindi.
0: And the sage, because he was in deep penance, his hair has spread all over the
1: hermitage. Veerandaru tokkutundi tappudiki vettaga lestu vachayi.
0: As the hair was trampled under the feet of all the brothers, the hair started again.
1: Tirigave poorthi leyangane ఇంకప్పుడు ఋషిశృంగుడి కోపం వస్తుంది.
0: అండ్ ఋషిశృంగ వుడ్ బి ఫ్యూరియస్.
1: అదే శాపమునకు వీళ్ళు గురి అయిపోతారు.
0: అండ్ దే విల్ బి పుట్ టు ఆల్ కర్స్.
1: ఆ సమయం లోపల కృష్ణుణ్ణి ప్రార్థించింది ద్రౌపది.
0: ద్రౌపది ప్రేయర్ టు కృష్ణ అట్ దట్ టైం.
1: కృష్ణ అనాథ రక్షక,
0: కృష్ణ
1: ఇన్ని సమయం లోపల మమ్మల్ని రక్షిస్తూ వచ్చావు.
0: యు ప్రొటెక్టెడ్ ఇన్ ఆల్ టైమ్స్ ఆఫ్ ట్రబుల్.
1: కానీ ఈనాడు కూడా నీవే తప్ప మాకు అంతం లేదు.
0: టుడే యు ఓన్ యువర్
1: నీవే తప్ప ఇతప్పరం బెరుగా.
0: వీ డోంట్ హ్యావ్ ఎనీబడీ.
1: మన్నింపందగం దీరు నీవు.
0: యు షుడ్ రిఫ్యూజ్.
1: రాధే కృష్ణ, కాపాడవే, సంరక్షించవే అన్నారు.
0: ఓ కృష్ణ, కమ్ హియర్ అండ్ ప్రొటెక్ట్ అండ్ సేఫ్ గార్డ్.
1: వచ్చాడు నవ్వుకుంటూ కృష్ణుడు.
0: అండ్ కృష్ణ కేమ్ స్మైలింగ్.
1: చూచాడు,
0: he saw
1: ఆ ఫలములు కూడా చూచాడు.
0: హి సా ద ఫ్రూట్ టు.
1: ఎక్కువ టైం మీరు ఇక్కడ ఉండడానికి వీల్లేదు.
0: హి సెడ్ ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ యు టు బి హియర్.
1: నేను చెప్తున్నాను.
0: ఐ యామ్ టెల్లింగ్ యు నౌ.
1: నీకు సత్యానికైనటువంటి మార్గం ఇది.
0: అండ్ దిస్ ఇస్ ద రైట్ పాత్ ఫర్ యు.
1: దాన్ని మీరు అనుసరిస్తూ రండి అన్నారు.
0: యు ఫాలో మీ, హి సెడ్.
1: స్వామి, మీ ఆజ్ఞను మేము ఏనాడు అనుసరించలేదు, ఎప్పుడు అనుసరిస్తూనే ఉన్నాము.
0: దే సెడ్ స్వామి, వి ఆల్వేస్ ఫాలోడ్ యు.
1: ఏది చెప్పినా అది చేస్తున్నాము.
0: వి ఆర్ డూయింగ్ అకార్డింగ్ టు యువర్ కమాండ్.
1: చెప్పిన పనికి తూచా మేము ఆలకిస్తున్నాము.
0: వి ఫాలోడ్ యువర్ కమాండ్ ఇన్ టోటో.
1: అని చెప్పాడు ధర్మజ. మీరందరూ ఇక్కడే ఉండండి.
0: ధర్మజ, ఆల్ ఆఫ్ యు బి హియర్.
1: నేను పోతాను ఋషిశృంగుని ఆశ్రమానికి.
0: ఐ విల్ గో టు ది ఆశ్రమ్.
1: 5 నిమిషాలు అయిన తర్వాత మీరు రండి.
0: ఆఫ్టర్ 5 మినిట్స్ యు కమ్ దేర్.
1: వచ్చి నేను ఏ విధంగా ప్రవర్తిస్తానో మీరు అదే విధంగా ప్రవర్తించాలి.
0: యు జస్ట్ యాక్ట్ ఇన్ ద వే యాజ్ ఐ డూ దే.
1: బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, ఎట్ట చేస్తానో అట్ట ఉండాలి అన్నారు.
0: అండ్ యు జస్ట్ యాక్ట్ ఇన్ ది వే యాజ్ ఐ డూ ఎట్ దట్ మోమెంట్.
1: కృష్ణుడు వెళ్లాడు ఋషశృంగాశ్రమానికి.
0: కృష్ణ వెంట్ టు ఋషశృంగ.
1: ఋషశృంగుడు వీళ్ళు శపించడానికి రావడం కోసమని సిద్ధంగా ఉన్నాడు.
0: అండ్ ఋషశృంగ వాజ్ అబౌట్ టు కర్స్ దెం.
1: ఆ సమయ స్ఫూర్తిగా సమయానుసూరంగా కృష్ణుడు అక్కడ లోపల వెళ్ళాడు.
0: కృష్ణ రీచ్ ది ఎగ్జాక్ట్ మోమెంట్.
1: స్వామి, మీరు ఇక్కడికి మా ఆశ్రమానికి వచ్చారా? ఎంత అదృష్టము, మా అదృష్టం పండిపోయింది, మా ఆశ్రమం పవిత్రమైంది అని ఎంతెంతో చెప్పుకుంటున్నాడు ఆ ఋషశృంగుడు.
0: ఋషశృంగ వాజ్ మైటీ హ్యాపీ బికాస్ ఆఫ్ ద విజిట్ ఆఫ్ కృష్ణ, బికాస్ ఆఫ్ ద ఆస్పిషియస్ మూమెంట్.
1: కొంచెం దూరం లోపల ధర్మజుడు, భీముడు, అర్జునుడు, నక్షత్ర వీళ్ళందరూ వస్తున్నారు.
0: లిటిల్ అవే ఫ్రమ్ దట్ ప్లేస్ దే ఫౌండ్
1: ధర్మజుడు. ఇక్కడ ఋషశృంగుడితో మాట్లాడుతుండేటప్పటికి దృష్టి ఏమో వారిపైన ఉంటుండాలి.
0: దో కృష్ణ వాజ్ కన్వర్సింగ్,
1: ఇది ఏ భగవంతుని యొక్క దృష్టి.
0: హి వాజ్ థింకింగ్
1: ఏ పనులు చేస్తున్నప్పటికీ వారి దృష్టి దేనిపైన పోవాలో దానిపైన పోతుంటారు.
0: గాడ్ మే బి డూయింగ్ సో మెనీ యాక్షన్స్ బట్ హీ విల్ బి థింకింగ్ ఆఫ్ హిస్ డివోటీస్ ఓన్లీ.
1: అందువల్ల వారు వచ్చి చూచి మెత్తగా కృష్ణుడు ఈ యొక్క ఋషశృంగుని పాదాలపైన పడ్డాడు.
0: వాచింగ్ దెమ్ కమింగ్ ఓవర్ హియర్, కృష్ణ ఫెల్ ఎట్ ది ఫీట్ ఆఫ్ ఋషశృంగ.
1: ఏమిటిది కృష్ణ, మీరేమిటి భగవంతుడు, నా పవిత్రమైనటువంటి దీన్నంతా నా యొక్క దీనిపైన పడిపోయి మీరంతా అపవిత్రం చేసుకుంటున్నారే అన్నాడు ఋషశృంగుడు.
0: ఋషశృంగ సెడ్ ఓ కృష్ణ యువర్ గాడ్, హౌ ఇస్ దట్ యు ఫాల్ ఎట్ మై ఫీట్.
1: మీరేమిటి, మీరు నమస్కారం చేయటం ఏంటి?
0: వాట్ ఇస్ దట్ యు డూ నమస్కారం?
1: నేనెవరు, మీరెవరు?
0: వాట్ ఆమ్ ఐ ఆఫ్టర్ ఆల్?
1: ఈ విధంగా అనుకుంటున్నట్టే మెత్త కృష్ణుడు ఒకటి చెప్పాడు.
0: అండ్ దెన్ కృష్ణ సెడ్ సాఫ్ట్,
1: నీవే నేను, నేనే నీవు అన్నాడు.
0: యు ఆర్ ఐ అండ్ ఐ ఆమ్ యు.
1: ఇది చేస్తుండగానే వచ్చాడు పాండవులు.
0: ఇన్ ది మీన్ టైమ్ పాండవస్ కేమ్.
1: పాండవులు వచ్చేటప్పటికి
0: బై దట్ టైమ్
1: వారు నిలుచుకున్నారు. ఈ దృశ్యాన్ని చూచాడు ఋషశృంగుడు.
0: ఋషశృంగ నోటీస్ దేర్ ప్రెజెన్స్.
1: లేచినటువంటి కృష్ణుడు ఈ యొక్క ధర్మజునికి, అర్జునికి, నకులకి, సహదేవునికి, ద్రౌపదికి కూడా నమస్కారం చేశాడు కృష్ణుడు.
0: ద మూమెంట్ దే అరైవ్డ్ దేర్ కృష్ణ స్టార్టెడ్ డూయింగ్ నమస్కార్.
1: ఆరు మందికి నమస్కారం చేశాడు కృష్ణుడు.
0: కృష్ణ డి నమస్కార్ టు ఆల్ ది
1: సిక్స్. ముందుగానే చెప్పి వచ్చాడు కృష్ణుడు.
0: బట్ కృష్ణ సెడ్ ఈవెన్
1: బిఫోర్, ఏ మాత్రం నోరెత్తకూడదు.
0: డోంట్ ఓపెన్ యువర్ మౌత్.
1: నేను చేసినట్టుగా మీరు చేసిందంటే,
0: యు డూ యాజ్ ఐ
1: చెప్పినట్టుగా చేయాల్సిందే.
0: యు మస్ట్ డూ అకార్డింగ్ టు మై ఇన్స్ట్రక్షన్.
1: అందరూ ఆశీర్వదించినట్టుగా చేతులు పెట్టారు.
0: ఆల్ ఆఫ్ దెమ్ స్ట్రెచ్ దేర్ హ్యాండ్స్ యాజ్ ఇఫ్ దే వర్ బ్లెస్సింగ్ హిమ్.
1: చూచాడు ఋషశృంగుడు.
0: ఋషశృంగ నోటీస్
1: ఏమిటిది, కృష్ణుడే సాక్షాత్ శ్రీమన్నారాయణుడే ఈ యొక్క పాండవులకు నమస్కారం చేస్తున్నారే, వీళ్ళు ఎవరు, ఎట్టి గొప్పవారు, ఎట్టి శక్తి కలిగినట్టున్నారు, వీళ్ళ యొక్క భక్తి ప్రపత్తులు ఎలాంటివో అని అర్థం చేసుకోవాలని చూస్తున్నాడు.
0: ఋషశృంగ వాజ్ వెరీ మచ్ సర్ప్రైజ్ వాచింగ్ దిస్ సీన్. వాట్ ఈస్ దట్ గాడ్ ఈస్ ఫాలోయింగ్ అట్ ద ఫీట్ ఆఫ్ ఆల్ దీస్ సిక్స్ పీపుల్, దే మస్ట్ హావ్ బీన్ సర్టెన్లీ గ్రేట్.
1: కృష్ణుడు ఎప్పుడు పాండవులకు నమస్కారం చేశారో వీరికందరికీ ఋషశృంగుడు వచ్చి నమస్కారం చేశాడు.
0: ద మూమెంట్ కృష్ణ డిడ్ నమస్కార్ టు పాండవస్ హీ వాజ్ ఫాలోడ్ బై ఋషశృంగ హూ ఆల్సో డిడ్ నమస్కార్.
1: ఋషశృంగుడు కూడా నమస్కారం చేసి వాడి పాదాలపైన పడేటప్పటికి కోపం లేదు.
0: అండ్ హీ వాజ్ నాట్ యాంగ్రీ.
1: ఆ కోపాన్ని చల్లార్చే నిమిత్తమై,
0: టు పాసిఫైస్
1: ఆ కోపాగ్నికి బలి కాకుండా ఉండే నిమిత్తమై,
0: ఇన్ ఆర్డర్ టు సీ దే వాంట్ టు ఫీల్ ద రాఫ్ ఆఫ్ యాంగర్,
1: నాటకాలు ఆడుతూ వచ్చాడు.
0: దిస్ హస్ బీన్ ది ఎనాక్ట్మెంట్ ఆఫ్ ద డ్రామా ఆఫ్ కృష్ణ.
1: అనగా పాండవులకు శాపం రాకూడదు,
0: పాండవ షుడ్ నాట్ బి కర్స్డ్,
1: అతనికి గోధుమ రాకూడదు.
0: అండ్ ఋషశృంగ వుడ్ నాట్,
1: గోధుమ వచ్చేసి ఎవరు భరించుకోలేరు.
0: దెన్ వన్స్ హీ ఇస్ యాంగ్రీ నోబడీ కెన్ బేర్. కాబట్టి
1: ఋషశృంగుడికి కోపం చల్లార్చాడు.
0: సో ఋషశృంగ వాజ్ పాసిఫైడ్.
1: అప్పుడు లేచిన తర్వాత కృష్ణుడు చెప్తున్నాడు.
0: లేటర్ కృష్ణ వెంట ఆన్ టెలింగ్,
1: వీరు మహారాజులు.
0: దీస్ ఆర్ ఆల్ ఎంపరర్,
1: పాండు రాజులు.
0: దే ఆర్ పాండు కింగ్,
1: చక్రవర్తులు.
0: దే ఆర్ ఎంపరర్స్.
1: ఇలాంటి పాండు రాజులు అంతా కూడా మన అన్ని అరణ్యంలో వచ్చి ఈ ఫలము నిమిత్తమై ప్రాకులాడుతున్నారు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ పాండు కింగ్స్ ఆర్ హియర్ టు ప్రొక్యూర్ దిస్ ఫ్రూట్.
1: అప్పుడు చెప్పాడు, చి నా ఆశ అల్పమైనటువంటిది.
0: మై డిజైర్ ఇస్ సో,
1: మహా చక్రవర్తులు ఆశించేటువంటి ఆశకు నేను అడ్డు తిరిగినాను.
0: ఇన్ ఫ్యాక్ట్ ఐ కేమ్ ఇన్ ద వే ఆఫ్ ది డిజైర్ ఆఫ్ ది ఎంపరర్స్.
1: రండి అని ఆ ఋషశృంగుడు వీళ్ళందరినీ అక్కడ తీసుకుని పోయాడు.
0: అండ్ ఋషశృంగ వాంటెడ్ దెమ్ టు గో అలాంగ్ విత్ హిమ్.
1: ఆయన మంత్ర దృష్టం చేత తాకినాడు.
0: అండ్ హి టచ్డ్ దట్ ఫ్రూట్ విత్ హిస్ పవర్ ఆఫ్ ద మంత్ర.
1: తాకేటప్పటికి చేతి పైన వచ్చి పడింది.
0: అండ్ హి కుడ్ కలెక్ట్ దట్ ఫ్రూట్ ఇన్ హిస్ హ్యాండ్.
1: అప్పుడు ఈ పాండవులకంతా కూడాను అర్పితం చేశాడు.
0: అండ్ దెన్ హి పాస్డ్ ఆన్ ది ఫ్రూట్ టు
1: పాండవ. ఈ ఫలం ఎలాంటిది?
0: వాట్ సార్ట్ ఆఫ్
1: అమృత ఫలము?
0: ఇట్ ఇస్ అమృత ఫల.
1: దీన్ని తిన్నటువంటి వానికి ఇంకే విధమైన జన్మ మరణాలు లేదు.
0: ద The one who partakes that fruit will not have birth of death. And then nothing whatsoever. That is the greatness of that fruit.
1: ఈ ఋషిశృంగుడు కూడా ఈ తపస్సు చేసి దీని యొక్క అంతరార్థాన్ని పాండవులకు అంతా చెప్పి కృష్ణుడు కూడా చెప్తూ వచ్చాడు.
0: అండ్ దిస్ హాస్ బీన్ ద ఆస్టెరిటీ ఇన్ ద పెనెన్స్ ఆఫ్ ఋషిశృంగ హూ ఎక్స్ప్లెయిన్డ్ ఇట్స్ ఇన్ ఇట్స్ సిగ్నిఫికెన్స్ టు పాండవర్స్.
1: తర్వాత నెమ్మదిగా కూర్చున్న తర్వాత
0: ఆఫ్టర్ సిట్టింగ్
1: ఆ పలములు కోసుకుని అందరు తిన్నారు.
0: ఆల్ ఆఫ్ దెమ్ హాడ్ పార్టేకెన్ దట్ ఫ్రూట్.
1: కృష్ణుడు కూడా ఒక ముక్క ఇచ్చారు.
0: అండ్ కృష్ణ ఆల్సో హాడ్ ఎ పీస్ ఆఫ్ ద ఫ్రూట్.
1: అయ్యో నేను ఫలం తిన్నని మీకు తెలీదా?
0: And Krishna said, don't you know that I don't eat fruit? I don't touch any fruit.
1: కాబట్టి మీరే భుజించండి అన్నాడు.
0: Better you eat, he said.
1: ఆనాడు ఈనాడు ఏనాడు మొదలుకొని కూడా ఒక ఫలమును కూడా ముట్టను.
0: And then and now, God has not touched any fruit.
1: మీకోసం వచ్చిండు, మీరే భుజించాలి.
0: You have come here and you eat.
1: సరే ద్రౌపది ఆమె పట్టుకోలేక చేతి పెట్టి మీరు తాకండి దాని ప్రసాదంగా తీసుకుంటామన్నారు.
0: ద్రౌపది వాంటెడ్ కృష్ణ టు టచ్ ది ఫ్రూట్ ఎట్లీస్ట్.
1: స్త్రీల లోపల అంతటి పరమ భక్తి ఆవిర్భవిస్తూ ఉంటుంది.
0: అండ్ యూ హావ్ గాట్ దట్ ఇంటెన్స్ డివోషన్ ఇన్ యు.
1: ప్రాచీన కాలం నుండి కూడాను స్త్రీల యొక్క ప్రవృత్తి వల్లనే పురుషులు కూడాను మహావీరులైపోయి సూర్యులైపోయి గంభీరులైపోయి పరమ భక్తులుగా మారుతూ వచ్చారు.
0: ఇట్ ఇస్ ది ఇంటెన్స్ డివోషన్ ఆఫ్ ది లేడీస్ ఆఫ్ ది ఏన్షియంట్ టైమ్స్ దట్ మేడ్ మెన్ వారియర్స్ మెన్ ఆఫ్ కరేజ్.
1: కనుకనే ప్రతి భక్తులు కూడాను ప్రతి చక్రవర్తి కూడాను ఒక విధమైనటువంటి ఒక పరమ పవిత్రమైన మార్గంలో ప్రవేశించారంటే స్త్రీలే దీనికి ఆధారం.
0: ఆల్ కింగ్స్ అండ్ ఎంపరర్స్ ఫాలోడ్ ది సీక్రెట్ పాత్ బికాజ్ దే వర్ ప్రాంప్టెడ్ బై విమెన్.
1: అప్పుడు కట్టగలపటికి కృష్ణుడు కూర్చున్నాడు.
0: ఫైనల్లీ కృష్ణ సాట్.
1: ఆ ఆనందాన్ని చూస్తూ ఉంటుంటే ఋషశృంగుని కట్టిదారులు కారుతూ ఉన్నాయి.
0: ఋషశృంగ వాస్ షెడ్డింగ్ టియర్స్.
1: దాన్ని తుడ్చడానికి కూడా కృష్ణుడి దగ్గర బట్టలు లేవు.
0: అండ్ కృష్ణ డిడ్ హావ్ క్లాత్ టు వైప్ అవుట్ ద టియర్స్.
1: నాయన నీవు కారేటువంటి యొక్క దీనిను కేవలం ఇది కాదు, కన్నీటి దారాలు కాదు.
0: దే ఆర్ నాట్ ది టియర్స్ ఆఫ్ గ్రీఫ్.
1: ఆనంద బాష్పములు.
0: ద టియర్స్ ఆఫ్ బ్లిస్.
1: ఇదిగో నీ జన్మం ఇంకా సార్థకం అయిపోయిందని రెండు చేతులతో అతను చేస్తున్న తాకాడు.
0: కృష్ణ కెప్ట్ బోత్ ఆఫ్ హిస్ హ్యాండ్స్ ఆన్ ది హెడ్ ఆఫ్ ఋషశృంగ అండ్ బ్లెస్డ్ హిమ్.
1: తన ప్రాణము కృష్ణుడు చేరిపోయింది.
0: అండ్ దెన్ ఋషశృంగ మర్జ్డ్ ఇన్ కృష్ణ.
1: అప్పుడు దీన్ని అంతా చూచి పాండవులందరూ కూడా ఇదే కోరుతూ వచ్చారు.
0: ఇన్ఫాక్ట్ పాండవస్ వాంటెడ్ ది సేమ్.
1: స్వామి మాకు కావాల్సింది ఏముంది?
0: స్వామి వాట్ ఇస్ ది టూ యూ
1: అన్ని అనుభవించవలసిందని అనిపించాము.
0: ఇన్ఫాక్ట్ వీ హాడ్
1: ఎన్ని కష్టంలో ఎన్ని నష్టంలో ఎన్ని నిష్టంలో ఎన్ని నిందలో మేము అనుభవించాము.
0: వీ ఎక్స్పీరియన్స్ ఆల్ ది బ్లేమ్ మిజరీ సారో
1: ట్రబుల్స్. ఈ జన్మ సార్థకం చేయండి అన్నారు.
0: Help us to liberate ourselves.
1: కాదు కాదు ఇంకా జరగవలసినవి ఎన్నో ఉన్నాయి.
0: Krishna said not now, many things should happen.
1: ఒక డ్రామా లోపల ఒక వ్యక్తి ఒక వేషం వేశాడు.
0: An actor has played a role in a drama.
1: వాడికి కథలంతా ఎన్నో ఉంటుంటాయి. సెకండ్ సీన్ లో, థర్డ్ సీన్ లో, ఫోర్త్ సీన్ లో, లాస్ట్ సీన్ లో కూడా ఉంటుండాలి.
0: And this actor has got a role in every scene till the end.
1: ఒక్కతూరి వచ్చేసేసి స్వామి ఇంక నేను వేశాను ఈ వేషం ఇంకా నాకు చాలు అంటే వదలడు.
0: The actor cannot say, leave me with this scene.
1: ఈ కథ పూర్తి అయ్యేంత వరకు నువ్వు ఉండవలసింది.
0: Until you complete your role, you must stay.
1: అదే విధంగానే కృష్ణుడు వారికి చెప్పారు, మీ ఇంకా చేయవలసినటువంటి ఎన్నో ఉన్నాయి.
0: So also Krishna said, there are many lots.
1: ఈ జగత్తుకు చాటవలసినవి ఎన్నో ఉన్నాయి.
0: You have to teach the whole world.
1: ఈ సత్య ప్రమాణాలు గుర్తించడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి.
0: And there are many things that truth has got to
1: know. కాబట్టి సత్యాన్ని ఈనాడే ఇంకా గుర్తించలేదు.
0: And you have not known satya till today.
1: ఇలాంటి గుర్తించక మునిపే నీవు మరణిస్తే నీ యొక్క జీవితం ఏమిటి?
0: If you want to leave your body without knowing
1: satya, మానవుడు నువ్వు ఒక సత్యాన్ని సాధించే నిమిత్తమై జన్మం వస్తున్నాయి.
0: In fact, human life is gifted to know the truth.
1: ఈ జన్మ ఎత్తినందుకు దాన్ని సాధించే తీరాలి.
0: We must achieve this truth. పుట్టాం
1: పెరిగాం పోయాము అనుకుంటే ప్రయోజనం కాదు.
0: ఇట్ ఈస్ యూస్లెస్ వి థింక్ వి ఆర్ బోర్న్ టు గ్రో అండ్ డై.
1: పెరిగినాము కానీ సాధించవలసిన సాధించి తర్వాత పోవాలి.
0: వి ఆర్ బోర్న్ ఎనీవే, వి హావ్ గ్రోన్ అండ్ వి షుడ్ అకంప్లిష్
1: ఉండండి అని చెప్పి
0: హి వాంటెడ్ దెమ్ టు లివ్.
1: కృష్ణుడు అంతర్ధానమయ్యాడు.
0: అండ్ కృష్ణ వానిష్డ్ ఫ్రమ్ దేర్.
1: చూచారు ఎక్కడ చూసినా కృష్ణుడు కనిపించలేదు.
0: అండ్ దే కుడ్ నాట్ సీ ఎనీవే కృష్ణ ఇన్ ద విసినిటీ.
1: కృష్ణుడి యొక్క తత్వమును గుర్తించుకుని
0: they have known the nature of
1: krishna arjuna mana unnanta varaku nu tucha nadchukovustundi.
0: They have decided to follow the command of krishna.
1: ee arjuniki nakula sahadevulaku draupadi kuda cheppadu.
0: That was the teaching of dharmaja to his brothers and draupadi.
1: aanadu varu promise chesaru dharmajuniki.
0: Then all brothers made a promise to dharmaja.
1: swami meer ye vidhanga nadiste danni mem anusarinchedaniki mem samasiddhanga unnam.
0: All brothers said, swami, we will follow you in whichever way you proceed.
1: aa pramana purvakanga
0: they promised.
1: పోయినవాడు అర్జునుడు యుద్ధమైన తర్వాత పోయినాడు అక్కడికి.
0: అండ్ అర్జున వెంట్ టు ది బ్యాటిల్ ఫీల్డ్.
1: పోయినటువంటి వాడు తిరిగి ఎంతకాలమైనా రాలేదు.
0: అండ్ హి డిడ్ రిటర్న్ ఫర్ లాంగ్.
1: తిరిగి కృష్ణుడు ఇంకా రాలేదే అర్జునుడు రాలేదే అని కుంతీదేవి చాలా బాధపడుతుండాలి.
0: కుంతి వాజ్ ఫీలింగ్ వెరీ సాడ్ బికాస్ అర్జున డిడ్ రిటర్న్ ఫర్ లాంగ్.
1: కానీ ఎక్కడికి పోయినాడు?
0: వెరీ హెజ్ గాన్
1: ఎక్కడ కనిపించదు. అప్పటికప్పుడు సృష్టించినటువంటి గ్రామం ఒకటి ఉంది.
0: అండ్ దేర్ ఇస్ వన్ విలేజ్ దట్ హస్ బీన్ క్రియేటెడ్ దెన్ జస్ట్ దెన్
1: దాని పేరే ద్వారక. ద్వారకకు వెళ్ళాడు కృష్ణుడు, కృష్ణుడి జతలో అర్జునుడు కూడా.
0: అర్జున వెంట్ టు ద్వారక అలాంగ్.
1: ఈ ద్వారకను ఏ విధంగా సృష్టించాడో అది కూడా మీరు కొంచెం చెప్పాలి.
0: హౌ ది ద్వారక ఇస్ క్రియేటెడ్ మస్ట్ బి టోల్డ్ టు యూ.
1: కృష్ణుడంతా కూడాను ఈ కంసుణ్ణి, శిశుపాలుని, దంతవక్రుణ్ణి వీళ్ళందరినీ చంపిన తర్వాత,
0: ఆఫ్టర్ కిలింగ్
1: తన మామయ్య అయినటువంటి ఇద్దరు బిడ్డల్ని ఇచ్చాడు కృష్ణుడికి.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద టూ డాక్టర్స్
1: కంసునికి అంకల్ అతను కూడా చంపాడు.
0: కంస వాజ్ ఆల్సో కిల్డ్.
1: జరాసంధుని చంపాడు.
0: జరాసంధ
1: అందరూ ద్వేషమైపోయినారు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ హ్యాడ్ హేట్.
1: ద్వేషమైపోయి కృష్ణుని ఏ రకంగానైనా సరే ఈ యాదవులందరినీ చంపివేయాలని ఆ రాజు అంతా పట్టుబట్టారు.
0: అండ్ ఆల్ దోస్ కింగ్స్ హావ్ డిటర్మిన్ టు కిల్ కృష్ణ అండ్ యాదవ.
1: ఆనాడు ద్రౌపది ప్రార్థించింది.
0: ద్రౌపది ప్రే
1: స్వామి,
0: స్వామి
1: క్షణం కూడా మేము భయప్రాప్తులతో జీవితం గడుపుతున్నాము.
0: వేఆర్ లీడింగ్ అఫ్ లైఫ్ అవర్ లైఫ్ ఇన్
1: మమ్మల్ని భయం లేనటువంటి స్థానానికి చేర్చండి అని.
0: టేక్ అస్ టు ఎ ప్లేస్ వేర్ వీ కెన్ బి ఫియర్లెస్.
1: అప్పుడు ఆయన చెప్పాడు వేపల్లెకు పోయి మీరందరూ ఒక్కతోరి నన్ను స్మరించండి, కన్నులు మూసుకోండి.
0: హి సెడ్ గో టు వేపల్లె, క్లోజ్ యువర్ ఐస్ అండ్ కంటెంప్లేట్ ఆన్ మీ.
1: నిద్రపోయినట్టుగా మీరు భావించండి.
0: కన్సిడర్ యువర్ ఫాస్ట్ స్లీప్.
1: ఆ రాత్రి వారు కన్నులు మూసుకున్నారు. లేచేటప్పటికి తెల్లవారుతానికి వాళ్ళు ఎక్కడో ఉంటున్నారు.
0: That night they were fast.
1: ద్వారకలో పోయి చేరిపోయినారు అన్నమాట.
0: నెక్స్ట్ మార్నింగ్ బై ది టైమ్ దే వోక్ అప్,
1: నడిచింది లేదు, ప్లేన్ లో పోలేదు, బస్సులో పోలేదు.
0: దే ఫౌండ్ దెమ్సెల్స్ ఇన్ ద్వారక. దే డిడ్ంట్ గో బై ఫ్లైట్ ఆర్ బై వాక్.
1: సమాధి స్థితిలో కూర్చున్నప్పటికీ వాళ్ళు ద్వారకలో పోయి చేరిపోయినారు.
0: బై టైమ్ దే సాట్ ఇన్ సైలెన్స్ క్లోజ్ దేర్ ఐస్ దే రీచ్డ్
1: సామాన్యంతా కూడా ద్వారక పోయి చేరిపోయినాయి.
0: దే ఇమ్మీడియట్లీ దే రీచ్డ్ ద్వారక.
1: కృష్ణుని యొక్క తత్వం అంటే ఈ రకంగా అన్ని రకములుగా ఎవరు కూడా వర్ణించడానికి వీలు కానటువంటి స్థితిలో జరుగుతూ వచ్చింది.
0: ద డివినిటీ ఆఫ్ కృష్ణ కెన్ నాట్ బి డిస్క్రైబ్డ్ డెత్ బై ఎనీబడి.
1: ఆ విధంగా ద్వారకలో పోయి చేరిపోయినారు.
0: దట్స్ హౌ దే రీచ్డ్.
1: ఆ ద్వారక నుంచి ఇంకా రాలేదే అర్జునుడు అని కుంతీదేవి చాలా బాధపడుతుండాలి.
0: కుంతి ఇస్ ఫీలింగ్ వెరీ బ్యాడ్ బికాస్ అర్జున డిడ్ నాట్ రిటర్న్ ఫ్రమ్ ద్వారక.
1: తిరిగి వస్తున్నారని వార్త తెలిసింది.
0: షీ కుడ్ గెట్ ది మెసేజ్ దట్ ఈస్ కమింగ్.
1: వస్తున్నాడా అర్జునుడు, అర్జునుడు వస్తున్నాడా వస్తున్నాడా అనేది పాపం లేచింది, చూచింది, కన్నులు మూసింది. కృష్ణుడు పోయినాడు అనే దానికి వెతుకులు రావడానికి పోయినట్టుగా పోయింది.
0: అండ్ షీ కుడ్ నో ద మెసేజ్ దట్ అర్జున వాజ్ రిటర్నింగ్ అండ్ కమింగ్ టు నో ద కృష్ణ ఇస్ నో లాంగర్ దేర్. షీ వెంట్ ఇన్ సర్చ్ ఆఫ్ కృష్ణ అండ్ బ్రిడ్ నో మోర్.
1: ధర్మజుడు కూర్చున్నాడు. ధర్మజుని తొడపైన కుంతీదేవి తలపెట్టింది, ప్రాణం ఇచ్చింది.
0: ఇన్ఫాక్ట్ కుంతి రెస్టెడ్ హర్ హెడ్ ఆన్ ద ల్యాప్ ఆఫ్ ధర్మజ అండ్ బ్రీద్ హర్ లాస్ట్.
1: ధర్మజుడు ఎక్కడా లేవడానికి వీల్లేదు.
0: అండ్ ఇట్స్ నాట్ పాసిబుల్ టు గెట్ అప్.
1: భీముణ్ణి పిలిచాడు.
0: అండ్ హీ కాల్డ్ భీమా.
1: నీవు అరణ్యానికి తగినటువంటి సామగ్రి అంతా నీవు రెడీ చేయమన్నాడు.
0: యు మేక్ ఆల్ దట్ ఇస్ నెసెసరీ టు గో.
1: అర్జునుడు పిలిచాడు.
0: హీ కాల్డ్ అర్జున.
1: అర్జున నీ కుమారుడికి పట్టాభిషేకమునకు సిద్ధం కమ్ము అన్నాడు.
0: హీ సెడ్ మేక్ ఎవ్రీ అరేంజ్మెంట్ టు కారోనేట్ యువర్ సన్.
1: కుమారుడు పట్టాభిషేకం అంతా కూడా బాధ్యత అంతా అర్జునుడికి అప్పచెప్పాడు.
0: ఇట్ వాజ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ అర్జున టు కారునేట్ హిస్
1: నకుల. సహదేవులంతా అంత్యక్రియలు చేయడానికి వాడు సిద్ధమైపోయినారు.
0: నకుల సహదేవ షుడ్ బి రెడీ టు డూ అబిచురీ రైట్.
1: కుంతీదేవికి ఒకవైపున సహజ కర్మలు జరుగుతున్నాయి.
0: ఆల్ దట్ విచ్ హాస్ టు బి డన్ ఇస్ అబిచురీ రైట్.
1: అరణ్యానికి ప్రయాణమై పోయితే కర్మలంతా కూడా భీముడు చేస్తున్నాడు.
0: భీమా వాజ్ మేకింగ్ అరేంజ్మెంట్స్ టు గెట్ ఇన్ టు ద ఎగ్జైల్.
1: యుద్ధములకు సిద్ధమైనటువంటి యొక్క దీనికంత కుమారుడు బాధ్యత అర్జునుడు తీసుకున్నాడు.
0: అర్జున హాస్ టేకెన్ అపాన్ హిమ్సెల్ ద రెస్పాన్సిబిలిటీ టు కరోనేట్ హిస్ సన్.
1: ఇది ఎక్కడే గాని భారతంలో ఎక్కడ జరగలేదు.
0: దిస్ హాస్ నాట్ హ్యాపెండ్ ఇన్ భారత.
1: ఒకే సమయం లోపల
0: అట్ ది సేమ్ టైం
1: ఒక భయంలో అంత్యక్రియలు,
0: వన్ టైం అభిచ్యం,
1: మరొక విషయం లోపల పట్టాభిషేకము,
0: అనదర్ మూమెంట్ కరోనేషన్,
1: మూడవది సర్వసంగ పరిత్యాగము,
0: అండ్ థర్డ్ టోటల్ రెనౌన్సియేషన్,
1: తల్లి యొక్క అంత్యక్రియలు
0: అండ్ అభిచ్యం.
1: అన్ని ఒకే దినము ఒకే క్షణంలో జరుగుతూ వచ్చేసేసింది.
0: ది లాస్ట్ రైట్స్, కరోనేషన్, ఎవ్రీథింగ్ హ్యాపెండ్ అట్ ది సేమ్
1: మూమెంట్.
0: ఇస్ ఇట్ పాసిబుల్?
1: ఎక్కడా జరగదు.
0: నో వేర్ ఇట్ హ్యాపెన్స్.
1: కనుకనే ఆ విధమే చేసేటప్పటికీ కృష్ణుడు అంత్యక్రియ అయిపోయింది. రాముడు యొక్క దీని అనగా భీముడు యొక్క దీన్నంతా జరిపిన తర్వాత తాను బయలుదేరిపోయినాడు ధర్మజుడు.
0: When all the three are over, Dharmaja started moving from.
1: నేను వెళ్తున్నాను.
0: He said, I am returning.
1: శిశుంగిని ఆశ్రమంలో మీరు ఏ విధంగా నాకు మాట ఇచ్చారు? అక్కడ పట్టుకున్నాడు.
0: And now he caught hold of that promise given by his brothers to him in Rishyashringa ashrama.
1: మేము సిద్ధమే స్వామి అన్నారు.
0: Brother said, we are ready swami.
1: ఆ ధర్మజుడు ముందు నడుస్తున్నాడు.
0: ధర్మజ వాజ్ ఇన్ ద ఫ్రంట్.
1: ద్రౌపది వెనక నడుస్తుండది.
0: ద్రౌపది బిహైండ్.
1: ఇతనికి పట్టాభిషేకం కట్టాడు అర్జునుడు.
0: అండ్ అర్జున కరుణేటెడ్ హిస్ సన్.
1: అర్జునుడు భీముడు నకుల సహదేవుడు అందరూ ఒకరి తర్వాత ఒకరు నడుచుకుంటూ పోతున్నారు.
0: ఆల్ ది ఫోర్ బ్రదర్స్ వర్ జస్ట్ ప్రొసీడింగ్ ఇన్ సీక్వెన్స్.
1: ఎవరి మాట ఎవరు కూడా వినటం లేదు, ఒకరిని ఒకరు చూడటం లేదు.
0: నో వన్ ఈస్ స్టేరింగ్ ఎట్ ఎనీబడీ.
1: కొంత దూరం పోయితేనే నకుల పడిపోయాడు.
0: ఆఫ్టర్ సమ్ డిస్టెన్స్ నకుల ఫెల్.
1: తర్వాత సహదేవుడు పడిపోయాడు.
0: ఆల్సో సహదేవ.
1: తర్వాత భీముడు పడిపోయాడు.
0: ఆల్సో భీమ.
1: అర్జునుడు పడిపోయాడు.
0: అర్జున్ ఫెల్.
1: కానీ ద్రౌపది కూడా పడిపోయింది.
0: ఆల్సో ద్రౌపది.
1: అందరికి పోని, నేను ఒకటే వెళ్ళిపోతున్నాను అన్నాడు.
0: లెట్ ఎనీబడీ లీవ్ మీ, లెట్ మీ గో.
1: సత్యవాక్కు లోపల బ్రతికినటువంటి వాడు.
0: అండ్ ధర్మజ ఆల్వేస్ ప్రొసీడర్.
1: సత్యధీరుడు ఆ యొక్క ధర్మజుడు.
0: అండ్ ధర్మజ హాస్ గాట్ ద క్వాలిటీ ఆఫ్ సత్య.
1: సత్యాన్ని వర్ణించి వరించి యమధర్మరాజు సాక్షాత్ స్వరూపాన్ని ధరించాడు.
0: బికాస్ ధర్మజ ఫాలోడ్ ద పాత్ ఆఫ్ ట్రూత్. యమధర్మరాజ,
1: నీవు ధర్మజుడు, నేను యమధర్మజుడు.
0: యు ఆర్ ధర్మజ, ఐఎమ్ యమధర్మజ.
1: నేను నీ వెంట వస్తానని కుక్క రూపం ధరించి ధర్మజుడు వెంట పోయాడు.
0: అండ్ హీ ఫాలోడ్ ధర్మజ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ డాగ్.
1: ధర్మాన్ని వదలడానికి యమధర్మరాజు కూడాను ఇష్టం లేదు.
0: యమధర్మరాజా వాజ్ నాట్ ప్రిపేర్డ్ ఈవెన్ టు లీవ్.
1: ధర్మమే మా ప్రాణము.
0: ధర్మ ఇస్ అవర్ లైఫ్.
1: అట్టి ధర్మాన్ని మేము వదిలి ఎట్ట ఉండగలము?
0: హౌ కెన్ వీ లివ్ లీవింగ్ ధర్మ.
1: అని యముడు కూడాను అందులో ప్రయాణం అయిపోతున్నాడు.
0: యమ ఆల్సో జాయిన్ దెమ్ ఇన్ దట్ సోజర్న్.
1: కొంత దూరం పోయిన తర్వాత
0: ఆఫ్టర్ సమ్ డిస్టెన్స్
1: అతనికి కొంచెం దృష్టి చదిగింది.
0: Then he could have little wavering.
1: భయంకరమైనటువంటి దృశ్యం వచ్చేసింది.
0: He could have outward view.
1: ఏమిటి ఇక్కడ ఇంత అరుపులు, ఇంత కోరదములు, ఇంత బాధలు, ఇన్ని దుఃఖములు కలుగుతున్నాయే, ఎక్కడిది ఇది అనుకుంటున్నాడు ధర్మజుడు.
0: ధర్మజ వెంట్ ఆన్ వండరింగ్ వాట్ ఆర్ దీస్ క్రైస్, వాట్ ఆర్ ది మిజరీస్.
1: ప్రతి ఒక్కటి కూడా ఆ కర్మానుసారంగా జరిగే తీరాలని చెప్పిన కృష్ణుని యొక్క చింత.
0: ఇట్ వాస్ కృష్ణాస్ విల్ దట్ ఎవ్రీథింగ్ షుడ్ హ్యాపెన్ యాజ్ పర్ డెస్టినీ.
1: ధర్మజ,
0: ధర్మజ,
1: నీవు ఎప్పుడూ అబద్ధం చెప్పేటువంటి వాడు కాదు.
0: ధర్మజ యు నెవర్ అటర్డ్ సింగిల్ లై.
1: నీవు కేవలం అశ్వత్థామ అత కుంజరహ అని చెప్పావు అబద్ధం.
0: అట్ వన్ టైమ్ యు సెడ్ లై.
1: అది కూడా అబద్ధమేం కాదు.
0: కుంజరహ
1: వినిపించకుండా మాతో అత కుంజరహ అన్నాడు.
0: యు సెడ్ అత కుంజరహ సాఫ్ట్లీ.
1: అర్జునుడు అనేటువంటి వాడు ఏనుగు చచ్చిపోయినాడు, ఏనుగు అనేటువంటి పదం చెప్పలేదు గట్టిగా.
0: అండ్ యూ సెడ్ అశ్వత్థామ రైట్, బట్ దిస్ ఎలిఫెంట్ నేమ్ యూ డింట్ సే లౌడ్లీ.
1: ఆ అబద్ధం చెప్పి ద్రోణాచార్యుని యొక్క కుమారుడికి మరణం తెప్పించాడు కాబట్టి ఆ పాపపరమైనటువంటిది ఈ యొక్క యమలోకంలో కొంతసేపు ఉండవలసి వచ్చింది.
0: బికాస్ దట్ లై దట్ యు అటర్డ్ లెడ్ టు ద డెత్ ఆఫ్ ద్రోణాచార్య, దేర్ ఫోర్ యూ హావ్ టు ఫేస్ ది కాన్సిక్వెన్స్ ఆఫ్ ది లైస్.
1: వెళ్ళాడు లోపగుడికి.
0: అండ్ హీ వెన్
1: వెళ్ళితే ఆ యమలోకంలో భరించుకుంటుండ చాలా బాధలు పడుతుండేటువంటి వాళ్ళంతా ఆనందం ఆనందం ఆనందం అన్నారు.
0: When one Dharmaja went to that Yamaloka hell, he found everybody ananda, bliss.
1: Swami, మీ యొక్క దర్శనం చేత, మీ యొక్క స్పర్శం చేత, మీ యొక్క సంభాషణ చేత, మీ యొక్క ప్రవేశం చేత మాకు బాధలంతా తీరిపోయినాయి.
0: All the inhabitants of the hell said, "Oh Dharmaja, because of your visit, we are free from all the difficulties."
1: Visit చేశాడు, తక్షణమే వెనక్కి వస్తున్నాడు.
0: After the visit, he started returning.
1: ఈ దూతలంతా కూడా ఉన్నించలేదు. నీ టైం సరిపోయింది ఇంకా.
0: He said, "This moment is
1: స్వర్గపట్టణమే, నీ వెళ్ళాలి అన్నాడు.
0: And now you should travel further.
1: అక్కడ యమలోకంలో ఉన్న వారందరూ కూడాను బాధపడుతున్నారు. ఈ సుఖమును మేము మొదలుపెట్టి మేము ఎక్కడ ఉండేది, మేము కూడా వస్తామన్నారు. మీరు రావడానికి వీల్లేదన్నాడు యమభట్టుడు.
0: అండ్ ఆల్ దోస్ ఇన్హాబిటెంట్స్ ఆఫ్ హెల్ వాంటెడ్ టు ఫాలో ధర్మజ బికాస్ దే వాంటెడ్ టు బి బ్లిస్ఫుల్, బట్ యమధర్మరాజా సెడ్ యూ కెనాట్ ఫాలో నౌ.
1: కానీ ఆయన, నేనే ఇక్కడ ఉంటాను యమలోకంలోనే ఉండి వీళ్ళందరికీ ఆనందాన్ని అందిస్తానన్నాడు.
0: బట్ ధర్మజ సెడ్ ఐ విల్ స్టే బ్యాక్ ఇన్ హెల్, మేక్ ఎవ్రీబడీ హ్యాపీ.
1: ధర్మజని యొక్క గుణం అంత పవిత్రమైనటువంటిది, అంత విశాలమైనటువంటిది, అంత సత్యమైనటువంటిది.
0: దట్ ఈస్ ది వాస్ట్నెస్ ఆఫ్ నొబిలిటీ, ది హైట్ ఆఫ్ క్యారెక్టర్ ఆఫ్ ధర్మజ.
1: కనుకనే అతను చెప్పాడు.
0: హి సెడ్
1: అయ్యా, నీవు ధర్మజుడు.
0: యు ఆర్ ధర్మజ.
1: నేను యమధర్మజుడు.
0: అండ్ యమధర్మరాజు.
1: ఆ యమ అనేది తీసేసేస్తే అది యోగంగా మారిపోయింది.
0: అండ్ ఇఫ్ యు రిమూవ్ యమ, ఇట్ ఇస్ యోగ.
1: యమ యమాదులతో కూడినటువంటి సత్యమే నీ యొక్క స్వరూపము.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ ద ట్రూత్, ద కాంబినేషన్ ఆఫ్ యమ.
1: ఆ సత్యమే ధర్మ స్వరూపము.
0: అండ్ దట్ సత్య ఇస్ ఇన్ ద ఫామ్ ఆఫ్ ధర్మ.
1: అని చెప్పి అతన్ని స్వర్గానికి పంపించేసేసి.
0: So saying, he sent him to heaven.
1: అన్నింటి యొక్క అంతరార్థాన్ని గురించి బోధిస్తూ వచ్చాడు.
0: అండ్ టాట్ హిమ్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఆల్ స్పిరిచువల్.
1: సత్య ధర్మముల యొక్క స్వరూపాలు ఇంతటి గొప్పవి అనేటువంటి, ఇంత ఘనమైనటువంటివి అని ఎవరికీ తెలియదు.
0: నో వన్ నోస్ ద గ్రేట్నెస్ ఆఫ్ సత్య అండ్ ధర్మ.
1: సత్యం చేతనే సర్వమును సాధిస్తూ వచ్చారు.
0: విత్ ద ట్రూత్ ఎవ్రీథింగ్ ఈజ్ అచీవ్డ్.
1: కనుక ఇటు సత్యాన్ని మనం తీసుకున్నప్పుడు, సత్యాన్ని మనం అనుసరించినప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో కూడా మనకు బాధలే కలగవు.
0: వెన్ వన్స్ యూ ఫాలో ట్రూత్ వీల్ నెవర్ సఫర్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీకు అనేక విషయంలో సమస్యలందు కొన్ని అసత్యం లాడవలసి వస్తుంటుంది.
0: మెనీ టైమ్స్ యూ మే హ్యావ్ టు స్పీక్ లైస్.
1: అసత్యం ఏమాత్రం ఆడవద్దండి.
0: నెవర్ స్పీక్.
1: ప్రాణం పోయే పరిస్థితి వచ్చినప్పటికీ సరే నీవు సత్యాన్ని చెప్పు.
0: Even if you have to sacrifice your life, speak truth.
1: Satyam nasti paro dharmaha. Daniki michina dharmam meledu.
0: There is no other dharma beyond satya.
1: Kalaga mee jeevitham anta kuda satya margamlo pravesha pettandi.
0: So lead your life along the path.
1: Bharat deshanantha kuda tirigi satya vratamto meeru uddarinchandi.
0: Follow the path of truth of Bharat.
1: Ee anyaya akrama aachara asatyamlanta kuda nu dooram cheyandi.
0: Be away from all unrighteousness and injustice.
1: Satya margamlo pala meeru santoshapadandi.
0: And be happy in following the path of truth.
1: కనుక ఈ సత్యాన్ని మనం బోధించే నిమిత్తమై యాజ్ఞవల్కుడు ఎంతనో తపస్సు చేశాడు.
0: యాజ్ఞవల్క్య డిడ్ పెనెన్స్ టు టీచ్ ట్రూత్.
1: ఇంత తపస్సు చేసి కట్టకడపటికి దైవత్వాన్ని పొందాడు.
0: అల్టిమేట్లీ అటైన్ ది డివైన్.
1: సత్సంగము చేరాడు.
0: అండ్ హి వాస్ ఇన్ ట్రూత్.
1: సర్వానందాన్ని అనుభవించాడు.
0: హి ఎక్స్‌పీరియన్స్డ్ బ్లిస్ ఇన్ ఫుల్.
1: కనుక సత్యం చేత ఎన్నో మనం సాధించవచ్చును.
0: సో విత్ ట్రూత్ యూ కెన్ అచీవ్ మెనీ.
1: సత్యంతో సాధించలేనిటువంటి లోకంలో ఒక్కటే లేదు.
0: దేర్ ఇస్ నథింగ్ యూ కెనాట్ అచీవ్ విత్ ది హెల్ప్ ఆఫ్ ట్రూత్.
1: సత్యంతో ఎన్నైనా మనం సాధించవచ్చును.
0: విత్ ట్రూత్ యూ కెన్ అకంప్లిష్ మెనీ.
1: భూమిని ఆకాశంగా మార్చవచ్చును, ఆకాశాన్ని భూమిగా మార్చవచ్చును.
0: ఎర్త్ కెన్ బి ట్రాన్స్మ్యూటెడ్ ఇంటూ స్కై.
1: సత్యాన్ని
0: స్కై కెన్ బి ట్రాన్స్మ్యూటెడ్ ఇంటూ ఎర్త్. దట్ ఈస్ ది స్ట్రెంగ్త్.
1: సత్యాన్ని మీరు కాపాడుతూ రండి.
0: Uphold the truth.
1: సత్యమే మీ ప్రాణంగా జీవించండి.
0: Consider truth as your life.
1: ఇది మీరు నేర్చుకోవాల్సినటువంటి చదువు.
0: This is the true education.
1: ఎక్కడ పోయినప్పటికీ అసత్యమైనటువంటి దానికి మీరు అవకాశం అందించకండి.
0: Never speak lies anywhere.
1: సత్యాన్ని మీరు పలకండి.
0: Speak truth always.
1: ఆనందంగా మీరు అనుభవించండి.
0: Experience bliss.
1: ఈ సత్యం వల్ల ఏ కష్టం కలుగుతుందని విచారమే చేయకండి.
0: Never be worried of the difficulties you may face when you speak truth.
1: అలాంటి సత్యాన్ని పలుకుతుంటే
0: when you speak

0: there is no Kshema at all. If you want Kshema, or Kshema cannot be translated properly.
1: Love.
0: Love. In love, if you do not have love, there is no Kshema at all. This world of Sai is spring of love, stream of love.
1: Kshema Sarupulara.
0: Embodied love. Embodiment of love.
1: Nanam Ganamuttavam. Prapanchamalo Yendiyo Vidhamula Enti Gnanam Untunnavi.
0: In the world, there are several varieties of knowledge.
1: Sangeeta, Sahitya, Nrutya, Chitra, Silipi, Ityadi Gnanamule Kaka. లౌకిక వైజ్ఞానిక జ్ఞానములు కూడాను లోకంలో అనేక విధములుగా ఉంటుంది. పొందుటకు అవకాశం ఉంటుంది మానవులకు. అందువలననే నహి నహి రక్షతి దుఃఖంకరణి అన్నాడు శంకరుడు.
0: ది గ్రామర్ రూల్స్ దేర్ఫోర్ ది గ్రామర్ రూల్స్ నహి నహి రక్షతి దే కెనాట్ సేవ్ యూ వెన్ డెత్ కమ్స్. సో సేస్ ఆచార్య శంకర.
1: మానవులకు ఎన్ని విధములైనటువంటి జ్ఞానములు ఉండినప్పటికీ ఇది భౌతిక జ్ఞానములు లోక సంబంధమైనటువంటి సౌఖ్య సంతోషములను ఇవ్వగలదు.
0: ఆల్ దీస్ నాలెడ్జెస్ వెరైటీ ఆఫ్ నాలెడ్జ్ ఇన్ ది వరల్డ్ దే కెన్ గివ్ యూ సెక్యులర్ హ్యాపీనెస్ ఓన్లీ లౌకిక ఆనందం సెక్యులర్ హ్యాపీనెస్
1: కానీ ఆత్మ జ్ఞానం సుస్థిరమైనటువంటి శాంతి సుఖములను అందిస్తుంది.
0: ది సెల్ఫ్ నాలెడ్జ్ కెన్ గివ్ యూ ది ఫార్మల్ ఎటర్నల్ పీస్ ఫర్ యూ.
1: ఈ ఆత్మజ్ఞానమన్నను బ్రహ్మజ్ఞానమన్నను ఆధ్యాత్మిక జ్ఞానమన్నను ఒక్కటి.
0: సెల్ఫ్ నాలెడ్జ్ నాలెడ్జ్ ఆఫ్ బ్రహ్మన్ ఆర్ వన్ వన్ అండ్ ది సేమ్. దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ థింగ్స్.
1: అయితే అనేకత్వంలోని ఏకత్వాన్ని నిరూపించేటువంటిది మృత్యుత్వంలోని అమృతత్వాన్ని నిరూపించేటువంటిది ఆత్మజ్ఞానం.
0: ఆత్మజ్ఞానం విల్ మేక్ యూ టు సీ యూనిటీ అండ్ డైవర్సిటీ అండ్ ఇమ్మార్టాలిటీ అండ్ మార్టాలిటీ.
1: ఇట్టి పవిత్రమైనటువంటి సుస్థిత్వను పవిత్రమైనటువంటి యొక్క దివ్యమైన మార్గములో ప్రబోధించేటువంటిది ఆధ్యాత్మిక జ్ఞానం.
0: ఆధ్యాత్మిక నాలెడ్జ్
1: అయితే ఈ జ్ఞానమునకు ఆధారమేమిటి?
0: వాట్ ఇస్ ది బేసిస్ ఫర్ దిస్ నాలెడ్జ్?
1: దీనికి నిర్మలమైనటువంటి చిత్తం, చిత్తశుద్ధి అత్యవసరం.
0: ప్యూరిటీ ఆఫ్ మైండ్ ఇస్ ది బేసిస్ ఫర్ దిస్ నాలెడ్జ్.
1: చిత్తస్య శుద్ధియే కర్మ. ఈ చిత్తశుద్ధికి పవిత్రమైనటువంటి కర్మలు కూడాను అత్యవసరము. ఈ కర్మలు సదాచారముచే, సత్వర్తనుచే, సద్గుణములచే, సత్సంగముచే ఆచరించేటువంటి యొక్క పవిత్రమైన కార్యములు.
0: బై గుడ్ కండక్ట్, బై ది అసోసియేషన్ విత్ గుడ్ పీపుల్ యూ మస్ట్ పర్ఫార్మ్ దిస్ సత్యకర్మ, నిత్యకర్మ, దిస్ సదాచారం.
1: ఇంతియే కాక పవిత్రమైనటువంటి భారత, భాగవత, రామాయణ, గీత, ఉపనిషత్తు, బ్రహ్మసూత్రం ఇత్యాది పవిత్ర గ్రంథములను కూడాను పఠింపచేయటానికి కూడాను ఉపయోగించుకునేటువంటిది కూడాను సత్కర్మలే.
0: సత్కర్మ ఇస్ దాట్ విచ్ మేక్స్ యూ టు రీడ్ ది హోలీ స్క్రిప్చర్ భాగవత, భారత, రామాయణ, ఉపనిషత్ ఎట్సెట్రా.
1: దాన గ్రంథాదుల యొక్క కర్మలు కూడాను సత్కర్మల కిందనే, యజ్ఞయాగాది కృతులు కూడాను సత్కర్మల కిందనే రూపొందుతుంది.
0: Those karmas, the actions which are described in the Shastra, are all satkarmas.
1: I think, loka sambandham ente vidyanu abhyasinchinatuvanti vaadu, panditudu kavachunu, medhavi kavachunu, atanu vidyavantudu kavachunu.
0: A person learned in the secular vidya may be a great scholar, may be a great pandit, may be a great educationist also.
1: Sarvajnudu kaaledu, sarvadesudu kaaledu, sarvajnudu.
0: He cannot become omniscient.
1: కనుకనే శోకమును నివారణ చేసుకునేటువంటి మార్గమునకు ఉపాయమును బోధించేటువంటిది ఈ ఆత్మవిద్య.
0: రిమూవ్ గ్రీప్ ఫ్రమ్ యువర్ పాత్. ఆత్మజ్ఞాన పాత్ టు బీ ఫ్రీ ఫ్రమ్ ది గ్రీప్.
1: తర్వాత శోకమాత్మవిత్ అన్నారు. అలాగా శోకమును దాటేటువంటి యొక్క మార్గము ఒక ఆత్మజ్ఞానం చేతనే లభిస్తుంది.
0: శోకమాత్మవిత్ ఓన్లీ ది లోయర్ ఆఫ్ బ్రహ్మన్ కెన్ ట్రాన్సెండ్ ది మిజరీ.
1: అన్య మార్గముల చేత శోకమును నివారణ చేసుకోవటానికి వీలు కాదు.
0: ట్రాన్సెండ్ ది మిజరీ.

0: ఆర్ గ్రీన్.
1: శోకమును తప్పించి ఆనందమును ఇప్పించి ఆవేదనను అణగించి ఆత్మానందము చేకూర్చేటువంటిది ఆత్మ విద్య. అది ఆధ్యాత్మిక విద్య.
2: Bestows upon you the happiness, that part is called Atmavidya. That vidya alone is called Atmavidya.
1: Kanuka
2: destroys all misery, it makes you blissful.
1: Kanuka, ee Atmavidya anetuvanti daniki, idi evaru arhulu anetuvanti vishayalu kuda nu vicharinchali.
2: Who are the deserving people to learn this Atmavidya? We must inquire into this nature.
1: Deeniki balula, vruddhula, streela, పురుషుల ఇంకే విధమైన సంబంధించినటువంటి వారా అని విచారణ చేసి ఆత్మజ్ఞానాన్ని వెలిగించుటకు అందరి కూడా అర్హులే.
2: చిల్డ్రన్ డిజర్వ్ టు లర్న్ దిస్ విద్య. ఓల్డ్ పీపుల్, ఉమెన్, మెన్, ఆల్ ఆర్ ఆల్ కెన్ స్టడీ ది బ్రహ్మ విద్య.
1: చేత కీర్తి గౌరవం ప్రతిష్టను కూడా అందుకోగలరు.
2: బై హ్యావింగ్ దిస్ బ్రహ్మ విద్య మ్యాన్ మే బికమ్ ఫేమస్. హీ కెన్ ఫుల్ఫిల్ ఆల్ ది ఆస్పిరేషన్స్ ఆఫ్ బై by having laukika vidya, the secular education, man may become, man may satisfy his desire.
1: Kaani aapta vidya cheta daivaru kutunike paathurlai divyakamaina aapta tattvani kudanu pundetunte avakasam untundali.
2: By the knowledge of self, he will become a fitting person for the grace of God and enjoy the supreme happiness.
1: Kaani itti vidyanu pondutaku laukika vidyalu endu kaani లౌకిక ధనకనక వస్తువాసనాదులు ఎందుకు కానీ కులమత సౌఖ్యములు ఎందుకు కానీ ఏమాత్రం కూడా సంబంధం లేదు.
2: ఫర్ లర్నింగ్ దీస్ థింగ్స్ ది క్యాన్ ఫ్రీ అండ్ అదర్ థింగ్ ఆర్ నాట్ నెసెసరీ.
1: వాల్మీకి యౌవని వంశమందలి వారు
2: వాల్మీకి టు విచ్ క్యాస్ట్ హీ బిలాంగ్స్
1: నందు ముందు ఏ పల్లె అందు పుట్టే
2: నందన. In which village he was born?
1: Dharaku chelungenta dharamu kaligeyunde.
2: What is the wealth of Kuchela?
1: Gajaradu ye vidya kaligeyunde.
2: That's the elephant, Gajaradu. What
1: is the chelungenta vayasu kaligeyunde. తిమ్మణికెంతటి తెలివి ఉండే తిమ్మణికెంతటి
2: సార్ హనుమాన్ వాట్ వాస్ ఇస్ నాలెడ్జ్ ఈ బిలాంగ్స్ టు
1: కనుక ఈ విధంగా మీరు విచారణ చేస్తే జాతి మత కుల వర్గ ధన కనక వస్తు వస్తాదులతో దైవత్వములకు ఎట్టి సంబంధము లేదు.
2: నాస్తి చేసి జాతి విద్యారూపకుల కనకయా విభేద. ఫర్ అటైనింగ్ ది సుప్రీం విద్య క్యాస్ట్ ఫ్రీడ్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ అన్నెసెసరీ.
1: భక్తి కలిగిన వానికి వసుడవౌట సత్యమేని.
2: లార్డ్ కమ్స్ టు హిమ్, వీ హ్యావ్ డివోషన్ ఫర్ హిమ్.
1: ఈ తులసీదళములకు తూదుగాక అన్నది రుక్మిణి.
2: రుక్మిణి సెడ్ దట్ హీ కెన్ డివైడ్ విత్ దిస్ వెజిటబుల్ లీవ్ తులసీదళ.
1: ఈ భక్తి యొక్క తత్వం అనేటువంటిది మానవత్వంలో ఒక విశిష్టమైనటువంటి స్థానంలో ఆక్రమించినటువంటి
2: ఫిలాసఫీ ఆఫ్ లవ్ హ్యాస్ గాట్ ఎన్ ఇంపార్టెంట్ ప్లేస్ ఇన్ హ్యూమన్ లైఫ్.
1: యో మద్భక్త సమే ప్రియ.
2: The yogi is the dearest to me, dearest one to me. So says Bhagavan, Sri Krishna.
1: Nannu bhaktito kunchetunte vaari ante naaku adhikamainatunte prema annadu Bhagavantudu.
2: So says those yogis who serve me with loving affection, they are
1: dearest. Laukika vidyalu yandu manamu kontha ashraddhanu chuparadu.
2: Even in the secular vidyas, we should not have ashraddha.
1: Neglect. Or
2: You should have faith also.
1: దీనికి మొట్టమొదట ఆత్మవిశ్వాసం నమ్మకము అనేటువంటిది ఉండినప్పుడే తనపైన దైవం పైన నమ్మకం ఉండినప్పుడే మానవత్వం ఒక విశిష్టమైనటువంటి దివ్యత్వాన్ని పొందుతుంది.
2: One should have faith in himself and faith in the Lord to make human life fulfilled.
1: కనుకనే faith in yourself. Faith.
2: Have faith in yourself.
1: This is the secret of greatness in our Vivekananda.
2: Swami Vivekananda said that you should have faith in yourself first.
1: కనుక మొట్టమొదట మానవునకు ఒక దివ్యమైనటువంటి ఒక విషయం పైన సంపూర్ణమైనటువంటి విశ్వాసమును పెంచుకోవాలి.
2: హ్యూమన్ బీయింగ్ షుడ్ డెవలప్ ఫెయిత్ ఇన్ ది డివినిటీ ఫస్ట్.
1: ఈనాటి విద్యలు లౌకిక సంబంధమైనవి అయినప్పటికీ ఇహమున సుఖింప హేమ తారక విద్య, పరమున సుఖింప బ్రహ్మ విద్య. ఇది జీవనోపాధి, అది జీవిత పరమావధి.
2: The secular vidyas will give you food and clothing in this life. The Brahma vidya is for realization of reality.
1: Kanuka jeevanopadhi vidyale lekundina jeevita paramavadhi yendunu jeevita paramavadhi margam nandunu manavulaku anni vidhamainatundi abhirushi kaluganeru.
2: Without this secular vidya, to have that paramarthika vidya, it is impossible for human beings.
1: Kanukani laukika vidyalanu kudanu meeru alakshyam cheyaraadu.
2: You should not be careless with regard to the secular vidyas also.
1: Chaturvulato paatu samskaram kudanu atyavasaram.
2: You must, along with your vidya, you must have samskara and a culture.
1: Valmiki, Vyasudu, ilanti maharshulandaru kudanu, aanati samskaramto paatu, laukika chaduvulu kudanu nerchukovatam chetani, lokamunaku pavitramaina granthamulanu andinchi, loka mitrulu kagaligaru.
2: Valmiki and Vyasa, they were great scholars in secular education. Therefore, in those times also, they were honored by everybody. And they have written the holy scriptures like Ramayana.
1: Padhyamani Puranamudu, Vedamani Yaka Vibhagamudu, ee vidhamaina vidyanta kudanu, aanadu ee maharshulu cheyagaligarante, laukika vidyanu kudanu, kontha aadharanni teesukuntunnayi.
2: Those sages wrote 18 Puranas. Therefore, we can understand, they were also well versed in secular vidya also.
1: లోకమునందు గల సమస్త పదార్థములు కాని సమస్త లోకములు కాని దైవం నుండి ఇబిడి ఉంటున్నవి.
2: ఆల్ ది థింగ్స్ ఇన్ ది వరల్డ్ ఆర్ బీయింగ్ డిరైవ్డ్ ఫ్రమ్ డివినిటీ ఫ్రమ్ గాడ్.
1: కనుక భగవంతునికి ఇవ్వదగినటువంటి ఏమాత్రం కూడా లేదు, పవిత్రమైనటువంటి ప్రేమ ప్రేమ ప్రేమ.
2: వెన్ ఎవరింగ్ ఈస్ కమింగ్ ఫ్రమ్ హిమ్, వాట్ కెన్ యూ ఆఫర్ టు హిమ్?
1: అతను ఆశించేటువంటి లేదు, అతను ఆశించేటువంటిది కూడా మరొకటి లేదు.
2: ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యూ ఓన్లీ లవ్.
1: అందుకోసమని పోతన చెప్పాడు,
0: బ్రహ్మాండమంతట భ్రమను చుండడి నీకు ఆలయం బుధమత్త నలవియగుని.
2: దట్స్ వై ది గ్రేట్ పోయట్ పోతన హ్యాస్ సెడ్, యు ఆర్ ఆల్ పర్వేడింగ్ రియాలిటీ, ఎంటైర్ బ్రహ్మాండ ఇస్ పర్వేడెడ్ బై యూ, హౌ కెన్ ఐ విజిట్ టెంపుల్ ఫర్ యూ?
0: కోటి సూర్యుల కాంతి నేతి కలిగిన నీకు ప్రమిద దీపమునెవరు పట్టగలరు?
2: యు ఆర్ వెరీ వెరీ ఎఫర్జెంట్ లైక్ క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ సన్ బిఫోర్ యూ, హౌ కెన్ ఐ ఆఫర్ ఏ స్మాల్ లైట్?
0: సర్వజీవులయందు సంచరించి నీకు సరి అయిన పేడ సత్యమగునా.
2: You are the indwelling reality of all beings. How can I name you by a particular name?
0: Brahmandamantata bochalo nunatti bocha bojamu neeku pettataguna.
2: The entire world, the universe, is in your stomach. How can you offer you food for you?
0: Vachajalinyutunumadi sri rama ramayanchu.
1: వసుధ తెలుపుతున్నది,
2: ఎంటైర్ వరల్డ్ ఈస్ టెలింగ్ యూ, టెలింగ్ అస్ దట్
1: కేవలము మానవుడి యొక్క భ్రాంతి నిమిత్తమై, మానవుడి యొక్క ప్రేమ నిమిత్తమై, మానవుల యొక్క ఆనంద నిమిత్తమై భగవంతునకు కొన్ని రూపనామములు కల్పించుకుంటున్నవే కాని భగవంతునకు ఎట్టి రూపములు ఎట్టి నామములు కూడా లేదు. ఇతర సర్వభూతాన ఈశావాస్యం ఇదం సర్వం వాసుదేవ సర్వవిధం. సర్వత్రా నిండి ఉండేటువంటి యొక్క భగవంతునకు ఒక రూపనామం లేనటువంటి మన యొక్క ప్రేమ స్వరూపములే కాని అన్య స్వరూపములు కాదు.
2: ఫర్ ది సేక్ ఆఫ్ హ్యూమన్ సాటిస్ఫాక్షన్ వీఆర్ గివింగ్ నేమ్ అండ్ ఫార్మ్ టు ది లార్డ్. ఇన్ రియాలిటీ డజంట్ హ్యావ్ ఎనీ నేమ్ ఎనీ ఫార్మ్ ఎట్ ఆల్. ఫర్ ది సాటిస్ఫాక్షన్
1: ఈ ప్రేమ హృదయంతో దైవాన్ని ఆరాధించినప్పుడు సర్వస్వాన్ని కూడా నువ్వు పొంది జగద్వ్యాప్తిగా కీర్తిని పొందుటకు కూడాను అవకాశం ఉంటుంది.
2: బై వర్షిప్ ఆఫ్ ది లార్డ్ లైక్ దిస్ యు విల్ బికమ్ ఫేమస్ అండ్ యు కెన్ ఆల్సో సాటిస్ఫై ఆల్ యువర్ ఆస్పిరేషన్స్.
1: రామకృష్ణ పరమహంస లౌకిక విద్యను ఏమాత్రం కూడా నువ్వు అభ్యసించలేదు.
2: పరమహంస రామకృష్ణ వాస్ నాట్ ఎ లెర్నెడ్ మ్యాన్ ఇన్ సెక్యులర్ ఎడ్యుకేషన్.
1: నిరంతరము దేవిని ఆరాధన చెంది తన యొక్క మనసును సాధాత్మకంగా అనుభవిస్తూ వచ్చాడు.
2: ఈ మెసేజ్ ఇస్ మేడ్ ఆల్వేస్ ఇన్ ది వర్షిప్ ఆఫ్ ది డివైన్ మదర్.
1: అతనికి ఎట్టి విద్యను ఎందుకు అభివృద్ధి లేదు.
2: హీ డిడ్ హ్యావ్ ఎనీ అఫెక్షన్ ఆర్ అటాచ్మెంట్ ఫర్ ఎనీ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ లర్నింగ్.
1: అతను ఈ యొక్క ఆరాధన ఎందు తన జీవితమును అంకితం చేసినప్పుడు తన తండ్రికి ఒక విధమైన పెన్షన్ ఉంటారు, అది 5 రూపాయలు వచ్చేటువంటిది. ఈ 5 రూపాయలతోనే జీవితం ఆనందంగా గడిపేటువంటి వాడు.
2: వెన్ హీ డెడికేట్ హిస్ ఎంటైర్ లైఫ్ ఫర్ ది వర్షిప్ ఆఫ్ ది డివైన్ మదర్ హి వాస్ గెటింగ్ ఓన్లీ 5 రూపీస్. బై 5 రూపీస్ ఓన్లీ హి వాస్ లివింగ్.
1: ఈ పెన్షన్ అనేటువంటిది కూడా అతనికి తెలిసేటువంటిది కాదు. నాకు 5 రూపాయలు పెన్షన్ వస్తుంది అనేటువంటి వాడు అంత విద్యార్థి.
2: హి వాస్ ఇల్లిటరేట్ యాక్చువల్లీ. హి వాస్ అనేబుల్ టు ఈవెన్ ప్రొనౌన్స్ దట్ వర్డ్ పెన్షన్.
1: కానీ ఇట్టి లౌకిక విద్య ఎందు తాను వెనుకబడినటువంటి వాడైనప్పటికీ రామకృష్ణ పరమహంస ఈనాడు జగద్వ్యాప్తిగా ఎక్కడి చూచిన కూడా రామకృష్ణ మఠం అని స్థాపించి అందరికీ ఆరాధనమైనటువంటి యొక్క ఆలస్యప్రాయుడుగా నిలచగలిగాడు.
2: వెరీ వెరీ బ్యాక్వర్డ్ ఇన్ సెక్యులర్ లర్నింగ్ ఎంటైర్ వరల్డ్ ఈస్ వర్షిపింగ్ హిమ్ టుడే ఎవరి వేర్ యూ ఆర్ హ్యావింగ్ రామకృష్ణ మఠ్ ఈ హానర్డ్ బై ఎవరీ పర్సన్ ఇన్ ది వరల్డ్.
1: అదేవిధంగానే దారిని గుర్తుతున్నటువంటి యొక్క రత్నకారుడు వాల్మీకిగా మారటకు భగవత్ యొక్క ప్రేమ నామములు యొక్క స్వభావమే.
2: డెసైట్ లైక్ రత్నాకర ఆఫ్టర్వర్డ్స్ బికేమ్ వాల్మీకి అని కొంత లవ్ పడ్డా.
1: రాక్షస పుత్రుడైనటువంటి ప్రహ్లాదుడు కూడాను భగవంతుని పైగలైనటువంటి ప్రేమ యొక్క ప్రభావం చేతనే ఇంత జగద్వ్యాప్తిని పొందగలిగాడు.
2: ప్రహ్లాద రాక్షస
1: పవిత్ర చరిత్రుడు కాగలిగాడు.
2: హీ బికేమ్ గ్లోరియస్ అండ్ ఎ ప్యూర్ పర్సన్ బై అకౌంట్ ఆఫ్ డివైన్ లవ్.
1: మానవ జాతికి సంబంధించినటువంటి వాడైనప్పటికీ నిరంతరం కూడా రామ రామ రామ అనేటువంటి యొక్క నామం చేతనే తన యొక్క జీవితంలో సార్థకంగా ఆలోచించుకుని దైవ ఆరాధనలు ఎందు తాను కూడా ప్రధానమైనటువంటి వ్యక్తి స్వరూపుడుగా నిరూపించాడు హనుమంతుడు.
2: హనుమాన్ బై రిపీటింగ్ ది రామనామ్ హీ బికేమ్ వరల్డ్ ఆనర్డ్. ఎవరీ పర్సన్ ఆనర్స్ హిమ్ వర్షిప్స్ హిమ్ బై ది రిపీటేషన్ ఆఫ్ రామనామ హీ బికేమ్ సచ్ ఎ గ్లోరియస్ ఎంటిటీ.
1: ఇంతే కాదు, పక్షి జాతికి సంబంధించినటువంటి జటాయు కూడాను రామనామను చింతించి ప్రేమతత్వంతో రాముని ఆరాధించడం చేత దశరథను కూడా పొందినటువంటి ఒక మహాభాగ్యాన్ని పొందగలిగింది జటాయు.
2: జటాయు బిలాంగింగ్ టు ది బర్డ్ క్లాన్ బై లవ్ ఆఫ్ రామ హీ బికేమ్ ఎ ఫ్రెండ్ టు హిస్ ఫాదర్ దశరథ.
1: పక్షికి మానవుడని కాని దానవుడని కాని జంతువుని కాని పక్షి అని కాని భేదం ఏమాత్రము లేదు. సర్వులు కూడాను సర్వ జీవులు కూడాను ప్రేమతత్వం చేత దైవత్వాన్ని పొందుటకు అధికారం కాగలరు.
2: ఆర్ డివోషన్ టువర్డ్స్ గాడ్ దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ సెక్స్ ఆర్ నో డిఫరెన్స్ ఇట్ ఆల్ ఆల్ పీపుల్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ దట్.
1: కనుక ఇది పవిత్రమైనటువంటి భక్తి మార్గమునందు భగవద్గీతను 12వ అధ్యాయమును ప్రధానమైనటువంటి మార్గముగా ఈనాడు ప్రారంభిస్తూ వచ్చారు.
2: ది 12th చాప్టర్ ఇన్ ది గీత టీచర్స్ యూ భక్తి. దట్స్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ది భగవద్గీత. దట్స్ వై యూ హావ్ స్టార్టెడ్
1: భక్తి భక్తి భక్తి అనగా కేవలము భజనలు చేయటము ధ్యానము చేయటము జపములు చేయటము క్షేత్రములు పోవటము దివ్యమైనటువంటి దర్శన స్పర్శన సంభాషణలు పొందటం ఇంత మాత్రమే కాదు భక్తి యొక్క లక్షణములు.
2: భక్తి ఇస్ నాట్ going on to pilgrimages, repeating the japa. This is not bhakti.
1: ఇది నిర్మలమైనటువంటి యొక్క ప్రేమ తత్వమే భగవంతుని పైన కలిగినటువంటి ప్రేమ భావమే భక్తికి సరి అయినటువంటి యొక్క గుణం.
2: Undying the pure love for God is bhakti.
1: ఇది స్వార్థరహితమైనటువంటిది.
2: It is selfless.
1: ఇది దోషరహితమైనటువంటిది.
2: It is direct of any defect.
1: నిశ్చలమైనటువంటిది.
2: ఇట్ ఈస్ పర్మనెంట్.
1: నిర్మలమైనటువంటిది.
2: ఇట్ ఈస్ ప్యూర్.
1: ఇలాంటి దివ్యమైనటువంటి భక్తిని మొట్టమొదట ప్రాకృతిక సంబంధమైనటువంటి మార్గంలో మనము ప్రారంభించాలి.
2: దట్ డివైన్ లైఫ్ లవ్ టు బి ప్రాక్టీస్డ్ ఇన్
1: ఈ శాశ్వత మార్గమందు మొట్టమొదట నేను దీనిని నేను అనేటువంటి యొక్క తత్వమును మొట్టమొదట గుర్తించడానికి ప్రయత్నించాలి.
2: ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ నో వాట్ యు ఆర్ వాట్ ఐ ఆర్
1: నేను ఎవరు
2: హు ఆమ్ ఐ
1: ఈ దేహమా నేను
2: ఈజ్ ఇట్ ది బాడీ
1: ఈ దేహమే నేనైతే నా దేహమని ఎందుకు చెప్పాలి
2: ఇట్స్ రియలీ బాడీ myself, so should I call, this is
1: my body అనుకున్నప్పుడు మై ప్రత్యేకంగా ఉంది, బాడీ ప్రత్యేకంగా ఉంది.
2: మై బాడీ when you say this is my body, body is different from you, really.
1: కానీ నా హృదయమే దైవం అని అనుకోవటానిక మై హార్ట్ అంటున్నాం. మై వేరేగా ఉంది, హార్ట్ వేరేగా ఉంది.
2: ఇఫ్ యు సే మై హార్ట్, హార్ట్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ యూ, యు ఆర్ ది ప్రొసెసర్ ఆఫ్ ది హార్ట్.
1: ప్రాథమిక మార్గంలో ప్రయత్నపూర్వకంగా సాధించే సమయంలో మై బాడీ, మై మైండ్, మై బుద్ధి, మై చిత్త, మై ఇంద్రియ, మై అంతఃకరణ, బట్ హూ ఆమ్ ఐ అని క్వశ్చన్ వేసుకోవడానికి ప్రయత్నించాలి.
2: ఇన్ ది వరల్డ్ వేస్ ఆల్సో వీ సే ఈస్ మై సిస్టర్, మై బ్రదర్, మై బాడీ, లైక్ దట్ విల్ బి టాకింగ్.
1: మై ప్రత్యేకంగా ఉంటుండాలి.
2: మై ఈస్ ది పర్మనెంట్.
1: అంటే అన్నింటి ఎందుకు సాక్షిభూతమైన ఉంటుంది.
2: It is the witness consciousness in everything.
1: Adhe dalne consciousness center.
2: That is?
1: Consciousness.
2: That is consciousness.
1: Dalne chaitanya mani kudunu chaptar.
2: It is also called chaitanya.
1: E chaitanya tattava lekundi sarvatra vyapinchi untundani.
2: This chaitanya is all pervading.
1: Aa chaitanya mani chittani chaptu vachar.
2: This chaitanya, this consciousness is called also chitta.
1: ఈ చిట్ అనేటువంటి యొక్క తత్వంతో కూడినటువంటి యొక్క చైతన్యము సర్వవ్యాపి అయినట్టుంటున్నది. ఇన్ యూ, విత్ యూ, అబౌ యూ, బిలో యూ, అరౌండ్ యూ, యూ ఆర్
2: ఇట్ కాన్షియస్నెస్ విత్ చిట్ ఇస్ ఆల్ పర్వేసివ్, ఇట్ ఇస్ ఇన్ యూ, ఇట్ ఇస్ ఎవర్వేర్.
1: కనుక అట్టి చైతన్యమును మనం గుర్తించాలనుకున్నప్పుడు బాహ్య ప్రపంచంలో మనము ప్రయత్నపూర్వకంగా వెతికిన మనకు లభించదు.
2: టు రియలైజ్ దట్ చైతన్య ఇన్ దిస్ వరల్డ్ వీఆర్ హ్యావింగ్ ఆపర్చునిటీ.
1: ఇది అంతర్ముఖం కావాలి.
2: ది మైండ్ మస్ట్ బి ఇంట్రాన్.
1: దృష్టిని అంతర్ముఖము రావించుకున్నప్పుడే ఇలాంటి పవిత్రమైనటువంటి చైతన్యము నీకు లభ్యమవుతుంది. వేదాంతము నందు నేతి నేతి నేతి, నాట్ దిస్, నాట్ దిస్, నాట్ దిస్, బాడీ ఇస్ నాట్, మైండ్ ఇస్ నాట్, బుద్ధి ఇస్ నాట్, చిత్తం ఇస్ నాట్, ఐఆమ్ ఐ, ఐఆమ్ ఐ, ఐఆమ్ ఐ, ఇలాంటి తత్వానికి అది నిర్ణయం చేసుకుంటుంది.
2: మ్యాన్ షుడ్ బికమ్ ఇంట్రావర్ట్ and realize that the reality of I is different from the body and different from other external things.
1: Kanuka ee vidhamaina kunchi yokka nee satrupa santakara bhagyamulakai sariyaina kunchi sadhanalu sadipi nikkamaina kunchi margamulo satyanni nirupinchu chesetundi ee yokka bhakti margam.
2: For your self realization, if you follow a good path, that also is called the path of love, devotion.
1: Kana దైవాన్ని వెతుకుటకు ప్రత్యేకించినటువంటి మార్గం మనకు అత్యవసరం కాదు.
2: టు సర్చ్ ఫర్ గాడ్ దేర్ ఇస్ నో సపరేట్ పాత్ ఫర్ దట్.
1: సర్వత్రా ఉండేటువంటి ఒక దివ్యత్వాన్ని ఎక్కడైనా కూడా మనం సందర్శించవచ్చు.
2: డివినిటీ ఇస్ ఎవ్రీవేర్, దేర్ ఫోర్ యూ కెన్ సీ దట్ ఎవ్రీవేర్.
1: అయితే నిర్గుణ నిరాకార పరబ్రహ్మమైనటువంటి తత్వము సగుణ సాకారంతో కొంత ఆధారాన్ని తీసుకోవాలి.
2: ది నిర్గుణ ఇట్ ఇస్ ఫార్మ్లెస్ అండ్ నేమ్లెస్ has become saguna with form and name also.
1: Saguna sakaramlo leka nirguna nirakaramlo praveshinchaledu.
2: Without the help of saguna and sakara, you cannot enter into the realm of nirguna and nirakara.
1: Kanuka prarambhamlo sakaram yokka aaradhana atyavasaram.
2: Therefore, in the beginning, you must worship the Lord with name and form.
1: Kramakramina kudanu adi antarmukhamuga avinchukoni నిరాకార నిర్గుణత్వం లోపల మనము ప్రవేశించవచ్చు.
2: శరీరం శరీరం ఇంటిపై ఇంద్రా యువర్ మైండ్ ఫ్రమ్ అదర్ ఎక్స్టర్నల్
1: థింగ్స్. నారాయణ ఎక్కడ చూసినా కూడా నారాయణత్వం ఉండేటువంటి సమయంలో మనము ఒక్క ప్రదేశం మీద పోవాలని కాదు. అయితే అట్టి నమ్మకము, అట్టి విశ్వాసము, అట్టి దృఢమైనటువంటి ఒక శక్తి మనకు లభించేంత వరకు ఒక్క రూపమును, ఒక్క నామమును మనం ఆధారం చేసుకోవాలి.
2: నారాయణ ఇస్ ఎవరివేర్. Before you get that realization, you must worship the Lord with a name and a form.
1: ఈ విధంగా భక్తి మార్గములో మనం ప్రవేశించి తదుపరి దివ్యత్వమైనటువంటి యొక్క సాధారణ భావన పొంది పరిపూర్ణమైనటువంటి ఆత్మ జ్ఞానంలో మనం చేరవచ్చు.
2: దట్ ఇస్ ది బిగినింగ్, యు వాస్ ఎంటర్డ్ ఇంటు ది భక్తి కథ, ఆఫ్టర్ దట్ యు విల్ రియలైజ్ దట్ ఇట్ కుడ్ రియలైజేషన్.
1: పుష్పమే లేక కాయి కాదు,
2: విదౌట్ ఫ్లవర్ యూ కెనాట్ హ్యావ్ ఫ్రూట్.
1: కాయి కాక ఫలం ఏర్పడదు.
2: There is no fruit at all.
1: Right.
2: Without ripe fruit is impossible.
1: కనుక పుష్పము కాయి ఫలము మూడింటి యొక్క ఏకత్వమే నిజమైనటువంటి ఆత్మతత్వం.
2: ది ఐడెంటిటీ ఆఫ్ ఫ్లవర్, అన్రైప్ ఫ్రూట్ అండ్ రైప్ ఫ్రూట్ ఈజ్ ది ఫిలాసఫీ ఆఫ్.
1: ఈ పుష్పమే కర్మ మార్గము,
2: ది ఫ్లవర్ ఈజ్ ది పాత్ ఆఫ్ కర్మ.
1: ఇది క్రమక్రమేణ ఇది భక్తి మార్గం అనే కాయగా రూపొందుతుంది.
2: ది అన్రైప్ ఫ్రూట్ ఈజ్ కాల్డ్ భక్తి మార్గం.
1: ఇది దీన్ని మనం పోషిస్తూ రాగా ఫలము అనేటువంటి జ్ఞానంగా తయారవుతుంది.
2: వెల్ ఇట్ బికమ్స్ రైట్ ఫుల్ ఆఫ్ రస, ఇట్ బికమ్స్
1: ఈ ఫలము పూర్తి కాగానే ఇందులో మాధుర్యం అనేటువంటి యొక్క ఇది ప్రదర్శించి తద్వారా డిటాచ్మెంట్ వైరాగ్యము అనేటువంటిది ఇందులో సహజంగా ఏర్పడుతుంది.
2: రైట్ బికమ్స్ వెన్ ది ఫ్రూట్ బికమ్స్ రైట్ దే విల్ బి స్వీట్నెస్ అండ్ ఆల్ దట్.
1: కర్మ ఉపాసన జ్ఞానం యొక్క తత్వము వైరాగ్యములు ఇది ఫలింపజేస్తుంది.
2: కర్మ జ్ఞానాన్ని ఉపాసన దీస్ విల్ లీడ్ యూ టు వైరాగ్య పాత ది ప్యాటర్.
1: కనుకనే మనము కర్మ మార్గంలో ప్రవేశించాలి.
2: దేర్ఫోర్ వి మస్ట్ ఎంటర్ ఇంటు ది పాత్ ఆఫ్ కర్మ యాక్షన్.
1: ఏది చేసినా కూడా భగవత్ ప్రీత్యాక్షమం అనేటువంటి చింత చేయాలి, మనం అభ్యసించాలి.
2: యాజ్ లాంగ్ యాజ్ యూఆర్ ఇన్ దిస్ వరల్డ్ యూ మస్ట్ లర్న్.
1: అభ్యసించినటువంటి విద్యను ఆచరణలో పెట్టాలి.
2: యూ మస్ట్ ప్రాక్టీస్ వాట్ యూ హావ్ లర్న్.
1: మానవునికి ఆలోచన శక్తి ఆచరణ శక్తి ప్రధానమైనటువంటి నెగిటివ్ పాజిటివ్ వంటివి.
2: థాట్ అండ్ యాక్షన్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్.
1: కనుకని మనస్సు ఏకం వచస్సు ఏకం కర్మణ్యేకం మహాత్మనం అన్నారు.
2: ఫర్ ది జెంట్మన్ ఫర్ ది గ్రేట్ సోల్ ది మైండ్ అండ్ థాట్ అండ్
1: హృదయపూర్వకంగా మాటతో పాటు క్రియను మనం ఆచరించాలి.
2: థాట్ ది వరల్డ్ అండ్ డీడ్ విల్ బి ఇన్ యూనిజన్.
1: ఈ క్రమక్రమేణ ఫలత్యాగములకి ఇది కొనిపోతుంది, ఫలత్యాగములకి కొనిపోతుంది.
2: బై రివర్సింగ్ ది ఫ్రూట్ ఆఫ్ యాక్షన్
1: ఫలాపేక్ష కొట్టమంట అవసరమే.
2: యూ మస్ట్ హ్యావ్ ది ఆస్పిరేషన్ ఫర్ ది ఫ్రూట్ ఆఫ్ యాక్షన్.
1: క్రమక్రమేణ నిష్కామ కర్ములు కావాలి.
2: ఆఫ్టర్ దట్ యూ మస్ట్ బికమ్ సెల్ఫ్లెస్. యూ షుడ్ నాట్ డిజైర్ ఫర్ ది ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్స్.
1: మొదలు వాంచలేక నిష్కామ కర్మను ఆచరించడం సాధ్యం కాదు.
2: వితౌట్ డిజైర్ యూ కెనాట్ పర్ఫార్మ్ నిష్కామ కర్మ ఇన్ ది బిగినింగ్.
1: కనుక ఈ డిజైర్ ను మనం క్రమక్రమేణ వర్క్ ను వర్షిప్ గా మార్చుకోవాలి. వర్క్ విల్ బి ట్రాన్స్ఫార్మ్ ఇంటూ వర్షిప్.
2: గ్రాడ్యువల్లీ యూ మస్ట్ కన్వర్ట్ ది వర్క్ ఇంటూ వర్షిప్.
1: ఏది చేసినప్పటికీ అది దైవ ప్రీత్యార్థంగా మనం చేయాలి.
2: వాట్ ఎవర్ వర్క్ యూ డూ దట్ ఈస్ ఫర్ ది లవ్ ఆఫ్ గాడ్.
1: అట్టి దైవత్వం ఒక్కటే ఉండేది. ఈ దైవత్వానికి అనేక విధమైనటువంటి రూపనామాలు ధరించారు.
2: ఫర్ దట్ అబ్సల్యూట్ రియాలిటీ దేర్ ఆర్ సెవెరల్ నేమ్స్ అండ్ సెవెరల్ ఫార్మ్స్.
1: ఏకం సత్ విప్రా బహుధా వదంతి, అనేక విధమైనటువంటి పేర్లతో పిలిచబడుతూ వచ్చారు.
2: ట్రూత్ ఈజ్ వన్, సేజెస్ కాల్ ఇట్ వేరియస్ నేమ్.
1: కనుక దైవము ఏకం, ఏకోహం బహుశ్యాం.
2: లార్డ్ ఈజ్ వన్, హి హస్ బికమ్ మెనీ.
1: చూడండి చిన్నపిల్లలు మీకు బాగా తెలుసును, పుట్టిన తక్షణమే వాడిని చైల్డ్ అంటూ అంటున్నాం.
2: వెన్ ఏ స్మాల్ బాయ్ ఇస్ బోర్న్ హి ఇస్ కాల్డ్ చైల్డ్.
1: పసిబిడ్డ
2: బేబీ
1: 10 సంవత్సరాలు అయ్యేటప్పటికీ అతన్ని బాయ్ పిల్లవాడు అని పిలుస్తారు.
2: ఆఫ్టర్ 10 ఇయర్స్ ది బేబీ విల్ బి కాల్డ్ బాయ్.
1: అదే 30 ఇయర్స్ అయ్యేటప్పటికీ 30 వర్షాలు అయ్యేటప్పటికీ అతను ఒక మనిషి మ్యాన్ అని పిలుస్తారు.
2: అట్ ఏజ్ ఆఫ్ 30 విల్ బి కాల్డ్ మ్యాన్.
1: అతని 75 ఇయర్స్ ఇప్పటికే గ్రాండ్ ఫాదర్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అంటారు.
2: హీ విల్ బికమ్ గ్రాండ్ ఫాదర్ ఆల్సో ఆఫ్టర్ సమ్ టైమ్.
1: చైల్డ్ బాయ్ మ్యాన్ అండ్ గ్రాండ్ ఫాదర్ ఒక్కడే.
2: చైల్డ్ బాయ్ మ్యాన్ గ్రాండ్ ఫాదర్
1: అన్నిటిగా మొట్టమొదటి ఆస్తి అక్కార్తి జిజ్ఞాసి దాని ఈ నాలుగు ఒకే స్థితి అండి. మనకు స్థానములు వేరువేరు కానీ దివ్యత్వం అనేటువంటి ఒక్కటే గమ్యం ఒక్కటే కోల్.
2: ఫర్ ఆర్త జిజ్ఞాసు అకార్తి దాని ది రియాలిటీ సొన్నదితే
1: ఇవి క్రమక్రమేణ పరిణామం పొందేటువంటి స్థితులు.
2: దీస్ థింగ్స్ విల్ ఇవాల్వ్ ఇంటూ గ్రేటర్ థింగ్స్ ఆఫ్ రైట్స్.
1: కనుక ఈ పరిణామములకు సాధన అత్యవసరం.
2: ఫర్ ది ఎవల్యూషన్ యూ మస్ట్ హావ్ ప్రాక్టీస్.
1: ఈ సాధనల చేతనే సాధనమున్న పనులు సమకూరు ధరలో ఉన్నాయి.
2: బై ప్రాక్టీస్ యూ విల్ అచీవ్ ఎవరిథింగ్.
1: రేపటి నుంచి ప్రతి దినం కూడాను 4:30 గంటలకు భగవద్గీత ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క శ్లోకం ప్రత్యేకంగా చెప్పి ఈనాడు ప్రధాన దినం కనుక కొంత మీకు కొన్ని అవుట్లైన్ కొన్ని విధమైనటువంటి యొక్క ఆలోచనలు అందించినప్పుడే ఈ భగవద్గీత యొక్క సహజ స్వరూపాన్ని మీరు సాక్షాత్కరింప చేసుకోవడానికి చక్కని అవకాశం ఉంటుంటారు.
2: ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ ఐ సపోజ్ దట్ ది డిస్కోర్సెస్ విల్ ఆన్ గీత విల్ కంటిన్యూ.
1: ప్రేమ స్వరూపులారా, భగవద్గీత యొక్క స్వరూపము మొట్టమొదట మీ హృదయంలో చిత్రించుకోండి.
2: ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్ యూ మస్ట్ హావ్ ది పిక్చర్ ఆఫ్ భగవద్గీత ఇన్ యువర్ హార్ట్.
1: భగవద్గీత చెప్పినటువంటి యొక్క ఈ సారం ఏమిటి?
2: వాట్ ఇస్ ది ఎసెన్స్ ఆఫ్ ది టీచింగ్ ఆఫ్ భగవద్గీత?
1: ఒకరు జ్ఞానం అంటారు, ఒకరు భక్తి అంటారు, ఒకటి కర్మ అంటారు, మరొకరు యోగం అంటున్నారు.
2: సంశయ ఇది జ్ఞాన, సంశయ ఇది భక్తి, సంశయ ఇది కర్మ.
1: ఇది వారి వారి స్థాయిలో వారికి అది సత్యం కావచ్చు.
2: అకార్డింగ్ టు దేర్ ఒపీనియన్ దోస్ ఒపీనియన్స్ అది.
1: ఒక మనిషి యొక్క సరి అయినటువంటి ఒక రూపాన్ని మనం గుర్తించాలంటే కాళ్ళ నుంచి తల వరకు మనం చూసినప్పుడే అలాంటి మనిషి అని మనం నిర్ణయించవచ్చు.
2: ఇఫ్ యూ అండర్స్టాండ్ ది పర్సనాలిటీ ఆఫ్ మ్యాన్ యూ మస్ట్ హ్యావ్ ది కంప్లీట్ విజన్ ఆఫ్ ది.
1: కేవలం పాదము చూస్తే మాత్రం అతని మనిషిని గుర్తించుకోలేము.
2: బై సీయింగ్ ఓన్లీ ఫీట్ యూ కెనాట్ అండర్స్టాండ్.
1: కేవలం తలం చూస్తే మాత్రమే మనం గుర్తించుకోలేము.
2: బై ముఖమే కూడా ఉండాలి. హెడ్ యూ కెనాట్ హ్యావ్ ది అండర్స్టాండింగ్ ఆఫ్ దిస్.
1: అందువలననే భగవద్గీతలో ఫస్ట్ మొదటి శ్లోకము ధర్మ చేస్తే కురుచేస్తే సమవేతాయుచ్చవం మామక మండవాస్తేవ కిం కురువత్ సంజయ. ఈ శ్లోకములో ధర్మ ఫస్ట్ శ్లోకంలో ఫస్ట్ వర్డ్ ధర్మ.
2: ఇది భగవద్గీత ఇట్ స్టార్ట్స్ విత్ ది శ్లోక ధర్మ క్షేత్రే కురుక్షేత్రే. ఇట్ బిగిన్స్ విత్ ది వర్డ్ ధర్మ.
1: కట్టగడపటి శ్లోకము ఎత్ర యోగిస్తర కృష్ణ ఎత్త పాత్రో దరిద్ర తస్త శ్రీ విజయ విభూతి జువానీతి మతి మమ. ఈ కడపటి శ్లోకములో కడపటి పదము మమ.
2: ది కన్క్లూడింగ్ శ్లోక ఆఫ్ గీత ది వర్డ్ ఈజ్ మమ.
1: కనుక ఇక్కడ ధర్మ ఇక్కడ మమ రెండూ చేరితే మమ ధర్మ బోధించింది గీత.
2: ఇఫ్ యూ కంబైన్ ఇఫ్ యూ యునైట్ బోత్ దీస్ వర్డ్స్ ఇట్ బికమ్స్ మమ ధర్మ మై డ్యూటీ మై.
1: ఎవరెవరి కర్తవ్యాన్ని వారు నిర్వర్తించుకునేటువంటిదే గీత యొక్క ప్రధానమైనటువంటి బోధ.
2: ది టీచింగ్ ఆఫ్ గీత ఈజ్ దట్ యు షుడ్ పర్ఫార్మ్ యువర్ డ్యూటీ టు హ్యూమన్ ఎక్సలెన్స్.
1: విద్యార్థులు విద్యార్థి యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించాలి.
2: ది స్టూడెంట్ షుడ్ స్టడీ దర్ లెసన్స్ ప్రాపర్లీ.
1: బ్రహ్మచారులు బ్రహ్మచర్యం యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించాలి.
2: ది బ్రహ్మచారి షుడ్ ఫాలో
1: గృహస్థుల యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించాలి.
2: హౌస్ హోల్డర్ షుడ్ ఫాలో దేర్ డ్యూటీ.
1: వానప్రస్థులు వానప్రస్థుల యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించాలి.
2: పీపుల్ హావ్ గివెన్ అప్ హౌస్ అండ్ వాంట్
1: సన్యాసులు సన్యాసి యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించాలి.
2: పీపుల్ ఆఫ్ రిలాక్సేషన్
1: ఎవరెవరి స్థానములకు తగినటువంటి ఒక దీన్ని వారు కర్తవ్యంగా భావించి నిర్వర్తించేటువంటిది గీత యొక్క ప్రబోధన.
2: ఆల్ దోస్ పీపుల్ షుడ్ పెర్ఫార్మ్ దేర్ డ్యూటీ దట్స్ ది టీచింగ్.
1: కానీ ఈనాటి మానవుని యొక్క ప్రభావము కేవలము ఒక విధమైన తికమకల పొంది కన్ఫ్యూజన్ లోపల తాను అన్ని విధముల కూడా నిరుత్సాహానికి నిష్ఠరూపు గురి అవుతున్నాడు.
2: ది స్టేట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ ఈజ్ కన్ఫ్యూషన్ దేర్ఫోర్ దేర్ ఈజ్ మిజరీ.
1: అర్జునుడు గృహస్థుడే.
2: అర్జున వాజ్ హౌస్ హోల్డర్.
1: తన కర్తవ్యం అనేటువంటి యుద్ధమును నిర్వర్తించడమే.
2: హీ షుడ్ ఎస్టాబ్లిష్ హిస్ డ్యూటీ ఇన్ ది బ్యాక్ ఫీల్డ్.
1: కనుక ప్రతి విషయం కూడా తన యొక్క మార్గమును తాను నిరూపింపజేసేటువంటిది ఈ భగవద్గీత యొక్క అంతరార్థం.
2: హీమస్ ఫుల్ఫిల్
1: ఈ మోహము చేతను అభిమానము చేతను కట్టుబడి ఈ మమకార బంధము చేత తాను పరితపించుతున్నటువంటి యొక్క అర్జునకు బోధించి తన యొక్క కర్తవ్యము లోపల ప్రవేశపెట్టాడు.
2: అర్జున విత్ డెల్యూషన్ అండ్ అటాచ్మెంట్ శ్రీకృష్ణ టాక్యం అండ్ మేక్ హిమ్ టు బీ ఫ్రీ ఫ్రమ్ డెల్యూషన్ అండ్ అటాచ్మెంట్.
1: ప్రశ్నించాడు, నిన్ను మోహం నిరహంకారం సదానికి మన రక్షతి అయ్యా అర్జున, నీకు మోహ అహంకారము ఇప్పుడు తగ్గినవా అని ప్రశ్నించాడు.
2: యువర్ అటాచ్మెంట్ అండ్ ఎగోయిజం దే హావ్ బీన్ రిడ్యూస్డ్ నౌ ఇట్ ఇస్ నాట్
1: నాకు ఇప్పుడు ఈ మోహం అనేటువంటి పూర్తి పోయింది అన్నాడు.
2: దట్ డెల్యూషన్ హస్ గాన్ నౌ.
1: ఈ మోహం ఉండినంత వరకు కూడా ఈ యొక్క బంధన మనకు తప్పింది కాదు.
2: యాజ్ లాంగ్ యాజ్ యు హావ్ దిస్ డెల్యూషన్
1: మోక్షము అన్నారు. మోహక్షయం మోక్షం.
2: మోహక్షయం ఇస్ కాల్డ్ మోక్ష. డిస్ట్రక్షన్ ఆఫ్
1: మోక్షం మోక్షం అనేటువంటి ప్రత్యేకించినటువంటి ఎయిర్ కండిషన్ కాదు, ఒక గ్రహం గృహం కాదు.
2: మోక్ష ఇస్ నాట్ ఎయిర్ కండిషన్.
1: తమ సుఖములతో సంతోషంతో తుడుతూగేటువంటి ఒక భవనం కాదు.
2: ఇట్ నాట్ ఏ ప్యాలెస్ వేర్ యూ ఎంజాయ్ ఆల్ బెటర్.
1: మోహక్షయం మోక్షం.
2: డిస్ట్రిక్షన్ ఆఫ్ అటాచ్మెంట్ ఎల్యూషన్ ఇస్ కాల్డ్ మోక్షం.
1: ఇది కర్తవ్యాన్ని నిర్వర్తించుకుంటూ మానవుని యొక్క ప్రధానమైనటువంటి యొక్క జీవితానికి ఆదర్శవంతమైనటువంటి జీవితం ఐడియల్ లైఫ్ గా తయారు కావాలి.
2: యూ మస్ట్ పెర్ఫార్మ్ ఆల్ యువర్ డ్యూటీ అండ్ షుడ్ బికమ్ ఐడియల్ ఫర్ హ్యుమానిటీ.
1: కనుక రేపటి నుంచి ఈ భగవద్గీత యొక్క తత్వము ప్రతి ఒక్క వ్యక్తి కూడాను ఒక్కొక్క శ్లోకమును ప్రధానంగా తాను కంఠస్థము చేయటమే కాకుండా దాని అర్థమును కూడాను అనుభవించి ప్రాక్టికల్ లోపల మనం దాన్ని పెట్టి జీవితాన్ని ఒక్క దీనిని మనం ఆచరణలో పెట్టి కూడాను ధన్యులమైపోతాం.
2: ఎవరి వన్ షుడ్ గెట్ బై హార్ట్ ది శ్లోకాస్ అండ్ ప్రాక్టీస్ ది టీచింగ్ ఆఫ్ దో శ్లోకాస్ దెన్ ఎవరిబడి విల్ బి బ్లెస్డ్ అండ్ బెనిఫిటెడ్.
1: కానీ అనేక మంది భక్తులు కాలంను వ్యర్థం చేస్తున్నారు. కానీ దీనిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. టైం ఈజ్ ఎవ్రీథింగ్, డోంట్ వేస్ట్ టైం. టైం వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్. టైం ప్రధానమైన పూర్తిగా తీసుకోవాలి. కాలస్వరూపుడే భగవంతుడు.
2: లార్డ్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ టైం. టైం ఈజ్ స్ప్లిటింగ్ అవే ఆఫ్ ఇస్ లాంగ్. దేర్ఫోర్ ఎవ్రీబడీ మస్ట్ బీ కేర్ఫుల్.
1: ఇట్టి కాలంలో పవిత్రం చేసే నిమిత్తమై దినము ఒక్కొక్క శ్లోకంలో కంఠస్థం చేసుకుని దానిని కంఠస్థం చేసుకునేటువంటి విషయంలో కాలాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మీరు ప్రయత్నించాలి.
2: Every day, one shloka must be got by heart. And by repeating that shloka, you must understand this.
1: ఈ కేవలం శ్లోకమును కంఠస్థం చేసుకున్నంత మాత్రమే ప్రయోజనం లేదు, దాని అర్థమును గ్రహించాలి.
2: You should also understand the meaning of the shloka.
1: గ్రహించినటువంటి అర్థమును ఆచరణలో పెట్టాలి.
2: The meaning should be practiced, translated into
1: action. ఈ మూడింటి యొక్క ఏకత్వంతోనే పూర్ణత్వంగా మానవత్వం మారిపోతుంది.
2: Then alone you will attain the perfection of human nature.
1: కనుక మీరు రేపటి నుంచి తగినటువంటి శ్రద్ధను వహించి కొన్ని గ్రంథం ఒక కూడను మీరు తీసుకుని తద్వారా నోట్బుక్ లో కూడా రాసుకొని ఆ విషయాన్ని మీరు నిత్య జీవితం లోపల సహజ జీవితంగా మీరు కాలాత్మ భావన పొందేటువంటి ఒక ప్రయత్నానికి మీరు కొంతవరకు పూనుకోవాలి. ఇంకా 6 గంటలకు భజన ప్రారంభమవుతుంది. రేపటి నుంచి 4:30 ప్రారంభించి 5:30 పూర్తి మనం చేసుకోవటం తగినటువంటి యొక్క ఇది చేసుకోవాలి, ఏర్పాటు చేసుకోవాలి.
2: ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్ ఫ్రమ్ 4:30 to 5:30 ది డిస్కోర్సెస్ విల్ బి గివెన్ హియర్.
3: That was the very first discourse in the series of 34 discourses Bhagavan delivered on Bhagavad Gita in the year 1984. In this discourse delivered by him on 22nd August 1984, Bhagavan gave the essence of Bhagavad Gita and the characteristics of Atma Jnana, the spiritual wisdom, as a starter. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram, and happy listening.

0: ഭക്തിദേവ പരമോക്ഷകാരിണി.
1: It's only devotion that gives you realize the purpose of the spiritual path. It is the devotion that will help you to cross this ocean of life. It is the devotion that confers ultimately liberation.
0: Prema swarupamaina vidyat vidyatiniyulara,
1: embodiments of love, students, boys and girls.
0: Prachina kalam nundi Bharata desamu ఆధ్యాత్మిక తత్వ ప్రభావంతో సర్వ ప్రపంచమునకు భక్తిని చాటుతూ వచ్చింది.
1: In ancient times, Bharat has been propagating the principle, the message of devotion to the entire world.
0: భక్తి అనగా కేవలం జపము, ధ్యానము, పూజలు, పునస్కారము ఇత్యాది అంగములు కాదు.
1: Devotion does not merely mean penance, meditation, or any ritual.
0: Bhakti anaga bhagavantuni painagala premane bhakti.
1: Devotion means intense love for God.
0: Karma phala samsargam cheta kalishtam kalushitam kaanatvanti okka nischala nirmala niswarthamainatvanti ప్రేమనే భక్తి.
1: దట్ విచ్ ఇస్ నాట్ పొల్యూటెడ్ బై ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ యువర్ ఓన్ యాక్షన్, దట్ విచ్ ఇస్ ప్యూర్ అన్సలీడ్ క్రిస్టల్ క్లియర్ ఈస్ ది స్పిరిట్ ఆఫ్ డివోషన్.
0: ఇట్టి ప్రేమకు ఎట్టి నిబంధనలు లేవు.
1: దిస్ లవ్ హ్యాస్ నో రెగ్యులేషన్ వాట్స్ ఎవర్.
0: ఇట్టి ప్రేమకు ఎట్టి హద్దులు లేవు.
1: This love is boundless.
0: Manavu nundi kevalam aavirbhavinchetvanti okka nijamainatvanti prema tattvame ee okka bhakti.
1: In fact, devotion is one's own experience of love.
0: Yetti vanchana chetanu kalishitam kaanatvanti okka premane bhakti.
1: Devotion is that which is not polluted by any sort of desire.
0: Vanchalato koorinatvanti okka prema bhakti kaaneradu.
1: Love with desires can no way be called devotion.
0: Etti vanchalu undala bhagavat vanchu tappa prakrutamainatvanti vanchalu undaradu.
1: What sort of desire you should have? You should desire God, nothing worldly.
0: Laukikamaina bhautikamaina prakrutamainatvanti okka vanchalaku ee sambandham kaadu.
1: Devotion has nothing to do with the worldly, ephemeral, worldly desire.
0: Kanuka tana premaku bhagavantuni premaku madhyalo etti vanchalu kudanu cheraradu.
1: Between love to love, the devotee and God, there is nothing to do with the desire.
0: Bhaktini hrudaya bhavam nundi aavirbhavinchetvanti oka prema tattvamu directly ga daivamunike chendali.
1: Therefore, the love out of the heart of a devotee should reach God straight away.
0: Kashta sukhamulandu kani paadhalu yendu kani aanandamulandu kani idi ye maatramo maarpu chendakoodadu.
1: Love for God should never change in spite of the difficulties, losses, so many problems, pleasure or pain whatsoever.
0: Ee vidhamga ఏకాత్మ భావంతో సాధించినటువంటి వాడు పాండవ అగ్రజుడు అయిన ధర్మజుడు.
1: ధర్మజ స్టాండ్స్ ఎస్ ఎ సింబల్ హూ అటైన్డ్ దిస్ సార్ట్ ఆఫ్ డివినిటీ డివోషన్ విత్ ది వన్ పాయింటెడ్నెస్.
0: తన పత్ని అయిన ద్రౌపదికి అనేక సభ లోపల ప్రభావము జరిగినప్పటికీ తాను ఏమాత్రము విచారించలేదు.
1: ధర్మజ has not wavered his devotion, though his consort Draupadi was humiliated in an open court.
0: తన తమ్ముడైన అర్జునుడి కుమారుడు మరణించినప్పుడు కూడాను ధర్మజుడు ఏమాత్రం విచారించలేదు.
1: Though Dharmaja has lost the son of his own brother, he is not worried.
0: తన గురువైనటువంటి అశ్వత్థామ తన గురువైనటువంటి ద్రోణాచార్యుని కుమారుడైన అశ్వత్థామ ఉప పాండవుల గొంతును కోసినప్పటికీ తాను విచారించలేదు.
1: Dharmaja has not worried though the son of his own guru Ashwatthama killed Upapandava.
0: Rajabhogamulu visarjinchi karanamulu yendu tannammu nadulu bujinchi kaalam gadupuchunnappudukini thaanu ye maatramu vicharinchaledu.
1: He was not worried though he left all his kingdom partaking only the leaves and the tubers there in the dense thick forest.
0: Sarvakala sarvavasthani endukudanu Krishna naamam tappa anya chintalaku choti ivvaledu.
1: At every point of time, everywhere, he did not entertain any other thought other than the repetition of the name of God.
0: Kevala dharmajulu maatrame kaadu dharmajulu dharmapati ainatundi Draupadi kudanu ilanti ekatva bhavanto Krishna namasmaranam chestu undedi.
1: Not only Dharmaja here, his wife Draupadi also thought of Krishna incessantly with one pointedness.
0: Arjunudu upandavulanu chappina tarvata ఆ యొక్క అశ్వత్థామను పట్టుకుని వచ్చాడు.
1: అర్జున బ్రాట్ అశ్వత్థామ హూ కిల్డ్ ఉప పాండవస్.
0: కానీ ఈ ధర్మపత్ని ద్రౌపది అట్టి దుర్మార్గుని పాదముల పైన పడి విచారిస్తుండాలి.
1: వేరేస్ ఇస్ వై ద్రౌపది ఫెల్ ఎట్ ది ఫీట్ అండ్ షీ వాస్ ఫీలింగ్ సో సారీ సో సాడ్.
0: ఉద్రేకంబున రారు
1: They have not come out of hesitation.
0: Shastravadharulai yuddhavanin leru.
1: They are not there in the battlefield.
0: Kinchit drohammulu neeku cheyaru.
1: They have not hurt you, any harmed you.
0: Balochekamuto chikatim aa bhadrasaktulu sammarimpa akata nee chetulu ittadenu.
1: They have not done anything bad unto you. They are so young and tiny tots who never had any kind of motivation against you. How could you kill them in the dark night when they are fast
0: asleep? ముం బాణప్రయోగోప సంహరణాధ్యాయుడి విద్యను నేను ద్రోణాచార్యుచే అభ్యసించిరి.
1: ఇన్ ఫ్యాక్ట్ దే హావ్ లెర్న్డ్ ఆల్ దిస్ ఎక్సలెన్స్ ఆఫ్ ఆర్చరీ ఫ్రమ్ వెరీ గురు ద్రోణాచార్య.
0: పుత్రాకృతినున్న ద్రోణుడవు నీ చిత్తములో లేశము కరుణాసంగము లేక శిష్యస్థితులను ఖండింపగన్ పాడియా.
1: ఇస్ ఇట్ ప్రాపర్ ఆన్ యువర్ పార్ట్ టు కిల్ ద సన్ ఆఫ్ యువర్ ఓన్ గురు విదౌట్ ఎనీ ట్రేస్ ఆఫ్ కంపాషన్ ఇన్ యువర్ హార్ట్
0: అని అతన్ని ప్రార్థిస్తూ ఉంటే
1: అండ్ హి వాస్ ప్రేయింగ్ లైక్ దట్
0: భీముడు భరించుకోలేకపోయాడు.
1: భీమ కుడ్ నాట్ బేర్ దిస్ హిస్ యాంగర్.
0: కొడుకులు పట్టు చంపలేని కోపం ఉందది బాలమాతకు.
1: బికాస్ హి హస్ కిల్డ్ హిస్ ఓన్ చిల్డ్రన్.
0: విడువబట్టంచు చెప్పేది వెర్రిది ద్రౌపది.
1: ద్రౌపది ఇస్ ఫూలిష్ ఎనఫ్ టు ఆస్క్ దెం టు లెట్ దెం గో.
0: నిన్ను విడువగనేలా
1: వై షుడ్ వి లీవ్ దెం ఆఫ్.
0: చంపుడిట
1: కిల్ దెం.
0: మీరిని మీరు చంపరేని నా పిటికిది పోటున్న స్థిరం భిన్నము చేసిన చూడు నిందరు అన్నాడు.
1: ఇఫ్ యూఆర్ నాట్ ప్రిపేర్ టు కిల్ దెమ్ ఐఎమ్ హియర్ విత్ మై ఫిస్ట్ ఐ విల్ హ్యాండిల్ దెమ్.
0: ఈ పాండవులందరూ కూడాను ఈ అశ్వత్థామ పైన పడినప్పుడు ద్రౌపది వెళ్ళింది అడ్డు.
1: అండ్ ఆల్ పాండవస్ వర్ అబౌట్ టు అటాక్ అశ్వత్థామ ద్రౌపది అబ్జెక్టెడ్.
0: ఇలాంటి వాడిని మీరు చంపకూడదు.
1: యూ షుడ్ నాట్ కిల్ సచ్ ఎ మ్యాన్.
0: విశ్వస్తుత్యుడు చక్రచూరుడు మహావీరుండు ఘోరాశ్చే అశ్వత్థామ శిరోజములు తరిగి చూడాంతర్ మహారత్నము శశ్వత్ కీర్తి వెరుంగు పుచ్చుకుని పాశౌరాత బంధములను విశ్వాసమున నూర్చి ద్రబ్బు శిబిరోర్ విభాగమును పాసిపోను అన్నింది.
1: హి సెడ్ యు కెనాట్ కిల్ సచ్ ఎ మైటీ వారియర్ విత్ ఆల్ ద వెపన్స్ బెటర్ యు జస్ట్ లీవ్ హిమ్ విత్ ఎ షేవెన్ హెడ్.
0: వెరచిన వాణి
1: Artha, the one who is afraid.
0: Dainyamuna vedurunundina vaani.
1: The one who has lost all his
0: strength. Nitramai marachina vaani.
1: The one who has forgotten himself.
0: Saukhyamuga madhyamudravina vaani. Saukhyamuga madhyamudravina vaani.
1: The one who is intoxicated.
0: Kaamudai nilchina vaani.
1: And the one who wanted refuge.
0: Samputa dharmam kaadu palguna anindi.
1: It is not righteous to kill such a person.
0: Intati. Tava putrunu champinappatikini ద్రౌపది ఏమాత్రం కూడా అశ్వత్థామ పైన క్రోధము చూపలేదు.
1: ద్రౌపది వాజ్ నెవర్ యాంగ్రీ విత్ అశ్వత్థామ దో అశ్వత్థామ కిల్డ్ హర్ సన్స్.
0: ధర్మజుడు ద్రౌపది పాండవుల్లో ప్రధానమైనటువంటి యొక్క రత్నములు వంటి వారు.
1: ఇన్ఫాక్ట్ ద్రౌపది పాండవ సార్ ప్రెషస్ జెమ్స్.
0: ఇలాంటి కృష్ణతత్వాన్ని ఆమె అనేక పర్యాయములు చింతిస్తూ వర్ణిస్తూ ఉండేటువంటిది.
1: In fact, she has been explaining, extolling the nature of God on several occasions.
0: Krim, Krishnaya, Govindaya.
1: Krim, Krishnaya, Govindaya.
0: Gopijana Vallabhaya.
1: Gopijana Vallabhaya.
0: Swaha. Swaha.
1: Swaha.
0: Krim.
1: Clean.
0: Krishnaya.
1: Krishnaya.
0: Govindaya.
1: Govindaya.
0: Gopijana Vallabhaya.
1: Gopijana Vallabhaya.
0: Swaha.
1: Swaha.
0: Anaga deeni oka antaratyam emiti?
1: What is the inner meaning of these?
0: Clean. Anaga prithvi.
1: Clean means prithvi, earth.
0: Krishnaya. Jalamu.
1: Krishnaya, water.
0: Govindaya. Agni.
1: Govindaya, fire.
0: Gopijana Vallabhaya. ఆకాశము.
1: గోపీజన వల్లభాయ ద స్పేస్.
0: ఈ విధంగా పంచభూతములు కూడాను కృష్ణుని యొక్క స్వరూపంగా భావించింది.
1: హి కన్సిడర్డ్ కృష్ణ యాజ్ ద వెరీ పర్సోనిఫికేషన్ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్స్.
0: ఈ విధమైనటువంటి యొక్క ప్రభు భక్తిని ప్రపంచములకు చాటినటువంటి యొక్క ద్రౌపది యొక్క తత్వము.
1: ద్రౌపది హాస్ డెమాన్స్ట్రేటెడ్ టు ద రెస్ట్ ఆఫ్ ది వరల్డ్.
0: ధర్మజుడు కూడా చాలా విశ్వసించేటువంటి వాడు.
1: And Dharmaja also had such an intense devotion.
0: ye chalamaina kodanu krishnuni dushinchina vaadu kaadu.
1: At any point of time he never blamed God.
0: Lega visugujinchina vaadu kaadu.
1: He was never disgusted.
0: Nirantaram kodanu ekatvamainatundi prema chaitane krishnuni aaradhan chalustu vacharu.
1: He worshiped Krishna all through with one pointed single pointed devotion and love.
0: Bharatiya sanskruti endu pradhanamainatundi oka bhakti sutramu.
1: This is the main principle of devotion in the culture of Bharat.
0: భక్తి అనేటువంటిది కేవలము నవవిధ మార్గముల లోపల లేక ఆరాధన చేతను లేక ఆనంద భజన చేతను నిరూపించేటువంటిది కాదు.
1: ట్రూ డివోషన్, ద నైన్ పాత్ ఆఫ్ డివోషన్ కెనాట్ బి ఎక్స్ప్లెయిన్డ్, కెనాట్ బి డిఫైన్డ్ బై మియర్ వర్షిప్ ఆర్ సింగింగ్ హిస్ గ్లోరీ అలోన్.
0: హృదయ మానసరోవరం నుండి కూడాను ఆవిర్భవించినటువంటి యొక్క ప్రేమ జలమే ఈ యొక్క ఆనంద భాష్మములు నిర్మించేటువంటి.
1: Therefore, devotion is that which will come out by way of tears out of that ocean contained in your heart in the form of love.
0: Kalukane vedamanandu patram pushpam phalam toyam samarpayami annaru.
1: Therefore, Veda says that you should offer the leaf or a flower or a fruit or water.
0: Patram.
1: The leaf.
0: Emiti ee patram?
1: What is this leaf?
0: Villa patrama?
1: Is it
0: tulasi dalama? లేక ఇంకే విధమైనటువంటి పత్రము.
1: వాట్ లీఫ్ ఇస్ దట్ లీఫ్ ఆఫ్ తులసి?
0: పత్రం అనగా ఏ విధమైనటువంటి ఆకులు అలములు కాదు.
1: పత్ర ఇస్ నాట్ ఆర్డినరీ లీఫ్.
0: దేహమే ఒక పత్రము.
1: బాడీ ఇస్ ద లీఫ్.
0: కనుకనే ఈ దేహమనే పత్రము ఎప్పుడు రాలుతుందో, ఎప్పుడు కూలుతుందో, ఎప్పుడు కాలుతుందో.
1: This body which is the leaf, when it would drop down, when it's going to be burnt, when it would get dried up, no one can say.
0: కనుక సమ్మర్ వచ్చినప్పుడు ఏ విధంగా చెట్ల నుంచి ఆకులు రాలిపోతుందాయో అట్లా కాలం కట్టేటప్పటికీ దేహం కూడా రాలిపోతుంది.
1: జస్ట్ యాస్ యు ఫైండ్ లీవ్స్ ఆర్ షెడ్ ఇన్ సమ్మర్ వెన్ ద బాడీ వుడ్ డ్రాప్ డౌన్.
0: పత్రం అనగా దేహమే.
1: సో లీఫ్ మెంట్ ద బాడీ.
0: భగవంత నా ఈ దేహం అనే పత్రమును నీకు అర్పితం చేస్తున్నాను.
1: ఓ గాడ్ మై బాడీ ఈజ్ లైక్ ఏ లీఫ్ ఐ ఆఫర్ అన్ టు యు.
0: ఇదే సరియైన పత్రం నీకు.
1: This is the proper leaf I can offer.
0: Billava patramu.
1: Billava leaf.
0: Tulasi dalamu.
1: Tulasi leaf.
0: Ilanti patrani neeku arpisthunnanu.
1: I am offering such leaves.
0: Edo ee naadu techinatundi patramu vaadipoyi kullipoyi kaalipoyetundi patram kaadidi.
1: It's not the leaf that would get dried up, that would get decayed or burned.
0: Nee vichina dehame neeku oka patranga isthunnanu.
1: The body is your gift. I am offering
0: back. Ee hrudayamulo sadutave ise naaku.
1: Oh God, that heart you have given me.
0: మరి దానినే అర్పింత మహిత మూర్తి.
1: Oh God, I offer that heart.
0: తరగా వేరేమి చెప్తు నీ పాద అర్చనకును.
1: What else I am to offer to worship you?
0: అందులకు చింతు అందుకోవయ్య నీవు అని.
1: I offer all my humble salutations unto your feet.
0: స్వామి.
1: స్వామి.
0: నీకు ఏ పత్రములతో తృప్తి చేయగలను?
1: What sort of leaves would satisfy you?
0: నా దేహమే పత్రము.
1: My body is the leaf.
0: నీకు అర్పితం చేస్తున్నాను.
1: That I offer unto you.
0: పుష్పం.
1: than the flower.
0: ఏమిటి ఈ పుష్పము?
1: What sort of flower?
0: హృదయ పుష్పము.
1: Heart is the flower. These are the flowers which are not available in the market, like rose flower or jasmine flower and so on. If you bring such flowers, they fade out by
0: evening.
1: Whereas, my heart is a flower that would never fade away. It is so pure. It is a total. It's full of fragrance. And it's full of nectar of love. Therefore, my very heart is a flower.
0: Phalamu.
1: Then the fruit. What sort of fruit?
0: Jambu phalam kavala, apple phalam kavala, ek jambu kavala, ye phalam kavala neeku.
1: What kind of?
0: Ilanti pushpam kaadu.
1: These are the flowers which are not available in the market, like rose flower or jasmine flower and so on. If you bring such

0: ఫలము.
1: దెన్ ద ఫ్రూట్.
0: ఏమి ఫలం కావాలి నీకు?
1: వాట్ సార్ట్ ఆఫ్
0: జామ ఫలం కావాలా? యాపిల్ ఫలం కావాలా? లేక జంబు కావాలా? ఏ ఫలం కావాలి నీకు?
1: వాట్ కైండ్ ఆఫ్ ఫ్రూట్స్ దట్ యు వాంట్ ఇస్ యాపిల్ ఫ్రూట్ ఆర్ వాట్ సార్ట్ ఆఫ్ ఫ్రూట్? ఇట్స్ నాట్ ది ఫ్రూట్ బాండ్ టు ఇట్.
0: నా మనసే పుష్పము.
1: అండ్ దెన్ మై మైండ్ ఇస్ అ ఫ్లవర్.
0: ఆ పుష్పాన్ని నీకు అర్పిస్తున్నాను.
1: దట్ ఐ ఆఫర్ అన్ టు యు.
0: తోయము.
1: దెన్ ద వాటర్.
0: తోయము అనగా ఏమిటి?
1: వాట్ ఇస్ దిస్ వాటర్?
0: ట్యాప్ వాటరు, లేకపోతే రివర్ వాటరు, ఇంకే విధమైనటువంటి యొక్క గ్యాంజెస్ వాటరు, ఇది కాదు తోయము.
1: వాట్ వాటర్? ఇట్స్ నాట్ ద ట్యాప్ వాటర్ ఆర్ వెల్ వాటర్ ఆర్ గ్యాంజెస్ వాటర్.
0: నిన్ను చింతిస్తూ నీ యొక్క లీలను ఆనందిస్తూ నీ ప్రేమతత్వాన్ని నేను అనుభవిస్తూ కంటిదారాలను కార్చున్నప్పుడు అది ఏ ఆనంద భాష్పము.
1: What sort of water I would offer unto you, O God, as I think of you blissfully, full of love and experience, I said tears of joy. That is the water.
0: ఇది ఏ భగవంతుడు ఆశించేది?
1: This is what God expects from
0: you. ఇదే భక్తుడు అందించేది.
1: This is a devotee offers.
0: అంతేకాని క్షణభంగురమైనటువంటి యొక్క దీంట్లో లోపల ఈ యొక్క పుష్పములు పత్రములు అందుకు అందించడం కాదు.
1: Not those momentary, the flowers and the leaves that are supposed to offer.
0: ఇది ఏ ప్రార్థన?
1: I pray.
0: సత్యభామ కృష్ణుని కొరడాల కోసమని అనేక ధనమును పెట్టి చూచింది.
1: యు సత్యభామ వాంటెడ్ టు బై కృష్ణ బై ఆఫరింగ్ వెల్త్ మనీ.
0: కానీ భగవంతుడు ధనము తూగుతాడా?
1: యు విల్ నెవర్ ఫైండ్ గాడ్ బ్యాలెన్స్ టు వెల్త్. నో,
0: ప్రేమకు మాత్రమే తూగగలదు.
1: యు కెన్ ఓన్లీ వెయి గాడ్ విత్ యువర్ లవ్.
0: కనుక ఆమె దగ్గర అంత ధనం ఉందని ఆశించి గర్వపడింది.
1: సత్యభామ వాస్ ఫుల్ ఆఫ్ ప్రైడ్ బికాస్ షీ హస్ గాట్ లాట్ ఆఫ్ వెల్త్.
0: కడపటికి విచారం కలిగి సత్యాన్ని గుర్తించుకుని రుక్మిణి దగ్గరికి వెళ్లి పాదములు పట్టింది.
1: He has realized the truth ultimately and fell at the feet of Rukmini.
0: ఆ సమయంలో రుక్మిణి
1: తులసి
0: పూజ చేసుకుంటూ ఉండినది.
1: He was offering worship with tulsi leaves.
0: చెల్లెల నీవు బాధపడనక్కర్లేదు.
1: Sister, don't worry.
0: భగవంతుడు ఎప్పుడు కూడా నువ్వు సర్వులు వాడే.
1: God in fact will
0: నీకు నాకు అనేటువంటి భేదం పెట్టుకోకూడదు.
1: There no difference between me and
0: సర్వాంతర్యామి.
1: And you, God is
0: సర్వభూతాంతరాత్మ.
1: And is present everywhere.
0: సర్వభక్తులు వసడు.
1: And in fact he submits himself to all devotees.
0: ఏకంగా అనుభవించాలనుకుంటే ఇది మంచిది కాదు.
1: You cannot have him all by yourself.
0: స్వార్థానికి నీవు గురి కావద్దు.
1: Don't be selfish.
0: అని చెప్పి వచ్చింది పాపం వెంట.
1: So saying Rukmini followed Satyabhama.
0: నారదు ఉన్నాడు అక్కడ.
1: Narada was there.
0: నారదుడు జ్ఞానమును బోధించేటువంటి వాడే.
1: నారద టీచర్స్ విజ్డమ్.
0: కానీ అప్పుడు ఈ సత్యభామకు ఈ అహంకారం నిర్మూలం గావించాలనే ఉద్దేశంతో
1: ఇన్ ఆర్డర్ టు కిల్ ది ఈగో ఇన్ సత్యభామ.
0: అమ్మా రుక్మిణి, మీరు తుంచగలరా ఈ కృష్ణుణ్ణి?
1: క్యాన్ యూ బ్యాలెన్స్ కృష్ణాస్ వెయిట్?
0: నారద, రూపమునకు నామమే సరి అయిన తూకము, నామమునకు రూపమే సరి అయిన తూకము.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ the name would equally weigh that of the form, so also the form weighs that of the name.
0: కాబట్టి కృష్ణ రూపమునకు కృష్ణ నామమే సరియైన తూగము.
1: So for Krishna's form the correct weight would be his name.
0: నాదు రూపకేలేదు.
1: నాదు was not that
0: simple. అమ్మా, సాకార రూపమునకు నిరాకార నామము నాకు ఇస్తే నాకు వచ్చిన ఫలితం ఏమవుతుంది?
1: In fact Krishna has got a definite form whereas name is formless. What is it?
0: సాకార రూపమునకు సాకారమే నాకు అందించాలి అన్నాడు.
1: For a formful aspect you should also have a form there.
0: అప్పుడు చేతిలో ఉన్న తులసి దళం తీసుకుంది.
1: Then she held the tulsi leaf.
0: పత్రము.
1: A leaf.
0: పుష్పము.
1: A flower.
0: ఫలము.
1: A fruit.
0: తోయము.
1: Water.
0: భక్తి కలిగిన వానికి వసుడవుట సత్యమే నీ.
1: If it were to be true, O God, that you would submit yourself to a devotee,
0: తులసి దళమునకు
1: let you balance to the weight of this tulsi leaf.
0: Vesindi papa.
1: He kept the tulsi leaf there.
0: Krishnani vesindi.
1: While saying Krishna, she
0: kept Krishna namam Krishnani tuchinchi sariyanga.
1: And in fact Krishna's name tulasi was equal to the weight of Krishna's form. And tulsi leaf is an extra weight.
0: Extra weight aipoyindi.
1: It has become extra weight now.
0: Kalukune bhaktiki chikkeetunti vaadu bhagavantudike ani ikka deeniki labhinchadu.
1: You can catch God by your devotion by not in another way.
0: భక్తి కంటే మించినటువంటిది అతను తూచేటువంటి వస్తువు ఈ జగత్తులో లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ అదర్ దాన్ బియాండ్ డివోషన్.
0: కనుకనే ప్రాచీన కాలం నుండి కూడా నువ్వు భారతదేశము
1: ఇన్సెన్షియన్ టైమ్స్ ఇన్
0: భారతీయ కల్చర్ లోపల భక్తికి ప్రధానమైన స్థానం అందించింది.
1: ఇన్సెన్షియన్ డేస్ ది కల్చర్ ఆఫ్ భారత్ హ్యాడ్ హెల్డ్ హై ద పాత్ ఆఫ్ డివోషన్.
0: మించినటువంటి యొక్క ధనం మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ వెల్త్ గ్రేటర్ దాన్ డివోషన్.
0: భక్తికి మించినటువంటిది ఏ యొక్క తూకము మరొక

0: రాదు.
1: నథింగ్ ఈక్వల్స్ డివోషన్.
0: అట్టి పవిత్రమైనటువంటి భక్తిని ప్రతి మానవుని యందు ఉంటున్నది.
1: దట్ సీక్రెట్ డివోషన్ ఇస్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
0: ప్రతి మానవుని యొక్క దీని యందు కూడాను
1: ఇన్ ఎవ్రీ హ్యూమన్
0: బీయింగ్ ఏడు చక్రాలు ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ సెవెన్ చక్రాస్ వీల్స్.
0: షట్చక్రములు అంటారు.
1: దే ఆర్ కాల్డ్ షట్చక్రాస్.
0: అనగా లోకములో చక్రములను ఉద్దేశించి చెప్పేటువంటి వాడు అనేక రకములుగా ఉంటున్నారు.
1: దేర్ ఆర్ మెనీ పీపుల్ దట్ గివ్ వేరీడ్ ఇంటర్ప్రిటేషన్.
0: కానీ ఈ షట్చక్రముల లోపల రెండు చక్రములు చాలా ప్రధానమైనటువంటివి.
1: అమంగ్ దిస్ షట్చక్రాస్ సిక్స్ టూ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: హృదయ చక్రము
1: వన్. హృదయ చక్ర.
0: రెండవది సహస్రార చక్రము.
1: ద నెక్స్ట్ వన్ ఇస్ సహస్రార.
0: ఈ హృదయ చక్రమునే హృదయ కమలము అన్నారు.
1: ద వీల్ ఆఫ్ ద హార్ట్ హృదయ చక్ర ఇస్
0: సహస్రార చక్రమునే సహస్ర కమలము అన్నారు.
1: ద సహస్ర చక్ర ఇస్ ద లోటస్ విత్ సహస్ర థౌసండ్ పెటల్డ్ లోటస్.
0: కనుక ఈ రెండు చక్రముల యొక్క తత్వమును చక్కగా గుర్తించుకున్నప్పుడు
1: దెన్ వన్స్ వి అండర్స్టాండ్ దిస్ వీల్ టు
0: భగవంతుడు వారికి వశులవుతాడు.
1: నేచురల్లీ యు విల్ హావ్ గాడ్.
0: ఈ షట్చక్రము లోపల ఎనిమిది చాలా రేఖలు ఉంటున్నాయి.
1: ది షట్చక్రస్ హావ్ గాట్ ఎయిట్ పెటల్.
0: ఎనిమిది రేఖలతో కూడినటువంటిది ఈ షట్చక్రంలో.
1: అండ్ దిస్ చక్రస్ హావ్ గాట్ ఎయిట్ చక్రము.
0: ఈ ఎనిమిది రేఖలతో ఉంటుండాలి ఇది కళకళలాడుతూ.
1: విత్ ఆల్ దిస్ ఎయిట్ దే షైన్.
0: అయితే ఒక్కొక్క రేఖ ఒక్కొక్క దీని యందు వాలి ఉంటుంటుంది.
1: హౌఎవర్ ఈచ్ హస్ గాట్ ఎ స్పెషల్ ఆస్పెక్ట్.
0: సహస్రార చక్రముల పైన ఒక్కొక్క దళం పైన ఒక్కొక్క ఇది దళం వాలి ఉంటుంది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇన్ దట్ సహస్రార ద థౌసండ్ పెటల్ వన్ ఇట్ ఫాల్స్ బ్యాక్.
0: ఒక్కొక్క దళమునకు కూడాను షోడశ కళలతో నిండి ఉంటాడు భగవంతుడు.
1: ఈచ్ పెటల్ హ్యాస్ గాట్ 16 ఆస్పెక్ట్స్.
0: ఈ షోడశ కళ పరిపూర్ణుడైనటువంటి భగవంతుడు ఒక్కొక్క రేఖ పైన కూడా ఉంటుంటాడు.
1: అండ్ దేర్ ఫోర్ హీ దేర్ ఇన్ ఈచ్ ఆఫ్ దట్ రేఖ ద రే.
0: కనుక వెయ్యి దళములు ఎందు ఈ ఒక్కొక్క దానికి 16 దళములతో ఎత్తించినప్పుడు 16,000 గోపికలుగా మారిపోయినారు.
1: అండ్ దేర్ ఫోర్ ద థౌసండ్ పెటల్స్ విత్ 16 ఆస్పెక్ట్స్ ఇన్ ఈచ్ మేక్ ఎ టోటల్ ఆఫ్ 16,000 గోపికాస్.
0: 16,000 మంది గోపికలుగా తయారయ్యేటప్పటికి
1: though there are 16,000 gopikas
0: భగవంతునికి అర్పితమైపోయినారు.
1: They offered themselves to God.
0: అయితే దీనికి నాయకుడు ఎవరు?
1: Then who is the master?
0: భగవంతుడే.
1: God is the master.
0: ఆ భగవంతుని యొక్క ఆజ్ఞ చేత మనం ఈ దళములను తీసుకోవడానికి ఎవరికైనా అధికారం ఉంటుంటుంది.
1: By the command of Lord, everyone has got right to collect.
0: భగవంతుని హక్కు అయినటువంటి యొక్క ఈ దళములను భగవంతుని ఆజ్ఞ లేకుండా పుచ్చుకోవటము ఇది ఎవరికి సాధ్యం కాదు.
1: ఇట్ ఈస్ గాడ్స్ ప్రాపర్టీ. వితౌట్ హిస్ కమాండ్ అండ్ పర్మిషన్ నోబడీ కెన్ యాక్సెప్ట్.
0: ఒక చిన్న ఉదాహరణము.
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: సీత భూజాత.
1: సీత ఈస్ ద డాటర్ ఆఫ్ మదర్
0: భూజ. ఈమె రాముని యొక్క పత్ని.
1: షీఈస్ ది కాన్సర్ట్ ఆఫ్ రామ.
0: ఆమెపై రాములకు సర్వ హక్కు ఉంటుండాలి.
1: రామ హ్యాస్ గాట్ ఎవ్రీ రైట్ ఆన్ సీత.
0: కనుకని అతను సీతకు పతి అయినాడు.
1: సో హీస్ ద మాస్టర్ ఆఫ్ సీత.
0: సీతాపతి రాముడు.
1: రామ ఈజ్ సీతాపతి.
0: పతి ఆజ్ఞను తెలుసుకోకుండా
1: వితౌట్ నోయింగ్ ది కమాండ్
0: ఆమెను రావణుడు దొంగిలించుకుని పోయాడు.
1: రావణ అబ్డక్టెడ్ హర్.
0: పతి ఆజ్ఞను మించి ఆమెను తీసుకుని పోవటం చేత తాను ఏమనిపించాడు.
1: సిన్స్ హీస్ టేకెన్ హర్ కిడ్నాప్డ్ హర్ వితౌట్ పర్మిషన్ ఆఫ్ రామ వాట్ హ్యాపెన్ టు హిమ్.
0: అన్ని కష్టములకు గురి అయిపోయాడు.
1: హీ సఫర్డ్ ఆల్ లాసెస్.
0: తలాతూరికి మండోదర్ చెప్పింది.
1: ఫైనల్లీ మండోదర్ ఈ సైడ్
0: రావణ.
1: రావణ
0: రామచంద్రుడు సాక్షాత్ నారాయణమూర్తి.
1: రామ ఈజ్ వెరీ గాడ్ హిమ్.
0: ఈమె సీతా మాత.
1: అండ్ హియర్
0: గొప్ప పతివ్రతరాలు.
1: సీతా ఈజ్ మదర్.
0: ఈమెను నీవు తీసుకుని రావడం చాలా పొరపాటు.
1: ఈజ్ అ బిగ్ మిస్టేక్ టు హావ్ బ్రాట్.
0: పొరపాటే కాదు తప్పు.
1: ఈజ్ అ బిగ్ మిస్టేక్.
0: రాముని ఆజ్ఞ లేకుండా నీవు ఈమెను ఏ విధంగా తీసుకుని వచ్చావు?
1: వితౌట్ కమాండ్ పర్మిషన్ రామ హౌ హావ్ యు బ్రాట్ హర్.
0: ఇప్పుడైనా కూడా ఈమె తీసుకుని పోయి రాములకు అప్పచెప్పి రామని చెప్పి
1: అట్లీస్ట్ ఈవెన్ నౌ హ్యాండ్ హర్ ఓవర్ టు రామ.
0: కానీ వినాశకాలే విపరీత బుద్ధి. అతను ఏమాత్రం అంగీకరించలేదు.
1: ఇన్ ఈవిల్ టైమ్స్ ద మైండ్స్ ఆర్ డిస్టార్టెడ్ పర్వర్టెడ్.
0: అదే విధంగానే
1: లైక్ వైజ్
0: ఈ 16,000 మంది గోపికలు కూడాను
1: all the 16,000 gopikas
0: షోడశ కళలతో నిండినటువంటి యొక్క పరమాత్మని యొక్క సొత్తుడే.
1: They are the property of God himself.
0: సహస్రార పద్మములన్నీ కూడాను
1: all the 1000 petals
0: అష్టదళములతో కూడినటువంటి యొక్క ఆకారములే.
1: They have got their very form of the flowers.
0: ఇది ఏ యోగులంతా
1: this messages
0: ఈ అష్టదళముల ప్రారంభం దీన్ని ఆశ్రయించుకొని
1: they are after this 8 petal
0: సహస్రార పద్మములో ప్రవేశించి
1: they have gone into the 1000 petal one.
0: తరగని ఆనందాన్ని అనుభవించారు.
1: And they enjoyed
0: ఈ ఆనందం ఎక్కడి నుంచి వచ్చింది? సహస్రార పద్మం నుంచి వచ్చింది.
1: అండ్ దిస్ ఎక్స్టసీ ఇస్ ద ప్రోడక్ట్ ఆఫ్ థౌసండ్ పెటల్డ్ వన్ సహస్రార.
0: కనుక
1: సో
0: ఈ విధమైనటువంటి దైవత్వాన్ని పొందాలనుకున్నప్పుడు దైవాన్ని మనం పఠించినప్పుడే ఈ యొక్క సమానమైనటువంటి ఒక ఆనందం మనకు లభిస్తుంది.
1: When once we follow the command of God, you will attain the state of bliss.
0: అష్టదళములు యందు అష్టరాణులను పెట్టాడు.
1: The eight petaled one represent eight queens.
0: సహస్రార దళములు యందు 16,000 గోపికలు అన్నారు.
1: The thousand petaled one with 16 aspects each, 16,000 gopikas.
0: అంతా చేరినప్పుడు కృష్ణుని యొక్క హృదయ కమలమే అదంతా.
1: They all represent the lotus, the heart of Krishna.
0: కమలములనే అనేక రేఖలుగా ఉంటున్నాయి.
1: And the lotus has so many petals.
0: రేఖలు వేరైనప్పుడు కమలం వేరుగా ఉండదు.
1: The petals and the flower are not separate.
0: కనుక దైవత్వాన్ని మనం పొందాలనుకున్నప్పుడు దైవ హృదయంలో మనం ఒక రేఖలుగా తయారు కావాలి.
1: Therefore, in order to attain the divinity, we should become petals.
0: ఆ రేఖలు ఏ రీతిగా ఉండాలి?
1: The lotus flower of heart of God.
0: కర్మ ఫల రహితమైనటువంటి యొక్క పరమ శాంతమైనటువంటి రూపకంగా ఉండాలి.
1: Therefore, we should be in a state of peace. Not in anticipation of any rewards to our actions.
0: నీ ప్రేమనంతా కూడా నువ్వు రేఖల్లో ఇమిడ్చాలి.
1: And you should see that the nectar of
0: your love.
1: You should feel love in your heart.
0: నీ ఆనందమును అనుభవించాలి.
1: ఎక్స్పీరియన్స్ బ్లెస్.
0: కనుక దైవత్వమును గుర్తించినటువంటి గోపికలు,
1: గోపికాస్ హూ హావ్ రికగ్నైజ్డ్ డివినిటీ,
0: కృష్ణుని అనేక రకములుగా వర్ణిస్తూ వచ్చారు.
1: దే స్టార్టెడ్ డిస్క్రైబింగ్, నరేటింగ్ కృష్ణ.
0: ఒకానొక సమయం లోపల,
1: ఎట్ వన్ టైమ్,
0: అనేక రకములుగా కష్టపడుతూ వచ్చారు.
1: దే వర్ సఫరింగ్.
0: కృష్ణుడు మధురకు పోయాడు.
1: కృష్ణ లెఫ్ట్ ఫర్ మధుర.
0: పోయినటువంటి కృష్ణుడు రాలేదు.
1: హి డిడ్ రిటర్న్.
0: మేము జీవించి ప్రయోజనం ఏమిటి?
1: వై షుడ్ వి కంటిన్యూ టు లివ్?
0: కృష్ణుడు లేని జీవితం మా జీవితం కానే కాదు.
1: ఇట్స్ లైఫ్లెస్ వితౌట్ కృష్ణ.
0: కనుక కృష్ణ,
1: ఓ కృష్ణ,
0: ఒక్కతూరి వచ్చి పొమ్మన్న చెప్పి కోరారు.
1: యు కమ్ ఆన్ విజిట్ అట్లీస్ట్ వన్స్, దే ప్రేడ్.
0: కానీ ఒకతూరి వచ్చాడు కృష్ణుడు.
1: కృష్ణ కేమ్.
0: వచ్చేటప్పటికి గోపికలందరికీ బండబారిపోయారు.
1: As he came, the gopikas were simply barren, dry.
0: హస్తపంజరంగా నిలిచిపోయారు.
1: They have come down to the level of skeleton.
0: ఆకలి లేదు, దప్పి లేదు, తిండి లేదు, తీర్థం లేదు.
1: They have no food, they have no drink, they sacrifice
0: everything. లోపలే వారి దేహాన్ని అర్పితంగా ఇస్తూ వచ్చారు.
1: In fact, they offered their bodies to Krishna.
0: ఆ విధంగా అర్పితంగా ఇచ్చినప్పుడు,
1: when they offered,
0: ఒక్కతూరి మీరు భుజించి ఆనందాన్ని అనుభవించండి అని ఆశించాడు కృష్ణుడు.
1: కృష్ణ వాంటెడ్ దెమ్ టు హ్యావ్ దేర్ ఫుడ్ అండ్ రిటర్న్.
0: కృష్ణ, మా ఆహారం ఏమిటి?
1: వాట్ ఈస్ అవర్ ఫుడ్?
0: నీ వేణుగానమే మా ఆహారం.
1: ద మెలడీ, ద మ్యూజిక్ ఆఫ్ యువర్ ఫ్లూట్ ఈస్ అవర్ ఫుడ్.
0: దానికంటే మించినటువంటి ఆహారం మాకు వేరు లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ ఫుడ్ అదర్ దాన్ ద మెలడీ ఆఫ్ యువర్ ఫ్లూట్.
0: అప్పుడు రాధ చెప్పింది.
1: దెన్ రాధ సార్,
0: పాట పాడు మా కృష్ణ, పలుకుతే నెల్లొలుకునటుల, మాటలాడు మాముకుంద మనసు తీరగా, పలుకుతే నెల్లొలుకునటుల, మాటలాడు మాముకుంద మనసు తీరగా.
1: కృష్ణ సింగ్ ఫర్ అస్, ఫిల్ అవర్ హార్ట్స్ విత్ యువర్ నెక్టర్ ఇన్ వర్డ్స్. That will be joyful.
0: Veda saramantadisi,
1: collecting the essence of Vedas.
0: Nada brahma muganu machi,
1: converted into the Brahman of the sound.
0: Venu vandu tirugamosi,
1: and filling it up in the flute.
0: Nada roopa muganu machi, paata paadu maa krishna.
1: Convert the whole thing into the divine sound and make it a melodious music out of your throat.
0: Veda saramantadisi.
1: How do you sing? You collect the essence of Vedas.
0: Nada brahma muganu machi.
1: And you converted, and you convert it into sound of Brahman.
0: Tirugamosi.
1: And you fill it up there in flute.
0: Gana roopa muganu machi. పాట పాడు కృష్ణ.
1: అండ్ యు ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు మెలోడియస్ మ్యూజిక్ అండ్ సింగ్ ఫర్ us.
0: ఆ యొక్క చెట్ట లోపల ఒక ఇది ఉంటాయి, ఎదుకు ఎదురు తోట, ఎదురు తోటలో ఎదురు
1: దేర్ ఇన్ దట్ బుషెస్ అరౌండ్ ఓవర్ దేర్
0: చుంచాడు.
1: అండ్ హి దే జస్ట్ ప్లక్ ద బ్రాంచ్.
0: అక్కడ దానినే వేణువుగా మార్చాడు.
1: బ్యాంబూ ఇస్ కన్వర్టెడ్ ఇంటు ఫ్లూట్.
0: దాని యొక్క పాటలు పాడి వినిపించాడు.
1: అండ్ దెన్ హి మేడ్ ద ఫ్లూట్ అండ్ సాంగ్ ఫర్ దెమ్.
0: ఆ వినిపించే సమయంలోపలే రాధ ప్రాణం వదిలింది.
1: యాజ్ కృష్ణ వాజ్ ప్లేయింగ్ ఆన్ హిస్ ఫ్లూట్,
0: ఈ గానం కోసం నా జీవితం కాచుకొని ఉన్నది.
1: ఇన్ఫాక్ట్ ఐ హావ్ బీన్ వెయిటింగ్.

0: యు మ్యూజిక్,
1: ఇంకా నాకు చాలు,
0: దిస్ ఇస్ ఎనఫ్
1: అని ఆనాటి నుంచి కృష్ణుడు ఇంకా వేణువును పట్టడమే మానివేశాడు.
0: కృష్ణ నెవర్ టచ్ దట్ ఫ్లూట్ సిన్స్ దట్ డే.
1: భక్తులు ఏ విధంగా భగవంతునికి అర్పితం అవుతున్నారు, భగవంతుడు కూడా భక్తులకు ఆ విధంగా అర్పితం అవుతుంటాడు.
0: As the devotee offers himself to God, so also God offers himself to the devotee.
1: Bhavam tad bhavati.
0: As is the feeling, so is the
1: result. Feeling ఎట్ట ఉంటాదో తన ఫీలింగ్ కూడా అట్టే ఉంటాడు.
0: As is your feeling, so is the feeling of God too.
1: ఎప్పుడు భగవంతుడా భగవంతుడా అని మీరు అనుకుంటుంటే వాడు ఎప్పుడు కూడా భక్తుడా భక్తుడా భక్తుడా అనుకుంటుంటాడు.
0: If you repeat the name of God again again, God also speaks of you, devotee, devotee, like that.
1: కనుక భగవంతునికి వేరే చింత లేదు.
0: God has no other thought.
1: భక్తునికి భగవంతుని చింతనే.
0: డివోటీ థింక్స్ ఆఫ్ గాడ్.
1: భగవంతునికి భక్తుని చింతనే.
0: గాడ్ థింక్స్ ఆఫ్ డివోటీ ఓన్లీ.
1: కనుక ఈ ఇరువురికి ఉండినటువంటి మధ్యలో ఎవరు కూడా చేరడానికి వీలు కాదు.
0: నో వన్ కెన్ స్టాండ్ బిట్వీన్ ద డివోటీ అండ్ గాడ్.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి భక్తి తత్వాన్ని,
0: సచ్ ఎ సీక్రెట్ ప్రిన్సిపల్ ఆఫ్ డివోషన్,
1: పాండవులు జగత్తును వ్యాప్తి గావించుకుంటూ వచ్చారు.
0: సచ్ ఎ ప్రిన్సిపల్ ఆఫ్ డివోషన్ వాస్ పబ్లిసైజ్డ్.
1: ఎన్ని కష్టములకు గురైపోయారు, ఎన్ని బాధలకు గురైపోయారు,
0: ఆల్ ద లాసెస్ ఆఫ్ సఫరింగ్,
1: ఎన్ని అవమానములో భరించారు,
0: ఆల్ హ్యూమిలియేషన్.
1: అయినప్పటికీ కృష్ణనామాన్ని మాత్రం వదలలేదు.
0: దే కుడ్ బేర్ బట్ దే నెవర్ గేవ్ అప్ కృష్ణాస్ నేమ్.
1: ఆ నామమే మా యొక్క మాధుర్యము.
0: ఇన్ ఫ్యాక్ట్ ది స్వీట్నెస్
1: లైస్ ఇన్ యువర్ నేమ్. ఆ నామమే మా యొక్క ఆహారము.
0: దట్ ఇస్ అవర్ ఫుడ్.
1: ఆ నామమే మా యొక్క దాహము.
0: అండ్ దట్ ఇస్ అవర్ థర్స్ట్.
1: ఈ విధంగా కృష్ణనామాన్ని నిరంతరము స్మరిస్తూ స్మరిస్తూ జపిస్తూ కాలాన్ని సార్థకంగా గావించుకున్న వారు పాండవులు.
0: పాండవ చాంటెడ్, దే డిడ్ పెనన్స్, దే రిపీటెడ్ గాడ్స్ నేమ్ అగైన్ అండ్ అగైన్ అండ్ రిడీమ్ దేర్ లైఫ్.
1: మా జీవితంలో కృష్ణుడు ఫస్ట్.
0: Krishna comes first in our life.
1: Relations, ee sainyamu ivanta kuda next.
0: Relations, battalions of army come next.
1: Pandavulu last.
0: Pandavas, we come in the last.
1: ఈ విధంగా భావించి వారు కృష్ణుని ఆరాధన చేస్తూ వచ్చేవారు.
0: That was their feeling as they worshipped Krishna.
1: కౌరవులు అట్లా కాదు.
0: Kauravas are not like that.
1: ఫస్ట్ కౌరవులు.
0: We come first Kauravas.
1: Next relations.
0: Next relation.
1: Last కృష్ణుడు.
0: Krishna comes in the last.
1: Last, last.
0: As they kept Krishna in the last, L-A-S-T, they are lost, L-O-S-T.
1: జీవితంలో దేవుడు ఫస్ట్.
0: So in our life, God comes first.
1: దేవుడు మొట్టమొదటి వాడైనప్పుడే జగత్తంతను మనం ఆశ్రయించవచ్చును.
0: When God comes first, you can expect the world.
1: లేకపోతే జగత్ ఎక్కడిది?
0: When there is no God, how do you expect the world to sustain?
1: దేవుడు ఉంటేనే జగత్తు.
0: When there is a creator, there is creation. దేవుడు
1: లేని జగత్తు జగత్తే కాదు.
0: There cannot be creation without the creator.
1: జగత్.
0: జగత్.
1: జగత్. రావటం పోవటమే ఈ జగత్.
0: జాగత్ మీన్స్ దట్ విచ్ కమ్స్ అండ్ గోస్. జాగత్ కమ్స్ అండ్ గోస్.
1: కదిలిపోయేటువంటిది ఈ జగత్.
0: దట్ విచ్ కమ్స్ అండ్ పాసెస్ ఆఫ్.
1: కదలని వాడు మెదలని వాడు భగవంతుడు ఒక్కడే.
0: వన్ హూ డజంట్ మూవ్, ద చేంజ్లెస్ ఇస్ గాడ్.
1: అతను ఒక్కడే శాశ్వతుడు.
0: ఈస్ పర్మనెంట్.
1: శాశ్వతమైనటువంటి వారిని మనం ఆశ్రయించినప్పుడే శాశ్వతమైన స్థానం కూడా మనం పొందుతాం.
0: ఇఫ్ యూఆర్ ఆఫ్టర్ దట్ పర్మనెంట్ గాడ్ యూల్ హావ్ పర్మనెంట్ రిజల్ట్స్ అండ్ ఎక్స్‌పీరియన్సెస్. ఎంబోడిమెంట్ ఆఫ్ లవ్.
1: ఎన్ని జపములు ఎన్ని తపములు ఎన్ని జ్ఞానములు ఎన్ని యోగం చేసినప్పటికీ,
0: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ పెనన్స్ అండ్ వర్షిప్ అండ్ మెడిటేషన్,
1: శాశ్వతమైనటువంటి దైవత్వాన్ని మనం ఆశ్రయించాలి.
0: వీ షుడ్ బి ఆఫ్టర్ సరెండర్ అవర్ సెల్ఫ్ టు
1: శాశ్వతమైనటువంటి దాన్ని మనం ఆశ్రయించినప్పుడే శాశ్వతమైన ఆనందం కూడా లభ్యమవుతుంది.
0: దెన్ వన్స్ యూ సరెండర్ టు ద ప్రిన్సిపల్ ఆఫ్ పర్మనెన్స్, దెన్ యూ విల్ హావ్ పర్మనెంట్ రిజల్ట్.
1: అనిత్యమైనటువంటి దాన్ని ఆశించకూడదు.
0: నెవర్ ఎక్స్పెక్ట్ మొమెంటరీ ఎఫెమెరల్ థింగ్.
1: అసత్యమైన దాన్ని మనం వరించకూడదు.
0: డోంట్ బి ఆఫ్టర్ ఫాల్స్.
1: ఈ జగత్ అంతా కూడా అనిత్యము అశాశ్వతమే.
0: ద హోల్ వరల్డ్ ఈస్ టెంపరరీ అండ్ ఫ్లీటింగ్.
1: కనుక భగవంతుడు కృష్ణుడు గీతలో చెప్తూ వచ్చాడు.
0: సో గాడ్
1: అనిత్యం అసుఖం లోకం.
0: ద హోల్ వరల్డ్ ఈస్ ఎఫెమెరల్ అనిత్యం
1: అసుఖం. అన్నాడు.
0: ప్రే టు గాడ్ కంటిన్యూస్లీ.
1: ఇదంతా అనిత్యము అసుఖము.
0: ద హోల్ వరల్డ్ ఈస్ ఫుల్ ఆఫ్
1: మిజరీ. రేపు పోతుంది.
0: A temporary comes today and passes off tomorrow.
1: భగవంతుడు ఎప్పటికి రాడు ఎప్పటికి పోడు.
0: గాడ్ నెదర్ కమ్స్ నర్ గోస్.
1: రాక పోకలు లేనిటువంటి ఒక రాజమూర్తి కృష్ణుడు.
0: ఇన్ ఫ్యాక్ట్ కృష్ణ ఇస్ ద వన్ హూ హాస్ నైదర్ ఎంట్రన్స్ నార్ ఎగ్జిట్.
1: కనుకనే అతన్ని గోపికలు అన్ని విధములుగా కూడా ప్రార్థిస్తూ ఆరాధిస్తూ ఆనందిస్తూ జీవితాన్ని గడుపుతూ వచ్చారు.
0: సో గోపికాస్ ప్రేడ్ టు హిమ్ ఇన్ డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ వర్షిప్ అండ్ దే డిలైటెడ్. దే హాడ్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్సెస్.
1: కనుక దైవత్వంలో ఉండేటువంటి మాధుర్యము,
0: the sweetness in the divinity,
1: దైవత్వంలో ఉన్నటువంటి ప్రేమ తత్వము,
0: the principle of love in divinity,
1: అట్టిదని ఎవరు కూడా వర్ణించలేరు.
0: Can never describe in a specific way.
1: ఎంత వర్ణించినప్పుడు అది తనివి తీరినటువంటిది.
0: And you cannot satisfy to get it
1: saturated. ఒక దివ్యత్వాన్ని ఎవరు ఏ రీతిగా వర్ణించగలరు?
0: Is it possible for you to narrate in full the divinity?
1: కాన పాండవులు ఈ విధంగా కృష్ణనామస్మరణ చేతనే కాలములు గడుపుతూ వచ్చారు.
0: పాండవా స్పెండ్ దర్ లైఫ్ టైమ్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ కృష్ణ.
1: భక్తుల నిమిత్తమే కృష్ణుడు ఎంత హీనమైనటువంటి పని అయినా చేస్తాడు.
0: ఫర్ ది సేక్ ఆఫ్ ఎ డివోటీ గాడ్ ఇస్ prepared to do any simple mean act.
1: నిన్న చెప్పాను 11వ సంవత్సరంలో రోము ఋషివనం లోపల
0: at the age of 11
1: ద్రౌపది ధర్మజుడు నడుచుకుంటూ పోతున్నారు.
0: And in the year of 11, well, they were just passing by the
1: forest. Draupadi
0: saw a very big fruit.
1: Nata, ee pandu ee naatiki mana andarikkudunu aaharanga undachunu.
0: In the 11th year, when she noticed that very big fruit, she wanted that fruit for them.
1: Vetukuntu Arjunudu vachadu.
0: And Arjuna came in search of them.
1: Kottadu ammuto.
0: And he had hit that fruit with an arrow.
1: Padindi.
0: It fell on the ground.
1: పడేటప్పటికి అర్జునుడు ఎత్తడానికి ప్రయత్నం చేశాడు.
0: అర్జున వాస్ మేకింగ్ అటెంప్ట్ టు సో హెవీ.
1: తిరిగి ధర్మజుడు ఎత్తాడు.
0: ధర్మజు ఆల్సో అసిస్టెడ్.
1: ద్రౌపది ముగ్గురు చేరారు.
0: ద్రౌపది ఆల్సో జాయిన్డ్.
1: కదిలించలేకపోయారు.
0: కుడ్ నాట్ షేక్ ది ఫ్రూట్.
1: ధర్మజు కదలదు నీ సంకల్పం లేనిది గడ్డిపోచేయును.
0: ఓ గాడ్, ఈవెన్ ఎ గ్రాస్ బ్లేడ్ వుడ్ నాట్ మూవ్ విత్
1: కారణ అకారణ.
0: విత్ రీజన్ ఆర్ వితౌట్ రీజన్.
1: కారణ అకారణ పృథివీరేప పాటు మాత్రమునకే పేరు లేకపోవు నీ తలపున. అది ఎరుంగరు, అది గలంగరు, బుధము చెందరు, భూమిని కొందరు, భూవేకమును వర్తించేదని కడు విర్రవీగదురు. కాని చివరికే వేడికేది సంభవించును తెలియదాలనంత వారనైనా కదలదు నీది సంకల్పము లేనిది అన్నాడు. కాబట్టి నీ సంకల్పం లేకుండా ఇది కదలడానికి వీలు కాదని కృష్ణ అనుకున్నాడు.
0: ఓ కృష్ణ, నథింగ్ కెన్ హ్యాపెన్ వితౌట్ యువర్ డివైన్ విల్.
1: ఈ అవస్థలో పడుతూ ఉండినట్టే భీముడు నకులు సహదేవుడు కూడా వచ్చారు.
0: భీమ నకుల సహదేవ రీచ్డ్ ద స్పాట్.
1: భీముడు వచ్చాడే అనుకుని వీళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు.
0: దే వర్ సో హ్యాపీ బికాస్ ద స్ట్రాంగ్ భీమ వాస్ దేర్.
1: భీముడు భుజబలము, బుద్ధిబలము, గజబలము, అన్ని బలములు ఉన్నటువంటి వాడు భీముడు.
0: బికాస్ భీమ హాస్ గాట్ ఆల్ ద పవర్ ఆఫ్ ద ఫిజికల్ బాడీ అండ్ మెంటల్ స్ట్రెంగ్త్
1: పట్టుకున్నాడు.
0: అండ్ హీ జస్ట్ లిఫ్టెడ్ విత్ హిస్ లెఫ్ట్ హ్యాండ్.
1: కానీ కదిలించలేకపోయాడు.
0: హీ కుడ్ నాట్ షేక్ ద ఫ్రూట్.
1: రెండు భుజములు ఉపయోగపెట్టాడు.
0: హీ జాయిన్ బోత్ ద హ్యాండ్స్.
1: ఏ మాత్రము చాలలేదు.
0: ఇట్ వాస్ నాట్ ఎనఫ్.
1: ఈ పంచపాండవులు, ద్రౌపది ఐదు ఆరు మంది చేరి దాన్ని ఎత్తలేకపోయారు.
0: ఫైవ్ పాండవస్ అండ్ ద్రౌపది, ఆల్ ది సిక్స్ ఆఫ్ దెమ్ కుడ్ నాట్ లిఫ్ట్ ద
1: బలాన్ని. యూజ్ చేస్తుండే సమయం లోపల ఆ రోమ ఋషి యొక్క రోమములంతా లేస్తూ లేస్తూ వచ్చాయి.
0: As they have been doing all that, the hair of that sage Roma Rishi started moving,
1: shaking. In
0: fact, for the very same fruit Roma Rishi has been in deep
1: penance.
0: It is immortal
1: fruit. When
0: once I partake this fruit, I don't need to have any food or drink.
1: భగవంతుడు అమృత స్వరూపుడు.
0: గాడ్ ఈజ్ ఇమ్మోర్టల్.
1: కనుక ఈ ఫలమును అనుభవించటం చేత భగవంతుని కూడా అనుభవించిన వారమవుతాం.
0: దేర్ఫోర్ వెన్ వన్స్ వి పార్టేక్ దిస్ ఫ్రూట్, ఇట్ అమౌంట్స్ టు
1: రోమ ఋషి
0: ఎంజాయింగ్ ది డివైన్ హింసెల్ఫ్. రోమ ఋషి ఇస్ ఎ నోబుల్ వన్.
1: క్రమక్రమేణ వెంటుకు లేస్తూ వచ్చాయి.
0: అండ్ దెన్ ది హెయిర్ స్టార్టెడ్ గెటింగ్ అప్.
1: పాండవులు కట్టివేయడానికి సిద్ధమైపోతూ వచ్చాయి.
0: దే వర్ ఆల్ రెడీ టు అరెస్ట్ పాండవ.
1: ద్రౌపది భయపడిపోయింది.
0: ద్రౌపది వాస్ afraid of situation.
1: ఇంత కాలము కాపాడిన కాపాడం వేరు కాదు, ఈనాడు మీరు కాపాడాలి.
0: కృష్ణ, యూ హావ్ బీన్ ప్రొటెక్టింగ్ us all along, but now it's more important now.
1: ఎన్ని రీతిలుగానో మీరు కాపాడుతూ వచ్చారు.
0: యూ సేవ్డ్ us in several ways.
1: ఎలాంటి పరిస్థితుల్లోనో మిమ్మల్ని రక్షిస్తూ వచ్చారు.
0: In all circumstances you have helped us.
1: నీవే తప్ప నీతప్పరం ఇంకెవ్వరు లేరు మాకు.
0: ఓ కృష్ణ, యూ హావ్ నో అదర్ రిఫ్యూజ్ అదర్ దెన్ యు.
1: కృష్ణ ఆపత్ బాంధవాన్ని గట్టిగా అరిచింది.
0: ఓ కృష్ణ, యూ ఆర్ ద రిఫ్యూజ్ ఆఫ్ ద ఫోర్లాన్, షీ షౌటెడ్.
1: వచ్చాడు నవ్వుకుంటూ.
0: Krishna came there smiling.
1: ఏమి చెల్లి, ఎందుకోసం ఇంత గట్టి గరుస్తున్నావు?
0: సిస్టర్, వై ఆర్ యూ షౌటింగ్?
1: ఫలము కోరిందే నీవు.
0: ఇన్ ఫ్యాక్ట్ యు వాంటెడ్ ద ఫ్రూట్.
1: ఇప్పుడు నీవు అనుభవించు.
0: కమ్ ఆన్, ఈట్ ఇట్.
1: కృష్ణ, నాకు తెలియకుండా నేనేదో కోరాను.
0: అన్నోయింగ్లీ ఐ వాంటెడ్ ద ఫ్రూట్.
1: మానవులైన మాకు ఈ ప్రజ్ఞానం ఎట్ట వస్తుంది?
0: వీఆర్ జస్ట్ హ్యూమన్, వీ డోంట్ అండర్స్టాండ్ ది రియాలిటీ.
1: కాబట్టి ఈ నిమిషంలో మీరు మమ్మల్ని రక్షించాలి అన్నారు.
0: యూ హావ్ టు ప్రొటెక్ట్ us at this moment.
1: అప్పుడు కృష్ణుడు ఒక యుక్తి చెప్పాడు.
0: దెన్ కృష్ణ సెడ్ ఏ సింపుల్.
1: భగవంతుడు ఏ యుక్తి చెప్పినా, ఏ చిన్న పదం చెప్పినా, ఎటువంటి పని చేసినా అంత భక్తుల కోసమే కానీ తన నిమిత్తం కాదు.
0: Whatever God does, whatever He says, whatever simple word that He utters, it is for the devotee only.
1: ఇది నేను చేయడానికి వీలు కాదు.
0: Krishna said, it's not possible for me to
1: do it. నేను.
0: In fact, I move about in the realms of the mind of the sages. They too belong to me.
1: కనుక ధర్మజ, మీరు ఐదు మంది చేరి ద్రౌపదితో పాటు మీరు ఋషివనానికి పోండి.
0: So he said, Dharmaja, along with brothers and Draupadi, go to the
1: ashramaniki pondi.
0: You go to his ashram.
1: Ippudu atanu mimmalni sepinchadaniki siddhamai vastunnadu.
0: That sage is ready to curse you right now.
1: Meeru vellandi.
0: You go there.
1: Nenu vachin tarvata ee daniki meeru jawabu cheppakandi.
0: By the time I reach there, don't reply.
1: Mounam vahinchandi annadu.
0: Observe silence.
1: Idi jagrata, jagrata annadu.
0: Said, be careful, careful.
1: పాండవులు వెళ్ళారు.
0: పాండవ సెంట్
1: ఆ రోమ ఋషి క్రోధం చోత నిండి ఉన్నాడు.
0: రోమ ఋషి వాస్ ఫుల్ ఆఫ్ యాంగర్ అండ్ ఫ్యూరీ.
1: పాండవుని శపించడానికి బయలుదేరి వస్తున్నాడు.
0: హి వాస్ రెడీ టు కర్స్ అబౌట్ టు కర్స్.
1: ఆ సమయంలో పాండవులు ఆ యొక్క ద్వారంలో ప్రవేశించారు.
0: పాండవ జస్ట్ స్టెప్డ్ ఇంటూ ద డోర్.
1: ఎవరు మీరు, ఎక్కడి నుంచి వచ్చారు అని క్రోధంతో మాట్లాడుతున్నాడు.
0: రోమ ఋషి సేజ్ ఆస్ హూ ఆర్ యు, వేర్ డు యు కమ్ ఫ్రమ్.
1: ఈ విధంగా సంభాషణలు జరిగేటువంటి ఆ కాలకు ఆ బ్రాహ్మణుడు ఆసన్నమా అన్నట్టు అప్పటికప్పుడు సరిగా కృష్ణుడు ప్రత్యక్షమయ్యాడు.
0: యాజ్ ద కన్వర్సేషన్ వాజ్ గోయింగ్ ఆన్ అట్ అపాయింటెడ్ రైట్ డాట్ ఆఫ్ టైమ్ కృష్ణ అరైవ్.
1: తక్షణమే
0: ఇమీడియట్లీ
1: ఋషిమాశ్రమ సంచారుడైనటువంటి వాడు కనుక ఋషి చెప్పాడు, స్వామి ఎందుకు మీరు మా ఆశ్రమానికి వచ్చారు, నేను ఎంత అదృష్టవంతును, ఈనాడు ఏ ఫలితమో ఏ అదృష్టమో అని చాలా వర్ణిస్తుంటూ వచ్చున్నాడు.
0: As God dwells in the realms of the heart of the sages, and he was, Krishna was received by Roma Rishi and said, what a good fortune I have, how lucky I am.
1: ఈ రోమ ఋషి వర్ణిస్తూ ఉంటే కృష్ణుడు పంచ పాండవులకు ఒక్కొరికి ఒక్కో తూరి సాష్టాంగ నమస్కారం చేస్తూ వస్తున్నాడు.
0: As Roma Rishi was saying all his praises in praise of God, and Krishna started prostrating before all Pandava.
1: Arjunaku namaskaram chesadu, Bhimuniki namaskaram chesadu, Nakula Sahadevuniki namaskaram chesadu, Draupadi kuda namaskaram chesadu.
0: Krishna was prostrating in front of everybody, Dharmaja, Arjuna, Bhima, Nakula, Sahadeva, including Draupadi.
1: Draupadi kuda namaskaram chesetappudiki ee Roma Rishiki chaala aashcharyam vesindi.
0: Roma Rishi was very much surprised watching this scene.
1: కృష్ణుడు సాక్షాత్ నారాయణమూర్తి.
0: కృష్ణ ఇస్ వెరీ గాడ్ హింసెల్ఫ్.
1: ఇతనే వీరికి నమస్కారం చేస్తుంటే వీరి ఇంకా నారాయణమూర్తి కంటే పెద్దవారు ఏమో.
0: When God himself is prostrating in front of these people must have been greater than God.
1: ఆయొక్క ఋషి కూడాను పాండవులకు నమస్కారం చేశారు.
0: So the sage also fell at the feet of these Pandava.
1: పాండవులకు నమస్కారం చేసేటప్పటికి ఇంకా ఆయన దొంగిపోయినట్టే.
0: And when once he does that prostration, it means he has submitted himself.
1: కోపం చల్లారింది.
0: And the anger was pacified.
1: శాంతి శాంతి శాంతి అన్నాడు కృష్ణుడు.
0: And Krishna said, let there be peace and
1: peace. ఎందుకు మూడు పర్యాయం శాంతి అంటారు?
0: Why do you repeat this word peace thrice?
1: అది భౌతిక శాంతి.
0: And then at the physical level?
1: ఆధ్యాత్మిక శాంతి, మానసిక శాంతి.
0: The mental peace and spiritual peace.
1: అది భౌతికము, ఆధ్యాత్మికము, అది సుఖము. అనగా మూడింటి దేహరీతిగా, మనస్సు రీతిగా, ఆత్మరీతిగా మూడింటి ఎందుకు శాంతి పొందాలి అన్నాడు.
0: లెట్ దేర్ బి పీస్ అట్ ద ఫిజికల్ లెవెల్, అట్ ద సైకలాజికల్ లెవెల్, అట్ ది స్పిరిచువల్ లెవెల్.
1: కనుక నీవు శాంతిని పొందునాయన.
0: లెట్ యూ లివ్ ఇన్ పీస్.
1: ఆ తర్వాత రోమ ఋషి విచారించాడు.
0: లేటర్ రోమ ఋషి వాజ్ ఎంక్వైరింగ్,
1: కృష్ణ ఏమిటి నీ యొక్క చిత్ర విచిత్రములు?
0: కృష్ణ వాట్ ఇస్ దిస్ మిస్టరీ?
1: నీకు మించినటువంటి వారు మరొకరు లేరు కదా.
0: దేర్ నన్ మోర్ దాన్ యూ.
1: అలాంటి నీవు వీరికి నమస్కారం చేయటంలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి?
0: వాట్ డు యూ మీన్ వెన్ యూఆర్ ప్రాస్ట్రేటింగ్ టు దీస్ పీపుల్?
1: రోమ ఋషి, నేను భక్త మానసంచారిని.
0: ఓ సేజ్
1: అండర్స్టాండ్,
0: ఇన్ ఫ్యాక్ట్ ఐఎమ్ ఆఫ్టర్ మై పరాధీనుడను, ఐఎమ్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ మై డివోటీ.
1: కాబట్టి వీరు పరమ భక్తులు నాకు.
0: దే ఆర్ గ్రేట్ డివోటీస్.
1: ఎలాంటి పరిస్థితులు ఎందుకు కూడా నన్ను మరవనటువంటి వారు.
0: Under any circumstances, in spite of all difficulties, they never forgot me.
1: అలాంటి వారికి నేను దాసుడైపోయాను.
0: Therefore, I have become a slave to my devotee.
1: పరాధీనుడు, పరాధీనుడు, పరాధీనుడు.
0: I am under the control of my devotee.
1: అప్పుడు పాండవుల యొక్క శక్తి సామర్థ్యములు రోమ ఋషి గుర్తించాడు.
0: Then Roma Rishi could understand the greatness of Pandavas.
1: గుర్తించి ఆ ఫలమును మీరే భుజించండి, మీరు స్థిరస్థాయిగా జీవించండి అన్నాడు.
0: And then he gave this fruit to these Pandavas and blessed them with long life.
1: Long life, healthy life, happy life, peaceful life.
0: Long life, healthy life, happy life, peaceful life.
1: కరుకనే పాండవులు కట్టకడపటి వరకు happy life, healthy life, peaceful life.
0: So Pandavas enjoyed till the end happy life, healthy life, peaceful life. స్వర్గంలో
1: ప్రవేశించేంత వరకు కూడా వీళ్ళు హెల్తీ గానే ఉన్నారు.
0: They were so healthy until they entered the doorstep of the very heaven.
1: ఈ అమృత ఫలము యొక్క
0: the meaning of this fruit.
1: పాత్రులైనారు.
0: And they also earned the grace of Krishna.
1: ఋషి యొక్క ఆగ్రహానికి పాత్రులైనారు.
0: They also got the blessings of this age.
1: కనుక భగవంతుని యొక్క భక్తి ఒక్కటి స్థిరంగా మన ఎందుంటే ఎన్నింటినైనా మనం సాధించవచ్చును.
0: If you got the steady devotion for God, you can achieve
1: it. మనకు దాసుడిగా వస్తుంటాడు.
0: And God himself runs after you as a slave.
1: ఈ రీతిగా కృష్ణాతారనందు మాత్రమే అధికంగా కనిపిస్తున్నాయి.
0: These things you come across at the time of Krishna's incarnation.
1: యుద్ధము జరుగుతూ ఉండాలి.
0: బ్యాటిల్ వాస్ గోయింగ్ ఆన్.
1: తొమ్మిదవ దినము
0: ద నైన్త్ డే
1: భీష్ముడు ప్రతిజ్ఞ చేశాడు.
0: భీష్మ టుక్ ఎన్ ఓత్,
1: రేపటి దినము సాయంకాలం లోపల పాండవులను హతమారుస్తానన్నాడు.
0: బై టుమారోస్ ఈవినింగ్ ఐ విల్ కిల్ ఆల్ పాండవాస్.
1: అప్పుడు ద్రౌపది చాలా బాధపడింది.
0: ద్రౌపది ఫెల్ సో సాడ్.
1: అయ్యో, నా పత్రులు ఏ విధంగా కాపాడతావు కృష్ణ,
0: Krishna, how are you going to save my husband?
1: నాకు దీర్ఘ సుమంగళత్వాన్ని అనుగ్రహించమన్నది.
0: యు వాంట్ మీ టు లివ్ హ్యాపీలీ విత్ మై హస్బెండ్?
1: చూస్తానన్నాడు.
0: Krishna said, wait, wait, I'll take care of you.
1: అన్ని చూస్తానన్న తర్వాత చూస్తాడు తప్పక.
0: Then he said, I'll take care of you, I'll certainly do it.
1: సరిగా ఆ సాయంకాలానికి అందరూ యుద్ధంలో ఓడిపోయినారు.
0: They lost the battle that evening.
1: భీష్ముడు పడిపోయాడు.
0: Bhishma fell on the ground.
1: ఆ పడిపోయిన సమయం లోపల
0: at that time
1: రాత్రి అయిపోయేసరికి అందరూ విశ్రాంతి తీసుకున్నారు.
0: ఇట్ వాస్ నైట్ టైమ్, ఆల్ వర్ రెస్టింగ్.
1: అప్పుడు ద్రౌపదికి చెప్పాడు.
0: దెన్ హీ టోల్డ్ ద్రౌపది,
1: ద్రౌపది,
0: ద్రౌపది,
1: ఇప్పుడు చాలా మంచి సమయం,
0: ఇస్ ద రైట్ టైమ్.
1: భీష్ముడు నిద్ర రాకపోవటం చేత తిరుగుతున్నాడు టెంట్ లో అటు ఇటు.
0: యాజ్ భీష్మ వాజ్ రెస్ట్లెస్, హీ కుడ్ నాట్ గెట్ ఇన్ టు స్లీప్, సో హీ వాజ్ జస్ట్ మూవింగ్. ఎందుకంటే
1: ధర్మమూర్తులైనటువంటి పాండవులను నేను ఈ విధంగా శపించాను.
0: In fact, I have cursed Pandavas, the very embodiment of
1: that.
0: And I did curse them.
1: Like,
0: how can I kill them, that righteous people? And he was so restless, agitated and moving this side and that side. It was 10 o'clock night. 10 o'clock night in those days, they were enjoying some
1: sleep.
0: And that was Bhishma.
1: ద్రౌపది చెప్పాడు.
0: అండ్
1: ద్రౌపది, ఇప్పుడు నీవు పోయి తక్షణమే పాదాలపైన పడి ఉన్నాడు.
0: కృష్ణ టోల్డ్ ద్రౌపది, ద్రౌపది, యూ గో అండ్ ఫాల్ ఎట్ ది ఫీట్ ఆఫ్ భీష్మ.
1: ఆనాటి రాణులంతా కూడాను కిర్ కిర్ కిర్ అనేటువంటి శబ్దం చేసేటువంటి చెప్పులు వేసుకునేటువంటి.
0: క్వీన్స్ ఇన్ దోస్ డేస్ దే హ్యాడ్ దట్ ఫుట్ వేర్, యాజ్ దే వాక్ దే మేక్ సౌండ్.
1: ఈ ద్రౌపదికి రాజకుమార్తె కలిగే ఆమె కూడా కిర్ కిర్ అనే శబ్దాలు ఉండేటువంటి చెప్పులు ఉన్నాయి.
0: ద్రౌపది బీయింగ్ ద ప్రిన్సెస్ షీ టు హ్యాడ్ ఫుట్ వేర్ దట్ మేక్ సౌండ్.
1: వేసుకుని పోతూ ఉండాలి.
0: తక్షణమే
1: ఆపినాడు మధ్య లోపల.
0: కృష్ణ స్టాప్డ్ హర్ ఇన్ ద మిడిల్.
1: ఈ శబ్దం వింటే భీష్ముడు ఎవరో స్త్రీలు వస్తున్నారనుకుంటాడు.
0: ఇఫ్ ది సౌండ్ ఆఫ్ ది స్లిప్పర్స్ ఇస్ హర్డ్ బై భీష్మ, హి విల్ నోటీస్ హూ ఇస్ కమింగ్.
1: నువ్వు దాన్ని వదిలిపెట్టి అన్నాడు.
0: సో లీవ్ యువర్ స్లిప్పర్స్ హియర్.
1: ఆమె చెప్పులు వదులుతానే కృష్ణుడు తన అంగవస్త్రంలో దాన్ని బాగా మూట కట్టుకుని,
0: అండ్ కృష్ణ టుక్ ఆఫ్ ది క్లాత్ అబౌవ్ ఓవర్ హిస్ షోల్డర్ అండ్ బండిల్.
1: నీవు ముందు పో అని పంపించాడు ఈమెను.
0: హి సెడ్ ద్రౌపది యు ఫస్ట్ గో.
1: ఈమె పోయింది. ఈయన ఆలోచన చేస్తూ అటు ఇటు నిండిస్తున్నాడు. అది తక్షణమే పాదాలపైన పడింది.
0: ద్రౌపది వెంట్ దేర్ నోటీసింగ్ భీష్మ మూవింగ్ రెస్ట్లెస్లీ.
1: పడినప్పుడు ఆ చేతికి తొడుక్కునేటువంటి గాజులు కదిలినాయి, శబ్దమునిచ్చాయి.
0: యాజ్ షీ టచ్డ్ ది ఫీట్ ఆఫ్ భీష్మ హీ కుడ్ నోటీస్ ది బ్యాంగిల్.
1: ఎవరో స్త్రీలు వచ్చారని చెప్పని ఆయన ఆలోచన లోపల దీర్ఘ సుమంగళీ భవ అని ఆశీర్వదించాడు.
0: నోటీసింగ్ ద బ్యాంగిల్స్ దేర్ ఇమీడియట్లీ సెడ్ దట్ యూ లివ్ లాంగ్ విత్ యువర్ హస్బెండ్.
1: ఇంతే నాకు చాలని లేచింది ఆమె.
0: లేచేటప్పటికి
1: భీష్ముడు చూచాడు.
0: భీష్మ నోటీస్ దిస్.
1: ఈ ద్రౌపది, నీవా? ఎందుకు ఈ వేళలో వచ్చావు? ఎవరు నీకు తెచ్చారు? ఎవరు ఈ యుక్తిని బోధించారు?
0: ద్రౌపది, అట్ దిస్ అవర్ యు ఆర్ హియర్. హూ టాట్ యు దిస్ స్నాక్? హూ టోల్డ్ యు దిస్?
1: గ్రాండ్ ఫాదర్, నాకెవరు యుక్తిని బోధిస్తారు?
0: గ్రాండ్ ఫాదర్, హూ ఎల్స్ కెన్ టెల్ మీ?
1: పితామహుడు నీవు.
0: యు ఆర్ గ్రాండ్ ఫాదర్.
1: నాకు యుక్తిని బోధించేవాడు ఒక్కడే.
0: దేర్ ఓన్లీ వన్ హూ టెల్స్ మీ ద ప్రొసీజర్.
1: అదే కృష్ణుడు.
0: కృష్ణుడే
1: నన్ను ఇక్కడికి తీసుకుని వచ్చాడు.
0: దేర్ఫోర్ హి బ్రాట్ మీ హియర్
1: అని జరిగిందంతా చెప్పింది.
0: హి టోల్డ్ వాట్ ఆల్ దట్ హాపెన్.
1: చెప్తూ ఉండగానే కృష్ణుడు వచ్చాడు.
0: ఇన్ ద మీన్ టైమ్ కృష్ణ అరైవ్డ్ దేర్.
1: ఒక తట్టు ఆనందించాడు.
0: హి వాస్ హ్యాపీ ఆన్ వన్ వే.
1: పాండవులు రక్షించడం చాలా మంచిదే అయింది.
0: ఇట్స్ వెరీ గుడ్ దట్ పాండవులు,
1: ఎందుకంటే వారు ధర్మమూర్తులు.
0: బికాజ్ దే ఆర్ రైచువల్.
1: దేశానికి ఆదర్శ పురుషులు.
0: దే ఆర్ ఐడియల్.
1: పరమ భక్తులు.
0: దే ఆర్ గ్రేట్ డివోటీస్.
1: ఇలాంటి భక్తులు రక్షించడం కంటే నాకేం కావాలా?
0: వాట్ ఎల్స్? వాట్ మోర్ ఐ వాంట్ అదర్ దాన్?
1: అని మహాజ్ఞాని అయినటువంటి భీష్ముడు కూడా చెప్పుకున్నాడు.
0: సో భీష్మ వన్ ఆఫ్ విజ్డమ్ ఆల్సో స్టార్టెడ్ టెల్లింగ్.
1: నడిచి నడిచి అలసిపోయాడు, కూర్చున్నాడు.
0: యాజ్ హీ వాక్డ్ హీ వాస్ టైర్డ్ అండ్
1: సాడ్. ఏమైనా తెచ్చావా నాకు తిండి?
0: Krishna, have you brought any food for me to eat?
1: ఏదో చంకలో పెట్టుకున్నావే దాన్ని నాకు అందించు అన్నాడు.
0: What is that you are carrying on your shoulders? Please pass on.
1: ఈ యుద్ధ సమయంలో నీకు భోజనాలు తీసుకుని రావటమే నా పని?
0: In the time of the battle, is it my job to carry food for you?
1: ఆమెను రక్షించే నిమిత్తమై ఆమె చెప్పును నేను మోసుకుని వచ్చాను అన్నాడు.
0: To protect Draupadi, I was carrying her slippers now.
1: ఆ అంగవస్త్రాన్ని తీరించేటప్పటికే రెండు చెప్పులు కింద పడ్డాయి.
0: దెన్ హీ ఓపెన్ ద క్లాత్, ద టూ స్లిప్పర్స్ ఫెల్ ఆన్ ద గ్రౌండ్.
1: భీష్ముని కంటిదారలు కారినాయి.
0: భీష్మ స్టార్టెడ్ షెడ్డింగ్ టియర్స్.
1: ఎంత భక్త పరాధీనుడు స్వామి నీవు.
0: మామీ, యూ రియల్లీ సబ్మిట్ యువర్ సెల్ఫ్.
1: రక్షించే నిమిత్తమై, ఈమె పదులను పోషించే నిమిత్తమై ఆమె చెప్పులు కూడా నీవు మోస్తూ వచ్చావు.
0: to protect Draupadi, to protect husbands, you also carried the slippers.
1: Bhagavantulu bhakta rakshana kosame etuvanti neechamaina karyamlanna palgontadu.
0: To protect the devotees, God is prepared to do any hard, mean.
1: Bhagavantuliki neechamo adhikamainatundi bhedam ledhi.
0: God has no difference like mean, low or high.
1: Ee nimshamlo em cheyalante adi cheyagaladu.
0: He is sure to do anything that he will.
1: Rakshane tane yokka ప్రధానమైనటువంటి లక్ష్యము.
0: ప్రొటెక్టింగ్ ద డివోటీస్ ఇస్ హిస్ చీఫ్ ఎయిమ్.
1: ఆ విధంగా పాండవులను చిన్న చిన్న దీని నుంచి పెద్ద దీని వరకు కాపాడుతూ వచ్చాడు.
0: అండ్ పాండవర్స్ వర్ ప్రొటెక్టెడ్ రైట్ ఫ్రమ్
1: పాండవులు కూడా
0: పాండవ
1: ఆ కృష్ణుని అంత ఆరాధనగా చేసుకుంటూ వచ్చేవారు.
0: దే వర్షిప్ దే హడ్ గాట్ దట్ ఇంటెన్స్ డివోషన్.
1: ఏ క్షణంకి వచ్చి మారినా కూడాను కృష్ణనామం మాత్రం మానేసుకుంటారు.
0: లైక్ ఎనీథింగ్ మే కమ్ ఇన్ ద వే బట్ దే నెవర్ ఫర్గాట్
1: అబౌట్ గాడ్. సర్వకాలేషు సర్వత్ర కృష్ణ చింతనం.
0: దే ఆల్వేస్ థాట్ ఆఫ్ గాడ్ ఎట్ ఆల్ పాయింట్స్ ఆఫ్ టైమ్ ఇన్ ఆల్ డిఫికల్టీస్ ఎవ్రీవేర్.
1: కృష్ణుడు కూడా అంతే సర్వదా సర్వకాలేషు పాండవుల యొక్క ధ్యానము.
0: సో ఆల్సో కృష్ణ థాట్ ఆఫ్ పాండవాస్ ఆల్ త్రూ.
1: ఏ రికార్డు దాని యొక్క రికార్డు ఉండే
0: As it sounds, so is the sound.
1: కనుక భక్తుని యొక్క హృదయం ఏ విధంగా పరితపిస్తుంటావు భగవంతుని యొక్క హృదయం కూడా ఆ విధంగా పరితపిస్తుంది.
0: As is the pining of the heart of the devotee, so also is the yearning of the heart of God.
1: Reaction, resound and reflection, భగవంతుని యొక్క స్వరూపము.
0: So reaction, reflection, resound are the very personification of God.
1: భగవంతుని యొక్క తత్వమును ఎవరు కూడా అర్థం చేసుకోలేరు.
0: ద నేచర్ ఆఫ్ గాడ్ ఈస్ నాట్ ఇంత చిన్న పని అండర్స్టాండ్.
1: ఇంత చిన్న పని చేశాడు అనుకుంటారు. చిన్న పని పెద్ద పని అని భేదం లేదు.
0: యు కెనాట్ సే గాడ్ హాస్ డన్ ది సింపుల్ టాస్క్.
1: రక్షించే నిమిత్తమే ఎలాంటి పని అయినా చేస్తాడు.
0: టు ప్రొటెక్ట్ డివోటీ గాడ్ విల్ డూ ఎనీథింగ్.
1: ఆ భక్తులే లేకపోతే భగవంతుడు ఎక్కడ?
0: వెన్ దేర్ ఇస్ నో డివోటీ, వేర్ ఇస్ ది క్వశ్చన్ ఆఫ్ గాడ్?
1: కనుక నీ భగవంతుని యొక్క గొప్పతనం వర్ణించేది గొప్పతనం చేసేది కూడా భక్తులే.
0: ఇస్ ఓన్లీ డివోటీ హూ ప్రైజెస్ గాడ్.
1: ఇప్పుడు ఇక్కడ ఎంత ఇంతమంది ఇక్కడ చేరారు.
0: సో మెనీ
1: ఎందుకోసం వచ్చారు?
0: వై ఆర్ యూ హియర్?
1: ఒక్క ఆన్సర్ మీరు తెలుసుకోవచ్చు.
0: యు మే నో వన్ ఆన్సర్.
1: మీ దగ్గర లేనిది,
0: దట్ విచ్ ఇస్ నాట్ ఇన్ యూ,
1: మీ ఇంట్లో చిక్కనది,
0: దట్ యు కాంట్ గెట్ ఎట్ హోమ్,
1: మీ గ్రామంలో దొరకనది,
0: దట్ విచ్ నాట్ అవైలబుల్ ఇన్ ది, దట్ విచ్ ఇస్ నాట్ ఇన్ యూ, దట్ విచ్ ఇస్ నాట్ ఇన్ ది విసినిటీ, ఇస్ హియర్ హియర్ దేర్ఫోర్ యు హావ్ కమ్.
1: అంతేకాని లేకపోతే రమ్మని చెప్తే మీరు రారు.
0: But you are not invited here.
1: Meelo lenatundi sai prema.
0: That which is not in you is the love for sai.
1: Meelo lenatundi sai prema.
0: That which is not at home is sai.
1: Ee gramamlo lenatundi sai prema.
0: That which is not there in home town is sai.
1: Ikkade undi kabatti ee premanu pondate kosam nenu vacharu.
0: The sai's love is very here. In order to have it, you have come here.
1: కనుకని మీ దగ్గర లేని దాన్ని పొందడానికి కోసం వచ్చారు.
0: సో యూ హావ్ కమ్ హియర్ టు అటైన్ దాట్ యూ డు నాట్ హ్యావ్.
1: అది ఏ పొంది దీన్ని తీసుకుని పోండి.
0: దాట్ యూ గెట్ ఇట్ అండ్ రిటర్న్.
1: ఈ ప్రేమను హృదయాల్లో నింపుకోండి.
0: ఫిల్ యువర్ హార్ట్స్ విత్ దిస్ లవ్.
1: కాబట్టి భక్తులే లేకపోతే బాబా ఎక్కడ?
0: When there are no devotees, where is Baba?
1: Baba lekapothe bhaktulu ekkada?
0: When there is no Baba, where are devotees?
1: Baba ku bhaktulu ku sanni sambandha bandhavyamu edabayinatvanti sambandhamu.
0: Baba and devotees are intimate, they are inseparable.
1: Avina bhava sambandhamu anyonya aasrayamu.
0: They are interdependent and intimate.
1: Nayakka praname bhaktulu.
0: And Bhagavan's very life is a devotee.
1: Praname Baba.
0: And devotee's life is Baba himself.
1: Iruvurdi oke praname.
0: And life is one.
1: Kanukane ఈ భావాన్ని మీరు అర్థం చేసుకుని మీరు ఎక్కడ ఉండినప్పటికీ బాబా రక్షిస్తూనే ఉంటుంటాడు.
0: విత్ దిస్ ఫీలింగ్ యూ మే బి ఎనీవేర్, బాబా విల్ సర్టన్లీ ప్రొటెక్ట్ యూ.
1: కనుక దైవ భక్తులైనటువంటి వారికి ఎలాంటి పరిస్థితి ఎందుకు కూడాను ఏ బాధలు కూడా పొందరు.
0: డివోటీస్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ విల్ నెవర్ సఫర్.
1: అనేక చరిత్రలు ఎందు మీరు చదివి ఉంటారు.
0: యూ మస్ట్ హావ్ గాన్ త్రూ హిస్టరీ.
1: భగవద్ భక్తులకు ఏ చేటు కూడా రాదు.
0: డివోటీ విల్ నెవర్ ఫేస్ ఎనీ ప్రాబ్లం.
1: అయితే వారి హృదయంలో పవిత్రమైనటువంటి యొక్క ఇది ఉండినప్పుడే ఇది సిద్ధమవుతుంది.
0: బట్ వెన్ దేర్ హార్ట్స్ ఆర్ సీక్రెట్ దే డిజర్వ్ దట్ గ్రేట్.
1: కానీ మధ్య మధ్య కొంచెం పెండ్రం మాదిరి అటు ఇటు తిరుగుతుంటే ఇది చిక్కదు.
0: బట్ దేర్ ఇఫ్ దేర్ డివోషన్ ఇస్ వాసిలేటింగ్
1: స్థిరత్వంతో కూడినట్టుగా ఉండాలి.
0: యు షుడ్ హావ్ దట్ స్టడీ డివోషన్ ఆల్ త్రూ.
1: గండశిలలుగా మీ యొక్క హృదయాలు ఉండాలి.
0: ఇట్ షుడ్ బి లైక్ బౌల్డర్స్ ఇన్ ది మిడ్స్ట్ ఆఫ్ ది సీ.
1: సముద్రంలో గండశిలలు ఉంటాయి.
0: యు ఫైండ్ బౌల్డర్స్ ఇన్ ది సీ.
1: అలలు వచ్చి కొడుతూ ఉంటాయి.
0: ద వేవ్స్ డాష్ అగైన్స్ట్ ద బౌల్డర్.
1: అలలు వదలవు, ఈ యొక్క శిల కదలదు.
0: వేవ్స్ డు నాట్ లీవ్ అండ్ బౌల్డర్స్ డోంట్ షేక్.
1: కనుక మీ హృదయంలో అనేటువంటిది ఆ గండశిలల మాదిరి ఉండాలి.
0: లెట్ యువర్ హార్ట్ బి లైక్ ఎ స్ట్రాంగ్ స్టడీ బౌల్డర్.
1: అనేక అవస్థలంతా వచ్చి మిమ్మల్ని కొడుతూ ఉంటాయి.
0: ఆల్ ద సఫరింగ్ ద వరల్డ్ ఆర్ లైక్
1: వేవ్స్. కదలకుండా ఉంటుండాలి.
0: బట్ యు షుడ్ బి స్టడీ.
1: అది ఏ నిజమైన భక్తి.
0: దట్ ఈస్ ట్రూ డివోషన్.
1: అనుకునే నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం అన్నారు.
0: ది వెరీ డివినిటీ ఇస్ దట్ విచ్ ఇస్ ఇమ్మోర్టల్ నెక్టర్ అండ్ అన్పొల్యూటెడ్ దట్ విచ్ ఇస్ స్టాండర్డ్ విచ్ ఇస్ మోస్ట్ ఆస్పిషియస్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: దేన్నైనా మనం సుఖంగా వదలచ్చు, కానీ దైవాన్ని మాత్రం వదలకండి.
0: యు మే గివ్ అప్ ఎనీథింగ్ బట్ నెవర్ గివ్ అప్ గాడ్.
1: దైవాన్ని మాత్రం మరువకండి.
0: నెవర్ ఫర్గెట్ గాడ్.
1: ఆ ఒక్క సత్యాన్ని మాత్రం హృదయంలో భద్రం చేసుకోండి.
0: నో ది సింగిల్ ట్రూత్ అండ్ ట్రెజర్ ఇట్.
1: అది మీకు సర్వ విధంలో రక్షించేటువంటి
0: దట్ విల్ ప్రొటెక్ట్ యూ ఇన్ ఎవరీ పాసిబుల్ వే.

0: పెట్టి నిజ కర్మము చుట్టుచువచ్చి ఏ గతి పెట్టును అనుభవింపక తీరదు. ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: కట్టడయని ఎట్టి నిజ కర్మము చుట్టుచువచ్చి ఏ గతిని పెట్టును పెట్టినట్టు అనుభవింపక తీరదు.
1: ద ప్రిన్సిపల్ అండ్ ద కోడ్ దట్ హ్యాస్ బిన్ లెయిడ్ బిఫోర్ అస్ has got to be followed and adopted in true spirit, failing which one has to necessarily face the consequence.
0: Chettuna gabbidambulaku cherina karmamu kada evaraina aa pachunu teeskendi kaalu paiki tala krindiki petti katti vittara pettaledu.
1: No one has in fact kept the birds on the branches of the trees with the legs tied up over there. It's quite natural for them to rest.
0: Vidyarthulara,
1: students,
0: karma manaku kaalu levu, karma manaku netramulu levu, karma manaku noru ledu. Attide manavudu anubhavinchetuvanti karma.
1: Action has no legs, the eyes, nor the mouth. So is the case with the human action.
0: Prema puritamainatvanti daivajnanu ullanginchute avartaram kaadu.
1: It's not possible for anybody to transcend or disobey the divine command.
0: Deenini patti evar karma varudi ani prachinu cheptu vacharu.
1: Basing on this, the ancients said that one has to face the consequences of the destiny.
0: Ee karma pommante poyetundi kaadu rammante vacheetundi kaadu tari ishtanusaramu vellutundi pothundi vaari vaari sankalpamunu puraskarinchukoni ee karma ee rakamainatundi rendu aatalu aadutundali.
1: The fate or the destiny comes as it is, irrespective of your invitation or denial or rejection.
0: Lokamu chaala chitra vichitramulato koodinatundi.
1: The world is mysterious, full of mystery.
0: Lokamu pancha bhautikamu.
1: We see the five senses.
0: Pancha bhautikamainatundi ee oka dokamu ogaru pettite nincheatundi kaadu.
1: In fact, the five senses are not specially gifted by anybody.
0: Lokamu panchabhautikamu lokamu koolaka tappadu eppudu.
1: And this body, the five senses, is bound to fall someday or other.
0: Loki niramayundu,
1: but the indweller is permanent.
0: Karugumbika ee lokamunaku e matram kodanu chiranam kaligetundi kaadu.
1: Understand this, the main principle, the indweller has no movement whatsoever.
0: ప్రేమ స్వరూపులార,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: దైవం యొక్క చిత్రములు విచిత్రములుగా ఉంటుంటాయి.
1: ది యాక్షన్స్ ఆఫ్ గాడ్ ఆర్ అన్అండర్స్టాండబుల్, మిస్టీరియస్,
0: లేనిది కనిపిస్తుండే కనిపించేది లేకుండా పోతుంది.
1: దట్ వాట్ ఈజ్ అపారెంట్ బికమ్స్ నాన్ అపారెంట్.
0: ఇట్టి చిత్ర విచిత్రములతో కూడినటువంటి లోకమును ఎవరు నమ్మగలరు?
1: How can you understand this world full of mystery, inexplicable?
0: ఈ పంచ భౌతికమైనటువంటి దేహమును ఎవరు నిలపగలరు?
1: Who can continue to keep up this body of senses forever?
0: కానీ అది నిలిచినంత కాలము నిలుస్తుంది, తక్షణమే వెళ్లిపోతుంది.
1: It survives so long it should, as it is designed, but it's bound to fall later.
0: ఇది ఒకరి ఆజ్ఞను పురస్కరించుకుని నడచదు.
1: It does not proceed or respond according to the whims and fancies.
0: ఇది కేవలము వచ్చే సమయంలోనే వ్రాత పెట్టినటువంటిది.
1: And in fact it has been decided from the time of birth itself.
0: ఇట్టి జగత్తు యొక్క సమృష్టిని మానవుడు నిర్ణయించటము వీరు కాదు.
1: It's not possible for man to explain or comprehend the design of this universe.
0: ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైనటువంటి అనుభూతులు కలుగుతూ ఉంటాయి.
1: Each one has his own experience.
0: తలకెందుకున్నట్టుగా ఎవరైనా ఆ చెట్టును గబ్బిడమునకు.
1: Then can anyone explain what is actually happening there in that particular tree?
0: Bats.
1: The bats over there.
0: ఒక్క నిమిషం వస్తాయి, తక్షణమే తల క్రిందికి వేస్తాయి, కాళ్ళు పైకి పెట్టుకుని నిలుచుకుంటాయి.
1: Bats reach over there with their bodies turned upside down, with their legs up.
0: దీనికి కాలమే లేదు.
1: There's no reason behind this.
0: ఇట్టి సృష్టి యొక్క జగత్తుకు, సృష్టి యొక్క చిత్రములకు ఎవరు సాక్షి?
1: Who is the witness to all that has been mysteriously happening in this world?
0: దీనికి ఎవరు సాక్ష్యం లేరు.
1: Nobody can bear witness to this.
0: ఎప్పుడెప్పుడు ఏ ఏ కర్మలు ఏ ఏ ప్రదేశమునందు ఎవరెవరు ఏ విధంగా చేయాలనో ఆ విధంగా చేయక తప్పదు.
1: Each one has act at a particular given place in a particular pattern as decided or preordained.
0: కనుక ఇది మానవుడు తాను నిర్మించుకున్నటువంటి యొక్క ఇది కాదు.
1: Therefore it is not man's making.
0: కేవలం అన్ని కూడాను దైవాజ్ఞను పురస్కరించుకునియే జరుగుతూ ఉంటుండాలి.
1: All things happen as per God's will.
0: దైవం యొక్క ఆజ్ఞను శిరసావహించటమే మానవుల యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యము.
1: Man's main responsibility lies in being obedient to God's command.
0: బహిర్ముఖంగానో అంతర్ముఖంగానో తన సంకల్ప ప్రభావం చేత అన్ని జరుగుతూ ఉంటుంటాయి.
1: Either externally or internally, things happen as per God's will.
0: కనుక దైవాజ్ఞను ఎవరు ఏ విధంగా చెప్పినప్పటికీ మనము దాన్ని నమ్మటకు వీలు లేదు.
1: పీపుల్ మే సే ఇన్ ఎనీ వే, బట్ నన్ కెన్ డిసోబే గాడ్స్ కమాండ్.
0: కనుక దైవాజ్ఞను శిరసావహించి నడచవలసిందే తప్ప దీనికి మధ్యలో ఏమైనా కామానో ఫుల్ స్టాపో పెట్టడానికి వీలు కాదు.
1: So one has to follow God's command in toto. You cannot put a comma or a full stop there.
0: ఇట్టి చిత్ర విచిత్రములైనటువంటి యొక్క దైవ సృష్టి ఈనాడు ఎవరు కూడాను అర్థం చేసుకోవటం లేదు.
1: No one is making an attempt today to understand the mysterious nature of the divinity.
0: కాని గొప్ప సైంటిస్ట్ అంతా కూడాను మేము అర్థం చేసుకున్నామని వాక్ ద్వారంతో చెప్తున్నారే గాని అనుభవంతో వారికి లేదు.
1: Eminent scientists declare as if they have known verbally, not out of their experience.
0: ప్రపంచమునందు ఎన్ని విధములైనటువంటి చర్యలు చూచినప్పటికీ అన్నింటి ఎందుకును అన్ని రకములైనటువంటి చిత్ర విచిత్రములే ఉన్నాయి.
1: In every aspect, in total, you find so many peculiar things happening.
0: చిత్రంబులు,
1: peculiar,
0: లోక విచిత్రంబులు,
1: and mysterious.
0: మెల్లగా చూస్తే చిత్రములు అచిత్రంగా పడిపోతున్నాయి.
1: If you observe in reality that what you see is not true.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: దైవాజ్ఞను మాత్రం ఒకరు అవునని ఒకరు కాదని వాదించటం వీలు కాదు.
1: It's not possible to argue God's will or God's command.
0: కనుక ఇప్పుడు చూడండి, ఈశ్వరుడే మార్కండేయుని పుట్టించి ఇచ్చాడు.
1: In fact, it was Ishwara's will Markandeya was born.
0: Akkada 16 varshamulu satputruduga jeevinchamani cheppadu.
1: He was to live for 16 years as a good son.
0: Kani migilinatvanti din tarvata e maatramu nee yokka jeevitham nilavadu.
1: And it was decided that he would not live beyond the age of 16.
0: Idi talladarulaku kodanu telipadu.
1: This was informed to his parents.
0: కాని తల్లిదండ్రులు ఈ 16 సంవత్సరములు సత్పుత్రుడే కావాలని వారు కూడా ఆశించడం చేత సత్పుత్రుడు సదాలోచనతో, సచ్చింతంతో, సత్ప్రవర్తనతో జీవితం గడుపుతూ వచ్చాడు.
1: The parents desired for a son who would live for 16 years, leading his life in good conduct, good thought and good behavior.
0: కాని 16 సంవత్సరంలో పడేటప్పటికీ తల్లి కంటిదారులు కారుస్తూ కనిపించేటువంటిది.
1: బట్ యాజ్ దిస్ బాయ్ రీచ్ ది ఏజ్ ఆఫ్ 16, ద మదర్ వెంట్ ఆన్ షెడ్డింగ్ టీయర్స్.
0: ఎందుకు ఈ విధంగా ఏడుస్తుండాలి తల్లి అని ఆ పిల్లవాడికి అర్థం కాలేదు.
1: ద సన్ కుడ్ నాట్ అండర్స్టాండ్ ద రీజన్ బిహైండ్ హిస్ మదర్ క్రాయింగ్.
0: తండ్రి కూడాను అదే స్థితిలో ఉన్నాడు.
1: సిమిలర్ వాజ్ ది సిచ్యువేషన్ విత్ ఫాదర్.
0: ఒకనాడు తల్లిదండ్రులు కూర్చున్నటువంటి సమయంలో వారిద్దరి మధ్య చేరి మార్కండేయుడు
1: డిసైడ్ ఫర్ ఎ సన్ హూ వుడ్ లివ్ ఫర్ 16 ఇయర్స్ లీడింగ్ హిస్ లైఫ్ ఇన్ గుడ్ కాండక్ట్ గుడ్ థాట్ అండ్ గుడ్ బిహేవియర్.
0: కానీ 16 సంవత్సరంలో పడేటప్పటి

0: తల్లిదండ్రులు కూర్చున్నటువంటి సమయంలో వారిద్దరి మధ్య చేరి మార్కండేయుడు, అమ్మ ఎందుకు మీరు కంటిదారులు కాచటం, నాకేమైనా ప్రమాదం ఉన్నదా, దేనికోసం మీరు కాస్తున్నారు అని ప్రశ్నించాడు.
1: వన్ డే మార్కండేయ స్పెండింగ్ టైమ్ ఇన్ ది కంపెనీ ఆఫ్ హిస్ పేరెంట్స్ వాచింగ్ దెమ్ వెరీ మిజరబుల్ వెరీ సాడ్ ఆస్క్ దెమ్ వై డు యూ క్రై, ఇస్ దేర్ ఎనీథింగ్ టు హ్యాపన్ టు మీ, ఎనీ డేంజర్?
0: నాయన, కుమారునికు నేను తక్కువ చెప్పలేను, ఎక్కువ చెప్పలేను, రెండు కూడా తక్కువ ఎక్కువ లేనటువంటి ఒక తత్వము దైవం యొక్క ఆజ్ఞ.
1: They did not say anything more or less. They just mentioned the fact. That's of God's will.
0: నాయన, నిన్ను భగవంతుడు ప్రసాదించే సమయంలో నీకు 16 సంవత్సరాలు మాత్రమే ఉండగలవు, సత్పుత్రుడై తదుపరి ఎన్ని ప్రయత్నములు చేసినను నిలబడు అని చెప్పాడు.
1: Parents said, look here son, you are to live for 16 years only. This was stated by God himself when he gifted you to us.
0: కుమారునికి చాలా ఆశ్చర్యమేసింది, ఇంతకాలము నాకు ఎందుకు చెప్పలేదు, కుమారునికి దాచిపెట్టేటువంటి తల్లిదండ్రులు కూడాను లోకంలో ఉన్నారా?
1: The boy was very much surprised. Why did you not tell me before? Do you find parents hiding certain secrets like this?
0: సరే, నేటికైనను దీని యొక్క గుట్టును నాకు బట్టవేలు చేశారు.
1: And at least you today you chose to tell me.
0: ఆనాటి నుంచి కాలంను వ్యర్థం చేయకూడదని, కాలం పవిత్రమైనప్పుడుదని, కాలం భగవత్స్వరూపుడని తాను గుర్తించాడు.
1: He realized full well that the time is most precious and divine.
0: తెల్లవారు లేచిన
1: తర్వాత
0: స్నానం చేయటము, ఈశ్వరుని దగ్గరికి పోవటము, అక్కడ కూర్చొని నమశివాయ నమశివాయ నమశివాయ నమశివాయ అని పంచాక్షరములు ఉచ్చరిస్తూ వచ్చాడు.
1: After getting up from bed, after taking his bath, he used to spend time in the temple repeating God's name, Namasivaya.
0: దేని కోసం నీవు చింతిస్తున్నావు అని తనకే తెలియదు.
1: In fact, he doesn't know the main reason behind his prayer.
0: ఈ చింతనే నా యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము.
1: Thinking of God is my chief purpose in life.
0: నేను కేవలం భక్తి నిమిత్తమే ప్రార్థించలేదు.
1: I am not praying expecting anything.
0: ఏ ఫలితమూ నాకు అక్కర్లేదు.
1: I don't expect anything out of this. To think of God is my main duty.
0: అని తాను పట్టుబట్టాడు.
1: So saying he determined to repeat God's name.
0: రేపటి దినమునకు 16 సంవత్సరము నిండిపోతుంది.
1: And he was to complete 16 years the following day.
0: కనుక తాను ఇంటికి కూడా పోలేదు.
1: He didn't go home on that day.
0: తల్లిదండ్రులు కంటిదారులు కాచుకుంటూ తలుపు దగ్గర కూర్చున్నారు.
1: In fact, parents crying, they came close to the door and sat there.
0: ఏ నిమిషంలో ఈ ప్రమాదం కలుగుతుందో అని వారు చింతిస్తూ ఉన్నారు.
1: They were feeling so sad because the end may come at any moment of time.
0: సరే, దైవాజ్ఞ జరగక తప్పదు కదా.
1: God's will should to happen.
0: దానికి 16 సంవత్సరం నిండిన కాలం వచ్చింది, పడిపోయాడు.
1: He completed 16 years, he fell down.
0: అయ్యో, ఇంకా పోయినాడు కదా అని తల్లిదండ్రులు బాధపడుతూ వచ్చారు.
1: The parents were feeling so sad because they lost their son.
0: ఇక్కడ బాహ్యంగా ఈ రకమైనటువంటి బాధపడుతుంటే అంతర్బాహ్యంగా ఆ పిల్లవాడి యొక్క జీవుడు ఈశ్వరుని దగ్గర చేరాడు.
1: As this was happening in the external world, the parents feeling so sad for the demise of the son.
0: ఈ పిల్లవాడికి సంభాషణ జరుగుతూ ఉండాలి.
1: The soul of the body of the boy went to God and there was discussion.
0: ఆ డిస్కషన్ లోపల, నాయన, నీ యొక్క ప్రేమను నేను పులకించుకుని ఈ విధంగా నేను ఆలోచిస్తున్నాను.
1: And there in the discussion it was revealed to the boy that he could continue so long because of his love for God.
0: ఈనాటికి మా ఆజ్ఞానుసారంగా నీ 16 సంవత్సరం నిండింది.
1: You have completed 16 years as was declared earlier.
0: నీవు సంతోషంగా నా దగ్గరికి వచ్చావు.
1: You reached me happily.
0: కాబట్టి ఇప్పుడు నిన్నేం చేసేది?
1: What is to be done now?
0: అని యోచిస్తూ ఉండగా పార్వతి వచ్చింది.
1: As the discussion was going on, they received a message.
0: నీ సంకల్పమును పరిస్థితి గావించినాడు కనుక ఆ పిల్లవాడిని వెనుకకు పంపు ఉన్నది.
1: Since he acted as per his will, better he be sent back to this world.
0: నేను ఒకడే పంపటం వీలు కాదు, నీవు కూడా రావాలి అన్నాడు.
1: He said, it's not possible for me to go alone. You also should follow me.
0: అనగా ఈశ్వరుడు పార్వతి ఇరువురు చేరి ఆ బిడ్డను తీసుకుని తల్లిదండ్రులకు వచ్చారు.
1: It only meant Ishwar and Parvati accompanied by the
0: అనగా కదలిక జరిగింది.
1: That's what had happened. There's movement in the body.
0: మూమెంట్ జరిగేటప్పటికే తండ్రి భార్య

0: బాధపడుతున్నారు.
1: ది పేరెంట్స్ నోటీస్ ద మూమెంట్ ఇన్ ద బాడీ ఆఫ్ ది సన్.
0: ఈ పిల్లవాడు లేచాడు.
1: ద బాయ్ గాట్ అప్.
0: అమ్మ తను తిరిగి ఈశ్వరుడు పార్వతి ఇక్కడ తీసుకుని వచ్చారు.
1: ద బాయ్ సెడ్ మదర్ లుక్ హియర్ ఈశ్వర అండ్ పార్వతి.
0: మీకు ఎంతకాలం అవసరమో అంతకాలం నాతో కాలం గడపండి.
1: యూ కెన్ స్పెండ్ టైమ్ విత్ మీ సో లాంగ్ ఐ షుడ్ బీ విత్ యూ.
0: సత్కర్మలు చేయండి.
1: డూ గుడ్ యాక్షన్.
0: సదాలోచన సల్పండి.
1: ఎంటర్టైన్ గుడ్ థాట్.
0: కనుకనే నేను సత్పుత్రుడిగా మారిపోతున్నాను.
1: ఐఎమ్ గోయింగ్ టు బి డిజర్వింగ్ సన్, ఏ గుడ్ సన్.
0: నా వలన మీకు ఎవరికి ఏ విధమైనటువంటి లాభ నష్టములు జరగదు.
1: In fact, you are not going to suffer any yes. loss because of
0: no,
1: me.
0: No, no, no, no.
1: I will never put you to suffering or misery any time. He got up and paid his obeisance to his parents. Accompanied by his parents, he reached home.
0: మరణించినటువంటి మార్కండేయుడు తిరిగి జీవితం వచ్చింది అని అందరూ ఊరి వారందరూ ఆశ్చర్యపడుతూ వచ్చారు.
1: All the inhabitants in the town could come to know that Markandeya is brought back to life, resurrected.
0: అప్పుడు ఈ పిల్లవాడు జరిగినదంతా కూడాను ఈ బాహ్య లోకమునందు ఆ దివ్యమైనటువంటి లోకమునందు ఏమేమి సంభాషణ జరిగిందో ఈశ్వరునికి తనకి తనకు తగినటువంటి సంభాషణ సారాంశమును చెప్పాడు.
1: The boy explained clearly to his parents the kind of discussion that took place between him, Ishwara and Parvati.
0: ఈ విధంగా మానవులకు దైవం ఏ విధంగా సహాయం చేస్తారంటే ప్రార్థనల వల్ల కాదు.
1: హౌ గాడ్ హెల్ప్స్ ది హ్యూమానిటీ.
0: అంతర్భావం పరిశుద్ధంగా ఉండినప్పుడే ఈ విధమైనటువంటి సంకల్పం మారుతుంటాయి.
1: గాడ్ రెస్పాండ్స్ నాట్ మియర్లీ బై ద ప్రేయర్స్ యూ ఆఫర్ ది ఇంటర్నల్ ఫీలింగ్స్ ద స్పిరిట్ బిహైండ్ ఇట్.
0: ఈ మార్కండేయుడు ఏ విధమైనటువంటి కోరిక కోరలేదు.
1: మార్కండేయ డింట్ ఆస్క్ ఫర్ ఎనీథింగ్.
0: నాకు ఇచ్చినటువంటి ఈ కాలంను సద్వినియోగం చేసుకుంటున్నాను.
1: He only determined to make the best use of the time given to him.
0: ఇదే నా యొక్క సంకల్పం.
1: This is my determination.
0: అనుక ఈ సంకల్పమును ప్రసిద్ధి గావించుకునేటానికి తగినటువంటి కర్మలు ఆచరించడమే భక్తులు చేయవలసినటువంటి కర్తవ్యం.
1: Therefore the main duty of a devotee is to have the rightful thought and rightful action.
0: అప్పటి నుంచి మార్కండేయుడు చిరంజీవిగా బ్రతుకుతూ వచ్చాడు.
1: And Markandeya is immortal Chiranjeevi.
0: తల్లిదండ్రులకు ఆనందాన్ని అందిస్తూ వచ్చాడు.
1: And he gave them joy to his parents.
0: కనుక దైవం ఏ విధంగా మారుతుంటాదంటే దైవం సంకల్పం మారదు.
1: God's will never change.
0: ఆ సంకల్పం జరుగుతూనే ఉంటుంటుంది.
1: God's will happen.
0: కానీ భక్తుని యొక్క ప్రసిద్ధమైనటువంటి యొక్క ఆ ప్రార్థన వల్లనే తనకు అన్ని మార్పులు జరుగుతుంటాయి.
1: However, the fervent incessant prayers of the devotee will certainly bring in a change in God's design.
0: భక్తుల యొక్క ప్రార్థన చేతనే నయమవుతుంటాయి.
1: The God's will also changes in response to the prayers of the devotees.
0: దైవాన్ని కొడును మార్చగలిగినటువంటి శక్తి భక్తుల యందు ఉంటున్నది.
1: The devotee has got all the latent power in him to change even God.
0: భక్తి అనగా కేవలం ఒట్టి మాటలు కాదు, ప్రార్థనతో మాత్రమే జరిగేటువంటి కాదు.
1: Devotion is not merely vocal exercise or verbal. It should be full of feeling and sentiment.
0: 11th శతాబ్దం లోపల,
1: in the 11th century,
0: కేరళ దేశం లోపల,
1: in the state of Kerala,
0: శంకరాచార్యులు వారు పుట్టారు.
1: ఆది శంకర టుక్ బర్త్ దేర్.
0: ఆయన పుట్టి ప్రపంచంలో ప్రతి మానవునకు దైవం యొక్క సంకల్పాన్ని బోధించాలి అనే ఉద్దేశంతో సర్వశాస్త్రముల యొక్క పరిసారము చాటుతూ వచ్చాడు.
1: Adishankara publicized the Vedic dicta to everybody, the truths of all sacred texts.
0: Kari antar Shankaracharya varu 32 samvatsaram varaku maatrame bratikadu.
1: Adishankara lived for 32 years only.
0: Tarvata aa dehanni vadinadu.
1: And he has given up his body thereafter.
0: Ayana vadina tarvata mari vachi pettadu. 13th shatabdam lopana Ramanujacharya varani mari puttaru.
1: And in 13th century you have Ramanujacharya.
0: అనగా భక్తి ప్రపంచం కూలిపోతున్నాయి, మానవుల యందు భక్తి అనేటువంటిదే శూన్యమైపోతుండాలి, భగవంతుని చింతనే లేకుండా పోతుండాలి, దాన్ని నేను నిలబెట్టాలి అని భగవంతుని ఒక నామస్మరణ ప్రపంచములకు బోధించడానికి వచ్చాడు.
1: రామానుజాచార్య కేమ్ డౌన్ ఆన్ ఎర్త్ నోటీసింగ్ ద కండిషన్స్ ప్రెవలెంట్ ఎట్ ద టైమ్ దట్ ది డివోషన్ ఇస్ ఆన్ ద డిక్లైన్.
0: ఈ విధంగా బోధిస్తూ వచ్చేటప్పటికి ప్రజల లోపల ఒక విధమైనటువంటి భక్తి ప్రపంచం అభివృద్ధి అవుతూ వచ్చాయి.
1: And that Ramanujacharya's teachings was responsible for the devotion which was growing more and more among the society.
0: Mari 14th shatabdam lopala,
1: in the 14th century,
0: Madhvacharya vacharu.
1: Madhvacharya
0: anaga itanu jeev జీవుడు దేవుడు ఇద్దరు ఒకటే అనేటువంటి బోధన చేస్తూ వచ్చాడు.
1: అండ్ హి టాట్ ద ప్రిన్సిపల్స్ of the individual and the cosmic.
0: జీవుడు వేరు దేవుడు వేరు కాదు అని చెప్పి చెప్తూ.
1: And he said that the individual and the universal soul are not separate.
0: ఇరువురి యందు ఉన్నటువంటిది ఒకే ఆత్మతత్వమే.
1: In fact, it is only the same spirit present in both.
0: సర్వజీవుని యందు కలిగినటువంటిది ఆత్మతత్వం ఒకటే.
1: It is only the spirit of the self present in all of the beings.
0: అందరి యందు ఉన్నటువంటిది అది ఒకటే ఈశ్వరత్వం.
1: It is only the divinity that is present in everyone.
0: ఈ ఈశ్వరత్వం అనగా ఏమిటి మీరు?
1: What is this divinity?
0: Anaga prapancham lopala eeswarattam anetundi sakshat kalpitamadu kaadu adi sahajasiddhanga vachesestuntari.
1: The divine principle is natural, is not artificial.
0: Ramulu unte oka sharira dhariye vastunnadu.
1: And if you think of Rama, you know he has a form.
0: Krishnudu unte atharu kuda oka sharira dhariye vastunnadu.
1: Krishna also has a definite form.
0: Ee vidhanga anni dehamulu kudanu ఆయా అవతారములు పురస్కరించుకుని వస్తూ వచ్చాయి.
1: ఎవ్రీ ఇన్కార్నేషన్ హ్యాస్ ఎ స్పెసిఫిక్ ఫార్మ్.
0: కానీ ఈశ్వరత్వం ఎట్లా వస్తుంది?
1: దెన్ హౌ డు యు ఎక్స్పెక్ట్ ఈశ్వరత్వం?
0: ఈశ్వరత్వం అంటే ఏమిటి?
1: వాట్ డు యు మీన్ బై ఈశ్వరత్వ?
0: తన యొక్క సత్యతత్వమే ఈశ్వరత్వము.
1: ద ట్రూత్ ఇస్ డివైన్.
0: అనగా మూడింటి యొక్క ఏకత్వం కూడా అక్కడే ఉంటుండాలి.
1: మీనింగ్ ద కాంబినేషన్ ఆఫ్ ఆల్
0: స్థితి లయములు.
1: ద క్రియేషన్ సస్టెనెన్స్ అండ్ అన్హిలేషన్.
0: దీన్ని పురస్కరించుకుని ఒక విధమైనటువంటి పండితులు దానికి ఒక లింగాకారంగా చూపిస్తూ వచ్చారు.
1: అండ్ ద స్కాలర్స్ గేవ్ ఇట్ ఏ స్పెసిఫిక్ నేమ్ అండ్ ఫార్మ్ టు దీస్ త్రీ.
0: అనగా ఈ విధంగా వచ్చి ఇది ముందుకు వస్తుంది, దీనిపైన లింగాకారం వస్తుంది. అనగా ఏ రూపము లేకుండా వచ్చేస్తుంది ఇటు.
1: ది లింగాకార హ్యాస్ నో ఫార్మ్ యాజ్ ఇట్ ఈస్.
0: అంటే లింగాకారం అంటే మీకు తెలిసినా?
1: యు నో వాట్ ఈస్ లింగ, ద ఫార్మ్ ఆఫ్ లింగ.
0: లింగాకారముగా ఒక విధమైనటువంటి లింగం చూస్తుంటుంటారు.
1: యు సీ లింగ ఎవ్రీడే.
0: ఒక పోవడానికి దారి ఉంటుంటుంది.
1: అండ్ యు ఫైండ్ ద హారిజాంటల్ ప్లేన్ ఆన్ వన్ సైడ్.
0: పైన లింగమునకు ఎట్టి ఆకారము ఉండదు.
1: ద లింగ అబౌవ్ దట్ హాస్ నో డిఫరెంట్ ఫార్మ్.
0: దీన్ని పురస్కరించుకుని ఇదియే నీకు శివలింగము అన్నారు.
1: దట్ వీ కాల్ ఇట్ శివలింగ. భగవాన్ మెటీరియలైజ్ శివలింగ వాట్ హి ఈజ్ స్పీకింగ్ అబౌట్ ఇట్ రైట్ నౌ. You find the horizontal panavatta and upward shivalinga which has no definite form over there.
0: Itti daivatvani chintinchamani aa talli dandruku aa kumaruniki bodhinchadu.
1: And this son Markandeya told both of his parents to worship shivalinga of this planet.
0: Ilanti danne vaadu teesi aa talli dandruku ichchadu.
1: And in fact he presented that linga to his parents.
0: Aa linga kaaranne poojistu 100 samvatsaralu poorthi తాను కుమారుణ్ణి బ్రతికించుకున్నారు.
1: అండ్ హి లివ్డ్ ఫర్ 100 ఇయర్స్ వర్షిపింగ్ దట్ లింగ.
0: ఇట్టి పవిత్రమైన దివ్యశక్తికి ఎవరు ఏ విధంగా మార్చగలరు?
1: హూ కెన్ డిసైడ్ ఆర్ ఎస్టిమేట్ ద డివైన్ పవర్?
0: ఈ ఆత్మతత్వం అనేటువంటిది ఈ విధంగా చలించేటువంటిది కాదు.
1: దిస్ సెల్ఫ్
0: ఎప్పటికేది తలుచుకుంటే అక్కడ ఆ రూపం తాలుస్తుంది.
1: వెల్ ఇట్ విల్ అస్యూమ్ ఎనీ ఫార్మ్ యాజ్ ఇట్ డిసైడ్స్.
0: తదుపరి ఈ మధ్వాచార్యం లోపల రామానుజాచార్య లోపల శంకరాచార్యకు ముగ్గురి యందు ఉన్నటువంటి శక్తి ఒక్కటే.
1: ఇన్ ఫ్యాక్ట్ ది సేమ్ డివినిటీ డివైన్ ప్రిన్సిపల్ ఇస్ ప్రెసెంట్ అమంగ్ ఆల్ ద త్రీ ఆఫ్ ద ప్రిసెప్టర్స్ మధ్వాచార్య రామానుజాచార్య
0: శంకరాచార్య ఒక్కటే.
1: ది స్పిరిట్ ఆఫ్ ద సెల్ఫ్ ఇస్ వన్ అండ్ ద సేమ్.
0: ఈ ఆత్మతత్వం అనగా ఇది ఆత్మతత్వం.
1: భగవాన్ టెల్స్ అస్ దిస్ ఈజ్ ఆత్మతత్వ ద లింగ.
0: ఈ ఆత్మతత్వం మధ్య లోపల ఒక విధమైనటువంటి సృష్టి జరుగుతుంది.
1: అండ్ దేర్ వి ఫైండ్ ద లింగ ఓవర్ దేర్ విచ్ సింబలైజెస్ ద స్పిరిట్ ఆఫ్ సెల్ఫ్.
0: ఆ లింగాకారం అనేటువంటిది ఎట్లా ఉంటుంటుందంటే ఇది ఏ విధంగా ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా ఉండగాదు, అన్ని ఒకటిగానే ఉంటుంటాయి.
1: ద శివలింగ ఈజ్ నాట్ ఎనీవే అన్రిలేటెడ్, ఇట్ ఇస్ రిలేటెడ్ అండ్ అసోసియేటెడ్.
0: ప్రత్యేకంగా ఉండడానికి వీలు కాదు.
1: ఇట్ ఈస్ నాట్ అపార్ట్, సెపరేట్.
0: కనుకనే ఆనాటి నుంచి జగత్తు లోపల సర్వ మానవులు ఎందుకు దైవత్వము అనేటువంటి భక్తి పెరుగుతూ పెరుగుతూ వచ్చింది.
1: సిన్స్ దట్ టైమ్ యూ ఫైండ్ ది డివోషన్ ఆన్ ద రైజ్ సిన్స్ దట్ డే.
0: అట్టు లింగాకారం చేతనే దైవత్వం ఏకత్వంగా పోని
1: ఇట్ ఈస్ ఓన్లీ లింగ దట్ స్పీక్స్ ఆఫ్ ది వన్నెస్.
0: మానవులంతా ఏదో కల్పించుకుని పూజ చేసుకునేటువంటి కృత్రిమైనటువంటి కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ద ఫార్మ్ విచ్ ఇస్ మేడ్ బై మ్యాన్ దట్ వీ వర్షిప్. నో,
0: ఇది కృత్రిమైనటువంటి కాకుండా సాక్షాత్ ఆకారంగా వచ్చేస్తుంది.
1: ఇట్ ఈస్ ద డైరెక్ట్ మేనిఫెస్టేషన్ ఆఫ్ ది డివైన్.

0: ఈ పవిత్రమైనటువంటి శ్రీ సరితాన్ని
1: దట్ సీక్రెట్ ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ
0: ఆనాడు మార్కండేయ
1: దట్ డే మార్కండేయ
0: మృకండు అనగా వాళ్ళ తండ్రి పేరు
1: అండ్ ద ఫాదర్ మృకండ
0: వారందరూ కూడా దైవత్వాన్ని ఈ రకంగా ఇటువంటి పూజిస్తూ వచ్చారు
1: దే వర్షిప్ గాడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లింగ
0: ఈ లింగం అనేటువంటిది ఒక విధమైనటువంటి లింగము అనగా సూక్ష్మమైనటువంటి శరీరం
1: లింగ మీన్స్ ద సటిల్ ఫార్మ్
0: సూక్ష్మము స్థూలము అతి సూక్ష్మము
1: ద గ్రాస్ ద సటిల్ అండ్ ద కాజల్ ద త్రీ ఆస్పెక్ట్స్
0: కనుకనే అతి సూక్ష్మమైనటువంటిది లోపల
1: ది సటిలెస్ట్ ఈజ్ విత్ ఇన్
0: సూక్ష్మమైనటువంటిది హృదయం లోపల
1: ద సటిల్ ఫార్మ్ ఈజ్ ఇన్ ద హార్ట్
0: బాహ్యమైనటువంటిది ఇట్టి ఆకారం
1: ద ఫార్మ్ దట్ యు సీ ఈజ్ ద గ్రాస్ వన్
0: దైవం అన్నిటి అందుకుండా ఒక్కడే ఉంటున్నాడు
1: సేమ్ గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ద త్రీ లెవెల్స్
0: అది నిజమైనటువంటి భౌతిక ఆకారము
1: సో వాట్ వి సీ ఈజ్ ద ఫిజికల్ ఫార్మ్
0: ఈ ఫిజికల్ ఫార్మ్ ను ఎట్టిగా మనం చూపించాలంటే మనం చేసి చూపించాలి
1: ద ఫిజికల్ ఫార్మ్ కెన్ బి వర్షిప్డ్ బై యాక్టింగ్
0: నీ హృదయంలో ఉన్నటువంటి భావాన్ని నీవే నీవే సంకల్పించుకుని దాని ఆకారం సృష్టించుకుని దాన్ని నీవు ఆరాధిస్తూ రావాలి
1: బేస్డ్ ఆన్ ది ఫీలింగ్ వన్ షుడ్ అస్యూమ్ ద ఫార్మ్ అండ్ యాక్ట్ అపాన్ ద ఫీలింగ్ విత్ ఇన్
0: ఇది దారం లేకుండా వస్త్రం కాలేదు
1: దిస్ కర్చీఫ్ కెనాట్ బి మేడ్ వితౌట్ థ్రెడ్
0: ఇది వెండి కాకుండా ఇది తట్ట కాలేదు
1: వితౌట్ సిల్వర్ దేర్ కెనాట్ బి ప్లేస్ లిడ్ హియర్
0: మట్టి లేకుండా కుండ కాలేదు
1: వితౌట్ క్లే దేర్ కెనాట్ బి పాట్
0: కనుకనే స్థూలం లేకుండా సూక్ష్మం కాలేదు
1: వితౌట్ ద గ్రాస్ దేర్ కెనాట్ బి ది సటిల్
0: బ్రహ్మ లేకుండా జగత్తు లేదు
1: వితౌట్ ద క్రియేటర్ దేర్ ఇస్ నో క్రియేషన్
0: కనుకనే ఈ బ్రహ్మ అనేటువంటిది దారం వంటిది మాత్రమే
1: సో క్రియేటర్ అమౌంట్స్ టు ది థ్రెడ్ యాన్
0: సృష్టికర్త అనేటువంటి వాడు ఈ దారంతో చేయబడినటువంటి వస్త్రం వంటి వాడే
1: దేర్ఫోర్ ది క్రియేటర్ యాన్స్ ద ఫైబర్ ఇన్ ద క్లాత్
0: కనుకనే సూక్ష్మ స్థూల కారణదేహంలో మూడు కూడాను అతనివే
1: దేర్ఫోర్ ద గ్రాస్ ద సటిల్ ఇన్ ద కాజల్ బిలాంగ్ టు గాడ్
0: కారణమైనటువంటి దేహమును మనం సరైన రీతిలో మనం పూజించినప్పుడు తలంచినప్పుడు ఆ కారణమే అన్ని విధాల మనలో ప్రవేశించి మన యొక్క ఆకారం కూడాను మారుస్తుంది
1: ఇన్ఫాక్ట్ ద కాజల్ ప్రిన్సిపల్ వెన్ యూ విజువలైజ్ అండ్ వర్షిప్ పాండర్ ఓవర్ ఇట్ ఇట్ విల్ ఆల్సో ఎక్స్ప్లెయిన్ వన్స్ ఓన్ నేచర్
0: ఇట్టిది మనోచంచలం లేకుండా చూసుకోవాలి
1: వీ మస్ట్ సీ దట్ ద థాట్స్ డు నాట్ ప్రివెయిల్ దే డోంట్ రన్ ఫాస్ట్
0: దారం కేవలం పెట్టుకున్నంత మాత్రం వస్త్రం కాలేదు
1: ది మియర్ ప్రెజెన్స్ ఆఫ్ ది థ్రెడ్ విల్
0: పడుగు పేక అని రెండు వైపులు కూడా చేర్చాలి
1: ది యాన్ మస్ట్ బి ఇంటర్ ఓవన్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్
0: ఇది ప్రయత్నము సుప్రయత్నము అనేటువంటిది
1: దట్ ఈస్ ఎఫర్ట్ అండ్ ద డివైన్ విల్ షుడ్ గో టు
0: రెండింటి యొక్క ఆకారం చేతనే అది ఒక విధమైన లింగాకారం అయిపోతుంది అది
1: దీస్ టూ టుగెదర్ ద హ్యూమన్ ఎఫర్ట్ ద డివైన్ విల్ గివ్స్ ద షేప్ ఫార్మ్ లింగ
0: మనం చెప్పేటువంటి పదములు కూడాను మనం చేసేటువంటి పనులు కూడాను ఇవన్నీ కూడాను మన సూక్ష్మ శరీరం లోపల ఆవిర్భవించి బహిర్ముఖమయ్యేటువంటివి
1: Therefore, all the words that we spell out or utter and the deeds that we undertake are the products of the subtle aspect of human life.
0: కనుక ఈనాడు మానవులు వేదమును అనేకంగా చెప్తున్నారు.
1: Today, people repeat chant Veda.
0: కానీ ఈ అన్నింటి కూడాను అన్ని ఆకారములు ఉంటున్నాయి.
1: And in chanting, you will understand everyone has a form.
0: దీనికి అన్ని పన్నాలంతా ఉంటున్నాయి.
1: And you find the yarn over there.
0: ఇది ప్రతి ఒక్కదానికి కూడా అవసరం వచ్చేటువంటిది
1: దాట్స్ అబ్సల్యూట్లీ ఎసెన్షియల్ ఫర్ ఎవ్రీ
0: మానవుడు తన యొక్క సంకల్ప ప్రభావం చేత తన యొక్క దీనిని సృష్టించుకోవాలంటే దానికి ఈ వేదమే ప్రమాణం
1: దేర్ఫోర్ వేద ఎక్స్ప్లెయిన్స్ క్లియర్లీ ద కైండ్ ఆఫ్ థాట్ దట్ షుడ్ టేక్ ఎ డెఫినెట్ ఫార్మ్
0: కానీ ఈ సత్యాన్ని వాళ్ళు గుర్తించుకోలేక
1: దే కుడ్ నాట్ అండర్స్టాండ్ దిస్ ఫండమెంటల్ ట్రూత్
0: చాలా మంది
1: మెనీ పీపుల్
0: విద్యార్థులు కూడాను
1: స్టూడెంట్స్ ఆల్సో
0: దొంగ చదువు చదువుతున్నారు
1: They just study not in sincerity.
0: Donga anaga emti tanlo tana pradhatvanu pettukoni lenattuga natinchadame donga.
1: Who is a thief keeping one thing within and acting in a different way?
0: Inta mandiki vedam cheppadam telusu.
1: Many people can chant Veda.
0: Kaani adi vinnappudu leka chuchinappudu tirigi manlo nunchi aa yokka shabdamu raavatam ledu.
1: When we hear from others In fact, we don't find that sound coming from within.
0: కనుకనే అది విద్యా దొంగతనము.
1: Well, that amounts to theft.
0: ఈనాటి విద్యార్థులందరూ కూడాను నేర్చిన దానిని లోబడి పెట్టుకుంటున్నారు, కానీ దాన్ని ప్రత్యేకంగా ప్రవర్తన పూర్వకంగా వినియోగించుకోవటం లేదు.
1: Students today, they do not act along the lines of the knowledge they acquire. వస్తారు
0: చూస్తుంటాను, అందరి నోళ్ళు చూస్తుంటుంటాను.
1: భగవాన్ as he reaches over here, watching everybody.
0: కానీ కొందరు తెలిసి కూడాను వారు చెప్పడం లేదు.
1: Though some know Veda chanting, but they don't.
0: అది విద్యా దోహం.
1: That is what you call betrayal, cheating.
0: విద్యా చోరత్వము.
1: Well, that amounts to theft at this
0: time. దైవ చోరత్వము.
1: That means you are a traitor.
0: చోరులుగా తయారవుతున్నారు ఈనాటి విద్యావంతులంతా.
1: So the educated people are becoming traitors, betrayers.
0: ఎవరు నేర్చింది నేర్చినట్టుగా చెప్పుకుంటుంటారు,
1: those people that declare that spell of
0: వాళ్ళు సాక్షాత్కారములకు అర్హులవుతారు.
1: They deserve the direct manifestation of God.
0: కాబట్టి దైవ సాక్షాత్కారం ఎట్లవుతుంది అంటే దానిని ఉల్లంఘించినప్పుడే దాని చక్కగా ఆకారం బయలుదేరుతుంది.
1: When you chant clearly, full throated, you will experience the direct manifestation.
0: ప్రత్యక్ష ప్రమాణము అదియే.
1: That is the direct evidence.
0: పరోక్ష ప్రమాణము అదియే.
1: And it is also the interior.
0: సర్వ సాధనకును అదియే కారణము.
1: In fact, that's the primal cause for all spiritual parts.
0: చాలా మంది మీరు బిల్లు చెప్తుంటే ఆడవాళ్ళంతా కూడా అక్కడ చెప్తుంటారు.
1: As boys chant here, we find many ladies.
0: వాళ్ళు చెప్పకూడదనేమి లేదు.
1: Nobody can deny that, right?
0: వాళ్ళకి ఆ లోపల ఉన్నటువంటిది బయటకు వస్తూ ఉంటాడు.
1: The sound within naturally comes out.
0: మీకు అందరికీ తెలుసు, ఆ పిల్లలు చూడండి, చంటి పిల్లలుగా ఉంటుంటారు. వాళ్ళు ఎక్కడ నేర్చుకున్నారు, ఎక్కడ ఇక్కడ చెప్తుంటే నేర్చుకున్నారు, దాన్ని వారి మనసులో పెట్టుకుని అంత అవే వారి ఉల్లంఘన చేస్తున్నారు.
1: యు సీ వెరీ యంగ్ బాయ్స్ సీటెడ్ ఓవర్ దేర్, హూ టాట్ దెమ్? దే గో ఆన్ లిసనింగ్ టు వేదా చాంటింగ్ హియర్ ఆ వేదం చెప్పేటువంటి
0: ప్రక్కలోనే కూర్చుంటారు.
1: And in fact, those people who know this,
0: కానీ ఆ శబ్దాన్ని కొంతవరకునైనా చేర్చుకోరు.
1: బట్ సమ్ పీపుల్ డోంట్ హియర్.
0: నేను చూస్తుంటాను,
1: స్వామి వాచెస్ ఎవ్రీబడి,
0: కానీ ఆ వేదం చెప్పేటువంటి వారి ప్రక్కలో పనే గొప్ప గొప్ప విద్యావంతులు కూడా కూర్చున్నారు.
1: Highly educated people are seated by the side of these.
0: ఎందుకు కూర్చొని ప్రయోజనం ఏమిటి?
1: What is the use in sitting by the
0: పెద్ద దొంగలు.
1: They are big thieves.
0: వింటున్నారు,
1: they listen to chanting.
0: చెప్పటం లేదు,
1: but they don't repeat.
0: చెప్తున్నారు, వినటం లేదు.
1: Those other chant, they don't hear.
0: ఈ రెండింటి యొక్క ఏకత్వం జరిగినప్పుడే అది నిజమైనటువంటి సాక్షాత్కారం అవుతుంది.
1: సో చాంటింగ్ అండ్ లిసనింగ్ షుడ్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్ టు ఎక్స్పీరియన్స్ ద డివైన్.
0: కనుక ప్రతి మానవుడు కూడాను వేదం నేర్చుకున్నటువంటి దాన్ని ఉచ్చరిస్తూ రావాలి.
1: సో ఎవ్రీవన్ హూ నోస్ వేద షుడ్ స్టార్ట్ చాంటింగ్.
0: వేదమే భగవత్ స్వరూపము.
1: వేద ఈజ్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ గాడ్.
0: వేదము పంచభౌతికము.
1: And Veda has got all the aspects of
0: panchabhautikamainatundi to panchabhutamulu untunnayi.
1: The five elements are there.
0: ఈ పంచభూతములు కూడాను ప్రాణాన్ని అందిస్తున్నాయి.
1: ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద లైఫ్.
0: ఈ ప్రాణాన్ని అందించేటువంటి పంచభూతములే
1: అండ్ ద ఫైవ్ ఎలిమెంట్స్ రెస్పాన్సిబుల్ ఫర్ లైఫ్
0: ప్రపంచాన్ని కూడా సృష్టిస్తున్నాయి.
1: ఆల్సో క్రియేట్ ద హోల్ వరల్డ్.
0: కనుక పంచభూతముల యొక్క ప్రకాశమే ఈ ప్రపంచము అన్నారు.
1: ద రేడియన్స్ ద బ్రిలియన్స్ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్స్ ఈజ్ దిస్ వరల్డ్ కాస్మాస్.
0: కనుక పంచభూతములు అంటే శబ్ద స్పర్శ రూప రస గంధాలు.
1: These are the five elements what you find in the five senses of perception. You find them in the world.
0: ఈ ప్రపంచంలో ఉన్నటువంటి దానిని మనం మర్చిపోవటము ఎంత అన్యాయము.
1: We'll be doing injustice if we forget the nature of the five elements.
0: మనకి అనవసరమైనవన్నీ కూడా మనసులో చేర్చుకుంటుంటాం.
1: In fact, we contain all that which is unnecessary.
0: కానీ అవసరమైనటువంటి ప్రాణ సమానమైనటువంటి ఒక భూతమును మనం వదిలిపెడుతున్నాం.
1: The essential life principles are forgotten, given up.
0: కనుక ప్రతి మానవుడు కూడాను వేదాన్ని నేర్చుకోవాల్సింది, దాన్ని ఉచ్చరించవలసింది, దాన్ని స్మరించవలసింది.
1: సో ఎవ్రీవన్ షుడ్ నెసెసర్లీ లెర్న్ వేద, ఆల్సో చాంట్ వేద.
0: అలాంటి ఉచ్చరించకుండా ఉండేటువంటి వారు దీన్ని నేర్చుకునే ప్రయోజనం లేదు.
1: ఇఫ్ యూ డు నాట్ చాంట్ దేర్ ఇస్ నో యూజ్ ఇన్ సింప్లీ లెర్నింగ్ వేద.
0: ఒకవేళ ఇక్కడ ఉచ్చరించినా కొంచెం దూరం పోతానే దాన్ని వదిలిపెడతారు.
1: Though they chant here, they forget the moment they leave the place. You may go anywhere, at least you should chant within.
0: You
1: should never betray the
0: knowledge.
1: And if you betray your knowledge,
0: betray God. That
1: betrayers will never deserve God.
0: Kanuka prati manavudu kudanu ee puttikinagulani ప్రపంచంలో కనిపించేదంతా కూడాను దైవం యొక్క సంకల్పమే.
1: దేర్ ఫోర్ వాట్ ఆల్ దట్ వీ సీ అరౌండ్ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ ఎ మేనిఫెస్టేషన్ ఆఫ్ ది డివైన్ విల్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: పిల్లలు తెలియకోకుండా ఏదో పొరపడుతున్నారు కానీ,
1: స్టూడెంట్స్ బికాస్ ఆఫ్ దర్ ఇన్నోసెన్స్ దర్ మిస్టేక్,
0: కానీ ఒకతూరి పొరపడినటువంటి దాన్ని తిరిగి రెండవ తూరి దాన్ని పొరపడకూడదు.
1: Then once you know it's a mistake, you should not repeat it.
0: ఈ నాడు విన్నటువంటిది రేపటి నుంచి మీరు కూడా ఉచ్చరించాలి.
1: What all that you hear today, you should repeat, start repeating
0: tomorrow.
1: అందరూ
0: ఏక శబ్దంతో కూడినప్పుడే అది నిజమైనటువంటి బ్రహ్మ శబ్దం అవుతుంది.
1: When you all join in chorus, in unison, perfect harmony, that is Brahman.
0: వేదాహ వేదం పురుషం మహాంతం.
1: The God is mighty.
0: ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్.
1: He is pure white beyond the darkness.
0: ఈ వేదం యొక్క శబ్దము,
1: సౌండ్ ఆఫ్ వేద,
0: అది ఎంతనో పవిత్రమైనటువంటిది.
1: ఇట్ ఇస్ హైలీ సీక్రెట్.
0: శబ్ద బ్రహ్మమయ్యి,
1: ద సౌండ్
0: చరాచరమయ్యి,
1: ద మూవ్మెంట్
0: జ్యోతిర్మయి,
1: లైట్
0: విజ్ఞాంతమయ్యి,
1: ది నాలెడ్జ్
0: చరాచరమయ్యి, జ్యోతిర్మయి, వాంగ్మయి,
1: ద ఫ్యాకల్టీ ఆఫ్ స్పీచ్.
0: ఈ వాంగ్మయంలో రావాలి.
1: అండ్ యూ షుడ్ ఆల్సో ఎక్స్ప్రెస్ ఫెల్ట్ అవుట్.
0: అది నిజమైనటువంటి యొక్క చదువుల యొక్క సంబంధము.
1: That is the relationship between education and Veda chanting.
0: కనుక ప్రతి మానవుడు కూడా నువ్వు వేదం నేర్చుకోవాలి.
1: సో ఎవ్రీవన్ మస్ట్ లెర్న్ వేద.
0: అదే నేర్చుకోవాలని కాదు, ఏదో ఒకటి భగవద్నామాన్ని నేర్చుకోవాలి మనం.
1: నాట్ నెసెసర్లీ వేద అలోన్, వన్ షుడ్ రిపీట్ గాడ్స్ నేమ్.
0: ఈశ్వరుడు 7వ శతాబ్దంలో పుట్టాడు. పుట్టినటువంటి ఈశ్వరుడు,
1: ఈశ్వర వాజ్ బోర్న్,
0: కానీ అన్ని వేదములను నేర్చుకున్నాడు.
1: Has learnt
0: all Vedamu, Yajurvedamu, Samarvedamu, Atharvanavedamu.
1: Became a scholar in all four Vedas.
0: Yajurvedam lopala 5 Vedamulaga bayalderinayi.
1: And the same Yajurvedas got itself divided.
0: Ante emi dantlo mukhyamainatundi dani aksharalu cherchukoni,
1: all important letters have been grouped.
0: Bhagavantuni yokka smarana kosamani dani uchcharinchi cheyaru.
1: And they must be repeated, which amounts to thinking of God, smarana.
0: కనుక మనము ఏ విధమైనటువంటి వేదం నేర్చుకున్నప్పటికీ దాన్ని ఉచ్చరిస్తూ రావాలి.
1: వాట్ ఎవర్ వేద యూ మే లర్న్, బట్ యూ షుడ్ లర్న్ టు చాంట్ ఇట్.
0: అది ఉచ్చరించలేనటువంటి సమయం లోపల మీరు దాన్ని నేర్చుకునే అవసరం లేదు.
1: బట్ యాజ్ యూ బిగిన్ టు చాంట్, యూ డోంట్ నీడ్ టు లర్న్ ఇట్ స్పెషల్.
0: చాలా మందికి నేను చూస్తూనే ఉన్నాను,
1: భగవాన్ వాచెస్ రిపీటెడ్లీ.
0: ప్రకటించేటువంటిది కాదు,
1: ఇట్ ఈస్ నాట్ ఫర్ పబ్లిసిటీ.
0: ప్రదర్శించేటువంటిది కాదు,
1: ఇట్ ఈస్ నాట్ ఫర్ అడ్వర్టైజ్మెంట్.
0: ఆచరించేటువంటిది, ఆనందించేటువంటిది.
1: ఇట్ ఈస్ టు బి ప్రాక్టీస్డ్ అండ్ వన్ షుడ్ ఎంజాయ్ బ్లిస్ అవుట్ ఆఫ్ వేద
0: చాంటింగ్. ఆనందమయి, చరాచరమయి, జ్యోతిర్మయి, విద్యామయి.
1: ఇట్ ఈస్ బ్లిస్ఫుల్, ఇట్ ఈస్ లైట్, ఇట్ ఈస్ డిలైట్, ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ విజ్డమ్.
0: కనుకని ఈ ఆనందమయి అనేటువంటిది ఏంటి, మొట్టమొదట దైవత్వం లోపల 5 భూతములు పుట్టించాడు.
1: Therefore, the blissful aspect of the divinity is the cause for the 5 elements.
0: Ogati karma,
1: one is action.
0: Rendavadi upasana,
1: the second upasana worship.
0: Moodavadi acharana,
1: third is practice acharana.
0: Naalugavadi uchcharinchatamu,
1: third uchcharanam.
0: Aidavadi anubhavinchatamu,
1: fifth experience anubhava.
0: అనుభవం ఆనందమయ కోసము.
1: And this anubhava experience is the sheath of bliss.
0: కోసము ఉచ్చరించవచ్చును.
1: That of the sheath of wisdom.
0: ఆనందమయ కోసము ఆనందంతో మునిగిపోవాలి.
1: But the sheath of bliss will be full of bliss only.
0: కానీ ఆ ఆనందం ఎక్కడ కనిపించటం లేదు.
1: That state of bliss is not noticed anywhere.
0: కనుకనే కర్మమయ తర్వాత జ్ఞానమయ తర్వాత వేదాంతమయ, వేదాంతమయ తర్వాత ఆనందమయ.
1: Therefore we find the karma, the action, that is followed by the wisdom, the upasana, the worship, and ananda, the bliss. So everything begins with this action, activity.
0: దాన్ని మనం ఉచ్చరించినప్పుడే మనం సార్థకమైపోతాం.
1: When once we chant Veda,
0: నిజంగా భగవద్ఆజ్ఞను సంపాదించినటువంటి వారు దాన్ని ఉచ్చరించాలి.
1: So those who want to be the recipients of God's
0: ఉచ్చరించినటువంటి దాన్ని మృంగాలి.
1: Should repeat God's name.
0: మింగిన దాన్ని జీర్ణించుకోవాలి.
1: And that has to be
0: taken. జీర్ణించుకున్నటువంటి దానిని ఆనందంగా అనుభవించాలి.
1: That which is taken in must be enjoyed and experienced.
0: ఈనాడు ఊరికి వారిని చెప్తున్నారు కదని దాన్ని మనం ఉచ్చరిస్తున్నాము.
1: We just repeat as we hear.
0: కానీ ఆ ఉచ్చరించినటువంటి మాత్రము చెప్పి ప్రయోజనం లేదు.
1: It's not enough if you simply repeat.
0: దాన్ని లోపల జీర్ణించుకోవాలి.
1: You should digest it within.
0: అన్నం తినే దేనికోసము?
1: Why do you eat?
0: కడుపులో పెట్టడానిక.
1: నాట్ మియర్లీ టు స్టోర్ ఇన్ ద స్టమక్.
0: కడుపులో పెట్టినట్టు జీర్ణించుకుని సర్వాంగములకు సప్లై చేయటమే.
1: ద ఫుడ్ పార్టేకెన్ మస్ట్ బి వెల్ డైజెస్టెడ్ అండ్ ది ఎసెన్స్ షుడ్ బి సప్లై టు ది హోల్ బాడీ.
0: అదే విధంగానే మనం నేర్చుకున్నటువంటి విద్యను తప్పక దాన్ని జీర్ణింపజేసుకుని సర్వాంగములకు సప్లై చేయాలి.
1: సో ద డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్ దట్ వి అక్వైర్డ్ మస్ట్ బి వెల్ డైజెస్టెడ్, అసిమిలేటెడ్.
0: వాక్కునందును క్రియయందును వేదాంత ప్రచారమందును ప్రబోధన యందు కూడాను దీన్ని ఆనందంగా అనుభవించాలి.
1: Therefore, in our action, in our talk, in our sharing of our thoughts with others, we should experience the bliss.
0: కనుక దైవం అంటే సర్వత్రా ఉంటున్నాడని అంటున్నారు, కానీ ఏ విధంగా ఉంటున్నాడు?
1: We say that God is everywhere. In what form?
0: పంచభూతం స్వరూపుడై ఉన్నాడు.
1: God is in the form of the five elements.
0: Five elements అంటే ఒక్కొక్క ఎలిమెంట్ కూడా ఒక్కొక్క దైవమే.
1: Each element is divine.
0: ఆ ఫైవ్ ఎలిమెంట్స్ కూడా ఏకమైనప్పుడే నిజమైన ఆత్మస్వరూపము.
1: Therefore, the self has got all the five elements in perfect unity.
0: అది ఆత్మస్వరూపం వచ్చినప్పుడే అందరి ఎందుకు అది ఆనందం అనుభవిస్తుంది.
1: It is the self that is the bliss.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు నేర్చుకున్నటువంటి యొక్క విద్యను,
1: ది నాలెడ్జ్ ఎడ్యుకేషన్ యూ రిసీవ్,
0: 10 మందికి తగినటువంటి రీతిగా మీరు పంచాలి.
1: యూ షుడ్ షేర్ ఇట్ విత్ అదర్స్.
0: కనుక పంచిన తర్వాత దాన్ని మీరు కూడా మింగాలి.
1: యాజ్ యూ షేర్ యూ షుడ్ ఆల్సో సిమిలర్.
0: ఇంటిలో వంటలు చేస్తాము, అందరికి వచ్చినటువంటి వ్యక్తులు కొంత వడ్డిస్తాము, కానీ తాను కూడా భుజించాలి కదా.
1: వెన్ గెస్ట్ విజిట్ యూ, యూ సర్వ్ ఆల్ ద ఫుడ్, బట్ యూ ఆల్సో షుడ్ పార్టేక్ యువర్ షేర్.
0: కనుక మనం ఉచ్చరించేటువంటి యొక్క నామము మనకు మనము జీర్ణించుకోవాలి, మనం పెట్టినటువంటి వారిని కూడా జీర్ణింపు చేయాలి.
1: So as we repeat God's name, we should enjoy and make others also feel happy.
0: కనుక వేదం యొక్క ప్రసిద్ధి ఇటువంటిదిగా ఉంటుండాలి.
1: This is the principle behind Veda chanting.
0: వేదము చాలా ప్రమాణపరకమైనటువంటిది.
1: Veda is standard.
0: సర్వం కూడా వేదం నుంచినే వచ్చినటువంటివి.
1: Everything emanated out of this Vedic knowledge.
0: ఈ వేదం నుంచి వచ్చినటువంటి కాబట్టి సర్వ విజ్ఞాన సంపత్తి అన్నారు దీన్ని.
1: దేర్ఫోర్ ఇట్ ఈస్ ది ఎసెన్స్ ఆఫ్ ద హోల్ ఆఫ్ ది నాలెడ్జ్.
0: కనుక సర్వ విజ్ఞాన సంపత్తిని మనం ఇంత వ్యక్తం చేస్తున్నాము, ఇది మంచిది కాదు బాగు.
1: వేద ఈస్ ద వెల్త్ ఆఫ్ నాలెడ్జ్, వీ కెన్నాట్ మిస్యూజ్ ఇట్, వీ కెనాట్ ఫర్గెట్ ఇట్.
0: ఎంత వచ్చినో అంతవరకు నువ్వు చెప్పు.
1: యు చాంట్ టు ది ఎక్స్టెంట్ యు నో.
0: సాధ్యమైనంత వరకు నువ్వు మర్చడానికి ప్రయత్నం చేయవద్దు.
1: నెవర్ ఫర్గెట్ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్.
0: అప్పుడే మీకు తగినటువంటి సాక్షాత్కారము తప్పక మీకు లభిస్తుంది.
1: సర్టన్లీ యూ విల్ ఎక్స్పీరియన్స్ ద డైరెక్ట్ మేనిఫెస్టేషన్ ఆఫ్ ద రియాలిటీ ఆఫ్ గాడ్.
0: మార్కండేయునికి ఏ విధంగా కలిగింది?
1: హౌ ఇస్ ఇట్ మార్కండేయ?
0: ఆ పంచాక్షర నామాన్ని స్మరిస్తూ స్మరిస్తూ స్మరిస్తూ మైమర్చిపోవటం చేతనే పంచభూతముల యొక్క స్వరూపంగా ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు.
1: మార్కండేయ కుడ్ హ్యావ్ ద విజన్ ఆఫ్ ద లార్డ్ బికాస్ హీ వెంట్ ఆన్ చాంటింగ్ రిపీటింగ్ ఫైవ్ లెటర్డ్ గాడ్స్ నేమ్. And so he could receive his grace.
0: కనుక మీరు సాక్షాత్కారం పొందాలనుకున్నటువంటి వ్యక్తులు మీరు దీనిని జీర్ణింపు చేసుకుని దాన్ని 10 మందికి అందించడానికి ప్రయత్నం చేసినప్పుడే మీకు ఇది సార్థకం అవుతుంది.
1: Therefore, the chanting, we have its fulfillment when we do it in all sincerity, assimilate and digest the essence of God's name and share and enjoy for ourselves.

మెలగుచునుండుటే మేలుగల్గు. ప్రతి మానవుండును బ్రతికి తానుండుట.

0: Man has to forget himself totally and dedicate himself in the service of the society. He should give up all narrow-mindedness and offer himself totally in the service of the society and the nation. Otherwise, what is the use of being born as a human being on this earth? What greater message of Guru can I give you than this truth?
1: Prema Swarupulara.
0: Embodiments of divine love.
1: Manavatvamu kevalam oka swarthamunakai niminchinatvantidiga bhavinchi sana satyanityamainatvanti yokka aapatattvanni vismaristu untunnadi inadu.
0: Today humanity is mistaking that life has been given in order to live totally for selfishness and thus giving up the noble quality of human being of service to others.
1: Manava jeevitamulo abhivyaktamu kavasinatvantidi ishvara bhavame.
0: What has to express itself in human life is divine nature of human beings.
1: Srishti anaga ishvarechaka prakatane.
0: Creation is only an expression of the will of God.
1: Kanukane deeniki prakruti ani peru pettaru.
0: That is why it has been given the name prakruti.
1: Ee prakruti nundi aavirbhavinchinatundi prati prani endukudanu ishvara swabhavame undali undi teerali.
0: Every being which has come from this nature and this creation should essentially possess that divine quality and divine nature.
1: Itti prakruta ishvara tattvanni prakatimpacheyi nimittamai murti bhavinchinatunti vaade manavudu.
0: Man is the very embodiment of this kind of idea manifesting itself as an expression of the divine nature and divine humanity.
1: Prakruti chaitanyamu vyarthamainatundi kaadu.
0: Nature consciousness as found in nature is not without purpose.
1: Ahankara paramainapudu vikrutiyu aatma paramainapudu sukrutiyunu pondutunnadi.
0: When consciousness is associated with ego, it becomes crooked. When it is associated with atma, it becomes divine.
1: Aite ఈనాడు ఈ ప్రకృతి యొక్క చైతన్యాన్ని ఎవరికి మనం అర్పితం గావించాలి?
0: ఇన్ దట్ కేస్ టు హోమ్ షుడ్ వి డెడికేట్ దిస్ కాన్షియస్నెస్ విచ్ ఇస్ గివన్ బై నేచర్?
1: స్వార్థమునకు కాదు, స్వప్రయోజనమునకు కాదు, ఈశ్వరార్పితమే గావించాలి.
0: సర్టన్లీ ఫర్ నాట్ సెల్ఫిష్నెస్ అండ్ ఫర్ సెల్ఫ్ సీకింగ్, ఇట్ ఈస్ ఫర్ డెడికేటింగ్ ఇట్ సెల్ఫ్ టు డివినిటీ అండ్ ఈశ్వర.
1: కానీ ఈనాడు అహంకార పరమైనటువంటి యొక్క ఆశలను అభివృద్ధి గావించుకోవటం చేతనే మానవత్వం అనేటువంటిది నశించి దానవత్వము పశుత్వంగా మారి దివ్యత్వాన్ని మరిపించి దైవత్వానికి దూరమై దానవత్వంలో జీవిస్తూ ఉంటున్నాం.
0: యాజ్ మ్యాన్ హాస్ డెవలప్డ్ సెల్ఫిష్ డిజైర్స్ ఇన్ ఎక్సెస్ అండ్ బియాండ్ ఎనీ లిమిట్, he has lost his human nature, his divine nature, and becoming an animal, a brute, and a demon.
1: Kanukane manavudu veyu prati adugu kudanu dharmamu tappuchunnadi.
0: That is the very reason why at every step man is going on the unrighteous path.
1: Prati aasayendu kudanu kevalamu oka bhavishyattainatundi yokka abhivruddhi margaanni విస్మరించిపోతున్నది.
0: ఎవ్రీ డిజైర్ ఈజ్ డివైడ్ ఆఫ్ ది ఫ్యూచర్ వెల్ఫేర్ అండ్ ఫ్యూచర్ ప్రోగ్రెస్.
1: ప్రతి ఆశ దురాశగా మారుతున్నది.
0: ఎవ్రీ డిజైర్ ఈజ్ బికమింగ్ గ్రీడ్.
1: మానవ అభ్యుదయ భావాలు అడుగంటిపోతున్నవి.
0: ఐడియాస్ విచ్ విల్ బ్రింగ్ అబౌట్ హ్యూమన్ వెల్ఫేర్ ఆర్ టోటలీ అబ్సెంట్.
1: మానవుని కన్నుల యందు ప్రేమ నశించినది.
0: లవ్ హ్యాస్ లాస్ట్ ఇట్స్ ప్రెజెన్స్ ఇన్ ద విజన్ ఆఫ్ మ్యాన్.
1: మానవుని మాటల యందు సత్యము సంకుచితమైపోయినది.
0: ట్రూత్ ఈజ్ టోటలీ డిసపేరింగ్ ఇన్ ద వర్డ్స్ ఆఫ్ మ్యాన్.
1: ఆధ్యాత్మికమా కేవలం ఆడంబరంగా రూపొందుతుంది.
0: స్పిరిచువాలిటీ ఈజ్ బికమింగ్ ఏ మియర్ పాంపస్ షో.
1: కామక్రోధాది గుణములు కేవలము అదుపు తప్పి స్వేచ్ఛగా విహరించుచున్నవి.
0: ఈవిల్ క్వాలిటీస్ లైక్ యాంగర్ డిజైర్ ఎక్సెసివ్ డిజైర్
1: మానవుని యందు చైతన్యము చల్లబడినది.
0: కాన్షియస్నెస్ ఈజ్ రీచింగ్ ఎ లో లెవెల్ ఇన్ ద మ్యాన్.
1: మానవునికి మానవునికి మధ్యనున్న సంబంధ బాంధవ్యం అనేటువంటిది కృత్రిమ రూపాన్ని ధరించినటువంటిది.
0: ద టైప్ ఆఫ్ రిలేషన్షిప్ దట్ మస్ట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ మ్యాన్ అండ్ మ్యాన్ ఈజ్ బికమింగ్ హైలీ ఆర్టిఫిషియల్.
1: నిజము చెప్పవాలంటే మానవత్వమే శూన్యమైపోయింది.
0: ఇఫ్ ట్రూత్ హ్యాస్ టు బి స్పోకన్ వన్ హ్యాస్ టు సే దట్ హ్యూమానిటీ హ్యాస్ డిసపియర్డ్.
1: ఇట్టి తరుణమునందు ఇట్టి పరిస్థితుల యందు మానవుడు దేనిని సాధించాలి?
0: అండర్ దీస్ సర్కమ్స్టాన్సెస్ వాట్ ఈస్ ఇట్ దట్ మ్యాన్ హ్యాస్ టు అచీవ్.
1: మానవుడు శాంతిని ఆనందమును సుఖమును అనుభవించాలంటే దేనిని మనం పొందాలి?
0: ఇఫ్ మ్యాన్ హ్యాస్ టు ఎంజాయ్ పీస్ హ్యాపీనెస్ అండ్ బ్లిస్ వాట్ ఈస్ ఇట్ దట్ హీ షుడ్ అక్వైర్.
1: ఇది ఈనాడు అత్యవసరమైనటువంటి జవాబు.
0: దిస్ ఈస్ వాట్ హ్యాస్ టు బి లుక్డ్ ఇన్ టు బై వే ఆఫ్ ఎన్ ఆన్సర్.
1: మనం ఈనాడు సాధించవలసినటువంటిది దైవ ప్రీతి.
0: టుడే వాట్ వీ హ్యావ్ టు అక్వైర్ అండ్ అచీవ్ ఈజ్ లవ్ ఫర్ గాడ్.
1: దైవము అవతరించడము కష్టములను దుఃఖములను బాధలను నివారించి దుర్మార్గులను హతం చేసి సన్మార్గులను రక్షించే నిమిత్తమని అనేక పురాణములు అనేక మంది పెద్దలు బోధిస్తూ వచ్చారు.
0: ఏ నంబర్ ఆఫ్ స్క్రిప్చర్స్ అండ్ గ్రేట్ పీపుల్ హ్యావ్ డిక్లర్డ్ దట్ గాడ్ డిసెండ్స్ ఆన్ ఎర్త్ ఇన్ ఆర్డర్ టు రిమూవ్ ఆల్ ఈవిల్ క్వాలిటీస్ అండ్ కన్ఫర్ ప్రాస్పరిటీ అండ్ హ్యాపీనెస్ ఆన్ మ్యాన్ అండ్ సేవ్ ధర్మ.
1: ఇది సరికాదు.
0: దిస్ ఈజ్ నాట్ కరెక్ట్.
1: ఈ యొక్క భావము దీనికి విరుద్ధంగా ఉండేటువంటిది.
0: యాక్చువల్లీ దిస్ ఈజ్ కాంట్రరీ టు ది ఎగ్జిస్టింగ్ ఫ్యాక్ట్.
1: భగవంతుడు అవతరించడము ప్రేమను బోధించే నిమిత్తమై.
0: గాడ్ డిసెండ్స్ ఇన్ ఆర్డర్ టు ప్రీచ్ అండ్ ప్రాపగేట్
1: ప్రేమను నేర్పే నిమిత్తమై.
0: ఇన్ ఆర్డర్ టు మేక్ పీపుల్ లెర్న్ హౌ టు లవ్
1: ప్రేమనగా ఏమిటి అని ప్రజలకు బోధించే నిమిత్తమై.
0: ఇన్ ఆర్డర్ టు ఎక్స్ప్లెయిన్ టు పీపుల్ వాట్ లవ్ ట్రూలీ మీన్స్.
1: కనుకనే అట్టి ప్రేమను మనం పొందినప్పుడే మనకు దుఃఖములు దూరం అవుతాయి.
0: ఓన్లీ వెన్ వీ కెన్ అక్వైర్ సచ్ లవ్ ఆల్ అవర్ సారోస్ విల్ డిసపియర్.
1: పాపములు అంతర్ధానం అయిపోతాయి.
0: ఆల్ ద సిన్స్ విల్ ఆల్సో డిసపియర్.
1: భీతి అనేటువంటిది కానీ మన చింతకు చేరదు.
0: ఫియర్ వానిషస్ అండ్ విల్ బికమ్ ఫార్ అవే.
1: కనుకనే మొట్టమొదట మనము నేర్చవలసినటువంటిది నేర్వలనటువంటిది దైవ ప్రీతి.
0: దేర్ఫోర్ ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ వీ హావ్ టు కల్టివేట్ లవ్ ఆఫ్ గాడ్.
1: ఎక్కడ దైవ ప్రీతి కలదో అక్కడనే పాప భీతి సహజంగా షాడో వలె నీడ వలె వెంటాడుతుంది.
0: వేర్ దెర్ ఈజ్ లవ్ ఆఫ్ గాడ్ ఫియర్ ఆఫ్ సిన్ విల్ ఆటోమేటికలీ ఫాలో ఇట్ లైక్ ఇట్స్ షాడో.
1: ఈ రెండింటి యొక్క ఐక్యత చేతనే సమాజములో ఒక నీతి ఏర్పడుతుంది.
0: వెన్ యూ హ్యావ్ బోత్ దీస్ థింగ్స్ అకాంప్లిష్ దెన్ దెర్ ఈజ్ మొరాలిటీ ఇన్ సొసైటీ.
1: ఈ ముమ్మూర్తులను మనం పోషించడమే మానవుని ప్రధానమైన కర్తవ్యము.
0: ద మోస్ట్ ఇంపార్టెంట్ డ్యూటీ ఆఫ్ మ్యాన్ ఈజ్ టు ఫాస్టర్ ఆల్ దీస్ త్రీ.
1: అదియే దైవ ప్రీతి పాప భీతి సమాజ నీతి.
0: లవ్ ఆఫ్ గాడ్ ఫియర్ ఆఫ్ సిన్ మొరాలిటీ ఇన్ సొసైటీ.
1: అయితే వీటిని పొందాలంటే వీనికి తగిన సాధన ఏమిటి, మార్గం ఏమిటి?
0: ఇఫ్ యూ వాంట్ టు అక్వైర్ దెమ్ వాట్ ఈస్ ది పాత్, వాట్ ఈస్ ది వే, హౌ టు గెట్ ఇట్?
1: సాధన అని చెప్తూ వచ్చారు.
0: దే మెన్షన్ దట్ ఇట్ ఈస్ సాధన.
1: సాధన అనగా ఏమిటి?
0: వాట్ డు యూ మీన్ బై సాధన?
1: మన లక్ష్యమును సన్నిహితం గావించుకోవటమే సాధన.
0: సాధన రెఫర్స్ టు మేకింగ్ అవర్ గోల్ క్లోజర్ ఆఫ్ అవర్ అకాంప్లిష్మెంట్.
1: మనం ఒక వస్తువును ఆశించినప్పుడు ఆశించిన వస్తువును సన్నిహితం గావించుకోవాలి అంటే దానికి కొన్ని రకములైనటువంటి క్రియలు ఆచరించాలి.
0: ఇఫ్ వీ డిజైర్ టు గెట్ ఎన్ ఆబ్జెక్ట్ వీ హావ్ టు టేక్ నెసెసరీ స్టెప్స్ ఇన్ ఆర్డర్ టు రీచ్ ఇట్.
1: మనము ప్రేమించినటువంటి వస్తువు యొక్క విశిష్టతను కూడాను మనం గుర్తించి దానిపైన విశ్వాసాన్ని పెంచుకోవాలి.
0: We should also understand the unique features of the object which we love and try to get.
1: ప్రేమనే లేకుండా విశ్వాసం దానిపైన కుదరదు.
0: ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ లవ్ యూ కెన్ నెవర్ హ్యావ్ ఫెయిత్ ఆన్ దట్.
1: ప్రేమ విశ్వాసం రెండింటి యొక్క చేరికనే ఇందులో ఒక విధమైనటువంటి యొక్క భక్తిగా ఏర్పడుతుంది.
0: ఏ కాంబినేషన్ ఆఫ్ లవ్ అండ్ ఫెయిత్ విల్ మేనిఫెస్ట్ ఇట్ సెల్ఫ్ అస్ డివోషన్.
1: తద్వారా దానిని పొందే నిమిత్తమైన క్రియల్లో మనం ప్రవేశిస్తాం.
0: త్రూ డివోషన్ వీ కెన్ టేక్ స్టెప్స్ టు రీచ్ ఇట్.
1: కనుకనే ప్రేమనే భక్తి.
0: లవ్ ఈజ్ డివోషన్.
1: దీని యొక్క విశిష్టతపైన ఉన్నటువంటి యొక్క విశ్వాసమే జ్ఞానము.
0: ది ఫెయిత్ విత్ విచ్ వీ అప్రోచ్ దిస్ దాట్ ఈస్ జ్ఞాన విజ్డమ్.
1: ఈ రెండింటినీ అనుభవించే నిమిత్తమే ఆచరించేటువంటి క్రియలే కర్మలు.
0: ది యాక్షన్స్ విచ్ ఆర్ అండర్టేకన్ ఇన్ ఆర్డర్ టు ఎక్స్పీరియన్స్ దీస్ థింగ్స్
1: జ్ఞాన కర్మల యొక్క సమ్మిళితమైన యొక్క సాధనే ఈ యొక్క ఉపాసన అని చెప్తూ వచ్చారు.
0: రియల్ వర్షిప్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ డివోషన్, యాక్షన్ అండ్ విజ్డమ్.
1: ఈనాడు మానవుడు ద్వైతమును అభివృద్ధి గావించుకుంటూ పోతున్నాడు.
0: టుడే మ్యాన్ ఈజ్ డెవలపింగ్ డ్యుయాలిటీ.
1: ద్వైతము ఏనాటికైనా కూడా మన దుఃఖాన్ని దూరం చేయలేదు.
0: డ్యుయాలిటీ కెన్ నెవర్ ఫ్రీ యూ ఫ్రమ్ సారో అండ్ మిజరీ.
1: దుఃఖమును మరింత అభివృద్ధి గావించుతుంది.
0: ఇట్ కెన్ ఓన్లీ డెవలప్ సారోస్ అండ్ మిజరీ.
1: ఆనందమునకు అత్యంత దూరము చేస్తుంది.
0: ఇట్ మేక్ యూ ఫార్ డిస్టెంట్ ఫ్రమ్ బ్లిస్ అండ్ జాయ్.
1: కనుక ఈనాడు అద్వైతము అనేటువంటి యొక్క ఏకత్వాన్ని మనం వహించడానికి తగిన కృషి చేయాలి.
0: Therefore, we should make efforts in order to reach that state of Advaita.
1: ఏకత్వం ఒక్కటే, అది ఏ ప్రేమ.
0: That unity, unifying factor.
1: ఈ ప్రేమకు ఫలితము కాని, ఈ ప్రేమకు మార్గము కాని, ఈ యొక్క ప్రేమకు సాధన కాని ప్రేమనే.
0: The path, the means, the instrument to reach this love is love alone.
1: మన ప్రేమను ఎంత పెంచుకుంటూ మనం పోదుమో మన యొక్క ఆనందము అంత పెరుగుతూ పోతుంది.
0: యాజ్ వీ గో ఆన్ డెవలపింగ్ లవ్ మోర్ అండ్ మోర్ అవర్ జాయ్ అవర్ డిలైట్ గోస్ ఆన్.
1: ఈనాటి మన ప్రేమను సంకుచితం గావించుకుంటున్నాం.
0: టుడే వీఆర్ కన్వర్టింగ్ అవర్ లవ్ ఇన్
1: నేను నా వారు అనేటువంటి దానిపైనే దీనిని హద్దుగా ఏర్పరచుకుంటున్నాము.
0: వీఆర్ సెట్టింగ్ లిమిట్స్ టు అవర్ లవ్ ఓన్లీ టు మై సెల్ఫ్ అండ్ టు మై
1: పరిమితిని దాటి అనేకత్వమైనటువంటి యొక్క మానవత్వంలో ఉండేటువంటి దివ్యత్వం ఒక్కటే అనే సత్యాన్ని గుర్తించి అందరినీ ప్రేమించాలి.
0: యూ గో బియాండ్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ ఫ్యామిలీ అండ్ టేక్ గో రైట్ అప్ టు ద ఎండ్ ఆఫ్ హ్యుమానిటీ. లవ్ ఎవ్రీ వన్ యాజ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ గాడ్.
1: అందరి యందు అంతో ఇంతో ఉన్నటువంటిది ప్రేమ ఒక్కటే.
0: ఇట్ ఈస్ ఓన్లీ లవ్ విచ్ ఇస్ ఫౌండ్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఇన్ స్మాల్
1: పరిషత్తులు అణోరణీయాన్ మహతో మహీయాన్ అన్నారు.
0: The same thing has been expressed as in the smallest it remains as the smallest and in the biggest it remains the
1: mainatti anuuna sukshmaguchu meti vastuvu nanduna metiyaguchu antatanu sarva sakshi.

0: as smaller than the smallest in all small objects. It is bigger than the biggest and the mightiest in the big objects. And it also remains as a witness for all the things that are taking place in big and small as well. And that is Atma. Atma is Brahma and Brahma is Atma.
1: Svabhavastu pravartate ani upanishattu cheppindi. Anaga, ee prakruti swabhavikangani tama yokka kartavyanni nirvartinchukuntu vastunnadi.
0: The Upanishad has declared that nature functions quite naturally and automatically.
1: Deenini marokaru uddharinchatam kani nasimpa cheyatam kani leka prochayimpa cheyatam kani sadhyam kaadu.
0: There is no need and it is not possible either for any person either to improve it or to destroy it.
1: ఇది ప్రకృతి యొక్క స్వభావం.
0: దిస్ ఈజ్ ది వెరీ నేచర్.
1: ఇది పెరిగి తరగనటువంటి యొక్క అమృతత్వం అయినటువంటి యొక్క ఆత్మతత్వము.
0: నేచర్ ఇన్ ఎ వే ఈజ్ ది వెరీ ఆస్పెక్ట్ ఆఫ్ ఆత్మ ఇమ్మార్టాలిటీ ఇట్సెల్ఫ్. ఇట్ డస్ నాట్ చేంజ్ ఇన్ ఎ వే.
1: ఇట్టి పరతత్వాన్ని ప్రకృతికి ప్రబోధింపగాంచి దీనికి కొన్ని రకములైనటువంటి యొక్క గుణములను సృష్టించుకోవచ్చు వచ్చింది.
0: In order to make this immortal divinity clearer to people who are having a natural limitation, certain qualities have been described.
1: Aviye sattva rajo tamo gunamulu.
0: And those three qualities are sattva, rajas and tamas.
1: Ee gunamulanu prakriti yandu vyapimpa cheyalanna deeniki konni upadhulu athyavasaramu.
0: If you want that these three qualities should manifest themselves in nature, there is need for some physical bodies.
1: Some form. Ayaka upadhule Brahma, Vishnu, Maheshwarulu anetunti peruto prakatanam chestu vachindi.
0: Those very forms are Brahma, Vishnu and Maheshwara.
1: Brahma, Vishnu, Maheshwarulu kevalam dehadarulu kaadu.
0: Brahma, Vishnu, Maheshwaras do not have such physical bodies as such.
1: Idi kevalamu gunopadhi swarupulu.
0: They are only the embodiment of attributes.
1: Ilanti gunamulu yokka akaramunu dharinchinatvanti yokka divya swarupamule ee yokka brahma tattvamu ishwarattvamu vishnutvamu.
0: This brahma tattva, vishnutva and ishwarattva are only the forms which have qualities as their very basis and content.
1: Kanuka ee brahma tattvam anaga edo oka vidhamainatundi yokka chaturmukhudaga undi jagattunanta srishtistunnadu aneetundi puranamulu manaku pedamarkamu chooputu vachindi.
0: Scriptures which declare that Brahma has four faces and a specific form and undertakes creation is not a real correct description.
1: Kaadu. ఈ ముమ్మూర్తులు కూడా మన యొక్క గుణ స్వరూపులే.
0: ఆల్ దీస్ త్రీ ఫార్మ్స్ ఆర్ ఎ డిస్క్రిప్షన్ ఆఫ్ ది క్వాలిటీస్ విచ్ వీ ఎంబాడీ.
1: ప్రాకృతమైనటువంటి యొక్క శక్తులు ఐదు ఉంటున్నవి.
0: దేర్ ఆర్ ఫైవ్ పవర్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎలిమెంట్స్.
1: భూమి,
0: వన్ ఇస్
1: జలము, అగ్ని, వాయువు, ఆకాశము.
0: అర్త్, వాటర్, ఫైర్, ఎయిర్ అండ్ స్కై.
1: అయితే దీనిని సృష్టి క్రమలుగా భావించడానికి పూనుకున్నప్పుడు దీనికి విరుద్ధమైనటువంటి పదములుగా ఏర్పడుతుంది. ఆకాశము, గాలి, అగ్ని, వాయువు, భూమి అని విరుద్ధంగా తిరుగుతుంది.
0: ఇఫ్ యూ వాంట్ టు అండర్స్టాండ్ ద ప్రాసెస్ ఆఫ్ క్రియేషన్, ది ప్రాసెస్ ఇస్ రివర్స్. ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ స్కై, గోస్ టు ఫైర్, దెన్ ఎయిర్, దెన్ వాటర్ అండ్ దెన్ ఎర్త్.
1: ఈ సృష్టి క్రమం గురించి ఒక విధంగా
0: ఫైవ్ పవర్స్ in the form of elements.
1: Bhumi,
0: one is
1: jalamu, agni, vayuvu, aakasham.
0: Earth, water.

0: rivers. It starts from sky, goes to fire, then air, then water, and then earth.
1: ఈ సృష్టి క్రమను గురించి ఒక విధంగాను, కేవలం అనుభవం యొక్క క్రమాను గురించి మరొక విధంగాను ప్రకృతి మనకు నిరూపిస్తూ వస్తున్నది.
0: Nature can be understood in two different ways. One based upon the process of creation, the second based upon our own experience.
1: అదే విధంగానే బ్రహ్మ విష్ణు మహేశ్వర అనేటువంటి యొక్క అనుభూతికి ఉండినటువంటి ఈ ఉపాధులను ఈ సృష్టి క్రమముగా మనం మార్చినప్పుడు ఈశ్వర విష్ణు బ్రహ్మగా మారిపోతుంది.
0: ఇఫ్ యూ apply the same principle, the process for Brahma, Vishnu, Maheshwara, it is for the creation, but if it is on the basis of experience, it will be Ishwara, Vishnu and Brahma.
1: Ikkada Ishwarattam anaga emiti?
0: What do you mean by the principle of Ishwara?
1: Ishwara sarva bhutanam uddesho arjuna tishtati annindi Gita anaga Ishwaranaga hrudayudu ani hrudayeshudu ani peru.
0: That means Gita has declared that Ishwara resides in everyone's heart.
1: Sarvara hrudayamlo kodano prakashimpa cheseetunti vaadu.
0: He is the one who makes every heart shine.
1: Kanuka andari hrudayamlandu kodano Ishwarattam aneetunti okka divi shakti untunnadi.
0: The power of and the principle of Ishwara is residing in everyone's
1: heart. Ee hrudayamane sutulanta kodano aatma ani pilustu vachindi.
0: Another name given for this Ishwara is Atma.
1: ఈ హృదయం నుంచినే తలంపు అనగా మనస్సు అనేటువంటిది ఆవిర్భవిస్తూ వచ్చింది.
0: From this heart has come the mind.
1: ఈ మైండ్ ఏ విష్ణు తత్వము అని.
0: This mind may be compared to విష్ణు తత్వ.
1: విష్ణు అనగా సర్వవ్యాపకుడు అని దీని యొక్క అర్థము.
0: విష్ణు refers to an all-pervasive entity.
1: కనుక మనస్సు కూడాను మనోమూలం విధం జగత్, జగత్ అంతా వ్యాపించినటువంటిది మనస్సే.
0: మైండ్ ఇస్ ఆల్ పర్వేసివ్, ఇట్ కెన్ బి ఫౌండ్ ఎవ్రీవేర్ ఇన్ ద వరల్డ్.
1: కనుక ఈ మనస్సునికే విష్ణుత్వము అనేటువంటి పేరు.
0: దట్ ఈస్ వై మైండ్ హెస్ బీన్ గివన్ ద నేమ్ ఆఫ్ విష్ణుత్వ.
1: ఈ విష్ణువు నాభి నుండి ఉద్భవించినటువంటి వాడు బ్రహ్మ అని ప్రజల యొక్క విశ్వాసము.
0: పీపుల్ బిలీవ్ దట్ బ్రహ్మ హ్యాస్ టేకెన్ హిస్ బర్త్ ఫ్రమ్ ద నేవల్ ఆఫ్ విష్ణు.
1: అనగా ఈ మనసు నుండి ఆవిర్భవించినటువంటిదే వాక్కు. వాక్కే బ్రహ్మస్వరూపము.
0: దిస్ వర్డ్ హ్యాస్ టేకన్ ఇట్స్ బర్త్ ఫ్రమ్ ద మైండ్ అండ్ దట్ ఈస్ ఈక్వలెంట్ టు బ్రహ్మతత్వ.
1: కనుకనే బ్రహ్మకు శబ్ద బ్రహ్మమయి, చరాచరమయి, జ్యోతిర్మయి, వాంగ్మయి, నిత్యానందమయి, పరాత్పరమయి, మాయామయి, శ్రీమయి అని వాక్కునకు బ్రహ్మతత్వంగా పోల్చుకుంటూ వచ్చారు.
0: This Brahma Tattva has been described as the very embodiment of the sound, and sound in all its forms, in all its manifestations, in all its descriptions.
1: Kanuka Ishwara Vishnu Brahma anaga emti? Hrudayame Ishwarudu, manase Vishnuvu, vakke Brahma.
0: What do you mean by Ishwara Vishnu and Brahma? Ishwara is heart, Brahma is mind, and విష్ణు ఈజ్ మైండ్ అండ్ బ్రహ్మ ఈజ్ వర్డ్ వాక్.
1: ఈ మూడింటి యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపమే దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వం.
0: ఇఫ్ యూ బ్రింగ్ ఆల్ దీస్ టుగెదర్ అండ్ కంబైన్ దెమ్, దట్ ఈస్ ది వెరీ నేచర్ ఆఫ్ బ్రహ్మతత్వ.
1: కనుకనే ఈ బ్రహ్మనే మనకు గురువు, ఈ యొక్క విష్ణువే మనకు గురువు, ఈ ఈశ్వరుడే మనకు గురువు అనేటువంటి యొక్క తత్వం లోపల దీన్ని ఏకత్వంగా భావిస్తూ వచ్చింది.
0: When you say that Brahma is the preceptor guru, Vishnu is guru, Ishwara is guru, this is how you have to understand in this perspective.
1: Itti pavitramaina arthamunu koodinatvanti yokka oka shlokamunaku edo gurutvaniki oka alpatvanga mana bhavinchi deenni anekatvanga mana vibhajinchi nanatvanni swikarinchi yadarthanni vismaristu vastunnam.
0: This sloka or this stanza, which has got such a glorious meaning and understanding and correct interpretation of Brahmatva, Vishnutattva and Ishwaratva, have been wrongly interpreted to give a narrow meaning as if they are three persons.
1: Guru.

0: దీని అంతరార్థం ఏమిటి? గురుర్బ్రహ్మ సృష్టికర్త కాదు, వాక్కే మనకు నిజమైనటువంటి గురు. విష్ణు మనస్సు, సర్వవ్యాపకమైనటువంటి మనస్సు, సర్వత్రా తిరిగేటువంటి మనస్సు, సర్వభూతములు యందు కూడా ఉండినటువంటి మనస్సు, సర్వక్షేత్రములు యందు కూడాను ప్రతిష్ట అయినటువంటి మనస్సు, అదే విష్ణుత్వము.
1: వాట్ డు యు మీన్ బై దిస్ శ్లోక, గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర? ఇట్ ఓన్లీ మీన్స్ దట్ ద వర్డ్ ఈజ్ బ్రహ్మ అండ్ దట్ మస్ట్ బి టేకన్ యాజ్ గురు. ద మైండ్
0: గురుదేవో మహేశ్వర, అదే హృదయ స్థానము.
1: మైండ్ ఆల్సో విచ్ ఇస్ ఆల్ పర్వేసివ్ మస్ట్ బి టేకన్ యాజ్ గురు అండ్ యాజ్ ఎన్ ఆస్పెక్ట్ ఆఫ్ విష్ణు.
0: గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్ మై శ్రీ గురవే నమః. ఈ మూడింటి యొక్క ఏకత్వమైనటువంటి యొక్క దివ్యత్వమే ఆత్మతత్వము, అదే మనకు గురువు అని చెప్పారు.
1: హార్ట్ మస్ట్ బి టేకన్ యాజ్ గురు యాజ్ ఈశ్వర అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఈ పరబ్రహ్మ స్వరూప విచ్ ఇస్ ఎ కాంబినేషన్ ఆఫ్ బ్రహ్మ విష్ణు మహేశ్వర, ఆల్ దీస్ త్రీ ఆస్పెక్ట్స్ ఆఫ్ వరల్డ్ మైండ్ అండ్ హార్ట్, దట్ అలోన్ ఈజ్ డివినిటీ అండ్ ఇట్ ట్రూ డివినిటీ.
0: కనుకనే ఆ గురుత్వం అనగా దీని అర్థమేమిటి? అంధకారమును నిర్మూలము గావించేటువంటి ఒక తత్వమే గురుత్వం.
1: వాట్ డు యూ మీన్ బై ది ట్రూ ప్రిన్సిపల్ ఆఫ్ గురు అండ్ దట్ ఈస్ ద పవర్ ఆఫ్ డిస్పెలింగ్ డార్క్నెస్?
0: ఈ మూడు గుణములు ఉండినంత వరకు అంధకారం తప్పినది కాదు.
1: సో లాంగ్ యాజ్ యూ హావ్ గాట్ దీస్ త్రీ క్వాలిటీస్ యూ కెనాట్ బి ఫ్రీ ఫ్రమ్ డార్క్నెస్.
0: కనుకనే ఈ మూడు గుణములకు అతీతమైనటువంటి స్థాయిని మనం పొందినప్పుడే అదే గురుత్వం అన్నారు. ఇంకా బోధించడం కాదు.
1: ఓన్లీ వెన్ యూ ట్రాన్సెండ్ దీస్ త్రీ న్యాచురల్ క్వాలిటీస్ దెన్ ఓన్లీ యూ బికమ్ గురు.
0: లేక ఈ మూడింటి యొక్క గుణముల యొక్క ఏకత్వాన్ని భావించినప్పుడే ఇదే నిజమైనటువంటి యొక్క గురు బోధ.
1: ఇఫ్ యూ కెన్ కంబైన్ ద త్రీ క్వాలిటీస్ సత్వరజతమో ఇన్ కరెక్ట్ ప్రపోర్షన్ దెన్ దట్ బికమ్స్ రియల్ గురు బోధ.
0: ఈ మూడింటి యొక్క ఏకత్వము అదే మమాత్మ సర్వభూతాత్మ, అది నిజమైనటువంటి యొక్క ఆత్మతత్వము. సర్వులు ఎందు ఉండినటువంటిది ఒక్కటే ఏకోవసి సర్వభూతాంతరాత్మ. ఇలాంటి ఏకత్వాన్ని మనం విస్మరించి భిన్నత్వాన్ని అభివృద్ధి పరుచుకొని అశాంతికి గురి అయిపోతున్నాం.
1: వీ షుడ్ అండర్స్టాండ్ దాట్ గాడ్ రిసైడ్స్ ఇన్ ఎవ్రీవన్, దాట్ ఈస్ ద యూనిఫైయింగ్ ఫ్యాక్టర్. వెన్ యూ గివ్ అప్ దిస్ యూనిటీ అండ్ డెవలప్ డైవర్సిటీ దెన్ యూ టెన్ టు బికమ్ సారఫుల్ అండ్ మిజరబుల్.
0: త్రిగుణముల యొక్క వికారం చేతనే ఈ ప్రపంచము సృష్టింపబడి పోషింపబడి నశింపబడుతూ ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ అన్ అకౌంట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ దీస్ త్రీ క్వాలిటీస్ ద క్రియేషన్ ద సస్టెనెన్స్ అండ్ ద డిస్ట్రక్షన్ ఆఫ్
0: ఈ సృష్టికంతా కూడాను త్రిగుణములే పునాదులు, త్రిగుణములే ఆధారములు, త్రిగుణములే ప్రాణములు.
1: ఫర్ ది ఎంటైర్ క్రియేషన్ దీస్ త్రీ క్వాలిటీస్ ఆర్ ది వెరీ ఫౌండేషన్, ద వెరీ బేసిస్ అండ్ ది వెరీ లైవ్ బ్రెత్.
0: ఈ త్రిగుణముల యొక్క స్వరూప స్వభావాలతో ఈ యొక్క ప్రకృతి యొక్క తత్వము వికాసిస్తూ వస్తుంటుండాలి.
1: నేచర్ బ్లాజమ్స్ అండ్ గెట్స్ ట్రాన్స్ఫార్మ్డ్ బై ది చేంజ్ ఆఫ్ డిఫరెంట్
0: కాంబినేషన్. త్రిగుణముల యొక్క కార్యకలాప సముదాయమే ఈ ప్రపంచము.
1: The entire universe is a combination of these three qualities in different proportions.
0: Kanukane vedamu trigunamulu yokka swaroopa swabhavalato
1: Veda has expounded all these three qualities in different ways.
0: Vishesha vikaralato
1: it is also the different types of forms that
0: vilasa hasalato
1: the type of luxury
0: ee jagattunu praktimpa chestu vastundadi.
1: The entire world is described
0: kanuka jagat antai kudunu trigunamulu yokka cherikane.
1: The entire creation world is a combination of these three qualities alone.
0: Deenine moodu ranguluga moodu varnamuluga kudunu vibhajistu vacharu.
1: These three qualities have also been described and associated with
0: sattagunamu. Sattagunamu vishnuvu ani bhramistunnaru ee naati lokulu.
1: In the world today there is a mistaken notion that sattvaguna represents
0: sattvagunamu vishnu kaadu.
1: Sattvaguna is not truly vishnu,
0: adiye eeshwarattvamu.
1: Sattvaguna is eeshwarattva.
0: ఇది మాయకు లోబడినటువంటిది.
1: దిస్ ట్రాన్సెండ్స్ ఆల్ ఇల్యూజన్.
0: ఇది యోగ నిద్రలో చిశక్తిని సంపాదించి కేవలము శుద్ధాత్మగా రూపొందుతూ వస్తుంటారు.
1: దిస్ ఈజ్ ఆల్వేస్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ యోగిక్ స్లీప్, ఎంజాయింగ్ బ్లిస్ ఆల్ ద వైల్.
0: కనుకనే శుద్ధ సత్వం అనేటువంటిది ఈశ్వరత్వము.
1: ప్యూర్ సత్వ ఈజ్ ది వెరీ ప్రిన్సిపల్ ఆఫ్ ఈశ్వర, ఈశ్వరత్వ ఇట్సెల్ఫ్.
0: ఇదే మానవుని యొక్క ప్రతి హృదయమును కూడాను వికసింపచేస్తూ ప్రకాశింపచేస్తూ ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ దిస్ ఈశ్వరత్వ విచ్ మేక్స్ ఎవ్రీ హ్యూమన్ హార్ట్ బ్లాజమ్ షైన్.
0: సత్వగుణము, సత్వగుణముకు తెలుపు రంగు.
1: ఫర్ సత్వగుణ వైట్ కలర్ ఈజ్ అసోసియేటెడ్.
0: ఇంకా రజోగుణము, రజోగుణం అనగా ఏమి? రాగముల చేత, విరాగముల చేత విజృంభించేటువంటిది.
1: రజోగుణ ఈజ్ అసోసియేటెడ్ విత్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైర్స్, కాన్సిక్వెంట్లీ ఎక్సైట్మెంట్.
0: దీనిని కేవలము ఒక రజోగుణము బ్రహ్మ అని చెప్తూ వచ్చారు, అది సరికాదు. రజోగుణము విష్ణువే.
1: రజోగుణ ఈజ్ ట్రూలీ విష్ణు అండ్ నాట్ బ్రహ్మ యాజ్ కామన్లీ మిస్.
0: శంఖ చక్ర గదా పద్మములతో కూడి
1: ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ ది కాంచ్ అండ్ ది డిస్క్ అండ్ ది మేస్.
0: కనుక విష్ణుత్వం అనగా కేవలము అలంకార స్వరూపము.
1: విష్ణుత్వ రెఫర్స్ టు ద వన్ విచ్ ఈస్ ఫాండ్ ఆఫ్.
0: అందుకోసమనే విష్ణుకు విశ్వంభరుడు అని పేరు వచ్చింది.
1: దట్ ఈస్ ది వెరీ రీజన్ వై విష్ణు హాస్ బీన్ గివెన్ ద నేమ్ విశ్వంభర.
0: విశ్వంభర అనగా విశ్వమును కాపాడేటువంటి వాడు అని.
1: విశ్వంభర ఈజ్ వన్
0: విశ్వమును పాలించేటువంటి వాడు అని.
1: హూ ప్రొటెక్ట్స్ అండ్ టేక్స్ కేర్ ఆఫ్ ది
0: రాజ్యమును పాలించేవారెవరు? రాజే.
1: హూ ఇస్ ద వన్ హూ రూల్స్? హీ ఇస్ ద రూలర్ ఇట్సెల్ఫ్.
0: కనుక పాలించేటువంటి వాడు రాజు గనుక రజోగుణంతో కూడినటువంటి వాడు విష్ణువు.
1: యాజ్ ది రూలర్ ఈజ్ హ్యావింగ్ ద క్వాలిటీస్ ఆఫ్ రూలర్షిప్ హీఈస్ అసోసియేటెడ్ విత్ విష్ణు.
0: కనుకనే విష్ణువు రజోగుణం అంటే ఎరుపు అని.
1: విష్ణు ఈజ్ అసోసియేటెడ్ విత్ రజోగుణ అండ్ రెడ్ కలర్.
0: ఇంకా శివుడు అనగా బ్రహ్మ. ఈ బ్రహ్మ కేవలము ఒక రజోగుణం అన్నారు. కాదు కాదు, తమో గుణమే.
1: బ్రహ్మ ఈజ్ ఆల్వేస్ అసోసియేటెడ్ విత్ తమో గుణ.
0: తమో గుణం అనగా ఏమిటి? కేవలము మూర్ఖత్వంతో కూడినటువంటిది.
1: తమో గుణ ఈజ్ అసోసియేటెడ్ విత్ ఫూలిష్నెస్.
0: ఇంతే కాదు, కేవలము ఒక అంధకారంతో కూడినటువంటిది.
1: నాట్ మెయిన్లీ దాట్, ఇట్ ఈస్ ఆల్సో ఫుల్ ఆఫ్ డార్క్నెస్.
0: ఇది మమకార అభిమానములతో కూడినటువంటిది.
1: ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ ఐ అండ్ మైండ్.
0: మమకార అభిమానములు ఉండినప్పుడే సృష్టి జరుగుతూ ఉంటుంది.
1: క్రియేషన్ టేక్స్ ప్లేస్ ఓన్లీ వెన్ దేర్ ఆర్ దోస్ ఫీలింగ్స్ ఆఫ్ ఐ అండ్ మైండ్.
0: మమకార అభిమానములు లేనటువంటి చోట క్రియేషన్ అనగా సృష్టియే జరగదు.
1: ఇఫ్ దేర్ ఇస్ నో ఐ అండ్ మైండ్ క్రియేషన్ డస్ నాట్ టేక్ ప్లేస్.
0: మమకార అభిమానం లే తమో గుణం యొక్క లక్షణాలు.
1: ఇట్ ఈస్ దిస్ ఐ అండ్ మైండ్ విచ్ ఆర్ ది క్వాలిటీస్.
0: ఈ తమో గుణములకు నలుపు రంగు.
1: ఫర్ దిస్ తమో గుణ ఇట్ ఈస్ ది బ్లాక్ కలర్.
0: తెలుపు, ఎరుపు, నలుపు ఈ మూడు రంగులే ప్రధానమైనటువంటి రంగులు.
1: ఇట్ ఈస్ దిస్ వైట్ కలర్, బ్లాక్ కలర్ అండ్ రెడ్ కలర్.
0: అన్ని రంగులు కూడా ఈ మూడు రంగుల్లో ఏకమైనటువంటివి.
1: విత్ ది కాంబినేషన్ ఆఫ్ దీస్ త్రీ కలర్స్ ఎవ్రీ అదర్ కలర్ కెన్ బి బ్రాట్ అబౌట్.
0: అదే విధంగానే లోకము లోపల సత్వగుణం కలిగినటువంటి వారు, రజోగుణం కలిగినటువంటి వారు, తమో గుణం కలిగినటువంటి వారు, ఈ మూడు గుణములు కలిగినటువంటి వారు మూడు విధములైనటువంటి వర్ణములతో సృష్టింపబడుతూ వచ్చింది.
1: ఇన్ ది వరల్డ్ అండ్ క్రియేషన్ దేర్ ఆర్ పీపుల్ హూ ఆర్ క్రియేటెడ్ విత్ సత్వగుణ యాజ్ ప్రైమరీ వన్.
0: మిగిలిన అన్ని రంగులు కూడా ఈ యొక్క మూడు రంగుల్లోనే చేరి ఉంటుంటాయి.
1: ఆల్ ది అదర్ కలర్స్ ఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ దీస్ త్రీ కలర్స్.
0: అయితే ఈ వర్ణములను, ఈ విధమైనటువంటి పరిస్థితులను ఏకత్వం గావించడానికి ఒక్కటే ఒకటి మార్గము.
1: దేర్ ఇస్ ఓన్లీ వన్ వే ఆఫ్ బ్రింగింగ్ అబౌట్ యూనిటీ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ డైవర్సిటీ విత్ రెఫరెన్స్ టు ది
0: దీనికి విచారణ చేస్తూ ఋషులు కొన్ని మార్గములు కూడా వారు ప్రబోధిస్తూ వచ్చారు.
1: ఆన్ ద బేసిస్ ఆఫ్ ఎన్క్వైరీ అండ్ ఎక్స్పీరియన్స్ రిషీస్ హావ్ ఎక్స్పౌండెడ్ డిఫరెంట్ పాత్స్ టు అచీవ్ యూనిటీ.
0: ఐదు మార్గములు.
1: దేర్ ఆర్ ఫైవ్ పాత్స్.
0: సత్యవతి, అంగవతి, అన్యవతి, నిదానవతి, ఏకస్వరూపిణి. సత్యవతి,
1: సత్యవతి,
0: అంగవతి, అన్యవతి, నిదానవతి.
1: సత్యవతి, అంగవతి, అన్యవతి అండ్ నిదానవతి.
0: ఈ సత్యవతి అనేటువంటి ఒక సాధన,
1: సత్యవతి ఈజ్ ఏ పర్టికులర్ టైప్ ఆఫ్ సాధన.
0: ఏమిటి ఈ సాధన?
1: వాట్ ఈస్ దిస్ సాధన?
0: పాలలో వెన్న ఏ విధంగా ప్రతి చుక్క ఎందుకు లీనమై ఉంటున్నదో ఆ విధముగా సర్వత్ర సర్వ ప్రజలయందు సర్వ పదార్థములు ఎందుకు దైవత్వం అనేటువంటిది సూక్ష్మ రూపంతో ఉన్నది అనేటువంటి సత్యత్వాన్ని నిరూపణ చేసేటువంటిది.
1: దిస్ స్పాట్ షోస్ టు ప్రూవ్ జస్ట్ యాజ్ బట్టర్ ఇస్ ఫౌండ్ ఇన్ ఎవ్రీ డ్రాప్ ఆఫ్ మిల్క్ సట్లీ, సో ఆల్సో దిస్ బ్రహ్మత్వ అండ్ ఈశ్వరత్వ ది డివినిటీ ఇస్ ఫౌండ్ ఇన్ ఎవ్రీ లివింగ్ బీయింగ్ అండ్ ఇన్ ఎంటైర్ క్రియేషన్ ఆల్ అరౌండ్.
0: కనుక భగవంతుడు అనగా సర్వాంతర్యామి, సర్వభూతాంతరాత్మ, సర్వజ్ఞుడు అనేటువంటి ఒక సత్యాన్ని నిరూపించేటువంటిది సత్యవతి సాధన మార్గము.
1: సత్యవతి సాధన దిస్ పాత్ షోస్ దాట్ డివినిటీ ఈజ్ ఫౌండ్ ఇన్ ఎవ్రీ హార్ట్, డివినిటీ ఈజ్ ఆల్ పర్వేసివ్, డివినిటీ ఈజ్ ద వన్ విచ్ బ్రింగ్స్ అబౌట్ యూనిటీ అమంగ్ ఆల్ పీపుల్.
0: కనుక భగవంతుడు ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం నందున్నాడని కానీ, ఒక వ్యక్తి ఎందున్నాడని కానీ, ఒక జీవుని ఎందున్నాడని కానీ భేదమును పాటించరాదు. సర్వత్రా ఉంటున్నాడు.
1: వి షుడ్ నాట్ ప్రాక్టీస్ ఎనీ డిఫరెన్సెస్ బిట్వీన్ పర్సన్ అండ్ పర్సన్ బికాస్ గాడ్ ఈజ్ రిసైడింగ్ ఇన్ ఎవ్రీ హార్ట్ అండ్ ఈజ్ ఆల్ పర్వేసివ్.
0: కనుక సర్వజీవులు ఎందు ఉండినటువంటిది పరమాత్ముడే అనేటువంటి సత్యాన్ని గుర్తించి వర్తించడమే ఈ సత్యవతి సాధన యొక్క సరి అయినటువంటి అంతరార్థము.
1: ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ అండ్ కరెక్ట్ మీనింగ్ ఆఫ్ సత్యవతి పాత్ is to recognize the basic truth, God is resident of every heart and conduct oneself in tune with this conviction and this faith.
0: Inka angavati sadhana.
1: Next one is angavati sadhana.
0: Anaga panchabhutamulu untunnavi. Akashamu, vayuvu, agni, jalamu, prakruti. అనగా పృథ్వీ. ఈ ఐదింటి ఎందు కూడాను దైవము ఒకే రకమైన ఒక్కొక్క రూపమును ధరించి ఒక్కొక్క అంశంతో ఉంటున్నాడు.
1: దేర్ ఆర్ ఫైవ్ ఎలిమెంట్స్. ఇట్ ఈస్ ది ఈథర్ స్కై, ద ఎయిర్, ది ఫైర్, ది వాటర్ అండ్ ది ఎర్త్. ఇన్ ఆల్ దీస్ గాడ్స్ ఆస్పెక్ట్స్ ఆర్ ఫౌండ్ ఇన్ డిఫరెంట్ వేస్ ఇన్ ఆల్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్.
0: ఆకాశము అనేటువంటి యొక్క ఈ ప్రకృతి యొక్క శక్తి ఎందు ఓంకారము అనేటువంటి శబ్దస్వరూపుడై ఉంటున్నాడు.
1: ఇన్ స్కై ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సౌండ్ ఆఫ్ ఓంకార గాడ్ ఈస్
0: శబ్దమునకు ఆధారము, శబ్దమునకు నిలయము ఆకాశమే.
1: ద బేసిస్ అండ్ ది ఫౌండేషన్ ఫార్ ద సౌండ్ ఈస్ ఆకాశ.
0: కనుక ప్రణవస్వరూపం అనేటువంటిది ఆకాశము నుండి ఆవిర్భవించినటువంటిది.
1: దిస్ సౌండ్ ఆఫ్ ప్రణవ హ్యాస్ ఎమినేటెడ్ ఫ్రమ్ స్కై.
0: వాయువు, ఇందులోపల జీవశక్తి ఇమిడి ఉంటున్నది.
1: నెక్స్ట్ ఈజ్ ఎయిర్. దేర్ ఈస్ ది పవర్ ఆఫ్ లైఫ్ ఇన్ దిస్.
0: అదే ఆక్సిజన్, హైడ్రోజన్ అని చెప్పించారు. ఈ ఆక్సిజన్ అనేటువంటిది ఈ గాలి యొక్క స్వభావం యొక్క శక్తియే.
1: ది ఆక్సిజన్ విచ్ ఈస్ ఎ లైఫ్ గివింగ్ పవర్ ఇట్ ఈస్ ది
0: గాలిలో భగవంతుడు కేవలము ప్రాణస్వరూపుడుగా ఉంటున్నాడు.
1: In air, God is living as a form of
0: nitya jeevanamlo prati vyakti kudanu gurtinchetundide evaraina koncham spruha tappi padinappudu koncham dooram pommandani gaali visuttaru ee gaali valla aa prana shakti andulopala udbhavistundani veeri yokka anubhuti.
1: It is common experience that whenever any person is finding it difficult to breathe, he will be made to lie down and it will be fanned in order to provide some air so that he will breathe. That is
0: gaalilo bhagavantudu prana shaktiga untunnadu.
1: In air God is living as the power of life itself.
0: Agnilo hecharika shaktiga untunnadu.
1: In fire God lives as a principle of awakening.
0: Indulo edi koncham agni undinappudiki manam chaala jagrataga untamu.
1: Whenever you come across fire, even if it is a little in it, you get away and get alive the moment you come in touch
0: with fire.
1: In the form of fire, God is in the form of awareness.
0: Jalamunu prajna shaktiga untunnadu.
1: In water, God lives in the form of prajna.
0: Adhe prajnanam brahma annaru.
1: దట్ ఈస్ ది వెరీ మీనింగ్ ఆఫ్ ది స్టేట్మెంట్ ప్రజ్ఞానం బ్రహ్మ.
0: ఈ ప్రజ్ఞ అనేటువంటి జలం ద్వారానే మనకు ఆవిర్భవిస్తూ ఉంటుండాలి.
1: వీ గెట్ దిస్ ప్రజ్ఞ త్రూ వాటర్.
0: ఏదైనా కొంచెం ఉష్ణత పడినటువంటి వారికి జలము త్రాపుతారు, జలం తలపైన వేస్తారు, ఇది కొంచెం కొంతవరకు ప్రజ్ఞాశక్తిని తెప్పిస్తుంది.
1: ఇఫ్ ఎ పర్సన్ సూన్ బికమ్స్ అన్కాన్షియస్, వాటర్ ఇస్ పుట్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ద పర్సన్ ఇన్ ఆర్డర్ దాట్ హీ వే గెట్ బ్యాక్ హిస్ కాన్షియస్నెస్.
0: ఇంకా ఐదవది ప్రకృతి. ఈ ప్రకృతి యందు చైతన్య శక్తి ఉంటుండాలి.
1: ద ఫిఫ్త్ వన్ ఈస్ ప్రకృతి ఆర్ నేచర్. There is consciousness in the form of consciousness.
0: ఈ ప్రజ్ఞాన శక్తి,
1: ప్రజ్ఞాన, ది పవర్ ఆఫ్ ప్రజ్ఞాన,
0: ఈ జాగ్రత్త శక్తి,
1: ద పవర్ ఆఫ్ అవేర్నెస్ ఆఫ్ జాగ్రత్త,
0: చేతనా శక్తి,
1: ద పవర్ ఆఫ్ చేతన,
0: శబ్దశక్తి,
1: ద పవర్ ఆఫ్ సౌండ్,
0: జీవశక్తి,
1: ద పవర్ ఆఫ్ లైఫ్.
0: ఈ ఐదు కూడాను భగవంతుని యొక్క స్వరూపములే.
1: In all these five elements, these powers are the very aspects of God.
0: కనుక ఈ పంచభూతములే పరమాత్మ స్వరూపమని విశ్వసించి ఆరాధించేటువంటి వాళ్లే,
1: ఇట్ ఈస్ దోస్ పీపుల్ హూ ట్రస్ట్ దట్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్, దే ఆర్ డిస్క్రైబ్డ్ యాజ్ సాధకాస్ ఫాలోయింగ్ అంగవతి పాత్.
0: అన్యవతి మూడవది.
1: ద థర్డ్ వన్ ఈస్ అన్యవతి పాత్.
0: కొన్ని గుర్తులను, కొన్ని చిహ్నములను ఆధారం చేసుకుని భగవంతుని ఆరాధించేటువంటి వారు.
1: పీపుల్ హూ ఫాలో ది సన్యవతి పాత్ టేక్ ఎ ఫ్యూ హింట్స్ గివన్ అండ్ ఫాలో దట్ పర్టికులర్ పాత్.
0: ఈశ్వరుడనగా కేవలము త్రిశూలధారి, డమరకము, త్రినేత్రము అనేటువంటి కొన్ని గుర్తులు తీసుకుని ఇది శివుని యొక్క స్వరూపము అని భావిస్తుంటారు. రాములనగా కోదండమును ధరించినటువంటి వాడు అని ఒక గుర్తు పెట్టుకుంటారు.
1: వెన్ యూ థింక్ ఆఫ్ రామ యు ఆర్ ఇన్వేరియబుల్లీ అసోసియేటెడ్
0: విత్ అనగా కేవలము మురళిని ధరించినటువంటి వాడు, నెవిని పించమును ధరించినటువంటి వాడు అంటారు.
1: టు థింక్ ఆఫ్ కృష్ణ ఇస్ ఇన్వేరియబుల్లీ అసోసియేటెడ్ విత్ ది ఫ్లూట్ అండ్ ద హీ వేర్స్ ది ఫెదర్.
0: కనుక ఈ విధంగా ఒక్కొక్కటి ఒక్కొక్క రూపానికి ఒక్కొక్క చిహ్నంగా భావించుకునేటువంటి అన్యవతి.
1: అన్యవతి పాత్ ఈజ్ వన్ విచ్ ఐడెంటిఫైస్ గాడ్ విత్ సమ్ స్పెషల్ ఫీచర్స్, ఫిజికల్ ఫీచర్స్ అండ్ వర్షిప్స్.
0: ఇంకా నిదానవతి, దీన్ని ఈనాడు లోకంలో సామాన్యంగా ప్రతి మానవుడు కూడాను సాధనలో పాల్గొంటుంటాడు.
1: ద ఫోర్త్ వన్ ఈజ్ నిదానవతి విచ్ ఈజ్ జనరలీ ఫాలోడ్ ఈవెన్ టుడే బై మోస్ట్ ఆఫ్ ది పీపుల్.
0: అది

0: ఈ నవవిధ మార్గములే నిదానవతి యొక్క సాధనలని భావిస్తూ వచ్చారు.
1: దిస్ నిదానవతి పాత్ ఈజ్ బేస్డ్ అపాన్ దిస్ 9 టైప్స్ ఆఫ్ డివోషన్ స్టార్టింగ్ ఫ్రమ్ శ్రవణం, లిజనింగ్, కీర్తనం, డిస్క్రిప్షన్, స్మరణం, రిమెంబరింగ్ గాడ్ అండ్ పాదసేవనం, సర్వింగ్ గాడ్, వందనం, ఆఫరింగ్ వర్షిప్.
0: స్వరూపాత్మక గానము ఇది ఐదవది.
1: ద ఫిఫ్త్ వన్ ఈజ్ స్వరూపాత్మక జ్ఞానం.
0: దీనిని భగవద్గీత యందు సర్వత పాణిపాదం తర్వతోచి శిరోముఖం అనగా ప్రతి అంగము కూడాను ప్రతి వ్యక్తి కూడాను ఈశ్వర స్వరూపమే, దివ్యమైనటువంటి యొక్క భగవత్ స్వరూపమే, ఇది ఏకత్వమైనటువంటి యొక్క ఆత్మతత్వం అని నిరూపిస్తూ వచ్చింది.
1: భగవద్గీత హాస్ ఎక్స్పౌండెడ్ అండ్ ఎక్స్ప్లెయిన్ దిస్ పర్టికులర్ పాత్ విచ్ సేస్ దట్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ అండ్ ఎవ్రీ లింబ్ ఈజ్ ఎ లింబ్ ఆఫ్ గాడ్ అండ్ వర్షిపింగ్ గాడ్ ఇన్ సో మెనీ ఫార్మ్స్.
0: సర్వత పాణిపాదం, అన్ని పాదములు అతనివే, అన్ని హస్తములు అతనివే, అన్ని శిరస్సులు అతనివే, అన్ని నేత్రములు అతనివే.
1: అండర్ దిస్ వన్ కన్సిడర్స్ ఆల్ ఫీట్ యాజ్ హిజ్, ఆల్ హ్యాండ్స్ ఆర్ హిజ్, ఆల్ ఐస్ యాజ్ హిజ్ అండ్ ఆల్ హెడ్స్ యాజ్ హిజ్, ఎవ్రీథింగ్.
0: అనగా ఏతావాత మానవుడి యొక్క స్వరూపములంతా దైవాత్మక స్వరూపములే.
1: The sum and substance of this is that every human being must be considered as the very embodiment of God.
0: కనుక ఏకో వశీ సర్వభూతాంతరాత్మ, అందరికును దైవ స్వరూపులే.
1: All are the very embodiment of God, divinity.
0: దైవము నుండి ఆవిర్భవించినటువంటి ఈ యొక్క మానవత్వము దైవత్వంగానే మనం విశ్వసించడానికి తగిన కృషి చెయ్యాలి.
1: We should recognize the fact that all humanity has emanated from divinity only and therefore recognize every human being as divine.
0: దైవ స్వరూపులార ముఖ్యంగా మానవుని యందు ఉన్నటువంటి మానవత్వాన్ని గుర్తించుకోలేనిటువంటి మూర్ఖుడు మానవత్వం ఉన్నటువంటి దైవత్వాన్ని ఏ రీతిగా గుర్తించగలడు?
1: Embodiments of divine love. People who cannot, fools who cannot recognize even humanity in human beings,
0: హనయందుండటువంటి యొక్క మానవత్వాన్ని మొట్టమొదటి గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ వీ మస్ట్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు రికగ్నైజ్ ద హ్యూమానిటీ ఇన్.
0: అప్పుడే దివ్యత్వం అనేటువంటి మనకు అర్థమవుతుంది.
1: దెన్ ఓన్లీ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ డివినిటీ ఇన్.
0: ఇది నిజమైనటువంటి విద్య.
1: దిస్ ఈజ్ ట్రూ ఎడ్యుకేషన్.
0: విద్య అనగా కేవలము దయామయునిగా తీర్చిదిద్దేటువంటిదే విద్య.
1: Education is one which can make every person compassionate and kind.
0: Manamu prarthana prarthana prarthana antunnam. Prarthana anaga emiti? Yachinchatam kaadu.
1: Prarthana we say when we go on repeating it. It is not aspiring and begging.
0: Atmanandamunaku chihnamu.
1: Prarthana or prayer is only a
0: symbol of.
1: It is a symbol of experiencing
0: anantatvanni prasarinchadam cheyatam.
1: It is experiencing the infinity.
0: Anandamulo munagatam.
1: It is getting drenched and drowned in the divine delight.
0: Kevalam prarthana prarthana ani cheppani hrudayam leni prarthana prayojanam ledu.
1: It is no use praying without a heart.
0: Matalu leni hrudayanaina bhagavantudu angikaristadu. హృదయం లేని మాటలను ప్రార్థనను అంగీకరించడు.
1: గాడ్ ఈజ్ ప్రిపేర్డ్ టు యాక్సెప్ట్ ఎ హార్ట్ విచ్ డస్ నాట్ హ్యావ్ వర్డ్స్ అండ్ హి కెన్ నెవర్ యాక్సెప్ట్ వర్డ్స్ వితౌట్ హార్ట్.
0: హృదయేశ అన్నాడు.
1: దట్ ఈస్ వై
0: హృదయేశుని యొక్క ఈ తత్వాన్ని మనం విస్మరించినప్పుడు విశ్వసించినప్పుడే ఈ యొక్క దివ్యత్వం అనేది మనము కొంతవరకు వ్యాపింప చేయగలుగుతాం.
1: ఓన్లీ వెన్ వీ హ్యావ్ ఫెయిత్ దట్ గాడ్ ఈస్ ద ఇండ్వెలర్ ఆఫ్ ఎవ్రీ వన్స్ హార్ట్ వుడ్ బి ఏబుల్ టు కండక్ట్ అవర్ సెల్ఫ్.
0: ఎవరిని దూషించినా భగవంతుని దూషించినట్టే.
1: హూమ్ సో ఎవర్ యూ క్రిటిసైజ్ యువర్ క్రిటిసైజ్.
0: ఎవరిని ప్రేమించినా భగవంతుని ప్రేమించినట్టే.
1: హూమ్ సో ఎవర్ యూ హావ్ లవ్డ్ యూ హావ్ లవ్డ్ గాడ్.
0: కనుకనే ప్రేమ తత్వాన్ని మనం పెంచుకోవాలి.
1: డెవలప్ దేర్ ఫోర్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ ఇన్ యూ.
0: ఈ అసూయ అనేటువంటి ఒక దానవత్వమైన గుణాన్ని మనం ఏమాత్రము ప్రవేశింప చేసుకోరాదు.
1: యూ షుడ్ నెవర్ అలౌ దిస్ డెమోనిక్ జెలసీ టు ఎంటర్.
0: అసూయ చేరినటువంటి యొక్క మానవుని యొక్క హృదయము వికాసాన్ని విజ్ఞానాన్ని నశింపచేస్తుంది.
1: మ్యాన్స్ హార్ట్ విచ్ గివ్స్ రూమ్ ఫర్ జెలసీ విల్ మేక్ హిమ్ గివ్ అప్ ఆల్ విజ్డమ్ అండ్ టేక్ టు ద రాంగ్ పాత్.
0: కానీ రెండవది మరొకటి ఉంటుండాలి.
1: దెర్ ఈస్ వన్ మోర్ థింగ్.
0: ఈ రోగమునకు ఏ ఔషధం కూడాను పనిచేయలేదు.
1: ఫర్ దిస్ డిసీజ్ నో మెడిసిన్ కెన్.
0: ఏ వైద్యుడు కూడాను దీన్ని నయం చేయలేడు.
1: నో డాక్టర్ కెన్ క్యూర్.
0: ఏ యొక్క వైద్యానికి కూడా లొంగనటువంటిది ఒకటి ఉంటుండాలి.
1: ఇట్ కెన్ నెవర్ బి క్యూర్డ్ బై ఎనీ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్.
0: అది అహంకారము.
1: అండ్ దట్ ఈస్ ఈగోటిజం.
0: అసూయ అహంకారము మానవుని యందు ఉండినంత వరకు కూడాను ఆత్మ జ్ఞానం అనేటువంటిది కానీ విజ్ఞాన ప్రజ్ఞాన సుజ్ఞానం అనేటువంటిది కానీ వికసించడానికి అవకాశమే లేవు.
1: యాజ్ లాంగ్ యాజ్ మ్యాన్ హ్యాస్ ఈగో అండ్ జెలసీ ఇన్ హిమ్, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ హిమ్ టు అలౌ ద డివినిటీ టు బ్లాజమ్ ఇన్ ఎనీవే.
0: ఈ రెండు భూతములు చేరటం చేతనే మానవత్వాన్ని వాడు విశ్వసించలేకపోతున్నాడు.
1: వన్స్ దీస్ టూ టేక్ పొసెషన్ ఆఫ్ ది హార్ట్ ఆఫ్ మ్యాన్,
0: మానవత్వాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు.
1: హీ కెన్ నెవర్ రికగ్నైజ్ హ్యుమానిటీ ఇన్ హిమ్.
0: కనుక మన దేహం అనేటువంటిది ఒక దేవాలయమే.
1: వి షుడ్ కన్సిడర్ అవర్ బాడీ యాజ్ అ టెంపుల్.
0: దేహో దేవాలయ ప్రక్తో జీవో దేవ సనాతన. ఈ దేహం అనేటువంటి దేవాలయంలో, హృదయం అనేటువంటి ఒక స్థానం లోపల ఈ యొక్క దివ్యత్వం అనేటువంటి ఈశత్వం అనేటువంటిది ఉంటుండాలి.
1: ఇన్ దిస్ టెంపుల్ ఆఫ్ బాడీ, ఇన్ ది హార్ట్ దేర్ రిసైడ్స్ డివినిటీ.
0: ఈ త్రిగుణ స్వరూపులైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఇందులో నివాసంగా ఉంటున్నారు.
1: బ్రహ్మ విష్ణు మహేశ్వర ఇన్ ద ఫార్మ్ ఆఫ్ దీస్ త్రీ క్వాలిటీస్ రిసైడ్ ఇన్ దిస్ హార్ట్.
0: కేవలము బ్రహ్మ ఒక చోటు, వైకుంఠము విష్ణు ఒక చోట్ల వైకుంఠంలో ఉన్నాడు, స్వర్గములో ఉన్నాడు, కైలాసంలో ఉంటున్నాడు ఈశ్వరుడు, ఈ విధంగా భ్రామించుకోవటం కేవలం అజ్ఞానం యొక్క లక్షణాలు.
1: ఇట్ ఈస్ ఎ సైన్ ఆఫ్ ఇగ్నోరెన్స్ టు థింక్ దట్ బ్రహ్మ ఈస్ రిసైడింగ్ ఇన్ వన్ లోక. బ్రహ్మ
0: వారు కూడా ఒక్కొక్క కాలనీలంతా కట్టుకుని ఒక దగ్గర ఉంటున్నారంటే వారికి మానవులకి ఇంకా భేదమే ఉంటుండాలి.
1: ఇఫ్ దీస్ పీపుల్ ఆర్ ఆల్సో హ్యావింగ్ దేర్ ఓన్ ప్యాలసెస్ టు డ్వెల్, వాట్ ఇస్ ది డిఫరెన్స్?
0: నాది కైలాసము, నీది స్వర్గము, నీది వైకుంఠం అని వారిలో కూడా ఈ భేదం ఉంటుంటే ఇంకా మానవుల కంటే హెచ్ అయినటువంటి వారు ఎట్లవుతారు?
1: ఇఫ్ దేర్ ఇస్ దట్ కైండ్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ బ్రహ్మ విష్ణు అండ్ మహేశ్వర ఇన్ టర్మ్స్ ఆఫ్ ది డ్వెల్లింగ్ ప్లేస్ ఇట్ సెల్ఫ్, ఇన్ వాట్ వే కెన్ దే బి డిఫరెంట్ ఫ్రమ్ హ్యూమన్?
0: మనోపాధి స్వరూపులైపోయి ప్రతి మానవుని ఎందుకు కూడాను ముమ్మూర్తులుగా రూపొందుతూ వస్తున్నారు.
1: ఆల్ దీస్ త్రీ గాడ్స్ ఆర్ రిసైడింగ్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ హార్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సత్వరజోతమో క్వాలిటీస్.
0: కనుక ఈ దేహం అనేటువంటి దేవాలయము ఒక్క చోటు కట్టినటువంటిది కాదు, మూవింగ్ టెంపుల్. ఎక్కడికి వెళ్ళినా అక్కడికంతా కూడా ఉంటుండాలి ఈ టెంపుల్.
1: దిస్ టెంపుల్ ఆఫ్ ఫిజికల్ బాడీ ఈజ్ నాట్ ఎ స్టాటిక్ వన్, ఇట్ ఈస్ ఎ మూవింగ్ టెంపుల్.
0: కనుకనే భగవంతుడు మన వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటున్నాడు అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించి వర్తించడానికి ప్రయత్నించాలి.
1: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ యూ షుడ్ రికగ్నైజ్ దట్ గాడ్ ఆల్వేస్ ఈజ్ విత్ అస్ బికాస్ హీస్ ఇన్ సైడ్ అస్.
0: మనమే దైవ స్వరూపము,
1: వీఆర్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ గాడ్.
0: అంతవరకు మనం పోయినప్పుడే ఈ యొక్క యథార్థమైన పూర్ణత్వాన్ని మనం పొందగలము.
1: ఓన్లీ వెన్ వీ గో దస్ ఫార్ వీ కెన్ రికగ్నైజ్ ది ఫుల్ డివినిటీ ఇన్ అస్ అండ్ దెన్ ఎంజాయ్ దట్ బ్లిస్ ఆఫ్ డివినిటీ ఇన్ అవర్ లైఫ్.
0: ఆ పూర్ణత్వాన్ని కూడా మనం గుర్తించగలము.
1: వీ కెన్ ఆల్సో రికగ్నైజ్ ఫుల్నెస్ ఇన్ అస్.
0: అంతవరకు పోలేకుండా కేవలం ఉండినటువంటి స్థానంలోనే ఉంటుండి చిట్టిబాబు చెప్పినట్టుగా ఎప్పుడు చూసినా డౌటింగ్ థామస్ అన్నింటి ఎందు డౌట్స్. ఈ డౌట్స్ ఉండినంత వరకు కూడా వానికి ఏమాత్రము శాంతి సుఖములు లభించవు.
1: Without making such progress, if we remain where we are and entertaining doubts endlessly, as Mr. Chitti Babu has just said, well, how can we make any progress at all? We remain doubting thomas.
0: Daivamu maname. మనమే దైవము అనేటువంటి ఒక సత్యాన్ని మనం విశ్వసించి ప్రతి కర్మలు ఎందుకు మనం ఏకత్వాన్ని భావించాలి.
1: వీ షుడ్ రికగ్నైజ్ ది ట్రూత్ దట్ వీఆర్ గాడ్ అండ్ గాడ్ ఈజ్ వీ అండ్ కండక్ట్ అవర్ సెల్స్ ఇన్ ఎవ్రీ యాక్షన్ వీ హావ్ టు ప్రూవ్ దట్ కైండ్ ఆఫ్
0: దివ్యాత్మ స్వరూపులారా. ముఖ్యము మనం అనేక విధమైనటువంటి యొక్క సాధనలు చేస్తున్నాము, ఇంకా పైన ఈ సాధనతో కాదు మనం ఆచరణలో పెట్టాలి.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ ఆత్మ we have been doing different types of sadhana for a long time.
0: Yedi cheptunnamo, yedi talastunnamo, yedi manam chestunnamo, ee moodinti yokka ekatvanni manam nirupinchali.
1: Enough of all sadhanas, who should practice now, who should prove the unity of thought, word and deed in our own
0: action. Proper study of mankind is man. Adi appudu nee manavudiga roopanduttavu.
1: Then only you can really become a proper man, and it is in this context it is
0: ee moodinti yokka ekatvame gina kaakapothe manas anyat vachas anyat karma anyat duratmanam nivu duratmuduga maaripothavu.
1: If you cannot unify your word, thought and deed and make them go in three different directions, you are a duratma and not a mahatma.
0: Andukosame heart, head, hand, ide 3HV. ఈ మూడింటి ఎందుకు కూడాను మనము సరైనటువంటి ఆచరణలో నిరూపించాలి, ఆదర్శంగా మనము నిరూపించాలి.
1: ఇట్ ఈస్ విత్ రెఫరెన్స్ టు అవర్ హార్ట్, అవర్ హెడ్ అండ్ అవర్ హ్యాండ్. we should prove ourselves as a model, as an ideal.
0: కనుకనే ఈనాడు ఆధ్యాత్మికమంతా కూడాను కేవలం ఆడంబరంగా రూపొందుతూ ఉంటుంది.
1: Today all our spirituality is becoming only a big show.
0: కావాల్సిన ఉపన్యాసాలు చెప్తున్నాము.
1: We are delivering very big speeches.
0: కావాల్సిన సేవలు చేస్తున్నాము.
1: We are also undertaking
0: భజనలు చెప్తున్నాము.
1: We are also doing bhajan.
0: ఇంకా అనేక విధమైనటువంటి సాధనలు చేస్తున్నాము.
1: And many more things.
0: ఎన్ని చేసి ప్రయోజనం ఏంటి? మూడింటి యొక్క ఏకత్వం కాక.
1: Without bringing about unity between thought, word and deed, what is the use of doing any number of things in
0: any way? ఈ సత్తరతో తమో గుణముల యొక్క ఏకత్వాన్ని మనం అనుభవించాలి.
1: We should experience the unity of సత్వ రజ and తమో గుణ.
0: మనకు ఆనందము.
1: Then only we are full of
0: ఆత్మ సందర్శనం.
1: Then only we can get the vision of ఆత్మా.
0: ఆత్మకు ప్రత్యేకంగా ఒక చోటుకు మనం పోనక్కర్లేదు.
1: ఆత్మా కెనాట్ బి ఫౌండ్ ఇన్ ఎ డిఫరెంట్
0: ప్లేస్. ఆత్మ ఒక చోటు నుండి ఒక చోటుకు కదిలేటువంటిది కాదు.
1: ఆత్మా ఇస్ నాట్ వన్ విచ్ మూవ్స్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్.
0: దైవం ఎక్కడి నుంచినో ఎక్కడికో వచ్చి దర్శనమిస్తాడని భావించరాదు.
1: We should not consider God comes from one place to another place.
0: సర్వత్రా ఉండేటువంటి వాడికి ప్రయాణం చేయవలసిన అవసరమే ఉంటుండాలి.
1: When God is a all pervasive, where is the need for him to travel?
0: రాకపోకలు లేనటువంటి యొక్క శక్తి దైవత్వం.
1: Divine power is one which does not have comings and goings.
0: కనుకనే మనం ఆచరించినప్పుడు ఈ ఆనందానికి మనం అర్హులమవుతాం.
1: When we practice things properly, we become entitled for experiencing the bliss.
0: ఐక్యమత్యం కావాలి.
1: There is need for unity.
0: ఏకత్వంలో మన ఆనందం ఇవి ఉంటుండాలి.
1: The entire bliss lies in unity.

0: తిరగవచ్చు. చిన్న చీమలు చేరి సర్పంబును బట్టి చంపుచుండుట లేదా జగతియందు. ఐకమత్యం, అందరూ ఒక్కటిగా చేరిందంటే ఎంత సుఖం. నా వెనుక ఇంకా 10 మంది ఉన్నారు అనేటువంటి ధైర్యము, ఆనందము, ఉత్సాహము, ప్రోత్సాహాన్ని కూడా నువ్వు చేకూరుస్తుంది.
1: యూనిటీ ఈజ్ జాయ్, డిలైట్ అండ్ హ్యాపీనెస్. యూనిటీ బ్రింగ్స్ అబౌట్ ద వెల్ఫేర్ ఆఫ్ ఆల్ పీపుల్. విత్ యూనిటీ ఎనీ స్టూపెండస్ టాస్క్ అండ్ హిమాలయన్ హర్క్యూలియన్ టాస్క్ కుడ్ బి అకాంప్లిష్డ్.
0: అందరూ ఐకమత్యంగా పనిచేస్తే ఎంతటి కార్యాన్నైనా మనం సాధించవచ్చు.
1: యాంట్స్, ఈవెన్ స్మాల్ యాంట్స్ కెన్ బైండ్ ఎ వెరీ బిగ్ స్నేక్ అన్ అకౌంట్ ఆఫ్ యూనిటీ.
0: చిన్న చిన్న చీమలన్నీ చేరి పెద్ద సర్పాన్ని కూడా చంపేస్తుండేది మనం చూస్తున్నాం.
1: వీ కెన్ సీ ఈవెన్ స్మాల్ యాంట్స్ బై కమింగ్ టుగెదర్ కెన్ కిల్ ఈవెన్ ఎ బిగ్ స్నేక్.
0: కనుక మానవత్వం అనేటువంటిది ఐకమత్యంగా ఉంటుంటే మనం సాధించలేనటువంటిది ఏమిటి ఈ జగత్తులో?
1: ఇఫ్ దెర్ ఇస్ యూనిటీ అమంగ్ హ్యూమానిటీ, ఇస్ దెర్ ఎనీ వర్క్ విచ్ కెనాట్ బి అకాంప్లిష్డ్?
0: ఐకమత్యం ఎప్పుడు మనకు లభిస్తుంది?
1: వెన్ కెన్ వి గెట్ దట్ యూనిటీ?
0: మన హృదయాలు పవిత్రము గావించుకున్నప్పుడే ఈ ఐకమత్యం అనేటువంటిది మనకు లభిస్తుంది.
1: ఓన్లీ వెన్ వి ప్యూరిఫై అవర్ హార్ట్స్ వీ కెన్ అచీవ్ దట్ కైండ్ ఆఫ్ యూనిటీ.
0: ఈ హృదయాలు పవిత్రమైనప్పుడే దివ్యత్వం అనే దాన్ని మనం అందులో ప్రతిబింబింప చేసుకుంటాం.
1: ఓన్లీ వెన్ వి ప్యూరిఫై అవర్ హార్ట్స్ ది డివినిటీ గెట్స్ రిఫ్లెక్టెడ్ ఇన్ అవర్ హార్ట్స్.
0: కనుక యూనిటీ, యూనిటీ నుండి ప్యూరిటీ, ప్యూరిటీ నుండి డివినిటీ, ఈ మూడింటి ఎందుకు కూడా మనం అనుభూతి కావాలి. కానీ ఈనాడు యూనిటీ లేదు, ప్యూరిటీ లేదు, డివినిటీ లేదు, ఓన్లీ కమ్యూనిటీ. దీన్ని పట్టుకొని అల్లాడుతున్నాం, వీడు నావాడు వాడు నా, ఇదే మనం సాధించవలసినటువంటి ఈ తుచ్చమైనటువంటి యొక్క ఈ తుచ్చభావాన్ని దూరం చేసి యూనిటీ. మనం అందరూ ఒక దైవం బిడ్డలము. మన అందరి ఎందు ఉన్నటువంటి దైవం ఒక్కడే. ఏ జాతి, మతము, కులము, భేదము, వర్ణములనేటువంటి దాన్ని దూరము నెట్టి అందరూ ఒక్క అన్నతమ్ముల వలె, ఒక ఆత్మస్వరూపుల వలె మెలిగినప్పుడే ఇదే మానవత్వము, ఆనాడే దేశము నిత్య కళ్యాణంగా రూపొందుతుంది.
1: Unity leads to purity. Purity leads to divinity. Instead of that, if we only get divided and base all our things on community and differences, how can we have prosperity or joy? Only when we have this unity, purity and divinity, the entire nation would be happy, prosperous, and everyone would have welfare and
0: progress. Kavi, ee sankuchitamainatundi bhavalanu manam nettiveyali.
1: Give up this kind of narrow mindedness and narrow qualities.
0: Andarini premistu premistu povali.
1: Develop that kind of love towards all people.
0: Ante emi edo vikaramainatundi premallo poi mari pramadalu techukokoddu.
1: It is not that kind of
0: anaga dvesham lekunda chusukovali. Adyeshta sarvabhutanam.
1: There should not be any enmity.
0: Ee vidhamainatundi yokka prema tattvanni manam penchukovali.
1: We should develop this kind of love free from enmity and wickedness.
0: Appude mana yokka jeevithamu, mana yokka daivathamu, divyathamu ekatvanga maaripoyi aanandanni abhiruddhi chekustundi.
1: Then only our lives become sanctified, divine, and we enjoy unity and bliss.
0: Prema swaroopulara edo guru poornam, guru poornam anukoni edo baahyamainatvanti gurulunnanta cherchukoni ఏదో కొన్ని పూజలు పునస్కారములని ఈ యొక్క అల్పమైనటువంటి కార్యాల్లో మన జీవితాన్ని మరింత బంధించుకోనాలి.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్. ఇన్ ద నేమ్ ఆఫ్ గురు పూర్ణిమ వు షుడ్ నాట్ గెట్ బౌండ్ బై రాంగ్లీ అండర్స్టాండింగ్ గురు పూర్ణిమ అండ్ గురు యాజ్
0: గురు. ఒక్కడే దైవం, ఒక్కడే గురు.
1: దేర్ ఇస్ ఓన్లీ వన్ గురు. అండ్
0: ఆ గురు ఎవరు? అది నీవే.
1: Who is that guru? It is yourself.
0: ఆ గురుత్వం అనేటువంటి దైవత్వం నీలోనే ఉంటుంది. నీవెక్కడో బయట ప్రపంచంలో వెతకడానికి ప్రయత్నిస్తున్నావు.
1: That guru in the form of divinity is residing in you, but you are searching for the guru in the outside world.
0: కనుక బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపులు నీ యొక్క గుణములే.
1: The Brahma Vishnu Maheshwara are the qualities which are embedded in you.
0: కనుక నిన్ను హతం చేసేది కానీ, పోషించేది కానీ, రక్షించేది మన గుణములే.
1: It is these qualities itself which can destroy you or which can lift you up into an elevated
0: mana pravartanu sakkamainatundi margamlo pettukunnappudu adhe manaku rakshistundi, adhe vishnutvanga maaripothundi.
1: If your behavior and conduct is okay, it becomes vishnutva and gives you protection.
0: పాపమనగ వేరు పరదేశము లేదు, తాను చేయు పనుల తగిలియుండు.
1: Sin does not exist in a separate land by itself. Sin is associated with the type of action that is
0: performed. దేశమందును లేడు తాను చేయు పనుల తగిలియుండు.
1: God does not dwell in a different country or a nation. God is associated with the type of action that you are doing.
0: పాపము దేవుడు అనేటువంటిది కాదు, ప్రత్యేకంగా ఎక్కడో లేదు. మనం చేసేటువంటి పనులు ఏంది, మన సంకల్పములు ఏంది, అవి ఆయా స్వరూపాన్ని ధరిస్తూ వస్తున్నాయి.
1: Sin or divinity are associated with the type of action that you perform. Good action is associated with divinity, bad with sin.
0: అలాంటి తత్వాన్ని మనం గొప్పగా విశ్వసించాలి.
1: We should believe this in fullness.
0: నా మంచికి నా చెడ్డకి నా ప్రవర్తనే కారణము.
1: For my good or bad, it is my conduct which is responsible.
0: నా అతపతనములకు కానీ నా అభివృద్ధికి కానీ నా గుణములే కారణము.
1: For my destruction or for my good, it is only my behavior which is responsible.
0: కనుక మన గుణములను సక్రమమైన మార్గములో ప్రవేశపెట్టుకోవాలి అనేటువంటి ఒక సమాధానం నీకు నీవే చెప్పుకోవాలి.
1: You have to satisfy yourself and correct yourself that you should always follow good qualities so that your life will be happy.
0: కనుక మన కష్టాలు దూరం చేసుకోవటానికి కానీ సుఖాన్ని సమీపించుకోవటానికి కానీ మన ప్రవర్తన సక్రమమైనట్టుగా ఉంటుండాలి.
1: If you want to free yourself from misery and sorrow and have a happy life, it is your conduct and behavior must be good.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiment
0: సర్వమతముల సారము,
1: the essence of all
0: సర్వమార్గముల యొక్క గమ్యము,
1: the goal of all religion
0: సర్వోపదేశముల యొక్క తత్వము,
1: the essence of all the message
0: ప్రేమ ఒక్కటి,
1: love ఒక్కటి. It is love and love alone.
0: ఆ ప్రేమ తత్వాన్ని మనం ఈనాడు అభివృద్ధి గావించుకోవాలి.
1: Today we have to develop that love in us.
0: మనము ఇతరుల యొక్క 100 దోషములను వెతికేటటువంటి దానికంటే తన యందు ఉన్నటువంటి ఒక్క దోషాన్ని తాను వెతుక్కుంటే ధన్యుడవుతాడు.
1: Instead of searching 100 faults in others, it is better that we locate and identify one fault in ourselves and correct it.
0: కానీ అలాంటి పవిత్రమైన ప్రవేశంలో వాడు ఏమాత్రము చేయటం లేదు. ఇతరుల దోషములు ఎంచటమే తనకు ప్రధానమైన కర్తవ్యంగా విశ్వసిస్తున్నాడు.
1: బట్ వీఆర్ నాట్ అండర్టేకింగ్ సచ్ గుడ్ యాక్టివిటీ అండ్ గుడ్ పాత్. వీఆర్ ఇండల్జింగ్ అవర్ సెల్స్ ఓన్లీ ఇన్ ఫైండింగ్ ఫాల్ట్ విత్ అదర్స్.
0: నీ దోషాన్ని నీవు తెలుసుకో.
1: రికగ్నైజ్ యువర్ ఓన్ వీక్నెసెస్ అండ్
0: దాన్ని తీసివేయి. రిమూవ్ అయిన భావాన్ని ఉంచుకో.
1: డెవలప్ గుడ్ క్వాలిటీస్ అండ్ గుడ్ ఫీలింగ్స్ ఇన్ యూ.
0: అది ప్రేమ ద్వారానే ప్రాప్తిస్తుంది కానీ మరొక మార్గంలో మనకు లభ్యం కాదు.
1: యూ కెన్ గెట్ దోస్ గుడ్ క్వాలిటీస్ ఓన్లీ త్రూ లవ్ అండ్ త్రూ నో అదర్ పాత్.
0: దివ్యాత్మ స్వరూపులారా, ఎలాంటి కష్ట సమయమునందు కానీ, ఎలాంటి బాధలు ఎందు కానీ, ఎలాంటి పరిస్థితులు ఎందు కానీ దైవాన్ని మాత్రం వదలరాదు.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ ఆత్మ,
0: దైవం ఒక్కడే.
1: అండర్ వాట్ ఎవర్ సర్కమ్స్టెన్సెస్, ట్రబుల్స్, ట్రిబులేషన్స్ ఎట్సెట్రా, డూ నాట్ గివ్ అప్ గాడ్. డూ నాట్ ఫర్గెట్ అబౌట్ గాడ్. God is alone.
0: సంపదలొచ్చినగాని హెచ్చుగా సంపదలొచ్చినగాని ఏనుగు గుర్రములెక్కిన గాని పిచ్చోడని పేరొచ్చిన గాని ప్రియముతో పెద్దలు పొగిడిన గాని దేవుని మరువకురా ఉన్నది దైవమే ఒక్కడురా. దేవుని మరువకురా ఉన్నది దైవమే ఒక్కడురా.
1: Whatever prosperity and wealth you may get, you may have all the comforts and all the luxuries available to you. You may become mad and lose all sense, but under all circumstances, never give up God. There is only one God.
0: దోషించిన గాని,
1: the wicked people may criticize you.
0: దుష్ట జనులు దోషించిన గాని, దోషరహితుడై ఉండిన గాని, కష్టములెన్నో వచ్చిన గాని, కాయము వ్యాధుల చిక్కిన గాని, దైవము వదలకురా ఉన్నది దైవము ఒక్కడురా.
1: వాట్ ఎవర్ ప్రాబ్లమ్స్, డిఫికల్టీస్ యు మే గెట్, వాట్ ఎవర్ డిసీజెస్ యు మే గెట్, యు మే బి ఫ్రీ ఫ్రమ్ ఆల్ దోస్ థింగ్స్ అండర్ ఎనీ సర్కమ్స్టెన్సెస్, డూ నాట్ ఫర్గెట్ గాడ్. There is only one God.
0: యోగాభ్యాసము చేసిన గాని, భాగవతాదుల చూచిన గాని, యోగాభ్యాసము చేసిన గాని, భాగవతాదుల చూచిన గాని, పండితుడని బిరుదొచ్చిన గాని, పాపిష్టోడని అన్నను గాని, దేవుని వదలకురా ఉన్నది దైవము ఒక్కడురా.
1: You may undertake practice of yoga. You may go and visit Bhagavatas and great ones. and you may be praised by everyone, and you may be condemned by everyone. But under all circumstances, do not give up God. There is only one God.
0: నిందకు లోబడి నిలచిన గాని, నిండు చదువులే చదివిన గాని, నిండు కుండవయ్యుండుమురా, నీవు ఎండని కుండగా నుండకురా, దైవము ఒక్కడెరా, ఉన్నది దైవము ఒక్కడురా.
1: Whatever education you may get, whatever scholarship you may get, do not become proud of it. Be always humble and recognize the truth that there is only one God, and never give up your faith in God.
0: ఇలాంటి దైవతత్వాన్ని మాత్రమే నీవు ఏనాటికి మరవకూడదు.
1: Never forget this principle of divinity.
0: ఉన్నది ఒకే దైవం అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి.
1: రికగ్నైజ్ ది ట్రూత్ దట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్.
0: నా లోపల, నా వెలుపల, నా సర్వత్రా ఉండేటువంటిది దైవమే, దైవమే, దైవమే అనే సత్యాన్ని గుర్తించాలి.
1: ఇన్ సైడ్ ఆఫ్ మీ అండ్ అవుట్ సైడ్, ఎవ్రీవేర్ దేర్ ఇస్ ఓన్లీ డివినిటీ అండ్ నథింగ్.
0: కేవలం నీ దేహతత్వాన్ని మాత్రమే గుర్తించుకుని ఇదే నేను మానవుడు అని చెప్పని ఆరోపణలు చేయకూడదు.
1: You should not consider that God dwells only in you and be proud of yourself.
0: అనేక జనులు తనను తాను నరుడనియే తలచినారు.
1: A number of people think that they are only human beings.
0: ఏ జరిగిన నరజన్మము సార్థకమో తెలియలేదు.
1: But they do not know, by knowing which their life becomes sanctified.
0: నరజన్మమునందు పుట్టి,
1: they are born as human beings.
0: నరజన్మమునందు పెరిగి,
1: they are growing as human beings.
0: నరసింగములైన వారు తొలి సంగతి మరచినారు.
1: People who have become lions, but they have forgotten their original home.
0: నరవతమ ఎదములు పెంచి, అసలత్వము స్వీకరించి, సమరాలను స్వాగతించి, శాంతి సభలు జరుపుతారు.
1: They are developing all sorts of differences between people and misunderstanding. Wars are also developed.
0: తన కొరకే బ్రతుకు వాడు మనుషుడు ఎట్లవుదా? తన కోసం తాను బ్రతికేటువంటి వాడు మానవుడు అవుతాడా?
1: If a person lives for himself, how can you call him a man at all?
0: కనుక జగత్తు కోసం మనం బ్రతకాలి.
1: వీ షుడ్ లివ్ ఫర్ ది సేక్ ఆఫ్ ది
0: జగత్తే లేకపోతే మనం ఎక్కడ ఉంటున్నాం?
1: ఇఫ్ దేర్ ఇస్ నో వరల్డ్ వీ డోంట్ ఎగ్జిస్ట్ అట్ ఆల్.
0: కనుక జగత్తులో మనము ఒక్కరనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
1: వి ఆర్ ఓన్లీ ఎ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది వరల్డ్.
0: సమాజం బాగుంటేనే నేను బాగు.
1: వెన్ సొసైటీ ఈజ్ ఓకే,
0: సమాజం ఏమైనా అయిపోయి నేను బాగుండాలంటే నీ బాగు ఎక్కడి నుంచి వస్తుంది?
1: వెన్ ది సొసైటీ ఇట్సెల్ఫ్ గెట్స్ డిస్ట్రాయ్డ్, హౌ కెన్ ఐ ఎగ్జిస్ట్?
0: కనుక మనము ఏకత్వంగా జీవించటం అనేటువంటిది ఒక సంకుచితమైనటువంటి జీవితమే.
1: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు లివ్ సచ్ ఎ సాలిటరీ లైఫ్. యూ కెనాట్ లివ్ లైక్ దట్.
0: అనేకత్వమైనటువంటి ఒక తత్వాన్ని భోజించాలి.
1: వుడ్ ఆల్సో రికగ్నైజ్ ద
0: అది ఏ దైవము, దైవము, దైవం అనేటువంటి ఒక పదానికి మనం అర్థం కుదుకుంటే సమష్టి స్వరూపమే దైవము అనింది.
1: వెన్ యూ రికగ్నైజ్ the correct meaning of divinity, then you understand the inner significance of society as God.
0: సృష్టికల్పితమైనటువంటి ఈ జగత్తంతా కూడాను,
1: the entire created world,
0: సత్శక్తిలో చిత్శక్తిలో ఏకమైపోవటం చేతనే దైవత్వంగా మారిపోతుంది.
1: ఇట్ ఈస్ ఇమ్మర్స్డ్ ఇన్ ది కాన్షియస్నెస్, దట్ ఈస్ వై ఇట్ ఈస్ డివినిటీ.
0: కనిపించేటువంటి జగత్తే మ్యాటర్. ఆ చిత్శక్తే ఒక బీయింగ్, అనగా మ్యాటర్ ప్లస్ బీయింగ్ ఈజ్ ఈక్వల్ గాడ్ అన్నారు.
1: ది వరల్డ్ విచ్ ఈస్ విజిబుల్, ది విజిబుల్ వరల్డ్ ఈజ్ మ్యాటర్, ద ఇన్విజిబుల్ గాడ్ ఇట్ ఈస్ డివినిటీ. వెన్ యూ బ్రింగ్ దిస్,
0: అప్పుడే దైవత్వం. దైవత్వం అనగానే సమిష్టి స్వరూపము దైవత్వం.
1: వెన్ యూ బ్రింగ్ దిస్ మ్యాటర్ అండ్ ఎనర్జీ టుగెదర్, దెన్ దే విల్ బికమ్ డివినిటీ.
0: కనుక దైవము ప్రేమ స్వరూపుడు.
1: గాడ్ ఈస్ ద వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
0: ప్రపంచమంతా ప్రేమమయమే.
1: The entire world is full of love.
0: మన దృష్టి అంతా ప్రేమమయమే.
1: We should make our entire vision.
0: వ్యక్తిగతమైన వేదముల చేత ఒక విరోధం భావిస్తున్నామే కానీ మన దృష్టిలో ఉన్నదంతా ప్రేమని.
1: On account of individual differences there is misunderstanding. Otherwise our vision.
0: ఏ విధంగా మన కన్నులకు వేరు వేరే కలర్ గ్లాసెస్ వేసుకుంటే వేరు వేరే రీతిగా కనిపించినట్టుగా, కోపం వచ్చినప్పుడు ఒక రీతిగా, ద్వేషం వచ్చినప్పుడు మరొక రీతిగా, ప్రేమ వచ్చినప్పుడు ఒక రీతిగా, ఇవి గ్లాసెస్ మాదిరి మారుతున్నాయి.
1: The type of the color of the glass decides the color of this sight that you get. Similarly, when you are very angry, everything becomes red.
0: Nijanga drushti undane aa drushte prema.
1: Whatever sight you have, the sight itself is love.
0: Kanuka prema drushtini manam penchukovali.
1: Should develop a vision of love.
0: మన జీవితము ప్రేమమయంగా మారుకున్నప్పుడు జగత్తంతా బ్రహ్మమయంగా మారుతుంది.
1: ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్ ఇంటూ లైఫ్ ఆఫ్ లవ్, దెన్ ది ఎంటైర్ క్రియేషన్ విల్ బికమ్ ఫుల్ ఆఫ్ బ్రహ్మ.

0: noble. Truly speaking, he is no human being at all. If one does not possess this innate sense of being humble, how can one could call this person a person who boasts of a good and noble character? This is the word as it is, this is the truth as it is, that I am communicating to you.
1: Prema Swarupulara.
0: Embodiment of love.
1: Sakala Sadgunamulalo. Pavitramainatuvanti Premani Pradhanamainatuvanti.
0: Out of all virtues, it is this pure sublime love which is the noblest.
1: Premaku rendava pere daya.
0: The second name for love is compassion.
1: Premanu preminchukoladi anantamuga perugunatuvantide prema.
0: Love is that even as you keep loving it will grow.
1: Okanoka samayamunandu Tukaramu ee premanu gurinchi chakkaga vivaristu vachadu.
0: Once upon a time, the saint Tukaram described love thus.
1: Bhagavantuda, ekatma bhavamto ninnu pondunade jnanamani peddalu cheppudru.
0: O Lord, elders have told us that which is obtained with a single-minded purpose of devotion and dedication,
1: అద్వైత దర్శనమే జ్ఞానమని కూడాను గ్రంథములు బోధించుచున్నవి.
0: ఇస్ జ్ఞాన ఆఫ్ సుప్రీమ్ నాలెడ్జ్. ఫర్దర్ యు హావ్ అండర్స్టూడ్ వాట్ అద్వైత ఆర్ నాన్ డ్యూయలిజం ఈస్ అండ్ దట్ ఈస్ జ్ఞాన.
1: కానీ ఈ అద్వైత మార్గములో జ్ఞాన మార్గమునందు నిన్ను పొందుటకు సామాన్యమైన మానవులకు సాధ్యము కాదు.
0: దో దిస్ ఈస్ వాట్ ఎల్డర్స్ హావ్ టాట్ us. It is not possible for us to realize you, we ordinary mortals, to realize you through the path of jnana.
1: Kanuka naaki jnana margam avasaram ledu.
0: Therefore I wish to have nothing to do with this path of jnana.
1: Inka japa tapa dhyanaadi karmala dwara ee kathinamainatuvanti karyamulu nenu cheyalenu.
0: And through the medium of japa or penance or dhyana or meditation also I cannot reach you.
1: ఇవన్నీ చేసినప్పటికీ నీవు చిక్కుతావు అనేటువంటి నమ్మకం నాకు లేదు.
0: Now even if I were to perform all these rituals, I have no confidence that I could attain you.
1: ఒక్క ప్రేమ మార్గమునందు మాత్రమే నిన్ను సులభముగా వశం చేసుకునేటువంటి శక్తి నాకున్నది.
0: I have this innate conviction and strength of purpose that through the medium of love alone I could possibly secure you.
1: Kanuka atti premani naaku abhrudhi ivunnattuga divinchamani prarthinchadu.
0: Therefore O Lord, bless me thus that I may secure that sublime love.
1: Prema anaga kevalamu manishiki manishiki madhyana unnatundi premani bhavistaru.
0: What does love mean? We tend to look upon it as a relationship between one individual and another.
1: మనిషికి పదార్థమునకు మధ్య ఉన్నటువంటి ఒక ఇచ్చాశక్తిని ప్రేమ అని కూడాను మరికొందరు చెప్తారు.
0: Or there are others who look upon love as this sense of liking between one individual and a material object.
1: మనిషికి విషయమునకు మధ్య ఉన్నటువంటి సంబంధమే ప్రేమ అని కని మరికొంతమంది చెప్తారు.
0: There are yet others who talk about love as the link between a human being, an individual and a material.
1: ఈ విధంగా ప్రేమను ప్రపంచముతోన పదార్థముతోన విషయములతోన సంబంధము గావించుకున్నటువంటిది ప్రేమ అని దీని యొక్క అంతరార్థాన్ని బోధిస్తూ ఉంటారు.
0: In this way they try to define love as an external commodity that exists between one individual and another, between one individual and all the material world around him.
1: కానీ నా దృష్టిలో ఇది ప్రేమని అయినప్పటికీ ఇది స్వార్థమైనటువంటి ప్రేమగా రూపొందుతుంది.
0: But in my view this could be called love all right, but it's a love which is selfish in nature.
1: ఇది స్వప్రయోజన నిమిత్తమై ఆశించేటువంటి ప్రేమగా ఉంటుంటది.
0: This love is that which furthers your own cause.
1: స్వార్థము స్వప్రయోజన నిమిత్తమై ఉపయోగపెట్టేటువంటి ప్రేమ ఇది స్వచ్ఛమైనటువంటి ప్రేమ కానేరదు.
0: that which motivates your own interest, your own cause, how can it be a pure love?
1: ప్రేమ అన్నటువంటిది అప్పు ఇచ్చేటువంటిది కానీ అప్పు తెచ్చుకునేటువంటిది కానీ కాదు.
0: Love is not something which should be given on loan or taken on loan.
1: కనుక పరిపూర్ణమైనటువంటి పవిత్రమైనటువంటి స్వచ్ఛమైనటువంటి యొక్క ప్రేమ స్వార్థరహితంగా ఉండాలి.
0: So that love which is sacredness and which is whole and pure should have no selfishness at all.
1: నిర్మలమైనటువంటిదిగా ఉండాలి.
0: It should be pure.
1: ఫలరహితమైనటువంటిదిగా ఉండాలి.
0: It should not seek any fruit.
1: స్వార్థరహితము ఫలరహితము పరిశుద్ధము అయినటువంటి ప్రేమని పవిత్రమైన పరమాత్మ ప్రేమగా నిరూపించవచ్చు.
0: That love which is selfless, which has no eye on the fruit, and which is not motivated by any selfishness, that is the love of God.
1: ఇందులో ఏ ఒక్కటి లేకపోయినప్పటికీ ఇది పరిపూర్ణము కానేరు.
0: If you do not see any of these qualities in it, it cannot be called true love.
1: ఇట్టి ప్రేమ ద్వారా భగవంతుని సులభంగా పొందడానికి అవకాశం ఉంటుంది.
0: It is through this pure, unsullied love that you can secure God.
1: ప్రేమ లేనటువంటి జీవితము, ప్రేమ లేనటువంటి యొక్క తత్వము, ప్రేమ లేనటువంటి మార్గము గమ్యాన్ని చేర్చలేదు.
0: నేను
1: అనేక పర్యాయాలు చెప్పుతుంటాను. ఈ హృదయం అనేటువంటి దాన్ని సాగు చేసేటువంటి పరిస్థితుల్లో మనము ప్రేమనే ప్రధానమైనటువంటి కీలకంగా పనిముట్టుగా మనము ఎన్నుకోవలసి వస్తుంది.
0: I have mentioned this on countless occasions before. If you wish to cultivate the field of your heart, it is love which has to be given a prominent role.

0: ప్రేమనదుళ్ళు ప్రవహింపగ మురళి గానము సేయగది కృష్ణ గానము సేయగది. గోపికలు ఈ విధమైనటువంటి గానాన్ని ఆశిస్తూ వచ్చారు.
1: ది గోపికస్ వుడ్ సింగ్ అవుట్ టు లార్డ్ కృష్ణ థస్, ఓ లార్డ్ మే వీ బి ఏబుల్ టు కల్టివేట్ దిస్ ఫీల్డ్ ఆఫ్ అవర్ హార్ట్ వేరిన్ వీ కెన్ సో ద సీడ్ ఆఫ్ లవ్. Let that become a sapling of love under the influence of a rain of love which in course of time will assume a river which is flooding and overflowing in love.
0: Suryunu nundi kiranamulu puttinattuga,
1: just as the rays originate from the sun,
0: samudramu nundi alalu puttinattuga,
1: and just as you have the waves on the surface of an ocean,
0: agni nundi kanamulu puttinattuga,
1: as you have sparks flying out from a fire,
0: daivamu nundi prema puttindi,
1: love has its origin in God,
0: kanuka prema daiva swaroopame,
1: therefore love is a very embodiment of God.
0: Ati sukshmamainatundi yantram dwara manavuni raktamunandu kasarincheatundi kanamulanu choochutumo ade vidhamugane manavatvam nundi ee prema aneatundi yantram dwara paramatmanu choochutuku sadhyam avutundi.
1: Even as you can feel and see the veins in the arteries which carry the blood across the body, so also you could see and perceive this force of love in the form of God, or God in the form of love.
0: Kanuka paramatmanu manamu sandarshinchalanannu kevalam prema dwarane sandarshinchali.
1: So if you wish to realize God, it is love alone which can confer on you this realization.
0: Prema sadhakunaku ati sulabhamaina margam.
1: Love, the path of love, is easy of reach of the common man.
0: Aithe idi swartharhitanga manam deenni upayog pettukovali.
1: But then this love should be selfless in nature.
0: Prema prema nimittamai manam upayoginchukovali.
1: We should use love for love's sake.
0: Prema padartha nimittamai kadaneetundi satyanni gurtinchali.
1: Love should not be geared up to a material thing or possession.
0: Prema ani rendu aksharamulu padamulu lopane iha paramulu kudanu imidi untunnavi.
1: Now these two syllables, pre and ma, which make up prema, that is love, you can get that which is in this world and the world beyond.
0: Akasham nundi kurisinatundi varshamu parvathamula paina padavachunu nadullo padavachunu samudramulo padavachunu bhoomi pai padavachunu.
1: The rains which come pouring down from the sky above could fall on the mountain, could fall in the rivers, could become part of the ocean, could also fall on the earth.
0: Aithe ఈ మేఘముల వర్షము సమర్థంగా ఉండినప్పటికీ పరిశుద్ధంగా ఉండినప్పటికీ పడిన ప్రదేశం యొక్క స్వభావ స్వరూపాన్ని కూడాను ఇది కొంతవరకు మార్పు చెందుతుంది.
1: Now the rain that comes down thus is pure as far as its basic nature goes, but what becomes of it depends upon the thing on which it would ultimately fall.
0: ఇసుకలు వర్ష జలధార ఇంకిపో.
1: Like if this rain were to fall on a beach of sand, it will sink, it will be
0: nallaregadi bhoomi pai padina adu nilchipo,
1: whereas if it were to fall on a plateau, it could remain thus
0: muttepu chippa paina padina adi muttamuluga maaru.
1: If it were to fall on a shell, it could become a pearl.
0: Adhe vidhamugane nallaregadi paina padinatvanti okka జలము నల్లగా మారిపోతుంది.
1: If it were to fall on a surface which is dark and black in color, it would assume that color.
0: ఎర్ర భూమిపైన పడినప్పుడు ఆ నీరు ఎర్రగా రూపొందుతుంది.
1: If the same rain were to fall on a sheet which is red in color,
0: సముద్రములో పడినప్పుడు ఇది ఉప్పుగా మారిపోతుంది.
1: The rain will be red in color. If it falls in the ocean, it will become saltish.
0: నదిలో పడినప్పుడు తీయదనంలో తీయగా రూపొందుతుంది.
1: If it is part of a river, it will become sweetness itself.
0: అదే విధముగానే ప్రేమ పరమాత్మ స్వరూపమైనప్పటికీ వారి వారి హృదయ పరిపాత్మను బట్టి ఈ ప్రేమ స్వార్థంగా పరార్థంగా స్వప్రయోజనంగా ఫలరహితంగా స్వార్థరహితంగా ఈ రూపొందుతూ వస్తుంటాది.
1: ఇన్ ద సేమ్ మేనర్ దిస్ లవ్, గాడ్స్ లవ్ ఈస్ ప్యూర్ ఇన్ ఇట్స్ బేసిక్ నేచర్, బట్ డిపెండింగ్ అపాన్ ద రిసెప్టికల్ ఆన్ విచ్ యూ కెన్ ఫైండ్ దిస్ లవ్, ఇట్ విల్ టేక్ అప్ డిఫరెంట్ ఫార్మ్స్ లైక్ బీయింగ్ సెల్ఫిష్,
0: ఈ కారణముల చేత
1: అండ్ సో ఆన్.
0: భగవంతుని కూడాను మనము కొన్ని రకమైనటువంటి గుణములు కలవాడిగా మనము విశ్వసిస్తున్నాము.
1: ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ దిస్ దట్ వి లుక్ అపాన్ గాడ్ యాజ్ వన్ హూ హ్యాస్ అట్రిబ్యూట్స్ అండ్ క్వాలిటీస్.
0: భగవంతుని యందు ఎట్టి మార్పులను రేవు రావు.
1: But actually speaking, God has no qualities. He does not undergo any change.
0: ఇది మానవుల యొక్క భావ మార్పులే.
1: This change that you attribute to God is a reflection of man's thinking. It is man's own way of changing and looking at things.
0: యద్ భావం తద్ భవతి అని తన భావములే తనకు ఆ రూపాన్ని రూపంగా ప్రతిబింబిస్తూ వస్తున్నాయి.
1: The way you look at things gives you a form and shape.
0: నిజమైనటువంటి శుద్ధమైనటువంటి పరిపూర్ణమైనటువంటి నమ్మకం కలిగినటువంటి యొక్క మానవత్వంలో ఇది ఏమాత్రం కూడాను మార్పులు చెందదు.
1: Now the nature, the human nature, which is pure, which is selfless, certainly in the same manner will not undergo any change.
0: కాగితమునందు చిత్రించినటువంటి పూల లత ఎంత గాలి వచ్చినప్పటికీ, ఎన్ని విధమైనటువంటి పెనుగాలు వీచినప్పటికీ ఆ లత ఏమాత్రము ఆడదు.
1: Now if you were to draw a garland of flowers on a piece of paper, whatever might be the intensity of the breeze that is blowing, these flowers are not displaced. They are not shaken off the paper.
0: అదే గాలి సహజమైనటువంటి ప్రాకృతమైనటువంటి లతలను అనేక విధములుగా ఆడిస్తుంది.
1: The same breeze, if it were to blow across a natural creeper of flowers, it will shake the creeper.
0: కనుక ప్రాకృతమైనటువంటి ప్రేమలు కొన్ని విధములైనటువంటి యొక్క దూషణ భూషణ తిరస్కారములకు కానీ విమర్శలకు కానీ అటు ఇటు ఆడుతాయి.
1: So in the same manner, that which you see in the world around you, in nature, tends to shake and respond to things like criticism or praise and so on.
0: Nitya satya nirmalamainatvanti yokka hriday sthayilo hattukunnatvanti yokka prema elanti deeni kudanu marpu chendadu, adi aadadaniki veelu undadu.
1: Whereas that pure love which is firmly implanted in your heart remains unshaken, whatever be the intensity of the external influence.
0: Vatavaranamunu puraskarinchukoni mana bhavamulo maarakoodadu.
1: Now it should not be that the outside influences will affect our own thoughts and feelings.
0: ఏ ప్రదేశములో ఉండినప్పటికీ మన విశ్వాసం అనేటువంటిది సుస్థిరమై ఉండాలి.
1: Wherever we might be, our sense of faith and conviction should be unshaken.
0: దీనిని గోపికల దగ్గరికి వచ్చినటువంటి ఉద్ధవుడు తిరిగి కృష్ణుడి దగ్గర చేరి వారి యొక్క భక్తి ప్రపత్తుల యొక్క స్థిరతత్వాన్ని కృష్ణునికి చెప్పుతున్నాడు.
1: It is in this context that we look at this incident involving Uddhava, who once came along to see and visit the Gopikas, and he saw for himself the love and the devotion that the Gopikas had for Krishna, and he returns to Krishna.
0: Krishna attalu mottukunna mari bhartalu kattulu nooruchunna nooretharu kopagincharu etakegaru veetila boru గోపికల్ పొత్తములందు చిత్తరువు బొమ్మల రీతిగా నుండి వారిలో కృష్ణుడు అత్తలు మొత్తుకున్నారు.
1: ఉద్ధవ ఇస్ రికౌంటింగ్ టు కృష్ణ ద డివోషన్ ఆఫ్ ది గోపికల్స్ దట్ హీ హ్యాడ్ హింసెల్ఫ్ సీన్. ఓ కృష్ణ, ఈవెన్ యాజ్ ది మదర్స్ ఇన్ లా ఆర్ బెంట్ అపాన్ హారసింగ్ దెమ్ టు ది ఎక్స్ట్రీమ్ అండ్ ద హస్బెండ్స్ ఆర్ షార్పనింగ్ దేర్ నైఫ్స్ అండ్ స్వర్డ్స్ బై వే ఆఫ్ హార్మింగ్ దెమ్,
0: నోరెత్తరు.
1: The Gopikas would not utter a single word.
0: భీతిలబోరు.
1: Nor are they given to any state of undue anxiety or fear.
0: కారణం మొత్తములందు చిత్తరువు బొమ్మల రీతిగా ఉండే వారిలో కృష్ణుడు కాగితం పైన ప్రింట్ వేస్తే ఏ విధంగా ఆ చిత్తరువు ఆ యొక్క కాగితం రెండు కూడా ఏకమై ఉంటుంటాదో అదే విధంగానే వారి చిత్తములనేటువంటి యొక్క పొత్తములందు భగవంతుడు హత్తుకుని పోయి ఉన్నాడు.
1: They are firm and steady and are full of equipoise. What's the reason? The simple reason is Krishna is firmly implanted in their hearts, just as a picture is printed on a piece of paper. It cannot be separated, it cannot be shaken or
0: moved. Hrudayam anetvanti yokka deenilo mana prema hattukoni povali.
1: The same manner in this heart of ours, love should be firmly implanted. It should become part of it.
0: Mana prema రాలిపోయేది పారిపోయేటువంటిదిగా ఉంటుండకూడదు.
1: Our love should not be one which tends to fall away or which tends to run away from.
0: రాలిపోయేటువంటిదిగా కూడా ఉంటుండకూడదు.
1: Nor should it be one which can be discarded.
0: వాడిపోయేటువంటిదిగా ఉండకూడదు.
1: It should not fade away, it should not wither away.
0: ఇలాంటి నిశ్చల నిస్వార్థ ఫలరహితమైనటువంటి యొక్క ప్రేమనే సత్యమైనటువంటి ప్రేమ.
1: It is this steady love, it is this selfless love, it is this sublime love which could be called true love.
0: ఇట్టి ప్రేమ ద్వారానే ప్రేమ స్వరూపుడైనటువంటి పరమాత్మని పొందుటకు సాధ్యమవుతుంది.
1: Through this medium of love, such love, one could get God whose love personified.
0: సర్వ సామాన్యంగా మనం విచారించి చూచినా అర్థమవుతుంది.
1: Now, even in our commonplace things, if only we were to look a little deeper, we can understand the significance.
0: ఉదయించినటువంటి యొక్క సూర్యుని మనం పరికించాలనుకుంటే ఒక టార్చ్ లైట్ పెట్మాక్స్ లైట్ ఏదో ఒక విధమైనటువంటి దీన్ని ఆధారంగా తీసుకుని చూడనక్కర్లేదు.
1: The sun which rises in the early hours of the morning, you wish to see this sun. Now you don't have to make use of an artificial thing like a torch light or a kerosene lamp and such other artificial.
0: Suryuni yokka prakashamtone suryuni chudachu.
1: You can view the sun through the effulgence of the sun.
0: Chandruni yokka challadanamu telladanamtone chandruni kuda manam chudavachu.
1: Likewise you could see the moon through the coolness that it the moon radiates.
0: Ee surya chandrulu chusutaku maroka deepamlo manaku akkaraledu.
1: So to see the sun or the moon you don't need an external source of light.
0: Adhe vidhamgane జ్ఞాన ప్రేమలను మనము దర్శించవలనన్నా జ్ఞాన ప్రేమల చేతనే దర్శించాలి.
1: ఇన్ ద సేమ్ మేనర్ ఇఫ్ యు విష్ టు హావ్ దిస్ సెన్స్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ దిస్ సెన్స్ ఆఫ్ లవ్ ద మీడియా టు బి అడాప్టెడ్ ఆ నాలెడ్జ్ అండ్ లవ్ అగైన్.
0: కనుకనే ప్రేమనే ప్రకాశము.
1: దేర్ఫోర్ లవ్ ఇస్ దిస్ ఎఫల్జెన్స్.
0: ప్రేమనే ప్రాణము.
1: లవ్ ఇస్ వెరీలీ యువర్ లైఫ్.
0: ప్రేమనే దైవము.
1: లవ్ ఇస్ గాడ్.
0: కనుక ప్రేమ ద్వారానే ప్రేమ స్వరూపుని పొందుటకు ప్రయత్నించాలి.
1: యూ షుడ్ స్ట్రైవ్ దేర్ఫోర్ to secure God through the medium of love.
0: ఇది పవిత్రమైనటువంటి ప్రేమనే పరమాత్ముడు కోరుతుంటాడు.
1: It is this pure love that God seeks of you.
0: కానీ ఈ ప్రేమను అర్థం చేసుకోలేనటువంటి మానవులు దీనిని అనేక రకములుగా భావించి దీనిని కొన్ని విపరీతమైనటువంటి అర్థములుగా తాము గుర్తించుకొని తద్వారా వారు కొంత తబ్బిబ్బైపోతుంటారు.
1: But man does not understand the nature of this pure love. He gives it distorted versions, different interpretations, in the process gets confused.
0: ఈ మార్పులు తమ ప్రేమలో ఉండినటువంటివే కానీ పరమాత్మని ప్రేమలో కనిపించవు.
1: The changes that he witnesses are because of his own sense of love taking different forms. It has nothing to do with God's love.
0: స్థిరముగా ఉండినటువంటి జలములో చంద్రబింబములు స్థిరంగానే కనిపిస్తుంటాయి.
1: A water which is steady, you could see the reflection of the moon also in a steady manner.
0: చలించేటువంటి జలములో ఉండినటువంటి చంద్రుడు చలిస్తూనే ఉంటుంటాడు.
1: Let the same water be not steady. Then the reflection of the moon also will not be steady.
0: మాలిన్యమైనటువంటి జలములో కనిపించేటువంటి చంద్రుడు మాలిన్యంగానే ఉంటున్నట్టు కాదు.
1: Water which is dirty and impure, the reflection of the moon also will likewise be
0: కానీ ఈ స్థిరత్వము ఈ చలత్వము ఈ మాలిన్యము జలముదే కాని అందులో ప్రతిబింబించేటువంటి చంద్రుడికి ఏమాత్రము కూడా సంబంధం లేదు.
1: Now the point is this wavering nature, this dirt and the filth that you have seen in the water is the nature of the water. It has nothing to do with the moon.
0: కనుకనే మన హృదయము చెలించేటువంటి రీతిగా ఉండినప్పుడు అందులో కూడా నువ్వు భగవంతుడు చెలించినట్టుగానే కనిపిస్తుంది.
1: The same manner, if our heart were to be wavering, then God who resides within would also appear to be wavering.
0: తమోగుణంతో నింపుకున్నటువంటి హృదయములో భగవంతుడు తమస్సుగానే కనిపిస్తాడు.
1: Like, if the heart is full of this tamoguna, God appears to you as tamas.
0: పరిశుద్ధమైనటువంటి సత్యమైనటువంటి నిత్యమైనటువంటి భావంతో నింపుకున్నటువంటి హృదయంలో భగవంతుడు కూడాను సత్యనిత్యంగానే నిరూపిస్తాడు.
1: On the other hand, the heart which is sacred, which is real, permanent and lasting, then God also will be assuming the same form.
0: ఈ వ్యక్తి యొక్క తమస్సుకు కాని ఈ వ్యక్తి యొక్క చంచలత్వములకు కాని ఈ వ్యక్తికి పరిశుద్ధములకు కాని భగవంతుడు ఏమాత్రం కూడాను సంబంధం కాదు.
1: So God has nothing to do with what this individual has in his heart, whether it is tamasic, whether he is a wavering nature, whether he has kept it pure and sacred.
0: అన్నింటి యందు భగవంతుడు పరిశుద్ధమై పవిత్రమయ్యే ఉంటుంటాడు.
1: Because in everything God ever remains as pure and sacred and noble.
0: కనుక మానవుని భావములను పురస్కరించుకొని మాధవ తత్వాన్ని మనము నిర్ణయించుకుంటూ ఉన్నాం.
1: So what we are doing is we take a look at what man is and thereby paint God.
0: ఇది చాలా పొరపాటు.
1: It's a mistake.
0: కనుక మనలో ఉండినటువంటి భావములను పరిశుద్ధంగా ఉంచుకొని చలించని మనసును భ్రమించని దృష్టిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: So our thoughts should be pure. We should have an unwavering sight. And we should have all that is noble in us and thereby look upon God. How is it possible to achieve this? We should offer.
0: ఏ హృదయంబు నొసగితివో ఈసె నాకు మగిడి దానిని అర్పింతు మహితమూర్తి పరగ వేరేమిదెత్తు నీ పాద అర్చనకును.
1: What is the offering that you have to make to the Lord? O Lord, the very same heart that you have endowed me with, I am making an offering of it. What else could I possibly give you, could I offer to you?
0: అంజలికింతు అందుకోవయ్య నీవు.
1: I am offering this heart through my own intense, sincere prayers. O Lord, be merciful.
0: నేను కొత్తగా నీకు అందించేది ఏమీ లేదు.
1: There is nothing new that I can offer to you.
0: నీవు ఇచ్చినదే నీకు అర్పితం చేస్తున్నా.
1: What you have given me, I am offering it to you.
0: గంగలో నిలుచుకొని కేశవాయ నమః, నారాయణ నమః, గోవిందాయ నమః, మసూదనాయ నమః, ఈ గంగ నీళ్లు గంగకే వదులుతున్నాడు, వీళ్ళ తాత సొత్తు ఏమీ వదలలేదు.
1: Like you are standing knee deep in the river Ganga or Ganges and you are taking cupfuls of water and offering back to God, uttering different
0: ee ganga tana janamulku tanga arpitam cheyamani ganga koraledu.
1: What you are doing is offering to the Ganges river the water which is itself.
0: Ade vidhamgane bhagavantudu anugrahinchinatvanti sampadalanu kani balamunu kani gunamunu kani premanu kani bhagavantuniki arpinchatamlo tana yokka goppatanam e maatramu undadu.
1: There is nothing from your side that you are offering. In the same manner, what God has given to you, the same things you make an offering of those. There is nothing outside of these.
0: భగవంతునికి నేను ఇది చేశాను అది చేశాను అని అనేక విధములుగా మనము కొంత బలహీనమైన మనసుతో మనం భావిస్తుంటాం.
1: We tend to show up our own weakness when we keep proclaiming, I have done this, I have done that for God.
0: ఇట్టిదానికి భగవంతుడు ఏమాత్రం కూడాను లొంగడు.
1: God can never be impressed by such superficial acts.
0: నీవు ఇచ్చే పదార్థములకు కానీ అర్పితం చేసేటువంటి యొక్క జగత్ సంబంధమైనటువంటి విషయములకు కానీ భగవంతుడు ఏమాత్రము కట్టుబడడు.
1: హీ కెన్ నెవర్ బి బౌండ్ బై వాట్ యు ఆఫర్ ఇన్ ఎ మెటీరియలిస్టిక్ సెన్స్ ఆఫ్ ది వర్డ్.
0: ఏ హృదయంతో చేస్తున్నావు, ఏ భావంతో నీవు అర్పితం గావిస్తున్నావు అని నీ హృదయ భావాన్ని తాను పరికిస్తూ ఉంటాడు.
1: యు వుడ్ రాదర్ లుక్ ఎట్ ద హార్ట్, ద ఫీలింగ్ బిహైండ్, ద మోటివ్ బిహైండ్ ఎవ్రీ యాక్షన్ ఆఫ్ యువర్.
0: భగవంతుడు ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు అని అనుకోవటం కూడా మన భ్రాంతియే.
1: ఇట్ ఈస్ ఆల్సో ఎ కేస్ ఆఫ్ ష్యూర్ ఇల్యూజన్ ఆన్ అవర్ పార్ట్ టు ఫీల్ గాడ్ ఇస్ హియర్ ఆర్ గాడ్ ఇస్ దేర్.
0: భగవంతుడు సర్వత్రా ఉంటున్నాడు.
1: గాడ్ ఇస్ ప్రెజెంట్ ఎవ్రీవేర్.
0: అయితే కొన్ని కొన్ని ప్రాంతముల యందు మాత్రమే, కొన్ని కొన్ని ప్రదేశముల యందు మాత్రమే మనం గుర్తించడానికి వీలయ్యేటువంటి స్థితిలో మనకు గుర్తిస్తూ కనిపిస్తూ ఉంటుంది.
1: బట్ ఇట్స్ ఓన్లీ అండర్ సర్టన్ సర్కమ్స్టాన్సెస్ ఇన్ సర్టన్ ప్లేసెస్ ఇన్ ద సిచ్యువేషన్స్ దట్ వీ కెన్ రియలైజ్ దిస్.
0: ఇది మన యొక్క పరిశుద్ధతకు ఒక చిహ్నంగా ఉంటుండాలి.
1: అండ్ దిస్ ఇన్ టర్న్ ఇస్ ఎన్ ఇండెక్స్ టు అవర్ ఓన్ సెన్స్ ఆఫ్ ప్యూరిటీ ఆఫ్ సోల్.
0: ఎవరి హృదయము నిర్మలంగా ఏ కాలమునందు చింతించునో ఆ కాలమునందు, ఆ యొక్క సమయమునందు మాత్రమే భగవంతుడు సాక్షాత్కరిస్తుంటాడు.
1: లైక్ ఎ పర్సన్ విత్ ఎ ప్యూర్ హార్ట్ సిట్ స్టెడీలీ థింకింగ్ అబౌట్ హిమ్, మెడిటేటింగ్ అపాన్ హిమ్, గాడ్ షోస్ హిమ్సెల్ఫ్ టు దిస్ పర్సన్.

0: దేవుని ఎన్నగా మెందందు కలడన్నా. ఒట్టి మాటల వాడు కాడన్నా, ఈ సాయి దేవుడు బొట్ట బొమ్మల చూడబోడన్నా. ఒట్టి మాటల వాడు కాడన్నా, ఈ సాయి దేవుడు బొట్ట బొమ్మల చూడబోడన్నా.
1: You often indulge in this talk that at that time he was in Shirdi and now he is in Parthi. This is your way of interpreting events, because at all times, at all points, under all situations and circumstances, Sai has always been present in the eyes of a true devotee. Only you have to look out to him with open eyes and he responds and he comes forth to you. Sai is not one. The Lord Sai is not one who can be influenced and carried away by empty words, nor does he indulge in empty words and empty assurances. He is there for all to see, perceive and experience at all times, if only you have the purity of thought and purpose.
0: Gattu jeppu matanna varala gatti modalu patti chudega pattu battalu gatti baba chuttu tirige పొట్టి బాబా కన్ను విప్పి చూడరోరన్నా. పొట్టి మాటల వాడు కాడన్నా, ఈ సాయి దేవుడు బొట్ట బొమ్మల చూడబోడన్నా. గట్టు చెప్పు మటన్న వారల గట్టి ఓడలు పట్టి చేయును పట్టుబట్టలు గట్టి భక్తుల చుట్టూ తిరిగే పొట్టి బాబాను కన్ను విప్పి చూడరోరన్నా.
1: He is not one whose influence are carried away by empty words and empty actions. Those devotees who cry out to him, O Lord Sai, come to our assistance and help us cross this ocean, he is verily there, firmly giving them his support and his assistance. But at the same time, what is this Sai? He is a tiny, small person who is there for you.
0: Short.
1: And a short person. Tiny, small and short person who's there if only you were to look around, and there he is.
0: Kanuka Sai konni samayamu lopala chaala ullasanga utsahanga tamashaluga palakaristu untadu.
1: Now it's in Sai's nature that at times he indulges in pranks and being playful, and he is enthusiastic.
0: ఏవి చెప్పినా, ఏవి చేసినా, ఏవి తలచినా ఇందులో అంతరార్థములు లేకపోలేదు.
1: బట్ ఇన్ వాట్ ఎవర్ హీ డస్ ఆర్ సేస్ దేర్ ఈస్ అ డీప్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్.
0: అయితే అందరూ ఈ అంతరార్థాన్ని గుర్తించుకునేటువంటి శక్తి సామర్థ్యములు కలిగి ఉండరు.
1: బట్ నాట్ ఆల్ ఆర్ గివెన్ ద కెపాసిటీ టు లుక్ ఇంటూ దిస్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్.
0: వారి వారి శక్తి సామర్థ్యములు పురస్కరించుకొని వారు సాయి మాటలను సాయి భావములను వేరు వేరు రీతిగా తలచుకుంటుంటారు.
1: In keeping with their own capacity and their own strength of perception, they give different interpretations to what Sai says or does or means.
0: Kani inta matram cheta Sai yokka matalu kani Sai yokka nadakalu kani Sai yokka vishayamulu kani e matram kuda nu lotu garugadu.
1: But it's only your interpretation that you try to place upon these words and actions of Sai. But every word and action of Sai is repugnant with meaning and significance.
0: Sai matalu patuttam lekapoledu.
1: And it's not as if Sai's words have no strength of purpose.
0: Sai matalu yendu nirantaram kudanu shakti yokka satyamu satyam yokka bhaktamu ee yokka bhavam yokka reeti kudanu imidi untuntadi.
1: In every word of Sai there is this energizing force, there is this supreme sense of conviction, and there is this force.
0: తాత్కాలికంగా అది ఏదొక రీతిగా కనిపించినప్పటికీ మున్ముందు దాని యొక్క స్వరూపాన్ని మనం చక్కగా దర్శించవచ్చు.
1: Momentarily, of course, you may not be able to understand what it connotes, but gradually you will be able to perceive the significance.
0: మొన్నటి దినము feeling on desires అనేటువంటి విషయంలో సాయి ఏమాత్రము ఆశించటం లేదని, మీరు క్రోడీకరించినటువంటి యొక్క ఈ ధనమును మీరే అందుకోమని సాయి సంబోధించాడు.
1: Like the other day while discussing to you, Sai had talked about this scheme of stealing on desires. He went on to elaborate that he has nothing to do whatsoever with this money and all that has been accumulated thus could be used by you for your own benefit.
0: Sai ki ilanti vishayam lopala kinchittaina kudanu abhilasha kani abhiruchi kani aasha kani ledaneetundi satyanni మీకు తెలియకపోయినప్పటికీ నేను తెలియజెప్తున్నాను.
1: Now you may not know this truth, but I am making it a point to impress upon you the truth and the truth proper. And that is that Sai has no liking, has no hope for or has no aspiration for things which are material.
0: మనసు మాట నడత మనిషికి ఒక్కటి అయినా
1: if there were to be perfect harmony between one's thought, word and deed,
0: atane satyavantu,
1: he is a man of truth.
0: ee moodintilo ye maatramaina bhinnanga bhinnanga jarigina atanu asatya swaroopudu.
1: If there were to be a contradiction between one's thought, word and deed, then he is an unreal person.
0: Ee sai satya sai.
1: Now this sai is satya sai.
0: Sai mata, సాయి సంకల్పము, సాయి యొక్క చర్యలు మూడు ఒక్కటిగానే ఉంటుంటాయి.
1: సో ద వర్డ్ ఆఫ్ సాయి, ద థాట్ ఆఫ్ సాయి అండ్ ద యాక్షన్ ఆఫ్ సాయి వుడ్ ఆల్వేస్ బీ ఇన్ పర్ఫెక్ట్ హార్మనీ.
0: కేవలం ప్రోగు చేసినటువంటి 60 లక్షలు తిరిగి మాటలతో చెప్పినటువంటిదే మాత్రమే కాకుండా దాన్ని క్రియగా నిరూపించేటువంటి ఒక తత్వము సాయి తత్వము.
1: సో దిస్ టాక్ అబౌట్ 60 lakhs which have been accumulated, it is not as if he was talking merely to impress you. He would like to show it to you in action what he really meant.
0: Naaku 60 lakshale kaadu 60 kotla kotlu vachinappudiki arakaasuga kuda nenu bhavinchanu.
1: It is not merely 60 lakh being given to me. Even if 60 crores of rupees were to be given to me, I would discard it as I would discard the most insignificant paisa.
0: Sai aasinchedi okka nirmalamaina premana maatrame.
1: All that Sai asks forever is pure unsullied love.
0: Atti variki emaina ivadaniki nenu siddhanga untuntanu.
1: And a person who gives this pure love to him, Sai is prepared to give anything.
0: Nannu nene ichukuntanu.
1: Sai will give himself to such a person.
0: Ee satyanni konta santikta avasthalo undinatundi vyaktulu chakkaga gurtinchalani nenu aashisthunnanu.
1: Now I would particularly wish that those people who are assailed by doubt from time to time should understand this clearly.
0: మానవుని యొక్క మనసు మహా చంచలత్వమైనటువంటిది.
1: మ్యాన్స్ నేచర్ అండ్ మైండ్ ఎట్ టైమ్స్ ఇస్ వేవరింగ్ ఇన్ నేచర్.
0: నిరంతరము కూడాను ఒక విధమైనటువంటి ఆలోచనలతో ఇది పవిత్రమైనటువంటి భావాన్ని పక్కకు నెట్టుతూ ఉంటుంది.
1: ఆల్ ద వైల్ బికాస్ ఆఫ్ దిస్ కంటిన్యూస్ థింకింగ్ ప్రాసెస్ ద మైండ్ టెండ్స్ టు డిస్కార్డ్ దాట్ విచ్ ఇస్ గుడ్ అండ్ నోబుల్.
0: కనుకని అర్జునుడు కూడాను చంచలం మీ మన కృష్ణ ప్రమాది బలవద్రుడము, కృష్ణ ఈ మనస్సు చాలా ప్రమాదమైనటువంటిది, చాలా బలమైనటువంటిది, చాలా దృఢమైనటువంటిది, మహా చంచలమైనటువంటిది.
1: That's why Arjuna had this to say about the mind to Krishna. No doubt Krishna, the mind is a very powerful thing. It can really achieve wonders, but at the same time it is of a wavering type.
0: కనుక అలాంటి చంచలత్వాన్ని మీరు కొంతవరకు స్థిరపరచుకొని ఇలాంటి భావముల్లో ఇలాంటి సమావేశముల్లో చేరినప్పుడు కలిగేటువంటి యొక్క భావములను కొంతవరకును నిగ్రహించుకొని సరైన మార్గంలో ప్రవేశపెట్టుటకు ప్రయత్నించాలని నేను ఆశిస్తున్నాను.
1: సో ఐఎమ్ హోపింగ్ దట్ దిస్ వేవరింగ్ నేచర్ ఆఫ్ ద మైండ్ బి అరెస్టెడ్ బై యూ. ఎక్సర్సైజ్ ఎ స్ట్రిక్ట్ కంట్రోల్ ఓవర్ ద మైండ్ అండ్ లెట్ ఇట్ నాట్ గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై సూపర్ఫిషియల్ కన్సిడరేషన్స్.
0: భగవంతుడు సర్వజ్ఞుడని ఒకవైపున చెప్పుతూ, సర్వవ్యాపకుడని మరొక వైపున చెప్పుతూ, సర్వశక్తిమయుడని ఇంకొక వైపున చెప్పుతూ మధ్య మధ్య ఇలాంటి సందేహాలకు అవకాశం ఇచ్చటంలో ఇది కేవలము బలహీనమైనటువంటి హృదయమని బయటపడుతుండాలి.
1: ఆన్ ద వన్ హ్యాండ్ యూ కీప్ ప్రొక్లైమింగ్ గాడ్ యాజ్ బీయింగ్ ఆమ్నిషియంట్ ఆమ్నిపోటెంట్ అండ్ ఆమ్నిప్రెజెంట్. ఆన్ ద అదర్ హ్యాండ్ యూ ఆర్ లెడ్ అవే త్రూ ఎ ఫీలింగ్ ఆఫ్ డౌట్ అండ్ దిస్ ఇస్ ఎ ట్రూ ఇండెక్స్ ఆఫ్ యువర్ వీక్నెస్.
0: ఎలాంటి పరిస్థితులు ఎందైనా కూడాను మన యొక్క మాటలకు తగినటువంటి విశ్వాసాన్ని కూడాను తగిన తోడు చేసుకోవాలి.
1: వాట్ ఎవర్ మే బి ద ప్రొవోకేషన్, వాట్ ఎవర్ మే బి ద సర్కమ్స్టాన్సెస్, యువర్ వర్డ్ షుడ్ అప్హోల్డ్ యువర్ కన్విక్షన్.
0: ఎవరైనా దీనికి విరుద్ధంగా మాట్లాడిన సమయంలో మన మనసు చెలించిపోతుంటది.
1: Now if somebody were to utter something contradictory to what we believe, we tend to get influenced.
0: ఈ విధంగా చెలించిపోయేటువంటి మనసును, కీవించంగా భ్రమించిపోయేటువంటి మనసును మనం భగవంతునికి ఏ రీతిగా ప్రీతి కలిగించదు.
1: దిస్ మైండ్ విచ్ ఇస్ ఇన్ఫ్లుయెన్స్డ్ us and which shakes at the very mention of something which we do not really have in mind, what's the use of offering such a mind and heart to God?
0: నీవు భగవంతుడు కలడని నీవు విశ్వసిస్తున్నప్పుడు ఎవరైనా నీకు ఎదురేది భగవంతుడు లేడు, నీవు విశ్వసించడానికి సాధ్యం కాదు, ఇది మూఢనమ్మకము అని వాదించినప్పటికీ,
1: now even as you are trying to say that there is God, you have firm conviction and belief that there is God, somebody comes along and challenges you and he starts saying there is no God,
0: దానిని ఎదుర్కొనేటువంటి ఒక శక్తి సామర్థ్యాన్ని మనం సంపాదించుకోవాలి.
1: We must have the strength to face up to this challenging remark or statement from the other side.
0: ఇది సంపాదించుకుంటే లభించేటువంటి పదార్థం కాదు, విశ్వాసము బలపరచుకోవాలి.
1: This is not something which can be accrued from the outside. It is your own sense of faith that should grow from within.
0: ఇందులో రెండు తెగలు ఉంటున్నారు ప్రపంచంలో.
1: Now in this world there are two categories of people.
0: భగవంతుడు లేడు అనేటువంటి తెగ ఒకటి.
1: One category is that which proclaims there is no God.
0: ఉంటే చూపగలవా అని మరొకటి.
1: The second category, okay, if God does exist, can you show him to me?
0: భగవంతుడు లేడు అని చెప్పేటువంటి వాడు భగవంతుని చూపు అనేటువంటి దానికి అధికారుడే కాదు.
1: Now one who says there is no God, how can he ask you to show God to him? He has no right.
0: లేడు అని తానే చెప్తున్నప్పుడు చూపు అనేటువంటి అధికారం తనకి ఎక్కడుంది?
1: Like he says there is no God, where has he the right to ask you to show God to him?
0: లేడు, తనకు లేడు.
1: Now there is no God, yes, as far as he is concerned.
0: మనపైన ఈ ఒత్తిడి తేవడానికి అధికారం లేదే.
1: He has no right to bring such a pressure on us.
0: అప్పుడు మనం ఏమి జవాబు చెప్పాలి?
1: What's the answer that we give?
0: అయ్యా, దేవుడు లేడు అని నీవు అంటున్నావు, ఉన్నాడని నేనంటున్నాను. నీకు లేకుండా పోవచ్చును, నాకు ఉన్నాడు. నా దేవుడు లేడని చెప్పడానికి నీవెవరు, నీకేం అధికారం?
1: What you should answer back is, look here, you are saying there is no God. I am maintaining there is God. As far as I am concerned, God exists. And the God who exists for me, what right have you to say that he does not exist?
0: నీ దేవుడు నీకు లేకపోవచ్చును.
1: Your God may not exist for you.
0: నా దేవుడు లేనంటే నీకేం అధికారం లేదు.
1: But you have no right whatsoever to say that my God does not exist.
0: ఈ విధమైనటువంటి దీంతో మనం ఎదుర్కోవడానికి తగినటువంటి ధైర్యాన్ని విశ్వాసాన్ని పెంచుకోవాలి.
1: It is this strength of purpose and conviction that we should project in such situations.
0: ఉంటే చూపగలరా అని కూడాను వారు కొంత రెండవ ప్రశ్న.
1: Now the second category, okay, if God exists, can you show him to us?
0: దీనికి రెండో జవాబు, నీకు చూడాలని ఆశ ఉంటే నన్ను అనుసరించు.
1: The answer that you must give is, if you wish to really see God, follow me.
0: నన్ను అనుసరించకుండా ఉంటే చూపమంటే ఏ రీతిగా చూపడానికి సాధ్యమవుతుంది?
1: You do not wish to follow me and you want to see God. How is it possible?
0: నీకు చూడాలని ఆశ ఉన్నప్పుడు విశ్వసించు, దాన్ని అనుసరించు, తప్పక చూడగలవు.
1: You have the wish to see God. Then be of that faith and follow that faith of yours.
0: పాలలో వెన్న ఉన్నదని నా వాదన.
1: Now I maintain that there is butter in milk.
0: ఉంటే చూపమని వారి వాదన.
1: The other side says, okay, if the butter is there, show the butter to me.
0: అప్పుడు మనం ఏ రీతిగా జవాబు చెప్పాలి?
1: What's the answer that we give?
0: అయ్యా, పాలను పెరుగుగా చేయి.
1: Oh man, make this milk into curd.
0: పెరుగును మరించు.
1: And churn this curd.
0: తరువాత ఈ వెన్న నీకు బయటపడుతుంది.
1: దెన్ ద బటర్ ఇస్ దేర్ ఫర్ యూ టు సీ.
0: అంతేకాని పాలను చేతిలో పెట్టుకుని పాలు పాలు పాలు పాలు పాలు పాలు అని 10 సంవత్సరాలు ప్రయత్నం చేసినప్పటికీ పాలైనా చెడిపోతాయి కానీ వెన్న మనకు తేలదు.
1: ఆన్ ద అదర్ హ్యాండ్ యూ హోల్డ్ దిస్ వెసల్ ఫుల్ ఆఫ్ మిల్క్, గో ఆన్ టాకింగ్ అబౌట్ ఇట్ యాస్ మిల్క్ మిల్క్ మిల్క్, యూ స్టాండ్ లైక్ దిస్ ఫర్ 10 ఇయర్స్, యూ కెన్ నెవర్ గెట్ బటర్.
0: పాలలో ఉన్నటువంటి వెన్నను మనం దర్శించాలనుకుంటే దానికి చేయవలసినటువంటి కొన్ని కర్మలు చేయాలి.
1: It will get decomposed. If you wish to see the butter in the milk, then you must do what?
0: చేయవలసిన సాధనలు కూడాను మనం చేసి చూడాలి.
1: You must perform the sadhana that has to be done.
0: సక్రమమైన మార్గాన్ని మనం అనుసరించక పాలలో ఉన్నటువంటి వెన్న మనకు పైకి రావాలంటే ఏ రీతిగా రాగలదు?
1: We don't do what we have to do in order to see the butter and we want to see the butter.
0: మూర్ఖత్వము అంటారు.
1: This is a case of foolishness proper.
0: పూర్వము రామాయణ కాలము లోపల జనక మహారాజు ఆస్థానం లోపల పంచశిఖుడు ద్విశిఖుడు అనేటువంటి గొప్ప వీరు ఉండేటువంటి వారు పండితులు. అందులో ఇలాంటి వాదకులు ఇద్దరు వచ్చారు.
1: Now there were two important pundits who had this liking for debate and argument and
0: వీరిని ఆ కాలం లోపల కొన్ని విధమైనటువంటి నాస్తికులు అని చెప్తూ వచ్చారు.
1: Now these pundits in those days were styled the non-believers, atheists.
0: ఇలాంటి వారు ఈ దిశికులు పంచశిఖుని దగ్గరకు వచ్చి మేము మీతో వాదించాలి అని ప్రయత్నించారు. కన్ఫ్యూషన్ నాస్తికులు రేషనలిస్ట్ వాళ్ళు వచ్చి ఇది ఇచ్చుకుడు పరిస్థితుల దగ్గరకు వచ్చి మీరు నాతో వాదించారు.
1: Now there were these two, Panchasika and Disika. These two were learned scholars, pandits, and those who were firm believers. But at the same time, there were also people who could be called atheists and rationalists. So this second category came along to these two knowledgeable scholars and said, "We wish to engage you in debate."
0: ఈ పంచశిఖుడు దిశేకుడు కూడాను ఇట్టి వారితో వాదించడానికి ఏమాత్రం కూడాను అంగీకరించరు.
1: Now these two scholars, Panchasika and Disika, would not agree to enter into this debate.
0: Kani Janaka Maharaju aagnanu tirasavahinchi varito vaadinchadaniki kontavarku angikarincharu.
1: But because of the presence of King Janaka, these two agreed to argue with these rationalists to a certain extent.
0: Veeri vaadana emiti? మీరు ఏ దానిని ఉన్నది అని మీరు చెప్పుదరు, దానిని లేదు అని మేము వాదిస్తాము అన్నారు.
1: Now the second category of people, their main plank of argument was, what you say exists, we shall prove does not exist.
0: ఇది అర్థం లేనటువంటి వాదన.
1: Now this is a meaningless debate.
0: ఉన్నది అని ఒకరు చెప్పినప్పుడు దానికి విచారణ శక్తి శూన్యమై లేదు అని వాదించడం అనేటువంటిది ఇది పెద్ద మూర్ఖత్వం.
1: Now this is the height of one's foolishness. There is somebody who is saying that something exists. You want to disprove it.
0: Sare ilante murkulaku buddhi cheptam manchi aneetuvanti uddeshamto panchasikudu siddhamayyadu.
1: Now one of these two scholars, Panchasika, readied himself to enter into this debate with these rationalists and atheists.
0: Motta modati prashna okate vesadu, ayya Janaka Maharaju yokka bharya goppa pativrata annadu.
1: Now he made this statement, the wife of King Janaka is a chaste woman.
0: He nastikudu kaadu ani cheppalu kada.
1: Now it is in the nature of these rationalists to negative this statement.
0: Jawabu chikkaledu.
1: But faced up with this statement, they had no answer.
0: Mauna vahinchadu.
1: So that man maintained silence.
0: Inka rendava prashna అడిగాడు ఈ పంచశిఖుడు, నాయన నీవు నీ తండ్రికి పుట్టినవాడు కదా అన్నాడు.
1: Then this Panchasika thought forth the second question. Oh son, you are one who is born to your father, is it not?
0: నేను నా నాన్నకు పుట్టలేదు అని ఎట్లా వాదించగలడు?
1: Now this rationalist, how could he argue that he was not born of or to his father?
0: మూడవది, నాయన నీకు నీకు ఒక తల్లి ఉన్నది అన్నాడు.
1: Then the third statement made by Panchasika was, oh son, you have a mother.
0: నాకు తల్లి లేదు అని చెప్పడానికి సాధ్యం కాదే.
1: Now this rationalist again was stumped. He cannot say that he had no mother.
0: కేవలము ప్రశ్నను పట్టి వాదించడానికి ప్రయత్నించాలి కానీ ఏది చెప్తే దానికి కాదు కాదు కాదు అని వాదించగలను అనేటువంటిది కేవలం మూర్ఖత్వం కాదా?
1: So here it is, the foolishness. You must engage in argument if there is a point to be argued about. Where statements are clear cut and straightforward, how can you engage in argument? Because that will be foolishness. And today's world abounds in people like
0: వారికి విషయమా తెలియదు,
1: who engage in such pointless debate.
0: విశ్వాసమా లేదు,
1: they don't know a thing, they don't know
0: వాదనకు
1: a thing,
0: సిద్ధం,
1: but they are ready for argument.
0: ఇది కేవలము ప్రొద్దుబోనేటువంటి ఆటలు.
1: This is merely a case of fast time for them.
0: సోమరత్వాన్ని పెంచుకునేటువంటి వారి చర్యలు.
1: It's a case of the lazy one.
0: మనకు ఇలాంటి దానికి మనం ఏమాత్రం కూడాను ఎదుర్కోవడానికి ప్రయత్నించరాదు.
1: సో వీ నీడ్ నాట్ బాదర్ అబౌట్ సచ్ పీపుల్ అండ్ నీడ్ నాట్ ఎంగేజ్ అవర్స్ ఇన్ డిబేట్.
0: మన హృదయం కూడాను చలించిపోతుంది.
1: బికాజ్ అవర్ హార్ట్ ఆల్సో అవర్ థాట్స్ ఆల్సో విల్ బి షేకెన్.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: స్మాల్ ఎగ్జాంపుల్.
0: బంగారు పని చేసేటువంటి కంపెనీ దగ్గర పోయి మనం కూర్చుంటే తెల్లని డ్రెస్ వేసుకుని పోయినా మన డ్రెస్ అంతా నల్లగా మారిపోతుంది.
1: నౌ వీ గో అండ్ విజిట్ ఎ గోల్డ్ స్మిత్, వీ హ్యావ్ వర్న్ ప్యూర్ వైట్ క్లోత్స్. We have sat for a while, our clothes are also becoming dirty.
0: Endukaga vaadu ooputunte aa dust anta mana chokkal paina poi padipothundi.
1: Because he keeps blowing into the thing and our shirt is also getting dirtied in the process.
0: Kanu atti vaari sanghaanni manam anusarinchinappudu mana yokka bhavalu kuda maalinyam avutundi.
1: So we seek the company of the goldsmith and we are getting changed in the process for the worse. In the same manner we seek the company of the bad, we also get influenced.
0: Satsangam aneetundi atyavasaramu ani cheppani ప్రాచీన కాలం నుండి కూడా దాని విషయాన్ని చాటుతూ వచ్చారు.
1: Therefore, right from ancient times, the efficacy of satsanga has been highlighted.
0: సాయి బాబా టీవింగ్ ఆన్ డిజైర్స్ తో లక్షల కొలది సంపాదిస్తున్నాడు అని అనుకునేటువంటి వారు లేకపోలేదు.
1: Certainly, there could be any number of people who probably are thinking, Sai Baba, in the name of stealing on desires,
0: అన్ని సమస్తల వలె ఈ సమస్త కూడాను ధనాన్ని ప్రోగు చేసుకుంటూ ఉంటుండాలి అని అనేటువంటి విద్యావంతులు లేకపోలేదు.
1: Has accumulated lakhs of rupees. Now, is there any dearth of people who say, educated people who say, that in the name of some organization, Sai Baba is accumulating money and wealth?
0: కాని నిజంగా సాయిబాబా తత్వం తెలియనటువంటి మూర్ఖులనే చెప్పవచ్చు ఇలాంటి వారు.
1: బట్ దీస్ పీపుల్ కెన్ బి క్లాసిఫైడ్ యాజ్ ద ఫూలిష్ అండ్ ద ఇగ్నోరెంట్ వన్స్ హూ డు నాట్ నో సాయిబాబా.
0: వీరు చదువులు ఉండి గానీ ప్రయోజనం లేదు.
1: దే మైట్ బి ఎడ్యుకేటెడ్ బట్ ఇట్స్ యూస్లెస్.
0: చదువు చదువు చదివి చావంగా నేటికి చావు లేని చదువు చదువవలయు.
1: వాట్స్ ద యూజ్ ఆఫ్ యువర్ స్టడీయింగ్ అండ్ స్టడీయింగ్ అండ్ స్టడీయింగ్ యూ షుడ్ రాదర్ స్టడీ దట్ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ which will confer on you immortality.
0: చదువు చదువు అనుకుంటే కేవలము ఒక గ్రంథ పరిచయం అనేటువంటిది కాదని మొన్న నేను చెప్పాను.
1: Study of education, I have told you the other day, does not mean scholarship.
0: ఈనాడు గొప్ప గొప్ప విద్యావంతులు కూడా ఇలాంటి మూర్ఖమైనటువంటి భావంలో మునిగిపోతున్నారు.
1: Many educated and intellectual ones also are subject to this feeling.
0: కారణం లేని కార్యము ఒక్కటైనా కూడా సాయిబాబా చెయ్యడు అనేటువంటి సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు.
1: దే కెనాట్ అండర్స్టాండ్ ద ట్రూత్ దట్ వితౌట్ ఎ పర్పస్ సాయిబాబా వుడ్ నాట్ ఎంబార్క్ ఆన్ ఎనీ టాస్క్.
0: తాము ఇవ్వకపోయినప్పటికీ ఇతరులను చూసి తాను కొంతవరకు విమర్శించడానికి పూనుకుంటున్నారు.
1: దే మే నాట్ గివ్ బట్ దే క్రిటిసైజ్ దోస్ హు విష్ టు కమ్ ఫార్వర్డ్ ఇన్ హెల్ప్.
0: తాము పెట్టకపోయిన తనువు లేదు తగువు లేదు కానీ పరులు పెట్టుట చూసి ఓర్వలేరు.
1: They may not help on their own. It doesn't really matter. But they do not tolerate those who wish to help, come forward and help.
0: ఇలాంటి అజ్ఞానులను కొంతవరకు కన్ను తెరిపింపు చేయటువంటి ఒక ప్రయత్నాన్ని సాయి చేయాలని సంకల్పించుకుంటున్నాడు.
1: So it is now Sai's will to open the eyes of such ignorant and foolish persons.
0: కేవలం కార్యరూపకంగానే దీన్ని నిరూపించడం కూడాను సాయి యొక్క సంకల్పము.
1: అండ్ ఇట్ ఇస్ ఆల్సో పార్ట్ ఆఫ్ సాయిస్ విల్ దట్ త్రూ యాక్షన్ ప్రాపర్ హీస్ గోయింగ్ టు ఓపెన్ దిస్ ఐస్.
0: ఏది చేసినా కూడా ప్రజాక్షేమమునకు లోక కళ్యాణమునకి సాయి చేసేటువంటి ఒక సత్యాన్ని కూడా వారు గుర్తించాలి.
1: దే షుడ్ ఆల్సో రికగ్నైజ్ ద ట్రూత్ దట్ వాట్ ఎవర్ సాయి అటెంప్ట్స్ ఈజ్ ఫర్ ద సేక్ ఆఫ్ వెల్ బీయింగ్ అండ్ ప్రాస్పెరిటీ ఆఫ్ ఆల్ మ్యాన్ కైండ్.
0: కనుక దీనిని ఈనాడు మీకు హెచ్చరించి ఎవరెవరు ఏ రాష్ట్రం నుంచి ఎంతెంత వరకు కూడాను దాన్ని వసూలు చేసుకున్నారో అది తిరిగి వారికే ఇచ్చి వారి వారి రాష్ట్రం లోపల జనసేవ లోపల దానిని సద్వినియోగపరచుకునేటువంటి యొక్క దీనిని చెయ్యాలని కూడా నేను ఆశిస్తున్నాను.
1: విత్ దీస్ వర్డ్స్ ఆఫ్ కాషన్ నౌ ఐ యామ్ గోయింగ్ టు అనౌన్స్ దట్ ఆల్ ద మనీ దట్ హస్ బీన్ అక్యుములేటెడ్ అండర్ ది స్కీమ్ ఆఫ్ సీలింగ్ ఆన్ డిజైర్స్ ఐ యామ్ రిటర్నింగ్ టు ద రెస్పెక్టివ్ స్టేట్స్ సో దట్ దే ఇన్ టర్న్ కెన్ డైవర్సిఫై ద అమౌంట్స్ టు ద రెస్పెక్టివ్ డిస్ట్రిక్ట్స్ and channelize the same money
0: ప్రతి రాష్ట్రంలో కూడాను ఒక చిన్నది కమిటీగా పెట్టుకుని
1: ఫర్ ద డెవలప్మెంటల్ ప్రాజెక్ట్ అండర్టేకెన్ బై ద రెస్పెక్టివ్ స్టేట్స్ అండ్ డిస్ట్రిక్ట్స్ ఎవ్రీ స్టేట్ షుడ్ హ్యావ్ ఎ స్మాల్ కమిటీ ఫర్ దిస్ పర్పస్.
0: ట్రస్ట్ కన్వీనర్, స్టేట్ ప్రెసిడెంట్ ఇంకా ఒక ముగ్గురు నలుగురిని మెంబర్స్ గా అందులో పెట్టుకుని ఈ యొక్క ధనమును బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ గా చేసి తద్వారా వచ్చేటువంటి ధనం చేత ఈ యొక్క సంస్థల లోపల కొన్ని విధమైనటువంటి సమస్యలను చక్కగా పరిహారం చేసుకోవడానికి అవకాశం ఉంటుంటాదని కూడా నేను ఆశిస్తున్నాను.
1: దీస్ కమిటీస్ షుడ్ కన్సిస్ట్ ఆఫ్ ద స్టేట్ ప్రెసిడెంట్ అండ్ ద ట్రస్ట్ కన్వీనర్ అండ్ ఎ ఫ్యూ అదర్ మెంబర్స్ అండ్ దే ఇన్ టర్న్ షుడ్ సూపర్వైజ్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ దిస్ మనీ. దే కుడ్ డిపాజిట్ ఇన్ ఎ బ్యాంక్ ఇన్ ఫిక్స్డ్ డిపాజిట్ అండ్ ద ఇంట్రెస్ట్ దట్ అక్రూస్ ఫ్రమ్ దట్ could be used for the project that they have undertaken. This is my hope.
0: దీన్ని ఫిక్స్డ్ డిపాజిట్ పెడితే 2 లక్షలు 3 లక్షల వరకు కూడా సంవత్సరానికి వడ్డీ వచ్చేటువంటి అవకాశం ఉంటుండాలి.
1: Now there is every likelihood that if you are to lock this money in a fixed deposit scheme, some states could get as much as 2 to 3 lakhs per year purely by interest alone.
0: ఈ ధనము చేత ఎంతైనా సేవ చేయొచ్చును. ఎవరిని మనం ఆశించనక్కర్లేదు.
1: This money you can embark on any seva activity. You don't have to go out of your way.
0: ఇంకా వీరి శక్తి కొలది కొద్దీ ఎవరైనా త్యాగశీలు ఉంటే దాన్ని కూడా దీంట్లో పెట్టేసి తద్వారా మన సమస్యలు ఎంతైనా కూడా విలేజెస్ అనగా గ్రామాల అభివృద్ధి గావించుకోవచ్చు.
1: In addition, if there are people who are coming forward to donate and take part in these activities, you can welcome them into your fold.
0: సత్సాయి సంస్థలు ఒక్క నయా పైసా కూడాను దుర్వినియోగం చేయటం లేదు.
1: The సత్సాయి organization does not misuse even a single paisa.
0: ఎంతమంది వర్కర్స్ అనగా కార్యకర్తల లోపల తన యొక్క జీవితాన్ని కూడా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండేటువంటి వారు ఉంటున్నారు.
1: The any number of workers in our organization who are prepared to sacrifice their own lives in for this noble
0: cause. సత్యసాయి సంస్థలో ఉండేటువంటి యొక్క పరిచేసేటువంటి పని వారు మరి ఏ సంస్థలో కూడా కానరారు.
1: The people who work under the banner of the Sathaya organization, their nobility and their virtues.
0: Workers లేక అనేక సంస్థలు బాధపడుతున్నాయి.
1: They are matchless and they are exemplary. Many organizations suffering from want of such noble people.
0: కాని పవిత్రమైనటువంటి హృదయం కలిగినటువంటి యొక్క వర్కర్స్ ఒక సత్యసాయి సమాజంలో లక్షలకు ఉంటున్నారు.
1: దీస్ వర్కర్స్ హూ హ్యావ్ దీస్ లాఫ్టీ ఎయిమ్స్ అండ్ హూ ఆర్ ప్యూర్ అండ్ వర్చువస్ కుడ్ బి ఫౌండ్ ఓన్లీ ఇన్ ద సత్యసాయి ఆర్గనైజేషన్.
0: ఇటువంటి వర్కర్స్ ను ఆధారం చేసుకుని స్టేట్ ప్రెసిడెంట్స్, స్టేట్ కన్వీనర్స్ కూడాను వీరి ద్వారా విరివిగా సేవలు చేయించాలని కూడా నేను ఆశిస్తున్నాను.
1: అండ్ ద ల్యాక్స్ ఆఫ్ సచ్ వర్కర్స్ ఇన్ ద సత్యసాయి ఆర్గనైజేషన్. I would like the state presidents and other officials to make use of this immense human resource.
0: State conveners kuda kontha munnadhe vesthe entaina pani manam cheyavachu.
1: Along with these countless workers, if the state president and the conveners and other officials come forward, any task could be achieved.
0: Prema swaroopulainatundi state presidents, state conveners kudanu kontha tyaganiki siddham kavali.
1: These state presidents and conveners who are also motivated by this sense of purpose and love, they should also come forward with sacrifice.
0: ఈ త్యాగమే నిజమైనటువంటి మీ యొక్క జీవితానికి ఆధారం.
1: It is this sacrifice that is going to be the main support in your life.
0: ఏదో మీ వ్యాపారాలు, మీ యొక్క పనులు, మీ యొక్క ఉద్యోగాలు ఇవే మమ్మల్ని పోషిస్తున్నాయని మీరు భావించవచ్చు. కాదు కాదు, అది ఏనాటికైనా తొలగిపోయేటువంటివి, ఏనాటికైనా అరిగిపోయేటువంటివి.
1: You might feel that your business commitments, your jobs and other avocations are going to support you. No. Sooner than later,
0: మీ శాశ్వతమైనటువంటి ప్రాపర్టీ ఈ సేవని.
1: They are going to leave you. The one permanent asset that you have is this seva or service.
0: అవన్నీ కదిలిపోయే మేఘాలు.
1: Those are like passing clouds, fleeting and moving.
0: జీవించినంత వరకు నీ ధనము నీకు సంబంధంగా ఉండవచ్చు.
1: So long as you are alive, this money could be yours.
0: జీవించినంత వరకు నీ ఫ్యాక్టరీలు, నీ మిల్లులు అన్ని నీకు సంబంధంగా ఉండవచ్చు.
1: As long as you are alive, the factory could be yours. Your business proposition could be yours.
0: మరణించిన తర్వాత దానికి నీకు ఎట్టి సంబంధము లేదు.
1: Once you are dead, there is no link between those and you.
0: కానీ ఈ త్యాగము, ఈ ప్రేమ, ఈ సేవ నీవు మరణించిన తర్వాత కూడా నీ వెంట ఉంటున్నాయి.
1: But this sense of sacrifice, this love, this service for seva, even after you are dead, they are going to be with you.
0: Yevi nee venta vachuno avi nee swantamu, ye nee venta raadu adi neevi kaavu.
1: That which comes with you now and after is your true asset, not other things.
0: Kanuka neete nundi meeru ee yokka sevalapaina marinta shraddhanu abhivruddhi gaavinchukoni ee sevalloni ekkuva kaalanni kodanu meeru saarthakam cheskovalani kuda nenu aashisthunnanu.
1: So from today, I am hoping that you should embark on this service activities with greater vigor and dedication.
0: Ante kaakunda okarikokaru anyonyamainatundi prema sambandhanni penchukovali.
1: Further, you should also have this feeling of brotherliness amongst you all.
0: Yetti paristhithini endu kodanu abhipraya bhedamulu raakunda chuchukovali.
1: There should be a unanimity of purpose. There should not be any differences of opinion.
0: ఏదో ఒక నిమిషం వచ్చినప్పటికీ తక్షణమే దాన్ని మార్చుకుని ప్రేమతో ఒకరికొకరు కలిసిమెలిసి పనిచేయాలి.
1: ఈవెన్ ఇఫ్ సమ్ డిఫరెన్సెస్ వర్ టు క్రాప్ అప్, యు మస్ట్ ట్రై అండ్ రిమూవ్ దెం త్రూ ది మీడియం అండ్ త్రూ ది సిమెంట్ ఆఫ్ లవ్.
0: ఈ ఐకమత్యమే చాలా గొప్ప సాధన.
1: ఇట్ ఈస్ దిస్ యూనిటీ విచ్ ఇస్ సుప్రీం సాధన.
0: ఇదే మన యొక్క ఆదర్శము.
1: దిస్ ఇస్ అవర్ ఐడియల్.
0: ఈ యొక్క ఐకమత్యానికి మన యొక్క పరిశుద్ధత కూడా అత్యవసరము.
1: అండ్ అలాంగ్ విత్ ది సెన్స్ ఆఫ్ యూనిటీ, అవర్ ఓన్ ఇన్నేట్ ప్యూరిటీ ఇస్ ఇంపార్టెంట్.
0: ఈ పవిత్రతకు కొంత త్యాగం అవసరము.
1: And to achieve this innate purity, sacrifice is necessary.
0: త్యాగమే చేయక పరిశుద్ధం మనలో ఏర్పడదు.
1: Without sacrifice, there is no place for purity.
0: పరిశుద్ధమే లేకుండా మనకు ఐకమత్యం కుదరదు.
1: Without purity, there is no purpose of unity.
0: కనుకనే charity, purity, unity. ఈ మూడింటి యొక్క ఏకత్వంతోనే divinity.
1: So you have charity, purity, unity. These two, three together will confer on you divinity.
0: కనుక ఈ నాలుగింటిని మనము ఈ జగత్తునకు ఆదర్శవంతమైనటువంటి జ్యోతులుగా మనం వెలిగించాలి.
1: These are the four lamps. Our life flames.
0: మన యొక్క ఆదర్శము.
1: This is our ideal.
0: ఈ యొక్క ఐకమత్యానికి మన యొక్క పరిశుద్ధత కూడా అత్యవసరము.
1: And along with this sense of unity, our own innate purity is important.
0: ఈ పవిత్రతకు

0: ఈ నాలుగింటిని మనము ఈ జగత్తునకు ఆదర్శవంతమైనటువంటి జ్యోతులుగా మనం వెలిగించాలి.
1: దీస్ ఆర్ ద ఫోర్ ల్యాంప్స్ ఆర్ లైట్ ఫ్లేమ్స్ దట్ యు మస్ట్ షో టు ద వరల్డ్.
0: చతుర్విధ పురుషార్థములు అని చెప్తున్నారు, ధర్మార్థ కామ మోక్షములు అవి కాదు మన యొక్క పురుషార్థములు. త్యాగము,
1: వి టాక్ అబౌట్ ద ఫోర్ పురుషార్థ ధర్మార్థ
0: పవిత్రము,
1: బట్ దే ఆర్ నాట్ ద వన్స్. ద
0: ఐక్యమత్యము,
1: ద ట్రూ పురుషార్థ చారిటీ, ప్యూరిటీ, యూనిటీ
0: అండ్ డివినిటీ,
1: అండ్ డివినిటీ.
0: ఈ నాలుగే మన నిజమైన పురుషార్థములు.
1: దీస్ ఆర్ వెరీలీ ద ఫోర్ పురుషార్థ.
0: ఇవి లేకపోతే అర్థమే లేనిటువంటి జీవితం.
1: వితౌట్ దీ ఎసెన్షియల్ లైఫ్ ఈజ్ మీనింగ్.
0: వ్యర్థ జీవితమే.
1: ఇట్ ఈస్ ఎ ఫ్రూట్లెస్ లైఫ్.
0: కనుక నేటి నుండి ఈ నాలుగవ ప్రపంచం యొక్క సమావేశం లోపల మనం నేర్చుకున్నటువంటిది త్యాగము, త్యాగము, ప్రేమ, ఐకమత్యము, ఈ మూడింటి ద్వారా మనం ఎంతైనా కూడా సేవ చేసి దివ్యత్వాన్ని అనుభవించాలని మనం ఆశించాలి.
1: It is a futile life. Therefore, as part of this World Conference deliberations and all that has gone by in the days, in the last few days, you must have this basic lesson that charity, purity, unity and divinity, these are the ones that you must
0: keep and get. 60 లక్షల మొత్తమును కూడాను మీరు మీరు అందుకొని మీ మీ రాష్ట్రంలో ఒక కమిటీగా పెట్టుకుని తద్వారా దీనిని అనేక రీతిలుగా కూడాను సద్వినియోగం గావించాలని కథపటి రీతిగా నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: So today, I'm returning these 60 lakhs of rupees to the state as outlined earlier, and I'm hoping that these 60 lakhs will be used in the manner indicated. I'm hoping and blessing you and bringing this discourse to a close.
0: West Bengal. ఈ సీలింగ్ ఆన్ డిజైన్స్ యొక్క మొత్తం మాత్రమే కాదు, ఇంకా కూడాను అనేక మంది.
1: It is not purely the ceiling on desire scheme. In addition, there are many people.
0: Samarajana anaga annam nimittamai anaga ee poor feeding nimittamai aneka mandi aneka velanta kuda andincharu.
1: There are many people who have, as part of the feeding the poor program, given, donated many.
0: Santarpana kosam kodanu paapam aneka mandi steel kudanu 10,000 20,000 ee reethiga kudanu andincharu.
1: And also for feeding of the masses, any number of people, women folk and men folk, have given any amount of money for this, thousands.
0: అది కూడాను నేను వెనుకకి ఇచ్చి వేస్తున్నాను.
1: I am returning even these thousands and lakhs of rupees.
0: వారి ఇచ్చినటువంటి ప్రేమ నాకు చేరింది, వారి ఇచ్చినటువంటి ధనం నాకు అక్కర్లేదు.
1: The love that they have given me has reached me. I have accepted that love.
0: ఆ ప్రేమకు మించినటువంటిది కాదు ఈ ధనము.
1: I don't want their money.
0: ప్రేమకు మించినటువంటిది కాదు ఈ ధనము.
1: This money does not exceed this love in value.
0: ప్రేమకు మించింది ప్రపంచంలోనే లేదు.
1: In fact, there is nothing that can exceed love in value.
0: కనుక ఈ మొత్తముతో పాటు సంతర్పణ కోసం ఇచ్చినటువంటి మొత్తం కూడా నేను చేర్చినాను.
1: So in this money that is now being given back, I have also added the money given for the sake of serving the poor, feeding the poor, or feeding the masses.
0: వారు వారు ప్రాంతముల లోపల దీనిని వినియోగించుకొని ఆనందించాలని కూడా నేను వారిని ఆశిస్తున్నాను.
1: They should use this money in their own respective places, and they must have that joy as a result. I am hoping that they'll be able to be happy.
0: Uttar Pradesh, పంజాబ్, తమిళనాడు, రాజస్థాన్, ఒరిస్సా, మేఘాలయ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కేరళ, కర్ణాటక, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, గుజరాత్, ఢిల్లీ, బీహార్, ఆంధ్రప్రదేశ్, అస్సాం. కేవలం డబ్బును అందుకున్నంత మాత్రమే కాదు, దీనిని సద్వినియోగం చేసి దీన్ని సరైన రీతి లోపల స్వామికి సంతృప్తి కలిపేటట్టుగా మీరు నడుచుకోవాలి.
1: Well, now you have received the money, all right. The task does not end there. Make proper use of this money, channelize it for the task that you have embarked upon. This is Swami's hope and wish.
0: దీనిని ఇంకనూ అభివృద్ధి గావించి తద్వారా

0: ఇంకా అనేక గ్రామాన్ని మనం సేవగా దత్తత తీసుకోవాలి.
1: యు మస్ట్ ఫర్దర్ దిస్ కాజ్ హెన్స్ ఫోర్త్ అండ్ టేక్ అప్ మోర్ విలేజెస్ యాజ్ పార్ట్ ఆఫ్ ది అడాప్షన్ ప్రోగ్రామ్ అండ్ క్యారీ యువర్ సర్వీస్ యాక్టివిటీస్.
0: సాయి యొక్క వాంఛని మీ యొక్క దాహంగా ఉంటుండాలి. బాహ్య వాంఛలు లేక సాయి సేవా దాహమే మీరుందో అభివృద్ధి గావించాలి.
1: యు షుడ్ నాట్ ఫీల్ థర్స్టీ ఫర్ థింగ్స్ విచ్ ఆర్ ఎక్స్టర్నల్ అండ్ సూపర్ఫిషియల్. యువర్ థర్స్ షుడ్ బి ఫర్ వాట్ ఎవర్ సాయి లైక్ and aspire to quench your thirst by fulfilling what Sai wants you to do.
0: Kanuka Sai ancharanu dahanga teechukune kosam tamlans kuda istunnanu.
1: So in order that you might quench your thirst which will satisfy what Sai wants you to do, I am also gifting to you tamlas to each of you.
0: Loka vanchana tejinchi bhagavat vanchanu varinchi అభివృద్ధి గావించాలనే నా యొక్క ఆశ.
1: డిజాస్టర్ టేకింగ్ టు ది ఫుల్ డిస్కార్డ్ దెన్ ఫర్దర్ దట్ డిజైర్ విచ్ విల్ టేక్ యూ ఆన్వర్డ్ టు గాడ్. దిస్ ఇస్ మై హోప్, దిస్ ఇస్ మై విష్ అండ్ మై డిజైర్.
0: ఏదో తమాషకి చెప్తాను గాని అందరు కూడాను నా దృష్టి లోపల చాలా పవిత్ర హృదయంతో సేవలు చేస్తున్నారు.
1: నౌ ఐ మే హావ్ మేడ్ ఎ లైట్ హార్టెడ్ కామెంట్ ఆల్ రైట్, బట్ యాక్చువల్లీ స్పీకింగ్ ఇన్ మై వ్యూ ఆల్ పీపుల్ have done whatever they have done with a purity of purpose.
0: Talliki pillalanu yedipinchinappude ekku muddu ostundi.
1: The mother loves the child all the more only when she teases the child.
0: Adhe vidhanga appudappudu nenu kontha varakunu varini baadinchi tarvatane aanandinchadaniki taginatundi avakasam untundi.
1: In the same manner I too at times tease and torment and play pranks on my devotees so that I could derive greater joy out of that exercise.
0: Sai samasthallo undinatundi yokka karyakartalu chaala aadarshavantamaina jeevithanni andistu unnaru, adi swamiki trupti.
1: So in the same manner these officials, the organizers and other workers in the Sai organization have really been toiling selflessly.
0: Aithe antatitone meeru trupti padaka ee aanandanni marinta abhivruddhi gavinchadaniki tagina krushi cheyali.
1: That certainly gives immense ananda to Sai, but you shouldn't be satisfied at this. Try to give more ananda and happiness to Sai.
0: Evare vidhanga vimarsinchinappudiki meer e maatram kodunu chelinchaka mee sevalo nimagnulu kaandi.
1: There could be any amount of criticism and ridicule. Do not be weighed down by it. Strive forward with enthusiasm, vigor.
0: Ide nijamainatuvanti tyagam.
1: This is true sacrifice.
0: Ee tyagam tone jeevithanni aanandanga anubhavinchandi.
1: It is this sense of sacrifice that should fill your life with ananda.
2: You were listening to a divine discourse delivered by Bhagavan Baba in the evening of the 24th of November 1985 during Bhagavan's 60th birthday celebrations and also on the occasion of the 4th World Conference of the Sri Satya Sai Seva Organizations.

గాంచిన పెద్దవారులైన సంపదలుండి సద్దాన పరుడైనా పుడమి కీర్తిని గన్న పుణ్యులైనా ఆయురారోగ్యంబు అనవరతంబుండి పరిపూర్ణ బరులగు వారులైన ఎంత చదువు చదువు.

0: చదువులన్నీ ఉన్నా ఫలము సున్నా. విద్యార్థులారా, విద్యార్థినీయులారా, విద్యాబోధకులారా, విద్యాభిమానులారా, చదువుల వల్ల మానవుడు ఉన్నత స్థానానికి పొందలేడు.
1: స్టూడెంట్స్, బాయ్స్ అండ్ గర్ల్స్, పేరెంట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, టీచర్స్, అడ్మినిస్ట్రేటర్స్, mere acquisition of education knowledge, man can never become great.
0: Vidyarthulara, daivanugraham leka manava prayatnamlo enni chesinappudini avanni kulanu nirathakamle aipothunnayi.
1: Without God's grace, the human effort would be in vain, total vain.
0: ఈనాడు ప్రపంచంలో చదువులు చదివినటువంటి వారు ఎందరో ఉన్నారు, కాని వారు ఏమైనా దేశమునకు ఉపయోగకరంగా జీవిస్తున్నారా? లేదు.
1: There are many educated people in the world today. Are they contributing for the welfare of their country? No.
0: చదువుకున్న వారి కంటే చదువు లేనటువంటి వారే చాలా ఉత్తములుగా కనిపిస్తున్నారు.
1: ఇట్ ఈస్ వెరీ క్లియర్ దట్ అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆర్ మచ్ బెటర్ దాన్ ది ఎడ్యుకేటెడ్ పీపుల్.
0: చదువులన్నీ చదివి చాలా వివేకి అయి మగిడి తన్నెలుగడు మందమతుడు.
1: విత్ ఆల్ ఎడ్యుకేషన్, విత్ ఆల్ ఎక్స్పర్టీస్ ఇన్ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్, he doesn't know his true nature, his true identity.
0: Telimitetalu undinappudikini chadivu chadavappudikini manavuni antunnatvanti oka nijamaina tvanti oka guname sannagillina sarvamu kudanu vyartham aipothuntayi.
1: With all the intelligence, intellect and education, without human value, everything acquired is useless.
0: ఈ మానవతా విలువలే లేకుండా మనిషి మనిషే కాడు.
1: Without human values you cannot call yourself a human being by any standard.
0: ఎన్ని డిగ్రీలు పొందినప్పటికీ మానవుని అందున్నటువంటి యొక్క నిజమైనటువంటి యొక్క గుణము కోల్పోయినా ఇవన్నీ కూడాను వ్యర్థములే అయిపోతున్నాయి.
1: You may have any number of degrees, if you do not have human values, all would be a mere waste.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Inaadu mana vidyarthulanu chakkaga vicharinchi chuchina ettivanikaina kudanu tirigi raakapodu.
1: If we watch our students clearly, you will understand the real content, the depth of education.
0: Kani మన పిల్లలు చదవటమే కాదు, చదివిన దానిని తిరిగి జగత్తుకు ఉపయోగపెడుతున్నారు.
1: Our students not merely acquire knowledge, they also share their knowledge with others in society.
0: ఈ తెలివితేటలు లేకుండా ఎన్ని ఉండినప్పటికీ ఇది వ్యర్థమే అయిపోతున్నది.
1: Without this sharing, however intelligent you are, it is useless.
0: మన పిల్లలు చాలా గుణవంతుడు.
1: Our students are highly virtuous.
0: సత్శీల సంపన్నుడు.
1: One of character.
0: ఈ క్యారెక్టర్ అనేటువంటి దాన్ని వారు ఆధారం చేసుకుని జీవితం గడుపుతున్నారు.
1: They carry on their life sojourn on the foundation of character.
0: జగత్తులో ఎట్టి గొప్పవారైనా కూడా వచ్చి మన పిల్లల దగ్గర ఎన్నో విధములైనటువంటి యొక్క విషయాలు తెలుసుకోగలుగుతున్నారు.
1: Today, men of eminence come to our students and they could learn many things from them.
0: Itti pillalu nedu vidyarthuluga vachi chernappudikini inkoka 5 samvatsaram lopala tirigi vare ee college ki teachers ga maaripothunnaru.
1: There are students today After 5 years of stay and study here, they are going to be teachers here in the same institution.
0: ఈ కాలేజీ నందు ఒక చదివినటువంటి విద్యార్థులే ఈ కాలేజీ యందే టీచర్స్ గా వస్తున్నారు.
1: The former students of this college are serving today as teachers.
0: ఇది చూస్తే నాకు ఎంతో ఆనందం వేస్తుంది.
1: Bhagavan is very happy noticing this important feature.
0: మా కాలేజీకి ఉన్నతమైనటువంటి ఉత్తమమైనటువంటి ఒక అధ్యాపకులు చిక్కటం లేదే అని విచారిస్తుంటాము.
1: Sometimes we feel so sad that we are not able to get right people, good teachers for institutions.
0: కాని కొన్ని దినముల లోపలే మా పిల్లలే ఈ టీచర్స్ గా బయలుదేరి మా కంటి దగ్గర నుంచి వారికి అందరికి టీచ్ చేస్తున్నారు.
1: We also find our own students who are serving here as teachers and stand as examples.
0: ఈ పాస్ అయినటువంటి పిల్లలు ఉన్నత విద్య కోసమైపోయి అనేక రకములుగా ప్రయత్నం చేస్తుంటారు.
1: Those that passed out of the portals of the institution, they want to pursue their education.
0: కాని మా పిల్లలు వారు చదివిన చదువుతో తృప్తి పొందుతూ ఆ చదువును చదివిన అందరికీ సద్వినియోగం చేస్తున్నారు.
1: But our students, they are happy with the degrees and knowledge they have acquired here, and they start sharing with everybody.
0: ఇట్టి గుణవంతులు ఇట్టి సత్శీల సంపన్నులు తయారు కావటము చదువుల వల్ల కాదు.
1: This character, nobility, are not merely due to education, study alone.
0: చదువు అంటే కేవలము గ్రంథాల్లో నుంచి వచ్చినటువంటి ఒక విషయములు కాదు.
1: Education is not merely textual information.
0: ఈ చదువులన్నీ కూడాను వారి హృదయం నుంచినే ఉప్పొంగి వస్తున్నవి.
1: All the knowledge acquired just spills out of their own hearts.
0: ఈ కాలేజీలో చదివినటువంటి విద్యార్థులను తిరిగి పోల్చి చూచినా వీటికి తగినటువంటి వారు ఎక్కడ కూడాను కనిపించటం లేదు.
1: The students here are second to none, incomparable with anybody outside.
0: కనుక మా పిల్లలే లోకమునకంతా కూడాను అధ్యాపకులుగా కూడాను తయారైపోయి వారి వల్ల జగత్ అంతైకును సత్శీల సంపన్నులైనటువంటి గుణవంతులుగా మారుస్తున్నారు.
1: యూ విల్ ఫైండ్ అవర్ స్టూడెంట్స్ సర్వింగ్ యాజ్ టీచర్స్ ఇన్ ఫ్యూచర్ ఆల్ ఓవర్ ది వరల్డ్ అండ్ హెల్ప్ ద సొసైటీ ఇన్ మోల్డింగ్ ఐడియల్ సిటిజన్స్ మెన్ ఆఫ్ క్యారెక్టర్.
0: కనుక మా పిల్లల లోపల ఉన్నటువంటి ఒక చదువులన్నింటిపైన కూడాను క్యారెక్టర్ చాలా ఉత్తమమైనటువంటి చదువు.
1: The character is the prime objective of education here in our institution.
0: అట్టి ఎడ్యుకేషన్ ఉండినటువంటి వాడు జగత్తునే ఏలగలడు.
1: The man of such education, the one of character, will be able to control everybody in this world.
0: అది లేకుండా ఎన్ని చదువులు చదివినప్పటికీ కేవలం వాడు నిష్ప్రయోజనకుడే.
1: Without this character, whatever he studies, whatever acquires, that's all useless.
0: బలవంతులు గుణవంతులు శక్తివంతులు తేజవంతులు ఈ అయినటువంటి యొక్క ఈ పిల్లలు చూస్తుంటే ఎంతో ఆనందం వేస్తుంది.
1: ఇఫ్ యు సీ దీస్ బాయ్స్ ఆఫ్ స్ట్రెంగ్త్ కరేజ్ ఇంటెలిజెన్స్ ఇంటెలెక్ట్ యు ఆర్ బౌండ్ టు బి వెరీ హ్యాపీ.
0: ఇంతే కాదు, మా పిల్లలు ఏదో ఒక ఎంబీఏ చదువుతున్నారనుకుంటే ఆ ఎంబీఏ ఉండి ఉన్నటువంటి యొక్క గుణములు అన్ని కూడాను వారి అందే ఆవిర్భవిస్తున్నాయి.
1: All the qualities expected of an MBA graduate student, you find them in our boys.
0: Hindi ekakunda uttamainatvanti oka bhashalu kuda nechukuntunnaru.
1: In addition to this, they have got very good language at their command.
0: Kerala nunchi vachinatvanti pillalu vaala bhasha ainatvanti oka deenini kuda marchipoyi kaani ikkadiki vachinatvanti oka deento anni rakamainatvanti bhashalu kuda nechukoni.
1: Those from Kerala, having come here, they begin to learn all other languages.
0: Aravamu, Malayalamu, Hindi, English, Telugu, ilanti vidyalanni kodanu goppaga nechukoni maa pillalu ee desampe vaari pillalu ani kodanu sandeham kaligeyatattuga jarugutundadi.
1: The boys learn many languages, the Tamil, Malayalam, Hindi, Telugu, what not. It is very difficult to identify to which place they belong to.
0: ఇట్టి భాషను నేర్చుకునేటువంటి పిల్లలకు ఆత్మ భాష ఏమంత గొప్పది కాదు.
1: అండ్ ఇట్స్ క్వైట్ ఈజీ ఫర్ దెమ్ టు లెర్న్ ద లాంగ్వేజ్ ఆఫ్ ద సెల్ఫ్.
0: సంస్కృతంలో కూడాను సంభాషణ జరుపుతున్నారు.
1: దే ఆల్సో కన్వర్స్ ఇన్ సంస్కృత్.
0: ఈ భాష అందరికీ తెలిస్తే కూడాను చాలా కష్టమైపోతుంది.
1: ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఇఫ్ ఇట్స్ నోన్ టు ఎవ్రీబడీ.
0: మా పిల్లలు సంస్కృతంలోనే సర్వ జవాబులు కూడా ఇస్తూ ఈ యొక్క ఉపన్యాసములు కూడా చేస్తూ వారి యొక్క జీవితానికి సంస్కృతమయంగా జరుగుతున్నారు.
1: అవర్ స్టూడెంట్స్ నో హౌ టు రెస్పాండ్ ఇన్ సంస్కృత్, గివ్ టాక్స్ ఇన్ సంస్కృత్, దట్స్ దేర్ స్టాండర్డ్.
0: కనుక పిల్లలుంటే వారి సంస్కారం అంటే ఏమిటంటే సంస్కృతం తెలుసుకోవటం కాదు.
1: సంస్కార ద కల్చర్ ఈజ్ నాట్ మియర్ లెర్నింగ్ సంస్కృతం ఆర్ సంస్కృత్.
0: ఈ సంస్కృతం తెలిసినటువంటి వాడు సర్వసన్న సంపన్నుడిగా మారి,
1: ఇన్ ఫ్యాక్ట్ బై లెర్నింగ్ సంస్కృత్ యు ఆర్ గోయింగ్ టు బి ఆల్ పవర్ఫుల్,
0: అందరికీ కూడా ఆదర్శప్రాయుడిగా నిలుస్తున్నారు.
1: అండ్ యూ విల్ బి ఎన్ ఐడియల్ టు ఎవ్రీబడీ.
0: నేనే చూసినటువంటి పిల్లలను, నాయన నీవెక్కడి నుంచి వచ్చావు అని అడిగితే, స్వామి నేను పుట్టగొత్తు నుంచినే వచ్చాను అంటారు.
1: ఇఫ్ భగవాన్ ఆస్క్స్ వేర్ డు యూ కమ్ ఫ్రమ్, ద బాయ్ రిప్లై స్వామి ఐఎమ్ ఫ్రమ్ పుట్టపర్తి.
0: ఆ పిల్లవాడు సంస్కృతాన్ని మాట్లాడుతున్నాడు.
1: దట్ బాయ్ స్టార్ట్ స్పీకింగ్ ఇన్ సంస్కృత్.
0: ఇంకా అనేక విధమైనటువంటి భాషలు నేర్చుకున్నాడు.
1: హీ నోస్ మెనీ లాంగ్వేజెస్.
0: ఈ పుట్టపత్రిలో చదివినటువంటి పిల్లలు అమెరికా, జపాన్, జర్మనీ, ఇటలీ అన్ని వైపులు కూడా ప్రచారం చేస్తున్నారు.
1: స్టూడెంట్స్ ఆఫ్ అవర్ కాలేజ్ ఆర్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ది వరల్డ్ ఇన్ వేరియస్ కంట్రీస్.
0: ఈ విధమైనటువంటి పిల్లలు చిక్కటమే చాలా అరుదు.
1: ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు హ్యావ్ స్టూడెంట్స్ ఆఫ్ దిస్ క్వాలిటీ.
0: కానీ మా కళాశాలకు అటువంటి చక్కని పిల్లలు చేరిపోతున్నారు.
1: అవర్ కాలేజ్ హ్యాస్ స్టూడెంట్స్ ఆఫ్ దిస్ టైప్.
0: వారిని చూస్తే ఎంతో ఆనందం వేస్తుంది.
1: యు విల్ బి వెరీ హ్యాపీ యాజ్ యూ సీ దెమ్.
0: కనుక ఇట్టి పిల్లలు మనకు చాలా అవసరము.
1: సచ్ స్టూడెంట్ కమ్యూనిటీ ఈజ్ అబ్సల్యూట్లీ ఎసెన్షియల్.
0: కేవలము ఇక్కడ చదివిన చదువులే కాకుండా బయటికి కూడా పోయి అందరికి కూడా విద్యావంతుడిగా మార్చాలని నేను ఆశిస్తున్నాను.
1: భగవాన్ ఎక్స్పెక్ట్స్ దట్ యాజ్ యూ లీవ్ ది పోర్టల్స్ ఆఫ్ దిస్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్టర్ కంప్లీటింగ్ యువర్ స్టడీ యూ షుడ్ మేక్ everybody educated and bring it transformation.
0: President gani, chief minister gani, prime minister gani, andaru vachi maa pillalni ento varnistuntaru.
1: Many high dignitaries, presidents, prime ministers, governors, chief ministers, as they come to Bhagavan, they go on praising our boys.
0: Maa yokka kalasara lopala oka kaasaina kachu lekunda vidya kalputunnaru.
1: In fact, the education is offered totally free of cost in our colleges.
0: ఏ యొక్క దీని ఎందుకు ఒక నయా పైసా కూడాను మా యొక్క ప్రశాంతం ముట్టడం లేదు.
1: We don't touch even single naya paisa towards any expenditure.
0: వాళ్లే దీనికి ఇంకా ఖర్చు పెట్టుకుని ఇంకా ఎంతమందికి చదివించడానికి ప్రయత్నం చేస్తున్నారు.
1: In addition to that, even scholarships also are awarded to deserving students.
0: ఇట్టి పిల్లలు చిక్కటము లోకంలో చాలా అరుదు.
1: It's rather rare to find students of this quality elsewhere.
0: కనుకనే స్వామి యొక్క ప్రాపర్టీ అంతా ఏది ఏంటంటే విద్యార్థులే నా యొక్క ప్రాపర్టీ.
1: So if you put a question, what is Swami's property? Students are his property.
0: వారు లేకపోతే నేను ఏమీ చేయలేను.
1: Without them, Swami will not be able to function.
0: కేవలము స్వామిని చూసుకోవటం కానీ, విద్యా సంస్థలు చూసుకోవటం కానీ, ఇంకా మిగిలినటువంటి సంస్థల లోపల తగినటువంటి అభివృద్ధులు కానీ అంతా కూడాను పిల్లలే చేస్తున్నారు.
1: These students take care of all of the institutions, education institutions and allied institutions all over here.
0: భారతీయ సంస్కృతి ఎంత కూడాను సంస్కృతంలోనే ఉంటుండాలి.
1: In fact, the entire Bharat rests on the culture, Sanskrit and the Sanskrit.
0: తెల్లవారు లేచింది మొదలుకొని రాత్రి పరుడినంత వరకు కూడాను ఇక్కడ సంస్కృత పాఠమే జరుగుతుంటాయి.
1: Right, the day begins and ends with the recitation in Sanskrit.
0: ఈ విధమైనటువంటి యొక్క విద్యార్థులు చాలా తపస్సులు చేసినప్పుడు లభించరు.
1: You cannot get students of this quality though you undertake penance for prolonged period.
0: కనుక ఈ విద్యార్థులే అన్ని విధములకు కూడాను అభివృద్ధికి తెప్పించగలరు.
1: The students can certainly bring about change, transformation in society.
0: ఈ విద్యార్థులకు రాని భాషలు గాని తెలియనటువంటి యొక్క విషయములు గాని ఏమాత్రము లేవు.
1: There's nothing that our students do not know. There's no language which is not known to them.
0: ఇట్టి పిల్లలను తయారు చేయటం లోపల స్వామి అంత ఎంతో శ్రమ పడుతున్నాడని మీరు భావించవచ్చును. నాకు ఎట్టి శ్రమ కూడా లేదు.
1: యు మే ఫీల్ దట్ స్వామి ఈజ్ ట్రైనింగ్ హింసెల్ఫ్ ఇన్ ట్రైనింగ్ స్టూడెంట్స్ ఆఫ్ దిస్ క్వాలిటీ. నో స్ట్రెయిన్ వాట్స్ ఎవర్ టు భగవాన్.
0: కనుక నాకు పిల్లలంతో నాకు చాలా సహాయంగా ఉంటున్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ స్టూడెంట్స్ హెల్ప్ భగవాన్.
0: ఈ పిల్లలు నా యొక్క థాట్స్ అంతా కూడా డెవలప్ చేసి ప్రపంచములకు ఎంతయో హాయిని కల్పిస్తున్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ దీస్ స్టూడెంట్స్ ప్రాపగేట్ షేర్ ద థాట్స్ ఆఫ్ భగవాన్ విత్ ది ఎంటైర్ కమ్యూనిటీ.
0: ఈ పిల్లల వల్ల ఇంకా ఎన్నో కాలేజీలు కట్టవలసినటువంటి ఒక అవసరం ఏర్పడుతుండాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నీడ్ టు హ్యావ్ ఫ్యూ మోర్ కాలేజెస్.
0: కనుక పిల్లల చేతనే మనం చేయలేనటువంటి పనులు ఒక్కటి కూడా లేవు.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నథింగ్ దట్ యు కెనాట్ డు విత్ స్టూడెంట్స్.
0: వారి కన్న తల్లిదండ్రులు కూడాను వారికి పిల్లల విషయం తెలియదు.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఓన్ పేరెంట్స్ డు నాట్ నో ది క్వాలిటీ ఆఫ్ దేర్ ఓన్ చిల్డ్రన్.
0: ఎట్టి అభ్యాసం లేని కూడా సదభ్యాసములు సద్గుణములు సచ్చింతనలు ఈ పిల్లలు ఎందు అంత తాండవమాడుతున్నాయి.
1: We find the good thoughts, good feelings, good sentiments, good behavior, good habits among our students.
0: తల్లిదండ్రులకు సేవ చేయటంలో కూడా మొట్టమొదటి వారిగా నిలుస్తున్నారు.
1: They're first and foremost in serving their parents.
0: తల్లిదండ్రులకు మాత్రమే కాకుండా బంధు మిత్రులు కూడా దగ్గర చేరుస్తున్నారు.
1: They also take care of their friends, the dear and the near.
0: వారి దగ్గర డబ్బు ఆశ అనేటువంటి ఎక్కడే కానీ కనిపించడం లేదు.
1: They don't have any desire for money.
0: వారికి కావాల్సింది స్వామి యొక్క ఆజ్ఞలు శిరసావహించి దీన్ని అభివృద్దిగా చేయించడమే వారి యొక్క లక్ష్యంగా తీసుకుంటున్నారు.
1: The chief aim is to execute in toto Bhagavan's command.
0: కనుక నాకు అంతకంటే గొప్ప పిల్లలు నాకు చిక్కనక్కరలేదు.
1: Bhagavan doesn't want any other people beyond this.
0: ఈ పిల్లల వల్లనే ఇంకా ఎన్నో విద్యా సంస్థలు అభివృద్ది చేయవచ్చును.
1: Many more education institutions can be started basing on this type of students.
0: కానీ వీరికి ఎట్లు లభిస్తుండది?
1: But how could they become like this?
0: కుక్కరో కోయని కోడి కూయగనే చక్కగా నిద్రమంచవనుండిదేమ్.
1: The moment you listen to the sounds of the birds, you get up from bed.
0: వాడు ఎప్పుడు తెస్తున్నారంటే ఏ తెల్లవారుజాము కారణో ఏ తెల్లవారు 8 గంటలకో కాదు మా పిల్లలు లేయటం.
1: It's not that the students get up from bed rather late.
0: కుక్కరో కోయని కోడి కూయగనే చక్కగా నిద్ర మంచము నుండిదెమ్ము.
1: యు గెట్ అప్ ఇన్ ది ఎర్లీ అవర్స్ ఆఫ్ ద మార్నింగ్ లిసనింగ్ టు ద హమ్మింగ్ సౌండ్స్ ఆఫ్ ద బర్డ్.
0: పరుదోముకొని దేహ బాధ తీర్చుకొని
1: యు బ్రష్ యువర్ టీత్
0: జలక మాడి ధరించి చల్లి భుజించు.
1: యు హ్యావ్ యువర్ బాత్ అండ్ హ్యావ్ యువర్ బ్రేక్ఫాస్ట్.
0: ఈ టిఫిన్ గిఫన్ అనేటువంటివి ఇవి ఏనాడు కూడా మా పిల్లలకు అంగీకరించరు.
1: And this modern tiffin is not acceptable to our
0: Idli,
1: students.
0: Idli, dosa, sambar, vadapappu, molkudambu, ilanti anta kuda maa pillalaki ee maatram ishtam ledu.
1: Our students do not like the modern breakfast, modern tiffin.
0: Ratri migilinatundi annamu produnne majjigalo kalipukoni inta uppu veskoni chakkaga bhujistunnaru.
1: They partake the rice which is left over last night.
0: Sanadi bhujinchu
1: and mix it with
0: curd. Hitamaina vastuvulu entayu namali మితముగా చూంతుడు మేలవు. మాకు
1: మాస్టిగేట్ అండ్ ఈట్ లిమిటెడ్ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్.
0: బాగా నమిలి దాన్ని జీర్ణించుకునేటువంటి శక్తిని కూడా సంపాదించుకుంటున్నారు.
1: దే డూ హ్యావ్ ద డైజెస్టివ్ కెపాసిటీ.
0: హితమైన వస్తువులు ఎంత నమలి మితముగా తెలుచుంద్రుడు మేలవును మాకు.
1: ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ఎసెన్షియల్ టు ఈట్ లిమిటెడ్ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ దట్ విచ్ ఇస్ ప్యాలెటబుల్ అండ్ అక్సెప్టబుల్.
0: పిల్లలు ఈ విధమైనటువంటి ఆహారంలో అంత మార్పు రావటము ఈ కాలములకు తగినటువంటి పిల్లలకు ఇది అసాధ్యము.
1: దిస్ కైండ్ ఆఫ్ డైటరీ హ్యాబిట్స్ యు డు నాట్ ఫైండ్ అమంగ్ స్టూడెంట్ కమ్యూనిటీ ఎల్స్వేర్.
0: బడికేకి శ్రద్ధగా పాఠములు నేర్చి అడగవగల బాలుడు అనిపించుకుందరు.
1: దే గో టు ద స్కూల్ అండ్ లిసన్ టు ఆల్ లెసన్స్ ఇన్ ఆల్ ఒబీడియన్స్ అండ్ యర్ ఎ గుడ్ నేమ్.
0: శ్రద్ధగా పాఠములు నేర్చి అణకుగల బాలుడు అనిపించుకుందరు.
1: దే లిసన్ టు ఆల్ లెసన్స్ ఇన్ ఆల్ సిన్సిరిటీ అండ్ దే హ్యావ్ ఆల్ హ్యూమిలిటీ.
0: ఏమలో ఎప్పుడు తిరుగంగబోరు.
1: దే డోంట్ గో ఎనీవేర్.
0: మురికి కుంటల చెత్త పోగులనింటి.
1: అండ్ దే డోంట్ హ్యావ్ ఎనీ డర్టీ.
0: దరి నుండి నీయకు దారకీడవును.
1: అండ్ దే డోంట్ కీప్ ఎనీథింగ్ దట్ ఇస్ అన్వాంటెడ్. పరుగుడి
0: చెరుగుడి బంతులాటేగును. పరుగుడి చెడుగుడి బంతులాటేయును.
1: దే ఆల్సో పార్టిసిపేట్ ఇన్ గేమ్స్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్.
0: వాళ్ళంతా స్పోర్ట్స్ అంటే ఏమిటి? పరిగెత్తటము,
1: రన్నింగ్,
0: ఈ రన్నింగ్ రేస్ చాలా బాగా చేస్తుంటారు.
1: రన్నింగ్ రేస్ దే డూ ఇట్ వెరీ వెల్.
0: మిగతాదంతా ఈ బ్యాడ్మింటన్ అని ఇంకోటి అని టెన్నిస్ బాల్ అని ఇంకొక బాల్ ఇంకొక బాల్ ఇంకొక బాల్ వాలీబాల్ సుగ్రీవు బాల్ ఏ బాల్ ఈ బాల్ అంతా కూడా వారు నేర్చుకుని ఏమాత్రం సేవ పట్టడం లేదు.
1: దే డోంట్ లైక్ గేమ్స్ లైక్ వాలీబాల్ అండ్ సుగ్రీవా బాల్ లైక్ దాట్ బట్ దే ఫాలో ది ట్రెడిషనల్.
0: ఇలాంటి స్పోర్ట్స్ పడేటువంటి యొక్క దీంట్లో పిల్లలు ఏమాత్రం ప్రవేశించరు.
1: They don't get into such games.
0: వాళ్ళ ఆరోగ్యమంతా కూడా వారే చూసుకుంటుంటారు.
1: దే టేక్ కేర్ ఆఫ్ దేర్ ఓన్ హెల్త్.
0: ఏ పిల్లవాడికి కూడా పట్టి చూడండి, గట్టిగా మంచిగా ఉంటుంటాడు, కానీ ఏమాత్రము మెత్తగా జబ్బులతో చేరినటువంటి వాళ్ళుగా ఉండరు.
1: ఎవ్రీ స్టూడెంట్ హియర్ ఈజ్ ఫిజికల్లీ స్ట్రాంగ్, నో వన్ ఈజ్ వీక్.
0: అటువంటి పిల్లలను తమను తాము పోషించుకోవటం కాకుండా దేశాన్ని కూడా సంరక్షించుకుంటూ వస్తున్నారు.
1: దే నాట్ ఓన్లీ టేక్ కేర్ ఆఫ్ దెమ్సెల్వ్స్, దే టేక్ కేర్ ఆఫ్ ద కంట్రీ యాజ్ వెల్.
0: ఈ విధమైనటువంటి పిల్లలను పొందటము ఎంత అదృష్టమో ఈ కళాశాలకు.
1: దిస్ కాలేజ్ ఇస్ లక్కీ ఎనఫ్ టు హావ్ స్టూడెంట్స్ ఆఫ్ దిస్ టైప్.
0: ఇలాంటి కళాశాలలు ఇంకొక 5 ఏర్పడితే ఎంతైనా కానీ చాలా ఆనందించవచ్చు.
1: ఇఫ్ 5 సచ్ కాలేజెస్ ఆర్ టు బి ఎస్టాబ్లిష్డ్ దే విల్ బి ది సోర్స్ ఆఫ్ జాయ్ అండ్ హ్యాపీనెస్.
0: దీన్ని బట్టి ఇతర కాలేజీల వారు కూడా ఎంతో శ్రద్ధగా నేర్చుకుంటున్నారు.
1: Other colleges can certainly emulate their example.
0: Kerala pothe akkada Kerala lo kuda malayalam enta nechukovali adi ledu. Kerala varantha kudanu ee oka bhasha ne nechukoni ee oka paddhatini anusaristhu vastunnaru.
1: The Keralites also have picked up the local language and following the native culture.
0: Kanuka itlanti vidyarthulu undatam chaala adrushtame Bharatadeshamku.
1: In fact the country is very lucky to have students of this quality.
0: భారతదేశం అంటే పవిత్రమైనటువంటి ఒక భారతదేశము.
1: భారత్ ఈజ్ అ సేక్రెడ్ ల్యాండ్.
0: భారతీయులనగా వజ్రం వంటి వాడు.
1: భారతీయ సర్ డైమండ్స్ డైమండ్స్.
0: అలాంటి విద్యార్థులను ఎట్టి డైమండ్స్ తెచ్చి కూర్చోగలను దానికి వారికి చిక్కరు.
1: యూ డోంట్ గెట్ సచ్ వాల్యుబుల్ డైమండ్స్ ఎనీవేర్.
0: పెద్దలను చూస్తే వినయము.
1: They are very humble in front of elders.
0: బంధువులు చూస్తే గౌరవ మర్యాదలు.
1: They extend all respect and courtesy.
0: ఈ విధమైనటువంటి యొక్క సంభాషణలు.
1: This kind of sweet conversation.
0: ఆ ఇంటికి వచ్చినటువంటి వారందరూ కూడా ఎంతో ఆశ్చర్యపడుతుంటారు.
1: And all the visitors that visit them at their residences are surprised at this.
0: ఇలాంటి కొత్త కొత్త భావం అంతా నేర్చుకుని పిల్లలు ఎంతో ఆదర్శప్రాయులుగా నిలుస్తూ ఉన్నారు.
1: They pick up all that is novel and new, which is most important, essential for life, and stand as example.
0: మా పిల్లల్ని మేము పొగుడుకోవటం గొప్పతనం కాదు.
1: It's nothing particular great in praising our own students.
0: వచ్చి ఆ కాలేజీని చూచిపోయిన వారందరూ కూడా ఆ పిల్లల్ని చూసి వర్ణిస్తుంటే నాకెంతో ఆనందం ఇస్తుంటుంది.
1: All those dignitaries, big people that visit institutions and report to Swami, how happy they are with the academics, with the performance of the students.
0: ఇది
1: Swami is mighty happy.
0: ఇది జబ్బు కాదు, రోగం కాదు, ఏమాత్రము కాదు.
1: This is not any sickness or a complaint or affliction.
0: ఒక పిల్లవాడు తోరణం కడుతున్నాడు ఊకిడికి.
1: One student was just tying up a bunting or తోరణం.
0: నేను లోపల నుంచి తలుపు తెచ్చుకుని వచ్చాను.
1: భగవాన్ ఓపెన్ ద డోర్ ఫ్రమ్ ఇన్సైడ్.
0: నన్ను చూసేటప్పటికీ అదేదో భయం ఏర్పడిపోయింది.
1: And the boy was very much afraid watching Swami there at the door.
0: అక్కడి నుంచి వణికి కింద పడ్డాడు.
1: And he literally shook and fell down.
0: అది ఇనపచి ఇది ఇస్తుంది.
1: And it's an iron chair.
0: Iron chair. ఆ పిల్లవాడు ఇద్దరు కూడా నా పైన పడ్డారు.
1: The iron chair and the boy both fell on Bhagavan.
0: ఆ పడేటప్పటికి ఇక్కడ ఎముకలు ఇరిగినాయి.
1: And that is the cause for hip bone fracture.
0: దీనికి ఏదో వేయాలని డాక్టర్స్ అంతా వచ్చి అన్ని విధాలు చూచారు.
1: డాక్టర్స్ ఎగ్జామిన్డ్ టు డూ సంథింగ్ ఫర్ దిస్.
0: ఈ ఎముక వంటి ఎముకలు ఇంకోటి ఎక్కడా చిక్కటం లేదు.
1: దిస్ సార్ట్ ఆఫ్ హిప్ బోన్ ఈజ్ సో సెన్సిటివ్.
0: కానీ కాలం కలపడం చాలా కష్టం అనుకుని
1: దే గుడ్ అండర్స్టాండ్ ఇట్స్ డిఫికల్ట్ టు కంటిన్యూ.
0: చాలా బాధపడుతున్నారు.
1: దే ఆర్ ఫీలింగ్ సాడ్.
0: నేను చెప్తాను ఎవ్వరు ఏమి నా కోసం బాధపడనక్కర్లేదు, మా పిల్లలే నాకు డాక్టర్స్, మా పిల్లలే నాకు అన్ని విధాల తోటమీగా ఉంటుంటారు అని నేను ఎంతో వాటి చెప్పాను.
1: భగవాన్ టోల్డ్ ఆల్ దోస్ డాక్టర్స్ డోంట్ ఫీల్ సాడ్, ఎనీథింగ్ బ్యాడ్ అబౌట్ మీ, ఐ హ్యావ్ మై బాయ్స్ to help me. I have my boys to take care of me. That's what Bhagavan said.
0: Doctors, nurses, computers, anta vare naaku maaripoyayi.
1: So boys are the doctors, boys are the compounders, boys are the nurses assisting Swami.
0: Vaari valane nenu inta varaku tirigalutunnanu.
1: That made Bhagavan move like this, as we find him today.
0: Andukosame maa pillalu cheptuntaru, Swami, meerundiga maakem bhayamu.
1: That's why boys say, Swami, when you are with us, we don't need to be afraid of anybody. Bhagavan, you don't need to feel sad about
0: it.
1: We want to serve you and carry our life
0: there.
1: There are hundreds of boys here who refuse to go, who refuse to accept employment jobs elsewhere. They want to stay here and serve Bhagavan. In fact, that amounts to a self-help also. If Bhagavan tells you clearly what the job undertaken by boys, you are not in a position to believe. That is unbelievable job they do.
0: ఎవరో ఒకరు వచ్చి మా పిల్లవాడిని తీసుకుని పోతామని ఇద్దరు పిల్లలను తీసుకుని పోయారు.
1: Someone came, they wanted two boys from our college and they took these two boys with them.
0: తీసుకుని పోయి అక్కడ పోయి వాళ్లకు నెలకు 50,000 60,000 ఆ విధంగా ఇస్తూ వచ్చారు.
1: And they started paying these boys at the rate of 50,000 rupees, 60,000 rupees salary per month.
0: ఈ దుడ్డు మాకు అక్కర్లేదు అని చెప్పని వారి దుడ్డు వారికి ఇచ్చేసేసారు.
1: They said, we don't want this money. They returned.
0: అక్కడ సంపాదించినంతా కూడాను పేద పిల్లలకంతా పంచారు.
1: All the money they earned, distributed to poor people there.
0: కట్టగడపటికి ద్వారా రిజైన్ చేసి తిరిగి నా దగ్గరికి వచ్చి చేరిపోయారు.
1: They resigned their jobs outside and came down to Prachantralayam to serve Bhagavan.
0: పెద్ద వర్క్ షాప్ మాదిరి చేస్తున్నారు.
1: And they're just working as if though they're in a big workshop.
0: అన్ని రకములైనటువంటి యొక్క instruments కూడాను అక్కడనే పుట్టిస్తున్నారు.
1: In fact, they have got all needed skills.
0: అన్ని పరికరములంతా కూడాను వారే సృష్టించి.
1: They know how to handle instruments.
0: మా హాస్పిటల్స్ అంతా కూడాను వారే అభివృద్ధి చేస్తున్నారు.
1: And they handle all the instruments there in the hospital and help in running the hospital.
0: మేము కొనుక్కోనక్కర్లేదు.
1: In fact, we don't need to depend on anybody. The students can maintain the whole hospital. Who can understand the true nature, the quality of our students? No one can comprehend.
0: అక్కడ ఉన్నటువంటి పిల్లలందరూ కూడాను చాలా గొప్ప గుణవంతులైపోయి త్యాగశీలులైపోయి జీవితాన్ని గడుపుతున్నారు.
1: All students are students of sacrifice. They are spending time happily with whatever salary they get.
0: ఇప్పుడు 4 నెలల నుంచి నా విషయం అంతా కూడా నేను నచ్చలేను కదా అనగా నాకు నొప్పి ఏమి లేదు, ఏమాత్రము వైద్యం నాకు అక్కర్లేదు.
1: Swami has no pain. He doesn't require, need any treatment.
0: నా యొక్క ఇదంతా కూడా పిల్లలే చూసుకుంటున్నారు.
1: And boys have been attending on Swami.
0: ఏ చిన్నదాని కూడా నేను యోచించనక్కర్లేదు.
1: Swami need not think of any small issue, anything whatsoever.
0: ఇలాంటి పిల్లలే చాలా మంది చేరిపోయినారు.
1: There's many such students.
0: అలాంటి పిల్లల చేత నేను నా జీవితమును చక్కగా ఆనందంగా గడుపుతున్నాను.
1: భగవాన్ ఈజ్ సో హ్యాపీ బికాస్ ఆఫ్ సచ్ స్టూడెంట్స్.
0: నాకు ఎట్టి ఖర్చు కాని, ఎట్టి బాధలు కాని, ఎట్టి తొందరలు కాని నాకు ఎవరు ఏమాత్రం ఇవ్వటం లేదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో వరీ, నో యాంగ్జైటీ, నో హై ఎక్స్పెండిచర్, నథింగ్ వాట్స్ ఎవర్.
0: ఈ విధమైనటువంటి పిల్లలు సోదరుల కంటే అధికంగా కూడా చూసుకుంటూ వస్తుంటారు.
1: దీస్ బ్రదర్స్ మింగ్లింగ్ అమంగ్ దెమ్సెల్వ్స్ లైక్ బ్రదర్స్ మోర్ దాన్ దేర్ ఓన్.
0: స్వామి లేచేటప్పటికి అప్పుడే ముందు వచ్చి ఉంటారు.
1: దే ఆర్ రెడీ టు రిపోర్ట్ టు స్వామి బై టైమ్ భగవాన్ గెట్స్.
0: ఏం చేయలేపొద్దు.
1: వాట్ ఈస్ టు బి డన్ దిస్ మార్నింగ్.
0: స్వామిని అడుక్కొని ముందు చేయవలసినటువంటి పనులకంతా పై పునాదులు వేస్తుంటారు.
1: దే టేక్ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ భగవాన్ అండ్ ఎగ్జిక్యూట్ దెమ్.
0: ఇలాంటి పిల్లలు ఇప్పుడు ప్రశాంత నిలయం లోపల నా చుట్టూ 200 మంది ఉన్నారు.
1: దేర్ ఆర్ 200 స్టూడెంట్స్ అరౌండ్ భగవాన్ హియర్ ఇన్ ప్రశాంత నిలయం.
0: ఆ 200 మంది కూడాను సోంబేర్లు మాది కూర్చోవటం లేదు.
1: దీస్ 200 బాయ్స్ ఆర్ నాట్ లేజీ ఫెలోస్.
0: అంతా వారి పనులు వారే చేసుకుంటుంటారు.
1: దే డూ దేర్ ఓన్ వర్క్.
0: ఎంత పని చేస్తున్నారంటే దాన్ని లెక్క పెట్టడానికి వీలు లేదు.
1: యూ కెనాట్ మెజర్, యూ కెనాట్ కౌంట్
0: అనేటువంటి చెప్పనక్కర్లేదు.
1: యూ కెనాట్ సే దిస్ వే ఆర్ దట్ వే.
0: అన్ని పనులు చేస్తూనే ఉంటారు.
1: దే అటెండ్ టు ఆల్ జాబ్స్.
0: కనుక ఇలాంటి పిల్లల చేత దేశం పడిందంటే ఎంతైనా బాగుపడుతుంది.
1: ఇఫ్ యూ హ్యావ్ బాయ్స్ ఆఫ్ దిస్ టైప్ ద హోల్ కంట్రీ విల్ అడ్వాన్స్ ప్రోగ్రెస్.
0: అందరికీ సహాయం చేస్తుంటారు.
1: దే హెల్ప్ ఎవ్రీబడి.
0: ఇంకా నేను చేయవలసింది ఒక్కటే.
1: దేర్ ఇస్ వన్ థింగ్ దట్ ఇస్ లెఫ్ట్.
0: వీళ్ళందరికీ తగినటువంటి యొక్క ఆదర్శాన్ని నేను చూపించాలి.
1: భగవాన్ సెట్స్ అన్ ఐడియల్ టు ఆల్ ఆఫ్ దెమ్.
0: ఎవరిపైన ఆధారపడకోకుండా,
1: వితౌట్ డిపెండింగ్ ఆన్ ఎనీబడి.
0: వీళ్ళు ఎప్పుడు కూడా వారి పనులపైనే వారు ఆధారపడి ఉండాలి.
1: దే షుడ్ బి సెల్ఫ్ రిలయంట్, స్టాండ్ ఆన్ దేర్ ఓన్.
0: తప్పక వారు ఉండగలరు.
1: Yes, they can maintain themselves.
0: Karuka ee venadu enni cheptunnanante maa pillalante anta goppa vidyavantulu gunavantulu kudanu.
1: All these things Bhagavan is telling today so that everybody will come to know the students are men of character and integrity.
0: Gunavantulu,
1: they are virtuous.
0: Balavantulu,
1: strong.
0: Inka vaaru cheppalante ధనవంతులు కూడాను.
1: దే ఆర్ ఆల్సో ఎఫ్లూయెంట్.
0: వారిని వారే సంపాదించుకుంటున్నారు, కానీ ఇంకోటి తల్లిదండ్రులది ఒక్క నయా పైసా కూడా ముట్టడం లేదు.
1: దే ఎర్న్ దేర్ ఓన్ మనీ, దే డోంట్ డిపెండ్ ఆన్ పేరెంట్స్.
0: తల్లిదండ్రులు వచ్చి ఆయన ఏమైనా కావాలా అంటే ఏమి అక్కర్లేదు.
1: ఇఫ్ పేరెంట్స్ కమ్ అండ్ ఎంక్వైర్ వాట్ డు యు వాంట్,
0: అన్ని మాత్రం చూసుకుంటున్నాడని ఎంతనో చెప్పి వారికి ధైర్యాన్ని ఇస్తుంటారు.
1: ఆల్ దీస్ బాయ్స్ సే టు దేర్ పేరెంట్స్, భగవాన్ ఈజ్ టేకింగ్ కేర్ ఆఫ్ అస్, వీ డోంట్ నీడ్ ఎనీథింగ్.
0: ఇంకా మున్ముందు ఎన్నియో జరగబోతున్నాయి.
1: ఇన్ ఫ్యూచర్ మెనీ మోర్ థింగ్స్ ఆర్ గోయింగ్ టు హ్యాపన్.
0: కనుక దేశమునకు ఎట్టి భయమూ లేదు.
1: ది కంట్రీ నీడ్స్ నో ఫియర్.
0: భారతదేశంకు భాగ్యమైనటువంటి దేశంగా తయారవుతుంది.
1: భారత్ ఈజ్ గోయింగ్ టు బి ఎ వెరీ రిచ్ కంట్రీ.
0: కనుక మా పిల్లల వల్ల ఈ దేశము ఎంతైనా అభివృద్ధికి వచ్చి
1: this country will prosper and progress by these boys.
0: వీరే దీనికి నాయకులుగా నిలచడానికి తగినటువంటి ఒక ఆస్పదం కూడా ఏర్పడుతుంది.
1: దే ఆర్ గోయింగ్ టు బి ది ఫ్యూచర్ లీడర్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
0: కనుక ఈ లీడర్స్ అంతా కూడాను మా యొక్క బిడ్డలే, మా యొక్క పిల్లలే అని నేను చెప్పుకోవడానికి ఎంతైనా కూడాను ఆదర్శంగా ఉంటుండాలి.
1: భగవాన్ ఈజ్ అన్ ఐడియల్ టు ఆల్ దీస్ బాయ్స్ హూ ఆర్ గోయింగ్ టు బి ది ఫ్యూచర్ లీడర్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
2: భజన బినా సుఖ శాంతి నహీ, హరి భజన బినా సుఖ శాంతి నహీ.

हरि भजन बिना सुख शांति नहीं। हरि भजन बिना सुख शांति।

हरि भजन बिना सुख शांति नहीं, हरि भजन बिना सुख शांति नहीं, हरि

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్ ఆఫ్ లవ్.
0: ప్రపంచమంతయు కూడాను సత్యముతోనే నిండి ఉన్నది.
1: ద హోల్ వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ ట్రూత్.
0: జీవరాశులన్నీ కూడాను ధర్మంతోనే కూడి ఉన్నవి.
1: ద హోల్ ఆఫ్ క్రియేషన్ గోస్ అకార్డింగ్ టు ధర్మ.
0: కనుక జగత్తంతయు కూడాను సచ్చిత్ ఆనందమయమే.
1: ద హోల్ వరల్డ్ ఇస్ జస్ట్ సచ్చిత్ అండ్ ఆనంద.
0: అంతయకుడును దైవ స్వరూపమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ గాడ్స్ ప్రెజెన్స్ అండ్ ఫామ్.
0: భారతీయ వాంగ్మయమైనటువంటి వేదములు, ఈ వేదములకు తల్లి గాయత్రియే.
1: ద వేదస్ ఆఫ్ భారతీయ ఆఫ్ ద భారత్ ఈస్ ద మదర్ ఇస్ గాయత్రి.
0: గాయత్రి చాందసాం మాత. వేదములకు మాతృమూర్తి ఈ గాయత్రి.
1: గాయత్రి ఈజ్ ద మదర్ ఆఫ్ ద వేదస్.
0: ఈ మాతృమూర్తి యొక్క స్వరూపమే ఈ విశ్వము.
1: ద హోల్ వరల్డ్ ఈజ్ అ ఫార్మ్ ఆఫ్ దట్ గాయత్రి.
0: కనుక గాయతే త్రాయతే ఇది గాయత్రి. గాయత్రి సర్వత్రా నిండినటువంటి ఒక మాతృమూర్తి.
1: గాయత్రి ఈజ్ ద మదర్హుడ్ ఆల్ పర్వేస్.
0: ఇట్టి మాతృస్మరీపైన ప్రతి మానవుడు కూడాను మాతృస్వరూపియే.
1: ఎవ్రీ ఫార్మ్ ఆఫ్ మ్యాన్ ఈస్ ద ఫార్మ్ ఆఫ్ ద మదర్.
0: కానీ లౌకికమైన భౌతికమైన రూపనామములు విచారం చేసుకుంటూ ఇది మగ ఇది ఆడ అనేటువంటి భేదములను పాటించుకుంటూ భేదాభిప్రాయములు వర్ధించుకుంటున్నారు.
1: బట్ ద వరల్డ్ హ్యాస్ బికమ్ డివైడెడ్ థింకింగ్ దట్ దిస్ ఇస్ మ్యాన్ అండ్ దిస్ ఇస్ వుమన్, ఫర్గెటింగ్ దట్ ద మదర్ ఇస్ ద వన్ ఇన్ ఈచ్ వన్ ఆఫ్ అస్.
0: స్త్రీ పురుషులు అనేటువంటి భేదములు ఏమాత్రము లేదు.
1: దర్ ఇస్ అబ్సల్యూట్లీ నో డిఫరెన్స్ బిట్వీన్ మ్యాన్ అండ్ వుమన్.
0: ఎల్లప్పుడూ మాన్ ఇచ్చా భవతి, ఆత్మా భవతి, రామో భవతి, తప్తో భవతి అని ప్రతి దాని ఎందు కూడాను మాతృతత్వమైనటువంటి యొక్క చైతన్యము ప్రతి వ్యక్తి ఎందు కూడాను గోచరించుతూనే ఉన్నది.
1: ద డివైన్ కాన్షియస్నెస్ ఆఫ్ ద మదర్ ఈజ్ ఇన్ ఈచ్ వన్ ఆఫ్ అస్.
0: కనుక చైతన్యం లేనటువంటి ఒక జీవుడు జగత్తులో కానరారు.
1: Without dynamism, there is absolutely no individual.
0: Ah, chaitanyame gayatri swarupamu.
1: This dynamic consciousness is the form of the gayatri.
0: Adi ye sarvashaktimayamu.
1: This is so full of strength and power.
0: Atti yadartha tattvani ee naadu manavudu smarinchi laukikamaina bhautikamaina prakrutamaina tundi rupanamunu aadharam chesukoni kevalamu aneka dukkhamulaku guri avutunnadu.
1: Man has forgotten this profound truth. And he now concerns himself with the outward form and things like that, and is now experiencing misery and suffering because of that.
0: Kanukane prati manavunakunu sulabha margamunu chupinchegori ee vedamata nalugu vidhamainatvanti matrumutrunu srushtistu vachindi.
1: So that to teach man something that is simple, Gayatri has now has a form of four mothers.
0: Modatidi సత్యవతి దేవి అన్నారు.
1: ద ఫస్ట్ వన్ ఇస్ సత్యవతి దేవి.
0: రెండవది అంగవతి.
1: ద సెకండ్ ఇస్ అంగవతి.
0: మూడవది అన్యవతి.
1: థర్డ్ ఇస్ అన్యవతి.
0: నాలుగవది నిదానవతి.
1: ఫోర్త్ ఇస్ నిదానవతి.
0: సత్యవతి, అంగవతి, అన్యవతి, నిదానవతి అని నాలుగు మాతృమూర్తులను సృష్టించి ఈ నాలుగు మార్గములు ఎందుకును దివ్యత్వాన్ని దర్శించమని ప్రబోధిస్తూ వచ్చింది.
1: సో ఇట్ ఇస్ బీయింగ్ టాట్ in the forms of these four mothers that profound lessons are imparted to humanity.
0: Satyavati aneetunti oka roopamunaku deeni artham emiti.
1: What is the meaning of satyavati?
0: Anaga sarvatra undinatunti oka satya swaroopame ee matrumurti.
1: The all pervasive truth is the mother.
0: Palaloni patti binduvunandu kodanu venna unnadi.
1: In every particle of milk there is butter.
0: కానీ ఆ బిందువునందు ఈ వెన్నను మనం దర్శించాలనుకున్నప్పుడు దానికి అనేక రకమైనటువంటి పరిశోధనలు చేయవలసి వస్తుంది.
1: We have got to do a lot of things to find out that in every drop of milk there is butter.
0: కనుక వెన్న లేనటువంటి ఒక పాలు మనకి ఈ జగత్తులో కానరావు.
1: There is absolutely no milk without butter anywhere in the world.
0: ఈ జగత్తే ఒక బాండము.
1: The whole world is a big.
0: ఇది సర్వత్రా ఉన్నటువంటి చైతన్యమే ఒక పాలు.
1: The whole dynamic consciousness is the milk.
0: ఇందులో ఈ క్షీరమునందు సర్వత్రా వ్యాపించినటువంటిదే దివ్యత్వం అనేటువంటి వెన్న.
1: ద డివినిటీ ఆఫ్ బటర్ ఈస్ దేర్ ఇన్ దిస్ హోల్ వరల్డ్.
0: ప్రాచీన కాలం నుండి మహర్షులు వేదశాస్త్రి ఇతిహాస పురాణములను మదించి అందించినటువంటి సుధా నిధియే ఈ దైవత్వము.
1: This divinity is one that has been churned and brought out and taught by the great rishis of the olden times.
0: కనుగొ దేనిని కూడా మనం వ్యర్థంగా భావించరాదు.
1: We should not think
0: అనేటువంటి ఒక పాలు మనకి జగత్తులో కానరావు.
1: There is absolutely no milk without butter anywhere in the world.
0: ఈ జగత్తే ఒక బాండము.
1: The whole world is a big

0: the great rishis of the olden times.
1: కనుక దేనిని కూడా మనం వ్యర్థంగా భావించరాదు.
0: వి షుడ్ నాట్ థింక్ దట్ ఎనీథింగ్ ఇస్ అ వేస్ట్.
1: ప్రతి పదార్థం కూడాను దైవ స్వరూపమే.
0: ఎవ్రీథింగ్ ఇన్ ద వరల్డ్ ఇస్ అ ఫార్మ్ ఆఫ్ గాడ్.
1: ప్రతి వ్యక్తి కూడాను దైవ స్వరూపమే.
0: ఎవ్రీ ఇండివిజువల్ ఇస్ అ ఫార్మ్ ఆఫ్ గాడ్.
1: ప్రతి పదార్థం కూడాను దైవ స్వరూపమే.
0: ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ ఇస్ అ ఫార్మ్ ఆఫ్ గాడ్.
1: కనుకనే సర్వత పాణిపాదం తత్సర్వతోచి శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమావృతిష్టతిని అనేక విధములుగా వేదము దీనిని వర్ణిస్తూ వచ్చింది.
0: వేద హెస్ బీన్ డిస్క్రైబింగ్ దిస్ దట్ గాడ్స్ హ్యాండ్స్ అండ్ లెగ్స్ ఆర్ ఎవ్రీవేర్ ఇన్ ద వరల్డ్.
1: ఇంకా రెండవది అన్యవతి అని.
0: ద సెకండ్ ఇస్ అన్యవతి.
1: ఈ అన్యవతి అనగా ఏమిటి?
0: వాట్ ఇస్ దిస్ అన్యవతి?
1: అనగా పంచబాణం పంచభూతముల యొక్క స్వరూపమే అన్యవతి.
0: ద ఫైవ్ ఎలిమెంట్స్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ అన్యవతి.
1: ప్రతి వ్యక్తి ఎందుకును ఈ పంచభూతములు ఉంటున్నవి.
0: ఇన్ ఎవ్రీ ఇండివిజువల్ దేర్ ఆర్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్.
1: ఏ యొక్క భూతమునందు కానీ పంచభూతములు లేకుండా ఉండడానికి వీలు కాదు.
0: ఇన్ ఎనీథింగ్ దట్ కెనాట్ బి బట్ ద ఫైవ్ ఎలిమెంట్స్.
1: కనుక ప్రతి భూతమునందు కూడాను ఈ పంచభూత స్వరూపమైనటువంటి దివ్యత్వము ఆవిర్భవించి ఉంటున్నది.
0: డివినిటీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫైవ్ ఎలిమెంట్స్ ఇస్ దేర్ ఇన్ ఎవ్రీథింగ్.
1: కనుక నీవు వేరు నేను వేరు అనేటువంటి భేదములకు ఏమాత్రము అవకాశం అందించకూడదు.
0: వి షుడ్ నాట్ ఫీల్ డిఫరెన్సెస్ బిట్వీన్ యూ అండ్ ఐ.
1: వీడి కూటి పేద నేను కోటీశ్వరుడు.
0: యు మస్ట్ థింక్ దట్ హీఈస్ అ బెగర్ అండ్ ఐఎమ్ ఎ రిచ్ మ్యాన్.
1: ఈ భేదములకు రూపమే కాని కారణము ఇందులో దివ్యత్వం అనేటువంటిది సమత్వమే.
0: దేర్ మైట్ బి డిఫరెన్సెస్ అవుట్వర్డ్ బట్ డివినిటీ ఈస్ ద సేమ్ ఫర్ ఎవ్రీ వన్.
1: కనుక ప్రతి ప్రాణి ఎందుకును పంచభూతములు శబ్ద స్పర్శ రూప రసగంధాదులు సర్వులు ఎందుకును వ్యాపించి ఉంటున్నవి.
0: సో దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ ఆల్ ఆల్ ఫర్ వేస్ ఇన్ ఎవ్రీ ఇండివిజువల్.
1: కనుకనే దీనిని అన్యవతి అన్నారు.
0: సో దిస్ ఇస్ కాల్డ్ అన్యవతి.
1: అన్యవతి అనగా ఏమిటి? ఒక్కొక్కటి ఒక్కొక్క భూత స్వరూపాన్ని ధరించి ఉంటుండాలి.
0: అన్యవతి ఈస్ టేకింగ్ ద ఫార్మ్ ఆఫ్ ఈచ్ ఆఫ్ దీస్ ఎలిమెంట్స్.
1: కనుకనే పంచభూతముల చేత కూడినటువంటిదే అన్యవతి.
0: సో ద కాన్గ్లోమరేషన్ ఆఫ్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ ఇస్ అన్యవతి.
1: ఇంకా నిదానవతి.
0: నిదానవతి
1: అంగవతి కూడా ఉంటున్నది.
0: ఇట్స్ దేర్ ఇన్ ఎవ్రీ బాడీ.
1: ఈ అంగవతి అనగా ఏమిటి? దీని అర్థము
0: వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ అంగవతి?
1: ఒక్కొక్క రూపమునకు ఒక్కొక్క చిహ్నమును ఆధారంగా చేసుకుని రూపొందుతూ వచ్చింది.
0: సో ఎవ్రీ ఫార్మ్ హాస్ అ కైండ్ ఆఫ్ అ సైన్.
1: రాములు కేవలము దండపాణి.
0: సో రామ హాస్ గాట్ ద బౌ ఇన్ హిస్ హ్యాండ్.
1: ఈశ్వరుడు పినాకపాణి.
0: ఈశ్వర హాస్ గాట్ ద
1: విష్ణుడు వేణునాదము.
0: కృష్ణ హాస్ గాట్ ద ఫ్లూట్.
1: సరస్వతి వేణునాదము.
0: సరస్వతి హాస్ గాట్ ద సౌండ్ ఆఫ్ ద వీణ.
1: ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క అంగమును ఒక్కొక్క ఆధారం చేసుకుని నిరూపించినటువంటిదే ఈ యొక్క నిదానవతి.
0: సో ఈచ్ ఆఫ్ దీస్ డివినిటీస్ హాస్ గాట్ సమ్ కైండ్ ఆఫ్ సింబల్ అండ్ దిస్ ఇస్ నిదానవతి.
1: ఇక్కడ కృష్ణుని చూసినప్పుడు నెమలి పించంతో ఉండినప్పుడే కృష్ణుడు అనిపిస్తుంది.
0: సో వెన్ దేర్ ఇస్ అ పీకాక్ ఫెదర్ దెన్ ఇట్ మీన్స్ హీస్ కృష్ణ.
1: ఈ డమరకము ఈ యొక్క త్రిశూలము ఉండినప్పుడే ఈశ్వరుడు అనిపిస్తుంది.
0: విత్ ద త్రిశూల అండ్ ద డమరుగ ఇట్ ఇస్ ఈశ్వర.
1: శంఖచక్ర గదాధారి అయినటువంటి వాడే విష్ణు అని పిలుస్తుంది.
0: దెన్ ద శంఖచక్రధారి ఇస్ విష్ణు.
1: అనగా ఒక్కొక్క రూపములకు కొన్ని కొన్ని చిహ్నములను ఆధారం చేసుకుని దీన్ని ప్రబోధిస్తూ వచ్చింది.
0: సో ఈచ్ ఆఫ్ దీస్ ఫార్మ్స్ హావ్ సర్టెన్ సింబల్స్ అండ్ దట్ ఇస్ హౌ దే ఆర్ నో.
1: ఇంకా నిదానవతి.
0: నిదానవతి
1: ఈ నిదానవతి అనేటువంటిది తొమ్మిది మార్గముల చేత దైవత్వాన్ని విశ్లేషించవచ్చును.
0: సో త్రూ నైన్ వేస్ వీ క్యాన్ అటైన్ డివినిటీ.
1: దైవాన్ని పొందవచ్చును.
0: వీ క్యాన్ అటైన్ డివినిటీ.
1: ఆ మార్గములే నవవిధ మార్గములు అని.
0: దీస్ వేస్ ఆర్ నైన్ పాత్స్.
1: శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం వందనం అర్చనం స్నేహం ఆత్మనివేదనం.
0: ఇట్ ఇస్ ద వేరియస్ వేస్ ఆఫ్ లిస్నింగ్ టు ద నేమ్ ఆఫ్ ద లార్డ్ ఆఫ్ రిసైటింగ్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ ఆఫ్ సర్వింగ్ ద లార్డ్ in many ways and in these nine ways of offering
1: yourself. ye margamulo manavudu prayanam chesinappatikini sadhanam salipinappatikini gamyam okkati gaane koopichustundi.
0: Whatever path he may follow, man reaches the same goal.
1: Koruka ee vidhamuga vedamu aneka vidhamulu ainappatikini ananto vai vedaha vedamulu ananta swaroopam ainappatikini eka swaroopaniga nirupistu vachindi.
0: Vedas may be infinite but they show to us just one form.
1: సర్వ మానవులు ఎందుకును ఉండినటువంటి యొక్క సౌండ్ శబ్దము భగవత్ స్వరూపము.
0: ద సౌండ్ విత్ ఇన్ ఈచ్ మ్యాన్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ గాడ్.
1: కనుకనే శబ్ద బ్రహ్మమయీ అని దాన్ని వర్ణిస్తూ వచ్చారు.
0: సో దట్ హస్ బీన్ డిస్క్రైబ్డ్ అస్ శబ్ద బ్రహ్మమయీ.
1: ఈ శబ్దం అనేటువంటిది ప్రతి మానవుని యొక్క నాభి నుండి ఆవిర్భవించేటువంటిది.
0: సో ద సౌండ్ హస్ ఎమినేటెడ్ ఫ్రమ్ విత్

0: man himself.
1: కనుక స్త్రీ శబ్దం అనేటువంటి దానికి అనేక రకములైన అర్థములు ఉంటున్నవి.
0: సో ఫర్ ద సౌండ్ ఆఫ్ స్త్రీ దర్ ఆర్ వేరియస్ మీనింగ్స్.
1: స్త్రీ సకార తకార రకారములు.
0: దర్ ఇస్ సకార తకార రకార.
1: ఈ సకార తకార రకారముతో కూడినటువంటిదే స్త్రీ.
0: ద కాంబినేషన్ ఆఫ్ ద సకార తకార అండ్ రకార ఇస్ స్త్రీ.
1: ఎస్, మొట్టమొదట సకారము.
0: ఫస్ట్ ఇస్ సకార.
1: సకారం అనగా ఏమిటి?
0: వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్
1: సాత్విక గుణము?
0: ఇట్ మీన్స్ సాత్విక క్వాలిటీ.
1: సాలోక్యము,
0: సాలోక్య
1: సారూప్యము, సామీప్యము,
0: సామీప్య
1: సాయుధ్యము. ఈ నాలుగింటి యొక్క తత్వములకే సకారములని పేరు పెట్టారు.
0: ద మీనింగ్ ఆఫ్ దీస్ ఫోర్ అటైన్మెంట్స్ ఇస్ కాల్డ్ సకార.
1: కనుక స్త్రీలకు మొట్టమొదటి సత్యము మూలాధారము.
0: సో ద ఫౌండేషన్ ఫర్ అ ఉమెన్ ఇస్ ట్రూత్.
1: ఈ సత్యమును పలికేటువంటి వారు స్త్రీలు అని.
0: సో ఇట్స్ విమెన్ దట్ స్పీక్ ద ట్రూత్.
1: సామాన్యంగా మన భారతదేశం అంతే కాక అన్ని దేశముల యందు కూడాను సత్యం అంటే స్త్రీలకు చాలా ప్రీతి.
0: నాట్ ఓన్లీ ఇన్ భారత్ ల్యాండ్ బట్ ఇన్ ఆల్ ఓవర్ ద వరల్డ్ విమెన్ ఆర్ వెరీ ఫాండ్.
1: అయితే కొన్ని పరిస్థితుల యొక్క ప్రభావాన్ని పురస్కరించుకుని వారి పదములు మారుస్తూ ఉంటారు.
0: బికాస్ ఆఫ్ ది చేంజ్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్ మేబీ దే మే చేంజ్.
1: కనుక మొట్టమొదట వారి పేరు నుండి సకారమే ప్రారంభమవుతుంది.
0: సో ద ఫస్ట్ ఇన్ దర్ నేమ్ ఇస్ సకార.
1: ఇది సాత్వికమైనటువంటి గుణము.
0: ఇస్ ద క్వాలిటీ సాత్విక.
1: స్త్రీలలో అనేకత్వం లోపల సాత్వికమైన గుణములు ఉంటున్నాయి.
0: సో ఇన్ ఆల్ ద డైవర్సిటీస్ ద ఉమెన్ హ్యాస్ ద సాత్విక్ క్వాలిటీ.
1: సత్యం,
0: ట్రూత్,
1: ధర్మం,
0: రైచ్యం,
1: న్యాయం, ప్రేమ, సదన, ఆదరణ ఇత్యాది అంతా కూడాను సాత్వికమైనటువంటి గుణములు ఉంటున్నాయి.
0: Truth, compassion, righteousness and lots of other things are there in woman.
1: Inka rendavadi takaramu.
0: The second one is takara.
1: Ee takaram anaga emiti? Tamasikam annaru.
0: Takara means the tamasic quality.
1: Kani ee tamasikani aadharam chesukoni aadavaru kevalam tamoguna sampannulu ani peru pettunnaru.
0: It may be said that because of the takara that the woman is full
1: tamoguna
0: of tamoguna.
1: Tamoguna ante nidraharamto kudinatundi kaadu.
0: Tamoguna is not that which is full of
1: వినయము, విధేయత,
0: ఇట్ ఇస్ హ్యూమిలిటీ,
1: గౌరవము, మర్యాద ఇత్యాది సద్గుణములతో కూడినటువంటిది తమో గుణము.
0: మోడెస్టీ, హ్యూమిలిటీ అండ్ ఆనర్ ఇస్ ద క్వాలిటీ ఆఫ్ అ ఉమెన్.
1: వినయ విధేయతలు స్త్రీల యందు అధికంగా ఉంటుంటాయి.
0: హ్యూమిలిటీ అండ్ మోడెస్టీ ఇస్ దోస్ దట్ ఆర్ ఇన్ విమెన్.
1: గౌరవ మర్యాదలు కూడాను గృహానికి కాపాడుతూ ఉండేది స్త్రీలే.
0: ప్రొటెక్టింగ్ ఆనర్ is the work of the woman.
1: Illalum chuchi illu chudamantaru.
0: See the woman of the home and then see the home they
1: say. Kaga inti yokka gauravanni kaapadeetunti varu streele.
0: The woman it is that protects the honor of the house.
1: Desham yokka gauravanni kudunu kaapadeetunti streele.
0: They also protect the honor of the nation.
1: Kanukune maatru desham antunnaru kaani pitru desham ani evaru cheppatam ledu.
0: That is why we say motherland, we never say fatherland.
1: కనుక తకారం అనేటువంటిది కేవలం తమో గుణం అంటే పనికిరానటువంటి గుణముగా భావిస్తున్నారు. అది చాలా పొరపాటు.
0: పీపుల్ థింక్ ద తమో గుణ ఇస్ సంథింగ్ దట్ ఇస్ డిరోగేటరీ. దట్ ఇస్ నాట్ కరెక్ట్.
1: ఇది గౌరవ మర్యాదలతో కూడినటువంటి గుణమే.
0: దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ మోడెస్టీ అండ్ హ్యూమిలిటీ.
1: ఇంకా రజోగుణము, రకారము.
0: ద రకార ఇస్ రజోగుణ.
1: రజోగుణం అనగా కేవలం రౌద్రము, కేవలం క్రోధము, ద్వేషము ఇత్యాది గుణములతో కూడినదని భావిస్తుంటారు.
0: Rajog is not something that is ferocious and full of anger and hatred.
1: ఇది కేవలము త్యాగము.
0: This is full of sacrifice.
1: స్త్రీలు అనేక విధమైనటువంటి త్యాగమునకు సిద్ధంగా ఉంటారు.
0: Women are always ready for sacrifice.
1: ఈ త్యాగం అంటే వారికి పుట్టిన ఇల్లు.
0: Sacrifice is something which is a part of them.
1: అవసరం వచ్చినప్పుడు దేన్నైనా ప్రాణమునైనప్పుడు త్యాగం చేస్తారు.
0: When the necessity arises, they are even ready to give up their lives.
1: కనుక కుటుంబ గౌరవాన్ని కాని పతి యొక్క గౌరవాన్ని కాని కాపాడే నిమిత్తము తన ప్రాణమును కూడా అద్భుతం గావించేటువంటి వారు స్త్రీలు.
0: ది ఆనర్ ఆఫ్ దేర్ హౌస్, ది ఆనర్ ఆఫ్ దేర్ హస్బెండ్, ద విమెన్ థింక్ దాట్ ఇస్ పారామౌంట్ ఇన్ దేర్ లైఫ్స్.
1: కనుక త్యాగ భూములకి, త్యాగ మనసుకు ఈ యొక్క రకారము చాలా అవసరమైనటువంటిదని భావించారు.
0: సో రకారం మీన్స్ సాక్రిఫైస్ ఇన్ ఆల్ వేస్.
1: సకార తకార రకారంతో కూడినటువంటి స్త్రీ తత్వము చాలా పవిత్రమైనటువంటిది.
0: So woman is very pure, who is a combination of the
1: sakara. ఎవరు సౌజన్యము, సౌశీల్యంతో కూడినటువంటి వారు.
0: Who are women who are full of kind of friendliness and good behavior.
1: పవిత్రమైనటువంటి భావముతో నిండినటువంటి వారు.
0: They are full of holy virtues.
1: ఇట్టి స్త్రీతత్వాన్ని మానవుడు గుర్తించుకోలేకపోతున్నాడు.
0: man is not able to recognize this quality of the woman.
1: Yedo abala aneetundi perutho balaheerudainatundi variga bhavistunnaru.
0: They are thinking that she is abala, she is a weak person.
1: Kaadu kaadu, vaari endunnatundi balamu ye purushulu endukunu ledu.
0: No man has the strength that a woman has.
1: వీరియందు ఏడు శక్తులతో ఇమిడి ఉంటున్నారు.
0: Women has 7 types of strength.
1: మగవారు మూడు శక్తులతో మాత్రమే ఉంటున్నారు.
0: Men have only 3 types of strength.
1: కానీ ఈ సత్యాన్ని గుర్తించుకోలేక మానవులు కేవలం ఆకార తత్వాన్ని మాత్రమే గుర్తించి అబలలుగా భావిస్తున్నారు.
0: Man unable to recognize this truth, he considers woman as
1: వారు మహాబలులు.
0: They are full of strength.
1: ధీరులు.
0: They are courageous. They are warriors.
1: ఇలాంటి దివ్యమైనటువంటి ఒక స్త్రీలతత్వాన్ని ప్రతి మానవుడు కూడా గుర్తించాలి.
0: ఎవ్రీ మ్యాన్ హ్యాస్ టు రికగ్నైజ్ దిస్ డివైన్ క్వాలిటీ ఆఫ్ ద ఉమెన్.
1: తన సత్య మహిమ చే దావాగ్ని చల్లా చే తృతి చంద్రమతి భారతీయ కాదే.
0: ఇస్ నాట్ చంద్రమతి ద గ్రేట్ ఉమెన్ ఆఫ్ ఇండియా హూ ట్రై టు క్వెంచ్ ద ఫైర్.
1: కులతీత్వము అగ్నిగుండాన ప్రకటించే సీత భారత ధరాజాతగాదే.
0: ఇస్ నాట్ సీత వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఉమెన్ హూ కుడ్ జస్ట్ ఎంటర్ ఇంటు ద ఫైర్ అండ్ కమ్ అవుట్.
1: కినిసి దుర్మద కిరాతియు భూతిగా వించే దమయంతి భారత రమణిగాదే.
0: ఇస్ నాట్ దమయంతి ఆల్సో వన్ ఆఫ్ దోస్ ఇల్లస్ట్రియస్ విమెన్ ఆఫ్ ఇండియా హూ డిస్ప్లేడ్ సచ్ వండర్ఫుల్ వర్చ్యూ.
1: సత్ప్రసాగరమే అస్తి తత్మాతలమున భరత దాత పతివ్రత ప్రభావ భావ సంపన్నతకు గాదే పంట భూమి.
0: భారత్ ఇస్ దట్ వండర్ఫుల్ ల్యాండ్ ఆఫ్ ప్లెంటీ వెరన్ ఇట్ హస్ గాట్ ఎ గ్రేట్ హార్వెస్ట్ ఆఫ్ మోస్ట్
1: అఖిల దేశాలకిది ఉపాధ్యాయి కాదే.
0: ఫర్ ద హోల్ వరల్డ్ ఇస్ దిస్ నాట్ ఎ టీచర్.
1: భారతదేశం అనేటువంటి ఒక స్త్రీతత్వము సర్వ దేశమునకు ఉపాధ్యాయ స్థానంతో ఉండేటువంటిది.
0: ద ఉమెన్ హుడ్ ఆఫ్ భారత్ is something like a teacher to the whole world.
1: Ada teachers bodhinchinatundi oka bodhanle pillalaku chaala hrudayaniki attukuntayi.
0: It is such type of teaching that go right into the hearts of the children.
1: Maga teachers bodhinchinatundi hrudayaniki varaku cheravu.
0: What the men teach, it doesn't touch the heart.
1: Karanam emiti?
0: What is the reason?
1: Veelu prema cheta hrudayam cheta sanam cheta sanubhuti cheta పాఠములు నేర్పుతుంటారు.
0: బికాస్ విమెన్ టీచ్ ద చిల్డ్రన్ ఫ్రమ్ ద హార్ట్ విత్ లవ్ విత్ అండర్స్టాండింగ్ అండ్ ఫ్రెండ్లీనెస్.
1: కనుక మనం ఈనాడు స్త్రీల యొక్క తత్వాన్ని మనం చక్కగా గుర్తించుకున్నప్పుడు చాలా మార్పు కలిగింది.
0: సో లాట్స్ ఆఫ్ చేంజ్ కెన్ కమ్ అబౌట్ ఇఫ్ యు రియల్లీ రికగ్నైజ్ వాట్ ద ఉమెన్ ఈజ్.
1: ప్రాచీన కాలం నుండి ఉండినటువంటి వేదవిహితమైనటువంటి ధర్మములకు ఈనాటి ధర్మములకు చాలా భేదం ఏర్పడింది.
0: Whatever the tenets of righteousness were there in the Vedic times and today, there is a world of difference.
1: స్త్రీలు చదువుకోవటం మంచిదే.
0: Women should study.
1: కానీ ఆ చదువును ఆచరణలో పెట్టడం మరింత మంచిది.
0: But they have got to put that study into practice.
1: కానీ ఈనాడు ఆచరణలో పెట్టడం లేదు.
0: But today there is no practice whatsoever.
1: కానీ ఆచరణలో ఉంటే మగవారి కంటే ఆడవారే ఎక్కువ ఆచరణలో పెడుతున్నారు.
0: But women it is that practice more these things much more than men.
1: ఆలు మగలిరువురు ఆఫీసులకు పోగా.
0: ఇఫ్ మెన్ అండ్ విమెన్ బోత్ గో టు ది ఆఫీస్.
1: పిల్లల పోషించు తల్లులేరి.
0: వేర్ ఇస్ ద మదర్ టు లుక్ ఆఫ్టర్ ద చిల్డ్రన్.
1: పుస్తకాలు చేపట్టి పురుషుల వలె పోగా.
0: ఇఫ్ దే టేక్ ద బుక్స్ అండ్ గో లైక్ మెన్.
1: వంట ఇంటిని తిట్టు వదతలేరి.
0: వేర్ ఇస్ ద ఉమెన్ టు కుక్ ద ఫుడ్ ఇన్ ద కిచెన్.
1: పరబాలురకు నేర్పు పాఠశాలలకేగా తమ బాలురకు నేర్పు తల్లులేరి.
0: ఇఫ్ షీ గోస్ అండ్ టీచ్ ది అదర్ చిల్డ్రన్ వేర్ ఇస్ ద మదర్ టు టీచ్ హర్ ఓన్ చిల్డ్రన్.
1: ఈ విధంగా మార్పు కలుగుతూ వచ్చేసింది.
0: సో సచ్ టైప్ ఆఫ్ డిఫరెన్సెస్ హావ్ కమ్ టుడే చేంజ్.
1: ఉద్యోగములు చేసేటువంటి వనితకు ఏమాత్రము సుఖం లేదు.
0: ద ఉమెన్ హూ వర్క్ షీ హాస్ అబ్సల్యూట్లీ నో హ్యాపీనెస్.
1: ధనం వల్ల కలుగు ఇబ్బంది తీరినా ఇంటిలోని కొరతలు ఎంతో ఉండు.
0: ఇఫ్ షీ గెట్స్ ఓవర్ ద డిఫికల్టీ ఆఫ్ హర్ ఫైనాన్షియల్ పొజిషన్ వాట్ అబౌట్ ద డిఫికల్టీస్ అట్ హోమ్.
1: సుఖము చూడ బోవా శూన్యమే ఉద్యోగి పదవి యందు ఉన్న పడతకెప్పుడు.
0: సీకింగ్ హ్యాపీనెస్ త్రూ దిస్ టైప్ ఆఫ్ వే ద ఉమెన్ ఫైండ్స్ నో హ్యాపీనెస్ వాట్సోఎవర్.
1: ఉద్యోగాలు చేస్తున్నారే కానీ ఇంటి లోపల చాలా అశాంతి కలుగుతుంటారు.
0: దే మే బి వర్కింగ్ విమెన్ బట్ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్
1: వర్క్ చేయవలసిందే. పని చేయవలసిందే.
0: Yes, they have got to do the work.
1: కానీ ఇంటి పని తర్వాతనే బయట పని.
0: They have got to do the household work and then only the work outside.
1: ఇల్లు తన ప్రధానమైనటువంటి ఒక స్థానము.
0: This is their chief
1: అందువల్ల స్త్రీకి గృహలక్ష్మి ఇల్లాలు ధర్మపత్ని అగ్నాంగి అనేటువంటి గొప్ప గొప్ప టైటిల్స్ అంతా ఇచ్చారు.
0: This is why she has got those various titles, గృహలక్ష్మి ఇల్లాలు అండ్ సో మెనీ అదర్ నేమ్స్ అండ్ టైటిల్స్ టు హర్.
1: కానీ ఈనాటి మానవులు ఈ ప్రాచీన బిరుదులకు ఏమాత్రం కూడా వారు తగినటువంటి ప్రయత్నం చేయటం లేదు.
0: But today one is not really making any effort for such type of activity.
1: ఈ భౌతికమైనటువంటి బిరుదు పద్మ శ్రీ పద్మ విభూషణ్ అంటే దానికి పడిచస్తున్నారు.
0: But they crave after these titles like Padma Shri and Padma Bhushan etc.
1: ఇవి కాదు మనం చేసుకోవాల్సినటువంటి బిరుదులు.
0: These are not the thing, the titles that we should acquire.
1: ధర్మపత్ని అనేటువంటి దాన్ని మనం సాధించాలి.
0: We have got to first fulfill the title of Dharmapatni.
1: Grihalakshmi, intilo nirantaram kudunu navutu aanantanga aanandanga untundali.
0: That you are the Grihalakshmi who brings a lot of happiness and cheer to the home.
1: Ardhangi, pati yokka kashtamulaku nashtamulaku dukkhamulaku ardha bhaganga taaru nilchali.
0: She who takes half the difficulties and the miseries and bears it of her husband.
1: Dharmapatni.
0: She is a
1: dharmamulo ettri cheyiga untundali sthreeku.
0: She is the one who steers the dharma in the house.
1: ఈ విధమైనటువంటి ప్రాచీన ధర్మములు ఈనాడు మనం కోల్పోయి
0: we have forgotten these ancient ways of dharmic
1: activity. ఈ ఆధునిక యుగమునందు అనేక విధమైనటువంటి విరుద్ధములకు మార్గం ఏర్పడిపోయింది.
0: And in this modern age we are going absolutely at a tangent against
1: that. ఇప్పుడు కూడాను అనేక మంది సుతనులు చాలా ఉంటున్నారు.
0: But there are many good people even today.
1: పవిత్రమైన హృదయం ఇంకను ఉంటున్నారు.
0: There are people with pure hearts.
1: ఉద్యోగములు చేసుకుంటూ కూడాను తమ గృహకృత్యములందు ఏ విధమైన లోటు లేకుండా ఉండడానికి తగిన కృషి చేస్తున్నారు.
0: Though they are working outside, they try so much. They also keep their homes happy and
1: కనుక స్త్రీల యొక్క జీవితం అనేటువంటి చాలా ఆదర్శవంతమైన జీవితము.
0: So the life of a woman is exemplary.
1: ప్రపంచంలో ఏ చదువులు చదివినప్పటికీ ఎంత మేధాశక్తి ఉండినప్పటికీ ఎన్ని విధమైనటువంటి గుణములు ఉండినప్పటికీ గృహమును నిలబెట్టడానికి ముఖ్యమైనటువంటి స్త్రీడే దీనికి మూలాధారం.
0: The woman it is who is most important to establish peace and happiness at home, no matter what are the outside activities, it be fame and name.
1: స్త్రీలు లేనటువంటి యొక్క ఇల్లు కేవలం అదొక మఠంగా ఉంటుంటాడు.
0: The home without the mother is absolutely a void.
1: కనుక ఒక చౌట్రీగా ఉంటుంటాడు.
0: It will be like a chowdhury.
1: కనుక మొట్టమొదటి ఇంటిలో స్త్రీలు చాలా ఆధారంగా ఉంటుండాలి.
0: So the women are the foundation of
1: తమ పిల్లలను తాము ఆదర్శంగా చూసుకోవాలి.
0: They've got to look after their children in
1: తమ పతి యొక్క సుక్షేమాన్ని సరిగా గమనించాలి.
0: They've got to look after the welfare of their
1: husband. తదుపరి నీవు ఏ పనులైనా చేసుకోవచ్చు.
0: Afterward they can do any work.
1: ఇది ప్రాచీన సాంప్రదాయం యొక్క ప్రధాన లక్ష్యం.
0: This is the old way tradition.
1: ఈనాడు దీనికి విరుద్ధంగా మారిపోయింది.
0: But today everything is going against such tradition.
1: కేవలం వంట ఇంట్లో పడి కుమిలేటువంటి యొక్క స్త్రీలుగా భావిస్తున్నారు.
0: They think they are only women who have to be confined to the kitchen.
1: కాదు కాదు.
0: Not at all.
1: ఇల్లునంతాగను వెలిగింపజేసేటువంటిది ఈ స్త్రీ.
0: Woman is the one who lights the whole home.
1: ఈ స్త్రీలు చక్కగా ఉండినప్పుడే తమ పిల్లలు కూడా ఆదర్శవంతమైన జీవితంగా ఉంటుంటాయి.
0: It is when these women are all right that the children become
1: అయితే ఈ స్త్రీలకు మాత్రం పురుషులు ఏమాత్రం కూడా కంటి నీరు పెట్టడానికి అవకాశం ఇవ్వకూడదు.
0: So men should not make a woman shed even a tear.
1: కరుకనే కలకంటి కంటి కన్నీరులకిన సిరి ఇంటనుండనొల్లదు సుమతి అన్నారు.
0: సో నో
1: అనగా ఆ ఇంటిలో ఒక స్త్రీ కంటి నీరే పెట్టుకుంటే ఆ ఇంటిలో ఉన్న సంపద అంతా కూడా కూలిపోతుంది.
0: If in a house a woman sheds a tear, all the wealth and happiness in a home will just disappear.
1: కరుకనే స్త్రీలకు ఆ కంటి నీరు రానివ్వకుండా చూసుకునేటువంటి బాధ్యత పురుషుల యందు ఉంటుంది.
0: So it is the responsibility of the men to see that the woman does not shed.
1: కానీ ఈ సత్యాన్ని పురుషులు ఈనాడు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: But men today are unable to find out the truth of this.
1: పురుషుడు చాలా ప్రధానం అంటున్నారు.
0: దే థింక్ మెన్ ఆర్ ఇంపార్టెంట్.
1: ఈ పురుషుడు అనేటువంటి పదములకు అర్థం ఏమిటో వాళ్ళకే తెలియదు.
0: దే డు నాట్ నో ద మీనింగ్ ఆఫ్ పురుష.
1: ప్యాంటు షర్ట్ వేసుకుంటేనే పురుషుడు అవుతాడా?
0: దే థింక్ ఇఫ్ దే వేర్ అ ప్యాంట్ అండ్ అ షర్ట్.
1: పురుష అనేటువంటి ఏమిటి? దేహమునందు చైతన్య రూపంతో ఉండినటువంటి యొక్క ఆత్మతత్వంకే పురుషుడు అని పేరు.
0: పురుష ఇస్ దట్ వేర్ ఇన్ దేర్ ఇస్ ఇన్ ద బాడీ ద ఆత్మతత్వ.
1: కనుకనే ఎల్లప్ ద పుమాన్ అన్నారు. అనగా నకసిక పర్యంతమును సంచరించేటువంటి చైతన్య శక్తికే పురుషుడు అన్నారు.
0: ద డైనామిక్ కాన్షియస్నెస్ విదన్ ఇస్ ద పురుష.
1: ఇంకా కొంతమంది ఈనాడు ఉద్యోగం పురుష లక్షణం అంటున్నారు.
0: టుడే దే సే ఇట్ ఇస్ అ జాబ్ విచ్ మేక్స్ అ మ్యాన్.
1: ఉద్యోగం చేసే ఆడవాళ్ళు ఎంతమంది లేరు ఇప్పుడు లోకంలో?
0: హౌ మెనీ విమెన్ దేర్ ఆర్ హూ ఆల్సో పర్సీవ్ అ జాబ్.
1: ఏ ఉద్యోగం లేనటువంటి పురుషులు ఎంతమంది లేరు?
0: హౌ మెనీ మెన్ దేర్ ఆర్ హూ హ్యావ్ నో జాబ్స్.
1: కాబట్టి పురుష లక్షణం అంటే ఉద్యోగమే కాదు.
0: ఇట్స్ నాట్ ద జాబ్ అలోన్ విచ్ ఇస్ పర్టైనింగ్ టు ద మ్యాన్.
1: కనుకనే గృహాన్ని నిలబెట్టుకునేటువంటి ఒక బాధ్యత ఇరువురికి సంబంధించినటువంటిది.
0: సో టు ఎస్టాబ్లిష్ Happiness at home is a responsibility of both.
1: ఇంటి యొక్క గౌరవ మర్యాదలను మనం నిలబెట్టుకునేటువంటి బాధ్యత ఇరువురి యందు ఉంటుంది.
0: Both have the responsibility to protect and establish the honor and happiness.
1: ఇరువురి యందు కూడా సమత్వభావం ఉండాలి.
0: Both of them should feel equal.
1: ఈనాడు ఈ వెలుగంతా వెలుగుతుండాలి అంటే దీనికి ఏమి విధానం?
0: If all these lights are burning today,
1: negative positive రెండు చేరినప్పుడే వెలుగు మనకు వస్తుంటుంది.
0: If the negative and the positive is combined and give us the light,
1: పురుషుల యొక్క తత్వము రెండింటి యొక్క ఏకత్వంగా ఉండినప్పుడే దివ్యత్వం అనేది మనకు ప్రకాశిస్తుంది.
0: It is only the women and men combined together then we find divinity.
1: స్త్రీలకు కూడా తగినటువంటి యొక్క స్వాతంత్రాన్ని ఇవ్వొచ్చు రావాలి.
0: So women also should get the freedom today.
1: అనగా దేనికోసం?
0: Why? For what reason?
1: ఇల్లును అభివృద్ధి పరిచే కోసమని, పేరు ప్రతిష్టను నిలబెట్టే కోసమని, ధర్మాన్ని స్థాపించే కోసమని, సత్యాన్ని ప్రచారం చేసే కోసమని ఈ స్వాతంత్రాన్ని ఇవ్వాలి.
0: They should have this freedom to establish truth, righteousness and bring happiness and harmony at home.
1: కనుక ప్రతి స్త్రీ కూడాను దీంతో తగినటువంటి ఆదర్శాన్ని చూపించాలి.
0: So every woman should show the ideal in her.
1: చక్కగా చదువుకోవచ్చును.
0: She can study.
1: డిగ్రీలు తీసుకోవచ్చును.
0: షీ కెన్ టేక్ డిగ్రీ.
1: ఉద్యోగాలు చేయవచ్చును.
0: షీ కెన్ ఆల్సో
1: దేశోద్ధారం తగినటువంటి అవకాశం అందించవచ్చును.
0: షీ కెన్ ఆల్సో ప్రొటెక్ట్ ద కంట్రీ అండ్
1: పాలిటిక్స్ లో చేరవచ్చును.
0: షీ కెన్ ఎంటర్ ఇన్ టు పాలిటిక్స్.
1: దాంట్లో తప్పు లేదు.
0: దేర్ ఇస్ నథింగ్
1: కానీ తన గృహమును ఆధారం చేసుకుని మిగతావన్నీ చూసుకోవాలి.
0: బట్ ఫస్ట్ ఇట్ ఇస్ ద హోమ్ దట్ మస్ట్ బి పారమౌంట్ అండ్ లేటర్ ఇట్ ఇస్ ది అవుట్ సైడ్.
1: ఈ గృహమే పెద్ద ఆధార సమస్యంటుంది.
0: The home is the one that is the very foundation.
1: Illunu vadali inki em chesinappudiki deento peru pettukole maatram undavu.
0: If you leave the home and work outside you will not get a name and honor.
1: Kanaka grahastha dharmanni paatinchi pillalanu aadarshavantamainatunte oka jeevuluga pauruluga teerchididdaniki streele chaala important.
0: So women are very important in looking after the home and in training the children to become the warriors and the
1: ఈనాడు గుణవంతులైనటువంటి ఒక స్త్రీ పురుషులు జగత్తులో లేకపోవడం చేతనే దేశం ఇన్ని విధమైనటువంటి అల్లకల్లోలములకు గురి అయిపోతుంది.
0: It is because there aren't ideal women and men today that the world is now subject to so much of misery.
1: ఈనాడు మనం కాపాడవలసింది దేనికోసం?
0: What is it that you should protect?
1: గుణవంతులైనటువంటి స్త్రీ పురుషులను కాపాడాలి.
0: You've got to protect those good men and women today.
1: గుణవంతులైనటువంటి స్త్రీ పిల్లలను పాపలను కనాలి.
0: So you've got to give birth to children who are really
1: ఆ పిల్లలను సరైన శీల సంపత్తిని పెంచాలి.
0: So they have got to enhance the virtues.
1: ఎవరి కోసం?
0: For whose? For what
1: కోసం కాదు.
0: It's not for us
1: కోసం.
0: It's for the sake of the country.
1: ఈనాడు పాస్ చేసి అనేక యూనివర్సిటీస్ నుంచి కొన్ని వేల మంది అంతకును బయట ప్రదేశానికి పంపుతున్నారు.
0: So many thousands of people are studying in universities and going outside.
1: ఇది చాలా తెలివి తక్కువ.
0: This is something which has absolutely no reason or rhyme.
1: ధనం సంపాదించడానికి కోసం పంపడం.
0: Are you sending them merely to earn
1: కాదు.
0: Money?
1: నాయన నీవు గొప్పవాడు కానక్కర్లేదు, మంచివాడు కామని కోరాలి.
0: You need not become a big man but become a good man. That should be
1: good man కావాలి, not great man.
0: You've got to become a good man but
1: ప్రతి తల్లిదండ్రులకును నా కుమారుడు గొప్ప చదువు చదవాలి.
0: Every parent thinks that the son should study very hard.
1: నా కుమారుడు గొప్ప పదవి పొందాలి.
0: He has got to get a great
1: నా కుమారుడు గొప్ప పేరు తేవాలి.
0: He must get a good name, a great name.
1: ఎన్ని పేరు తెచ్చి ప్రయోజనం ఏమిటి?
0: What's the use of earning many names?
1: మంచి పేరు తేవాలి.
0: He has got to get a good name.
1: ఈనాడు మనం చేయవలసింది ఏమిటి? Great person అనే దానికంటే good person అనేటువంటి తేవాలి.
0: What is it that we have got to do today? Not that we should become great person but good persons.
1: Good person కు great person కు ఉండేటువంటి difference ఏమిటి?
0: What's the difference between a great and a good person?
1: Great person anetunti vaadu
0: the great person
1: naruni yandu kudanu oka narayanu yandu kudanu naruni chustadu.
0: He sees narayana even in man.
1: Idi great person annaru.
0: He is a great person.
1: Kaadu kaadu naruni yandu kudanu narayanu chudali. He is a good person.
0: The good person is one who sees God in every man.
1: Idi goppatanam.
0: This is the greatness.
1: Ramudu chadukunna chadive ravanu kudanu chadivadu.
0: Ravana and Rama both studied the same.
1: Ravana 36 vidyalu nerchadu.
0: Ravana knew 36 types.
1: Ravana kuda 36 vidyalu nerchadu.
0: Rama also knew 36 types.
1: Kaani Ramana nerchinatundi vidya aacharanalo petti dani jindinchukunnadu.
0: But Rama put into practice what he had studied and he assimilated.
1: Kaani Ravana nerchinatundi aacharanalo pettaka ajinna rogam teppinchukunnadu.
0: But Ravana did not put it into practice and it caused him indigestion.
1: Tana vidyanni kudanu kevalam marchipoyi దుర్మార్గంలో ప్రవేశపెట్టాడు.
0: He forgot all the education and went in the wrong path.
1: రాముని అన్ని కూడాను తన నేర్చిన విద్యనన్ని కూడా సమాజంలో ఆచరింపు చూచాడు.
0: But Rama put into practice in society all the education.
1: రాముడు గుడ్ పర్సన్ను రావణుడు గ్రేట్ పర్సన్.
0: Rama is a good person and Ravana is a great person.
1: గొప్పవాడే రావణుడు.
0: Ravana is a great man.
1: కాని గుణము లేకపోవడంనే వాడు good person కాకపోయాడు.
0: But because he has no virtues, he doesn't become a good man.
1: గుణము కలిగినప్పుడే వాడు good person అవుతుంది.
0: Only when he has virtues he becomes.
1: ఎంత ధనమును సంపాదించు.
0: You may
1: ఎన్ని పదములు నేను ఎంత మేధావి అయినాక నీలో గుణమే లేకపోతే నీవు కేవలం ఒక మంచివాడే కాదు.
0: You might earn a lot of money, you might get status, and you might become one of the greatest, knowledgeable.
1: ఏమిటి ఈ ధనం ధనం ధనం?
0: What's the use of this wealth?
1: ధనమును సంపాదించేటువంటి ప్రజలు ఎంతమంది లేరు ఈ లోకంలో?
0: There are so many in this world who yearn for money.
1: మరి పోయే సమయంలో ఒక్క నయా పైసా కూడా వారి వెంట రాదు.
0: But when they go, they do not take even one naya paisa with them.
1: ఇలాంటి ధనం ఉండి ప్రయోజనం ఏమిటి?
0: What's the use of having such wealth?
1: కోటి విద్యలు ఉండి గుణము లేకున్నచో ఫలమదేమి వాని విలువదేమి?
0: What is the price or the status of a man who has studied so much but doesn't have virtue?
1: కనుక మొట్టమొదట మనకు గుణం కావాలి.
0: సో ఫస్ట్ అండ్ ఫర్ మోస్ట్ వీ మస్ట్ బి వర్చువస్. గుణం
1: కలిగినటువంటి మనిషే నిజమైన మనిషి.
0: ద వర్చువస్ మ్యాన్ ఇస్ ద వన్ హూ ఇస్ అ ట్రూ మ్యాన్.
1: కనుక ఈనాడు గుణం అనేటువంటిది ఎక్కడ కనిపించడం లేదు.
0: బట్ వీ కెనాట్ సీ గుడ్ క్వాలిటీస్ ఎనీవేర్ టుడే.
1: ఏ మానవుడు చూసినప్పటికీ ధనం ధనం ధనం ధనం.
0: ఎవ్రీ మ్యాన్ ఇస్ ఆఫ్టర్ మనీ అండ్ మనీ.
1: ఈ మనీ వల్ల వచ్చేటువంటి యొక్క మనసు చాలా విజృంభించిపోతుంది.
0: సో మైండ్ విచ్ ఇస్ జస్ట్ ఫిక్స్డ్ ఆన్ ద మైండ్ బికమ్స్ రియలీ డిస్టార్టెడ్.
1: మ్యాన్ అని చెప్పారు, ఎంఏఎన్ మ్యాన్ అన్నారు.
0: సో ఇట్ ఇస్ సెడ్ ఎంఏఎన్ మ్యాన్.
1: ఎం అనగా ఏమిటి?
0: వాట్స్ ద మీనింగ్ ఆఫ్ ఎం?
1: మాయా.
0: ఇట్స్ మాయా.
1: మాయను సాధించు.
0: యు హావ్ గాట్ టు గెట్ ఓవర్ ద మాయా.
1: ఏ ఆత్మను దర్శించు.
0: యు హావ్ గాట్ టు సీ ది ఆత్మ.
1: ఎం
0: ఎం
1: నిర్వాణం పొందు.
0: You have got to attain nirvana.
1: Mayanu sadinchi vasham cheskuni,
0: getting over the maya.
1: Atmanu darshinchi,
0: seeing the atma.
1: Nirvanam pondatamu ide maya.
0: You will have to attain nirvana. That is man.
1: Ante gani the proper study of mankind is man annaru.
0: So the proper study of mankind is man.
1: Hrudayamu mata pani moodinti oka ekatvame manavattam.
0: So your heart, your speech and your words should be in absolute harmony.
1: కనుక మనం గ్రేట్ పర్సన్ కానక్కర్లేదు.
0: We need not be.
1: నా కొడుకు గ్రేట్ పర్సన్ కావాలని మీరు కోరకూడదు.
0: You should not desire that your son should become a great person.
1: మంచి కుమారుడు కావాలి.
0: He must become a good son.
1: మంచి పేరుని తేవాలి.
0: He has got to get a good
1: మంచి పనులు చేయాలి.
0: He has got to do good activities.
1: మంచి సహాయంతో జగత్తును ఉద్ధరించాలి.
0: He has got to help the world at all times.
1: ఈ మంచితనాన్ని పెంచడానికి ఈ కుమారుని పూజ అనేక విధములుగా ప్రోత్సహించాలి.
0: సో యు గాట్ టు ఎన్కరేజ్ యువర్ సన్ టు బికమ్ అ గుడ్ మ్యాన్.
1: కానీ గ్రేట్ పర్సన్ అని కాదు, గ్రేట్ పర్సన్ ఉండి ప్రయోజనం ఏమిటి?
0: నో యూజ్ ఆఫ్ బీయింగ్ అ గ్రేట్ పర్సన్.
1: ఎంతమందో గ్రేట్ పర్సన్స్ ఉన్నారు ఈ ప్రపంచంలో.
0: దేర్ ఆర్ సో మెనీ గ్రేట్ పర్సన్స్.
1: ఎవరు తుచానందిస్తున్నారు?
0: ఎనీబడీ.
1: వాళ్ళకి నిరంతరము విచారమే.
0: దే ఆర్ ఫుల్ ఆఫ్ వరీస్ అండ్ ఎంగ్జైటీ.
1: ఈ గ్రేట్ పర్సన్ అనేటువంటి వాడికి ఏ క్షణమైనా కూడా శాంతి లేదు.
0: ద గ్రేట్ పర్సన్ హ్యాస్ నో పీస్ వాట్సోఎవర్.
1: కానీ గుడ్ పర్సన్ కి ఎక్కడ పోయినా కూడా శాంతి శాంతి శాంతి.
0: బట్ ద గుడ్ పర్సన్ ఇస్ ఆల్వేస్ పీస్ వేర్ ఎవర్ హీ గోస్.
1: ఈనాడు మీరు చూడండి సైంటిస్ట్
0: టుడే యూ సీ ద సైంటిస్ట్
1: గొప్ప విజ్ఞానాన్ని సంపాదించారు.
0: హీ హాస్ అటైన్డ్ అ లాట్ ఆఫ్ నాలెడ్జ్.
1: చంద్రుడిని కూడా నువ్వు చేరగలిగారు.
0: హీ హాస్ ఈవెన్ గాన్ అప్ టు.
1: కానీ ప్రయోజనం ఏమిటి?
0: బట్ వాట్ ఇస్ ద యూజ్?
1: చంద్రుడు చేరగలిగి కూడాను చంద్రజాలలు శాంతి సుఖములు.
0: ఆల్దో హీ హాస్ బీన్ ఏబుల్ టు గో అప్ టు ద మూన్ హీ హాస్ నో పీస్ విత్ హిమ్.
1: మూనుకు పోతున్నారు, బాడీ అంతా చల్లగైపోతుంది. అది
0: when they go up the body becomes cold.
1: Mind heat aipothundi.
0: Mind gets heated.
1: Idi goppatanama.
0: This is a great thing.
1: Kaadu kaadu.
0: Not at all.
1: Manchi taname kaadu idi.
0: This is not at all a good thing.
1: Nee moonuku poye badulu nee manasulo prabhavinchu.
0: Instead of going to the moon, go inside your mind.
1: Chandrama manaso jata chaksho suryo jayata. Chandrudu anetuntu vaadu manase.
0: So the moon is the mind.
1: మూనుకు పోయినామంటే ఎక్కడో పోవటం కాదు, నీవు మనసు లోపల ప్రవేశించు.
0: గోయింగ్ టు ద మూన్ ఇస్ నాట్ గోయింగ్ ఎనీవేర్.
1: అది నీవు మంచివాడవుతావు.
0: బట్ గోయింగ్ ఇన్ సైడ్ యువర్ మైండ్ దెన్ యూ బికమ్ అ
1: గ్రేట్ పర్సన్. దగ్గర పోతే గ్రేట్ పర్సన్ అవుతాడు.
0: యూ ఇఫ్ యూ గో టు ద మూన్ యూ బికమ్ అ గ్రేట్ పర్సన్.
1: కానీ మంచి పర్సన్ కావాలి నీవు.
0: బట్ యు హావ్ గాట్ టు బికమ్ అ గుడ్ పర్సన్.
1: నీ మనసును స్వాధీనంలోంచుకో.
0: యు హావ్ గాట్ టు హోల్డ్ యువర్ మైండ్ అండర్ కంట్రోల్.
1: మనోమూలం ఇదం జగత్. జగత్ అంతా మనసు యొక్క ప్రభావమే.
0: ద హోల్ వరల్డ్ ఇస్ కంట్రోల్డ్ బై ద మైండ్.
1: కనుక ఇట్టి మహాప్రభావమైనటువంటి మనస్తత్వాన్ని నీవు అరికట్టుకో.
0: So this powerful mind, you've got to keep it under control.
1: Good work.
0: This is the good work that you can do.
1: ఈ గుడ్నెస్ మనం సాధించాలి.
0: So you have got to attain goodness.
1: ఏంటి సార్ వద్దు?
0: Not greatness.
1: కాబట్టి ఈనాడు ప్రతి మానవుడు కూడాను నేను గుడ్ పర్సన్ కావాలి, గుడ్ పర్సన్ కావాలి అని ఆశించాలి.
0: So every man should desire that he should become a good
1: నేను గ్రేట్ పర్సన్ కావాలి, గ్రేట్ పర్సన్ కావాలి. ఏ మాత్రం కూడా కలలో కూడాను మీరు విచారించకూడదు.
0: Not even in your dream should you ever.
1: ఏమిటి గ్రేట్ గ్రేట్ గ్రేట్ గ్రేట్?
0: Even in your dream you should not feel you should be a great man.
1: గ్రేట్ అనేటువంటి తెలియనటువంటి వాడే గ్రేట్ పర్సన్ కావాలని ఆశిస్తున్నా.
0: It's a person who doesn't know anything feels he must become great.
1: 10 మంది సమాజం లోపల తనను గౌరవించినప్పుడు అది గొప్పతనం.
0: ఇట్స్ వెన్ హీస్ ఆనర్డ్ ఇన్ ద సొసైటీ దట్ ఇస్ గ్రేట్.
1: కానీ సొసైటీ అధికారి ఇచ్చేది ఇప్పుడు.
0: బట్ సొసైటీ డజంట్ డూ దట్
1: టుడే. బాహ్యంగా చూస్తే ఎవరైనా ఒక మినిస్టర్ గాని ఇంకెవరైనా గొప్పవారు పోతే నమస్కారం అండి అని ప్రపంచరీతిగా చెప్తారు.
0: బట్ ఇన్ ద వరల్డ్ టుడే దే ఓన్లీ ఆనర్ సమ్ పర్సన్ హూ ఇస్ అ మినిస్టర్ ఆర్ సంబడీ.
1: కానీ లోపల ఆ గౌరవం అనేటువంటిది లేదు.
0: బట్ ఇన్ సైడ్ దే డూ నాట్ హ్యావ్ దట్ రెస్పెక్ట్.
1: వాడి హృదయం లోపల కూడా ఈ మంచితనం రావాలి.
0: He should get that goodness right from the heart.
1: Ayyo adan chaala manchi vaadra.
0: Oh, he should feel, oh, he's a very good
1: manchi peru samajamlo manam techukovali.
0: So we should earn that good name in society.
1: Adi ye nijamainatundi yokka jeevithamu.
0: That is real life.
1: 3 dinamulu bratikina kaani hamsavale manam bratakali.
0: If you live even for 3 days, live like a swan.
1: Enduku 100 samvatsaralu bratikina kaani kaaki vali enduku bratakali.
0: Why live for 100 years like a crow?
1: కాకి వలె కల కాలం బ్రతుకుక హంసమై క్షణమే ఆడుమురా. ఒక క్షణముండినా మనం చాలు.
0: ఈవెన్ టు లివ్ అ మోమెంట్ లైక్ అ స్వాన్ ఇస్ మచ్ బెటర్ దెన్ టు లివ్ మచ్ మోర్ లైక్ అ క్రో.
1: కనుక స్త్రీల యొక్క తత్వము ఇలాంటి పవిత్రమైనటువంటి మంచితనంతో అభివృద్ధి అయ్యేటువంటిది.
0: సో ఇట్ ఇస్ ద స్త్రీ హూ సార్ట్ ఆఫ్ ఎన్హాన్సెస్ దిస్ గుడ్నెస్.
1: కనుకనే 19th స్త్రీల దినంగా భావించారు.
0: సో ద 19th ఆఫ్ నవంబర్ ఇస్ కన్సిడర్డ్ ద లేడీస్ డే.
1: నవంబర్ 7వ తేదీ ప్రపంచమంతా కూడా మంచితనం అని భావించారు.
0: So November 7th is the day for the goodness of all mankind.
1: Russians anta kudunu 7th teedi chaala great dinam ani pettukunnaru. Ladies day ani pettukunnaru.
0: They think the 7th is a great day, the ladies.
1: Okkoka desham varu okkoka date nu ladies day ani ga pettukunnaru.
0: Each country has kept one particular day as a ladies day.
1: Endu kosam pettaru?
0: Why is it that it is so?
1: Deshaniki aadarshanga nirupinchali.
0: Because it's to hold a
1: matramurti aa vidhanga aadarshanga untunnappude పిల్లల యొక్క భవిష్యత్తు ఆదర్శవంతమైన భవిష్యత్తుగా ఉంటుంది.
0: ఇట్స్ వెన్ ద మదర్ ఇస్ ఎగ్జెంప్లరీ ఆల్ ద చిల్డ్రన్ బికమ్ ఎగ్జెంప్లరీ.
1: కనుకన్న ఈ ప్రపంచానికి గుణవంతులైనటువంటి యొక్క బాలబాలికలు అందించాలంటే మాతృమూర్తి ఒక మంచితనంగా ఉంటుండాలి.
0: ఇట్ ఇస్ డివైన్ మదర్హుడ్ హూ కెన్ గివ్ టు ద హోల్ వరల్డ్ చిల్డ్రన్ హూ ఆర్ వర్చ్యువస్.
1: ప్రతి పని ఎందుకు తాను ఆచరించి నిరూపించాలి.
0: She has got to do the work and practice it and show it as an example.
1: మొట్టమొదటి తన ఇల్లును ఆధారంగా తీసుకోవాలి.
0: She should take her home as the example.
1: దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. దేహమెట్ట మనకు ప్రధానము, మన ఇల్లు కూడా మనకు అట్ట ఆధారం.
0: జస్ట్ ఆస్ ద బాడీ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ అస్ ద హోమ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్.
1: ఈనాడు ఇల్లుకు బీగం వేసి ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉంటారు.
0: టుడే వి లాక్ ద హౌస్ అండ్ వి గో యాజ్ వి లైక్ అండ్ వాండర్ అబౌట్.
1: ఇది నిజంగా ఇది మంచితనం కాదు.
0: దిస్ ఇస్ నాట్ గుడ్ అట్ ఆల్.
1: ఫ్రీ ఫ్రీ ఫ్రీ ఫ్రీ ఫ్రీడమ్ ఫ్రీడమ్ ఏంటి ఫ్రీడమ్?
0: వాట్ ఇస్ దిస్ ఫ్రీడమ్ అండ్ ఫ్రీడమ్?
1: ఇది కాదు మనం కోరవలసినటువంటి ఫ్రీడమ్.
0: దిస్ ఇస్ నాట్ వాట్ వి షుడ్ డిజైర్.
1: ఇది స్వాతంత్రం అనేటువంటిగా మనం భావిస్తున్నాము.
0: వి థింక్ దట్ దిస్ ఇస్ స్వాతంత్ర.
1: స్వాతంత్రం
0: స్వాతంత్రం.
1: స్వ అనగా ఏమిటి?
0: వాట్ ఇస్ స్వ?
1: ఆత్మనే.
0: ఇట్ ఇస్
1: ఆత్మనే మన యొక్క తంత్రంగా ఉంటుండాలి.
0: ఆత్మ ఈజ్ అవర్ మెషిన్, అవర్ ఇన్స్ట్రుమెంట్.
1: మనం ఇంకొక విధంగా చూసినప్పుడు ఈ స్వ స్వేచ్ఛ అన్నారు.
0: స్వ ఆల్సో మీన్స్ ఫ్రీడమ్.
1: స్వేచ్ఛ అనగా ఏమిటి?
0: వాట్ ఇస్ స్వేచ్ఛ?
1: ఇష్ట ప్రకారం సంచరించడమా కాదు. స్వ ఆత్మ ఇచ్ఛ, ఆత్మ ఇచ్ఛనే స్వేచ్ఛ.
0: స్వ డజంట్ మీన్ వాండరింగ్ అబౌట్ యాజ్ వి లైక్, బట్ స్వ మీన్స్ గోయింగ్ అకార్డింగ్.
1: స్వార్థము అంటున్నారు.
0: ఇట్స్ కాల్డ్ సెల్ఫిష్నెస్.
1: స్వార్థం అంటే ఏమి? సెల్ఫిష్నెస్ అనుకుంటున్నారు.
0: యూ థింక్ దట్ స్వార్థ
1: ఇది కాదు స్వార్థము. స్వ అర్థం అనగా ఆత్మార్థమే స్వార్థము.
0: స్వార్థం ఈజ్ ద మీనింగ్ ఆఫ్ ది ఆత్మిక్ ప్రిన్సిపల్.
1: ఈ విధంగా సారోపి సారూపి సామీప్య సాహిత్యముల యొక్క తత్వము ఈ స్వ, అది ఏ స్త్రీ తత్వము.
0: ద మదర్హుడ్ ది ఐడియల్ ఆఫ్ మదర్హుడ్ ఇస్ ఇన్ ది స్వార్థ అండ్ దట్ ఈస్ ద సారూప్య.
1: కానీ నిజంగా స్త్రీలకు ఎవరు బోధించేవారు లేకపోవడం చేతనే వారు ఈ విధంగా పెడమార్గం పట్టాతున్నారు.
0: బికాస్ దర్ ఇస్ నోబడీ టు గైడ్ ద విమెన్ పర్హాప్స్
1: నిజంగా వారికి బోధిస్తే తప్పక ఆచరించి వాళ్ళు ప్రవర్తిస్తారు.
0: ఇఫ్ దే ఆర్ గైడెడ్ డెఫినెట్లీ ద విమెన్ విల్ గో ద రైట్ పాత్.
1: స్త్రీలంతా కూడా మంచివారైనప్పుడే దేశమంతా మంచిదవుతుంది.
0: ఇట్స్ ఓన్లీ వెన్ ద విమెన్ ఆర్ గుడ్ ద హోల్ కంట్రీ విల్ బికమ్ గుడ్.
1: కనుక దేశమంతా మంచిపడాలంటే ఈనాడు స్త్రీలంతా కూడా ఆదర్శవంతమైన స్త్రీలుగా రూపొందాలి.
0: ద హోల్ కంట్రీ షుడ్ బికమ్ గుడ్, ద విమెన్ షుడ్ బికమ్ ఐడియల్.
1: ఈ మంచితనం స్త్రీల ఎందు మాత్రమే ఉన్నది కానీ పురుషుల ఎందు లేదు.
0: దిస్ గుడ్నెస్ ఈజ్ ఓన్లీ ఇన్ విమెన్ అండ్ నాట్ ఇన్ మెన్.
1: కానీ పురుషుల ఎందు గ్రేట్నెస్ ఉంటుండాలి.
0: మెన్ పర్హాప్స్ హావ్ గ్రేట్నెస్.
1: కానీ స్త్రీల ఎందు గుడ్నెస్ ఉంటుండాలి.
0: బట్ ఇన్ విమెన్ దర్ ఇస్ గుడ్నెస్.
1: ఒక్కరికి ఈ సత్యాన్ని చక్కగా మీరు గుర్తించుకోవాలి.
0: సో యూ గాట్ టు కన్సిడర్ అండ్ రికగ్నైజ్ దిస్ ట్రూత్.
1: పనులు చేయవచ్చు మగవారు.
0: Men can do work.
1: చేతగాని పనులు కూడా సాధించవచ్చును.
0: They may do hard work.
1: ఎన్ని సాధించినప్పటికీ ఇంటిలో మాత్రం చక్కగా ఉండినప్పుడే అన్ని కూడా సాధించే వారు అవుతారు.
0: It's only in spite of doing any type of work outside, if you are good at home, that is what is required.
1: కనుక స్త్రీలకు మొట్టమొదటి గౌరవాన్ని ఇవ్వాలి.
0: You've got to give respect to the woman.
1: స్త్రీలకే గౌరవం ఇచ్చినప్పుడు దైవం అక్కడనే ప్రత్యక్షమవుతాడు.
0: Wherever woman is respected, there lives God.
1: కనుక స్త్రీలకు సరైన గౌరవ మర్యాదలు ఇచ్చి వారికి సరైనటువంటి యొక్క స్థానం నందించి వారి ద్వారా మనం జగత్తును ఎంత ఏర్పడి సాధించడానికి ప్రయత్నించాలి.
0: Giving respect and woman, that you respect and this to woman, it's only then that the whole country can become good.
1: Kausalya karatam chetane Ramulu devuga maripoyaru.
0: It's because Kausalya gave birth, we have Rama.
1: Jara ఎవరెవరి గర్భస్థానము ఎంత పవిత్రమైనటువంటిదో దానికి తగినటువంటి యొక్క పుత్రులుగా ఉంటుంటారు.
0: Whosoever womb is so pure, they get pure sons.
1: సీత లవకుశలను సాకడం చేతే కదా వారు అంత గొప్ప వీరులుగా మారిపోయారు.
0: ఇట్స్ బికాస్ సీత గేవ్ బర్త్ టు లవ అండ్ కుశ, దే బికేమ్ సచ్ గ్రేట్ మెన్.
1: జిజియాల లామా పెంచడం చేత, గొప్ప గొప్ప బోధన చేయటం చేత శివాజీ అంత గొప్ప వాడుగా మారిపోయాడు.
0: బికాస్ జిజాబాయ్ గేవ్ సచ్ గైడెన్స్ టు శివాజీ, హీ బికేమ్ సచ్ గ్రేట్ మెన్.
1: తల్లి యొక్క బోధన ఎంతైనా అవసరము.
0: సో ద టీచింగ్ ఆఫ్ ద మదర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
1: ఎందుకంటే చిన్నపిల్లలు తల్లికి సమీపంగా ఉంటుంటారు.
0: బికాస్ లిటిల్ చిల్డ్రన్ ఆర్ క్లోజ్ టు ద మదర్.
1: ఆ వయసు నుండే తల్లిని వారికి సరైన మార్గం నిరూపించాలి.
0: సో ఇన్ దట్ యంగ్ ఏజ్ ద మదర్ షుడ్ గైడ్ దమ్ ప్రాపర్లీ ఇన్ ద రైట్ పాత్.
1: కనుక మంచి తల్లులుగా ఉండినప్పుడు మంచి బిడ్డలుగా రూపొందుతారు.
0: సో గుడ్ మదర్స్ గెట్ గుడ్ చిల్డ్రన్.
1: కనుక మాతృభూమికి మాతృదేశానికి ఈ విధమైనటువంటి ఘనతను అందిస్తూ వచ్చారు.
0: సో టు ద మదర్ అండ్ ఇట్స్ వుమన్ హస్ గివెన్ దిస్ రెస్పెక్ట్ అండ్ ఆనర్.
1: కట్టగలిపిన రావణ్ణి హతమార్చి లంకను పరిపాలించాలని కోరినప్పుడు అందరు కూడాను అప్పుడు రాముడు చెప్పాడు, ధరణీ ధర్మభూమస్య స్వర్గాధిపతి గరేసి అని. నా జన్మభూమి ఎలాంటిదైనప్పటికీ నా యొక్క జన్మభూమి అలాంటిది, నాకు మంచిదే.
0: సో విచ్ ఎవర్ కింగ్డమ్ ఐ రూల్ ద వే దట్ మై ఓన్ ల్యాండ్ ఇస్ దట్
1: నా ఈ దేహం కన్న తల్లి నేను జీవించినటువంటి యొక్క భూమి ఇవి రెండు నాకు చాలా ప్రధానమన్నారు.
0: సో ద మదర్ హస్ గివెన్ బర్త్ టు దిస్ బాడీ అండ్ మై మదర్ ల్యాండ్ ఆర్ ద గ్రేటెస్ట్ టు మీ.
1: కొరకునే మాతృదేశం యొక్క దీన్ని కీర్తిని నిలపడానికి ప్రతి వ్యక్తి కూడా గుర్తించాలి.
0: సో యూ గాట్ టు ఎస్టాబ్లిష్ ద గ్లోరీ ఆఫ్ యువర్ మదర్లాండ్.
1: మాతృమూర్తికి ఎంత గౌరవం ఇస్తున్నావో మాతృదేశానికి కూడా అంత గౌరవం ఇవ్వాలి.
0: ద రెస్పెక్ట్ వి గివ్ టు ద మదర్, వి హావ్ గాట్ టు గివ్ ద సేమ్ రెస్పెక్ట్ టు ద మదర్లాండ్.
1: కానీ ఈనాడు నేషనాలిటీ అంటే ఏమో తెలియటం లేదు.
0: టుడే దే డు నాట్ నో వాట్ ఇస్ నేషనాలిటీ.
1: ఈ భారతదేశం యొక్క తత్వము మనం గుర్తించాలి.
0: వి హావ్ గాట్ టు రికగ్నైజ్
1: ఏ దేశంలో మనం పుట్టామో ఆ దేశం యొక్క సంస్కృతిని మనం పాటించాలి.
0: We have got to follow the culture of the land in which we are born.
1: ప్రతి వ్యక్తి కుడును పుట్టిన తక్షణమే తల్లి తండ్రులు ముందు జ్ఞాపకం వస్తారు.
0: సో ద చైల్డ్ రికగ్నైజెస్ ద ఫాదర్ అండ్ మదర్.
1: అదే విధంగా ఏ దేశంలో పుట్టామో ఆ దేశం యొక్క పేరు, ఆ దేశం యొక్క సంస్కృతి రెండింటిని కూడా హృదయంలో ప్రతిష్ఠించుకోవాలి.
0: సో ఇన్ విచ్ అవర్ కంట్రీ వి ఆర్ బోర్న్, వి హావ్ గాట్ టు రికగ్నైజ్ ద ట్రెడిషన్ అండ్ ద కల్చర్ ఆఫ్ దట్ కంట్రీ.
1: ఏమీ లేదు.
0: టుడే దేర్ ఇస్ నథింగ్ వాట్స్ ఎవర్.
1: ఎక్కడ ఉన్నా కానీ ఏ దేశమైనా పర్యాలేదు.
0: So we do not mind which of our countries we
1: are living.
0: We think it's just enough to eat a
1: livelihood.
0: Is this a life? Even all the animals live such a life. It's not that. Man's birth is something very, very rare.
1: ఎలాంటి కష్ట పరిస్థితులైనా ఎలాంటి నష్ట పరిస్థితులైనా కూడా దైవాన్ని మాత్రం ప్రార్థించాలి.
0: You've got to pray to God under whatever circumstances, loss or gain.
1: అదే భారతీయ సంస్కృతి.
0: That is the culture of Bharat.
1: కనుక ఎటువంటి పరిస్థితి అయినా కూడా దైవాన్ని ఆధారం చేసుకుని దేహాన్ని మనం పోషించుకోవాలి.
0: సో యూ గాట్ టు టేక్ గాడ్ అస్ పారామౌంట్ అండ్ దెన్ లుక్ ఆఫ్టర్ యువర్ బాడీ.
1: దేహ పోషణ గొప్ప పోషణ కాదు.
0: ఇట్స్ నాట్ లుకింగ్ ఆఫ్టర్ ద బాడీ దట్ ఇస్ గ్రేట్.
1: ఏదో అన్నం పెడుతుంటే దేహం కూడా పోషింపబడుతుంటుంది.
0: యెస్, ఇఫ్ యు కీప్ ఈటింగ్ ద బాడీ ఆల్సో ఐ సపోజ్ గెట్స్ నైస్.
1: చెత్త వేస్తుంటే గుంట కూడా కొన్ని దానికి నిండిపోతుంటుంది.
0: ఇఫ్ యు పుట్ గార్బేజ్ ఇన్ ఎ బిన్ ఇట్ గెట్స్ ఫుల్.
1: కాబట్టి గుంట పెరిగిందనా?
0: It's because a heap of garbage. It's not the body that grows. If you give nourishment, the body grows. The body will get burnt one day. This is the body. This will just deteriorate. You're not the one who will just deteriorate. You're not the person who will just vanish. You are the very form of the Atma.
1: ఈ దేహంలో ఉండి దీన్ని అనేక రకంగా పోషింపబడుతూ ఉండాలి.
0: ఇట్ ది ఆత్మా విచ్ ఇస్ విదిన్ యూ అండ్ ఇస్ నరిషింగ్ అండ్ లుకింగ్ ఆఫ్టర్.
1: కానీ ఈ సత్యాన్ని గుర్తించుకోలేని మానవుడు నేను ఈ దేహాన్ని పోషించుకుంటున్నాను అని అహంకారపడుతున్నాడు.
0: మ్యాన్ హూ కెనాట్ రికగ్నైజ్ దిస్ ట్రూత్ హీ థింక్స్ ఇట్ ఇస్ హీ హూ ఇస్ లుకింగ్ ఆఫ్టర్ హిస్ బాడీ.
1: పోషించేది
0: వాట్ ఇస్ దట్ హీ ఇస్ నరిషింగ్?
1: ఏది కాదు, అజ్ఞానము.
0: This is ignorance. Is he able to hold back the life that goes? It's just impossible. Then if that's not possible, how are you nourishing yourself? Who is important for the birth? God has in his hands the principle of birth and death. We have got to take protection. We have got to love God. We have got to get into God's
1: activities.
0: We have got to have that full faith that God is within you. God is not anywhere else. He is right within your heart. So God is within your heart. He is so close to you. How can you forget him? This is a great fault. He is your greatest friend.
1: నీవే నా స్నేహితుడు, నీవే నా తమ్ముడు, నీవే నా తల్లి, నీవే నా తండ్రి అని అనుకుంటూ వచ్చారు.
0: సో ఇట్ హస్ బీన్ సెడ్ దట్ గాడ్ ఇస్ ద మదర్, ద ఫాదర్, ద బ్రదర్, ద సిస్టర్ అండ్ ద గ్రేటెస్ట్ ఫ్రెండ్.
1: కానీ ఇవన్నీ గొప్పతనం కాదు.
0: దిస్ ఇస్ నాట్ గ్రేట్నెస్.
1: అన్నింటికంటే గొప్ప గ్రేట్ ఫ్రెండ్ గాడే.
0: గాడ్ ఈస్ యువర్ గ్రేటెస్ట్ ఫ్రెండ్.
1: గ్రేటెస్ట్ ఫ్రెండ్.
0: గ్రేటెస్ట్ ఫ్రెండ్.
1: మిగతా ఫ్రెండ్స్ అంతా కూడాను పాకెట్ లో మనీ చూస్తారు, పొజిషన్ సరిగా చూస్తారు, అవి బాగా ఉంటే హలో హలో హలో అని వస్తుంటారు.
0: దే ఆర్ ద ఫ్రెండ్స్ ఆర్ దోస్ హు సీ ద మనీ ఇన్ యువర్ పాకెట్ అండ్ దెన్ వెన్ దే గెట్ కాల్ ఇన్ ఆర్
1: భగవంతుడు ఇవేది చూడడు.
0: బట్ గాడ్ డజంట్ సీ ఎనీథింగ్.
1: మీ హృదయాన్ని చూస్తాడు.
0: హి సీస్ యువర్ హార్ట్.
1: హలో కమాన్ కమాన్ అంటాడు.
0: హలో కమాన్ కమాన్ హి సేస్.
1: ఎలాంటి పరిస్థితులు ఎన్న కూడాను నిన్ను వదలనటువంటి వాడు భగవంతుడు ఒక్కడే.
0: గాడ్ ఇస్ ది ఓన్లీ వన్ హు విల్ నాట్ డిస్కార్డ్ యు అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్.
1: కనుక ప్రపంచమే ఒక పెద్ద గ్రంథము.
0: ద హోల్ వరల్డ్ ఇస్ అ బుక్.
1: కనుకనే అవే మనకు అన్ని విధాల గుణపాఠం నేర్పుతున్నాయి.
0: సో దాట్ ఇట్ సెల్ఫ్ విచ్ టీచర్స్ అస్ వేర్.
1: కనుకనే నేచర్ ఇస్ ది బెస్ట్ టీచర్.
0: సో నేచర్ ఇస్ ద బెస్ట్ టీచర్.
1: హృదయమే మనకు గురువు.
0: హార్ట్ ఈజ్ అవర్ టీచర్.
1: హృదయమే మనకు అనేకంగా బోధిస్తూ ఉంటుంది.
0: సో ద హార్ట్ టీచర్స్ అస్ సో మెనీ థింగ్స్.
1: గాడ్ ఏ మనకు ఫ్రెండ్.
0: గాడ్ ఈజ్ అవర్ ఫ్రెండ్.
1: ఈ మూడింటిని మనం ఆధారం చేసుకుంటే మన జీవితం ఎంతో కూడాను సార్థకమవుతుంది.
0: ఇఫ్ యూ టేక్ దీస్ థింగ్స్ అట్ ద వెరీ ఫౌండేషన్ ఆర్ హోల్ లైఫ్ విల్ బికమ్ సో హ్యాపీ.
1: కనుక భగవంతుని ఫ్రెండ్షిప్ చేసుకోండి.
0: Make friendship with God.
1: అయితే ఈ ఫ్రెండ్షిప్ ఎట్లవుతుంది?
0: What type of friendship?
1: ఈ ఫ్రెండ్షిప్ మూల కారణము ధనం కాదు.
0: Wealth is not the basis of the friendship.
1: ఇంకే ధైర్యం కాదు.
0: It's not courage.
1: ఇంకే విధమైనటువంటి ఒక ఆధారం కాదు.
0: It's no other type of thing.
1: ఈ ఫ్రెండ్షిప్ కు లవ్ ఒక్కటే సరైన.
0: Love is the only foundation for such friendship.
1: మాకు ఒకే బంధము, అది ఏ ప్రేమ బంధము.
0: The bond between you and I is only love.
1: ఈ ప్రేమ చేతనే మనకు అంత ఏకత్వం అవుతుంది.
0: ఇట్స్ డ్యూ టు దిస్ లవ్ వీ కెన్ ఫైండ్ దట్ యూనిటీ.
1: ఈ ప్రేమ చేతనే నిజమైనటువంటి ఫ్రెండ్షిప్ కలుగుతుంది.
0: ఇట్స్ బికాస్ ఆఫ్ లవ్ వీ కెన్ గెట్ ట్రూ ఫ్రెండ్షిప్.
1: ద్వేషం చేత ఏమాత్రం కూడా నీవు ఆనందాన్ని పొందలేవు.
0: యు కెన్ నెవర్ గెట్ హ్యాపీనెస్ ఆఫ్ బికాస్
1: ప్రేమ చేతనే ఆనందము.
0: ఇట్స్ బ్లెస్ వెన్ వీ
1: ఆనందం ప్రేమలోనే ఉంటుంది, అది కానీ మరొక దాంట్లో లేదు.
0: బ్లెస్ ఇస్ ఓన్లీ ఇన్ లవ్, ఇట్స్ నాట్ ఫౌండ్ ఎనీవేర్.
1: మొక్కలు మట్టిలో పూడ్చినప్పుడే వృక్షంగా మారిపోతుంది, అది కానీ
0: it's when you plant the tree in the mud then it becomes a tree.
1: ఒక టిన్నులో పెట్టి నీళ్లు పోస్తే అది మొక్క రాదు.
0: If you put it in a tin it doesn't grow.
1: అదే విధంగానే ధార్మికం అనేటువంటిది మన హృదయం నందే మాత్రమే అభివృద్ధి అవుతుంది.
0: So righteousness emanates from the heart.
1: ఆధ్యాత్మిక నైతికములు మన హృదయం నుండి ఆవిర్భవిస్తుంటాయి.
0: సో ద స్పిరిచువల్ వర్చ్యూస్ కమ్ అవుట్ ఆఫ్ ద హార్ట్.
1: ప్రేమ ప్రేమ ప్రేమ.
0: లవ్ లవ్ లవ్.
1: ఆ ప్రేమ చేతనే మనం దైవాన్ని స్మరించాలి.
0: With love, we have got to think of God.
1: ఈ ప్రేమ చేతనే మనం దైవం యొక్క ఫ్రెండ్షిప్ ను పొందాలి.
0: With this love, we have got to make friendship with God.
1: కనుక ప్రతి మానవుని ఎందుకూడను సహజంగా ఉండినటువంటి ప్రేమను మనం సహజంగా అభివృద్ధి పరచుకోవాలి.
0: సో ద నేచురల్ లవ్ దట్ ఇస్ విదిన్ అస్ వి హావ్ గాట్ టు మేక్ ఇట్ ఈవెన్ మచ్ మోర్ అండ్ ఇంక్రీజ్.
1: ఆ ప్రేమనే మనకు రమింపజేసేటువంటి రాముడు.
0: ఇట్ ఇస్ దట్ ప్రేమ విచ్ మేక్స్ అస్ సో హ్యాపీ లైక్ రామ.
1: రమేతి ఇతి రామః అన్నాడు. రమించేటువంటిది హృదయమే.
0: ఇట్స్ ద హార్ట్ విచ్ మేక్స్ యూ హ్యాపీ.
1: ప్రేమ ముదిత మనసే కహో రా.

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 7th discourse on Gita Bhagavan delivered on 8th August 1984. In this discourse, Bhagavan teaches us how to control the first sense organ that needs to be controlled, which is tongue. He explains why the food that one takes and the words that one speaks need regulation. Sri Bhagavan Uvacha.
1: Yogasya Prathamam Dwaram. Yogasya Prathamam Dwaram. Vam Nirodha. Jishvendriyam Yukka Nigrahamune Yogamunaku Prathamam Dwaram Ga Perkunnade Gita.
2: The first opening to yoga is control of tongue representing taste and speech.
1: Jishvendriyamunu Nigrahinchaka Daivatvamunu Pondatam Yogadwaramulo Pravesinchatam Asadhyamani Shasinchinadi Gita.
2: Gita has declared that without controlling tongue, it is impossible to enter the mansion of yoga and to follow the path of devotion.
1: Praniki Aneka Indriyam Rupunavi.
2: There are a number of sense organs for every living being.
1: అయితే కొన్ని ఇంద్రియములను మాత్రము జాగ్రత్తగా తెలిసి ఉపయోగించుకోవాల్సి వస్తుంది.
2: బట్ వన్ హ్యాస్ టు యూజ్ ఎ ఫ్యూ సెన్స్ ఆర్గన్స్ ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్ నోయింగ్ ఫుల్లీ వెల్ ది ఇంప్లికేషన్.
1: ఉదాహరణకు అగ్ని,
2: ఫర్ ఎగ్జాంపుల్ ఫైర్.
1: ఈ అగ్నిని జాగ్రత్తగా వినియోగించుకున్న ఇది మనకు ఉపకారిగా ఉంటుంది. ఇల్లుని అజాగ్రత్తగా ఉపయోగించిన ఇది మనకు అపకారం చేస్తుంది.
2: ఇఫ్ యూజ్ ఫైర్ ఎ లిటిల్ కేర్ఫుల్లీ విత్ సర్టన్ అమౌంట్ ఆఫ్ అవేర్నెస్, ఇట్ వుడ్ బి యూస్ఫుల్. అదర్వైజ్ ఇట్ వుడ్ బి హార్మ్ఫుల్.
1: ఒక కత్తి లేక విద్యుత్ శక్తి, ఈ రెండు ఉంటున్నవి.
2: టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ నైఫ్ ఆర్ ఎలక్ట్రిసిటీ.
1: వీటిని తెలుసుకుని ఉపయోగించిన మనకు ఉపకారులుగా ఉంటాయి.
2: ఇఫ్ యూ నో దేర్ యూస్ అండ్ యూజ్ దెమ్ ప్రాపర్లీ, దెన్ దే వుడ్ బి హెల్ప్ఫుల్ టు అస్.
1: వీటిని తెలియక ఉపయోగించిన ఇవే మనకు అపకారిగా మారుతుంది.
2: ఇఫ్ యూ డు నాట్ యూజ్ దెమ్ ప్రాపర్లీ, దే విల్ బికమ్ హార్మ్ఫుల్.
1: అపకారమునకు ఉపకారమునకు, మేలుకు కీడుకు, మన యొక్క జాగ్రత్త అజాగ్రత్తలే దీనికి మూల కారణం.
2: For making it useful or harmful, it is our awareness and our care which will be very useful, very important.
1: కనుకనే తెలిసి మెలగవలను తెలివితోడ అని ఇంద్రియముల యొక్క శక్తిని అతి ప్రధానముగా బోధిస్తూ వచ్చింది వేదాంతం.
2: వేదాంత has been teaching that you should know the uses of the sense organs and use them carefully.
1: మానవునికి ఉండినటువంటి యొక్క ఇంద్రియములలో ఒక్కొక్క ఇంద్రియము ఒక్కొక్క శక్తిని మాత్రమే కూడి ఉంటుంది.
2: ఆల్ ది సెన్స్ ఆర్గన్స్ గివెన్ టు మ్యాన్, ఈచ్ పర్టికులర్ సెన్స్ ఆర్గన్ హ్యాస్ వన్ పర్టికులర్ యూజ్.
1: అయితే జిహ్వ రెండు విధములైనటువంటి శక్తులతో చేరి ఉంటుంది.
2: బట్ టంగ్ యాజ్ అ సెన్స్ ఆర్గన్ ఈజ్ ఎండౌడ్ విత్ పవర్స్.
1: ఒకటి మాట్లాడటం, రెండవది రుచి చూడటం.
2: వన్ ఈజ్ ది పవర్ ఆఫ్ స్పీచ్, ది సెకండ్ ఈజ్ ది పవర్ ఆఫ్ టేస్ట్.
1: కనుకనే ఈ జిహ్వను అతి జాగ్రత్తగా మనం ఉపయోగించుకోవాలని గీతా శాస్త్రజ్ఞుడు చెప్పారు.
2: గీతా శాస్త్రజ్ఞ ద లార్డ్ ఆఫ్ గీతా హస్ దేర్ ఫోర్ కాషన్డ్ అస్ దట్ వి షుడ్ బి వెరీ కేర్ఫుల్ వై యూజింగ్ టంగ్.
1: ఏ యొక్క సాధకుడు ఈ శిక్షను అదుపులో ఉంచుకునో అట్టి సాధకుని యొక్క హృదయం నిర్మలమై నిశ్చలమై నిస్వార్థమై పరతత్వం మాత్రం పొందుతుంది అని కూడా బోధించాం.
2: గీత హెస్ ఆల్సో టాట్ దట్ పర్సన్ హూ హ్యాస్ కంప్లీట్ కంట్రోల్ ఓవర్ ద టంగ్ విల్ బి ఎనేబుల్ హిస్ హార్ట్ టు బి మెయింటైన్ ప్యూర్ స్టడీ అండ్ స్టిక్ ఇన్ ద లా.
1: ఈ కారణంను పురస్కరించుకుని చాతుర్మాస వ్రతమని ఏకాదశి వ్రతమని ఒక్క వ్రతులని ఈ విధమైనటువంటి పరిపరి పేర్లతో దీనిని అనుభవిస్తూ వచ్చారు సాధకులు.
2: ఇన్ దిస్ కాంటెక్స్ట్ సాధక సర్వీన్ అబ్జర్వింగ్ ఏ నంబర్ ఆఫ్ వ్రత చాతుర్మాస వ్రత ఏకాదశి వ్రత ఎట్సెట్రా.
1: చాతుర్మాసం అనగా వర్షాకాలంలో గురు పూర్ణిమ నుండి తిరిగి 4 నెలలు ఆహారమును అదుపులో ఉంచుకోవటం మౌనమును వహించటం ఈ కారణముల చేత శిఖును అదుపులో ఉంచుకున్నటకు తగిన మార్గమును చూసుకుంటూ వచ్చారు.
2: ది అబ్జర్వెన్స్ ఆఫ్ చాతుర్మాస వ్రత ఇట్ రెఫర్స్ టు అబ్జర్వింగ్ సైలెన్స్ ఇన్ హ్యావింగ్ ఏ పర్టికులర్ టైప్ ఆఫ్ డయట్ అండ్ కంట్రోల్ ఓవర్ ద డయట్ కమెన్సింగ్ ఫ్రమ్ గురు పూర్ణిమ ఫర్ అబౌట్ 4 మంత్స్.
1: ఉపవాస వ్రతములు కూడాను ఈ విధమైనటువంటి కారణాలతో ఏర్పడినటువంటివి.
2: ఫాస్టింగ్ ఆల్సో హ్యాస్ బీన్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ దీస్ వెరీ రీజన్స్.
1: ఇది దేహరీతిగా ఆరోగ్యమును మానసిక రీతిగా ఆనందమును కూడా చేకూరుస్తుంది.
2: ఫిజికలీ అండ్ బాడీలీ దిస్ గివ్స్ హెల్త్ అండ్ మెంటలీ ఇట్ గివ్స్ జాయ్ అండ్ ప్లేస్.
1: అమితాహారము సాధకులకు చాలా ప్రమాదమని కూడా బోధించింది.
2: అన్లిమిటెడ్ అండ్ అన్రెగ్యులేటెడ్ ఫుడ్ ఈజ్ వెరీ హార్మ్ఫుల్ ఫర్ సాధక దిస్ హెస్ బీన్ డిక్లేర్.
1: అన్ని విధములైనటువంటి యొక్క రుచులతో కూడినటువంటి ఆహారము సాధకుని తమో గుణంలోకి కొనిపోతుంది.
2: ఏ వెరైటీ ఆఫ్ టేస్టీ ఫుడ్స్ ఈజ్ లైక్లీ టు లీడ్ సాధక టు తమో గుణ దిస్ హెస్ బీన్ డిక్లేర్.
1: తనకు రుచికరమైనటువంటి ఆహారములు భుజించుతూ దైవ సన్నిధిని దైవ తత్వమును అనుభవించటకు సాధ్యమవుతుంది అని పలికినంత మాత్రమున ఇది ప్రయోజనం లేదు.
2: ఓన్లీ జస్ట్ సింప్లీ థింగ్స్ దట్ ఎంజాయింగ్ ఆల్ ద టేస్టీ ఫుడ్ అండ్ ఆల్ ది టేస్ట్ ఆఫ్ ద ఫుడ్ స్టిల్ వన్ వుడ్ బి ఏబుల్ టు ఎంజాయ్ నియర్నెస్ టు గాడ్ అండ్ వుడ్ బి ఏబుల్ టు ప్లీజ్ గాడ్ ఈజ్ నాట్ కరెక్ట్.
1: మొట్టమొదటి జిహ్వను అదుపులో ఉంచుకోవాలి.
2: ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ వన్ హ్యాస్ టు కీప్ ద టంగ్ అండ్ కంట్రోల్.
1: అన్ని విధములైనటువంటి యొక్క రుచులతో కూడినటువంటి ఆహారము సాధకుని తమో గుణంలోకి కొనిపోతుంది.
2: ఏ వెరైటీ ఆఫ్ టేస్టీ ఫుడ్స్ ఈజ్ లైక్లీ టు లీడ్ అ సాధక టు తమో గుణ.

0: himself, one has to keep the tongue and control.
1: జీవన అదుపులో ఉంచుకున్నప్పుడు మిగిలినటువంటి ఇంద్రియములన్నీ కూడా తమంతట తామే అదుపులోకి వస్తాయి.
0: ఇఫ్ వన్ కెన్ కంట్రోల్ ద టంగ్ విత్ ఎఫర్ట్, ది అదర్ సెన్స్ ఆర్గన్ కమ్ అండర్ కంట్రోల్ ఆటోమేటికల్లీ.
1: కానీ ఈనాటి సాధన మార్గమునందు అన్ని రకములైనటువంటి సాధనలు ఆచరిస్తున్నారు, కానీ దీనికి ప్రధానమైన మూలాధారమైన నిజమైనటువంటి యొక్క తత్వములు వారు గుర్తించుకోలేక జీవను విగ్రహించుకోలేకపోతున్నారు.
0: టుడే సాధన దే ఆర్ జస్ట్ ట్రైన్ టు అబ్జర్వ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్, బట్ అన్ఫార్చునేట్లీ దే హావ్ నాట్ బీన్ ఏబుల్ టు హ్యావ్ ఎ కంట్రోల్ ఓవర్ దట్ టంగ్.
1: పాత్రలో నీరంతా కారిపోవాలంటే 10 చిందులు ఉండనక్కర్లేదు, ఒక్క రంధ్రం ఉంటే కూడా చాలు.
0: ఇఫ్ ది ఎంటైర్ వాటర్ ఇన్ ఎ వెసల్ షుడ్ గో అవుట్ బై లీకింగ్, దేర్ ఇస్ నో నీడ్ ఫర్ 10 హోల్స్, ఈవెన్ 1 హోల్ వుడ్ బి సఫిషియెంట్.
1: అదే విధముగానే సాధకులకు దశేంద్రియములు కూడా అరికట్టనక్కర్లేదు, ఒక దశేంద్రియమును అరికట్టితే అన్ని విధములైనటువంటి దేని కూడా అదుపులోకి వస్తాయి.
0: ఇన్ దిస్ కాంటెక్స్ట్ వీ హావ్ టు అండర్స్టాండ్ దట్ వీ హావ్ టు కంట్రోల్ టంగ్ బేసికలీ, ఇట్ ఇస్ నాట్ నెసరీ టు కంట్రోల్ దెన్ ఆల్ది అదర్ నైన్ సెన్స్ ఆర్గన్స్ కమ్ అండర్ కంట్రోల్. యూ కెన్ కంట్రోల్
1: దశేంద్రియమును అరికట్టుకోలేకపోవటం చేతనే మానవుని యందు అనేక విధములైనటువంటి ఉద్రేకములు, కల్లోలములు, సందేహములు, అనేక విధమైనటువంటి యొక్క మానసిక చంచలత్వమును అభివృద్ధి పరుస్తూ వచ్చింది.
0: బికాస్ మ్యాన్ హస్ నాట్ బీన్ ఏబుల్ టు కంట్రోల్ టైమ్, హీఈస్ అఫ్లిక్టెడ్ విత్ ఎ నంబర్ ఆఫ్ డౌట్స్, ఎ నంబర్ ఆఫ్ ఎమోషనల్ టర్మాయిల్ అండ్ కాన్ఫ్లిక్ట్ కాంట్రడిక్షన్ కన్ఫ్యూజన్ ఎట్సెట్రా.
1: మాటకు మించిన విలువలు మరొకటి లేదు.
0: There is nothing which is more important than the word, value of the word.
1: Kanuka maatanu adupulo unchukotamu shikshana adupulo unchukotamu sadhakulaku pradhanamainatuvanti yokka sadhana.
0: The most important sadhana for every aspirate is that he has to keep primarily under strict control the control of thought, control of tongue.
1: Jeevitamulo అల్ప ఫలములు అందించేటువంటి యొక్క పదార్థములకే అనేక విధములైనటువంటి త్యాగములు చేస్తున్నారు మానవులు.
0: ఇన్ లైఫ్ వన్ కెన్ అబ్జర్వ్ దట్ ఈవెన్ ఫర్ స్మాల్ లిటిల్ థింగ్స్ ఇన్ లైఫ్ ఎ నంబర్ ఆఫ్ సాక్రిఫైసెస్ హావ్ బీన్ మేడ్.
1: డబ్బు చెల్లించినదే అంగట్లో ఉండేటువంటి సరుకు మన హస్తములకు రావటం లేదు.
0: వీ వుడ్ నాట్ బి ఏబుల్ టు గెట్ ఆర్టికల్స్ వితౌట్ పేయింగ్ ఫర్ ఇట్.
1: ఈ విధముగా అల్ప ఫలములు అందించేటువంటి యొక్క వస్తువులకై మానవుడు అనేక త్యాగములు చేయొచ్చు, కడపటికి ప్రాణములైన త్యాగం చేయటకు సంసిద్ధులవుతుంటాడు.
0: ఫర్ గెటింగ్ అండ్ ఒబ్టైనింగ్ అండ్ అచీవింగ్ స్మాల్ పెటీ యూజ్లెస్ ఆర్టికల్స్ మ్యాన్ సమ్ టైమ్స్ ఇస్ ప్రిపేర్ ఈవెన్ టు సాక్రిఫైస్ హిస్ లైఫ్.
1: అన్నింటికంటే అధికమైన గుర్తిది, అన్నింటికంటే ఆధారమైన గుర్తిది, అన్నింటికంటే ఆనందమైన గుర్తిది ఆత్మలాభం. ఇది ఆత్మలాభమునకు త్యాగం చేయటంలో మానవునికి ఒరిగిపోయేటువంటిది ఏముందని.
0: ద వన్ విచ్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్, ద వన్ విచ్ ఈస్ ది వెరీ బేసిస్ ఆఫ్ ఆల్ అదర్ థింగ్స్ ఈస్ ద గెయిన్ ఆఫ్ ఆత్మ. షుడ్ నాట్ ఎ మ్యాన్ సాక్రిఫైస్ ఎవ్రీథింగ్ ఫర్ ది సేక్ ఆఫ్ దిస్?
1: ఒకదానిని మనం త్యాగం చేసినప్పుడే మరొకటి మనకు ప్రాప్తిస్తుంది.
0: ఓన్లీ వన్ వి గివ్ అప్ ఫర్ సాక్రిఫైస్ వన్ థింగ్ would be able to get another increased place.
1: బజారులో ఒక కూరగాయలు కొనవాలంటే మన నుంచి డబ్బు పోతేనే అతని నుంచి మన కూరగాయలు వస్తున్నాయి, లభిస్తున్నాయి.
0: ఇన్ ది మార్కెట్ ఇఫ్ యూ వాంట్ టు గెట్ వెజిటబుల్స్ వీ హావ్ టు పే ఫర్ ఇట్. ఓన్లీ వెన్ వీ గివ్ మనీ వీ గెట్ వెజిటబుల్స్.
1: మనము ధనమును త్యాగం చేయక ఆ యొక్క కూరగాయలు మనకు లభించడం లేదు.
0: వితౌట్ ఆఫరింగ్ అండ్ సాక్రిఫైసింగ్ మనీ వీ వుడ్ నాట్ బి ఏబుల్ టు గెట్ వెజిటబుల్స్.
1: ఒకటి త్యాగం చేయటం వల్లే మరొకటి మనకు ప్రాప్తిస్తుండాలి.
0: బై గివింగ్ వన్ వీ ఆర్ అక్వైరింగ్ అనదర్.
1: అదే విధముగానే సుగుణములు మానవుని యందు అభివృద్ధి కావాలన్నా దుర్గుణములను త్యాగం చేయాలి.
0: ఇన్ ది సేమ్ వే ఇఫ్ వన్ వాంట్స్ టు డెవలప్ వర్చ్యూస్ ఇన్ హిమ్సెల్ఫ్ హీ హ్యాస్ టు గివ్ అప్ బ్యాడ్ క్వాలిటీస్.
1: అసమర్థమును త్యాగము చేసినప్పుడే సమత్వము మనలో అభివృద్ధి అవుతుంది.
0: అన్లెస్ వన్ సాక్రిఫైసెస్ ఇన్ఈక్వాలిటీ అండ్ అన్ఈక్వల్ మైండెడ్నెస్ వన్ నాట్ ఏబుల్ టు గెట్ ఈక్వల్ మైండెడ్నెస్. ఈక్వాలిటీ
1: బుద్ధులను మనం త్యాగము చేసినప్పుడే సుబుద్ధులు మనలో చేరుతూ వస్తాయి.
0: ఓన్లీ వెన్ వీ సాక్రిఫైస్ బ్యాడ్ క్వాలిటీస్ వీ కెన్ అక్వైర్.

0: హత్యు హత్యు కాక మనము మనలో ఉండినటువంటి యొక్క దుర్బుద్ధులను దురాలోచనలను దుర్గుణములను త్యాగము చేయక సద్బుద్ధులు సదాలోచనలు సద్గుణములు మనకు ఏ రీతిగా అలవడతాయి.
1: ఇట్ నాట్ గివింగ్ అప్ బ్యాడ్ థాట్స్ బ్యాడ్ హ్యాబిట్స్ బ్యాడ్ క్వాలిటీస్ ఇట్ వుడ్ నాట్ బి పాసిబుల్ ఫర్ అస్ టు అక్వైర్ గుడ్ థాట్స్ గుడ్ హ్యాబిట్స్ గుడ్ బిహేవియర్.
0: కనుకనే జయదేవుడు జిహ్వే రసజ్ఞి అన్నాడు. రసముతో కూడినటువంటి ఒక జిహ్వను మనం సరైన అదుపులో ఉంచుకొని దానికి హత్తులో తగినటువంటి మాటల చేత హత్తుకు మించిన ఆహారం చేత దానిని సంతృప్తిపరిచిన మనకు ఆనందం అనేటువంటిది తరతలా మరకమవుతుంది.
1: జయదేవ హ్యాస్ డిక్లర్డ్ డిస్క్రైబ్ ది టంగ్ యాజ్ వన్ విచ్ ఎంజాయ్స్ గుడ్ థింగ్స్ అండ్ దట్ విల్ బి ఏబుల్ టు జస్ట్ మేక్ ఆల్ ద థింగ్స్ ఈజీ బై కంట్రోలింగ్ ద టంగ్.
0: దీనిని మౌనము అని కూడా చెప్తూ వచ్చారు.
1: Another word used for describing this is silence.
0: ఈ యొక్క మౌనము అనేటువంటిది కేవలము వాక్పందన మాత్రమే కాదు.
1: Silence doesn't refer to the control of the physical tongue.
0: హృదయ సంబంధమైనటువంటి తలపులు కూడా మనలో ఆవిర్భవించరాదు.
1: You should not have, you should not get thoughts also.
0: కనుక ఇట్టి హృదయ సంబంధమైనటువంటి భావములు ఆవిర్భవించకుండా ఉండే నిమిత్తమై మనం కొంత ఆహారం అదుపులో ఉంచుకోవాలి.
1: If we want to have control over the generation of thoughts in our mind, we should have some control over the food that we take, the diet.
0: Ekko sorinatvanti padarthamulanta kudunu manam daariki andincharadu.
1: We should not go on feeding the tongue with whatever it desires.
0: Ikkade atma anatma nitya anitya ane ee vishaya parisilana chesetundi vivekanni manam avirudhi parchukovali. Deenine buddhi yogam annaru.
1: We have to develop బుద్ధి యోగ యోగ ఆఫ్ ఇంటెలిజెన్స్ అండ్ డిస్క్రిమినేషన్ టు ఫైండ్ అవుట్ విచ్ ఇస్ పర్మనెంట్ విచ్ ఇస్ ఇంపర్మనెంట్ విచ్ ఇస్ సెంటిడెంట్ అండ్ విచ్ ఇస్ ఇన్సెంటిడెంట్.
0: నిత్యానిత్య పరిశీలన సత్వంతో కూడినటువంటి వివేకమే బుద్ధి యోగం.
1: డిస్క్రిమినేషన్ విచ్ డిస్టింగ్విషస్ ద పర్మనెంట్ ఫ్రమ్ ద ఇంపర్మనెంట్ దిస్ విల్ బి డిస్క్రైబ్డ్ అస్ యోగ ఆఫ్ ఇంటెలిజెన్స్.
0: ఈ ఆహారము సాత్వికమా లేక రాజసికమా తామసికమా అనేటువంటి విచారాన్ని మనం చేయాలి.
1: We have to inquire into and find out whether the food that we take relates to sattvic food, rajasic food or tamasic food.
0: నేను భుజించేటువంటి ఆహారము హితముగా మితముగా ఉన్నదా లేదా అనేటువంటి విచారణ కూడాను మనం చేయాలి.
1: The food that I take, is it quality wise good and tasty? One will have to inquire.
0: ఈ విధమైనటువంటి ఆహారమును తెలిసి విచారణ కలిపి మనం భుజించినప్పుడు మానవునికి సంభవించేటువంటి కొన్ని దూషణ భూషణ యొక్క ప్రభావములు అతనిలో ఏమాత్రం కూడా చెలింప చేయకుండా ఉంటాయి.
1: ఇఫ్ వన్ వాంట్ టు ఎంక్వైర్ ఇన్ టు దిస్ కైండ్ ఆఫ్ వే యూజింగ్ డిస్క్రిమినేషన్ ఇఫ్ వన్ టేక్స్ ఫుడ్ జుడీషియస్లీ హీ వుడ్ నాట్ బి అఫెక్టెడ్ బై సెన్సర్ అండ్ ప్రైజ్.
0: అట్లు విచారణ చేయక కేవలం ఆకలి తీరటమే ప్రధానమైన లక్ష్యంలో ఉంచుకొని దీనికి రుచి యొక్క ధారమైనటువంటి తత్వంలో మనం అనుభవించడం చేత మన యొక్క రాగద్వేషములను మనము అదుపులో పెట్టుకోలేకపోతున్నాం.
1: ఇండిస్క్రిమినేట్లీ విల్ గో ఆన్ టేకింగ్ ఫుడ్ వితౌట్ లుకింగ్ ఇన్ టు వెదర్ దిస్ డిజైరబుల్ ఆర్ అన్డిజైరబుల్ ఓన్లీ టు సాటిస్ఫై హంగర్ అండ్ టేస్ట్ వీ వుడ్ నాట్ బి ఏబుల్ టు హ్యావ్ కంట్రోల్ ఓవర్ అవర్ అటాచ్.
0: ఎవరైనా మనల్ని పరిహసించిరా లేక దూషించిరా నిందలు పలికిరా ఒక్క నిమిషంలో మనం కురిగిపోతున్నాం.
1: వీ థింక్ just like that if anyone were to criticize us comment adversely against us or censure
0: nindu manishi kaalu manishi ga roopandipothunnadu.
1: A man who is so very happy he shrinks like that once he
0: hears pravanjame adiki shunyanga kanivistundi.
1: The entire world becomes almost a nullity when he is criticized.
0: Vicharamudu tala unchukuntadu.
1: He becomes grief stricken the moment that he hears censure.
0: జీవితమే వ్యర్థమని భావిస్తాడు.
1: హీ ఫీల్స్ దట్ లైఫ్ ఇస్ మీనింగ్లెస్.
0: కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ది రీజన్?
0: ఈ బలహీనతకంతా కారణము ఈ ఆహారమే.
1: ది మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఫర్ ఆల్ దిస్ వీక్నెస్ ఈస్ ది టైప్ ఆఫ్ ఫుడ్ దట్ హీ టేక్స్.
0: ఇంకెవరైనా మనల్ని వర్ణించరా లేక అనేక విధములుగా మనం పొగడుదరా దీనితో మానవుడు ఉప్పొంగిపోతాడు.
1: ఇఫ్ ఎనీవన్ వర్ టు ప్రైజ్ అస్ appreciate us, then we start bloating.
0: ఇంకా అతన్ని పట్టడానికి స్వర్గములు కూడా చాలవు.
1: ఇట్ బికమ్స్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ టు హోల్డ్ హిమ్.
0: ఇలాంటి పొగసుటకు పొంగిపోవటము, దూషించటకు కుంగిపోవటము, ఈ పొంగి కుంగనటువంటి యొక్క సమతత్వాన్ని అనుభవింపచేసే నిమిత్తమై ఈ ఆహార నియమమును అతి జాగ్రత్తగా అందిస్తూ వచ్చింది గీత.
1: గీత హాస్ బీన్ ఎంఫసైజింగ్ ద నీడ్ ఫర్ ఎక్స్ట్రీమ్ కేర్ ఇన్ టేకింగ్ ప్రాపర్ ఫుడ్, గుడ్ ఫుడ్, కరెక్ట్ ఫుడ్, కీపింగ్ ఇన్ యూ ది నీడ్ ఫర్ మెయింటైనింగ్ ఈక్వానిమిటీ, నాట్ టు గెట్ ఎలేటెడ్ వెన్ క్రేజీ షవర్, నాట్ టు గెట్ ష్రంక్ వెన్ సెన్సరీ.
0: కనుకనే పాత్ర శుద్ధి, పాక శుద్ధి, పదార్థ శుద్ధి, ఈ మూడు శుద్ధులు లేకుండా ఆహారం భుజించరాదు అని శాసించింది.
1: Therefore, it has also prescribed that there should be purity of the articles used, the purity of the vessel, the purity of the cooking process itself.
0: Patra Shuddhi. Manam undeyukunte patra parishuddhanga untundi.
1: Purity of the cleanliness of the vessel. The vessel which is used for cooking food must be absolutely clean.
0: Padartha Shuddhi. Anaga ee padarthamu anyayamto archinchinatundiga, nyayamto archinchinatundi. మన చెమటార్చి దీనిని తెచ్చుకున్నటువంటి ఆహారమా, లేక దొంగలించి తెచ్చుకున్నటువంటి ఆహారమా, ఇది ఏ విధంగా పరులను బాధించకుండా వచ్చినటువంటి ఆహారమా, లేక పరుల యొక్క ఆనంద హృదయంతో చేకూరినటువంటి ఆహారమా అనేటువంటి ఈ పదార్థం యొక్క విచారాన్ని కూడా మనం చక్కగా విచారించాలి.
1: Cooking food, whether these are acquired by proper means, by proper work, by the sweat of the brow, or by stealing the things.
0: Anyaya archita padarthamu idi kevalamu anarogyanni kaliginchatame kaakunda durputtulu kudunu penchutundi.
1: Articles which are acquired by improper means when they are used for food, they not merely generate bad thoughts, they will be leading us on the wrong path.
0: Paaka shuddhi cheseetundi vaari hrudayamu ఏ భావంతో ఉంటున్నది, ఎలాంటి తలంపులతో ఉంటున్నది, ఎలాంటి హృదయంతో ఈ పాకమును చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని కూడా విచారించాలి.
1: Then the next step is to inquire into what refers to the purity of cooking process itself. With what idea of thoughts and feelings the person who is cooking the food is cooking it. This has to be looked into.
0: ఈ మూడింటిలో పాత్ర శుద్ధి మన హస్తంలో మన స్వాధీనంలో ఉన్నది, కానీ పదార్థ శుద్ధి పాక శుద్ధి మన స్వాధీనంలో లేదు.
1: వీ హ్యావ్ కంట్రోల్ ఆఫ్ ద త్రీ థింగ్స్, ది ప్యూరిటీ ఆఫ్ ది వెసల్ బట్ నాట్ ది అదర్ టు. ద ప్యూరిటీ
0: చేసేటువంటి వారు ఏ హృదయంతో చేస్తారో అది ఎవరికి తెలియదు.
1: వీ డు నాట్ నో ది ఫీలింగ్స్ ఇన్ ది మైండ్ ఆఫ్ ది కుక్ వెన్ హీ ఈస్ కుకింగ్ ది ఫుడ్.
0: అందరి నుంచి తెచ్చుకున్నటువంటి ఒక పదార్థం కానీ, లేక బజారులో ఉన్నటువంటి కూరగాయలు కానీ వారు దొంగిలించి తెచ్చారు, లేక వారి తోట నుంచే తెచ్చారు, ఇంకెవరికైనా మోసం చేసి తెచ్చారు అని మనకు తెలియదు.
1: Regarding the articles which you are buying from the shop or from the market, we do not know whether the vendor has acquired those articles either by proper means or improper means.
0: Kanukani paakam aina tarvata manam pujinchina puravamu brahma arpanam brahma havit brahma agnu brahma nahutam brahma yavati nagatavyam బ్రహ్మ కర్మ సమాధిన అని పరమాత్మక అర్పితము గావించి మనం పూజించడంలో ఈ మూడు శుద్ధులు అందులో చేరిపోతాయి.
1: Therefore, while taking food, just before we take food, we pray and offer the entire thing to God so that everything becomes clean and pure.
0: ఆ నిమిత్తమై ఈ విధమైనటువంటి యొక్క ప్రార్థనను అందిస్తూ వచ్చిందే కానీ, కేవలం పూజించట పూర్వం ప్రార్థన చేయాలని ఒక నిర్బంధమైనటువంటి యొక్క శాస్త్రము కాదు.
1: The prayer which has to be offered before taking food is not to be taken as something which is imposed and which is compulsory. And it is for our own good, for attaining the purity of the food, we will have to just do and pray to the God.
0: Prarthana cheyutaku puravu, idi oka aaharanga untundi.
1: Before you offer the prayer, the food is merely food.
0: Prarthana chesina tarvata, idi prasadanga maaripothundi.
1: So once you offer it to the Lord, it becomes a నైవేద్యం, ప్రసాదం.
0: ఈ ప్రసాదం మనకు ఎట్టి దోషం కూడా ఉండదు.
1: ఫర్ ద వన్ విచ్ ఈస్ ఒబ్టైన్డ్ ఆఫ్టర్ ద ప్రేయర్ దేర్ విల్ బి నో డిఫెక్ట్స్, నో
0: పాక దోషము, పదార్థ దోషము, ఇంకా పాత్ర దోషము, మూడింటి దోషములు కూడా ఈ ప్రార్థన పరిహారం చేస్తుంది.
1: ది ప్రేయర్ రిమూవ్స్ ఆల్ ద ఫ్లాస్ అండ్ ద డిఫెక్ట్స్ ఆఫ్ ది వెసల్ అండ్ ది ఆర్టికల్ అండ్ ది కుకింగ్ ప్రాసెస్.
0: కనుకనే గీతలో ప్రధానంగా సాత్విక ఆహారము మితాహారము అత్యవసరమని, చిక్కును అరికట్టుకోవటము ప్రధానమైన సాధనని కూడాను ప్రబోధించింది.
1: గీతా ఐ హెస్ బీన్ ఎక్స్పోండెడ్ దట్ హ్యావింగ్ అ కంట్రోల్ ఓవర్ ద టంగ్ అండ్ హ్యావింగ్ సాత్విక్ ఫుడ్ అండ్ ఇన్ లిమిటెడ్ క్వాంటిటీ ఈజ్ వెరీ ఎసెన్షియల్.
0: ఇది ఆహారం నందు సరైన రీతిగా మనకు గోచరిస్తుంది, కానీ రెండవ శక్తి అయినటువంటిది మాట.
1: సో ఫర్ యాజ్ ఫుడ్ గోస్ ఐ థింక్ వి ఫీల్ కన్విన్స్. ద సెకండ్ ఆస్పెక్ట్ ఈజ్ టాక్.
0: ఈ మాటల చేత మనస్సుని మార్పు చేస్తుంది.
1: టాక్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ ఇంపాక్ట్ ఆన్ ది ఎంటైర్ మైండ్ అండ్ మెంటల్ ప్రాసెస్.
0: మనసుని ముక్కలు చేస్తుంది.
1: ఇట్ కెన్ కట్ ద మైండ్ అండ్
0: హృదయాన్ని బ్రద్దలు చేస్తుంది.
1: ఇట్ కెన్ బ్రేక్ ది హార్ట్
0: ప్రాణాన్ని అందిస్తుంది.
1: ఇట్ కెన్ గివ్ ది పర్సన్
0: ప్రాణాన్ని అందిస్తుంది.
1: ఇట్ కెన్ గివ్ లైఫ్ ఇట్సెల్ఫ్
0: జీవాన్ని పోషిస్తుంది.
1: ఇట్ కెన్ ఎంకరేజ్
0: హృదయాన్ని చేరుస్తుంది.
1: ఇట్ కెన్ మేక్ వన్ రీచ్.
0: ఈ రెండు విధములైనటువంటి పరస్పర విరుద్ధమైనటువంటి పదములు, పరస్పర విరుద్ధమైనటువంటి ఫలితములు ఈ మాటల చేతనే చేకూరుతున్నాయి.
1: దేర్ ఆర్ దీస్ టూ కాంట్రడిక్టరీ అండ్ ఆపోజిట్ ఎఫెక్ట్స్. ఇట్ ఈస్ బోత్ బై ది వర్డ్ ఇట్సెల్ఫ్.
0: మాటల చేత ఎంతైనా కూడా హృదయం మారుటకు అవకాశం ఉంటుంది.
1: బై యూజింగ్ వర్డ్ ఇట్ ఈస్ పాసిబుల్ టు ట్రాన్స్ఫార్మ్ ద మైండ్.
0: మానసిక పరివర్తన అంతే కొన్ని మాటలతో కూడి ఉంటుండాలి.
1: ఎంటైర్ మెంటల్ ట్రాన్స్ఫార్మేషన్ టేక్స్ ప్లేస్ బై వర్డ్స్, ప్రాపర్ వర్డ్స్.
0: కానీ అనేక మంది విజ్ఞానులు దీనిని విశ్వసించరు.
1: ఏ నంబర్ ఆఫ్ సైంటిస్ట్ అన్ఫార్చునేట్లీ డోంట్ బిలీవ్ దిస్.
0: మాటల చేత మనసులు మారటం ఎట్లా సాధ్యమవుతుంది?
1: దే సే హౌ ఇస్ ఇట్ పాసిబుల్ టు ట్రాన్స్ఫార్మ్ ద మైండ్ బై మియర్ వర్డ్.
0: దీనికి ఎట్టి పరిశోధనలు కావాలి?
1: వాట్ ఇస్ ది ఎక్స్పెరిమెంట్ దట్ హస్ బీ కండక్టెడ్ ఫర్ దిస్?
0: పరిశోధనలు లేనటువంటి పదార్థం యొక్క సత్యత్వాన్ని నిరూపించడం అసాధ్యం కదా.
1: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్రూవ్ ఎనీథింగ్ వితౌట్ ఎక్స్పెరిమెంటింగ్ ఇట్, ఇజ్ంట్ ఇట్?
0: మానసిక పరివర్తన కంటికి కనిపించేటువంటిది కాదు.
1: ది ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ మైండ్ కెనాట్ బి సీన్ బై ది ఐ.
0: ఇది కేవలం వినిపించేటువంటిది మాత్రమే.
1: ఇట్ కెన్ బి ఓన్లీ హర్డ్.
0: ఇది వినిపించేటువంటిది కూడా ఒక ఇంద్రియముల ద్వారానే.
1: ఆల్ దాట్ వన్ కెన్ హియర్ ఈజ్ ఓన్లీ టు సెన్స్ ఆర్గన్ ఇయర్.
0: ఇలాంటి మాటల చేత మనసు యొక్క పరివర్తన సంభవించదే అని వారు వాదిస్తారు.
1: దే ఆర్గ్యూ దట్ బై మియర్ వర్డ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు బ్రింగ్ అబౌట్ ఎనీ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద మైండ్.
0: ఒకనొక గురువు అనేక మంది విద్యార్థులను చేర్చుకుని వారికి వేదాంత ప్రబోధన తలుపుతూ వచ్చాడు.
1: వన్ ప్రిసెప్టర్ టీచర్ హీ బ్రాట్ టు హిమ్ ఏ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ హీ వాస్ టీచింగ్ వేదం.
0: ఆ ప్రదేశంలోకి ఎడ్యుకేషన్ సెక్రటరీగా ఉండేటువంటి ఐఏఎస్ ఆఫీసర్ ప్రవేశించాడు.
1: టు దట్ పర్టికులర్ ప్లేస్ ఎన్ ఐఏఎస్ ఆఫీసర్ హూ హ్యాపెన్ టు బి ఎన్ ఎడ్యుకేషన్ సెక్రటరీ ఎంటర్ దే.
0: ఈ గురువు ఆ శిష్యులకు గంటల కొలది బోధిస్తూ వచ్చాడు.
1: దిస్ టీచర్ వాస్ టీచింగ్ కంటిన్యూస్లీ ఓవర్ నంబర్ ఆఫ్ అవర్స్.
0: ఈ ఐఏఎస్ ఆఫీసర్ కి హెడేక్ వచ్చింది, తలనొప్పి వచ్చింది.
1: దిస్ ఐఏఎస్ ఆఫీసర్ డెవలప్ హెడేక్.
0: సార్, చిన్న పిల్లలకు మీరు ఇన్ని విధములుగా ఇంతకాలం బోధిస్తూ వస్తే వారికి ఏం ప్రయోజనము? ఏదో కొన్ని వాక్యములు చెప్పి వారిని జ్ఞాపకం ఉంచుకుని దాని ఆచరణలో పెట్టడం అంటాం సాధ్యం కాని, అనవసరంగా ఈ మాటల చేత వారిని బాధించటము, శారీరకమైనటువంటి శ్రమలు అందించటము మంచిది కాదన్నాడు.
1: ఐఏఎస్ ఆఫీసర్ టోల్డ్ ద టీచర్ సార్, దీస్ ఆర్ స్మాల్ చిల్డ్రన్, దేర్ ఇస్ నో నీడ్ అన్నెసెసరీ టు బాదర్ దెమ్ ఫర్ అవర్స్ టుగెదర్ విత్ సచ్ లాంగ్ లెక్చర్ విచ్ విల్ బి యూజ్డ్.
0: ఈ చిన్న పిల్లలకు వేదాంత ప్రబోధలు కేవలం తలకెక్కవు అన్నాడు.
1: సచ్ స్క్రిప్చరల్ ట్రూత్ వేదాంత ప్రభావ ఈజీలీ అండర్స్టూడ్ అండ్ గ్రాస్ప్ విత్ ది స్మాల్ స్టూడెంట్.
0: అయ్యా, లేత వయస్సునే ఈ పిల్లలకు యొక్క మనస్సును పవిత్రమైనటువంటి భావముల చేత, నిర్మలమైనటువంటి నిస్వార్థమైనటువంటి తలంపుల చేత మానసిక పరివర్తన కల్పించటము అత్యవసరమన్నాడు గురువు.
1: ద టీచర్ సెడ్ దట్ ఓన్లీ ఇన్ ద యంగ్ ఏజ్ ఇంప్రెషనబుల్ ఏజ్ విల్ హావ్ టు జస్ట్ సీ అండ్ టీచ్ దెమ్ థింగ్స్ విచ్ కెన్ ప్లీజ్ దర్ హార్ట్ అండ్ పుట్ దెమ్ ఆన్ ద రైట్ పాత్ ఫ్రమ్ ది వెరీ బిగినింగ్.
0: ఈ మాటలలో నాకు విశ్వాసం లేదు.
1: ఐఏఎస్ ఆఫీసర్ సెడ్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఆల్ దీస్ వర్డ్స్.
0: మాటల చేత మనసు ఏ విధంగా మారుతుంది? మారడానికి సాధ్యం కాదు అన్నాడు.
1: హౌ క్యాన్ వర్డ్స్ ట్రాన్స్ఫార్మ్ మైండ్? ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ ఎవర్ పాసిబుల్.
0: ఈ గురువు అనేక విధములుగా కూడా అతనికి నచ్చ చెప్పడానికి అనేక విధమైనటువంటి ఉదాహరణలు చెప్పాడు.
1: ద టీచర్ ఇన్ అ నంబర్ ఆఫ్ వేస్ ట్రై టు కన్విన్స్ హిమ్ బై డిఫరెంట్ ఎక్స్ప్లెనేషన్.
0: కానీ ఈ ఐఏఎస్ ఆఫీసర్ కు అర్థం కాలేదు.
1: But this IAS officer did not follow.
0: మట్టి విద్య కొంతవరకు మతిహాని కలిగిస్తుంది.
1: టూ మచ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సమ్ టైమ్స్ రిజల్ట్స్ ఇన్ సమ్ కైండ్ ఆఫ్ బ్యాడ్నెస్.
0: అనుమానాలు అధికం గావిస్తుంది.
1: ఇంక్రీజింగ్ డౌట్స్ విలవర్
0: తెలివితేటలను పెంచుతుంది, కానీ గుణమును చెంచుతుంది.
1: ఇట్ ఇంప్రూవ్స్ అండ్ ఎంకరేజెస్ క్లవర్నెస్ బట్ ఇట్ బ్రింగ్స్ డౌన్ ది వర్చ్యూస్.
0: చెప్పినంతసేపు చెప్పాడు ఈ అధ్యాపకుడు.
1: దిస్ టీచర్ ట్రైడ్ హిస్ బెస్ట్ అండ్ ఎక్స్ప్లెయిన్ యాజ్ మచ్ యాజ్ హీ కుడ్.
0: ఇంకా అతనికి కార్యరూపములో అతనికి సరి అయిన ఆన్సర్ అనగా జవాబునివ్వడానికి పూనుకున్నాడు గురువు.
1: ది టీచర్ రిజాల్వ్ టు ప్రూవ్ టు దట్ ఆఫీసర్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎన్ యాక్చువల్ ట్రైడ్.
0: విద్యార్థులు చిన్న వాణిని లేపాడు.
1: ది టీచర్ ఆస్క్డ్ ది యంగెస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ టు గెట్ అప్.
0: బాలక, నీవు వెళ్ళి ఈ ఐఏఎఫ్ను గొంతు పెట్టి బయటకు నెట్టు అన్నాడు.
1: హీ టోల్ దట్ స్మాల్ యంగ్ కిడ్ చైన్ టు గో అండ్ లెట్ దిస్ ఐఏఎస్ ఆఫీసర్ అవుట్ ఫిజికలీ.
0: ఈ మాట వినేటప్పటికి ఐఏఎస్ ఆఫీసర్ మండిపోయాడు.
1: ద మొమెంట్ హీ హెర్డ్ దిస్ దిస్ ఐఏఎస్ ఆఫీసర్
0: పట్టలేని కోపం ఉట్టిపడింది.
1: హీ వాజ్ వెరీ మచ్ ఎన్రేజ్డ్.
0: ఏ, నీ ఎవరనుకున్నావు? నేను పెద్ద ఆఫీసరు, ఈ విధంగా చిన్న పిల్లవాడితో తను మెడబెట్టి బయటకు నెట్టిస్తున్నావా? ఎంత గర్వము, ఎంత అహంకారము అని అనేక విధములుగా కేకలు వేస్తూ వచ్చాడు.
1: హీ బిగాన్ షౌటింగ్, హూ డు యూ థింక్ ఐ హావ్? ఐ యామ్ ఐఏఎస్ ఆఫీసర్. యూ ఆర్ ఆస్కింగ్ ది స్మాల్ చైల్డ్ టు నెట్ మీ అప్. ఇట్ ఇస్ నాట్ ప్రాపర్.
0: అప్పుడు ఈ గురువు నవ్వుతూ చెప్పాడు, సార్, మిమ్మల్ని కొట్టలేదు, కొరకలేదు, ఒక్క మాటే కదా మీ మనసు ఇంత మార్పు చేసింది.
1: దిస్ టీచర్ దెన్ టోల్డ్ ది ఆఫీసర్, వెల్ సార్, ఐ డిడ్ నాట్ జస్ట్ బీట్ యూ ఆర్ హిట్ యూ. By mere word, you are just getting hurt.
0: Meekinte kopanga manasu maaradaniki kaaranam enti?
1: I would like to know what is the reason for you are becoming so angry.
0: Maate kada,
1: it is word, isn't it?
0: Kanuka ee maata individual ga hrudayanni maarchu cheyadaniki shaktivantamainadi annadu.
1: Therefore he said that word is capable of doing so much of harm or good.
0: Athariki personal experience kaavatam cheta taanu nemmadiga bayatiki vellaadu.
1: As this officer acquired personal experience, coolly he walked out.
0: Maata anedi aa shaktivantamaina undi.
1: Word is extremely powerful.
0: Prapanchamane kuda nu kaalchi vestundi maata.
1: It can destroy the world itself.
0: Dhritarashtrudu aneka vidhamulaina maatalu cheptu vachadu.
1: Dhritarashtra was explaining in a number of ways.
0: Deenini vintu విదురుడు చాలా బాధపడుతూ వచ్చాడు.
1: ఆఫ్టర్ లిసనింగ్ టు దిస్ విదుర వాస్ పుట్ టు ఎ లాట్ ఆఫ్ మెంటల్ యాగోనీ.
0: సూటైనటువంటి కట్టెముతే చెట్టు కొట్టినప్పటికీ నీ చిగురు వేస్తుంది అన్నా.
1: బ్రదర్, ఈవెన్ ఇఫ్ యు వర్ టు కట్ ఎ ట్రీ ఇట్ క్యాన్ స్ప్రౌట్.
0: కానీ మాటల చేత విరిగినటువంటి మనసును అతుక్కోవడానికి వీలు కాదన్నాడు.
1: బట్ ఇఫ్ యు బ్రేక్ ఎ హార్ట్ ఆర్ ఎ మైండ్ by word, it is not possible to again make it one.
0: Inumunena kulanu immaru mummaru kalchi adakavachu kammaredu.
1: It is possible for a blacksmith to make the pieces of iron into one piece by a particular process.
0: Manasu virigineni mari pettagalaga?
1: But it is not possible once the mind is broken.
0: Kanuka manasunu virigincadaniki kaani, manasunu arikinchadaniki kaani, atikinchadaniki kaani maatane kaaranam.
1: It is a word which can cause trouble and which can give joy.
0: కనుక మనం మాట్లాడేటువంటి మాటలు పనులను బాధ పెట్టకుండా, పనులకు ఏ విధమైనటువంటి కష్టం కలగకుండా దీనిని ఉపయోగపెట్టాలి.
1: Therefore, the words which we use should be such that they do not hurt others, they do not give any pain to others.
0: కాలు జారితే కలుగదు నష్టం, నాలుక జారితే నరకమేరా.
1: If you want to slip physically, there may not be much of a problem, but if you are to slip your tongue, if you wrongly use the tongue,
0: kaalu gaari padinaamante gaayam manaku kanipistundi. Doctor ku poi choovinchi daniki bandage katti daniki maarpinchukovachu.
1: If you are to slip and fall, there may be a small wound, you can get it dressed and it can be cured.
0: Kaani maata cheta manasuku tegilinatundi gaayam kantiki kanipinchadu.
1: But if you were to hurt the mind of a person by harsh words,
0: ee gaayamunu maanipetundi doctor ni evvaru jagatulo leru.
1: The wound that is caused to the mind cannot be cured by any doctor in the world.
0: Kanuka ఇతరుల మనసును నొప్పించేటువంటి మాటలు మరి విమోత్తం కూడా ఉపయోగించరాదు. ఏనాడైనా ఏనాటికైనా మన మాటే మనకు ఒక బ్రహ్మాస్త్రంగా వెనుక తిరుగుతుంది. కనుక నీ మంచి మాటలు ఉపయోగించుకో. సత్యం హితం త్వా పరమోదాభి ఆవర్ణయే దామోదరాక్షరాణి గోవింద దామోదర మాధవేతి అన్నాడు.
1: ఇట్ హస్ బీన్ జస్ట్ ఓవర్ టైమ్ యు లైక్ స్వీట్ థింగ్స్ యూ బెటర్ రిపీట్.
0: దేవుడు చెప్పాడు, ఓ నాలుక, రసమెరిగినటువంటి నాలుక, సత్యమెరిగినటువంటి నాలుక, పవిత్రమైనటువంటి నాలుక, త్యాగస్వరూపుడైనటువంటి నాలుక, గౌరవ మర్యాదలను కాపాడుకునేటువంటి నాలుక, నీవు నిరంతరం గోవింద దామోదర మాధవ్ అనేటువంటి నామాన్ని స్మరించమని చెప్పాడు.
1: What sacrifice means? You are very embodiment of sacrifice, honor, and you are a very sacred thing. You will have to just make you, use yourself only for singing the name of the Lord, Narayana.
0: ఈ స్వార్థపరమైనటువంటి స్వార్థరహితమైనటువంటి నాలుక, త్యాగపరమైనటువంటి నాలుక అని మనం ఏ రీతిగా చెప్పగలం?
1: హౌ కెన్ యూ సే దట్ దిస్ టంగ్ నోస్ హౌ టు సాక్రిఫైస్ అండ్ ఇట్ ఇస్ అబ్సల్యూట్లీ సెల్ఫ్లెస్?
0: నిత్య జీవితంలో మనకు చక్కగా గోచరమవుతుండాలి.
1: వీ ఎక్స్పీరియన్స్ దిస్ ఇన్ ఎవ్రీ డే, డే టు డే లైఫ్.
0: ఏదైనా మధురమైనటువంటి పదార్థం నాలుక పైన పెట్టినప్పుడు, ఆహా, ఈ పదార్థం చాలా మధురంగా ఉంటుండాలి అని తాను అనుభవించకుండా జఠరమును కంపిస్తుండాలి.
1: For example, when you give some sweet thing to the tongue, it tastes and it just says that it is so sweet that let me pass it on to the stomach.
0: Leka idi madharam kaaka manakruchiga viruddhamaina ruchiga undappudu idi kevalam idi ee jikku prayojanam kaadani bhudevi kandistundi venuku netti vestundi.
1: If it is not sweet, suppose it is bitter, it wouldn't pass it on to the stomach, it would spit it out.
0: Manchi kaani chetta kaani naaluku ye maatram kuda anubhavinchadu.
1: Good or bad, sweet or otherwise, it doesn't itself enjoy completely.
0: Gauram mariyadalato pratikeetuvanti naaluka.
1: Tongue lives on honor and with honor.
0: Enta kaalamu mana jeevita paryantam kudanu naaluka aneka vidhamaina panulu chestunnayi. Okka naadaina tana dwaramu daati tana illu daati baitiki emaina vastundane.
1: The tongue knows its limits so well. It lives for any number of years inside the body. Does it come out of the mouth even one?
0: నాలుగు ఎన్ని మాటలు మాట్లాడినా లోపలే ఉంది కాని బయటకి ఏమైనా వస్తుందా? రావడానికి ఏమాత్రం అంగీకరించదు.
1: వాట్ ఎవర్ వాట్ ఇట్ డస్ బై రిమైనింగ్ ఇన్సైడ్ ది మౌత్ అండ్ ఇట్ డజన్ కమ్ అవుట్.
0: ఇదే విధంగానే తాను ఓపికతో ఉండేటువంటిది, ఎలాంటి కష్టములైనా ఎలాంటి బాధలైనా ఎలాంటి దుఃఖములైనా ఆ యొక్క సమాజమును సహించుకొని భరించుకొని తన జీవితాన్ని ప్రశాంతమైనటువంటి రక్షణ కింద కాపాడుకుంటూ
1: అనదర్ ఫీచర్ ఆఫ్ ది టంగ్ ఇస్ ఇట్ హాస్ ఎక్స్ట్రాడినరీ ఫర్దరెన్స్. వాట్ ఎవర్ ది డిఫికల్టీస్ ప్రాబ్లమ్స్ అండ్ అదర్ ట్రబుల్స్ ఇట్ లివ్స్ విత్ ఇన్ ఇట్సెల్ఫ్ వితౌట్ ఎక్స్టెండింగ్ ఇట్స్ ఓన్ లిమిట్ అండ్ ఇట్ విల్ ఆల్వేస్ అబ్జర్వ్ ఫర్దరెన్స్.
0: ఎంతమంది దుష్టుల మధ్య దుర్మార్గుల మధ్య ఉండినప్పటికీ వారితో ఏమాత్రం కూడా సంబంధం లేకుండా అతి జాగ్రత్తగా మెరుగుతూ ఉంది.
1: ఇట్ లివ్స్ ఇన్ ది మిడ్స్ట్ ఆఫ్ వెరీ హార్మ్ఫుల్ పీపుల్ బట్ స్టిల్ వెరీ కేర్ఫుల్లీ విత్ లాట్ ఆఫ్ స్కిల్ ఇట్ కండక్ట్ ఇట్సెల్ఫ్. ఇట్ డజన్ గెట్.
0: నాలుకకు చుట్టూ 36 ఖడ్గముల వలె ఉండేటువంటి దంతములు ఉంటున్నాయి.
1: వెరీ షార్ట్ 32 టీత్ ఆర్ అరౌండ్ ద టంగ్.
0: వీరు ఏ నిమిషంలో ఎట్టు ప్రవర్తించినా కూడాను ఒక్క నిమిషంలో నిండి కట్ చేస్తారు.
1: ఇఫ్ ఇట్ ఇస్ నాట్ వెరీ స్కిల్ఫుల్ ఇట్ గెట్స్ హర్ట్ వెరీ ఈజీలీ.
0: కానీ ఇలాంటి దుర్మార్గుల మధ్య ఉండినప్పటికీ అతి జాగ్రత్తగా వెలుగుతూ తనకి ఎట్టి ప్రమాదము లేకుండా కూడాను తాను వెలుగుతూ వచ్చింది.
1: లివింగ్ ఇన్ ది మిడ్స్ట్ ఆఫ్ సచ్ డ్రెడ్ఫుల్ పీపుల్ స్టిల్ వితౌట్ గెటింగ్ ఇట్ సెల్ఫ్ హర్ట్ ఆర్ హార్మ్ ఇట్ హస్ బీన్ లివింగ్ వెరీ వెల్.
0: కనుకనే ఈ నాలుక మానవ జీవితమునకు అనేక విధములైనటువంటి యొక్క ఉపదేశములు గావిస్తూ వస్తుంది.
1: ఇన్ దిస్ వే tongue has been teaching quite a few important lessons which are useful to
0: nayana. Neevu entha mandi durmargula madhya undinappudikini varuto em matram kudanu kalaginchaka vaari jariki padaka neevu tappinchukoni meppinchukoni tiragavari bodhisthundi.
1: It has been teaching you may be in the midst of very difficult people to live in, but still, with a lot of care, with a lot of forbearance and skill, you should be able to live a happy life.
0: Kani ee naati mana paristhiti durmargula madhyalo manam cherinchamante manam kuda durmargulam ayipothunnam.
1: But today's circumstances are such that once we just get in touch with bad people, we also tend to become very
0: mana sadgunamulu mana sadbhavamulu sattavattalu okka chalamulo manam kolipothunnam.
1: All the good qualities, all the good feelings, good thoughts, good behavior, in a moment we lose all that.
0: కనుకనే ఇలాంటి పరిస్థితులకు మనం గురి కాకుండా ఉండే నిమిత్తమై మన జీవను మొట్టమొదట అరికట్టుకోమని బోధిస్తూ వచ్చు.
1: ఇన్ ఆర్డర్ దాట్ వీ డు నాట్ సఫర్ ఎనీ సచ్ బ్యాడ్ కాన్సిక్వెన్స్, ఇట్ హెస్ బీన్ సెట్ దట్ ఫస్ట్ కంట్రోల్ యువర్ టంగ్.
0: నేను అనేక పర్యావరణ పిల్లలకు చెప్తుంటాను, నాయన అధికంగా మాట్లాడకండి, ఎందుకంటే వారికి అర్థమయ్యే రీతి లోపల మనలో ఉండేటువంటి దివ్యశక్తి, ఆత్మశక్తి అనేక విధములుగా కూడా వ్యక్తమైపోతుంటాయి.
1: స్వామి వుడ్ బి టెలింగ్ క్వైట్ ఆఫన్ టు ద స్టూడెంట్స్, డియర్ స్టూడెంట్స్, యూ షుడ్ నాట్ టాక్ మచ్, ది డివైన్ ఎనర్జీ విచ్ ఇస్ ఇన్ యూ వుడ్ బి వేస్టెడ్ బై సచ్.
0: అధిక మాటల చేత మనకు జ్ఞాపక శక్తి క్షీణిస్తుంటారు.
1: బై టూ మచ్ ఆఫ్ థాట్ ది మెమరీ పవర్ వుడ్ బి లాస్ట్.
0: బలహీనత, నరముల యొక్క బలహీనత ఏర్పడుతుండాలి.
1: దేర్ వుడ్ బి వీక్నెస్ డెవలప్ ఇన్ ద బాడీ.
0: అది త్వరలోపలనే వృద్ధాప్యం కూడా వస్తుండాలి.
1: ప్రిమెచ్యూర్డ్ ఓల్డ్ ఏజ్ వుడ్ బి ది రిజల్ట్ ఆఫ్ ఇట్.
0: అంతేకాకుండా ఒక చెడ్డ పేరు కూడా గురి
1: అయిపోతున్నాం.
0: ఒక చిన్న ఉదాహరణ, ఒక రేడియో ఉంటుండాలి.
1: ఒక స్మాల్ ఎగ్జాంపుల్, రేడియో.
0: ఈ రేడియో లోపల ఏదో ఒక న్యూస్ ను మనం స్టార్ట్ చేసి పెట్టాము.
1: లెట్ అస్ జస్ట్ టేక్ దిస్ ఎగ్జాంపుల్ ఆఫ్ రేడియో అండ్ వి హావ్ పుట్ ఆన్, ఐ మీన్ స్విచ్డ్ ఆన్ అండ్ దేర్ ఇస్ సమ్ న్యూస్.
0: భక్తి గీతములు పాడుతూ ఉండాలని
1: సమ్ డివోషనల్ సాంగ్స్ ఆర్ కమింగ్.
0: ఒక గంట సేపు ఈ రేడియోను మనం ఉపయోగించడం చేత కరెంటు ఎన్ని యూనిట్లు ఖర్చు అవుతుంటాయి?
1: బై యూజింగ్ రేడియో హౌ మెనీ యూనిట్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఈస్ కన్స్యూమ్.
0: ఖర్చు అవుతుందా లేదా,
1: ఈజ్ ఇట్ ఎ ఫ్యాక్ట్ ఆర్ నాట్.
0: అదే రీతిగానే మన దేహం ఒక రేడియో వంటిది.
1: అవర్ బాడీ వి కంపేర్ టు రేడియో.
0: మన బుద్ధి స్విచ్ వంటిది.
1: అవర్ ఇంటెలిజెన్స్ ఈజ్ లైక్ స్విచ్.
0: మన మనసు అనేటువంటి ఆలోచనలతో కూడినటువంటి పాటల వంటిది.
1: అవర్ మైండ్ ఈజ్ ఇట్ విల్ కంపేర్ టు
0: ఈ పాటలు మాటలతో బయట వేయబడుతున్నాయి.
1: ఇన్ ది ఫారమ్ ఆఫ్ వర్డ్ దీస్ సాంగ్స్ విల్ బి కమింగ్.
0: ఈ పాటల చేత, మాటల చేత మనలో ఉండేటువంటి ఆత్మశక్తి అధికంగా వ్యక్తమైపోతుంది.
1: ద సేక్రెడ్ డివైన్ ఎనర్జీ ఇన్ అస్ గెట్స్ వేస్టెడ్ బై దిస్ కైండ్ ఆఫ్ టాక్ అండ్ వర్డ్స్.
0: మానవుడు ఈనాడు తెల్లవారి మొదలు రాత్రి నిద్రించేంత వరకు కూడా ఏ మాటలు లేకపోతే తనలో తానైనా మాట్లాడుకుంటూ ఉంటాడు.
1: రైట్ ఫ్రమ్ ద డాన్ టు డస్క్ అండ్ అంటిల్ హీ గోస్ టు బెడ్. He would be talking, if not loudly, within himself at least he goes.
0: ఈ రేడియోను వాల్యూమ్ తక్కువ చేశాడు కానీ ఆన్లోనే ఉంటుంది, మాట్లాడుతున్నాడు.
1: ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ది వాల్యూమ్ ఆఫ్ సౌండ్ విల్ లెస్ బట్ ది టాక్ ఈస్ గోయింగ్ ఆన్. రేడియో
0: మనలో ఉండేటువంటి ఎనర్జీ ఖర్చు అవుతూనే పోతుండాలి.
1: దేర్ఫోర్ ద ఎనర్జీ విచ్ ఇస్ విచిన
0: అసలు ఉద్రాలు రావడానికి ఇదే మూల కారణం.
1: ది మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఫర్ ఓల్డ్ ఏజ్ ఇస్ దిస్.
0: మాట మానవుని యొక్క దివ్యత్వమైనటువంటిది మౌనమనేటువంటి శక్తితో అభివృద్ధి పరచుకోవాలి కానీ మాటల చేత క్షీణింపు చేసుకోరాదు.
1: టాక్ అండ్ టూ మచ్ టాక్ అండ్ టూ మచ్ టాక్ బై సచ్ టాక్ ఇట్ ఇస్ నో గుడ్. వీల్ హావ్ టు డెవలప్ సైలెన్స్ అండ్ ట్రూ సైలెన్స్.
0: అధికంగా మాట్లాడుతూ రావడం చేత ఆకలి కూడా అధికమవుతుంది.
1: టూ మచ్ ఆఫ్ టాక్ లీడ్స్ టు హంగర్.
0: ఆకలి అధికమైనప్పుడు మరింత ఆహారం భుజిస్తాడు.
1: వెన్ హీ ఫీల్స్ హంగ్రీ హీ టేక్స్ మోర్ ఫుడ్.
0: ఆహారం అధికమయ్యే కొద్దీ ఇంకా వీడి ఎందుకునేటువంటి భావాలు అధికమైపోతుంటాయి.
1: On account of excess food, his feelings and thought could also continue.
0: He indriyamunu nigrahinchukovadaniki sadhyam kaadu.
1: Controlling of the senses becomes impossible.
0: Baaga chakkani guggellu petti penchinatuvanti gurranni ooriki oka daggara katti veste adi madavetti anni vidhamulu kuda durmargamlo praveshistundi.
1: A horse which has been given very rich food, if you were to just tie to a pen, it would not be keeping quiet. It would start.
0: కానీ అది గుడ్డలు పెట్టి పోషించేటువంటి గుర్రానికి కసరత్తు కూడా ఇవ్వాలి.
1: వన్స్ యూ గివ్ రిచ్ ఫుడ్ టు ఎ హార్స్, ఇట్ ఇస్ నెసెసరీ టు గివ్ సమ్ ఎక్సర్సైజ్.
0: అప్పుడే దానికి ఆరోగ్యము, దానికి అహంకారం క్షీణించడం జరుగుతుంది.
1: ప్రాపర్ ఎక్సర్సైజ్ విల్ గివ్ హెల్త్ అండ్ ఆల్సో విల్ కంట్రోల్
0: అరోగ్యమైనటువంటి వారు కేవలం ఊరికే భుజి ఇచ్చి కూర్చోవటం చేత మరింత మదము అహంకారము అధికమవుతుంది.
1: Youth, if they merely take food and do not work hard and do not have any exercise, it leads to
0: దీనికి సమాజ సేవను అందించి నిత్య కర్మలు యందు ఒక దృఢ నిశ్చయమైనటువంటి యొక్క మార్గమును అనుభవింపచేసే నిమిత్తమై సాధనా సాధనాన్ని ఏర్పరుస్తూ వచ్చారు.
1: సాధన హ్యాస్ బీన్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ ఆర్డర్ టు సీ దాట్ ద ఫుడ్ విచ్ ఇస్ టేకెన్ బై యూత్ ఇస్ యూజ్ ఇన్ ఫారమ్ ఆఫ్ సర్వీస్ టు ది సొసైటీ.
0: యువకులు దృఢ నిశ్చయుడై ఉండాలి.
1: యూత్ మస్ట్ బి ఫర్మ్లీ రిజాల్వ్.
0: ఏదో కాలికి అటు ఇటు ఆడేటువంటి యొక్క దీపం వలె ఉంటుండకూడదు.
1: దే షుడ్ నాట్ బి లైక్ ఫ్లికరింగ్ లైక్
0: ఆత్మవిశ్వాసాన్ని అభివృద్ధి చేయించుకోవాలి.
1: దే షుడ్ డెవలప్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: వన్ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఒక చిన్న పిట్ట లేత కొమ్మ పైన వాలుతుంది.
1: వన్ స్మాల్ బర్డ్ హస్ కమ్ అండ్ సాట్ ఆన్ ఎ బ్రాంచ్.
0: ఆ కొమ్మ అటు ఇటు ఆడుతుంది.
1: ద బ్రాంచ్ మూవ్స్.
0: ఆడినంత మాత్రమున ఈ చిన్న పచ్చిపుడును ఏమాత్రము అదరదు, బెదరదు.
1: ద బర్డ్ విచ్ ఈస్ ఆన్ ద బ్రాంచ్ డస్ నాట్ గెట్ ఫ్రైటెన్డ్ బై ది మూవ్మెంట్ ఆఫ్ ది.
0: కారణం ఏంటి? తాను తన రెక్కలపైన ఆధారపడి ఉంది, కానీ కొమ్మలపై ఆధారపడలేదు.
1: ది రీజన్ ఈజ్ బర్డ్ డజన్ డిపెండ్ ఎంటైర్లీ అపాన్ ద బ్రాంచ్ ఇట్సెల్ఫ్, బట్ ఇట్ ఇస్ డిపెండెంట్ అపాన్ ఇట్స్ వింగ్. ఇట్ హస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: కానీ ఈనాటి మానవుడు చిన్న సంసారం అనేటువంటి కొమ్మపైన వారినప్పటికీ ఏ చిన్న కష్టమో ఏ బాధలో ఏ దుఃఖమో వచ్చినప్పటికీ అది మోగేటప్పటికీ వీడు కూడా బాధపడిపోతున్నాడు, వీడు కూడా దానికి గురి అయిపోతున్నాడు.
1: బట్ టుడే మ్యాన్ హీ గెట్స్ రఫుల్ వెరీ ఈజీలీ, ఈవెన్ ఇఫ్ గెట్ స్మాల్ లిటిల్ డిఫికల్టీస్ ఇన్ ది ఆర్డినరీ డే టు డే లైఫ్.
0: పచ్చి ఉండినటువంటి ఆత్మవిశ్వాసం కూడా మనిషికి లేకపోతుండాలి.
1: ద సెల్ఫ్ కాన్ఫిడెన్స్ విచ్ ఎ బర్డ్ హ్యావ్, ఈవెన్ దాట్ ఎ మ్యాన్ డజంట్ సీమ్ టు హ్యావ్.
0: దీనికి కారణం ఏమిటి?
1: వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్?
0: ఇది అమితాహారం.
1: రీజన్ ఈజ్ టూ మచ్ ఆఫ్ ఫుడ్.
0: తానసిక ఆహారం.
1: ఫుడ్ విచ్ ఈస్ ఫుల్ ఆఫ్ తమస్.
0: రక్షిక భావం.
1: అండ్ ఫీలింగ్స్ ఆఫ్ రజో టైప్.
0: మానవుని యొక్క స్వభావం కనిపించడం లేదు.
1: వన్ ఈజ్ నాట్ ఏబుల్ టు సీ ది
0: రేంజ్ంటారు. నేను మానవుడై పుట్టినప్పుడు పచ్చని స్వేచ్ఛగా తిరుగుతున్నాయి, బ్రహ్మలు స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. అలాంటప్పుడు మానవుడు ఎందుకు స్వేచ్ఛగా సంచరించరాదు అని ప్రశ్నిస్తారు ఇలాంటి యువకులు.
1: ది యూత్ ఆఫ్ టుడే స్టార్ట్ క్వశ్చనింగ్ డోంట్ వి సీ ఎ లాట్ ఆఫ్ ఫ్రీడమ్ డ్యూ టు ద బర్డ్స్ అండ్ ది యానిమల్స్, వై షుడ్ వీ నాట్ హ్యావ్?
0: నిజమే, నీవు కూడా స్వేచ్ఛను అనుసరించు. కానీ పక్షులు ఏ స్వేచ్ఛను అనుభవిస్తున్నాయి? పక్షి యొక్క స్వేచ్ఛను అనుభవిస్తున్నాయి.
1: యూ షుడ్ ఆల్సో హ్యావ్ యువర్ ఓన్ ఫ్రీడమ్ అండ్ ఇండిపెండెన్స్, బట్ యుడ్ హ్యావ్ ద వన్ విచ్ ఇస్ అప్రోప్రియేట్ టు మ్యాన్. బర్డ్ ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ ఎంజాయింగ్ ద ఫ్రీడమ్ విచ్ బర్డ్ షుడ్ ఎంజాయ్.
0: మృగములు మృగం యొక్క స్వేచ్ఛను అనుభవిస్తున్నాయి.
1: అనిమల్స్ ఆర్ ఎంజాయింగ్ ది ఫ్రీడమ్ విచ్ ఆర్ విచ్ ఇస్ న్యాచురల్ ఫర్ అనిమల్స్.
0: నీవు కూడా మానవుడు కాబట్టి మానవ స్వేచ్ఛను అనుభవించు, రాక్షస స్వేచ్ఛను అనుభవించరాదు.
1: బికాస్ యు ఆర్ మ్యాన్, యూ కెన్ ఆల్సో ఎంజాయ్ ద ఫ్రీడమ్ విచ్ ఇస్ అప్రోప్రియేట్ ఫర్ మ్యాన్.
0: మానవుడిని చెప్పుకుంటూ రాక్షస సేవను అనుభవించుకోవటం, రాక్షస స్వేచ్ఛను అనుభవించుకోవటం, ఇది విరుద్ధమైన కృత్యం.
1: Calling yourself man, but trying to enjoy the freedom of
0: manavudiga sancharinchu.
1: Live like a man.
0: Manavudiga sancharinche samayalo manavatvanni pechuko.
1: While living as man, you develop the quality
0: manavatvam anedi tyagamu, neeti, nijayati, compassion, karuna, prema, ahimsa ilanti bhavamulato manavatvanni pechukovali.
1: Compassion and నార్మల్
0: కనుక మానవునికి రానటువంటి యొక్క లేనటువంటి గుణములను మనము కోపము, అసూయ, త్యాగము, చేతుల ఒక విధమైనటువంటి స్వార్థము ఇలాంటి దీంతో మనం పెరుగుకోవటం చేత మనం ఒక విధమైనటువంటి మృగ లక్షణాలను పెంచుకునేటువంటి వారం అవుతాం.
1: బట్ వీఆర్ డెవలపింగ్ క్వాలిటీస్ విచ్ ఆర్ అప్రోప్రియేట్ ఫర్ అనిమల్ లైఫ్, సెల్ఫిష్నెస్ అండ్ యాంగర్, హేట్రెడ్, జెలసీ అండ్ ద లైక్.
2: That was the seventh in a series of 34 discourses Bhagavan delivered on Gita in the year 1984. In this discourse, which was delivered on 8th August 1984, Bhagavan taught us how to control the first sense organ that needs to be controlled, which is tongue. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: మట్టి ఒక్కటే, కానీ ఈ మట్టి ద్వారా రూపొందేటువంటి ఒక రూపనామములు అనేకములు.
1: Mud is one and the same, but it takes many forms and names thereafter.
0: Suvarnamekam bahubhushanani. బంగారు ఒక్కటే, కాని అనేక రూపనామములతో కూడినటువంటి యొక్క ఆభరణములు వేరువేరుగా ఉంటాయి.
1: గోల్డ్ ఈజ్ వన్, బట్ జ్యువెల్స్ ఆర్ మెనీ ఆఫ్ డిఫరెంట్ షేప్స్ అండ్ నేమ్స్.
0: గోచీరమేకం బహుదేనువర్తి. గోవుల యొక్క పాలు అన్ని ఒకే రంగుతోనే కూడి ఉంటాయి, కాని గోవులు వివిధ రంగులతో, వివిధమైన యొక్క రంగులతో వ్యత్యాసంగా గోచరిస్తాయి.
1: కౌస్ మే బి ఆఫ్ డిఫరెంట్ కలర్స్, బట్ ద మిల్క్ ఈజ్ ఆఫ్ ది సేమ్ కలర్.
0: ఏకం పరాత్మ బహుదేహవర్తి. భగవంతుడు ఒక్కడే, కాని అనేక రూపనామములను ధరించి యావత్ విశ్వముని మోహింపచేస్తుంటాడు.
1: గాడ్ ఈజ్ వన్, బట్ హీ మేనిఫెస్ట్ ఇన్ మెనీ, టేక్స్ అపాన్ హిమ్సెల్ఫ్ మెనీ నేమ్స్ అండ్ ఫార్మ్స్.
0: జగత్తునందు మనము చక్కగా విచారణ సలిపి చూసిన ఒకే వస్తువు అనేక విధములైనటువంటి రూపనామము ధరించి అనేక విధములైనటువంటి యొక్క వినియోగముల చేత ఇది అనుభవించుతూ వస్తుంటాయి.
1: Like this, if you investigate and inquire, we will understand the same thing will be of different names and forms and used.
0: విత్తనం ఒక్కటే,
1: ద సీడ్ ఈజ్ వన్,
0: కానీ స్కందం వేరు.
1: బట్ ది స్టెమ్ ఇస్ డిఫరెంట్.
0: బ్రాంచెస్ వేరు.
1: బ్రాంచెస్ ఆర్ డిఫరెంట్.
0: కొమ్మలు రెమ్మలు వేరు.
1: The branches and the leaves are different.
0: Aakulu veru.
1: Leaves are different.
0: Poovulu veru.
1: Flowers.
0: Kayalu veru.
1: Fruits.
0: Pandlu veru.
1: And fruits are different.
0: Ivanni ikkudunu vividhamainatunte roopa naamamu cheti kaligi vividha roopamulu cheta viniyogam jarugutuntundadi.
1: These are different parts of the plant body with the different names and made use of in a different way.
0: Kaani oke padarthame.
1: But it's all one and the same.
0: Ekoham bhutsyam.
1: It's only one that manifests into many.
0: Okkate ainappatikini anekanga gocharistu untuntadi.
1: Though it is one, but it appears as many.
0: Deeniki moodu vidhamainatundi karanalu manam vicharinchali.
1: For this, we must investigate three reasons behind this.
0: Ghatamaneetundi okka karyamunaku కుమ్మరి తాను ఒక విధమైనటి నిమిత్త కారణం.
1: ఫర్ దిస్ పాట్ విచ్ ఇస్ ఇన్ ఎఫెక్ట్ పాటర్ ఈజ్ అన్ ఇన్స్ట్రుమెంట్.
0: అది కార్యము, ఇది నిమిత్త కారణము.
1: అండ్ వన్ ఈజ్ ది ఎఫెక్ట్ అండ్ దిస్ ఈజ్ ది ఇన్స్ట్రుమెంట్ హూ మేక్స్ యూ ద మోల్డ్స్ ద పాట్.
0: దీనికి ఉపాదాన కారణమే మట్టి.
1: అండ్ ద బేసిస్, ఉపాదాన కారణ, is the mud itself.
0: ఈ కుండలు పగిలిపోవచ్చును, మారిపోవచ్చును.
1: Pots may break any time.
0: కానీ మట్టి ఏనాటికి మారదు.
1: But the mud never changes.
0: ఇది ఉపాదాన కారణ.
1: That which is changeless is
0: ఈ ఉపాదాన కారణమైనటువంటి మట్టిని ఆధారం చేసుకుని కుమ్మరి కుండలు చేస్తూ వచ్చాడు.
1: Basing on this changeless mud, it is the potter who makes the different pots.
0: Kundalu pagilinanta matramana kummari vaadi pagalledu.
1: Pots may break, but not the potter.
0: Kaani matti veru roopamunu pondaledu.
1: Mud will not take another form.
0: Adhe vidhamugane
1: likewise
0: oka aaram untundali, aabharanamu.
1: Here is an ornament.
0: Ee aabharanamu oka karyamu.
1: This is in effect.
0: Deeniki kamsali, దీనికి నిమిత్త కారణం.
1: గోల్డ్ స్మిత్ ఇస్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఆర్ నిమిత్త కారణ.
0: బంగారు ఉపాదాన కారణం.
1: గోల్డ్ ఇస్ ద బేసిస్, ఉపాదాన కారణ.
0: ఎన్ని నగలుగా దాన్ని మార్చినప్పటికీ బంగారు మార్చడానికి వీలు కాదు.
1: You may change it to different types of ornaments and jewels, but the gold is changeless.
0: Kanaku upadana kaaranamainatundi oka bhagavantude taane oka nimitta kaarana swaroopudai srishtikartaga undi aneka roopanaamulantundi ee kundalanu aabharanaalanu nirmistu untunnadu.
1: God who is changeless, upadana kaarana, he becomes the creator, the nimitta kaarana, and is responsible for this creation, the effect.
0: కాని నిమిత్త మాత్రము ఉపాదాన కారణము రెండింటి యొక్క ఏకత్వము మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: బట్ వీ హావ్ టు అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్ ఇన్ దీస్ టూ, దట్ విచ్ ఇస్ ద బేసిస్ చేంజ్లెస్.
0: మట్టి ఉండి కుమ్మరి లేకపోతే కుండలు చేయలేడు.
1: దెర్ ఈస్ మట్ వితౌట్ పాటర్ యూ డోంట్ గెట్ ఎ పాట్.
0: లేక కుమ్మరి ఉండి మట్టి లేకపోతే కుండలు చేయలేడు.
1: పాటర్ కెనాట్ మేక్ ఎ పాట్ వితౌట్ ద మట్.
0: ఈ కుమ్మరి మట్టి రెండు ఉండినప్పుడే కుండ తయారవుతుంది.
1: పాటర్ అండ్ ద మట్ బోత్ ఆఫ్ us విల్ హెల్ప్ us టు హ్యావ్ ఎ పాట్.
0: కనుకనే ఈ ఉపాదాన కారణమే ఇది దైవత్వము.
1: దేర్ఫోర్ ఉపాదాన కారణ ద చేంజ్లెస్ ఇస్ డివినిటీ.
0: ఈ సృష్టి యొక్క కర్తనే దీనికి నిమిత్త మాత్రమైనటువంటి యొక్క శక్తి.
1: ఇట్ ఈస్ ద డివైన్ పవర్ that is responsible for the creation, nimitta karana.
0: ee dehamule kundala vantivi.
1: Bodies are the pots, the effect.
0: ee kundalato manamu aneka vidhamainatvanti karmalu aacharistu panulanu cheskuntu sukhanni aanandanni pondutunnam.
1: With these pots of the bodies we discharge various duties and responsibilities.
0: Kani
1: but
0: adi krinda padipoyinappudu idi pagilipothundi.
1: The moment it falls on the ground, it breaks.
0: కాలము ఆసన్నమైనప్పుడు దేహమును వదులుతుంది.
1: As the end approaches, one naturally gives up the body.
0: కానీ నిమిత్త కారణము ఉపాదాన కారణము ఎప్పటికీ శాశ్వతంగా ఉంటాయి.
1: Therefore, the main basis and the nimitta karana, the creator,
0: కుండలు మాత్రమే useful and useless.
1: Only the pots at one time useful and useless.
0: దుర్వినియోగము.
1: One is the use, the other one.
0: ఈనాటి దేహముల చేతనే మనము సద్వినియోగపరచుకుంటున్నాము, దుర్వినియోగంగా ఉపయోగపెడుతున్నాము.
1: Today we are making use of this body, at times we misuse the body.
0: ఈ దైవత్వమునకు ఐదు పేర్లు ఉంటున్నాయి.
1: Divinity has five names or attributes.
0: మొదటిది పరనామము.
1: First one,
0: పరనామము.
1: పరనామము.
0: రెండవది వ్యూహనామము.
1: Second, వ్యూహనామము.
0: మూడవది,
1: థర్డ్.
0: ఈ మూడవది ఏమిటంటే ఒక విధమైనటువంటి యొక్క అవిద్యానామం అనేటువంటి రూపంతో పొందుతుంది.
1: థర్డ్ వన్ ఈజ్ అవిద్యానామ.
0: నాలుగవది
1: ఫోర్
0: అంతరాత్మనామం.
1: అంతరాత్మనామ.
0: ఐదవది ఆచరణ నామం.
1: ఫిఫ్త్ వన్ ఆచరణ నామ.
0: ఈ విధంగా ఐదు రూపములతో ఈ దైవనామము ఈ జగత్తునందు పనిచేస్తూ ఉంటుంటారు.
1: Divinity operates with all these five attributes.
0: Paranama managa idi vaikuntha nivasamu.
1: Paranama means the vaikuntha is the dwelling place.
0: Vaikuntha managa kuntitam kaanatundi vaikuntamu maarpu lenatundi vaikuntamu.
1: Vaikuntha means that which is changeless.
0: Akkada paranamamto untadu parameshwarudu.
1: There God exists changeless.
0: Akkada evvaru kudunu praveshinchataku veelu kaadu.
1: No one can enter there.
0: Anaga daniki munmundu dani arthamlo ostundi.
1: You will know.
0: Evvaru kudunu aa kailasamlo vaikuntamlo praveshinchataku veelu kaadu.
1: No one can ever get into that vaikuntha.
0: Kaani akkada prakashistu untuntadi.
1: But God shines with all the brilliance.
0: Sarvamunu taanu chustu untadu.
1: He sees everything.
0: Sarvamunu vintu untadu.
1: He listens to all.
0: Sarvamunu taanu kalpistu untadu.
1: He creates all.
0: Kaani evvariki kanipinchadu, evvariki vinipinchadu, ఎవరికి ఏ విధమైనటువంటి రూపంతో సాక్షాత్కరించడు.
1: బట్ హౌఎవర్ నో వన్ కెన్ సీ హిమ్, నో వన్ కెన్ లిసన్ టు హిమ్, నో వన్ కెన్ ఎవర్ ఎక్స్పీరియన్స్ హిస్ డైరెక్ట్ మానిఫెస్టేషన్.
0: పరనామము అన్నారు.
1: దిస్ ఈస్ కాల్డ్ పరనామము.
0: ఇంకోటి వ్యూహనామము.
1: సెకండ్ ఇస్ వ్యూహనామం.
0: ఈ వ్యూహనామం అనగా ఏమిటి? పాల సముద్రంలో పవడించినటువంటి వాడు శేషతల్పం పైన అని దీనికి అర్థం.
1: ఇట్ ఓన్లీ మీన్స్ గాడ్ హూ రిక్లైన్స్ ఆన్ ది ఓషన్ ఆఫ్ మిల్క్.
0: అయితే దీన్ని దేవతలు మాత్రమే దర్శించగలరు.
1: ఇట్స్ ఓన్లీ డైటీస్ ఏంజల్స్ కెన్ సీ.
0: శక్తులు మాత్రమే దర్శించగలవు.
1: ఓన్లీ ది పవర్ కెన్ మేక్.
0: సామాన్య మానవులు దీన్ని దర్శించలేరు.
1: is not given to ordinary people.
0: అయితే ఈ దేవతల యొక్క అభిష్టములన్నిటి కూడాను ఈ వ్యూహనామం అనేటువంటిది అన్ని సంసిద్ధంగా నెరవేరుస్తూ ఉంటుంటాది.
1: However, this Vyuhanama aspect of the divinity fulfills all the desires of the deity.
0: మీకందరికి సినిమాలో డ్రామాల్లో కథల్లో మీరు విని ఉంటారు.
1: You must have heard in many of the stories.
0: హిరణ్యకశిపుడు లోకములన్నిటిని బాధిస్తూ వచ్చాడు.
1: Hiranyakashipu was putting everyone to harm.
0: దేవతలు వెళ్లి శేషతల్పం పైన పరుండినటువంటి యొక్క నారాయణ్ని ప్రార్థించారు.
1: Angels prayed to Narayana, who was reclining.
0: వారి ప్రార్థనలు మాత్రమే మన్నించి తాను తిరిగి ఈ లోకములకు అనేక విధమైనటువంటి సహాయం చేసే నిమిత్తమై తాను కదలి వచ్చాడు.
1: ఇన్ రెస్పాన్స్ టు దేర్ ప్రేయర్స్ హీ డిసెండెడ్ ఆన్ ఎర్త్ ఇన్ హ్యూమన్ ఫామ్.
0: కనుక ఈ వ్యూహనామము అనగా ఏమిటి? కేవలము దేవతలకు మాత్రమే గోచరించేటువంటి వాడు.
1: వ్యూహనామ మీన్స్ గాడ్ హూ
0: గుడ్ బి సీన్ బై దేవతలు. విభవ,
1: థర్డ్ వన్ ఇస్ విభవనామం.
0: విభవనామం అనగా మానవ శరీరమును ధరించి దశావతారములుగా రామకృష్ణాది అవతారములుగా ఈ మానవ దేహంతో లోక సంరక్షణ నిమిత్తమై ఒక అవతరించటము, ఇది విభవనామము అన్నారు.
1: విభవనామ మీన్స్ ద డిసెంట్ ఆఫ్ గాడ్ ఇన్ హ్యూమన్ ఫామ్. యాజ్ వీ నో హెస్ గట్ టెన్ ఇన్కార్నేషన్స్.
0: ఈ ప్రపంచముతో, ఈ పార్థివమైనటువంటి యొక్క జగత్తుతో, ఈ విధమైనటువంటి ప్రాకృతమైనటువంటి యొక్క జగత్తుతో సంబంధ బాంధవ్యాన్ని కలిగించుకునేటువంటి యొక్క అవతారములే ఈ విభవనామం.
1: విభవనామ ఇస్ ది ఆస్పెక్ట్ ఆఫ్ ది డివినిటీ దట్ విల్ హ్యావ్ ఎ కైండ్ ఆఫ్ అసోసియేషన్ విత్ దిస్ వరల్డ్.
0: దుర్గుణములను, దురాలోచనలను, దుశ్చింతలను, దుష్టులను సరైన మార్గంలో నిలిపి ప్రవేశపెట్టి సచ్చింతన్లు, సదాచారములు, సత్ప్రవర్తనలు, సచ్చింతన్లు వారికి అందించేటువంటి అవతారములే ఈ విభవనామం యొక్క పేర్లు.
1: విభవనామ ఈస్ ద డివైన్ హింసెల్ఫ్ హూ కరెక్ట్స్ ఆల్ ద వికెట్ థాట్స్, వికెట్ థింకింగ్, వికెట్ ఫీలింగ్స్, సో దట్ వన్ వుడ్ డెవలప్ ద పైయస్ థాట్స్.
0: కనుక లోకంలో ఈనాడు మనము దశావతారములని ఎవరు భావిస్తున్నామో అవన్నీ కూడాను విభవనామముకు సంబంధించినటువంటివి.
1: Therefore, all the 10 incarnations relate to this Vibhavanama.
0: కేవలం భక్తులకు, భగవంతునికి మాత్రమే ఇది సన్నిహిత సంబంధ బాంధవ్యంతో ఉండేటువంటిది.
1: This is the one that has got to do with the intimate relationship that exists between a devotee and God.
0: ఇంకా నాలుగవది,
1: the fourth one,
0: అంతరాత్మ నామము.
1: అంతరార్థ నామం
0: అనగా ప్రతి మానవుని యందు కూడాను ఆత్మస్వరూపం చేత అనగా చైతన్యం చేత నకసిక పర్యంతం కూడాను సంచరిస్తూ వారి యొక్క సంరక్షిస్తూ ఆ దేహానికి తగినటువంటి యొక్క భద్రతను కల్పిస్తూ ఉండేటువంటిదే ఈ విధమైన యొక్క నామము.
1: అంతరార్థ నామ ఇస్ ది
0: అంతరార్థం, అంతరాత్మ.
1: ది వెరీ నేమ్ ఈస్ అంతరాత్మ, ద ఇండ్వెలర్. ఇట్ ఈస్ ఇన్ దిస్ ఫార్మ్ ఆఫ్ ద స్పిరిట్ ఆర్ కాన్షియన్స్.
0: కనుక ప్రతి మానవుని ఎందుకు కూడాను ఈ అంతరాత్మ అనేటువంటిది ఉంటున్నది.
1: దిస్ కాన్షియన్స్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ మ్యాన్.
0: అది ఏ ఒక దైవత్వము,
1: దట్ ఈస్ డివినిటీ.
0: ఇంకా అర్చన నామము,
1: అండ్ దెన్ ది ఫిఫ్త్ వన్ ఆచరణ నామం.
0: అర్చన నామం,
1: అర్చన నామం.
0: ఈ అర్చన నామం అనగా
1: అర్చన నామ మీన్స్
0: కేవలము ఒక విధమైనటువంటి యొక్క భక్తి ప్రపత్తులతో ప్రార్థనలు, భజనలు, కీర్తనలు ఇలాంటివంత సలుపుతూ భగవంతుణ్ణి వర్ణిస్తూ భగవంతుని కీర్తిస్తూ తన యొక్క అనుగ్రహానికి పాత్రలు కావడానికి ప్రయత్నం చేసేటువంటివి.
1: అర్చన నామ ఈజ్ ఎన్ ఎఫర్ట్ విచ్ హెల్ప్స్ యూ టు బి ద రిసిపియంట్ ఆఫ్ గాడ్స్ గ్రేస్ బై ఫాలోయింగ్ వేరియస్ పార్ట్స్ ఆఫ్ డివోషన్, సింగింగ్ హిస్ గ్లోరీ, ఎక్స్టోలింగ్ ద లార్డ్.
0: ఈ విధమైనటువంటి యొక్క ఇది అవతారములు అనాది కాలం నుండి యుగ యుగముల నుండి కూడాను ఇవి జరుగుతూనే వస్తూ ఉంటుండాలి.
1: ఆల్ దిస్ హ్యాస్ బీన్ హ్యాపెనింగ్ ఓవర్ ఏజెస్.
0: కానీ ఈనాటి పిల్లలకు చాలా ఆశ్చర్యం కావచ్చు.
1: స్టూడెంట్స్ టుడే మే బి వెరీ మచ్ సర్ప్రైజ్.
0: కృతయుగం యొక్క మహత్తరమైనటువంటి యొక్క శక్తిని విన్నప్పుడు ఎలాంటి వారికైనా కూడాను ఆశ్చర్యము, ఇది నమ్మదగినటువంటిదా అనేటువంటి అనుమానం కూడాను కలగడానికి అవకాశం ఉంది.
1: వెన్ వన్స్ వన్ లిసన్స్ టు ది గ్రేట్ మైటీ పవర్ దట్ ఎగ్జిస్టెడ్ ఇన్ దట్ కృత ఏజ్, one will not be able to believe.
0: కృత యుగములోనటువంటి మానవులు వందల కొలది సంవత్సరములు బ్రతికేటువంటి వారు.
1: దేర్ ఇన్ దట్ కృత యుగ Man lived for hundreds and hundreds of years.
0: Hundreds of years.
1: Hundreds of years.
0: Not hundred. Hundreds of years.
1: Not hundred. Hundreds and hundreds of years.
0: Ante kaakunda, ee bhautikamainatuvanti shariram kudanu inta chinnadiga undetuvanti kaadu.
1: The physical body is not so.
0: Ajanubahulainatuvanti varu.
1: The hefty personality.
0: Okkoka cheyi 6 adugulu undetuvantidi.
1: Each hand is about 6 feet in its length.
0: ఆ కృతయం యొక్క మార్పు ఈ విధంగా ఉండేటువంటిది.
1: దట్ ఈస్ ది జైజాంటిక్ పర్సనాలిటీ ఇన్ కృతయం.
0: ఆ కృతయం యొక్క మానవులు ఏ విధంగా బ్రతుకుతూ వచ్చారు, ఏ ఆధారంతో బ్రతుకుతూ వచ్చారు.
1: వాట్ సార్ట్ ఆఫ్ లైఫ్ దే లెడ్ ఇన్ దట్ కృతయుగ.
0: కృతయుగం లోపల అస్తపంజనమై ఎముకలతో ఉండినంత వరకు కూడా
1: యుగ. Man lived for hundreds and hundreds of years.
0: Hundreds of years.
1: Hundreds of years.
0: Not hundred. Hundreds of years.
1: Not hundred. Hundreds and hundreds of years.
0: Ante kaakunda ee bhautika

0: ఆధారంతో బ్రతుకుతూ వచ్చారు.
1: వాట్ సార్ట్ ఆఫ్ లైఫ్ దే లెడ్ ఇన్ దట్ కృతయుగ.
0: కృతయుగం లోపల అస్తపంజనమై ఎముకలతో ఉండినంత వరకు కూడా ప్రాణం ఉంటాయి.
1: ఇన్ దట్ కృత యుగ సో లాంగ్ దేర్ ఆర్ బోన్స్ దేర్ విల్ బి లైఫ్.
0: కేవలం అస్థిపంజరమైపోయి ఏ కండరములు ఏ రక్తములు ఏ మాంసము ఏది లేకపోయినప్పటికీ ఎముకల లోపలనే ప్రాణం ఉంటుండేటువంటిది.
1: దేర్ మే నాట్ బి మసిల్స్ ఆర్ బ్లడ్ వాట్ సో ఎవర్ వెన్ వన్ దేర్ ఆర్ బోన్స్ దేర్ ఇస్ లైఫ్.
0: ఇంకా త్రేతాయుగము,
1: నెక్స్ట్ త్రేతాయుగం,
0: త్రేతాయుగము లోపల ఈ హైట్ కూడా తగ్గిపోతూ వచ్చింది.
1: ఇన్ త్రేతాయుగ ద హైట్ ఈస్
0: వయస్సు యొక్క ప్రమాణం కూడా తగ్గిపోతూ వచ్చింది.
1: ద స్పాన్ లైఫ్ స్పాన్ ఈస్ ఆల్సో షార్ట్.
0: దేహములో కండరములు ఈ మాంసము ఉండినంత వరకు తన ప్రాణం అంతా కూడా ఉండేటువంటిది.
1: సో లాంగ్ దిస్ మజిల్ అండ్ ఫ్లెష్ దేర్ ఇస్ లైఫ్.
0: ఇంకా ద్వాపర యుగం వచ్చింది.
1: దెన్ ద్వాపర ఏజ్.
0: ఈ ద్వాపర యుగంలో రక్తం ఉండినంత వరకు ప్రాణం ఉండేటువంటిదే.
1: ఇన్ ద్వాపర ఏజ్ సో లాంగ్ దేర్ ఇస్ బ్లడ్.
0: ఇది మీకంటే మహాభారత యుద్ధంలో చక్కగా అర్థమైనటువంటిది.
1: యు ఆల్ నో దిస్ ఇన్ మహాభారత వార్.
0: భీష్ముడు నేల కూలాడు.
1: భీష్మ ఫెల్ డౌన్.
0: శరతల్పం పైన పరుండినాడు.
1: హి వాస్ లయింగ్ ఆన్ ద బెడ్.
0: ఆ దేహంలో ఉండినటువంటి రక్తం అంతా కారిపోయేంత వరకు తాను బతికే ఉన్నాడు.
1: దో ద బాడీ వాస్ బ్లీడింగ్ యెట్ హి వాస్ అలైవ్.
0: 56 దినములంతా కూడా ప్రాణంతో ఉంటున్నాడు.
1: హి వాస్ అలైవ్ ఫర్ 56.
0: ఈ ప్రాణానికి ఏది కారణము?
1: వాట్ ఆర్ ద కాజ్ బిహైండ్?
0: ఆనాటి వలె ఆక్సిజన్ ఈ యొక్క బ్లడ్ ఇది ఇది చక్కెర అంతా అందించేటువంటి ఎవరూ లేదు.
1: దేర్ వాస్ నో
0: రక్తమే అతని ప్రాణము.
1: దేర్ వాస్ నో ఆర్టిఫిషియల్ ఆక్సిజన్ సప్లై.
0: అమ్ములంతా తగిలి రక్తము నిదానంగా కారిపోతూ వస్తుంది. అది 56 దినములు జరిగింది.
1: స్టార్టెడ్ బ్లీడింగ్ ఇట్ లాస్టెడ్ ఫర్ 56 డేస్.
0: కనుకనే రక్తం ఉండినంత వరకు కూడా ప్రాణం ఉంటుండేటువంటి.
1: సో సో లాంగ్ దేర్ ఇస్ బ్లడ్ దేర్ ఇస్ లైఫ్.
0: ఇంకా కలియుగం ప్రారంభమైంది.
1: దెన్ కలి ఏజ్ స్టార్టెడ్.
0: ఈ కలియుగం లోపల
1: ఇన్ దిస్ ఏజ్
0: అన్నం ఉండినంత వరకే బ్రతుకుతాడు. అన్నము తిన్నప్పుడే బ్రతుకుతాడు. అన్నం లేకపోతే క్షీణించిపోతాడు.
1: మ్యాన్ విల్ కంటిన్యూ టు లివ్ సో లాంగ్ దేర్ ఇస్ ఫుడ్. వెన్ వన్ దేర్ ఇస్ నో ఫుడ్.
0: కనుకనే అన్నగత ప్రాణము అని చెప్తూ వచ్చింది ఈ యొక్క కలియుగమునకు.
1: దేర్ఫోర్ ఇన్ కలి ఏజ్ ఫుడ్ ఈజ్ లైఫ్.
0: ఈ ఫుడ్డే లేకపోతే దీని దినానికి క్షీణించిపోతాం.
1: వితౌట్ ఫుడ్.
0: ఆనాడు ఫుడ్తో కాదు ప్రధానము.
1: ఇట్ నాట్ ది ఫుడ్ దట్ వాస్ ఇంపార్టెంట్.
0: ఆనాడు వారు గాడ్ తో సంబంధం చేసుకున్నారు.
1: దే హ్యాడ్ ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ గాడ్.
0: ద్వాపరయుగం వచ్చేటప్పటికి హెడ్ తో సంబంధం చేసుకున్నారు.
1: ఇన్ ద్వాపర ఏజ్
0: గాడ్ తో సంబంధంగా ఉండేటువంటిది.
1: అండ్ ఎవ్రీథింగ్ వాజ్ అసోసియేట్ విత్ గాడ్ దెన్.
0: దీన్ని చక్కగా మీరు అర్థం చేసుకోండి.
1: అండర్స్టాండ్ దిస్ క్లియర్.
0: కృతయుగము త్రేతాయుగం అంతా కూడా ధర్మ మూలం ఇదం జగత్.
1: ఇన్ కృతయుగం
0: ఈ జగత్ అంతా నిలుస్తూ వచ్చింది.
1: ద హోల్ వరల్డ్ డిపెండెడ్ ఆన్ ధర్మ.
0: క్రమక్రమేణ ద్వాపర యుగం వచ్చేటప్పటికే ధన మూలం ఇదం జగత్.
1: విత్ ది అడ్వెంట్ ఆఫ్ ద్వాపర యుగ
0: ఈ కౌరవులు పాండవులు యుద్ధం చేయడానికి మూల కారణం ఏంటి? మాకు 5 గ్రామాలు ఇవ్వమని, మేము ఇవ్వడానికి వీలు కాదని ఈ ధనంతోనే ఈ వ్యవహారం అంతా కూడా గొప్ప యుద్ధంగా పరిణమించింది.
1: Why there was war between Pandavas and Kauravas? It was only the matter of sharing the money and the property.
0: Kalukane ee kaligam nandi inaadu dharma moolam vidam jagattu kaadu dana moolam vidam jagattu kaadu daya moolam vidam jagattu.
1: Therefore in this kali age it is not the dharma nor dhana, it is daya moolam.
0: Daya inaadu evvani hrudayamlo kudunu daya ledu.
1: Today there is no compassion in anyone's heart.
0: దయా అని పేరుంది కానీ ఆ హృదయంలో దయ లేదు.
1: హృదయ ద వన్ ఆఫ్ కంపాషన్ ఇస్ దేర్ ఫర్ నేమ్ సేక్ బట్ దేర్ నో కంపాషన్.
0: కనుకని ఈనాడు దయ లేకపోవడం చేతనే అన్ని విధమైనటువంటి అవస్థలకు గురి అవుతున్నాడు మానవుడు.
1: బికాస్ ఆఫ్ ది అబ్సెన్స్ ఆఫ్ కంపాషన్ వి సఫర్.
0: ఈ కలి ప్రారంభమునకు పూర్వము
1: ప్రయర్ టు ది కమెన్స్మెంట్ ఆఫ్ కలి
0: బుద్ధ జైన మతములంతా కూడా ఎక్కువ ప్రచారంలో ఉంటున్న సమయం లోపల
1: అట్ దట్ టైమ్ వెన్ ది బుద్ధిజం వాస్ ప్రాపగేటెడ్
0: కేరళ రాజ్యం లోపల
1: ఇన్ ద స్టేట్ ఆఫ్ కేరళ
0: కాలడి అనే చిన్న పల్లె లోపల
1: స్మాల్ విలేజ్ బై నేమ్
0: శివగురు ఆర్యాంబ అనేటువంటి దంపతులకు ఒక పుత్రుడు పుట్టాడు.
1: ఆర్యాంబ అండ్ శివగురు దే హ్యాడ్ ఎ సన్.
0: అప్పటి పరిస్థితి ఏ రీతిగా ఉంది?
1: వాట్ వాజ్ సిచ్యువేషన్ దెన్?
0: ఆనాటి రాజులు ఒకరి రాజ్యం పైన ఒకరు దండెత్తిపోయి అనేక విధమైనటువంటి హింసలు గావిస్తూ కేవలం భౌతికమైనటువంటి సుఖముల కోసమని రాకులాడుతూ వచ్చారు.
1: ఇన్ దోస్ డేస్ కింగ్స్ వుడ్ ఇన్వేడ్ కాంకర్ ద నైబరింగ్ కంట్రీస్ బికాస్ ఫర్ మనీ.
0: ఈ విధమైనటువంటి యుద్ధములు జరగడం చేతనే మానవుని యొక్క మనస్సులు ఒకరికొకరికి ద్వేషములు ఏర్పడుతూ వచ్చాయి.
1: బికాస్ ఆఫ్ రెగ్యులర్ వార్ఫేర్.

0: bitter hatred between people.
1: ఈ ద్వేషము చేత ఐకమత్యం క్షీణించిపోయింది.
0: Due to this absolute hatred over there,
1: అనాచారములు ప్రారంభమైనాయి.
0: Due to the absence of unity,
1: అన్యాయ అక్రమ అనాచార అసత్య అనేక విధమైనటువంటి దౌర్జన్యాలంతా కూడా పెరిగిపోయినాయి.
0: ఎవ్రీథింగ్ వాస్ వయలెన్స్ ఆల్ అరౌండ్, అన్రైచియస్నెస్, రెస్ట్లెస్నెస్.
1: ఇంతటితో పోక,
0: నాట్ ఓన్లీ దట్,
1: ఆనాటి పండితులు, ఆనాటి మహావేదాంతులు, ఆనాటి చదువరులు, ఆనాటి మేధాశక్తి కలిగివారు వీరందరూ కూడాను వేదము యొక్క పదములకు అనేక విధమైనటువంటి అర్థములు కల్పించుకుంటూ వచ్చారు.
0: ఫర్దర్ మోర్ ఫిలాసఫర్స్, స్కాలర్స్ అండ్ ఇంటెలిజెన్షియా ఇంటర్ప్రిటెడ్ వేద,
1: శాస్త్రముల యొక్క స్వరూపాలకు పూర్తి రూపుమాపారు.
0: దే హ్యావ్ మిస్ఇంటర్ప్రిటెడ్ శాస్త్ర,
1: వేదం యొక్క అర్థములను విరుద్ధమైనటువంటి అర్థములుగా బోధిస్తూ వచ్చారు.
0: ఆల్ కాంట్రడిక్టరీ interpretations were given to Veda.
1: కనుకనే వేదములపైన విశ్వాసము, శాస్త్రములపైన విశ్వాసము లేకుండా పోయింది ఆనాటి ప్రజలకు.
0: సో పీపుల్ లాస్ట్ ఫెయిత్ ఇన్ వేద అండ్ శాస్త్ర సీక్రెట్ టెక్స్ట్.
1: ఆ సమయం లోపల దీన్ని ఉద్ధరించేటువంటి వారు ఒకరు కావాలి.
0: దేర్ షుడ్

0: ఎప్పుడు ఈ ధర్మం క్షీణిస్తుందో,
1: at the time when this dharma
0: ఎప్పుడు ఈ అన్యాయములు అభివృద్ధి పొందుతాయో,
1: declines when you find unrighteousness,
0: ఏనాడు వేదం అనేటువంటి దానికి విరుద్ధమైనటువంటి మార్పులు జరుగుతుందో,
1: when people act against the norms of veda, శాస్త్ర
0: విరుద్ధమైనటువంటి నడకలు ఏనాడు ప్రారంభమవుతుందో,
1: when there's no peace anywhere around,
0: అలాంటి సమయం లోపల భగవంతుడు లేక భగవత్ యొక్క శక్తియో లేక అవధూతలో ఏదో ఒక విధమైనటువంటి యొక్క ఈ యొక్క విరుద్ధమైన దాన్ని సంహరించే నిమిత్తమై అవతరణ చేస్తూ వచ్చింది.
1: అట్ దట్ టైమ్ గాడ్ ఆర్ అవధూత దే డిసెండ్ టు కరెక్ట్ ది ఎర్రింగ్ హ్యుమానిటీ.
0: అది అర్చన నామములు అని,
1: దట్ ఈస్ అర్చన నామం.
0: ఈ అర్చన నామం లోపల ఈ అంగవైకల్యంతో కూడినటువంటి ఒక తత్వాన్ని పూర్తి నిరూపించాలనేటువంటి ఉద్దేశంతో కొంతమంది మహనీయుల రూపంలో అంశ రూపంలో అద్భుతిస్తుంటారు.
1: ఇన్ దిస్ అర్చన నామ యు ఫైండ్ ద నోబుల్ సోల్
0: అనగా అంశావతారములు అని దీనికి పేరు.
1: దే ఆర్ కాల్డ్ అంశావతార, ద స్పార్క్స్ ఆఫ్ ది డివినిటీ.
0: ఇట్ విభుది విభావతారములు అనేటువంటివి పూర్ణావతారములు.
1: వేరే విభావతార టోటల్ ఇన్కార్నేట్.
0: ఈ అర్చన నామములు అర్చన చేసుకునేటువంటి కొన్ని విధమైనటువంటి అంశావతారములు.
1: అర్చన నామస్ ఆర్ మేర్లీ ది స్పార్క్స్.
0: అప్పుడప్పుడు ఈ విధమైనటువంటి అవతారములు ఉద్భవిస్తూ వచ్చాయి.
1: అట్ టైమ్స్ వి ఫైండ్ ది డిసెంట్ టు ద లార్డ్.
0: అన్ని దేశములందు, ఒక భారతదేశమందే కాదు,
1: ఇట్స్ నాట్ మియర్లీ రెస్ట్రిక్టెడ్ టు భారత్.
0: జీసస్ కూడాను,
1: జీసస్
0: మొట్టమొదటి ఐఎమ్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్ అన్నాడు.
1: డిక్లేర్డ్ దట్ ఐఎమ్ ది
0: మెసెంజర్ ఆఫ్ గాడ్, దూతను అన్నాడు.
1: హి సెడ్ ఐఎమ్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్.
0: అయితే ఏమి దూతలు ఇక్కడ?
1: What kind of messenger?
0: రెండు రకమైనటువంటి దూతలు ఉంటున్నాయి.
1: There are two types of
0: messenger. అవధూత ఒకటి, యమధూత ఒకటి.
1: One is avadhuta, the second is yamadhuta.
0: Yamadhuta himsincheetvanti dutalu.
1: Yamadhuta
0: avadhutalu rakshincheetvanti dutalu.
1: Avadhuta protects.
0: Kalukuni, I am the messenger of God annadu mottamota.
1: So Jesus declared, I am the messenger of God.
0: Rendava turi kramakramena ee antaratma tattvanni gurtinchukuntu vachadu.
1: He started recognizing the nature of his conscience.
0: I am the son of God annadu.
1: Then he stated, I am the son of God.
0: Anaga emti? భగవంతునికి కుమారుడైనప్పుడు భగవంతుని ప్రాపర్టీలో అతనికి రైట్ ఏర్పడిపోయింది.
1: When once he says that he is son of God, he has got a right.
0: తండ్రి ప్రాపర్టీ కొడుకు చెందుతూ ఉంటుంది.
1: On the property of his father, legal has.
0: కనుకనే అట్టి పవిత్రమైనటువంటి ఒక సద్గుణములు, సదాలోచనలు, సత్యంతనంతా అతనిలో ఆవిర్భవిస్తూ వచ్చాయి.
1: For that reason, he developed the sacred thoughts, sacred feelings and sentiments.
0: అప్పుడే I am the son of God అన్నాడు.
1: It's only at that moment he said, I am the son of God.
0: Inka aa asti tanaku eppudu labhyam ayipoyindo inka tandiki ee asti ledu anta koduku appa cheppadu.
1: When once he inherited all the property, ee
0: satyanni gurtinchukunnadu.
1: He recognized this.
0: Andulo unnadi, indulo unnadi ade aatma okkate sarvaatma bhavamu.
1: He could know that the divine principle is present over there and here also.
0: Appudu I and my father are one annadu.
1: Then he stated, I and my father are one.
0: ఇదే విధంగా పర్షియన్ లాంగ్వేజ్ లో కూడాను,
1: ద సేమ్ థింగ్ ఇన్ పర్షియన్ లాంగ్వేజ్,
0: మొట్టమొదటి వారు కూడాను దూతగానే వచ్చేసారు.
1: దే టూ కేమ్ డౌన్ యాజ్ మెసెంజర్.
0: హజరత్ మహమ్మద్,
1: హజరత్ మహమ్మద్
0: ఆయన ఒక దూతగా వచ్చాడు.
1: హీ కేమ్ యాజ్ ఎ మెసెంజర్.
0: అప్పుడు ఆయన ఏమని చెప్పాడు?
1: వాట్ డిడ్ హి సే?
0: ఐ ఆమ్ ఇన్ ది లైట్, ఐ ఆమ్ ఇన్ ది లైట్, ఐ ఆమ్ ఇన్ ది లైట్ అన్నాడు.
1: హీ సెడ్, ఐ ఆమ్ ఇన్ ది లైట్, ఐ ఆమ్ ఇన్ ది లైట్.
0: భగవంతుడు ఎక్కడో స్వర్గంలో ఉంటున్నాడు, నేను అతని యొక్క లైట్ లోపు నేను జీవిస్తున్నానన్నాడు.
1: గాడ్ ఈస్ దేర్ ఇన్ హెవెన్, ఐఎమ్ ఇన్ ది లైట్ ఆఫ్ గాడ్.
0: క్రమక్రమేణా ఈ యొక్క జీవితత్వాన్ని గుర్తించుకుంటూ వచ్చాడు.
1: హీ స్టార్టెడ్ నోయింగ్ ది నేచర్ ఆఫ్ ది స్పిరిట్ బిహైండ్.
0: చూచాడు, నాట్ ఐ ఆమ్ ఇన్ ది లైట్ ఈజ్ ఇన్ మీ అన్నాడు.
1: నో మోర్ ఐఎమ్ ఇన్ ది లైట్ ఈజ్ ఇన్ మీ, హీ సెడ్.
0: తాను లైట్ లో జీవించినట్టుగా ఊహించాడు మొట్టమొదట.
1: ఇన్ ది బిగినింగ్ హీ థాట్ దట్ హీ ఈజ్ ఇన్ ది లైట్.
0: లైట్ బయట లేదు, లోపల ఉంది. The light is in me.
1: Light is not outside.
0: Adi,
1: light is in me.
0: Reflection of the inner being. లోపలున్నటువంటి లైట్ నాకు బయట దారి చూపుతుంది. అది
1: దేర్ఫోర్ ఇస్ ది ఇన్నర్ లైట్ దట్ షోస్ యూ ద వే అవుట్ సైడ్.
0: ఈ విధమైనటువంటి యొక్క దీన్ని అభివృద్ధి గావించుకుంటూ రాగా లాస్ట్ లోపల ఐ ఆమ్ ది లైట్ అన్నాడు.
1: హీ ప్రోగ్రెస్డ్ ఇన్ దిస్ ఐడియాలజీ అండ్ ఫైనలీ డిక్లేర్డ్ దట్ ఐఎమ్
0: ఐ ఆమ్ ఇన్ ది లైట్, ది లైట్ ఈజ్ ఇన్ మీ, ఐ ఆమ్ ది లైట్.
1: I am in the light, the light is in me, I am the light.
0: Dvaita, Vishishta Dvaita, Advaitam kinda chernatuntivi.
1: These are the three steps, non-dualism, qualified non-dualism and non-dualism.
0: Shankara varu Advaitani jagattuku chatinchalani cheppina uddeshamto mottamota thanu oka dasuduga bhavinchukuntu vachadu.
1: In order to propagate the principle of non-dualism, he considered himself as a servant of God.
0: Aithe,
1: however,
0: duradrishtavashattu,
1: unfortunately,
0: Shankaralu puttina tarvata 3va samvatsaramlo panne Shivaguru తండ్రి అయినటువంటి వాడు మరణించాడు.
1: అన్ఫార్చునేట్లీ శంకర లాస్ట్ హిస్ ఫాదర్.
0: కానీ ఇక్కడ దివ్యశక్తి అనేటువంటిది ఎంత చక్కగా అర్థం చేసుకోవడానికి వీలవుతుంది.
1: ఇట్స్ క్వైట్ పాసిబుల్ టు అండర్స్టాండ్ వెరీ క్లియర్లీ ది సీక్రెట్.
0: ఒక 10 దినములకు ముందుగా ఒక కాంతి అతనికి కనిపించింది శివగురువుకు.
1: 10 డేస్ ప్రయర్ టు హిస్ డెత్ శివగురు సా ఏ లైట్.
0: నీ కుమారునికు ఉపనయన సంస్కారం గావించి త్వరగా అన్నాడు.
1: యూ షుడ్ పర్ఫార్మ్ ఉపనయన టు యువర్ సన్.
0: ఆ కాంతియే మాట్లాడింది.
1: That light spoke that way.
0: Adi, the light is in me.
1: That's what is meant when we say the light is in me.
0: Chaala thondar paatu padi tortharula 3 dinamulopalle aa kumaruniki 3rd samvatsaram lopala upanayana samskaram chesadu.
1: He was surprised and he hurriedly performed upanayana in 3 days time.
0: Gayatri mantraanni prarambhinchadu ee pillavadu.
1: This boy started chanting Gayatri Rama.
0: తండ్రి 3rd సంవత్సరంలోనే మరణించాడు.
1: ఫాదర్ డైడ్ వెన్ హీ వాస్ ఏజ్ 3.
0: తల్లి ఈ దుఃఖమును భరించుకోలేక ఈ పిల్లవాడిని ఎన్నో విధమైనటువంటి ఒక దీంతో పెంచుకుంటూ వచ్చింది.
1: మదర్ కుడ్ నాట్ బేర్ దిస్ పెయిన్ బట్ యెట్ హాస్ టేకెన్ కేర్ ఆఫ్ ద సన్.
0: అప్పుడు మొట్టమొదట
1: అట్ దట్ టైం
0: ఒక గురువు దగ్గర నిద్ర ప్రవేశపెట్టింది.
1: హీ హాస్ సెంట్ హర్ సన్ టు ఎ ప్రిసెప్టర్.
0: ఆ గురువు అనేక రకమైనటువంటి యొక్క విద్యలంతా నేర్పుతూ వచ్చాడు.
1: The teacher taught him all
0: the 4 వేదములు 6 శాస్త్రములు కూడాను 16 సంవత్సరం లోపలే పూర్తి ముగించాడు.
1: శంకర కంప్లీటెడ్ లెర్నింగ్ ఆల్ 4 వేదాలు.
0: 50 సంవత్సరం అయినప్పటికీ ఆ 4 వేదములు 6 శాస్త్రములు ఎవరు వల్లించడానికి వీలు కాదు.
1: వన్ మే టేక్ 50 ఇయర్స్ ఇట్స్ ఇంపాసిబుల్ టు గో త్రూ ఆల్ 4 వేదాలు.
0: ఈ బిడ్డ స్పెషల్, సూపర్ స్పెషల్.
1: డస్ లైక్ దిస్ శంకర ఇస్ సూపర్ స్పెషల్.
0: ఏ విధంగా ఒక్కతూరు చూస్తే చాలు అంతా ప్రవేశించేటువంటి.
1: అండ్ వన్స్ హీ రీడ్స్ హీ విల్ సర్టన్లీ గ్రాస్.
0: గురువుకే చాలా ఆశ్చర్యం వేసింది.
1: ద టీచర్ వాజ్ సర్ప్రైజ్డ్.
0: చేసేటప్పటికీ తల్లి బాధ భరించుకోలేకపోయింది.
1: మదర్ వాజ్ ఫీలింగ్ వెరీ సాడ్.
0: ఒకనాడు గురువు దగ్గరికి వెళ్లి మా అబ్బాయికి వివాహం చెయ్యాలి అని కోరింది.
1: వన్ డే మదర్ వెంట్ టు గురు అండ్ సెడ్ ఇట్స్ టైమ్ దట్ ఐ షుడ్ హ్యావ్ మై సన్ మ్యారీడ్.
0: పిల్లవాడు చెప్పాడు.
1: బాయ్ సెడ్.
0: నాకు వివాహం అక్కర్లేదు.
1: ఐ డోంట్ వాంట్ టు మ్యారీ.
0: నేను సన్యసించాలని చెప్పి ఆశపడుతున్నాను.
1: ఐ వాంట్ టు బి రెనన్షియంట్.
0: నా దేహము, నా మనస్సు, నా సర్వస్వం కూడా భగవంతునికి అర్పితం చేయాలనుకున్నాను.
1: ఐ హావ్ డిసైడెడ్ టు సరెండర్ మై బాడీ, ద మైండ్ అండ్ ఇంటెలెక్ట్.
0: ఇది నా యొక్క శక్తి కాదు, నా యొక్క ప్రాపర్టీ కాదు, నా యొక్క ఆస్తి కాదు.
1: దిస్ బాడీ ఇస్ నాట్ మై ప్రాపర్టీ, ఇట్స్ నాట్ మై వెల్త్ ఈదర్.
0: ఇది భగవంతుడి ఇచ్చినటువంటి యొక్క శక్తి.
1: ఇట్స్ ఆల్ గాడ్స్ గిఫ్ట్, ఇట్స్ గాడ్స్ పవర్.
0: నేనంతా భగవంతుని యొక్క అర్పితమైన వాణ్ణి.
1: ఐ హావ్ సరెండర్డ్ ఆల్ టు గాడ్.
0: వివాహం అక్కర్లేదన్నాడు.
1: ఐ డోంట్ వాంట్ టు మ్యారీ, హీ సెడ్.
0: సన్యాసం తీసుకోవాలని పట్టుబట్టాడు.
1: అండ్ హీ వాంటెడ్ టు బి రెనన్షియంట్.
0: చాలా ఏడ్చింది తల్లి.
1: మదర్
0: కార్యాంబ చాలా బాధపడింది.
1: అది
0: లోకంలో సహజమే,
1: క్వైట్ న్యాచురల్ ఇన్ దిస్ వరల్డ్.
0: ఒకనాడు తల్లి నీళ్ల కోసమని కావేరికి వెళుతుండాలి.
1: మదర్ వెంట్ కావేరీ టు ఫెచ్ పాట్ ఫుల్ ఆఫ్ వాటర్.
0: వెనకనే పోతున్నాడు. అమ్మా నాకు ఆగ్నేయ్యి, నాకు ఆగ్నేయ్యి, నాకు ఆగ్నేయ్యి.
1: ద సన్ వెంట్ ఆన్ షౌటింగ్ మదర్ పర్మిట్ మీ, పర్మిట్ మీ, షీ సెడ్.
0: దేనికి? సన్యాసమునకు నీవు నాకు అనుగ్రహం ఇవ్వాలి.
1: వాట్ ఫార్? పర్మిట్ మీ టు బి ఎన్ ఎసెటిక్ ఆర్ ఎ రెనన్షియంట్.
0: కానీ ఆమె పట్టు వదలలేదు.
1: బట్ షీ డిడ్ గివ్ అప్ హర్ ఐడియా.
0: ఆమె నీళ్లు ముంచుకుంటున్నప్పుడు గావేరులో దుంకాడు.
1: యాజ్ షీ వాజ్ జస్ట్ కలెక్ట్ ఫెచింగ్ వాటర్,
0: దూరం పోయిన ఒక చెయ్యి ఎత్తాడు పైకి.
1: హీ లిఫ్టెడ్ వన్ హ్యాండ్.
0: అమ్మా నన్ను తిమింగలం ముంగుతుండాలి, ఇప్పుడైనా నీవు నా సన్యాసానికి ఆజ్ఞయమని చెప్పని కోరాడు.
1: సన్ శంకర వెంట్ ఆన్ షౌటింగ్ మదర్ ఐఎమ్ గోయింగ్ టు బి స్వాలోడ్ బై ది వేల్ హియర్, అట్లీస్ట్ పర్మిట్ మీ నౌ.
0: మింగుతుండాది నాకు పర్మిషన్ ఇమ్మని చెప్పి కోరారు.
1: దిస్ క్రొకడైల్ ఈజ్ అబౌట్ టు స్వాలో మీ, పర్మిట్ మీ సెడ్.
0: అప్పుడు తల్లి, నాయనా నువ్వు బ్రతుకుంటే అంతే చాలు, నువ్వు సన్యాసమే తీసుకో, నువ్వు బ్రతికి రావా వెనుకొని.
1: దెన్ మదర్ సెడ్ ఇట్ ఇస్ ఎనఫ్ ఇఫ్ యు ఆర్ అలైవ్, నౌ ఐ పర్మిట్ యు.
0: ఆ పైకి గట్టుకు వచ్చిన తర్వాత చెప్తున్నాడు.
1: దెన్ హీ కేమ్ అవుట్ ఆఫ్ ద రివర్ స్టూడ్ ఇన్ ద బ్యాంక్.
0: నాకు ఒక ముసలి మింగింది.
1: ఐఎమ్ స్వాలో.
0: ఏమిటి ఈ ముసలి?
1: వాట్ ఈస్ దిస్ క్రొకడైల్?
0: సంసారం అనేటువంటి సముద్రం లోపల భార్య అనేటువంటి ఒక ముసలి నన్ను మింగుతూ వచ్చింది.
1: ఇన్ దిస్ ఓషన్ ఆఫ్ లైఫ్ ద వైఫ్ ఈస్ ద క్రొకడైల్ హూ ఈస్ ఫాలోయింగ్ మీ.
0: కనుక ఈ వైఫ్ అనేటువంటి క్రొకడైల్ నన్ను మింగేసిస్తుండాలి.
1: దేర్ ఫోర్ ద వైఫ్ ద క్రొకడైల్ ఈస్ గోయింగ్ టు స్వాలో మీ.
0: సర్వసంగ పరిత్యాగం అనుకుంటున్నప్పటికే ఆ వైఫ్ వదిలిపోతుంది. సన్యాసిని ఎవరు పెళ్లి చేసుకుంటారు?
1: వెన్ వన్స్ హీ డిసైడెడ్ టు బి ఎసెటిక్ నోబడీ ఈస్ ప్రిపేర్ టు మ్యారీ హిమ్.
0: కనుక నాకు సన్యాసం తీసుకుంటాను. సన్యాసం అంటే ఏమిటి? గుడ్డలు మార్చుకోవటం కాదు అన్నాడు.
1: Sanyas, asceticism doesn't mean change of dress.
0: Buddhulu maratame.
1: One should change the mind, thought.
0: Appudu talliki namaskarinchukoni.
1: And then he namaskar to mother.
0: Aa 16 samvatsaralo illu vadilaadu.
1: He left home at the age of 16.
0: కానీ తల్లి ఒక ప్రమాణం అనగా వాగ్దానం ఇవ్వమని కోరింది.
1: Mother wanted him to make a promise.
0: నా అంత సమయంలో మాత్రము నిన్నొక్కతూరి నేను చూడాలి కనుక నీవు రావాలి అని.
1: And she wanted her son to come to her when the end approaches.
0: ఆనాడు ఏ బస్సులు ఏ కార్లు ఏ విధమైన ప్లేన్లు లేవు ఈ ప్రయాణాలు సౌకర్యాలు.
1: Those days there were no transport facilities like car or plane whatsoever.
0: అప్పుడు అనేక విధములుగా కూడా ప్రయాణం చేసి అన్ని క్షేత్రాలు దర్శించాడు.
1: He visited all pilgrim centers.
0: ఎక్కడెక్కడ ఈ వేద పండితులు శాస్త్ర పండితులంతా ఉన్నారు వీళ్ళందరితోనూ వాదించి వాళ్ళందరినీ ఓడించాడు.
1: He argued with all the scholars of Vedas and Shastras and he defeated them.
0: అందరికీ ఒకే ఒక అద్వైతము.
1: He taught them only non-dualism.
0: మీరు భిన్నంగా భావిస్తున్నారు.
1: Don't go by diversity.
0: ఆకారములు భిన్నమే.
1: The forms are different.
0: మీ యొక్క తలలు భిన్నమే.
1: Heads are different.
0: కానీ హృదయములు ఒక్కటే.
1: But the heart is
0: spirit. అతనే దైవత్వము.
1: That is divinity.
0: చెరుకులు ఎన్నో చెరుకులుగా ఉండొచ్చును. అన్ని చెరుకుల నుంచి వచ్చేటువంటి రసము చెరుకు రసం ఒక్కటే.
1: There may be many sugar canes but the juice is one and the same.
0: కనుకనే అట్టి చెరుకు రసం వంటి దైవత్వము అందరి ఎందుకు రసస్వరూపుడై ఉంటున్నాడు.
1: The juice of the sugar cane is very much same as the essence of the spirit.
0: ఈ విధంగా అనేక పండితులతో ఓడించుకుంటూ వచ్చాడు.
1: Like this he defeated all scholars.
0: కానీ మండన మిశ్రుడు కర్మ సిద్ధాంతాన్ని ఆధారం చేసుకున్నాడు.
1: But మండన మిశ్ర followed the theory or doctrine of karma or action.
0: ఈ కర్మ సిద్ధాంతాన్ని కూడా ఖండించి కేవలం అద్వైత సిద్ధాంతాన్ని బోధించాలని చెప్పి అతనితో వాదన వేశాడు.
1: He even contradicted the philosophy of action.
0: ఈ విధంగా యావత్ ప్రపంచం లోపల కన్యాకుమారి మొదలు కాశ్మీర్ వరకు కూడాను అనేక పర్యాలను ప్రయాణం చేశాడు.
1: He repeatedly visited the entire area from Kashmir to Kanyakumari.
0: కట్టకడపటికి పండితులందరినీ ఒప్పించాడు.
1: Ultimately convinced all pandit scholars.
0: ఉన్నది ఒక్కటే రెండు కాదు ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ.
1: Only one that exists, not two.
0: ఇలాంటిది అందరితో కూడాను ఎస్ అనేటున్నాడు.
1: He convinced everybody and made them say yes to his theory.
0: కేవలం రూపనామములు మాత్రమే మనం భ్రమిస్తున్నాము.
1: We are deluded by the name and the form.
0: అన్నిటికీ ఆధారమే మూలాధారాన్ని మనం పట్టుకోవాలి.
1: We should go by that primal basis, the center.
0: మూలాధారమే లేకపోతే ఏది చేయడానికి వీలు కాదు.
1: Without that primal basis, not possible to do anything.
0: బంగారం లేకపోతే ఏ నగలు చేయడానికి వీలు కాదు.
1: Without gold, you cannot have any jewel or ornament.
0: మట్టి లేకపోతే ఏ కుండలు ఏ చెట్టులు చేయడానికి వీలు కాదు.
1: Without mud, you cannot.
0: అది మూలాధారము.
1: Without mud, you cannot have pot or a plate. That's the basis.
0: అలాంటి ప్రభావమైనటువంటి శక్తి ఒక్కటే ఉన్నది.
1: That is the effective principle.
0: అది మహమ్మదస్ అనుకోండి లేకపోతే హిందువులు అనుకోండి లేక ఇంకే విధమైనటువంటి సిక్కులు అనుకోండి లేక క్రిస్టియన్స్ అనుకోండి ఏ విధమైనటువంటి బుద్ధులైనా కూడా అందరికీ ఉన్నది ఒక్కటే.
1: You may think of any religion, Islam or Christians or Jews.
0: పేరు వేరు వేరుగా పెట్టుకున్నారు. God is one, goal is one అన్నారు.
1: Names are different, God is one and the goal is one.
0: ఈ విధంగా కూడాను ఈ అద్వైతాన్ని మున్ముందు చక్కగా దానిని విప్పి పిల్లలకు చక్కగా అర్థమయ్యే రీతిగా బోధించాలి. అద్వైతం అంటే అంత సులభంగా అర్థమయ్యేటువంటిది కాదు.
1: నాన్ డ్యుయలిజం డాక్టరీన్ ఇస్ నాట్ దట్ సింపుల్ యాజ్ దాట్. ఇట్ హాస్ టు బి ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ సో హాస్ టు బి ఈజీలీ అండర్స్టూడ్ బై స్టూడెంట్.
0: కేవలం మొట్టమొదట ఒక అద్వైతానికి ఒక సమరీజిగా చెప్పారు.
1: భగవాన్ స్టేటెడ్ బ్రీఫ్లీ సంథింగ్ రిలేటింగ్ టు నాన్ డ్యుయలిజం.
0: ప్రయాణం చేస్తూ ఈ పండితులందరి చోతరము ఈ అద్వైత సిద్ధాంతాన్ని ఒప్పించుకున్నాడు.
1: He made them accept.
0: అతను స్థాపించినటువంటిదే అద్వైత సిద్ధాంతము. అది అద్వైత మతము.
1: ఇట్ వాజ్ శంకరా హూ ఫౌండెడ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ డ్యుయలిజం.
0: మతం అనగా ఏమిటి అనుకున్నారు?
1: వాట్ డు యు మీన్ బై రిలీజియన్?
0: భిన్నముగా చూచేటువంటిది కాదు మతము.
1: ఇట్ ఈస్ నాట్ ద విజన్ ఆఫ్ డైవర్సిటీ.
0: అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని నిరూపించేది మతము.
1: ఇట్ ఇస్ ద వన్ దట్ ప్రూవ్స్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: ఇలాంటి అద్వైతమును అందరు కూడా అంగీకరిస్తూ వచ్చారు.
1: ఎవ్రీవన్ యాక్సెప్ట్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ డ్యుయలిజం.
0: కానీ 32వ సంవత్సరం లోపలనే తన శరీరాన్ని వదిలాడు.
1: At the age of 32,
0: చాలా చిన్న వయసు.
1: At a tender age, quite young.
0: అనగా ఏమిటి?
1: What does it mean?
0: తాను వచ్చిన పని అయిపోయింది.
1: Means his mission is over.
0: ఇంకా మునుముందు మీరంతా దీనిని కాపాడుకోవాలి.
1: In future, you have to propagate.
0: అప్పుడు 5 లింగములు తీసుకుని వచ్చాడు.
1: Then he collected 5 lingas.
0: ఒక్కొక్క లింగం ఒక్కొక్క ప్రదేశంలో స్థాపిస్తూ వచ్చాడు.
1: Each of the linga is installed in each of the centers.
0: ద్వారక, శృంగేరి ఇవంతా తీసుకొచ్చి యోగలింగము అనేటువంటి దాన్ని కంచిలో పెట్టేశాడు. కంచి లోపల సురేశుడు. ఆ సురేశుడు అనేటువంటి వాడెవడు? అతనే మండన మిశ్రుడు. ఆ మండన మిశ్రుడికి సురేశుడిని పేరు పెట్టి అతనికి అక్కడ పీఠాధిపతిగా నేర్చాడు.
1: సురేష ఈజ్ ది సేమ్ మండన మిశ్ర. హీస్ మేడ్ ది హెడ్ దేర్.
0: ఈ విధమైనటువంటి యొక్క మతమును అద్వైత మతమును స్థాపించి లోకంలో అలజడులంతా కూడాను చల్లార్చి ఈ ఒకరికొకరికి ఉన్నటువంటి దేశంలంతా కూడా నిర్మూలం గావించి ఏకాత్మభావం చేత ఆనందాన్ని అభివృద్ధి పరచడానికి తగిన కృషి చేశాడు.
1: శంకర మేడ్ ఎవ్రీ అటెంప్ట్ టు ప్రొపగేట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ డ్యూయలిజం, పాసిఫైడ్ ఆల్ ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ అండ్ అజిటేషన్, రిమూవ్డ్ ఆల్ హేట్రెడ్ ప్రివైలింగ్ అట్ ద టైం.
0: తమ యొక్క శిష్యులే అనేక విధములైనటువంటి దీంట్లో పల శంకరు చెప్పినటువంటి వాటిని తాము రాసినట్టుగా రాసుకుని తమ పేరు ప్రతిష్టల నిమిత్తమై అనేక మంది పాటలు పడుతూ వచ్చారు.
1: బట్ అన్ఫార్చునేట్లీ ద డిసైపుల్స్ ఆఫ్ శంకర హ్యావ్ రిటన్ సర్టన్ ఇంటర్ప్రిటేషన్స్ అండ్ సెడ్ యాజ్ ఇఫ్ దే వర్ రిటన్ బై శంకర.
0: విద్యారణ్యుల వారు కూడాను అతని యొక్క శిష్యులే.
1: విద్యారణ్య ఆల్సో ఈజ్ హిస్ డిసైపుల్.
0: కట్టగడిపడికి ఒకరిలో ఒకరికి ఏమాత్రం ఐకమత్యం లేకుండా పోయింది.
1: అల్టిమేట్లీ దేవర్ నెవర్
0: ఒకరు చెప్పిన దాన్ని అంగీకరించలేకపోతుంది.
1: దే కాంట్రడిక్టెడ్ ఈచ్ అదర్.
0: ఇది క్రిస్టియన్ మతంలో కూడాను ఎప్పుడు జీసస్ పోతానే ఈ 11 మంది శిష్యులంతా ఉన్నారు చూడు, వీళ్ళు ఒకరిలో ఒకరికి భేదములు ఏర్పడిపోయినాయి.
1: ద సేమ్ థింగ్ హ్యాపెన్ ఇన్ క్రిస్టియానిటీ. ద మూమెంట్ క్రైస్ట్ లెఫ్ట్ ద 11 డిసైపుల్స్ ఫాట్ అమంగ్ దెమ్సెల్వ్స్.
0: కట్టగడపటికి ఒక్కడు నిలిచాడు.
1: ఫైనలీ వన్ విత్స్టుడ్ ఆల్ దిస్.
0: అతనే మాథ్యూ.
1: హీ ఈజ్ మాథ్యూ.
0: అతను ట్యాక్స్ కలెక్టర్.
1: హీజ్ ఎ ట్యాక్స్ కలెక్టర్.
0: అతను మాత్రమే అన్ని తను రాసినవన్నీ చెప్పుకుని వాటిని ప్రచారం చేస్తూ వచ్చాడు.
1: ఎవ్రీథింగ్ ఈజ్ ఓన్ రైటింగ్.
0: మొట్టమొదటి చేరినటువంటి వాడు పీటర్.
1: ద ఫస్ట్ వన్ హూ జాయిన్ ద గ్రూప్ ఇస్ పీటర్.
0: ఆ పీటర్ ను పట్టుకోవడానికి వస్తే నేను క్రైస్తవుల ఫాలోయర్ నేను కాదు అన్నాడు.
1: వెన్ పీపుల్ అప్రోచ్ పీటర్
0: ఇంత స్వార్థము ఇంత సప్రయోజనము పాటు పడి కట్టగడపటికి అనేక విధమైనటువంటి యొక్క ఆ ఉపదేశాలన్నీ కూడా చిన్న భిన్నంగా మారిపోయినాయి.
1: పీటర్ డినైడ్ జీసస్ క్రైస్ట్. హి సెడ్ దట్ హి డస్ నాట్ బిలాంగ్ టు క్రైస్ట్. లైక్ దట్ ద హోల్ రిలీజియన్ ఇస్ బ్రాట్ డౌన్.
0: అదే విధంగానే శంకర్ల వారు చేసినటువంటి ఒక అద్వైత సిద్ధాంతాన్ని మరి కూడా అనేక ఖండించడానికి వీలు కాదు, ఖండించలేదు. రామానుజుల వారు దాన్ని సవరించుకుంటాను విశిష్టమైన అద్వైతము అని దానికి పేరు పెడుతూ వచ్చాడు.
1: ఇన్ ద సేమ్ వే రామానుజ హి హాస్ నాట్ కాంట్రడిక్టెడ్ ద ఫిలాసఫీ ఆఫ్ శంకర బట్ హీ కరెక్టెడ్ ఇట్ ఇన్ ది కరెక్ట్ డైరెక్షన్.
0: ఇతను ఏమన్నాడు, శంకర్ల వారు సర్వ చెరుకులు యందు ఉండేటువంటి రసం ఒక్కటే, చెరుకు రసము అద్వైతము అన్నాడు.
1: He said this non-dualism is the sugarcane juice which is uniform.
0: ee sugarcane juice ni enta kaalam ani pettukodaniki veel avutundi.
1: How long it would last?
0: Idi shashtam kaadu.
1: It's not permanent.
0: Idi not amrutam. Amruta swaroopam.
1: It's not the form of nectar.
0: Idi amruta rasam kaadu. Idi
1: it's not sweet any longer.
0: Kaabatti deeni amrutamayanga maarchali ani pettadu.
1: Therefore it should be transformed so as to be totally
0: rasamunu aayanu chakkariga maarchi samskarimpa chesi dento aina veskondi.
1: Therefore, when sugarcane juice is just transformed into sugar, you can mix it with any.
0: బియ్యం పిండిలో వేసుకోండి తీయ వస్తుంది.
1: రైస్ ఫ్లోర్
0: గోధుమ పిండిలో వేసుకోండి తీయ
1: వీట్ ఫ్లోర్
0: బేడల పిండిలో వేసుకోండి తీయ. పిష్టాది గుణ సంపర్కాత్ అన్నాడు. పిష్టాది గుణ సంపర్కాత్ ఏ పిష్టలో ఏ పిండిలో వేసుకున్నప్పటికీ దీని గుణము తీపే.
1: The sugar you may mix it in any flour, but its sweetness remains all the same.
0: కనుక ఈ షుగర్ అనేటువంటిది శాశ్వతంగా ఉంటుంది.
1: The sugar is a permanent state.
0: ఏంటైనా ఉపయోగ పెట్టుకోవచ్చు.
1: You can use it in any
0: form. కనుక షుగర్ సమనేటువంటి దానికంటే షుగర్ గా అనుకోవటం మంచిదిగా ఉంటుంది. విశిష్టమైన అద్వైతము అని దీని పేరు పెట్టు.
1: Therefore, sugar is much more than the sugar cane juice. Therefore, it's qualified non-dual.
0: మూడవది ద్వైతము.
1: Third one, dualism.
0: ఇతనే మధ్వాచార్యుడు.
1: It is founded by Madhvacharya.
0: Shankaracharya, Ramanujacharya, Madhvacharya. These three మత స్థాపకులు.
1: శంకరాచార్య, రామానుజాచార్య, మధ్వాచార్య. They founded all three schools of
0: philosophy.
1: మధ్వాచార్య
0: అయితే ముగ్గురు కూడా ఒకదాన్ని అంగీకరించారు.
1: All the three accepted own one.
0: అది షుగర్ రసం అన్నారు. ఇతను షుగర్ అన్నాడు. ఇతను కూడా అన్నాడు ఇతను షుగర్ నిజమే. అయితే నేను షుగర్ గా కాకూడదు, షుగర్ తినేటువంటి వాడుగా నేను కావాలి. షుగర్ నేను అనుభవించాలి.
1: శంకరాచార్య సెడ్ షుగర్ కేన్ జ్యూస్. రామానుజాచార్య వ్యూడ్ ఇట్ యాజ్ షుగర్. వెల్ మధ్వాచార్య సెడ్ ఐ డోంట్ వాంట్ టు బి షుగర్.
0: దేవుడా
1: ఈట్ ది షుగర్.
0: నీవు షుగర్, నేను షుగర్ అయిపోతే ఈ నాకేం ప్రయోజనం? దానివల్ల ఏ రుచి నాకు కలుగుతుంది? ఏ ఆనందం నాకు లభ్యమవుతుంది? నీవు షుగర్ గానే ఉంటుండు, నిన్ను నేను మారమని నేను చెప్పను.
1: ఓ గాడ్ యువర్ షుగర్. వాట్ ఈస్ ది ఫన్ ఆఫ్ బీయింగ్ ఎ షుగర్ దట్ డస్ నాట్ హోల్డ్ ద టేస్ట్.
0: షుగర్ను భుజించేటువంటి వాడిగా నన్ను తయారు చేయమన్నాడు.
1: Make me so as to deserve and enjoy the sweetness of the sugar.
0: ఎప్పుడు నువ్వు షుగర్ తినేటువంటి వాడి గారు నాకు మార్చుతావు.
1: వెన్ డు యూ చేంజ్ మీ ట్రాన్స్ఫార్మ్
0: తనను తాను అర్పితం చేసుకున్నప్పుడే తాను షుగర్ తినేటువంటి వాడుగా తయారవుతాడు.
1: వెన్ వన్స్ ఐ ఆఫర్ మై సెల్ఫ్ టు యూ ఐ కెన్ టేస్ట్ దిస్ స్వీట్నెస్.
0: అంతవరకు మాత్రం కాదు,
1: నాట్ దట్ ఫార్మ్.
0: ఎన్ని విధమైన సాధనలైనా చేయండి,
1: యు మే ఫాలో ఎనీ స్పిరిచువల్
0: తపస్సునైనా చేయండి,
1: ఆర్ పెనన్
0: ఎన్ని యోగములైనా చేయండి,
1: ఆర్ స్పిరిచువల్ ఎన్ని
0: జపములైనా చేయండి,
1: ఆర్
0: ఎన్ని ధ్యానములైనా చేయండి,
1: మెడిటేషన్
0: ఎన్ని గ్రంథములైనా చదవండి,
1: గో త్రూ బుక్స్,
0: కానీ ఆ షుగర్ తినేటువంటి అధికారం రాదు.
1: Yet you will not have authority, you are not qualified.
0: ఇవన్నీ కేవలం తాత్కాలికంగా మనసును మాత్రం అరికెట్టేటువంటివి.
1: ఇట్ విల్ ఓన్లీ గివ్ యూ టెంపరీ సాటిస్ఫాక్షన్ టు ద మైండ్.
0: అన్ని సాధనలు మనసు ద్వారా జరిగేటువంటివి కనుక ఆ మనసును భగవంతునికి అర్పితం చేయి.
1: ఆల్ స్పిరిచువల్ పర్సూట్స్ ఆర్ ఫాలోడ్ బై ద మైండ్ విచ్ హాస్ గాట్ టు బి ఆఫర్డ్ టు గాడ్.
0: అప్పుడే మధ్వాచార్యులు చెప్పాడు.
1: దెన్ మధ్వాచార్య
0: ఏ హృదయమును సగితివో ఈసే నాకు.
1: Oh God, that heart you have given me.
0: Magidi danine arpintu mahitamurti.
1: Oh Lord, I offer it back to you.
0: Paraga vere midettu nee pada archanakunu.
1: To worship your feet, what else can I offer
0: Anjali
1: you?
0: Anjali kitintu andukovayya neevu.
1: It all says
0: Anjali kitintu andukovayya neevu. Idigo naa hrudayanni arpistunnanu.
1: I offer my own heart to you, God.
0: అప్పుడు
1: దెన్
0: భగవంతుడు ఇదిగో నా షుగర్ నీకు అందిస్తున్నాను.
1: దెన్ గాడ్ విల్ సే యాక్సెప్ట్, హియర్ ఇస్ ది షుగర్ ఫర్ యు.
0: భావం తద్భవతి.
1: యాజ్ ఇస్ ది ఫీలింగ్ సో ఇస్ ది రివర్స్.
0: భగవంతుడు ఎప్పటికీ మారడు.
1: గాడ్ విల్ నెవర్ చేంజ్.
0: నీ యొక్క భావములే భగవంతుని యొక్క పలుకులకు మార్పు కలుగుతుండాలి.
1: యువర్ ఓన్ ఫీలింగ్స్ ఆర్ రెస్పాన్సిబుల్.
0: నీటికి ఏ రూపం ఉంది?
1: వాట్ ద ఫార్మ్ ఆఫ్ వాటర్?
0: గాలికి ఏ రూపం ఉంది?
1: వాట్ ద ఫార్మ్ ఆఫ్ ఎయిర్?
0: ఏమీ లేదు.
1: నో ఫార్మ్.
0: భగవంతుడు కూడా అంతే.
1: ఆల్సో గాడ్.
0: భక్తుని యొక్క ప్రేమానుబంధం చేతనే భగవంతుడు కూడా ఆ రూపాన్ని పొందుతూ ఉంటాడు.
1: ఇట్స్ ఓన్లీ బేస్డ్ ఆన్ ద లవ్ ఆఫ్ ది డివోటీ గాడ్ అస్యూమ్స్ దట్ ఫార్మ్.
0: గాలిని ఫుట్బాల్ లో చేస్తే ఫుట్బాల్ రూపకంగా ఉంటుంది గాలి.
1: When the air is pumped into the football, it takes that form.
0: ఈ గాలి బెలూన్ లో చేస్తే బెలూన్ రూపకంగా ఉంటుంది.
1: When the air is pumped into the balloon, it takes that form.
0: ఈ నీటిని ఎలాంటి పాత్రలో పోస్తే అలాంటి పాత్ర రూపాన్ని ధరిస్తుంది.
1: As is the form of the tumbler,
0: ఎలాంటి ట్యాంక్ రూపాన్ని నింపితే అలాంటి ట్యాంక్ రూపాన్ని ధరిపిస్తుంది.
1: As is the form of the tank, so is the form of water.
0: ఏ రూపము నీవు ఆశించిన రూపమే ఆ రూపాన్ని ధరిస్తాడు.
1: దేర్ఫోర్ గాడ్ విల్ టేక్ అపాన్ హింసెల్ఫ్ ద ఫామ్.
0: ఈ రూపమే అతి రూపమేనే, భగవంతుడికి భేదములు లేవు.
1: దేర్ నో డిఫరెన్సెస్ ఇన్ ది డివినిటీ.
0: భక్తుడు ఏ రూపంతో ఆశిస్తే ఆ రూపాన్ని ధరిస్తాడు భగవంతుడు.
1: వాట్ ఎవర్ ఫామ్ దట్ ద డివోటీ వాంట్స్, గాడ్ మానిఫెస్ట్ దట్ వే.
0: సర్వరూపధరం శాంతం సర్వనామధరం శివం.

0: సర్వరూపధరం శాంతం. భగవంతుడు శాంతస్వరూపుడై అన్ని రూపములు ధరిస్తుంటాడట.
1: గాడ్ ఈజ్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ పీస్.
0: సర్వనామధరం శివం, అన్ని నామములు తనగానే ధరిస్తుంటాడట.
1: ఆల్ నేమ్స్ ఆర్ హిస్.
0: ఎవరతను?
1: విసే
0: సత్ చిత్ ఆనందం, సచ్చిదానంద రూపం.
1: ఈజ్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ బీయింగ్ అవేర్నెస్.
0: అద్వైతం,
1: నాన్ డ్యువల్,
0: సత్యం,
1: ట్రూత్,
0: శివం సుందరం,
1: ట్రూత్, గుడ్నెస్ అండ్ బ్యూటీ.
0: ఎంత చక్కగా ఉంటుండాలి, మూడు విధంగా ఉంటుండాలి, కానీ మూడు ఒక్కటే. మరి
1: దో దే అపియర్ టు బి త్రీ,
0: సత్యమే సుందరము.
1: ట్రూత్ ఇస్ బ్యూటీ.
0: సత్యం లేకపోతే బ్యూటీ ఎక్కడ వస్తుంది?
1: వితౌట్ ట్రూత్ ఇట్ కెనాట్ బి బ్యూటీ.
0: అసత్యానికి బ్యూటీ ఉండదు.
1: వేర్ దేర్ ఇస్ నో ట్రూత్
0: ఆకర్షణ ఉంటుంది, కానీ బ్యూటీ ఉండదు.
1: దేర్ బి అట్రాక్షన్ బట్ దేర్ నో బ్యూటీ.
0: కాబట్టి సత్యం,
1: సో ట్రూత్,
0: అదే సుందరం,
1: దట్ ఈస్ బ్యూటీ.
0: ఆ సుందరము సత్యం రెండు చేసినప్పుడే గుడ్నెస్.
1: విత్ ట్రూత్ అండ్ బ్యూటీ దేర్ ఇస్ గుడ్నెస్.
0: కనుకనే ఈ మూడింటి యొక్క ఏకత్వం కూడా ఒక్కటే.
1: దేర్ఫోర్ ది ట్రినిటీ, ది యూనిటీ ఆఫ్ ది త్రీ ఇస్ వన్.
0: ఇందుకును ప్లేటో బోధిస్తూ వచ్చాడు.
1: ఇస్ ఆల్సో టాట్ బై ప్లేటో.
0: అరిస్టాటల్ శిష్యుడు ప్లేటో.
1: ప్లేటో ఇస్ ది డిసైపుల్ ఆఫ్
0: అరిస్టాటల్. చెప్తూ వచ్చాడు ప్లేటోకు
1: అరిస్టాటల్ టాట్,
0: నాయన అన్ని వేదములను నేను చూచాను, అన్ని శాస్త్రములను నేను విచారణ చేశాను, అన్నింటి యందు ఉన్నటువంటిది మూడే, సత్యం, శివం, సుందరం.
1: హి సెడ్ ఐ హావ్ గాన్ త్రూ ఆల్ వేదాస్ అండ్ సేక్రెడ్ టెక్స్ట్, ఓన్లీ త్రీ ప్రిన్సిపల్స్ ఆర్ దేర్, ట్రూత్, గుడ్నెస్ అండ్ బ్యూటీ.
0: ఈ ప్లేటో అరిస్టాటల్ చెప్తూ వచ్చేశాడు సత్యం, శివం, సుందరం, ట్రూత్, గుడ్నెస్ అండ్ బ్యూటీ.
1: ద సేమ్ థింగ్ ఇస్ స్టేట్ బై ప్లేటో టు అరిస్టాటల్, ట్రూత్, గుడ్నెస్ అండ్ బ్యూటీ.
0: ఈ మూడు ఉంటే ఇంకా మానవుడు దేవుడైపోతాడు.
1: విత్ దీస్ త్రీ మ్యాన్ బికమ్స్ డివైన్.
0: ఈనాటి మానవుడు తనకు మానవత్వాన్ని తెలుసుకోలేకపోతున్నాడు.
1: మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు నో ది హ్యూమన్.
0: మానవుడు మానవుని యందు ఉన్నటువంటి మానవతా గుణం లేదా అని తెలుసుకోలేకపోతున్నాడు.
1: ద హ్యూమన్ బీయింగ్ ఈజ్ నాట్ ఏబుల్ టు రియలైజ్ ద హ్యూమన్.
0: మానవుని యందు ఉన్నటువంటి దైవ గుణం ఏ రీతిగా తెలుసుకోగలడు?
1: హౌ డు యు ఎక్స్పెక్ట్ హిమ్ టు నో ద డివినిటీ?
0: కొన్ని లక్షల సంవత్సరాలు అయిపోయింది మానవుడు పుట్టి.
1: మ్యాన్ హస్ టేకెన్ బర్త్ లాక్స్ అండ్ లాక్స్ ఆఫ్ ఇయర్స్. లాక్స్ ఆఫ్ ఇయర్స్ అగో.
0: కానీ లక్షల సంవత్సరాల పూర్వమే మానవుడు పుట్టినాడు. కానీ ఇంకా మానవత్వం ఇంకా పుట్టలే వీడి నుంచి.
1: మ్యాన్ వాజ్ బోర్న్ లాక్స్ అండ్ లాక్స్ ఆఫ్ ఇయర్స్ అగో, బట్ ద హ్యూమన్ క్వాలిటీ.
0: ఏనాడు మానవుని ఎందు మానవత్వం పుట్టుతుందో, ఏనాడు మానవుని ఎందు మానవత్వాన్ని దర్శిస్తాడో, అప్పుడే మానవుని ఎందు దైవత్వాన్ని కూడా దర్శించగలడు.
1: దట్ డే ది హ్యూమన్నెస్ ఆర్ హ్యూమన్ క్వాలిటీ టేక్స్ బర్త్ ఇన్ ఎ హ్యూమన్ బీయింగ్, హీ విల్ బి ఏబుల్ టు
0: డివినిటీ. మానవుని మానవత గుణములే తాను గుర్తించుకోలేకపోతే ఇంకా దైవ గుణములు ఏ రీతిగా గుర్తించాడు?
1: దెన్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ నాట్ ఏబుల్ టు నో ది హ్యూమన్ values, how does he know?
0: ఉట్టికి తనమ్మ స్వర్గానికి ఎక్కిందా?
1: The one who cannot climb up the little stair, how do you expect him to
0: be in heaven? తన తెలుసుకోలేకుండా పోతున్నాడు.
1: He is not able to know the human quality.
0: ఎట్ట తెలుస్తుంది?
1: How does he know the divine?
0: కనుకనే మొట్టమొట్ట మానవతా గుణాలను తెలుసుకోవడానికి ప్రయత్నించాలి.
1: First we should make every effort to know human values.
0: అప్పుడే దైవ గుణములు ఈజీగా మనకు అర్థమవుతుంది.
1: Then it's quite possible and easy enough to know.
0: చాలా సులభంగా మనకు అర్థమవుతుంది.
1: Everything is possible to know easily.
0: కనుక మొట్టమొట్ట మహనీయుడు ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గం లోపల ఏ విధమైనటువంటి రీతి మార్గంలో దైవాన్ని తెలుసుకోగలిగారు అనేటువంటి దాన్ని మీరు తెలుసుకుంటే పిల్లలందరికీ కూడా నిర్మలమైనటువంటి ఒక భావం కుదురుతుంది, నిస్వార్థమైనటువంటి ప్రేమ పెరుగుతుంది, నిశ్చింతగా జీవిస్తారు.
1: దేర్ఫోర్ వెన్ వన్స్ వీ కమ్ టు నో హౌ ఎవ్రీ వన్ స్టార్టెడ్ హిజ్ ఓన్ ప్రిన్సిపల్, స్టార్టెడ్ టీచింగ్ హిజ్ ఓన్ థియోరీ, వీల్ సటన్లీ అండర్స్టాండ్ అండ్ బీ ప్యూర్ సెల్ఫ్లెస్ without any anxiety or worry.
0: Bhaja Govindam, bhaja Govindam.

ಸತಿ ಸುಖೂಕರಣೇ ನಹಿ ನಹಿ ಸತಿ ಸುಖೂಕರಣೇ

0: that what you say is present is not there in the true sense. That what you deny is really present. It's only Brahman that exists all the time. And this universe, this world, is fleeting, transient. Know this.
1: Drishyamunaku, Adrishyamunaku, Prakriti Tattvamu, Vedamunu Istundi Kani, Adhyatmika Tattvamu, Drishya Adrishyamunaku, Rendintini Kudanu, Samatvangane Bhavistundi.
0: From the physical point of view, there is wide difference between that which is apparent and that which is not apparent. But in spiritual field, both are one, not much of a difference.
1: Prakriti drishtilo chuchinappudu idi antai kudanu prakrutiga kanipistundi.
0: Physically, everything is nature.
1: Paratattvamto chuchinappudu antai kudanu parabrahma swarupanga nirupistundi.
0: Spiritually, everything is the one of Parabrahman only.
1: Yavardi etti drishtiyo atti srishtiga kanipistundi.
0: As is your vision, so is the type of creation you experience.
1: Yavaru etti rangu addalu vesukuntundo atti variki atti rangu gane kanipistundi ee prapancham.
0: As is the color of the glasses you put on, so is the colored vision you have.
1: Prema drushtito chuchetundi prati vyakti kudanu bahya prapanchamu gnana drushti gane kanipistundi.
0: If you have the looks of love, naturally everything would appear to be the one of wisdom.
1: Kanukane prati manavudu kudanu prema drushtini alavarchukovali.
0: Therefore, everyone should develop this vision of love.
1: Arvan appude sarvamu brahmamayanga roopondutundi.
0: Then everything would appear to be the one of Brahman.
1: Shankarla varu brahma satyam jagat mithya annaru.
0: Shankara said brahma is truth while universe is mithya or illusion.
1: Ee vedanta siromanini patinchinatvanti oka vidyarthi naa daggariki vachi swami brahma satyam jagat mithya ani Shankaralu varu chepparu, edi satyamu edi mithyamu annaru.
0: A student of philosophy came to Swami and said, Swami, it is Shankara who said that Brahman is all truth while this universe is illusion. What is correct?
1: Pichivada edi satyamo edi asatyamo ee prakruti kodala pettu ade nirnayam chestundi. Mottamotta neevu satyama kada neevu telusukomannadu.
0: Swami said, know what is truth and what is false. First know whether you are there or not. Whether you are true or not.
1: Adi prakrutiki vadalipettu.
0: Leave that to the nature.
1: Prakrutiye nirnayam chestundi.
0: The nature will decide.
1: Ee yokka prakruti yokka tattvamu neevu em matramu vicharinchanakkarledu.
0: Don't bother about the nature.
1: Vadinchanakkarledu.
0: Don't argue.
1: Mottamotta neevu satyamo kaadu telusukovani cheppadu.
0: First know whether you are true or not.
1: Taanu satyamo kaadu ani teliyinatvanti okka vyakti ప్రపంచమంతా సత్యము మిథ్యము అని చెప్పడానికి ఏ విధంగా అర్హుడవుతాడు?
0: The one who does not know whether he is true or not, what right has he to decide the rest of the thing?
1: కనిపించే దేహమునే సత్యముగా భావిస్తున్నాడు.
0: He considers the physical body which is apparent.
1: కనిపించినటువంటి దేహిని అసత్యంగా విశ్వసిస్తున్నాడు.
0: But the indweller who is non-apparent considers it as false.
1: కనిపించనిది తినిపించునని కర్మల ఫలమును మర్మము జీవ.
0: That
1: ఏది కనిపించదో అదే నీ యొక్క సుఖదుఖములకు మూల కారణము.
0: That which is not seen is the main cause for the pleasure and the pain.
1: అందము ప్రాయము ఉంది శక్తి ఉందని నిక్క క్రోరన్న. అందము ప్రాయము ఇంద్రియ శక్తి ఉందని నిక్క క్రోరన్న.
0: Oh man, don't pride yourself because of your beauty, youth and also the senses that are strong.
1: Mundunnadira tondaraloni musalitanammani musulla pandaga.
0: There lies ahead the advancing old age.
1: Ippatiki idi satyamani neevu bhavistunnavu.
0: You consider the present as truth.
1: Konni dinamalaku idi satyama asatyama.
0: After some time you know whether it's true or false.
1: Drishyakalpitamaina jagattantai kudunu maarpu chendunade.
0: All that apparent world changes.
1: మార్పు చెందనిది ఏదియో అదే సత్యము.
0: That which is changeless is truth.
1: పిల్లలు చాలా మందికి ఈ యొక్క ఆధునిక యుగం లోపల ఇది ఒక గొప్ప ఫ్యాషన్ గా ఉంటుంది.
0: Students in this modern age consider this as a matter of fashion.
1: ఒక సినిమా చూడటము లేక టీవీ చూడటము లేక వీడియో చూడటము ఇవి లేకపోతే వారు ఉండలేరు.
0: The students, they watch TV, video and cinema.
1: సినిమాలో టికెట్ తీసుకుని లోపల ప్రవేశిస్తారు.
0: They purchase the ticket and get into the theater.
1: పోయినది తక్షణమే తెల్లటి ఒక పెద్ద స్క్రీన్ కనిపిస్తుంది.
0: They find there very wide, big white screen.
1: కానీ ఆ స్క్రీన్ పైన బొమ్మలు ఎప్పుడు వస్తాయా, ఎప్పుడు వస్తాయా, ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తుంటారు.
0: But they will be waiting for the pictures to be projected on the screen.
1: బొమ్మలు వచ్చినా అతనికి ఆనందం, ప్రాణం వచ్చినట్టుగా అనిపిస్తుంది.
0: ద మూమెంట్ ద పిక్చర్ స్టార్ట్ అపియరింగ్ ఆన్ ది స్క్రీన్ హిల్ బి ఎంథూజియాస్టిక్.
1: బొమ్మలు వచ్చినాయి,
0: పిక్చర్స్ ఆర్ దేర్,
1: వచ్చినాయని ఆనందిస్తున్నట్టుగానే ఆ బొమ్మలు పోతున్నాయి.
0: యాజ్ హీస్ హ్యాపీ వాచింగ్ దెమ్ దే వానిష్ ఇన్ డ్యూ కోర్స్.
1: మరొక బొమ్మలు వచ్చి మరొక రీతిగా అందులో యాక్ట్ చేస్తుంది.
0: అదర్ పిక్చర్స్ ఫాలో అండ్ ఆల్సో
1: ఈ విధంగా వస్తుంది పోతుంది, వస్తుంది పోతుంది ఈ బొమ్మలు.
0: ది పిక్చర్స్ కమ్ అండ్ గో ఆఫ్ అండ్ ఆన్.
1: కానీ అదే రీతిగాని ఈ జగత్ అనే దృశ్యము రావటము పోవటము, రావటము పోవటము జరుగుతుంది.
0: లైక్ వైజ్ దిస్ సీన్ ఆఫ్ ది జగత్ వరల్డ్ కమ్స్ అండ్ గోస్.
1: ఈ రావటం పోవటం దేని ఆధారంతో మనం చూడగలుగుతున్నాము?
0: వాట్ ఈస్ ద బేసిస్ ఫర్ యూ టు అబ్జర్వ్?
1: స్క్రీన్ ఆధారంతో చూడగలుగుతున్నాము.
0: ఆన్ ది బేసిస్ ఆఫ్ ది స్క్రీన్ యుల్ బి ఏబుల్ టు అబ్జర్వ్.
1: స్క్రీన్ రావటం లేదు, పోవటం లేదు.
0: స్క్రీన్ నైదర్ గోస్ నాట్ కమ్స్.
1: స్క్రీన్ సత్యము, బొమ్మలు మిథ్యము.
0: స్క్రీన్ ఇస్ ట్రూత్ while pictures are false.
1: Aithe ade shankarla varu sarvam kalvidam brahma anta brahma swaroopame annaru.
0: But same Shankara said that everything is brahman only.
1: Aithe ee mithyamainatundi bommalu kudanu bhagavat swaroopamena?
0: Then do you consider the pictures that are false, do you consider
1: avunu,
0: that they are divine?
1: Avunu.
0: Yes.
1: Etla?
0: How?
1: Satyamainatundi oka screen paina mithyamaina bommalu padinappudu ఈ బొమ్మలలో కూడా స్క్రీన్ ఉంటుండాలి.
0: When these pictures are projected on the screen which is all true, there is the screen in the pictures also.
1: స్క్రీన్ లేకపోతే బొమ్మలే కనిపించవు.
0: Without the screen you can't see the pictures.
1: కనుకనే బొమ్మలకు ఆధారమైనటువంటిది స్క్రీనే, బొమ్మలలో కనిపించేటువంటిది స్క్రీనే.
0: Therefore it is the screen which is the background behind all these pictures, and there the picture you find the screen there.
1: కనుకనే సర్వం కలివిదం బ్రహ్మ.
0: So he said సర్వం కలివిదం బ్రహ్మ.
1: ఇట్టి సత్యాన్ని గుర్తించుకునేటువంటి యొక్క వ్యక్తిత్వము ఈనాటి ఆధునిక యుగంలో చాలా దిగజారిపోయింది.
0: దర్ ఆర్ వెరీ ఫ్యూ హూ అండర్స్టాండ్ ద ట్రూత్ బిహైండ్ ఇట్.
1: దేహము సత్యమని భావిస్తున్నారు.
0: దే కన్సిడర్ ద బాడీ ట్రూ.
1: దేహి అసత్యమని విశ్వసిస్తున్నారు.
0: దే కన్సిడర్ ఇండివిజువల్ ఫాల్.
1: కానీ దేహముతోనే దేహిని మనం కనుక్కోవాలి.
0: బట్ వీ హ్యావ్ టు థింక్ ఆఫ్ బోత్ ద బాడీ అండ్ ఇండివిజువల్.
1: దేహం ఎట్టిది?
0: What sort of body is this?
1: ఈ దేహమునకు మూడు విధములైనటువంటి స్థితులు ఉంటున్నాయి.
0: Body has three states.
1: ఒకటి వాత.
0: The first one is vata. Air, bile and phlegm.
1: వాత, పిత్త, శ్లేషం మూకులు ఉన్నాయి.
0: The wind, bile and phlegm.
1: ఈ వాతం అనేటువంటిది ప్రతి మానవునికి ఆ దేహము లోపల 80 రకములైనటువంటి వ్యాధిని తెప్పిస్తుండాలి.
0: The wind, vata is responsible for 80 types of diseases.
1: పైత్యము, పిత్తం అంటారు దీన్ని.
0: And the next one is the bile.
1: ఇది 82 రకములైనటువంటి రోగములను ఈ దేహంలో కలిగిస్తూ ఉంటుండాలి.
0: This is responsible for 82 types of diseases.
1: శ్లేషము,
0: phlegm.
1: ఇది 224 యొక్క రోగములను కల్పిస్తుంటుండాలి.
0: దిస్ ఇస్ ద కాజ్ ఫర్ 224 టైప్స్ ఆఫ్ డిసీజెస్.
1: ఇవన్నీ చేరితే 386 రకములైనటువంటి యొక్క రోగములు మానవుల్లో ఉంటున్నాయి.
0: దేర్ ఆర్ 386 టైప్స్ ఆఫ్ డిసీజెస్ ఇన్ మ్యాన్ కైండ్.
1: ఇన్ని రోగములతో కూడినటువంటి ఈ దేహం పైన ఎందుకు ఇంత భ్రాంతి?
0: వై డు హ్యావ్ సో మచ్ ఆఫ్ అటాచ్మెంట్ ఆన్ దిస్ బాడీ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ డిసీజెస్?
1: కనుకనే ఆనాటి మహర్షులందరూ కూడాను దేహం యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించి ఈ దేహం పైన భ్రాంతిని వదలి క్రమక్రమేణా ఉన్నంత వరకు వీరి క్షేమాన్ని మాత్రం కాపాడుకుంటూ వచ్చారు.
0: Therefore sages and saints in those days have understood the nature of the body very well and how false it is, how fleeting it is, and they maintained it.
1: మనకు కనిపించే రోగములు ఏమి కావే? కొందరు చాలా హాయిగా ఉంటుంటారు, మంచి ఫుట్బాల్ మాదిరి ఉంటుంటారు, పకోడా వలే ఉంటుంటారు, రోడ్ రోలర్ వలే ఉంటుంటారు, కానీ రోగాలు మాత్రం కనిపించవు.
0: Some appear to be very fine, very fancy, like road roller and pakoda, but yet they have diseases.
1: దాహము ఒక రోగమే.
0: Thirst is a disease.
1: ఆకలి ఒక రోగమే.
0: Hunger is a disease.
1: కదలిక ఒక రోగమే.
0: Movement is.
1: ఉచ్ఛ్వాస నిశ్వాసములు రోగమే.
0: Breathing problem.
1: మాటలు రోగమే.
0: Talking.
1: పాటలు రోగమే. ఆటలు రోగమే. నడకలు రోగమే. నవ్వులు రోగమే. చిందులు నవ్వులే. అంత రోగములే.
0: The hunger, the thirst, the walking, smiles, everything is disease.
1: ఎక్కువ నవ్వద్దురా, గుండె పడుతుంది అంటారు. ఆ నవ్వుతోనే గుండెలు వస్తున్నాయి, నొప్పులు.
0: Say that don't laugh so much because you'll suffer the pain.
1: కనుక రోగం అనేటువంటిది ఏది రోగము ఏది ఆరోగ్యం అనేటువంటిది ఎవరు కూడా చెప్పడానికి వీలు కాదు.
0: So nobody can decide what is sickness and what is health.
1: రోగముల యొక్క గంప ఈ దేహం.
0: The body is just full of diseases.
1: అంతే కాదు, నిమిష నిమిషములకు నీచులూరునే కాని పునుగు జవ్వాజీలు పుట్టబోవు.
0: Minute to minute it emits foul smell but not the aroma and fragrance.
1: ఇలాంటి దేహము లోపల మలమూత్ర దుర్గంధ మాంసరక్తమే కాని పునుగు జవ్వాజీలు పుట్టబోవు.
0: It is full of urine, fecal matter and the blood but nothing scents whatsoever.
1: ఇది మానవుని యొక్క దేహం యొక్క స్వభావం.
0: This is the quality nature of human
1: దేహము body. పంచభౌతికము.
0: Body is full of sense.
1: దేహము కూలక తప్పదు ఎప్పుడు.
0: It's bound to die one day or other.
1: ఇది కూలిపోయేటువంటిది, రాలిపోయేటువంటిది, కాలిపోయేటువంటిది.
0: ఇట్ ఇస్ షూట్ టు ఫాల్ డౌన్, ఇట్ షూట్ బి బర్న్డ్.
1: కానీ దేహి అనేటువంటి నిత్యము సత్యమై ఉండేటువంటిది.
0: బట్ ది ఇండ్వెలర్ ఇస్ ఎన్ ఎటర్నల్ ట్రూత్.
1: ఈ అనిత్యమైనటువంటి దేహం ద్వారా నిత్య సత్యమైనటువంటి ఆత్మను గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: విత్ దిస్ టెంపరీ బాడీ వి హావ్ టు అండర్స్టాండ్ ది ఇండ్వెలర్ దట్ స్టాండ్స్ ఫర్ ఎటర్నల్ ట్రూత్. దేహానికి
1: సంబంధించిన అనుకూలముల కోసమే మనం అనేక మితుగా పాటు పడుతున్నాము.
0: We struggle hard to provide conveniences to this body.
1: Kani dehi yokka aanand nimittamai manam e maatramaina manam vicharam chestunnama.
0: But do we ever bother about the delight and the joy?
1: Nee santosham kosamani, nee anukoolam kosamani, nee aanand nimittamai neevu praakulaadutunnave kaani dehi yokka trupti emiti, daivam yokka trupti emiti, daivam yokka vaanchi emiti, daivam yokka lakshyam emiti aneetundi e maanavudu kudanu vicharinchatam ledu.
0: You are simply bothered about your own happiness, your own joy and the conveniences. But have you ever thought of what is that makes God happy?
1: Daivam yokka happy empty.
0: What is that makes him happy?
1: Jeevulu yokka aanandame daivam yokka aanandamu.
0: Your happiness is the happiness of God.
1: Kanaka neevu happy ga untundu.
0: So be happy.
1: I want happy antaru.
0: Everyone says I want to be happy.
1: Ekkada nunchi vastundi?
0: Where from you get it?
1: Vastu nunchi vastunda?
0: Do you get it from objects or relations or sensual
1: pleasures
0: or out of conveniences? No.
1: Happiness is union with God.
0: So true happiness lies in the union with God.
1: అక్కడ నుంచి వస్తుంది ఇదంతా.
0: There only you get this happiness.
1: అయ్యా, ఈ బిల్డింగ్ కరెంట్ ఎక్కడ నుంచి వస్తుందది అంటే,
0: if you just ask where from you get this current,
1: ఈ కరెంట్ ఎక్కడ నుంచి వస్తుందని ఆ బల్బ్ దగ్గర నుంచి నువ్వు ప్రయాణం చేసుకుంటూ వెళ్ళు.
0: You travel right from the point of the bulb where it is put there.
1: ఆ వైర్ ఎక్కడ పోయి చేరుతుందో చూడు.
0: See where does it reach.
1: అక్కడ జనరేటర్, అక్కడ నుంచి వస్తుంది కరెంట్.
0: There is the generator behind from which you get the current.
1: కాబట్టి ఈ చేతులు, కాళ్ళు, ముక్కు, నోరు, చెవులు ఇవన్నీ కూడా బల్బుల వంటివి.
0: So all our hands, the legs, the nose, they're all like bulbs.
1: ఇవన్నిటిని నీవు ఆధారం చేసుకుని ప్రయాణం చేయి.
0: You travel facing on them.
1: ఎక్కడ పోయి చేరుతుంది?
0: Where do you go?
1: హృదయం దగ్గరికి పోయి చేరుతుంది.
0: They reach heart.
1: కనుకనే ఒక కారు ఉంటుండాలి.
0: హియర్ ఇస్ ఎ కార్.
1: కారుకు లైట్ కనిపిస్తున్నాయి.
0: యు ఫైండ్ ద లైట్.
1: హార్న్ వినిపిస్తుండాలి.
0: హార్న్ యు లిసన్.
1: టైర్ తిరుగుతుండాలి.
0: టైర్స్ మూవ్.
1: ఇంజన్ పని చేస్తుండాలి.
0: ఇంజన్ వర్క్స్.
1: అన్ని జరుగుతుంటుండాలి.
0: ఎవ్రీథింగ్ హ్యాపెన్స్.
1: దేని వల్ల జరుగుతుండాలని చక్కగా అన్ని వైర్లు గని విచారణ చేస్తే అక్కడ ఒక బ్యాటరీ ఉంది. ఆ బ్యాటరీ కనెక్షన్ అయి ఉంటుండాలి.
0: If you begin to examine how the different parts of the car has been functioning, you'll find it's a battery.
1: చేతులు, కాళ్ళు, ముక్కు, నోరు, చెవులు ఇవన్నీ కూడా బల్బుల వంటివి.
0: సో ఆల్ అవర్ హ్యాండ్స్, ది లెగ్స్, ది నోస్, దే ఆర్ ఆల్ లైక్ బల్బ్స్.
1: ఇవన్నిటిని నీవు ఆధారం చేసుకుని ప్రయాణం చేయి.
0: యు ట్రావెల్.

0: బ్యాటరీ
1: ఈ యొక్క హృదయము
0: దిస్ బ్యాటరీ ఇస్ ది హార్ట్
1: ఆ హృదయ స్థాయిని ఈనాడు మర్చిపోతున్నారు
0: వి హావ్ ఫర్గాటెన్ ది ఎగ్జాల్టెడ్ పొజిషన్
1: అన్ని హృదయం ద్వారానే జరిగిపోతుండాలి
0: ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ అవుట్
1: ఈనాటి మానవుడు హృదయము లేని అనగా ప్రేమ లేని ఒక విధమైనటువంటి బండ గుండుగోలే కనిపిస్తుంటాడు
0: టుడే మ్యాన్ ఈస్ లైక్ దాట్ విదౌట్ ఎనీ హార్ట్ ఎస్టోనీ మ్యాన్
1: ప్రేమరహితమైనటువంటి మరుభూమిగా ఉంటుండాలి ఈనాటి మానవుని యొక్క హృదయాలు
0: హ్యూమన్ హార్ట్ ఈస్ లైక్ దట్ వితౌట్ ఎనీ లవ్ ఏ బ్యారన్ ల్యాండ్
1: ప్రేమ ఉండినట్టుగా కనిపిస్తుండాలే కానీ నటిస్తున్నారే కానీ ప్రేమ కించిత్ అయినా కూడా కనిపించటం లేదు
0: దే అపియర్ యాజ్ ఇఫ్ దే హావ్ లవ్ బట్ నాట్ ఈవెన్ ఎ ట్రేస్ ఆఫ్ లవ్ దే హావ్
1: ఏదైనా కనిపించినప్పుడు నమస్కారం అండి అంటారు నవ్వినట్టుగా ఉంటుంటాది
0: దే ప్రిటెండ్ అండ్ స్మైల్
1: ఈ నవ్వులు హృదయం నుంచి వచ్చింది కాదు సినిమా నవ్వులు యాక్టింగ్ చేయటం
0: బట్ దీ స్మైల్స్ ఆర్ ఆర్టిఫిషియల్ సినిమాటిక్
1: లోపల నుంచి వచ్చేటువంటి యొక్క ఆనందము హృదయం నుంచి చేరినటువంటి ఆనందము ముఖములో నిరూపిస్తుంది
0: ద ఇన్నర్ జాయ్
1: రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్
0: ద ఇన్నర్ ఫీలింగ్ రిఫ్లెక్షన్ ఆన్ ది ఫేస్ రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్
1: ఈ విధమైనటువంటి యొక్క ఆనందమును మనం పొందే నిమిత్తమై మనం దేహిని మర్చిపోతున్నాము
0: In order to be happy, we have forgotten the indweller.
1: దైవము యొక్క తత్వాన్ని మనం చక్కగా గుర్తించాలి.
0: We have to know the nature of the divinity.
1: ఈ దేహము యొక్క తత్వం ఇన్ని రోగములతో కూడినటువంటిది.
0: The body is full of diseases.
1: మనినపు కొంప.
0: It's dirty.
1: రోగముల బ్రగ్గెడు సేవక గంప.
0: It's a basket of diseases.
1: జాత సంచలనము పొందు దుంప.
0: It berenates life
1: of a man.
0: It cannot cross across the ocean of life.
1: మెప్పు దలంప.
0: It's full of bones.
1: నేను స్థిరమని నమ్మబోకు మనసా. హరిపాదములు ఆశ్రయించవే అన్నాడు
0: ఓ మైండ్ నెవర్ థింక్ దట్ దిస్ బాడీ ఈస్ పర్మనెంట్ సరెండర్ టు ది లోటస్ ఫీట్ ఆఫ్ గాడ్
1: ఏమిటి ఈ దేహము
0: వాట్ ఈస్ దిస్ బాడీ
1: కుళ్లిపోయినటువంటి యొక్క ఉల్లిపాయ ఎంత కంపు కొడుతుందో అట్ట కంపు కొడుతుంది ఈ యొక్క దేహము
0: ది బాడీ స్మెల్స్ ఫౌల్ సంథింగ్ లైక్ ఎన్ ఆనియన్ దట్ డికేస్
1: రోగముల సేవక గంప ఇదంతా కూడా అన్ని రోగములతో నింపుకున్నటువంటి ఒక గంప మాదిరి ఉంటుండాలి ఈ దేహము
0: ద బాడీ ఈస్ లైక్ ఎ బాస్కెట్ ఆఫ్ డిసీజెస్
1: ఇంకా అంబుల పదలంబు మన మెప్పు దలంప ఎక్కడ చూసినా గాని ఇక్కడ చూసిన ఎముకలు అక్కడ చూసిన ఎముకలు అక్కడ అంతా కూడా అంబుల పొదల మాదిరి ఉంటుండాలి ఎముకలు
0: దట్ ఇస్ ఫుల్ ఆఫ్ బోన్స్ పాసింగ్ అక్రాస్ దిస్ బాడీ
1: ఏమిటి ఈ దేహంలో ఉండినటువంటి ప్రత్యేకత
0: వాట్ ఇస్ ది స్పెషాలిటీ ఇన్ దిస్ బాడీ
1: ఈ దేహంలో ఉండినటువంటి ప్రత్యేకత ఒక్కటే ఆ దేహియే అన్నిటినీ సంరక్షిస్తుండాలి
0: There is one thing that is special and particular, that is the indweller within the body.
1: Yemukannu poshistundadi.
0: It they sustain the bones.
1: Kandalaku balam istundadi.
0: It gives strength to the muscles.
1: Rakthani parishuddham chestundadi.
0: And blood is purified.
1: Nijanga deeni yokka vichitram chusthe maha chitranga untadi.
0: It's mystery. It's stupendous grand.
1: Bhagavantuni yokka srishti sthiti layamuli yokka moola karanalu.
0: These are the characteristics, the features of the divinity.
1: Chitrambulu.
0: They're peculiar.
1: ఎంత చిత్రంగా ఉంటుందండి
0: హౌ పెక్యూలియర్ ఆర్ దే వండర్ఫుల్
1: లోక పవిత్రంబులు
0: దట్ సీక్రెట్ టు ది వరల్డ్
1: వరదలాల మిత్రంబులు
0: అండ్ దర్శన
1: మిత్రంబులు ముని జన వన పౌత్రంబులు విష్ణుదేవు చారిత్రంబులు
0: స్టోరీస్ ఆఫ్ ది డివినిటీ ఆర్ సో నియర్ అండ్ డియర్ దట్ పెక్యూలియర్ అండ్ మిస్టీరియస్
1: త్రైలోక్య పవిత్రంబులు విచిత్రంబులు
0: దట్ సీక్రెట్ టు ఆల్ ది త్రీ వరల్డ్స్ అండ్ వండర్ఫుల్
1: ఇంత విచిత్రము ఇంత పవిత్రము అయినటువంటి యొక్క దివ్యత్వాన్ని ఏ మానవుడైనా తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నాడా
0: Is there any man who wants to know the divinity that is full of wonder and grandeur?
1: తొమ్మిది తిల్లుల తోలు చిత్తిని పట్టుకొని ఆట ఆడుతున్నావు.
0: He has got this just a bag with 9 holes.
1: అందుకోసమనే మహనీయులంతా ఆనాడు జాగృత జాగృత లేపుతు వచ్చారు.
0: That's the reason why noble souls wanted you to get up, wake up from slumber.
1: తై తై తై తై తై బొమ్మ దిని తమాష జూడర తోలు బొమ్మ.
0: You are only a puppet just dancing like that.
1: ఏమిటి తమాష?
0: What is this?
1: కన్నులు మసకలు వస్తున్నాయి
0: ఐస్ నేచురల్లీ సఫర్ ఫ్రమ్ కాంట్రాక్ట్
1: నొసట మడతలు పడుతున్నాయి
0: యు ఫైండ్ రింకిల్స్ ఆన్ ద ఫేస్
1: కళ్ళు ఊడుతున్నాయి
0: అండ్ టీత్ ఆల్సో డ్రాప్ డౌన్ వెంట్రుకలు నడుస్తున్నాయి అండ్ హెయిర్ టర్న్స్ గ్రే
1: ఇది ఎవరి కారణము
0: హూ ఇస్ రెస్పాన్సిబుల్
1: ఏది కారణము
0: వాట్ ఇస్
1: ఇవన్నీ రోగాలు కాదా
0: ఆర్ దే నాట్ డిసీజెస్
1: ఇవన్నీ రోగాలే
0: దే ఆర్ ఆల్ డిసీజెస్
1: కనుకనే ప్రతి దాని ఎందుకు కూడా నువ్వు ఈ దేహము అంత రోగములతో నిండినటువంటిది
0: సో ఎవ్రీ మ్యాటర్ యుల్ అండర్స్టాండ్ ది బాడీ ఫుల్ ఆఫ్ డిసీజెస్
1: ఈ రోగములను మంచి రోగంగా మనం ప్రయత్నం చేసుకోవాలి
0: బట్ హౌఎవర్ వి హావ్ టు ట్రాన్స్ఫార్మ్ దెం ఇంటూ గుడ్
1: ఎట్టి రోగం
0: వాట్ టైం
1: దైవం వైపున మరల్చేటువంటి రోగాన్ని మనం ప్రయత్నం చేసుకోవాలి
0: వి హావ్ టు డైవర్ట్ డైరెక్ట్ టువర్డ్స్ గాడ్
1: దైవము కొందరిపైన అనుగ్రహం అధికంగా చూపుతుంటాడు
0: God shows excess of grace towards
1: kondara paina edo choopi choopanattiga untadu
0: it appears as though he is not showing it
1: kondara paina choopanattigaane kanipistadu
0: god appears as if he is not showering grace
1: kaani ani ni brantiye kaani marokati kaadu daivamunaku andaru samanule
0: it's all your illusion

0: All are equal to God.
1: ప్రతి ఒక్కరు ఒక అద్దం పట్టుకుని పెట్టి చూడండి.
0: Everyone stand in front of a mirror.
1: అద్దము చూసినప్పుడు దీని వెనుక వైపు కనిపిస్తుంటాయి, కానీ మీకు మీ ముఖం మీకు కనిపించదు.
0: You find, if you stand in front of a glass, you'll find those things after, beyond.
1: ఆ గ్లాస్ మరొక వైపున ప్రేమ అనేటువంటి రసాయనము ఆ యొక్క మెర్క్యూరీ పూసినప్పుడు నీ ప్రతిబింబం అందులో కనిపిస్తుంది.
0: బట్ టు ద గ్లాస్ ఇఫ్ యు స్మియర్ ద మెర్క్యూరీ ఆఫ్ లవ్ యు విల్ బి ఏబుల్ టు సీ యువర్ రిఫ్లెక్షన్.
1: కాబట్టి ఎవరి హృదయానికి ఈ ప్రేమ అనేటువంటి మెర్క్యూరీ వెనుక తగిలిచుంటారో వాళ్ళ దగ్గర మాత్రమే ఇది కనిపిస్తుంది.
0: దేర్ఫోర్ ద వన్ హూ అప్లైస్ దిస్ మెర్క్యూరీ ఆఫ్ లవ్ విల్ బి ఏబుల్ టు సీ.
1: ఇతరులు కనిపించలేదు అంటే కనిపించకపోవటం దైవం తొక్కు దోషం కాదు, నీవు ఆ మెర్క్యూరీ పోయలేదు.
0: When some say that they have noticed, it means they have not applied love.
1: మరొక రోగం ప్రారంభమవుతుంది.
0: That leads to another disease.
1: ఏమిటి ఆ రోగము?
0: What's that?
1: Jealousy.
0: That leads to another disease called jealousy.
1: Asuya.
0: Jealousy.
1: పటేలు బాబా 10వ సంవత్సరం లోపల ఆ పిల్లవాడిని తీసుకుని వెంకుస దగ్గరికి వెళ్ళాడు.
0: పటేల్ asked Baba, aged 10 at that time, and took him to
1: Patel. Ku swapnamlo vachindi.
0: Patel dreamt.
1: Patel, inka nee venta kalamu undavu.
0: I won't stay long.
1: Nee penchinatundi ee pachipallanu inki evaru saakaleru. Neevu palana chota Venkusa ane untuntadu, atani daggara teeskelli vadala pettamani chepparu.
0: Nobody can take care of him. Drop him there in the company of Venkusa.
1: Atanu oka guru vale పిల్లలకంతా కూడా పిల్లలకంతా చాలా చక్కని ఆధ్యాత్మిక తత్వాలు ప్రబోధిస్తూ వచ్చేవారు.
0: వెంకూసా వాస్ ఎ గ్రేట్ టీచర్ టీచింగ్ స్పిరిచువల్ థింగ్స్ టు ఎవ్రీబడీ అరౌండ్.
1: ఈ పిల్లవాడు వస్తూ ఉండగానే దారి కాచుకున్నట్టుగా కనిపించింది వెంకూసా.
0: వెంకూసా ఇట్ లుక్ యాజ్ దో హి హస్ బీన్ వెయిటింగ్ ఆల్ అలాంగ్.
1: అవుది అవుది అవుది అవుది అని పిలిచాడు.
0: హి సెడ్ ప్లీజ్ కమ్ అలాంగ్ హి సెడ్.
1: దగ్గర కూర్చోబెట్టుకున్నాడు.
0: హి మేడ్ హిమ్ సిట్ క్లోజ్ బై.
1: తల నిమిరాడు.
0: అండ్ హి ప్యాటెడ్ హిమ్.
1: భుజాలు నిమిరాడు.
0: And I'll touch his shoulders.
1: I have
0: been waiting for you so long.
1: అని అనేక విధములుగా అతన్ని చక్కగా ముచ్చట్లాడి లోపలికి వెళ్లి భోంచేసి రాపు.
0: He spoke to him for a long time and asked him to have his food and return.
1: సరే అప్పటి నుంచి ఈ పిల్లవాడిపైన వెంకుసాకు ప్రేమ అధికమవుతూ వచ్చింది.
0: Venkusa had intense love for this boy.
1: ఈ ప్రేమను చూచి ఇంకా ఉండినటువంటి విద్యార్థుల్లో గుసగుసలు ప్రారంభమైంది.
0: The other students started whispering on this.
1: మేము ఇన్ని సంవత్సరం నుంచి ఇక్కడ ఉంటున్నామే, మా వైపును చూడటం లేదే, మాతో మాట్లాడటం లేదే, అప్పటికప్పటికే వచ్చాడు, ఈ పిల్లవాడితో ఎందుకు ఇంత మాట్లాడుతున్నాడు, ఇంత ప్రేమను చూపుతున్నాడు అని వీళ్ళలో వీళ్ళ కొంత కలతలు జరిగింది.
0: The other boy started talking like this, why? We have been here over years, but he never looked at us. కొంతమంది
1: మంచి అభిప్రాయాన్ని అందించారు. ఏమో అతని అదృష్టము, అతని జన్మాంతర సుకృతము అని కొంతమంది అన్నారు.
0: Some said it's all his good fortune, good luck.
1: కొంతమంది ఆ పటేలు ధనవంతుడు, అతని దగ్గర నుంచి ఏమైనా డబ్బు వస్తుంది అనుకుని ఏమైనా ఆశిస్తున్నాడు ఏమో అని మరి కొంతమంది విద్యార్థులు అన్నారు.
0: Some students said that Patel is a rich man, whereas Venkusa is expecting money from him.
1: ఈ విధంగా ఒక్కొక్కరు ఒకటి ముండే మతి భిన్న తలలు వేరు వేరైనప్పుడు తలంపులు వేరు వేరుగానే వస్తుంటాయి.
0: As the heads vary, thoughts also vary.
1: దీనిని తమిళ్లో కూడా చెప్తారు.
0: This is said in Tamil.
1: ఎందుకంటే యద్భావం తద్భవత్ సంస్కృతం ఇది.
0: In Sanskrit it said, as is the feeling, so is the consequence.
1: భావములు కొద్ది కూడాను మన యొక్క ఊహలు బయలుదేరుతుంటాయి.
0: We start imagining.
1: లోకో భిన్న రుచి.
0: Tastes differ.
1: వారి వారి టేస్ట్ ని బట్టి ఈ యొక్క తెలివితేటలను వేస్ట్ చేసుకుంటారు.
0: Because basing on their taste, they waste their intelligence.
1: దినదినానికి ఈ వెంకుసాకు ఈ బాబాకు సాహసాన్ని సంబంధం అధికమైపోతూ వచ్చింది.
0: వెంకుసా అండ్ బాబా, దే ఆర్ బికమింగ్ మోర్ అండ్ మోర్ ఇంటిమేట్ డే బై డే.
1: ఒకనాడు
0: వన్ డే
1: పిక్లారా అనేటువంటి అడవికి ఇద్దరు వెళ్లిపోతున్నారు.
0: వన్ డే దే ఆర్ ప్రొసీడింగ్ విత్ ఫారెస్ట్ బై నేమ్ పిక్లారా.
1: పోయిన తర్వాత ఈ పిల్లలంతా ఒక ప్లాన్ వేశారు.
0: ఇన్ ద మీన్ టైమ్ ద అదర్ బాయ్స్ ప్లాన్డ్.
1: ఇప్పుడు సరి అయినటువంటి సమయం ఇది.
0: దిస్ ఇస్ ద రైట్ టైమ్.
1: ఈ పిల్లవాడిని చంపాలి అని ప్రయత్నం చేసి.
0: దే వాంటెడ్ టు కిల్ దిస్ బాయ్.
1: అప్పుడు గాని ఈ వెంకుస మన పైన ఒక ప్రీతిని చూపడం అనుకున్నాడు.
0: ఇట్స్ ఓన్లీ దెన్ దే థాట్ దట్ వెంకుస విల్ లవ్ దెమ్.
1: అక్కడికి నడిచి నడిచి పోయారు.
0: దే వాక్ ద డిస్టెన్స్.
1: ఆ యొక్క ఒక గుడిసె ఉంటే గుడిసె ప్రక్కన కూర్చున్నారు అలసి.
0: As they were very much tired, they were sitting by the side of a hut nearby.
1: 5-6 మంది పిల్లలు ప్లాన్ వేశారు.
0: 5-6 బాయ్స్
1: ఇది పూర్వమే ముందుగానే మాస్టర్ ప్లాన్ వేసుకుని ఉన్నారు.
0: దేర్ వాజ్ మాస్టర్ ప్లాన్ రెడీ ఈవెన్ ఎర్లియర్.
1: ఒక ఇటుక తీసుకున్నారు, పెద్దగా విసిరాడు ఒక మంచి పెద్ద బలవంతుడైన విద్యార్థి.
0: ఫెలో విత్ స్ట్రెంగ్త్
1: సూటిగా బాబా శిరస్సుకు వచ్చేట్టుగా కనిపించింది.
0: అండ్ ది బ్రిక్ స్టార్టెడ్ ఫైట్ అప్రోచింగ్
1: బాబా ప్రాణము ఈ మహాలస్పతికి వెంకుసాకు.
0: వెంకుసా లవ్స్ బాబా వెరీ మచ్
1: తక్షణ దాన్ని తన శక్తితో ఆ ఇటుకును తన వైపును తిప్పుకున్నాడు.
0: ఇమీడియట్లీ డైరెక్టెడ్ ది బ్రిక్ టువర్డ్స్ హిమ్
1: అనగా ఎట్లా బాబాకు ముందుకు వచ్చి నిలుచుకున్నాడు.
0: మీనింగ్ హీ స్టూడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ బాబా.
1: బాబాకు తగలవలసినటువంటిది వెంకుసాకు తల ఎత్తలేదు.
0: ద స్టోన్ దట్ షుడ్ హావ్ హిట్ ద బాబా ఇట్ హాడ్ యాక్చువల్లీ హిట్ ద వెంకుసా.
1: తక్షణమే రక్తం కారుతూ వచ్చింది.
0: బ్లడ్ స్టార్టెడ్ బ్లీడింగ్.
1: అప్పుడు బాబా కట్టుకున్నటువంటి ఒక దీంతో పించి దాన్ని తలకు కట్టాడు.
0: బాబా ఇమీడియట్లీ టోర్ ఎ పీస్ ఆఫ్ క్లాత్ of that what he was wearing.
1: ఈ విధంగా ఇరువురు కూడా ఈ రక్తాన్ని చూస్తుంటూ బాబా ఏం స్వామి గురుజీ నీకు ఇట్లా తగిలింది అని ఇద్దరు మాట్లాడుతూ ఉండగానే ఆ పిల్లవాళ్ళు ఇద్దరు పరిగెత్తి వచ్చారు ఒక డెడ్ బాడీని తీసుకుని.
0: When they were talking about this blood that has been bleeding at the time, the rest of the boys came there.
1: ఎవరు ఆ డెడ్ బాడీ?
0: They brought the dead body. What is that?
1: బాబాను కొట్టడానికి ఎవరు ఇటుకు వేశారు వాడే చనిపోయాడు తక్షణమే.
0: That boy who had pelted stone, said Baba, that boy died.
1: Chedapakura chedadavu.
0: Never ruin, you will be ruined.
1: Parulo tittinanta papa phalam babbu.
0: If you accuse anybody, you will be committing a sin.
1: Viduvadannatiki ni vegamandu.
0: You can never escape from that sin.
1: Parulu parulu kaadu, paramaatmudagunayya.
0: The so-called others are not others, they are divine.
1: Kanukane tachaname teesukoni vachetappatiki Guruji maa doshanni kshaminchamani paadalapaina vesaru.
0: They sought pardon and they fell at his feet of the Guruji.
1: అప్పుడు వెంకుసా చెప్పాడు.
0: Then Venkusa said,
1: నాయన నేను వృద్ధాన్ని అయిపోయాను వృద్ధుణ్ణి అయిపోయాను.
0: I am old.
1: నా యొక్క సర్వస్వం కూడాను ఈ యొక్క పిల్లవాడే అని ప్రేమిస్తున్నాను.
0: I consider this boy as my life.
1: కనుక ప్రేమ నిర్మలమైన ప్రేమ ఎక్కడ ఉందో అక్కడనే మిమ్మల్ని రక్షిస్తుంది కానీ ఇంకొకరు దీన్ని రక్షించలేరు.
0: It is only pure love that will protect you, nothing else.
1: ఈ మాట వినేటప్పటికీ బాబా పాదాల పైన వేశారు ఆ చనిపోయిన పిల్లవాడిని.
0: అండ్ దే జస్ట్ కెప్ట్ దిస్ డెడ్ బాడీ ఆఫ్ దిస్ బాయ్ ఎట్ ద ఫీట్ ఆఫ్ బాబా.
1: బాబా పక్కున నవ్వాడు.
0: బాబా స్మైలింగ్.
1: ఎందుకు నవ్వాడు? మాకు చంపాడే చంపడానికి ప్లాన్ వేసినటువంటి వాడు చచ్చినాడేని ఆనందంతో కాదు.
0: నాట్ దట్ అవుట్ ఆఫ్ జాయ్ దట్ ది ఫెలో హూ పెల్టెడ్ స్టోన్స్ డైడ్.
1: శత వర్షముల దాకా మితము చెప్పిరి కానీ నమ్మరాదా మాట నెమ్మనమున.
0: దో 100 ఇయర్స్ లైఫ్ స్పాన్ ఇస్ ప్రిస్క్రైబ్డ్.
1: మానవునికి 100 సంవత్సరాలు అంటున్నారు. ఇది నమ్మరానిటువంటి.
0: యు షుడ్ నెవర్ బిలీవ్ దిస్ స్టేట్మెంట్.
1: ఊరనో
0: ఏదర్ విలేజ్
1: అడవినో
0: ఫారెస్ట్
1: ఉదక మధ్యంబునో
0: మిక్స్డ్ వాటర్
1: ఎప్పుడో విడచేది ఎరుకలేదు.
0: వెన్ ది బాడీ డ్రాప్స్ నోబడీ కెన్ డిసైడ్.
1: బాల్యమందో లేక ప్రాయమందో లేక ముదిమియందో లేక ముసలియందో విడచేది ఎరుకలేదు.
0: వెన్ వన్ వుడ్ డై నోబడీ కెన్ సే.
1: ఇదంతా కూడాను దేహం యొక్క లక్షణాలు ఇవి అని హాస్యంగా నవ్వినాడు.
0: హీ వాస్ స్మైలింగ్ బికాజ్ దట్స్ క్వైట్ నేచురల్.
1: చిన్న వయస్సునకే అట్టి పరమ సత్యాన్ని గుర్తించినటువంటి వాడు
0: బాబా. రియలైజ్ దిస్ ట్రూత్ అట్ హిస్ దట్ టెండర్ ఏజ్ ఇట్సెల్ఫ్.
1: కానీ బాబాకు వయసు అక్కర్లేదు.
0: బట్ బాబా ఇస్ బియాండ్ ఏజ్.
1: తనకు మొదటి నుంచినే తెలుసు.
0: హీ నోస్ ఫ్రమ్ ద బిగినింగ్.
1: ఎందుకంటే సమస్త సృష్టిని హస్తం నందించుకున్నటువంటి.
0: బికాస్ ఎవ్రీ క్రియేషన్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ హిస్ హ్యాండ్స్.
1: తక్షణమే మీకేం కావాలనుకుని వచ్చారు? ఈ డెడ్ బాడీ రేపటి దినం ఇతను నేడు రేపటి దినం మీరు.
0: He said, what for have you come here? What shall I do with this dead body? No one is permanent.
1: అప్పుడు ఆ పిల్లలు చెప్పారు, మేము ఈ తల్లిదండ్రులకు ఏమని చెప్పాలి?
0: What reply should we give to our parents?
1: అప్పుడు బాబా చెప్పాడు, జరిగింది చెప్పండి అన్నారు.
0: బాబా సెడ్, టెల్ ది ట్రూత్ వాట్ హాడ్
1: హ్యాపెన్డ్. జరిగింది చెప్తే అవమానము.
0: ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ షేమ్ టు టెల్ ది ట్రూత్.
1: జరగంది చెప్తే అసత్యము.
0: దే కెనాట్ టెల్ దట్ వాట్ హాడ్ నాట్ హ్యాపెన్డ్ ఇట్స్ ఫాల్స్.
1: కనుక అసత్యాన్ని చెప్పమని బాబా చెప్పలేదు.
0: బాబా నెవర్ ఆస్క్డ్ దెం టు టెల్
1: అవమానం. మీకు జరిగించాలనుకుంటున్న బాబా కోరలేదు.
0: బాబా డజంట్ వాంట్ దెం టు బి హ్యూమిలియేటెడ్.
1: ఏమిటి?
0: వాట్ ఇస్ టు బి డన్? వాట్ డు యు వాంట్?
1: ఈ పిల్లవాడిని బ్రతికించండి.
0: అండ్ దే బ్రింగ్ బ్యాక్ టు లైఫ్ దిస్ బాయ్.
1: తక్షణమే రివైవ్ ఆ పిల్లవాడి యొక్క తలను తన తొడపైన పెట్టుకున్నారు. తల నిమురుతూ ఉన్నాడు. పత్రిగ్రామ సముద్భూతం ద్వారకామాయి వాసినం భక్తాభిక్షం ప్రదం దేవం సాయినాథం నమామిహం. పత్రిగ్రామ సముద్భూతం, నేను పత్రిలో పుట్టినటువంటి వాణ్ణి.
0: ఐఎమ్ బోర్న్ ఇన్ దిస్ పత్రి విలేజ్.
1: పత్రిగ్రామ సముద్భూతం ద్వారకామాయి వాసనం, ఇప్పుడు ఉండేటువంటిది ద్వారకామాయిలో ఉన్నాను.
0: ద ప్రెసెంట్ ప్లేస్ ఇస్ ద్వారకామాయి.
1: భక్తాభిష్టం ప్రథమ దేవం, మీ అభిష్టాన్ని నెరవేర్చడానికి నేను ఇప్పుడు పూనుకుంటున్నాను.
0: ఐ హావ్ డిసైడెడ్ టు ఫుల్ఫిల్ యువర్ డిజైర్.
1: భక్తాభిష్టం ప్రథమ దేవం, సాయినాథం నమామ్యం, సాయినాథునికి శరణ దొచ్చండి అన్నాడు.
0: సరెండర్ యువర్ సెల్ఫ్ టు సాయినాథ.
1: అప్పుడు అందరూ పాదాలపైన తక్షణమే ఆ పిల్లవాడు లేచాడు.
0: ఆల్ ఫెల్ ఎట్ హిస్ ఫీట్. దెన్ దిస్ బాయ్ గాట్ అప్.
1: అప్పటి నుంచి,
0: సిన్స్ దెన్,
1: బాబా యొక్క ప్రభావ ప్రచారములన్నీ కూడాను లోకంలో అభివృద్ధి అవుతూ వచ్చాయి.
0: సిన్స్ దెన్ బాబా ఇస్ నోన్ ఎవ్రీవేర్, హిజ్ రెప్యుటేషన్ నేమ్.
1: కనుక ఈ జగత్తునందు సత్యం అనేటువంటిది ఎంతో కనిపించకుండా ఉంటుంటుంది.
0: ఇన్ దిస్ వరల్డ్ దర్ ఇస్ ట్రూత్ ఇన్ ఎ హిడెన్ వే.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మనం నివసించేటువంటి ఈ భూమి అందు సర్వత్రా జలం ఉంటుండాలి.
0: దిస్ అర్త్ యు ఫైండ్ ది వాటర్ ఎవ్రీవేర్.
1: ఒక చోట చాలా లోతుగా ఉండవచ్చు, ఒక చోట చాలా పైనే మనకు లభ్యం కావచ్చు.
0: వాటర్ మే బి ప్రెసెంట్ ఇన్ ది గ్రేట్ డెప్త్స్ ఆఫ్ ది గ్రౌండ్,
1: కానీ జలము లేనటువంటి భూమి ఎక్కడ కనిపించదు.
0: బట్ దట్ వాటర్ విచ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ది డెప్త్ యు డోంట్ సీ.
1: ఆ జలం మనకు కావాలంటే ఎట్లా?
0: హౌ టు డ్రా దట్ వాటర్?
1: జలం మనకు కంటికి కనిపించడం లేదు.
0: యు డోంట్ సీ ఇట్.
1: కానీ జలం ఉంది.
0: బట్ దేర్ ఈజ్ వాటర్.
1: ఏమి చేయాలి?
0: వాట్ ఈస్ టు బి డన్?
1: ఆ జలమునకు మన దృష్టికి మధ్యనున్నటువంటి మట్టిని తీసివేయాలి.
0: వీ హావ్ టు రిమూవ్ ఆల్ ద మడ్ దట్ అపియర్స్ బిట్వీన్ దట్ వాటర్ అండ్ యు.
1: మట్టిని తీసివేస్తూ వస్తే జలం కనిపిస్తుంది.
0: ఇఫ్ యు గో ఆన్ రిమూవింగ్ ఆల్ ద మడ్ ఆన్ ద వే, యు ఫైండ్ వాటర్.
1: అజ్ఞానము.
0: దట్ మడ్ ఇస్ ఇగ్నోరెన్స్.
1: ఆ మట్టియే అహంకారము.
0: ఈగో.
1: ఆ మట్టియే అసూయ.
0: దిస్ మడ్ ఆఫ్ జెలసీ.
1: ఈ మట్టియే రాగము. ఈ మట్టియే ద్వేషము.
0: హేట్రెడ్
1: సర్వము ఈ మట్టియే.
0: ఎవ్రీథింగ్ ఇస్ మడ్ ఓన్లీ.
1: అంతా మట్టి నుంచి పుట్టినటువంటిది.
0: ఎవ్రీథింగ్ ఇస్ బోర్న్.
1: అంతా మట్టిమయమే.
0: ఎవ్రీథింగ్ ఇస్
1: మన దేహమే మట్టిమయము.
0: ద బాడీ ఇస్ ద ప్రోడక్ట్ ఆఫ్ దిస్ మట్.
1: ఎచ్చట పుట్టే నచ్చటికి నేగుట నైజము పురాణి కోటికిన్.
0: ఇట్ ఈస్ క్వైట్ నేచురల్ ఫర్ ద మ్యాన్ కైండ్ టు రిటర్న్ టు ద ప్లేస్ ఆఫ్ ఆరిజిన్.
1: చిన్న ఉదాహరణము,
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఒక పాట్ నీ చేతిలో ఉంది, మట్టి పాట్.
0: యూ హావ్ గాట్ ఎన్ ఎర్దన్ పాట్ ఆన్ హ్యాండ్.
1: ఆ పాట్తో పాటు నువ్వు నీళ్లు తీసుకుపోతున్నావు.
0: యూ ఫెచ్ వాటర్.
1: వంటలు చేసుకుంటున్నావు.
0: అండ్ యూ కుక్.
1: ఇంకా అనేక రకమైనటువంటి పదార్థాలు దాంతో నిల్వ చేస్తున్నావు.
0: యూ ఆల్సో స్టోర్ మెటీరియల్.
1: కానీ నీవు నీరు తీసుకుని పోతుంటే చేయి జారి కింద పడిపోయింది.
0: యాజ్ యూఆర్ క్యారీయింగ్ వాటర్ ఆన్ వన్ డే, దిస్ పాట్ డ్రాప్డ్ ఆన్ ద గ్రౌండ్.
1: కింద ముక్కలు ముక్కలు అయిపోయింది.
0: ఇట్ బ్రోక్ టు పీసెస్.
1: దాన్ని తీసుకుని పోతావా నీవు?
0: కెన్ యూ క్యారీ ది పీసెస్?
1: అక్కడే వదిలేస్తావు.
0: యు హావ్ టు లీవ్ దెమ్ దేర్.
1: ఆ వదిలేసినప్పుడు ఏమైపోతుంది?
0: దెన్ వాట్ హ్యాపెన్స్?
1: దానిపైన కార్లు, బస్సులు, లారీలు, మనుషులు అందరూ నడిచిపోవటం వల్ల ఇంకా ముక్కలు ముక్కలు, ఇంకా ముక్కలు ముక్కలు, ఇంకా ముక్కలు ముక్కలు, ఇంకా ముక్కలు ముక్కలు అయిపోయి కట్టకబెట్టి మట్టిగా మారిపోతుంది.
0: యాజ్ ద కార్స్ అండ్ ద లారీస్ అండ్ యూ అండ్ ఐ స్టార్ట్ మూవింగ్ ఓవర్ దాట్, దే గెట్ బ్రోకెన్ టు ఫర్దర్ పీసెస్, స్మాలర్ పీసెస్.
1: ఎక్కడ నుంచి వచ్చింది?
0: దేర్ ఫ్రమ్ యు గాట్ ఇట్.
1: మట్టి నుంచి వచ్చింది.
0: దిస్ ఓన్లీ అవుట్ ఆఫ్ మట్టి.
1: కట్టకబెట్టి ఏమైంది? మట్టిగా పోయింది.
0: సో ఇట్ వాస్ మట్ ఇన్ ద బిగినింగ్ అండ్ అల్టిమేట్లీ.
1: ఒక విత్తనం భూమిలో నాటావు.
0: You have sown a seed in
1: the ground. విత్తనం నాటేటప్పటికి అక్కడ నుంచి ఒక మొక్క వచ్చింది.
0: దేర్ జర్మినేటెడ్ ఎ ప్లాంట్.
1: ఆ మొక్క నుంచి క్రమక్రమేణా వృక్షమైంది.
0: ఇట్ హస్ గ్రోన్.
1: ఈ వృక్షం నుంచి కొమ్మలు రెమ్మలు అభివృద్ధి అయిపోయినాయి.
0: ద ట్రీ హస్ బ్రాంచెస్.
1: కొమ్మ కొమ్మలోన లక్షలు వేలు ఆకులు తయారైపోయినాయి.
0: బ్రాంచెస్ హావ్ లాక్స్ అండ్ లాక్స్.
1: ఈ ఆకులాకుల మధ్య లోపల పువ్వులు పుడుతూ వచ్చాయి.
0: అండ్ దే హావ్
1: ఈ పువ్వులు ఒక్కొక్కటి రాలిపోయినప్పుడంతా పిండిగా తయారైనాయి.
0: అండ్ దీస్ ఫ్లవర్స్ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ అన్రైప్ ఫ్రూట్స్.
1: ఈ పిందెలు, కాయలు, పువ్వులు, ఆకులు, కొమ్మలు, రెమ్మలు ఇవన్నీ ఏమిటి?
0: What are they actually? The leaves and the unripe flowers and the flowers, the bud and the fruit, what are they?
1: Anta mattiye.
0: Everything is mud only.
1: Bhinna roopalu gaani kanipistunnayi kaani anta matti mayame.
0: They have different forms as you find it, but everything is mud.
1: అదే విధంగాని ఈ జగత్ అంతా ఒక్కటే కట్టకడపటికి రూపనామములు భిన్న భిన్నంగా కనిపించినప్పటికీ మట్టి మట్టే.
0: Though the names and forms vary,
1: మట్టి గల్పును జన్మంబు మానవుండు.
0: And man ruins his life and becomes mud ultimately. He has come out of the mud.
1: Yetta vachinadu matti nunchi.
0: How does he come?
1: Oka chinna udaharanam.
0: A small example.
1: Manu oka manta vesukunnam chali kosam ani.
0: Supposing you have got the fireplace.
1: Winter. Konni chettalu techukunnam manta vesukunnam.
0: Your fireplace there being winter.
1: Yetti manta.
0: As is the fire.
1: Atti poga.
0: As is the fire, so yetti poga is the smoke. As is the smoke,
1: atti meghamu.
0: So is the cloud.
1: Yetti meghamu.
0: As is the cloud,
1: atti varshamu.
0: So is the rain.
1: Yetti varshamu.
0: As is the rain,
1: atti panta.
0: So is the crop.
1: Yetti pantanu.
0: As is the crop,
1: atti vanta.
0: So is the
1: yetti
0: preparation.
1: Yetti vantanu, atti dehamu.
0: So is the body.
1: కాబట్టి ఎక్కడి నుంచి వచ్చింది ఇది?
0: సో
1: పంట నుంచి, మన తిన్నటువంటి ఆహారం నుంచి ఈ దేహాలు పుట్టున్నాయి.
0: సో ఎవ్రీథింగ్ ఇస్ ద రిజల్ట్ ఆఫ్ ద ఫుడ్ దట్ వి హావ్ పార్టేకింగ్.
1: కనుకనే ఫుడ్ నుంచి వచ్చింది ఇది, మట్టి నుంచి వచ్చింది ఇది, మట్టిలో కరిపోతుంది. ఆ ఫుడ్ ఎక్కడి నుంచి వచ్చింది? మట్టి నుంచినే వచ్చింది.
0: యు డ్రా గెట్ ద ఫుడ్ అవుట్ ఆఫ్ దిస్ మడ్, అల్టిమేట్ ది బాడీ గోస్ బ్యాక్ టు ద మడ్.
1: ఈ సత్యాన్ని గుర్తించినటువంటి మహనీయులే దేహాన్ని త్యాగం చేసి దైవాన్ని విశ్వసించి నిజమైనటువంటి దేహిని ఆరాధిస్తూ వచ్చారు.
0: The saints and seers who have recognized this truth, they have sacrificed their body and sustained in
1: the service of the divinity.
0: Bhagavan never wants you to
1: sacrifice your body.
0: You have to protect and maintain. Make proper use
1: of it. See that
0: it goes along the right
1: path.
0: Get a good name. Lead the life with good thoughts.
1: అంతకుని చేతిలో కత్తి ఉంటే అందరి ప్రాణాలు తీస్తాడు.
0: If a person, the mother, has got a knife on hand, he will kill everybody.
1: డాక్టర్ చేతిలో కత్తి ఉంటే రోగాన్ని నివారణ చేస్తాడు.
0: But a doctor with his knife will cure the disease.
1: కాబట్టి కత్తి దోషం కాదు అది.
0: No mistake with the knife.
1: దాన్ని పట్టిన వాని దోషం ఉండాలి.
0: Is the one, the holder, the mistake lies with him.
1: బజార్లో పోయే సమయంలో కొట్టువాడు ఒక్కొక్క బీడీ కొట్టువాడో లేకపోతే ఫోటోలు కొట్టువాడో ఒక మంగళ కొట్టువాడో ఒకరికొకరు పోట్లాడుకొని కొంచెం కొట్లాడుతున్నారు.
0: Along the street, there are so many shops over there, and they started fighting one day.
1: ఏదో చిన్నగా కొంచెం చేతిపైన ఒక కొంచెం కట్ల రాసుకుంది కత్తి.
0: There is a slight cut there.
1: తక్షణమే పోలీస్ వస్తాడు, కేసును రిజిస్టర్ చేస్తాడు, వాడిని కొండ పోయి జైల్లో వేస్తాడు.
0: Immediately police comes there and registers the case and put him in prison.
1: చిన్నది రక్తం కూడా అంత కనిపించడం లేదు.
0: Not that much of blood is.
1: దానికి ఇంత పెద్ద పోలీస్ కేసుగా వచ్చింది.
0: But a big police case is registered.
1: కారణం ఏమిటి?
0: Why?
1: వీడికి కత్తితో కొట్టే అధికారం లేదు.
0: He has no right to hold the knife.
1: ఒక డాక్టర్ ఉన్నాడు.
0: A doctor is there.
1: అయ్యా, రేపటి దినము 9 గంటలకు మీ పొట్టకు వస్తాను, ఆపరేషన్ చేస్తాను అని ఇచ్చాడు, డిక్లేర్ చేశాడు.
0: Doctor declared, tomorrow I am going to operate. I am going to cut your stomach with this knife.
1: బంధువులు మిత్రులు అందరూ వచ్చేశారు.
0: All relations, friends came.
1: ఆపరేషన్ రూమ్ లో తీసుకెళ్లారు.
0: The body is taken to operation theater.
1: కోశాడు బాగా.
0: Yes, cut the stomach.
1: అంతా కోశాడు. ఆ దోషం ఏమిటో నివారణ చేశాడు, కుట్లు వేశాడు, ఇంటెన్సికేషన్ లో పెట్టేసేసాడు.
0: అండ్ దెన్ ఆపరేషన్ ఇస్ కండక్టెడ్ సక్సెస్ఫుల్లీ, స్టిచ్చెస్ ఆర్ ఓవర్ అండ్ ద బాడీ ఇస్ కెప్ట్ ఇన్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్.
1: బాగా అయిపోయింది.
0: అండ్ ఎవ్రీథింగ్ ఇస్ రెక్టిఫైడ్.
1: చూచారా, చిన్నగు కొంచెం ఖర్చు పడేటప్పటికే వాడిని పోలీస్ స్టేషన్ లో పెట్టారు. 20 ఇంచులు కోసినటువంటి డాక్టర్ ని కూడా ఎందుకు పెట్టకూడదు?
0: ఏ స్లైటెస్ట్ సింపుల్ కట్, ఫర్ దట్ రీజన్ ఏ ఫెలో ఇస్
1: ఇంప్రెస్డ్.
0: డాక్టర్ హస్ డన్ గుడ్.
1: కానీ వాడు చెడ్డ చేశాడు.
0: బట్ వాట్ హస్ డన్,
1: చేసిన పనుల్లో ఉంటుండాలి మంచి చెడ్డలు.
0: సో ఇట్ ఇస్ ఓన్లీ వర్క్ దట్ డిసైడ్.
1: హనుమంతుడు,
0: హనుమాన్
1: వెళ్ళాడు.
0: హీ వెంట్ దేర్.
1: సీతాన్వేషణ కోసం లంకలో ప్రవేశించాడు.
0: హీ వెంట్ దేర్ ఇన్ సర్చ్ ఆఫ్ సీతా.
1: దంతశాలలు వాడమేడలు దంతు చేసిన దంతవన్నను కాంతికేయులు గృహములర్శను అని సంత సమ్మున వీధి వీధులు.
0: హీ వెంట్ రౌండ్ ఎవ్రీ స్ట్రీట్.
1: దంతశాలలు వాడమేడలు రంతు చేసడి ధనుజవర్ణను కాంతకేళి గృహంబులర్సెను అన్నింటికీ అగ్గిపెట్టాడు.
0: Yes, set everything on fire. All the mansions, the palaces, everywhere.
1: రాత్రంతా పట్ట పగులు వలె కనిపిస్తుంటుండదు లంక.
0: That pitch dark night appeared to be as though it is bright.
1: కానీ అట్టి హనుమంతుని కూడాను హనుమంతుడు మహానుభావుడు అని నమస్కారం చేస్తున్నారు.
0: బట్ వీ డోంట్ నమస్కార్ టు హనుమాన్ హు హస్ సెట్ లంక ఆన్ ఫైర్.
1: అతను చేసింది మంచిది.
0: బట్ హి హస్ డన్ గుడ్.
1: దుర్మార్గులను ఇన్ని విధాలుగా హింసించాడు.
0: And he has put these wicked people to suffering.
1: Adhe oka chinna pillavadu amayakudu dovalo pothe pothu beedu daage chesi oka kuppa paina veste aa kottam antukundi.
0: On the other hand, an innocent boy while smoking his beedi or cigar just throws it on a heap of grass.
1: Hattu
0: or hut.
1: హట్టు అంటుకునేటప్పటికి వీడు హట్టును కాల్చేసాడని వీడిని అందరూ పట్టుకుని బాధించారు.
0: ఎవ్రీబడి విల్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ దిస్ బాయ్.
1: మంచిని కాల్చిన వాడు ఈ పిల్లవాడు, చెడ్డని కాల్చింది హనుమంతుడు.
0: ఇట్ వాజ్ ఓన్లీ హనుమాన్ హూ హాస్ పుట్ ఆన్ ఫైర్ ద బ్యాడ్.
1: కనుక మనలో ఉండినటువంటి చెడ్డని కాల్చండి.
0: సో లెట్ అస్
1: దుర్గుణములు,
0: దురాలోచనలు, దుర్బుద్ధులు,
1: దుశ్చింతలు, అనసూయలు, అసూయలు, కోపములు, తాపములు ఇవన్నిటిని కాల్చివేసేయండి.
0: లెట్ అస్ బర్న్ బ్యాడ్ థాట్స్, బ్యాడ్ ప్లాన్స్, బ్యాడ్ థింగ్స్.
1: సద్గుణము, సదాచారము, సత్ప్రవర్తన, సత్శీలము ఇలాంటి దానిని పెంచండి.
0: లెట్ అస్ డెవలప్ గుడ్ క్యారెక్టర్, గుడ్ ఫీలింగ్, గుడ్ సెంటిమెంట్.
1: అప్పుడు కూడా మీరు ఎంతో ఆదర్శవంతమైనటువంటి విద్యార్థులుగా రూపొందుతారు.
0: దెన్ యూ విల్ బి ఐడియల్ స్టూడెంట్స్.
1: ఒక కోతికి అంత ఘనకీర్తి వచ్చింది.
0: ఏ మంకీ కుడ్ గెట్ దట్ గుడ్ నేమ్.
1: వాని పేరేమిటి? వానరా.
0: నేమ్ ఇస్ వానరా.
1: వానరా,
0: వానరా.
1: చూసావా, వానరా మూడు అక్షరాలు.
0: వానరా 3-lettered.
1: మానవునికి వా తీసేశారు వీడు, నారాయణాడు.
0: హ్యూమన్ బీయింగ్ హాస్ గాట్ ఓన్లీ నరా వితౌట్ వా.
1: ఎందుకు అతను వానరుడు? వాలముంది కాబట్టి వానరుడు అన్నారు.
0: వై ఇస్ హి వానరా? వా మీన్స్ వాలము.
1: మీకు వాలం లేదు కాబట్టి నరా అన్నారు.
0: సిన్స్ యూ హావ్ నో వాలము టెయిల్ యువర్ నరా.
1: కానీ తోకపోయింది, కానీ బుద్ధులు ఇంకా పోలేదు.
0: Though tail is not there, but the attitude of a monkey is still persisting.
1: ఎప్పుడు తోకపోయిందో అప్పుడు బుద్ధులు కూడా పోవాలి.
0: The moment there is no tail,
1: వానర కృత్యములన్నీ కూడా పోవాలి.
0: We should give up all monkey habits.
1: కృత్యములు రావాలి.
0: We should only
1: develop. నరజీవితాన్ని జయించాలి.
0: We should conquer
1: the నరజన్మాన్ని సార్థకం చేసుకోవాలి.
0: We should redeem our lives, human life.
1: ఆదర్శవంతమైనటువంటి మహర్షులు ఆనాది కాలం నుండి భారతదేశంలో ప్రచార ప్రబోధన సల్పుతూ వస్తూ వచ్చారు.
0: This is the sacred teaching given to mankind by the saints of those days.
1: కనుక మనము నరులము వానరులు కాదు.
0: We are not as humans, not vanara.
1: శివదేవాలయానికి మీరు వెళ్ళండి.
0: You go to any temple,
1: శివుడు అక్కడ ఉంటే దానికి ఎదురుగా నంది ఉంటుంటాడు.
0: There in Shiva temple, in front you find a bull, Nandi.
1: Bull, Nandi.
0: Nandi.
1: మొట్టమొదట అక్కడ శివదేవాలయానికి పోయిన వాళ్ళంతా నందికి నమస్కారం చేసుకుని ముందు లోపలికి వెళతారు.
0: ఫస్ట్ యూ డూ నమస్కార్ టు నంది ద బుల్ అండ్ దెన్ గెట్ ఇన్ టు శివాస్ టెంపుల్.
1: ఎందుకోసం ఈ ఎద్దుకు నమస్కారం చేయాలి?
0: వై షుడ్ డూ నమస్కార్ టు నంది బుల్?
1: అనగా దాని దృష్టి దైవం వైపు ఉంటుండాలి.
0: బికాస్ ద బుల్ హాస్ కాన్సన్ట్రేటెడ్ ఇట్స్ అటెన్షన్
1: ఆన్ శివ. ఇట్ డజంట్ లుక్
0: హిదర్ అండ్ థిదర్.
1: దృష్టంతా ఈశ్వరుని పైనే పెట్టింది.
0: ఇట్ కాన్సన్ట్రేటెడ్ ఇట్స్ లుక్ ఆన్ ఈశ్వర్.
1: దృష్టి కలిగినటువంటిది కాబట్టి అనిమిలైన కూడా దానికి వందనం వచ్చేసింది.
0: యాజ్ దిస్ బుల్ హాస్ గాట్ గుడ్ లుక్స్ వి వర్షిప్ ఇట్ ఆల్సో.
1: మన దృష్టి దైవం వైపు పెట్టినప్పుడు మనము ఒక ఆదర్శ పురుషులుగానే రూపొందుతాం.
0: వెన్ అవర్ లుక్స్ ఆర్ డైరెక్టెడ్ టువర్డ్స్ గాడ్ వి బికమ్ ఐడియల్.
1: రామునుకు హనుమంతుడు సేవకుడు.
0: హనుమాన్ ఇస్ ది సర్వెంట్ ఆఫ్ రామ.
1: ఏ పని చెప్పినప్పటికీ కాదు అవును లేదు అనేటువంటి పదమే అతనికి రాదు.
0: హి నెవర్ సెడ్ నో ఆర్ ఎస్, నెవర్ క్వశ్చన్డ్.
1: రామును చూస్తే హనుమంతుడు ఎంత దీనుడుగా నిలుస్తాడు.
0: ఇన్ ఫ్రంట్ ఆఫ్ రామ హనుమాన్ ఇస్ వెరీ వెరీ హంబల్.
1: ఇత్త కట్టుకోడు.
0: ఇస్ వెరీ వెరీ హంబల్.
1: దీనుడు.
0: హీ కన్సిడర్స్ హిమ్సెల్ఫ్ వెరీ లో.
1: రావణుడి దగ్గరికి పోయేటప్పటికి ధీరుడు.
0: But in front of Ravana is Dhira, the one of
1: valor. Chattavana daggara dheerudai nilchadu.
0: Before bad fellow is Dhira, the one of valor.
1: Dheerudai nilchadu.
0: Whereas before Rama is Dina, very humble.
1: Anduvalle Hanumantunni neevu Sita anveshana poyiram ani cheppadu.
0: Therefore Hanuman is assigned this task to go in search of Sita.
1: Kani Hanumantudu ye matramu sandehaniki avakasam ivvaledu.
0: But Hanuman never doubted.
1: Daivagna.
0: It's God's command.
1: ఆ శక్తి నాకు ఇచ్చే నాకు చెప్పిన వాడు ఆ శక్తి కూడా తానే ఇస్తాడు.
0: ద వన్ హూ కమాండెడ్ మీ విల్ గివ్ మీ ది
1: విశ్వాసం. ఆ యొక్క హనుమంతునకు.
0: హనుమాన్ హాస్ గాట్ దట్ టైప్ ఆఫ్ ఇంటెన్సిటీ ఆఫ్ ఫెయిత్.
1: కోతిని ఇన్ని మైళ్ళ దూరం లంకను దాటాలని ఈ సముద్రాన్ని దాటాలని నా చేత కాదే, ఎందుకోసం నన్ను ఇట్లా బాధ పెడుతున్నాడు రాముడు అని ఏమాత్రము విచారం చేయలేదు.
0: హీ నెవర్ వరీడ్ వాట్ ఇస్ ఇట్ దట్ హీ హాస్ సెంట్ మీ సో లాంగ్. ఐ హావ్ టు క్రాస్ సో మెనీ మైల్స్ హియర్. హూ కెన్ ఐ ఎవర్ రీచ్.
1: ఆజ్ఞ చేసిన రాముడు శక్తిని కూడా తానే ఇస్తాడు.
0: రామా హూ కమాండెడ్ విల్ గివ్ ది నీడెడ్ స్ట్రెంగ్.
1: నీ ఆజ్ఞను శిరసా వహించడమే నా యొక్క ప్రధాన ప్రమాణము.
0: ఐ విల్ ఫాలో యువర్ కమాండ్, దట్ ఇస్ మై లైఫ్ మోస్ట్ ఇంపార్టెంట్.
1: నమస్కారం చేశాడు.
0: హీ డిడ్ నమస్కార్.
1: వెళ్ళాడు.
0: And he started.
1: Anaga emiti anta vishwasam gaadha vishwasam.
0: He has got an intense faith, strong faith.
1: Ayyo ilanti etta chesedi ilanti chestano cheyenu naaku shakti undo ledu nenu ee vidhamaina ante paristhitiki పోతాను అని ఏమాత్రం సందేహానికి అవకాశం లేదు.
0: హీ నెవర్ డౌటెడ్ వెదర్ యుడ్ బి సక్సెస్ఫుల్ ఆర్ నాట్, వెదర్ యు ఏబుల్ టు అకంప్లిష్ ఆర్ నాట్.
1: కానీ ఈనాటి ప్రజలంతా కూడాను,
0: దేర్ఫోర్ పీపుల్ ఈవెన్ టుడే,
1: మంచి మాట వినరు.
0: దే డోంట్ లిజన్ టు గుడ్ వర్డ్.
1: మనసిచ్చి చెప్పినా
0: whole heartedly, even if you tell good, they don't
1: listen. Cheviki jeru,
0: they are ready to hear all bad things.
1: Yetti varu nannu eruganga nettura.
0: Such people, can they ever know me?
1: Yetti vidyalundi emi phalamu.
0: What is the value of this education?
1: Yetti varu,
0: such people.
1: Yetti varu నన్ను ఎరుగంగానే ఎత్తురా, ఎంత చదువు నుండి ఏమి ఫలము.
0: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్ దిస్ ఎడ్యుకేషన్? డూ యూ థింక్ దట్ సచ్ పీపుల్ విల్ ఎవర్ నో మీ?
1: మంచి మాట వినరు.
0: దే డోంట్ లిసన్ టు గుడ్ వర్డ్స్.
1: మనసిచ్చి చెప్పిన,
0: ఈవెన్ హోల్ హార్టెడ్లీ,
1: ప్రేమతో మనసుతో చెప్పినప్పుడు ఆ మంచి మాటలు వినరు.
0: విత్ లవ్ హోల్ హార్టెడ్లీ ఈవెన్ ఫై సే, డోంట్
1: మాటలంటే చెవిని చేరు.
0: ఆల్ బ్యాడ్ థింగ్స్ విల్ గెట్ ఇన్ టు ఇయర్.
1: సూటిగా వెళ్లిపోతాయి.
0: ఇట్ విల్ గో స్ట్రైట్.
1: ఆ చెవులో వెళ్లినటువంటి సూటిగా వెళ్లిన మాటలు హృదయాన్ని కుచ్చుకుంటాయి.
0: దే విల్ సడన్లీ గో స్ట్రైట్ ఇన్ యువర్ హార్ట్.
1: ఇలాంటి కలియుగ ప్రభావము ఇంతటి అనాగరికతగా ఉంటుండాలి.
0: దీస్ ఆర్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ దిస్ ఏజ్ కలి.
1: దీనిని నాగరికత అని పేరు.
0: వి కాల్ ఇట్ నాగరికత, సివిలైజేషన్.
1: సార్థకమైనటువంటిది కాదు.
0: ఇట్ నాట్ ద కరెక్ట్ నేమ్.
1: కలియుగం కాదు ఇది.
0: ఇస్ నాట్ కలి ఐదర్.
1: కలహయుగము.
0: ఇట్ ఇస్ కలహయుగ. కల్మషయుగము.
1: కల్మషయుగము.
0: ఇట్ ఇస్ కల్మష, పొల్యూటెడ్, ఫుల్ ఆఫ్ పాయిజన్.
1: కనుకనే ఇట్ దీనిని మనము ఎంత సులభంగా సాధించాలి.
0: సో వీ హావ్ టు అకంప్లిష్ ఇట్ మై
1: ఎక్సీ. అతి సులభము.
0: హౌ వుడ్ యు సే ఇట్స్ ఈజీ?
1: భగవత్ ప్రేమకు పాత్రుడు కావాలి.
0: డిజర్వ్ ఎంతటి ఘనకార్యమైనా మనం సాధించవచ్చు. యూ కెన్ అచీవ్ ఎనీ మైటీ థింగ్ ఫర్ దట్ మ్యాటర్. ఇది చేత అవుతుంది ఇది కాదు అనే సందేహానికి అవకాశం ఉంటుంది. నెవర్ డౌట్ వెదర్ యుడ్ బి ఏబుల్ టు డూ ఆర్ నాట్. కనుక ప్రేమకు పాత్రలు కాదు. రిసీవ్ be the recipient of God's love. How? ఆ ప్రేమ మీ యందు కూడా ఉంటుండాలి. That love is within you. ఆ రెండు ప్రేమల యొక్క ఏకత్వానికి మనం ప్రయత్నం చేయాలి. Unify, combine both the forms of love. I and you are one. అని. That's what's the meaning. I and you are one. రెండు దేహములు ఒక ప్రాణము. Bodies are two but one life. అది నిజమైన ఆదర్శము. That's a true ideal. అది ఏకాత్మ సర్వభూతాత్మ. It is only one spirit atma present everywhere in all creatures. Ekatma. Only one atma. Sarvabhutatma. It's present in all creatures. Enta chakkaga untundadi. How easy, how nice it is. Sarvavedanta grandala saramanta. The essence of all sacred important texts. Okka vakyana cheppudu okka sari. I'll tell you at one instance the essence of all the sacred texts. Sarvavedanta గ్రంథాల సారమంత. ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ స్పిరిచువల్ వేదాంత వాక్యాన చెప్పుదు ఒక్కసారి. అట్ వన్ ఇన్స్టెన్స్ ఇన్ వన్ సెంటెన్స్ ఐ విల్ టెల్ యూ.
1: నీ అందు ఉండినటువంటి ఆత్మ నేను ఒక్కటే అని మనసున నిలుపవలయు.
0: ఆత్మ ఇన్ యూ ఇస్ భగవాన్ హింసెల్ఫ్. యూ హ్యావ్ ఇట్ ఇన్ యువర్ మైండ్.
1: ఆత్మ భగవాన్ నేనే ఒక్కటే.
0: Atma in you and Bhagavan are one and the same.
1: All are one, be alike to everyone.
0: All are one, be alike to everyone.
1: ఇట్టి తత్వాన్ని ఏనాడు కలుగుతుందో అప్పుడే ఇది ఏకత్వం మనకు ప్రాప్తిస్తుంది.
0: ద మూమెంట్ యు అండర్స్టాండ్ దిస్ ఎసెన్స్ వేదాంత
1: గ్రంథాల సారమంతా.
0: దట్ ఈస్ ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ స్పిరిచువల్ టెక్స్ట్.
1: ఒక్క వాక్యంలో నిలిచిపోయింది.
0: ఇట్స్ ఆల్ కంటైన్ ఇన్ వన్ సెంటెన్స్.
1: అందరందున్నటువంటి ఆత్మ నీవు ఒక్కటే అనేటువంటి సత్యాన్ని నీవు విశ్వసించి.
0: ఆత్మ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీబడి ఈస్ వెరీ సేమ్ యాజ్ ఆత్మ ఇన్ యూ.
1: వాడే దైవాన్ని పొందడానికి అర్హుడు అవుతాడు.
0: హీ ఓన్లీ డిజర్వ్స్.
1: అప్పుడు దైవము అతనికే దాసుడైపోతాడు.
0: అండ్ గాడ్ బికమ్స్ హిస్ సర్వెంట్.
1: పూర్వమంతా కూడా భక్తుడు ఏ విధంగా ప్రార్థిస్తాడు?
0: వాట్ వాస్ ది ఎర్లియర్ ప్రేయర్స్?
1: దాసను దాసుడను కావలెనురా.
0: I should become servant of servants.
1: Neni dasulaku sevane cheyavalera.
0: I should serve your servants.
1: Dasanu dasudanu kavalenura.
0: I should become servant of servants.
1: Neni dasulaku sevane cheyavalera.
0: I should serve your servants.
1: Aalu biddalu koodi vela velala yandu.
0: The wife and children all the
1: అందరి కుటుంబమంతా కూడా చేరి ఒక్కతూరి వేళ వేళల్లో పడకూడదు. మీ యొక్క సేవ చేసుకుంటే ఆ మా కుటుంబమంతా కూడాను మీ యొక్క అర్పితమైపోతుంది.
0: ద వైఫ్ అండ్ చిల్డ్రన్ దే యాజ్ ఎ ఫ్యామిలీ యాజ్ ఎ గ్రూప్ యాజ్ ఎ హోల్.
1: అందువల్లనే భగవంతునికి భక్త పరాధీనుడు అన్నాడు.
0: గాడ్ సబ్మిట్స్ హింసెల్ఫ్ టు హిస్ డివోటీ.
1: భక్తుడికి ఆధీనుడైపోతాడు.
0: హీ సబ్మిట్స్ హింసెల్ఫ్ టు ఎ డివోటీ.
1: ఒక్క నిమ్ము క్షణమైన కూడా తాను ఏమాత్రం భక్తుడు కోరంది ముందుగా ఒక అడుగు వేయడు.
0: He will not proceed without asking.
1: అంతటి సులభప్రియుడు భగవంతుడు.
0: God is so simple and easy.
1: అంత చాలా ప్రసన్నుడైపోయేటువంటి వాడు.
0: He just appears in front of you.
1: వెన్ననైనా కాల్చాలంటే కొంచెం వేడి చూపించాలి.
0: To melt this butter you
1: కానీ భగవంతునికి ఏ వేడి చూపనక్కర్లేదు.
0: But such heat is not necessary.
1: కరిగిపోతాడు, కదిలిపోతాడు, కరిగి ప్రవహిస్తాడు.
0: God melts, God moves and proceeds much as well.
1: ఆ ప్రేమకి.
0: What for? For that love.
1: ప్రేమ ముదిత మనసే కహో.

0: సూక్ష్మమైనట్టి అణువున సూక్ష్మమగుచు సూక్ష్మమైనట్టి అణువున సూక్ష్మమగుచు మేటి వస్తువునందున మేటి అగుచు అంతటను సర్వసాక్షి అయి అలరునట్టి ఆత్మయే బ్రహ్మ బ్రహ్మయే అణువులగు ఆత్మయే బ్రహ్మ బ్రహ్మయే అణువులగును.
1: స్మాలర్ దాన్ ఎన్ ఆటమ్, స్మాలెస్ట్ ఆఫ్ ద స్మాల్ అండ్ ద బిగ్గెస్ట్ ఆఫ్ ద బిగ్, దట్ ఈస్ ది ఎటర్నల్ విట్నెస్, వాట్ వీ కాల్ బ్రహ్మన్. దిస్ బ్రహ్మన్ ఈస్ ద స్పిరిట్ ఆర్ ద సోల్ ఆత్మ, అండ్ ద వెరీ బ్రహ్మన్ రిప్రజెంట్స్ ది ఆటమ్ టు.
0: అణోరణీయాన్ మాతో మహీయా, ఈ జగత్తునందు పంచభూతములు ప్రత్యేకంగా మనం చూచుతూ అనుభవిస్తూ ఉండినప్పటికీ పంచభూతముల యొక్క స్వరూపమే మానవుని యొక్క దేహము.
1: ఇన్ దిస్ వరల్డ్ వీ నోటీస్ ఫైవ్ ఆఫ్ ది ఎలిమెంట్స్ వీ వాచ్ అండ్ ఎక్స్పీరియన్స్, బట్ ద మ్యాన్ ఇస్ ద వెరీ పర్సోనిఫికేషన్, ది ఎంబాడిమెంట్ కాంబినేషన్ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్స్.
0: పంచభూతములు యందు పృథ్వీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశం, వీటినే శబ్ద స్పర్శ రూప రస గంధములని పిలుతారు.
1: ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ద ఎర్త్, ద వాటర్, ఫైర్, ఎయిర్ అండ్ ఈథర్ రిప్రజెంట్ ద ఫైవ్ ద సెన్సెస్, ద సెన్స్ ఆఫ్ పర్సెప్షన్, ద సెన్స్ ఆఫ్ కాగ్నిషన్, ద సెన్స్ ఆఫ్ టచ్, ద హియరింగ్.
0: పృథ్వీపుత్రుడైనటువంటి వాడు కనుకనే అర్జునికి పార్థ అని పిలిచాడు కృష్ణుడు.
1: కృష్ణ అడ్రెస్డ్ అర్జున యాజ్ పార్థ బికాస్ ద వెరీ సన్ ఆఫ్ మదర్ ఎర్త్.
0: అనగా ప్రతి మానవ శరీరం కూడాను పార్థ స్వరూపమే.
1: ఇట్ మెంట్ ఎవ్రీ వన్ రిప్రజెంట్స్ పార్థ.
0: ప్రతి మానవుడు కూడాను పార్థుడే.
1: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఇస్ పార్థ.
0: పృథ్వీపుత్రుడు ఒకటి చేత ఇతనికి పార్థ అని పేరు వచ్చింది.
1: యాజ్ ఈస్ ద సన్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ ద మదర్ ఎర్త్ హీస్ కాల్డ్ పార్థ.
0: ఈ పృథ్వీ అందే శబ్ద స్పర్శ రూప రస గంధాదులు లీనమై ఉన్నవి.
1: హియర్ ఇన్ దిస్ ఎర్త్ వి ఫైండ్ ద సౌండ్, ద సెన్స్ ఆఫ్ టచ్, ద ఫ్రాగ్రెన్స్ ఇన్ ద టేస్ట్.
0: చూచుటకు ఏకాత్మ మమాత్మ అని చెప్తూ వస్తుంది.
1: Externally, it is said, the entire unity is the divinity.
0: ఈ పంచభూత స్వరూపమైనటువంటి యొక్క ఈ ప్రకృతి చాలా శక్తివంతమైనటువంటిది.
1: The nature that has got the five elements is highly powerful.
0: దీనికి కదిలేటువంటి శక్తి ఉన్నది.
1: It has got the motility, the power.
0: తిరిగేటువంటి శక్తి ఉన్నది.
1: It can also revolve.
0: కానీ ఒక స్థానం నుంచి మరొక స్థానానికి మాత్రం పోయేటువంటి శక్తి లేదు.
1: ఇట్ హాస్ నో కెపాసిటీ టు మూవ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్.
0: ఉన్న స్థానం నుండే తాను చక్కగా ప్రయాణం సలిపి తిరుగుతుంది.
1: ఇట్ రొటేట్స్ ఇన్ ది ఇట్స్ ఎగ్జిస్టింగ్ ప్లేస్.
0: దీనిలోనే సర్వ గుణములు కూడాను ఇమిడి ఉంటున్నవి.
1: దేర్ లైస్ ఆల్ ఫ్యాకల్టీస్.
0: ఈ పృథ్వీ యందు పర్వతములంతా ఉన్నవి.
1: మదర్ ఎర్త్ క్యారీస్
0: అడవులు ఉన్నవి,
1: ఫారెస్ట్
0: పట్టణములు ఉన్నవి,
1: సిటీస్
0: పల్లెలు ఉన్నవి,
1: విలేజెస్
0: సముద్రం ఉన్నది,
1: సీ
0: నదులు ఉన్నవి,
1: రివర్
0: సర్వమును కూడా ఈ యొక్క పృథ్వీనే మోయుచున్నది.
1: అండ్ ఇట్స్ మదర్ ఎర్త్ దట్ క్యారీస్ ద వెయిట్ ఆఫ్ ఆల్.
0: కానీ విజ్ఞాన శాస్త్రం తెలియనటువంటి మానవుడు ఈ పృథ్వీ పైన ఇన్ని పర్వతములు, ఇన్ని నదులు, ఇన్ని అడవులు ఉండినప్పుడు ఈ పృథ్వీ తిరుగుతున్నది కనుకనే ఇవి కూడా నువ్వు తిరుగుతుంటాయా అని ఒక సందేహం కలుగుతుంది.
1: ద వన్ హూ డస్ నాట్ నో ద సైన్స్ బిగిన్స్ టు డౌట్ హౌ ఇస్ ఇట్ పాసిబుల్ వైల్ ఎర్త్ రివాల్వ్స్ Well, do forests and mountains, do they also move?
0: ఈ పృథ్వీ ఇంత వేగంగా తిరుగుతున్నప్పుడు ఈ పృథ్వీపై నిలిచినటువంటి ఒక పదార్థం యొక్క గతి ఏమిటి?
1: When earth revolves at a very fast rate, what would happen of those that are located on that?
0: ఈ పృథ్వీ కేవలము స్వతంత్రమైనటువంటిది కాదు.
1: Earth is not independent.
0: పరాధీనమైనటువంటిది ఈ పృథ్వీ.
1: This earth is dependent.
0: దీని యందు భగవత్ శక్తి అనేటువంటిది అంతర్భూతంగా ఇమిడి ఉంటుంది.
1: The earth carries with it the latent divine power.
0: ఆ శక్తియే ఇన్నింటిని కూడాను బ్యాలెన్స్ గా మోస్తూ ఉన్నది.
1: It is the divine power that maintains balance.
0: కనుక ఈ పదార్థములు కూడాను భూమి వలె తిరుగుటకు వీలు కాకుండా ఈ భగవంతుడే చూసుకుంటున్నాడు.
1: It is the divine power that takes care of all those that are located on Mother Earth safe and secure, though the earth revolves.
0: Line paina parigettetundi trainu, trainu parigettinattuga line kudunu parigettite prayanikulu yokka gati emti?
1: As the train runs fast, the wheels also don't move. If they start moving, what will happen?
0: Prithvi tirugutunnadi kani prithvi paina unnatundi yokka ee panchabhootamulu kuda tirugatam ledu.
1: Though the earth rotates, those located over that, they do not move.
0: దీనికి ఆకర్షణ శక్తి అధికంగా ఉండటం చేతనే పైనున్న పర్వతములు కాని వృక్షములు కాని నదులు కాని సముద్రం కాని ఏమాత్రము కదలకుండా ఉంటున్నవి.
1: As earth carries with it the gravitational force, the mountains, the trees, they do not move at all.
0: కనుకనే పృథ్వీ యొక్క తత్వము చాలా విచిత్రమైనటువంటిది.
1: The nature of earth is very peculiar.
0: ఇది భగవంతుని యొక్క అంగము.
1: It is the limb of God.
0: మన దేహంలో చేతులు కాళ్ళు ముక్కు చెవులు నోరు అన్ని ఉన్నవి.
1: The human body has got the legs, the hands, the ears, the nose and the eye.
0: ఈ ఇంద్రియములంతా దేనికి అంగము?
1: Limbs, what do they stand for? ఈ
0: సర్వ ఇంద్రియములు కూడాను దేహానికి అంగములు.
1: And in fact they are the limbs of the body.
0: దేహము దేనికి అంగము?
1: The body is the limb of.
0: సమాజమునకు అంగము.
1: Of society.
0: సమాజమునకు ఏది అంగము?
1: Society is the limb of.
0: మానవత్వం అంగము.
1: Of humanity.
0: మానవత్వమునకు ఏది అంగము?
1: What is the limb of the humanity?
0: పృథ్వీ అంగము.
1: The earth.
0: పృథ్వీకి ఏది అంగము?
1: What is the limb of the earth?
0: పృథ్వీకి పరమాత్మే అంగము.
1: God is the limb of this earth.
0: కనుక పృథ్వీ అంతా కూడాను పరమాత్మని యొక్క అంగమే.
1: Therefore the entire earth is the limb of God himself.
0: సర్వాంగములు కూడాను పృథ్వీతో కూడినటువంటివి.
1: And the earth has got so many limbs.
0: కనుకనే భగవంతుని కూడాను అత్యంత సూక్ష్మ స్వరూపుడు అన్నాడు.
1: Therefore God is subtlest of all.
0: ఎప్పుడు సూక్ష్మ స్వరూపుడు అవుతాడు?
1: When do you expect him to be?
0: సర్వత్రా వ్యాపించినటువంటి యొక్క ఈ భూమికి సర్వత్రా వ్యాపించినటువంటి భగవంతుడు కూడాను అత్యంత సూక్ష్ముడుగా ఉంటాడు.
1: As earth is present everywhere, we also notice God everywhere.
0: Anaga gunamulu undinanta varaku kudanu thanu swatantrudiga undadu.
1: It only means so long there are attributes, no one is independent.
0: Kramakramena ee gunamulu taggina tarvata thanu sarvavyapiga maarutuntadu.
1: As attributes come down, diminish, he gets this faculty of all pervasiveness.
0: Shabda sparsha roopa rasa gandhadru ee aidu gunamulu kudanu bhoomi yandu untunnavi.
1: All these five senses of cognition are present in earth.
0: కనుకనే భూమిని ఇటు తీసి అటు పెట్టడానికి అటు తీసి ఇటు పెట్టడానికి వీలు కాదు.
1: So it's not possible to shift earth from one place to another.
0: క్రమక్రమేణ దానికి రెండవ అంగమైనటువంటిది రెండవ భూతమైనటువంటిది జలము.
1: The second one is the fire, is water.
0: ఈ జలము లేని స్థానం లేదు.
1: There's no place where there's no water.
0: నీకు కనిపించినా కనిపించకపోయినప్పటికీ సర్వత్రా భూమి యందు ఉంటున్నది.
1: You may see it or not, water is present everywhere.
0: కనుక జలము సర్వమయము.
1: So water is all pervasive again.
0: ఆ జలములో ఒక గుణము తగ్గిపోయింది.
1: Water has lost one attribute.
0: ఏ గుణం తగ్గిపోయింది?
1: What is it?
0: శబ్ద స్పర్శ రూప రసము ఈ నాలుగు ఉంటున్నాయి కానీ గంధము లేదు దాంట్లో.
1: Water has got four of the aspects, but it has no smell or fragrance.
0: కనుకనే ఈ వాటర్ కొంతవరకు కదలడానికి ప్రారంభిస్తూ వచ్చింది.
1: దట్ మేక్స్ ద వాటర్ పాసిబుల్ టు మూవ్ టు
0: లైట్ అయిపోయింది.
1: సో ఇట్ బికమ్స్ లైట్.
0: ఇంకా మూడవది అగ్ని.
1: ద థర్డ్ వన్ ఇస్ ఫైర్.
0: ఈ అగ్ని అనేటువంటిది మహాశక్తివంతమైనటువంటిది.
1: ఫైర్ ఇస్ హైలీ పవర్.
0: దీని రెండు గుణములు తగ్గిపోతూ వచ్చాయి.
1: ఇట్ లూజెస్ టూ ఆఫ్ ది అట్రిబ్యూట్స్.
0: శబ్ద స్పర్శ రూపం మాత్రమే ఉంది.
1: ఇట్ హాస్ గాట్ ఓన్లీ
0: రసగంధాదులు లేవు దాంట్లో.
1: ఇట్ హాస్ నో రస, ద టేస్ట్, గంధ, ద ఫ్రాగ్రెన్స్.
0: కనుకనే ఈ అగ్ని సర్వత్రా వ్యాపిస్తూ వచ్చింది.
1: So fire is able to expand everywhere.
0: ఈ అగ్ని ప్రతి మానవుని యందు కూడా ఉంటుండాలి.
1: Fire is present in every man.
0: జఠరాగ్ని అదే అగ్ని.
1: Fire in man is called జఠరాగ్ని.
0: జలమునందు కూడాను బడబాగ్ని అది జలమునందు కూడా ఉంటుండాలి.
1: The fire is present in water called బడబాగ్ని.
0: వృక్షమునందు కూడాను అగ్ని ఉంటుండాలి.
1: There is fire in a tree.
0: ఒక చెట్టుకు రాసుకున్నప్పుడు అగ్ని అందులో ప్రారంభమవుతుంది.
1: When two trees are brought, when dash against
0: jadamaina
1: the fire emanates.
0: Rai untundadi raatilo kudunu agni untundadi.
1: Fire is latent in a stone.
0: Oka raatiki kottinappudu agni prarambham avutundi.
1: When you strike two of the stones against each other the fire starts.
0: Kanukane ee moodava bhootamainatundi agni andu kudunu sarvamu imidi untundadi.
1: So the third element fire has all.
0: Kaani gunamulu rendu taggipothunu vachantanu. ఇది క్రమక్రమేణ పైకి కూడా లేస్తూ వచ్చింది.
1: As it has lost two of the attributes, it is able to rise up.
0: ఇంకా మూడవది.
1: Then the third one.
0: మూడవది వాయువు.
1: Then that is the air.
0: ఈ వాయువు ఏ విధంగా ఉంటుండాలి?
1: How is it?
0: వాయువు లేని స్థానమే లేదు.
1: There is no place where there is no air.
0: క్రొత్త కుండగా ఉంటే కుండలో కూడా గాలి ఉంటుండాలి.
1: The earthen pot, brand new, also has got space.
0: ఎక్కడ చూసినా ప్రదార్థం యందు గాలి ఉంటుండాలి.
1: You find air everywhere.
0: గాలి లేని స్థానమే కనిపించదు.
1: There is no place where you do not notice.
0: ఈ గాలియే సర్వ విధములైనటువంటి శక్తులకు మూల కారణము.
1: And air is the main cause for all capacity.
0: మానవుని యొక్క ప్రాణమునకు మూల కారణము అగ్ని, ఈ వాయువే.
1: And air is the life principle.
0: ఈ వాయువు లోపల మరి మూడు గుణములు తగ్గిపోయినాయి.
1: And this air loses three of
0: them. శబ్ద స్పర్శ రెండు మాత్రమే ఉన్నావు కానీ రూప రసగంధాదులు లేవు.
1: And this air has got only the sound and touch. It has no three attributes.
0: నాలుగోదైనటువంటిది ఆకాశం.
1: The final one is the space.
0: ఆకాశం అనేటువంటిది సర్వత్రా వ్యాపించినట్టుగా కనిపిస్తుంది.
1: The space you will notice.
0: కానీ మనం చూసేదంతా కూడా క్లౌడ్స్ కాదు, అది కాదు ఆకాశము.
1: ఇట్స్ నాట్ ద గ్రౌండ్ దట్ యు ఫైండ్.
0: ఆకాశం యొక్క గుణం ఏమిటి?
1: వాట్ ఆర్ ది అట్రిబ్యూట్ ఆఫ్
0: శబ్దమే ఆకాశం యొక్క గుణము.
1: సౌండ్ ఇస్ అట్రిబ్యూట్ ఆఫ్.
0: చాలా మంది అమాయకులు ఆకాశం ఎక్కడ ఉందంటే పైకి చూపుతారు.
1: మెనీ ఆఫ్ ది ఇన్నోసెంట్ పీపుల్ పాయింట్ టు ది స్కై.
0: ఆకాశము.
1: నో, ఇట్ నాట్ దేర్.
0: ఇక్కడ కూడా ఉంది ఆకాశం.
1: యు ఫైండ్
0: ఇక్కడ కూడా ఉంది ఆకాశం.
1: జస్ట్ ఫ్రమ్ ద డెస్ట్
0: ఎక్కడ శబ్దమో అక్కడంతా ఆకాశం ఉంటుంది.
1: వేర్ దర్ ఇస్ సౌండ్ యూ ఫైండ్ ద స్పేస్.
0: ఆకాశం యొక్క గుణము శబ్దమే.
1: ది అట్రిబ్యూట్ ఆఫ్ ద స్పేస్ ఇస్ ది సౌండ్.
0: ఆకాశం గగనం శూన్యం అన్నారు, అది కనిపించినటువంటిది.
1: ఇట్స్ ఎంప్టీ, యూ డు నాట్ నోటీస్ ఇట్.
0: కనుక ఈ ఆకాశమునందు శబ్దం ఒక్కటి మాత్రమే ఉంటుండాలి.
1: సో ఈథర్ హెస్ గట్ వన్ క్వాలిటీ ఆఫ్ సౌండ్.
0: రూపరసగంధాదులు ఏమాత్రము లేదు.
1: ఇట్ హాస్ లాస్ట్ త్రీ అదర్ అట్రిబ్యూట్స్.
0: శబ్ద స్పర్శ రూపరసగంధాదులు నాలుగు లేదు.
1: ఇట్ హాస్ నో ఫోర్ ఆఫ్ ది క్వాలిటీస్.
0: నాలుగు లేకపోవడం చేత ఆకాశం సర్వత్రా ఉండినట్టుగా కనిపిస్తుంది.
1: సిన్స్ ఫోర్ ఆర్ మిస్సింగ్ యు ఫైండ్ ది ఈథర్ స్ప్రెడింగ్ ఎవ్రీవేర్.
0: అయినటువంటిదే పరమాత్మ.
1: అండ్ దట్ గాడ్ హాస్ నన్ ఆఫ్ దీస్ అట్రిబ్యూట్స్.
0: ఆ పరమాత్మ యందు ఆ శబ్దం కూడా లేదు.
1: The sound is also noticed in the divinity.
0: కనుకనే పరమాత్ముడు సర్వత్రా వ్యాపించి ఉంటున్నాడు.
1: Therefore the divine spreads all over everywhere.
0: చాలా లైట్ అయిపోతున్నాడు.
1: Because it becomes so light.
0: సర్వత పాణిపాదం త సర్వతో శిరోముఖం అన్నట్టు సర్వ మూలముని ఎందుకును శిరస్సు గాను పాదములు గాను కనిపిస్తూ ఉంటాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ ఎవ్రీ ఫార్మ్ యు ఫైండ్ గాడ్ సింబలైజ్డ్ బై వే ఆఫ్ ద హెడ్ అండ్ ద ఫీట్ అండ్ హ్యాండ్.
0: ఆకాశమును కంటే అతి సూక్ష్మమైనటువంటి వాడు పరమాత్ముడు.
1: గాడ్ ఇస్ సటిలర్ దాన్ ది స్పేస్.
0: అటువంటి పరమాత్ముడు పంచభూతములు ఎందుకును ఏక స్వరూపుడుగా ఉంటున్నాడు.
1: గాడ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ వన్ ఫార్మ్ ఇన్ ఆల్ ద ఫైవ్ ఎలిమెంట్స్.
0: కాన ప్రతి దానికి కూడా ఒక అంశం ఉంటుండాలి. మమ ఈ వాంశో జీవలోకే జీవభూత సనాతన. భూమి ఒక భగవంతుని యొక్క అంశమే.
1: దేర్ఫోర్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ద స్పార్క్.
0: జలము భగవంతుని యొక్క అంశమే.
1: వాటర్ ఇస్ ద స్పార్క్.
0: వాయువు భగవంతుని యొక్క అంశమే.
1: సో ఆల్సో ఎయిర్.
0: గాలి భగవంతుని యొక్క అంశమే.
1: అండ్ ఎయిర్ ఇస్ ద స్పార్క్.
0: ఆకాశం భగవంతుని యొక్క అంశమే.
1: సో ఆల్సో ద స్పేస్.
0: సర్వము భగవంతుని యొక్క అంశమే.
1: ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ స్పార్క్స్ ఆఫ్ ది డివైన్.
0: కనుకనే వీటినన్నింటినీ దైవ స్వరూపంగా ఆరాధిస్తూ వచ్చారు ప్రాచీనులు.
1: అండ్ హెన్స్ ఏన్షియన్స్ వర్షిప్డ్ ఆల్ దీస్ ఎలిమెంట్స్.
0: భూదేవి,
1: మదర్ ఎర్త్,
0: గంగాదేవి
1: అండ్ గాడెస్
0: వాయుదేవుడు
1: అండ్ విండ్
0: అగ్నిదేవుడు
1: ఫైర్ గాడ్
0: ఆకాశ దేవుడు
1: అండ్ ఆల్సో
0: అందరినీ దేవుడుగా భావించి పూజిస్తూ వచ్చారు.
1: ఆల్ ది ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ కన్సిడర్డ్ డివైన్.
0: మొట్టమొదటి భారతీయులు పృథ్వీని పూజిస్తూ వచ్చారు.
1: ఇన్ ఎర్లియెస్ట్ టైమ్స్ భారతీయస్ వర్షిప్ ఎర్త్.
0: ఆ పృథ్వీ ప్రతి ప్రాణికి కూడాను ఆహార సదుపాయం అందిస్తూ వచ్చింది.
1: అండ్ ఇస్ ఎర్త్ దట్ సప్లైస్ ఫుడ్ టు ఆల్ ఆఫ్ ది లివింగ్ క్రియేచర్స్.
0: ఓ భూదేవి, నీ పంటనే మేము పూజిస్తున్నాము.
1: ఓ మదర్ ఎర్త్, ఐ ఓన్లీ పార్ట్ ఆఫ్ ది ఫుడ్
0: నీ వంటనే మేము పుష్టిగా అనుభవిస్తున్నాము.
1: ఇన్ ఫ్యాక్ట్ వి ఆర్ సో హ్యాపీ ఆఫ్ ఆల్ ది
0: క్రియేచర్స్. భూమి లేకపోతే పంటలే లేదు.
1: Without earth you cannot have any grain.
0: కాబట్టి సర్వమును రక్షించేటువంటి భూమాత కనుకొని భూమాతను మొట్టమొట్ట ఆరాధన సల్పుతూ వచ్చారు ప్రాచీనులు.
1: In fact all are held and protected by mother earth and so it was worshiped in earlier days.
0: కాని విజ్ఞానవేత్తలు దీన్ని హాస్యాస్పదంగా భావిస్తూ వచ్చారు.
1: But scientists started making fun of this practice.
0: ఏమిటి భూదేవిని భూమిని దేవుడిగా భావిస్తున్నారే?
1: How is that you consider
0: ఎంత మూర్ఖులు ఈ భారతీయులు.
1: Bharatiyas are fools.
0: వీరు మూర్ఖులు కాదు.
1: They are not fools.
0: ఈ భూమిని పూజిస్తున్నారని చెప్పి చెప్పేటువంటి వాడు వాడు మూర్ఖులు.
1: The one who says that you are fools for worshiping the earth are
0: వాడికి అంతరార్థం ఏమీ తెలియదు.
1: They have no understanding.
0: కేవలం పదార్థ శాస్త్రాన్ని మాత్రమే ప్రమాణంగా తీసుకుంటున్నాడు.
1: They go by the material knowledge, the physical knowledge.
0: కానీ దీంతో తిరిగి ఈ రియాక్షన్ కూడా ఉంటుందనే సత్యం వాడికి తెలియకుండా పోతుంది.
1: They are not aware of the reaction, the principle contained.
0: నేను టేబుల్ను గట్టిగా కొట్టాను అని చెప్తున్నాను.
1: And you have thumped the desk.
0: కానీ నీవే కాదు, టేబుల్ కూడా నిన్ను కొట్టింది.
1: ద టేబుల్ ఆల్సో హస్ గివెన్ ఇట్ బ్యాక్.
0: దీనికి పదార్థం యొక్క రియాక్షన్ ఉంటుంది. అది
1: దేర్ లైస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ రియాక్షన్.
0: కనుక నేను కొట్టిన తర్వాత చేయి మంటగా ఉందని నువ్వు అదురుకుంటున్నావు.
1: అండ్ దేర్ఫోర్ యు ఫైండ్ ఇట్ దట్ ఇట్ హర్ట్ ఓవర్ దేర్.
0: ఏ పదార్థాన్ని నీవు గట్టిగా కొట్టావో ఆ పదార్థం కూడా నేను అంత గట్టిగా కొట్టింది.
1: ఇఫ్ యు స్టార్ట్ హిట్టింగ్ వన్ యు విల్ ఫీల్ ద పెయిన్.
0: ప్రతి దాని ఎందుకు నువ్వు రియాక్షన్ రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్.
1: In everyone you find these three principles, reaction, reflection and resolve.
0: కనుక ప్రకృతి యందు పుట్టినటువంటి ప్రతి మానవునికి ఎందుకును ఈ రియాక్షన్ ఉంటుందది.
1: Man born in this nature has got these three, reaction, reflection and resolve.
0: నీ ఎక్కడైనా కొండ దగ్గరికి పోయి ఓ అని కూతవేయి.
1: You go near a mountain and start repeating.
0: ఇది రీసౌండ్ వస్తుందది, ఓ అని కూత వస్తుందది.
1: There you find the resound as is the sound, so is the resound.
0: కనుకనే ప్రతి దాని ఎందుకును పరమాత్మ తత్వము అంతర్భూతంగా ఉంటుండాలి.
1: సో ద డివైన్ ప్రిన్సిపల్ ఇస్ లేటెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: లోకములో
1: ఇన్ దిస్ వరల్డ్
0: దైవత్వాన్ని గుర్తించడం చాలా కష్టం.
1: ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు రికగ్నైజ్ ది డివైన్.
0: ఏది దైవత్వము ఏది కాదు అనేటువంటిది నిర్ణయం చేయటం ఎవరికి సాధ్యం కాదు.
1: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీ వన్ టు డిసైడ్ వాట్ ఈస్ డివైన్ అండ్ వాట్ ఈస్ నాట్.
0: సూర్యుడు ఉండినప్పుడే కిరణాలు వస్తుంటాయి.
1: And because of the sun, you find sun rays.
0: భగవంతు ఉన్నప్పుడే ప్రకృతి మనకు ఆవిర్భవిస్తుంటుంది.
1: Because of creator, you have creation.
0: ఒక్క క్రియేషన్ చేసినటువంటి పంచభూతములు ఏంటి ఇంత శక్తి ఉండినప్పుడు క్రియేటర్ లో ఇంకెంత శక్తి ఉండాలి.
1: When creation with all the five elements are so powerful, how about the creator?
0: భగవంతుడు సృష్టించిన అగ్నిలో ఎంతో శక్తి ఉంటుండాలి.
1: The fire is so powerful, created by God.
0: భగవంతుడు సృష్టించినటువంటి గాలిలో ఎంతో శక్తి ఉంటుండాలి.
1: In this world,
0: దైవత్వాన్ని గుర్తించడం చాలా కష్టం.
1: It's very difficult to recognize the divine.
0: ఏది దైవత్వము ఏది కాదు అనేటువంటిది నిర్ణయం చేయటం ఎవరికి సాధ్యం కాదు.
1: It is impossible for anyone to decide.

0: అగ్నిలో ఎంతో శక్తి ఉంటుండాలి.
1: ద ఫైర్ ఇస్ సో పవర్ఫుల్ క్రియేటెడ్ బై గాడ్.
0: భగవంతుడు సృష్టించేటువంటి గాలిలో ఎంతో శక్తి ఉంటుండాలి.
1: ఎయిర్ ఇస్ వెరీ పవర్ఫుల్ క్రియేటెడ్ బై గాడ్.
0: ఇంత శక్తి ఉంటున్నప్పుడు సృష్టికర్త ఇంకెంత శక్తి ఉంటుంది.
1: ది క్రియేషన్ ఇస్ సో పవర్ఫుల్ ద క్రియేటర్ మస్ట్ హావ్ బీన్ మోర్ పవర్ఫుల్.
0: ఈ సత్యాన్ని ప్రతి మానవుడు కూడా గుర్తించుకోలేడు.
1: ఎవ్రీ మ్యాన్ ఈస్ నాట్ గివెన్ టు దిస్ అండర్స్టాండింగ్.
0: బాంబు చేసినటువంటి వాడు ఎక్కడ ఉన్నాడో వాడి పేరు చెప్పినా కూడా ఎవరు వినరు.
1: We do not know who discovered, invented.
0: ఎవరు భయపడరు.
1: No one is afraid of.
0: కానీ వాడు చేసినటువంటి బాంబు పేరు చెప్తే భయం వస్తుంది.
1: But the very mention of the name bomb will make you frightened.
0: చేసిన పదార్థమును చూస్తే భయం వేస్తుంది కానీ చేసిన వాడిని చూస్తే భయం కాదు.
1: In fact, you are not afraid of the inventor of the bomb.
0: అదే విధంగా పంచభూతములను సృష్టించినటువంటి పరమాత్మను చూస్తే భయం లేదు.
1: You are not afraid of the creator who created
0: it. పంచభూతములను సృష్టింపబడినటువంటి పంచభూతములను చూసినప్పటికి చాలా భయం వేస్తుంది.
1: But you are afraid of the five elements, the creation.
0: ఇది చిత్రంబులు.
1: This is peculiar.
0: త్రైలోక్య పవిత్రంబులు.
1: Sacred in all words.
0: వల్లాల వత్తంబులు. సన్మిత్రంబులు.
1: That's so close.
0: మునిజనవన పౌత్రములు.
1: వర్షిప్ బై ఆల్ సెయింట్స్.
0: విష్ణుదేవు చరిత్రములు.
1: దాట్ ఈస్ ద గ్లోరీ అండ్ ద స్టోరీ ఆఫ్ విష్ణు గాడ్.
0: భగవత్ యొక్క తత్వాన్ని ఏ విధంగా వర్ణించడం అనేటువంటిది ఎవరికీ చేత కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్.
0: ఎంత వర్ణించినా కానీ అది చాలా తక్కువే.
1: ఆల్ యువర్ నరేషన్ ఈస్ జస్ట్ ద లీస్ట్.
0: కానీ అతి తక్కువ అయినటువంటి ఒక వర్ణను నువ్వు వర్ణించి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఈస్ ద ఫన్ ఆఫ్ డిస్క్రైబింగ్ స్టిల్?
0: మొట్టమొదట భూమి యొక్క తత్వాన్ని చక్కగా మనం తెలుసుకోవాలి.
1: లెట్స్ అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ ఎర్త్ ఫస్ట్.
0: ఎంత భారాన్ని మోస్తుంది అది భూమి.
1: వాట్ హెవీ బర్డెన్ ఇట్ క్యారీస్.
0: స్వామి, నేను బ్రతికి నీకు చాలా భారంగా ఉంటున్నాను, నన్ను చంపేసేయండి అంటారు చాలా మంది.
1: సమ్ సే ద స్వామి వి ఆర్ బర్డెన్ ప్లీజ్ అలౌ కిల్ us.
0: చంపితే మాత్రం భారం తగ్గుతుందా?
1: ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ కిల్డ్ వెల్
0: అప్పుడు కూడా తగ్గదు.
1: బర్డెన్ కెనాట్ బి లెసెన్డ్.
0: ఎప్పుడు భారం భారంగానే ఉంటుంది.
1: ద బర్డెన్ రిమైన్స్ యాస్ ఇట్ ఇస్.
0: నీలోని భారాన్ని నీవు తగ్గించుకున్నప్పుడు భూమికి కూడా భారం తగ్గుతుంది.
1: అండ్ వెన్ వన్స్ యు లెసన్ యువర్ ఓన్ బర్డెన్ సో
0: నీలోని భారం ఏంటి?
1: బర్డెన్ వాట్ ఇస్ ద
0: కోరికలే నీ భారాలు.
1: ది హెవీనెస్ బర్డెన్ ఇన్ యూ.
0: ఈ కోరికలను తగ్గించుకుంటే నీవు భగవంతుడికి చాలా లైట్ గా కనిపిస్తుంది.
1: ఇఫ్ దేర్ ఇస్ స్టీలింగ్ ఆన్ డిజైర్ నేచురల్లీ యు విల్ బి లైట్.
0: కనుకనే లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ఎ ప్లెజర్ అని
1: భగవాన్ సేస్. లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ఎ ప్లెజర్.
0: కనుక మన భారాన్ని మనం తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి.
1: దేర్ఫోర్ వి హావ్ టు రిడ్యూస్ అవర్ బర్డెన్ లగేజ్.
0: అప్పుడే భగవంతుని కూడాను భారంగా ఉండదు.
1: అండ్ దెన్ ఇట్ డజంట్ యాడ్ టు ద బర్డెన్.
0: మన భారాలు అధికమయ్యే కొలది కూడాను భగవంతుని కూడా భారమే.
1: యాజ్ యు హావ్ ఎక్స్ట్రా లగేజ్ ఇట్ యాడ్స్ టు ది హెవీనెస్.
0: అయితే ఆ భారాన్ని భగవంతుడు మోయటం లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ హీ ఈస్ నాట్ క్యారింగ్ ద బర్డెన్.
0: తాను చాలా సూక్ష్మ స్వరూపుడు.
1: గాడ్ ఈస్ సట్లెస్ట్.
0: అన్నింటికంటే కూడా గుప్తమైనటువంటిది తన భారాన్ని తనపైనే వేస్తుంటాడు.
1: And in fact, he will...
0: ఎవరి భారాన్ని వారి తరపైనే వేస్తుంటాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ యూ విల్ మేక్ ఎవ్రీ వన్ టు క్యారీ వన్స్ ఓన్ బర్డెన్.
0: తాను మోసినట్టుగా కూడా నటన చేస్తాడు.
1: హీ ప్రిటెండ్స్ యాక్ట్స్ యాజ్ ఇఫ్ హిస్ క్యారీంగ్ ద బర్డెన్.
0: కాబట్టి పంచభూతములు ఎందుకు కూడాను తాను ఉండినప్పటికీ పంచభూతములు తన స్వాధీనంలో ఉండినట్టుగా కనిపిస్తుంది.
1: Though the five elements are in him, it appears they are under the control of God.
0: అదే ఒకానొక సమయంలో గోపికలు కూడా చెప్పారు.
1: The same thing is stated by Gopikas at one time.
0: నిను గను గొనగలమా?
1: Can we know you?
0: Krishna, నిను గను గొనగలమా?
1: Krishna, can we know you?
0: అణువు కంటే అతి సూక్ష్మ రూపుడవు.
1: You are subtler than atom.
0: ఘనము కంటే అతి ఘననీయుడవు.
1: యు ఆర్ ది బిగ్గెస్ట్ ఆఫ్ ది బిగ్.
0: 84 లక్ష జీవముల అనయమునను బాయకుందువట.
1: యు ఆర్ ఆల్వేస్ ఇన్ ద కంపెనీ ఆఫ్ ది 84 లక్ష. అణురేణు
0: శునకాష్టము మొదలు అఖండ రూపుడవై వెలజుడవట.
1: యు ఆర్ ది మగ్నిఫిసెంట్
0: గలమా?
1: యు ఆర్ ది మగ్నిఫిసెంట్ ఫామ్ రైట్ ఫ్రమ్ ది ఆటమ్ టు ది లార్జెస్ట్.
0: కూడానికి వీలవుతుంది.
1: హౌ ఇస్ ఇట్ పాసిబుల్ టు నో?
0: ఎవరికి సాధ్యం కాదు.
1: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీవన్. అని
0: చెప్పాడు. ఈ పంచభూతముల యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించమన్నాడు.
1: అరవింద్ ఆల్సో సెడ్ దట్ వీ షుడ్ నో ద నేచర్ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్స్.
0: ఈ పంచభూతములు లేనటువంటి స్థానం లేదు, కనిపించదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ యూ డు నాట్.
0: సర్వత్రా పంచభూతములే ఉంటున్నాయి.
1: దే ఆర్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: ఈ పంచభూతముల యొక్క అంగమే ఈ దేహం కనుకనే దీనికి కూడా పంచభూతముల యొక్క స్వరూపమే.
1: దేర్ఫోర్ ద బాడీ హ్యూమన్ బాడీ హస్ గాట్ ద ఫైవ్ ఎలిమెంట్స్.
0: భౌతిక స్వరూపము అన్నారు.
1: సో ఇట్ ఈస్ సెడ్ దట్ ఇట్ హస్ గాట్ ద ఫైవ్ ఆఫ్ ది ఎలిమెంట్స్.
0: ఒక పంచాంగాన్ని చదువుతూ ఉన్నప్పుడు
1: హావ్ యూ go through almanac.
0: అందులో కొన్ని శబ్ద స్పర్శ రూప రస గంధాదులు ఉంటున్నాయి.
1: దేర్ యు ఫైండ్ ఆల్ ద ఫైవ్ ఎలిమెంట్స్.
0: ఆ పంచభూతముల యొక్క అంగమే కనుకని దానికి పంచాంగము అని పేరు పెట్టారు.
1: పంచాంగ ద ఆల్మనక్ హాస్ గాట్ ఫైవ్ అంగాస్. పంచ అంగ
0: ఎక్కడ చూసినప్పటికి నీ పంచాంగములు ఉంటున్నాయి.
1: ఎవ్రీవేర్ యూ ఫైండ్ దిస్ పంచాంగ ఫైవ్.
0: కనుక ఈ అంగముల యొక్క స్వరూపాన్ని మనం చక్కగా గుర్తించుకుని వర్తించాలి.
1: సో వీ హావ్ టు నో ఇన్

0: in the nature of the element.
1: శబ్దము మొట్టమొదటి ఆకాశమునకు.
0: The first sound.
1: ఆ శబ్దము మనకి ఎట్ట కనిపిస్తుండాలి, ఎట్ట వినిపిస్తుండాలి?
0: Then where do you hear the sound?
1: కేవలము చెవులతో వింటున్నాము.
0: It is the ear that hears.
1: ఆ శబ్దము ఏ రీతిగా వస్తుండాలి?
0: How does it come?
1: వేరే పిచ్చి పిచ్చి శబ్దాలతో రావటం లేదు.
0: Not any silly sounds. The primal sound, Omkar.
1: కాబట్టి నీ వినవలసింది ఓంకార స్వరూపమే.
0: సో వాట్ యుర్ సపోజ్ టు హియర్ ఇస్ ఓంకార.
1: అది కూడా నువ్వు స్పెల్లింగ్ తో చేరి వస్తుంటుండాలి.
0: అండ్ ఆల్సో యూ హావ్ టు డు
1: అకార ఉకార మకారముల యొక్క స్వరూపమే ఓంకారము.
0: ఓంకార ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ త్రీ అకార ఉకార మకార ఆ ఉ.
1: కనుకనే అకారం ఎక్కడ ప్రారంభమవుతుంది? ఎక్కడో ప్రారంభమవుతుంది.
0: ఆ స్టార్ట్ స్టార్ట్స్ ఫ్రమ్ సమ్వేర్.
1: ప్లేన్ ఎక్కడో ప్రారంభమైంది.
0: ప్లేన్ స్టార్ట్
1: కాని క్రమక్రమేణా మన దగ్గరకు వచ్చేటప్పటికి శబ్దం ఎక్కువ కనిపిస్తుంది.
0: యాజ్ ఇట్ కమ్స్ నియర్ యు ఫైండ్ listening to the sound
1: kalukane aum ee moodinti oka shabdamlo tarangame manavuni yokka swarupamu
0: omkara with all these three aum is the very personification present in the human body
1: kalukane ee manam vinavalsindi omkara nadame
0: what we are supposed to listen is omkara
1: adi ye aakasha swarupamu
0: that is the form of the ether
1: inka vayuu
0: then the air
1: ee vayu oka swarupam emiti
0: what is the nature the form
1: kevalamu oka vidhamainatundi pranamunu techi nirchadame
0: and it sustains the life principle
1: vayu leni sthaname ledu
0: there is no place where air is missing
1: vayu lekapothe maname jeevinchalemu
0: you cannot live continue to live without air
1: kariga manam teeskovalsindi emiti
0: what is that you should take
1: so hum so హమ్ తీసుకోవాల్సింది సో వదలవలసింది హమ్
0: సో వాట్ ఈస్ టు బి టేకెన్ ఇన్ ఇన్హేలేషన్ ఇస్ సో వాట్ ఈస్ టు బి బ్రీద్డ్ అవుట్ హమ్
1: ఈ సో అనేటువంటి ఆక్సిజన్
0: దిస్ సో స్టాండ్స్ ఫర్ ఆక్సిజన్
1: హమ్ అనేటువంటి కార్బన్ డైఆక్సైడ్
0: హమ్ రిప్రజెంట్స్ కార్బన్
1: డైఆక్సైడ్ వదలపెట్టాలి
0: సో యూ షుడ్ ఎక్సేల్ కార్బన్ డైఆక్సైడ్
1: కానీ ఆక్సిజన్ తీసుకోవాలి
0: అండ్ యూ షుడ్ ఇన్హేల్ ఆక్సిజన్
1: చెడ్డను వదలపెట్టాలి
0: గివ్ అప్ ద బ్యాడ్
1: మంచిని స్వీకరించాలి
0: అండ్ రిసీవ్ ద గుడ్
1: ఇది ఏ గాలి బోధించేటువంటి ఉపదేశం
0: దిస్ ఈస్ ద లెసన్ ఆఫ్ ఎయిర్
1: చెడ్డదాన్ని నీవు స్వీకరించవద్దు
0: నెవర్ యాక్సెప్ట్ బ్యాడ్
1: చెడ్డదాన్ని విసర్జించు
0: యూ షుడ్ గివ్ ఇట్ అప్
1: మంచిని స్వీకరించు
0: యాక్సెప్ట్ గుడ్
1: నీవు ఫలమును స్వీకరించు మనమును విసర్జించు
0: అండ్ యాక్సెప్ట్ కన్సూమ్ ద ఫ్రూట్ అండ్ లీవ్ అవుట్ ది ఎక్స్క్రీట
1: కనుకనే ఈ అంగములంతా ఎందుకోసం ఇచ్చాడంటే మంచిని పొందడానికి ఇచ్చాడు
0: why these limbs are gifted only to
1: see antaratma evaru kuda nu gurtinchukodaniki prayatninchadam ledhu
0: no one is making an effort to know the inner significance
1: gurtinchina kuda nu care cheyatam ledhu
0: and though it is said you are negligent
1: kanuka manam vadala pettavalsindi emti chedda padarthanni vadali
0: what is to be given up is bad
1: ruchalu chudandi
0: trees
1: pranam undinattuga manaku kanipinchadu
0: you don't feel that they have life
1: kaani aa ruchalanta kuda oxygen andariki andistundali
0: but trees supply oxygen to all
1: andaru valsini vadalinattuanti yokka carbon dioxide tan secret
0: and the trees receive carbon dioxide that we
1: taru manchini ichi cheddanu tan swikaristundali
0: and trees give you good and accept bad
1: ee ruchaliki unnatundi telivitetulu manushulku emaina unda
0: and is do you think the man is that much intelligent as
1: manavudai putti
0: and we're born a human
1: కానీ ఆ మంచిదాన్ని మాత్రం తీసుకోలేకుండా పోతున్నాడు.
0: వి ఆర్ నాట్ ఏబుల్ టు యాక్సెప్ట్ గుడ్
1: కనుక
0: సో
1: ప్రాణంతో కూడినటువంటి మానవుడు
0: మ్యాన్ విత్ లైఫ్
1: అన్ని విద్యలు నేర్చినటువంటి మానవుడు
0: మ్యాన్ విత్ ఆల్
1: అన్ని శక్తులతో ఆధారభూతమైన మానవుడు
0: మ్యాన్ హైలీ పవర్ఫుల్
1: తాను చెడ్డను విసర్జించాలి మంచిని స్వీకరించాలి
0: గివ్ అప్ ఆల్ దట్ ఇస్ బ్యాడ్ అండ్ యాక్సెప్ట్ గుడ్
1: ఇది వాయువు అందించేటువంటి ఒక బోధ
0: దిస్ ఈస్ ద టీచింగ్ ఆఫ్ ఎయిర్
1: ఇంకా అగ్ని
0: దెన్ ఫైర్
1: ఈ అగ్ని కూడా అంతే అన్నింటినీ భస్మం చేస్తుంది
0: ఫైర్ బర్న్స్ ఆల్
1: సుఖ దుఃఖే సమయకృత్వ లాభో లాభజయ సుఖ దుఃఖం రెండింటి కూడా భస్మం చేస్తుంది
0: ఇట్ బర్న్స్ బోత్ ప్లెజర్ అండ్ పెయిన్
1: మంచి చెడ్డలు కూడా భస్మం చేస్తుంది
0: ఇట్ బర్న్స్ గుడ్ అండ్ బ్యాడ్ ఈక్వల్లీ
1: దాని దగ్గర ఏమాత్రం కూడా భేదం లేదు
0: ఇట్ హాస్ నో డిస్క్రిప్షన్
1: భేదరహితమైనటువంటిది అగ్ని
0: దట్ ఇస్ బియాండ్ దిస్ డిఫరెన్సెస్
1: కనుక దుర్వాసన కూడా దూరం చేస్తుంది
0: అండ్ ఇట్ ఆల్సో త్రో away the wicked quality
1: ilanti pavitramaina agni tattvanni manam gnana agni ga teeskovali
0: we should take fire that represents wisdom
1: mani endunnadi badabagni
0: and that which is present
1: chetaragni untundadi
0: we find the fire within
1: kaani ee pranaagni anetundi dani manam bodhinchatam ledhu
0: and we are not knowing any lesson
1: manavi endu sarva sadgunamulu undavachunu
0: man has got all forms of knowledge
1: kaani anni gunamulu untunnayi
0: all qualities are there
1: kaani atma gunam ledhu
0: but he has no awareness.
1: ఆత్మతత్వమే నిజమైన బోధ.
0: ద సెల్ఫ్ నాలెడ్జ్ ఇస్ ట్రూ టీచింగ్.
1: ఆత్మ జ్ఞానం అత్యవసరము.
0: సెల్ఫ్ నాలెడ్జ్ ఇస్ వెరీ ఎసెన్షియల్.
1: లౌకిక జ్ఞానము, భౌతిక జ్ఞానము, ఆధ్యాత్మిక జ్ఞానము అన్ని ఉంటున్నాయి.
0: యు హావ్ గాట్ ద సెక్యులర్ నాలెడ్జ్, ద వరల్డ్లీ నాలెడ్జ్, ద మెటీరియల్ నాలెడ్జ్.
1: కానీ ఆత్మ జ్ఞానం లేదు.
0: బట్ యు డు నాట్ హావ్ సెల్ఫ్ నాలెడ్జ్.
1: ఆత్మ జ్ఞానాన్ని ప్రబోధించేటువంటిది అగ్ని.
0: The knowledge of the self is taught by fire.
1: Sarvatra prakashimpajesetunnadi agni.
0: It shines forth everywhere.
1: Tamasoma jyotirgamaya. Jyoti ekkada untado akkada tamasu undadu.
0: Lead us from darkness to light like the lamp.
1: Kanukune agni manaku tamasam dooram chestundadi.
0: So fire teaches the lesson to dispel the
1: darkness. Chettanu bhasmam chestundadi.
0: And it burns.
1: ఇందులోనే రామనామం కూడాను చక్కగా ఇమిడి ఉంటుండాలి.
0: అండ్ లార్డ్ రామాస్ నేమ్ ఆల్సో రిప్రజెంట్
1: రా ఆ మా. ఈ మూడు అక్షరాలతో చేరింది రామ.
0: రామా నేమ్ హ్యాస్ దీస్ త్రీ లెటర్స్ రా ఆ మా.
1: రా ఆ మా.
0: రా ఆ మా.
1: రా
0: రా
1: అగ్ని.
0: రా స్టాండ్స్ ఫర్ ఫైర్.
1: ఆ చంద్రుడు.
0: ఆ రిప్రజెంట్స్ మూన్.
1: మా సూర్యుడు.
0: మా రిప్రజెంట్స్ సన్.
1: రా ఆ మా.
0: రా ఆ మా.
1: సూర్యుడు ఏం చేస్తున్నాడు?
0: What is that
1: sun? ప్రకాశాన్ని అందిస్తున్నాడు.
0: సన్ షెడ్స్ లైట్.
1: చీకటిని దూరం చేస్తున్నాడు.
0: డిస్పెల్స్ డార్క్నెస్.
1: అన్ని విధాలా ప్రాణ సమగానాన్ని అందిస్తున్నాడు.
0: సస్టైన్స్ ది లైఫ్.
1: ప్రాణాన్ని కూడా అందిస్తున్నాడు.
0: అండ్ గివ్స్ యూ లైఫ్ టు.
1: కనుకనే మా
0: మా.
1: ఇంకా చంద్రుడు
0: మూన్
1: తాపాన్ని చల్లారుస్తున్నాడు.
0: పాసిఫైస్ ఎమోషన్.
1: మన బాధలను చల్లారుస్తున్నాడు.
0: పాసిఫైస్ డిఫికల్టీ.
1: హృదయాన్ని చల్లబరుస్తున్నాడు.
0: అండ్ కూల్స్ యువర్ హార్ట్.
1: కనుకనే ఇది రా ఆ.
0: So ra ah.
1: ra అనేటువంటిది
0: ra
1: అగ్ని
0: is fire principle.
1: ఈ అగ్నిగా ఉండేటువంటిది
0: that fire
1: పాపాన్ని భస్మం చేస్తుంది.
0: Burns the sin.
1: దుఃఖాన్ని భస్మం చేస్తుంది.
0: Burns misery.
1: ఆనందాన్ని అందిస్తుంది.
0: Gives you
1: పుణ్యాన్ని చేకూరుస్తుంది.
0: And make
1: you కాబట్టి ra ah ma అనగా ఏంటి? పాపమును నశింపజేయటము, చీకటిని పోగొట్టటము.
0: So burning all the sin, dispelling the darkness,
1: prakashanni andinchatam,
0: shedding the light.
1: Kaduka ra amana
0: three letters ra ama
1: taapani challarustundi akaramu.
0: And here it pacifies all the emotions.
1: Ee prakashanni andinchi cheekatini pogortundi surya tattvam.
0: And the nature of the sun dispels
1: ra agnane prati paapani bhasmam chestundi.
0: Fire burns
1: prati paapani bhasmam cheyatamu, తాపాన్ని చల్లార్చడము, చీకటిని పోగొట్టడం. ఈ మూడు గుణములు ఈ రామనామంలో ఉంటున్నాయి.
0: డిస్పెలింగ్ ద డార్క్నెస్. దీస్ త్రీ ప్రిన్సిపల్స్ ఆర్ దేర్ ఇన్ ద వెరీ నేమ్ ఆఫ్ రామ.
1: కనుకనే గాడ్గుడు రామా అని పేరు పెట్టడంలో ఉన్నటువంటి అంతరార్థం ఇదే.
0: దట్ ఇస్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఇన్ నేమింగ్ రామా దిస్ వే.
1: కనుక మూడవది అగ్నిగా ఉన్నప్పుడు ఈ విధమైనటువంటి ఉపకారం చేస్తుండాలి.
0: అండ్ దిస్ ఇస్ ద నేచర్ ఆఫ్ ఫైర్.
1: నాలుగవది
0: నెక్స్ట్ ఫోర్త్ వన్
1: జలము.
0: The water.
1: ఈ జలం అనేటువంటిది చాలా పవిత్రమైన ప్రాణాన్ని చేకూరుస్తుంది.
0: వాటర్ ఇస్ సో సేక్రెడ్.
1: ఎవరైనా మూర్చబడిపోతే వాళ్ళపై నీళ్లు చల్లుతారు.
0: ఇఫ్ ఎనీవన్ సూమ్స్ ఆర్ ఫెయింట్స్
1: నీళ్లలో ప్రాణశక్తి ఉంటుండాలి.
0: దేర్ ఇస్ లైఫ్ దేర్ ఇన్ వాటర్.
1: అందుకోసమనే అహం వైశ్వానరో భూత్వ ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం. నీవు భుజించిన తర్వాత
0: ఫుడ్
1: ఎవరున్నారు ఇక్కడ లోపల?
0: Who is there?
1: ఏదో ప్రార్థన చేస్తున్నారే అహం వైశ్వానరో భూత్వ ఎవరున్నారని అంటే లోపల నుంచి పోతుండాలి.
0: హూ ఇస్ దేర్ ఇన్ సైడ్ యూ?
1: అహం వైశ్వానరో భూత్వ ఓ భూతుడా నేను అహంకారంగా ఉన్నాను.
0: నో అండర్స్టాండ్ దట్ ఐఎమ్ దేర్ యాజ్ వైశ్వానర్ ఇన్ యూ.
1: వైశ్వానర్ రూపంలో ఉంటున్నాను నీలో.
0: Understand that I am in the form of
1: Vaishwana. ఆహారం అంతా కూడా నేను భస్మం చేస్తున్నాను.
0: In fact, I am the cause for the digestion.
1: నీకు శక్తిని పుష్టిని అందిస్తున్నాను.
0: I give you the strength.
1: కాబట్టి నాలో ఉన్నటువంటి తత్వము జలతత్వమే.
0: Understand the nature, the power of water in me.
1: ఈ జలం ఇంత ఉపకారం చేస్తుండాలి.
0: Water helps you so.
1: ఇంకా పృథ్వీ సర్వ విధములు కూడా చేకూరుస్తుండాలి.
0: ఇట్ హెల్ప్స్ యూ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే.
1: మిత్తులు కట్టిస్తుండాలి,
0: ఇటుకలు
1: కట్టిస్తుండాలి, ఇటుకలు పోస్తుంటుండాలి, ఇటుకలు
0: ఆల్సో బ్రిక్స్ దే.
1: చెట్టును పెంచుతుండాలి, ఆహారాన్ని అందిస్తుండాలి,
0: సప్లై
1: వడ్డను పండిస్తుండాలి. సర్వ విధములైనటువంటి ఒక శక్తిని మనకు బోధిస్తుండాలి.
0: అండ్ అర్త్ గివ్స్ యూ ఆల్ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్స్.
1: భూమి ఇవ్వనటువంటి ఫలం ఒక్కటి లేదు. సర్వ ఫలములు కూడా భూమి అందిస్తుండాలి.
0: అండ్ అర్త్ గివ్స్ యూ ఆల్ గుడ్ థింగ్స్.
1: కానీ ఈనాడు
0: టుడే
1: మానవుడు అందించవలసినటువంటి గుణములు అందించలేకపోవటం చేతనే
0: ఇన్ఫాక్ట్ మ్యాన్ ఈజ్ నాట్ హ్యావింగ్ హిజ్ వాల్యూ.
1: ఒకనొక సమయంలో అన్ని యుగముల కంటే కూడాను కలియుగం తరించుటకు చాలా సులభమైన మార్గం అన్నారు.
0: ఆఫ్ ఆల్ ది ఏజెస్ ది కలియుగ ఈజ్ ది సేఫెస్ట్ అండ్ ది ఈజియెస్ట్ వే టు లిబరేట్.
1: తెలివితేటలా కావాల్సినంత ఉంటుందా అది మనిషికి?
0: ఇన్ దిస్ ఏజ్ ఆఫ్ కలి మ్యాన్ ఇస్ హైలీ ఇంటెలిజెంట్.
1: పోనీ విద్య గడపటం అంటే కావలసిన స్కూల్స్ అంతా ఉంటున్నాయి. బజార్ బజార్ లోనో ఒక్కొక్క స్కూల్ పెట్టారు. నువ్వు ఎక్కడైనా పోయి విద్య గడపవచ్చు.
0: ఎడ్యుకేషన్ అవైలబుల్ ఎవ్రీవేర్, నంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఆన్ వే సైడ్.
1: ఇంకా ధన సంపాదనక ఓ కోటి మార్గాలు ఉన్నాయి.
0: అర్నింగ్ మెనీ
1: ఏ మార్గంలో పోయినా ధనాన్ని సంపాదించవచ్చు.
0: ఎనీ పాత్ విల్ హెల్ప్ యూ టు ఎర్న్ మనీ.
1: సులభంగా కూడా సంపాదించవచ్చు.
0: ఈజీ మెథడ్స్ ఆఫ్ ఎర్నింగ్.
1: ఒకనొక పిచ్చివాడు ఒక పెద్ద పేపర్ లో పెద్ద అడ్వర్టైజ్ వేశాడు.
0: A madcap has given a big advertisement in newspaper.
1: ఏమిటి దీనికి జవాబుకు సుంకము?
0: What is it?
1: ఏమి లేదు, ఒక రూపాయి చాలు.
0: 1 rupee is enough.
1: దీనికి మీకు ఉపాయం అనేటువంటిది, మీ ఇంటి లోపల దోమలు లేకుండా చేస్తాను.
0: This madcap gave an advertisement. He said, I will see that there will be no mosquitoes in our house.
1: మైన మార్గం ఇదంతా.
0: What an easy way it is.
1: ఒక రూపాయి చాలు.
0: 1 rupee is enough.
1: మీ ఇంట్లో దోమలు లేకుండా చేస్తానన్నాడు.
0: With 1 rupee I will see there will be no mosquitoes.
1: అందరూ మునియాడు చేశారు, రూపాయి రూపాయి రూపాయి రూపాయి.
0: Everybody started sending rupees.
1: వాడికి కొన్ని లక్షలు వచ్చి చేరిపోయింది.
0: This fellow could have lakhs of money.
1: తర్వాత పేపర్లు ఇస్తున్నాడు జవాబు.
0: Then he started giving reply. What is it?
1: ఒక పెంకు తీసుకుని పోయి ఎక్కడ దోమ ఉంటుందో దాన్ని అదుము, చచ్చిపోతుంది అన్నాడు.
0: Wherever you find the mosquito, press it there, it will die.
1: ఇంత సులభం ఆ మార్గము?
0: ఇస్ దట్ సింపుల్?
1: ఈ విధంగా ధనం సంపాదించడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయి.
0: దేర్ సో మెనీ ఈజీ టెక్నిక్స్ టు అర్న్ మనీ.
1: ఇన్ని మార్గాలు ఉండి కూడాను
0: విత్ ఆల్ ద టెక్నిక్
1: మానవుడు సుఖానికి నోచుకోలేదు.
0: మ్యాన్ ఇస్ నాట్ యెట్ హ్యాపీ.
1: దుఃఖాన్ని నివారణ గావించుకోలేకపోతున్నాడు. దీనికి కారణం ఏమిటి?
0: వై?
1: ప్రవర్తన సరిలేకుండా పోవటమే.
0: హిస్ కండక్ట్ ఇస్ నాట్ ప్రాపర్.
1: ఈ ప్రవర్తనకు గుణమే మూలాధారము.
0: అండ్ ఫర్ గుడ్ కండక్ట్ వర్చ్యూస్ ఆర్ నెసెసరీ.
1: గుణం ఉండినప్పుడు దేనైనా మనం సాధించవచ్చును.
0: Being virtuous, you can accomplish.
1: గుణము లేని సుతుడు, గురు లేని విద్యయు ఏమి ప్రయోజనం?
0: The son without virtues and the knowledge which is not goal oriented.
1: గుణము లేని ఇది ఏమి ప్రయోజనం లైఫ్?
0: What is the fun of life without virtues?
1: కాబట్టి సుతుడు అంటే గుణంతో కూడినటువంటి వాడిగా ఉండాలి.
0: సన్ షుడ్ బి వర్చు.
1: మన ప్రవర్తన లోపల సరైనటువంటి గుణం ఉంటుండాలి.
0: వీ షుడ్ హ్యావ్ గుడ్ కాండక్ట్.
1: సహితమైనటువంటి యొక్క ప్రవర్తనే మానవునికి జీవితము.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ గుడ్ కాండక్ట్ ఇస్ ద ట్రూ లైఫ్.
1: గుణరహితమైనటువంటి ప్రవర్తనలో ఉంటున్నాడు ఈనాడు మానవుడు.
0: మ్యాన్ హ్యాస్ నో గుడ్ కాండక్ట్.
1: కనుకనే వాడికి శాంతి సుఖములు ఏమాత్రం వాడికి దగ్గర రావటం లేదు.
0: సో హీ హ్యాస్ నైదర్ పీస్ నార్ బ్లెస్.
1: ఎంతో దూరంగా ఉంటున్నాయి.
0: And he is distanced from them.
1: గాలి కూడాను వాడి వైపు సోకటం లేదు.
0: And in fact he's not enjoying.
1: ఎలా వస్తుంది?
0: How do you expect it?
1: ప్రపంచంలో అన్ని పదార్థములు కూడాను పొల్యూషన్ అయిపోయింది.
0: And in fact every element is polluted.
1: దీనికంత మూల కారణము మానవుని యొక్క ప్రవర్తన యొక్క దోషమే.
0: For the pollution man's conduct behavior is responsible.
1: దీని తిండి లోపల పొల్యూషన్.
0: ఫుడ్ ఇస్ పొల్యూటెడ్.
1: త్రాగే నీటిలో పొల్యూషన్.
0: వాటర్ పొల్యూషన్.
1: ఇచ్చే గాలిలో పొల్యూషన్.
0: ఎయిర్ పొల్యూషన్.
1: ఏ ఒక్క అంశం చూచినా కానీ పంచభూతములంతా కూడా పొల్యూషన్.
0: ఆల్ ద 5 elements ఆర్ పొల్యూటెడ్.
1: కారణం ఏమిటి?
0: వై?
1: మానవుని యొక్క ప్రవర్తనలో ఉన్నటువంటి దోషమే.
0: హ్యూమన్ బిహేవియర్ ఇస్ నాట్ ప్రాపర్.
1: మానవుని బిహేవియర్ సరైనటువంటి పద్ధతిలో ఉంటే ఈ పొల్యూషన్ ఉండడానికి వీలేదే.
0: వెన్ హ్యూమన్ బిహేవియర్ ఇస్ ప్రాపర్ దేర్ కెనాట్ బి పొల్యూషన్ అట్ ఆల్.
1: అన్ని చెడ్డ చెడ్డ భావాలే.
0: మ్యాన్ హ్యాస్
1: అన్ని చెడ్డ చెడ్డ నడతలే.
0: బ్యాడ్ బిహేవియర్
1: అన్ని చెడ్డ చెడ్డ చేస్తలే.
0: అండ్ ఆల్ బ్యాడ్ యాక్షన్
1: ఇలాంటివంతా ఉంటున్నాయి.
0: యూ ఫైండ్ దెమ్ హియర్.
1: మానవుని యందు దయా ప్రేమలు అరిగిపోవటం చేతనే.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ The kindness, compassion are
1: భూమిలో ఉన్నటువంటి నీరు అడుగున పడిపోతుండాలి.
0: అండ్ దెర్ఫోర్ వర్చ్యూస్ హావ్ డిక్లైన్డ్.
1: అవి కూడా భయపడుతుండాలి ఈ దుర్మార్గం దగ్గర.
0: అండ్ దే ఆర్ అఫ్రైడ్ ఆఫ్ దిస్ వికెడ్ మ్యాన్.
1: వీని దగ్గర నేను పోవటమా, నేను పోకూడదని.
0: దట్ వర్చ్యూస్ ఆర్ నాట్ రెడీ టు అప్రోచ్ యు.
1: పంచభూతములు కూడాను మానవుని యొక్క ప్రవర్తన చూసి భయపడిపోతుంది.
0: ది ఎలిమెంట్స్ ఆర్ అఫ్రైడ్ ఆఫ్ మ్యాన్ టుడే.
1: కనుక ఈ పొల్యూషన్ కింద మూల కారణం మన ప్రవర్తనే.
0: Our conduct behavior is the main cause for pollution.
1: ఈ పంచభూతములు ఉన్నటువంటి ఒక తత్వములు అన్ని పరిశుద్ధమైనటువంటివి.
0: And 5 elements are in fact are pure.
1: మన యొక్క ప్రవర్తన చేతనే అది పొల్యూషన్ గా మారిపోతుంది.
0: బికాస్ ఆఫ్ కాండక్ట్ అవర్ కాండక్ట్ ఆర్ పొల్యూటెడ్.
1: ఒక చిన్న చూడండి, చదువు గాని డబ్బు కాని ఇవంతా కూడా చెడ్డవి మంచివి అని వర్ణిస్తుంటారు కొందరు.
0: ఎడ్యుకేషన్ ఆర్ మనీ వీ కన్సిడర్ దెమ్ గుడ్ ఆర్ బ్యాడ్.
1: చెడ్డవి దాంట్లో ఏమీ లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ నథింగ్ బ్యాడ్ దేర్.
1: తన చెడ్డనే దాన్ని చెడ్డగా మారుస్తుంటుండాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇట్స్ ఓన్లీ యువర్ బ్యాడ్నెస్.
1: జలం ఉంటుండాలి.
0: హియర్ వాట్?
1: గంగా జలం, పరిశుద్ధమైన జలం తెచ్చావు నీవు.
0: గ్యాంజెస్ వాటర్ ఇస్ ప్యూర్.
1: రెడ్ బాటిల్ లో వేస్తే రెడ్ గా కనిపిస్తుంది.
0: గ్యాంజెస్ వాటర్ ఇస్ దేర్ ఇన్ రెడ్ బాటిల్.
1: బ్లాక్ బాటిల్ లో వేస్తే బ్లాక్ గా కనిపిస్తుంది.
0: అండ్ వెన్ ఇట్ ఇస్ దేర్ ఇన్ బ్లాక్
1: యెల్లో బాటిల్ లో వేస్తే యెల్లో గా కనిపిస్తుంది.
0: ఇన్ యెల్లో బాటిల్
1: ఆ జలం
0: యెల్లో ఇన్ కలర్.
1: ఆ జలం శుద్ధమా? ఆ జలం ఎర్ర రెడ్ కాదు.
0: ద గ్యాంజెస్ వాటర్ ఇస్ నైదర్ రెడ్ నార్ యెల్లో ఆర్ బ్లాక్.
1: అన్ని పరిశుద్ధమైనటువంటివి.
0: గ్యాంజెస్ వాటర్
1: బాటిల్ రంగులు ఉంటున్నాయి.
0: ఇట్ ఈస్ ద కలర్ ఆఫ్ ద బాటిల్ దట్ మేక్స్ ది వాటర్ లుక్ లైక్ దాట్.
1: కనుకనే మానవుని యొక్క దేహం అనేటువంటి ఒక బాటిల్.
0: Human body is a bottle.
1: దీంట్లో దుర్గుణమైనటువంటి వాటర్ వేసేటప్పటికి అవి కూడా దుర్గుణంగా కనిపిస్తుంది.
0: Because the bad quality is there in this bottle of the body.
1: బాడీ దోషం కాదు.
0: In fact, it's not the body.
1: వేసిన దోషం.
0: And the material there.
1: దుర్భావములు దాన్ని పోస్తున్నాము.
0: Bad feelings.
1: దురభ్యాసములు పోస్తున్నాము.
0: Bad habits.
1: దుష్టంగాన్ని చేరుతున్నాము.
0: Bad company.
1: దుశ్చర్యలు నడుపుతున్నాము.
0: Bad action.
1: కనుక ఈ చర్యల వల్లనే మనం ఇంత పాడైపోతున్నామని సత్యాన్ని గుర్తించాలి.
0: We are spoiled because of bad actions. We should know this fundamental truth.
1: కలియుగం చాలా సులభమైనటువంటిదే.
0: But it is so simple.
1: కలియుగం చాలా సూక్ష్మమైనటువంటిదే.
0: It is very subtle.
1: కానీ ఈ కలియుగం లోపల కలహయుగంగా మారిపోతుందని.
0: Because of the effects of Kali, it has ended in conflict.
1: మానవుడు పరిశుద్ధమైన భావాలు పెంచుకోవాలి.
0: Man should have pure thoughts.
1: ఈనాటి విద్యార్థులందరూ కూడాను
0: మోడర్న్ స్టూడెంట్
1: పవిత్రమైన గుణాన్ని పెంచుకోవాలి.
0: షుడ్ హ్యావ్ సీక్రెట్ క్వాలిటీ.
1: భగవంతుడు ఇచ్చినటువంటి పంచభూతములను కూడాను సాక్షాత్కారం చేసుకుని దానికి సార్థకం చేసుకోవాలి.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ యూ షుడ్ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్.
1: ప్రతి గుణములు కూడాను సద్వినియోగపరచుకోవాలి.
0: యూ షుడ్ మేక్ గుడ్ యూజ్ ఆఫ్ ఆల్.
1: ఇప్పుడు భజన ఎందుకు కోసం చేస్తున్నాం?
0: వై డూ యూ డూ భజన?
1: చక్కగా విచారణ చేయండి.
0: ఎంక్వైర్ క్లియర్లీ.
1: ఎందుకనగా భగవత్ నామాన్ని చక్కగా స్మరిస్తున్నాం.
0: యూ రిపీట్ గాడ్స్ నేమ్. నైస్.
1: ఈ నామము తరంగాల్లో గాలి తరంగాల్లో చేరిపోతుంది.
0: గాడ్స్ నేమ్ విల్ గెట్ మిక్స్డ్ అప్ విత్ ది సౌండ్.
1: ఈ తరంగాల్లో చేరిపోయి అందులో ఉన్నటువంటి దుర్మార్గము దుష్టభావాలంతా భస్మం చేస్తుంది.
0: ద సౌండ్ వేవ్స్ విత్ ద నేమ్ ఆఫ్ గాడ్ విల్ రిమూవ్ ఆల్ ద పొల్యూషన్ దేర్.
1: కనుకనే ఆ యొక్క చెడ్డనంతా మంచి చేయడానికి కోసమని భగవత్ భజన.
0: ఇన్ ఆర్డర్ టు మేక్ బ్యాడ్ టర్న్ ఇన్ టు గుడ్ వీ హ్యావ్ టు డూ భజన్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మనం ఎట్టి మంట వేస్తున్నామో
0: యాజ్ ఇస్ ద ఫ్లేమ్
1: అట్టి పొగ వస్తుంది.
0: సో ఇస్ ద స్మోక్.
1: ఎట్టి పొగ వస్తుందో
0: యాజ్ ఇస్ ద స్మోక్
1: అట్టి మేఘం కలుగుతుంది.
0: So is the cloud.
1: Etti meghamo
0: as is the cloud.
1: Atti varshamo.
0: So is the rain.
1: Etti varshamo
0: as is the rain.
1: Atti panta.
0: So is the crop.
1: Etti pantano atti vanta.
0: As is the crop. The panta kavata
1: mana
0: vesey preparation.
1: Manta manchi mantaga vesam.
0: And it is a good flame.
1: చెడ్డ పదార్థాలంతా తెచ్చి దాంట్లో వేసి ఆ మంటను వేసేటప్పటికి అది చెడ్డ స్మోకింగ్ గా పోతుంది.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యు యాడ్ ఆల్ బ్యాడ్ మెటీరియల్ యు గెట్ బ్యాడ్.
1: చెడ్డ క్లౌడ్ గా మారిపోతుంది.
0: ఇట్ ట్రాన్స్ఫార్మ్స్ టు బ్యాడ్.
1: చెడ్డ క్లౌడ్ గా మారిపోయినప్పుడు చెడ్డ వర్షమే వస్తుంది.
0: అండ్ యు హావ్ బ్యాడ్ రెయిన్.
1: చెడ్డ వర్షం వచ్చినప్పుడు చెడ్డ పంటలే పండుతాయి.
0: అండ్ యు హావ్ బ్యాడ్ క్రాప్స్.
1: చెడ్డ పంటలు పండినప్పుడు చెడ్డ వంటనే మనం తింటాము.
0: నేచురల్లీ యు హావ్ టు ఈట్ బ్యాడ్.
1: చెడ్డ వంటలు తింటప్పుడు చెడ్డ రోగాలే వస్తుంటాయి.
0: బికాజ్ వి ఈట్ ఆల్ బ్యాడ్ స్టఫ్ వి ఫాల్ సిక్.
1: కనుకనే మన వంటలో ఉంటున్నది సర్వము దోషము.
0: సో ఆల్ మిస్టేక్ లైస్ ఇన్ అవర్ కుకింగ్ ప్రిపరేషన్.
1: సముద్రం నుంచి ఆవిరిగా మారుస్తున్నాడు సూర్యుడు.
0: ఇట్స్ సన్ హూ మేక్స్ ద వాటర్ ఆఫ్ ద సీ టు వేపర్.
1: సూర్యుడు సముద్రం జలాన్ని ఆవిరిగా మార్చినప్పుడు
0: వెన్ సన్ కన్వర్ట్స్
1: ఈ సముద్రం జలం ఏ రుచి ఉప్పగా ఉంటుంది.
0: ది టేస్ట్ ఆఫ్ సెలైన్ వాటర్.
1: కానీ ఆవిరిగా మార్చుకునేటప్పుడు తాను తీయగా మారిపోతుంది.
0: యాజ్ ఇట్స్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ వేపర్ ద టేస్ట్ ఇస్
1: కానీ ఆ తీయ జలాన్ని మేఘంగా రూపొందింపజేస్తున్నాడు.
0: అండ్ ఇట్ సెటిల్స్ యాజ్ ఎ క్లౌడ్.
1: ఆ మేఘములో తీయని జలాలుగానే రూపొందుతున్నాయి.
0: అండ్ ద క్లౌడ్ హ్యాస్ గాట్ స్వీట్ వాటర్.
1: తిరిగి వర్షంగా కురిపిస్తున్నాడు.
0: ఇట్ కమ్స్ డౌన్ యాజ్ రెయిన్.
1: మంచి వర్షంగా ప్రేమ వర్షంగా కురుస్తుంది.
0: అండ్ ఇట్స్ ద రెయిన్ ఆఫ్ లవ్.
1: ఈ ప్రేమ వర్షమే
0: ద రెయిన్ ఆఫ్ లవ్.
1: గంగా జలంగా మారుతుండాలి.
0: ఈస్ ద గ్యాంజెస్.
1: కనుక మన దుర్భావములు అనేటువంటి దానిని మన బుద్ధి అనేటువంటి సూర్యుడు పోయి చక్కగా దాన్ని ఆవిరిగా మార్చుకోవాలి.
0: దేర్ఫోర్ ది ఇంటలెక్ట్ ద సన్ షుడ్ కన్వర్ట్ ద బ్యాడ్ క్వాలిటీ.
1: అప్పుడే సద్గుణములు అనేటువంటి ఆవిరి మనలో ప్రారంభమవుతుంది.
0: అండ్ ద వేపర్ ఆఫ్ గుడ్ క్వాలిటీస్ విల్
1: ఈ సద్గుణములు ఆవిరి చాలా అభివృద్ధి అయినప్పుడు అక్కడ ప్రేమ జలమే కురుస్తుంది.
0: విత్ ఆల్ ది వేపర్ ద క్లౌడ్ ఆఫ్ గుడ్ క్వాలిటీ
1: కురిసే వర్షము.
0: దేర్ఫోర్ వాట్ యూ షుడ్ హ్యావ్ ద లవ్.
1: ఆవిరిగా మారినటువంటి ట్రూత్ క్లౌడ్.
0: అండ్ ది క్లౌడ్ ఈస్ ద ట్రూత్.
1: ట్రూత్ క్లౌడ్ నుంచి ప్రేమ జలం వచ్చేస్తుంది.
0: అండ్ ఇట్ రెయిన్స్ డౌన్.
1: ఈ లవ్ డ్రాప్స్ అంతా చేరిపోయి అనుగ్రహ సాగరంలో చేరిపోతుంది.
0: అండ్ ఆల్ ద లవ్ డ్రాప్స్ ద రెయిన్ డ్రాప్స్
1: కనుక మనం
0: చేసే
1: మన ప్రయత్నములంతా కూడా పవిత్రమైన ప్రయత్నం కావాలి.
0: ఆల్ ఎఫర్ట్ షుడ్ బి సేక్రెడ్.
1: నిరంతరం కూడా దైవనామమే చింతిస్తుంటే
0: వెన్ యూ థింక్ ఆఫ్ గాడ్ కంటిన్యూస్
1: గాలి అంతా కూడా పరిశుద్ధమైపోతుంది.
0: దేర్ విల్ బి నో ఎయిర్ పొల్యూషన్ అట్ ఆల్.
1: ఈ శబ్ద తరంగములతోనే ఈ గాలంతా ఏకమై ఉంటుండాలి.
0: అండ్ యూ ఫైండ్ ద సౌండ్ ఇస్ స్ప్రెడింగ్ ఆల్ ఓవర్.
1: ఇదంతా ప్రపంచమంతా సంచరిస్తూ ఉంటుండాలి.
0: దే మూవ్ అబౌట్ ఆల్ ఓవర్ ది వరల్డ్.
1: ఢిల్లీ లోపల ఏదైనా ఒక రేడియో లోపల పాడుతున్నారంటే ఒక్క నిమిషంలో ఇక్కడ కూడా వినిపిస్తుంది.
0: వెన్ దేర్ ఇస్ మ్యూజిక్ దేర్ ఇన్ ఢిల్లీ యూ కెన్
1: హియర్ మన దగ్గర
0: రేడియో హియర్.
1: ఈ శబ్ద తరంగములతో కూడి వస్తుండాలి.
0: ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ద సౌండ్.
1: అట్టనే చెడ్డది కూడా కూడిపోతుండాలి.
0: దేర్ఫోర్ ఇట్ గెట్స్ మిక్స్డ్ అప్ విత్ ద బ్యాడ్.
1: మంచి తరంగములు మంచి శబ్దాలను అభివృద్ధి పరచు.
0: develop good sound waves.
1: దాంతో మంచి గాలి వస్తుంది.
0: There you get good air.
1: మంచి గాలిలో నుంచి మంచి ఆహ్వానే మనం అనుభవిస్తాం.
0: And then the good air.
1: ఆ గాలిని మనం పీల్చుకుంటున్నాం.
0: And you are inhaling this.
1: ఆ తరంగం లోపల పోయి లోపల ఉన్నటువంటి చెడ్డ భావాన్ని కూడా పరిశుద్ధపరుస్తుంది.
0: And as you inhale good air, it just entertains good ideas in you.
1: మీరంతా ప్రేమ జీవితంగా మీరు గడపాలి.
0: Lead the life of love.
1: ఈ ప్రేమ జీవితాన్ని మనం గడిపినప్పుడే ప్రేమమయంగా మారుతుంది జగత్ అంతా.
0: When you lead the life of love, the whole world gets it transformed into love.
1: దానికి నేనే మీకు సాక్షి.
0: భగవాన్
1: మనం ఎప్పుడు ప్రేమనే ఉంటుంటారు.
0: భగవాన్ స్టాండ్స్ ఫర్ లవ్.
1: ఇంక ఏ ఇంకొకటి పదార్థం చేరడానికి
0: నథింగ్ వాట్ సో ఎవర్.
1: అయితే అప్పుడప్పుడు కొంచెం బుస్ అంటాను.
0: At times it's cool.
1: కానీ అది కూడా నువ్వు ప్రేమనే.
0: ఇట్స్ ఆల్సో లవ్.
1: వర్షం కురుస్తుండాలి.
0: ఇట్ రైన్.
1: వర్షం కురిచేటప్పుడు వడగండ్లు కూడా పడతాయి.
0: అండ్ యు ఫైండ్ హెయిల్ స్టోన్.
1: ఆ వడగండ్లు దెబ్బలు కూడా తగులుతాయి.
0: హెయిల్ స్టోన్.
1: అది కూడా నీరే.
0: దట్స్ ఆల్సో వాటర్.
1: కాబట్టి నేను బుస్ అనేది కూడా ఒక వడగండ్ల వర్షం వంటిదే.
0: భగవాన్స్ కోల్డింగ్స్ ఆల్సో లైక్ హెయిల్.
1: అది కూడా ఒక జలం వంటిదే.
0: దట్స్ ఆల్సో వాటర్.
1: కాబట్టి ఏది కూడా మీ మంచి కోసమే కానీ నా కోసం కాదు.
0: ఇట్ ఇస్ ఫర్ యువర్ గుడ్.
1: నా అదంతా నెకసెక పర్యంతము ప్రేమమయమే.
0: భగవాన్ ఇస్ ఫుల్ ఆఫ్ లవ్ ఫ్రమ్ టాప్ టు టో.
1: ఆ ప్రేమ తత్వాన్ని మీరు అనుసరించండి.
0: ఫాలో ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ ఆఫ్ భగవాన్.
1: కూడా ప్రేమమయం గావించండి.
0: యు బి యువర్ ఫ్లవర్.
1: తప్ప నీ సత్కర్మలు నీవు ఆచరించు.
0: అండ్ అండర్టేక్ గుడ్ యాక్షన్.
1: నీ కర్తవ్యం నీవు ఉద్ధరించు.
0: డూ యువర్ డ్యూటీ.
1: ఉద్ధరేత్ ఆత్మ ఆత్మానం. నీ దాన్ని ఆత్మని నీవు ఉద్ధరించుకో.
0: వన్ హ్యాస్ టు వర్క్ ఫర్ వన్స్ ఓన్ ఎమాన్సిపేషన్.
1: ఈ విధమైన యొక్క వేదాంత సారాన్ని మీరు తప్పక అనుగ్రహించుకోవాలి.
0: అండ్ అండర్స్టాండ్ దిస్ ఫిలాసఫీ.
1: విత్ అనేటువంటి దీని నుంచి పుట్టినటువంటి వేదం.
0: అండ్ వేద స్పీక్స్ ఆఫ్ విత్ ది ఒరిజినల్ డెరివేటివ్.
1: అదే విద్య కూడా.
0: అండ్ దట్ ఈస్ విద్య.
1: కనుకనే ప్రతి విద్య కూడాను ఆ విత్ అనేటువంటి ధాతు నుంచి వచ్చినటువంటిది.
0: విద్య ఇస్ డిరైవ్డ్ అవుట్ ఆఫ్ దట్ ఒరిజినల్ విత్.
1: అది అనేక మంది మహర్షుల యొక్క
0: ఇట్ ఈస్ సెయింట్స్
1: ప్రబోధన యొక్క చేష్టల చేతను.
0: ఇట్స్ బికాస్ ఆఫ్ ద టీచింగ్స్
1: ప్రచారం యొక్క చర్యల చేతను.
0: అండ్ బికాస్ ఆఫ్ ప్రొపగేషన్
1: ప్రవర్తన యొక్క మార్గము చేతను.
0: ఆఫ్ దేర్ కాండక్ట్
1: అంత వేద రూపకంగా రూపొందింది.
0: అండ్ ఇట్ హాస్ అల్టిమేట్లీ రిజల్టెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వేద.
1: ఇలాంటి వేదము ముల్లోకాలకు కూడా సుఖశాంతులను అందిస్తూ వచ్చింది.
0: వేద కన్ఫర్మ్.
1: వేదం ఏ మార్గం నందు కూడా చెడ్డను బోధించలేదు.
0: వేద నెవర్ టీచర్స్ ఎనీథింగ్ బ్యాడ్.
1: అన్ని కూడా మంచిదే బోధిస్తూ వచ్చింది.
0: టీచర్స్ ఎవ్రీథింగ్ గుడ్.
1: కనుక వేద తత్వాన్ని చక్కగా మనం గుర్తించుకోవడానికి ప్రయత్నం చేస్తే అంతా మంచిదే ఉంటుంది.
0: దెన్ వన్స్ యూ అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ వేద, యూ విల్ అండర్స్టాండ్ ఎక్స్పీరియన్స్.
1: పరమాత్ముడు ఏ విధంగా ఉంటున్నాడు వీచే గాలి లోపల.
0: అండ్ హౌ ఇస్ గాడ్ ఇన్ దిస్ ఎయిర్.
1: పాలకంలో చక్కెర వలె చేరి ఉంటున్నాడు.
0: అండ్ హీఈస్ ప్రెసెంట్ లైక్ షుగర్ ఇన్ ద సిరప్.
1: కనుక ఆ సిరప్ లోపల ఉన్నటువంటిది చక్కెరే.
0: అండ్ దేర్ యూ ఫైండ్ షుగర్ ఇన్ ద సిరప్.
1: కానీ చక్కెరగా కనిపించదు మనకు.
0: యూ డోంట్ ఫైండ్ ద షుగర్ యాజ్ ఇట్
1: కనిపిస్తుంది.
0: ఇట్ గెట్స్ మిక్స్డ్ దేర్ డిజాల్వ్.
1: అదే విధంగా గాలిలో పరమాత్ముడు తీయగా ఉంటున్నాడు.
0: అండ్ యూ ఫైండ్ గాడ్
1: శబ్దంలో పరమాత్ముడు తీయంగా ఉంటున్నాడు.
0: అండ్ యూ ఫైండ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్వీట్నెస్.
1: మన దృష్టికి తీయంగా కనిపిస్తున్నాడు.
0: అండ్ హీ లుక్ సో స్వీట్.
1: సర్వేంద్రియములు కూడా తీయదనమే మనకు గోచరం.
0: ఎవ్రీథింగ్ ఇస్ నెక్టర్ ఆయన్.
1: ఇలాంటి తీపుదనాన్ని మనము హృదయంలో పెట్టుకుంటే అంతా తీపుగానే వస్తుంది.
0: వెన్ వన్స్ వీ ఎంజాయ్ ది స్వీట్నెస్ వీ కెన్ షేర్ ది సేమ్ స్వీట్నెస్ విత్ అదర్స్.
1: తీపులో మనం కల్పన అక్కర్లేదు.
0: ఇన్ఫాక్ట్ యూ డోంట్ నీడ్ టు డూ.
1: తల్లిపాలు త్రాగుతున్నారు బిడ్డ.
0: In fact,
1: తల్లి పాల పైన బిడ్డకు హక్కు ఉంటుండాలి.
0: The child has got every authority.
1: కానీ తల్లి పాలలో తల్లి ఏమైనా షుగర్ కలుపుతుందా?
0: Mother is not mixing up any sugar.
1: శుద్ధి యొక్క నైజం.
0: It is quality of the nature.
1: తల్లి పాలను బిడ్డ తాగినట్టుగా.
0: The mother's milk is
1: పూలో ఉన్నటువంటి మకరందాన్ని తుమ్మెద తీసుకున్నట్టుగా.
0: Just as the honey bee sucks the
1: మనుషుల్లో
0: ఉన్నటువంటి
1: ప్రేమ తత్వాన్ని మనుషులే దీన్ని స్వీకరించాలి.
0: And man should be able to receive the love within man.
1: పూలో ఉన్నటువంటి మకరందాన్ని ఏ యొక్క దీన్ని పిలుస్తుండదా? పిలిచబడటం లేదు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద ఫ్లవర్ ఇస్ నాట్ టాల్.
1: తుమ్మెదనే పోయి అందులో ఉన్నటువంటి మకరందాన్ని కోల్తుంది.
0: ది హనీ బీ గోస్ ఆన్ ఇట్స్ ఓన్ అండ్ సక్స్ ద నెక్టార్.
1: మంచి వారి దగ్గరికి పోయి సత్సంగంలో చేరి వారందరూ ఉన్నటువంటి మంచితనం అంతా మనం స్వీకరించాలి.
0: జాయిన్ ద గుడ్ కంపెనీ, రిసీవ్ ఆల్ ద గుడ్ దట్ ఇస్ పాసిబుల్.
1: కనుకనే సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి.
0: Therefore it is a good company that gives you a sort of detachment and that ultimately gives you liberation.
1: Satsangani manam cherali.
0: Join the good company.
1: Teja duddena samsargam.
0: Give up, run away from the bad company.
1: Teja duddena samsargam.
0: Run away from the bad company.
1: Baja sadhu samagamam.
0: Join the good company.
1: Kuru punya mahavaratram.
0: Day and day out, do good action.
1: Eppudu chusina nivu manchi chesthu raavali.
0: Do good always.
1: ఈ విధమైనటువంటి మానవ జీవితమును ఎంత సార్థకంగా గావించుకోవాలి.
0: ద హ్యూమన్ లైఫ్ ఇస్ సో సీక్రెట్.
1: ఇలాంటి సద్ద అవకాశాలు ఉండి కూడాను మనం వ్యర్థం చేసుకుంటున్నాం.
0: విత్ ఆల్ ద స్కోప్ ఇన్ ఇట్స్ ఎంటైరిటీ.
1: ఎప్పుడు చెడ్డ తలంపులే చెడ్డ తలంపులే.
0: వి ఆర్ ఎంటర్టైనింగ్ బ్యాడ్ థాట్స్.
1: ఈ చెడ్డ తలంపులు ఎందుకు మీరు కొనుక్కొని తెస్తారు?
0: వై డు ఎంటర్టైన్ బ్యాడ్ థాట్స్? వై?
1: మంచిని తీసుకోండి.
0: Take good.
1: Sulabanga, freega ichetundi manchini meer enduku teeskovatam ledhu?
0: Why don't you receive that which is given?
1: Dabbu pettukodu chettanu meer konukuntunnaru.
0: And you want to purchase things.
1: Idi chaala parapaatu.
0: You are mistaken.
1: Manchi chettanu teriyinattu murkuduga unnappudu vaade ilanti chettanu kontunnaru.
0: In fact, he is a fool who does not know what is good, what is bad.
1: Prema swaroopulara.
0: Embodiments of love.
1: Mee ninduku premane undali.
0: And you should be of love.
1: Premaku oka roopam ledhu.
0: Love has no form.
1: Prema oka dani koradu.
0: He doesn't desire.
1: దానికి వడ్డీకి ఇవ్వదు.
0: And he doesn't give
1: it. అప్పు ఇవ్వదు, అప్పు పుచ్చుకోదు.
0: And he doesn't give you loan or make any debt.
1: ప్రేమ ప్రేమనే.
0: Love is love.
1: ఆ ప్రేమను ప్రేమతోనే మనం తీసుకోవాలి.
0: And you should accept love only by love.
1: కనుక ప్రేమ స్వరూపులైనటువంటి మీరు అందరినీ ప్రేమ స్వరూపులుగా చూసుకోవాలి.
0: Being embodiments of love, consider everyone as the embodiment.
1: పంచభూతములు కూడాను ప్రతి మానవుని యందు ఉంటున్నవి.
0: The five elements are present in every man.
1: ఈ పంచభూతములు కూడాను పవిత్రమైనటువంటి ఫలితాన్ని అందిస్తున్నాయి.
0: And the five elements are sacred.
1: చెడ్డను ఎక్కడే గాని అందించదు.
0: Nothing bad whatsoever.
1: కానీ మీరు దాన్ని చెడ్డగా మారుస్తున్నారు.
0: But you are converting into bad.
1: ఒకానొక సమయంలో మీరు వేరుగా భావించొద్దండి. చెడ్డ విషయాలు కూడా చెప్పవలసి వస్తుంది మీకు.
0: Don't mistake that way. Even certain things have got to be said.
1: నారదుడు విష్ణు సందర్శన కోసం వెళ్ళాడు.
0: నారద వెంట టు లార్డ్ విష్ణు.
1: అప్పుడు విష్ణు నవ్వుతూ, నారద ఎక్కడి నుంచి వస్తున్నారన్నాడు.
0: స్మైలింగ్లీ విష్ణు క్వశ్చన్, నారద వేర్ డు యూ కమ్ ఫ్రమ్?
1: స్వామి నాకేం ఇల్లా వాకలా భార్యా బిడ్డలా, ఎక్కడ చూసినా తిరుగుతూ ఉంటాను.
0: నారద సెడ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఫ్యామిలీ,
1: ప్రపంచమంతా సంచరిస్తుంటాను.
0: ఐ గో అరౌండ్ ది ఎంటైర్ యూనివర్స్.
1: సంచరిస్తున్నావా, మంచిదే.
0: ఓ యు నో అబౌట్ ఫైన్.
1: రహస్యాన్ని ఏమైనా గుర్తించావా?
0: హ్యావ్ యూ అండర్స్టాండ్ ద మిస్టరీ ఆఫ్ మై క్రియేషన్?
1: స్వామి మీ చరిత్ర నేను గుర్తించుకోలేనా? తప్ప గుర్తించానన్నాడు.
0: ఐ హావ్ అండర్స్టూడ్ ద మిస్టరీ ఆఫ్ యువర్ క్రియేషన్.
1: ప్రతి ఒక్కటి కూడా నేను మంచికే సృష్టిస్తున్నాను అన్నాడు.
0: And Vishnu said, I have created.
1: నా సృష్టిలో ఏమైనా చెడ్డ నీవు చూచొచ్చావా?
0: హ్యావ్ యూ నోటీస్ ఎనీథింగ్ బ్యాడ్ ఇన్ మై క్రియేషన్?
1: నారదు యోచించాడు.
0: నారద థాట్ ఓవర్.
1: స్వామి
0: స్వామి
1: క్షమించండి, ఒక్కదాన్ని చూచాను అన్నాడు.
0: పార్డన్ మీ, ఐ హావ్ నోటీస్ సంథింగ్ బ్యాడ్ ఇన్ మై క్రియేషన్.
1: సృష్టించినటువంటిది చెడ్డదుందా?
0: ఇన్ మై క్రియేషన్ ఎనీథింగ్ బ్యాడ్? నో, నథింగ్ వాట్స్ ఎవర్.
1: ఉంది స్వామి ఒక్కటి అన్నాడు.
0: నారద సెడ్ yes, there is one that is bad. What is it?
1: మలము అన్నాడు.
0: He said fecal matter. నారద సెడ్ ఫీకల్ మ్యాటర్.
1: స్వామి దగ్గర కూడా పోవడానికి వీలు కాదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ టు గో ఎనీవేర్ నియర్ ఎక్స్క్రీటా.
1: పొట్టలోనే పెట్టుకుని పోషిస్తుంటాం మేము.
0: అండ్ ఇట్ ఇస్ దేర్ విత్ ఇన్ ది స్టమక్, నో డౌట్.
1: కానీ చూస్తే సహించలేము.
0: ద మూమెంట్ యూ వాచ్ యూ కెనాట్ బేర్ ద సైట్ ఆఫ్.
1: చెడ్డది ఎందుకు మీరు సృష్టించారన్నాడు.
0: ఐ హావ్ క్రియేట్ దిస్ బ్యాడ్ ఎక్స్క్రీటా.
1: అది చెడ్డదే కాదు.
0: ఇట్స్ నాట్ బ్యాడ్ ఎనీవే.
1: ఒక తూరు పై దాన్ని అడుక్కొని రామని చెప్పాడు.
0: హీ సెడ్ యూ గో అండ్ ఆస్క్ టుమారో.
1: తిరిగి ఏంటన్నాడు, దగ్గర పోను స్వామి అన్నాడు. నా ఆజ్ఞ ప్రకారం నేను నడుచుకోను.
0: ఇట్స్ మై కమాండ్, కండక్ట్ అకార్డింగ్లీ గో.
1: సరే, ఇంక ఇష్ట ఆజ్ఞ ఏం చేసేది, వెళ్ళాడు.
0: ఇట్స్ లార్డ్స్ కమాండ్, హీ వెంట్.
1: దగ్గర పోతూ ఉండకనే ఆ బలం చెప్పింది, చీ నారద అని దూరం ఉండి ఉండింది.
0: వెన్ యూ వాజ్ అప్రోచింగ్ ఫీసెస్ స్టార్టెడ్ ఆస్కింగ్ గెట్ అవుట్, డోంట్ బి ఎనీవేర్ నియర్.
1: నువ్వు నా దగ్గర రావద్దు, నువ్వు దూరం ఉండు,
0: యూ డోంట్ బి ఎనీవేర్ నియర్, గో.
1: ఏమిటి చెప్తున్నది?
0: And what is it?
1: ఎందుకు నేను దగ్గర రాకూడదని?
0: Why not?
1: నేను ఎంతో పవిత్రమైన దాన్ని.
0: I'm so sacred.
1: నిన్నటి దినము
0: yesterday
1: మంచి వంటగా ఉన్నాను.
0: I was
1: మంచి పాలగా ఉన్నాను.
0: I was a very good
1: మంచి పాయసంగా ఉన్నాను.
0: I was a
1: మంచి పరంగా ఉన్నాను. మంచి పెరుగుగా ఉండినాను.
0: I was a form of curd.
1: పవిత్రంగా ఉండినాను. భగవంతునికి అర్పితం కావించేటువంటి వస్తువులుగా ఉండినాను.
0: Yesterday I was the curd, I was the milk, the rice pudding, what not, offering to God.
1: ఒక్కతూరి ఈ మానవ సంఘం చేర్చినా నా గతి ఈ గతి.
0: The moment I join your company, this is my plight.
1: రెండవ తూరు తిరిగి నిన్ను చేర్చి ఇంకే గతి పడుతుందో, మీ దగ్గర రావద్దండి.
0: If I am were to be in your company for the second time, what is it that is awaiting for me?
1: కనుక మానవ యొక్క సంఘదోషంతో చెడ్డగా మారిపోతుంటారు. కానీ లేకపోతే ఏది చెడ్డది లోకంలో?
0: మిస్టేక్ లైస్ ఇన్ ద కంపెనీ, దేర్ నథింగ్ బ్యాడ్ యాజ్ సచ్.
1: కానీ దాన్ని సరిగా గుర్తించుకోవటం లేదు ప్రజలు.
0: వీఆర్ నాట్ అండర్స్టాండింగ్ ద సీక్రెట్.
1: ఒకనొక సమయం లోపల ఏకైక కుమారుడు ఉంటున్నాడు ఒక తండ్రికి.
0: అండ్ ఎ ఫాదర్ హస్ గాట్ ఓన్లీ సన్.
1: ఆ కొడుకుకి ఎక్కడో తేలు కుట్టింది పాపం.
0: అండ్ హి వాస్ బిటెన్ బై
1: నాన్న. తేలు కుట్టింది తేలు కుట్టింది అని ఏడ్చుకుంటూ వచ్చాడు.
0: ద సన్ స్టార్టెడ్ క్రైయింగ్ బికాస్ ది స్కార్పియన్ బైట్.
1: తండ్రి పరిగెత్తాడు డాక్టర్ దగ్గరికి.
0: అండ్ ద ఫాదర్ రేకైక
1: పుత్రుడు అమితమైన ప్రేమ.
0: ఓ హి హస్ గాట్ ఇంటెన్స్ లవ్.
1: కొడుకు యొక్క కంటిదారాలు చూడకూడదు.
0: వెల్ హి కెనాట్ బేర్ ది
1: డాక్టర్ దగ్గరికి పోయాడు.
0: హి వెంట్ టు ద డాక్టర్.
1: నా కొడుకు ఏడుస్తున్నాడు ఈ తేలుకు మంది ఇచ్చేసేయమని.
0: అండ్ హి రిపోర్ట్ ద డాక్టర్ దట్ ది సన్ ఇస్ క్రైయింగ్ బికాస్ ద స్కార్పియన్ బైట్.
1: నాయన ఈ ఆయింట్మెంట్ తీసుకుని పోయి కుట్టిన దగ్గర పోయి బాగా తిక్కుమన్నాడు.
0: అండ్ ద డాక్టర్ గేవ్ హిమ్ ఆయింట్మెంట్ అండ్ ఆస్క్డ్ ద ఫాదర్ టు అప్లై ది ఆయింట్మెంట్ వేర్ ది స్కార్పియన్ హస్ బిటెన్.
1: తెచ్చాడు పాపం.
0: ఫాదర్ బ్రాట్ ది
1: ఎక్కడ నిన్ను తేలు కుట్టింది.
0: యాస్ వేర్.
1: ఆ మూల అన్నాడు. మూల పోయి తిక్కాడు.
0: అండ్ దే సెడ్ ఇన్ దట్ కార్నర్ ఐ వాస్ బిటెన్ స్కార్పియన్. ఇది
1: అర్థం చేసుకోలేనటువంటి అర్థం.
0: దిస్ ఈస్ ది వే హౌ
1: దేహం పైన ఎక్కడ కుట్టిందో అక్కడ తిక్కమని చెప్తే తేలు ఎక్కడ కుట్టింది మూల కుట్టింది ఆ మూల పోయి తిక్కాడు కానీ నొప్పి పోలే.
0: ఇన్ఫాక్ట్ హి అప్లైడ్ దిస్ ఆయింట్మెంట్ దేర్ ఇన్ ద కార్నర్ ద గ్రౌండ్.
1: సాధకులు కూడా అట్టే చేస్తున్నారు.
0: దట్ ది స్పిరిచువల్ ప్రాక్టీస్ టుడే.
1: ఎక్కడ ఈ దుర్గుణాలు ప్రారంభమైనాయో
0: ద ప్లేస్ వేర్ బ్యాడ్ క్వాలిటీ స్టార్టెడ్
1: అక్కడ నీవు చక్కగా జాగ్రత్తగా ఉండమని చెప్పి
0: దేర్ యూ హావ్ టు రెక్టిఫై అండ్ బి ఎక్స్ట్రా కేర్ఫుల్.
1: వీళ్ళ సంఘంతో వచ్చింది వాళ్ళ సంఘంతో వచ్చింది ఇతరులకు నెప్పం పెడుతున్నారు.
0: యూ బ్లేమ్ అదర్స్.
1: ఇతరులను ఎవరిని కూడా మనం దూషించకూడదు.
0: నెవర్ బ్లేమ్ ఎనీబడీ.
1: ఇతరులు ఎట్టి దోషమో లేదు.
0: దేర్ ఇస్ నో మిస్టేక్.
1: నీలో ఉన్న దోషమే నీకు బాధ పెడుతుంది.
0: ఇట్స్ ఓన్లీ యువర్ మిస్టేక్ దట్ పెయిన్స్ యూ.
1: కనుక నీ బాధ నీవు పరిహారం చేసుకో.
0: యూ వర్క్ ఫర్ యువర్ ఓన్ రిలీఫ్.
1: నీకు బాధ నీవు పరిహారం చేసుకోవడానికి నీ యొక్క భావంలో నీకు సరైనటువంటి మార్గము.
0: యు సాల్వ్ యువర్ ఓన్ ప్రాబ్లమ్. యువర్ ఫీలింగ్స్ ఆర్ ఇంపార్టెంట్ హియర్.
1: ఈ పంచభూతముల యందు ఉండేటువంటి యొక్క పరతత్వాన్ని చక్కగా అర్థం చేసుకో.
0: అండర్స్టాండ్ ది స్పిరిచువల్ ప్రిన్సిపల్ బిహైండ్ ద ఫైవ్ ఎలిమెంట్స్.
1: పంచ ప్రాణముల యొక్క తత్వాన్ని కూడా చక్కగా అర్థం చేసుకో.
0: ఆల్సో అండర్స్టాండ్ ది ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్.
1: అవి నీకు సర్వ దుఃఖములకు పరిహారం చేస్తాయి.
0: అండ్ దట్ సాల్వ్స్ ఆల్ ప్రాబ్లమ్.
1: సర్వ దుఃఖ పరిహారిణి పంచభూతములే.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఆల్ మిజరీ కెన్ బి టేకెన్ అవుట్ బై ది ఫైవ్.
1: దట్ పరిస రూప రసగంధాదులు
0: ద ఫైవ్ ఎలిమెంట్స్.
1: ఈ రూపరసగంధాదులు ఎంత గొప్పవి.
0: అండ్ దీస్ ఆర్ సో సీక్రెట్ గ్రేట్.
1: కనుక వాటిని మనం చక్కగా అనుభవించాలి.
0: అండ్ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద రైట్ వే.
1: సరైన భావంతో మనం అనుభవించాలి.
0: అండ్ యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ద రైట్
1: వే. మనకు దుఃఖములు పరిహారం అవుతాయి.
0: అండ్ దెన్ యూ విల్ నెవర్ బి మిజరీ.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ప్రతి ఒక్కటి మన ఎందున్నటువంటి భావదోషములే తప్ప
0: everything lies in you. The mistake is in you.
1: Padartha dosha evi levu.
0: Nothing wrong with the material.
1: Anni manchive.
0: All are good for
1: manlo unnatundi chedda bhavale manaku cheddanu bodhisthundaru.
0: Because of bad feelings within you, you consider everything bad.
1: Kanuka manalo manchi bhavani abhivruddhi parchukondi.
0: Develop good feelings.
1: దైవ భావాన్ని మీరు చింతించండి.
0: ఎంటర్టైన్ డివైన్ థాట్.
1: దైవనామాన్ని స్మరించండి.
0: థింక్ ఆఫ్ గాడ్, చాంట్ హిస్ నేమ్.
1: అది నీకు దుర్గుణాలు దుర్భస్తులను దూరం చేస్తుంది.
0: దట్ సాల్వ్స్ ఆల్ ద ప్రాబ్లమ్స్.
1: కనుక మీరు చెడ్డ చెడ్డవి పలకకూడదు.
0: నెవర్ అండర్ టేక్ ఎనీ బ్యాడ్ యాక్షన్.
1: ఎవరిని దూషించేటువంటి పలుకులు గట్టిగా పలకకూడదు.
0: డోంట్ బ్లేమ్.
1: అవి కూడా గాల్లో చేరిపోతున్నాయి.
0: అండ్ యూ స్టార్ట్ అక్యూజింగ్ ఎనీబడీ.
1: గాల్లో చేరిపోయి ఎవరో ఒక గాలి లోపల వాళ్ళ లోపల ప్రవేశిస్తున్నాయి.
0: గెట్ మిక్స్డ్ అప్ ఇన్ ది ఎయిర్. ఇట్ విల్ గెట్ ఇన్ టు సమ్ వన్ ఎల్స్.
1: వాళ్ళకు కూడా ఆవేశం వస్తుంది.
0: దే టు విల్ హావ్ సిమిలర్ థాట్.
1: కాబట్టి ఎక్కడే గాని దుర్మార్గం అనేటువంటిది, దుర్భావం అనేటువంటిది, దుశ్చింత అనేటువంటిది ఉన్న చోట మీరు చేరకండి.
0: Never be in the company of anybody who are bad, who have got bad thoughts, bad feelings.
1: Manam kuda nu chedda chedda padavulu upayoga pettakoodu.
0: And we too should not act in a bad way.
1: Chedda chedda choopulanta manam choodakoodu.
0: We should not have bad looks.
1: Chedda choopulu choochi em prayojanam.
0: Why bad looks?
1: Keechakudu chedda choopu choochadu.
0: Keechaka had bad looks.
1: Bhimunto talabagalu kottukunnadu.
0: And ultimately died at the hands of Bhima.
1: Chedda matalanta vinindi.
0: And all bad was heard.
1: దశరథ మహారాజు ప్రేమయ్య భార్య
0: విత్ వైఫ్ సో డియర్ టు దశరథ.
1: కైక
0: కైక
1: మందరి చెప్పినటువంటి దుర్బోధన అంతా వినింది.
0: అండ్ హీ పేడ్ హీట్ టు ఆల్ ద వర్డ్స్ ఆఫ్ మందర.
1: వినేటప్పటికి ఆమెకు చెడ్డ పేరు వచ్చేసి.
0: అండ్ షీ గాట్ ఎ బ్యాడ్ నేమ్.
1: ఈనాడు సమాజంలో ఎవరైనా గానీ కైక అమ్మ అని పేరు పెట్టుకుంటున్నారు.
0: ఇస్ దేర్ ఎనీ వన్ విత్ ద నేమ్ కైక హియర్?
1: కైక పేరే ఎవరు వచ్చింది?
0: నో వన్ థింగ్స్ ఆఫ్ కైకాస్ నేమ్ టుడే.
1: కారణం ఏమిటి? చెడ్డ పలుకులు విన్నటువంటిది కాదు.
0: బికాస్ షీ సింబలైజెస్ బ్యాడ్ లిసనింగ్.
1: కనుక నీ కైక మంచిది కాదు.
0: సో కైక ఇస్ నాట్ గుడ్.
1: చెడ్డ చూపులు చూసినటువంటి కీచకుడు మంచి వాడు.
0: కీచక విత్ బ్యాడ్ లుక్స్.
1: చెడ్డ శ్రవణం
0: అండ్ బ్యాడ్ లిసనింగ్.
1: మంచి శ్రవణం చెయ్యాలి.
0: ఆల్వేస్
1: చెడ్డ శ్రవణం చేస్తే ఎప్పుడు చూసినా కానీ దుర్యోధన దుశ్శాసనాదులు పాండవులు చెడ్డ చెడ్డ మాటలు మాట్లాడటం.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దుర్యోధన దుశ్శాసన
1: ధర్మమూర్తులైన పాండవులు
0: ఆల్ బ్యాడ్ వర్డ్స్
1: చేయటం.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఐ హావ్ హర్డ్ పాండవాస్ ఎంబోడిమెంట్స్ ఆఫ్ రైచ్యూస్నెస్.
1: కట్టగడపడికి దుర్యోధన దుశ్శాసనాదులు కట్టగడపడికి వంశమే నాశనం చేస్తారు.
0: అల్టిమేట్లీ వాట్ హ్యాపెండ్ దుర్యోధన దుశ్శాసన ఇట్ లెఫ్ట్ ద టోటల్ రూయిన్ ఆఫ్ ది ఎంటైర్ క్లాన్.
1: చెడ్డ మాటలు వినకూడదు.
2: నెవర్ లిసన్ టు బ్యాడ్.
1: ఒక చిన్న ఉద్దేశం మీకు పిల్లలకు చెప్తున్నాను.
2: ఇంపార్టెంట్ పాయింట్ స్వామి వాంట్స్ టెల్ యు.
1: ఎవరైనా వచ్చి ఇట్టు చెప్పారు అట్టు చెప్పారని కొంచెం చెడ్డ మాటలు చెప్తారు.
2: Somebody may come and start telling
1: you. అది మీ మనసుకు చాలా కష్టం వేస్తుంది.
2: You feel so hurt.
1: నీ మనసుకే కష్టం చేసేటువంటి మాటలు నీవు ఇంకోరు చెప్పి వాడి మనసు కూడా నీవు కష్టపెట్టాలి.
2: By listening to bad words you are hurt. Why do you then again repeat?
1: ఒకవేళ మీ అమ్మ నాన్న ఎవరో తిట్టారనుకుంటారు.
2: If somebody accuse your parents.
1: అది కూడా పోయి నీకు తల్లిదండ్రులకు చెప్తావు.
2: And you report the matter to your parents.
1: వాళ్ళు కూడా చాలా బాధపడతారు.
2: They too feel sad.
1: కాబట్టి నీవు తల్లిదండ్రులకు కూడా బాధపెట్టిన వాడవుతావు.
2: And your response
1: so చెడ్డ మాటలు వింటే దాన్ని ఇంకోరు చెప్పకూడదు.
2: And if you heard anything bad ఎవరికి చెప్పకూడదు. Never carry on to anybody.
1: అలాంటి మొట్టమొదట మీరు భద్రం
2: చేసుకోండి. First thing that you should know that.
1: ఏదో కొన్ని యాక్సిడెంట్ గా వింటారు.
2: Accidentally you may listen.
1: విన్నాకున్నాను వాటిని ఏమాత్రం మనసులో చేర్చుకోకూడదు.
2: But never take it in the true sense.
1: వాటిని మీ స్నేహితులకు చెప్పి వాడి మనసు కూడా కష్టపెట్టద్దు.
2: And don't report, share it with your friend.
1: కనుక చెడ్డ మాటలు వినకుండా మనం పవిత్రమైన భావాలు.
2: డోంట్ హ్యావ్ బ్యాడ్ లుక్స్, డోంట్ యూస్ బ్యాడ్ వర్డ్స్, డోంట్ హ్యావ్ బ్యాడ్ థాట్స్.
1: స్వామిని చూడని కనులేలరా.
2: What for? Eyes. You cannot see God. You know why eyes are gifted? Is it only to see the eyes are gifted to see the beauty of God.
1: ఎందుకు మనం వారిని విని చూడటానికి?
2: No, not staring at
1: people. దానికోసం ఇవ్వలేదు మన కన్నులు.
2: No, not for that purpose.
1: కనుక పవిత్రమైనటువంటి కన్నులు పవిత్రమైన పనుల్లో పెట్టాలి.
2: ఐస్ ఆర్ సో సీక్రెట్, విజన్ ఇస్ సీక్రెట్.
1: ఈ విధంగా పంచభూతములు కూడాను,
2: ఫైవ్ ఎలిమెంట్స్,
1: ఇందులో ప్రపంచము ప్రకృతి అనేటువంటి చాలా ఉత్తమమైనటువంటిది.
2: ది క్రియేషన్ యాజ్ ఎ హోల్ ఇస్ సో నోబుల్.
1: ఈ ప్రకృతిలో మనం పుట్టాము.
2: వి ఆర్ బోర్న్ ఇన్
1: దిస్ ప్రకృతి. పరమాత్మ యొక్క అంగము.
2: అండ్ దిస్ నేచర్ ఇస్ ది లింబ్ ఆఫ్ గాడ్.
1: కాబట్టి ప్రకృతిలో పుట్టిన మనం అందరూ కూడాను భగవంతుని యొక్క అంశంలో చేరిపోవాలి.
2: హావ్ బీన్ బోర్న్ ఇన్ దిస్ నేచర్ విచ్ ఇస్ ది లింబ్ ఆఫ్ క్రియేటర్. వి షుడ్ మర్జ్ ఇన్ గాడ్.
1: ఆ విధంగా ఉండినప్పుడే మీరు దైవత్వాన్ని తప్పక పొందుతారు.
2: సర్టెన్లీ యు ఆర్ ఎటింగ్ డివినిటీ.
1: ప్రపంచంలో ఏది చెడ్డది లేదు.
2: దేర్ ఇస్ నథింగ్ బ్యాడ్ ఇన్ దిస్ వరల్డ్.
1: భావాలే చెడ్డది.
2: అవర్ ఫీలింగ్స్ ఆర్ బ్యాడ్.
1: సృష్టి ఎక్కడ ఉంది చెడ్డది?
2: దేర్ ఇస్ నథింగ్ బ్యాడ్ ఇన్ క్రియేషన్.
1: నారదుడు కూడా చూచింది చెడ్డది చూచాడు, కానీ నారదు చూచింది కూడా తప్పు.
2: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ది నారదస్ అబ్జర్వేషన్ టు
1: విష్ణు చెప్పింది చెడ్డ అనేటువంటి లోకంలో లేదు.
2: దేర్ ఇస్ నథింగ్ బ్యాడ్ ఇన్ దిస్ వరల్డ్.
1: ఆ చెడ్డనే బయటికి పోకపోతే నీ యొక్క ఆరోగ్యం పాడైపోతుంది.
2: ఇఫ్ ది బ్యాడ్ మ్యాటర్ ఇస్ నాట్ ఎక్స్క్రీటెడ్, ప్రపంచంలో ప్రతిదాని
1: భగవంతుడు మంచి కోసమే చేస్తున్నాడు.
2: సో ఈవెన్ దట్ ఇస్ డన్ ఫర్ యువర్ ఓన్ గుడ్.
1: ఎందులో కూడా చెడ్డదే లేదు.
2: దేర్ ఇస్ నథింగ్ వాట్స్ ఎవర్ బ్యాడ్.
1: కాబట్టి అన్నిటినీ మంచిగా తీసుకోండి.
2: కన్సిడర్ ఎవ్రీథింగ్.
1: నీకు ఏదైనా బాధ కలిగింది, దిస్ ఇస్ గుడ్ ఫర్ మీ, గుడ్ ఫర్ మీ, గుడ్ ఫర్ మీ అనుకో.
2: ఈవెన్ ఇఫ్ యూ సఫర్, కన్సిడర్ దట్ ఇస్ గుడ్ ఫర్ యూ.
1: దూషణ భూషణ తిరస్కార పురస్కారం అన్ని కూడా మంచిగానే భావించుకో.
2: ప్రైజ్ అండ్ బ్లేమ్ కన్సిడర్ దెమ్ విత్ ఈక్వల్ మైండెడ్నెస్.
1: అన్ని ఆనందంగా నీవు తీసుకో.
2: టేక్ దెమ్ బ్లిస్.
1: నీకు మించినటువంటి యోగి మరొకటి లేడు.
2: అండ్ దేర్ ఇస్ నో వన్ కెన్.
1: నీకు మించిన త్యాగి మరొకటి లేడు.
2: అండ్ దేర్ ఇస్ నో వన్ దట్ యు కెన్ హూ కెన్ ఎక్సెల్.
1: మరొకటి లేడు.
2: అండ్ యువర్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్.
1: కనుక అలాంటి యోగాన్ని నీవు పొందాలి.
2: అండ్ దట్ స్టేట్ యూ షుడ్ అటైన్.
1: అలాంటి త్యాగాన్ని నీవు పొందాలి.
2: యూ షుడ్ ద వన్ ఆఫ్ సాక్రిఫైస్.
1: అలాంటి పరిశుద్ధమైన హృదయాన్ని నీవు నింపుకోవాలి.
2: అండ్ యూ షుడ్ హ్యావ్ సీక్రెట్ హార్ట్.
1: ఈ విధంగా పంచభూతం యొక్క తత్వాన్ని చక్కగా విచారించి
2: you should investigate the five elements.
1: పంచభూతములు నా యందు కూడా ఉంటున్నాయి.
2: They are within me.
1: ఆ పంచభూతములు పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
2: And I should make proper use
1: of them. నా విశ్వాస విషయాలు కూడాను భగవత్ నామములో ప్రవేశపెట్టాలి.
2: As I breathe, I should sing his glory.
1: అని భగవత్ నామాన్ని చింతించు.
2: So one should sing the glory of God.
1: భజన బినా సుఖ

0: What is the one quality that can never be taken away by others from us? What is it that never diminishes even when we give it in abundance? Let's now get the answers to these questions in today's discourse. A divine discourse delivered by Bhagavan Baba on 19th February 2004 in Prashanti Nilayam during the Sivaratri celebrations.
1: Sungvanta Vishwe Amritasya Putraha Nachiketa, Neevu ekkadi nunchi vachavu? Dani moola sthananni gurtinchu ani Yamudu prashninchadu. Body is a water bubble. Mind is a kevalam asthiramainatundi. Chanchalamainatundi. Kani, neevu ఈ రెండింటిని విసర్జించి ముఖ్యమైన మూలాధారమైన సత్యాన్ని గుర్తించు అని చెప్పాడు.
2: ద టీచింగ్ ఆఫ్ యమ టు నచికేత ఇస్ దిస్ దట్ బాడీ ఈజ్ జస్ట్ ఎ వాటర్ బబుల్ మైండ్ ఈజ్ వేవరింగ్ అండ్ అన్స్టడీ. నచికేత అండర్స్టాండ్ ద వెరీ సోర్స్ ఆఫ్ యువర్ లైఫ్ ద వెరీ ఆరిజిన్ ఆఫ్ యువర్ లైఫ్ అండ్ లీడ్ యువర్ లైఫ్ in full awareness.
1: Maudi gulkiri chandra markanda kalathoda bedidaru gumpedu jadalathoda jadalilo pravahinchu chadareti jigutoda dambaina pala netrambutoda maudi gulkiri chandra markanda kalathoda bedidaru gumpedu jadalathoda jadalilo pravahinchu chadareti jigutoda dambaina pala netrambutoda maudi gulkiri chandra markanda kalathoda జగత్తునే మరిపించేటువంటి యొక్క కళలతో నిండి ఉంటుండది. అట్టి ఈశ్వరత్వాన్ని నీవు గుర్తించడానికి నువ్వు ప్రయత్నించవద్దు, అది నీవే ఉన్నావు.
2: విత్ ది ఎఫల్జెంట్ మూన్ ఇన్ ద హెయిర్ విత్ మెనీ హెయిర్ లాక్స్ విత్ ది గ్యాంజెస్ ఫ్లోయింగ్ ఇన్ దీస్ హెయిర్ లాక్స్ విత్ ఎ ప్రామినెంట్ ఐ ఇన్ ద ఫోర్ హెడ్ విత్ స్నేక్ స్కిన్ అరౌండ్ హిస్ వేస్ట్ విత్ యాష్ ఆల్ ఓవర్ హిస్ బాడీ with a large vermilion mark, do not try to understand its significance. Know full well that you are the divine.
1: Vidyarthulara.
2: Students.
1: Vidyarthiniyulara.
2: Boys and girls.
1: Priyamaina bhaktulara.
2: And devotees.
1: Shivaratri yokka mooladhara tattvamunu gurtinchali.
2: You have to understand the inner significance of Shivaratri.
1: Bhautikamaina, naitikamaina, అస్థిరమైన అశాశ్వతమైన క్షణభంగురమైనటువంటి దేహములతో నిండినటువంటి యొక్క ప్రపంచమే నీవు కాదు.
2: యు ఆర్ డెఫినెట్లీ నాట్ ద వరల్డ్ విచ్ ఇస్ ఫ్లిటింగ్ మొమెంటరీ ఎఫిమరల్ ట్రాన్సిటరీ అండ్ టెంపరీ.
1: నీవు చూడవలసినటువంటిది చర్మచక్షువులతో కాదు, జ్ఞానచక్షువులతో చూడాలి.
2: యు హ్యావ్ టు వాచ్ with the eye of wisdom and not with the physical naked eye.
1: Pachapachi mrugadulu krimikiti gadulu kudanu charmashachulato jagattu anta chustune unnavi.
2: The birds and beasts and insects, all creatures watch the world with the physical naked eye.
1: Ide vadani neevu kuda charmashachulato chuchina neevu krimikichinavali neevu animalu maaripothavu gaani నీవు అతీతమైనటువంటి ఆత్మతత్వం కాదు.
2: ఇఫ్ యూ ఆల్సో బిగిన్ టు వాచ్ థింగ్స్ విత్ హెల్ప్ ఆఫ్ ది ఫిజికల్ నేకెడ్ ఐ యూ విల్ బి రిడ్యూసింగ్ యువర్ సెల్ఫ్.
1: జ్ఞానచక్షువులతో చూడాలి.
2: యూ హ్యావ్ టు వాచ్ విత్ ది ఐ ఆఫ్ విజ్డమ్ అండ్ నాట్ విత్ ది ఫిజికల్ నేకెడ్ ఐ.
1: పచ్చిపచ్చి మృగాదులు క్రిమికీటకాదులు కూడా

0: You will be reducing yourself to minute creatures like insects, and you are no true human at all.
1: You have to
0: understand the transcendental principle beyond the body. So long the fear lasts, the mind is not permanent.
1: You
0: have to watch things with the eye of wisdom, which transcends these two.
1: Dehamu neeti budagala vale perugutundi.
0: The body grows like water bubble.
1: Pachipachi mrugadala vale perugutundi.
0: It grows like the birds and beasts and animals.
1: Kattagalapadiki pachipachi mrugadala vale cheenistundi.
0: Ultimately body also vanishes like any other animals.
1: Putti perigi cheeninchetuvanti yokka drushyamulu neevu eppudu kaadu.
0: You are not the apparent seeing which involves birth, growth and death.
1: Puttanadi, gittanadi, nasinchanadi, okkati unnadi. Danne gurtinchamani cheppadu.
0: You recognize that which is birthless, which is deathless, neither the beginning nor the end.
1: Adi atmatattvam.
0: That is the nature of the true self.
1: Ee atma ante emiti ani kontha varaku prashninchavachunu.
0: You may ask a question, what this atma is.
1: Atmaku arupamu anantamu astamiyam.
0: This atma is formless, it is infinite.
1: Nirgunam nilanjanam sanatanam niketanam nitya shuddha buddha mukta nirmal swarupinam.
0: It is pure, unsullied, immortal, blemishless and permanent.
1: కనుక అట్టి ఆత్మతత్వం ఎక్కడ ఉన్నదేంటి? ప్రతి వ్యక్తి ఎందు కూడాను, ప్రతి జీవి ఎందు కూడాను ఉంటున్నది.
0: దట్ ఎటర్నల్ ప్రిన్సిపల్ ఆత్మ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ ఇండివిజువల్ అండ్ ఇన్ ఎవ్రీ లివింగ్ క్రీచర్.
1: అది ఏ చైతన్య శక్తి?
0: దట్ ఈస్ చైతన్య శక్తి, అవేర్నెస్.
1: అట్టి చైతన్య శక్తిని నీవు గుర్తించినప్పుడే నీవు సార్థకం అవుతావు.
0: దెన్ వన్స్ యూ అండర్స్టాండ్ దిస్ చైతన్య శక్తి, ది కాన్షియస్నెస్, then you will be పవర్ఫుల్.
1: మిగిలిన ప్రశ్నలన్నీ కూడాను అనర్థమైనటువంటివి.
0: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ద రెస్ట్ ఆర్ యూస్లెస్.
1: తండ్రి ప్రశ్న, ప్రజల యొక్క విధిని, లోక సంబంధమైనటువంటి విషయములు, ఇవన్నీ కూడా నీవు అడుగుతున్నావు. ఇది కేవలము అడగరాని విషయములు ఇవన్నీ.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ హావ్ బీన్ ఆస్కింగ్ క్వశ్చన్స్ రిలేటింగ్ టు యువర్ నియర్, డియర్ అండ్ ద వరల్డ్.
1: దేనిని తెలుసుకున్నా, సర్వము తెలుసుకున్న వాడవుతావో, దాని యొక్క తత్వాన్ని నీవు గుర్తించు.
0: నో దాట్ ఇఫ్ దాట్ ఈస్ నోన్ ఎవ్రీథింగ్ ఎల్స్ విల్ బి అండర్స్టూడ్. ట్రై టు కాంప్రిహెండ్ ఇట్.
1: ఆత్మను తెలుసుకుంటే ఇవన్నీ కూడా నీవు తెలుసుకోనక్కర్లేదు.
0: If the nature of the self is known, you don't have to know the rest.
1: కనుక నీవు ఆత్మతత్వాన్ని గుర్తించమని చెప్పాడు.
0: So he said, first of all, know the self, Atma.
1: పుట్టి పెరిగి క్షీణించేటువంటిది దేహము.
0: It is the body that is born, that grows and ends.
1: చావు పుట్టుకొలేనట్టు శాశ్వతుండు. ఆది మధ్యాంతరహితుడు, అనాదివాడు. తాను చావక పుట్టక చంపబడక సర్వమును సాక్షి అయి ఉండు ఆత్మవిభుడు.
0: This eternal witness Atma has no beginning, has no end. It can neither be killed nor would ever kill. It remains as an eternal witness.
1: అట్టి ఆత్మతత్వాన్ని నీవు గుర్తించుకుంటే నీవు అన్నీను చూసిన వాడవుతావు.
0: If you know this Atma, you'll be knowing the rest.
1: చూడండి, ఈ బల్బుల్లో ఎక్కడ చూసినా కానీ ఒక దీపం వెలుగుతూ ఉండాలి.
0: You find bulbs here illuminating.
1: కానీ బల్బులు వేరువేరుగా ఉంటున్నది, కానీ కరెంటు ఒక్కటే.
0: యు సీ ద మెనీ బల్బ్స్ హియర్ బట్ ద కరెంట్ బీయింగ్ వన్.
1: ఈ కరెంటుకు మూలాధారం ఏమిటి?
0: వాట్ ఇస్ ద బేసిస్ ఫౌండేషన్?
1: అది దివ్యమైన శక్తి.
0: దట్ ఈస్ ద డివైన్ పవర్.
1: అది వైర్ ద్వారా వెళ్లి,
0: ఇట్ ఫ్లోస్ త్రూ ద వైర్,
1: మనసు ద్వారా బల్బుగా నిలిచి,
0: అండ్ ఇట్ స్టాండ్స్ దేర్ ఇన్ ద బల్బ్ ఆఫ్ ద మైండ్,
1: ప్రకాశంగా వెలుగుతూ ఉంటుంది అది.
0: అండ్ షైన్స్ ఫోర్త్ హిస్ లైట్.
1: కనుక ఈ అన్ని వెలిగించేటువంటిది, కలిగించేటువంటిది, తిరిగించేటువంటిది సర్వం కూడాను ఆత్మతత్వమే.
0: దేర్ఫోర్ దట్ బ్రైటన్స్, దట్ ఇల్యూమిన్స్, దట్ రివాల్వ్స్ ఇస్ ద నేచర్ ఆఫ్ ఆత్మ ఓన్లీ.
1: దీన్ని నేను ఎప్పుడప్పుడు చెప్తున్నాను, సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ అని.
0: భగవాన్ రిఫర్స్ టు దెమ్ యాజ్ సత్య, ధర్మ, శాంతి, ప్రేమ.
1: సత్యం అనేది కరెంట్.
0: ట్రూత్ ఈస్ కరెంట్.
1: ధర్మము అనేటువంటి వైర్.
0: Dharma is the wire.
1: Shanti anedi bulb.
0: Peace is the bulb.
1: Prakashamu anetundi atma.
0: This very light is atma.
1: Ee prakasham anetundi ee atma.

0: దేని ద్వారా వచ్చింది?
1: హౌ డు యూ గెట్ దిస్ లైట్? త్రూ వాట్?
0: బల్బు ద్వారా.
1: యు గెట్ ద లైట్ ఆఫ్
0: ఈ బల్బే దేహము.
1: దిస్ వెరీ బల్బ్ ఇస్ అవర్ బాడీ.
0: ఈ బల్బుకు ఎక్కడి నుంచి వస్తుండదు కరెంటు?
1: వేర్ ఫ్రమ్ ద కరెంట్ రిసీవ్?
0: దేహము అనే వైర్ నుంచి వస్తుండది.
1: ద కరెంట్ ఈజ్ రిసీవ్ త్రూ ద వైర్ ఆఫ్ ద బాడీ.
0: కనుకనే ధర్మము అనే వైర్ నుంచి,
1: అవుట్ ఆఫ్ ది వైర్ ఆఫ్ ధర్మ,
0: సత్యం అనేటువంటి కరెంటు,
1: ద కరెంట్ ఆఫ్ ట్రూత్,
0: ధర్మము అనేటువంటి బల్బులో చేరి,
1: యాజ్ ఇట్ గెట్స్ ఇన్ టు ద బల్బ్ ఆఫ్ ద ధర్మ,
0: శాంతి ప్రేమ అనేటువంటి ప్రకాశాన్ని ప్రకాశిస్తుండాలి.
1: షెడ్స్ ది లైట్ ఆఫ్ పీస్ అండ్ లవ్.
0: కనుక ఈ ఆత్మానందం కనుక్కోవాలంటే మొట్టమొదట సత్యధర్మాన్ని తీసుకోవాలి.
1: టు నో ద బ్లిస్ ఆఫ్ ది సెల్ఫ్ వన్ షుడ్ అండర్స్టాండ్ సత్య అండ్ ధర్మ.
0: కనుక మన ప్రాచీన సాంప్రదాయంలో భారతీయ సంస్కృతి ఏమిటంటే సత్యం వద ధర్మం చెర.
1: Therefore, the ancient culture of Bharat emphasizes on these two principles, speaking truth and following righteous conduct.
0: Satyam vada.
1: Speak truth.
0: Satyam neevu cheppu.
1: Speak truth always.
0: Kaani inaadu satyam vada. Vadistunnaru satyanni.
1: But today we kill truth.
0: Dharmam chera.
1: Follow righteousness.
0: Dharmamnu cherasallo betti veegumestunnaru.
1: But dharma is in chera. Under arrest.
0: ఇది కాదు మనకు.
1: This is not thing we are supposed to do.
0: సత్యమును పలకాలి.
1: We have to tell truth.
0: ధర్మమును నడుచుకోవాలి.
1: We have to follow righteousness.
0: ఒకవైపున నడిపించడము, ఒకవైపున ప్రకాశించడము, ఈ రెండింటి యందు కూడాను ఏకత్వం ఉన్నది.
1: There should be perfect harmony between what is said and the way one conducts one's own self.
0: కనుక నచికేత.
1: నచికేత.
0: ఈ పంచభౌతికమైన దేహమును నీవు విశ్వసించు.
1: And do not go by this body which is temporary.
0: ఏ దేహములైనప్పటికీ నీవు ఒకనాటికి నీటి గుడగానే పగిలిపోయేటువంటిది.
1: Any body will necessarily must come to an end.
0: నేడు కాకపోయినా రేపైనా కూడా ఇది అశాశ్వతమే.
1: Come whatever may, this day or tomorrow, the body is temporary.
0: కానీ సత్యనిత్యమైనటువంటి శాశ్వతమైనటువంటి ఆత్మతత్వం నీవు తెలుసుకో.
1: Know that which is eternal, which is permanent.
0: దాన్ని చూచేటువంటి నేత్రములు చర్మచచ్చువులు కాదు.
1: And it's not the physical eye that visualizes.
0: జ్ఞాన నేత్రములు.
1: It is the wisdom eye that helps you to see.
0: కానీ ఆ జ్ఞానం అనేటువంటిది ఎట్టిది?
1: What is this wisdom? జ్ఞానం.
0: ఏకత్వం జ్ఞానం.
1: That oneness is జ్ఞాన.
0: కనుక మూడు గుణములు ఉన్నటువంటిది ఈ యొక్క శాస్త్రమైన నేత్రం కాదు.
1: Therefore the eye that carries with it the three attributes is not the truth.
0: కనుక ఏకంగా ఉండినటువంటిది అదే ఆత్మతత్వం.
1: That which is one is ఆత్మ.
0: కనుక అట్టి ఆత్మతత్వాన్ని గుర్తించు.
1: నో ద నేచర్ ఆఫ్ ద సెల్ఫ్.
0: దాన్ని చూచుటకు ఈ జన్మశిక్షులు పనికిరావు.
1: ద ఫిజికల్ ఐ విల్ నాట్ హెల్ప్ యూ టు సీ.
0: జ్ఞాననేత్రమే నీకు అత్యంత అవసరమైనటువంటిది.
1: ద విజ్డమ్ ఐ ఇస్ అబ్సల్యూట్లీ ఎసెన్షియల్.
0: జ్ఞానం జ్ఞానం జ్ఞానం. ఎట్టి జ్ఞానము?
1: వాట్ సార్ట్ ఆఫ్ నాలెడ్జ్?
0: భౌతిక జ్ఞానమా?
1: వరల్డ్లీ నాలెడ్జ్.
0: లౌకిక జ్ఞానమా?
1: ఫిజికల్.
0: వస్తు జ్ఞానమా?
1: సెక్యులర్.
0: ప్రకృతి జ్ఞానమా?
1: నాట్ టెక్స్చువల్.
0: కాదు కాదు.
1: నో.
0: రూపనామరహితమైనటువంటి యొక్క ఆత్మ జ్ఞానమే.
1: సో ట్రూ విజ్డమ్ ఇస్ దాట్ విచ్ ఇస్ నేమ్లెస్ అండ్ ఫార్మ్లెస్.
0: కనుక దానిని నీవు సాధించమని చెప్పాడు.
1: అక్వైర్ దట్ నాలెడ్జ్ విచ్ ఇస్ నేమ్లెస్ అండ్ ఫార్మ్లెస్.
0: దాన్ని సాధించవలనందే.
1: టు అటైన్ దాట్.
0: ఈ సాధనలంతా పనికిరావు.
1: The spiritual practices that you adopt are not necessary.
0: ఏదో పిచ్చివారైపోయి మీరంతా కూడా స్పిరిచువల్ సాధనాన్ని కళ్ళు మూసుకొని చేతులు కట్టుకొని నానాన్ని విచేస్తున్నారు.
1: In the name of sadhana, the spiritual practice, you close your eyes with folded hands and call it the sadhana.
0: కానీ ఈ భౌతికమైనటువంటి అన్ని కూడాను భౌతికములి.
1: All these physical practices after all are worldly.
0: అన్నింటి యందు ప్రేమతత్వమైనటువంటిది దానిని ముఖ్యాధారంగా తీసుకోవాలి.
1: Consider the principle of love as most important factor.
0: Kanuka deham panchabhautikamu.
1: Body has got the sense.
0: Deham kudaka tappaleppudu.
1: It is bound to fall someday.
0: Dehi niramayundu.
1: But the indweller is permanent.
0: Kanutimpaka dehiki chaavu puttukal moha nibandha bandhanalu muddalu levu.
1: The self has no beginning, no birth nor the end, neither the liberation nor bondage.
0: Kanuka atti నేత్రములే మనం ఈనాడు ధరించాలి.
1: దట్ విజ్డమ్ ఐ వీ మస్ట్ హ్యావ్ ఇట్ టుడే.
0: అవి ఎక్కడ ఉన్నాయి? బజార్లో కొనుక్కునేటువంటి కాదు.
1: ద విజ్డమ్ ఐ ఇస్ నాట్ టు బి
0: బోర్న్. మనయందే ఉంటున్నటువంటి ఈ చర్మచచ్చువును మనం కొంతవరకు బంధన చేసి జ్ఞానచచ్చువును మనం విచారించి దాని ద్వారా ఈ యొక్క దివ్య తత్వాన్ని మనం గుర్తించాలి.
1: వీ హావ్ టు క్లోజ్ ది ఫిజికల్ ఎక్స్టర్నల్ ఐ, టర్న్ ఇన్ వర్డ్, ఓపెన్ ది విజ్డమ్ ఐ అండ్ ప్రొసీడ్ విత్ ది ఇంక్వైరీ.
0: దీనిలో అనేక రకమైనటువంటి ఇంద్రియములు, దీనికి అనేక రకమైనటువంటి వించచ్చన్లు దీనికి చేరుకొని దాన్ని చేస్తూ ఉన్నాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ ద సెన్సువల్ ప్లెజర్ అండ్ ఆల్ అదర్ డిస్క్రిమినేషన్ డిస్క్రిషన్ స్టాండర్డ్స్ ఆఫ్ స్ట్రగల్స్
0: సాధనని కూర్చొని ఏదో ఒకటి కన్నులు మూసుకొని భగవంతుని తెలుస్తున్నాము.
1: We just think of God in the name of sadhana, closing our eyes.
0: ఇవన్నీ కూడాను చంచలమైనటువంటివి.
1: All this is not permanent.
0: అనిత్యమైనటువంటివి.
1: That is temporary.
0: అసత్యమైనటువంటివి.
1: Untrue.
0: అప్రియమైనటువంటివి.
1: Which is not acceptable.
0: ఈనాడు మనం ఎందుకు దీనిని ధరించాలి?
1: Why should you follow these things which are
0: సత్యనిత్యమైనటువంటి యొక్క ఆకారము మన యందే ఉంటున్నది.
1: In fact, the fundamental truth is present within us.
0: మన యందున్నటువంటి సత్యనిత్యమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని మనం గుర్తించాలంటే ఒక క్షణం కూడా చాలదు.
1: To know that, experience that eternal, permanent truth within us, a moment is enough.
0: నేను చెప్తుంటాను, బాడీకి కలిగేటువంటి యొక్క భద్రత అంతా కూడాను కేవలం అనిత్యమైనటువంటివి.
1: All that relates to body is temporary.
0: సత్యాన్ని గుర్తించుకుంటే ఈ సత్యం ఒక క్షణంలో మనకు తెలుస్తుంది.
1: This truth can be known in a moment of time.
0: దాన్ని మనం దూరం చేసుకుని సత్యమునకు అతీతమైనటువంటి తత్వం మనం గుర్తించాలి అని బోధిస్తుంది.
1: Therefore we should go behind these physical facts and know the truth which is transcendental.
0: దేహాభిమానమును క్రమక్రమేణా తగ్గించుకుంటూ రావాలి.
1: We have to reduce the body attachment slowly.
0: ఆత్మాభిమానమును అభివృద్ధి పరచుకోవాలి.
1: We should be attached to the self more and more.
0: ఈ ఆత్మాభిమానమును అతీతించుకుంటే తందులో అనేది తత్వము చక్కగా గుర్తింపడానికి వీలవుతుంది.
1: When once you are attached to the self, you can understand its nature in its depth.
0: ఈ దేహము నాది అనుకుంటున్నాం.
1: You consider this body as
0: yours. ఎంతవరకు నీది అనుకుంటున్నావు?
1: How long?
0: ఈ దేహంలో ఉచ్ఛ్వాస నిశ్వాసం జరిగేంత వరకు ఇది నాది అనుకుంటున్నావు?
1: So long there is breathing process, you claim this body as your own.
0: అవి రెండు నిలిపివేస్తే ఏది నీది?
1: When once breathing stops,
0: ఒక్క క్షణంలోపు మనం ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసం స్తంభింపజేస్తే ఏది మనకు తెలియదు.
1: The moment you just control your breath, you will not come to know anything.
0: Ante idi em vidhanga cheptundadi bolustunnadi so hum so hum ani bolustunnadi.
1: The breathing process teaches the lesson of so hum.
0: Ee so ante ganam teeskovatam.
1: So is inhalation.
0: హమ్ వదలటము.
1: హమ్ ఇస్ ఎక్సలేషన్.
0: కాబట్టి తీసుకోవటమే ఒక లైఫ్.
1: బ్రీతింగ్ ఇన్ ఇస్
0: వదలటమే ఒక మరణము.
1: బ్రీతింగ్ అవుట్ ప్రాసెస్.
0: ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసం రెండు కూడాను జనన మరణాల కింద చేరినటువంటివి.
1: ఇన్హలేషన్ ఎక్సలేషన్ ఇన్వాల్వ్స్ ది టూ.
0: ఈ రెండు లేకుండా మనం చేసుకోవాలంటే ఒక క్షణం కూడా చాలదు.
1: టు బి ఫ్రీ ఫ్రమ్ దీస్ టూ ఎ మోమెంట్ ఇస్ ఎనఫ్.
0: అదే విధంగా నేను చేసి మీకు చూపిస్తున్నాను.
1: భగవాన్ డస్ ఇట్ అండ్ డెమోన్స్ట్రేట్స్ టు ఎవ్రీబడీ.
0: ఈ దేహమునకు ఎన్నో బాధలు కలుగుతున్నాయి.
1: ద బాడీ హాస్ గట్ సో మచ్ ఆఫ్ సఫరింగ్.
0: ఎన్నో విధములు కష్ట నష్టములు మీకు అందరికీ జరిగినట్టుగానే ఈ బాడీ కూడా జరుగుతూనే ఉంటుంటది.
1: దిస్ బాడీ ఆల్సో సఫర్స్ లైక్ ఎనీ అదర్ బాడీ.
0: కానీ నేను దానిని లెక్క చేయను.
1: బట్ భగవాన్ డజంట్ కేర్ ఎనీ ఆఫ్ ది.
0: అన్నారు స్వామి, ఇక్కడ ఎరిగటం వల్ల ఎంత బాధ ఉంటుంటుందో భరించలేనిటువంటిదిగా ఉంటుంది అని.
1: దే సెడ్ భగవాన్ యూ హ్యాడ్ ఫ్రాక్చర్ దేర్. That will be giving you excruciating pain.
0: Untadu nijame dani pai nee drushti pettinappude nee kada baadha kanipistundi.
1: You will suffer the pain if you think of it.
0: Idi naadi kaadu ani cheppina sthiranga nee bujinchunte tappaga ee baadha neeku em ga gamyam chaledu.
1: When once you consider this body does not belong to you,
0: idi naa kerchief. Idi naa kerchief.
1: This is my kerchief.
0: నా కర్చీఫ్ అనుకున్నంత వరకు దీన్ని భద్రంగా తీసుకుని నిమ్మని దీని యొక్క మరణమంతా తుడుచుకోవటం, దీని మరణమంతా శుభ్రం చేసి మనం ఉపయోగపెట్టుకుంటున్నాం.
1: సో లాంగ్ ఐ ఫీల్ దట్ దిస్ కర్చీఫ్ బిలాంగ్స్ టు మీ, ఐ మేక్ యూజ్ ఆఫ్ ఇట్.
0: అయితే ఈ కర్చీఫ్ తగినటువంటి మరణమంతా నాది అని నువ్వు అనుకుంటావా?
1: బట్ డూ యూ కన్సిడర్ ద డర్ట్ ఆఫ్ ది కర్చీఫ్?
0: కాదు కాదు కాదు కాదు, ఇవన్నీ నావే అని అనుకున్నవన్నీ ఒకతూరి నువ్వు పారవేస్తావు.
1: ద మూమెంట్ ఆల్ దట్ క్లెయిమ్ దట్ యూ క్లెయిమ్ టు బి మైండ్ యూ విల్ త్రో ఇట్ అవే.
0: ఈ విధంగా నీవు దాన్ని ఇది నాది కాదు అని అనుకుంటే తప్పక నొప్పి ఏమి ఉండదు.
1: వెన్ వన్స్ యూ కన్సిడర్ డిఫరెంట్ ఫ్రమ్ దాట్ యూ డు నాట్ ఫైండ్ ఎనీ పెయిన్.
0: ఈ విధమైనటువంటివి నాకు ఎన్నో జరిగినాయి.
1: నంబర్ ఆఫ్ థింగ్స్ హాడ్ హ్యాపెన్ టు భగవాన్.
0: ఇక్కడ విరిగింది, అక్కడ విరిగింది, అక్కడ విరిగింది, అన్ని వైపులా విరిగింది.
1: ఇన్ ఫ్యాక్ట్ దర్స్ ఫ్రాక్చర్ అట్ డిఫరెంట్ ప్లేస్.
0: కానీ ఇది బాడీ.
1: బట్ దిస్ ద బాడీ.
0: ఇదంతా ఇంద్రియముల యొక్క చేరిక.
1: ఇట్స్ కాంబినేషన్ ఆఫ్ సెన్సెస్.
0: దానికి జరిగితే గానీ అది నాది కాదు.
1: And in fact it happens the body.
0: ఆ విధంగా దానిని విసర్జించినప్పుడే నీకు శాంతి కలుగుతుంది.
1: And once the body identification is given up, you will be peaceful.
0: ఇప్పుడు ఒక చేయి ఉంటుండాలి.
1: Here is the hand.
0: దీనికి ఏదో జీవం పోతుందా అని కొంచెం గోక్కుంటే అది గోక్కుని ఇంకా ఎక్కువ అవుతుంది.
1: అండ్ వన్స్ యూ ది యాంట్ బైట్స్ యూ యు వాంట్ స్క్రాచ్ దేర్ విల్ బి మోర్ ఆఫ్ పెయిన్ దేర్.
0: ఇంత పెద్ద దేహానికి ఇంత చిన్న జీవ కురిస్తే నీకు ఎందుకు ఇంత బాధ?
1: ఆఫ్టర్ ఆల్ ఎ లిటిల్ పెయిన్ ఇన్ దిస్ బిగ్ బాడీ వై షుడ్ యు బి సో మచ్ వరీడ్.
0: ఇవన్నీ కూడా నువ్వు నాది నాది అనుకుని భ్రమల చేతనే మనం పెంచుకుంటున్నాము.
1: This claim of mine is an illusion. That is the cause for the pain.
0: కనుక చూచేది నేత్రం కాదు.
1: It's not the eye that sees.
0: చూచేది నేత్రం అయితే చూచినంత సత్యమే నేను ఎట్టని తెలుసుకుంటున్నావు.
1: All that you see, if it were to be truth, how do you know it?
0: చూచినంత కొంతసేపులో మార్పు కలుగుతుంది.
1: All that is seen changes.
0: విన్నటువంటిదంతా కూడా కొంతసేపులో మార్పు కలుగుతుంది.
1: All that is heard also changes.
0: విన్నటువంటిదంతా కూడా ఒకతూరి జీర్ణమైపోతుంది.
1: All that is partaken is digested.
0: విన్నది కన్నది తిన్నది అంతా కూడా క్షణంలో భంగురమయ్యేటువంటిది.
1: All that is watched, all that is heard, all that is partaken.
0: ఈ మూడింటి యందు కూడా శాశ్వతమైనది ఒకటి కూడా లేదు.
1: None of these three is ever permanent.
0: కనుకనే ఈ సత్యాన్ని మీరు గుర్తించుకుంటూ రావాలి.
1: You have to recognize this basic truth.
0: త్రికాలం యందు కూడా ఉన్నది ఏమిటి?
1: వాట్ ఈస్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ ఆల్ ద త్రీ పీరియడ్స్?
0: భూత భవిష్యత్ వర్తమాన కాలమునంతా కూడా శాశ్వతంగా నిలిచినటువంటిది ఏది?
1: వాట్ ఈస్ దట్ లాస్ట్ ఇన్ ద పాస్ట్ ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్?
0: దీన్ని సత్యంగా గుర్తించుకొని రమ్మని చెప్పిన నచికేతునికి ఎముడు చెప్పాడు.
1: ఇట్ వాస్ ద లెసన్ ఆఫ్ యమ టు నచికేత టు నో ద ట్రూత్.
0: పెద్ద పెద్ద శ్లోకాలతో చెప్తే నీకు అర్థం కాదు.
1: యూ డోంట్ అండర్స్టాండ్ ఈ శ్లోకాస్ ఆర్
0: నిత్య జీవితంలో జరిగేటువంటి అనుభవంతా గుర్తించుకుంటే నీకు క్షణంలో సత్యం గుర్తింపచ్చు.
1: ఇఫ్ యూ జస్ట్ understand with the use of your daily physical experience, you can comprehend.
0: In hospital tiskellaru
1: bhagavan is taken to hospital
0: anta kuda edo cheyalannaru.
1: They wanted to do something.
0: Emaina cheskoni idi raadu kada body.
1: Bhagavan said you do anything, it's not mine.
0: Ee body dharinchinatundi vastuve.
1: Body is just an instrument.
0: Dharinchinatundi chokkane.
1: It is something like this chin
0: kabati emaina meer cheskondi.
1: You do whatever you
0: body mee swadhinamlo untunnadu kanukane meer emaina cheskondi.
1: As the body is right in front of you,
0: swadhinamlo.
1: And he was not bothered about it.
0: Kalka nene
1: bhagavan remained himself.
0: Mari chesinaru pettinaru mukkulu vesa anta chesaru hey mee namaka ke matram badha kalagaledu.
1: They did all that they are supposed to, but there was no pain at all.
0: ఈ పెయిన్ కు నేను ఏమాత్రము లొంగలేదు.
1: భగవాన్ హ్యాడ్ నెవర్ ఎనీ పెయిన్.
0: దీనికి ఏమాత్రము నేను లొంగలేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ హి నెవర్ ఎక్స్ప్రెస్డ్ పెయిన్.
0: జరుగుతుంది పోతుంది.
1: థింగ్స్ హ్యాపెన్ లైక్ దట్.
0: అని ఈ విధంగా అలక్ష్యం చేసినప్పుడే ఈ దేహ బాధలు అంతా కూడా తగ్గుతాయి.
1: వెన్ వన్స్ హి నెగ్లెక్టెడ్ ద బాడీ, హి డిడ్ంట్ సఫర్ అట్ ఆల్.
0: ఇది నా బాడీని, నా దేహమే, నేను ఎట్లా బతికేది, నేను ఎట్లా భరించుకునేది అని ఆ విధంగా తలుచుకుంటే నీవు ఏమాత్రము భరించుకోలేదు.
1: With body identification, if you go on feeling, how would I suffer the pain? How can I bear it? Then you cannot
0: suffer. కనుక నేను ఏమడు నచికేతునికి బోధించేది ఈ చిన్న చిన్న విషయాల్లోనే బోధించాడు.
1: So the teaching of Yama to Nachiketa,
0: కానీ సంస్కృతంలో ఇది పెద్ద పెద్ద పదాలుగా వివరించి దాని ఒక శ్లోకాలుగా చెప్తున్నారు.
1: But all the pompous verbosity is made in the form of శ్లోకాస్.
0: పదములు కాదు మనకు ప్రధానమైనటువంటిది.
1: ఇట్స్ నాట్ ది వర్డ్ నామినేట్లీ.
0: ఆ పదములు ఉన్నటువంటి అర్థములు మనకు అత్యవసరము.
1: ద మీనింగ్ ఆఫ్ ది టర్మ్స్ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్.
0: ఆ అర్థాన్ని గుర్తించుకుంటే ఈ అనర్థమైనటువంటి దేహతత్వం అంతా ఏమాత్రం భ్రమ అనేది తెలుస్తుంది.
1: వెన్ వన్స్ యూ నో అర్థ ద మీనింగ్, దెర్ బి నో అనర్థ ఆర్ డేంజర్ వాట్స్ ఎవర్.
0: కనుకనే మనం దేహాభిమానమును క్రమక్రమేణ తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి.
1: Therefore we should make an effort to reduce the body attachment.
0: సాధన చేస్తున్నాం. సాధన అనగా ఏమిటి?
1: What is sadhana, spiritual practice?
0: కేవలము దేహాన్ని గురించి తెలుసుకోవటం కాదు.
1: Not the knowledge of the body.
0: దేహాన్ని గురించి విచారించడం కాదు.
1: Not the investigation.
0: దేహాన్ని పూర్తి త్యజించాలి.
1: You have to give up the body feeling.
0: మానసిక ఆనంద తత్వాన్ని గుర్తించాలి.
1: Understand the principle of the bliss.
0: ఈ ఆనందం అనేటువంటిది కేవలం ఒక ప్రేమ నుంచినే లభిస్తుంది.
1: You will get bliss out of love.
0: ఈ ప్రేమ అనేటువంటి ఒకటి ఉంటుంటే ఈ బాధలన్నీ కూడా నిర్మూలమైపోతాయి.
1: When once there is love, there is no place for any suffering or pain.
0: కనుకనే ప్రేమను పెంచుకోండి.
1: Develop love.
0: ఎదుటి వ్యక్తి నీకు చాలా ద్వేషంగా ఉన్నాడు.
1: You may hate a person that you come across.
0: ఆ ఎదుటి వ్యక్తి ద్వేషంగా ఉన్నటువంటి వ్యక్తి నీకు ఎదురైనప్పుడు రోడ్లో నీవేమంటావు?
1: If you encounter your enemy, what would you say?
0: వాడిని చూస్తా వీడు నా ద్వేషి అని తల కింది కొంచుకుంటావు.
1: You will try to avoid him because of hatred, enmity.
0: ఆ విధంగా చేసుకోవటం వల్ల మీ ఇరువురి ద్వేషము పెరుగుతుందే కానీ తరగదు.
1: The enmity, hatred would rise because of avoiding.
0: ఆ ఎనిమి నీకు వచ్చి దగ్గరకు వచ్చినప్పుడు హలో హలో హలో బ్రదర్ హౌ ఆర్ యూ హౌ ఆర్ యూ అను.
1: When enemy comes in front of you, say hello, how are you?
0: ఆ విధంగా ప్రేమతో పలికించినప్పుడు వాడికి కూడా ప్రేమ ఉద్భవిస్తుంది.
1: When you talk to him with all the love, naturally thereafter there will be no enmity or hatred at all. The way you talk and the feeling that prompts your dialogue
0: will get response.
1: So as is the feeling, so is the result.
0: కనుక మనం మనలో ఉన్నటువంటి భేదాలంతా ఎదుటి వ్యక్తి పైన ప్రతిలింపజేస్తున్నాము, కానీ మనలో ఏమాత్రము ద్వేషములు పెట్టుకోకూడదు.
1: ఆల్ అవర్ ఫీలింగ్స్, ఆల్ అవర్ సెంటిమెంట్స్ వీ ఇంపోజ్ ఆన్ అదర్స్.
0: వస్తుంది పోతుంది,
1: దే కమ్ అండ్ గో,
0: అంతా కూడా పాసింగ్ క్లౌడ్స్, పాసింగ్ క్లౌడ్స్.
1: ఆల్ ఆర్ లైక్ పాసింగ్ క్లౌడ్స్.
0: కానీ నీకు పర్మనెంట్ క్లౌడ్ అంటే ఏమిటిది?
1: వాట్ ఈస్ దిస్ పర్మనెంట్?
0: నీ హృదయం అనేటువంటి భూమి లోపల,
1: ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ హార్ట్,
0: దీంట్లో ఆత్మ అనేటువంటి ఆకాశం నందు,
1: దేర్ ఇస్ అ స్పేస్ ఆత్మ,
0: సర్వము జయిస్తుంది, సర్వము జయించుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీథింగ్ లాస్ట్ దేర్, ఎవ్రీథింగ్ వుడ్ బి ట్రయంఫెంట్.
0: కానీ మేఘములు దండిగా ఉన్న చోటు సూర్యుడు కనిపిస్తాడు, కనిపించకుండా పోవచ్చు.
1: బికాస్ ఆఫ్ డార్క్ థిక్ క్లౌడ్స్ దేర్ యు మే సీ ద సన్ ఆర్ నాట్.
0: క్లౌడ్స్ మూసుకున్నదే కానీ నీకు సూర్యుడికి ఏమాత్రం ఎడబాటు లేదు.
1: ఇట్స్ ఓన్లీ ది క్లౌడ్ దట్ కవర్ ద సన్. ఇన్ ఫ్యాక్ట్ నథింగ్ లాస్ట్ బిట్వీన్ యూ అండ్ ద సన్.
0: కొంతసేపు ఓపిక పట్టుకో, ఆ క్లౌడ్ కదిలిపోతానే నీకు సూర్యుడు కనిపిస్తాడు.
1: బీ పేషెంట్ అండ్ వెయిట్ ఫర్ సమ్ టైమ్, క్లౌడ్స్ వుడ్ క్లియర్, దెన్ యూ కెన్ సీ సన్.
0: ఈ విధమైనటువంటి చిన్న చిన్న సాధనల్లో మనం సార్థకం కావాలి.
1: బై దీస్ సింపుల్ ప్రాక్టీసెస్ we should work for our redemption.
0: ప్రేమతత్వం చేత సర్వము కూడా మనం సాధించవచ్చును.
1: విత్ లవ్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్.
0: ఈ ప్రేమతత్వం చేత ప్రపంచమే మనం గోలిగా చేసుకోవచ్చును.
1: ఇన్ ఫ్యాక్ట్ ద హోల్ వరల్డ్ కుడ్ బి కాట్
0: బాల్ మాదిరి,
1: లైక్ ఎ బాల్.
0: అలాంటి సత్వం లోపల నీవు దీన్ని ఎందుకు నువ్వు విచారిస్తున్నావు?
1: దెన్ వై డు యూ వరీ ఇన్ దిస్?
0: నేను తెల్లవారి సాయంకాలము ధ్యానంలో కూర్చుంటున్నానంటారు.
1: You say that you meditate from dawn to dusk.
0: Nenu dhyanam chestunnav.
1: What is it you meditate on?
0: Aa dhyanam ento varaku nilustundadi neeku?
1: How long does it?
0: Chanamaina kuda nilchatam ledu.
1: And it's not steady even for a moment.
0: Anni kudunu kadilipoye meghale.
1: All are unsteady.
0: Kaanti kaliginatundi megham tattvam okkate.
1: But there's only the light which is only one.
0: Kanuka ee prapanchiki sambandhamainatundi vishayalu nevu ekku praveshinchavaddu.
1: Do not think of worldly matters too much.
0: ఒకనొక సమయం లోపల,
1: ఎట్ వన్ టైమ్,
0: రామకృష్ణ పరమహంస బజార్ లో రామ రామ రామ రామ్ అని చదువుకుంటూ పోతున్నాడు.
1: హి వాస్ పాసింగ్ బై ది స్ట్రీట్ రిసైటింగ్ గాడ్స్ నేమ్.
0: బజార్ లోనే నృత్యం చేస్తూ వచ్చాడు.
1: అండ్ హి వెంట్ ఆన్ డాన్సింగ్ అలాంగ్ ద స్ట్రీట్.
0: కానీ కొందరు చూచారు, ఏమిటై పిచ్చివాడు ఈ విధంగా పోతున్నాడు చెప్పని ఆ పెద్దగా వచ్చినటువంటి ఆ డోర్ ను తీసుకుని కొట్టివేశారు.
1: దే మిస్టుక్ రామకృష్ణ పరమహంస యాజ్ ఎ మ్యాడ్ క్యాప్ అండ్ హావ్ క్లోజ్డ్ ది డోర్స్ హిటింగ్ హిమ్.
0: కానీ అది డోర్ పోయింది అని బాధపడలేదు.
1: అండ్ హి వాస్ నాట్ సారీ ఫర్ మిస్. పైన
0: తాళాలు తీసుకున్నాడు, రెండు కొడుతూ వచ్చాడు.
1: అండ్ హి కలెక్టెడ్ ది బోత్ ది సింబల్స్ అండ్ స్టార్టెడ్ ప్లేయింగ్.
0: ఈ అసూయాపరులు ఆ తాళాలను కూడా తీసుకున్నారు, ఆరవేశారు.
1: ది పీపుల్ ఆఫ్ జెలసీ టుక్ ఓవర్ ది సింబల్స్ అండ్ త్రూ దెం అవుట్.
0: నాకు ఈ తాళములు, ఇది భగవంతుడికి ఇష్టం లేదేమో అన్నాడు, తృప్తి పడ్డాడు.
1: అండ్ హి థాట్ దట్ హి ఇస్ నాట్ డూయింగ్ ప్రాపర్లీ.
0: నీకు తృప్తి అయినటువంటిది ఏదో అది నాకు తెలుపు, దానిని నేను చేయగలను, తృప్తి కానటువంటిది నేను ఏమాత్రం ఉంటాను అన్నాడు.
1: హి సెడ్ ఓ గాడ్ లెట్ మీ నో దాట్ విచ్ సాటిస్ఫైస్ యూ సో దట్ ఐ కెన్ ఫాలో.
0: దైవానికి ఇష్టం లేదు కనుక నేను తాళమును పారవేశాడు.
1: బికాస్ హీ థాట్ దట్ గాడ్ డజంట్ అప్రీషియేట్ అండ్ ఆల్.
0: నీవు కొట్టేటువంటి యొక్క అపశృతి దోళ్ళు అంతా కూడా దైవానికి ఇష్టం లేదు, దాన్ని తీసి పారవేశాడు.
1: హీ థాట్ పర్హాప్స్ ఓ గాడ్ ఇట్ ఈస్ నాట్ రిథ్మిక్, ద బీట్ ఇస్ నాట్ ప్రాపర్.
0: ఇష్టం లేనటువంటివి పోతున్నాయి.
1: Perhaps things are going beyond.
0: దైవానికి ఇష్టమైనటువంటిది నేను చేస్తే నిలుస్తుంది.
1: If I do that, appreciate it, like by God, it
0: will
1: sustain.
0: సత్యాన్ని గుర్తించాడు.
1: He has known the truth.
0: తర్వాతి ఇవన్నీ కూడా ప్రకృతి విద్యలన్నీ కూడా మానివేశాడు.
1: And he has stopped all that is worldly.
0: ఇంకా నేను ఏం చేయాలి?
1: What is to be done further?
0: నా దగ్గర ఉన్నదంతా ఒక్కటే.
1: Only one thing is with me.
0: ప్రేమ తత్వం ఒక్కటే ఉండేది.
1: Only principle of love.
0: దాన్ని నీవు ఇంకెవరు ఎవరు కూడా తీయడానికి వీల్లేదు.
1: But this love cannot be taken away, robbed by anybody.
0: కనుక ఆ ప్రేమ నేను తీసుకుంటాను.
1: I take that love.
0: దాన్ని తీసివేసి చూస్తాం కృష్ణ.
1: Is it possible for you to take away this love out of me?
0: ఎవరి చేత కాదు.
1: It's not possible for anybody.
0: అలాంటి ఎవరి చేత కానటువంటిది, ఎవరి చేత మునగనటువంటిది, ఎవరి చేత తెల్లపరచినది, అలాంటి దాన్ని మనం ఆశించాలి.
1: Therefore we should work for that which cannot be robbed, which cannot be taken away from you.
0: దేన్నైనా కూడా మనము ఆశించి అది పోతానే మోసమైపోయిందని బాధపడకూడదు.
1: You want something, when once it is lost, you feel that you are cheated.
0: Nirgunam, niranjanam, sanatanam, niketanam, nitya suddha buddha mukta, nirmala swarupinam.
1: In fact, the truth is attributeless, the formless, pure, immortal.
0: ప్రేమని మనము ప్రధానంగా తీసుకోవాలి.
1: We have to consider love as the main one.
0: అట్టి ప్రేమను మనము ప్రధానంగా పెట్టుకుంటే ఎవ్వరు కూడా తీయడానికి వీల్లేదు.
1: Then once this love is there, nobody
0: దైవం కూడా దాన్ని ఎత్తివేయడానికి వీలు కాదు.
1: Even God also cannot remove love out of you.
0: కానీ ఒకటి ఈ కాగితం ఉంటుంది.
1: This is the paper.
0: ఈ కాగితం లోపల ప్రింట్ కొట్టారు ఏదో నా పేరు.
1: And here the letters are printed.
0: ఈ ప్రింట్ కొట్టినటువంటి పేరును కాగితమును రెండింటిని వేరు చేయడానికి అవుతుందా?
1: Can you remove the name, the letters and the paper away from each other?
0: కనుకనే ఈ పేపర్ లో మనం ముద్దు కొట్టినట్టుగా ఉంటుంది అది దైవ ప్రేమ.
1: Therefore God's love is something like imprinted.
0: నీ హృదయం అనేటువంటి పేపర్ పైన భగవత్ ప్రేమ అనేటువంటి ముద్ర వేసింది.
1: Human heart is a paper which is affixed with the stamp of divine love.
0: రెండింటిని వేరు చేయడానికి వీలు కాదు.
1: None can separate these two.
0: ఎవరు కూడా చేత కాదు.
1: Impossible for anybody.
0: అలాంటి ప్రేమ తత్వాన్ని నీవు పొందుకో.
1: Understand that love.
0: అడవులు యందున్నా,
1: you may be in the
0: ఆకాశంలో
1: ఆర్ ఇన్ స్పేస్,
0: పట్టణంలో ఉన్నా, పల్లెలో గుట్ట మీద
1: నట్టేటబడి
0: ఉన్నా,
1: ఒక్కటే మెయింటైన్ దట్ బ్యాలెన్స్, ఈక్వల్ మైండెడ్నెస్.
0: కనుకనే అట్టిదాన్ని నీవు గుర్తించు.
1: అండర్స్టాండ్ దట్ ప్రిన్సిపల్.
0: అట్టిదాన్ని నీవు ప్రేమించు.
1: లవ్ దట్.
0: అట్టిదాన్ని నీవు చిక్కించుకో.
1: క్యాచ్ హోల్డ్ ఆఫ్ దట్ ప్రిన్సిపల్.
0: అదే నీకు నిజమైనటువంటి సాధన.
1: దట్ ఈస్ ది ట్రూ స్పిరిచువల్ ప్రాక్టీస్.
0: సాధన
1: సాధన
0: ధనమనేటువంటిదిగా ఉంటుంది అని చూడండి, కాదు అది సాధన.
1: ఇట్ ఈస్ నాట్ ధన, మియర్ వెల్త్.
0: సా అనగా సారూప్యం, సారూప్యం, సామీప్యం, సాధ్యం.
1: సా మీన్స్ ఐడెంటిటీ, నియర్నెస్, ప్రాక్సిమిటీ, మర్జర్.
0: అలాంటి సాధనను నీవు ఏ విధంగా తీసివేశాడు?
1: Well, how can you cultivate those sadhanas?
0: అందుకోసం అది నిజమైన సాధన.
1: దాట్ ఈస్ ది ట్రూ సాధన.
0: సాలోక్యమే నిజమైన సాధన.
1: That identity, living in the same.
0: Sahityam is the true sadhana.
1: Resembling the divine.
0: Sahityam is the true sadhana.
1: Marjari is the true practice.
0: Sakhyam is the true sadhana.
1: The truth is the spiritual practice.
0: Ilanti sarokya sarokya sahityam sahityam sarujyam nu neevu dinni motta motta teesko.
1: Therefore go by first the nearness, then identity, finally marja.
0: Dani ye matram kuda evaru chedinchu bedinchare.
1: None can differ so far as this practice is concerned.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: చాలా మంది పిల్లలు కూడా అనేక మంది పెద్దలు రాసినటువంటి గ్రంథాలంతా చదువుతూ చదువుతూ చదువుతూ పోతుంటారు.
1: స్టూడెంట్స్ గో త్రూ మెనీ ఆఫ్ ద టెక్స్ట్ రిటన్ బై గ్రేట్ పీపుల్.
0: అని చదివినంత మాత్రం మనకు లభించేటువంటి ఏమీ ఉండదు.
1: బై రీడింగ్ దట్ బుక్ యూ డోంట్ గెట్ ఎనీ.
0: కానీ మస్తకంలో అన్ని పుస్తకంలో వచ్చినాయి.
1: But all that is in the head is right reflected in the
0: book. పుస్తకంలో అన్ని తిరిగి మస్తకంలోకి చేర్చుకుంటున్నావు.
1: And you are just taking all, collecting the matter into
0: it. పుస్తకములు రెండు కూడాను ఒక్కటైపోతాయి.
1: And then the head and the book will become one.
0: కనుక నీ పుస్తకము మస్తకము రెండింటినీ త్యజించు.
1: Give up the head and the book as well.
0: హెడ్ లోపల చేర్చుకో.
1: And keep that which is most important.
0: అది ఏనాటికి కూడాను నీకు మారదు.
1: It will never change anything.
0: మార్పు కలగదు.
1: It can, it's not possible.
0: కనుక దివ్యాత్మ స్వరూపులారా,
1: embodiments of divine atma.
0: ఆత్మ కూడాను ఎలాంటిదంటే దివ్యమైన ఆత్మ.
1: The self atma is divine.
0: ఏ మాత్రము మరుపుకోబడింది.
1: And it cannot be hidden.
0: మరుపుకు రానిది.
1: You cannot forget.
0: అలాంటి ఆత్మతత్వాన్ని గుర్తించుకుంటురా.
1: Understand the principle of the self ఆత్మతత్వ.
0: కానీ కొంత కొంతమంది భౌతికమైన సాధన లోపల కొంచెం ఆనందం కలుగుతుంది.
1: You may have some kind of happiness out of these physical practices.
0: ఈ ఆనందం అనేటువంటిది అది భౌతికమైనటువంటి కార్యమే.
1: And this happiness is just physical.
0: కాయము భౌతిక పంచభౌతికము.
1: The body is of senses.
0: కాయం కూలక తప్పది ఎప్పుడు.
1: The body is bound to fall someday.
0: కాలము నిరంతరము.
1: And the time is eternal.
0: పెళ్తింపకు జావకు కాలి పుచ్చుకల్ మోహ నిబంధనలు ముద్రలు లేవు.
1: The indweller has neither beginning nor the end, the liberation of the body.
0: కాలంతో కలిగినటువంటి యొక్క సర్వమును కూడా మనం చెల్లించాలి.
1: Therefore that you get out of time must be given up.
0: ఈ కాయంతో కలిగినటువంటి కాయంతోనే పోతుంటాయి.
1: All that you get achieve out of this body will also vanish.
0: ఎంతో కాలం సంబంధ బాంధవ్యాన్ని పెంచుకోవటం వల్ల ఆ కాయం పోయినప్పుడు ఎంతో బాధపడుతుంటాం.
1: Because of close association with the body we naturally feel the separation.
0: ఇది సహజమే.
1: It's quite natural.
0: కాయం పంచభౌతికం.
1: The body is of
0: కాలం కూడా తప్పది ఎప్పుడు.
1: It's bound to fall someday.
0: కాలం నిరంతరము.
1: And all the rest of
0: it. ఇవన్నీ కూడాను పోతుంటాయి వస్తుంటాయి.
1: All things appear and go.
0: ఇలాంటి పై వచ్చేటువంటి దాన్ని మనం శాశ్వతమని పట్టుకోకూడదు.
1: నెవర్ కన్సిడర్ దిస్ యాజ్ పర్మనెంట్ బికాజ్ ఇట్ కమ్స్ అండ్ గోస్.
0: ఏది పర్మనెంట్, ఏది శాశ్వతమో, ఏది నిత్యమో, ఏది సత్యమో, ఏది నిజమైనటువంటి గుణమో దాన్ని మనం పట్టుకోవాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ దిస్ ట్రూత్ which is permanent, which is immortal, which is eternal.
0: అన్నింటికంటే భగవంతుని యొక్క ప్రేమ ఇత్తిది అట్టిది అని ఎవరు చెప్పలేరు.
1: The divine love is beyond our estimate.
0: కించిత్తేనప్పటికీ అది అనంతంగా చేస్తుంది.
1: It might be a fraction, but it would be infinite.
0: ప్రాపంచికమైనటువంటి దేహ సంబంధమైన ప్రేమలు అప్పటికప్పుడు కలుగుతుంటాయి, వెళ్తుంటాయి.
1: The physical relationship appears and vanishes immediately.
0: కనుక ఫిజికల్ రిలేషన్షిప్ వస్తుంది పోతుంది.
1: ఫిజికల్ రిలేషన్షిప్ అప్పియర్స్ డిసపియర్స్ కమ్స్ అండ్ గోస్.
0: కానీ ప్రేమతత్వం అనేటువంటి హృదయం నుంచి వస్తుంది.
1: బట్ ద లవ్ కమ్స్ అవుట్ ఆఫ్ ద హార్ట్.
0: అది కమ్స్ అండ్ గ్రోస్.
1: బట్ ద లవ్ దట్ కమ్స్ ఆఫ్ ద హార్ట్ కమ్స్ అండ్ గ్రోస్.
0: ఆ పెరిగేటువంటి దానిని తీసుకోవాలి.
1: గో బై దిస్ ప్రిన్సిపల్.
0: ఎప్పటికీ ఇది తరగదు.
1: అండ్ ఇట్ దే నెవర్ బి డన్.
0: అట్టి నిజమైన ప్రేమతత్వాన్ని పెట్టుకోండి.
1: హ్యావ్ దిస్ లవ్ ప్రిన్సిపల్.
0: దీన్ని ఏ మాత్రము కొనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు డిజైర్.
0: ఏ బజారుకు పోనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు బై.
0: ఎవరు అమ్మేటట్లు కాదు.
1: నోబడీ వుడ్ కీప్ ఇట్ ఆన్ సేల్.
0: అంత కేవలం దీనికి గాడ్ ఒక్కడే ప్రధానమైనటువంటిది.
1: గాడ్ ఈస్ ది హెడ్ ఆఫ్ లవ్.
0: అతని ఆఫీస్ నందే నీకు ఇవన్నీ చిక్కుతుంటాయి.
1: అండ్ ఇఫ్ యూ గో టు హిమ్ యూ విల్ గెట్.
0: అతని షాప్ నందే నీకు ఇవంతా లభిస్తుంటాయి.
1: అండ్ యూ విల్ గెట్ ఇట్ అవుట్ ఆఫ్ ప్రాక్టీసెస్.
0: ఇంకొక దగ్గర లభించదు.
1: అండ్ యూ డోంట్ గెట్ ఫ్రమ్ ఎనీబడీ అదర్ దన్ గాడ్.
0: సత్యమైనటువంటి ఒక షాప్ కు మీరు మార్గం చూడండి.
1: సో గో టు ది షాప్ ఆఫ్ ట్రూత్ to get love.
0: అది చిక్కిన తర్వాత ఇంక ఏది నీకు కిట్టదు.
1: The moment you get this love, you don't touch any.
0: అలాంటి ప్రేమతత్వాన్ని నీవు దగ్గరగా ఉంటుండి కూడాను ఎందుకు మీరు లభించుకోకూడదు.
1: Being so close to the principle of love, why do you neglect it?
0: కానీ దైవత్వం యొక్క ప్రేమ నీకు గుర్తుకు రాదు.
1: The divine love, you don't remind yourself.
0: ప్రాపంచికమైనటువంటి దేహ సంబంధమైన ప్రేమలంతా కూడాను దేహంతో ఆడుతూ పాడుతూ కూడుతూ ఉంటాయి.
1: But we think of the body relationship.
0: అది మీకు ఆనందమని భావిస్తుంటారు.
1: We consider it blissful.
0: అది ఎప్పటికీ ఆనందం కాదు.
1: But it's not permanent.
0: ఏనాటికైనా శాశ్వతం కాదు.
1: It's never permanent any time.
0: కానీ ఎప్పటికీ శాశ్వతమైనటువంటి దైవ ప్రేమని.
1: But the divine love is permanent.
0: కనుక అట్టి divine love ని మీరు ప్రేమించండి.
1: So be after this divine love.
0: ఆ దివైన్ లవ్ అనేటువంటిది ఒక దైవం దగ్గర తప్ప అన్యం చోట్ల మనకు లభించదు.
1: దిస్ డివైన్ లవ్ యూ గెట్ ఓన్లీ ఫ్రమ్ గాడ్, ఫ్రమ్ నోవేర్ ఎల్స్.
0: ఈ విధంగా చెప్తూ రావటం వల్ల నచికేతుడు సర్వమును త్యజించాడు.
1: బికాస్ ఆఫ్ దిస్ టీచింగ్ నచికేత కుడ్ రినౌన్స్ ఎవ్రీథింగ్.
0: ఏ కోరికను కూడా లేకుండా నిలుపుకున్నాడు.
1: హీ కుడ్ బి డిజైర్లెస్.
0: ఈ కోరికలన్నీ కూడా లభించేటువంటివి, క్షీణించేటువంటివి.
1: ఆల్ దోస్ దట్ యూ గెట్ బై డిజైరింగ్ విల్ వానిష్.
0: కానీ క్షీణించినటువంటి ప్రేమ దైవ ప్రేమ ఒకటే.
1: దట్ విచ్ విల్ నెవర్ డిమినిష్ ఇస్ డివైన్ లవ్.
0: కనుక అట్టి డివైన్ ప్రేమను మీరు ఆశించండి, ఆరాధించండి.
1: ఎస్పైర్ టు అక్వైర్ దట్ డివైన్ లవ్.
0: ఎప్పటికీ ఆనందంగానే ఉంటారు మీరు.
1: యూ కెన్ బి బ్లిస్ఫుల్ వన్స్ ఫర్ ఆల్.
0: పరీక్షలో ఫెయిల్ అయిపోయినా అనుకోండి.
1: సపోజింగ్ యూ ఫెయిల్ ఇన్ ది ఎగ్జామినేషన్.
0: అది ఏదో ప్రపంచ సంబంధమైనటువంటి భౌతికమైనటువంటి చదువు.
1: ఇట్ ఈస్ ఎ వరల్డ్లీ సిచ్యువేషన్, ఎ వరల్డ్లీ ఈవెంట్.
0: భౌతికమైనటువంటి చదువు గిట్టుతుంది, పుట్టుతుంది.
1: You may pass or fail.
0: కాని దైవ ప్రేమ అనేటువంటిది పుట్టేది కాదు, గిట్టేది కాదు.
1: బట్ డివైన్ లవ్ హ్యాస్ నైదర్ ఫెయిల్యూర్ నార్
0: చావు పుట్టగలేనట్టు శాశ్వతం.
1: ఈస్ పర్మనెంట్ వితౌట్ బిగినింగ్.
0: ఆది మధ్యాంతరహితుడు, అనాది వాడు.
1: హెస్ నో ఎండ్ నార్ బిగినింగ్.
0: తాను చావక పుట్టక చంపబడక.
1: సో హీ కెనాట్ బి కిల్డ్ ఇన్
0: హిలేషన్. సత్యముండు.
1: సో ట్రూత్ రిమైన్స్ ఇస్ ఎటర్నల్ ప్రిన్సిపల్.
0: ఆ సత్యాన్ని నీవు పూజించు.
1: వర్షిప్ ద ట్రూత్.
0: ఆ సత్యమే నీకు ఆరాధించు.
1: Worship adore.
0: ఆ సత్యం ఎప్పటికీ సత్యమే.
1: The truth remains as it is.
0: ఎన్ని చేరినప్పటికీ ఈ సత్యం మార్పు చెందదు.
1: You may join anything, the truth
0: మార్పు చెందినటువంటి ఈ సత్యాన్ని,
1: truth which is changeless,
0: ఆరాధించండి.
1: Worship and adore.
0: దండ చేరండి.
1: And be of
0: దండ చేరండి.
1: And
0: అదే శాశ్వతమైనటువంటి యొక్క ముఖ్యమైనటువంటి మోక్షము.
1: And that is the true liberation which is
0: ఏంటి liberation? మోక్షం మోక్షం మోక్షం అంటే ఏంటి మోక్షము? అది ప్రత్యేకమైనటువంటి ఎయిర్ కండిషన్ రూమా, లేకపోతే ప్రత్యేకమైనటువంటి ఒక భవనమా? కాదు కాదు.
1: వాట్ ఈజ్ లిబరేషన్? మోక్ష ఈజ్ దట్ ఎన్ ఎయిర్ కండిషన్ రూమ్ ఆర్ ఎ బ్యూటిఫుల్ మ్యాన్షన్?
0: మోహం క్షయం కావటం మోక్షం.
1: మోహ అటాచ్మెంట్ క్షయ
0: ప్రాకృత సంబంధమైనటువంటి యొక్క మోహాన్ని మనం త్యజించటం.
1: సో గివింగ్ అప్ అటాచ్మెంట్ ఈజ్ మోక్ష.
0: అది త్యజించిన తక్షణమే మనకి ఎక్కడ లేని వైరాగ్యం కలుగుతుంది.
1: అండ్ వెన్ వన్స్ యు ఆర్ డిటాచ్డ్ యు విల్ బి రినన్షియంట్.
0: కనుక మీరు అది సత్యమైనటువంటి మోక్షాన్ని కోరాలంటే ప్రేమతత్వమే దీనికి
1: సరైనటువంటి.
0: మీకు తెలుసు, శంకరాచార్య వారు ప్రథమ శిష్యుడు.
1: యునో శంకరాచార్య చీఫ్ డిసైపుల్.
0: మండన మిశ్రుడు.
1: మండన మిశ్ర.
0: ఈ మండన మిశ్రుడికి ఒక భార్య ఉంది.
1: And Mandana Mishra has a wife.
0: Ana peru Ubhaya Bharati.
1: Her name is Ubhaya Bharati.
0: Kani Shankaracharya varachi Mandana Mishra to vadam chesi odipoyinadu.
1: And Mandana Mishra and Shankaracharya had argument.
0: Vaaru iruvuliki madhyana unnatundi sambandha bandhavyam enti evaru gelichiro vaaru kalichinatundi vaaniki stevu kavali.
1: Therefore the agreement is whosoever wins will have to be the master of the other person who would be the slave to the winner.
0: దీన్ని జయించేటువంటి వాడు దీనికి మిడిల్ ఉన్నటువంటి ఒక లాయర్ ఎవరు?
1: హూ ఇస్ ద రెఫరీ హియర్? ద లాయర్.
0: లాయర్
1: లాయర్
0: అది ఎవరికి ఎట్టుంటారంటే మండల మిశ్ర చెప్పాడు.
1: మండల మిశ్ర సార్,
0: నా వైఫ్ మన ఇద్దరికి సాక్ష్యం అండి.
1: హీ సెడ్ మై వైఫ్ విల్ బి ద జడ్జ్ ద లాయర్.
0: వైఫ్ ను జడ్జిగా పెట్టుకునేటువంటి ఇప్పుడు ఎదురు పార్టీ ఊరికే ఉంటుందా?
1: వెన్ ది వైఫ్ ఇస్ ద జడ్జ్ డూ యూ థింక్ ద ఆపోజిట్ పార్టీ విల్ కీప్ క్వైట్?
0: లేదు.
1: నో.
0: ఈయన చెప్పేటువంటి సత్యము.
1: వాట్ ఐఎమ్ గోయింగ్ టు టెల్ ఇస్ ట్రూ.
0: అని ఉభయ భారతిని కూర్చోబెట్టుకున్నారు.
1: అండ్ దే మేడ్ ఉభయ భారతి
0: మండల మిశ్రులు శంకరాచార్యులు వాదోపవాదం జరుపుతున్నారు.
1: అండ్ ఆర్గ్యుమెంట్స్ అండ్ కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ వర్ గోయింగ్ ఆన్.
0: ఇంతకీ ఉభయ భారతి చెప్పింది మండల మిశ్రులు ఓడిపోయాడు అనేది.
1: ఫైనల్లీ ఉభయ భారతి ప్రొనౌన్స్ హర్ జడ్జ్మెంట్
0: ఓడిపోయాడు అని.
1: షీ సెడ్ దట్ మై హస్బెండ్ లాస్ట్.
0: అప్పుడు ఆయన సన్యాసం తీసుకున్నాడు.
1: అండ్ దెన్ హీ రినౌన్స్ ద హోల్ థింగ్.
0: భర్త సన్యాసం తీసుకోవటం వల్ల భార్య ఏం చేసింది?
1: వాట్ డిడ్ ది వైఫ్ డూ?
0: ఆమె కూడా ఒక సన్యాసం తీసుకుంది.
1: అండ్ షీ టూ
0: అర్థాంగిని.
1: ఐఎమ్ హాఫ్ బాడీ అర్థాంగి.
0: కనుక భర్త సన్యాసి అయినప్పుడు భార్య ఆ విధంగా ఉండకూడదు. ఆమె కూడా సన్యాసం తీసుకుంది.
1: వెన్ హస్బెండ్ ఈజ్ అ టోటల్ రినౌన్షియంట్ వైఫ్ ఆల్సో డిసైడెడ్ టు బి సర్వ్.
0: వాడిద్దరు కూడా ఆమె ఆశ్రమం కట్టుకుంది, ఈయన ఆశ్రమం కట్టుకున్నారు.
1: బోత్ ఆఫ్ దెమ్ హ్యాడ్ దేర్ ఓన్ హెర్మిటేజెస్.
0: ఇద్దరు కూడాను గంగా నదికి పోవటము, తెల్లవారితే స్నానం చేసుకోవటం, ఇంటికి రావటము, ఏదో భగవత్ చింతన చేస్తుంటాం.
1: ఎవ్రీ డే దే గో నియర్ గ్యాంజెస్ అండ్ రిటర్న్ థింకింగ్ ఆఫ్ గాడ్.
0: కానీ ఒకనాడు ఉభయ భారతి ఈ యొక్క తన శిష్యురాలతో చేరి గంగానది స్నానానికి పోతుండాలి.
1: వన్ డే ఉభయ భారతి వాజ్ గోయింగ్ టు గ్యాంజెస్ అలాంగ్ విత్ హర్ అసోసియేట్.
0: ఒక మహాజ్ఞాని అనేటువంటి వాడు, దివ్య జ్ఞాని, ఆత్మజ్ఞాని, అనుభవ జ్ఞాని అనేటువంటి వాడు ఒక పెద్ద ముంత తల కింద పెట్టుకుని పండుకున్నాడు.
1: ఎ మ్యాన్ ఆఫ్ విజ్డమ్, ఎ మ్యాన్ ఆఫ్ నాలెడ్జ్, ఎ మ్యాన్ ఆఫ్ ఎక్స్పర్టిస్ వాజ్ లయింగ్ ఆన్ గ్రౌండ్ విత్ ఎ పాట్ యాజ్ ఎ పిల్లో.
0: ఈ ఉభయ భారతి తన శిష్యురాలతో వెళుతుండాలి స్నానానికి.
1: ఉభయ భారతి వాజ్ ప్రొసీడింగ్ అలాంగ్ విత్ అవర్ అసోసియేట్స్.
0: ఇతను ఎవరే అని అడిగింది.
1: అండ్ షీ ఆస్క్డ్ హూ ఇస్ హీ.
0: ఇతను మహాజ్ఞాని అని చెప్పింది ఆమె శిష్యురాలు.
1: అండ్ హర్ డిసైపుల్ సెడ్ హీఈస్ ఎన్ ఎన్లైటెన్డ్ వన్.
0: జ్ఞానమా? జ్ఞానం ఒక్కటే కాని రెండు లేవే.
1: సెడ్ విజ్డమ్, విజ్డమ్ ఇస్ ఓన్లీ వన్, నాట్
0: ఇది కేవలం భౌతిక జ్ఞానం.
1: ఇట్స్ ఓన్లీ సెక్యులర్ నాలెడ్జ్.
0: దీన్ని జ్ఞానం అని చెప్పకూడదు.
1: యూ కెనాట్ కాల్ ఇట్ విజ్డమ్
0: అని ఈ ఇద్దరు జవాబు చెప్పుకుంటూ వెళుతున్నారు.
1: దే వర్ కన్వర్సింగ్ విత్ ఈచ్ అదర్.
0: నిజమే జ్ఞానం అయినప్పుడు ఈ ముంత ఎందుకు తన తన కింద పెట్టుకోవాలి?
1: అండ్ ఇన్ఫాక్ట్ ఇఫ్ హీస్ ఎన్లైటెన్డ్ వన్ వై టు వీ హ్యావ్ ద పాట్ ఆఫ్ ద బిలో.
0: అది విన్నాడు ఆ సన్యాసి.
1: అండ్ ఇట్ రినౌన్షియంట్ హర్డ్ ఇట్.
0: ఆమె తిరిగి వచ్చేటప్పటికి ఆ ముంతను తీసి పారవేశాడు.
1: వైల్ షీ వాజ్ రిటర్నింగ్ హస్ థ్రోన్ అవే ద పాట్.
0: ఇతను ఎవరే అని అడిగింది.
1: అండ్ షీ సెడ్ హూ ఇస్ హీ.
0: నిన్న ఈ ముంతను దగ్గర పెట్టుకుని ధ్యానం చేస్తున్నటువంటి ఆ వ్యక్తి అయింది.
1: ద వెరీ సేమ్ పర్సన్ వాజ్ మెడిటేటింగ్ విత్ దిస్ పాట్.
0: మన మాటలు విన్నటువంటి వాడు అతనికి తిరిగి దాన్ని తీసివేసేశాడు.
1: హ్యావింగ్ హర్డ్ అవర్ వర్డ్స్.
0: ఇతను రాగతాళములతో కూడినటువంటి వాడే ఇతను.
1: Having heard our words, he has thrown away the pot.
0: మనం అనుకున్నటువంటిది విన్నాడు.
1: He heard what we said.
0: ఇది జ్ఞానం కాదని నేను చెప్పుకోవటం అంటే అతను ముంతను తీసి పారవేశాడు.
1: Because he could understand that he is not wise enough, enlightened.
0: ఇది నిజమైన జ్ఞానం కాదు. ఇది నిజమైన జ్ఞానం కాదు.
1: It is not true wisdom.
0: అప్పుడు ఆ విసన్యాసి ముంతను గింతను సర్వమును పారవేసి ఆమె పాదాల పైన పడ్డాడు.
1: And then this renunciant fell at the feet of Ubhaya.
0: ఏకత్వం జ్ఞానం.
1: Wisdom is only one.
0: అనేకత్వం అజ్ఞానం.
1: Plurality, multiplicity is ignorance.
0: కనుక ఇతను అనేకత్వంగా ఉన్నాడు, జ్ఞాని కాదు.
1: As he goes by the dual nature, he is ignorant.
0: కనుక ఈ విధంగా అనేక మందికి మనోమార్పులు కలిగిస్తూ వచ్చింది ఉభయ భారతి.
1: Therefore, so many mental aberrations and changes that Ubhaya Bharati noticed.
0: కట్టగలపటికి ఉభయ భారతికి మోక్షం చిక్కింది.
1: అండ్ ఉభయ భారతి కుడ్ అటైన్ లిబరేషన్.
0: మండల మిశ్రుడికి చిక్కరేడు.
1: మండల మిశ్ర కుడ్ నాట్ అటైన్.
0: అతను ప్రాకృతమైనటువంటి భావం పైన కొంతవరకు మూలుగుతూ ఉన్నాడు.
1: బికాస్ హీ హాజ్ అసోసియేటెడ్ విత్ ద ఫిజికల్ వరల్డ్.
0: కనుక ఇది కాదు అన్నాడు.
1: అండ్ హీ డినైడ్ ఇట్ ఫైనలీ.
0: కట్టగలపటికి ఈ విధంగా సాధన చేస్తూ చేస్తూ భార్యనే తనకు భర్తకు గురువు అయిపోయింది.
1: ఫైనలీ వాట్ హ్యాపెండ్? ద వైఫ్ బికేమ్ ద ప్రిసెప్టర్ టు హర్ హస్బెండ్.
0: ఎవరైనా సరియే,
1: Let him be anybody.
0: అజ్ఞానమునకు బోధం చేసి,
1: and in fact the one who is ignorant,
0: అజ్ఞానమును దూరం చేసి,
1: one should distance from
0: ignorance. ప్రేమతోని జ్ఞానాన్ని అభివృద్ధి పరిచేటువంటి వారు గురువు.
1: So preceptor is the one who will help you to grow in wisdom and give up ignorance, dispel ignorance.
0: అప్పటి నుంచి ఉభయ భారతి అందరికి కూడా గురువుగా మారిపోయింది.
1: Since then ఉభయ భారతి became the teacher, preceptor of all.
0: ఎందుకోసం గురువు అయిపోయింది?
1: Why?
0: ఆమె చెప్పేది చేసేది వినేది ఒకటే.
1: Because what she did, what she spoke, the way what he has been teaching happened to be one and the same.
0: Trikala jnanam jnanam.
1: In fact the wisdom is one in all the three periods.
0: Trikala jnanam anatyam.
1: The rest is temporary.
0: కనుకనే ఈ త్రిగుణంతో కూడినటువంటి మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం మహాత్మనం.
1: The worldly knowledge, secular knowledge has got the three attributes. But the spiritual knowledge, wisdom is only one.
0: ఈ విధంగా కొన్ని అనుభవజ్ఞుల చేతను ప్రభుత్వం చేతను పడేటువంటిది కాదు.
1: Therefore we are experts, experienced people cannot hand over this.
0: తన మనోనాశనమే తెలియనటువంటి గురువు.
1: The annihilation of the mind is the
0: ఒక్క దైవాన్ని తప్ప దేన్ని కూడా మనము ఏమాత్రం ఆశించకూడదు.
1: In fact we should desire only God, none else in this world.
0: ఈ జ్ఞానం అనేటువంటి సత్యనిత్యమైనటువంటి జ్ఞానం.
1: This wisdom is truth and eternal.
0: కనుక దీనికి సంబంధ బాంధవ్యం ఏమాత్రం కలగవు.
1: In fact you don't get any kind of intimate association or relation. నచికేతునికి
0: యమధర్మరాజు బోధించినటువంటి బోధన కంటే కూడాను తన మనోహృదయమే చాలా ప్రఖ్యాతిగాంచింది.
1: Much more than the teaching of యమధర్మరాజా, the heart of Nachiketa revealed to him certain Vedantic truths.
0: యమధర్మరాజు కూడా జ్ఞానం బోధించింది.
1: In fact యమధర్మరాజా also could know wisdom.
0: అట్టి మహాజ్ఞానులు లోకంలో ఎందరో ఉంటున్నారు.
1: In fact there are many enlightened people
0: here. జగతి యందు పుణ్యపురుషులు లేకున్న జగములెట్టు పగులుగాను.
1: In fact there are no enlightened people. How do you find the universe existing with all the light?
0: ప్రపంచమంతా కూడా వెలుగుతూ ఉండేటువంటి అటువంటి జ్ఞానులు లోకంలో ఉన్నారు.
1: The whole world is brilliant and effulgent because of noble souls, the realized one.
0: కనుక జ్ఞానం అనేటువంటిది ఒకరితో లభించేటువంటిది కాదు.
1: In fact wisdom will not have any
0: ప్రేమ చేతనే లభించేటువంటిది.
1: You get wisdom because of the divine love only.
0: ఆత్మనే మనం అడగవస్తుంది.
1: In fact we should seek from
0: the విచ్చగాడు కూడా ఇంటికి వస్తాడు, భవతి విచ్ఛాన్ దేహి అంటాడు.
1: The beggar comes to the doorsteps and asks for alms.
0: భవతి విచ్ఛాన్ దేహి,
1: please sell me food.
0: దేహి
1: దేహి, the indweller.
0: యజమానుడికి తాను కోరలేదు, దేహి దేహి నాకు బిచ్చం పెట్టారు.
1: సో ది అపీల్ ఈజ్ నాట్ టు ది మాస్టర్ బట్ టు ద దేహి, ది ఇన్వెలర్ ఆఫ్ ద
0: మాస్టర్. అనగా దేహం లోపల ఉన్నటువంటిది దేహి.
1: దేహి ది ఇన్వెలర్ ఈజ్ ఇన్ ద దేహ ద బాడీ.
0: దేహి నడుగుతున్నాడు కానీ దేహాన్ని అడగటం లేదే.
1: సో ది బెగర్ ఈజ్ సీకింగ్ దేహి ఇన్వెలర్ నాట్ ద బాడీ దేహ.
0: కనుక ఈ విధమైనటువంటి చిన్న చిన్న భావన చేదే మన జ్ఞానం అభివృద్ధి పరచుకోవచ్చు.
1: ఇన్ ది స్మాల్ సిచ్యువేషన్స్ ఆల్సో వీ కెన్ గెట్ విజ్డమ్.
0: ఈ లోకంలో మనం చదివేటువంటి చదువులు,
1: all the knowledge of this
0: ఎన్నేళ్ళు పిఏలు పాస్ అయి వచ్చియు పేరు గాచిన పెద్దవారులైనా,
1: one might be scholars with all MA and BA degrees,
0: సంపద పరుల నుండి సందార పరులైనా,
1: one may be rich enough,
0: పుణ్యకీర్తిని గన్న పుణ్యుడైనా,
1: they may be charitable,
0: ఆయురారోగ్యము లనవర్తముండి,
1: with all the పరిపూర్ణ వారు life and strength,
0: చెట్టుదమ్ము జపములు తపము చేయచ్చు సాధనులు సాధులైనా,
1: they may be strong ones with all the muscle strength and health,
0: సరిరాదు,
1: they may man of penance and Vedic chanting, but none can equal a devotee.
0: Even ni baita sampayinchetvanti chaduvule,
1: all that we get from the outer world,
0: aithe idi kuda manaku undavustundi.
1: Of course it's also necessary.
0: Laukika vidyalanta kuda nu laukika jeevithanni sampadistundi.
1: The secular knowledge is to carry our living.
0: Atma jnanamu atma tattvanni bodhisthundi.
1: The knowledge of the self speaks of the self, symbolizes it.
0: Kanuka itati jnanamu chaduvuti manam prayojanam ledu.
1: Therefore the physical knowledge is useless.
0: కాని చదువులు దేహ భ్రాంతి కోసం ఉండాల్సిందే.
1: It may be essential because of this body.
0: దాన్ని వదలకూడదు, అది నెగిటివ్, ఇది పాజిటివ్.
1: One is the negative where spiritual knowledge is positive.
0: ఈ పాజిటివ్ గురించి సరిగా నెగిటివ్ గురించి చేరినప్పుడే రెండింటి యొక్క ఏకత్వం కలుపుతుంది.
1: So positive joins the negative, there you find unification.
0: కనుక విద్యార్థులారా,
1: so students,
0: నెగిటివ్ కూడా మనం విసర్జించకూడదు.
1: Don't give up the negative altogether.
0: సాధ్యమైనంత వరకు మీకు విరక్తి కలిగిన నెగిటివ్ త్యజించండి, కానీ పాజిటివ్ మాత్రం విసర్జించకూడదు.
1: యూ మే జస్ట్ గివ్ అప్ ద నెగిటివిటీ, నెగిటివ్ But don't lose
0: the negative. లౌకిక సంబంధమైనటువంటి మా డివిజన్ని బోధిస్తుంది.
1: ద నెగటివిటీ స్టాండ్ ఫర్ ద వరల్డ్ ద వరల్డ్ నాలెడ్జ్.
0: కనుక మీరు విద్యను కూడా ఉత్తీర్ణులు కాండి.
1: బి సక్సెస్ఫుల్ ఇన్ యువర్ ఎడ్యుకేషన్.
0: లౌకిక విద్యను కూడా నేర్చుకోండి.
1: అక్వైర్ ద వరల్డ్ నాలెడ్జ్.
0: కానీ ఉభయ భారతంగా ఉంటుండాల్సింది.
1: బట్ రిమైన్ యాజ్ ఉభయ భారత్.
0: నిజమైన జ్ఞానం ఆత్మ జ్ఞానమే.
1: ద ట్రూ విజ్డమ్ ఈజ్ ఆఫ్ ది సెల్.
0: దాన్ని పెట్టుకుని
1: విత్ దాట్
0: దీన్ని త్యజించండి.
1: గివ్ అప్ దిస్ బాడీ అటాచ్మెంట్.
0: నేను ఈనాడు 1 గంటకు రైట్ రాత్రి 1 గంటకు ఇక్కడికి వచ్చాను.
1: భగవాన్ కేమ్ ఓవర్ హియర్ మిడ్ నైట్ అట్ 1 o'clock.
0: ఆ మిడ్ నైట్ అనేటువంటిది ఏమిటది?
1: వాట్ ఈస్ దిస్ మిడ్ నైట్ టైమ్?
0: అది బ్రహ్మముహూర్తము.
1: దాట్ ఈస్ బ్రహ్మముహూర్త.
0: అంటే ఏమి?
1: వాట్ డస్ ఇట్ మీన్?
0: ఈ కైలాసం నుంచి
1: ఫ్రమ్ కైలాస
0: ఆ లింగాలంతా బయలుదేరేటువంటి అంతా కూడా బ్రహ్మముహూర్తములందే.
1: It is the time of emergence of linga, the brahma muhurta, midnight.
0: Kanuka ma lingam vachinatvantanta kudanu aa brahma muhurta time lone.
1: Therefore the linga emerge at that moment of brahma
0: muhurta. Kaalu undavu, kaalu undavu,
1: and it doesn't walk.
0: Ade adi vastundi.
1: It just moves on its own.
0: Adante ante potundi,
1: and it vanishes on its own.
0: Kanukane aa brahma muhurta samayam lopala avanni vachinappudu nenu lechanu.
1: Bhagavan got up as linga started emerging.
0: ఇక్కడికి వచ్చాను.
1: భగవాన్ కేమ్ హియర్.
0: చూచాను.
1: స్వామి
0: అందరు భక్తులు విద్యార్థులు ఆనందంగా పాడుతున్నారు.
1: భగవాన్ నోటీస్డ్ డివోటీస్ అండ్ స్టూడెంట్స్ సింగింగ్.
0: కానీ ఎట్టి భక్తులు భక్తులుగా కనిపించారు?
1: బట్ హూ ఆర్ ద రియల్ డివోటీస్?
0: మనసునందు నిశ్చలమైన మనసుగా పెట్టుకుని
1: ద మైండ్ విచ్ ఇస్ స్టడీ
0: నిర్మోహం చేత స్వామి స్వామి అనేటువంటి తలుచుకుంటూ కూర్చున్నటువంటి వారు వెంచడమే భక్తులు.
1: యు ఆర్ రియల్ డివోటీ ఇఫ్ యు గాట్ ది స్టడీ మైండ్ అండ్ టోటలీ అటాచ్డ్.
0: కానీ అందరూ కూర్చున్నారు.
1: ఆల్ ఆర్ సీటెడ్.
0: ఈ హాల్లో మాత్రం వేల మంది కూర్చున్నారు.
1: ఇన్ దిస్ హాల్ థౌజండ్స్ ఆర్ సీటెడ్.
0: అందరూ భక్తులు కాదు.
1: ఆల్ ఆర్ నాట్ డివోటీస్.
0: దేహం కూర్చుంది కానీ మనసు భగవంతుని వైపు మరలుతున్నది.
1: బాడీ ఇస్ హియర్ బట్ ద మైండ్ హ్యాస్ నాట్ టర్న్ టువర్డ్స్ గాడ్.
0: కనుక మనోసత్వమే నిజమైనటువంటి భక్తి.
1: దేర్ ఫార్ దాట్ which takes your mind the direction
0: ekkadaina kucho
1: you may sit anywhere
0: kaani daivani sambandhinchinatunte vaadu
1: but understand with your mind that God is near you
0: akkadane daivathvam niku praaptistundi
1: there you will understand experience divinity
0: nidra vastundi
1: you may sleep
0: nidra po
1: yes sleep
0: aa nidralo kuda nu bhagavatattvam pettidu
1: even while in sleep you can enjoy divinity
0: keliku malapalakunda jagratha anantha oka saprasa saptulo aramalu lekunde eppudu tarchukani jeevaatma chadivedi tarakam annaru.
1: Therefore the true attainment, the true wisdom, it lies in that oneness in all the three states of consciousness, the waking, the dream and the deep sleep.
0: Ee vidhanga ee samayanandu kudanu daivattvam matha manasulo pettukoni
1: keep in you the divine principle
0: kaani aa daivattvam paina prema undabatte kada alanti samayam kodanu lechi inta duram vachi kucchuntaru
1: because of that love for the devotees bhagavan
0: aa prema lekapothe vaadu bedroom lo vaadu padukuntaru chakkaga
1: and in fact if you do not have love you would as well sleep at home
0: kaani aa daanni kuda chedinchi
1: and that has to be enough
0: vachi oo chettu kinda kurchoni chettuku aanukoni ade daivattanga bhavinchukuntu untaru.
1: Therefore people come walk along, sit under the shade of a tree, lean back and then think of God.
0: Adi nijamainatvanti bhakti.
1: That is true devotion.
0: Ee anukoolamlu akkarledu.
1: You don't need any convenience.
0: Ee aanandamu akkarledu.
1: Not any pleasure.
0: Ee aaharamu akkarledu.
1: No food is necessary.
0: Alanti samayam lopalle swami yokka tattvam ekatvanga maarutundi.
1: At that time only you can know the principle of swami, that is oneness.
0: Kanuka ఎక్కడైనా మీరు పోయినప్పటికీ మీ మనసును మాత్రము మీ స్వాధీనంలో పెట్టుకోండి.
1: యు మే గో ఎనీవేర్ హ్యావ్ టోటల్ కంట్రోల్ ఆన్ యువర్ మైండ్.
0: అది ఏ ఉభయ భారతి సర్వులకు బోధించినటువంటిది.
1: దట్ ఈస్ ది టీచింగ్ ఆఫ్ ఉభయ భారతి టు ఎవ్రీబడీ.
0: అట్టి ఉభయ భారతి తత్వమును తప్పక మనం ఉంచుకుంటే మన గృహములంతా కూడా పవిత్రమైన మార్గంలో ఉంచవచ్చు.
1: ఇఫ్ యూ పే హీ టు ద టీచింగ్ ఉభయ భారతి వీ కెన్ లీడ్ ఎ సీక్రెట్ లైఫ్.
0: భౌతికమైనటువంటి యొక్క దృష్టి మనం మనసు మార్చకూడదు.
1: వీ షుడ్ నాట్ గో బై ద ఫిజికల్ సీన్స్ ద వరల్డ్ ఈ సినారియో.

0: బహిర్ముఖమైనటువంటి శబ్దంతో నమశివాయ, హాఫ్ దీంతో ఒక నమశివాయ, శబ్దరహితంగా ఇంకొక నమశివాయ.
1: వి సే నమశివాయ విత్ ఆల్ ద సౌండ్ అండ్ వెర్బల్ ఎక్స్ప్రెషన్, బట్ దేర్ విల్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ నమశివాయ ఈవెన్ ఇన్ స్టేట్ ఆఫ్ సైలెన్స్.
0: పెదవులతో పట్టినటువంటి కూడా ఆ నమశివాయ ప్రపంచానికి చేరిపోతుంది.
1: What that we speak out of the hell with the help of the lips would reach the whole world.
0: తంగుతో పలికినటువంటి అంతా కూడా నువ్వు నోటికి మాత్రమే చేరుతుంది.
1: దట్స్ వాట్ యూ స్పీక్ విత్ యువర్ టంగ్ విల్ బి కంటైన్డ్ విత్ ఇన్ ద మౌత్.
0: మనస్సుతో చేసినటువంటి చింతన సర్వత్రా వ్యాపించిపోతుంది.
1: ద థింకింగ్ ద మైండ్ ఈజ్ ఆల్ పర్వేసివ్.
0: ఇది మూడు రకములైనటువంటి చింతన.
1: దీస్ ఆర్ త్రీ వేస్ ఆఫ్ ఎక్స్ప్రెషన్.
0: కనుక మనస్సుతో చేసేటువంటి చింతన చాలా నిత్య సత్యమైనటువంటిది.
1: దట్ వాట్ యూ డూ విత్ యువర్ మైండ్ ఈజ్ ఎటర్నల్.
0: ఆ విధంగా మీరు మనసుతో చేసుకుంటూ, లేకపోతే రూములో 10 మంది ఎంత ఉంటారు వాళ్లకు నిద్రాభంగం కలగకూడదు, ఇంకోరికి డిస్టర్బెన్స్ కలగకూడదు, కలుక్కోకుండా నోటుతో చెప్పకుండా మనసుతోనే మనం అనుకోండి.
1: దేర్ మే బి మెనీ పీపుల్ యువర్ రూమ్మేట్స్ దేర్ అండ్ యూ షుడ్ నాట్ డిస్టర్బ్ దెమ్, బట్ యూ షుడ్ చాంట్, యూ షుడ్ థింక్ ఆఫ్ గాడ్ మెంటలీ.
0: కనుక మెంటలీగా మీరు చేసుకుంటూ పోతే,
1: ఇఫ్ యూ డూ ఇట్ మెంటలీ,
0: అదే నీకు నిత్యమైనటువంటి మార్గము, చక్కగా రాజమార్గం బయలుదేరుతుంది.
1: దట్ విల్ last long, it is the royal path.
0: Bhajan bina sukh shanti nahi, hari bhajan bina sukh shanti.

లక మింట నిలిచియుండే. ఏ ప్రేమ శక్తి చే పుడమి పైబడకుండ కడలి రాయడు కాళ్ళు ముడుచుకొనియే. ఏ ప్రేమ శక్తి చే ఇరేడు లోకాలు గాలిదేవుడు సురటీలు విసురే. ఆ మహాప్రేమ శక్తియే గొప్ప శక్తి. అనంతము అద్భుతము అద్వితీయమైన శక్తి నిండియున్నది బ్రహ్మాండ భాండమెల్ల నిండియున్నది.

0: ചനീയം പ്രേമ.
1: Love is beyond all definition.
0: ఇట్టి ప్రేమతత్వమును మానవుడు గుర్తించుకొనలేక తన ప్రేమను ప్రాకృతమైనటువంటి భౌతికమైనటువంటి యొక్క వస్తువాహనాల నిమిత్తమై దీన్ని ఉపయోగించుకుంటున్నాడు.
1: Man could not understand the greatness of love. On the other hand, he makes use of this love for worldly, physical, fleeting purposes.
0: భగవంతుడు గుణాతీతుడు.
1: God is beyond attribute.
0: ప్రేమ కూడాను గుణాతీతమైనటువంటిది.
1: Love transcends attributes.
0: అట్టి గుణాతీతమైనటువంటి ప్రేమను గుణములతో చేర్చి మానవత్వము తన యొక్క జన్మమును వ్యర్థము గావించుకుంటున్నది.
1: సచ్ లవ్ విచ్ ట్రాన్సెండ్స్ అట్రిబ్యూట్స్ హ్యాస్ టేకెన్ అపాన్ ఇట్ సెల్ఫ్ ద అట్రిబ్యూట్స్ ఇన్ హ్యూమన్ లైఫ్ అండ్ దస్ రూయిన్స్ ఇట్ సెల్ఫ్.
0: ఈ ప్రాకృతమైన జగత్తునందు తల్లి బిడ్డల ప్రేమ.
1: ఇన్ దిస్ వరల్డ్ వి ఫైండ్ ద లవ్ బిట్వీన్ ద మదర్ అండ్ ద చైల్డ్.
0: ఈ ప్రాకృతమైన జగత్తునందు భార్య భర్తల ప్రేమ.
1: In this world we find love between the husband and wife.
0: Anna tammula prema.
1: Love among brothers.
0: Bandhu mitrula prema.
1: Relations.
0: Ivannintini kodunu prema aneetundi padamutu upayoga petti ee jeevithanni gadupthunnadu manavudu.
1: Man spends his life using the sacred word love for these worldly purposes and relationships.
0: Ee puttaka puramu ee bidda evaru ee thalli evaru.
1: Before your birth, who is the mother? Who is the child?
0: అప్పుడు ఈ తల్లికి ఆ బిడ్డ పైన ప్రేమ ఉన్నదా?
1: Do you expect mother to shower love on the child then?
0: లేదు.
1: No.
0: బిడ్డ జన్మించిన తర్వాతనే ఈ తల్లికి ప్రేమ ఏర్పడుతుంది.
1: It's only after the birth of the child the mother starts loving the child.
0: పెండికి పూర్వము భార్య భర్తను భర్త భార్యను ప్రేమించుకుంటారు. ఇవి కేవలం ఎప్పటి నుంచి జరిగింది? పెండి తరువాతనే జరిగింది.
1: ద లవ్ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్ స్టార్ట్ ఓన్లీ ఆఫ్టర్ వెడ్డింగ్, నాట్ బిఫోర్ దాట్.
0: ఇదే విధంగానే బంధుమిత్రుల ప్రేమ, అక్క చెల్లెండ్రి ప్రేమ, అన్నతమ్ముల ప్రేమ అన్నీ కూడా శారీరధారమైనటువంటి యొక్క నెగిటివ్ ప్రేమ సేవే.
1: దిస్ ఫార్మ్ ఆఫ్ లవ్ అమాంగ్ రిలేషన్స్, అమాంగ్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఈజ్ జస్ట్ బాడీ రిలేషన్షిప్, ఫిజికల్ రిలేషన్షిప్.
0: ఈ దేహ సంబంధమైనటువంటి యొక్క సంబంధము ప్రేమ అని అనిపించుకోదు.
1: యూ కెనాట్ కాల్ దిస్ లవ్ బేస్డ్ ఆన్ ద బాడీ, కెనాట్ కాల్ ఇట్ లవ్ ఇన్ ద ట్రూ సెన్స్.
0: ఇది కేవలం ప్రాకృతమైన సంబంధ బాంధవ్యమైనటువంటి దానిగా పోల్చుకోవచ్చు.
1: వీ కెన్ కాల్ ఇట్ ఓన్లీ ఫిజికల్ వర్ల్డ్లీ అటాచ్మెంట్ రిలేషన్షిప్.
0: నిజమైన ప్రేమకు ఇచ్చి పుచ్చుకునేటువంటి సంబంధం కాని ఇంకా ఏ విధమైన సంబంధం కాని లేదు.
1: యాక్చువల్లీ స్పీకింగ్ ది ట్రూ లవ్ హ్యాస్ నైదర్ గివింగ్ nor receiving. It is beyond the two.
0: భగవంతుని ప్రేమిస్తారు భక్తులు.
1: Devotees love God.
0: భగవంతుడా నాకు ఈ కార్యం జరిమేరినప్పుడు నీకు ఈ విధమైనటువంటి ముడుపుని చెల్లిస్తానంటాడు.
1: The devotee vows pledges that he would do something if his desire is fulfilled.
0: నీకు ఇన్ని కొబ్బరికాయలు కొడతానంటాడు.
1: He will say that he will break the coconuts as an offering.
0: తుచ్చమైన బొచ్చునిచ్చి ఉచ్చమైన కోరికలు కోరుతాడు.
1: He offers mean hair to have mighty desire fulfilled in bargain.
0: Kani idi bhaktiya?
1: You call it devotion?
0: Kaadu kaadu.
1: No, not at all.
0: Ichi puchukuneetvanti vyapara sambandham ayyindi kani bhakti sambandham kaadu.
1: That which gives and expects something in return is a matter of business, not devotion.
0: Nijamaina bhaktudu kevalamu ichukovatame kani puchukovatam anetvanti undadu.
1: A true devotee only gives and gives, never accepts.
0: Kanuka arpitame ee bhakti yokka pradhanamaina kartavyam.
1: And that is the main duty of a devotee.
0: Manava jeevitamu aihika aamishmikamla militam.
1: Human life is a combination here and hereafter.
0: Kani ee naati manavudu aamishmikamu vismarinchi ఐహికమునే విశ్వసించి బుద్ధితో దీనిని అనుభవిస్తూ వస్తున్నాడు.
1: మ్యాన్ ఈజ్ ఎక్స్పీరియన్సింగ్ హిజ్ లైఫ్ ఆన్ ఎర్త్లీ సోజర్న్ మేకింగ్ యూజ్ ఆఫ్ ఇంటెలెక్ట్ ఓన్లీ ఫర్గెటింగ్ ద లైఫ్ దేర్ ఆఫ్టర్.
0: బుద్ధితత్వంతో అనుసరించినంత వరకు కూడాను ఇది కేవలము తనకు కాని సంఘమునకు కాని దేశమునకు కాని శాంతి భద్రత చేకూరవు.
1: సో లాంగ్ హీ లివ్స్ లైక్ దిస్ neither he enjoys security nor the nation by and large.
0: Kanuka ee vidhamainatundi sambandha bandhavyamunu manam dooram gaavinchukoni hrudaya sambandhamainatundi prema tattvanni manam penchukunnappude lokamulo shanti bhadratalu chekurutayi.
1: You expect safety and security in this world. Then once we give up this body attachment and develop love wholeheartedly.
0: Srishti tantramu dharma dharmamulu satya satyamulu papa punyamulu sitoshtamulu aneetvanti yokka dvanda samanvayamai untunnadi.
1: The whole universe is duality. You find righteousness, unrighteousness, the truth and untruth, the sin and the merit, the heat and cold.
0: Kani ee jagattunandu కేవలం ధర్మం మాత్రమే ఉండుటకు వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఎక్స్పెక్ట్ ఓన్లీ ధర్మ ఇన్ దిస్ వరల్డ్.
0: లేక అధర్మం మాత్రమే ఉండుటకు సాధ్యం కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఎక్స్పెక్ట్ అన్రైచస్నెస్ ఎయిదర్.
0: అధర్మం నిర్మూలం చేసి ధర్మం స్థాపించాలని ఆశిస్తుంటారు.
1: వి ఎక్స్పెక్ట్ ది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ధర్మ ఇన్ ది ప్లేస్ ఆఫ్ అధర్మ ఆర్ అన్రైచస్నెస్.
0: ఇది అసాధ్యం.
1: ఇట్ ఇస్ ఇంపాసిబుల్.
0: ధర్మాధర్మముల యొక్క మిశ్రమమే ఈ జగత్తు.
1: This world is a combination of righteousness and unrighteousness as well.
0: ఇవి రెండు ఉండినప్పుడు మానవత్వానికి ఒక విధమైనటువంటి ఉత్సాహం ఏర్పడుతుంది.
1: There lies the entire secret of happiness in human life.
0: ఈ జగత్తునందు ధర్మాధర్మములు లేకుండా సత్యాసత్యములు లేకుండా ఏనాడు కూడా ఈ జగత్తు నిలవజాలదు.
1: This world cannot sustain without the twins dharma and adharma, that satya and asatya, the truth and falsehood.
0: కనుక రెండింటి ఎందు కూడాను ధర్మమును మాత్రమే మనం అంగీకరించి అధర్మమును మాత్రం విస్మరించి దానిని పరీక్షిస్తూ పరీక్షిస్తూ జీవితాన్ని గడుపుతూ రావాలి.
1: We have to spend our life discriminating, accepting only dharma and righteousness, giving up adharma and righteousness.
0: కానీ ఈనాటి మానవుడు ఎవరిది మానవ ధర్మము ఎట్టిది పశుధర్మము అనేటువంటి సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు.
1: Man is not able to understand his human temperament, human dharma, as against the pashu dharma, the bestial quality.
0: Ahimsa, satyamu, sanubhuti, ee moodu kudanu sarva jeevula yokka samanamaina dharmamulu.
1: There are three qualities which are uniform for all beings. One, ahimsa, non-violence, satya, the truth, the sanubhuti, forbearance or sympathy.
0: Manavattvamu vismarinchi కేవలం పశుత్వమును స్వీకరించి గుణమునందు బుద్ధి యందు పశుత్వమునే అభివృద్ధి పరచుకున్నంత వరకు కూడాను మానవుని యొక్క హృదయంలో శాంతి భద్రతలు ఏమాత్రం కూడాను నిలువజాలవు.
1: యూ కెనాట్ ఎక్స్పెక్ట్ పీస్ అండ్ సెక్యూరిటీ ల్యాండింగ్ ఇన్ ది హ్యూమన్ హార్ట్ మేకింగ్ యూజ్ ఆఫ్ ఇంటెలెక్ట్ సో లాంగ్ హీస్ బీస్టియల్ ఇన్ హిస్ బిహేవియర్.
0: ఆహార నిద్ర భయమైదనాదులు మానవునకు పశువునకు సమానమైనవి.
1: The qualities like food, raiment and shelter, the fear and sleep and procreation are common to the animal world and human population.
0: Manava dharmamulu emiti pashu dharmamulu emiti.
1: So we have to know the manava dharma, the qualities of mankind, as against the qualities of an animal.
0: Nenu manavudanu ani anukotamu vishwasinchatamu ardha satyame.
1: To say that I am a human being is only half truth.
0: Rendava ardha satyamu నేను పశువుని కాదు అని నిర్ణయించుకోవాలి.
1: ద డిసిషన్ దట్ లైస్ ఇన్ ది అదర్ హాఫ్ ట్రూత్ ఈస్ టు సే దట్ ఐ యామ్ నాట్ అన్ యానిమల్.
0: ఏకత్వమే నిత్య సత్యము.
1: ది ఎటర్నల్ ట్రూత్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ దీస్ టూ.
0: నేను మానవుడను పశువుని కాదు, నేను మానవుడను పశువుని కాదు, నేను మానవుడను పశువుని కాదు అనేటువంటి సమన్వయాన్ని మానవుడు అభివృద్ధి పరచుకోవాలి.
1: హీ షుడ్ ఎస్టాబ్లిష్ ద సింక్రనిసిటీ బిట్వీన్ ది టూ దట్ ఐ యామ్ ఏ హ్యూమన్ బీయింగ్, ఐఎమ్ నాట్ అన్ యానిమల్.
0: ఇంతతో మాత్రము ధర్మము నెరవేరదు.
1: Well, that doesn't fructify the principle of dharma.
0: నేను మానవుడనే.
1: I am a human being.
0: అయితే నేను స్త్రీనా పురుషుడనా?
1: Then am I a man or a woman?
0: నేను గృహస్థుడనా బ్రహ్మచర్యనా?
1: Am I a householder or a celibate?
0: వానప్రస్థినా సన్యాసినా?
1: Am I a recluse or a renunciate?
0: అన్నింటి యొక్క విచారణ కూడా చేయాలి.
1: We have to inquire discreet clearly.
0: ఆయా స్థానములకు సంబంధించినటువంటి ధర్మమును మాత్రమే మానవుడు అనుసరించాలి.
1: Man should follow appropriate to his situation at that moment of time.
0: Manavudu brahmachari ga undi krishna dharmanni anubhavinchakoddu.
1: Man being a celibate cannot have experience of a householder.
0: Appude ee jagatunandu dharma sankarana erpadutundi.
1: There lies the mixing of confusion in
0: mankind.
1: There lies the agitation in mankind.
0: కనుకనే ధర్మం అనేటువంటిది ఏమిటి అనేటువంటి విషయాన్ని మానవుడు అర్థం చేసుకుని లేక ప్రవర్తిస్తున్నాడు.
1: మ్యాన్ ఈస్ బిహేవింగ్ వితౌట్ అండర్స్టాండింగ్ ఇన్ ద లీస్ట్ వాట్ ఈస్ మెన్ బై ధర్మ ఆర్ రైచియస్నెస్.
0: కనుక ప్రతి మానవుడు కూడాను తన ధర్మాన్ని తాను అనుసరించే సమయం లోపల నేను ఎట్టి స్థితిలో ఉన్నాను, నేను బ్రహ్మచారి స్థితిలో ఉన్నానా లేక గృహస్థ స్థితిలో ఉన్నానా లేక వానప్రస్థ స్థితిలో ఉన్నానా అని విచారించి దానికి సంబంధించినటువంటి ధర్మంనే ఆచరిస్తూ రావాలి.
1: ఎవ్రీ మ్యాన్ మస్ట్ ఇన్వెస్టిగేట్ ఫర్ హిమ్సెల్ఫ్ ద క్వాలిటీస్ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ హిమ్ యాజ్ ఎ బ్యాచులర్ యాజ్ ఎ రిక్లూజ్ యాజ్ ఎ హౌస్ హోల్డర్ అండ్ యాజ్ ఎ టోటల్ రెనన్సియర్.
0: ఒకరు అనుసరించవలసినటువంటి ధర్మంను మరొకరు అనుసరించకూడదు.
1: The one who is expected to follow a particular code of conduct should not adopt a different
0: మానవులకు అందరికీ ఒకే ధర్మమని భావించకూడదు.
1: We should never consider that dharma is uniform for the entire mankind.
0: అది అధర్మానికి మూల కారణమవుతుంది. అది
1: This is the cause for unrighteousness today.
0: మానవుడే జన్మించినటువంటి ప్రతి వ్యక్తి కూడాను తన వయ ప్రమాణమును గురించి విచారించి దానికి సంబంధించినటువంటి ధర్మమునే ఆచరించాలి.
1: ఎవ్రీ మ్యాన్ మస్ట్ ఫైండ్ అవుట్ హిస్ ఏజ్ అండ్ కండక్ట్ హిమ్సెల్ఫ్ అకార్డింగ్లీ.
0: ఆ నియమాన్ని తప్పి ప్రవర్తించడం చేతనే ధర్మహీనం జరుగుతుండాలి, ధర్మజ్ఞానం అవసరిస్తుండాలి.
1: Because he doesn't follow the discipline expected of him at that age, we find confusion in dharma.
0: ఈ జగత్తులో ధర్మాధర్మములు లేకుండా ఉండడానికి వీలు లేదు.
1: It is not possible to expect the world without the twins dharma.
0: ఈ రెండింటి యొక్క సమన్వయం చేతనే మానవత్వమును దివ్యత్వంగా మార్చుకోవాలి.
1: The combination, the entire coordination between the two will help you to attain the divinity from humanity.
0: కనుక పశుత్వం అంటే ఏమిటి?
1: What is bestial temperament?
0: ఈ పశుత్వమునందు కూడాను తన యొక్క నియమమును పురస్కరించుకొని
1: In animality there is discipline.
0: ఆహార నిద్రపైనాదులందే మాత్రమే తన జీవితాన్ని అంకితం గావించుకోవాలి.
1: It one has to spend his life restricting to the food, fear, sleep and procreation.
0: ఈ పశువుల యందు కూడాను కొన్ని నియమములు ఉంటున్నాయి.
1: Animal has a discipline.
0: అదే విధముగానే మానవుని యందు కూడాను కొన్ని నియమములు ఉంటున్నాయి.
1: So also man has a discipline.
0: ఇరువురు ఒక సమానంగా భావించుకోవటం ఇది అసాధ్యము.
1: It is impossible to expect same discipline for animal and a man.
0: అనేక మంది భారతీయులు ఆశించే ఆశలను, పూజించే పూజలను, ఆరాధించే అర్చనలకులను విరుద్ధంగా భావిస్తున్నారు.
1: Many people consider the form of worship, the form of spiritual path adopted by Bharatiyas, something against something
0: contrary. భారతదేశంలోకి ఇన్ని విధములైనటువంటి ఇక్కట్టు రావడానికి, ఇన్ని విధములైనటువంటి హింసలు జరగడానికి, ఇన్ని విధములైనటువంటి యొక్క కల్లోలములు ఏర్పడడానికి కుల మతములే మూల కారణమని భావిస్తున్నారు.
1: We consider the caste and religion differences are responsible for all the obstacles, problems and violence all over the country.
0: అనేక మతములతో కూడినటువంటి భారతీయ జగతి.
1: And this Bharat is a combination of many religions.
0: కానీ మతములు లేకుండా ఉండడానికి వీలు కాదు.
1: It's not possible to exist without a religion.
0: అయితే ఈ మతముల వల్ల ఏర్పడినటువంటి కాదు ఈ కల్లోలములు.
1: The agitations are not due to religious differences.
0: మతములు మానవుడు నిర్మించినటువంటివి కాదు.
1: Religion is not of man's making.
0: అది సహజమైన ధర్మము.
1: It is a natural code of life.
0: కనుక మానవులు కేవలము తన ధర్మమును, తన యొక్క ఆరాధనలు, తన యొక్క అర్చనలు వివిధమైన మార్గంలో ప్రవేశపెట్టడం చేతనే ఈ కల్లోలము జరుగుతున్నవని భావిస్తున్నారు.
1: We consider that our path of life, our mode of worship are responsible for all the agitation and confusion around.
0: కులములు మతములు అనేటువంటివి కల్లోలములకు ఏమాత్రము కారణాలు కాదు.
1: In fact, the caste and religion are in no way responsible for confusion.
0: మానవుని యొక్క అంతఃకరణమైనటువంటి యొక్క భావములే దీనికి మూల కారణం.
1: The inner feelings of man are responsible for all the agitation.
0: ఒక చిన్న ఉదాహరణ.
1: A small example.
0: జర్మనీ దేశం లోపల
1: In Germany,
0: కులమతములు ఏమాత్రము లేవు.
1: There are no religions in community.
0: కాని రెండవ మహాభారత యుద్ధం జరిగిన తర్వాత
1: of the second war in Mahabharat, second world war,
0: ఈ జర్మన్ దేశమును నాలుగు భాగములుగా విభజించి
1: Germany is divided into four parts.
0: నాలుగు ముక్కలుగా చేసి పరిపాలన చేస్తూ వచ్చారు.
1: There lies the administration having been divided into four parts in Germany.
0: కులమతముల యొక్క భేదమా కారణము?
1: Well, do you think that the caste and religion are responsible?
0: జపాన్ దేశమును కూడా అనేక రకములుగా విభజించి
1: Japan is also divided.
0: కొన్ని దినములు అందులో కూడా కల్లోలములు ఏర్పడుతూ వచ్చినాయి.
1: you find a lot of agitation over there.
0: దీని అన్నిటికీ నీ కులమతములు ఆరాధనలు మూల కారణములు కాదు.
1: For all this, the mode of worship, the caste and religion are not responsible.
0: మానవుని యొక్క మహా ప్రమాణములే దీనికి మూల కారణములు.
1: It's only man's feeling that is responsible.
0: కనుక కులమతములు అనేటువంటి దానికి మూల కారణంగా తీసుకోవటం చాలా తప్పు.
1: It's a big mistake if you think that religion and caste are responsible for agitation in this
0: భారతీయులు ఇన్ని మతములు ఉండినప్పటికీ ఐకమత్యంగా అన్యోన్యతగా సోదర భావమును పెంచుకుని జీవితాన్ని గడుపుతూ వచ్చారు అనేక వేల సంవత్సరములు.
1: ఫర్ మెనీ లాంగ్ ఇయర్స్ ఇన్ భారత్ పీపుల్ స్పెండ్ దేర్ లైఫ్ ఇన్ యూనిటీ అండ్ ఫ్రెటర్నిటీ ఇన్ స్పైట్ ఆఫ్ రిలిజియన్స్ అండ్ కమ్యూనిటీస్ కాస్ట్.
0: మతములన్నీ వేరు, మార్గము ఒక్కటే.
1: రిలిజియన్స్ ఆర్ మెనీ బట్ ద పాత్ ఇస్ వన్.
0: వస్త్ర భేదము వేరు, వస్తు ఒక్కటే.
1: ద క్లాత్ ఇస్ వేరీడ్ బట్ యాన్ ఇస్ వన్.
0: శృంగారములు వేరు, బంగారం ఒక్కటే.
1: జ్యువెల్స్ ఆర్ మెనీ బట్ గోల్డ్ ఇస్ వన్.
0: పశువుల వన్నెలు వేరు, పాలు ఒక్కటే.
1: కలర్స్ ఆఫ్ ద కౌస్ ఆర్ డిఫరెంట్ బట్ మిల్క్.
0: జీవ జంతువులు వేరు, జీవుండు ఒక్కటే.
1: అండ్ దెన్ దర్ మెనీ కైండ్స్ ఆఫ్ స్పీషీస్ అండ్ బీయింగ్స్ బట్
0: పూల జాతులు వేరు, పూజలు ఒక్కటే.
1: ఫ్లవర్స్ ఆర్ మెనీ బట్ వర్షిప్ ఇస్ వన్.
0: బ్రతుకు కోసం బహుబాధ బద్ధులైది.
1: ఇన్ ఫ్యాక్ట్ వీఆర్ బౌండ్ టు క్యారీ అవుట్ అవర్ లివింగ్.
0: బ్రతుకు కోసం ఏర్పడినటువంటిదే కాని కేవలం ఒకరికొకరు కల్లోలము అభివృద్ధి పరచుకోవటం కాదు.
1: All this is due to a kind of feeling to carry out how our living is nothing to do with other aspects.
0: Matamullo ye matramu dvesham ledu.
1: In fact, there is no hatred in the field of religion.
0: Matullo unnadi dvesham.
1: Everything lies with mati, the mind.
0: Matulu manchivaina matame edi chaddadi.
1: If mati, the mind, is good, what is wrong with matamu, the religion?
0: Kanaka matam pani deeni karanaanni pondatam chaala porapaatu.
1: It is a mistake to consider that mata, the religion, is responsible.
0: Bharata deshamulandu,
1: in Bharat,
0: అనేక మతములు పేరుతో పెట్టుకుని
1: దేర్ ఆర్ మెనీ రిలీజియన్స్.
0: ఈ జాతులు అనేటువంటిది కొంచెం మూల కారణంగా తీసుకున్నారు.
1: అండ్ వి హావ్ గాన్ బై ది కమ్యూనిటీ కాస్ట్.
0: జాతి కూడాను మానవ నిర్మితం కాదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇట్స్ నాట్ ఆఫ్ అవర్ ఓన్ మేకింగ్.
0: జాతి అనగా ఏమిటో అర్థాన్ని గుర్తించాలి.
1: లెట్ అస్ అండర్స్టాండ్ వాట్ దిస్ కాస్ట్.
0: జాతి జాతి జాతి
1: దిస్ జాతి ఆర్ నేషన్.
0: జాతి అనగా ఒక స్వరూపానికి లక్షణమే జాతి.
1: దిస్ జాతి ఆర్ నేషనాలిటీ యాజ్ ఎ ఫామ్.
0: ఇది పూల జాతి.
1: దిస్ బిలాంగ్స్ టు ది కమ్యూనిటీ ఆఫ్ ఫ్లవర్స్.
0: ఆకారమే దీనికి మూల జాతిగా ఉంది.
1: ఇట్స్ వెరీ ఫార్మ్ టెస్టిఫైస్ ఇట్.
0: ఇది బట్ట జాతి.
1: దిస్ బిలాంగ్స్ టు ది క్లాత్.
0: దీనికంతా కాటన్ దీనికి మూల కారణము.
1: అండ్ ద కాటన్ ఇస్ ద కాజ్.
0: కనుకనే ఒక్క వ్యక్తి వల్ల జాతి ఏర్పడటం లేదు.
1: అండ్ ది నేషనాలిటీ ఇస్ నాట్ ద కాంబినేషన్ ఆఫ్ ది సింగిల్.
0: ఒక వ్యక్తిని మనం నాశనం చేయవచ్చును.
1: యు మే కిల్ ఎ సింగిల్ పర్సన్.
0: కానీ మానవ జాతిని మాత్రం నిర్మూలన చేయడానికి వీలు కాదు.
1: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు ఎనిహిలేట్ ది ఎంటైర్ హ్యూమానిటీ.
0: అనేక వృక్షములు ఉంటున్నాయి.
1: యు హావ్ మెనీ ట్రీస్.
0: మామిడి వృక్షములు ఉంటున్నాయి.
1: వేప
0: వృక్షములు ఉంటున్నాయి.
1: యు హావ్ గాట్ మ్యాంగో ట్రీస్ అండ్
0: ఇవంతా కూడా వృక్ష జాతియే.
1: దే బిలాంగ్ టు ద వరల్డ్ ఆఫ్ ట్రీస్.
0: వృక్ష జాతి అయినంత మాత్రమున
1: బికాస్ ఆఫ్ దాట్
0: మామిడి విత్తనం నాటి వేప పండును కోరితే వస్తుందా?
1: Having sown the seed of neem, you cannot expect the mango to
0: bear. Veepa vittanam naati maamidi phalam aashisthe labhistunda?
1: And so also true when sowing the mango tree, you cannot expect the neem.
0: Idantha vruksha jaati jaati okkate.
1: But they all belong to the world of trees.
0: Kaani phalamulu anekanga untunnayi.
1: But fruits are many.
0: Ee vruksha jaati yandu phalamulu yokka ruchulu 450 rakala untunnayi.
1: And the fruits have different tastes, many many tastes.
0: 450
1: 400 types of taste.
0: కనుక ఇన్ని రుచులతో కూడినటువంటి ఈ వృక్షములు ఏకత్వాన్ని ఏ రీతిగా నీవు భావించగలవు?
1: హౌ డు యూ ఎక్స్పెక్ట్ దిస్ యూనిటీ అమాంగ్ ది ట్రీస్ విత్ 450
0: టైప్స్? కనుక మానవ జాతి ఎందుకూడను మానవ జాతి ఒక్కటే.
1: ద హ్యూమన్ రేస్ ఇస్ వన్.
0: కానీ మానవులు వేరు వేరు.
1: బట్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్
0: వారి మనోభావములు వేరు వేరు.
1: దేర్ థాట్స్ ఆర్ డిఫరెంట్.
0: సంకల్ప వికల్పములు వేరు వేరు.
1: దేర్ థాట్స్ అండ్ కౌంటర్ థాట్స్ ఆర్
0: వేరు వేరు.
1: అండ్ ది బిహేవియర్ ఇస్ డిఫరెంట్.
0: ఇవన్నీ కూడా అంతఃకరణ యొక్క ప్రమాణములే.
1: They all go by the inner feeling.
0: కాబట్టి జాతిని నిర్మూలన చేయటం అనేటువంటిది వెర్రితనము.
1: ఇట్ ఇస్ ఫూలిష్నెస్ టు ఎక్స్పెక్ట్ టు కిల్ ది ఎంటైర్ రేస్.
0: జాతిని ఎవరు కూడా నిర్మూలన గావించుకోలేరు.
1: నన్ కెన్ రిమూవ్ ది హ్యూమన్ రేస్ ఇన్ టోటల్.
0: వ్యక్తిని నిర్మూలన గావించవచ్చును కానీ జాతి ఎప్పటికీ సత్యమైనటువంటిది, నిత్యమైనటువంటిది.
1: యూ కెన్ కిల్ ఎ సింగిల్ హ్యూమన్ బీయింగ్ బట్ నాట్ ఎనిహిలేట్ కిల్ ది ఎంటైర్ సొసైటీ.
0: మానవ జాతి.
1: దట్ ఈస్ హ్యూమన్ రేస్.
0: ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క జాతిని కేవలం కొన్ని కల్లోలములకు మూల కారణం చెప్పుకోవటము కేవలం అజ్ఞానమే.
1: ఇట్స్ అటర్ స్టేట్ ఆఫ్ ఇగ్నోరెన్స్ టు కన్సిడర్ దట్ ద కాస్ట్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ది ఎంటైర్ కన్ఫ్యూజన్.
0: ఈనాడు జగత్తులో ఇన్ని విధమైనటువంటి కల్లోలములకు మూల కారణము మానసిక ప్రవాహములే.
1: For all the disturbances in the world, it is our mental makeup that is responsible.
0: వ్యక్తి యొక్క ప్రవర్తనలే దీనికి మూల కారణము.
1: ఇట్ ఇస్ ఇండివిజువల్ బిహేవియర్ దట్ ఇస్ ద కాజ్.
0: జాతి మత కుల భేదములు ఏమాత్రము దీనికి కారణాలు కావు.
1: అండ్ ద రీజన్ సచ్ యాస్ బేస్డ్ ఆన్ కాస్ట్ కమ్యూనిటీ అండ్ రిలీజియన్
0: ఈ మూలాధార సత్యమే గుర్తించుకోలేని వ్యక్తులు మాత్రమే జాతి మత కులములే ఈ యొక్క కలహములకు మూల కారణమని భావిస్తున్నారు.
1: దోస్ హూ కుడ్ నాట్ అండర్స్టాండ్ ద మెయిన్ సీక్రెట్ రీజన్ బిహైండ్ ఇట్ consider the caste and the religion.
0: ఇది చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
0: జగత్తులో ఈ కలహములకు కల్లోలములకు జాతి మతములు కారణమే కాదు.
1: For all the agitation, disturbances and conflicts in the world, the caste and religion are not responsible. It is only the individual culture and individual behavior that is responsible.
0: కనుక మన యొక్క సంస్కృతిని మనం పవిత్రంగా చేసుకోవాలి.
1: So we should make our culture
0: sacred. ప్రాచీన భారతీయ సంస్కృతి యందు,
1: in the ancient culture of Bharat,
0: నిజమైనటువంటి తత్వం ఏకత్వమే.
1: In fact, there is one principle of unity.
0: ఆ ఏకత్వమును మాత్రమే మనం దృష్టి యందు ఉంచుకోవాలి.
1: We have to keep this oneness, spirit of oneness as the main view.
0: కానీ నక్షత్రములు వేరు వేరుగా ఉన్నాయి.
1: The many stars,
0: but sky is one.
1: But the sky is one.
0: Beings are many.
1: Beings are many.
0: Breath is one.
1: Breath is one.
0: Nations are many.
1: Nations are many.
0: Earth is one.
1: Earth is one.
0: చూసారా, ఈ సత్యాన్ని మనం గుర్తించుకుంటూ పోవాలి.
1: We have to recognize this truth.
0: కనుక వ్యక్తిత్వంలో ఉండేటువంటి ఒక దివ్యత్వాన్ని మనం ప్రవర్తనగా భావించుకోవాలి.
1: We have to consider the divinity in the personality as sacred.
0: అన్నింటికీ మూల కారణము ప్రేమనే.
1: Love is the main cause for all.
0: ఈ ప్రేమ ఒకరి వల్ల ఏర్పడినటువంటిది కానీ, ఒకరి వల్ల అందుకున్నటువంటిది కానీ కాదు.
1: The love is neither given, handed over or passed on.
0: ఇది సహజసిద్ధంగా ఏర్పడేటువంటిదే.
1: It is quite natural.
0: ఈ ప్రేమకు ఒకరు మూల కారణం కాదు.
1: నో వన్ ఈస్ ద మెయిన్ కాజ్ ఫర్ లవ్.
0: దైవమే ప్రేమ, ప్రేమనే దైవము.
1: గాడ్ ఈస్ లవ్, లవ్ ఈస్ గాడ్.
0: కనుకనే ఈ దైవత్వంతో వచ్చినటువంటి ప్రేమతత్వాన్ని ఏ రీతిగా మనం భిన్నత్వంగా భావించుకోవచ్చు?
1: హౌ డు యూ కన్సిడర్ దిస్ లవ్ ఎస్ ఎ డివినిటీ అండ్ గో బై ది వర్డ్ మల్టిప్లిసిటీ ఆర్ డైవర్సిటీ?
0: ప్రేమతత్వాన్ని మొట్టమొదట మనం విచారించాలి.
1: ఇన్వెస్టిగేట్ ద నేచర్ ఆఫ్ లవ్.
0: ప్రేమ రూపము బ్రహ్మము ప్రేమమయము.
1: God is love, is the very embodiment
0: prema,
1: of love.
0: Prema to sandhimpa neemamagunu.
1: There can be a discipline by
0: kaana premanu gattiga karigi unna.
1: If you have the strong love,
0: advitiyamu nandanga arhudagunu.
1: You attain the state of non-duality.
0: Mana advitiyamanta kudanu kevalam prema yende imidi untunnadi.
1: That non-dual state is born out of love.
0: Kevalam sharira abhimanamunu puraskarinchukoni,
1: basing on the body attachment,
0: deha bandhamunu veru veruga bhavinchukovatam chetane,
1: because we go by multiplicity,
0: ee prema bhinna bhinnanga roopantundali.
1: Love is fragmented or segmented.
0: Ee bhinna bhinnamga yerpadeetundi prema nijamaina prema kaadu.
1: The divided love is not love at all.
0: Ee sambandha bandhamyamto vachinatundi prema,
1: it goes by the association and relationship.
0: Prema okkate.
1: Love is one.
0: ఏ వ్యక్తి అయినా కానీ, ఏ దేశమైనా కానీ,
1: ఎనీ కంట్రీ,
0: ఏ ప్రాంతమైనా కానీ,
1: ఎనీ రీజియన్,
0: కానీ ప్రేమతత్వం ఒక్కటే.
1: బట్ లవ్ ఇస్ వన్.
0: స్వామి ప్రేమ ప్రేమ ప్రేమ అంటున్నారు, ఏమిటి ఈ ప్రేమకు రూపము అని అనేక మంది భావిస్తుంటుంటారు.
1: భగవాన్ స్పీక్స్ ఆఫ్ లవ్ కంటిన్యూస్లీ ఎవ్రీ టైమ్. వాట్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ లవ్? ఇస్ ద
0: ప్రేమనే దైవము.
1: లవ్ ఇస్ గాడ్.
0: ప్రేమ ఈశ్వర హై, ఈశ్వర ప్రేమ హై.
1: లవ్ ఇస్ గాడ్, గాడ్ ఇస్ లవ్.
0: ఈ ప్రేమ అనేటువంటిది భగవంతుడే.
1: And this very love is God himself.
0: ఈ ప్రేమ అనేటువంటిది హృదయమే.
1: And this heart is ఈ ప్రేమ
0: అనేటువంటిది ఉనికియే.
1: And this existence.
0: ఈ ప్రేమ అనేటువంటిది ఆత్మనే.
1: And this love is ఆత్మ.
0: ఈ ప్రేమ అనేటువంటిది బ్రహ్మనే.
1: And this love is Brahma.
0: కాబట్టి ఏదిగానే భావించుకోనివు అన్నిటికీ ప్రేమ ఒక్కటే.
1: Give any name, but love is one and the same.
0: బ్రహ్మ ప్రేమనే.
1: That Brahma is God.
0: మన మూలాధారమైన తత్వం ప్రేమనే.
1: The main primordial principle is love.
0: ఆత్మ ప్రేమనే.
1: స్పిరిట్ ఆత్మ ఇస్ లవ్.
0: హృదయము ప్రేమనే.
1: ద హార్ట్ ఇస్ లవ్.
0: సర్వము ప్రేమమయమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ ఫుల్ ఆఫ్ లవ్.
0: ఇలాంటి ప్రేమకు ఏ రూపం అని చెప్పగలరు?
1: వాట్ ఫార్మ్ కెన్ యూ డెఫినెట్?
0: కనుకనే నీ యందున్నది నాయందున్నది ఒకే ఆత్మనే.
1: సో దాట్ ఇన్ యూ అండ్ ఇన్ మీ సేమ్ ఆత్మ.
0: నీ యందున్నది నాయందున్నది ఒకే హార్టే, హృదయమే.
1: ద సేమ్ హృదయ, ద హార్ట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ యూ అండ్ మీ.
0: కాబట్టి హృదయాన్ని హృదయం ప్రేమిస్తుంది.
1: So it's only connection heart to heart.
0: ఈ ఏకత్వాన్ని మీరు చక్కగా గుర్తించుకుంటే ద్వేషం అనేటువంటి ఉండదు.
1: When once we understand this principle of unity, there's no scope for hatred.
0: ఈనాడు ఈ ఏకత్వం అనేటువంటి దాన్ని భిన్నత్వంగా భావించుకోవటం చేతనే అనేక రకమైనటువంటి కలహములు కల్లోలములు విజృంభించిపోతున్నాయి.
1: Because unity is viewed as diversity, leading to all conflict and disturbances and agitations.
0: కనుక మన అందరి యందు ఉన్నటువంటి ఆత్మతత్వం ఒక్కటే.
1: It is only the atmic principle consciousness.
0: దేహమును వేరు వేరుగా ఉండవచ్చును.
1: What is may be different?
0: ఇవన్నీ వేరు వేరుగా భావించుకున్నంత మాత్రమున ఆత్మ తత్వం వేరు కానే.
1: Because you think of variety, diversity, you cannot consider consciousness
0: ఆత్మ సర్వభూత అంతరాత్మ.
1: It is only one consciousness present in all beings.
0: అద్వైతం బ్రహ్మ అన్నారు.
1: The non-dualism is cosmos.
0: బ్రహ్మనే అద్వైతము.
1: Brahma is non-dual.
0: బ్రహ్మ అనగా ప్రోత్తరమైనటువంటి స్వరూపము.
1: బ్రహ్మ మీన్స్ వాస్ట్నెస్.
0: సర్వత్రా నిండినటువంటిది ఆత్మతత్వము.
1: దట్ వాస్ట్నెస్ స్పిరిట్ ఆఫ్ బ్రహ్మ
0: సర్వత్రా నివసించేటువంటిది భిన్నత్వమే కాకుండా బ్రహ్మతత్వము.
1: దేర్ఫోర్ ఇట్ కెనాట్ బి ప్లూరాలిటీ ఆర్ మల్టిప్లిసిటీ, ఇట్ ఇస్ ఓన్లీ యూనిటీ.
0: కనుక ఈ ఏకత్వాన్ని మనం దృఢంగా విశ్వసించాలి.
1: వి హావ్ టు స్ట్రెంగ్తెన్ ద ఫెయిత్ ఇన్ దిస్ యూనిటీ.
0: దేహాన్ని అభిమానం చేసుకుని
1: because the body
0: ఈ దేహాభిమానం చేత అనేక విధమైనటువంటి భేదములు ఏర్పడుతున్నాయి.
1: ఇట్ ఇస్ ఓన్లీ ది బాడీ అటాచ్మెంట్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ మల్టిప్లిసిటీ.
0: కోపము, తాపము, ఈర్ష్య, అసూయ, డంబము ఇలాంటివంతా రావడానికి ఈ యొక్క దేహాభిమానమే.
1: ఇట్ ఇస్ ఓన్లీ బాడీ అటాచ్మెంట్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ పాంప్ అండ్ షో.
0: అనేక మంది దేవాలయాలకు వెళుతుంటారు.
1: మెనీ పీపుల్
0: వెంకటేశ్వర దేవాలయంకు వెళుతారు.
1: దే గో టు వెంకటేశ్వర టెంపుల్.
0: స్వామి నీవు నా కోరికలు నెరవేర్చుతుంటే నీకు ఒక బ్రహ్మోత్సవం చేపిస్తాను ఉంటాడు.
1: దే గో టు వెంకటేశ్వర టెంపుల్ అండ్ సే స్వామి ఇఫ్ యూ ఫుల్ఫిల్ మై డిజైర్ ఐ విల్ ఆఫర్.
0: స్వామి నా బిడ్డకు వివాహమైందంటే నీకు ఒక కళ్యాణం జరిపిస్తాను ఉంటాడు.
1: ఇఫ్ మై డాటర్ ఈస్ మ్యారీడ్ స్వామి ఐ విల్ పర్ఫార్మ్ యువర్ మ్యారేజ్.
0: భగవంతుని మ్యారేజ్ వీడా చేసేటువంటి వాడు.
1: ఆర్ యూ ద పర్సన్ టు పర్ఫార్మ్ ద మ్యారేజ్ ఆఫ్ గాడ్?
0: తన మ్యారేజ్ కోసమని భగవంతుడు వీని కోరిక నెరవేరుస్తాడా?
1: యూ మీన్ సే గాడ్ ఈస్ వెయిటింగ్ ఫర్ యువర్ మ్యారేజ్ సో హాస్ టు బి మ్యారీడ్ హింసెల్ఫ్?
0: నీవు ఈ విధంగా ఒక ఆశని చూపించి భగవంతుని మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నావు.
1: యూ వాంట్ టు టెంప్ట్ గాడ్ బై దిస్ అండ్ చీట్ హిమ్.
0: ప్రతి ఫలాపేక్షతో పల భగవంతుని ప్రార్థించేటువంటిది ఇది ప్రేమనే కాదు.
1: దట్ ప్రేయర్ బోర్న్ అవుట్ ఆఫ్ సెల్ఫిష్నెస్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఇన్ రిటర్న్.
0: ప్రతి ఫలాపేక్ష లేకుండా
1: విదౌట్ ఎన్ ఎక్స్పెక్టేషన్.
0: ఒకే ఆత్మనే.
1: ఓన్లీ వన్ కాస్మిక్ ప్రిన్సిపల్.
0: నా ఆత్మను నేను చూసుకుంటున్నాను.
1: ఐ సీ మై ఓన్.
0: నా ఆత్మతో నేను మాట్లాడుతున్నాను.
1: ఇట్ మై కాన్షియస్నెస్ దట్ స్పీక్స్.
0: నా భగవంతునితో నేను కూడి ఉంటున్నాను.
1: ఐ అండ్ ద కంపెనీ ఆఫ్ గాడ్.
0: ఈ ఏకత్వంలో మనం అభివృద్ధి కావాలి.
1: వీ హావ్ టు డెవలప్ ఫాస్టర్ దిస్ వన్నెస్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: అనేక పర్యాయములు మిమ్మల్ని ప్రేమ స్వరూపులారా అని పిలుస్తుంటాను.
1: భగవాన్ అడ్రస్సెస్ రిపీటెడ్లీ
0: అస్. మీ రూపము ఈ దేహాభిమానంతో కూడినటువంటి కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ డోంట్ హ్యావ్ this body attachment.
0: ప్రేమ స్వరూపమే మీ సత్యజీవం.
1: ఇన్ ఫ్యాక్ట్ యువర్ ట్రూ నేచర్ ఈస్ లవ్.
0: అది నిర్గుణమైనటువంటిది.
1: దట్ ఇస్ అట్రిబ్యూట్ లెస్.
0: అందుకోసమే నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపం.
1: ఇట్ ఇస్ ఎటర్నల్, ఇట్ ఇస్ అన్సలీడ్, ఇట్ ఇస్ ఇమ్మోర్టల్, ఇట్ ఇస్ అన్పొల్యూటెడ్.
0: కనుక ఆకారంతో కూడినటువంటి దాన్ని ప్రేమ అని చెప్పడానికి వీలు కాదు.
1: అండ్ దట్ గోస్ బై ఫార్మ్, యూ కెనాట్ సే
0: ఈమె నా తల్లి అనే ఆకారాన్ని నీవు తల్లిగా భావిస్తున్నావు.
1: అండ్ యూ కన్సిడర్ యువర్ మదర్ గోయింగ్ బై హర్ ఫార్మ్.
0: ఎప్పటి నుంచి నీ ఆకారాన్ని తల్లిగా భావిస్తున్నావు?
1: Since when you have this motherly feeling?
0: ఆమెకు పుట్టిన తర్వాత, నీ పెద్దవాడైన తర్వాత, నేను కొడుకు ఆమె తల్లి అని అభిమానం ఏర్పడిన తర్వాత ఆమె నీవు ప్రేమిస్తున్నావు.
1: After birth, as you grow, when once you understand your mother, you call her mother.
0: ఈమె నా తల్లి అనేటువంటి విశ్వాసమే లేకపోతే నీవు ఆమెను ప్రేమించలేవు.
1: If you have no faith that soon so your mother, you can't love her.
0: కాబట్టి ఈ విశ్వాసమే ప్రేమకు మూల కారణము.
1: Therefore,
0: where there is confidence, there is love.
1: Where there is confidence, there is love.
0: Where there is love, there is peace.
1: Where there is love, there is peace.
0: Where there is peace, there is truth too.
1: Where there is peace,
0: where there is truth, there is bliss.
1: Where there is truth, there is bliss.
0: Where there is bliss, there is God.
1: Where there is bliss, there is God.
0: కనుకని ఆకారాన్ని నీవు తల్లిగా భావించుకున్నావు.
1: You consider the form as your mother.
0: అంతటితోనే మన యొక్క ప్రయత్నం మానకూడదు.
1: Don't give up at that stage.
0: దాని నుంచి సత్యాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
1: Investigate the truth and develop thereafter.
0: దాని నుంచి నీవు శాంతిని పెంపొందింపు చేసుకోవాలి.
1: And then you can acquire peace out of it.
0: ఆ శాంతి నుంచి నీవు సత్యంలో ప్రవేశించాలి.
1: And then from peace travel towards truth.
0: ఈ సత్య శాంతిలో ప్రవేశించిన తర్వాత నీ జీవితం ధన్యమైపోతుంది.
1: When once there is truth and peace, you are redeemed.
0: ఇది ఎక్కడో బయట లేవు.
1: It's not outer world.
0: నీ యందే ఉంటున్నది.
1: It is within you.
0: Truth is in you.
1: Truth is in you.
0: Bliss is in you.
1: Bliss is in you.
0: Peace is in you. You are the embodiment of peace.
1: You are the embodiment of
0: peace. You are the embodiment of truth.
1: You are the embodiment of truth.
0: ఎక్కడ నీవు వెతుకుతావు?
1: Why do you investigate such?
0: ఆ బయట వెతకడమే నీ యొక్క పొరపాటు.
1: You are in search of this outer world. That's your mistake.
0: ఏది కూడా నీకంటే బయట ఒక్కటి లేదు.
1: Nothing is present in the outer world.
0: Everything is reflection of the inner being.
1: Everything is out of the inner being.
0: నీ నుంచి వచ్చినటువంటివే.
1: It is a reflection of the inner being.
0: కనుకనే మనము భగవంతుని ఏ విధంగా ప్రార్థించాలి?
1: హౌ షుడ్ యూ ప్రే గాడ్?
0: ప్రతిఫలాపేక్షతో మనం ప్రార్థించకూడదు.
1: యూ షుడ్ నాట్ ప్రే టు గాడ్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ ఇన్ రిటర్న్.
0: అద్దంలో చూచిన ప్రతిబింబాన్ని నేను ప్రేమించినట్టుగా నీవు నీ దేహంలో ప్రేమించు.
1: Just as you love your own reflection, love God.
0: ఏ దేహాన్ని చూసినప్పటికీ అందులో నా బింబం ఉంది అని యాసించు.
1: Consider every body as a mirror where you find your reflection.
0: ఈ నిత్య సత్యమును ప్రబోధించుకొని భగవద్గీత యందు మమై వాంసో జీవలోకే జీవభూత సనాతన.
1: Basing on this eternal truth, Bhagavad Gita declares that the entire individual
0: నీవు
1: is ancient and eternal.
0: నేను నీవు వేరు కాదు.
1: I and you are not separate.
0: కాబట్టి నా ప్రేమ నీ ప్రేమ వేరు కాదు.
1: యువర్ లవ్ అండ్ మై లవ్ ఆర్ నాట్ డిఫరెంట్.
0: ప్రేమలు ఒక్కటే.
1: బోత్ ఆర్ వన్.
0: దేహాభిమానంతో కొన్ని మార్పులు కలగవచ్చును కానీ
1: దేర్ మే బి చేంజెస్ డ్యూ టు బాడీ.
0: ప్రేమ యొక్క తత్వం ఒక్కటే. ప్రేమ ప్రేమనే.
1: లవ్ ఇస్ లవ్. ఇట్స్ నేచర్ ఇస్
0: వన్. లివ్ ఇన్ లవ్.
1: లివ్ ఇన్ లవ్.
0: ఆ యొక్క తత్వాన్ని మీరు చక్కగా గుర్తించాలి.
1: అండర్స్టాండ్ ది స్పిరిట్ వెరీ వెల్.
0: కనుక ప్రతి మానవుడు కూడాను
1: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్
0: ప్రేమస్వరూపుడే.
1: ది ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
0: ఈ ప్రేమను వదిలి ఎన్ని సాధనలు చేసినప్పటికీ ఇవి నిష్ప్రయోజనమే.
1: విదౌట్ లవ్ యూ మే ప్రొసీడ్ ఇన్ ఎనీ స్పిరిచువల్ పాత్. ఇట్ వుడ్ బి ఆల్ ఇన్ వెయిన్.
0: ఏదో ఒక ఆశతో నీవు పూజలు చేస్తున్నావు.
1: యూ డూ సంథింగ్ ఇన్ ఎక్స్పెక్టేషన్.
0: ఏదో ఒక ఆశతో నీవు జపం చేస్తున్నావు.
1: యూ డూ జప.
0: ఏదో ఒక ఆశతో ధ్యానం చేస్తున్నావు.
1: యూ మెడిటేట్.
0: ఇవన్నీ ఆశల యొక్క ప్రతిబింబములే.
1: దే ఆర్ ఆల్ రిఫ్లెక్షన్స్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్.
0: కనుక ఈ ప్రతిబింబాలకు ఏమాత్రము నీవు అవకాశం ఇవ్వకూడదు.
1: డోంట్ గివ్ ఎనీ స్కోప్ ఫర్ సచ్ ఎక్స్పెక్టేషన్.
0: ప్రతిబింబమే.
1: ఇన్ ఫ్యాక్ట్ రిఫ్లెక్షన్.
0: కానీ బింబస్వరూపుడు కాదు.
1: బట్ యూ షుడ్ గో బై దిస్ ఆబ్జెక్ట్.
0: ప్రతిబింబాలు బింబస్వరూపం అవుతుందా?
1: కెన్ యూ కాల్ ఎ రిఫ్లెక్షన్ ఎస్ అన్ ఆబ్జెక్ట్?
0: నీవు ఒక అద్దం ముందు పోయి నిల్చుకో.
1: యూ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్.
0: ఇది నా కుడి కన్ను అని చెప్తావు.
1: యూ సే దిస్ మై రైట్ ఐ.
0: కానీ నీ కుడి కన్ను అద్దంలో ఎడమ కన్నుగా కనిపిస్తుంది.
1: బట్ ఇన్ ది మిర్రర్ ద రైట్ ఐ ఈజ్ సీన్ ఎస్ ద లెఫ్ట్ వన్.
0: అది నీ ప్రతిబింబం.
1: That's your reflection.
0: Kani addame lekapothe nee bimbam bimbame.
1: Without the mirror you are just an object.
0: Kabatti prapanchame yoka addamu.
1: The whole world is a mirror.
0: ఈ అద్దమును నువ్వు ఆధారం చేసుకుని నువ్వు బ్రతుకుతున్నావు.
1: యూ క్యారీ ఆన్ దిస్ వరల్డ్.
0: ఈ అద్దములో చూసే అన్ని కూడా నెగిటివ్ నెగిటివ్ నెగిటివ్స్.
1: ఆల్ దట్ యు వ్యూ ఇన్ ది మిర్రర్ ఇస్ నెగిటివ్.
0: ఇవన్నీ ఆపోజిట్స్ అవుతుంది.
1: దట్ జస్ట్ ఆపోజిట్.
0: నీ కుడి కన్ను ఎడమ కన్నుగా కనిపిస్తుంది.
1: రైట్ వన్ ఈజ్ సీన్
0: నీ కుడి చేయి ఎడమ చేయిగా కనిపిస్తుంది.
1: రైట్ హ్యాండ్ ఇస్ ద లెఫ్ట్ హ్యాండ్.
0: ఎట్లా నీవు సత్యం అనుకుంటావు?
1: హౌ డు యూ కన్సిడర్ ట్రూత్?
0: కాదు కాదు.
1: నో.
0: అందుకోసమనే సాక్షాత్ ఆకారం సాక్షాత్కారం అన్నారు.
1: దేర్ఫోర్ సాక్షాత్ ఆకారం ది వెరీ మేనిఫెస్టేషన్ ఇస్ అవతారం ఇన్కార్నేషన్.
0: నేను ధ్యానంలో సాక్షాత్కారం పొందానంటాడు.
1: వెల్ ఐ హావ్ సీన్ ద మేనిఫెస్టేషన్ వైల్ ఇన్ మెడిటేషన్.
0: అది సాక్షాత్ ఆకారం కాదు, ప్రతిబింబమే.
1: ఇట్ ఈస్ నాట్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ ద మేనిఫెస్టేషన్. ఇట్ ఇస్ రిఫ్లెక్షన్.
0: ఆ నీ యొక్క భ్రమ యొక్క చిత్రమే.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది పిక్చరైజేషన్ ఆఫ్ యువర్ ఇల్యూజన్.
0: అదంతా సాక్షాత్కారం కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ద ట్రూ మేనిఫెస్టేషన్.
0: ఏది సాక్షాత్కారము?
1: వాట్ ఇస్ ది
0: మేనిఫెస్టేషన్? మీ రూపమే నీకు సాక్షాత్కారం.
1: యువర్ వెరీ ఫామ్ ఇస్ ద ట్రూ మేనిఫెస్టేషన్.
0: కనుకనే ప్రతి మానవుడు కూడాను
1: ఎవ్రీ మ్యాన్
0: తన ఆకారం తాను సొంతంగా భావించుకుని
1: కన్సిడర్ యువర్ ఫామ్.
0: నీ ఆకారమే దైవస్వరూపంగా విశ్వసించుకుని
1: కన్సిడర్ యువర్ సెల్ఫ్ ఎస్ డివైన్.
0: దీని ప్రేమతత్వాన్ని నీవే అనుభవించాలి.
1: ఎక్స్పీరియన్స్ యువర్ ఓన్ ట్రూ నేచర్ ఆఫ్ లవ్.
0: ఈ లౌకిక సంబంధమైన సంబంధ బాంధవ్యములు
1: worldly relationships
0: తాత్కాలికమైనటువంటి
1: or temporary.
0: ఇవన్నీ పాసింగ్ క్లౌడ్స్. పాసింగ్ క్లౌడ్స్
1: దే ఆర్ లైక్ పాసింగ్ క్లౌడ్స్.
0: ఈ పాసింగ్ క్లౌడ్స్ ఎంతసేపు ఉంటాయి?
1: హౌ డూ దే?
0: కొంతకాలం మాత్రమే నిలిచి ఉంటాయి, తర్వాత మారిపోతుంటాయి.
1: దే ఎగ్జిస్ట్ ఫర్ సర్టన్ పీరియడ్ ఆఫ్ టైమ్, లేటర్ వానిష్.
0: కానీ నిజమైన ఆకారం మారేటువంటిది కాదు.
1: ద ట్రూ ఫార్మ్ విల్ ఎవర్ చేంజ్.
0: ఎప్పటికీ మారదు.
1: ఎనీ టైమ్.
0: ఏనాటికి మారదు.
1: ఎనీ డే.
0: ఎక్కడా మారదు.
1: ఎనీవే.
0: అట్టి మారనటువంటి తత్వాన్ని నీవు గుర్తించాలి.
1: యూ షుడ్ అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ ద చేంజ్లెస్ ప్రిన్సిపల్.
0: అది ఏ ప్రేమతత్వము?
1: దట్ ఈస్ లవ్.
0: ప్రేమ ఏనాటికి కూడా మారదు.
1: లవ్ ఇస్ చేంజ్లెస్. ఎనీ.
0: కానీ ప్రాకృతమైన ప్రేమ ఈనాడు ప్రేమగా ఉంటుంది, రేపు ద్వేషంగా వస్తుంది.
1: వరల్డ్లీ లవ్ మే బి హియర్ టుడే, టుమారో ఇట్ బికమ్స్ హేట్రెడ్.
0: ఈనాడు ఇష్టంగా ఉంటుంది, రేపు అయిష్టంగా మారుతుంది.
1: టుడే ఇట్ మే బి లైక్స్, టుమారో ఇట్ డిస్లైక్స్.
0: అయిష్టములు ఏమాత్రం కూడా సంబంధం లేదు దీనికి.
1: ఇట్ హాస్ లవ్ హాస్ నథింగ్ టు డూ విత్ లైక్స్ అండ్ డిస్లైక్స్.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి ప్రేమతత్వం దైవం ఒక్కడే.
1: సేక్రెడ్ లవ్ ఇస్ ద వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ గాడ్.
0: దానికోసమనే భజనలో కూడా పాడుతుంటారు, ప్రేమ ఈశ్వర హై, ఈశ్వర ప్రేమ హై.
1: ఇన్ భజన్స్ యూ సింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్, ద గాడ్ ఇస్ లవ్, లవ్ ఇస్ గాడ్.
0: దీనికంటే మించినటువంటి దైవం ఎక్కడుంది?
1: దేర్ ఇస్ నో అదర్ గాడ్.
0: జీసస్ అనండి, జీసస్ అనండి, అల్లా అనండి, ఇంకే బుద్ధ అనండి, గురునానక్ అనండి, ఏ విధంగా అనుకున్నప్పటికీ దానికి పెట్టిన పేర్లు ఇవి.
1: యు మే గివ్ గాడ్ ఎనీ నేమ్, అల్లా, బుద్ధ, నానక్, జీసస్, ఎనీ నేమ్, బట్ దే ఆర్ ఆల్ ది నేమ్స్ గివెన్ బై యూ.
0: ఈ దేహానికి పేరు ఎవరు పెట్టారు?
1: హూ హాస్ గివెన్ దిస్ నేమ్ టు దిస్
0: బాడీ? పెట్టిన పేరే ఇది.
1: ఇట్ ఇస్ నేమ్ గివెన్ టు యూ.
0: కానీ పుట్టిన పేరు కాదు.
1: ఇట్ నాట్ ద వన్ దట్ యు ఆర్ బోర్న్ విత్.
0: కానీ ప్రేమ అనేటువంటిది పుట్టిన ప్రేమ.
1: బట్ ద లవ్ ఇస్ ద నేమ్ గివెన్
0: ఈ దేహానికి. అంతా పెట్టిన ప్రేమలు.
1: ది అదర్స్ ఆర్ క్రిస్టియన్.
0: కాబట్టి పెట్టిన ప్రేమలు ఏమైనా మార్చుకోవచ్చును.
1: వెల్ ద నేమ్స్ గివెన్ టు యూ, యూ కెన్ చేంజ్.
0: అవి మారేటువంటివే.
1: యూ కెన్ చేంజ్ దెమ్.
0: కానీ ఇది మారనటువంటిది ప్రేమ తత్వం.
1: Love is changeless.
0: దైవ ప్రేమ అనేటువంటిది ఏ నాటికి మారదు.
1: Divine love will never change at any point of time.
0: అట్టి మారనటువంటి తత్వము,
1: the changeless nature,
0: ఏ విధమైన యొక్క చలనము రానటువంటి తత్వము,
1: that which has no motility,
0: అట్టి ప్రేమను మనము ప్రేమించాలి.
1: That love we should run after.
0: అది ఏ నిజమైనటువంటి భక్తి.
1: That is true devotion.
0: భక్తి అనగా ప్రేమకు పర్యాయ పదమే భక్తి.
1: Devotion is the synonym of love.
0: ఈ భక్తి వల్ల
1: out of devotion
0: అనేక శక్తులు కూడా వస్తాయి.
1: You will have so much of power.
0: ఈ భక్తి వల్ల అనేక యుక్తులు కూడా బయలుదేరుతాయి.
1: Out of this bhakti devotion you have yukti.
0: ఈ భక్తి వల్ల అనేక రక్తి కూడా కలుగుతుంది.
1: This bhakti devotion leads to rakti, the fulfillment.
0: ఈ భక్తి వల్ల అనేక విరక్తులు కూడా కలుగుతాయి.
1: This bhakti devotion leads to virakti, renunciation.
0: భక్తి రక్తి ఇవన్నీ కూడా ఒక భక్తిలోనే వచ్చేటువంటివి.
1: And therefore virakti, renunciation, mukti, the liberation, the rakti, the fulfillment lies in bhakti devotion.
0: ఒక్కటే.
1: బట్ ఇన్ ఆల్ ది సినోనిమ్స్ ద టీ ఈజ్ కామన్.
0: ఇప్పుడు దైవత్వానికి ఒక చిన్న ఉదాహరణ.
1: ఫర్ డివినిటీ ఏ స్మాల్ ఇల్లస్ట్రేషన్.
0: కృష్ణ,
1: కృష్ణ.
0: ఈ కృష్ణ అంటే అనేక మందికి చాలా ఆశ, అనేక ప్రేమ.
1: మెనీ లవ్ కృష్ణ.
0: ఈ కృష్ణ అనేటువంటి పదంలో ఎన్ని అక్షరాలు ఉన్నాయి?
1: హౌ మెనీ వర్డ్స్ లెటర్స్ ఆర్ హియర్ ఇన్ కృష్ణ?
0: సామాన్యంగా ప్రపంచంలో మనం ప్రశ్నించినప్పుడు కృష్ణ అనే దానికి రెండు అక్షరములు ఉంటున్నాయన్న.
1: ఇఫ్ యు ఆస్క్ ఎనీబడీ ఇన్ దిస్ వరల్డ్ దే సే కృష్ణ వర్డ్ హస్ టు లెటర్స్.
0: అక్షరములు ఉంటున్నాయి కృష్ణ లోపల.
1: బట్ దేర్ ఫైవ్ లెటర్స్ ఇన్ కృష్ణ.
0: కకారము,
1: క.
0: రుకారము,
1: రు.
0: హకారము,
1: ఆ.
0: షకారము,
1: ష.
0: అకారము, ఐదు ఉంటుంది.
1: ఆల్ ఫైవ్ లెటర్స్ ఆర్ దేర్.
0: కృష్ణ,
1: కకారము,
0: కకార. రుకారము,
1: రుకార.
0: చూసారా, కకారం అనేటువంటిది ఎవరికి పేరు?
1: క స్టాండ్స్ ఫర్ వాట్?
0: ఈ కకారం అనేటువంటిది రమాదేవికి పేరు.
1: క ఇస్ ద వెరీ నేమ్ ఆఫ్ రమాదేవి, గాడెస్ ఆఫ్ వెల్త్.
0: కకారం అనగా రమాదేవి.
1: క మీన్స్ రమాదేవి.
0: రుకారం అనగా సీతాపతి.
1: రుకారాయ్ సీతాపతి.
0: సీత,
1: సీత.
0: కనుకనే ఈ యొక్క ఒక్కొక్క పాదములకు ఒక్కొక్క అర్థములు ఉంటున్నాయి.
1: ఈచ్ లెటర్ హ్యాస్ ఎ మీనింగ్.
0: షకారము,
1: ష.
0: ఈ షకారం అనేటువంటిది శాంతికి.
1: షా స్టాండ్స్ ఫర్ పీస్.
0: ఇంకా అకారము,
1: ఆ.
0: ఈ అకారం అనేటువంటిది ఆదిశక్తికి.
1: ఆ ఇస్ ప్రైమల్ పవర్.
0: ఈ విధంగా తీసుకుంటే పంచభూతములు కూడాను పంచేంద్రియ తత్వంతో ప్రకృతి తత్వమును కృష్ణ అని పేరు పెట్టింది.
1: Therefore the five senses, the five elements are there in the very word Krishna.
0: ఈ కృష్ణ అనే పదమునకును కర్షతీతి కృష్ణ అన్నారు.
1: We define Krishna as కర్షతీతి కృష్ణ.
0: కర్షమనగా దున్నటము.
1: కర్ష మీన్స్ ప్లవింగ్ ద ల్యాండ్.
0: అనగా మన హృదయ భూమిని దున్నేటువంటి వాడు భగవంతుడే.
1: హ్యూమన్ హార్ట్ విచ్ ఇస్ ప్లౌడ్ బై గాడ్.
0: అది మెత్తపరిచిన తర్వాత ప్రేమ బీజం నాటేది భగవంతుడే.
1: అండ్ ఇట్స్ వెరీ గాడ్ హూ సోస్ ద సీడ్స్ ఆఫ్ లవ్.
0: కనుకనే కర్షతీతి కృష్ణ.
1: సో వీ సే
0: కర్షతీతి కృష్ణ.
1: దెన్ ఇట్ ఇస్ సెట్
0: ప్రయత్నం చేసేవాడు కూడా కృష్ణుడే.
1: అండ్ ఈస్ ద వన్ హూ మేక్స్ ఆల్ అటెంప్ట్ ఇన్ ఎఫర్ట్.
0: ఆకర్షతీతి కృష్ణ.
1: ఆకర్షితీతి కృష్ణ.
0: అంత ఆకర్షించేటువంటి వాడు కృష్ణుడే.
1: ద వన్ హూ అట్రాక్ట్స్ ఈస్ కృష్ణ.
0: కనుక భగవతత్వాన్ని అన్నింటి ఎందుకు దీన్ని పోల్చుకోవచ్చును.
1: డివినిటీ కెన్ బి వ్యూడ్ ఎవ్రీవేర్.
0: ఈ దివ్యత్వానికి మించినటువంటి మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ అబౌవ్ దిస్.
0: ఈ దివ్యత్వానికి మించినటువంటి పదార్థం మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ మెటీరియల్ ఆబ్జెక్ట్ బియాండ్.
0: అంతా దివ్యత్వమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ డివైన్.
0: ఈ బట్ట దివ్యత్వమే. ఈ పుష్పం దివ్యత్వమే. ఈ పవన్ దివ్యత్వం. అంతా దివ్యత్వమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ డివినిటీ.
0: ఏది దివ్యత్వం కాదు.
1: వాట్ ఇస్ దట్ నాట్
0: డివైన్? ఇది దివ్యత్వం లేకపోతే దీన్ని మనం ఎందుకు ఆశిస్తున్నాము?
1: వెల్ హౌ ఐ డు ఎక్స్పెక్ట్ డివినిటీ హియర్?
0: ఈ బట్ట దివ్యత్వం కాకపోతే దీన్ని ఎందుకు మనం ప్రేమిస్తున్నాము?
1: వై డు యు లవ్ దిస్ క్లాత్?
0: ఇందులో ఎందుకు ప్రేమతత్వం ఉంది?
1: ఎవ్రీథింగ్ ఇస్ డివైన్, దిస్ లవ్ దేర్.
0: కనుక ఈ ప్రేమతత్వాన్ని మనం అర్థం చేసుకోవడానికి తగినటువంటి కృషి చేయాలి.
1: వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు నో ద నేచర్ ఆఫ్ లవ్.
0: అందరి ఎందు ఉండినటువంటి హృదయమే ప్రేమ స్వరూపము.
1: దట్ ఫార్మ్ ఆఫ్ లవ్ ఈస్ ది హృదయ, ద హార్ట్ ప్రెజెంట్ ఎవ్రీవన్.
0: ఐ లవ్ యూ అంటారు, ఐ పెడతారు, ఇట్లా ఒకటి గీసేసి యూ అని పెడతారు.
1: వీ సే ఐ లవ్ యూ ద ఐ ఫస్ట్ అండ్ యూ లేటర్.
0: ఇది ఇట్లా గీసి పెట్టినటువంటిది ఏమని దీనికి అర్థము?
1: వాట్ డూ మీన్ బై ది టూ లైన్స్ ఇన్ ది
0: ఐ? ఆ మార్క్ యు అని పెడతారు.
1: ఐ అండ్ దెన్ దిస్ అండర్ మార్క్ యు.
0: ఇదే హృదయము.
1: దిస్ ఇస్ హార్ట్.
0: ఐ లవ్ యు అనగా లవ్ అనేటువంటి హృదయమే.
1: లవ్ మీన్స్ హార్ట్.
0: ప్రేమ అనేటువంటి హృదయమే.
1: లవ్ ఇస్ హార్ట్.
0: ఈ హృదయమే దైవంతుని యొక్క ప్రేమ.
1: అండ్ దిస్ హార్ట్ ఇస్ ద సీట్ ఆఫ్ లవ్
0: ప్లస్ దయ. హృదయ
1: హృత్ ప్లస్ దయ.
0: కారుణ్యముతో కూడినటువంటిది హృదయము.
1: హృదయ
0: ప్రేమతో హృదయము.
1: అండ్ లవ్
0: కనుకనే ప్రేమనే హృదయము, హృదయమే ప్రేమ.
1: సో లవ్ ఇస్ హృదయ, ద హార్ట్.
0: కాబట్టి హృదయమే దైవ స్వరూపము.
1: అండ్ ద హార్ట్ ఈస్ ది ప్లేస్ ఆఫ్ గాడ్.
0: కనుకనే దైవమే హృదయ స్వరూపము.
1: And God resides in human heart. God dwells in all beings. This God is located in the heart of everyone. The whole cosmos is fully divine. God is present in all beings. Everything is divine essentially. You find cosmic divine divinity everywhere.
0: అది ఏ ప్రేమ?
1: దట్ ఈస్ లవ్.
0: కనుక మీ ప్రేమనంతా కూడాను
1: ఆల్ యువర్ లవ్
0: మీ అందే ఉంచుకొనక
1: డోంట్ కీప్
0: భగవంతుడి ఈ పవిత్రమైనటువంటి పదార్థాన్ని మనం
1: దిస్ డివైన్ లవ్
0: కేవలం మానవులకు మాత్రమే పంచుకోవటం కాదు.
1: డూ నాట్ లిమిట్ టు మ్యాన్ కైండ్
0: పశుపక్షి మృగాదులకు కూడా పంచాలి.
1: షేర్ ఇట్ విత్ బర్డ్స్ అండ్ బీస్
0: ప్రతి జీవికుడును ఈ ప్రేమతత్వాన్ని పంచాలి.
1: యూ హ్యావ్ టు షేర్ ఇట్ విత్ ఎవ్రీ లివింగ్ బీ
0: అందరికీ ఐకమత్యం కావాలి.
1: వీ షుడ్ స్టాండ్ యునైటెడ్
0: ఇది విశ్వ కుటుంబంగా రూపొందాలి.
1: ఇట్ షుడ్ బి ఎ ఫ్యామిలీ ఆఫ్ కాస్మాస్.
0: కనుక మనకు ఏమితమైనటువంటి ద్వేషాలు కోపాలు ఈ తగాదాలు ఉండవు.
1: వీ షుడ్ నాట్ గివ్ స్కోప్ ఫర్ కైండ్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ ఆర్ డిఫరెన్స్ ఆర్ ఎనిమిటీ.
0: ఈనాడు లోకంలో ఎక్కడ చూసినా కల్లోలములు కలహములు దీనికి కారణం ఏమిటి?
1: టుడే ఇన్ ది వరల్డ్ వేర్ ఎవర్ యూ గో వేర్ వాట్ ఎవర్ యూ సీ యూ ఫైండ్
0: మానవుని యొక్క విశాలత్వం లేకపోవటమే దీనికి మూల కారణం.
1: బికాస్ మ్యాన్ ఇస్ నాట్ బ్రాడ్ మైండెడ్ టుడే. He has contraction love.
0: Not expansion love.
1: It's not expansion love.
0: విశాలమైన హృదయం లేదు.
1: He is not broad minded.
0: సంకుచితమైన హృదయాలు పెట్టుకున్నారు.
1: He is narrow minded.
0: ఆ సంకుచితమైన హృదయాలు మానవుడు సృష్టించుకున్నటువంటి.
1: The narrow mindedness is you are making.
0: భగవంతుడు సృష్టించేటువంటి విశాలమైన హృదయం.
1: God's creation is broad mindedness.
0: దానికి ఇంత అంత అనే పరిమితం లేదు.
1: It is not bound by any limitation.
0: పరిమితం లేనటువంటిది అపరిమితమైనటువంటిది.
1: That which is infinite is limitless.
0: అట్టి అపరిమితమైనటువంటి ఒక ఆత్మతత్వాన్ని మనం పరిమితంగా పెట్టుకోవడం చేతనే మనం అనేక కష్టములకు గురి అవుతున్నాం.
1: You have put limits to this limitless spirit or conscience. Therefore you are in conflict.
0: ప్రేమ స్వరూపులారా.
1: Embodiments of love.
0: ఈనాడు గురు పూర్ణిమ అన్నారు.
1: Today is Guru Purnima.
0: గురు అంటే ఏమిటి?
1: Who is Guru?
0: కారో గుణాతీత.
1: Gu stands for attribute.
0: Yukaro rupavarjita.
1: Ru stands for formless.
0: Gunatitamainatundi roopam lenatundi.
1: That which is attributeless and formless.
0: Yukaro kevalam andhakaramu.
1: Gu stands for darkness.
0: Yukaro tannivarana.
1: Ru means that dispels darkness.
0: Andhakaram nivarana gavinchetundi prakashame.
1: That light that dispels darkness.
0: కనుకనే భగవంతుడు అంటే బా అనేటువంటి ప్రకాశమే.
1: బా మీన్స్ ఎఫల్జెన్స్.
0: ఎక్కడ చూసినా ప్రకాశించేటువంటి వాడు భగవంతుడే.
1: గాడ్ షైన్స్ బ్రిలియంట్లీ ఎవ్రీవేర్.
0: నీవు లైట్ వేసిన దగ్గర మాత్రమే ప్రకాశం ఉంటుంది.
1: యు ఫైండ్ ద లైట్ ఇల్యూమినేషన్ బీనింగ్ ది లైట్.
0: భగవంతుడే.
1: గాడ్ ఈజ్ ఎవ్రీవేర్.
0: కనుక ఎవరిని ఎవరు కూడా ప్రేమించకూడదు, ఒక ద్వేషించకూడదు.
1: సో యూ షుడ్ నాట్ హేట్ ఎనీబడి.
0: ఈనాడు లోకంలో
1: టుడే
0: అనేక సంకుచితమైన భావాలను ఉంచుకొని
1: నారో థాట్స్
0: ద్వేషము ద్వేషము ద్వేషము.
1: We find hatred.
0: ఒక ప్రాణాన్ని మరొక ప్రాణం తీవటము.
1: And we give importance to caste.
0: ఎంత పాపం,
1: ఎంత పాపం, what a mistake.
0: దైవాన్నే నీవు కొట్టినట్టే అవుతుంది.
1: And it seems you are betraying God himself.
0: కనుక అది చాలా పొరపాటు.
1: యువర్ మిస్టేక్.
0: ఎవరిని ఎవరు కూడా ద్వేషించకూడదు.
1: నో వన్ షుడ్ హేట్ ఎనీబడీ.
0: తన ద్వేషం తన్నే ద్వేషిస్తుంది.
1: And it means you are hating your own self.
0: కనుకని మనం ఎవరినో ద్వేషిస్తున్నాము, ఎవరినో హింసిస్తున్నాము అని నీవు ఆనందిస్తూ
1: you are happy that you are hating somebody, that you are
0: accusing
1: somebody. It is not true happiness at all.
0: అది కేవలం రాక్షస ఆనందము.
1: It is only demonic pleasure.
0: ఎవరిని సంతోషపెట్టు అదే నీకు ఆనందము.
1: Make others happy, you will be blissful.
0: ఆ ఆనందమే నిజమైన స్వరూపం నీది.
1: That very happiness is your true form.
0: ఎవరిని బాధ పెట్టకూడదు.
1: Don't hurt anybody.
0: ఈ నాడేమో నీవు హింసిస్తావు ఇతరును.
1: You may harm somebody.
0: అది నా నేచర్ అనుకుంటున్నావు.
1: You think it's your nature.
0: కానీ రేపటి నిన్ను హింసించే వారు ఇంకోరు వస్తారు.
1: Tomorrow you will find somebody who will harm you.
0: ఆనాడు నీ గతి ఏమిటి?
1: దెన్ వాట్ విల్ హ్యాపెన్ టు యూ?
0: కనుకనే ఎవరిని కూడా మనం తెలియకోకుండా హింసించకూడదు.
1: అండ్ డోంట్ హర్ట్ ఆర్ హార్మ్.
0: ఈనాడు అది ఒక పెద్ద ఫ్యాషన్ గా మారిపోయింది.
1: ఇట్ హస్ బికమ్ ఎ మోడర్న్ ఫ్యాషన్.
0: అందరినీ హింసించుకోవటం ఫ్యాషన్.
1: వి గో ఆన్ హార్మింగ్,
0: అందరిని బాధ పెట్టడం ఫ్యాషన్.
1: అండ్ వి హర్ట్ ఎవ్రీబడీ.
0: అందరినీ చంపటం ఫ్యాషన్.
1: అండ్ టు కిల్ సంబడీ ఇస్ ఎ ఫ్యాషన్. అల్ట్రా మోడర్న్.
0: కీటకమైనా కానీ చంపుతుంది.
1: Well, even insect also can kill. Why, man?
0: చంపడం గొప్పతనం కాదు.
1: Nothing great in killing anybody.
0: అతన్ని బ్రతికించడం గొప్పతనం.
1: And in fact, you have to protect him. There lies greatness.
0: కనుకనే మనం చంపి చంపి చంపి చంపి కట్టగలిగినప్పుడు మన జీవితం ఏమైపోతుండాలి?
1: If you go on killing everybody, what will happen?
0: ఇది కూడా ఒకనాడికి చస్తుంది.
1: Ultimately, you will die.
0: ఎట్లా చస్తుంది?
1: How does it die?
0: ఏ విధమైనటువంటి కర్మలు ఆచరించావో ఆ కర్మల యొక్క తత్ఫలితమే నీకు మూల కారణంగా వస్తుంది.
1: As is the action, so is the reaction that will put you to suffering.
0: కనుకనే ప్రేమ స్వరూపులారా, రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ ఇది ఎప్పుడు కూడా తప్పింది కాదు.
1: Embodiments of love. Never forget these three: reaction, reflection.
0: ఈనాడు నేను తప్పించుకున్నానని నువ్వు ఆనందించవచ్చు, కానీ రేపు కాక ఎల్లుండి కూడా నీకు ఫలితం లభిస్తుంది.
1: Today you may be happy by harming somebody, tomorrow you have to face the consequence. You cannot escape. Do good, then you will experience goodness. Never be disappointed for the other thing. Wait for some time.
0: అప్పుడే నీకు ఆ ఫలితం లభిస్తుంది.
1: Then you will have positive result.
0: ఏ మానవుడికి కూడాను తత్ఫలితం తప్పింది కాదు.
1: No one can escape from the result.
0: దుష్ఫలితమైనటువంటి దానికి ప్రార్థన అనేటువంటి కొంత సహాయం చేస్తుంది.
1: However, while you suffer bad results, your prayer can help to some extent.
0: అదే కృతజ్ఞత.
1: You can express gratitude by prayer.
0: కృతజ్ఞతను మనం చెప్పుకోవాలి.
1: You should be grateful.
0: కృతజ్ఞతను మనం చూపుకోవాలి.
1: You should be grateful.
0: కృతజ్ఞతను మనం ఆచరించాలి.
1: And you should
0: కృతజ్ఞతాయ నమః అన్నారు.
1: And we say that
0: కనుకునే వెంకటరామను కూడా చెప్పాడు క్షమ చాలా ప్రధానమైనటువంటిది.
1: ఫర్ బేరెన్స్ క్షమ ఇస్ ఇంపార్టెంట్.
0: క్షమ సత్యము.
1: ఫర్ బేరెన్స్ ఇస్ ట్రూత్.
0: క్షమ ధర్మము.
1: ఫర్ గివ్నెస్ ఇస్ ధర్మ.
0: క్షమ వేదము.
1: ఫర్ గివ్నెస్ ఇస్.
0: క్షమ అహింస.
1: పేషెన్స్ ఇస్ నాన్
0: వైలెన్స్. క్షమ సర్వం బౌ.
1: ఫర్ బేరెన్స్ ఇస్ ఎవ్రీథింగ్.
0: క్షమ సంతోషము.
1: ఇట్ ఇస్ హ్యాపీనెస్.
0: క్షమ స్వర్గము.
1: ఇట్ ఇస్ హెవెన్.
0: క్షమ సర్వస్వంభు.
1: ఇట్ ఇస్ ఎవ్రీథింగ్ ఇన్
0: సర్వ జీవులయందు.
1: It is present in all of the beings.
0: ప్రతి మానవుని ఎందుకు క్షమా చాలా గొప్పది.
1: In every man, this forgiveness is great.
0: వాడు ఎవడో నాకు అపకారం చేశావంటే నువ్వు క్షమించు.
1: If anyone harmed you, forgive him.
0: This is good for me, good for me, good for me. అనుకో.
1: I have the feeling that is good for me.
0: వాడు ఎవడో నిన్ను తిట్టాడు అనుకుంటే అది that is good for me, good for me.
1: If anyone accuses you, take it that is good for me.
0: ఆ తిట్టినటువంటి తిట్టు నీకు కాదు వచ్చిండేది.
1: That accusation charging is not to you.
0: ఈ దేహాన్ని ఆధారం పెట్టుకుని వాడు తిట్టాడు.
1: In fact, what is it? He has criticized.
0: దేహానికి వచ్చింది దేహానికే పోతుంది.
1: It is only the body to body accusation.
0: కనుకని దేహాన్ని తిట్టాడా ఆత్మని తిట్టాడా ఇదే శంకరాచార్యులు విచారణ చేసింది.
1: This is what Shankara said. Is it the body that is accused, criticized or
0: the spirit? అద్వైతం అంతా కూడా విచారణ విచారణ విచారణ ద్వారానే ఏర్పడింది.
1: All non-dualism is based on inquiry.
0: ఈ దేహాన్ని తిట్టాడా వాడు?
1: Has he criticized the body?
0: ఈ దేహము నేను తిట్టుకుంటున్నాను.
1: And in fact, I only accuse my body.
0: ఏమిటి ఈ పాడు దేహం?
1: What this body?
0: ఏమిటి అనిత్యమైన దేహము?
1: What this temporary body?
0: ఇంత మలమూత్ర దుర్గంధ మాంస రక్తమే.
1: It's foul, full of urine and the fecal matter.
0: పురుగు జవ్వాజీలు పుట్టబోవు.
1: It has got nothing to do with the central organ or fragment.
0: నేను తిట్టుకుంటున్నాను. వాడు ఈ దేహాన్ని తిట్టడం నాకు ఉపకారమే అనుకో.
1: I only blame my body. The other man accusing it is a help to me.
0: ఆత్మను తిట్టాడా?
1: Has accused the Atma spirit.
0: వాని ఎందు దీని ఎందు ఉన్నది ఒకే ఆత్మని.
1: The very same spirit exists in both.
0: తను తాను తిట్టుకున్నాడు అనుకో.
1: It amounts to accusing for one's
0: own self. క్షమ ఇది.
1: So what kind
0: ఈ క్షమానే భావం ఎంత విశాలమైనది.
1: Forgiveness is broad-mindedness.
0: ఈ విధమైన విశాలతను మనం పెంచుకుంటూ పోవాలి.
1: This kind of broad-mindedness we should
0: ప్రేమ స్వరూపులారా.
1: Embodiments of love.
0: ఈనాడు గురు పూర్ణిమనిగా.
1: Today గురు పూర్ణిమా.
0: గురువు అనిగా కేవలం అజ్ఞానము దూరం గావించుకోవాలి.
1: గురు మీన్స్ హి స్టాండ్స్ ఫర్
0: ఎట్టి అజ్ఞానము. ఇది నా దేహం అనుకున్నటువంటి దాన్ని దూరం చేసుకోవాలి.
1: వాట్ కైండ్ ఆఫ్ ఇగ్నోరెన్స్? ద బాడీ అటాచ్మెంట్.
0: దేహం నా యొక్క ఇన్స్ట్రుమెంట్.
1: బాడీ ఇస్ అన్ ఇన్స్ట్రుమెంట్.
0: ఈ దేహం అనేటువంటి కేవలం పనిముట్టు.
1: బాడీ ఇస్ మియర్లీ అన్ ఇన్స్ట్రుమెంట్.
0: ఇది కర్మకలాపమైనటువంటి ఒక కాయము.
1: ఇట్ ఇస్ ఓన్లీ ఫర్ యాక్షన్ యాక్టివిటీ.
0: దీన్ని నేను సత్యమని భావించుకోను.
1: ఐ కెనాట్ కన్సిడర్ యాజ్ ఎటర్నల్
0: ఈ జగత్తు లోపల ఈ కర్మను ఆచరించే నిమిత్తమై కాయము నాకు ధరింపజేశాడు భగవంతుడు.
1: Body is gifted to undertake action or activity.
0: భగవంతుని యొక్క గిఫ్ట్.
1: Body is God's gift.
0: దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన.
1: Body is the temple of God. The indweller is eternal.
0: జీవుడే దేవుడు.
1: And the individual is divine.
0: కాబట్టి బాడీ టెంపుల్, జీవుడే దేవుడు. నువ్వు ఇంకెవరిని ఆశిస్తావు?
1: So body is the temple and the indweller is divine.
0: కాబట్టి ఏ దేహాన్ని చూసినా గానీ ఇది భగవంతుని టెంపుల్ అనుకుని దానికి నమస్కారం చేయి.
1: Consider every body as the temple of God
0: and offer your salutation.
1: He may be a worst of your enemies, but salute him.
0: Sarva jeeva namaskaram kesavam pratigacchate adanike chendutundi.
1: All our salutations to anyone amounts to offering respect to God.
0: Sarva jeeva tiraskaram kesavam pratigacchate adi kuda adanike chendutundi.
1: If you deny anybody, it amounts to denial of God.
0: Kanukane manam ekatm bhavanni abhiruddhi pachukovali.
1: We should have this feeling of oneness.
0: మిమ్మల్ని అందరినీ నేను అప్పుడప్పుడు బంగారు బంగారు అంటుంటాను.
1: భగవాన్ కాల్స్ అస్ అస్ బంగారు.
0: బంగారంగా ఏమిటి?
1: వాట్ డు మీన్ బై బంగారు?
0: హిరణ్య గర్భంతో కూడినటువంటి వారు మీరు.
1: యు ఆర్ వన్ ఆఫ్ హిరణ్య గర్భ, ది డివైన్ ప్రిన్సిపల్.
0: హిరణ్య గర్భాయ నమః.
1: ద గోల్డెన్ ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ.
0: మీ యొక్క హృదయం అంతా కూడా హిరణ్యమే, బంగారు యొక్క తోనే.
1: యువర్ హోల్ హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ ది గోల్డెన్ డివినిటీ.
0: కాదు,
1: ఇట్స్ నాట్ ఎనీథింగ్ అదర్.
0: బంగారు ఏ విధమైన నగగా మార్చుకోవచ్చును.
1: యూ కెన్ మేక్ ఇట్ గోల్డ్, కెన్ బి మేడ్ ఇన్ టు ఎనీ ఆర్నమెంట్.
0: కానీ ఏ నగ లేకపోతే ఒక కాయలుగా పెట్టుకోవచ్చును.
1: At least you can keep it as it is.
0: కాబట్టి రూపాలు మారేది బంగారే.
1: And the jewels forms are
0: made. రహితమైనటువంటి బంగారే.
1: The form is without any
0: jewel ornament or gold remains.
1: The one with the form, that one without formless is God.
0: కనుక ఈ బంగారుకు కొంత మీరు విచారణ చేయాలి.
1: Enquire this nature of gold to some extent.
0: బంగారును తీసుకుంటే,
1: and if you take gold to some extent,
0: దీనికి ఒక 500 రూపాయలు అనుకుంటావు.
1: You have to pay 500 rupees.
0: కానీ దాంట్లోపల కొంచెం కాపర్ కలిపితే 300కి దిగుతుంది.
1: If you mix copper in gold, the price comes down.
0: దాంట్లో ఇంకో బ్రాస్ కొంచెం చేర్తే ఇంకా 200కి దిగుతుంది.
1: If you add brass, the price
0: దీని విలువ దిగడానికి ఏది కారణము? ఈ కల్తీలు కారణము.
1: Because you pollute it, adulterate it, mix it with
0: other metals.
1: The copper and brass, why have
0: they been mixed with gold?
1: Because of mixing with other metals, In fact, at the time of birth, we are pure and sacred. Highly valuable. As we grow more and more, the copper, the desire gets
0: it.
1: And all the brass also
0: joins.
1: And the human value goes down. What are the cause?
0: Because
1: valueless, cheap desires are mixed with highly valuable, priceless gold. So we should not allow cheap things to get in. Run away from bad company. Join in good company. Do good activity day and night. Make a kind of discrimination between a ephemeral and that which is permanent. Enquire clearly that which is eternal, that which is momentary. That is our dharma, that human quality. We have to know this truth.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మానవ జన్మం ఎత్తి జంతువునాం నరజన్మ దుర్లభం.
1: వి షుడ్ నో దట్ హ్యూమన్ లైఫ్ ఇస్ ద రేరెస్ట్ ఆఫ్ ఆల్.
0: ఈ నరజన్మం ఎత్తినందుకు నోరిచ్చాడు భగవంతుడు.
1: గాడ్ హస్ గివెన్ దిస్ మౌత్ టంగ్.
0: ఆ నోటుకు ఇష్టం వచ్చిన మాటలంతా పలకూడదు.
1: వి షుడ్ నాట్ స్పీక్ యాజ్ వీ లైక్.
0: ఎవరి హృదయాన్ని బాధింప చేయకూడదు.
1: వి షుడ్ నాట్ హర్ట్ ద ఫీలింగ్ ఆఫ్ ఎనీబడీ.
0: అది బాధిస్తే నేడు కాకపోయినా రేపటికి నీకు అదే బాధ.
1: If you hurt the feeling of anybody, you will have your turn tomorrow. Don't have bad looks. You have bad looks.
0: Keechaka
1: had bad looks. And he had bad looks
0: towards Draupadi.
1: What happened to him?
0: Bhimudu poyadu, braddalu kotti, vaadu talanu kuda mukkal chesadu.
1: Bhima had hit his head, broke into two parts and killed him.
0: Chusara, aa chedda drushti enta pedda ayipindi.
1: That is the result of bad looks.
0: కనుకనే మనము చెడ్డ దృష్టిని కూడా మనం చూడకూడదు.
1: సో డోంట్ ఎంటర్టైన్ బ్యాడ్ లుక్.
0: దీన్ని బుద్ధుడు చక్కగా ప్రబోధిస్తూ వచ్చాడు.
1: దిస్ ఈస్ ద టీచింగ్ ఆఫ్ బుద్ధ.
0: మొట్టమొదటి దృష్టి,
1: ఫస్ట్ విజన్,
0: దృష్టిని మార్చుకున్నాడు.
1: కరెక్ట్ యువర్ విజన్.
0: అది మార్చుకున్న తర్వాతనే తనకు బుద్ధుడిగా మారిపోయాడు.
1: చేంజ్ యువర్ సైడ్, దెన్ బుద్ధ బికేమ్ ద ట్రూ బుద్ధ.
0: కనుక మన దృష్టిని కూడా మనం మార్చుకోవాలి.
1: సో కరెక్ట్ యువర్ లుక్స్.
0: కన్నులు ఉన్నాయి కదా అని అన్నింటినీ చూడకూడదు.
1: యాజ్ యూ హ్యావ్ ఐస్, డోంట్ లుక్ ఎట్ ఎవ్రీవన్.
0: ఏది చూసినా కానీ ఇది దైవ స్వరూపంగా భావించు.
1: వాట్ ఎవర్ యు మే లుక్ అట్, కన్సిడర్ ఇట్ డివైన్.
0: ఏది విన్నా కూడాను ఇది దైవ చింతనగా విను.
1: వాట్ ఎవర్ యు మే హియర్, లిసన్ యాజ్ ఇఫ్ ఇట్ ఇస్ సంథింగ్ డివైన్.
0: దైవ విషయంగా చెప్పు.
1: స్పీక్ అబౌట్ గాడ్లీ థింగ్స్.
0: అది నీ దైవత్వంగా మారుతుంది.
1: దట్ బికమ్స్ ఎసెన్షియల్లీ డివైన్.
0: సీ వాట్ ఈస్ గుడ్.
1: సీ వాట్ ఈస్ గుడ్.
0: అదే నీకు ముఖ్యం కావాల్సింది.
1: దట్ ఈస్ ఇంపార్టెంట్.
0: హియర్ వాట్ ఈస్ గుడ్.
1: హియర్ వాట్ ఈస్ గుడ్.
0: టాక్ వాట్ ఈస్ గుడ్.
1: టాక్ వాట్ ఈస్ గుడ్.
0: ఈ మూడు ఉంటే మనం ఎంతైనా మనం సాధించవచ్చు.
1: విత్ దీస్ త్రీ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్
0: ఆఫ్ లవ్. ఇంత కాలం నుంచి కూడా నేను ఎంత ఆనందంగానే ఉంటున్నాను.
1: భగవాన్ ఇస్ హైలీ బ్లిస్ఫుల్.
0: ఇంకా 75 వస్తూ ఉంటుంది.
1: 75th బర్త్డే ఇస్ అప్రోచింగ్.
0: 75 ఇయర్స్ కూడా నేను ఆనందంగానే ఉంటున్నాను.
1: భగవాన్ హస్ బీన్ జాయ్ఫుల్ బ్లిస్ఫుల్.
0: కారణం ఏమిటి?
1: వై
0: అంతా ఒక్కటే అనే సత్యాన్ని గుర్తించుకోవటమే.
1: బికాస్ ద స్పిరిట్ ఆఫ్ వన్నెస్, యూనిటీ ఇస్ రికగ్నైజ్.
0: కనుకనే మీరు కూడా ఈ విధంగా అన్నింటినీ భావించుకోండి. తప్పక మీరు కూడా నిరంతరం ఆనందాన్ని అనుభవిస్తారు.
1: యూ కెన్ ఆల్సో బి బ్లిస్ఫుల్ ఇఫ్ యూ నో దిస్.
0: నాకు ఎవ్వరూ ద్వేషులు లేరు.
1: భగవాన్ డజంట్ హేట్ ఎనీబడీ.
0: నేను ఎవరికి ద్వేషిని కాదు.
1: నో వన్ హేట్స్ భగవాన్.
0: కాబట్టి నాకు ఎట్టి భయము లేదు.
1: సో నో ఫియర్ హియర్.
0: ఎట్టి భయమైన ఉండినప్పుడే ఒక విధమైనటువంటి ఒక సందేహం ఏర్పడుతుంది.
1: వేర్ దేర్ ఇస్ ఫియర్ దేర్ ఇస్ డౌట్.
0: కనుక నాకే భయము లేదు.
1: భగవాన్ హ్యాస్ నో ఫియర్ అట్ ఆల్.
0: కారణం ఏమిటి?
1: వై
0: అంతా నాయకు స్వరూపమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ ద ఫాదర్ ఆఫ్ భగవాన్.
0: ఒకే భక్తే, ఒకే ఆత్మతత్వమే.
1: ఇన్ ఫ్యాక్ట్ ద సేమ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్పిరిట్ ఇన్ ఎవ్రీవన్.
0: నాకెవరు ద్వేషులు లేరు.
1: భగవాన్ డజంట్ హేట్.
0: ద్వేషులు లేనప్పుడు ఎవరు నన్ను ద్వేషిస్తారు?
1: దెన్ హూ ఇస్ దేర్ టు హేట్ భగవాన్?
0: ఎవరు నన్ను ద్వేషించలేరు.
1: నో వన్ కెన్ హేట్ హిమ్.
0: ఎవరన్నా తల్లి ఒక చిన్న బిడ్డను ఎత్తుకుని పోతుంటారు.
1: మదర్ ఇస్ క్యారింగ్ ఆన్ హిస్ షోల్డర్. నీ
0: వెనుకని పోతుంటారు. ఆ బిడ్డ నిన్ను చూసి నవ్వుతుంది.
1: ద చైల్డ్ లాఫ్స్ ఎట్ యు స్మైల్.
0: అమాయకు బిడ్డ.
1: The innocent child.
0: అలాంటి బిడ్డ నిన్ను చూసి నవ్వినప్పుడు నీవు కోపడతావా? లేదు, నీకు నవ్వు వస్తుంది.
1: And the child smiles, you also smile.
0: కనుక నేను ఆనందంగా నవ్వుతుంటే నన్ను చూసి వాళ్ళు కూడా ఆనందంగా.
1: When భగవాన్ smiles blissfully, you also smile.
0: కనుకనే మనం మంచి భావాన్ని పెట్టుకుందాం.
1: హ్యావ్ సీక్రెట్ ఫీలింగ్.
0: పరిశుద్ధమైన భావాన్ని పెట్టుకుందాము.
1: హ్యావ్ ప్యూర్
0: పవిత్రమైనటువంటి హృదయాన్ని పెట్టుకుందాము.
1: హ్యావ్ ఎ సీక్రెట్ హార్ట్.
0: అప్పుడే మనకు అంతా పవిత్రమే జరుగుతుంది.
1: And everything will be sanctified.
0: ఇంతవరకు నాకు ఏ ఒక్కటి కూడా చెడ్డ జరగలేదు.
1: Nothing bad untoward has happened.
0: మంచి మంచి మంచి.
1: All good has happened till now.
0: కనుకనే మనం గుడ్ గా ఉంటే అది కూడా గుడ్ అయిపోతుంది.
1: And if you are good, the other one will be good.
0: కనుక మనము ఎలాంటి భావమో అలాంటి భావము రావాలి.
1: As is the feeling, so is the feeling in another person.
0: మనం పవిత్రమైన భావాన్ని పెంచుకోవాలి.
1: Entertain sacred thoughts.
0: ఎక్కడ చూసినా దైవత్వాన్ని మనం విశ్వసించాలి.
1: Have faith that God is everywhere.
0: ఏటి కష్టములు కలిగినప్పటికీ,
1: whatever may be the suffering,
0: ఏటి నింద నిష్టూరములు సంభవించినప్పటికీ,
1: you may be blamed, accused.
0: కానీ భగవంతుని విశ్వాసం మాత్రం మరవకూడదు.
1: Never lose faith in God.
0: భగవంతుని పైన విశ్వాసం ఎప్పుడు ఉండాలి.
1: You should have strong faith in God.
0: జరగలేదు.
1: నథింగ్ బ్యాడ్ అంటూ అన్ని
0: మంచి మంచి మంచి.
1: ఆల్ గుడ్ హ్యాస్ హ్యాపెన్డ్ టిల్ నౌ.
0: కనుకనే మనం గుడ్ గా ఉంటే అది కూడా గుడ్ అయిపోతుంది.
1: అండ్ ఇఫ్ యు ఆర్ గుడ్,

0: విశ్వాసం మాత్రం మరవకూడదు.
1: నెవర్ లూజ్ ఫెయిత్.
0: భగవంతుని పైన విశ్వాసం ఎప్పుడు ఉంటుండాలి.
1: యూ షుడ్ హ్యావ్ స్ట్రాంగ్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: ఆ విశ్వాసం ఒక్కటి ఉంటుంటే నీకు ఎంతైనా జరుగుతుంది.
1: విత్ దట్ ఫెయిత్ యూ కెన్ బి సక్సెస్ఫుల్.
0: ఆ విశ్వాసమే మన శ్వాసగా భావించాలి.
1: దట్ విశ్వాస ఫెయిత్ ఈజ్ అవర్ శ్వాస ద బ్రెత్.
0: కనుక ప్రతి మానవుడు కూడాను
1: ఎవ్రీ మ్యాన్
0: ప్రేమస్వరూపుడే.
1: ఇస్ ఎంబాడీమెంట్ ఆఫ్ లవ్.
0: ఏదో అప్పుడప్పుడు ఆహార విహారాలతో కొన్ని కోపము తాపము ఈసూయ అసూయ డంబము ఇలాంటివంతా వస్తుంటాయి.
1: బికాస్ ఆఫ్ అవర్ ఫుడ్ అండ్ హ్యాబిట్స్ వీ హావ్ గాట్ దిస్ ఫీలింగ్స్ ఆఫ్ యాంగర్ జెలసీ పామ్ షోల్డర్ గ్రాండ్
0: ఫుడ్.
1: యాజ్ ఇస్ ద ఫుడ్
0: అట్ హెడ్
1: సో ఇస్ ద హెడ్.
0: ఎట్టి హెడ్
1: యాజ్ ఇస్ ద హెడ్
0: అట్ గాడ్
1: సో ఇస్ గాడ్.
0: కాబట్టి ఫుడ్ హెడ్ గాడ్ మూడు కూడా ఒక సంబంధమైన.
1: సో ఫుడ్ హెడ్ గాడ్ హావ్ గాట్ ఇంటర్ రిలేషన్షిప్.
0: కాబట్టి మనం మొట్టమొదట మంచి ఫుడ్ తీసుకోవాలి.
1: సో వీ హావ్ టు పార్ట్ ఏ గుడ్ ఫుడ్.
0: మంచి ఫుడ్ అంటే విలువైనటువంటి ఫుడ్ కాదు.
1: గుడ్ ఫుడ్ నాట్ కాస్ట్లీ.
0: సాత్వికమైనటువంటి ఫుడ్
1: ఇట్ షుడ్ బి సాత్విక్ ఫుడ్.
0: అదే మన నిజమైనటువంటి యొక్క దివ్యమైన ఆహారము.
1: That is the divine food that we can partake.
0: ఆ దివ్యమైన ఆహారం తీసుకున్నప్పుడు దివ్యమైన భావాలే వస్తుంటాయి మనకి.
1: Then you will have divine thoughts.
0: ఏ పలుకు పలికినా కానీ పవిత్రమైన పలుకుగానే ఉంటుంటాడు.
1: అండ్ యూ స్టార్ట్ స్పీకింగ్ సీక్రెట్ వర్డ్స్.
0: నేను ఎలాంటి కోపంగా ఉండినప్పుడు కూడా కోపం నటిస్తాను కానీ కోపం లేదు నాకు.
1: భగవాన్ ప్రిటెండ్స్ టు బి యాంగ్రీ. హీఈస్ నెవర్ యాంగ్రీ ఎనీ టైమ్.
0: వాళ్లను అప్పుడప్పుడు కోపం వచ్చినప్పుడు తిడతాను.
1: హీ జస్ట్ బ్యాంగ్స్ యూ.
0: ఏ తిట్టి తిడతాను?
1: వాట్
0: దున్నపోత.
1: హీ కాల్స్ యూ దున్నపోత. హీ బఫెలో.
0: అంతే, అదే నా తిట్టు.
1: దాట్స్ ఓన్లీ వర్స్ట్ ఆఫ్ అక్యూజేషన్.
0: దున్నపోత అంటే హీ బఫెలో.
1: హీ బఫెలో.
0: నీవు బఫెలోనే.
1: యు ఆర్ ఓన్లీ బఫెలో.
0: ఎందుకంటే నీవు మంచి పాలన చేయగలరు లేదు కాబట్టి నీవు బఫెలోనే.
1: యూ హావ్ నాట్ డన్ ఎనీథింగ్ గుడ్. యూ ఫెలో ఈజ్ ఎ బఫెలో నౌ.
0: నిజంగా నీవు మంచి పని చేయి.
1: డూ గుడ్ థింగ్స్.
0: నీవు గుడ్ ఫెలో అవుతావు.
1: దెన్ యూ బికమ్ ఎ గుడ్ ఫెలో.
0: కనుక నా తిట్టంతా ఇట్లాంటివి.
1: దాట్స్ హౌ స్వామి బ్యాంక్స్ యూ.
0: దున్నపోత.
1: దున్నపోత. హీ బఫెలో.
0: ఇది ఎంత మంచి పని.
1: వాట్ గుడ్.
0: అందరూ దున్నపోతులుగానే ఉంటున్నారు.
1: ఆల్ ఆఫ్ అస్ ఆర్ హీ బఫెలోస్.
0: కారణం ఏమిటి? మంచి పని చేయటం లేదు.
1: వి ఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ గుడ్.
0: దున్నపోతకు ఏ విధమైనటువంటి వర్షం కురిచినా కానీ కేర్ చేయదు.
1: హీ బఫెలో ఇస్ అన్మైండ్ఫుల్ ఆఫ్ దర్ హెవీ రెయిన్.
0: ఏ ఒక ఆవో దూడైనా పరిగెత్తాయి కానీ వర్షం వస్తే దున్నపోత పరిగెత్తదు.
1: ద కవ్ అండ్ ద కాఫ్ రన్స్ అవే వెన్ దేర్ ఇస్ హెవీ రెయిన్.
0: ఉంటూ కూర్చుంటుంటుంది.
1: హీ బఫెలో రిమైన్ స్టాండ్ స్టిల్.
0: అంటే ఎన్ని నిందలు ఎన్ని నిష్ఠూరములు ఎన్ని కష్టములు కలిగినా ఎప్పుడు ఒకటిగానే ఉంటుంటాయి.
1: దేర్ఫోర్ హీ బఫెలో రిమైన్ స్టాండ్ స్టిల్ ఇన్ స్పైట్ ఆఫ్ బ్లేమ్ ప్రైజ్.
0: మానవుని అంటే పరివర్తన రావాలి.
1: దేర్ షుడ్ బి ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ మ్యాన్.
0: అప్పుడు పరివర్తన వచ్చినప్పుడే వాడు మానవుడు అవుతాడు.
1: ఇన్ దిస్ ట్రాన్స్ఫర్మేషన్ యూ కెన్ బి ట్రూ హ్యూమన్.
0: మానవుడు అనేటువంటి ఎంత పవిత్రమైనటువంటి పదము.
1: మానవ ఇస్ ఎ సీక్రెట్ వర్డ్ హ్యూమన్.
0: అలాంటి మానవత్వాన్ని ఈనాడు మనం ద్రష్టు పట్టించుకుంటున్నాం.
1: దట్ హ్యూమన్ వాల్యూ ఇస్ లాస్ట్ టుడే.
0: ఎవరిని మనసు నొప్పించేటువంటి పాటలు చెప్పకూడదు.
1: అండ్ వీ షుడ్ నాట్ యూజ్ హార్ష్ వర్డ్.
0: నేను అందరినీ ప్రేమిస్తాను.
1: భగవాన్ లవ్స్ ఆల్.
0: ద్వేషించిన వాడిని కూడా నేను ప్రేమిస్తాను.
1: అండ్ ద వన్ హూ హేట్స్ హిమ్ స్టిల్ భగవాన్ లవ్స్ హిమ్.
0: ఒక స్వరూపము.
1: Love is his form.
0: అది నిజమైనటువంటి శక్తి.
1: దట్ ఇస్ ద ట్రూ పవర్.
0: అది నిజమైన పవర్.
1: దట్ ఇస్ ద ట్రూ పవర్.
0: అది నిజమైనటువంటి యొక్క దివ్య స్వరూపము.
1: దట్ ఇస్ ద డివైన్ ఫామ్.
0: ఆ ప్రేమను మీరు పంచండి, ప్రతి ఒక్కరికి పంచండి.
1: షేర్ దిస్ లవ్ విత్ ఎవ్రీవన్.
0: నేను నా ప్రేమను ఏ రీతిగా అందరికీ పంచుతున్నానో
1: జస్ట్ యాజ్ భగవాన్ షేర్స్ హిస్ లవ్ విత్ ఎవ్రీవన్.
0: మీరు అదే అంశమే కనుక మీరు కూడా ఆ ప్రేమను అందరికీ పంచండి.
1: సిన్స్ యు ఆర్ ఆల్సో స్పార్క్ ఆఫ్ భగవాన్ షేర్ యువర్ లవ్ విత్ ఎవ్రీబడి.
0: అప్పుడు నేను చేసిన పని మీరు చేసిన వారు అవుతారు.
1: దెన్ యూ హ్యావ్ టు యాక్సెప్ట్.
0: మీరు కూడా భగవత్ స్వరూపులే.
1: యు ఆర్ ఆల్సో డివైన్.
0: ఈ విధమైనటువంటి యొక్క పవిత్రమైన భావాన్ని మీరు అనుసరిస్తూ పోతే జగత్తంతా నిత్య కళ్యాణం పచ్చంతోళం.
1: When you follow these sacred thoughts, the whole world will prosper, progress and advance.
0: In ye matramo sandeham ledu.
1: Never doubt this.
0: Kanuka prema swarupulara.
1: So embodiments of love.
0: Ee naadu ajnanam anetundi dani nirmoolam gaavinchukoni.
1: We have to dispel this ignorance of darkness.
0: Prakashanni veliginchukoni.
1: And let us light the effulgence of wisdom.
0: Divyatmalo ekyam kavali.
1: And see that love also merges in that effulgence of wisdom. Adi ee
0: pradhanam anetundi. స్వామి యొక్క సందేశము.
1: దట్ ఈస్ ద మెయిన్ మెసేజ్ ఆఫ్ భగవాన్ టుడే.
0: ప్రేమ ప్రేమ ప్రేమ.
1: లవ్ అండ్ లవ్ అలోన్.
0: ప్రేమకు మించినటువంటి పదార్థం జగత్తులో మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ థింగ్ బియాండ్ లవ్.
0: ప్రేమనే లేకపోతే బంగారాన్ని కూడా మనం ఆశించము.
1: When you don't have love, you don't
0: like even gold.
1: So you don't expect anything.
0: కాబట్టి ఆశించేది ప్రేమనే.
1: That which expects is love.
0: డైమండ్ ప్రేమనే.
1: God is love.
0: ఆ డైమండ్ కళాతురికి డైమండ్ అవుతుంది.
1: And what happens to diamond? It becomes diamond ultimately.
0: Manu nasanam avutundi.
1: And annihilation, withdrawal of the mind.
0: Annitikini premane pradhanamu.
1: Love is main thing for everything.
0: Prema chetini enni rogamlo nivarana chesukovachunu.
1: In fact, love cures many ailments.
0: Prema chetini enni rogamlo teppinchukovachunu.
1: And you can also suffer.

0: సఫర్ ఇఫ్ యూ డోంట్ హావ్ లవ్. అంతా
1: ప్రేమనే మూల కారణము.
0: ఎవ్రీథింగ్ లవ్ ఇస్ ద మెయిన్.
1: కానీ దైవ ప్రేమ అనేటువంటిది నివారణ గావించే ప్రేమ.
0: ద డివైన్ లవ్ క్యూర్స్ యూ.
1: దుర్గుణాన్ని నిర్మూలం గావించే ప్రేమ.
0: అండ్ ఇట్ రిమూవ్స్ బ్యాడ్ క్వాలిటీస్.
1: అట్టి ప్రేమ తత్వాన్ని మీరు పెంచుకోండి.
0: డెవలప్ దట్ డివైన్ లవ్.
1: ఎవరిని మీరు ద్వేషించకండి.
0: నెవర్ హేట్ ఎనీబడి.
1: అందరినీ ఆశించండి.
0: లవ్ ఆల్.
1: ఈ యొక్క దినము ముఖ్యమైనటువంటిది ప్రేమతత్వాన్ని మీరు బోధించుకోవాలి.
0: ద మెయిన్ టీచింగ్ ఆఫ్ భగవాన్ టుడే ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
1: మీరు ప్రేమ ప్రేమ అని అందరినీ ప్రేమిస్తూ, ప్రేమ అనేటువంటిది మనుషులను ప్రేమించడం కాదు, హృదయాన్ని ప్రేమించాలి.
0: లవ్ నాట్ మియర్లీ ది బాడీ, లవ్ మెంట్ హియర్ ఇన్ యువర్ హార్ట్.
1: దేహం కూడా దాని దగ్గరకు వస్తుంది.
0: అండ్ విత్ దట్ ద బాడీ ఆల్సో కమ్స్ క్లోజర్ టు యూ.
1: కనుకనే మనం హృదయంలో ఉన్నటువంటి ఒక దివ్యత్వాన్ని మనం ప్రేమించాలి.
0: సో యూ హావ్ టు లవ్ ద డివైన్ ప్రిన్సిపల్ ఇన్ యువర్ హార్ట్.
1: ఒక మ్యాటర్.
0: It's all matter.
1: మనసు, బుద్ధి, చిత్తము, ఇంద్రియము, అంతఃకరణం, ఇవన్నీ కొన్ని మ్యాటర్స్.
0: ద మైండ్, ది ఇన్నర్ సెన్సెస్, ది ఇంటెలెక్ట్.
1: అన్నిటికీ నీవే హెడ్.
0: యు ఆర్ ద మాస్టర్ ఆఫ్ ఆల్ దిస్.
1: మాస్టర్ కాబట్టి మాస్టర్ ది మైండ్, బీ ఎ మాస్టర్ మైండ్.
0: మాస్టర్ ద మైండ్, బీ ఎ మాస్టర్ మైండ్.
1: అది మీరు సాధించాలి ఈనాడు.
0: దాట్ యూ షుడ్ అకంప్లిష్.
1: మాస్టర్ ది మైండ్.
0: మాస్టర్ ద మైండ్.
1: మీరు మైండ్ కి బానిసలు కాకూడదు.
0: యూ షుడ్ నాట్ బి స్లేవ్ టు యువర్ మైండ్.
1: మాస్టర్ కావాలి మైండ్ కు.
0: యూ షుడ్ బి మాస్టర్ ఆఫ్ యువర్ మైండ్.
1: ఈ విధమైన దివ్యత్వాన్ని,
0: this divinity,
1: ప్రతి నిత్యం కూడా విచారణ చేసి,
0: ఎంక్వైర్ దిస్ ఎవ్రీ డే.
1: ఆ భావాన్ని మీరు పరివర్తన గావించుకోవాలి.
0: అండ్ విత్ దిస్ ఫీలింగ్ ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్.
1: ఏ నామం చెప్పినప్పటికీ,
0: యు మే స్పీక్ ఎనీ నేమ్.
1: ఏ రూపాన్ని మీరు స్మరించినప్పటికీ,
0: ఎనీ ఫార్మ్ యు మే చేంజ్.
1: దైవం ఒక్కడే.
0: గాడ్ ఈజ్ వన్.
1: ఒక్కడే ఒక్కడే. ప్రేమ ముదిత మనసే.

0: smaller than the smallest, bigger than the biggest, stands as an eternal witness. The Brahman becomes the nature, and the nature is Brahman, that is the eternal witness.
1: చరిత్రకు పూర్వం దివ్య జ్ఞాన సంపన్నులైన మహర్షులు దైవము నుండి ఆవిర్భవించినటువంటి వేదవాణిని శ్రద్ధగా పరిశీలించి పరిశోధన చేసి అందరి సత్యసూక్తములను ఈ జగత్తుకు ప్రచార ప్రబోధములు కల్పిస్తూ వచ్చారు.
0: In earlier period of human history, saints and sages have gone through the Vedas with all sincerity and investigated and taught to the entire world the principles of truth.
1: Prapanchamulo unnadi rendu vastu.
0: In the world, there are only two objects.
1: Okati padarthamu, rendavadi padarthamu.
0: One is the matter, the other one is spiritual.
1: కాని పదమునకు అర్థములను ప్రబోధించి జగత్తులో వ్యాప్తి గావించి ఏకత్వంలోని అనేకత్వాన్ని నిరూపణ గురించి సాధినటువంటిది పాణిని జ్ఞాన సంబంధం.
0: ఆల్ దాట్ రిలేటింగ్ టు ద మ్యాటర్ ద మీనింగ్ ఆఫ్ ది ఆల్ ద వర్డ్ అండ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ ఆర్ ఆల్ కంటెయిన్డ్ ఇన్ ది గ్రామర్ written by the saint Pani.
1: పదార్థము యొక్క స్వరూపముని అంతరార్థముగా విశ్వసించి ఆ పదార్థ స్వరూప జ్ఞానమును లోకములకు ప్రపోచం ప్రభాచం చేసినటువంటి మహనీయులు ఆనాచార్యులు.
0: The form of the matter and the significance of this material is taught to the world by the saint Pani.
1: ఈ కాణాది యొక్క దర్శనమే వైశిష్ట్యం.
0: దర్శన ప్రొఫౌండెడ్ బై ది సెయింట్ కాణాద ఈజ్ వైశిష్ట్యం.
1: ఈ వైశిష్ట్య దర్శనములకు కాణాదుదే మూలకారణం.
0: ఇట్ ఈస్ ద సెయింట్ కాణాద హూ ప్రొఫౌండెడ్ దర్శన బై నేమ్ వైశిష్ట్యం.

0: Salva Sastro Wrong text. Anaga Padartha Vijnanamulu Prapanchamulaku Chati Padarthamu Ashashvatamaniyu Parartham Shashvatamaniyu Jagattunu Nirupinchadaniki ఈ వైశేషిక దర్శనములు అనుభవిస్తూ
1: దర్శన వైశేషిక స్పీక్ ద బిగ్ మ్యాటర్ ఇన్ ద వరల్డ్ విచ్ ఇస్ టెంపరరీ అండ్ ఎఫెమరల్ అండ్ ది నేచర్ ద పర్మనెంట్ ఆఫ్ ది స్పిరిచువల్ ఈస్ థాట్ బై దిస్ వైశేషిక
0: ప్రపంచమునందు గల సమస్త విద్యలు కూడాను వేదము నుండి ఆవిర్భవించింది.
1: ఆల్ ఫార్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ద వరల్డ్ కేమ్ అవుట్ ఆఫ్ వేద.
0: ఈ సర్వ విద్యలు కూడాను భౌతికమైన జగత్తును అనుభవింపజేసే పృథివీ.
1: ఆల్ దిస్ వరల్డ్ ఇన్ నాలెడ్జ్ ఇట్ హెల్ప్ యు టు ఎక్స్పీరియన్స్ ద వరల్డ్.
0: కానీ ఆనాటి మహర్షులు ఈ భౌతికమైన లౌకికమైన క్షణికమైన విద్యను త్యజించి అలౌకికమైన అభౌతికమైన యొక్క దివ్యతత్వం నిమిత్తమై తమ జీవితాన్ని అంకితం చేస్తూ
1: వచ్చారు. Simply refused the secular world knowledge and accepted the spiritual divine knowledge.
0: Tapasicheta abhautikamaina satyamulanu astagatamu bhavinchukunnatundi vaaru
1: great people in those times through deep penance could understand the spiritual content.
0: Adartha jnanamulo parisilana kalipinappudu ee bhinna roopanni maatrame
1: then we investigate the matter, we find different forms.
0: Antaratma bhavamulandu dinni aacharana kalpinappudu aalochana kalpinappudu parishilana kalpinappudu anninti yendu undinatundi divyattu okkate ani spashtamavutundi.
1: But when we understand the inner reality, think over and inquire, we find oneness.
0: Kondalanni bandalu,
1: all skills are what we call them.
0: భూమి అంతయును బ్రహ్మయమే.
1: ది ఎంటైర్ ఎర్త్ ఇస్ ఫుల్ ఆఫ్ మాన్.
0: వృక్షములన్నీను కాష్టమయమే.
1: ది ఎంటైర్ ట్రీ ఇస్ ఫుల్ ఆఫ్ వుడ్.
0: మానవులందరూ మాంసమే.
1: ది ఎంటైర్ హ్యూమన్ బాడీ ఇస్ ఆఫ్ ఫ్లెష్.
0: ఆకారమును రూపనామములు వస్తువు యొక్క విశిష్టతలో వివిధమైన యొక్క స్వరూప స్వభావాన్ని నిరూపించవచ్చు.
1: We can certainly prove, based on the name and the form, the significance of the various parts.
0: Antarathmanu parisheelana chalipinappudu anninti yendu undinatundi panchabhootamuni.
1: When we inquire deeply, we will find the five elements.
0: Ee panchabhootamuli yokka vikara swaroopamule ee vrikshamulu, ee kondalu, ee bhoomi, ee manushya swaroopamulu, samasta pranikotulu kudaru panchabhootamuli yokka అంతరాత్ముడే.
1: The five elements expressed externally by way of trees, the mountains, the earth and the mind.
0: ఈ భేదములు భౌతికమైన యొక్క దృష్టి భేదములే కాని అలౌకికమైన యొక్క ఆత్మ భేదములు కావని ఈ వైశేషిక చిత్తము ప్రబోధిస్తుంది.
1: The teaching of this Vaisheshika Darshana is the physical objects differ externally, but actually speaking, truly,
0: oka anumulaku maroka anumulaku vedamu nirupimpa chesinatundi danike oka vidhamaina visheshamu undi.
1: The difference between one atom and another atom is special vishesha.
0: Visheshamu nirupimpa chesinatundi vaisheshikamu ani peru.
1: That speciality is crudely explained by this vaisheshika.
0: Visheshamu visheshamulaga oka vidhamaina kriti yokka antarbhavam.
1: What is special here? A sort of inner significance.
0: Samasta padarthamulu yandu visishtatayainatundi yokka aadharabhootamulu aadharam chesukoni.
1: The special significance lies basing on the basis for all
0: objects. Visheshamulu nirupimpa chesinatundide vaisheshika.
1: The vaisheshika proves the speciality here.
0: Prapanchamantayipudunu anumayame.
1: The entire the world is made up of atoms.
0: Oka anumulaku maroka anumulaku entalo bhedam kanipistundi.
1: Between one atom and another atom there's a lot of difference.
0: Ee prapanchamu satya swaroopamani kudanu nirupinchutu vachindi vaisheshika darshana.
1: Vaisheshika darshana also proves the fact, the reality,
0: ప్రకృతి పదార్థం కూడాను సత్యమేని నిరూపించింది.
1: It also proved that the matter and the nature are
0: స్వరూపములు మారినప్పటికీ
1: forms may change.
0: పదార్థము మారునది కాదు అని కూడా నిరూపించింది.
1: It also proved that the matter doesn't change.
0: మట్టితో కుమ్మరి కుండను చేశాడు.
1: Out of mud, the pot or made.
0: కుండలు పగిలిపోయినవి.
1: Pots have broken.
0: ముక్కలైనవి.
1: Broken pieces.
0: ఇంకా మట్టిగా మారినవి.
1: It has become mud.
0: కుండలు మారినవే కాని ముక్కలు మారినవే కాని వస్తు మారని ఆ పదార్థం సత్యమే అని నిరూపించింది ఈ వైశేషిక.
1: This వైశేషిక has proved the fact. Pots have changed. Pieces have changed. The matter has not changed.
0: ఇది వెండి తమ్లం.
1: This is silver tumbler.
0: ఈ వెండి తమ్లను కరిగించి వెండి తట్టగా తీసుకోవచ్చు.
1: You can melt this tumbler and make it with clay.
0: వెండి తట్టను కరిగించి వెండి గిన్నెగా మార్చుకోవచ్చు.
1: You can melt this tumbler and make it into
0: vessel. ఈ విధంగా ఆకారం ఎన్ని మారినప్పటికీ వెండి మారలేదు.
1: Though forms change, silver does not.
0: కనుకనే పదార్థం కూడాను ఈ జగత్తు నుండి సత్యమే అని ప్రబోధించి ప్రచారం సలిపినటువంటిదే వైశేషిక.
1: It is the Vaisheshika Darshanartha thought that matter doesn't change though forms change.
0: Inka panchabhutamulu yokka tattvam kudanu
1: the nature of five elements
0: yenadu kudanu marunadu kaadu
1: will never change any time.
0: Panchabhutamulu bhagavat amsalu
1: the five elements are sparks of the divine.
0: Kanuka shabdamulu yendu vividhamainatundi shabdamulu undavachu.
1: Then there is a lot of difference in sound.
0: ఆధార శబ్దము మాత్రము ఏనాటికి నీవు మారుమని
1: ద ప్రైమల్ సౌండ్ బేసిస్ డజంట్ చేంజ్.
0: ఒక హార్మోనియం మనం వాయిస్తూ ఉండవచ్చు.
1: యు మే ప్లే ఆన్ హార్మోనియం.
0: ఈ హార్మోనియం కు దానికి గాలి వేస్తుంటారు.
1: యు అప్లై ద ఎయిర్ యాజ్ యు ప్లే.
0: గాలి ఒక్కటే.
1: ద ఎయిర్ ఇస్ వన్.
0: కానీ రీడ్స్ వచ్చినప్పుడు సారి గమ ప గ రి.
1: వెన్ యు ప్రెస్ ద రీడ్స్ యు గెట్ ది సౌండ్ సారి గమ.
0: సారి గమ ప గ రి.
1: You get these sounds, sa ri ga ma pa.
0: సప్తస్వరములు వస్తున్నాయి.
1: You get all seven.
0: ఈ సప్తస్వరములు మారవచ్చును.
1: These seven sounds may change.
0: గాలి గాలి మాత్రమే.
1: The air does not.
0: ఈ సప్తస్వరములకు కూడాను ఒక్క గాలియే ఆధారము.
1: Around seven sounds, air is the base.
0: ఆ గాలియే ఓంకారము.
1: Air is ఓంకార.
0: ఈ స్వరములే వికారములు.
1: And other sounds are aberrations.
0: ఇన్ని వికారములు కూడాను ఒక ఓంకారం నుండియే ఆవిర్భవించినట్లు.
1: All these sounds came out of all.
0: పదార్థము మారిన పదార్థము మారదని.
1: The matter may change but not the base.
0: ఈ జగత్తునందు పదార్థము ప్రకృతి రెండు కూడా శాశ్వతమైనవి.
1: And that in this world the matter and nature are permanent.
0: నిరూపిస్తూ వచ్చింది ఈ వైశేషిక.
1: వైశేషిక దర్శన ప్రూవ్ దిస్ బేసిక్ ఫ్యాక్ట్.
0: దీనికి కొన్ని ఆధారములు కూడా తీసుకున్నది.
1: It has taken certain basis.
0: ఈ ఆధారములు కూడాను
1: దిస్ బేసిక్
0: ప్రాథమికమైన ఆధారముగానే తీసుకున్నది.
1: It has taken the secular physical basis.
0: లోకములు స్త్రీలు ఉన్నారు పురుషులు ఉన్నారు.
1: In the world there are men and women.
0: ఈ ఇరువురు కూడాను లింగ భేదములు ఉండవచ్చును కానీ వీరిలో ఏమాత్రం కూడా హెచ్చు పల్లములు కానీ హెచ్చు తగ్గులు కానీ లేవని ఖండిస్తూ వచ్చింది.
1: వైశేషిక దర్శన has proved the basic fact of oneness, though men and women differ by sex.
0: పురుషులు అధికమని స్త్రీలు తక్కువని దీనిని ఈనాడు ప్రాకృతమైన దృష్టిలో చూసుకుంటూ అనుభవిస్తూ ఉన్నారు.
1: అండ్ టుడే ఇన్ ద వరల్డ్ వి కన్సిడర్ మెన్ మోర్ దెన్ విమెన్.
0: కానీ వైశేషికులు ఇద్దరు ఇరువురు సమానమే అని.
1: బట్ వైశేషిక దర్శన ఎస్టాబ్లిష్ ఈక్వాలిటీ.
0: పురుష సహకారమే లేకుండా స్త్రీ ఎట్టి కార్యములు కూడా సాధించలేదని, అదే విధంగానే స్త్రీ సహకారం లేకుండా పురుషుడు కూడా ఎట్టి కార్యములందు కూడా విజయం సాధించలేడని నిరూపిస్తూ వచ్చింది అనేక ప్రమాణములు చేయాలి.
1: Basing on many proofs, Vaisheshika Darshana proved that man cannot achieve without the cooperation of woman, and woman cannot accomplish without the cooperation of man.
0: కనుకని ఈనాడు సమాజము ఈ విధమైన దురవస్థలకు గురికావడానికి కారణమే.
1: What is it responsible for the present position?
0: ఈ ఆత్మభేదములను పెంచుకొని,
1: we develop mean feeling.
0: ఆత్మతత్వాన్ని విస్మరించి,
1: we forget the true self.
0: ఏకత్వమును అనేకత్వంగా మార్చుకోవటం చేతనే సమాజము ఇంతటి దురవస్థలకు గురి అవుతుంది.
1: We turn this unity into diversity and therefore the present position of society is not easy.
0: మానవుడికి శాంతి లేకపోవడానికి కారణం ఏమిటి?
1: What is it responsible for the absence of peace?
0: శాంతి కావాలని ఆశిస్తున్నాడు మానవుడు.
1: Man aspires peace.
0: సమాజం నుండి ఒక సుఖమును అందుకోవాలని ఆశిస్తున్నాడు మానవుడు.
1: మ్యాన్ వాంట్స్ టు డిరైవ్ హ్యాపీనెస్ అవుట్ ఆఫ్
0: కానీ ప్రతి మానవుడు కూడా నేను ఈ సమాజంలో చేసినటువంటి ఒక ఉపకారం ఏమిటి అని తనకు తాను ప్రశ్న వేసుకుంటే జవాబు చెప్తున్నాను.
1: If man has put to himself this question, what sort of help he rendered to society, the answer is
0: ee pravanchamunku nenu chesinatundi upakaram emiti manchi emiti ani evaniki vaadu prashninchukunte ee jawabu raavatam ledu.
1: If everyone questions this way, what help I did to society and the world, no reply.
0: Prapanchaniki neevu emaina manchi chesthe kada prapancham neeku manchi chesthe.
1: If you have done any good to the world and the world will do good to you in turn.
0: ప్రపంచం యొక్క శాంతిని నీవు ఏమైనా ఆశించి ప్రపంచ శాంతి తగినటువంటి పాటు పడినప్పుడే ప్రపంచం కూడా నీకు శాంతి
1: లభిస్తుంది.
0: ప్రపంచం నుండి నీవు అనుభవించేటువంటి సుఖ దుఃఖములన్నీ కూడా నీ యొక్క భావముల యొక్క ప్రతిబింబములే అని ఈ వైశేషికలు చక్కగా వివరణ చేస్తుంది.
1: ఈ వైశేషిక has explained clearly the pain and pleasure that we experience from the world out of you. ఇది ఇన్నర్ థింగ్.
0: ఈ విశేషమును పురస్కరించుకుని దీనికి వైశేషికం అని కూడా పేరు వచ్చింది.
1: బేసింగ్ ఆన్ ది స్పెషాలిటీస్ ఇట్ ఇస్ కాల్డ్ వైశేషిక.
0: ప్రపంచము నాకు ఏ సుఖం అందిస్తున్నాదని ప్రశ్నించుకుంటున్నామే కానీ ప్రపంచానికి నేను ఏ సుఖం అందించాను.
1: వి క్వశ్చన్ వాట్ ఈస్ ది హ్యాపీనెస్ దట్ ద వరల్డ్ హస్ గివెన్.
0: ప్రపంచము నాకు ఏం మేలు చేసిందని ఆశిస్తున్నామే కానీ ప్రపంచానికి మనం ఏం మేలు చేశాము అని ప్రశ్నించుకోవాలి.
1: వాట్ గుడ్ దట్ వరల్డ్ హస్ డన్ టు మీ బట్ వి డోంట్ క్వశ్చన్ ద గుడ్ వి హావ్ డన్ టు ద వరల్డ్.
0: కనుక నీ వైశేషికు ఇలాంటి ప్రశ్నలు అంటప్పుడు వేసి జగత్తు నుండి కూడా అనేక సమాధానములు పొంది ఆ సమాధానములు ఈ ప్రపంచంలో తిరిగి ప్రచార ప్రబోధం చేస్తూ వచ్చి
1: వైశేషిక poses such questions to the world, derive answers and started teaching to the world.
0: కనుక
1: సో
0: మనము చేసేటువంటి యొక్క కర్మలు ఉత్తమమైనటువంటివిగాను మానవత్వానికి సంబంధించినటువంటివి గాను విచారించి మనము చెయ్యాలి.
1: Therefore, all our acts we should do with all discretion, that they should be noble and human.
0: పరమాణువులు యందు మాత్రమే శక్తి ఉంటుంది.
1: In the microcosm, there is mighty power.
0: ఈ భేదములను మనం పురస్కరించుకుని చేసిన ఉండినటువంటి అంతరాత్మను గుర్తించాలి.
1: We should also understand the inner significance that lies in difference.
0: ఇంతే కాదు.
1: Not only this.
0: ఈ భేదములు
1: the differences
0: భూత భవిష్యత్ వర్తమాన కాలములకు సత్య స్వరూపాన్ని నిరూపించేటువంటి యొక్క దివ్య జ్యోతిని కూడా ఈ యొక్క వైశేషికం అందిస్తుంది.
1: ది డిఫరెన్సెస్ ద పాస్ట్ ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్ అండ్ ది ట్రూ ఫామ్ ఆర్ ఆల్ వెల్ ఎక్స్ప్లెయిన్డ్ బై వైశేషిక.
0: ఇది అభాగ్యమైనదే సత్యమని కూడా నిరూపిస్తూ వచ్చి
1: ఇట్ ఆల్సో ప్రూవ్స్ ది ట్రూత్.
0: కనుక ఈ త్రికాల భాగ్యం నందు ఈ విధమైన భేదము లేదు.
1: ద చేంజ్లెస్ ట్రూత్ హౌ డు యూ గెట్ ది డిఫరెన్సెస్.
0: దీన్నే శుక్ల యజుర్వేదం లోపల కూడా చక్కని ఆదర్శం చేయటం యొక్క అనుభూతిని అందిస్తూ వచ్చి
1: ద సేమ్ ఫ్యాక్ట్ also gives many experiences in that book Shukla Yajurveda.
0: ee vedamulu yokka sutramulanu ee yokka vaisheshikamu chakkaga parishilinchanki
1: the vedic principles are very well investigated.
0: O manavuda,
1: O man,
0: andaru okka kruti kruvulame.
1: We all belong to the same.
0: Andaru okka maata pillalame.
1: We are all the children of the same father.
0: అందరూ ఒక తీపి పువ్వులమే.
1: We are all the flowers of the same tree.
0: అందరూ ఒక జాతి పౌరులమే.
1: We all belong to the same race.
0: అందరము మానవులమే.
1: We are all human beings.
0: ఎందుకు ఈ భేదములు?
1: What are these differences?
0: ఎందుకు ఈ ద్వేషములు?
1: Why should they be hatred?
0: నిన్ను నీవు ద్వేషించుకుంటున్నావే కానీ మరణం కాదు నాయన అని ప్రబోధించి.
1: He taught you are hating yourself, not anyone.
0: ఒక్క గూటి పువ్వులమే.
1: We belong to the same.
0: ఏమిటి ఆ గూటి?
1: What is that?
0: దేశం అనేటువంటి గూడు అందరికీ ఉంటుంది.
1: His body the house is present to everyone.
0: ఆ గూటిలో ఉండినటువంటి గువ్వలే ఈ జీవుడు.
1: Where the bird is present in that house, the individual.
0: అందుకోసమనే పూర్వకాలంలో పాడేటారు పలుకవే బంగారు చిలుక అని ఆ చిలుకను దేశమనే పంజరంలో పెట్టి పంచుతున్నారని.
1: In those days they were strong. This bird is an individual present in a golden cage.
0: కనుక ఈ దేశమే ఒక విధమైనటువంటి గూడు పంజరం.
1: The body is a sort of a cage.
0: అనేక పర్యాలు చెప్పారని
1: promised many times.
0: ఈ దేశం అనేటువంటి పంచభౌతికం.
1: The body has got all the five elements.
0: ఇందులో క్షణములకు నీటి నూరిని కాని పురుగు జవ్వాదీలు పుట్టబో.
1: Moment to moment it emits foul smell, not a aroma or scent.
0: ఇలాంటి గూడునందు ఎంతవరకు ఉంటారు ఈ పిట్ట?
1: In this cage, how long the bird
0: lasts?
1: So long it acquires wings, it safeguards.
0: రెక్కలు రాగానే కూడుకుంటూ సిద్ధం చేసి
1: వెళ్ళిపోతుంది.
0: కనుకనే మనకు ఆత్మజ్ఞానం వచ్చేంత వరకు మాత్రమే ఈ కూడును ఆధారం
1: చేసుకుంటున్నాడు. ఆత్మజ్ఞానం
0: అనేటువంటి యొక్క రెక్కలు రాగానే కూడును కుడును చిన్న చిన్న చేసి దీనిపైన వైరాగ్యం కొని మనము దీన్ని విసర్జించబోతున్నాం.
1: The moment we develop the knowledge of the true self, we should get away from the body.
0: కనుకనే ఈ దేహమే ఒక గూడు.
1: బాడీ ఈజ్ ఎ కేజ్.
0: ఈ దేహమనే గూడు అందరికీ ఉంటుందా?
1: దిస్ ఈజ్ ప్రెజెంట్ టు ఎవ్రీవన్.
0: కనుకనే ఈ దేహమనేటువంటి గూడు వివిధ రూపంలో ఉండినప్పటి కానీ అన్ని కూడా గూడే.
1: బాడీ ఈజ్ ఎ హౌస్. ఇట్ మే బి డిఫరెంట్ బట్ ఆల్ ఆర్ వన్ అండ్ ద సేమ్.
0: కనుక అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని మనం తీసుకోవాలి.
1: యు టేక్ ఇంటు అకౌంట్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: గూడు యొక్క గువ్వలమే మనము.
1: వి బిలాంగ్ టు ద సేమ్ హౌస్.
0: ఒక్క తల్లి పిల్లలమే.
1: We are the children of the same mother.
0: ఏమిటి ఆ తల్లి?
1: Who is that mother?
0: భూమాత.
1: The mother earth.
0: ప్రతి మానవుడు కూడాను భూమి నుండి ఆవిర్భవించిన వాడే.
1: Every man is born out of mother earth.
0: ప్రతి దేహం కూడాను మట్టిమయమే.
1: Every body is composed of mud.
0: పుట్టినటువంటి బిడ్డను కూడాను భూయంలో పెట్టి చక్కగా స్నానం చేసి ఎంతో శుభ్రపరిచి ఆ బిడ్డను భూయంలో పెట్టినప్పుడు కూడాను సాయంకాలం అయ్యేటప్పటికి ఆ చేతులు తెలుసు చూస్తే మట్టి ఉంటుంది. ఈ బిడ్డ ఎక్కడ పోయి ఆడుతుంది? ఏ మట్టిని మనకి ముట్టింది కాదు. దేహమే మట్టిమయమే.
1: The newly born child, after given a good bath and made to sleep in the cradle and given a swing, you find the mud collected in the palm because body is composed of the mud.
0: Matti nundi vachinatundi ee dehamu mattoni nilamaipothundi.
1: The body came out of the mud and goes back into the mud.
0: Kaka patti manavudu kudanu raju mudankunnadu ee varaku kaani leki kuti beda mudankunnadu kotishwaru varaku kaani matti nundi vachinatundi raadu.
1: Therefore, maybe an emperor or a poor man, millionaire or a beggar, is born out of the mud.
0: Lohamulu enniyo untunnavi.
1: There are many metals in the world.
0: Anni lohamulu matti nundi vachinatundi.
1: All metals came out of earth.
0: Kaani deeniki viluvalu maatram vivida roopamlo manu andistunnamu.
1: Values differ.
0: Manikyam kudanu matti nunde puttindi kaani chettu nundi kaayaledu.
1: Gem also came out of earth, not out of tree.
0: Ee satyanni chakkaga gurtinchukunte andaramu okka kalli pillalani.
1: When we recognize this truth, we will understand that we are the children of the same mother.
0: Manavuda okkati ki poolame.
1: Oh man,
0: okkate poolu veri veri.
1: Oh man, we are the flowers of the same creeper. Creeper is one and the same.
0: Aa tigi ni hrudayamu.
1: Creeper is the heart.
0: Ee hrudayam andari endukudunu untundadi.
1: This heart is in everyone.
0: Okka hrudayam nundi maroka hrudayaniki sambandham untundadi.
1: A heart is related to another heart.
0: కనుక ఈ హృదయముకు సంబంధం ఉన్నటువంటి మరో పుష్పమే ఈ పుష్పము.
1: ఇట్స్ రిలేషన్షిప్ బిట్వీన్ హార్ట్ టు హార్ట్.
0: ఒక్క తీగి నుండి పుట్టినటువంటి పువ్వులమే.
1: వి ఆర్ ద ఫ్లవర్స్ బోర్న్ అవుట్ ఆఫ్ ది సేమ్ క్రీపర్.
0: ఒక్క జాతి నుండి పుట్టినటువంటి పౌరులమే.
1: వి ఆర్ ద సిటిజన్స్ ఆఫ్ ది సేమ్
0: నేషన్. ఒకే జాతి.
1: ది హ్యూమన్ సొసైటీ.
0: మానవ జాతి.
1: దట్ ఈస్ ది ట్రై రేస్ ఆఫ్ హ్యూమన్ సొసైటీ.
0: వ్యక్తివాడైనా నేను పశు జాతిని అనుకుంటుంటాడా?
1: Will anyone take him that he belongs to?
0: రాక్షస జాతి అనుకుంటాడా?
1: Does he belong to anyone?
0: లేక పక్షి జాతి అనుకుంటాడా?
1: Or bird?
0: నేను మానవ జాతి.
1: I belong to the race of human society.
0: కనుకనే మానవ జాతిలో పుట్టినటువంటి వివిధమైనటువంటి రూపములే.
1: We are born in this human society.
0: సముద్రంలో పుట్టినటువంటి వివిధమైన అలల వలె ఈ సచ్చిదానందం అనేటువంటి దివ్యత్వం నుండి వివిధ రూపములనేటువంటి అలలు వస్తున్నాయి.
1: Just as the waves emerge out of the ocean, the different forms, సచ్చిదానంద, come out of God.
0: కనుక మనకు ఎందుకు ఈ ద్వేషం?
1: Why should we have
0: faith? Veshamu nirmoolam gaavichinatundi.
1: That which removes it.
0: Veshamu nirmoolam gaavichinatundi.
1: That which kills hatred.
0: Ekatvanni prakatinchi divyatvanni aanandamuga andinchinatundi.
1: Expressing the nature of the body and explaining
0: why it is kame.
1: It is the very same.
0: ఇందులో ఉండేటువంటి పెద్ద విశేషం.
1: This is the speciality in Vaisheshika.
0: అనేక మంది వైశేషిక దర్శనాన్ని గురించి అనేక విధంగా ప్రబోధిస్తూ ఉంటారు.
1: Many people begin to teach about this Vaisheshika darshan.
0: Granda parichayamtu nechukunnatundi vicharam chesi andistunnaru kani.
1: That's all out of bookish knowledge.
0: Nitya satyamainatundi anubhutilo undinatundi vicharalu andinchi prajala yokka hrudayaniki attukunnatuga ananda parichayatuga prabodhinchinatundi vyaktulu ee naadu karuvaipoyaru.
1: Today we do not have individuals who will explain the daily examples from the daily routine.
0: Aa nadu imprinted in our heart. Mahashulandarikudanu ఈ భౌతిక లౌకికములకు అతీతమైన స్థితిని పొందారు.
1: But the saints and seers have gone beyond the sense of the world.
0: వాళ్ళంతకు కేవలం సూపర్ మైండ్ లో ప్రవేశించారు.
1: They stepped into super mind.
0: ఆ సూపర్ మైండ్ లో చూసినప్పుడు ఇవన్నీ అల్పశక్తులుగానే ఉంటుంటాయి.
1: From when we view from super mind, all of that below.
0: ఈ నేర్చిన సర్వ విద్యలు కూడా అల్ప విద్యలే.
1: All forms of education are below.
0: అప్రమాణమైనటువంటి విద్యలే.
1: They do not have any standard.
0: ప్రమాణాలు లేవు ఇక్కడ.
1: They have no proofs here.
0: ఏమిటి దీనికి ప్రమాణము?
1: What is the standard?
0: ఇష్టం వచ్చినట్టు పలుకోవటమే దీనికి ప్రమాణం.
1: Say as you like is the standard.
0: కనుక ప్రమాణం అనేటువంటి దాన్ని నిరూపించినటువంటి యొక్క విశిష్టత లేనటువంటి కనుకనే ఈ ప్రకృతి అంతకుముందు అప్రమాణ స్వరూపములే అయిపోయాయి.
1: As it has no measure, therefore the entire nature is beyond the
0: భాషలో person. చూచినప్పటికీ
1: viewing any language,
0: శబ్దము యొక్క అర్థములు అనేకంగా రూపొందుతూ వచ్చినాయి.
1: The meanings of the word satya, truth, or interpretation.
0: పదముల యొక్క స్వరూపములు కూడా అనేకంగా ప్రకటిస్తూ వచ్చాయి.
1: The manifestation of the Lord expressed differently.
0: ఈనాటి విద్యార్థులకు చక్కగా అర్థమయ్యే రీతిగా విచారణ చేయాలనుకున్నప్పుడు
1: inquire clearly so as to be understood.
0: P-U-T, put, అంటారు ఈ పదము.
1: We say this word P-U-T, put.
0: కాని అదే రీతిగా P-U-T, but, అంటారు.
1: But the same thing, P-U-T,
0: ఎందుకు బుట్ అనకూడదు?
1: Why don't we say బుట్?
0: దీనికి ఏ ప్రమాణము?
1: What is the standard here? Nothing more.
0: Walk.
1: Walk.
0: W-A-L-K.
1: W-A-L-K.
0: L ని మధ్య పోతారు, walk అంటారు. Walk అని ఎందుకు?
1: L is silent. Why don't we say walk?
0: కనుకనే పదము యొక్క అర్థమును ప్రమాణము లేనటువంటి స్థితిలో ప్రబోధించే చేతనే మానవుని యొక్క పరిసత్యమైనటువంటి కూడా పరమాత్మ మార్గానికి పోలేకపోతున్నారు.
1: For the simple reason that the word, the meanings of the words have not been conveyed properly, we could not go transcend to spiritual level.
0: పదార్థములు గురించినటువంటి ఈ పాణి వ్యాకరణం,
1: the grammar of the pani relate to matter.
0: శబ్దముల గురించి బోధించినటువంటి ఈ విధమైన వైశేషిక గ్రంథం,
1: the vaisheshika speaks of the sound.
0: కనుక ఈ విధమైన యొక్క భేదములను మనం చక్కగా విచారం చేయాలి.
1: We have to understand clearly the sort of differences.
0: ప్రపంచములందు అనేక దృశ్యములు మనం చూస్తున్నాం.
1: In this world we see so many things.
0: కొన్ని మంచిగలు కొన్ని చెడ్డలుగా మనం భావిస్తున్నాం.
1: We consider few good and others bad.
0: ఈ మంచి చెడ్డలు,
1: the good and bad,
0: కాలమార్పుకు సంబంధించినటువంటివి.
1: They happen because of the change in time.
0: అంతేకాని ఏమి కూడా చెడ్డలు ఈ జగత్తులో ఏమీ లేదు.
1: Only that, in this world, nothing bad.
0: అయితే నేను మానవుడను అనేటువంటి ఒక దేహభ్రాంతి ఉండినంత వరకు కూడా ఈ మంచి చెడ్డలను మనం పాటించాలి.
1: However, we have body identification, we have to observe good and bad.
0: ఈనాటి మానవుడు,
1: man today,
0: వివేక హీనుడు కావటం చేతనే,
1: as he lost discrimination,
0: వైరాగ్యము భారమైపోతున్నారు.
1: The renunciation is lost.
0: కేవలము ఆత్మజ్ఞానము లేకపోవటం చేతనే,
1: because of the absence of the knowledge, శరీరము
0: భారమవుతుంది.
1: The body becomes a burden.
0: ప్రేమ తత్వము లేకపోవడం చేతనే,
1: because of the absence of love,
0: మనస్సు భారమవుతుంది.
1: The mind has become a burden.
0: మనోభారమునకు విశాలమైన ప్రేమ తత్వము లేకపోవటమే.
1: The mind has become a burden because of the absence of love.
0: శరీర భారమునకు ఆత్మ విచారము లేకపోవటమే.
1: The body has become a burden because of the absence of self inquiry.
0: వివేక విజ్ఞానములు లేకపోవటము లేక వైరాగ్యం లేకపోవడానికి కారణము విచారణ లేకపోవటమే.
1: But the absence of wisdom and discrimination, the reason is absence of true inquiry.
0: ప్రతి మానవుడు కూడాను విచారణ.
1: So every person think of inquiry.
0: Discrimination. ఈ విచారణ ప్రతి మానవునికి అత్యవసరం.
1: This discrimination is needed for every human being.
0: ఏది సత్యం, ఏది ఆధారము, ఏది ఆధేయం?
1: What is the truth? What is the basis? What is the one support?
0: ఇక్కడ మనము కొన్ని విధములైనటువంటి ఆదర్శాలను తీసుకోవాలి.
1: Here we have to take certain idea.
0: నిమిత్త కారణము ఉపాధార కారణము అని రెండు.
1: One is నిమిత్త, the other one is ఉపాధార.
0: మట్టిని నీటిని భగవంతుడు సృష్టించాడు.
1: గాడ్ హెస్ క్రియేటెడ్ ద మడ్ అండ్ వాటర్.
0: ఇది మూలాధారం.
1: దిస్ ఈస్ ది చీఫ్ బేసిస్.
0: ఈ రెండింటినీ ఆధారం చేస్తున్నాడు కుమ్మరి.
1: ద వాటర్ విల్ టేక్ దిస్ ఎస్ బేసిక్ బౌట్.
0: కుండలు చెట్టలు మూకట్లు చేస్తున్నాడు.
1: అండ్ దెన్ హీ ప్రిపేర్ ద పాట్ అండ్ ద క్లే.
0: ఈ కుమ్మరి కేవలము ఒక నిమిత్త మాత్రమే.
1: The potter is just an instrument.
0: మట్టి నీరే లేకపోతే కుండలు ఏ రీతిగా చేయగలరు?
1: Without mud and water, how do you expect the pot?
0: కనుక మానవుని యందు సర్వ సృష్టి కూడాను ఆధారమైనటువంటి మూలాధారమే.
1: Therefore, the entire
0: creation, ఆధారం చేసుకుని నిమిత్తమైనటువంటి కర్మలు మనం ఆచరిస్తున్నాం.
1: Basing on the primal basis,
0: ప్రకృతిని పుట్టించాడు.
1: God has given the thought.
0: ఈ ప్రకృతిని మానవుడు పుట్టించలేదు.
1: God has not given birth to cotton.
0: ఈ ప్రకృతి బీజమును మానవుడు సృష్టించలేదు.
1: He has not created cotton.
0: ఈ ప్రకృతి నుండి నూలు తీసి
1: taking yarn out of cotton.
0: నూలు నుండి ఒక వస్త్రం వేసి
1: out of the yarn
0: వస్త్రం నుంచి తాను వివిధమైన యొక్క దుస్తులుగా ధరిస్తూ వస్తున్నాడు.
1: Cloth is made into different forms of dress.
0: ఆధారం ఎవరు సృష్టించారు?
1: Who created the base?
0: అది ఏ భగవత్ సృష్టి?
1: That is God's creation.
0: ఈనాటి సైంటిస్ట్ అంతా కూడా,
1: all scientists today,
0: ఏ పెద్ద పెద్ద గ్రామంలో మెడ్రాస్, బొంబాయి ఇలాంటి త్రాగడానికి నీరు లేనటువంటి యొక్క దేశంలో,
1: ఇన్ దిస్ కంట్రీ వేర్ దేర్ ఇస్ నో వాటర్ లైక్ బాంబే అండ్ మెడ్రాస్,
0: ఉప్పు నీరైన సముద్రాన్ని కూడా తియ్యం నీరుగా మార్చుకుంటామని సైంటిస్టు ప్రచారం బోధన చేస్తున్నారు. వాటర్ ఖర్చు పెడుతున్నారు.
1: సైంటిస్ట్ స్పెండ్ క్రోర్స్ అండ్ క్రోర్స్ విత్ అసంప్షన్ దట్ దే కెన్ కన్వర్ట్ సాల్టీ పోర్షన్ వాటర్.
0: యాంత్రికమైన శక్తి వల్లను,
1: బికాస్ ఆఫ్ దేర్ పవర్,
0: విజ్ఞాన శక్తి వలన,
1: సైంటిఫిక్ పవర్,
0: ఉప్పు నీరును మంచి నీరుగా మారుస్తున్నారు.
1: The saline water can be made into drinking water.
0: కానీ దీనికి అయ్యేటువంటి శ్రమ ఎంత వరకు?
1: How much should you exert?
0: నిజంగా ఉప్పు నీరే లేకపోతే తియ్యం నీరుగా ఏ రీతిగా మార్చగలవు?
1: Without saline water, how do you expect drinking water?
0: ఇది తియ్యం నీరుగా మార్చగలుగుతున్నారా?
1: Are you able to convert it into water?
0: కొంత మార్పు జరుగుతుంది. ఉప్పు ఉప్పే.
1: Certainly not. There's little change. Salt is salt.
0: ఒక టంబ్లర్ మంచి నీరుగా ఉప్పు నీరు మార్చాలనుకుంటే,
1: if you want to make a tumbler full of water,
0: ఒక టంబ్లర్ 40 నయా పైసాలు విలువ అవుతా ఉండాలి.
1: This tumbler has got the value of 40 naya paisa.
0: ఈ 40 నయా పైసాలు ఇచ్చి ఒక టంబ్లర్ నీళ్లు తాగటమా? మనసునంతా ఉప్పు నీరుగా మార్చుకుని,
1: మేకింగ్ యువర్ మైండ్ సెలైన్ సాల్టిష్,
0: కేవలం బయట ఉప్పు నీరును మంచి నీరుగా మార్చాలంటే సాధ్యమవుతుందా?
1: Merely to convert the salt water into drinking water is impossible.
0: మనం మార్చుకోవాల్సింది మీకు ఇది కాదు.
1: Not that we need to change.
0: బయట తెల్లని దుస్తులు,
1: white dress outside,
0: లోపల నల్లటి హృదయం,
1: inside a dark heart.
0: మనం మార్చుకోవాల్సింది తెల్లటి హృదయాన్ని మార్చుకోవాలి.
1: What we should do here is convert into white heart.
0: ఇంత కొంతమంది సైంటిస్ట్ అంటే కూడాను హైడ్రోజన్ ఆక్సిజన్ రెండు చేస్తే వాటర్ అవుతుంది అంటున్నారు.
1: Some other scientists say hydrogen oxygen together make water.
0: Hydrogen oxygen rendu kalipte water avutundi.
1: True, hydrogen oxygen together make water.
0: Hydrogen oxygen ekkadi nunchi sampayinchaaru meeru?
1: Where did you get this hydrogen oxygen?
0: Adi ye bhagavat srishti.
1: That is God's creation.
0: Adi aadharam ane kudadani teeskoni konni aadhiyani meeru marchukuntunnaru.
1: Basing on the support you have other support.
0: Ee manavudu bhagavantuni yokka divya tattvamu divya shaktulaina aadharanni vismaristunnadu kritajnudu.
1: Man has become ungrateful, wretched because he has forgotten the basic.
0: Inni parikaramalu prapanchani andinchade bhagavantuni emaina kinchithena manu kritajnata cheptunnamo?
1: Are we showing least of gratitude for all the equipment given by God?
0: Kevalamu kritajnata buddhito
1: we are all ungrateful.
0: Oka kachchi inda padipothe
1: when kachchi is dropped,
0: yavarena ettiste thanks sir anta.
1: If anyone give you back, you say thanks sir.
0: Na kerchief naaku andinchinandiki neevu thanks ante.
1: When you return back my kerchief, if you say thanks,
0: bhagavantudu tana shaktinantha kuda nu jeevuniki andistunnappudu idi enta kritajnata chupinchadu.
1: When God has given all his powers, how much of gratitude should you show?
0: Kanaka samasta srushti endundinatundi samasta shaktulu kuda nu
1: all the powers of the entire universe,
0: aadharamaina shaktulu kanakane idi shashvatamu.
1: The main basis is permanent.
0: జీవుడు శాశ్వతము,
1: ఇండివిజువల్
0: పదార్థము శాశ్వతము,
1: గాడ్ ఇస్ పర్మనెంట్,
0: ప్రకృతి శాశ్వతము,
1: నేచర్ ఇస్ పర్మనెంట్.
0: కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ది రీజన్?
0: మూడింటి యందు ఉండేటువంటి ముమ్మూర్తుడైనటువంటి త్రిమూర్తి స్వరూపుడే భగవంతుడు.
1: గాడ్ ఇస్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ దిస్ ట్రినిటీ.
0: అంటే జీవ ఈశ్వర ప్రకృతి, జీవేశ్వర ప్రకృతి.
1: దేర్ఫోర్ ది నేచర్ ఇస్ ది ఇండివిజువల్ గాడ్ అండ్ ది నేచర్, జీవేశ్వర ప్రకృతి.
0: కనుక దివ్యమైన ఆధారాన్ని ప్రబోధిస్తూ,
1: టీచింగ్ ద డివైన్ బేసిస్,
0: ఆధేయాన్ని ఆధారంగా తీసుకుని
1: ఏకీవంతమని
0: ప్రబోధిస్తూ వచ్చింది ఈ యొక్క వైశేషిక.
1: వైశేషిక థాట్ ద సపోర్ట్ అండ్ ద సపోర్టెడ్.
0: ప్రతి పదార్థం కూడా అణు మాత్రమే, అణు స్వరూపమే అని.
1: ఎవ్రీ మ్యాటర్ హ్యాస్ గాట్ ఆటమ్.
0: అయితే ఒక అణువుకు మరొక అణువుకు ఏమాత్రము లేదు, ఒక చేరిక లేదు.
1: హౌఎవర్ ది ఆటమ్స్ ఆర్ ఫ్రీ,
0: భిన్నంగానే ఉంటుంది.
1: దే ఆర్ డిఫరెంట్.
0: చాలా మంది సైంటిస్ట్స్
1: many scientists know this.
0: Delhi lo radio waves anta vastunnayi.
1: You get radio waves from Delhi.
0: Madras nunchi radio waves akashavani vaa shabdam vastunnayi.
1: You also listen to the radio from Madras. From all countries you get sound waves. How do you find the sound waves in the world? One wave doesn't join another. All waves remain apart. But it appears as though the waves are together. There's no difference. There's no
0: confusion.
1: They don't confuse. Who gave that capacity? Who can do that? Not possible to anyone. God's creation or
0: mysterious.
1: Purandardas said,
0: ఓ మానవుడా,
1: ఓ మ్యాన్,
0: భగవంతుడు చిలుకను సృష్టించాడు.
1: గాడ్ హస్ క్రియేటెడ్ ప్యారట్.
0: పచ్చని రంగు ఎర్రని ముక్కు ఇచ్చి ఎంత అందంగా సృష్టించాడు.
1: ఇట్ ఈస్ గ్రీన్ బాడీ అండ్ రెడ్ బీక్ నౌ.
0: ఇది ఎవరు సృష్టించారు?
1: హూ క్రియేటెడ్ దట్?
0: కుంచె తీసుకొని పెయింట్ తీసుకొని వేసినా కానీ ఇంత అందంగా రాదే.
1: ఇఫ్ యు టేక్ ఎ బ్రష్ అండ్ పెయింట్ ఇట్ ఇస్ నాట్ బ్యూటిఫుల్.
0: అది కేవలం ఆర్ట్ గానే కనిపిస్తుంది, కానీ ఆర్ట్ గా కనిపించదే.
1: ఇట్ రిఫ్లెక్ట్స్ ఆర్ట్ బట్ నాట్ ద హార్ట్.
0: ఇదే వెలిగే చిత్రబృందవను వరిదవయ్యారో. ఈ పీకాక్ నెమలికి ఎంత సుందరమైన రంగులు వేశారు.
1: What kind of beautiful colors that he painted to peacock.
0: ఎవరైనా ఈ విధంగా పెయింట్ వేయగలరా?
1: Can anyone paint so?
0: పెయింట్ వేస్తారే కానీ అది పెయింట్ గానే కనిపిస్తుంది.
1: They paint but it appears as a paint.
0: కానీ ఇంత సహజమైన స్వరూపాన్ని భగవంతుడు ఎట్లా?
1: What natural form that God has given.
0: ఇది ఏ యొక్క సైంటిస్ట్ యొక్క శక్తి సామర్థ్యం?
1: Whose capacity the scientist is this?
0: ఇది కాదు కాదు.
1: Certainly not.
0: అణువుతో అన్ని సృష్టిస్తూనే ఉన్నారు.
1: We create everything.
0: కానీ ఆ అణువుతోనే వాడు అంతమైపోతున్నారు.
1: He's only out of the atom. He puts the end himself.
0: ఈ సృష్టించినటువంటి ఇది శక్తికి ఏమాత్రం కూడా హాని లేదు.
1: This original natural power has no harm.
0: ఏ యొక్క యంత్రంలో సైంటిస్ట్ సృష్టించాడో
1: the machine's creation
0: యొక్క దీనిని చూసి తానే భయపడిపోతున్నాడు.
1: He's very much afraid of the machinery.
0: అది కఠిన పాషాణ హృదయుడైనటువంటి చర్చిల్ కుడు ఒకనాడు చెప్పాడు.
1: చర్చిల్ ద స్టోన్ హార్టెడ్ వన్ ఆల్సో సేడ్ ఎట్ వన్ టైం,
0: మానవుడు అన్నింటినీ తెలుసుకుంటున్నాడు.
1: మ్యాన్ ఈజ్ నోయింగ్ ఎవ్రీథింగ్.
0: కానీ తనని తాను తెలుసుకోవటం
1: లేదు. ఈజ్ నాట్ నోయింగ్ హిజ్ ఓన్ సెల్ఫ్.
0: దీనిని ప్రహ్లాద్ గురించి చెప్పాడు.
1: ఆల్సో సెడ్ బై ప్రహ్లాద్.
0: లోకములను

0: Father, you have conquered all the world in a moment of time.
1: Indriya lokamu chittamun eluva neravu.
0: You could not conquer the world of senses in the heart.
1: నీవు ధరించినటువంటి ఇంద్రియాన్ని నీవు చేయించుకోలేకపోతున్నావు.
0: యు కుడ్ నాట్ కాంకర్ యువర్ ఓన్ సెన్స్.
1: తెల్లవారి మొదలు రాత్రి వరకు నీవు ఇంద్రియాన్ని అనుభవిస్తూనే ఉంటున్నావు.
0: యు ఎంజాయ్ డిలైట్ విత్ ఇట్.
1: నావి నావి అని ఓనర్షిప్ గా నీవు అహంకార పడుతున్నావు.
0: యు ప్రైడ్ యువర్ సెల్ఫ్ విత్ ద ఫీలింగ్ ఆఫ్ ఓనర్షిప్.
1: నీవు జయించలేకుండా స్లేవ్ అయిపోయినావు.
0: బట్ యు హావ్ బికమ్ ఎ స్లేవ్ టు ద సెన్స్.
1: ఆ ఇంద్రియానికి దాసుడైపోయినావు.
0: యు హావ్ బికమ్ ఎ స్లేవ్ టు ద సెన్స్.
1: నీకు ఏమి అధికారం?
0: వాట్ అథారిటీ యు హావ్?
1: నీవు అధికారివే.
0: You are no authority.
1: భౌతికమైన లౌకికమైన ఈ ఇంద్రియాలనే నీవు జయించలేనటువంటి వాడు.
0: ద వన్ హూ కెనాట్ కాంకర్ ద ఫిజికల్ వరల్డ్.
1: ఇంద్రియములను నీవు ఏ రీతిగా సాధించావు?
0: హౌ కెన్ యూ అకాంప్లిష్ అదర్ థింగ్స్?
1: లోని శత్రువులకు లొంగిపోయిన వాడు బయట రిపులనెట్టు పట్టగలం.
0: ద వన్ హూ సబ్మిట్ హింసెల్ఫ్ టు ద ఇన్నర్ ఎనిమీస్ హౌ డు ఎక్స్పెక్ట్ హిమ్ టు క్యాచ్ అవుట్?
1: ఇంక వీడు బయట శత్రువు ఎక్కడ తీసుకుంటాడు?
0: హీస్ కాట్ బై ద ఇన్నర్ ఎనిమీస్ హౌ డు ఎక్స్పెక్ట్ హిమ్ టు కాంకర్ ఔటర్ ఎనిమీస్?
1: అసాధ్యము,
0: ఇంపాసిబుల్.
1: కనుకనే నీవు ఈ భౌతికమైన లౌకికమైన విషయాల్లో సాధ్యమైనంత వరకు అదుపులో నుంచుకొని సరైన మార్గంలో ప్రవేశించు.
0: Therefore, to the extent possible, have a control on the physical, worldly things.
1: నిజమైనటువంటి అదుపులో పెట్టుకోలేకపోవటం చేతనే అనేక దుఃఖములకు, విచారములకు, కష్టములకు గురవుతున్నాడు.
0: Man suffers, grieves because he is not able to have a control.
1: ఈ కష్టములు దేనివల్ల వస్తున్నాయి?
0: How does he face all this?
1: ఈ దుఃఖములు దేనివల్ల సభిస్తున్నాయి?
0: How does he suffer?
1: విచారమే చేసుకోవటం లేదు.
0: He doesn't inquire.
1: ఏదో నా కర్మ, నా ప్రాప్తి అని అంతతోనే వారు ముగించుకుంటున్నాడు.
0: He just thinks it is an act of destiny.
1: ఇది కానే కాదు.
0: Certainly not.
1: మానవ ప్రయత్నం చేత సాధించలేనటువంటిది లేనే లేదు.
0: There is nothing that you cannot achieve with a human effort.
1: గాలినైనా కట్టగట్టి హస్తంలో పెట్టుకోవచ్చు.
0: You can bundle the air and catch hold in palm.
1: ఆకాశంనైనా ముక్కలు ముక్కలుగా చేసేసేసి పారవేయవచ్చు.
0: The entire sky can be broken into pieces and thrown out.
1: సముద్రాన్ని ఒక్కతూరి గ్లాసు నీళ్లు వలె త్రాగవచ్చు.
0: The entire ocean can be drunk in a tumbler glass.
1: అగ్ని కూడాను అరచేతిలో పట్టవచ్చు.
0: The fire also can be caught on palm.
1: కానీ తన మనసును మాత్రం తాను సాధించుకోలేకపోతుంది.
0: But he is not able to win over the mind.
1: ఈ మనసును సాధించినటువంటి వాడే నిజమైన మనిషి.
0: The one who has got a control over the mind is manishi man.
1: మనసును సాధించగనేను మనిషి మనిషి అని చెప్పుకోవటం కేవలం ఆకార మనిషి కానీ అసలైన మనిషి కాదు.
0: Without having a control over the mind, he is just a man by form but not acting in reality.
1: కనుకనే చాలా మంది చెప్తుంటారు.
0: So many say,
1: manishi,
0: manishi.
1: ఇది తిప్పితే సినిమ.
0: If you read in the reverse order,
1: సినిమా మనిషిగా తయారైపోతున్నాడు.
0: He has become a manishi, human being.
1: మనిషిగా తయారు కావటం.
0: He is not a true man.
1: కనుకనే
0: సో
1: నిజమైన మనిషిగా మనం తయారు కావాలి.
0: వి షుడ్ బి ట్రూ హ్యూమన్.
1: నిజమైన మనిషి మనసుతో కూడినటువంటి వాడు, ఆ మనసును అదుపులో ఉంచుకునే వాడు కావాలి.
0: ట్రూ హ్యూమన్ బీయింగ్ ద వన్ విత్ మైండ్ విత్ కంట్రోల్.
1: కనుక వైశేషికమైనటువంటిది,
0: వైశేషిక
1: ప్రకృతి యొక్క సృష్టి యొక్క రహస్యాన్ని అంతకును చక్కగా విపులంగా విప్పి చెప్తూ వచ్చింది.
0: The secrets, mysteries of nature are explained clearly in detail.
1: అణువు యొక్క మయమే ఈ ప్రపంచంలో.
0: The entire world is full of
1: atoms. అఖండమంతా అణువులోనే ఉంటుంది.
0: The entire infinity is present in atoms.
1: విత్తనంలోనే ఉంటుంది పెద్ద వృక్షం.
0: The big tree is in a small seed.
1: కానీ విత్తనంలో వృక్షం మనకు కనిపించదు.
0: But you don't see this tree.
1: విత్తనంలో ఏ ఏ భాగములంతా ఉన్నాయో,
0: as a part in a seed,
1: ఏ కొమ్మలు, ఏ రొమ్మలు, ఏ ఆకులు, ఏ పువ్వులు, ఏ కాయలు, ఏ ఫలములంతా ఉన్నాయో అవన్నీ విత్తనంలోనే ఉంటాయి.
0: The branches, flowers and the fruits all come out of the seed.
1: ఈ విత్తనంలోనే లేకుండా వృక్షంలో ఎక్కడ వస్తాయి?
0: When they are not present in the seed, how do you get them in it?
1: కనుకనే బీజం మాం సర్వభూతానాం.
0: So God said, I am the
1: seed. నుంచి ఈ విశ్వం అనే వృక్షం ఆవిర్భవించింది.
0: Out of the seed, the entire universe tree has come.
1: కనుకనే అణువులందే ఉంటుందని ఘనమైన దివ్య శక్తి.
0: Therefore, the divine power is present
1: in that.
0: In this macrocosm is present the power of the microcosm. And in the entire tree is present, small seed again.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క సత్యమైన నిత్యమైన శక్తులను ప్రబోధిస్తూ వచ్చాయి ఈ యొక్క షట్దర్శన.
0: షట్దర్శన taught this sacred, eternal, permanent truth.
1: న్యాయము మానవునికి ప్రాణం.
0: న్యాయం ద మెయిన్ బేసిస్ ఇస్ లైఫ్. లైఫ్
1: న్యాయము మానవుని యొక్క లైఫ్ గా ప్రాణంగా నిరూపిస్తూ వచ్చింది.
0: జస్టిస్ ఇస్ ప్రూవ్డ్ ఇస్ లైఫ్.
1: ప్రాణమున్నటువంటి మానవుడు,
0: హ్యూమన్ బీయింగ్ విత్ లైఫ్,
1: ప్రకృతిని గుర్తించమని చెప్తూ వచ్చింది వైశేషిక.
0: వైశేషిక టాట్ దట్ హీ షుడ్ రికగ్నైజ్
1: ప్రాణాన్ని
0: లైఫ్
1: తర్వాత ఈ ప్రపంచాన్ని బోధిస్తూ వచ్చింది.
0: లైఫ్ అండ్ ద వరల్డ్ ఆర్ థాట్.
2: You just enjoyed a feast of philosophy, Bhagwan Baba's profound discourse on the Vaisheshika philosophy of the ancient Indian sage Karnada. The profound summer course discourse was delivered by Bhagwan on 28th May 1990.